0: One has to brush aside the hatred and violence, and one should develop the feelings of love. If one has got the good intellect and the mind, the presence of such people will make this earth the very heaven.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Satyam Brujat. Priyam Brujat. Na Brujat Satyam Apriyam. Satyam Brujat. Naitika Jivitam.
0: Speaking truth relates to the moral life.
1: Priyam Brujat. Iti Dharmikam.
0: Speaking truth in an acceptable way is dharmic, righteous.
1: Na brujat satyam apriyam. Idi adhyatmikam.
0: Never speak untruth, that is spiritual.
1: Naitika, dharmika, adhyatmikam leka, mooditi samilitamaina swarupame manavudu.
0: Man is the combination of these three: morality, righteousness and spirituality.
1: Satyamundi dharmam lekundina manavudu kadu.
0: With truth and righteousness missing, he is no human.
1: Dharmamundi satyam lekundina manavudu kadu.
0: With righteousness and truth being absent, he is no man.
1: Naitika, dharmika, aadhyatmikam moodinti yokka swarupame manavudu.
0: So man represents the trinity, the combination of the three: morality, righteousness and spirituality.
1: Alaloni samudramu chudalemu.
0: You cannot find an ocean without waves.
1: Kiranamulleni suryunni kaanchalemu.
0: You cannot see the sun without rays.
1: Alaloni samudramu samudram kaadu.
0: It's no sea if there are no waves.
1: Kiranamulleni suryudu suryudu kaadu.
0: Sun without rays doesn't exist.
1: Premaleni manavudu manavudu kaadu.
0: Is no human if has no love.
1: Samudramunaku alalu enta pradhanamo, suryuni kiranamulu enta aadharamo, manavuniki prema anta pradhanamo.
0: Just as waves are important for an ocean and the rays in the sun, so also love in the humanity.
1: కనుక మానవుడు నిరంతరము ప్రేమజీవి అయి ప్రవర్తించాలి.
0: Therefore man has to carry on his life sojourn full of love.
1: ఎవరి యందుకును ద్వేషమును పూనరాదు.
0: He should not have hatred towards anybody.
1: ఎవరిని హింసించరాదు.
0: He should not be violent towards anyone.
1: కనుక మానవత్వమునందు హృదయమునందు దయము ఉన్నాడని ప్రబోధిస్తుంది వేదము.
0: Veda teaches that there is compassion in the heart of man.
1: దీనిని హృదయము అన్నారు.
0: That is called హృదయా.
1: హృత్ ప్లస్ దయా హృదయం. కంపాషన్ తో కూడినటువంటి వాడే మానవుడు.
0: హృత్ ప్లస్ దయా హృదయ, ద కంపాషనేట్ వన్.
1: కనుకనే మానవుని యందు ఈ కరుణ అనేటువంటిది శాశ్వతంగానే ఉండాలి.
0: So kindness should remain forever in man.
1: మధ్య మధ్య కొన్ని ప్రవృత్తులైన లక్షణములు, వికారములైనటువంటి విషయములు మానవుడి యందు ఆవిర్భవిస్తుంటాయి.
0: At times it's quite possible there are certain external traits and distortions and perversions in humanity.
1: మానవునికి వాంఛలే ఈ దుర్గుణములకు దురహంకారములకు మూల కారణం.
0: The desires are responsible for all wicked qualities and ego.
1: అహంకారం కలిగినటువంటి మానవుని యందు ఈ హృదయం ఉండలేదు.
0: Egoistic man will not have a compassionate heart.
1: ఇది ఒక విధమైనటువంటి నిర్దయ అని.
0: This is absence of compassion.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను దయా హృదయులై ఉండాలి.
0: Therefore everyone must be compassionate.
1: ఈనాటి కాల పరిస్థితిని ప్రభావమును గురించి, దేశం యొక్క పరిస్థితులను గురించి ప్రతి మానవుడు కూడాను విచారం చేయాలి.
0: Everyone must necessarily investigate the times we pass through and the place where we are located.
1: కేవలం స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై జీవించరాదు.
0: We should not live merely for selfishness and self-interest.
1: మానవుడు వ్యష్టి స్వరూపుడు కాదు.
0: Man is not an individual alone.
1: సమష్టి స్వరూపుడు.
0: He is a member of the society.
1: ఈ సమష్టి స్వరూపము సృష్టితో మనం కూడాచాలి.
0: And this feeling of the society relates to the creation.
1: వ్యక్తి కంటే మానవ జీవితము చాలా ప్రధానమైనటువంటిది.
0: Human life is more important than being simply an individual.
1: పరమేష్టి, సృష్టి, సమష్టి, వ్యష్టి ఈ నాలుగింటి యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ ప్రకృతి.
0: ప్రకృతి, ద నేచర్ is the combination of Parameshti divinity, Srishti the creation, Samishti the community.
1: Vyashti ainatvanti manavudu samashtito cheri srishti yandu Parameshti ni pondaraniki tagina prayatnam cheyali.
0: Vyashti the individual living in Samishti community, carrying on in this life, Srishti the creation should realize Parameshti divinity.
1: Jesus kuda cheppadu.
0: The same thing is stated by Jesus.
1: వ్యష్టి అనేటువంటి వాడు సమష్టితో లేకుండినా తన యొక్క జీవితమే వ్యర్థమన్నాడు.
0: హీ సెడ్ ద ఇండివిజువల్ లైఫ్ ఇస్ అ వేస్ట్ ఇఫ్ హీ డస్ నాట్ రియలైజ్ ద కమ్యూనిటీ ఆబ్లిగేషన్.
1: యూనిటీ ఉన్న చోటనే ప్యూరిటీ ఏర్పడుతుంది.
0: వేర్ దర్ ఇస్ యూనిటీ యూ ఫైండ్ ప్యూరిటీ.
1: ఎక్కడ ప్యూరిటీ ఉండునో అక్కడనే డివినిటీ చేరుతుంది.
0: వేర్ దర్ ఇస్ ప్యూరిటీ యూ ఫైండ్ డివినిటీ స్టెప్.
1: ఎక్కడ డివినిటీ ఉండునో అక్కడే దివ్యత్వం ప్రాప్తిస్తుంది.
0: వేర్ దిస్ డివినిటీ ఇట్ కమ్స్ టు యువర్ ఎక్స్పీరియన్స్.
1: కనుకనే యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ దివ్యత్వానికి మూల కారణమని భావించాలి ఈనాటి ప్రజలు.
0: పీపుల్ షుడ్ నో టుడే దట్ దీస్ త్రీ ఆర్ ఎసెన్షియల్, యూనిటీ, ప్యూరిటీ అండ్ డివినిటీ.
1: వేదాంతమునందు చక్కగా విచారణ చేసిన మానవుని యందు మూడు విధములైనటువంటి ఆకాశములున్నవి.
0: If you inquire along spiritual parlance, you find three levels of space in man.
1: Kani ee aakashamulu yokka swaroopam emiti ani vicharana chesinappudu entaina manaku artham avutundi.
0: If you understand what it is, the three levels, you can know many.
1: Ee arabic rajulu mugguru cheri Jesus puttinappudu atanu darshinchadaniki vacharu.
0: The Arabian kings, you find them here, who visited Jesus at the time of his birth.
1: ఒకరు చెప్పారు, ది వన్ యూ థింక్ యు ఆర్ అన్నాడు. ఇతను కేవలము ఒక దివ్యత్వమైన మానవుడిగా కనిపిస్తున్నాడు అన్నాడు.
0: వన్ సెడ్ ది వన్ యూ థింక్ యు ఆర్ హి లుక్స్ డివైన్ దట్స్ వాట్ ఇట్.
1: రెండో వాడు, వన్ ది అదర్స్ థింక్ యు ఆర్ అన్నాడు.
0: ద సెకండ్ కింగ్ సెడ్ ద వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: అనగా ఇది సొసైటీతో కూడినటువంటి ఒక తత్వము.
0: ఇట్ ఇస్ వన్,
1: ఇది వ్యష్టిత్వమే కాదు సమష్టి స్వరూపము అన్నాడు.
0: ఇట్ ఇస్ నాట్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్, ఇట్స్ ద లెవెల్ ఆఫ్ ద కమ్యూనిటీ, సొసైటీ.
1: మూడవ రాజా, ది వన్ యు రియలీ ఆర్ అని ప్రబోధించాడు.
0: థర్డ్ కింగ్ టాట్ ద వన్ యు రియలీ ఆర్.
1: ఇతనే దివ్యత్వంతో కూడినటువంటి వాడు అన్నాడు.
0: హీఈస్ ఎసెన్షియలీ డివైన్.
1: మానవుని యొక్క మెదడు, మానవు యొక్క శిరస్సులు భిన్న భిన్నంగా ఉండటం చేత ఆలోచనలు కూడా భిన్న భిన్నంగా ఏర్పడుతుంటాయి.
0: యాజ్ వి ఆర్ డిఫరెంట్ యాజ్ అవర్ హెడ్స్ వేరీ సో ఆల్సో అవర్ థాట్స్.
1: కనుక ఈ భిన్న భిన్నమైనటువంటి భావములకు మనం ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు.
0: వి షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్.
1: అందులో ఈనాటి కలియుగ ప్రభావం చేత మానవుడు భిన్నత్వాన్ని ఆశిస్తున్నాడు కానీ ఏకత్వాన్ని ఏమాత్రము రుచించటం లేదు.
0: యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ man goes after multiplicity, forgetting
1: ఏకత్వాన్ని భిన్నత్వంగా విభజిస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫ్రాగ్మెంట్స్ ది యూనిటీ.
1: కానీ ప్రాచీనులు భిన్నత్వాన్ని ఏకంగా విశ్వసించారు.
0: బట్ ఏన్షియన్స్ హ్యాడ్ ఫుల్ ఫెయిల్ ఇన్ యూనిటీ ఎగ్జిస్టింగ్ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే ఈ మూడు ఆకాశములు ఎందుకూడను
0: ఇన్ ది త్రీ లెవెల్స్ ఆఫ్ స్పేస్.
1: మొట్టమొదటి ఆకాశమును మొట్టమొదటి గురించి చెప్పాలి.
0: We have got to know the first level.
1: Bhutakasham annaru ee deha sambandhanni.
0: The first level of space is bhutakasha, physical.
1: Bhutakasham anaga emi drishya kalpitamaina anni kudanu bhutakashame.
0: భూతాకాశ ఫిజికల్ ఆల్ దట్ ఇస్ క్రియేటెడ్
1: ఈ దృశ్యములన్నీ కూడా అదృశ్యమై మారిపోతుంటాయి
0: ద సినారియో ఇస్ బౌండ్ టు చేంజ్ వానిష్
1: దృశ్యం అదృశ్యం
0: యు సీ ఇట్ బట్ ఇట్ డిసపియర్స్
1: ఈ కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడాను భూతాకాశమే
0: ఆల్ ది అపరెంట్ వరల్డ్ దట్ యు సీ
1: పదార్థములతో కూడినటువంటి అన్ని కూడాను భూతాకాశమే
0: ఆల్ దట్ ఇస్ అవుట్ ఆఫ్ దిస్ మెటీరియల్ బిలాంగ్స్ టు
1: ప్రాణులతో కూడినటువంటి అంతా కూడాను భూతాకాశమే
0: దట్ విచ్ కంటైన్స్ దిస్ లైఫ్ ఇస్ భూతాకాశ
1: సర్వభూతములు కూడాను చేరినటువంటిది అంతే కూడాను భూతాకాశమే
0: ఆల్ బీయింగ్స్ బిలాంగ్ టు భూతాకాశ
1: మన కంటికి కనిపించేటువంటి నక్షత్రములు కూడాను భూతాకాశమే
0: స్టార్స్ దట్ యు సీ విత్ ది నేకెడ్ ఐ ఆర్ పార్ట్ ఆఫ్ భూతాకాశ
1: 9 కోట్ల దగ్గరలో ఉండినటువంటి ఒక సూర్యుడు కూడాను భూతాకాశమే
0: అండ్ సన్ హూ ఇస్ అవే క్రోర్స్
1: ఇంకా దూరంలో ఉన్నటువంటి మిల్కీ వేస్ కూడాను భూతాకాశమే
0: గెలాక్సీ మిల్కీ వే
1: అనగా అన్ని కూడాను మన కన్ను దృష్టిలో కనిపిస్తున్నాయి
0: ఆల్ దట్ యు కెన్ సీ విత్ యువర్ విజన్
1: దృష్టికి గోచరమైనటువంటి అన్ని కూడాను భూతాకాశములే
0: ఆల్ దట్ యు కెన్ సీ బిలాంగ్స్ టు దిస్
1: అనగా అనిత్యము అశాశ్వతము అని
0: మీనింగ్ ఇట్ ఈస్ టెంపరీ
1: ఇలాంటి భూతాకాశాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి
0: వి షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ భూతాకాశం
1: ఈ భూతాకాశంలో సర్వం కూడాను ఒక విధమైనటువంటి పదార్థముల యొక్క చేరికని
0: భూతాకాశ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెటీరియల్
1: ప్రాణుల యొక్క చేరికని
0: ఇట్స్ కాంబినేషన్
1: పర్వతములు సముద్రములు అడవులు అన్ని కూడాను భూతాకాశములే
0: ద సీస్ అండ్ ద ఫారెస్ట్ దే ఆల్ బిలాంగ్ టు భూతాకాశ ఫిజికల్
1: ఈ రూపములన్నీ కూడాను మనము గుర్తించేటువంటి యొక్క స్వరూపములే
0: ఆల్ దీస్ ఫార్మ్స్ దట్ వి ఐడెంటిఫై అండ్ సీ
1: కానీ ఈ భూతాకాశాన్ని మింగేటువంటిది చిత్తాకాశం
0: బియాండ్ ఫిజికల్ భూతాకాశ ఇస్ ప్రజెంట్ చిత్తాకాశ
1: ఇంత విపరీతమైనటువంటి జగత్తును చిత్తాకాశం మింగివేస్తుండాలి
0: దిస్ వాస్ట్ యూనివర్స్ ఇస్ కంప్లీట్లీ ఎంగల్ఫ్డ్ బై దిస్ చిత్తాకాశ
1: అనగా చిత్తాకాశం మింగేటువంటిది అంటే ఈ భూతాకాశం ఎంత చిన్నదిగా ఉంటుంటా అది యోచించవచ్చు
0: నౌ యూ కెన్ అండర్స్టాండ్ హౌ టైనీ ది భూతాకాశ ఇస్
1: కానీ మన దృష్టి లోపల ఈ ఆకాశము ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఈ నక్షత్రములు ఇవన్నీ చేసి భూతాకాశం అయితే ఇది ఎంత పెద్దది
0: బట్ ఫ్రమ్ ది ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ ఫైండ్ ద సన్ అండ్ ద స్టార్స్ ద ఓషన్స్ అండ్ ద ఫారెస్ట్ బీయింగ్ సో జైజాంటిక్ అండ్ మైటీ
1: ఇంతటి విశాలమైనటువంటి ఇంతటి ఘనమైనటువంటి ఈ ప్రపంచము ఒక్క పెద్ద చిన్నదిగా కనిపిస్తుండది చిత్తాకాశమునకు
0: ఫ్రమ్ ది పారామీటర్స్ ఆఫ్ చిత్తాకాశ This vast space is so small and simple.
1: ఈ చిత్తాకాశము ఇంత విపరీతమైనటువంటి ప్రపంచాన్ని మింగివేస్తుండాలి
0: ఈ చిత్తాకాశ ఈజ్ ఏబుల్ టు స్వాలో ద ఎంటైర్ టోటాలిటీ
1: ఈ చిత్తములో ఈ దృశ్యకల్పితమైన జగత్ అంతా ఇక్కడను అణుమాత్రంగా ఉంటుండాలి
0: ఆల్ దట్ యు సీ ఈజ్ ఎ ఫ్రాగ్మెంట్ ఈజ్ ఎ పీస్ ఇన్ చిత్తాకాశ
1: ఎట్లా అని మీరు సందేహించవచ్చు
0: యు మే డౌట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్
1: మీరు పెద్ద పెద్ద పర్వతాలు చూచారు
0: You have seen mighty mountains.
1: గొప్ప సముద్రాన్ని చూచారు.
0: And big oceans.
1: 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుని చూస్తున్నారు.
0: You also see the sun 9 crores away.
1: ఇంకా విపరీతమైన దూరంలో ఉన్నటువంటి మిల్కీ వేస్ చూస్తున్నారు.
0: You also see Milky Ways.
1: ఇవన్నీ చూచారు కానీ
0: You see them.
1: ఈ చూచినవన్నీ కూడాను మీ చిత్తములో అణుమాత్రంగా నిలిచిపోయినాయి.
0: All that you have seen around will stay as a tiny bit in you.
1: కాబట్టి ఈ దృష్టి కల్పన మీద జగత్ అంతైకులను చిత్తంలో అణుస్వరూపకంగా నిలిచిపోయింది
0: ది ఎంటైర్ అపరెంట్ కాగ్నైజబుల్ వరల్డ్ ఈజ్ ప్రింటెడ్ ఇన్ యూ యాజ్ ఎ టైనీ స్ట్రక్చర్
1: కనుక భూతాకాశము దేహంగా పోల్చుకున్నారు
0: సో భూతాకాశ ఈజ్ ఫిజికల్ బాడీ
1: చిత్తాకాశమును మనసుగా ఏర్పరచుకున్నారు
0: చిత్తాకాశ ఈజ్ ద మైండ్
1: ఇది శరీరము మనసు రెండింటి యొక్క స్వరూపాన్ని మనకు నిరూపిస్తూ ఉండాలి
0: This demonstrates the combination of the body and the mind.
1: కాని దీనికి అన్నిటికీ ఆధారమైనటువంటిది మరొకటి ఉన్నది.
0: There is the foundation, fundamental basis beyond the
1: అది చిదాకాశం అన్నారు వేదాంతములో.
0: The Vedantists call it as చిదాకాశ.
1: భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం.
0: భూతాకాశ, చిత్తాకాశ and చిదాకాశ.
1: భూతాకాశం దేహము.
0: భూతాకాశ ఇస్ బాడీ
1: చిత్తాకాశం మనసు
0: చిత్తాకాశ ఇస్ మైండ్
1: చిదాకాశం ఆత్మ
0: చిదాకాశ ఇస్ ది ఆత్మ ఆఫ్ ద స్పిరిట్
1: కనుకనే ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము
0: సో ది హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ
1: మానవుడు కేవలం అల్పుడు కాదు
0: man is not so low.
1: Ananta swarupudu.
0: He is infinite.
1: Vishala swarupudu.
0: He is so vast.
1: Ilanti manushyatvanni manam enta alpanga teeskuntunnam.
0: We take it so low and simple.
1: Atma kanipinchadam ledi.
0: You say that atma is not seen.
1: Ante atmaku deeniki aakaram undi.
0: Atma has got its
1: own form. Chidakasame aakasamu.
0: The chidakasam.
1: Chidakasame atma tattvamu.
0: The chidakasa reflects this atma.
1: Kabatti atmanga emtunte chidakasame atma.
0: Chidakasa symbolizes atma.
1: Deeniki roopam ledu.
0: It has no form.
1: Idi oka roopamto kanipinchadu.
0: You cannot see that.
1: Oka kalamlo undi maroka kalamlo antardhanam kaadu.
0: It's not bound by time and space.
1: Idi eppudu kuda nu maarinatvantidi ee atma tattvam.
0: This nature of the spirit is changing.
1: Deenini vedantamu nirgunam niranjanam sanatanam niketanam nitya suddha buddha mukta nirmala swarupinam annaru.
0: This spirit is referred this way in Veda, that is eternal, is unpolluted, is crystal clear, is
1: nectarized. ఈ చిదాకాశమును స్వప్నాల్లో కూడా దర్శిస్తుండాలి.
0: అండ్ దిస్ చిదాకాశ ద ఎథీరియల్ లెవెల్ వుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద డ్రీమ్.
1: కానీ ఈ చిదాకాశమునకు చిదాకాశం ఎక్కడ దేని ఎందుకు కనిపించదు.
0: బట్ హవెవర్ ద చిదాకాశ విల్ నాట్ కమ్ టు యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ ఇన్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: అచంచలంగా ఉంటుంది.
0: ఇట్స్ అన్వేవరింగ్.
1: అమృతంగా ఉంటుంటుంది.
0: ఇట్స్ నెక్టరైజ్.
1: అది అలాంటిదే ఆత్మతత్వము.
0: అండ్ దట్ ఇస్ ది ట్రెయిట్.
1: దానిని క్రమక్రమేణ ఎప్పుడు చూడవచ్చునంటే
0: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్
1: నిద్రావస్థ యందు ఈ యొక్క చిత్తాకాశం చూడవచ్చును.
0: వైల్ ఇన్ స్లీప్ యూ కెన్ సీ చిత్తాకాశ ద మైండ్
1: ఈ భూతాకాశమును స్వప్నయందు చూడవచ్చును.
0: ఇన్ డ్రీమ్ యూ కెన్ సీ యువర్ ఓన్ బాడీ భూతాకాశ.
1: కానీ స్వప్నములకు అతీతమైనటువంటి సుషుప్తిలోంది మాత్రమే ఈ ఆత్మాకాశం కనిపిస్తుంది.
0: ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ ఓన్లీ యూ సీ చిదాకాశ.
1: అది ఏ చిదాకాశము?
0: దట్ ఇస్ చిదాకాశ ది ఎటర్నల్.
1: అందులో మనకు ఆనందం మాత్రమే ప్రాప్తిస్తుంది.
0: దేర్ యూ ఎక్స్పీరియన్స్ ఓన్లీ బ్లిస్.
1: ఏ విధంగా?
0: హా
1: రాత్రి హాయిగా నిద్రపోయాను.
0: Last night you slept.
1: ఏ స్వప్నము లేదు.
0: No dream.
1: ఏ ఒక్క డ్రీములు లేదు.
0: No dreams whatsoever.
1: ఏ విధమైనటువంటి చలనము లేదు.
0: No agitation.
1: హాయిగా ఉన్నానంటాడు.
0: You said I had good.
1: అనగా చిదాకాశమునకు శాంతియే ప్రధానమైనటువంటి స్వరూపము.
0: చిదాకాశ ఆత్మ has got peace attached to it.
1: దీనిని స్వప్నావస్థ యందుగా గోచరించేటువంటిది ఈ ఆత్మ స్వరూపము.
0: And the same thing experiences the dream.
1: స్వప్నావస్థకు అతీతమైనటువంటిది ఆత్మస్వరూపము.
0: ఆత్మ ట్రాన్సెండ్స్ డ్రీమ్.
1: కనుక ఈ యొక్క భూతాకాశము చిత్తాకాశం చిదాకాశము మూడింటికి మనము మాస్టర్గా ఉంటున్నాం.
0: వీఆర్ మాస్టర్స్ ఇన్ ఫ్యాక్ట్ టు దీస్ త్రీ లెవెల్స్.
1: ఇది నా దేహము అని నువ్వు పక్కకు నెట్టవచ్చు.
0: యు మే డినై యువర్ బాడీ.
1: ఇది నా యొక్క ఇల్లు అని ప్రక్కకు నెట్టవచ్చు.
0: యు మే డిసోన్ యువర్ హోమ్.
1: ఇది నా మనసు అని ప్రక్కకు నెట్టవచ్చు.
0: యూ కెన్ సే దిస్ మై మైండ్.
1: కానీ అన్నిటికీ నీ నా మనసు నా యొక్క ఇల్లు అంటే నీవు ప్రత్యేకంగా ఉన్నావు.
0: అండ్ యూ సే మైండ్ బట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ దేమ్.
1: కనుక నీ ఆత్మ అనేటువంటిది మాస్టర్ ది మైండ్ బీ ఎ మాస్టర్ మైండ్.
0: ఆత్మ మీన్స్ మాస్టర్ ద మైండ్ బీ ఎ మాస్టర్ మైండ్.
1: నీవు అన్నిటికీ నీ మాస్టర్ అయినటువంటి వాడు.
0: అండ్ యూఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: అలాంటి మాస్టర్ అయినటువంటి మానవుడు
0: man being a master
1: alpudu ye reetiga kaagaladu.
0: How can he be so low?
1: Kabatti nee aatma swarupam emitanaga chidaakashame aatma swarupam.
0: So what is your true form? Chidaakasha, the spirit, atma.
1: Chittaakasham kaadu.
0: Not the mind, chitta.
1: Bhutaakasham kaadu.
0: Not the body, bhuta.
1: Dishyakalpitamainatundi swarupam kaadu.
0: It's not the ephemeral world.
1: కనుకని ఈ చిదాకాశంనే ఆత్మస్వరూపంగా ఇచ్చింది వేదాంతము.
0: వేదాంత శాస్త్రి చిదాకాశ అది ఆత్మ ఇస్ ద ట్రూ వన్.
1: జాగ్రత్త
0: waking state,
1: స్వప్నము,
0: the sleeping,
1: సుషుప్తి
0: and
1: ఈ మూడింటి యొక్క సంబంధంలే ఈ యొక్క చిదాకాశమునకు చిత్తాకాశమునకు భూతాకాశమునకు ఉన్న సంబంధ బాంధవ్యములు.
0: దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ బిట్వీన్ భూతాకాశ ఫిజికల్ అండ్ చిత్తాకాశ ద మైండ్ సైకలాజికల్ అండ్ చిదాకాశ ద ఆత్మిక్ ద స్పిరిట్.
1: కనుకనే ప్రత్యక్షం పరోక్షం పవిత్రం.
0: వన్ ఇస్ ప్రత్యక్ష డైరెక్ట్, పరోక్ష ఇండైరెక్ట్.
1: పవిత్రం.
0: పవిత్ర సీక్రెట్.
1: పవిత్రమే ఆత్మతత్వం.
0: దట్ విచ్ ఇస్ సీక్రెట్ ఇస్ ఆత్మ.
1: ఎట్టి వికారములు లేనటువంటివి.
0: ఇట్ హస్ నో
1: పవర్. ఎట్టి ఆకారములు కనిపించినటువంటివి.
0: నో ఫామ్.
1: కనుకనే ఎట్టి శబ్దములు అందులో ఏర్పడదు.
0: నో సౌండ్ వాట్సోఎవర్.
1: కనుకని శబ్దములకు అతీతమైనటువంటిది.
2: ఇట్ ఇస్ బియాండ్ సౌండ్.
1: కనుకనే చెప్పారు వేదాంతంలో శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్మరమయి, మాయామయి, శ్రీమయి, అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటిది ఈ ఆత్మస్వరూపము.
2: Therefore the Atma has got these eight attributes, that is the essential in sound, that is essential in the life and the light.
1: చరాచరమయ్యి,
2: it's responsible for movement.
1: జ్యోతిర్మయి,
2: అండ్ ఆఫ్ ఎఫల్జెన్స్.
1: వాంగ్మయి,
2: అండ్ ఆఫ్ ది స్పీచ్
1: ఫ్యాకల్టీ. నిత్యానందమయి,
2: అండ్ ఎటర్నల్ బ్లెస్.
1: కనుకనే ఈ దైవత్వాన్ని ఏ రీతిగా మనం వర్ణించాలంటే,
2: హౌ టు డిస్క్రైబ్ డివినిటీ.
1: ఆకారములకు అతీతమైనటువంటిది ఈ ఆత్మతత్వం.
2: ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్.
1: ఇట్టి తీరును దర్శించాలని బుద్ధుడు, జీసస్ అనేక విధములైన ప్రయత్నం చేశారు.
2: బుద్ధ అండ్ జీసస్ మేడ్ రిపీటెడ్ అటెంప్ట్స్ టు ఎక్స్పీరియన్స్.
1: బుద్ధుడు కూడాను అంతే.
2: Same is
1: ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్తును చూచి నేను మోసపోతున్నాను.
2: అండ్ బుద్ధ సేమ్, ఐఎమ్ డిసీవ్డ్ బై దిస్ ఎఫిమరల్ ట్రాన్సెన్స్.
1: ఈ దేహ సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యం చూచి నేను మురిసిపోతున్నాను.
2: ఐఎమ్ జస్ట్ ఎంఛాంటెడ్ బై ది బాడీ రిలేషన్షిప్.
1: చీ, దేహములు అనిత్యము.
2: బాడీ ఇస్ టెంపరీ.
1: దృశ్యములు అశాశ్వతము.
2: ది సీన్స్ అరౌండ్
1: అస్. యద్దృశ్యం తన్నశ్యం అన్నాడు. ఏది కనిపిస్తుందో అదంతా ఒకనాటికి దూరమైపోయేటువంటిది.
2: ఆల్ దట్ యు సీ విల్ వానిష్ సండే.
1: కనుక అంతి పెద్దల దగ్గరికి వెళ్లాడు. మహనీయులందరినీ దర్శించాడు. వారు చెప్పిన బోధనన్నీ విన్నాడు. గ్రంథములంతా చదివాడు. ఏమీ అతనికి తృప్తి కలగలేదు. అప్పుడు ఆ గ్రంథములు పారవేశాడు. ఈ పెద్దలు చెప్పినటువంటి విషయాలంతా దూరం చేసుకున్నాడు. నాకు కంటి కనిపించేటువంటి ఐదే.
2: What I see or find.
1: అదే శబ్దబ్రహ్మ, శబ్దము, స్పర్శ, రూప, రస, గంధం. ఈ పంచభూతములు పరమాత్ముడు ప్రసాదించినటువంటివి.
2: The five senses and the five elements are God's gifts.
1: ఈ పంచభూతములను నేను పవిత్రం కాల్చుకుంటే ఇదే నాకు నిర్వాణం అన్నాడు.
2: If I experience the five elements and the five senses in a sacred way,
1: ఆ పంచభూతములను మనము పవిత్రం చేసుకోకుండా ఏదేదో మనం అనేక రకమైనటువంటి ప్రయత్నాలు, సాధనలు చల్పుతున్నారు.
2: Without treating them in a sacred way,
1: ఈ సాధనలన్నీ కూడా వ్యర్థములే.
2: All the spiritual practices will be in vain.
1: ఈ ఆలోచనలన్నీ వ్యర్థములే.
2: All these thoughts are useless.
1: నీ బుద్ధి శక్తికి కుదిరినంత వరకు నీవు చూసుకుంటున్నావు.
2: You just go by your intelligence.
1: నీ బుద్ధికి అతీతమైనటువంటిది ఈ యొక్క శబ్దం.
2: This Atma, the spirit, transcends the human intellect.
1: అని దాన్ని పూర్తి విసర్జించాడు.
2: So he has given up all the practices.
1: దృష్టి చక్కనిగా పెట్టుకోవాలి.
2: He has corrected his vision.
1: నీవు శ్రవణం మంచిదిగా తీసుకోవాలి.
2: యూ షుడ్ హావ్ గుడ్ లిసనింగ్.
1: నీవు తాలోచన మంచిదిగా పెట్టుకోవాలి.
2: యూ షుడ్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
1: నీ మాటలు మంచిగా పలకాలి.
2: యూ షుడ్ స్పీక్ వెల్.
1: కనుకనే ఈ పంచభూతములను పవిత్రం గావించుకుంటే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదన్నాడు.
2: దేర్ఇస్ నో అదర్ గ్రేటర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అదర్ దాన్ కన్సిడరింగ్ ఎలిమెంట్స్ వెరీ సేక్రెడ్.
1: జీసస్ కూడాను అదే చెప్పాడు.
2: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై జీసస్.
1: ఈ ఫిష్ మ్యాన్ అందరూ వచ్చినప్పుడు,
2: వెన్ ఫిషర్మెన్ కేమ్ టు హిమ్,
1: అందరూ వచ్చి ఏమేమో అడుగుతూ వచ్చారు.
2: దే స్టార్టెడ్ క్వశ్చనింగ్.
1: లోకములో అభిరుచి అయినటువంటి యొక్క దీన్ని మొట్టమొదట ఆశిస్తూ వచ్చారు.
2: పీపుల్ వాంటెడ్ దట్ వాట్ దే రిలీష్.
1: పీటర్ నాకు చేపలు ఎక్కువ కావాలి అన్నాడు.
2: పీటర్ సెడ్ ఐ వాంట్ ఫిష్.
1: కానీ ఇతనికి లోకాకాశంలోనే ఉన్నాడు.
2: ఇది ఏ
1: భూతాకాశము?
2: వరల్డ్లీ డిజైర్.
1: ఈ భూతాకాశంలో అన్ని ఆంక్షలు నెరవేర్చుకున్నాడు.
2: ఇన్ దిస్ రెల్మ్ ఆఫ్ ద బాడీ హి గాట్ హిస్ డిజైర్ సెట్.
1: కట్టకడబడికి చీ చీ, ఇది కాదు నేను కోరవలసింది.
2: ఫైనలీ హి ఫెల్ట్ దిస్ నాట్ ద డిజైర్ ఐ షుడ్ హావ్.
1: నా చిత్తాకాశాన్ని దాటాలి అని అనుకున్నాడు.
2: అండ్ దెన్ హి వాంటెడ్ టు ట్రాన్సెండ్ గో బియాండ్ దిస్ లెవెల్.
1: జీసస్ కూడా అందరికీ అదే చెప్పాడు.
2: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై జీసస్.
1: ప్రజలారా, ఎందుకు ఈ ద్వేషము?
2: వై హేట్రెడ్.
1: ఎందుకు ఈ అల్లకల్లోలములు?
2: వై ఎజిటేషన్.
1: కరుణ చేత సర్వులను ప్రవేశించండి.
2: విత్ ఆల్ కైండ్నెస్ యు కెన్ అప్రోచ్.
1: అందరినీ ప్రేమించండి.
2: లవ్ ఆల్.
1: అందరినీ ఆశించండి.
2: అండ్ సర్వ్ ఆల్.
1: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు విశ్వసించండి.
2: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ
1: అని జీసస్ కూడా చెప్పాడు.
2: దట్ వాస్ ద టీచింగ్ ఆఫ్ జీసస్.
1: ఆయనకు బోధలు ప్రత్యేకమైనటువంటివి ఏవీ లేవు.
2: అండ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ సెపరేట్ టీచింగ్ ఆఫ్ హిమ్.
1: అనేక మంది శిష్యులు వారి వారికి తోచినట్టుగా రాస్తూ పోయారు.
2: మెనీ డిసైపుల్స్ స్టార్టెడ్ రైటింగ్ ఇన్ దేర్ ఓన్ వే యాస్ పర్ దేర్ విమ్స్ అండ్
1: అతని శరీరాన్ని చిలుకు వేసినప్పుడు, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్ అనేది.
2: ఆన్ ద క్రాస్ జీసస్ సెడ్ ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్.
1: ఏమిటిది తల్లి ఏడుస్తుంటే మేరీ, డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్ అన్నాడు.
2: వైల్ ద వెరీ మదర్ ఫిజికల్ మదర్ వాస్ క్రైయింగ్, హీ సెడ్ డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: ఏమిటి ఇది? డెత్ అనేటువంటిది ఈ డ్రెస్ మార్చడమే.
2: డెత్ ఈస్ నథింగ్ లైక్ చేంజింగ్ ఆఫ్ డ్రెస్.
1: ఈ డ్రెస్ మారుతుండది, ఇంకొక డ్రెస్ వస్తుండది.
2: వెన్ యు చేంజ్ ది డ్రెస్ యు విల్ హావ్ అనదర్.
1: మానవుడు ఎప్పటికీ ఒకే డ్రెస్ లో ఉంటాడా?
2: నో వన్ విల్ వేర్ ద సేమ్ డ్రెస్.
1: దినదినము డ్రెస్ ను మారుస్తుంటాడు.
2: చేంజెస్ హిస్ డ్రెస్ ఎవ్రీ.
1: అదే విధంగానే ఈ దేహములు అనేక జన్మములు మారుతుంటాయి.
2: లైక్ వైజ్ వి చేంజ్ అవర్ బాడీస్.
1: కాబట్టి ఇది మారినంత మాత్రమే ఇది డెత్ అని అనకూడదు.
2: బికాజ్ ఇట్ చేంజెస్ యు కెనాట్ కాల్ ఇట్ డెత్.
1: ఇది కేవలం దేహమునకు మాత్రమే సంబంధించినటువంటిది.
2: ఇట్స్ ఓన్లీ ఫిజికల్ డిసపియరెన్స్.
1: జీవతత్వం ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటుంది.
2: బట్ ది స్పిరిట్ ఆత్మ ఇస్ ఎటర్నల్.
1: అదే అమృతత్వము.
2: దట్ ఇస్ ఇమ్మోర్టాలిటీ.
1: అదే అనృతత్వము.
2: దట్ ఇస్ నిట్రాయ.
1: అదే ఆనందము.
2: దట్ ఇస్ బ్లిస్.
1: ఆ ఆనందమే నిత్యానందం పరమసుఖదం అన్నారు.
2: అండ్ దట్ ఎటర్నల్ బ్లిస్ కన్ఫర్స్ యు సూపర్.
1: కానీ దీనిని జీసస్ అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
2: జీసస్ సేడ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఇస్ విజ్డమ్.
1: కనుక అద్వైత దర్శనం అనగా ఏమిటి?
2: వాట్ డు యు మీన్ బై దట్?
1: రెండు కాని ఒక్కటే.
2: ఇట్స్ నాట్ టు, ఓన్లీ వన్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: ఒకటే అంటే రెండుగా ఉండవచ్చును.
2: If you say one, it might be two.
1: కనుకనే ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
2: సో బ్రహ్మ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ, ఓన్లీ వన్.
1: రెండుగా ఉన్నదంటే ఇంకా ఏమైనా ఉండవచ్చునని చెప్పవచ్చు. కానీ ఏకం ఏవ అద్వితీయం, ఒకటే ఒకటి, రెండుది కానిటువంటిది.
2: When it is, when you say dual, it may be even multiplicity. It is
1: దైవము రెండు కానటువంటి ఒక్కటే.
2: God is only one and not two.
1: ఇవంతకుడును ప్రాకృతమైనటువంటి భావం చేత,
2: because of worldly feeling,
1: ప్రవృత్తులైన తత్వముల చేత,
2: because of outer ways,
1: ఇన్ని రూపములు ఇన్ని నామములు భావిస్తున్నారు.
2: We go by the names and forms.
1: కానీ నిజంగా యోచిస్తే,
2: truly speaking,
1: ఒక్కటే దైవము, ఒక్కటే రూపము, ఒక్కటే నామము.
2: God is one with one name and one form.
1: ఏక ప్రభువుకు అనేక నామని పాటలు కూడా చెప్తున్నారు.
2: We also sing the glory of God as having many names.
1: దేహాలు వేరువేరుగా మారవచ్చును.
2: Bodies may change.
1: కాబట్టి దేహభ్రాంతిని మీరు పెట్టుకోకూడదు.
2: Don't have body attachment.
1: దేహాభిమానం ఉండినంత వరకు కూడా ఆత్మాభిమానం మనకు ప్రాప్తించదు.
2: So long there is దేహాభిమాన, body attachment, you cannot.
1: దేహాభిమానం ఉన్నంత వరకు దేహకర్మను మనం ఆచరించాలి.
2: We have to discharge our duty.
1: ఈ సంబంధ బాంధవ్యములను పోషించాలి.
2: We have to maintain our obligations.
1: అనురక్తిని రక్తనికి మనం పోషించాలి.
2: We have to discharge our responsibilities.
1: కానీ
2: but
1: దీని ఎందే మనం శాశ్వతమని భావించరాదు.
2: We should not consider them permanent.
1: ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్ మాదిరి కదిలిపోతుంటాయి.
2: They are like passing clouds that pass off.
1: కదిలిపోయే మేఘముల లోపల ఏదైనా సత్యమైన పుట్టుతుందా?
2: All those that pass off are not.
1: ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి.
2: They go on change.
1: కాబట్టి మార్పు చెందేటువంటిది ఏది సత్యం కాదు.
2: That which changes cannot be true.
1: మార్పు చెందనటువంటిదే సత్యము.
2: That which is changeless is true.
1: అది ఏ నిజాకారము.
2: And that is as no form.
1: అది ఏ సదాకాశము.
2: And that is చిదాకాశాది ఆత్మ.
1: సదాకాశం అనేటువంటిది ఆత్మస్వరూపం.
2: So it embodies the
1: ఆత్మ. ఇది మార్పు చెందనటువంటిది.
2: It is changeless.
1: దీనికి ఎట్టి రూపములు లేనటువంటిది.
2: There is no specific form.
1: నీవు ఏ రూపం కావాల్సింటే ఆ రూపాన్ని నువ్వు ధరించవచ్చు.
2: You can experience the form of your choice.
1: ఒక చిన్నది తీపి రసం చేశావు.
2: Supposing you have got sweet.
1: ఏ కప్పులో పోసినప్పుడు ఆ కప్పు యొక్క రూపం వస్తుంది.
2: The syrup will have the form of the tumbler container.
1: ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఉంటారు.
2: One has four children.
1: ఒకడు వస్తాడు, అమ్మా నాకు ఎర్రని జ్యూస్ కావాలి అంటాడు.
2: One child demands for red juice.
1: ఇంకొకడు వస్తాడు, అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు.
2: Another child wants green juice.
1: ఇంకొకడు వస్తాడు, నాకు నల్లని జ్యూస్ కావాలి అంటాడు.
2: Another child demands black juice.
1: ఇంకొకడు వస్తాడు, నాకు వైట్ జ్యూస్ కావాలి
2: అంటాడు. Another one finally asks for it. So it embodies the
1: ఆత్మ. ఇది మార్పు చెందనటువంటిది.
2: It is changeless.
1: దీనికి ఎట్టి రూపములు లేనటువంటిది.
2: There is no specific form.
1: నీవు ఏ రూపం కావాల్సింటే ఆ రూపాన్ని నువ్వు ధరించవచ్చు.
2: You can experience the form of

0: child demands black juice.
1: ఇంకొకడు వస్తాడు నాకు వైట్ జ్యూస్ కావాలి అంటే.
0: Another one finally asks for
1: white. ఈ జ్యూస్ ను రంగులు రంగులుగా మారుస్తుంటే జ్యూస్ చెడిపోతుంది.
0: If the color of the juice is constantly changed, it loses its taste.
1: కరువునే తెలివిగలిగినటువంటి యొక్క తల్లి ఏం చేస్తుంది?
0: What is that an intelligent mother does?
1: నీకు ఏ రసం కావాలి నాయన అడుగుతుంది. నాకు ఎర్రని రసం కావాలి అంటాడు.
0: The boy says red juice.
1: ఎర్రని కప్పులో పోస్తుంది ఇచ్చేస్తుంది. ఇది ఎర్రని.
0: She put all the juice there in red glass.
1: ఇంకోడు వస్తాడు అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు.
0: Another boy asks for green juice.
1: పచ్చని కప్పులో వస్తుంది ఇస్తుంది.
0: She'll fill it up in a green glass.
1: వాడికి తృప్తి అయింది జ్యూస్ ఏమో ఒక్కటే.
0: Juice is same.
1: ఈ పచ్చది ఎర్రది నల్లది తెల్లది అంతా కూడాను కప్పులు మాత్రమే కాని జ్యూసులో మార్పు రాలేదు.
0: Therefore the green, the red, all colors relate to the glass of glass, but not to the juice in reality.
1: కనుకనే మనం ప్రపంచం లోపల అన్ని రకమైనటువంటి రూపాలు ఆశిస్తున్నాము.
0: సో ఇన్ దిస్ వరల్డ్ వి సీ మెనీ ఫార్మ్స్.
1: ఇవన్నీ దేహముల వంటి కప్పుల్లోనే బాధము.
0: దే ఆర్ లైక్ ది బాడీస్ విచ్ ఆర్ కప్స్.
1: ఈ భేదాలను మాత్రం మనం తీసుకోకూడదు.
0: వి షుడ్ నాట్ గో బై దిస్ డిఫరెన్స్.
1: కనుకనే దేహాభిమానమును త్యజించి
0: దేర్ఫోర్ సాక్రిఫైస్ బాడీ అటాచ్.
1: ఆత్మాభిమానమును వరించి
0: బి అటాచ్డ్ టు ద సెల్ఫ్.
1: దైవత్వాన్ని ప్రేమించాలి.
0: అండ్ దెన్ లవ్ గాడ్.
1: కాబట్టి వరించవలసింది ఏది?
0: వాట్ ఇస్ దట్ యు హావ్ టు లవ్?
1: ఆత్మాభిమానము.
0: అండ్ యు హావ్ టు లవ్ బి అటాచ్డ్ టు.
1: దేహాలు ఏనాటికైనా మార్పు చెందుతాయి.
0: బాడీ విల్ చేంజ్ సమ్డే ఆర్ అదర్.
1: మార్పు చెందేటువంటి ఆశించి ఏనాటికైనా మనం దుఃఖానికి గురి అవుతాం.
0: ఇఫ్ యు ఆర్ ఆఫ్టర్ దిస్ ఫ్లీటింగ్ చేంజెస్.
1: దుఃఖ నివారణ కావాలనుకుంటే అమృతత్వం మనం అనుభవించాలంటే ఆనందం మనం అనుభవించాలంటే రూపాన్ని మనం పూర్తి విసర్జించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ఇమ్మోర్టాలిటీ, డోంట్ రన్ ఆఫ్టర్ డిఫరెంట్ చేంజెస్.
1: ఉన్నంత వరకు దానిని గౌరవించాలి.
0: And would respect everyone.
1: ఉన్నంత వరకు దానిని సేవించాలి.
0: To the extent possible, have to serve.
1: ఉన్నంత వరకు దానిని కాపాడుకోవాలి.
0: And to safeguard.
1: కానీ తరువాత దాన్ని మనం యోచించనక్కర్లేదు.
0: Later, you don't need to bother.
1: ఎందుకు దీన్ని యోచించటము?
0: Why worry?
1: ఎందుకోసం మనం దుఃఖించటము?
0: Why should we worry?
1: దుఃఖం అనేటువంటిది కేవలం అజ్ఞానమే.
0: Misery is out of ignorance.
1: కొరకని ఈ దుఃఖానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
0: We should not give scope for sadness.
1: ఏ దానికి ఏ టైం వచ్చిందో ఆ టైంలో పోతుంటుంది.
0: Things happen as per destiny, the will.
1: మనము పరాత్మను ఒకటిగానే భావించాలి.
0: We should consider this one.
1: పరాత్మను ఒకటిగానే విశ్వసించాలి.
0: We should go by this basic oneness, unity.
1: ఈ కప్పులు మాత్రం మారుతుంటాయి.
0: Cups change.
1: కానీ కప్పులు మారినంత మాత్రం లోపల ఉన్నటువంటి పదార్థం అదే ఆత్మతత్వము. ఆత్మతత్వం ఎప్పటికీ మారదు.
0: కప్స్ మే చేంజ్ బట్ ద జ్యూస్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఇస్ చేంజ్లెస్.
1: కనుక నీవు ఆత్మతత్వాన్ని విశ్వసించు.
0: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్
1: ఆత్మతత్వాన్ని ఆనందంగా తీసుకో.
0: బి హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్.
1: ఇది ఏ ముఖ్యంగా జీసస్ బోధించినటువంటి.
0: దిస్ ఇస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ జీసస్.
1: అన్ని విధములుగా కూడాను వారికి భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క ఆదర్శాలు నిరూపిస్తూ
0: ఇన్ఫాక్ట్ హస్ డిమాన్స్ట్రేటెడ్ ఆల్ ఫిజికల్ వరల్డ్లీ ఐడియల్స్
1: కట్టకడబడికి సత్యమైనటువంటిది ఒక్కదాన్ని మాత్రమే నిరూపించాడు.
0: ఫైనల్లీ హస్ ప్రూవ్డ్ ఓన్లీ వన్ బేసిక్ ట్రూత్ అట్ ద ఎండ్.
1: అప్పుడు ఈ యొక్క శిష్యులు ఉన్నారు.
0: దేర్ వర్ డిసైపుల్స్ అరౌండ్ హిమ్.
1: మాథ్యూ అని ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా ఉండేవాడు.
0: దేర్ ఇస్ మాథ్యూ ది ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్.
1: ఈ ఫిషర్ మ్యాన్ దగ్గర అంతా వచ్చి దిన్నము ఇన్కమ్ ట్యాక్స్ కోసం వాడి దగ్గర రాసుకునేటువంటి వాడు.
0: హీ యూజ్ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ దిస్ ఫిషర్ మ్యాన్.
1: ఈ ఫిషర్ మ్యాన్ కంతా కూడా జీసస్ బోధ చేస్తుండేవాడు నిత్యము.
0: జీసస్ వాస్ టీచింగ్ టు దిస్ ఫిషర్మెన్.
1: అవన్నీ రాసుకున్నాడు ఈ మాథ్యూ.
0: మాథ్యూ రికార్డెడ్ ఆల్ ద టీచింగ్.
1: ఆ మాథ్యూ రాసుకునే దీన్ని బైబిల్ గా అని సృష్టించాడు.
0: ద రికార్డింగ్స్ ఆఫ్ మాథ్యూ ఇస్ వాట్ యు ఫైండ్ బైబిల్ టుడే.
1: ఇంకా మిగతా రాసినవన్నీ కూడా వారి వారి భావమును పురస్కరించుకుని రాస్తూ పోయారు.
0: ద రెస్ట్ ఆఫ్ ది కంపోజిషన్స్ ఆర్ ఆఫ్ వన్స్ ఓన్ ఇమాజినేషన్.
1: ఎక్కడే కానీ జీసస్ నేను దైవం అని కానీ లేక నేను హెడ్ అని కానీ నేను పవిత్రుడని కానీ నేను గురువు అని కానీ తాను ఎక్కడా చెప్పలేదు.
0: నో వేర్ జీసస్ ఎవర్ స్టేటెడ్ దట్ ఈస్ గాడ్ దట్ ఈస్ హెడ్ ఆర్ ఎనీ సచ్ స్టేట్.
1: గాడ్ ఈజ్ మై ఫాదర్.
0: God is my father.
1: My father, father, father, and he, father kindane bodhisthu vachadu.
0: He went on praying to his father, repeatedly saying, Father, Father.
1: Kanukane athani oka tattvam chala pavitramaina pintidi.
0: All his nature, attitude,
1: ekatvanni anubhavinchadaniki tagina margamle bodhisthu vachadu.
0: He has shown the path to experience unity.
1: Athani bhinnatvaniki e matram avakasam ivvaledu.
0: He never gave scope for diversity.
1: Kani ekkada poyinappudiki nenu divyatvame annadu.
0: Everywhere he stated it's only divinity that exists.
1: 5000 samvatsaral kindata
0: 5000 years ago
1: oka uttar pradesh lopala
0: then uttar pradesh
1: oka matthew anekunte vaadu undevaadu.
0: There was one matthew.
1: Akbar on anekunte vaadu.
0: Akbar on.
1: Akbar on. Athanu eppudu kuda nene daivamu anukunte vaadu.
0: He always

0: stated, I am God, I am God.
1: అందరూ విన్నారు, ఆశ్చర్యపడ్డారు. ఏమిటి పిచ్చివాడా, ఏమిటి ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు, లేక అహంకారమా ఏమిటి అని ఇంకా కొంతమంది ఈ పండితులకందరికీ ద్వేషం పూనింది.
0: స్కాలర్స్ దే హ్యాడ్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్.
1: ఇన్ని విద్యను నేర్చినప్పటికీ మేమే దైవమని మేము చెప్పడం లేదే.
0: విత్ ఆల్ ది స్కాలర్షిప్ వీ డోంట్ డిక్లేర్ దట్ వి ఆర్ గాడ్.
1: ఈ పిచ్చి మనిషి అక్బర్ ఆన్ అంటున్నాడు, నేనే దైవం అంటున్నాడే.
0: ఇట్స్ ఓన్లీ దిస్ మ్యాన్ క్యాప్ హూ డిక్లేర్స్ దట్ ఐఎమ్ గాడ్
1: అని రాజు దగ్గర పోయి ఫిర్యాదు చేశారు.
0: దే మేడ్ ఎ కంప్లీట్ లాట్
1: రాజుకును అనేక రకములుగా విచారణ జరిపాడు.
0: అండ్ కింగ్ మేడ్ ఫుల్ ఎంక్వైరీ.
1: కట్టగలపటికి ఎక్కువ ఈ యొక్క ప్రచారములకు విరుద్ధంగా కంప్లైంట్లు వచ్చాయి.
0: అండ్ దర్ మెనీ కంప్లైంట్స్ against this man.
1: ఈ పండితులు కూడాను రాజు దగ్గర చేరారు.
0: The scholars also assembled.
1: పండితాలగా ఏమిటి?
0: Who is pandita?
1: పండిత సమదర్శన.
0: పండిత ఈక్వల్ మైండెడ్.
1: ఈ సమదర్శనం లేనటువంటి పండితులు ఈ వికారమును అభివృద్ధి పరచుకొని అతనిపై ద్వేషమును పూరుతూ వచ్చారు.
0: The true scholar pandita is one with equanimity, equal mindedness.
1: రాజుకు చెప్పారు, రాజా మేము ఇట్లాంటి పిచ్చివాణ్ణి ఈ యొక్క జగత్తులో పెట్టుకుంటే మేము ఈ గ్రామాన్ని వదిలిపోతాము, మీ సంస్థానమే వదిలిపోతాము అని ప్రతిజ్ఞ చేశారు.
0: దే ఆర్ నాట్ ట్రూ స్కాలర్స్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్, దేర్ఫోర్ దే కంప్లైన్ టు ద కింగ్, వీ డోంట్ వాంట్ టు బి హియర్.
1: మరి ఏం చేయాలి అన్నారు.
0: దెన్ కింగ్ సెడ్, వాట్ షుడ్ బి డన్?
1: వీడికి దైవం అయితే కాళ్ళు కొట్టేసేయండి చూద్దాం.
0: దెన్ దే సెడ్, ఇఫ్ హి ఇస్ రియల్లీ గాడ్, ఆంపుటేట్ హిస్ లెగ్.
1: అతను ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చాడు.
0: అండ్ హి వాస్ command was given.
1: కాళ్ళు కొట్టేసేస్తుంటే అప్పుడు కూడా నేనే దైవం అన్నాడు.
0: Then he was amputated. He still claimed.
1: అతను బాధపడలేదు. ఆ కారేటువంటి రక్తమంతా కూడాను నేనే దైవం అంటున్నది.
0: The bleeding continued heavily. It started repeating, I am God.
1: అప్పుడు రాజు చాలా బాధపడ్డాడు.
0: King felt so bad.
1: జ్ఞానరహితులైనటువంటి ఈ యొక్క పండితుల వల్ల నేను ఇంత పాపకార్యం చేశాను.
0: ది కింగ్ ఫెల్ సో సాడ్ ఫర్ హిస్ యాక్షన్ గోయింగ్ బై ది వర్డ్స్ డిక్టేట్స్.
1: ఇతను పరమ భక్తులు పవిత్రమైనటువంటి జీవి.
0: హీ కుడ్ అండర్స్టాండ్ దట్ హిస్ ఎన్ ఆర్డినరీ డివోటీ
1: అని అతన్ని వర్ణించి అతను చెప్పినటువంటిది సత్యము అని వర్ణించాడు.
0: హీ ప్రైజ్డ్ హిమ్ అండ్ అల్టిమేట్లీ సెడ్ వాట్ హీ సెడ్ ఇస్ ట్రూ.
1: ఇదే విధంగానే జీసస్ కూడాను.
0: సేమ్ థింగ్ హ్యాపెన్ టు జీసస్.
1: ఆ జీసస్ కూడాను మొట్టమొదటి నుంచి కూడాను తానే దైవం అని చెప్పలేదు.
0: జీసస్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్
1: ఫాదర్ ఫాదర్ ఫాదర్ ఫాదర్ అంటూ వచ్చాడు.
0: హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు హిస్ ఫాదర్ ఫాదర్ ఫాదర్.
1: విరుద్ధమైనటువంటి వారంతా కూడా అతనిపైన వచ్చినప్పుడు అందరినీ శాంతపరిచాడు.
0: హి పాసిఫైడ్ ఆల్ దోస్ హూ టర్న్ అగైన్స్ హిమ్.
1: నీకు నాకు అందరికి కూడాను ఒకే దైవమే.
0: హి సెడ్ గాడ్ ఇస్ వన్ టు యూ అండ్ టు మీ యాస్ వెల్.
1: నీకు నాకు అందరికీ ఒకే తండ్రియే.
0: యు అండ్ ఐ హావ్ సేమ్ ఫాదర్.
1: ఈ తండ్రి బిడ్డలమే మనం అందరం కూడాను.
0: వి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: కనుకనే చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: వి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్
1: అని ఆయన కూడాను బోధించుకుంటూ వచ్చాడు. కట్టగలపటికి ఈ విరోధం అధికమే కావటం చేత హెడ్ ప్రీస్ట్ ని పోయి పట్టారు. హెడ్ ప్రీస్ట్
0: బికాస్ ఆఫ్ ఎనిమిటీ విచ్ వాస్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ హీ వాస్ టేకెన్ టు హెడ్.
1: ఆయనకు కూడా చాలా ఇది దోషం అని తెలుసును.
0: హెడ్ ప్రీస్ట్ నోస్ ది మిస్టేక్.
1: కానీ జీసస్ చాలా సత్యమే చెప్తున్నాడని తెలుసును.
0: హీ నోస్ వాట్ జీసస్ సెడ్ వాస్ ట్రూ.
1: కానీ వారి స్థానాన్ని వాళ్ళు కాపాడుకునే నిమిత్తమై అతనికి ఈ విధమైనటువంటి శిక్ష వేశాడు.
0: టు హోల్డ్ ఆన్ టు దేర్ పొజిషన్ దే హ్యాడ్ టు పనిష్ జీసస్.
1: సిలకు కొట్టాలి అని చెప్పాడు.
0: అండ్ హి వాస్ టు బి క్రూసిఫైడ్
1: అన్నాడే. కానీ అతని గవర్నర్ చాలా బాధపడ్డాడు.
0: Though the orders was given by governor, he felt so sad.
1: చీ చీ చీ, నేను ఇంతటి పాపానికి గురి అయ్యానా అన్నాడు.
0: What a shame it is.
1: రెండవ దినం జీసస్ లేచినప్పుడు చాలా గొప్పవాడి తనని తన కీర్తిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
0: When Jesus rose from the cross on the third day, he went on publicizing the divinity of Jesus.
1: రోమన్ క్యాథలిక్స్ అంతా కూడా మొట్టమొదట ఇతన్ని దేవుడని చెప్పడం చెప్పలేదు.
0: Roman Catholics in the beginning did
1: ఇతను శిష్యుడు అని చెప్పలేదు.
0: Didn't call him
1: disciple. ఇతను దేవుని దాసుడు అని చెప్పలేదు.
0: Not a servant.
1: కానీ వారు మరొక పేరు పెడుతూ వచ్చారు.
0: They have given him another name.
1: పర్సోనా అని పిలుస్తూ వచ్చారు.
0: కాల్ హిమ్ పర్సోనా.
1: రోమన్ క్యాథలిక్స్ అంతా కూడా పర్సోనా పర్సోనా పర్సోనా. పర్సోనా అనగా పవిత్రము అని.
0: పర్సోనా మీన్స్ సీక్రెట్.
1: ఆ పవిత్రమునకు పర్సోనాకు ఇంగ్లీష్ వాళ్ళంతా పర్సన్ అని పేరు పెట్టారు.
0: సేమ్ పర్సోనా ఇస్ ఇస్
1: కాబట్టి పర్సన్ అనేటువంటిది పర్సోనా నుంచి వచ్చినటువంటిది.
0: సో పర్సన్ ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ పర్సోనా
1: అనగా ప్రతి మానవుడి ఎందుకు కూడాను ఈ దివ్యత్వం ఉన్నది కనుక అందరినీ పర్సన్ పర్సన్ పర్సన్ అని పిలిచారు.
0: సిన్స్ దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీవన్, ఎవ్రీవన్ ఇస్ కాల్డ్ ఎ పర్సన్ పర్సన్.
1: కనుక నేను ప్రతి మానవుడు కూడాను దివ్యత్వ స్వరూపుడే.
0: సో ఎవ్రీవన్ ఇస్ ఎంబాడీ.
1: ఐ అండ్ యు ఆర్ వన్.
0: ఐ అండ్ యు ఆర్ వన్.
1: కనుక అందరు కూడా దైవ స్వరూపులే.
0: సో ఆల్ ఆర్ డివైన్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు దివ్యమైన ఆత్మ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డివైన్ స్పిరిట్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఈ ఆత్మకే పర్సోనా అని పేరు పెట్టారు.
0: ఎవరి సెల్ఫ్ ఇస్ కాల్డ్ పర్సోనా.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకును దైవత్వం అనేటువంటిది ఉన్నది. దైవం లేనటువంటి మానవత్వమే కనిపించదు. దైవం లేనటువంటి ప్రాణతత్వమే కనిపించదు. దైవం లేనటువంటి జీవతత్వమే కనిపించదు. ప్రతి జీవి ఎందుకును దైవత్వం
0: ఉంటుండాలి.
1: సర్వత పాడిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా ప్రతిష్ఠతి అని ప్రతి ఆకారంలో కూడాను దైవత్వం ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దేర్ ఇస్ మోస్ట్ నెసెసర్లీ గాడ్.
1: ఈ విధంగా బైబిల్ కానీ ఖురాను కానీ ఈ విధంగా పట్టుకుని చూస్తుంటే ఎంతనో పవిత్రమైనటువంటి అర్థములు ఉంటున్నాయి.
0: విల్ ఫైండ్ సీక్రెట్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మీనింగ్స్ టు ఆల్ ది టీచింగ్.
1: కానీ అర్థములు తెలియనటువంటి మూర్ఖులంతా కూడాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థము పెంచుకొని తద్వారా విరుద్ధమైన మార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: Foolish people who do not understand the true meaning and the significance, they go by
1: Allah kani Jesus kani inkokaru kani evvaru kuda ye cheddadi cheppaledu.
0: Allah or Jesus, they never stated anything bad.
1: Allah yanchu Muhammadiyudu.
0: Muhammadans call him Allah.
1: Jehovah yanchu Christavul.
0: Good Christians call him Jehovah.
1: Ullabjachudan yanchu Vaishnavulu.
0: Vaishnavis call
1: Shambho yanchu Seivul sada.
0: Seivais call him Shambho.
1: Ahladambuna mencha ఆహ్లాదంబును పెంచ
0: టు మేక్ యూ వెరీ బ్లిస్ఫుల్
1: ఆయుర ఆరోగ్య సంపద్ భాగ్యంబుల సంగి రక్షించువాడు ఒక్కడే
0: టు కన్ఫర్ పీస్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్
1: అందరికి ఒక్కడే
0: గాడ్ ఇస్ వన్
1: కనుకని ఈ అల్లా అనేటువంటిది కానీ జీసస్ అనేటువంటిది కానీ రామా అనేటువంటిది కానీ కృష్ణ అనేటువంటిది కానీ మన ప్రీతి కొద్దీ మనం పెట్టుకుంటున్నామే కానీ దైవం ఒక్కడే
0: దేర్ఫోర్ ద నేమ్ సచ్ అస్ అల్లా జీసస్ రామా కృష్ణ
1: అల్లా ఇట్లు చెప్పాడు జీసస్ ఇట్లు చెప్పాడు రాముడు ఇట్లు చెప్పాడు అవన్నీ మన భ్రా
0: All that you quote to have been reported when said by Allah
1: andaru oka janulu yokka uddharam kosamani pavitramainatundi margamane bodhincharu
0: all these statements have been said for the redemption and emancipation
1: andaru sukshemanga pratikalani bodhincharu
0: and in fact everyone taught only good for
1: meenu champandi veer narakandi ilanti evvaru kuda ye yokka peddalu kuda cheppaledu
0: no one ever taught violence or to harm anybody
1: ilanti ghoramainatundi yokka arthamunu poochukoni
0: Basing on these perversions, distortions.
1: ఈ జగత్తులో ఒక విధమైనటువంటి దుర్మార్గం పెంచుతున్నారు.
0: We find the wickedness ever on the rise today.
1: కాదు కాదు ఏ మహనీయులు చెప్పినా గానీ ప్రీతికరమైనటువంటి వాక్కులే చెప్తూ వచ్చారు.
0: All noble souls taught good things.
1: అందరినీ ప్రేమించండి అన్నారు. ఎవరిని ద్వేషించమని చెప్పలేదు.
0: They never said to hate anybody.
1: హిందువులు 10 మందిని చంపండి అని చెప్పాడు అంటారు అది చాలా పొరపాటు.
0: And if you say that you have to propagate your mistake.
1: ఎవరిని కూడా చంపే అధికారం ఎవరికి లేదు.
0: No one has got any right to kill anybody.
1: అందరి యందు ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు ఒక్కడే.
0: Because the same self is present everyone.
1: కనుకనే దైవత్వం పైన ఈ విధమైనటువంటి దుర్భావమును పుట్టించి
0: Because of your own bad ideas towards God.
1: దుర్మార్గమైనటువంటి ప్రవర్తన లోపల మానవులు ఈనాడు ప్రవర్తిస్తున్నారు.
0: We turn wicked and act in a cruel way.
1: ఇది ఎవరికి మంచిది కాదు.
0: It's not good for
1: anybody. అందరినీ ప్రేమించండి.
0: We have to love all.
1: Love all, serve all.
0: Love all, serve all.
1: ఇది ఏ నిజమైనటువంటి ఒక దైవ బోధ.
0: This is the main teaching of God.
1: ఎవరిని కూడా బాధించకూడదు.
0: డోంట్ హర్ట్ ఎనీబడీ.
1: మనసును కూడా ఏమాత్రం నొప్పించకూడదు.
0: డోంట్ హర్ట్ ద మైండ్.
1: మనసును నొప్పించేస్తే ఇతని మనసును ఎవరి నొప్పి ఎంత నొప్పించారో నీ మనసు అంత పదింతలుగా వస్తుంది.
0: ఇఫ్ యు రియల్లీ హర్ట్ ఎనీబడీ దేర్ మైండ్ నేచురల్లీ యు విల్ హావ్ రియాక్షన్.
1: ఎవరిని ఏ విధంగా నీవు బాధించావో అంతకు పదింతలు నిన్ను బాధించేటువంటి వారు ఉంటారు.
0: As you hurt anybody, you will be hurt in turn later.
1: కనుకనే ఎవరిని కూడా మనం బాధించకూడదు.
0: So we shouldn't harm
1: anybody. ఎవరిని చెడ్డ పలుకైన కూడా పలకకూడదు.
0: We should not speak bad words.
1: నీకు పలకడానికి ఇష్టం లేకపోతే నోరు మూసుకుని కూర్చోంతే కానీ చెడ్డ మాటలు మాత్రం చెప్పవద్దు.
0: If you don't want to speak, at least remain silent.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but yet you can speak obligingly.
1: Obligingly.
0: You can speak obligingly.
1: ఆ విధమైనటువంటి మాటల చేత నీవు కాలాన్ని సార్థకం చేసుకోవాలి.
0: With these soft and sweet words, you can sanctify the time.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే.
0: All of your embodiments.
1: ఆ ప్రేమనే దైవము.
0: And that love is God.
1: అలల లేని సముద్రం ఎట్టిదో.
0: Just as sea cannot exist without rain.
1: ప్రేమ లేని సూర్యుడు ఎటువంటి వాడో.
0: Just as sun cannot.
1: ప్రేమ లేని మానవుడు అటువంటి వాడైపోతాడు.
0: So also the man without love.
1: కనుకనే అలలు కలిగినటువంటిది సముద్రము.
0: So it is the sea with waves.
1: కిరణములు కలిగినటువంటిది సూర్యుడు.
0: He is the true sun.
1: ప్రేమ కలిగినటువంటి వాడే మనిషి.
0: Therefore is a manishi the human if he has love.
1: ప్రేమనే లేకపోతే వాడు మనిషే కాదు.
0: Without love he is no manishi or a human being.
1: కనుకనే మన మానవత్వాన్ని రక్షించుకోవాలంటే ప్రేమను మనం పెంచుకోవాలి.
0: If you want to remain a human, develop love.
1: ఈ ప్రేమ కంటే మించినటువంటిది మరొకటి దేవుడు లేడు.
0: There's nothing more than love.
1: దైవమే ప్రేమ.
0: God is love.
1: ప్రేమనే దైవము.
0: Love is God.
1: కనుకనే ఈ ప్రేమను మనం పెంచుకుని వికారమైనటువంటి భావములంతా తృంచి వేయాలి.
0: With all this love, more and more day by day.
1: అల్పబుద్ధులైనటువంటి వారు వారి వారి మనసుకు తోచినట్టుగా భావిస్తుంటారు.
0: The mean-minded people have their own thoughts.
1: ఇదంతా కూడా అల్పబుద్ధుల యొక్క లక్షణాలు.
0: It is all mean mentality.
1: ఇది అజ్ఞానం యొక్క లక్షణాలే.
0: It is a sign of ignorance.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి అమాయకత్వమే.
0: It is ignorance.
1: కాబట్టి ఇట్లాంటి విపరీతమును బోధించేటువంటి వారిని ఎవరిని మీరు నమ్మకండి.
0: Don't go by the words of these ignorant people, unwise people.
1: మన ప్రేమను మనం విశ్వసించాలి.
0: Have full faith in your.
1: నీ ప్రేమనే నీ విశ్వసించలేని వాడు ఇంకెవరిని ఏ రీతిగా నీ విశ్వసించాలి?
0: If you have no full faith in your own love, how do you love anybody?
1: కనుకని ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: So love is God, God is love.
1: Love is God, live in love.
0: Love is God, live in love.
1: ఈ విధమైనటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి. కానీ
0: we have to develop such sort of love.
1: కానీ ఈనాటి ఈ చదువులు అధికమయ్యే కొలది
0: as education is more and more
1: ఈ ప్రేమ శూన్యమైపోతుండాలి.
0: There's no trace of
1: ద్వేషమే అధికమైపోతుండాలి.
0: There's more of hatred.
1: భిన్న భావమే అధికమైపోతుండాలి.
0: There's what you call multi dimensions.
1: అనర్థమే అధికమైపోతుండాలి. యథార్థమే మర్చిపోతున్నారు.
0: The truth is forgotten.
1: కానీ ఈ విధంగా యథార్థాన్ని మర్చిపోయేటువంటి వాడు మానవుడు అవుతాడా?
0: When yadartha, truth is forgotten, how can you be human being?
1: కనుకనే మనం యథార్థాన్ని మర్చిపోకుండా అనర్థాలు తీసుకుని ఈ అనర్థములే యథార్థములే భావించుకుని పశువుగా మారిపోతున్నారు. అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి అర్థము?
0: What is the meaning of adhyatmika spirituality?
1: ఈ ఆధ్యాత్మికం అంటే అర్థం కూడా తెలియనటువంటి మూర్ఖులు ఉన్నారు.
0: There are fools who do not know the meaning.
1: ఆధ్యాత్మికం అనగా ప్రతి మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని చంపి,
0: కిల్లింగ్ ది యానిమాలిటీ,
1: ఆ మానవత్వాన్ని పెంచి
0: డెవలప్ ది హ్యూమానిటీ,
1: దైవత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికం.
0: అండ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ డివినిటీ ఇస్ త్రూ స్పిరిచువాలిటీ.
1: మనలో ఉండినటువంటి ఒక పశుత్వాన్ని చంపకుండా ఈ దివ్యత్వం అనేటువంటి దాన్ని పొందడానికి వీడే కాదు.
0: వితౌట్ కిల్లింగ్ ది యానిమాలిటీ ఆర్ బీస్టియల్ టెంపర్మెంట్ యు కెన్ టేక్.
1: కనుకనే మన పశుత్వాన్ని మొట్టమొదటి అదుపులో పెట్టుకోవాలి.
0: సో హ్యాడ్ కంట్రోల్ పుట్ అండర్ చెక్ ది యానిమాలిటీ.
1: ఈ పశుత్వాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడే దివ్యత్వం పవిత్రమైపోతుంది. అందరినీ ప్రేమించాలి. కానీ ఈ ప్రేమ విశాలమైనది లేదు. సంకుచితమైన ప్రేమగా ఉంటుండాలి. అందువల్లే మానవుడు పశువుగా మారిపోతున్నాడు.
0: సో మ్యాన్ హాస్ బికమ్ అనిమల్ టుడే.
1: ఇది సరైనది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: ఇలాంటి మానవుడు ఏనాటి కూడా సరైనటువంటి మార్గాన్ని పొందలేడు.
0: సచ్ ఎ మ్యాన్ విల్ నెవర్ ప్రొసీడ్ ఆన్ ద రైట్ పాత్.
1: వానికి ఆనందమే లభ్యం కాదు.
0: హి కెన్ నెవర్ బి బ్లెస్డ్.
1: ఎప్పుడు విచారమే పడిపోతుంటాడు.
0: హి విల్ బి డ్రౌన్డ్ ఇన్ మిజరీ.
1: ఆనందం అనేటువంటిది ఎప్పుడు విశాలమైనటువంటి భావం పెట్టుకుంటామో అప్పుడే మనకు ఆనందం.
0: మోర్ అండ్ మోర్ యువర్ బ్రాడ్ మైండెడ్ యూ కెన్ ఎక్స్పెక్ట్.
1: ప్రేమను అభివృద్ధి పరిచే కొలది ఆనందం కూడా మనకు పెరిగిపోతుంది.
0: యాజ్ యు ఇంక్రీజ్ ద లవ్ యూ కెన్ హావ్ ఇంక్రీజ్.
1: ద్వేషం పెంచుకోకొలది మనకు అనిత్యమే మన అశాశ్వతమే కలుగుతుంది.
0: వెన్ హేట్రెడ్ ఇస్ రాంపెంట్ యూ విల్ బి మిస్ యూ విల్ బి మిజరీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంపవర్మెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా మీరు గుర్తించవలసినటువంటిది దైవం ప్రేమ స్వరూపుడు.
0: యూ హ్యావ్ టు నో ఫుల్ వెల్
1: మానవుడు ప్రేమ స్వరూపుడే.
0: Man is the embodiment of
1: God. కనుకనే దైవం మానవ రూపేణ అన్నారు.
0: God comes in human form.
1: కనుకనే మానవ స్వరూపమైనటువంటి దైవం నీవే.
0: So you are the embodiment of God.
1: ఎక్కడ చూసినా కానీ మానవాకారమే ధరిస్తుంది, కానీ ఇంకొక ఆకారం పెట్టరు.
0: And God appears in human form everywhere.
1: ఏ ప్రాణి ఎందు కూడాను అక్కడ దైవత్వమే ఉంటుండాలి.
0: And in every being there is God.
1: ఒక పశువు అరుస్తుంటాది.
0: సపోజ్ యు ఫైండ్ ద కౌ.
1: ఏమని అరుస్తుండే? అమ్మా అని అరుస్తుంది.
0: And it says amma.
1: ఏమి అమ్మా అని? దానికి భాష తెలియజేది కాబట్టి అమ్మా జగదంబా అని అంటున్నారు.
0: ద కౌ హ్యాస్ నో లాంగ్వేజ్ యాజ్ సచ్.
1: అన్ని నోట్ల ఎందు కూడాను దైవత్వమే వస్తుండాలి.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్స్ అట్టర్డ్.
1: కనుక ప్రతి మానవుడు ఎందు కూడాను దివ్యత్వం అనేటువంటిది తాండవం ఆడుతుండాలి.
0: ఇట్స్ ఎ డివినిటీ దట్ డాన్సెస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీబడి.
1: ఈ క్రైస్తవతం అనేటువంటిది,
0: ద క్రిస్టియానిటీ,
1: ఈ క్రిస్టియన్ వల్ల వచ్చినటువంటిది, జీసస్ వల్ల,
0: ఇట్స్ అవుట్ ఆఫ్ జీసస్.
1: ఈ జీసస్ కూడాను
0: ఈవెన్ జీసస్
1: జెరూసలేములో పోయి కూర్చున్నాడు.
0: హీ వాస్ ఇన్ ఎ కాంగ్రిగేషన్.
1: జెరూసలేం. ఈ తల్లి ఎక్కడ పోయినాడో అని ఏడుస్తుండాది.
0: మదర్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ద చైల్డ్ జీసస్.
1: 4 సంవత్సరముల పిల్లవాడు.
0: హీ వాస్ 4 ఇయర్.
1: అక్కడ తిరునాళ్ళు జరుగుతుండాది.
0: Well, it is a festival going on.
1: Jerusalem yobla goppa crowd anta cheripoyindi.
0: Huge crowd gathered there.
1: Kaani ee pillavaadu kanipinchaledu.
0: The child was missing.
1: Ekkada poyinaadu vetikutunte
0: mother was in search of him.
1: Katta kadapudu sayankaalam varaku vetikindi.
0: She searched for him till the evening.
1: Bharya bhartulu iddaru kudulu baadha padutu kurchunnaru oka daggara.
0: Both the parents were very sad.
1: ఈ పిల్లవాడు పరిగెత్తి వచ్చాడు.
0: ద బాయ్ కేమ్ రషింగ్.
1: నాయనా నాయనా వస్తేవా అని ఆనందపడింది పాపం తల్లి.
0: దే వర్ సో హ్యాపీ టు ఫైండ్ ద సన్.
1: ఎక్కడుంటివిరా ఇంతకాలం?
0: హి సెడ్ వేర్ హావ్ యు గాన్.
1: నేనా దైవం దగ్గరే ఉంటి.
0: హి సెడ్ ఐ యామ్ విత్ ఫాదర్ గాడ్.
1: దైవం దగ్గర ఉంటే నువ్వు ఎవరైనా ఏడుస్తారా?
0: దెన్ ఇఫ్
1: ఎందుకు నువ్వు ఏడుస్తున్నావమ్మా?
0: వెన్ ఐ యామ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఫాదర్ గాడ్ వై డు యు క్రై?
1: అలాగా ఆ చర్చ్ లోపల ప్రీస్టు చదువుతూ ఉంటే దాన్ని వింటూ కూర్చున్నాడు ఆ చర్చ్ లో.
0: What Jesus did was, he was listening to the teachings of Bible.
1: చాలా పవిత్రమైనటువంటి పండుగలు జరిగేది.
0: And there was used to be a
1: అక్కడ చూచాడు.
0: He went there.
1: జీవుల్ని హింసించకూడదు.
0: He said,
1: అంత బుద్ధిని వలె చేశాడు.
0: And then he preached non-violence.
1: అక్కడంత పావురాలంతా అమ్మి దాన్నంతా కూడా బలి ఇస్తుండేటువంటి వారు.
0: All the pigeons were killed and sacrificed.
1: ఈ పావురాలను బలి ఇస్తే దైవమునకు ప్రీతి అని వారికి అర్థం.
0: And they thought the sacrifice the right part.
1: అప్పుడు జీసస్ చీ ప్రాణములు తీవటం ఆ భగవంతునికి ప్రీతి.
0: యూ కెన్ నెవర్ థింక్ దట్ వైలెన్స్ విల్ టేక్ యూ టు గాడ్
1: అని అక్కడ అమ్మేటువంటి అంగళ్ళలోంతా పోయి చేరి చిన్నపిల్లవాడు పౌరవులంతా వదిలిపెట్టాడు.
0: అండ్ హి లెట్ ఆల్ ద పిజన్స్ ఫ్లై హై ఫ్రీ.
1: అందరూ అతనిపై ద్వేషం పూనారు,
0: ఆల్ హ్యాడ్ నేచురల్లీ
1: కొట్టారు, తిట్టారు, ఏమేమో చేశారు.
0: అండ్ దే అక్యూజ్ హిమ్, క్రిటిసైజ్డ్ హిమ్.
1: తిట్టినా కొట్టినా ఈ దేహమునికే గాని నన్ను కాదన్నారు. ఇదే పరిస్థితి భాగవతంలో కూడా భారతంలో కూడా చెప్పింది.
0: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ ఇన్ భారత.
1: కృష్ణుడికి తాంబూలం ఇవ్వాలి.
0: కృష్ణ ఇస్ టు బి ఆఫర్డ్ ద బీట్.
1: పాండవులందరూ కూడా అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి అన్నారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ టు బి ఆఫర్డ్ ది ఫస్ట్.
1: మాకన్నిటికీ అండదండలుగా ఉండేటువంటి వాడు కృష్ణుడే, కృష్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వాలన్నారు.
0: కృష్ణ ఇస్ అవర్ రిఫ్యూజ్ and he should be offered this.
1: ఆ దుర్మార్గుడైనటువంటి శిశుపాలుడు పైకి లేచాడు.
0: శిశుపాల the wicked person got up.
1: ఆ తాంబూలం తీసుకుంటూ ఉండే సమయం లోపల
0: when he was receiving the offering,
1: స్నానము చేయు ఆ జవరాంధ్ర చీరలు కాజేసినందుక పూజ నీకు.
0: Do you worship him because he has got, he collected all the ropes from me?
1: గొల్ల భూభౌండతో చల్లరాడని నాకు హరించినందుక అర్థమిట.
0: Is it because he had spent all the time with the cowherd people?
1: చాలునికి కట్టి పెట్టి పంచాంగం. ఇంకా
0: stop all this narration.
1: పొగరుగునబోకు చాలించి మూయి నోరు అన్నాడు.
0: And he said shut your mouth.
1: కృష్ణుని మూయి నోరు అనేటప్పటికీ ధర్మజుడి కంటిదారులు కారాయి.
0: Then he said so ధర్మజ was shedding tears.
1: చీ ఈ దుర్మార్గుడు ఇంత పెద్ద సభ లోపల నా కృష్ణుణ్ణి మూయి నోరు అన్నాడే.
0: In this big assembly, he asked Krishna to shut his mouth. What a shame it is.
1: ఆ తాంబూలం పిచ్చినటువంటి తట్టను ఇస్తాడు కృష్ణుడు.
0: And Krishna has just let off that very plate.
1: తట్ట పోయింది, శిశుపాలుని గొంతు కోసింది.
0: And that very plate has beheaded.
1: ఎక్కడ నుంచి చక్రం తీసుకుని రాలేదు.
0: It's not the wheel.
1: తట్టనే చక్రము.
0: It is very plate that turned into a wheel.
1: ఆ రక్తం వచ్చి కృష్ణుని పాదాల పైన పడుతుండాలి.
0: And the blood fell at the feet of Krishna.
1: అప్పుడు ధర్మజుడికి మరింత కోపం వచ్చింది.
0: ధర్మజా was more angry.
1: కృష్ణ ఇంతగా నిన్ను దూషించినప్పటికీ వాని యొక్క రక్తం నీ పాదం పైన పడుతుండాలి, ఇది ఎంత అన్యాయము, నీ పాదములకే అర్హత కాదని.
0: He said, Krishna, Shishupal accused you, criticized you, hated you all along. How is that his blood fell at your feet?
1: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు.
0: And Krishna said smiling,
1: ధర్మజా,
0: ధర్మజా,
1: దూషణ భూషణ తిరస్కార పురస్కారములు దేహమునికే కానీ ఆత్మకు కాదు.
0: The praise and blame, the extolation, the condemnation go to the body but not to the self.
1: వాడు నిరంతరముకును నన్ను కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ ద్వేషంతో నన్ను కృష్ణ కృష్ణ అని స్మరిస్తూ వస్తున్నాడు.
0: యు నో దట్ మ్యాన్ హస్ బీన్ రిపీటింగ్ చాంటింగ్ మై నేమ్ అవుట్ ఆఫ్ హేట్రెడ్.
1: నేను ద్వేషమా ప్రేమనా నేను విచారణ చేయను.
0: ఐ యామ్ నాట్ బదర్డ్ బై ది హేట్రెడ్.
1: నా నామం స్మరించటమే నాకు ప్రధానము.
0: ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ యు చాంట్ మై నేమ్.
1: స్మరణే తరుణోపాయం అన్నాడు.
0: రిమెంబరింగ్ గాడ్స్ నేమ్ విల్ గివ్ యు లిబరేషన్.
1: హరే నామ హరే నామ హరే నామ ఇవి కేవలం కలవు నాస్తియవ నాస్తియవ గతిరన్యథా అన్నాడు.
0: ఇన్ దిస్ కలి ఏజ్ ఇస్ ఓన్లీ గాడ్స్ నేమ్ దట్ విల్ రిడీమ్ will give us liberation in this Kali Age.
1: Kanuka namasmaranato manam entaina pani cheyachunu.
0: With chanting God's name we can do
1: achieve. Ye pani chestu kuda namasmaranam cheyachunu.
0: We can do anything.
1: Nu prayanam chestu kuda namasmaranam cheyachunu.
0: As you travel, you
1: oka jalamo oka japamo tapamo cheyalante oka kalamu oka sthanamu teeskovali.
0: The other spiritual practices need
1: nik sthanamu kalamu edi akkarledu.
0: To repeat God's name
1: sarvada sarvakaleshu sarvatra hari chintanam.
0: You can repeat God's name, sing his glory everywhere all the time.
1: కనుక ఈ నామస్మరణ చేస్తుంటే అంతకంటే గొప్పది మరొకటి లేదు.
0: Singing his hymns is greatest of all.
1: Kingdom of Mother Sai students,
0: the students of Kingdom of Mother
1: Sai, శ్రీనివాస్ కూడా చెప్పాడు, స్వామి ఏదైనా మరవచ్చును మమ్మల్ని మరవకూడదు అన్నాడు.
0: It was stated you may forget anything Bhagavan, but don't forget.
1: భగవంతుడు ఎవరిని మరచడం లేదు.
0: God will never forget anybody.
1: మరిచేది జ్ఞాపకం తెచ్చుకునేది భక్తులే కాని దేవుడు కాదు.
0: ఇట్స్ ఓన్లీ ది డివోటీ హూ రిమెంబర్స్ అండ్ ఫర్గెట్స్.
1: అది మీ ఇమాజినేషన్ లే మీకు అక్కడ ప్రతిబింబంగా వస్తుంటాయి.
0: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్ దట్ కమ్స్ ఫార్వర్డ్.
1: ప్రతి ఒక్కటి ఇమాజినేషన్ చేస్తున్నారు.
0: సో యు గో ఆన్ ఇమాజినింగ్.
1: రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్.
0: రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
1: కనుక ఇలాంటి దానికి మీరు భ్రమపడకండి.
0: డోంట్ బి డెల్యూటెడ్.
1: భగవంతుడు ఎప్పుడు ఎవరిని కూడా మరవడు.
0: గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ ఎనీబడీ.
1: ఎవరిని శాసించడు.
0: అండ్ హి నెవర్ కమాండ్స్.
1: అందరినీ ప్రేమిస్తూనే ఉంటాడు.
0: హి లవ్స్ ఆల్.
1: కనుక నీ ప్రేమను మీరు పెంచుకోండి.
0: సో డెవలప్ లవ్.
1: మీలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేసుకోండి.
0: గివ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
1: కానీ ఈనాటి చదువుల వల్ల పిల్లలందు చాలా దుర్గుణాలు అభివృద్ధి అవుతున్నాయి.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హస్ గివెన్ ఎనఫ్ ఆఫ్ స్కోప్.
1: వాళ్ళు నిజంగా స్టూడెంట్సే కాదు.
0: They are not students at all.
1: అలాంటి వాళ్ళే ఇలాంటి బుద్ధులకంత పూనుకుంటారు.
0: Only such bad people have wicked thoughts.
1: నిజంగా స్టూడెంట్స్ అయినటువంటి వాడు శ్రీనివాస్ చెప్పాడు.
0: శ్రీనివాస్ said.
1: సాయి స్టూడెంట్స్ ఎప్పుడూ ఆ రీతిగా పోరుని.
0: సాయి స్టూడెంట్స్ ఆర్ నెవర్ లైక్ దాట్.
1: కానీ సాయి స్టూడెంట్స్ అని పేరు పెట్టుకుని చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటుంటారు.
0: బట్ దేర్ ఆర్ పీపుల్ దట్ బ్రాండ్ దెమ్సెల్ఫ్స్.
1: కానీ మా స్టూడెంట్స్ ఎప్పుడు పవిత్రమైనటువంటి స్టూడెంట్స్.
0: బట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ హైలీ సీక్రెట్.
1: చాలా గొప్ప గుణం కలిగినటువంటి వారే. వాళ్ళలో ఎవరు కూడా వేలు చూపించడానికి వీల్లేదు.
0: నోబడీ కెన్ పాయింట్ దేర్ ఫింగర్ అట్ దెం.
1: చాలా మంది ప్రపంచం లోపల వారి స్వార్థ స్వప్రయోజనాల కోసమని పేర్లు మార్చుకుని
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సెల్ఫిష్.
1: మేము సాయి భక్తులము సాయి భక్తులము సాయి భక్తులమని సాయి పేరు పెట్టుకుని జీవిస్తున్నారు.
0: క్లెయిమ్ దెంసెల్ఫ్స్ అస్ సాయి డివోటీస్.
1: అది కూడా స్వామి ఆనందమే. అది కూడా స్వామి ఆనందమే.
0: దట్ ఆల్సో మేక్స్ భగవాన్ హ్యాపీ.
1: ఎట్టైనా సరే నామస్మరణ చేయండి.
0: ఎనీవే ఆర్ అదర్ యూ రిపీట్ గాడ్స్ నేమ్.
1: స్మరణే తరుణోపాయం.
0: అండ్ ది చాంటింగ్ విల్ లిబరేట్ యు.
1: హరే నామ ఇవి కేవలం.
0: రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ ఓన్లీ ఇస్ ఎనఫ్.
1: కనుక మీరు దుర్గుణాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: సో నెవర్ గివ్ ఎనీ స్కోప్.
1: దూషణకు ఏమాత్రము ఛాన్స్ ఇవ్వకండి.
0: నెవర్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ అక్యుజేషన్.
1: కనుక మీరు నిరంతరము ప్రేమతో జీవించండి.
0: లీడ్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ప్రేమనే నా దైవం అని భావించండి.
0: కన్సిడర్ లవ్ ఇస్ గాడ్.
1: ప్రేమకు మించినటువంటిది మరొక ప్రదేశం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

భవ సముద్ర సుఖద నామ ఏక రామ పరమ శాంత.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 22nd discourse on Gita Bhagavan delivered on 28th August 1984. In this profoundly beautiful discourse, Bhagavan explains complex spiritual concepts relating to the various levels of consciousness with simple and enchanting examples. Sai Bhagavan Uvacha.
1: सर्वत्र पंचभूतानां षष्टिं किञ्चित् न विद्यते पातालं भूतलं वस्त ఎక్కడ చూచినప్పటికీ పంచమహాభూతములు తప్ప ఆరో భూతం అనేటువంటిది లేదన్నటువంటి విషయము మనం గుర్తించాం.
2: We have to recognize the fact that wherever you look to, you find all the five elements, but not the sixth.
1: పాతాళమునందు కాని భూతలమునందు కాని ఈ భూతాకాశమునందు ఎక్కడ చూచినప్పటికీ పంచభూతములే తప్ప అన్య పదార్థము లేదు.
2: Be it in nether world or on this earth, wherever you just see, you find these five elements and nothing except these five elements.
1: ఆధ్యాత్మ వాంగ్మయమునందు మూడు ఆకాశములను గురించి తరచుగా వింటూ ఉంటాం.
2: In the spiritual terminology and discourses, we'll be hearing about these three types of ether or akashas.
1: Atma tattvamunu eragovarinatvanti yokka prati sadhakudu kudanu brahma tattvamunu telusukovarinatvanti prati sadhakudu kudanu ee moodu akashamulu gurinchi vicharinchavalasi vastundi.
2: Whichever sadhaka is interested in finding out and learning the principle of Atman and the principle of Brahman has to know about these three types of akasha.
1: Mottamodatadi bhutakasham.
2: The first one is bhutakasha.
1: Rendavadi chittakasham.
2: The second one is chittakasha.
1: Moodavadi chidakasham.
2: The third one is chidakasha.
1: Bhutakasham anaga panchamaha bhutamula chey koodinatvantedi anaga పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశం.
2: భూతాకాశ రెఫర్స్ టు ద ఫైవ్ ఎలిమెంట్స్ దట్ ఈస్ అర్త్ వాటర్ ఎయిర్ ఫైర్ అండ్ స్పేస్ ఆర్ ఎథర్.
1: ఇందులో కట్టకడపడితే అయినటువంటి ఈ ఆకాశం అనేటువంటిది అతి సూక్ష్మమైనటువంటిది.
2: ద లాస్ట్ వన్ దట్ ఈస్ స్పేస్ is very subtle.
1: Idi kevalamu shabda swaroopam tappa diniki aakaram ledu.
2: This doesn't have any specific form excepting sound.
1: Ika rendavadi vayu.
2: The second one is vayu or air.
1: Diniki ni oka aakaram ledu.
2: This also does not have form.
1: Idi rendu gunamulato koodinatvantadi.
2: This has two attributes.
1: శబ్ద స్పర్శ.
2: దిస్ హెస్ గాట్ సౌండ్ అండ్ టచ్.
1: ఇంకా మూడవది అగ్ని.
2: ద థర్డ్ వన్ ఈస్ ఫైర్.
1: ఇది కంటికి కనిపించేటువంటిది.
2: దిస్ కెన్ బి సీన్.
1: శబ్ద స్పర్శ రూపం.
2: దిస్ హ్యాస్ త్రీ అట్రిబ్యూట్స్ సౌండ్ టచ్ అండ్ ఫామ్.
1: ఇంకా నాలుగవది జలము.
2: ఫోర్త్ వన్ ఈస్ వాటర్.
1: ఇది కూడాను కంటికి కనిపించేటువంటి స్వరూపం.
2: దిస్ ఆల్సో కెన్ బి సీన్ బై ది నేకెడ్ ఐ.
1: ఇందులో శబ్ద స్పర్శ రూప రసం కూడాను ఉంటున్నది.
2: దిస్ హెస్ గాట్ సౌండ్ టచ్ ఫామ్ అండ్ టేస్ట్.
1: భూమి, ఇది దృశ్యగోచరమైనటువంటిది.
2: ద ఫోర్త్ వన్ కెన్ బి సీన్.
1: ఇందులో శబ్ద స్పర్శ రూప రస గంధములు కూడాను ఉంటున్నవి.
2: దిస్ హెస్ గాట్ సౌండ్ టచ్ ఫామ్ taste and smell.
1: మొదట మూడు భూతములు కూడాను స్వరూపం కలిగినటువంటిది.
2: ద ఫస్ట్ త్రీ ఎలిమెంట్స్ ఆర్ భూతస్, దే హావ్ గాట్ ఎ ఫామ్.
1: కడపటి రెండు కేవలం గుణముతో కూడినటువంటివే కానీ రూపములో లేవు.
2: ది లాస్ట్ టూ దే హావ్ గాట్ క్వాలిటీ బట్ దే డు నాట్ హ్యావ్ ఎ ఫామ్.
1: అయితే ఈ భూతాకాశమునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను అస్థిరము చలనముతో కూడినటువంటిది.
2: ఆల్ దోస్ థింగ్స్ విచ్ యు ఫైండ్ ఇన్ భూతాకాశ, దే ఆర్ ఇంపర్మనెంట్ అండ్ దే విల్ బి చేంజింగ్ అండ్ మూవింగ్.
1: నిరంతరము కూడాను మార్పు చెందినటువంటివి.
2: దే అండర్గో మోడిఫికేషన్ ఎవ్రీ టైమ్ అండ్ ఆల్వేస్.
1: కేవలము మార్పు మాత్రమే కాకుండా పరిణామం కూడాను పొందినటువంటివి.
2: దే విల్ నాట్ మేర్లీ అండర్గో చేంజ్ బట్ దే విల్ అండర్గో మోడిఫికేషన్.
1: చలనముతో కూడినటువంటివి.
2: దే మూవ్.
1: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును మనం విచారించినప్పుడు మరికొన్ని దీని ఎందుకల కొన్ని గుణములను మనము తెలుసుకునవచ్చు.
2: వెన్ వీ ఎన్క్వైర్ ఇన్ టూ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ వీ కమ్ టు నో ఎ ఫ్యూ అదర్ అట్రిబ్యూట్స్ ఆల్సో.
1: ఒక నిమిషంలో ఒక ప్రదేశమునందుండేటువంటి అణువులు మరో నిమిషంలో మరొక స్వరూపాన్ని ధరించుతూ ఉంటుంటాయి.
2: ఆటమ్స్ విచ్ మైట్ బి ఎగ్జిస్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ అట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్, దే అండర్గో మేనిఫెస్టేషన్ అండ్ టేక్ డిఫరెంట్ ఫారమ్స్ అట్ ది నెక్స్ట్ మూమెంట్.
1: స్వరూపమును మార్చటమే కాకుండా ప్రదేశమును కూడాను మార్చగలుగుతుంటాయి.
2: దే డూ దే చేంజ్ దర్ ఫారమ్ యాజ్ వెల్ యాజ్ దర్ ప్లేస్.
1: ఈ పదార్థములందున్నటువంటి ప్రతి అణువు కూడాను క్షణ క్షణమును కూడాను ఎక్కడ మార్పు చెందును ఎక్కడ మార్పు కలిగించును చెప్పుటకు వీలు కాదు.
2: ది ఆటమ్స్ ఇన్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ అండర్గో సచ్ చేంజ్ దట్ ఇట్స్ డిఫికల్ట్ టు సే వాట్ టైప్ ఆఫ్ చేంజ్ కమ్స్ అబౌట్.
1: మానవుని శరీరం ఉన్నటువంటి యొక్క ప్రతి అణువు కూడాను క్షణ క్షణము కూడాను మారుతూ ఉంటుండాలి.
2: ఆల్ ద ఆటమ్స్ దట్ ఫారమ్ ద హ్యూమన్ బాడీ దే అండర్గో చేంజ్ ఎవ్రీ మూమెంట్.
1: ఇది అనంతమైనటువంటి సముద్రం యొక్క అలల వంటివి.
2: దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎన్ ఎండ్లెస్ వేవ్ విచ్ విల్ బి దేర్ ఇన్ ది ఓషన్.
1: ఈ సముద్రం యొక్క తరంగములకు హద్దు అనేటువంటిది లేదు.
2: ఫర్ ద వేవ్స్ ఇన్ ద ఓషన్ దేర్ ఇస్ నో లిమిట్.
1: అయితే ఒక్క తరంగమునందుండేటువంటి యొక్క నీటి బిందువు మరొక తరంగంలో లీనమైపోతుంటాది.
2: బట్ ద డ్రాప్స్ ఇన్ వన్ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్.
1: ఈ విధంగా తరంగంలో ఉన్నటువంటి నీటి బిందువులు మరొక తరంగంలో కలవటం, ఆ తరంగముల యొక్క నీటి బిందువు ఇంకొక తరంగములలో చేరటం, ఈ విధంగా జరిగిపోతూ ఉంటుంటాది.
2: ద డ్రాప్స్ ఇన్ వన్ వే గెటింగ్ మర్జ్డ్ ఇన్ అనదర్ అండ్ ఫ్రమ్ దాట్ గెటింగ్ మర్జ్డ్ ఇన్ ద థర్డ్, దిస్ విల్ బి ఎ కంటిన్యూస్ ప్రాసెస్.
1: ఈ భూతాకాశం యొక్క తరంగములను మనము ప్రత్యేకంగా విచారించుటకు పూనుకొన్న ఇది అసాధ్యమైనటువంటి విషయం.
2: ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ స్పెసిఫికలీ అండ్ క్లియర్లీ ది అబౌట్ భూతాకాశ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్.
1: ఇందులో మానవత్వం అనేటువంటిది ఒక తరంగం.
2: ఇన్ దిస్ ద హ్యుమానిటీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ వన్ వేవ్.
1: దేవత్వము అనేటువంటిది మరొక తరంగము.
2: ద సెకండ్ వన్ ఈస్ డివినిటీ.
1: దానవత్వం అనేటువంటిది ఇంకొక తరంగము.
2: అనదర్ వేవ్ ఈస్ డెమోనిక్.
1: ఇదే విధంగానే పశుపక్షి మృగాదుల తరంగములు కూడాను ఈ యొక్క మహాపంచభూతములు యందు లీనమై ఉంటున్నవి.
2: ఇన్ ది సేమ్ వే దేర్ ఆర్ వేవ్స్ ఆఫ్ ఎనిమల్స్ బర్డ్స్ అండ్ సచ్ అదర్.
1: ఒక తరంగముల యొక్క నీటి బిందువు మరొక తరంగములో లీనమైనట్టుగా ఒక మానవత్వం అనేటువంటి యొక్క తరంగముల యొక్క అంశము మరొక తరంగములో లీనమైపోవచ్చును.
2: జస్ట్ యాజ్ ద డ్రాప్స్ ఆఫ్ ఎ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్స్, సిమిలర్లీ ది ఆస్పెక్ట్ ఆఫ్ హ్యుమానిటీ మే గెట్ మర్జ్డ్ ఇన్ అనదర్ వేవ్.
1: కనుక ఏ తరంగము యొక్క బిందువు అంశము ఏ తరంగములో హీనమవును అనేటువంటిది కూడాను చెప్పుట అసాధ్యము.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సే వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ వేవ్ ఇన్ నేచర్ లైక్ హ్యుమానిటీ వుడ్ గెట్ మర్జ్.
1: కనుకనే జీవితము కూడాను తరంగముల యొక్క స్వరూపమే.
2: దట్ ఈస్ వై లైఫ్ ఇట్సెల్ఫ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సిరీస్ ఆఫ్ వేవ్స్.
1: మరణాతీత మనహ అని నిరంతరము కూడాను మరణ ప్రాణములతో కూడినటువంటి యొక్క మనస్తత్వంతో ఉండినటువంటిది మానవత్వము.
2: The humanity and human principle is associated with a continuous process of thinking and thought.
1: ఇది అనిత్యము.
2: This is impermanent.
1: ఇది క్షణికము.
2: This is temporary.
1: ఇది నశ్వరము.
2: This is not.
1: ఇది క్షీణము.
2: This
1: ఇది పరిణామము.
2: This undergoes change.
1: ఈ విధమైనటువంటి యొక్క షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ మహాపంచభూతముల యొక్క సంబంధాన్ని మనం గుర్తించుకొనలేక ఏదో కొన్ని విధములైనటువంటి యొక్క మానవత్వాన్ని మనము క్షణికమైనటువంటి మానవత్వాన్ని లక్ష్యం ఉంచుకొని ఇది ఏ శాస్త్రం అని భ్రమిస్తున్నాము.
2: We have not been able to recognize the six types of changes which will be coming about in human life. And under that delusion, we think that human nature is going to be permanent and there we get deluded.
1: ఇట్టి మహాపంచభూతముల యొక్క సంబంధమైనటువంటి ఈ యొక్క భూతాకాశములో
2: భూతాకాశం విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్
1: లక్షల సూర్య చంద్రాదులు ఉంటున్నారు.
2: దేర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ సన్స్ అండ్ మూన్స్
1: ఇంకా గ్రహణము ఉపగ్రహములు కూడా కోట్లకు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ ప్లానెట్స్ అండ్ సబ్ ప్లానెట్స్ ఇన్ క్రోస్
1: అగణితమైనటువంటి యొక్క జీవరాశులు కూడా ఉంటున్నవి.
2: ఇన్యూమరబుల్ లైవ్ లివింగ్ బీయింగ్స్ ఆర్ ఆల్సో ఎగ్జిస్టింగ్
1: దృష్టిగోచరమైనటువంటి యొక్క జగత్ అంతయ్య కూడాను భూతాకాశం యొక్క బిందువే.
2: ది ఎంటైర్ ఫెనామెనల్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ఎ డ్రాప్ ఇన్ భూతాకాశం
1: ఈ విశాల జగత్తునందు
2: ఇన్ ది ఎంటైర్ వాస్ట్ వరల్డ్
1: ఏదో ఒక మూల నిక్కి నుండేటువంటి యొక్క భూగోళము
2: ది ఆర్త్ మే బి కంపేర్డ్ టు ఎ స్మాల్ డ్రాప్
1: ఈ భూగోళమునందు ఒక చిన్న దేశము
2: ఇన్ ది ఆన్ దిస్ ఆర్త్ దిస్ ఈస్ ఎ స్మాల్ కంట్రీ
1: ఈ చిన్న దేశములో ఒక చిన్న ప్రాంతము
2: ఇన్ ది స్మాల్ కంట్రీ దేర్ ఇస్ ఎ స్మాల్ ప్లేస్
1: ఈ చిన్న ప్రాంతములో ఒక చిన్న జిల్లా
2: ఇన్ ది స్మాల్ స్టేట్ దేర్ ఇస్ ఎ స్మాల్ డిస్ట్రిక్ట్
1: ఈ చిన్న జిల్లాలో ఒక చిన్న గ్రామము
2: ఇన్ ది స్మాల్ డిస్ట్రిక్ట్ దేర్ ఇస్ ఎ స్మాల్ విలేజ్
1: ఈ చిన్న గ్రామములో ఒక చిన్న ఇల్లు
2: ఇన్ స్మాల్ విలేజ్ ఎ స్మాల్ హౌస్
1: ఈ చిన్న ఇంటిలో ఒక చిన్న దేహము
2: ఇన్ స్మాల్ హౌస్ ఎ స్మాల్ బాడీ
1: ఈ చిన్న దేహము ఇంత విశాలమైనటువంటి జగత్తును చూచి అహంకార పట్టడం లోపల హాస్యాస్పదమనే చెప్పవచ్చు.
2: ఇట్ లుక్స్ ఫనీ దట్ సచ్ ఎ స్మాల్ బాడీ షుడ్ ఫీల్ ఎగోయిస్టిక్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇట్ స్మాల్నెస్ ఇన్ ది వరల్డ్
1: కనుక ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని విచారణ చేసినప్పుడు ప్రతి ఒక్క విషయం కూడాను ఒక్కొక్క బిందువు యొక్క ఆకారమే కూడి ఉంటుండాలి.
2: వెన్ వీ జస్ట్ థింక్ ఆఫ్ దిస్ భూతాకాశ అండ్ అవర్ ఓన్ ప్లేస్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ది టోటాలిటీ
1: ఈ బిందువు యొక్క విచారణ మనం చేయడానికి ప్రయత్నం చేయటము ఇది కేవలము ఒక చీమ సముద్రపు లోతును కనుక్కోవడానికి ప్రయత్నం చేసినట్టు అవుతుంది.
2: సచ్ ఎ స్మాల్ డ్రాప్ ట్రైంగ్ టు జస్ట్ అండర్స్టాండ్ ది టోటాలిటీ ఈజ్ లైక్ అండ్ ట్రైంగ్ టు మెజర్ ఓషన్
1: సముద్రము మార్పు చెందినటువంటిది
2: The ocean undergoes change.
1: Chima marpu chendunatvantidi.
2: Ant also undergoes change.
1: Samasta padarthamulu marpu chendunatvantivi.
2: All the things undergo change.
1: Oka kammadi endu peruganna munchukoni aa kammadi yokka ventruka perugulo cherakunda undetunti prayatnanga chuchukotam enta asadhyamo.
2: Just as it is impossible to see that in a woolen rug when you are taking curds bath to see that those woolen those small particles do not go into the bath or the food that you are taking
1: manamu bujinchetvantidi ventrukala kammadi
2: what we are just eating is something like the part
1: indulo ventrukala raakunda cheskovatam anetundi asadhyam
2: how can you prevent these small hair coming out into the food
1: kanuka manam nivasinchetvantidante kudanu ఒక క్షణికమైనటువంటి యొక్క ప్రకృతి
2: ద వరల్డ్ ఇన్ విచ్ వీఆర్ లివింగ్ ఈజ్ టోటలీ టెంపరీ అండ్ ట్రాన్సియంట్ వన్
1: కనుకని ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలనుకుంటే గుర్తించుకునేటువంటి వాడు క్షణికమైనటువంటి యొక్క గుర్తింపబడేటువంటి పదార్థం కూడాను నశ్వరమైనటువంటిది
2: సో ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ భూతాకాశ ద వన్ హూ
1: వెంట్రుకల కమ్మడి
2: వాట్ వీఆర్ జస్ట్ eating is something like the part
1: indulo ventrukulu raakunda cheskovatam anetundi asadhyam
2: how can you prevent

0: భూతాకాశ ద వన్ హూ ఇస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఈజ్ అ స్మాల్ వన్ అండ్ ఎ టెంపరీ వన్.
1: శాశ్వతమైనటువంటి యొక్క విషయమును గుర్తించుకోవడం వలన శాశ్వతత్వం కలిగినటువంటి వ్యక్తిత్వమే ఉండాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద పర్మనెంట్ ఎంటిటీ, యూ షుడ్ హ్యావ్ ఎ పర్మనెంట్ ప్లేస్ ఇన్ దట్ పర్టికులర్ ఎంటిటీ.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది.
0: దిస్ పర్సనాలిటీ అండ్ ఇండివిజువాలిటీ ఈజ్ టెంపరీ.
1: ఇది కేవలము ఒక ఎండమావు వంటిది.
0: దిస్ ఇస్ సంథింగ్ కంపేరబుల్ టు ఎ మిరేజ్.
1: ఈ ఎండమావును ఆధారం చేసుకుని దాహం తీర్చుకునాలని ప్రయత్నం చేసేటువంటి మృగ భ్రాంతిలో ఉంటున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ పర్సన్ హూ ఈస్ ట్రైంగ్ టు క్వెంచ్ హిస్ థర్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మిరేజ్.
1: ఎండమావులు ఎంత వీచినప్పటికీ ఏది చల్లబడదు.
0: వాట్ ఎవర్ ద హౌవర్ మచ్ యు మే టేక్ ఫ్రమ్ ద మిరేజ్ యు విల్ నెవర్ బి
1: ఏబుల్ టు బట్టైన కూడా నువ్వు తడిబడదు.
0: నో క్లాత్ గెట్స్ వెట్ బై మిరేజ్.
1: ఇది కేవలం దృశ్యంగా గోచరించేటువంటిదే కాని ఇందులో జలం ఏమాత్రము ఉండదు.
0: దట్ అపియర్స్ టు బి వాటర్ బట్ దేర్ ఇస్ నో వాటర్ ఇన్ దట్.
1: కనుక ఈ భూతాకాశం యొక్క తత్వం అనేటువంటిది కేవలము ఒక దృష్టి కల్పితమైనటువంటిదిగానే భావించవచ్చు.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ భూతాకాశ మే బి సంథింగ్ విచ్ యు కెన్ సీ ఓన్లీ.
1: ఈ భూతాకాశం అనేటువంటిది చిదాకాశములో ఒక నీటి బిందువు వలె ఉంటుంటారు.
0: దిస్ భూతాకాశ మే బి సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ చిదాకాశ.
1: భూతాకాశములో మన యొక్క దేహం ఎలాంటి ఒక అణుస్వరూపమై ఉంటున్నదో అదే విధంగానే చిత్తాకాశమనందు ఈ భూతాకాశం అనేటువంటిది ఒక అణుమాత్రంగా ఉంటుంటాడు.
0: జస్ట్ యాజ్ అవర్ బాడీ ఈ సంథింగ్ లైక్ ఎన్ ఆటమ్ ఇన్ ది ఎంటైరిటీ ఆఫ్ భూతాకాశ, భూతాకాశ ఇట్ సెల్ఫ్ ఈ సంథింగ్ లైక్ ఎన్ ఆటమ్ ఇన్
1: భూతాకాశము. జడము
0: దిస్ భూతాకాశ ఈజ్ ఇనర్.
1: ఈ జడమైనటువంటి యొక్క ఈ భూతాకాశమనందు చైతన్యవంతమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందులో అంతర్భూతమై ఉంటుండాలి.
0: ది లైఫ్ ప్రిన్సిపల్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ దిస్ భూతాకాశ విచ్ ఈజ్ ఇనర్.
1: అయితే ఈ అంతర్భూతమైనటువంటి యొక్క చైతన్య తత్వాన్ని గుర్తించడానికి భూతాకాశం కొంత ఆధారంగా తీసుకోవాలి.
0: టు అండర్స్టాండ్ దిస్ లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ఇట్ విల్ హావ్ టు మేక్ ది భూతాకాశ యాజ్ ది బేసిస్.
1: శరీరం నందు శరీరి అనేటువంటి యొక్క బింబం ఏ రీతిగా ఉంటున్నదో,
0: జస్ట్ యాజ్ ద ఇన్డ్వెల్లర్ శరీరి ఈజ్ దేర్ ఇన్ దిస్ బాడీ,
1: అద్దంలో మనం ప్రతిబింబం ఏ విధంగా కనిపించుతున్నదో,
0: జస్ట్ యాజ్ వి సీ అవర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్,
1: అద్దంలో ప్రతిబింబం కనిపించుచున్నది కానీ ప్రతిబింబంకు ఎట్టి చలనం కూడా లేదు.
0: యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు సీ ఎన్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్ బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్.
1: బింబము కదిలినప్పుడే ప్రతిబింబం కూడా కదులుతుంది.
0: ఓన్లీ వెన్ ది ఆబ్జెక్ట్ మూవ్స్ ద రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ మూవ్స్.
1: కనుకని బింబము అనేటువంటిది ఇది ఒక చిదాకాశం.
0: Therefore, the object may be compared to chidakasha.
1: ఈ చిత్తాకాశము భూతాకాశము ఇది కేవలం ఒక అద్దం వంటివి.
0: This చిత్తాకాశ and భూతాకాశ may be compared to mirror.
1: సూర్యుని యొక్క తేజస్సు చంద్రుని పైన పడినట్టుగా
0: ద ఎఫల్జెన్స్ ఆఫ్ సన్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ మూన్.
1: ఈ చిదాకాశము యొక్క చైతన్యము కేవలము భూతాకాశం చిత్తాకాశం పైన ప్రసరిస్తూ ఉంటుంటారు.
0: The life effulgence of chidakasha gets reflected in chittakasha and bhutakasha.
1: ee pratibimbamunaku manaku enni vidhamuluga alankaram cheyavalannappatiki ee pratibimbamunaku sadhyam kaadu.
0: Whatever decorations you want to just decorate this image, you will not be able to succeed in that.
1: Oka chinna udaharanam,
0: one small example.
1: Addamulo manam mukham chusukuntunnam,
0: we are seeing our face in the mirror.
1: Addamulo kanipinchetundi mukhamunaku సరిగా నొస్తున్న బొట్టు పెట్టాలా అని పెడుతున్నాం.
0: సపోజ్ యూ కీప్ ఎ పాయింట్ ఇన్ ద ఫోర్ హెడ్ ఆఫ్ ది ఇమేజ్ ఇన్ ద మిర్రర్.
1: పెట్టినాము మనం చూసే సమయంలోనేమో ఆ నొస్తున్న సరి అయినటువంటి స్థలంలోనే బొట్టు పెట్టాము.
0: బట్
1: అద్దం పైన
0: వైల్ కీపింగ్ ద పాయింట్ ఆన్ ది ఫోర్ హెడ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్ యూ పుట్ ఇట్ ఆన్ ద రైట్ స్పాట్.
1: అద్దం కొంచెం కదిలితే ఈ బొట్టు ఎక్కడో చేరిపోతుంది.
0: సపోజ్ ది మిర్రర్ మూవ్స్ that particular point which was in the center, it also moves aside.
1: Kanuka addamulo kanipinchetundi oka pratibimbamunaku manam bottu pettadam asadhyam.
0: How can you put any point or any bottu on the forehead of the image in the mirror itself?
1: Bimbamunaku bottu petti addam ettaina tippuko idi sariyainatundi sthanamlone untuntadi.
0: You put a point or a dot on the bimbam that is the object itself, you turn the mirror whichever you want.
1: But ఇంకొక చిన్న కథ ఉంటుండాలి.
0: దర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ ఫర్ దిస్.

0: గొప్ప పెయింటర్ ఒకడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ ఎ ఫేమస్
0: పెయింటర్, ప్రపంచ వ్యాప్తి పొందినటువంటి వాడు.
1: హీ వాజ్ ఎ వరల్డ్ ఫేమస్ పర్సన్.
0: అలాంటి వ్యక్తి చక్కగా చిత్రించేటువంటి యొక్క శక్తి సామర్థ్యంతో కూడిన వాడు.
1: హీ హ్యాడ్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ ఆఫ్ పెయింటింగ్.
0: ద్వారకలో ఉండినటువంటి కృష్ణుడి దగ్గరికి వచ్చాడు.
1: హీ కేమ్ టు కృష్ణ హూ వాజ్ ఇన్ ద్వారక.
0: కృష్ణుని యొక్క చిత్రాన్ని చిత్రించాలని చెప్పి ఆశపడ్డాడు.
1: హీ వాంటెడ్ టు జస్ట్ పెయింట్ ద ఇమేజ్ అండ్ ది ఫిగర్ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణుడు చిరునవ్వులు చంద్రుడు దొక్కుచూ, నాయన నీ ఉద్దేశానికి నేను ఎందుకు అడ్డు రావాలి, తప్పక నీకే విధమైనటువంటి చిత్రం చిత్రించాలంటున్నాడో అది తప్పక నీవు చిత్రించమన్నాడు.
1: విత్ ఎ బీమింగ్ స్మైల్ కృష్ణ సెడ్, వెల్ చైల్డ్, ఇఫ్ యు వాంట్ జస్ట్ పెయింట్ మై ఫిగర్ యూ కెన్ డూ ఇట్ వాట్ ఎవర్ వే యూ వాంట్ యు కెన్ జస్ట్ డూ ఇట్.
0: స్వామి దయచేసి ఒక గంట సేపైనా మీరు కూర్చుంటే మొట్టమొదటి చిత్రించుకుని తదుపరి నేను రంగులు వేసుకుంటానన్నాడు.
1: ఇఫ్ యూ కెన్ జస్ట్ సిట్ స్వామి ఫర్ వన్ అవర్ ఇన్ వన్ ప్లేస్ ఐ కెన్ జస్ట్ హ్యావ్ ఎ ఫ్రేమ్ వర్క్ అండ్ దెన్ ఐ కెన్ జస్ట్ గో ఆన్ ఫిల్లింగ్ అప్ ది అదర్ గ్యాప్.
0: సరే కూర్చుంటానన్నాడు. కూర్చున్నాడు, కదలకుండా మెదలకుండా కూర్చున్నాడు పాపం.
1: కృష్ణ సాట్ ఇన్ ఎ ప్లేస్ వితౌట్ మూవింగ్ ఎట్ ఆల్.
0: దానంతా అవుట్లైన్స్ అంతా వేసుకున్నాడు పాపం పెయింటర్.
1: ది పెయింటర్ ఫస్ట్ గేవ్ ది అవుట్లైన్.
0: తదుపరి నమస్కారం చేసి ఇంక తమరు వెళ్ళవచ్చును అన్నాడు కృష్ణుణ్ణి.
1: హీ ప్రోస్ట్రేటెడ్ అట్ ది లోటస్ ఫీట్ అండ్ సెడ్ స్వామి యూ కెన్ గో.
0: సరే కృష్ణుడు నవ్వుతూ లోపల వెళ్ళాడు.
1: మై లింక్ కృష్ణ వెంట ఇన్ సైడ్.
0: మరి వెనక్కి వచ్చి, నాయన ఎప్పుడు తెస్తావు ఈ పెయింట్ అన్నాడు.
1: కృష్ణ ఆస్క్డ్ దట్ పెయింటర్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ ది పిక్చర్.
0: స్వామి రేపటి దినం ఈ సమయానికి తీసుకుని వస్తానన్నాడు.
1: స్వామి బై టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
0: రాత్రి అంతా కష్టపడ్డాడు, పెయింట్ వేశాడు పాపం.
1: త్రూఅవుట్ ద నైట్ విత్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ హీ పెయింటెడ్.
0: తనకు చాలా తృప్తి కలిగింది పెయింటర్ కు.
1: ద పెయింటర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్.
0: మంచి మొకుమల్లు బట్టను కప్పుకొని తిరిగి రెండవ దినము ఆ సమయానికి కృష్ణుడి దగ్గర తీసుకొచ్చాడు.
1: హీ కవర్డ్ దట్ పిక్చర్ విత్ బ్యూటిఫుల్ క్లోత్ అండ్ బ్రాట్ ఇట్ టు కృష్ణ.
0: అది తెరిచేటప్పటికి కృష్ణ రూపం వేరే మారిపోయింది.
1: వెన్ ఇట్ వాజ్ ఓపెన్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ అండర్వెంట్ ఎ చేంజ్.
0: ఈ పిక్చర్ చూచాడు పెయింటరు, కృష్ణుడు చూచాడు పిక్చర్ చూచాడు, దీనికి దానికి ఏమాత్రము సంబంధం లేదు.
1: దిస్ పెయింటర్ కెప్ట్ ద ఫోటో బిసైడ్ కృష్ణ అండ్ సో హ్యాడ్ అ లుక్ ఇన్ టు ది పిక్చర్ వన్స్ అండ్ అనదర్ లుక్ ఇన్ టు కృష్ణ. దెర్ వాజ్ నో కంపారిజన్ అట్ ఆల్ బిట్వీన్ దీస్ టూ.
0: ఏమయ్యా పెయింటర్ దీంట్లో చాలా దోషములు ఉంటున్నాయి అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ పాయింటెడ్ అవుట్ టు దట్ పెయింటర్, ఓ పెయింటర్ దెర్ సీమ్స్ టు బి ఎ నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్.
0: ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను తిరిగి రేపటి దినం తీసుకుని వస్తాను అన్నాడు.
1: హి సెడ్ పార్డన్ మీ స్వామి, యు జస్ట్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్, టుమారో ఐ విల్ గెట్ ఇట్ అగైన్.
0: ఈ విధంగా 10 దినాలు జరిగింది పాపం.
1: ఇన్ దిస్ వే 10 డేస్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ది సేమ్ వే.
0: కానీ సరి అయినటువంటి చిత్రం రాలేదు.
1: బట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు గెట్ ఎ ప్రాపర్.
0: ఈ గ్రామంలో ఉండటం నాకు అవమానం అవుతుందని తాను గ్రామం వదిలి వెళ్లిపోతున్నాడు ఈ పెయింటర్.
1: ద పెయింటర్ థాట్ దట్ ఇట్ వుడ్ బి రాదర్ షేమ్ఫుల్ టు లివ్ ఇన్ దట్ పర్టికులర్ విలేజ్ అండ్ హి లెఫ్ట్.
0: మార్గ మధ్యంలో బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడు అడ్డు తగిలాడు.
1: వెన్ హి వాజ్ గోయింగ్ అవే ఫ్రమ్ ద విలేజ్ నారద ది సన్ ఆఫ్ బ్రహ్మ హ్యాపెన్ టు జస్ట్ మీట్ హిమ్.
0: అప్పుడు చెప్పాడు, ఏమి నాయన చాలా విచారంగా వెనక్కు వెళ్లిపోతున్నావు అన్నాడు.
1: నారద ఆస్క్ ది పెయింటర్ ఇట్ సీమ్స్ యూ సీమ్ టు బి వరీడ్ అండ్ యూఆర్ గెటింగ్ బ్యాక్.
0: పరిస్థితి అంతా కూడా చెప్పాడు నారదునికి.
1: ద పెయింటర్ ఎక్స్ప్లెయిన్ టు నారద ఆల్ దట్ హాస్ హ్యాపెన్.
0: ఒరే పిచ్చివాడ, లీలా మహర్షి విగ్రహుడు భగవంతుడు, నటన సూత్రధారి భగవంతుడు నీ దగ్గర కావలసిన నాటకాలు ఆడినాడు, కానీ ఈ నాటకాలకు నీవు పూర్తి జయించాలంటే, ఈ నాటకాలు నువ్వు సంపూర్ణంగా సాధించాలనుకుంటే నేను చెప్పినట్టు చేయమన్నాడు.
1: నారద టోల్డ్ ద పెయింటర్ వెల్ హీఈస్ ఏ మాస్టర్ ప్లేయర్ అండ్ మాస్టర్ డైరెక్టర్ అండ్ హీ ప్లేస్ ఆల్ ద డ్రామా. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు జస్ట్ హ్యావ్ ఎ పెయింటింగ్ ఆఫ్ హిస్ పిక్చర్, బట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ డూ ఇట్ ప్లీజ్ ఫాలో మీ మై వర్డ్స్.
0: సరే నారదుడు ఏమి చెప్పినాడో దాన్ని తప్పక శిరసా వహిస్తానని పెయింటర్ ఒప్పుకున్నాడు.
1: పెయింటర్ అగ్రీడ్ టు ఇంప్లిసిట్లీ ఒబే నారదాస్ కమాండ్.
0: వెళ్లినాడు నారదుని యొక్క ఆదేశానుసారంగా. తిరిగి రెండవ రోజు, స్వామి తమ సాక్షాత్ పిక్చర్ నేను తీసుకుని వచ్చానని ముఖమల్లు బట్టం కప్పుకొని తీసుకొచ్చాడు.
1: ద నెక్స్ట్ డే అకార్డింగ్ టు ది వర్డ్స్ ఆఫ్ నారద హీ వెంట్ టు కృష్ణ విత్ ఎ పర్టికులర్ ఫోటో కవర్డ్ విత్ ఎ ఫైన్ క్లాత్ అండ్ హీ టోల్డ్ స్వామి ఐ బ్రాట్ ఎగ్జాక్ట్లీ యువర్ పిక్చర్.
0: ఎదురుగా నిల్చుకుని తక్షణమే దీనిని బట్టను తీసివేశాడు. ఇది పరిశుద్ధమైన అద్దము, నీ ఇష్టం వచ్చినట్టు మారుకో, నీవు మారినప్పటికీ అది కనిపిస్తుంది, ఎట్లా మారితే అట్లా కనిపిస్తుంది అన్నాడు.
1: ద పెయింటర్ బ్రాట్ ఆన్ దట్ డే ఎ క్లీన్ మిర్రర్. And then he removed the cloth and just said, Swami, now you just have a look. Whatever changes come in you, the changes are reflected in the mirror.
0: ఏ మార్పులు జరిగినా ఈ అద్దంలో మార్పుగానే కనిపిస్తుండాలి. ఇంకా వేరే విధంగా కనిపించడానికి వీలు లేదు.
1: Whatever changes come about in your face, they are reflected in the mirror. Therefore, this is a beautiful photo.
0: కనుక నీవు కేవలము అనిత్యమైనటువంటి యొక్క భావముతో క్షణికమైనటువంటి యొక్క గుంచెలతో క్షణికమైనటువంటి యొక్క పెయింట్ తో నీవు భగవంతుని చిత్రించడానికి ప్రయత్నిస్తే ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: If you want to paint the picture of the Lord, who is permanent, with all the temporary materials like the paint and the brush, etc., you would not be able to succeed in that.
0: నశ్వరమైనటువంటి ఈ భూతాకాశములో సర్వము నశ్వరమే అయిపోతాయి.
1: In భూతాకాశ, which is transient, everything is temporary only.
0: కనుక పరిశుద్ధమైనటువంటి హృదయమునందే పరమాత్ముడు చక్కగా గోచరమవుతాడు.
1: You would be able to get a clear and a proper vision of the Lord only in your own pure heart.
0: కనుక మనం ఈ భూతాకాశమునందు దైవత్వాన్ని వెతకటం అని కాని తెలుసుకోవటం అనేటువంటిది కాని ఇది కూడా ఒక భ్రమనే.
1: Therefore, to search for the Lord in the భూతాకాశ is a type of delusion.
0: ఈ తెలుసుకోవటం కూడా ఒక నశ్వరమే.
1: Even knowing itself is impermanent.
0: ఈ నశ్వరమైనటువంటి దానిని తెలుసుకుని ఆనందించటం కూడా నశ్వరమే.
1: Whatever joy that you derive on account of trying to know this, this
0: అనగా పంచమహాభూతముల యొక్క తత్వము నిరంతరము మార్పు చెందేటువంటిదే కనుక దీనికి భూతాకాశము అని పేరు.
1: As the nature and the principle of these five elements is one which undergoes a thorough change and a continuous change.
0: మనం ఒక చిన్న ఉదాహరణ,
1: a small example for this.
0: భగవంతుని దర్శించాలని చెప్పని మందిరములకు వెళ్తుంటాం.
1: We go to a temple to take a vision of the Lord.
0: కానీ ఇంటి నుంచి ఎన్నో శ్రమలు కూర్చుకొని ఎంతో ఆశతో అపేక్షతో దేవాలయంలో ప్రవేశిస్తావు.
1: Undergoing a lot of difficulties, earning with full heart, you enter the temple.
0: కానీ ప్రవేశించినటువంటి వ్యక్తి దేవుని చూచినచమే కన్నులు మూసుకుని నమస్కారం చేస్తాడు, గాని కన్నులు తెరుచుకొని చూడడే.
1: But as soon as he takes a look at the Lord, the photo of the Lord, he closes his eyes and he wants to take a look.
0: దీనికి అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance of this?
0: అనగా ఈ చూచేటువంటి కన్నులు కేవలము నశ్వరమైనటువంటి స్వరూపాన్ని.
1: Whatever vision is taken by this naked eyes, that particular picture
0: is కల్పితమైనటువంటి ఆకారముని.
1: This is one which is superimposed by thoughts.
0: కానీ సత్యనిత్యమైనటువంటి ఆకారాన్ని దర్శించవాలంటే ఈ చర్మచిచ్చును కొంతవరకు అంతర్దృష్టిగా మార్చుకోవాలి.
1: If you want to really get a permanent and a true vision of the Lord, you'll have to just introvert your naked.
0: అనగా దృశ్యగోచరమైనటువంటి యొక్క ఈ భూతాకాశమునందు మనము సాక్షాత్ స్వరూపాన్ని దర్శించటము అసాధ్యము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ద భూతాకాశ విచ్ ఈస్ ట్రాన్సియంట్ అండ్ టెంపరరీ.
0: అయితే ఇది తాత్కాలిక ఆనందం.
1: బట్ దిస్ గివ్స్ యూ ఏ టెంపరరీ.
0: ఈ ఆనందమును మనం కొంతవరకు భద్రము చేసుకుని అప్పుడప్పుడు మననం చేసుకుంటూ నిత్యమైన సత్యమైనటువంటి ఆనందమునకు మనం ప్రయాణం సలపాలి.
1: We'll have to secure even this temporary joy and slowly and gradually we'll have to make a journey and a voyage to the permanent joy.
0: అట్లని మనము ఈ భూతాకాశము సమస్తం కూడాను నశ్వరమైనది కదా అని అన్నిటినీ త్యజించడానికి సాధ్యం కాదు.
1: Just because this భూతాకాశ is temporary and transient, you cannot renounce all these things completely either.
0: ఇక్కడ మూడు రకములైనటువంటి యొక్క స్థితులు ఉంటున్నాయి.
1: There are three types of states in this.
0: నిత్యములోని నిత్యము ఒకటి.
1: One is మిథ్యా ఇన్ మిథ్యా.
0: సత్యములోని మిథ్యం మరొకటి.
1: ద సెకండ్ వన్ ఇస్ మిథ్యా విచ్ ఇస్ ఇన్ సత్య.
0: అనగా సత్యములోని మిథ్యం అనేటువంటిది చిత్తాకాశం యొక్క సంబంధమైనటువంటిది.
1: ద అన్ట్రూత్ ఇన్ ట్రూత్, మిథ్యా ఇన్ సత్య ఇస్ అసోసియేటెడ్.
0: నిత్యంలోని మిథ్యం అనేటువంటిది భూతాకాశం యొక్క బింబము.
1: ది అన్ట్రూత్ ఇన్ అన్ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ భూతాకాశం.
0: సత్యములోని సత్యమే అదే చిదాకాశం.
1: The truth and truth, the essence of truth itself, it is in Chidakasham.
0: దాన్ని నేను అప్పుడప్పుడు కూడా చెప్తుంటాను. You are not one person, but three. The one you think you are, the one others think you are, the one you really are.
1: The same thing Swami will be telling quite often, and that is, you are not the one. The one that you think that you are is one. The one others think that you are is another. The one you really are is the third.
0: ఈనాడు మనము జీవించటం కాని అనుభవించటం కాని సర్వం కూడాను నిత్యములోని నిత్యమే.
1: వాట్ ఎవర్ లైఫ్ యూఆర్ లివింగ్ టుడే అండ్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ యూఆర్ గెటింగ్ టుడే, దే ఆర్ ఆల్
0: అంటూ ప్రతిబింబములు రెండు కూడా నశ్వరమయ్యేటువంటివి.
1: బోత్ ద ఇమేజ్ అండ్ ది ఆబ్జెక్ట్ ఆర్ టెంపరరీ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్స్పీరియన్స్.
0: ఇది భూతాకాశం యొక్క స్వరూప స్వభావం.
1: దిస్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ భూతాకాశ.
0: ఐస్ను చేతిలో పెట్టుకుని కరగకుండా ఉండాలంటే అది వీలు కాదు.
1: If you want to keep a ice pack in your hand,
0: it is karigipoyetundide dini swabhavam.
1: Continuously melting is the nature of ice.
0: Kanuka ilanti bhutakasmi yokka tattvanni manam gurtinchadamlo kontha varakunu antarbhutamainatundi yokka aatmakashanni kuda koncham vicharana cheyali.
1: Even when we are just trying to recognize and understand bhutakasha, at the same time we have to think of the inner akasha, that is
0: idi kevalamu stoolamainatundi జాగ్రత్తకు కూడినటువంటిది.
1: భూతాకాశ ఇస్ గ్రాస్ అండ్ ఈస్ ట్రూ ఇన్ వేకింగ్ స్టేట్.
0: అయితే ఇది సూక్ష్మమైనటువంటిగా స్వప్న దృష్టిము లోపల కూడాను మనం చూడగలుగుతున్నాము.
1: ద సేమ్ థింగ్ ఇన్ అ సటిల్ ఫారం యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ద డ్రీమ్ స్టేట్.
0: మొన్న చెప్పినట్టుగా స్థూల దీని జగత్తు నందు సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనకు పదార్థములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
1: Just as it was explained the other day, sun and moon are giving light through fire which will reflect in the world.
0: ఈ స్థూల ఆకాశమునందు అనగా జాగ్రత్త అవస్థ యందు ప్రతి పదార్థమును కూడాను ఈ యొక్క సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనము చూడగలుగుతున్నాము.
1: ఇన్ ద వేకింగ్ స్టేట్ వి హావ్ బీన్ ఏబుల్ టు సీ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద లైట్ విచ్ ఎమనేట్స్ ఫ్రమ్ సన్ అండ్ మూన్.
0: అదే స్వప్న స్థితి యందు కూడాను అనేక వస్తువులను మనం చూస్తున్నాము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద లైట్ విచ్ ఎమనేట్స్ ఫ్రమ్ చిత్తాకాశ విచ్ హెల్ప్స్ యూ టు సీ ది రియల్.
0: స్థూలమును దూరము చేయగానే కొంచెం సూక్ష్మము కొంచెం ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
1: ద మొమెంట్ యూ పుష్ అసైడ్ ది గ్రాస్ ద సటిల్ స్టార్స్ రిఫ్లెక్టింగ్ అండ్ గివింగ్ లైట్ ఇన్ సైడ్.
0: పగటి పూట నక్షత్రములు మనకు కనిపించడం లేదు.
1: During the day you would not be able to see stars.
0: Kanipinchakapoyinanta matram na levani cheppadaniki veelu kaadu.
1: Just because you cannot see, you cannot deny their existence itself.
0: Nakshatramulu pagati endu kuda untunnavi.
1: These stars do exist even in the
0: day. Aithe ee pagati yokka prakasham adhikanga undatam cheta nakshatramulu manaku teliyakunda untundadi.
1: Because the sun's effulgence is so grand, you are not able to see the stars.
0: అదే రాత్రి ఎందు పగటి వెలుతురు కొంత మరుగైనప్పటికీ నక్షత్రములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
1: ఇన్ ద నైట్ యాజ్ ది డేస్ లైట్ బికమ్స్ డిమ్ యూ బి ఏబుల్ టు జస్ట్ సీ
0: స్టార్స్. బాల్యమంటే వార్ధక్యము.
1: ఇన్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ ఓల్డ్ ఏజ్.
0: వార్ధక్యమంటే బాల్యం కూడా ఇమిడి ఉండినట్టుగా
1: ఇన్ ద ఓల్డ్ ఏజ్ దేర్ ఇస్ చైల్డ్హుడ్ ఆల్సో.
0: స్థూలమునందు సూక్ష్మము.
1: In gross there is subtle.
0: Sutramunandu stoolamu.
1: In subtle there is gross.
0: Ee rendu kunnu jadamainatunte reetiga
1: in an inert way both of them are
0: manaku gocharam avutunnayi.
1: We have been able to see them in that
0: way. Aithe ee rendintiki atheetamainatuntadi marokatu untundali.
1: There is something which transcends both these.
0: Adhe chittakasham.
1: That is chidak.
0: Adhe chidakasham.
1: That is chidakasham.
0: Ee chidakasham anetundi ee matramu charanamu lenetundi.
1: Chidakasha does not have any movement.
0: Elanti marpu chendinatundi.
1: It doesn't undergo any change.
0: Nitya sakti nirmalamainatundi okka atma tattvame.
1: It is the very principle of atma which is true and eternal and permanent.
0: Adhe parabrahmam.
1: That is parabrahman.
0: Adhe atma.
1: That is atman.
0: Adhe paranjyoti.
1: That is paranjyoti itself.
0: Aye swayam jyoti.
1: It is also swayam jyoti.
0: Ee swayam jyoti yokka prakasham dwarane ఈ చిత్తాకాశము భూతాకాశము గోచరిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఆఫ్ ఆత్మన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు సే చిదాకాశ చిత్తాకాశ అండ్ భూతాకాశ.
0: ఈ చిదాకాశమే లేకుండినా ఈ చిత్తాకాశము భూతాకాశమే లేదు.
1: ఇఫ్ దెర్ ఈస్ నో చిదాకాశ అట్ ఆల్ దెర్ ఇస్ నో చిత్తాకాశ అండ్ భూతాకాశ.
0: కనుక చిదాకాశమును లక్ష్యంను ఉంచుకొని చిత్తాకాశములో ప్రారంభమై భూతాకాశంలో ప్రారంభమై చిత్తాకాశమును దాటుకుని చిదాకాశంలో లీనం కావాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు బేస్ అవర్ లైఫ్ ఆన్ చిదాకాశ అండ్ త్రూ భూతాకాశ వి హావ్ టు రీచ్ చిత్తాకాశ త్రూ చిత్తాకాశ.
0: ఉదాహరణగా మీకు చెప్పాలనుకున్నప్పుడు సముద్రంలో అలలు వస్తున్నాయి.
1: టు ఇల్లస్ట్రేట్ దిస్ టు యూ ఇన్ ఈజీ వే దేర్ ఆర్ వేవ్స్ ఇన్ ఓషన్.
0: అలలు వేరు జలం వేరు కాదు.
1: వేవ్స్ అండ్ వాటర్ దే ఆర్ నాట్ డిఫరెంట్.
0: ఈ జలం వేరు నురుగు వేరు కాదు.
1: The foam and the waves are also not different.
0: Nurugu jalamu alalu moodu ekamai untundayi.
1: The foam, waves and water, they are the same.
0: Aithe ee moodinti endukudunu jalam okati gaane untundali.
1: Water is common among all these three objects.
0: Nurugu veru gaanu ala veru gaanu jalam veru ga undinattuga manaku kanipistunnayi.
1: But it appears as if foam is different and waves are different and water is different.
0: Kanukane ee drishtikalpitamainatti ee jagattunandu భూతాకాశము చిత్తాకాశము చితాకాశము ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపము మనం దర్శించాలి.
1: Therefore, in the phenomenal world also, we will have to just find out a union which emerges out of Chittakasha, Chidakasha and Bhutakasha.
0: ఈ మూడింటి ఎందు కూడాను విభాగము చెయ్యాలి.
1: We have to divide these three into three ఆకాశాలు.
0: జాగ్రత్తను భూతాకాశంగా మనం భావించాలి.
1: We have to enjoy the waking state as భూతాకాశం.
0: స్వప్నము చిత్తాకాశంగా విశ్వసించాలి.
1: We have to believe dream as చిత్తాకాశ.
0: సుషుప్తి తుర్యావస్థ ఎందు కూడాను మనం దీనిని చిదాకాశంగా విశ్వసించాలి.
1: In deep sleep state and in తుర్యావస్థ we'll have to just treat it as చిదాకాశ.
0: అయితే సుషుప్తి తుర్యావస్థకు తగినటువంటిది కాదు.
1: But there is a difference between సుషుప్తి
0: సుషుప్తి అనేటువంటిది పూర్తి జాగ్రత్త స్వప్నము కానటువంటి యొక్క డీప్ స్లీప్ గాఢ నిద్రగా రూపొందుతుంది.
1: సుషుప్తి ఈజ్ డీప్ స్లీప్ స్టేట్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వేకింగ్ స్టేట్ అండ్ ద డ్రీమ్.
0: ఇక్కడ ఆనందము అనేటువంటిది మనకు గోచరం కాదు.
1: We would not be able to really experience bliss there.
0: తిరిగి జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత ఈ యొక్క నిద్రావస్థలోకి పొందినటువంటి ఆనందాన్ని మనం చెప్పగలుగుతున్నాము.
1: బట్ ఓన్లీ ఆఫ్టర్ కమింగ్ టు ది వేకింగ్ స్టేట్ వి ఫీల్ దట్ వి హావ్ ఎంజాయ్డ్ పీస్ ఇన్ స్లీప్.
0: అయితే ఈ యొక్క తుర్యావస్థ అనేటువంటిది సూపర్ కాన్షియస్ అంటారు.
1: తుర్యావస్థ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సూపర్ కాన్షియస్ స్టేట్.
0: ఈ దివ్యమైనటువంటి యొక్క ఈ చైతన్య తత్వం నందే ఆనందం అనేటువంటిది అప్పటికప్పటికి అనుభవించవచ్చు.
1: During in turiyavastha we will be able to enjoy even when we are in turiyavastha itself the ananda and
0: ఇంకా వారు కూడాను నిద్ర సమాధి స్థితిహి అన్నారు. అనగా నిద్ర అనేటువంటిది ఒక సమాధి స్థితిగా ఉంటుంటారు.
1: శంకరా ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ స్లీప్ యాజ్ స్టేట్ ఆఫ్ సమాధి.
0: ఈ సమాధి అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ సమాధి?
0: కేవలము తన్మయత్నంతో పడిపోవటము లేక ఇమోషన్ తో మనము కూలిపోవటము ఏదో ఒక విధమైనటువంటి భావంతో భావ సమాధిని పొందటము ఈ విధంగా మనం భావిస్తుంటాము.
1: సమాధి ఈజ్ ఆర్డినర్లీ మిస్టేకన్ టు బి సంథింగ్ విచ్ ఈస్ ఇన్ స్టేట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఎమోషనల్ స్టేట్ ఎట్సెట్రా.
0: ఇది సవికల్పం కానటువంటి స్థితి లోపల ఎట్టి జాగ్రత్త స్వప్నం కానటువంటి స్థితిలో ఉండేటువంటి యొక్క భావం అని మనం భావిస్తున్నాము.
1: వి థింక్ దట్ ఇట్ ఈస్ నైదర్ డ్రీమ్ నార్ వేకింగ్ స్టేట్ నార్ డీప్ స్లీప్ స్టేట్.
0: ఇది జాగ్రత్త స్వప్న సుషుప్తి ఎందుకు సమాధి ఏకంగానే ఉంటుంటారు.
1: సమాధి ఈజ్ కామన్ బోత్ ఫార్ వేకింగ్ డ్రీమ్ అండ్ డీప్ స్లీప్ స్టేట్.
0: ఈ పదములు ఎంతే ఉంటున్నది దాని యొక్క అర్థం.
1: ద మీనింగ్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ద వర్డ్స్.
0: కొంతమంది మాట్లాడుతూ సమాధిలో పడిపోయినారు అనుకుంటారు.
1: వైల్ టాకింగ్ వెన్ ఎ పర్సన్ ఫాల్ సమ్ పీపుల్ సే హీ హాస్ ఎంటర్డ్ ఇన్ టు ది స్టేట్ ఆఫ్ సమాధి.
0: ఇది ఒక ఇమోషన్ కావచ్చు.
1: This may be a state
0: excitement
1: of emotion.
0: కావచ్చును.
1: ఇట్ కుడ్ బి ఎక్సైట్మెంట్.
0: లేకపోతే హిస్టీరియా కావచ్చును.
1: దిస్ కుడ్ బి ఎ స్టేట్ ఆఫ్ హిస్టీరియా.
0: లేక బలహీనత కావచ్చును.
1: దిస్ కుడ్ బి ఎ స్టేట్ ఆఫ్ వీక్నెస్.
0: లేక ఫిట్స్ కావచ్చును.
1: దిస్ కుడ్ బి ఎ స్టేట్ ఆఫ్.
0: కానీ ఇది సమాధి కాదు.
1: దిస్ ఇస్ నాట్ సమాధి.
0: సమాధి అనగా జాగ్రత్త వ్యవస్థ ఉంది. చైతన్యంగా ఉంటుంది సమయం లోపలే సమచిత్తంగా మార్చుకోవటమే సమాధి.
1: సమాధి రియలీ మీన్స్ ఈవెన్ ఇన్ ద వేకింగ్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ కన్వర్టింగ్ అవర్ ఓన్ మైండ్ అండ్ థింకింగ్ ఇట్ ఈక్వల్ మైండెడ్.
0: సమాధి
1: సమాధి కన్సిస్ట్ ఆఫ్ టూ సింబుల్స్ సమ అండ్ ధీ.
0: శీతోష్ణములను సుఖదుఖములను రెండింటినీ సమంగా చూచుకోవటం, నిందాస్తుతులను సర్వమును సమానంగా చూచుకోవటం, లాభ నష్టములు కూడా సమానంగా, దీనికి పొంగక దానికి కృంగక ఉండేటువంటి స్థితియే సమాధి.
1: ఈక్వల్ మైండెడ్నెస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సమాధి. టు బి ఈక్వల్ మైండెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కోల్డ్ అండ్ హీట్, ఇన్ స్టేట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఇన్ స్టేట్ ఆఫ్ ప్రైజ్ ఆర్ సెన్షర్.
0: కనుకనే భూతాకాశమునందును చిత్తాకాశమునందును చిదాకాశం నందును ఆనందమయుడై ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఎ పర్సన్ ఇన్ సమాధి వుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్ వెదర్ ఇన్ వేకింగ్ స్టేట్ భూతాకాశ చిత్తాకాశ అండ్ చిదాకాశ.
0: ఇట్టి స్థితి అందరికీ లభించేటువంటిది కాదు.
1: సచ్ స్టేట్ ఆల్ పీపుల్ విల్ నాట్ బి.
0: దీనికి అనేక విధములైనటువంటి విచారణ చేయాలి.
1: ఫర్ దిస్
0: సాధన సలపాలి.
1: ఎ లాట్ ఆఫ్ సాధన.
0: దైవానుగ్రహం పొందాలి.
1: వన్ హ్యాస్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్.
0: కనుక అనుగ్రహానికి పాత్రుడుగా అయ్యే నిమిత్తమై అనేక కర్మలు ఆచరించాలి.
1: To earn the grace of God, we will have to undertake a number of activities.
0: కనుకనే కృష్ణుడు చిత్తప్రజ్ఞ యొక్క లక్షణాన్ని గురించి చెప్పే సమయంలో ఈ విధమైనటువంటి దీంట్లో అర్జున కేవలము ఒక మనస్సు పైన దేహం పైన బుద్ధి పైన ఆధారపడినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: While describing the qualities of Chittaprajna, Krishna told Arjuna, Arjuna, there is no use basing all these things only on the body.
0: నా ఆజ్ఞను అనుసరించు.
1: You follow my command.
0: నా చింతన చేస్తూ నీ కర్తవ్య కర్మలను నీవు మునుగు.
1: థింకింగ్ ఆల్ ద వైల్ యూ డూ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్
0: సర్వత్రా కూడా నువ్వు ఏకత్వమైనటువంటి యొక్క దైవత్వం అనేటువంటిది నీకు గోచరం అవుతుంది
1: యుల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ది డివినిటీ ఆల్ అరౌండ్
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించు
1: ది డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ డైవర్సిటీ యూ హావ్ టు ఎంజాయ్ ఇట్ ఇన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ
0: విధమైనటువంటి యొక్క మార్పులు నీ చిత్తమునకు కలిగినప్పుడే అందులో నా యొక్క హృదయం హత్తుకుని పోతుంది అన్నాడు
1: ఓన్లీ వెన్ సచ్ చేంజెస్ కమ్ అబౌట్ ఇన్ యూ మై హార్ట్ గెట్స్ ఎంగేజ్డ్ అండ్ ఫుల్లీ థింకింగ్ ఆఫ్ యూ
0: మార్పు చెందినటువంటి చిత్తమే స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణం
1: ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ ఇస్ ద వన్ విచ్ డస్ నాట్ అండర్గో
0: ఎనీ విషయం నందు కూడా నువ్వు చరణం కానటువంటి యొక్క తత్వమే స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణము
1: Whatever be the state, an unwavering attitude will have to be developed.
0: సహజ లక్షణంగా భావించుకోవాలి.
1: All these things should be considered as very natural.
0: దహన శక్తి ఉన్నదంటే ఎవరైనా ఆశ్చర్యపడతాడా?
1: Would anyone be surprised if fire has got the capacity of burning?
0: ఐస్ చల్లగా ఉన్నదంటే ఎవరైనా విచారపడతాడా?
1: Would anyone be worried if one comes
0: to ఐస్ చల్లదనము దాని స్వభావము.
1: Coldness is natural state of ice.
0: అగ్నికి కాల్చేటువంటి దహన శక్తి దాని యొక్క స్వభావము.
1: Burning is natural state of
0: పుట్టిన దేహం అంతా గిట్టేటువంటిది దీని స్వభావము.
1: Everybody that is born will die.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సుఖ దుఃఖములకు ఏమాత్రం కూడా గురికాడు.
1: A person who recognizes this truth will not be subject to any
0: కనుకని
1: sorrow or pain.
0: సర్వత్రా కూడాను సమచిత్తమును పెంచుకోమన్నాడు.
1: Therefore he just said All places develop equal-mindedness.
0: ఈ సమచిత్తాన్ని పెంచుకునేటువంటి సమయం నందే ఈ దైవత్వమును చక్కగా భూతాకాశ చిత్తాకాశ చిదాకాశం యొక్క విచారణను ఘాటంగా జరపాలి దీర్ఘంగా యోచించాలి
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ థింకింగ్ ఆఫ్ డివినిటీ ఇన్ ఆల్ ద ప్లేసెస్ విల్ హావ్ టు జస్ట్ థింక్ డీప్లీ అబౌట్ దిస్ భూతాకాశ చిత్తాకాశ
0: కొన్ని నిమిషంలో మనం భోంచేసి నిద్రపోతాము
1: ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్ ఫర్ ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్
0: నిద్రించిన తర్వాత ఎన్నెన్నో కలలు కంటాము
1: We get a number of dreams while sleeping.
0: ఈ కలలగన్న తర్వాత తిరిగి మేల్కుంటే ఏదీ లేదు.
1: After getting up from sleep, you don't find anything.
0: ఒక్క దినమునందే కొన్ని గంటలయందే ఈ విధమైనటువంటి యొక్క దృశ్యములు మార్పు చెందుతున్నాయి.
1: Within 24 hours, so many changes come about.
0: స్వప్నమునకు జాగ్రత్తకు భిన్న భేదములు అనేకంగా కనిపిస్తున్నాయి.
1: There are a number of differences between dream state and waking state.
0: కనుక ఇలాంటి పరిస్థితుల లోపల మనం దేనిని నమ్మాలి? దేనిని విసర్జించాలి?
1: ఇన్ సచ్ ఎ స్టేట్ ఆఫ్ అఫైర్స్ వాట్ టు బిలీవ్ అండ్ వాట్
0: కనుకునే వేదాంతమునందు నేతి నేతి నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ ఇది కాదు ఇది కాదు ఇది కాదని జాగ్రత్త నేను కాదు స్వప్నం నేను కాదు ఈ యొక్క నిద్ర నేను కాదు దీనికి అతీతమైనటువంటి యొక్క సుషుప్తి స్థితి అందు దాటిన తర్వాతనే ఈ తురియావస్థనే నేను అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: Therefore in philosophy it has been taught that I am not this, I am not this, I am not this. I am not in the waking state, I am not in the dream state, I am not in the deep sleep state. I transcend all these things and the transcendental principle itself is myself.
0: ఎత్తి లేదనుచుంటిమో అది కలదు.
1: Whatever you are denying that is existing.
0: ఎత్తి కలదనుచుంటిమో అది లేదు.
1: Whatever you are thinking as existing is really not existing.
0: ఉన్నదొక్కటి సర్వంబు ఎన్నటికిని.
1: There is only one which is eternally true.
0: అది ఏ బ్రహ్మంబు. వాక్కున కలవి కాదు.
1: దట్ ఈస్ బ్రహ్మన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ యాక్సెసబుల్ టు ది
0: కనుకునే వేదాంతం కూడాను ఏదో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నారు. మనసు కానీ ఇంకే విధమైనటువంటి బుద్ధికి కానీ వాక్కును కానీ ఇది అసాధ్యమైనటువంటిది అన్నాడు.
1: దట్స్ వై ఫిలాసఫీ హస్ జస్ట్ డిస్క్రైబ్డ్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ యాజ్ వన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసబుల్ టు ది వరల్డ్.
0: మనము చదివేది వినేది సాధన చేసేది అనుభవించేది అన్ని కూడాను భూతాకాశం యొక్క లక్షణాలే.
1: All that you read, study, listen and experience, all this is only attributes and qualities of
0: Bhutakasha. దీనిని ఆధారం చేసుకుని
1: basing your own life on this,
0: లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: You have to try to achieve the goal.
0: దీనిని సవికల్పం నిర్వికల్పం అని అన్నారు.
1: The same thing has been described as savikalpa and nirvikalpa.
0: Savikalpam ante emiti, nirvikalpam ante emiti.
1: What is savikalpa, what is nirvikalpa?
0: Kanuka konni konni vishayam lopala yoga abhyasamunu gurinchinatundi varu savikalpamunaku konni arthamulu nirvikalpamunaku konni arthamulu cheptuntaru.
1: People who take to the path of yoga describe savikalpa
0: as gunamulate cherinatundide savikalpam.
1: Savikalpa is associated with attributes.
0: Gunatitamainatundide nirvikalpam.
1: Anything that transcends this attribute.
0: త్రిగుణములకు అతీతమైనటువంటి స్థితిని పొందటమే ఒక నిర్వికల్పం.
1: Obtaining a state of transcending beyond these three gunas,
0: వికల్పం కలగనది నిర్వికల్పం.
1: A thing which doesn't undergo a change is nirvikalpam.
0: Marpu lenatvanti nirvikalpam.
1: A changeless entity is nirvikalpam.
0: Chalanamu kanatvanti nirvikalpam.
1: An unwavering and unchanging thing is nirvikalpam.
0: Kanukani atti sthitini pondatame sthitapragnani yokka lakshanam annaru.
1: Attaining that particular state is the goal and the attribute of.
0: Aithe Arjunudu aa vidhamain sthitilo undinada ani manam sandeginchavachchu.
1: We have questioned whether Arjuna was in such state of sthitapragna.
0: అట్టి స్థితి యందు అర్జున్ని ఉంచి సర్వకర్మలు కూడా అతని చేత ఆచరింపచేశాడు.
1: కృష్ణ మేడ్ హిమ్ గో టు దట్ పర్టికులర్ స్టేట్ అండ్ మేడ్ హిమ్ డూ ఎవ్రీథింగ్.
0: జ్ఞాని అయినటువంటి వాడు స్తంభించి కూర్చుంటే అజ్ఞానులకు ఆదర్శం అనేటువంటిది చిక్కదు.
1: ఇఫ్ ఎ వైజ్ మ్యాన్ డజంట్ పార్టిసిపేట్ ఇన్ యాక్షన్ యుడ్ నాట్ బి ఏబుల్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఇగ్నోరెంట్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఫిజికల్ ఎక్సర్సైజ్, ఒక డ్రిల్ మాస్టర్ ఉంటుంటాడు.
1: దేర్ ఇస్ అ ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ అండ్ డ్రిల్ మాస్టర్.
0: ఆ ఇన్స్ట్రక్టర్ ఏం చేస్తాడు, నాకు అన్ని తెలుసు ఊరికే కూర్చొని ఏ ఆడండి అంటే వాళ్ళు ఏం ఆడతారు.
1: దట్ ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ హిమ్సెల్ఫ్ కీప్స్ క్వైట్ అండ్ ఆస్క్ దెమ్ టు జస్ట్
0: అన్ని తెలిసినటువంటి వాడైనా కానీ 1, 2, 3 తాను ఆడితేనే మరి పిల్లలు ఆడటానికి కూర్చుంటారు.
1: He is proficient in himself in all the drill, but he has to set an example, then only make others people to follow him.
0: అదే విధంగాని సితప్రజ్ఞుడైనటువంటి వాడు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని చూపించినప్పుడే ఇతరులు అనుసరించడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
1: లైక్ ది డ్రిల్ మాస్టర్, సితప్రజ్ఞ షుడ్ సెట్ ఏ పర్సనల్ ఎగ్జాంపుల్ టు ది ఇగ్నోరెంట్ పీపుల్ సో దట్ దే వుడ్ బి ఏబుల్ టు ఫాలో హిమ్.
0: కనుకని అర్జున్ని ఆదర్శ పురుషుడిగా తయారు చేశాడు కృష్ణుడు.
1: దేర్ఫోర్ కృష్ణ ట్రాన్స్ఫార్మ్డ్ అర్జున్ ఇంటు ఎన్ ఐడియల్ మ్యాన్.
0: అనేక పర్యాయం నిమిత్త మాత్రం భవిష్యత్ సాక్షి, నిన్ను నిమిత్త మాత్రంగా పెట్టుకుని లోకానికి అంత ఆదర్శాన్ని అందిస్తున్నానని చెప్పడంలో ఇది అంతరార్థం.
1: Krishna telling that I'll keep you only as a nimitta, as an instrument, this is the inner significance and meaning of that.
0: Kanuka Arjunudu nirantaramu Krishnulone untunnadu.
1: Arjuna was always living in Krishna.
0: Athana parishuddha hrudayudu galukane athaniki Arjunudani peru.
1: He has got a name Arjuna because he is a man with pure heart.
0: Ani pariyamulu Bharata Bharata Bharata annadu.
1: A number of times Krishna Arjuna addressed him.
0: Bharata ante Bhagavat prati kaliginatunte vadu Bharatudu.
1: Bharata refers to the one who has love of God.
0: Bha prakashamu.
1: Bha means effulgence.
0: Prakashanni rachinchinatunte vadu Bharatudu.
1: The one who loves effulgence is Bharata.
0: Kanuka atani peru yende anni vidhamainatunte antarathalu kudi untunnayi.
1: All the inner significance and meaning is incorporated in the name itself.
0: Kevalam Krishna yokka agnanu sirasavinchatam, taanu cheppinatunte margamunu anusarinchatame.
1: Arjuna's duty was only to follow implicitly what Krishna commanded him to do.
0: Kanukani mottamodatini కరిష్యే వచనం తవ అని శరణాగతుడైనాడు.
1: దేర్ఫోర్ అర్జున సెడ్ దట్ ఐ విల్ ఓబే యువర్ కమాండ్ వాట్ ఎవర్ ఇట్ బీస్.
0: మీరు చెప్పినటువంటిది నేను చేస్తాను స్వామి, అంతకంటే నాకు ఇంకా వేరే మార్గం లేదు.
1: వాట్ ఎవర్ యూ ఆస్క్ మీ టు డూ ఐ విల్ డూ ఇట్ స్వామి, ఐ డోంట్ అండర్టేక్ ఎనీథింగ్ ఎల్స్.
0: ఇది స్థితప్రజ్ఞ యొక్క ప్రధాన లక్షణం.
1: దిస్ ఈస్ ది ట్రూ అట్రిబ్యూట్.
0: నేను నాది అనేటువంటి భావము అభిమానం లేదు.
1: స్థితప్రజ్ఞ విల్ నాట్ హావ్ ది ఫీలింగ్ ఆఫ్ ఐ అండ్ మై.
0: మమత్వము అహంకారం అనేటువంటిది ఏమాత్రము అతనికి లేదు.
1: హీ విల్ నాట్ బి హ్యావింగ్ ఈగోటిజం అండ్ అటాచ్మెంట్.
0: ఈ అహంకార మమకారములను నిర్మూలము గావించుకుని దైవాగ్ని లోపల శిరసావించటమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణం.
1: రూయినింగ్ అండ్ డిస్ట్రాయింగ్ ది ఎంటైర్ ప్రిన్సిపల్ ఆఫ్ అహంకార అండ్ మమకార అండ్ యాక్సెప్టింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్, దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ స్థితప్రజ్ఞ.
0: కనుకనే రెండవ అధ్యాయం లోపల స్థితప్రజ్ఞ యొక్క లక్షణాన్ని ప్రత్యేకంగా గురించి అధికంగా చెప్తూ వచ్చాడు.
1: That is the reason why the qualities of sthita prajna are explained at length in the second chapter.
0: Cheppinanta matramana prayojanam ledani ee bhuta akashanni chitta akashanni chida akashanni chakkaga varnistu cheptu vachadu.
1: By merely describing the qualities of sthita prajna there may not be much of use, therefore he began explaining these
0: chakkaga artham chesukoni gurtinchukunnatunte vaadu ganaka arjunudu danni anubhavistu vachadu.
1: As Arjuna was one who was able to recognize the inner significance of this
0: Vishwa Virata swarupam ante emti, ide bhutakasham ide chittakasham ide chidakasham moodinti yokka ekatvanni nirupinchadu Krishnudu.
1: What is the meaning of Vishwa Virata swarupa? That is a union of chitta bhutakasha chittakasha.
0: Kanukani Virata swarupanni chuchinatunte Arjunudu కన్నులు మూసుకున్నప్పటికీ విరాట స్వరూపం కనిపిస్తూనే ఉండాలి.
1: ఆఫ్టర్ సీయింగ్ ది కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్ ఈవెన్ ఆఫ్టర్ హి క్లోజ్డ్ హిస్ ఐస్ హి వాస్ ఏబుల్ టు సీ కృష్ణ అలోన్.
0: అనగా కన్నులు తెరుచుకున్నప్పుడు కనిపించిందంతా కూడా భూతాకాశము.
1: వెన్ ఐస్ ఆర్ వైడ్ ఓపెన్ వాట్ ఎవర్ హి హస్ జస్ట్ సీన్ ఇస్ భూతాకాశ.
0: కన్నులు మూసుకున్న తర్వాత కూడా కనిపించేటువంటి చిత్తాకాశం.
1: ఆఫ్టర్ క్లోజింగ్ ద ఐస్ వాట్ ఎవర్ హి ఎక్స్పీరియన్స్ అండ్ సా ఇస్ చిత్తాకాశ.
0: ఎక్కడ పోయినప్పుడు కూడా ఆ దృష్టి లోపల హృదయంలో ప్రింట్ అయిపోయినట్టు అయిపోయింది, అదే చిత్తాకాశం.
1: Wherever he went in his heart, this particular impression had
0: made an kadigina pole ee yokka drushyam
1: The vision made such an indelible impression that
0: kaagitham paina kottinatundi print kaayitham pote kudanu aa print podu.
1: It is something like a print on a paper. Even if the paper is
0: ee print nu kaayithanni veru cheyadaniki saadhyam kaadu.
1: It is impossible to separate print from the paper.
0: Kanuka Arjuna yokka chittam lopala Krishnuni yokka Vishwavirata swarupamu hattukoni poyindi.
1: In this way the Vishwavirata swarupa cosmic form of Krishna made
0: anti adarshavantamainatundi Arjunundi enni rakamulainatundi dinto aina pravesh pettatamlo em tappu undadu.
1: Such an ideal person as Arjuna, there is no harm and no nothing.
0: Samanya manunu vale anni rangallo kudanu pravesistunnadu Arjunudu.
1: Arjuna already took all ordinary activity like an ordinary person.
0: Kani chittamu Krishnu yokka padamula paina.
1: But he kept always his heart at the lotus feet of Krishna.
0: Krishnu yokka aagya lopala.
1: Physical body was to obey the command of Krishna.
0: Idi chitta prajna yokka pradhanamainatundi aadarshanga nirupinchadu.
1: Krishna held out this as an ideal quality of sthita prajna.
0: ఈ స్థిత ప్రజ్ఞుడు ఆచరించవలసినటువంటి కర్మలు కూడాను రేపటి దినం మాట్లాడుకుందాం.
1: ది యాక్టివిటీస్ విచ్ విల్ హావ్ టు బి అండర్టేకెన్ బై స్థిత ప్రజ్ఞ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ టు టుమారో.

and how about all that?

0: Sairam, dear listeners, constant contemplation of God rids us of all difficulties. This has been the strong experience of devotees who have worshipped the Lord across the ages. In today's Divine Discourse, Bhagwan Baba explains how our ancestors lived in peace by being good and doing good always. He exhorts us also to lead similar lives. Let us now listen to the excerpts from the Divine Discourse delivered by Bhagwan Baba in Prashanta Nilayam during the Dasera celebrations on the 28th of September 2006.
1: Embodiments of love.
2: Lokamunandeniyo vidyadu.
1: There are many forms of education, knowledge.
2: Inniyo telivitetalu.
1: And there are varied expressions of intelligence.
2: Kani telivitetale mukhyamani bhavistunnaru kondaru.
1: Some feel that intelligence is most important. Mere intelligence without education is useless. What is the use out of it?
2: There
1: are many educated people.
2: Undi kudanu telivitetalu leka prayojanam ledu.
1: Though they are educated, they are not intelligent enough. What is the use then?
2: Kanuka telivitetalato patu vidyalu kudanu undali.
1: Therefore, coupled with education, intelligence is also essential.
2: Vidyalundiyu telivitetalu lekundina kevalam oka mootkuduga bhavintaru.
1: Without intelligence, mere education will make you look like a fool in the sight of the world. An example for this.
2: Puramu Prepalayandu Yashodad Nandandu Jeevinchetuntivaru Nivasinchetuntivaru.
1: Earlier, there in Vrepalle, Yashoda Nanda lived.
2: Kani ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడాను వారింటికి వెళ్లి సాయంకాలము దీపం ముట్టించుకునేటువంటి వారు.
1: ఇట్ వాజ్ ద ట్రెడిషన్ ఇన్ దోస్ డేస్ దట్ ఎవ్రీ హౌస్ హోల్డర్ ద హౌస్ వైఫ్ వుడ్ గో టు ద హౌస్ ఆఫ్ నంద అండ్ లైట్ ద ల్యాంప్.
2: ఆనాటి సాంప్రదాయము ఒక గొప్ప ఇంటి వారి యొక్క దీపం తమ ఇంటికి తీసుకుని పోతే తాము కూడా గొప్పవారు అవుతారని ఒక ఆశ.
1: The tradition in those days where people would visit the houses of rich people and light their lamp with the idea that they would also be rich in their own turn.
2: Kari ippatikudanu palleyendu ilanti vaadiku untunnadi.
1: This practice is followed in certain villages even this day.
2: Goppa srimantulu intiki velli vaari mundu inti mundu pettinatti divannu tama dvipanto veliginchukoni.
1: They go to rich people and light their lamps, bring them back home to light their own lamps at their residences.
2: కొందరు స్త్రీలు అత్తలు దీనిని ద్వేషించేటువంటి వారు.
1: This was not relished and accepted by certain women and mothers-in-law.
2: మన ఇంటిలో దీపం లేకనా వారింటికి వెళ్లి దీపం తీసుకురావటం అని మందలించేటువంటి వారు.
1: The mother-in-law used to check the daughter-in-law by saying, "We have enough of fire, the lamp here. Why do you go elsewhere?"
2: ఈ ఒక మాట అన్ని కూడాను ఆ బావి దగ్గర చేరినప్పుడు ఆడవారందరూ కూడాను దీన్ని ముచ్చటించేవారు.
1: In villages, you know, there is a well located at the center where all women gather and talk about these things.
2: అప్పుడు ఆ గ్రామంలోకు ఒక కొత్త కోడలు వచ్చింది.
1: It was a time a newly married, the daughter-in-law, happened to be there in that village that day.
2: Ammai Krishna yokka lilalu Krishna yokka cheshtalu anni ninnam vintu vachedi.
1: The girl started listening to the leelas of Krishna, the mystery of Krishna every day.
2: కానీ అది మనసులో ఉంచుకొని అత్తగారికి భర్తగారికి చెప్పకుండా తాను మనసులో ఉంచుకొని ఒకనాడు వెళ్ళింది.
1: She treasured all that she heard, the mysteries and leelas of Krishna in her heart.
2: ఎంత గోప్యముగా ఎంత గుట్టుగా తాను పెట్టుకున్నప్పటికీ సత్యము ఎప్పటికీ దాగేటువంటిది కాదు.
1: Though she kept it all to herself in her heart without revealing to anybody, truth cannot be concealed for long.
2: సత్యమును దాచిపెట్టుకుంటు గాని సత్యమును అమ్ముకోవటం గాని సత్యమును మూసిపెట్టుకుంటు గాని సాధ్యం కాదు.
1: It is impossible to cover the truth. It is impossible to sell out the truth or hide the truth.
2: సత్యము నుండి పుట్టినది ఈ జగము.
1: In fact, the whole world originated out of the principle of truth.
2: సత్యమునందుండి సర్వము సృష్టించే సత్యమునంత అడిగే సర్వ సృష్టి.
1: God from the point of truth has created the whole of the creation, and the creation will merge back
2: into the truth. స్థలమేది కనుగొన్న.
1: In fact, if you inquire, you will not come across any place where there is no truth.
2: శుద్ధ సత్యం అదియే చూడరయ్యా.
1: If you watch, you will notice there is a pure, unsullied, pristine truth.
2: ఆ కోడలు ఎంత గుట్టుగా వచ్చినదో అంత రట్టైపోయింది.
1: Though the daughter-in-law wanted to hide the truth, but however, it came to the notice of everybody.
2: Binda kada pettindi.
1: He just kept down the pot on the ground.
2: Bazaar lo dance aadtu velutundadi.
1: He started moving along the street, dancing along.
2: Achchenatvanti gumpulanta kodanu aminu emti idi vichitram endukosam ee vividhanga aadutunnavu kotta kodalave ikkada nunchi vachavu ane prashnalu adhesthu vachadu.
1: All ladies around were very much surprised to watch this little girl watching, moving about along the street. And you are newly married, how is that you are dancing? They started questioning that way.
2: ఏదో ఒక విధంగా ఆ రహస్యాన్ని గుర్తించారు.
1: Somewhere other, they could know the secret behind this.
2: అందరూ ఈ విధంగానే డాన్స్ ఆడుతూ కూర్చున్నారు.
1: All joined together in dancing.
2: ఏ విధంగా?
1: What else is left now?
2: సుగుణకు కనిపించేనంట మనసుగుణకు కనిపించేనంట నందునేంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
1: They all started singing like this. It is our Suguna who could see Gopala at the residence of Nanda in that Deepa, in that lamp.
2: Krishna, Krishna అంటూ దీపం అంటించుకుంటున్నది. కానీ ఆ కృష్ణుడు కనిపించాడు. ఆ దీపం లోపల చే పెట్టింది తీయంత కాలింది.
1: She was singing the glory of Krishna. She was lighting her lamp. In so doing, she has lost her for herself and kept her hand in the lamp, and she started getting burnt up.
2: సుగుణకు కనిపించేనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
1: Suguna could see Gopala Krishna at the residence of Nanda, there in that lamp, the Jyoti Deepa.
2: Kramakramena intiki telisindi.
1: Gradually to each home.
2: Ee vidhanga konni samayam nandu aanandamuto sarvam kodanu kashtamanu kodanu marchipoyetundi varu.
1: In that state of ecstasy, people have forgotten themselves. They're ecstatic.
2: Kanaka mana dukkhamanu kodanu ఈ దైవ చింతన చేత కొన్ని మర్చిపోయి కష్టమే కూడాను ఈ దైవ చింతన చేత మరుపు తెచ్చుకుని అన్ని విధాల ఆనందంగా పురుగేచుంటి వారు.
1: లైక్ వైజ్ పీపుల్ ఫర్గెట్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ ఆల్ ది వైల్ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ దే కుడ్ విన్ ఓవర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ వర్ బ్లిస్ఫుల్.
2: ఈ విధంగా అనాది కాలం నుండి భక్తులు ఈ ఆనందం అనుభవించుకుంటూ ప్రచారం చేస్తూ ప్రదర్శించుకుంటూ దీన్ని ప్రబోధించుకుంటూ సంతోషించేటువంటి వారు.
1: Well, that has been the experience since ages here in this country, where people have forgotten their own problems, singing the glory of God, publicizing, sharing the mystery of God.
2: ఈ విధంగా జరుగుతూ ఉండగా,
1: as things went on like this,
2: విద్యలు పెరుగుతూ వచ్చినాయి.
1: And you find there's a rise in the standards of education.
2: ఈ విద్యలు పెరుగుతూ వచ్చేటప్పటికీ,
1: The rise of educational standards.
2: తెలివితేటలు కూడా పెరుగుతూ వచ్చాయి.
1: There's equal rise in the realm of intelligence.
2: తెలివితేటలు పెరుగుతూ వచ్చినాయి కానీ విద్యలు కరుగుతూ వచ్చినాయి.
1: Though they were more and more intelligent enough, the standard of education is on the decline on the other hand.
2: ఈ విద్యలు తరుతూ వచ్చి ఈ తెలివితేటలు పెరుగుతూ వచ్చాయి.
1: There's declining standard in education while the intelligence is ever on the rise.
2: ఎక్కడ చూచినానో మీరు విద్యార్థులను మీరు చూడండి.
1: You can inquire from any student.
2: ఏదో ఫారెన్ నుంచి వచ్చినటువంటి పేపర్స్ లేక ఫారెన్ నుంచి వచ్చినటువంటి యొక్క మ్యాగజైన్స్ వాటిని చూస్తూ వస్తుంటారు కానీ మరి తన యొక్క క్లాసుని తన యొక్క పద్ధతిని ఏమి మాత్రం యోచించరు.
1: The students go through all the articles published in foreign magazines, journals, but they don't go through their own textbooks.
2: ఈ కొత్త వాటి మాత్రము పెరుగుతూ వచ్చింది తెలివితేటలు.
1: And this has been the trend in the modern times.
2: Palani Panditudu palani vachanam rachinchadu adi enti goppadi.
1: Such and such author has written this article. How great must it have been?
2: Veeti paina manaku poratam jarugutu vachindi.
1: We go on arguing on this consideration criteria.
2: Tana textbook lo emti undado tana text lo em chadivaro tana chadavalsinatundi oka paru gani mari tana yokka class ni tana yokka paddhatini ఏమి మాత్రం యోచించరు.
1: The students go through all the articles published in foreign magazines.

0: ఏమిటి ఉండదు. తన టెక్స్ట్ లో ఏది చదివాను, తను చదవలసినటువంటి యొక్క పద్ధతి మర్చిపోతున్నాడు.
1: వన్ హెస్ ఫర్గాటన్ టు గో త్రూ హిజ్ ఓన్ టెక్స్ట్ దట్ ఈస్ విదిన్ హిమ్.
0: ఈ విధంగా తెలివితేటను పెంచుకుంటున్నామే కాని ఈనాడు మన యొక్క విద్యా విజయాన్ని ఏమాత్రము జ్ఞప్తికి ఉంచుకోవటం లేదు.
1: లైక్ దిస్ వి గో ఆన్ ఇంక్రీజింగ్ అవర్ ఇంటెలిజెన్స్ బట్ వీ డోంట్ థింక్ ఆఫ్ ది యాక్చువల్ ఎడ్యుకేషన్ అండ్ కోర్స్ కంటెంట్.
0: కనుక మొట్టమొదట మనం చేస్తున్నటువంటి పనిని, కర్మను మనం ఏమాత్రం కూడా విసర్జించకూడదు.
1: Therefore, under any circumstance, we should never give up our duty.
0: కర్మణ్యేవ అధికారశ్చాని గీత ఎందుకు బోధించింది.
1: గీత taught in clear terms that you have got right on action.
0: కర్మమున పుట్టిన జంతువు కర్మమున వృద్ధి పొంది కర్మమున చనును.
1: Having been born in action karma, having grown in karma the action, ultimately the individual merges back in action.
0: Karma nalaku daivamu.
1: And its action karma is verily divine.
0: Karma ni sukhadukkamulaku karanam illalu.
1: And its karma or action which is responsible for pleasure and pain.
0: Karma chestamo dani sukhadukkamulaku aa karmane karanam.
1: And the reason for pain and pleasure happens to be this karma or action.
0: Kalaku manchi karyamu nam chesinappudu manchi phalatamine manam anubhavistamu.
1: Therefore, when we undertake good action, you will certainly reap good results.
0: చెడ్డ కార్యములు చేసినప్పుడు, చెడ్డ తలంపులు తెచ్చినప్పుడు చెడ్డవే మనం అనుభవిస్తాం.
1: Bad actions, bad thoughts will certainly bear bad results.
0: కాబట్టి ఇవి రెండు కూడా ఒక త్రాసు వంటివి.
1: These two are like a balance.
0: మంచిని చేసి చెడ్డ అనుభవించడు.
1: Having done good, you will never experience bad.
0: చెడ్డని చేసి మంచి అనుభవించడు.
1: Having done bad, you cannot think of experiencing anything
0: chedden
1: good.
0: చేసి చెడ్డనే అనుభవిస్తాడు.
1: Bad gives bad results.
0: మంచిని చేసి మంచిని అనుభవిస్తాడు.
1: The good will give you good experiences, results.
0: కనుకనే do good, be good and see good.
1: Therefore, Bhagavan says, do good, be good, see good.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక మనం మంచిని చేస్తాం.
1: Therefore, let us do good.
0: మంచి భావాలు ఉద్భవిస్తాం.
1: Let us develop good thoughts.
0: మంచి కర్మల చేత మనము మంచిని అనుభవిస్తాం.
1: Let us undertake good action so that we will experience good results.
0: కనుక మన కర్మల యొక్క ఫలితములే మన యొక్క సుఖదుఖములకు మూల కారణమని చక్కగా గుర్తించండి.
1: Therefore, we have to understand very clearly the experiences or results are born out of our own actions.
0: ప్రాచీన కాలం నుండి మన పెద్దలందరూ కూడాను అనేక రకములైనటువంటి యొక్క ప్రాచీన సాంప్రదాయములని ఈనాటి కూడాను అనుభవిస్తున్నారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వి హావ్ బీన్ ఫాలోయింగ్ సర్టెన్ ఏన్షియంట్ ప్రాక్టీసెస్ అండ్ ట్రెడిషన్స్.
0: తద్వారానే వారంతా సుఖపడుతూ వచ్చారు.
1: దీస్ ప్రాక్టీసెస్ మేడ్ దెమ్ హ్యాపీ.
0: ఈనాడు మన పెద్దలు అనుభవించినటువంటి యొక్క కర్మలను ఈనాడు మనము పిల్లలు విస్మరించి
1: ది యంగ్స్టర్స్ హావ్ ఫర్గాటన్ the tradition and the practices of elders.
0: ఆధునిక విద్యనంత అభ్యసించి
1: they have acquired the modern education.
0: అనేక విధములైనటువంటి అశాంతికి గురి అవుతున్నారు.
1: And are facing restless in myriad ways.
0: అశాంతికి మాత్రమే కాదు,
1: not only restlessness,
0: అసంతృప్తికి కూడాను గురి అవుతున్నారు.
1: And they face the state of dissatisfaction.
0: అనారోగ్యములకు కూడాను గురి అవుతున్నారు.
1: And they also suffer from ill health.
0: కనుక ఈనాడు మన అనారోగ్యములకు మూల కారణము మన యొక్క థాట్స్.
1: ద రీజన్ బిహైండ్ సిక్నెస్ ఈజ్ ఓన్లీ అవర్ థాట్.
0: కనుక ప్రతిదానికి కూడాను మన యొక్క థాట్స్ మంచివిగా ఉండాలి.
1: Therefore, in every aspect, our thoughts should be perfect and good.
0: ఈనాడు చూడండి,
1: జస్ట్ వాచ్,
0: ఎక్కడైనా మంచి నీరు త్రాగి,
1: if you want to drink pure water,
0: manchi bhojan bhujinchi,
1: and having partaken good food,
0: manchi gaalini manu anubhavichinappudu,
1: and when you experience the good state,
0: vaani aarogyamu chakkani aarogyanga untadi,
1: they will have very good health.
0: Kaani malinyamaina janam broli,
1: but if they drink polluted water,
0: malinyamaina bhujam bhujinchi,
1: and if they partake polluted food,
0: దుర్వాసన కలిగినటువంటి యొక్క గాలిలో మనం సంచరిస్తున్నప్పుడు,
1: అండ్ వెన్ మూవ్ అబౌట్ ఇన్ పొల్యూటెడ్ ఎయిర్,
0: మనలో ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది.
1: వి లూజ్ అవర్ హెల్త్.
0: ఈనాటి మూల కారణము ఈ చెడ్డ నీరు చెడ్డ భోజనమే.
1: ద మెయిన్ థింగ్ టుడే ఇస్ దిస్, ది పొల్యూటెడ్ వాటర్ అండ్ పొల్యూటెడ్ ఫుడ్.
0: కనుకనే మనం అన్నిటినీ మనం మంచిగా మనం తీసుకోవాలి.
1: Therefore, we should receive all that is

0: ఇట్టి మంచి గుణములు నేర్పేటువంటి మార్గమే ఈ దసరా యొక్క లక్షణం.
1: దసరా సెలబ్రేషన్ సిగ్నిఫైస్ కల్టివేషన్ ఆఫ్ ప్యూర్ సీక్రెట్ క్వాలిటీస్.
0: 10 దినములు కూడాను మంచి భోజనము, దినము స్నానము, చక్కగా మంచి నిద్ర.
1: ఆల్ దీస్ డేస్ విల్ హ్యావ్ ద గుడ్ స్లీప్, గుడ్ రెస్ట్, గుడ్ ఫుడ్.
0: ఇవి చేసినప్పుడు మనం ఎంతనో ఆనందంగా ఉంటాం.
1: దిస్ ఎన్ష్యూర్స్ హ్యాపీనెస్.
0: ఈనాడు మన ఇంటిలో పూజ చేసుకుని, మన ఇంటిలో చక్కని భోజనం చేసుకుని, చక్కని మంచి నీరు త్రాగి మనం బయటకు పోతే మన ముఖమంతా కడకడలాడుతుంటారు.
1: హ్యావింగ్ హ్యాడ్ ఫుడ్ ఎట్ అవర్ ఓన్ రెసిడెన్సెస్, హ్యావింగ్ స్పెండ్ ఇన్ ఎ గుడ్ వే ఎట్ అవర్ ఓన్ రెసిడెన్సెస్, యాజ్ వి మూవ్ అబౌట్ అవుట్ సైడ్ అవర్ ఫేసెస్ విల్ బి రెస్ప్లెండెంట్.
0: ఇంటిలో మలిన్యమైనటువంటి జలం గోడి,
1: ఇఫ్ వి డ్రింక్ పొల్యూటెడ్ వాటర్,
0: మలినమైనటువంటి అన్నం తిని భుజించి,
1: అండ్ వి ఈట్ పొల్యూటెడ్ ఫుడ్,
0: మనం మాలిన్యమైన గాలిలో తిరుగుతుంటే,
1: అండ్ వి జస్ట్ వెన్ వి బ్రీత్ ఇన్ ది పొల్యూటెడ్ ఎయిర్,
0: మన మానవత్వం అనేటువంటిదే మర్చిపోయి,
1: ది హ్యూమన్ క్వాలిటీ ఇస్ ఫర్గాటన్,
0: కేవలం ఒక దైవం క్వాలిటీకి పోయి,
1: అండ్ వి విల్ బి ఫార్ అవే ఫ్రమ్ అవర్ ఐడెంటిటీ,
0: దయ్యం క్వాలిటీగా పొందుతున్నాం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ దైవ డివైన్ వి బికమ్ దయ్య ద డెమన్.
0: కనుకనే మనం మంచిగా ఉండాలంటే చాలా మంది అంటుంటారు నన్ను, స్వామి 82 ఏళ్ళు అయిపోతుంది దీంతో బాగా ఉన్నారే అంటారు.
1: మెనీ పీపుల్ స్టార్ట్ వండరింగ్ లుకింగ్ ఎట్ భగవాన్, భగవాన్ హౌ ఇస్ ఇట్ అట్ దిస్ ఏజ్ ఆఫ్ 82 యు ఆర్ సో బ్రైట్.
0: అయ్యా నేనేమి చెడ్డవి పూజించను.
1: భగవాన్ సేస్ ఐ డోంట్ ఈట్ ఎనీథింగ్ దట్స్ బ్యాడ్.
0: చెడ్డ గాలి నేను తీసుకోవటం లేదు.
1: ఐ డోంట్ బ్రీత్ పొల్యూటెడ్ ఎయిర్.
0: భక్తుల యొక్క ప్రార్థన అనేటువంటి గాలిని నేను భుజిస్తున్నాను.
1: భగవాన్ భగవాన్ బ్రీత్స్ ది ఎయిర్ విచ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ప్రేయర్ ఆఫ్ ద డివోటీస్.
0: కనుకని ఇలాంటి దీని వల్ల నా యొక్క తేజస్సు ఇక్కడ పోతుంది.
1: It is the prayer of the devotees that is responsible for the beauty and the radiance of Bhagavan.
0: Pillale yokku ottidi valla nenu kontha varaku krinda kooli na kaalu kochu virigindi.
1: Because the mistake of some boys, he sustained a fracture.
0: Naagetti jabbu ledu.
1: Bhagavan has no ailment whatsoever.
0: Naagetti painu ledu.
1: Bhagavan has no pain whatsoever.
0: Kaani దీని వల్ల నేను కొంత నడుచడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుండాలి.
1: బికాస్ దిస్ ఫ్రాక్చర్ దేర్ ఇస్ సమ్ డిఫికల్టీ ఇన్ వాకింగ్.
0: కానీ నాకు నడచాలని ఇష్టం కూడా లేదు. నాకు నడచాలని ఇష్టము కూడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఆల్సో ఇస్ నాట్ ప్రిపేర్ టు వాక్ బ్రిస్క్లీ.
0: నేను పోతున్నాను, భక్తుని చూస్తున్నాను.
1: భగవాన్ హౌఎవర్ గోస్ రౌండ్ అండ్ గివ్స్ హిస్ దర్శన్ టు ఆల్ డివోటీస్ ఎనీవే.
0: నాకు కష్టం ఎందుకు?
1: వెర్ ఇస్ ది డిఫికల్టీ దెన్?
0: నాకు బాధ ఎందుకు?
1: వై ఇస్ సాడ్నెస్?
0: ఎట్టి బాధ నాకు లేదు.
1: దేర్ ఇస్ నో డిఫికల్టీ, నో ప్రాబ్లమ్.
0: భక్తులను ఆనంద పెట్టినప్పుడు నాకు ఎట్టి ఆనందమైన జరుగుతుంది.
1: భగవాన్ ఇస్ ప్లెస్డ్ విత్ సో హ్యాపీ వైల్ మేకింగ్ ఆల్ ద డివోటీస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కనుక నాకు బాధ అనేటువంటిది, కష్టము అనేటువంటిది, నొప్పి అనేటువంటిది నా స్వప్నమునందు కూడా రాదు.
1: Bhagavan has no pain, no problem, no ailment, not even in a dream.
0: నాకు ఎప్పుడు ఆనందమే.
1: Bhagavan is always blissful throughout.
0: నాకు ఆనందమే నా యొక్క ఆహారము.
1: Ananda, bliss is his ahara, food.
0: నా యొక్క ఆనందము కంటే మించినటువంటి ఆనందము మరొక చోట లేదు.
1: Bhagavan's blissful state is supreme, the highest, loftiest and noblest.
0: ఒక దినమే మేనకు సభకు రాకుండా పోతే అయ్యో పాపం, భక్తులు ఎంత బాధపడుతుంటారు, ఎంత వెయిట్ చేస్తుంటారు, ఎంత విచారిస్తుంటారు అని చాలా బాధ వేస్తుంది.
1: ఫర్ ఎనీ రీజన్ ఇఫ్ హి డజంట్ గివ్ దర్శన్ భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ద డివోటీస్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్, లాంగింగ్ ఫర్ హిమ్ ఫర్ హిస్ దర్శన్.
0: ఎంత టైం అయినా సరే నేను తక్షణమే బయలుదేరి వస్తుంటాను.
1: వాట్ ఎవర్ మే బి ద టైమ్ హి స్టార్ట్స్ గివింగ్ దర్శన్ టు ఎవ్రీబడీ.
0: నాకు బాధని కానీ నాకు నొప్పిని కానీ మీరు భావించకండి.
1: నెవర్ నెవర్ థింక్ దట్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లం, ఎనీ డిఫికల్టీ, ఎనీ సిక్నెస్ ఫర్ భగవాన్. నథింగ్ నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఇట్టి సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని మీకు ఎదురుగా చూపే నిమిత్తమై నేను ఈనాడు పలకరిస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ స్పీకింగ్ టు అస్ టు డెమోన్స్ట్రేట్ to show to everybody his bliss.
0: Kanuka, meeru kudanu, elanti kashtamlo vachinappatikini, elanti badhalu sambhavinchinappatikini, meeru dhairyanga dani paina daivam paina bhaktini pettukoni meeru sadhistu ravali.
1: Come whatsoever, any problem, any difficulty, resist and face bravely with all the courage and conviction, thinking of God.
0: కనుక దైవ చింతన చేస్తూ ఉంటుంటే ఏ చింతన కూడా అందులో ప్రవేశించదు.
1: When once you contemplate on God, there will be no scope for any kind of worry or anxiety.
0: ఏకం సత్య ప్రభావదావదంతి ఉన్నది ఒక్కటే.
1: The truth is only one.
0: ఆ సత్యం లోపల ఏ పదార్థం కూడా నువ్వు వచ్చి చేరడానికి వీల్లేదు.
1: In the truth which is only one and non dual, nothing else can be there in the
0: vision. ఏ కష్టం గాని ఏ నష్టం గాని ఏ దుఃఖం గాని ఏ విచారం గాని అందులో ప్రవేశించడానికి స్థలం లేదు.
1: There in that eternal non dual truth, no anxiety, worry or any pain whatsoever can ever enter.
0: ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
1: Bhagavan is always blissful, always happy.
0: కనుకని happiness is union with God.
1: Happiness is union with God.
0: ఎప్పుడు కూడా దైవంతో కూడినప్పుడు ఏ యొక్క బాధలు కనిపించవు.
1: When you are in union with God, there will be no problem, no difficulty.
0: దేహమృతిగా ఉండవచ్చు బాధలు.
1: Physically there may be some problems.
0: మానసికంగా ఉండవచ్చు చింతలు.
1: There may be certain worries at the mental level.
0: కానీ ఈ మనసును ఈ దేహమును ఈ పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతో మాత్రం చేర్చకుండా చూసుకోవాలి.
1: But we should take every caution that the physical problems or mental worries would never get into that Atma spirit.
0: ఎట్టి బాధలు కూడా సంభవించవు.
1: Then you will never have any kind of worry or problem.
0: ఇది నవరాత్రులు బోధించేటువంటి యొక్క సత్యమైనటువంటి బోధనలు.
1: This is the message of Bhagavan to all the devotees during this festival of Navaratri.
0: దినమునకు ఎన్నో బాధలు కలుగుతుంటాయి.
1: We face so many difficulties every day.
0: దినమునకు ఎన్నో చింతలు సంభవిస్తుంటాయి.
1: We do have so many thoughts of worry.
0: దినమునకు ఎన్నో విషయాలంతా కూడా మన మనసుకు చేరుతుంటాయి.
1: In fact, so many things come to us, reach our brain.
0: ఇవన్నీ నావి కాదు.
1: They don't belong to me.
0: ఇవన్నీ ఎవరివో.
1: They belong to someone.
0: గాలిలో వచ్చినవి గాలిలోనే పోతున్నాయి.
1: Those that have come in the middle will certainly vanish.
0: నాలో చేరేటువంటివి గాలిలో పోవడానికి వీల్లేదు.
1: What is the reality within me can never get out.
0: నాలోనే చేరుతాయి.
1: It is within me only existence.
0: కనుక నేను ఎప్పుడు కూడాను ఇలాంటి దానికి అవకాశం ఇవ్వను.
1: Bhagavan will never give any scope for these outer worries or problems.
0: కర్మమున పుట్టిన జంతువు.
1: And it's a living being that's born out of karma.
0: కర్మమున వృద్ధి పొంది.
1: And it grows in action.
0: కర్మమున చనున్.
1: And then it returns back to action.
0: కర్మమే నరునకు దైవము.
1: And it is action that is divine.
0: ఆ దైవమైనటువంటి కర్మనే కర్మమే నరునకు దైవము.
1: And this action is verily God.
0: మన కర్మలే సుఖ దుఃఖములకు మూల కారణమిలను.
1: Our actions, karma, are responsible for pleasure and pain.
0: కనుక మనం బాధపడేటువంటిది ఎవరో పెట్టారని మనం భావించరాదు.
1: Never consider someone is responsible for your problems.
0: ఎవరెవరినో మనకు సంభవించమని మనం విచారించరాదు.
1: Don't worry that someone else is responsible for your difficulties.
0: మన కష్ట నష్టములు ఎవరి వల్ల కూడా సంభవించదు.
1: Our losses, our failures are not due to anybody else.
0: పాండవులను ఎందరో కౌరవులంతా కూడా చాలా బాధించడానికి ప్రయత్నించారు.
1: Kauravas made several attempts to put Pandavas to suffering.
0: కాని వారు ఏ మాత్రం వారికి లొంగలేదు.
1: But they have never submitted to them.
0: కారణం ఏమిటి?
1: Why?
0: కృష్ణుడు నావాడు.
1: Because Krishna is ours.
0: కనుక మీరు కూడాను సాయి మనవాడు.
1: Have the feeling that Sai is mine. Sai is with me.
0: ఎన్నో క్లౌడ్స్ వస్తుంటాయి పోతుంటాయి.
1: Many clouds appear and pass on.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: They are only passing clouds.
0: కానీ ఏది పర్మనెంట్? పర్మనెంట్ ఎప్పుడు కూడా సూర్యుడికి అడ్డం రాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ పర్మనెంట్ దట్ స్టాండ్స్ అస్ అన్ ఆబ్స్టికల్.
0: ఈ వర్షాకాలం లోపలనే క్లౌడ్స్ అంతా అడ్డం వస్తుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది రెయినీ సీజన్ యూ ఫైండ్ సో మెనీ క్లౌడ్స్ అరౌండ్.
0: మన మనసు చంచలంగా ఉండినప్పుడే మనకి ఈ బాధలన్నీ సంభవిస్తుంటాయి.
1: వెన్ ది మైండ్ ఇస్ వేవరింగ్ వి ఫేస్ ఆల్ దీస్ డిఫికల్టీస్.
0: మన మనసు స్థిరంగా దృఢంగా ఉండినప్పుడు ఎట్టి క్లౌడ్స్ కూడా అక్కడ చేరడానికి వీల్లేదు.
1: విత్ ది స్టడీ స్ట్రాంగ్ మైండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ దేర్ ఇస్ నో స్కోప్ for the clouds to gather.
0: కనుక మీరందరూ కూడాను ధైర్య సాహసాన్ని పెంచుకుని
1: విత్ ఆల్ ద కరేజ్.
0: ఈనాడు మానవుడి యొక్క జన్మమంతా ఏ రీతిగా ఉన్నది?
1: వి హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ హౌ ద హ్యూమన్ లైఫ్ ప్రెసెంట్లీ ఇస్.
0: మానవ నాటకం అంతా కూడాను మానవ నాటకం అంతా కూడాను
1: ఆల్ ద డ్రామా ఆఫ్ హ్యూమన్ లైఫ్
0: కామక్రోధం అనేటువంటి యొక్క పాటలు పాడుకుంటూ
1: goes on singing the songs, lullabies of anger and hatred.
0: Madhura ahankaram lanetvanti yokka act cheskuntu.
1: And full of action of ego.
0: Jeevitam anetvanti yokka dinto ee natakarangamlo cheri.
1: And all these things join in this drama of life.
0: Drama chupistunnaru.
1: And they demonstrate, they act.
0: Ninnu chuchinatvanti yokka vyaktudu.
1: All those that witness this drama.
0: Chala mandi chala bagundi antaru.
1: Many appreciate this drama of life.
0: Kani kondaru matrame dinni angikarinchukaru.
1: But some do not accept this.
0: Ee oka action anta kudanu kevalam reaction.
1: This action is just a reaction.
0: Ee reaction kodamu ee matramunu manam bayapadakudadu.
1: We should not be afraid or respond to this reaction.
0: Kaduka reaction resound reflection ku manam ee matramu pokudadu.
1: So we should never run away from this reaction, reflection and resound.
0: Reality ki povali.
1: So we should be after reality.
0: Reality anetvante daivam yokka tattvam.
1: Reality is the nature of God.
0: Adi charinchadu.
1: It doesn't change.
0: Bhramichadu.
1: It is not deluded.
0: Varinchadu.
1: And is not
0: deluded. Kanipinchadu. Kanipinchadu.
1: And is non-apparent.
0: Kaduka atti aa reality ni pattukunnappude.
1: With this reality.
0: Resound. మన నుంచి మంచి రియాలిటీ అనేటువంటి సౌండ్ వస్తుంది.
1: And you'll get melodious resound out of you.
0: మన ప్రవర్తన అంతా కూడాను రిఫ్లెక్షన్ లాగా వస్తుంది.
1: And all of the things comes back to you as reflection.
0: రిఫ్లెక్షన్ రియాక్షన్ రెండింటినీ పురస్కరించుకునే రీసౌండ్ మన పలుకులు కూడా అట్టాటి వ్యవస్థ.
1: Therefore, basing on reaction, reflection, there will be resound and you speak accordingly. You make use of words appropriately.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ బయట బయట సంచరించేటువంటి ఈ మేఘములు చూచి,
1: ఆల్ ద డిఫరెన్సెస్ దట్ యూ ఫైండ్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్,
0: ఈ మేఘములకు మీరు ఏమాత్రము భయపడక్కర్లేదు.
1: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ద క్లౌడ్స్.
0: ఏమాత్రము చింతించనక్కర్లేదు.
1: డోంట్ బాదర్ యువర్ సెల్ఫ్.
0: మీ కర్తవ్యాన్ని మీరు బోధించుకోండి.
1: డూ యువర్ డ్యూటీ పర్ఫెక్ట్లీ.
0: మీ కర్తవ్యాన్ని మీరు వర్తించండి.
1: అండ్ యూ యాక్ట్ అకార్డింగ్ టు ది వే యూ ఆర్ ఎక్స్పెక్టెడ్.
0: మీ తల్లిదండ్రులు ఏమి అని ఆశించారో దాన్ని మీరు సక్సెస్ చేయండి.
1: See that you will achieve all that your parents wished, wanted.
0: కనుక తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశ పెట్టుకుని,
1: యువర్ పేరెంట్స్ హావ్ వెరీ హై ఆస్పిరేషన్స్ ఫర్ యూ,
0: ఇక్కడికి పంపితే మీరు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు.
1: ఇఫ్ యూ యాక్ట్ జస్ట్ ఇన్ ద నెగటివ్ వే, ఇన్ ఎ కాంట్రడిక్టరీ వే, యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ సో సాడ్.
0: కాబట్టి పేరెంట్స్ కూడా నువ్వు ఎంత కష్టపడతావో అప్పుడు స్వామి కూడా అంత కష్టమవుతుంది.
1: ఇఫ్ యూ మేక్ యువర్ పేరెంట్స్ సఫర్, you are making swami also suffer.
0: Tvameva mata cha pita tvameva tvameva bandhuscha sakatvameva tvameva sarvam mama deva deva devunikunu talidandrunikunu bedamaledu.
1: Swami, your father, your mother, your relation, your wealth, your everything, there is no difference between parents and swami.
0: Talidandru aanandam pettandi.
1: Make your parents happy.
0: స్వామి ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది.
1: వెన్ యూ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ, స్వామి విల్ బి వెరీ హ్యాపీ.
0: విద్య అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ విద్య? ఎడ్యుకేషన్.
0: విద్య అనగా కేవలం చదువు అని అంటున్నారు మీరు.
1: ఎడ్యుకేషన్ విద్య యూ థింక్ లర్నింగ్?
0: కాదు కాదు.
1: నో,
0: విద్య అనగా హృదయ విద్య.
1: విద్య ఇస్ మీనింగ్ దట్ విచ్ రిలేట్స్ టు యువర్ హార్ట్.
0: హృదయంలో నుంచి వచ్చేటువంటి విద్య ఎప్పటికీ చెల్లించేటువంటిది కాదు.
1: దేర్ఫోర్ విచ్ ఇస్ లర్న్డ్ out of the book of the heart will never change.
0: ఇది ఎప్పటికీ నీ మరుగు పడేటువంటిది కాదు.
1: ఇట్ కెన్ నెవర్ బి హిడెన్.
0: కనుక నీ విద్య అనేటువంటిది కేవలము ఆత్మ విద్య కానీ భౌతిక విద్య కాదు.
1: సో విద్య, ద నాలెడ్జ్ ఈస్ నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్, ఆత్మ విద్య, బట్ నాట్ సెక్యులర్ నాలెడ్జ్.
0: ఆత్మ విద్య నిజమైనటువంటి విద్య.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్, ఆత్మ విద్య, ఈస్ ట్రూ నాలెడ్జ్.
0: కానీ ఒకనొక సమయం లోపల
1: తండ్రి
0: పిలిచి,
1: father asked him to come close to him.
0: Naina gurul daggara chechanu.
1: I sent you to schools to your teachers.
0: Vaani chakkari bodhan cheyalani cheppin chepparu.
1: I wanted him to teach you well.
0: Kaani neeku bodh chestunnara annaru.
1: Are they teaching you?
0: Appudu nanna chakkaga bodhisthunnaru.
1: He said they are teaching me very well.
0: Em bodhisthunnaru?
1: What is that teaching?
0: Chadivithi anni vidyalu kodu.
1: I have learned, acquired all forms of knowledge.
0: చదివిన అన్ని విద్యలను చక్కగా నేర్చినాను అన్నాడు.
1: ఐ హావ్ లెర్న్ పర్ఫెక్ట్లీ ఆల్ దాట్ ఇస్ టాక్ టు మీ.
0: ఏది ఒక శ్లోకం చెప్పు అన్నాడు.
1: అండ్ ద ఫాదర్ సెడ్ రిసైట్ వన్ శ్లోక.
0: చదివించిన నన్ను గురువులు.
1: Teachers made me learn.
0: Sadhvita dharma artha kama moksham murane.
1: I have learnt all the four objectives of life. Dharma artha kama moksha.
0: Dharma murano marma mella sadhvita tandri.
1: I have learnt the marma, the secret of dharma, the righteousness.
0: Ee chuche vetuntunta anubhavinchetuntunta anityamudu ashashvatamudu.
1: All that you see, all that you experience, they are temporary. They are fleeting, momentary.
0: Daivame satyamu.
1: God is truth.
0: అన్నాడు. అనేటప్పటికి కోపం వచ్చింది.
1: ద ఫాదర్ వాస్ వెరీ ఫ్యూరియస్.
0: వెడబెట్టి ముందుకు నెట్టాడు.
1: అండ్ హీ జస్ట్ నెక్డ్ హిమ్ అవుట్.
0: తక్షణమే వాడిని తీసుకుని వెళ్లి సముద్రంలో పడేయండి.
1: అండ్ హీ వాంటెడ్ ద బాయ్ టు బి థ్రోన్ ఇన్ టు ది సీ.
0: తండ్రి ఆజ్ఞను మీరినటువంటి వాడు మా యొక్క కన్ను ముందు ఉండరాదు.
1: ద బాయ్ హూ డిసోబేడ్ ద ఫాదర్ షుడ్ నో లాంగర్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: అప్పుడు ఈ సిపాయిలందరూ తీసుకుని వెళ్లి కొండ ఎక్కి కొండపై నుంచి సముద్రంలో నెట్టారు.
1: The soldiers took the boy there and pushed him out of the mountain top.
0: అప్పుడు కూడా నారాయణ నారాయణ.
1: Boy went on chanting God's name, Narayana Narayana.
0: సముద్రంలో నుంచి కూడాను నారాయణుడు వచ్చాడు, పట్టుకున్నాడు.
1: Narayana came out of the sea, caught hold of the boy.
0: తర్వాత వీడికరం చావలేదా అని పెద్ద అగ్నిమంటలు వేయించి అందులో నెట్టించాడు.
1: The boy did not die, therefore father wanted to put him into fire.
0: ఫైర్లో వేసినా కూడాను ఫైర్ కూడాను ఆరిపోయింది.
1: ఏమింది? ఫైర్ వాజ్ ఆల్సో ఎక్స్టింగ్విష్డ్.
0: అది కూడా ఇష్టపడలేదు.
1: ద ఫైర్ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు బర్న్.
0: అనగా మంచికి అన్ని కూడాను చెడ్డ వస్తుంటాయి. చెడ్డ వచ్చినా కూడాను బాధించవు.
1: ద గుడ్ విల్ ఫేస్ సర్టన్ ఛాలెంజెస్ ఆఫ్ బ్యాడ్ బట్ దే విల్ నెవర్ హర్ట్ నర్ హార్మ్.
0: కాచిన చెట్టుకు రాళ్ళు దెబ్బలు.
1: ఇట్స్ ఓన్లీ ది ట్రీ దట్ బేర్స్ ఫ్రూట్స్ విల్ హ్యావ్ టు ఫేస్ ఆల్ ద స్టోన్స్ పెల్టెడ్ అట్ ఇట్.
0: ఎవరు చూసినా కానీ కాయలు ఉన్నటువంటి చెట్టును రాలకపోయినా కొడుతుంటారు.
1: వాచింగ్ ద ఫ్రూట్స్ ఓవర్ దేర్ ఎవ్రీబడి స్టార్ట్స్ పెల్టింగ్ ద స్టోన్.
0: అదే విధంగానే మంచి వారికి అన్ని కూడాను ఇలాంటి చెడ్డవన్నీ వస్తుంటాయి.
1: ద గుడ్ పీపుల్ నేచురలీ ఫేస్ ద ఛాలెంజెస్ ఫ్రమ్ ది బ్యాడ్
0: సెక్షన్. వచ్చినా కూడాను అవన్నీ కూడాను అంతర్భూతం అయి ఉంటాయి.
1: బట్ హౌఎవర్ దే మే బి దేర్ హిడెన్ బట్ యూ డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
0: కనుక మీరు విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: తల్లిదండ్రుల ఆజ్ఞను,
1: ది కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్,
0: దైవం యొక్క ఆజ్ఞను,
1: the command of God,
0: ullanghinchakunda
1: you should follow, you should never disobey,
0: nadchukondi,
1: and you conduct in the way expected of you,
0: anni meeku manche jarugutayi,
1: everything good will certainly happen to you,
0: edi ninnu badhinchadu,
1: nothing will harm you,
0: edi ninnu kashtapettadu,
1: nothing will push you to difficulty.
0: Ilanti satya vakyamu bodhinche nimittamai
1: teach you all these truths.
0: సత్యసుందరి,
1: ద బ్యూటీ, ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్,
0: అనగా ఈ యొక్క సత్యలోకము
1: అండ్ దిస్ వరల్డ్ ఆఫ్ ట్రూత్,
0: అన్ని కూడా మిమ్మల్ని అనుసరిస్తూ వస్తాయి.
1: ఆల్ విల్ ఫాలో యూ.
0: వీరిని సావిత్రి, సరస్వతి, దుర్గా అని చెప్తూ వచ్చాను.
1: అండ్ దీస్ ఆర్ టర్మ్డ్ అస్ సావిత్రి, సరస్వతి అండ్ దుర్గా.
0: దుర్గా అంటే ఎవరని?
1: హూ ఇస్ దుర్గా?
0: దుర్గా అంటే భయంకరమైనటువంటి ఒక చండీకరి కాదు.
1: Durga, you think she is so ferocious.
0: Rakshinchetuvanti oka mahadevata.
1: Durga is the one who protects you.
0: Durga Lakshmi Devi.
1: And Durga is Lakshmi, the goddess of wealth.
0: Lakshmi Saraswati Devi.
1: And Lakshmi Saraswati, the goddess of
0: Saraswati anaga manchi vakyamulu.
1: Saraswati means good teaching.
0: Kaluka good teaching, good vakyamu, good pravartana chakkaga ee Lakshmi Saraswati Durga yokka bhavamulu ప్రకటించుతూ వచ్చింది.
1: దేర్ఫోర్ దుర్గాలక్ష్మి సరస్వతి సింబలైజ్ గుడ్ టీచింగ్, గుడ్ అటరెన్సెస్, గుడ్ థాట్స్ అండ్ గుడ్ కాండక్ట్.
0: కనుక మీకు ఎవరు మంచి చెప్తారో,
1: హూస్ ఎవర్ దట్ టెల్స్ యూ గుడ్,
0: వాళ్లే లక్ష్మీ స్వరూపుడు.
1: దే ఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లక్ష్మి.
0: ఎవరు మీకు మంచి బోధిస్తారో,
1: ఎవరు హూ టీచర్స్ యూ గుడ్ థింగ్స్,
0: వారే సరస్వతి.
1: దే రిప్రజెంట్ సరస్వతి.
0: సరస్వతి, దుర్గా, లక్ష్మి ముగ్గురు వేరు వేరు కాదు.
1: Saraswati, Durga, Lakshmi are not separate.
0: Andaru oke hrudayame.
1: They are all present in one heart.
0: Andaru manushulaku manushiga undamani bodhinchatave.
1: All of them teach the basic truth that you have got to be good.
0: Kalaka Durga, Lakshmi, Saraswati mugguru kudanu mugguru matalu.
1: Durga, Lakshmi, Saraswati are the three mothers.
0: Kalaka ee vidhamainatundi oka manchi vishayalu mee hrudayallo chechukoni manchi abhivruddhiki vachi manchi aadarshanni nirupinchi దేశమునకు అంతటికి కూడాను భారతదేశం యొక్క విద్య చాలా గొప్పది అనేటువంటి దాన్ని మీరు నిరూపించాలి.
1: భగవాన్ వాంట్స్ యూ టు లిసన్ టు దీస్ గుడ్ టీచింగ్స్. the good words, treasure them in your heart, lead an ideal life, so that the whole world will recognize the
0: educational
1: values of Bharat. In the modern world, you find certain bad knowledge passed on to you. Never run after such filth. Just discriminate within yourself whether it is acceptable to your heart or not.
0: If
1: it is not acceptable to you, brush it aside. If you conduct this way, you lead the life of peace, safety and security.
0: Vidyarthulara,
1: students,
0: nirantaram kudanu namasmaranam cheyandi.
1: Sing the glory of God continuously, incessant.
0: Nama vimna sukh shanti nahi. Hari nama vimna sukh shanti nahi.

0: சுத்த சத்தமதியே சூடரண்டி. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: పుడమని అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవము.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ బోర్న్ ఆన్ అర్త్ ట్రూత్ ఈజ్ ది వెరీ డైరెక్ట్ గాడ్.
0: ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది.
1: ద ఎంటైర్ క్రియేషన్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ వరల్డ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ట్రూత్ లివ్స్ ఇన్ ట్రూత్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ ట్రూత్.
0: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు.
1: ట్రూత్ ఈజ్ బ్రహ్మ, ట్రూత్ ఈజ్ పర్మనెంట్. వేదాంతిన్స్ కాల్డ్ ట్రూత్ యాజ్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రెవియర్ ట్రూత్.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
1: భారతీయస్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ.
0: న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు.
1: జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయ కల్చర్ ఇస్ బిల్డ్.
0: ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు వారసులే.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్హెరిటర్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చేయాలి.
1: యంగ్ స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ అండర్టేక్ సర్చ్ ఫర్ ట్రూత్.
0: లోకహితమే భారతీయుల యొక్క అభిమతము.
1: ది అటాచ్మెంట్ ఆఫ్ భారతీయస్ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: అదియే యువకుల యొక్క వ్రతము.
1: That must be the avowed duty of the youth.
0: Adiye mana matam.
1: And that must be our religion.
0: Kanuka itti pavitramaina satyamunu samskrutini ee naadu visvarinchatam chetane jati samakyata desha samakyatanu manam sadhinchalekapothunnam.
1: We have not been able to achieve unity of the community and the nation because we have given up the truth and true culture.
0: సత్యము ధర్మము దేనికి నీ లొంగదు.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ డూ నాట్ బెండ్ బిఫోర్ ఎనీథింగ్.
0: భుజబలము, బుద్ధి బలము, అధికార బలము, ఆయుధ బలము కూడా సత్య ధర్మమునకే లొంగవలసినది. కానీ సత్య ధర్మము దేనికి నీ లొంగునవి కావు.
1: ఆల్ టైప్స్ ఆఫ్ పవర్, ఫిజికల్ అథారిటీ, మనీ అండ్ ఎవ్రీ అదర్ పవర్ హ్యాస్ టు బెండ్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్. They do not bend before anything else.
0: Vijayam ellappudu satya dharmamulne varistu untadi.
1: Victory always follows truth and righteousness.
0: Manava jeevitamulo pradhanamuga undavalsinatundi manavatvam.
1: The most important thing which humanity should have is that human nature itself.
0: Enni vidyalu nerchina entati adhikaramulu nerina manavatvam kuda manam maruvakoodadu.
1: Whatever education and learning we acquire, oh, and whatever power we acquire, authority we acquire, we should not forget human qualities.
0: Bharatiya samskruti anupamanamainadi atyadbhutamainatundi.
1: Indian culture is unparalleled and very unique.
0: Atya divyamaina bhavyamaina bharatiya samskrutini ee naadu vidyarthulu vismarinchi
1: students of today have given up such a great magnificent culture.
0: Ee aadhunika yugamunandu ee aadhunika samskrutiki కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు.
1: దే హావ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ మోడర్న్ హ్యాబిట్స్ అండ్ ట్రెడిషన్స్ అండ్ గివెన్ అప్ దేర్ ఓన్ రియల్ నేచర్.
0: ఈనాడు అతి వేగముగా అభివృద్ధిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను భావిస్తూ వచ్చింది.
1: ద విర్ల్విండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ప్రోగ్రెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఈస్ క్రియేటింగ్ ట్రెమెండస్ ప్రాబ్లమ్స్ టు ది సొసైటీ.
0: ఇది మానవ సమాజములో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది.
1: దిస్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ మ్యాన్ షుడ్ హ్యావ్.
0: నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే.
1: ఇట్ ఈస్ ట్రూ టు సే దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ బ్రాట్ అబౌట్ సర్టన్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్.
0: కానీ పారలౌకికము,
1: బట్ వాట్ అబౌట్ స్పిరిచువాలిటీ?
0: నిస్వార్థము,
1: సెల్ఫ్లెస్నెస్,
0: దివ్యత్వము,
1: డివినిటీ,
0: ఆత్మతత్వాన్ని
1: the principle of our
0: ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది.
1: దే హ్యావ్ డిస్ట్రాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ టోటలీ.
0: ఇది కేవలము ఒక విధమైన మానవత్వాన్ని కూలదోస్తూ వచ్చింది.
1: ద హ్యుమానిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ రూయిన్.
0: కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై టుడేస్ యూత్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ రియల్ నేచర్, దేర్ ఓన్ రియల్ ట్రూత్.
0: స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ దేర్ వెరీ లైఫ్ గోల్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండం చలుపుతూ వస్తుండాలి సమాజమునందు.
1: యాడెడ్ టు దిస్ ఎక్సెసివ్ టాక్, ఆస్టెంటేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డూయింగ్ డెత్ డాన్స్ ఆన్ ద సొసైటీ.
0: ఆధ్యాత్మిక గురుపీఠమని పేరుగాంచినటువంటి భారతదేశమునందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యం అనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛాధికారం సల్పుతూ ఉన్నవి.
1: భారత్, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్, హెస్ బికమ్ విక్టిమ్ ఆఫ్ డెమానిక్ ఫీలింగ్స్ అండ్ ట్రెండ్స్.
0: ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా నువ్వు చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైన జీవితం లక్ష్యం అందించుకుని ప్రవర్తిస్తున్నారు.
1: టుడే స్టూడెంట్స్ హావింగ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ది మోడర్న్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ హావ్ గివెన్ అప్ ది నోబుల్ ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ దే హావ్ ఫర్గాటన్ వాట్ ఈస్ దేర్ ఓన్ ట్రూ.
0: ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు.
1: వాట్ ఈస్ టు బి ప్రొటెక్టెడ్ బై ది స్టూడెంట్స్ టుడే ఈజ్ నాట్ ది నేషన్.
0: సత్య ధర్మమును మాత్రమే రక్షించాలి.
1: దే హావ్ టు ప్రొటెక్ట్ అండ్ ఫాస్టర్
0: సత్య ధర్మమునే దేశమును రక్షిస్తాయి.
1: And truth and righteousness in turn will give protection to the country.
0: కేవలం సత్య ధర్మమును విస్మరించి దేశ రక్షణ అని దేశమును భక్షిస్తున్నారు ఈనాటి విద్యావంతులు.
1: గివింగ్ అప్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద కంట్రీ, వీఆర్ సింప్లీ డిస్ట్రాయింగ్ అండ్ స్వాలోయింగ్ ద కంట్రీ.
0: విద్యను నేర్చినంత మాత్రమే వివేకులు కారు.
1: బై మియర్లీ బుక్ లెర్నింగ్ పీపుల్ కెనాట్ బికమ్ వైజ్.
0: జీవనోపాధి నిమిత్తమై విద్యను అభ్యసిస్తున్నారే కానీ జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఎడ్యుకేషన్ ఇస్ అండర్టేకన్ బట్ ది గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ గివెన్ అప్.
0: జీవిత పరమావధిని కూడా నువ్వు లక్ష్యం అందించుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు రిమెంబర్ ద గోల్ ఆఫ్ లైఫ్, జీవిత పరమావధి.
0: గొప్ప చదువులు ఉండి గుణము లేకున్నను విలువ ఏమి వాణి ఫలమదేమి, పంట పండని భూమి పది ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి.

0: గొప్ప విద్యావంతుడు అవుతుంటే గుణవంతుడు కావటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసరీ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ బికమ్ వర్చ్యూస్ మ్యాన్ రాదర్ దాన్ నియర్లీ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడా అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు.
1: టుడే ఆల్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అక్వైర్ వెల్త్, టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ రాదర్ దాన్ టు డెవలప్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు.
1: వెల్త్, రిలేషన్షిప్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
0: శాశ్వతముగా సత్య మార్గంలో నిరూపించినది గుణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వర్చ్యూ విచ్ కెన్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ పర్మనెంట్ ట్రూత్.
0: గుణమునందు ఆదర్శవంతులు కావాలి కానీ బలమునందు కాని ధనమునందు కాని ఆదర్శవంతులు కారాలి.
1: వీ షుడ్ బికమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఐడియల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్చ్యూ అండ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు.
1: ఎల్డర్స్ ఇన్ ది సొసైటీ హూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ themselves have given up the great Indian culture and are following the Western modern culture.
0: ఆవు పంటలోపడి మేస్తుంటే దూడ గట్టుపైన ఉంటుందా? ఇది అసాధ్యం.
1: If the cow itself goes on grazing the field, will the calf lag behind?
0: పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కరలేదు.
1: If the elders themselves go the wrong way, can you expect the youngsters to go on the right way?
0: నాయకులు తల్లిదండ్రులు అధ్యాపకులు సరైనటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించటం లేదు.
1: లీడర్స్ పేరెంట్స్ అండ్ టీచర్స్ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు హోల్డ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద చిల్డ్రన్.
0: మన పూర్వీకులు నైతిక విలువలు గొప్ప ప్రఖ్యాతిగాంచడానికి కారణం ఏమిటి? వారి ధార్మిక వృత్తి.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ అటైనింగ్ ది హైయెస్ట్ హైట్స్ ఆఫ్ రెప్యుటేషన్ బై అవర్ ఆన్సెస్టర్స్? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ రైటియస్నెస్.
0: చాతుర్విధ పురుషార్థములను చక్కగా విశ్వసించి ఆచరించి ఆనందించి ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు.
1: దే హావ్ ఫర్మ్లీ బిలీవ్డ్ ద 4 గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ప్రాక్టీస్డ్ దెమ్, డిస్ట్రిబ్యూటెడ్ ది ఫ్రూట్స్ ఆఫ్ దేర్ ఓన్ అచీవ్మెంట్ అండ్ అకాంప్లిష్మెంట్ అమంగ్ 10 అదర్స్.
0: కానీ ఈనాటి యువతి యువకులు ఎందు తలా తోకా లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
1: Today's youth are following dharma which has neither the head nor tail.
0: Dharma artha kama mocham, idi chaturvidha purusharthamulu.
1: The 4 goals of life are dharma, artha, kama and moksha.
0: Dharma anetunti padamunu mocham ane sirasunu visvasinchuta kevalam artha kamamu matrame pattukoni varu jeevisthunnaru.
1: They have given up righteousness which may be compared to feet and moksha liberation which may be compared to the head, and they are concentrating only and artha and kama
0: the samajamunandu deshamunandu ashanti kevalam abhadrata perigipothu vachindi.
1: Lack of protection and peace are growing in the society because of this attitude.
0: Shanti bhadratanu kolpovadaniki moola karanamu satya dharmamunu vismarinchatame.
1: The root cause for all these problems of modern society and strife are giving up manavunandu
0: avirbhavinchavalasindi satya dharmamune.
1: What has to emerge in man is truth and righteousness.
0: Vidyarthulara,
1: dear students,
0: mana prachina samskruti mana vismarincharadu.
1: We should never give up our ancient culture.
0: Adi e bharatiyuni yokka pranamu.
1: That is the very life breath of bharatiya.
0: Prachina kalam nundi deshamunika kaaka aneka deshamulu kudunu aadarshanni andinchinatvanti sutramulu bharatiya yokka ratnamulu.
1: The principles are gems of bharatiyas which have offered themselves as examples not merely for our country, for the entire world.
0: Kevalamu anukarana anetuvanti oka balahinatanu ee oka aadhunika yugamunandu abhivruddhi gavinchatam chetane desamu ilanti paristhitiki digijaripothu vachindi.
1: The country has degenerated itself to this state because we have developed and believed in imitation, which is rather dangerous.
0: Imitation is human, creation is divine. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింపచేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరైనటువంటి విద్య.
1: ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ స్టూడెంట్స్ హెల్పింగ్ దెమ్సెల్వ్స్ టు మేనిఫెస్ట్ డివినిటీ విచ్ ఇస్ లేటెంట్ ఇన్ దెమ్.
0: గడిచిన 50 సంవత్సరములకు పూర్వము
1: 50 ఇయర్స్ ఎగో
0: యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ వర్ ఫాలోయింగ్ అండ్ హ్యావింగ్ పేట్రియాటిజం అండ్ లవ్ ఆఫ్ దేర్ ఓన్ కల్చర్, దేర్ ఫార్ దేవర్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి దేశ నాయకులు, గురువులు, పండితులు, ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: ద లీడర్స్ ఆఫ్ దోస్ డేస్, ద పేరెంట్స్, ద టీచర్స్, దేవర్ ఆల్ ఎగ్జాంపులరీ.
0: వారి మాట ఆచరణ ఏకం గావిస్తూ వచ్చారు.
1: దేర్ వాజ్ యూనిటీ బిట్వీన్ దర్ వర్డ్ అండ్ థాట్.
0: త్రికరణ శుద్ధితో కార్యములు ఆచరిస్తూ వచ్చారు.
1: దే ఆల్వేస్ కండక్టెడ్ దెమ్సెల్వ్స్ విత్ ప్యూరిటీ ఆఫ్ ది త్రీ.
0: అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగు జాడల్లో నడుస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ద రీజన్ వై ద యూత్ ఇంప్లిసిట్లీ ఫాలోడ్ ది లీడర్స్ అండ్ ఆల్వేస్ వర్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు, పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వములు చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: ద యూత్ ఆఫ్ దోస్ డేస్ యూజ్ టు డెకొరేట్ ఇన్ ద రూమ్స్ ద గ్రేట్ లీడర్స్ అండ్ ది అవతార పురుషాస్ అండ్ ఆల్వేస్ వర్షిప్డ్ దెమ్, ఫాలోడ్ ది రైట్ పాత్.
0: ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు కాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు గాని కనిపించటం లేదు.
1: టుడే వీ కెనాట్ కమ్ అక్రాస్ ద సచ్ ఎగ్జాంపులరీ అండ్ ఐడియల్ లీడర్స్ ఆర్ టీచర్స్.
0: వారు చెప్పినది ఒకటి, చేయనిది మరొకటి.
1: దే టెల్ సంథింగ్ అండ్ డూ ఆపోజిట్.
0: అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ద యూత్ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎల్డర్స్.
0: ఈనాడు యువతి యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు.
1: టుడే ఇన్ ద రూమ్స్ ఆఫ్ ది యూత్ యూ కెన్ ఫైండ్ ద సినిమా యాక్టర్స్ ఫోటోస్ యాజ్ ఎ గ్రేట్ ఐడాల్స్.
0: ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిజనరేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్?
0: కేవలము భారతీయ సంస్కృతి యందు సరి అయిన విశ్వాసం కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం.
1: ది రీజన్ ఈస్ దట్ దేర్ ఇస్ ల్యాక్ ఆఫ్ లీడర్స్ హూ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ హూ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ దట్ ఇండియన్ కల్చర్.
0: భారతీయ యొక్క సంస్కృతి,
1: ఇండియన్ కల్చర్
0: వేష భాషల ఎందే కాక,
1: నాట్ మేర్లీ రెస్ట్రిక్టెడ్ టు
0: ఆచార విచారములు ఎందే కాక,
1: నాట్ ఆల్సో మియర్లీ
0: అడుగడుగున కూడా తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను మనకు కనిపించేటువంటిది అంతా కూడా భారతీయ సంస్కృతి.
1: వాట్ ఎవర్ యు కమ్ అక్రాస్ ఇన్ ది డైలీ రొటీన్ ఫ్రమ్ ది డాన్ టు ద డస్క్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశం నుండి.
1: ఇన్ టుడేస్ ఇండియా there are innumerable number of people who do not know the meaning of Indian culture.
0: ee yokka samskrutiye lekundina manava jeevitame ledu.
1: If there is no culture, there is no human life whatsoever.
0: It is a way of life.
1: It is a way of life.
0: ee vidhamainatti margamine manam dikkarinchi padamargamunu anusarinchu manam shanti bhadrata duram aipothunnam.
1: As we are giving up the way of life itself, we are going on the wrong path and we are losing both safety and also peace.
0: Sukhamu sukhamu sukhamu sukham anetuvanti dalini aashistu vastunnaru.
1: Every person is aspiring to have happiness, happiness and happiness.
0: Comfort ee sukham ante emito anetuvanti kudanu varu gurtinchukovataniki prayatninchatam ledu.
1: They have not been able to recognize the real meaning of comfort.
0: Dinamulaku nalugu paryayamulu bhujinchatamu,
1: eating 4 times a day,
0: chakkaga nidinchatamu,
1: sleeping comfortably,
0: 3 paryayamlo 4 paryayamlo television leka cinema lo chustamu,
1: seeing 3 or 4 times either the cinemas or the television,
0: prapanchanni marchi undatamu sukhanga bhavistunnaru.
1: Forgetting the world is considered to be
0: tinatamu tragatamu nidinchatamu prapanchanni marchatamu manavuduga puttavalsi vachinda.
1: Is it necessary to be born as a human being to eat, drink, sleep and waste one's time?
0: పశుపక్షి మృగాదులు కూడాను తినటం లేదా నిద్రించటం లేదా ఆరోగ్యాన్ని మార్చటం లేదా?
1: Are not animals, birds and bees sleeping, eating, drinking?
0: ఇంత మాత్రానికి మానవుడిగా జన్మించవలసిన అవసరం ఏమిటి?
1: For the sake of this, should a person be born as a human being at all?
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: It is rare to get a human life.
0: అట్టి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: We are forgetting such sacred nature of human life.
0: కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారికి గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ అవర్ ఇండియన్ ట్రూ కల్చర్ ఈస్.
0: భారతీయ సంస్కృతి యందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం అది.
1: దేర్ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ డివైన్ ఫీలింగ్స్ అండ్ వేస్ వాట్ రిలేటింగ్ టు ది వరల్డ్ అండ్ అచీవింగ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది అదర్ వరల్డ్ అండ్ ది ట్రాన్సెండెంట్ వరల్డ్ ఇండియన్ కల్చర్
0: సంస్కృతం సంస్కృతి
1: ద వన్ విచ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ దాట్ ఈస్ రియల్ కల్చర్.
0: ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడా ఆవిర్భవించినటువంటిది.
1: ద వరల్డ్ సంస్కృతి హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద రూట్ వర్డ్
0: ప్రపంచంలో సహజంగా ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమును కూడాను సంస్కరించి అనుభవించినటువంటిది సంస్కృతి.
1: సంస్కృతి రియలీ రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ రా ఇంటూ ఎ రిఫైన్ థింగ్ అండ్ ఎంజాయింగ్ ఇట్.
0: చిన్న ఉదాహరణ,
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం నిత్యము బియ్యమును భుజిస్తున్నాము.
1: వి పార్టేక్ రైస్ ఎవ్రీ డే.
0: అయితే ఈ భుజించడానికి ఈ స్థాయికి రావడానికి పూర్వం ఎన్ని విధములైన సంస్కారములు పొందింది?
1: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ద రైస్ హ్యాడ్ టు అండర్గో బిఫోర్ ఇట్ ఈస్
0: గడ్డితో ఉండినటువంటి వడ్లను వేరు చేయటము.
1: ఫస్ట్ థింగ్ ఈజ్ రిమూవింగ్ ప్యాడీ ఫ్రమ్ ద గ్రాస్,
0: ఆ వడ్లపైన ఉన్నటువంటి పొట్టును విడదీయటము.
1: రిమూవింగ్ ద చాక్ ఫ్రమ్ ద గ్రీన్,
0: విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టటము.
1: అండ్ దెన్ ది రైస్ ఇట్సెల్ఫ్ ఇస్ బీయింగ్ కుక్డ్,
0: ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము.
1: అండ్ దట్ వెల్ కుక్డ్ రైస్ ఇస్ బీయింగ్ పార్టేకన్.
0: ఇన్ని రకములైనటువంటి సంస్కృతి జరగటం చేతనే సంస్కారములు జరగటం చేతనే మనం భుజించుటకు వీలవుతూ ఉంటుండాలి ఈ బియ్యము.
1: అన్ అకౌంట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు పార్టేక్ రైస్ యాజ్ ఫుడ్.
0: సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి.
1: దిస్ కైండ్ ఆఫ్ సంస్కార ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంక్రీజెస్ ది వాల్యూ.
0: ఒక నూట వడ్లు ఉంటుంటే ఒక 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము.
1: ఇఫ్ దెర్ ఈస్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ ఇట్ మైట్ కాస్ట్ అబౌట్ 100 రూపాయలు.
0: దాన్ని సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించలేనటువంటి యోగ్యతకు తెప్పించడం చేతనే ఒక్క మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి.
1: బట్ ఆఫ్టర్ ఇట్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ అండ్ మేడ్ పాలిష్ రైస్ ఎట్సెట్రా ఇట్ కాస్ట్ 600 రూపీస్ పర్ బ్యాగ్.
0: ఒక్క మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు ఒక్క మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ వెన్ ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ రైస్ ఫ్రమ్ 100 రూపీస్ టు 600 రూపీస్
0: సంస్కరించినటువంటి ఫలితమే దీనికి విలువ.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మేషన్ విచ్ దిస్ ప్యాడీ.
0: ఒక గడియారం కట్టుకుంటుంటాం.
1: వీ వేర్ ఎ వాచ్.
0: ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు.
1: If you burn it and transform it into stainless steel, it is worth this.
0: కానీ గడియారానికి 1000 రూపాయలు పొందడానికి ఏది కారణం?
1: What is it that makes its value 1000 rupees?
0: సంస్కారమే దీనికి కారణం.
1: It is this kind of process.
0: దీని సరైన స్థితిలో మనం అనుభవించేటువంటి యోగ్యతగా తీర్చిదిద్దారు. బోర్డ్స్, నట్స్, స్క్రూస్, పిన్స్, గంటలు అన్నింటినీ సక్రమంగా సవరించటం చేతనే ఇది సంస్కారంగా మారింది. ఇదే విలువను పెరగటం.
1: The processing and the transformation has made the article so very useful. Its value has grown and it is then worth 1000 rupees in one.
0: ఇదే విధముగానే భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారతీయస్ యూస్ టు గివ్ దిస్ ప్రాసెసింగ్ అండ్ యూస్ టు ఎంజాయ్.
0: ఇది ఒక వస్త్రము.
1: హియర్ ఇస్ ఎ క్లాత్.
0: అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైన సంస్కారం పొందింది?
1: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ హాడ్ టు అండర్గో టు బికమ్ క్లాత్
0: ఉంటుంది.
1: ఫస్ట్ ఇట్ వాస్ కాటన్,
0: తదుపరి నూలుగా మారి
1: దెన్ ఇట్ బికెమ్ థ్రెడ్,
0: ఈ నూలు నేయటం చేత
1: దెన్ ఆఫ్టర్ ఇట్
0: వస్త్రంగా తీర్చిదిద్దాం,
1: దెన్ ఓన్లీ ఇట్ హాస్ బికమ్ ఎ క్లాత్.
0: కనుక ప్రతిని ప్రతిగానే మనం అనుభవించడం లేదు.
1: వీఆర్ నాట్ ఎంజాయింగ్ క్లోత్ ఇన్ ది రా ఫార్మ్.
0: అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము.
1: వీఆర్ వేరింగ్ ది క్లోత్ ఆఫ్టర్ కాటన్ ఇస్ ట్రాన్స్ఫార్మ్.
0: అదే మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించటం వ్యర్థము.
1: ఇన్ ది సేమ్ వే ఎ మ్యాన్ షుడ్ నాట్ రిమైన్ ఇన్ ది రా స్టేట్ ది వే దట్ హీ వాస్ బోర్న్.
0: మానవాతీతమైన దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: ఇట్ ఈస్ నెససరీ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్ఫ్ ఇన్ టు డివినిటీ.
0: ఇలాంటి సంస్కారమునకు తగినటువంటి కృషి మనం చెయ్యాలి.
1: వీ షుడ్ అండర్టేక్ టు డూ ఎఫర్ట్స్ టు బికమ్ డివైన్.
0: కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు
1: టుడే స్టూడెంట్స్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్
0: వివేకము
1: డిస్క్రిమినేషన్, వివేకంతో పాటు వినయము, హ్యూమిలిటీ, వినయంతో పాటు విచక్షణ, అండ్ అలాంగ్ విత్ దాట్
0: ఈ రకమైనటువంటి సంస్కారముల చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది.
1: ఓన్లీ విత్ సచ్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ హ్యుమానిటీ కెన్ బికమ్ డివినిటీ.
0: మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే
1: ఈ మ్యాన్ హ్యాస్ టు బికమ్ అండ్ గ్రో ఇన్ టు హిస్ ఉదాహరణ. హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం.
1: వీ సో ఎ సీడ్ ఇన్ టు ఆర్
0: నాటినటువంటి విత్తనము చిన్నగా రెండు ఆకులతో మొక్క బయలుదేరుతుంది.
1: అండ్ దిస్ సీడ్ బికమ్స్ ఎ సీడ్లింగ్.
0: ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది.
1: దెన్ ఇట్ బికమ్స్ ఇన్ టు ఎ స్మాల్ సాప్లింగ్ అండ్
0: ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది.
1: ఇట్ గివ్స్ ఫ్రూట్స్ లేటర్ ఆన్.
0: ఇది విత్తనం యొక్క పరిపూర్ణత్వం.
1: అండ్ దిస్ ఈస్ ది ఫుల్ఫిల్మెంట్ అండ్ గ్రోత్.
0: కాబట్టి మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది.
1: హ్యూమన్ బీయింగ్స్ వి కంపేర్ ఇట్ టు
0: దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వి ఫాస్టర్ దిస్ అండ్ డెవలప్ ఇన్ టు ఇట్స్ ఫుల్నెస్ దెన్ ఓన్లీ ఇట్ గ్రోస్ ఇన్ టు ఎ ట్రీ ఆఫ్ హ్యుమానిటీ.
0: తదుపరి బ్రాంచెస్ ఆఫ్ శాంతి భద్రతలన్నింటి ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది.
1: దిస్ ట్రీ ఆల్సో గివ్స్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్ అండ్ ప్రొటెక్షన్.
0: అది మానవుని యొక్క పరిపూర్ణత.
1: దట్ ఈస్ ది ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్
0: ప్రేమ. ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు.
1: లవ్ విచ్ ఈస్ సచ్ ఎ డివైన్ క్వాలిటీ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు హ్యూమన్.
0: ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా నువ్వు ప్రసరింప చేయాలి.
1: వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ లవ్ బియాండ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ గో రైట్ అప్ టు ది యానిమల్స్ అండ్ బర్డ్స్.
0: ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైన సంస్కృతి.
1: అండ్ ట్రూ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ డెవలపింగ్ సచ్ బ్రాడ్ మైండెడ్
0: భావాన్ని విస్మరించి
1: గివింగ్ అప్ దట్ కైండ్ ఆఫ్
0: విశాల భావాన్ని అభివృద్ధి పరిచి
1: షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్
0: తనకు తాను అనుభవించి
1: హీ షుడ్ ఎంజాయ్ హింసెల్ఫ్.
0: 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు.
1: హీ షుడ్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ది లవ్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ లవ్ అమంగ్ టెన్ అదర్స్.
0: వివరింపజేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఇన్ ది ఇండియన్ స్క్రిప్చర్స్ డూ నాట్ హేట్ ఎనీవన్. వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్?
0: కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడా గుర్తించడానికి దానివల్ల మనం అంత ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We have to make efforts to learn this education along with it, the true Indian culture, and practice it.
0: ee naati manavattamulo jagat ye vidhamga roopondinade meeke telusu.
1: You know the state in which humanity is suffering today.
0: Manavudu vese prati adukkudanu dharmam tapputadu.
1: Every step that man is undertaking is going away from righteousness.
0: Prati palukulo kudunu satyam sadalipothundadi.
1: Every word that he utters is far from truth.
0: ప్రతి ఆలోచన ఎందుకూడను దురదృష్టి నశించిపోతుంది.
1: Every thought is confined to narrow mindedness.
0: ప్రతి దృష్టి ఎందుకూడను ప్రేమ తరిగిపోతుంది.
1: There is no love in his vision.
0: అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి.
1: And progressive ideas are not to be seen at all. ఆధ్యాత్మం
0: ఆశ్చర్యపదమైపోతుంది.
1: Spirituality is becoming ridiculous. It is being ridiculed.
0: కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి.
1: Hatred between religion and religion, caste and caste is growing.
0: Prantiyadhumanamulu
1: regional
0: swarthamu dharmam tapputunnadi.
1: Every step that man is undertaking is going away from righteousness.
0: Prati palukulo kudunu satyam sadalipothundadi.
1: Every word that he utters is far

0: ప్రయోజనములు
1: రీజనల్
0: స్వార్థ ప్రయోజనమైనటువంటిది వెర్రి తలలు వేసి తిరుగుతుంది.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ దే ఆర్ టేకింగ్ ఎక్స్ట్రాడినరీ స్టెప్స్.
0: మానవుని యందు చైతన్యం చల్లబడిపోతుంది.
1: ది కాన్షియస్నెస్ ఈజ్ లూజనింగ్ ఇట్స్
0: ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుంది.
1: ఎవ్రీ థాట్ ఈజ్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
0: దీనికంత కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆల్ దిస్?
0: కారణాన్ని మనం విచారించడం లేదు.
1: We are not searching for the reason.
0: ఈ కేవలం ఈ దృశ్యకల్పితమైనటువంటి యొక్క ఈ వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are only concentrating in trying to understand the external world and the external objects.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి.
1: We are following the sinful path bereft of the fear of sin.
0: దైవ ప్రీతి లేని దాని బట్టి.
1: అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ అప్ లవ్ ఫర్ గాడ్.
0: మానవత్వం అడిగే మానవులందున.
1: దేర్ ఫోర్ హ్యూమానిటీ ఈజ్ హిడన్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
0: విశ్వ శాంతికి దియే విప్లవంబు.
1: అండ్ దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ది రెవల్యూషనరీ
0: ఈనాడు విశ్వ శాంతికంతా విప్లవం సంభవిస్తుందంటే కారణం ఏమిటి?
1: If you say today the entire peace of the world is disturbed, what is the cause?
0: Papa bhiti daiva priti sangha niti ni kolupoina.
1: We have given up fear of sin, love for God and societal morality.
0: Kevalam manavudu manavudani aakara manavatvamtone manam jeevisthunnam.
1: We are satisfying ourselves by remaining humans only in form.
0: Itti aakara manavuni valla lokaniki emathram kodunu manchi cheyaledu.
1: Human beings in form alone can never do any good for the world.
0: ఆచార విచార మానవుడిగా రూపొందాలి.
1: We have to transform ourselves into human being in our own actions and in our own thoughts.
0: ఆచార విచారము లేక ఆకార మానవుని వల్ల వచ్చేటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి.
1: It is the great danger which has befallen the society on the account of the humans in form and not in their deeds and not in their thoughts. They are students.
0: మీరు చదువుతో పాటు
1: along with education
0: desam yokka vishwasamunu
1: develop faith in our own nation
0: desa kalyanamunu
1: the welfare of the country
0: drishti andinchukovali.
1: Keep in your view these two things.
0: Mana prachina kalam nundi aindava sampradayamu loka samasta sukhino bhavantu andaru sukhamga undalanetundi mana bharatiyunu yokka aindava sampradayamu.
1: Our Indian tradition and culture is right from ancient days that everyone should be happy and have welfare.
0: ఆధ్యాత్మిక సంపత్తి వల్ల
1: ఫ్రమ్ స్పిరిచువల్
0: వెల్త్ ఈ దేశంలో సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం.
1: భారతీయ కంట్రీ ఈజ్ వన్ విచ్ అన్ అకౌంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ వాజ్ ఏబుల్ టు స్ప్రెడ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ ది ఎంటైర్ వరల్డ్.
0: వేదము
1: వేద ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ భారతీయ కల్చర్.
0: ఈ వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర.
1: ది ఫస్ట్
0: సత్యమును ఉచ్చరించు ధర్మమును ఆచరించు.
1: ది ఫస్ట్ లెసన్ ప్రపౌండెడ్ బై వేదా ఈజ్ స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
0: ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు.
1: టుడే అన్ఫార్చునేట్లీ పీపుల్ డు నాట్ స్పీక్ ట్రూత్.
0: ధర్మమును ఉచ్చరిస్తున్నారే కానీ ఆచరించటం లేదు.
1: దే ఓన్లీ స్పీక్ రైచియస్నెస్ బట్ డు నాట్ ఫాలో రైచియస్నెస్.
0: ధర్మమును ఆచరించాలి.
1: Righteousness has to be followed.
0: Dharmo rakshate rakshitah. Dharmame manam rakshinchetundi.
1: It is the righteousness which protects the people who follow that.
0: Ee dharmam ante emiti?
1: What do you mean by righteousness?
0: Kevalam mana aacharalu mana sampradayalu ee maatrame kaadu.
1: It is not these external habits and traditions.
0: Manasyekam vachasyekam karman ekam. Ide manavuni yokka dharmam.
1: The true dharma of man is to bring about unity between his thought,
0: the
1: word and deed.
0: Mankind is man.
1: The proper study of mankind is man.
0: ఈ మూడింటిని ఏకత్వం గావించాలి.
1: There is a need for unifying these three things.
0: అప్పుడే త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది.
1: Then only there will be purity of three instruments of man.
0: త్రికరణ శుద్ధి మన ధర్మం.
1: And that త్రికరణ శుద్ధి purity of three instruments is our dharma.
0: ఈనాడు మాటలు ఎందు వేరు, తలంపులు ఎందు వేరు, క్రియలు మరొకటిగా మారుతూ రావటం చేతనే ధర్మం క్షీణించిపోయింది.
1: Today righteousness has declined because there is difference between one's thinking, one's talking and one's actions.
0: Kanaka veda dharmamu satyam vada dharmam chera.
1: The declaration of Vedas is speak the truth, follow righteousness.

0: అన్న ప్రబోధవ్యం. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా నీవు సత్యాన్ని వదలవద్దు. ధర్మాన్న ప్రబోధవ్యం అనగా ధర్మాన్ని నీవు వదలపెట్టవద్దు.
1: ఉపనిషత్స్ హావ్ డిక్లేర్డ్ దట్ అండర్ ఎనీ ట్రయింగ్ సర్కమ్స్టెన్సెస్ డు నాట్ గివ్ అప్ స్పీకింగ్ ట్రూత్.
0: పరిస్థితిని ఎందు ప్రాణాపాయం సంభవించిన సమయం నందు కానీ ధర్మమును మాత్రం మారరాదు.
1: ఈవెన్ ఇఫ్ యు హావ్ టు లూజ్ యువర్ లైఫ్ అండ్ అండర్ ఈవెన్ సచ్ సర్కమ్స్టెన్సెస్
0: హరిశ్చంద్రుడు సాధించినటువంటి వ్రతము,
1: దట్ ఈస్ ద వౌ విచ్ సత్య హరిశ్చంద్ర హాస్ అచీవ్డ్ అండ్ ప్రాక్టీస్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఉపనిషత్తులు కూడా మానవునికి పలువారు బోధిస్తూ వచ్చాయి.
1: సేక్రెడ్ ఉపనిషత్ హావ్ టాట్ గ్రేట్ లెసన్స్ టు ద మ్యాన్.
0: సత్యమునకే విజయము అని,
1: ట్రూత్ ఆల్వేస్ ట్రయంఫ్స్.
0: ఇలాంటి విజయాన్ని సాధించవలసినటువంటి వాడు ధర్మాన్ని అనుసరించాలి.
1: ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు హావ్ దట్ కైండ్ ఆఫ్.
0: ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు.
1: ధృతరాష్ట్ర క్వశ్చన్ సంజయ.
0: సంజయ, పాండవులు కౌరవులు ఇరువురు కూడాను యుద్ధభూమిలో చేరారు, వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు?
1: హి క్వశ్చన్ సంజయ. సంజయ, పాండవాస్ అండ్ కౌరవాస్ హూ హావ్ కమ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్, వాట్ ఆర్ దే డూయింగ్?
0: యుద్ధమునకు పోయినటువంటి వారు యుద్ధం చేస్తారు కానీ డిన్నర్ అని చూస్తూ వస్తుంటారా?
1: వెన్ దే గో టు ద బ్యాటిల్ ఫీల్డ్ దే ఫైట్ ఎ వార్, దే వేజ్ ఎ వార్, విల్ దే బి టేకింగ్ ఎ డిన్నర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్?
0: మహారాజా, యుద్ధము సంభవించింది, యుద్ధము చేస్తున్నారు అని చెప్పాడు.
1: సంజయ టోల్డ్, ఓ కింగ్, దేర్ ఇస్ వార్ నౌ,
0: మీ ఉద్దేశం విజయం ఎవరికి సంభవిస్తుందని ఉన్నది అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న,
1: ద సెకండ్ క్వశ్చన్ దట్ వాస్ పుట్ టు సంజయ్ వాస్, హూ వుడ్ బి విక్టోరియస్?
0: సంజయుడనగా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడే సంజయుడు.
1: సంజయ మీన్స్ ద వన్ హూ హాస్ కంట్రోల్ ఆఫ్ వన్స్ ఓన్ సెన్సెస్.
0: యత్ర యోగీశ్వర కృష్ణ

0: ओ महाराजा, यत्र योगीश्वर कृष्ण, ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైనటువంటి ఒక అర్జునుడు నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం. ఓ కింగ్, వేర్ ఎవర్ దర్ ఇస్ ఆల్ పవర్ఫుల్ లార్డ్, వేర్ ఎవర్ దర్ ఇస్ అర్జున హూ ఫాలోస్ ది రైచియస్ పాత్, దేర్ వుడ్ బి విక్టరీ. ఈ విజయానికి సత్యధర్మస్వరూపులైనటువంటి యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. హి ఆల్సో టోల్డ్ that it is only the grace which can help this kind of truth.
1: Inka puranam em cheptu vachai,
0: what have the epics told?
1: Puranamulu kodanu ee satya dharmamune prabodhisthu vachai.
0: Epics also have expounded truth and righteousness.
1: Satyanna sti paro dharmaha, dharmam anetundi satyam pai aadharapadi untundali.
0: It is declared that righteousness depends upon truth.
1: Deenikante minchinatundi ledu.
0: There is nothing greater truth than this.
1: ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ,
0: ఇన్ భాగవత ఎ నంబర్ ఆఫ్ లెసన్స్ హావ్ బీన్ టాట్.
1: పలికి బొంకుట కన్న పాపమున్న, పలికి బొంకుట కన్న పాపమున్న, మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటున్నదా అనగా సత్యమే ప్రధానమని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: Can there be a greater sin than giving a word and going back upon it? And that proves the greatness of truth.
1: Anuka satyame ee jagattunu kaapaadutunnadi.
0: It is a truth which protects the world.
1: Dharmame ee satyamunu aashrayinchinatundi.
0: Righteousness takes shelter under
1: satya dharmamlo rendu kudunu avinabhava sambandhamu anyonyasayamu.
0: There is mutual relationship between truth and righteousness. They are interdependent.
1: భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, చిల్డ్రన్ ఆఫ్ భారత్, యు ఫర్మ్లీ బిలీవ్ దట్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్.
1: చదువులని చదివి కాల వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: The dull-headed ones have studied so much, but they do not know who they really are.
1: Yanta chaduvu chadivi yeniti unnano teenuni gunambu manaledu.
0: Whatever learning, great learning one may have, a mean fellow can never give up his mean name.

0: leads to argumentation and one would never get full wisdom. What is the use of studying such education? One should acquire education which can confer immortality. That is true education. That is dharmic education.
1: ఆ ధర్మము సత్యమే సత్పురుషులు చెంత ఉంటుంటారు.
0: అండ్ దిస్ ధర్మ అండ్ ది ట్రూత్ ఇట్ విల్ ఆల్వేస్ బి విత్
1: ఎవరు సత్యాన్వేషణ సల్పుతుంటారో,
0: హూ ఎవర్ గోస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్,
1: ఎవరు సత్యవ్రతులుగా ఉంటారో,
0: హూ ఎవర్ హ్యాస్ ఫాలోడ్ ది పాత్,
1: ఎవరు ఎందు సద్గుణములు వికాసిస్తూ ఉంటాయో,
0: ఇన్ హూమ్ సో ఎవర్ గ్రేట్ వర్చ్యూస్ షైన్,
1: సన్నిధి ఎందే ఉంటుంటుంది సత్యం.
0: అండ్ ట్రూత్ ఆల్వేస్ విల్ బి అట్ దర్ వెరీ ఫీట్.
1: కనుకనే ఆత్మకు సత్య అని మరొక పేరు.
0: దట్ ఈస్ ది రీజన్ వై another name for truth is
1: atma nityamainatundi kanukane deeniki satya ani pilustu vacharu.
0: Another name for atma is truth. As truth is permanent, atma is permanent, that name is given to it.
1: Sarvulu yendu undinatundi adi okkate.
0: This is common and
1: anni kudunu maarpu chendunave.
0: Everything else undergoes modification and change.
1: Vishayam kani padartham kani kadili poyye meghamule.
0: Be it a person, be it an object, be it anything, these are all undergoing changes. I don't mean to say that you should not study those things.
1: ఈ చదువులతో పాటు
0: along with this kind of learning,
1: చదువును కూడా మనము చదవడానికి తగిన కృషి చేయాలి.
0: We should also make efforts to learn the real education also.
1: ఎంతమంది ఎన్ని చదువులు చదవలేదు,
0: how many people have acquired
1: ఖ్యాతులను పొందలేదు,
0: so many people also got great education. For how long did they have it?
1: అవన్నీ కూడా క్షణభంగురమైనటువంటివి.
0: దే వర్ ఆల్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: దేహమే అస్థిరమైనటువంటిది.
0: వెన్ ది హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్
1: అయితే దేహము నశించినా కూడా మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి.
0: ఈవెన్ ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ అవర్ సంస్కార హ్యావ్ ఎ పర్మనెంట్ ప్లేస్.
1: ఆదర్శం కోసం మనం జీవించాలి కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: డియర్ స్టూడెంట్, రికగ్నైజ్ ది ట్రూత్ that you should live for an ideal, not for the sake of ego.
1: Adarsham shashvatamainatundi.
0: Ideals are always permanent.
1: Uttama adarsham cheta enta mandaina kudunu munmundu abhivruddhi gagalu.
0: By yourself holding a good ideal, you will be helping so many people to become ideals.
1: Kaaki vaguchu kalakalamu tiruvaka hamsavai chadame adumuga.
0: Instead of
1: manam adarshamantamainatundi vidyarthuluga oka 10 samvatsaralu bratikina manam chalu.
0: Instead of living like a crow for 100 years, to live as a swan even for 1 year it is good. Even for 10 years if you can be good ideal students, that is good enough.
1: Kanuka manam adarshavantamaina jeevithanni manam anubhavinchadaniki deshabhimanamu aatmaabhimanamu atyavasaram.
0: If you want to really enjoy an ideal life, love for atma and love of the nation are essential.
1: Mottamata gurtincheetundi tallini tandri.
0: Every human being who is born first recognizes mother and then father.
1: నా దేశం అంటే ఎలాంటిది?
0: వాట్ ఈస్ మై నేషన్?
1: ఎంత పవిత్రమైన దేశము,
0: హౌ సేక్రెడ్
1: ఎంత దివ్యమైన దేశము,
0: హౌ డివైన్ మై నేషన్ ఈస్,
1: ఎలాంటి ఆదర్శవంతమైన దేశము,
0: హౌ ఐడియల్ మై నేషన్ ఈస్,
1: ఎంతటి ప్రేమపూరితమైన దేశము,
0: హౌ లవ్ ఫిల్డ్ మై నేషన్,
1: ఎంతటి విశాలమైన దేశము,
0: హౌ బ్రాడ్ మై కంట్రీ.
1: దేశం యొక్క విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ రికగ్నైజ్ దిస్ యునిక్ ఫీచర్స్.
1: భారతదేశం ఒక చెత్త భూమిగా మేము విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణం అనేవి వెళ్తున్నారు.
0: Considering Bharat as if it is a second-rate country, you are going abroad for education.
1: Bharate tanna Bharata. Bharat deshamlo lenatundi ye deshamlo kuda ledu.
0: What does not exist in Bharat does not exist in anywhere in the world.
1: Bhavya bhavalu kaligina bharatiya.
0: Oh bharatiya, who you must be having magnificent ideas.
1: Divya samskriti tatvambu terisikonaga.
0: Learn the true meaning of your own divine culture.
1: Bharatiyudayattul panerarayiri.
0: Unfortunately, Indian themselves do not make any effort to learn their own culture.
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great...
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great misfortune can there be than this state of affairs?
1: Ilanti karma bhumi, tyaga bhumi, yoga bhumi ainatundi Bharatadesham nundi puttinatundi yuvakulaina meeru భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని, పండితులు కాని, తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం.
0: దేర్ ఆర్ నో ఎల్డర్స్, స్కాలర్స్,
2: or teachers who have been able to explain correctly what Indian culture is.
1: Vidyarthi vidyarthini ilara.
2: Students, girls
1: ee padahaidu dinamulu kodanu ee pavitramainatundi samskrutini aadhunikam yokka jeevithanni rendittini samanvayaparachi satya margamunu viduka dharma margamunu visarjinchaka nyaya margamunu lopala mana jeevithanni gadapadaniki tagina krushi cheyali.
2: During these 15 days we must try to make efforts to understand the uniqueness of our own culture and how to harmonize the old culture with the modern traditions.
1: Manaku adhikaram pradhanam kaadu.
2: We should not consider authority as very important power.
1: Kevalam kadilipoye megamulu.
2: Authority and power is something like a power.
1: Dani nimittamai meeru garvinchanakkaraledu.
2: You should never be proud of such things.
1: Surudhanaje.

0: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యూత్, యవనం.
1: ద యూత్ ఈజ్ సో ట్రాన్సియంట్, సో మొమెంటరీ, విత్ ఇన్ మినిట్స్ ఇట్ డిసపియర్స్.
0: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవనం.
1: దిస్ యూత్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ గోస్ అవే ఇన్ ద మిడిల్.
0: క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్య కాలములకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము దృష్టి పట్టుకోరాలి.
1: వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ ఓన్ లైఫ్ డిపెండింగ్ అపాన్ దిస్ యూత్ అండ్ మిస్యూజింగ్ దట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము.
1: యూత్ ఈజ్ అ వెరీ సేక్రెడ్
0: పవిత్రమైన కాలము.
1: మోస్ట్ సేక్రెడ్ టైమ్ దిస్ ఈజ్.
0: ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాలి.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: ఈవెన్ ఇఫ్ యు మేక్ ఎఫర్ట్స్ టు శాంటిఫై ది టైమ్ విచ్ హస్ గాన్ బై, యూ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్.
0: విద్యార్థులారా,
1: యువర్ స్టూడెంట్స్,
0: సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ కల్చర్.
0: ధర్మం అనేటువంటిది ఒక దేశములకు, ఒక కాలములకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: Righteousness is not confined to a particular nation, to a particular time.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావాలకు అతీతమైనటువంటిది భారతీయ సంస్కృతి.
1: ఇండియన్ కల్చర్ ట్రాన్సెండ్స్ ఆల్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
0: దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: We will make a first to understand in all its fullness the Indian culture and its glory.
0: మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ, దీని ఐదింటి యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు.
1: Our Vice Chancellor Saraf, while welcoming, mentioned that the details and the secrets and subtleties relating to the physical body, the sense organs, the mind and the intellect and the atma,
0: ee naadu nijamuga vidyarthulaku idi atyavasaram.
1: This is extremely necessary for the
0: anavaru telusukunaka baita prapanchanni telusukunataku prayatnistunnadu.
1: Today's student is trying to understand the external world without knowing who he really is.
0: తనను తాను తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎఫర్ట్ టు నో హూ యూ రియలీ ఆర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో యువర్ ఫిజికల్ బాడీ.
0: జగత్తుని జీవించువాడు మనుషుడు కావాల మొదట.
1: ఎ పర్సన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ ఆర్త్ మస్ట్ ఫస్ట్ బికమ్ ఏ హ్యూమన్ బీయింగ్.
0: ధనుజుల దుష్కృతుల నెల్లా పొగడుతుండు వాడే చెవట.
1: He is a fool who goes on describing various other people.
0: Brahma gnanam nerchichita atma gnanam telusukuntaru.
1: After knowing brahma gnana you will be able to also understand the atma gnana.
0: Idi manava jeevitam nuvu raja baata.
1: This is the royal road to human life.
0: Ee baatanu motta motta manam gurtinchali.
1: We have to recognize and identify.
0: Ee baatanu manam nerchali.
1: We have to learn.
0: Ee maatalo manam ankitam kavali.
1: We have to become one with this particular thought.
0: ఈ పవిత్రమైన అన్నింటికి సారమైనటువంటి వేద ఊటను మనం పోలాలి.
1: We have to drink the nectar and sweetness and the root of everything in the వేద.
0: ఈ పవిత్రమైనటువంటి కాలమును, పవిత్రమైన భావము చేత మన హృదయాలు నింపుకొని,
1: during these 15 days we have to fill our hearts with sacred thoughts.
0: ఈ విద్యార్థి విద్యార్థిని అందరి కూడాను విశాలమైన భారతదేశమునందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి.
1: ది స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ టు అండర్టేక్ టు స్ప్రెడ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ది కల్చర్ టు ది ఎంటైర్ కంట్రీ.
0: అన్నింటికంటే ముఖ్యము భక్తి. భక్తి, దైవ భక్తి అత్యవసరం.
1: డివోషన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ది వెరీ బేసిస్ ఆఫ్
0: దైవ భక్తియే లేకుండా మనం దేనిని కూడా మనం సాధించలేము.
1: వితౌట్ డివోషన్ టు గాడ్ యూ కెనాట్ అచీవ్.
0: నేను సాధిస్తున్నాను, నేను సాధి, ఇది కేవలము అహంకారం యొక్క వికార స్వరూపమే.
1: మెనీ టైమ్ యూ థింక్ దట్ యూ హావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్. ఇట్ ఈస్ ఓన్లీ ఎ పర్వర్షన్ ఆఫ్ యువర్ ఓన్ హ్యూమన్
0: విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ హ్యావ్ టు డెవలప్ కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్.
0: ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి వారం అవుతాం.
1: వన్స్ యూ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అన్ టు యూ.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గంధపు చెక్కను అరగదీస్తూ అరగదీస్తూ ఉండగా పరిమళం అనేటువంటి యొక్క పవిత్రమైన గంధము మనకు చేజిక్కుతుంది.
1: యాజ్ యు గ్రైండ్ ది శాండల్ మోర్ అండ్ మోర్ యు సర్టన్లీ శాండల్ వుడ్ యు సర్టన్లీ ఫీల్ ది స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఇట్.

0: చెరకును నమలగా నమలగా అందులోని మాధుర్యము మనకు ఆస్వాదిస్తుంది.
1: As you crush and chew the sugar cane more and more, you will enjoy the sweetness of the sugar therein.

0: బంగారును మనము ఎంత కరిగించి ఎన్ని విధములుగా దాని స్ఫుటం వేసినప్పటికీ అందులోని మాలిన్యము దూరమై స్వచ్ఛమైనటువంటి యొక్క అపరంజిగా రూపొందుతుంది ఈ బంగారు.
1: గోల్డ్ యూ హీట్ ఇట్ అండ్ బర్న్ ఇట్ అండ్ మెల్ట్ ఇట్ ఇట్ విల్ షైన్ బ్రిలియంట్లీ.

0: ఉత్తమమైన మానవుడు, ఎన్ని కష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని విచారములు సంభవించినప్పటికీ తాను నైతిక విలువను కోల్పోక దివ్యమైన భావంతో, నవ్యమైన జీవితంతో ఆనందవంతమైనటువంటి ఆదర్శాన్ని జగత్తుకు అందిస్తాడు.
1: A noble man, in spite of all problems, difficulties and losses, will never forego his moral values, but he will uphold the divinity and he will be unique and novel, always enjoy the state of bliss.
0: భగవంతుడు అమృత స్వరూపుడు, ఆనందమయుడు.
1: God is the very form of bliss.
0: ప్రతి జీవి కూడాను ఆనందము నుండియే ఆవిర్భవించి, ఆనందం నుండే జీవించి, కడపటికి ఆనందం నుండే అంత్యముందుతున్నాడు.
1: Every living creature is born out of bliss, sustained by bliss, and so annihilates at the end in bliss.
0: భగవంతుని కల అనేక విధములైనటువంటి యొక్క నామములు యందు ఉత్కృష్టమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
1: Of all the names and attributes of the divine, Sat Chit Ananda is the topmost.
0: Sat anaga trikalamul yandu trilokamul yandu maarpu chendanatvanti yokka pavitramainatvanti sthiti.
1: Sat is that state of sacredness which is changeless in all the three worlds and in all the three periods of time.
0: Idi nirantaramu kodanu maarpu chendaka సుస్థిరమై శాశ్వతమై నిరూపించేటువంటిది సత్.
1: ఇట్ ఈస్ సత్, ద బీయింగ్ విచ్ ఇస్ పర్మనెంట్, స్టేబుల్ అండ్ చేంజ్లెస్.
0: ఇంకా చిత్, ఇది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం.
1: చిత్ ఇస్ టోటల్ నాలెడ్జ్, విజ్డమ్,
0: అవేర్నెస్,
1: అ టోటల్ అవేర్నెస్.
0: ఈ రెండింటి యందు దివ్యమైనటువంటి ఏకత్వం సంభవించినప్పుడు ఆనందము మానవునికి సంప్రాప్తమవుతుంది.
1: When these two join and combine, you will have the divine state of bliss.
0: కనుకనే దీనికి సత్ చిత్ ఆనందము, బీయింగ్ అవేర్నెస్ బ్లిస్.
1: Therefore the name has come, being awareness and bliss.
0: కనుకనే అన్ని నామముల కంటే కూడాను అత్యంత ఉత్కృష్టమైనటువంటి నామమే సచ్చిత్ ఆనందము.
1: Therefore, of all the names of the divine, Satchidananda is the greatest of all.
0: ఇది సర్వత్రా ఉన్నటువంటి విషయమే.
1: It is all pervasive.
0: సర్వులయందు ఉండినటువంటి ఒక తత్వమే.
1: It is the essence in every individual.
0: దేశములో ఎందు చూచినప్పటికీ ఈ సచ్చిదానందమే మనకు ప్రాప్తిస్తూ ఉంటాది.
1: This being awareness and bliss is the state which is present all over the country, anywhere you find.
0: ఈ సచ్చిదానందము లేనటువంటి ఒక ప్రాణి కాని జీవి కాని ఈ జగత్తులో కానరాదు.
1: There is no creature without these aspects, the being, awareness and bliss.
0: విష్ణుం విష్ణుమయం జగత్, సర్వం కలివిదం బ్రహ్మ, సర్వత్రా ఉండినటువంటిది ఈ బ్రహ్మతత్వమే.
1: It is this principle of Brahman, the ultimate reality, which is present everywhere.
0: కాని ఇట్టి నిత్య సత్యమైనటువంటి బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించుకుని లేక భౌతికమైన, నైతికమైన, ప్రాకృతమైన, లభ్యు భౌతికమైన ఈ దేహమునందే అపేక్షను అభివృద్ధి పరచుకోవటం చేత మనకు నిత్య సత్యమైనటువంటి ఆనందము అత్యంత దూరమవుతున్నది.
1: We have developed attachment towards this fleeting sensual pleasure and the body. Therefore we have forgotten that eternal truth, the divine fundamental principle, the reality.
0: Ee vedhamunaku ee bhavamunaku ee badalaku upadiye moola karanam.
1: For all the suffering and the feelings, it is the vesture that we have put on is the cause.
0: Evaraina neeku eduru taliginappudu meer ekkadi nunchi vacharandi, mee peru emiti ani adiginappudu వారు ఏమేమో చెప్తుంటారు.
1: If you meet anyone and put these two questions, where do you come from and what's your name, you get response, answers from them.
0: అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి నా పేరు రామయ్య, నా పేరు కృష్ణయ్య అని చెప్తాడు.
1: The person would reply that his name is Ramayya, Krishnaya and so on.
0: మరొక పర్యాయము, మీ పేరేమిటండి, మీరెవరండి అని ప్రశ్నించినప్పుడు, నేను పలాని డాక్టర్ను, పలాని లాయర్ను, పలాని ప్రొఫెసర్ను అని తన ఉద్యోగం పేరును గురించి తాను పరిచయం చేసుకుంటాడు.
1: నెక్స్ట్ టైమ్ వెన్ యు ఆస్క్ హిమ్ హూ ఆర్ యూ, హీ విల్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ ఐడెంటిఫైయింగ్ విత్ హిస్ వొకేషన్ ఆర్ ప్రొఫెషన్, దట్ ఇస్ ఎ డాక్టర్, లాయర్, ప్రొఫెసర్ అండ్ సో ఆన్.
0: ఇంకా గట్టిగా మీరెవరండి అని అడిగినప్పుడు నేను ఇండియన్, నేను ఆఫ్రికన్ను, నేను పర్షియన్ను, ఈ విధంగా తన దేశమును గురించి పరిచయం చేసుకుంటాడు.
1: ఫర్దర్ మోర్ ఇఫ్ యూ రిపీటెడ్లీ ఆస్క్ హిమ్ హూ ఆర్ యూ, దెన్ హీ విల్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ విత్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు, దట్ ఈస్ అన్ ఇండియన్, ఆఫ్రికన్ అండ్ సో ఆన్.
0: తన దేశమునకు పెట్టిన పేరు తాను కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ స్టాండ్ ఫార్ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: ఇది తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు.
1: ఇట్ ఇస్ ద నేమ్ గివెన్ టు హిమ్ బై హిస్ పేరెంట్స్.
0: నీ ఉద్యోగముల యొక్క పరిచయం కూడాను అది నీకు సంబంధించినటువంటిది కాదు.
1: To introduce yourself by virtue of a profession is not
0: nee vruttini praskarinchukoni nenu lawyer nu nenu doctor nu nenu professor nani nee vrutti parichayanni nee cheskuntunnavu.
1: You are introducing yourself by way of your profession and vocation, that's all.
0: Inka kontha varaku lotunku digi chuchinappudu nee deshamunu praskarinchukoni nee parichayamu gaavinchukuntunnavu.
1: Further, you introduce yourself, identifying yourself with the country.
0: Nee udeshamunaku udyogamunaku పెట్టిన పేరుకు పుట్టిన దేశమునకు సంబంధించినటువంటి వాడు కాదు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ యు ఆర్ నాట్ రిలేటెడ్ టు ది కంట్రీ, ప్రొఫెషన్ ఆర్ ద నేమ్.
0: నీవు ఆత్మస్వరూపుడే.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
0: ఇవన్నీ కూడాను దేహములు కూడాను మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఈవెన్ ద బాడీ ఇస్ సచ్ ఇస్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: నీవు మానసుకు సంబంధమైనటువంటి ఒక పరిచయం చేత నీవు దేహమునే నేనని భావిస్తున్నావు.
1: Because you go by the feeling of the mind, you can identify yourself with the body.
0: కాని దేహమే నేను అనుకున్నప్పుడు నీవు దీనిని సరైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేవు.
1: If you consider yourself the body, you will never know the truth.
0: This is my body. ఇది నా దేహము.
1: You say that this is my body.
0: నేను దేహం కాదు.
1: I am not the body.
0: నా దేహం అనుకున్నప్పుడు నీవు నీ దేహమునకు ప్రత్యేకమైనటువంటి ఒక వెలబాటు ఉన్నది కదా.
1: When you say this is my body, it means you are separate from your body.
0: Kanaka neevu body va leka neevu pratyekamainatundi oka vyakti va.
1: Are you the body or you different from it?
0: Ee vidhamuga vicharana chesukuntu poyinappude aadhyatmika tattvam anetundi manaku chakkaga artham avutu vastundi.
1: If you inquire in this direction, you'll be able to understand spirituality.
0: Ninnu neevu telusukunnappude neevu nannu telusukogalavu.
1: If you know yourself first, you'll be knowing the divine.
0: నీవెవరో నీవు గుర్తించినప్పుడే జగత్ అంటే ఏమిటో నీవు గుర్తించడానికి వీలు పడుతుంది.
1: ఇఫ్ యు నో యువర్సెల్ఫ్ ఫస్ట్ యు విల్ నో ది హోల్ కాస్మాస్ లేటర్.
0: నేను నేను అనేటువంటి నీవే నేను, నేను నేను అనేటువంటి ఇదియే నీవు.
1: యు కాల్ యువర్సెల్ఫ్ ఐ, దిస్ ఐ ఇస్ డివైన్, గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే ఇదియే పరిపూర్ణ అద్వైతమునకు మూల కారణము.
1: దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ టోటల్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: ఈ నేను నేను అనేటువంటిది కేవలము ఆత్మకు సంబంధించినటువంటిదే కానీ దేహమునకు, మనసుకు, బుద్ధికి, చిత్తమునకు సంబంధించినటువంటిది కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఐ పర్టైన్స్ టు ఆత్మ అండ్ నాట్ టు ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: నీవెక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్న వేసినప్పుడు,
1: వెన్ యు పుట్ ఎ క్వశ్చన్ వేర్ డు యు కమ్ ఫ్రమ్,
0: నేనేదో లండన్ నుంచి వచ్చాను, అమెరికా నుంచి వచ్చాను, లేక మెడ్రాస్ నుంచి వచ్చాను, బెంగళూరు నుంచి వచ్చాను అంటున్నావు.
1: You say that you are from London, America, Bangalore, Madras and
0: kaani ee prantham nunchi vachinatundi nee deham kaani neevu kaadu.
1: It is your body that has come from that place and not you.
0: Kanukane bhagavatamu ఎచ్చట నుండి వచ్చటికి నవ ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే గుట నైజము ప్రాణికోటికి.
1: Therefore Bhagavata emphatically says it's quite natural for the living creatures to go back to the place of origin.
0: Kanukane నీవెక్కడి నుంచి వచ్చితివో అక్కడికే నీవు చెవి చేరాలి.
1: Therefore you should go back to the place where you started.
0: అది ఆత్మతత్వము.
1: That is the principle of
0: ఎక్కడనూ లేదు. నీ యొక్క హృదయంలోనే ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటున్నది.
1: It is not elsewhere. It shines brilliantly within you.
0: కనుక దైవత్వాన్ని వెతకడానికి ఏ ప్రదేశము మనం పోనక్కర్లేదు.
1: You don't need to go anywhere in search of God.
0: దైవత్వము నీ యందే ఇమిడి ఉంటున్నది.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: దైవత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: దీనిని వేదాంతమునందు అక్షరము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ అక్షరము.
0: అక్షరం అనగా అద్వైతము అని.
1: అక్షర మీన్స్ నాన్ డ్యువలిజం.
0: ఇది ఏకాక్షరము అని.
1: దిస్ ఆల్సో కాల్డ్ ఏకాక్షరం.
0: ఈ ఏకాక్షరం అనేటువంటిది ఓంకారం అనేటువంటిది.
1: దిస్ ఏకాక్షరం ఇస్ ప్రైమల్ సౌండ్ ఓంకారం.
0: ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ.
0: కనుక అక్షరం అనగా ఏమిటి? క్షరము కానటువంటిది.
1: అక్షర మీన్స్ దట్ విచ్ ఇస్ నాట్ పెరిషబుల్, ఇంపెరిషబుల్.
0: ఈ ఏకత్వం అంటే అనేకత్వం ఏమిటి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ యూనిటీ యు ఫైండ్ ద డైవర్సిటీ.
0: ఈ అనేకత్వం అంటే ఏకత్వం కూడా ఏమిటి ఉంటున్నది.
1: దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అగైన్.
0: ఇక్కడ అక్షరము,
1: యువర్ అక్షరం
0: విభజించినప్పుడు ఆ అక్షరము, ఈ రెండు భాగములుగా చేసినప్పుడు ఆ ఆత్మతత్వము శాశ్వతమైనటువంటిది, క్షరము జీవతత్వము నశించిపోయేటువంటిది.
1: నౌ ఇఫ్ యు స్ప్లిట్ దిస్ అక్షర ఇంటూ టూ, ఆ ప్లస్ క్షర, ఆ ఈజ్ ఆత్మిక్ ప్రిన్సిపల్, క్షర ఇస్ దట్ పెరిషబుల్ బాడీ.
0: క్షరం అనగా నశించేటువంటిది,
1: క్షరము ఇస్ పెరిషబుల్.
0: ఆ అనగా అక్షరమైనటువంటి యొక్క తత్వము,
1: ఆ ఇస్ ఇంపెరిషబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: నశించేటువంటి జీవతత్వము, నశించేటువంటి దైవతత్వము.
1: సో దాట్ విచ్ ఇస్ పెరిషబుల్ ఇస్ ఆఫ్ ది ఇండివిజువల్, ఇంపెరిషబుల్
0: అక్షరం అంటే జీవత్వము ఆత్మతత్వము రెండు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: సో ఇట్ ఈస్ ఇన్ దిస్ అక్షర బోత్ ఆర్ ప్రెసెంట్.
0: కనుక ఏకత్వం నందు అనేకత్వం ఏమిటి ఉండాలనే సత్యాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
1: సో ఎవ్రీ వన్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ డైవర్సిటీ ఇన్ దట్ యూనిటీ.
0: ఈనాడు అనేక మతములు, అనేక కులములు, అనేక ప్రాంతీయ భిన్నాభిప్రాయములు దేశమును అల్లకల్లోల పరుస్తూ ఉంటుండాలి.
1: టుడే ది హోల్ కంట్రీ ఇస్ అజిటేటెడ్ బికాస్ ఆఫ్ రిలీజియన్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్, కమ్యూనిటీ అండ్ రీజనలిజం.
0: కానీ అన్ని మతముల యొక్క గమ్యము, అన్ని భాషల యొక్క చేతక, అన్ని మానవుల యొక్క దివ్యత్వమైన గోలు గమ్యము ఒక్కటి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ట్రూత్ దట్ ద గోల్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్, ద ఎయిమ్ ఆఫ్ ది ఎంటైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ముస్లింలు అల్లా అని పిలుస్తారు.
1: Muslims call God as Allah.
0: ఈ అల్లా అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: What is the meaning of this word Allah?
0: ఇది దైవము.
1: Allah means God.
0: మనం ఆత్మ అని పిలిచినట్టు వారు అల్లా అని పిలుస్తారు.
1: Just as we say ఆత్మా, Muslims call him
0: Allah. ఆత్మా.
1: ఆ means ఆత్మ.
0: లా లయము.
1: లా means annihilation.
0: ఆత్మలో లయం కావటమే అల్లా.
1: లా is merger here. To merge in ఆత్మా is Allah.
0: ఇంకా క్రిస్టియన్స్ కూడాను,
1: క్రిస్టియన్స్ ఆల్సో,
0: ఇక్కడ కూడా క్రైస్ట్ అంటారు. అది అతని పేరు,
1: దట్స్ హిస్ నేమ్.
0: అయితే ఇక్కడ ఒక విధమైనటువంటి ఒక భిన్నత్వంలో ఏకత్వం ఇమిడి ఉంటున్నది.
1: హియర్ దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: ది ఆత్మిక్ ప్రిన్సిపల్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రతి మతమునందు కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ రిలీజియన్ విల్ గివ్ యూ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వేదాంతము సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అనేటువంటి నాలుగు విధములైనటువంటి మార్గములుగా దీనికి ప్రబోధిస్తూ వచ్చింది.
1: ది స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెరీ క్లియర్లీ ఇన్ ఫోర్ స్టేజెస్ ఆర్ ఫేజెస్ ఆర్ స్టెప్స్.
0: సాలోక్యము,
1: సాలోక్య,
0: సా అనగా సమీపత్వానికి ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి దైవత్వము.
1: సా మీన్స్ డివైన్ ప్రాక్సిమిటీ, ప్రాక్సిమిటీ టు ద డివైన్.
0: ఇంకా సామీప్యము, దానికి సన్నిహితమైనటువంటి ఒక దివ్యత్వము.
1: సామీప్య మీన్స్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ ది డివైన్.
0: సారూప్యము, ఆ రూపములకు సంబంధించినటువంటి ఒక దివ్యత్వము.
1: సారూప్య మీన్స్ అస్యూమింగ్ ది సేమ్ ఫార్మ్ యాజ్ ది డివైన్.
0: సాయుధ్యము, అందులో ఐక్యము.
1: సాయుధ్య మీన్స్ మర్జర్.
0: కనుకనే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి సర్వం కూడాను ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి ఒక దివ్యతత్వములే.
1: దేర్ఫోర్ ఆల్ దీస్ ఫోర్ ఫేజెస్ స్పీక్ ఆఫ్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్, ద డివినిటీ అల్టిమేట్లీ.
0: కనుక అది ఏ మానవుని సంరక్షించడానికి సరి అయినటువంటి యొక్క శక్తి.
1: దట్ ఈస్ ద ట్రూ పవర్ దట్ సేఫ్ గార్డ్స్ ద హ్యూమన్ లైఫ్.
0: మానవుని యొక్క దివ్యమైనటువంటిది కాదు, మానవుని యొక్క భౌతికమైనటువంటివి కాదు, భౌతిక మానవుని యొక్క ప్రాకృతమైనటువంటి శక్తులు కాదు.
1: ఇట్స్ ది ఫిజికల్ పవర్, ఇట్స్ నాట్ ద వరల్డ్లీ పవర్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఇవన్నీ కూడా కేవలము తాత్కాలిక సంరక్షణ కోసమే ఏర్పడినటువంటివి.
1: దే ఓన్లీ గివ్ యూ టెంపరీ ప్రొటెక్షన్.
0: అందువల్లనే భగవంతుడు ఏ రూపము,
1: వాట్ ఇస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్,
0: భగవంతుడికి ఏ రూపము లేదు.
1: నో స్పెసిఫిక్ ఫార్మ్ ఫర్ గాడ్.
0: ఇప్పుడు నీరుంది,
1: హియర్ ఇస్ వాటర్.
0: నీటికి ఏ రూపం ఉంది,
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్.
0: గాలి ఉంది,
1: ఎయిర్.
0: గాలికి ఏ రూపం ఉంది,
1: వాట్ ఇస్ ఇట్స్ ఫార్మ్.
0: ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
1: ఇట్ టేక్స్ ది ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ద టంబ్లర్.
0: దైవమునకు భక్తుని యొక్క భావ రూపమే భగవంతుని యొక్క స్వరూపము.
1: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫామ్
0: భక్తుడు ఏ విధమైనటువంటి ఆ రూపాన్ని తాను ఆశించును ఆ రూపాన్ని తాను ధరిస్తుంటాడు
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివోటీ సో విల్ బి ద సెన్స్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివైన్
0: కనుక దైవత్వమునకు ఎట్టి రూపము లేదు
1: సో గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ సెపరేట్
0: అయితే సర్వగు రూపములు కూడా తానే
1: హౌఎవర్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్
0: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి
1: All heads are his, all feet are his, all hands are his, everywhere spread all
0: anta over. Anta taanainappudu tanaku pertyekamainappudu oka bedam ekkada untunnadi.
1: When everything is divine, where does this difference lie?

0: ప్రతి రూపము కూడాను శాంతిమయమైనటువంటి రూపమే.
1: ఎవ్రీ ఫామ్ ఈస్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం, అన్ని నామములు కూడాను మంగళకరమైనటువంటి నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ ఆస్పిషియస్.

0: సత్యం, శివం, సుందరం ఇవియే ముఖ్యమైనటువంటి యొక్క స్వరూపములు. ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
0: మీకు అనేక పర్యాయములు చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ అస్ రిపీటెడ్లీ.
0: ప్లేటో అరిస్టాటిల్ బోధించినటువంటి యొక్క బోధన ఇదియే.
1: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ ప్లేటో టు అరిస్టాటిల్.
0: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మూడింటి యొక్క స్వరూపముల యొక్క ఏకత్వమే సత్ చిత్ ఆనందము.
1: ది యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ, రిజల్ట్స్ ఇన్ సచ్చిదానంద బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: ఇట్టి దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేసి చూసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి యొక్క రూపములు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఫలితమును అందిస్తూ వచ్చాయి.
1: However, the same principle of divinity will give you a separate reward or a result if
0: you పరిశీలించకూడదు.
1: We should not worry about that, what had happened or
0: రాబోయేటువంటి దానిని ఏ మాత్రము యోచించకూడదు.
1: Let's not bother of the future.
0: రాబోయేటువంటిది మంది కాదు, కాలగర్భంలో నుంచి ఉంటుంది.
1: That which lies in future is not known to you.
0: గడిచిపోయినది తిరిగి రాదు మనకు.
1: The past is beyond recovery.
0: కనుకనే ప్రస్తుత పరిస్థితిని మాత్రం మనం గుర్తించాలి.
1: సో వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ప్రెసెంట్.
0: జనక మహారాజు మహా అద్భుతమైనటువంటి యొక్క యాగం జరుపుతూ వచ్చాడు.
1: ఎంపరర్ జనక వాస్ పర్ఫార్మింగ్ ఎ రిచువల్.
0: ఈ యజ్ఞమునకు అనేక మంది పండితులు అందులో ప్రవేశించారు.
1: మెనీ పండిట్ స్కాలర్స్ వర్ ఇన్వైటెడ్ టు అటెండ్ దట్ రిచువల్.
0: అయితే యాజ్ఞవల్కుడు అనేటువంటి మహా గొప్ప పండితుడు కూడాను అందులో ప్రవేశించాడు.
1: యాజ్ఞవల్క, ది గ్రేటెస్ట్ స్కాలర్ ఆఫ్ దోస్ టైమ్స్,
0: ఈ యాజ్ఞవల్కుడు తన యొక్క శాస్త్ర పురాణములను పురస్కరించుకుని అనేక విధములైనటువంటి ప్రబోధనలు సల్పుతూ వచ్చాడు.
1: యాజ్ఞవల్క ఆల్సో టాట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ బేసింగ్ ఆన్ హిస్ స్కాలర్షిప్ అండ్ నాలెడ్జ్.
0: ఈ యాజ్ఞవల్కుడు గార్గికి చాలా సంవాదం జరిగింది.
1: దేర్ వాస్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ యాజ్ఞవల్క అండ్ గార్గి.
0: ఈ వాదోపవాదములు యందు ఒకరిని మించినటువంటి వారు మరొకరుగా అభివృద్ధి అవుతూ వచ్చారు.
1: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ వన్ వాస్ ట్రైయింగ్ టు ఎక్సెల్ ది అదర్.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలముల యొక్క ప్రభావమును ప్రచార ప్రబోధన చేసేటువంటి యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం ప్రతి వ్యక్తి యందు ఉన్నదని నిరూపిస్తూ వచ్చాడు యాజ్ఞవల్కుడు.
1: యాజ్ఞవల్క డెమాన్స్ట్రేటెడ్ ఎంఫాటికల్లీ సెడ్ ద డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ క్వశ్చన్ ఆధారం చేసుకుని జనకుడు ఒక ప్రశ్న అడుగుతూ వచ్చాడు.
1: Basing on his teachings, Janaka has put a question.
0: Panditji,
1: Panditji,
0: nenu puru janmamlo emiga undinanu annadu.
1: What was my previous form in the previous life?
0: Kontha sepu yochinchi yagnavalakudu, raja ee prashna meer adaganakkarledu, idi manchidi kaadu annadu.
1: Yagnavalka said, oh king, it's not good, it's not proper for you to put that question.
0: Gadichipoyindi, gadichipoyindi, past is past,
1: past is past anyway.
0: Forget the past,
1: forget the past.
0: Dini chintinchi prayojanam enduku?
1: What is the use by thinking about
0: it? Le, nenu telusukovalani naaku chaala teevramainti vanchaga undi annadu.
1: But Janaka was so particular to know his previous life.
0: Kaani yagnavalakudu entanu danini arikattadaniki ee prashnanu marchipovadaniki prayatnam chesadu.
1: Yagnavalka made all attempts so that he would drop this question.
0: కట్టగనబడికి యాజ్ఞవల్కుడు ఒక జవాబు చెప్పాడు.
1: ఫైనల్లీ యాజ్ఞవల్క,
0: రాజా, ఇది నీకు భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమైనటువంటి విషయము, చెప్పకూడదు అన్నారు.
1: యాజ్ఞవల్క సెడ్, ఓ కింగ్, రిప్లై టు దిస్ టు యువర్ క్వశ్చన్ విల్ పుట్ యూ టు డేంజర్ ఇన్ ఫ్యూచర్. ఇట్స్ నాట్ గుడ్ టు హ్యావ్ రిప్లై ఫర్ దిస్ క్వశ్చన్.
0: అక్కడనే చెప్పాడు, ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటాడు.
1: దేర్ ఓన్లీ సెడ్, ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
0: కాబట్టి ఈ బాధలైనా నేను సహించుకుంటాను, కానీ నా సందేహం తీరిపోవాలి అని జనకుడు చాలా పట్టుబట్టాడు.
1: జనక వాస్ డిటర్మిన్డ్ టు నో ది ఆన్సర్ వాట్ వాస్ హీ ఇన్ ది ఎర్లియర్ లైఫ్.
0: అంతా మంచి కోసమే జరుగుతుంది.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అవర్ ఓన్.
0: దైవం ఏమి సంకల్పించినప్పటికీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: వాట్ ఎవర్ గాడ్ విల్స్ ఇట్స్ బౌండ్ టు బి గుడ్ ఫర్ ఎవ్రీబడీ.
0: ఏది కానీ భగవంతుని యొక్క సంకల్పము చెడ్డదనేటువంటి జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ గాడ్స్ సైట్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీ పరిస్థితుల ప్రభావం పురస్కరించుకుని ఇది మంచి చెడ్డ అని నీ యొక్క స్థితిని గురించి నువ్వు యోచిస్తున్నావు, కానీ భగవంతుని యొక్క దృష్టిలో ఏది చెడ్డనే లేదు.
1: యూ బ్రాండ్ థింగ్స్ గుడ్ అండ్ బ్యాడ్ బేసింగ్ ఆన్ ద పొజిషన్ అండ్ ద ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవత్ సంకల్పం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: God's will is no blessed.
0: ఇది పవిత్రమైనటువంటిది.
1: It is sacred.
0: ప్రస్తుతం ఇది బాధగా కనిపించినప్పటికీ భవిష్యత్తులో ఇది చాలా బలమైనటువంటి యొక్క సుఖంగా ఉంటుంటాది.
1: It may be painful to begin with, but you will confer bliss ultimately.
0: కట్టకట్టుబడి యాజ్ఞవల్కుడు చెప్పక తప్పేది ఇది కాదు.
1: యాజ్ఞవల్క హ్యాడ్ టు రిప్లై.
0: జనక మహారాజా,
1: ఓ కింగ్ జనక,
0: నీవు ఎవరో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఇది కొంతవరకు నీకు భవిష్యత్తు కొంచెం తొందర కలుగుతుంది అన్నాడు.
1: I'm prepared to tell you what you were in the previous life, but you'll be very much worried in future chances.
0: Kanuka bhagavad sankalpam anetundi chaala uttamamainatundi.
1: God's will is noblest.
0: Idi pavitramainatundi.
1: It is sacred.
0: Prastutam idi baadhaga kanipinchinappudiki

0: I am prepared to tell you what you were in the previous life, but you'll be very much worried in future.
1: నీవు పాస్ట్ లైఫ్ లోపల
0: ఇన్ ది పాస్ట్ లైఫ్
1: సునేత్ర ఇప్పటి నీ భార్య నీ తల్లిగా ఉండినటువంటిది ఆమె కుమారుడే నీవు.
0: ద ప్రెసెంట్ వైఫ్ వాజ్ యువర్ మదర్ ఇన్ ది ఎర్లియర్ లైఫ్ ఇన్ యువర్ ప్రీవియస్ లైఫ్
1: ఆమె గర్భంలో పుట్టినటువంటి వాడవు నీవు.
0: యు వర్ హర్
1: ప్రస్తుతము ఆమె నీకు భార్యగా ఉంటుండాలి.
0: ద వెరీ సేమ్ వన్ ఈజ్ యువర్ వైఫ్ నౌ.
1: ఇప్పుడు భార్యగా ఉండినటువంటి యొక్క సునేత్ర గడిచిపోయినటువంటి జన్మం లోపల ఆమె నీ తల్లియే అన్నాడు.
0: వైఫ్ నౌ ఇన్ యువర్ ప్రీవియస్ లైఫ్ వాజ్ యువర్ మదర్.
1: నమస్కారం చేశాడు యాజ్ఞవల్కునకు.
0: హీ పేడ్ రెస్పెక్ట్స్ టు యాజ్ఞవల్క ఇమీడియట్లీ.
1: నా సంకల్పం కూడా భగవంతుని యొక్క సంకల్పమే.
0: దిస్ థాట్ ఈస్ ఆల్సో ప్రాంప్టెడ్ బై గాడ్.
1: నీ జవాబు భగవంతుని యొక్క సంకల్పమే.
0: ద రిప్లై ఈస్ ఆల్సో డివైన్.
1: సర్వము భగవంతుని యొక్క సంకల్పములే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: సంకల్ప వికల్పాత్మకం మనః. ఈ మనస్సు యొక్క సంకల్ప వికల్పం చేతనే కూడినటువంటి కనుక ఇవంతా మంచిదే అన్నాడు. తక్షణమే ఆ సునేత్రను వదిలిపెట్టాడు. ఈమె తల్లిగా భావించి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
0: థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ఆర్ ప్రాంప్టెడ్ బికాస్ ఆఫ్ ద డివైన్ విల్.
1: ఈ సత్యాన్ని నేను గుర్తించడం చేత కదా నేను ఇంతటి మార్పు రాగలిగింది.
0: Because he could know the truth, there could be transformation in him.
1: అప్పటి నుంచి అతను జ్ఞాన యోగిగా మారాడు, రాజయోగిగా మారాడు.
0: Since then, he has become a రాజయోగి.
1: రాజయోగి అనగా యోగముల కంటే రాజులైనటువంటి వారు మరొకరు లేరు. ఆ రాజయోగములో రాజు అయినటువంటి వాడు.
0: రాజయోగి మీన్స్ ద కింగ్ అమంగ్.
1: దానికి మించినటువంటిది మరొకటి లేదు.
0: There's nothing beyond that.
1: కనుకనే కొన్ని కొన్ని పరిస్థితుల్లో దీన్ని మంచిగా భావించి ఆనందించేటువంటి వారు కొందరు ఉంటారు, చెడ్డగా భావించి దుఃఖించేటువంటి వారు కొంతమంది ఉంటారు. సుఖ దుఃఖములు రెండు కూడాను మనసు యొక్క ప్రభావములే.
0: ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆర్ రెస్పాన్సెస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్.
1: కనుకనే సుఖ దుఃఖి సమయకృత్వ రాభువులాభి జయాజయాలు. సుఖ దుఃఖములు రెండింటి యొక్క సమత్వాన్ని గుర్తించేటువంటి యొక్క సమత్వం మనలో అభివృద్ధి కావాలి.
0: వీ షుడ్ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ టు కన్సిడర్ పెయిన్ అండ్ ప్లెజర్ ఈక్వల్.
1: కనుకనే ప్రతి విషయమునందు కూడాను ప్రతి పదమునందు కూడాను ఒక పవిత్రమైనటువంటి అంతరాత్మను కలిగి ఉంటుంటాడు.
0: Therefore, every word conveys a deeper sacred meaning.
1: ఈనాడు గణపతి జన్మదినం అనుకుంటున్నారు.
0: Today we say today is birthday of గణపతి.
1: కానీ ఈ గణపతి అనేటువంటి పదములో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
0: But what is the meaning of this word గణపతి?
1: Ga అనగా బుద్ధి.
0: Ga means బుద్ధి, intellect.
1: Na అనగా విజ్ఞానము.
0: Jna means wisdom.
1: Na na.
0: Na means wisdom.
1: పతి దీనికి మాస్టర్.
0: పతి మీన్స్ మాస్టర్.
1: కనుకనే బుద్ధి జ్ఞానముల యొక్క అధిపతి గణపతి.
0: దేర్ఫోర్ గణపతి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ అవర్ ఇంటలెక్ట్ అండ్ విజ్డమ్.
1: గణములు లోక సంరక్షణార్థమై ఉండేటువంటి యొక్క గణములకు అధిపతి గనుకనే ఇతనికి గణపతి అని వచ్చాడు.
0: సో హాస్ టు ప్రొటెక్ట్ ద వరల్డ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ గణాస్ సో ఈజ్ ఆల్సో కాల్డ్ గణపతి.
1: కనుక మానవుని యొక్క బుద్ధికి విజ్ఞానములకు అధిపతి కనుకనే ఇతనికి గణపతి అని పేరు వచ్చింది.
0: As is the master of the human intellect and wisdom, he is called గణపతి.
1: విగత విగతు నాయక వినాయక అన్నారు. అనగా ఏంటి? ఇతనికి మరొక నాయకుడు లేడు.
0: He has no master above him.
1: ప్రతి వ్యక్తికి ఒక నాయకుడు ఉండవచ్చును.
0: Every person will have a master.
1: కానీ వినాయకుడికి మరొక నాయకుడు లేడు.
0: But Vinayaka has no master above him.
1: నాయకుడు లేనటువంటి ఒక్క వాడు కనుక ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది.
0: Since he has no master above him, he is also called Vinayaka.
1: ఏ కార్యము మనం ప్రారంభించినప్పటికీ ఈ వినాయకుడిని ప్రార్థించి అతని ఆశీర్వాదం పొంది తదుపరి ఆ కార్యమును మనం ఫలవంతం గావించుకుంటున్నాం.
0: When we undertake any task for that matter, we pray to Vinayaka first and then start doing it.
1: కనుక భారతదేశం నుండే కాక అనేక ప్రాంతములు ఎందుకు కూడాను అనేక దేశములు ఎందుకు కూడాను ఈ వినాయక పూజ అనేటువంటిది ఈనాటిది కాదు.
0: ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ భారత్, ఇన్ సెవెరల్ ఫారిన్ కంట్రీస్
1: వినాయక కాలం నుండి కూడాను వినాయక పూజ అనేటువంటిది జరుగుతూనే వస్తుంటుండాలి.
0: వినాయక ఇస్ వర్షిప్ సిన్స్ వేదిక్ టైమ్స్.
1: కనుకనే తత్పురుషాయ విఘ్నమే సత్యదేవాయ ధీమహే అనేటువంటి గాయత్రి మంత్రము ఉండినటువంటి ఒక తత్వము ఈ యొక్క వినాయక తత్వంలో కూడాను రుచింపచేస్తుంది.
0: The meaning and interpretation of Gayatri applies same to Ganapati also.
1: Kanuka idi vedakalam nundi kudanu ee vinayaka aaradhana anetundidi jarugutune vastundi kani ninna monnatidi kaadu ee vinayaka yokka pooja.
0: Worship of Ganapati is not of yesterday or of the recent times.
1: Manavuniki sambhavinchetundi vignamunanta kudanu dooram gaavinchi manavuni shanti bhadra

0: జీవింపజేసేటువంటిది ఈ వినాయకత్వము.
1: వినాయక విల్ సీ దట్ ఆల్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ యువర్ పర్సూట్ విల్ ఆల్ బి రిమూవ్డ్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ.
0: కనుకనే ప్రతి శుభకార్యంలో కూడా ఇతన్ని ప్రార్థిస్తూ ఉంటుంటారు.
1: On all auspicious occasions we pray to
0: aithe evarevari manasuku bhavam taginattuga varu dinini arthamulu teesukuntuntaru.
1: Each one goes by the meaning basing on the mental level.
0: Param bhaktulainatundi varu shastra sampannulainatundi varu veda shastra itihasa puranamulnu chakkaga telisinatundi varu

0: తెల్లని వస్త్రములు ధరించినటువంటి వాడు నీవు వినాయక.
1: ఓ వినాయక, యు హావ్ పుట్ ఆన్ వైట్ క్లాత్.
0: శుక్లం అనగా ఆకాశం అని కూడా మరొక అర్థము.
1: శుక్ల హాస్ గాట్ అనదర్ మీనింగ్, ద స్పేస్.
0: తెలుపు, ఆకాశము, రెండింటి యొక్క అంతరార్థాన్ని కూడా ప్రబోధిస్తుంది ఈ శుక్లం.
1: The Suklam conveys both the meanings, that which is white in color and that which is vast like that of the sky.
0: Vishnu. Vishnu araha emti sarvavyapakatvam ayinatundi vaadu.
1: Vishnu means the one who is expansive, pervasive.
0: Ambara dhara Vishnu. Suklam anaga telupudu. Ambara anaga cloth. Danini dharinchinatundi vaadu neevu. Neevu sarvatra untunnavu.
1: Vinayaka, you have put on this white cloth, you are bright, you are all pervasive everywhere.
0: Sesivarnam chaturbhujam, sesivarnamu aakasham yokka rangu.
1: Sesivarna, you are the complexion.
0: Ikkada maroka artham kuda undu. Sesi anaga chandrudu.
1: Sesi means moon.
0: Chandrudu anaga chikatini dooram chesetunte vaadu chandrudu.
1: And sesi moon means the one who dispels darkness.
0: శశివర్ణం చతుర్భుజం. ఇతనికి నాలుగు చేతులు ఉంటున్నాయన్నమాట.
1: హీ హాస్ ఫోర్ హ్యాండ్స్.
0: ఏమిటి? ప్రాకృతమైనటువంటి రెండు, అప్రాకృతమైనటువంటి రెండు.
1: టూ ఆర్ వరల్డ్లీ అండ్ టూ ఆర్ స్పిరిచువల్.
0: కనుక ఇవి ప్రవృత్తి, అది నివృత్తి.
1: సో వన్ ఈస్ అవుట్వర్డ్ ట్రెండ్,
0: నివృత్తి లోపల సంరక్షించేటువంటి రెండు హస్తములు, ప్రవృత్తి లోపల కాపాడేటువంటి రెండు హస్తములు.
1: దేర్ఫోర్ protection is given in the outward way of endeavors, the two for the inward pursuits.

0: అన్ని విఘ్నములు కూడా నువ్వు దూరం గావించి శాంతిని చేకూర్చేటువంటి ఓ మహాప్రభో వినాయక నీకు ఒక నమస్కారము అని భక్తులు ప్రార్థిస్తూ వచ్చారు.
1: A devotee prays to Vinayaka, Oh God, you are the one who will be removing all the obstacles on my way.
0: Anade oka chandasthaneetvanti dantopala oka viruddhamaineetvanti margamunu praveshinchinaatvanti oka naastikattvam kudanu undeetvantadi.
1: Even in those times there was atheistic trend.
0: Oke padamunaku aneka arthamulu kudanu sambhavistu untayi okoka samayalo.
1: At one time, even word, a single word will have many interpretations and meanings.
0: Shuklam bharadharam vishnu. Tellani vastramulu dharinchi, sarvavyaptiga ainatunte oka vishnu, ani bhaktulu poojiste, deeniki viruddhamainatunte vaadu. Shuklam bharadharam vishnu, tellani battala mosedi.
1: When devotee prays to God, Oh God, you wear the white cloth and you are expansive.
0: ఎక్కడ చూసినా కనిపించేటువంటిది, దాన్ని కట్టుబాటు ఏ మాత్రం ఉండదు, ఎక్కడ చూసినా బజార్లో కూడా కనిపిస్తుంటది.
1: They give atheistic interpretation to the same word, the one that which carries white cloth,
0: చతుర్భుజం,
1: seen everywhere.
0: విభూతి రంగుతో ఉంటుంటది, ఆకాశం రంగుతో ఉంటుంటది అది.
1: ఇట్ ఈస్ ఆఫ్ ది కలర్ ఆఫ్ ది స్పేస్.
0: చతుర్భుజం, నాలుగు కాళ్ళు ఉంటుంటది.
1: ఇట్ హాస్ ఫోర్ ఫీట్.
0: ప్రసన్న వదనం, దాని ముఖం చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటుంటారు, కోపం వచ్చినట్టుగాను ఉండదు, ఆనందించినట్టుగాను ఉండదు.
1: ఇట్స్ ఫేస్ హ్యాస్ నో ఎక్స్ప్రెషన్ యాజ్ సచ్.
0: అది ఏమిటి?
1: వాట్ ఈస్ దాట్?
0: గాడిది అన్నారు.
1: దట్ ఈస్ ది డాంకీ.
0: శుక్లాంబరధరం విష్ణు, తెల్లని వస్త్రములు పోసేటువంటిది.
1: ఇట్ క్యారీస్ ద బర్డన్ ఆఫ్ వైట్ క్లాత్.
0: చూసారా, విష్ణు దాన్ని ఎవరు కట్టివేరు, బజార్లో అంతా ఇచ్చి పెట్టేసేసింటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ లెట్ ఫ్రీ టు మూవ్ అబౌట్ ఆన్ ది స్ట్రీట్.
0: తిరుగుతూ ఉంటుంటారు విష్ణు వాద్యం.
1: ఇట్స్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రసన్న వదనం, చాలా శాంతంగానే ఉంటుంటది.
1: ఇట్ ఈస్ పీస్ఫుల్ కంటిన్యూస్లీ.
0: ఈ విధమైనటువంటి అర్థముల చేతనే భారతదేశమునందు దివ్యమైన నవ్యమైన భావములంతా కూడా విస్మరించి దుర్భావములనే స్వీకరించి దైవత్వమును కూడా దూరం చేసుకుని చాలా దురదృష్టానికి గురి అవుతున్నారు మానవులు.
1: ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ వి గివ్ సచ్ రాంగ్ కనోటేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ వి ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద డివినిటీ.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను తన యొక్క చిత్తమునందు ప్రకాశించేటువంటి చైతన్యమే దివ్యత్వంగా భావించి దానిని మనము నిరంతరం కూడాను స్మరిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ థింక్ ఆఫ్ ద డివినిటీ విచ్ షైన్స్ విద్ ఇన్ ఇన్ అవర్ హార్ట్.
0: ఈనాడు మనము గొప్ప గొప్ప శాస్త్రాలంతా మనం చదవనక్కర్లేదు.
1: Today we don't need to go through big books,
0: vidyarthulara,
1: texts, students.
0: Ee shastram aneetundi daranni aneka reetiluga mee talalto nimpukune badulu premato hrudayanni nimpukondi.
1: Instead of stuffing your heads with these sacred texts, better you fill your heart with love.
0: Tannulu tannulu gnanaanni meer sampadinchedaniki badulu oka ounce aacharanalo pettandi.
1: Instead of acquiring tons and tons of knowledge, better you practice an ounce.
0: Aacharanalo lenatundi enduku meeku tons tons anta ee oka shastra grandhamlo?
1: Why then tons of knowledge of sacred texts?
0: Okka deenini meer chittamunandunchukunte chaalu.
1: At least preserve one important principle.
0: Ee naadu aakara manavattam kaadu, ee jagattunu manam chukovalsinatundi aacharana manavattam chupali.
1: Is not the human by form that is needed, he should be human in his behavior.
0: Kanaka vidyarthulainatundi vaaru రేపు రేపటి భారతోద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుకనే ఇట్టి విద్యార్థులు ఈనాడు పవిత్రమైన భావంతో హృదయాన్ని నింపుకొని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జగత్తునికి అందించి సరి అయినటువంటి భారతదేశాన్ని మనం యొక్క దివ్యత్వాన్ని నిలపడానికి పూనుకోవాలి.
1: Therefore students should fill their hearts with the sacred ideas and set an ideal to the rest of the world and uphold the pristine glory of Bharat.
0: నిజముగా దైవ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop faith in God.
0: నిజముగా ఆ విశ్వాసమే లేకపోతే మనం జీవితం అనేటువంటి వ్యర్థం చేసుకునే వారం అవుతాం.
1: Without faith in God, we'll be wasting our
0: life. జంతువునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: Human life is rarest and noblest. It has to be lived.
0: లేకపోతే ఈ మానవత్వానికి ఎందుకు ఇంత ఘనత?
1: Where does this importance lie then?
0: ఇంతే కాదు,
1: not only this,
0: ప్రతి దేహమునందు కూడాను నాలుగు విధములైనటువంటి కోశములు ఉంటున్నవి.
1: Everybody has
0: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము.
1: Four sheets, the sheath of food, the
0: ఈ విజ్ఞానమయం దాటిన తర్వాతనే ఆనందమయం ప్రాప్తిస్తుంది.
1: The wisdom and finally the sheath of bliss.
0: కనుక ఆనందాన్ని మనం అందుకోవడానికి నాలుగోదైన విజ్ఞానం ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: Therefore in order to reach that sheath of bliss, one has to
0: కనుక మానవత్వం ఇంతటి ఉత్కృష్టమైనటువంటి యొక్క స్థానం అందించింది.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో నోబుల్ అండ్ ప్రెషస్.
0: విజ్ఞానం అనేటువంటి మరొక పశుపక్షి మృగాదులకు లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ నాట్ గివెన్ టు బర్డ్స్ అండ్ బీస్
0: మాత్రమే ఉంటున్నది.
1: ఇట్స్ ఓన్లీ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్.
0: అంతే కాకుండా సాక్షాత్ దైవమే కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. ఒరే నాయన, నీవు నా అంశమే అని కూడా భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత టెల్స్ యూ దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: మమై వాంసే, నీవు నా అంశమే,
1: యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ గాడ్.
0: ఇంతకంటే ఘనత ఏం కావాలి మానవత్వానికి?
1: వాట్ ఎల్స్, వాట్ మోర్?
0: మనం భగవంతుని యొక్క అంశములే.
1: దట్ వేర్ ది స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: భగవంతుని యొక్క స్వరూపములే.
1: వేర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: దివినిటీ. భగవంతుని యొక్క దివ్యత్వములే.
1: వేర్ ది డివైన్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావం మనలో ఉండి కూడాను ఎందుకు ఇంత అజ్ఞానంలో మనం పడిపోవాలి?
1: విత్ ఆల్ ది లేటెంట్ ఇన్హెరెంట్ డివినిటీ, వై షుడ్ బి డెల్యూటెడ్?
0: నిరంతరం కూడాను అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి దివ్యత్వాన్ని నీవు చింతిస్తూ పోతే నీవు తప్పక బ్రహ్మ రూపాన్ని పొందుతావు.
1: వెన్ వన్స్ యూ గో ఆన్ థింకింగ్ ఎంటర్టైనింగ్ దిస్ ఐడియా అహం బ్రహ్మాస్మి బ్రహ్మన్ అల్టిమేట్లీ
0: బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి, దేని చింతిస్తామో దాని రూపాన్ని మనం పొందుతాం.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ బ్రహ్మ రిపీటెడ్లీ యూ బికమ్ బ్రహ్మన్ అల్టిమేట్.
0: నీ దృష్టి అంతా కూడా నువ్వు బ్రహ్మతత్వంలో పెట్టు.
1: దేర్ ఫోర్ యూ షుడ్ కీప్
0: దేహాన్ని లోకతత్వంలో నీవు అనుభవింపజేయి.
1: హౌఎవర్ యు కెన్ ఎంజాయ్ దిస్ వరల్డ్ విత్ దిస్
0: బాడీ, లోక సంబంధమైనటువంటి కృత్యంలో ఏమాత్రము నీవు మాన్నక్కర్లేదు.
1: డోంట్ గివ్ అప్ యువర్ వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్.
0: కనుకనే సర్వకర్మ భగవత్ప్రీత్యార్థంగా నీవు భావించి నీ కర్మలు నీవు ఆచరిస్తూరా.
1: Therefore, you should consider every activity as God's activity, divine. Then you will not have any problems or obstacles in life. Therefore, this kind of obstacle will follow you like a shadow. Everything will have these two aspects, good and bad.
0: చీకటే లేకపోతే లైట్ నికు విలువే లేదు.
1: Without darkness, light has no value.
0: ఆకలే లేకపోతే అన్నాన్ని మనం ఆశించము.
1: If you are not hungry, you don't need food at all.
0: కనుక దుఃఖమే లేకపోతే మనం ఆనందాన్ని ఆశించము.
1: Without misery, you don't expect happiness.
0: మన యొక్క స్వరూపము,
1: you are the embodiment of bliss.
0: సచ్చిత్ ఆనందమే.
1: You are the very embodiment of సచ్చిత్ ఆనందం.
0: కానీ ఈ ఆనందాన్ని నీవు ఎందుకు అనుభవించడానికి వీలైతే కాలేదు.
1: Then how is it that you are not the recipient
0: of that bliss? You deha drishti ande neevu jeevisthunnavu.
1: Because you live, carry on your life journey.
0: Deham ni yokku upadhi. Nee deham yokku upadhi.
1: Your body is an instrument.
0: Nee dharinchinatundi vastram adi.
1: It is like the dress you have
0: on. Body kaadu.
1: That you are not the body.
0: Body is like a water bubble.
1: Body is like
0: mind
1: water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is
0: don't
1: like a mad monkey.
0: Body. Don't follow the mind. Follow the conscience. అది నీ యొక్క దివ్యత్వం.
1: డోంట్ ఫాలో ద బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో యువర్ కాన్షియన్స్.
0: కాన్షియన్స్ నీవు ఫాలో చేస్తూ రావాలి.
1: సో యూ షుడ్ ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఇదంతా బాడీ, డెత్ ఇస్ ది డెత్ ఆఫ్ ది లైఫ్ అని.
1: Body which is bound to die.
0: దేహము నిరంతరము మారుతూనే ఉంటుంటాయి.
1: బాడీ చేంజెస్ ఎవ్రీ డే.
0: బాల్యము, యవనము, వార్ధక్యము, మూడు మార్గము బయలుదేరుతుండాలి.
1: ఆల్ ది స్టేజెస్ లైక్ చైల్డ్ హుడ్, యూత్ అండ్ ఓల్డ్
0: ఏజ్. దేహం మారుతుండాలి కానీ మనసు మారటం లేదు.
1: బాడీ చేంజెస్ బట్ నాట్ ద మైండ్.
0: కనుక మనసు మారాలి.
1: సో మైండ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్.
0: మనసు మారినప్పుడే మనిషి మారుతాడు.
1: వెన్ వన్స్ మైండ్ ట్రాన్స్ఫార్మ్స్, మ్యాన్ విల్ చేంజ్.
0: కనుక ఈనాడు మనం మార్చుకోవాల్సింది మనసు యొక్క తత్వమే.
1: సో వాట్ వీ షుడ్ చేంజ్ టుడే ఇస్ అవర్ మెంటాలిటీ.
0: మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయో. మనసే బంధమునకు మోక్షమునకు మూల కారణం.
1: మైండ్ ఈజ్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
0: ఈ మనసు ఎటు తిప్పితే అటువంటి పరిస్థితిని మనం పొందుతాం.
1: యూ కెన్ టర్న్ ద మైండ్ ఇన్ ఎనీ డైరెక్షన్.
0: మీ దగ్గర కెమెరాలు ఉంటున్నాయి చూడండి.
1: యూ హ్యావ్ కెమెరా.
0: ఈ కెమెరా ఇటువైపు తిప్పి స్విచ్ ఆన్ చేస్తే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
1: యూ విల్ సడన్లీ గెట్ ది పిక్చర్ ఆఫ్ ద పర్సన్ టు ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ హూమ్ యూ టర్న్ యువర్ లెన్స్.
0: దీంతో పడిపోతుంది.
1: ఇఫ్ యూ టర్న్ ద లెన్స్ దిస్ వే యూ విల్ హ్యావ్ దట్ పిక్చర్ దేర్.
0: కాబట్టి ఎటువైపు తిప్పితే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
1: యాజ్ ఇస్ ది డైరెక్షన్ ఆఫ్ ద లెన్స్
0: నీవు ప్రకృతి వైపు తిప్పినప్పుడు ప్రకృతి అనేటువంటి పిక్చర్ దీంట్లో పడిపోతుంది.
1: దేర్ ఫోర్ ఇఫ్ ది లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ డైరెక్ట్
0: మైండ్ ఒక లెన్స్ అది నీ దీంట్లో వచ్చి పడిపోతుంది.
1: ద లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ టర్న్ గాడ్ వర్డ్ యూ విల్ హావ్ డివినిటీ పిక్చర్.
0: అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్
0: ఇది ఒక లాక్,
1: హియర్ ఇస్ ఎ లాక్,
0: ఇది ఒక కీ,
1: దిస్ ఇస్ ఎ కీ.
0: ఈ కీ లాక్ లో పెట్టి
1: ఇఫ్ యు పుట్ ఇట్ దేర్
0: టర్న్ లెఫ్ట్ సైడ్ ఓపెన్
1: ఓపెన్.
0: టర్న్ రైట్ సైడ్
1: టర్న్ రైట్ సైడ్
0: లాక్
1: ఇట్ గెట్స్ లాక్.
0: కానీ సేమ్ లాక్ సేమ్ కీ,
1: సేమ్ లాక్ అండ్ సేమ్ కీ.
0: కానీ టర్నింగ్ డిఫరెన్స్,
1: బట్ దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
0: నీ హృదయమే లాక్,
1: యువర్ హార్ట్ ఇస్ ఎ లాక్.
0: నీ మైండ్ ఏ కీ,
1: యువర్ మైండ్ ఇస్ ది కీ.
0: టర్న్ గాడ్ సైడ్ డిటాచ్మెంట్, టర్న్ వరల్డ్ సైడ్ అటాచ్మెంట్.
1: ఇఫ్ యూ టర్న్ గాడ్ సైడ్ ఇట్ ఇస్ లిబరేషన్. ఇఫ్ యూ టర్న్ వరల్డ్ సైడ్ ఇట్ ఇస్ అటాచ్మెంట్.
0: ఉన్నది రెండు ఒక్కటే.
1: బోత్ ఆర్ వన్.
0: టర్నింగ్ డిఫరెన్స్ ఉంటుంది.
1: దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్. bondage.
0: కనుక నేను ఈ దేహం వైపు తిప్పుకున్నప్పుడు నీకు బంధన ఏర్పడుతుంటుంది.
1: If you just turn worldwide, it led to bondage.
0: నీవు కాన్షియన్స్ వైపు తిప్పినప్పుడు అది తప్పక దానికి అతీతమై ఉంటుంటుంది. మనోమూలం విధం జగత్తు, జగత్తంతా మనసు యొక్క స్వరూపమే.
1: The whole universe is nothing but the form of the mind.
0: మనసు లేకుండా ఏ ప్రదేశం కూడా మనకు కనిపించదు.
1: There is no place where there is no mind.
0: ఇవన్నీ కూడా ఇంద్రియాలంతా కూడా ఒక ఇన్స్ట్రుమెంట్స్.
1: All senses are instruments.
0: మాత్రమే.
1: They are only instruments.
0: కాబట్టి కన్నుతో చూసేది మనసే.
1: Therefore, it is the mind that sees.
0: వినేది మనసే.
1: And through the ear it listens.
0: విచారించేది మనసే.
1: It also inquires.
0: చేతులతో పనిచేసేది మనసే.
1: It works in the hand.
0: మనసే.
1: Everything is the mind.
0: కనుక ఈ మనస్తత్వాన్ని మొట్టమొదట మనం మార్చుకోవాలి.
1: Therefore, we should change the mentality.
0: ఎట్లా మార్చాలి?
1: How to change?
0: మనస్సును దైవం వైపును మరల్చాలి.
1: We should direct our mind Godward.
0: Work will be transformed into worship.
1: Then work will be transformed into worship.
0: నీవు ఏ పనైనా చేసుకో, నీ ఇంటి పనులు చేసుకో.
1: You may do your household work.
0: This is God work. God work. God
1: then
0: work.
1: It gets transformed into God's
0: work. You work nakkarledu.
1: You don't need to give up your work.
0: నీవు ఉద్యోగానికి పోకుండా ఉండటం అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు.
0: నీవు చేయి, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: కానీ ఇవన్నీ ఇప్పుడు నువ్వు భగవత్ప్రీత్యార్థం అనుకోవాలి.
1: బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: ఈ విధమైన సద్భావం మనలో ప్రవేశించినప్పుడు సచ్చింతన్యం మనకు ప్రాప్తిస్తాయి.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ సచ్ గుడ్
0: సచ్చింతన్యం వచ్చినప్పుడు సత్ప్రవర్తనే చేస్తుంటాము.
1: యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్ దట్ విల్ లీడ్ టు గుడ్ యాక్షన్.
0: సత్ప్రవర్తన చేసినప్పుడు సత్ఫలమే మనకు కలుగుతుంది.
1: వెన్ యూ రిసార్ట్ గుడ్ యాక్షన్ గుడ్ యాక్టివిటీ యూ విల్ హ్యావ్ గుడ్ రివార్డ్స్ ఇన్ టర్న్.
0: కనుక
1: సో
0: మనము పవిత్రమైన జీవితాన్ని మనం గడపాలనుకుంటుంటే అన్ని దైవభావంతో మనం చూడాలి.
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్ వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్స్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్
0: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్
0: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్.
0: దిస్ ఈస్ ది వే ఆఫ్ గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: కనుకనే మనం చేసేటువంటి కూడా నువ్వు మంచిగా చేయి.
1: సో వీ షుడ్ డూ గుడ్ ఎవ్రీ టైమ్.
0: మంచిగా చూడు.
1: Let's speak
0: మంచిగా విను.
1: లెట్స్
0: చెడ్డదానికి అవకాశమే ఇవ్వద్దు.
1: నెవర్ గివ్ స్కోప్ టు బ్యాడ్ లిసనింగ్.
0: ఇది ఇదియే పెద్ద సాధన.
1: దిస్ ఇస్ ద బిగ్
0: సాధనగా ఏమిటి? ధ్యానమో జపమో యోగమో ఇవన్నీ చేయటం సాధన కాదు.
1: స్పిరిచువల్ పాత్ డస్ నాట్ మీన్ జప ఆర్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
0: కనుకనే సత్ప్రవర్తనలో ప్రవేశపెట్టడమే ఒక జపం.
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ గుడ్ లైఫ్ గుడ్ కాండక్ట్
0: అనిత్యమైనటువంటి దాని నుంచి నిత్యమైనటువంటి దాంతో ప్రవేశించడమే సాధన.
1: టు జస్ట్ step out of this ephemeral and get into that which is immortal is spiritual pursuit.
0: Kanukane manlo undirekunte bhavamulaku badalakanta moolakaranam adiye.
1: If this is the cause for all the suffering
0: and
1: misery,
0: what is the way of immortality?
1: What is the way to immortality?
0: Removal of immorality is the only way to immortality.
1: Removal of immorality is the only way to immortality.
0: Immortality adiye manaku nijamaina margamu.
1: That is the true path.
0: Adiye rajamargamu.
1: That is the royal path.
0: అట్టి రాజమార్గాన్ని మనం పోవాలంటే మనలో ఉన్నటువంటి దుర్మార్గ భావాలంతా దూరం చేసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ట్రెడ్ అలాంగ్ దట్ రాయల్ పాత్ వి హావ్ టు గివ్ అప్ ద వికెడ్ ఐడియాస్.
0: ఒక్కొక్క పర్యాయము క్రోధం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది. ఇవన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
1: At times there will be certain feelings of anger and also greed. There are all
0: animal qualities. Manavata viluvalanu manam penchukovali.
1: We should develop human qualities.
0: Manavata viluvalu emiti?
1: What are human values?
0: Daya manavata viluva.
1: Compassion.
0: Adiye motta motta hrudaya. Hrud plus daya hrudaya. Adiye mana yokka daya.
1: Hrudaya hrud plus daya compassion.
0: Adiye compassion.
1: Compassion.
0: Aa compassion ni manam penchukovali.
1: We have to develop this compassion.
0: Eppudu ee dayanu manam penchukuntamo?
1: When once we develop this,
0: prema sahajanga pravesistundi.
1: Love enters there naturally.
0: Kabatti love is God, live in love.
1: Love is God, live in love.
0: Aa premane manamu abhivruddhi parchukovali.
1: We have to develop that love.
0: Mana hrudayanni nippukosindi premato kaani gnanamto kaadu.
1: We have to fill our hearts with love, not with knowledge.
0: ఈ వరల్డ్ నాలెడ్జ్ అనేటువంటిది మనకు ఉపయోగమైనటువంటిది కాదు.
1: వరల్డ్ నాలెడ్జ్ ఈజ్
0: యూస్ వరల్డ్ లైఫ్ కు మాత్రమే వరల్డ్ నాలెడ్జ్ అవసరం అవుతుంది.
1: ఇట్ ఈస్ జస్ట్ యూస్ఫుల్ ఫర్ వరల్డ్ లైఫ్.
0: కేవలం బుకిష్ నాలెడ్జ్.
1: దిస్ ఓన్లీ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ ఉండి సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ మియర్లీ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కాదు, హృదయాన్ని పెట్టుకున్న ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ అవుతుంది.
1: బట్ దట్ విచ్ రిలేట్స్ టు ద హార్ట్ ఇస్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
1: స్టూడెంట్ షుడ్ అక్వైర్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కేవలం వినటము చెప్పటము ఇవి కాదు ప్రధానమైనటువంటివి.
1: ఇట్స్ నాట్ బి రిస్ట్రిక్టెడ్ టు లిసనింగ్. వన్ షుడ్ డూ దట్. Take to action.
0: అదే ఆదర్శవంతమైన జీవితము.
1: దట్ ఈస్ ద ట్రూ ఐడియల్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి విద్యా విధానం లోపల సక్రమమైనటువంటి మార్గం లేకపోవటం చేతనే విద్యార్థుల్లో ఇలాంటి దోషాలు కూడా అభివృద్ధి కావడానికి ఒక అవకాశం ఏర్పడింది.
1: As this modern education system is not running along that sound lines, we find so many defects.
0: విద్య యొసగును వినయంబు వినయమునను కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వల్లను దైవంబు. విద్య నిజంగా వినయాన్ని నేర్పాలి.
1: ఇస్ ఎడ్యుకేషన్ దట్ షుడ్ మేక్ యూ ఫీల్ హంబల్.
0: ఆ వినయం అనేటువంటిది విద్యార్థులకు పెద్ద భూషణము.
1: దిస్ హ్యూమిలిటీ ఇస్ గుడ్ జ్యువెల్ టు యువర్ లైఫ్,
0: బ్యూటిఫుల్ జ్యువెల్,
1: ఎ బ్యూటిఫుల్ జ్యువెల్.
0: ఈ నిజమైనటువంటి యొక్క, ఈ అందమైనటువంటి యొక్క దీనిని మనం ఈనాడు వదిలిపెట్టుకుంటున్నాం.
1: టుడే వి ఆర్ నాట్ హావింగ్ దట్ బ్యూటిఫుల్ జ్యువెల్.
0: ఈ వినయములో ఉండినటువంటి గౌరవత మరి ఎక్కడా కనిపించదు.
1: వి డోంట్ అండర్స్టాండ్ ది గ్రేట్నెస్ ఇన్ హ్యూమిలిటీ.
0: సద్గుణంబులు,
1: గుడ్ వర్చ్యూ,
0: సద్బుద్ధి,
1: గుడ్ మైండ్,
0: సత్య నిరతి,
1: అడిహరెన్స్ టు ట్రూత్,
0: భక్తి,
1: డివోషన్,
0: క్రమశిక్ష,
1: డిసిప్లిన్,
0: కర్తవ్య పాలనములు,
1: డ్యూటీ
0: నేర్పునదే విద్య.
1: ఇట్ ఈస్ ది ఎడ్యుకేషన్ దట్ టీచర్స్ ఆల్ దీస్ థింగ్స్.
0: విద్యార్థి నిర్వలయు,
1: స్టూడెంట్ షుడ్ లెర్న్ దీస్ థింగ్స్.
0: ఇవి మనం నేర్చవలసింది.
1: వీ షుడ్ లెర్న్ దెమ్.
0: దీనికి విరుద్ధమైనటువంటివి నేర్చుకుంటున్నాం ఈనాడు.
1: బట్ టుడే వి ఆర్ లెర్నింగ్ జస్ట్ ఆపోజిట్, కాంట్రడిక్టరీ థింగ్స్.
0: అది మనకు సంబంధించింది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ హూ
0: విద్యా అర్థైతేది విద్య. విద్యార్థి అంటే విద్యను అర్థించాలి.
1: ద వన్ హూ వాంట్స్ దిస్ నాలెడ్జ్ ఇస్ విద్య.
0: విద్య, విద్య,
1: విద్య ఇస్ విద్య.
0: యా ఏది,
1: యా దాట్
0: విజ్ఞానము, ఏది జ్ఞానాన్ని అందిస్తుందో అదే విద్య.
1: దట్ విచ్ కన్ఫర్స్ విజ్డమ్ ఇస్ విద్య.
0: ఆ జ్ఞానం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దాట్?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద నాన్ డ్యూయలిజం ఇస్ ది ట్రూ విజ్డమ్.
0: కనుకనే మనము అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి.
1: దేర్ఫోర్ వీ మస్ట్ ఫైండ్ అవుట్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: అంతేకాని ఏకత్వాన్ని భిన్నంగా అనేకత్వంగా మార్చుకోకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ డైవర్సిఫై దిస్ యూనిటీ.
0: ఇంతమంది ఉన్నారు. బీయింగ్స్ ఆర్ మెనీ.
1: సో మెనీ ఆర్ హియర్. బీయింగ్స్ ఆర్ మెనీ.
0: బ్రెత్ ఈజ్ వన్.
1: బట్ బ్రెత్ ఈజ్ వన్.
0: నేషన్స్ ఆర్ మెనీ.
1: నేషన్స్ ఆర్ మెనీ.
0: బట్ ఎర్త్ ఈజ్ వన్.
1: బట్ ఎర్త్ ఈజ్ వన్.
0: స్టార్స్ ఆర్ మెనీ.
1: స్టార్స్ ఆర్ మెనీ.
0: స్కై ఈజ్ వన్.
1: స్కై ఈజ్ వన్.
0: Cows are many.
1: Cows are many.
0: Milk color is one. Jewels are many.
1: Jewels are many.
0: Gold is one.
1: Gold is one.
0: ఈ సత్వాన్ని, అనేకత్వం నుండి ఏకత్వాన్ని తీసుకోవాలి మనం.
1: We have to consider this principle of unity in diversity.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క నిజమైన విద్య.
1: That is the true education.
0: ఈనాడు మేధాశక్తిని అభివృద్ధి కాంచుకోవటం చేత,
1: టుడే వీఆర్ ఇంటెలెక్చువల్స్ నో డౌట్,
0: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి మేధావులు అధికమైపోతున్నారు.
1: దేర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ విల్ డైవర్సిఫై, అబ్జర్వ్ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ.
0: అది కాదు విద్యా విధానము.
1: ఇట్స్ నాట్ ది ట్రూ ఎడ్యుకేషన్.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి గుణవంతుని యొక్క లక్షణము.
1: ఎ వర్చ్యుయస్ పర్సన్ షుడ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: ఇది విద్యార్థి నాడు గుర్తించాలి.
1: This must be recognized by students today.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు సహజంగానే మీరు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తారు.
1: When once you know the truth, you will go along the right path.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మహా పవిత్రమైనటువంటి వినాయక చతుర్థి.
1: Today is a sacred day, వినాయక చతుర్థి.
0: ఈ వినాయకుడు అనగా కేవలము ఇతనికంటే మరొక నాయకుడు లేడు.
1: He has no master.
0: సర్వులకు నాయకుడు ఒక్కడే. Master is one.
1: Master is one.
0: చూడండి, మీకు మీరే పార్చుకోండి.
1: You just
0: are a master.
1: You are the master.
0: See, this is my nose.
1: This is my nose.
0: This is my ear.
1: This is my ear.
0: This is my eye.
1: This is my eye.
0: This is my tongue.
1: This is my tongue.
0: This is my hand.
1: This is my hand.
0: This is my leg.
1: This is my leg.
0: But who am I?
1: Then who am I?
0: Question is good.
1: Put a question.
0: This is my nose.
1: This is my nose.
0: My nose.
1: My nose.
0: But who am I?
1: Then who am I?
0: My ear.
1: My ear.
0: But who am I?
1: Then who am I?
0: My tongue.
1: My tongue.
0: But who am I?
1: But then who am I?
0: Eyes, nose, ivanta kudu instruments. Anta instruments.
1: Eyes, nose, tongue, they're all instruments.
0: You are the master.
1: You are the master.
0: Intakante master marokare em kavali.
1: What more you want?
0: Kalukane vinayakudu anaga master.
1: Vinayaka
0: ataniki maroka nayakudu ledu.
1: Vinayaka means master, none beyond.
0: Kabatti meerandaru vinayakule.
1: So all of you are embodiments of vinayaka.
0: Rankuledi kani ఆ యొక్క జ్ఞానం నీలందు ఉంటున్నది.
1: యూ డోంట్ హ్యావ్ దట్ ట్రంక్ బట్ యూ హ్యావ్ దట్ అవేర్నెస్.
0: కనుకనే బుద్ధి సిద్ధులను ప్రసాదించేటువంటి వినాయకుడు మన జ్ఞానమే.
1: దేర్ఫోర్ బుద్ధి ఇస్ ఇంటెలిజెన్స్, సిద్ధి ఫుల్ఫిల్మెంట్.
0: కనుక ఈనాటి నుంచి మీరందరూ వినాయకుడు కావాలి.
1: టుడే ఎవ్రీవన్ షుడ్ బి ఎ వినాయక.
0: ఐఎమ్ ది మాస్టర్, ఐఎమ్ ది మాస్టర్, ఐఎమ్ ది మాస్టర్.
1: వన్ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ ద మాస్టర్, ఐఎమ్ ద మాస్టర్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఇస్ మై ఇన్స్ట్రుమెంట్స్, మై పనిముట్లు, నా పనిముట్లు.
1: దీస్ ఆర్ మై ఇన్స్ట్రుమెంట్స్.
0: కాబట్టి నేనే ఓనరు.
1: సో ఐఎమ్ ద ఓనర్.
0: నేనే మాస్టర్,
1: ఐఎమ్ ద మాస్టర్.
0: ఈ సత్యాన్ని మీరు డెవలప్ చేసుకుంటూ పోండి.
1: You develop this truth.
0: ఇంతకంటే మరొక సాధన అక్కర్లేదు.
1: You don't need to undertake any spiritual path.
0: అనవసరంగా కాలంను వ్యర్థం చేయకండి.
1: Don't waste time unnecessarily.
0: కనుకనే time is God.
1: So time is God.
0: Don't waste time.
1: Don't waste time.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: కనుకనే time waste కాకుండా I am the master. నేను మాస్టర్ అయినట్టుంటాడు. ఎట్లాంటి మార్గంలో ఉండాలి? నేను అందరికి ఐడియల్ మార్గంలో ఉండాలి.
1: So never waste time. Feel that you are the master so that you will be an ideal man.
0: ఈ మాస్టర్ అనేటువంటిది ఎప్పుడు మీకు లభ్యమవుతుంది?
1: Then when do you attain that state of a master?
0: అంతా భగవత్ అర్పితం గావించాలి.
1: You offer everything to God.
0: Everything is instruments.
1: All the rest are instruments.
0: కలగని నేను మాస్టర్ గా ఉన్నా నేను మాస్టర్ కూడా మాస్టర్ కే చేరిపోవాలి.
1: I am the master. I must be one with the master.
0: కలగని నీవు become master.
1: And become master.
0: నీవు మాస్టర్ మాస్టర్ మాస్టర్ అనుకుంటే నీవు become master. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: As you feel and think that you are the master, you become the master.
0: కలుగురి మీరు మాస్టర్స్ గా కావాలి.
1: సో యూ షుడ్ బి మాస్టర్స్.
0: అనగా మాస్టర్ అంటే ఏమిటి?
1: హూ ఇస్ దిస్?
0: ప్రాకృతమైనటువంటి యొక్క పదముల లోపల మాస్టర్ అంటే అన్మ్యారీడ్ బాయ్స్ మాస్టర్స్ అంటారు.
1: టుడే ఫ్రమ్ ద వరల్డ్లీ సెన్స్ అన్మ్యారీడ్ బాయ్స్ ఆర్ మాస్టర్స్.
0: కానీ మ్యారేజ్ అయిన తర్వాత మిస్టర్ అయిపోతారు.
1: ఆఫ్టర్ మ్యారేజ్ మాస్టర్ బికమ్స్ మిస్టర్.
0: మీరు మాస్టర్స్ గా ఉంటుంది.
1: యూ షుడ్ బి మాస్టర్.
0: అన్నిటికీ మాస్టర్ గా మీరు తయారు కావాలి.
1: యూ షుడ్ మాస్టర్ ఎవ్రీథింగ్.
0: అనగా ఏమిటి? ప్రతి ఒక్కటి కూడా నీ హస్తంలో ఉంచుకుని దీన్ని ఐడియల్ గా నిరూపిస్తూ రావాలి.
1: ఇట్ మీన్స్ యూ షుడ్ మాస్టర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్ అండ్ బి అన్ ఐడియల్.
0: మీరు మొట్టమొదటి పుట్టినదాన్ని మీరు దైవ స్వరూపులే.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్.
0: మీకు అందరికీ తెలిసిన అనేక ప్రయాణం చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ అస్ మెనీ టైమ్
0: పూర్వము
1: అర్లియర్
0: కొంత 100 సంవత్సరాల పూర్వము
1: 100 ఇయర్స్ బిఫోర్
0: ఈ ఆంగ్ల భాష ప్రారంభం లోపల.
1: It was those days when English was newly introduced.
0: Amma ni pilchevadu god man god man god man god man an pilchevadu.
1: They used to address everyone as god man god man.
0: Ee god man god man an pilustu vacharu.
1: Everyone is addressed.
0: Kaani kramakramena ee language ee angla bhasha chaala koncha varaku spread avutu vachesindi.
1: The language English language was spread far and wide.
0: Ee god man an antaru varu inkoka sunnam juttaru.
1: To this word god man another zero is added.
0: God man poyindi good man annadu.
1: So in the place of god man the word good man has come.
0: Tarvata ee good anetvanti mari pothu vachindi.
1: And this went on for some time.
0: Appudu goodbye goodbye ani cheptu vacharu.
1: Later they said goodbye
0: man poyindi. Endukante man qualities lev akkada.
1: Man is gone because there are no man qualities of man.
0: Goodbye goodbye annaru.
1: Then they started calling good boy.
0: Tarvata good kuda poyindi.
1: Later good is also
0: bye bye bye bye anukuntu vachindi.
1: Ultimately it landed up this bye bye.
0: కాబట్టి ఇప్పుడు బాయ్ నిలిచిపోయింది.
1: And only boy that has come
0: to stay. పోయింది గాడ్ పోయింది బాయ్ పోయింది మ్యాన్ పోయింది.
1: Good god boy man are lost with the times.
0: ఇదే మనం నేర్చుకోవాల్సింది.
1: ఇస్ దిస్ థింగ్ దట్ వి ఆర్ సపోజ్ టు నో?
0: ఎప్పటికీ మనం గాడ్ గాడ్ మ్యాన్ గా ఉండాలి.
1: వి షుడ్ బి గాడ్ మ్యాన్ ఆల్ ది టైం.
0: ఆల్వేస్ గాడ్ మ్యాన్.
1: యు ఆర్ ఆల్వేస్ ఎ గాడ్.
0: గాడ్ ఇస్ బీయింగ్. చే మార్పు చెందేటువంటి వాడు కాదు.
1: గాడ్ ఇస్ చేంజ్లెస్.
0: ఆల్వేస్ బీయింగ్.
1: గాడ్ ఇస్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ బీయింగ్ చేంజ్లెస్.
0: కనుక ఉన్నాడు అదే సత్య చిత్ ఆనందము.
1: దట్ ఇస్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: ఈ మూడు కూడా మానవుని యందే ఉంటున్నది.
1: ఆల్ ది త్రీ ఆర్ విదిన్ మ్యాన్.
0: ఇట్టి పవిత్రమైన మానవత్వాన్ని ఈనాడు మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: సచ్ ఎ సీక్రెట్ హ్యూమన్ లైఫ్ ఇస్ వేస్టెడ్.
0: ఈనాడు లోకంలో మనం అనుభవించేటువంటి సుఖ సుఖ భోగ్యాలంతా కూడా అప్పటికప్పటికి కదిలిపోయే మేఘాలే.
1: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: పాసింగ్ క్లౌడ్స్.
1: పాసింగ్ క్లౌడ్.
0: ఒక్కటైనా పర్మనెంట్ లేదు.
1: నాట్ ఈవెన్ వన్ క్లౌడ్ ఇస్ పర్మనెంట్.
0: మనీ కమ్స్ అండ్ గోస్ కమ్స్ అండ్ గోస్ కమ్స్ అండ్ గోస్.
1: దే ఆల్ కమ్ అండ్ గో. మనీ కమ్స్ అండ్
0: గోస్. బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. దాన్ని పెంచుకోవాలి.
1: మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: కనుక అలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైన ఆదర్శాన్ని విద్యార్థులు అందించాలి.
1: సో స్టూడెంట్స్ షుడ్ సెట్ సచ్ అన్ సీక్రెట్ స్పిరిచువల్ ఐడియా.
0: కేవలం బుకిష్ నాలెడ్జ్ని మాత్రమే డెవలప్ చేసుకుంటూ రాకూడదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ బుకిష్ నాలెడ్జ్.
0: కొంతవరకు మీ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి.
1: యూ షుడ్ ఆల్సో డెవలప్ డిస్క్రిమినేషన్.
0: జనరల్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి.
1: ఆల్సో జనరల్ నాలెడ్జ్.
0: తదుపరి మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యు విల్ బి అబుల్ టు అక్వైర్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని లాస్ట్ ది.
1: దిస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ ది ఫైనల్ స్టేట్ లాస్ట్.
0: చక్కెర ఎట్టుందయ్యా అంటే తినని వాడు ఏం చెప్పగలడు? ఏమి చెప్పలేడు.
1: ద వన్ హూ హాస్ నాట్ టేస్టెడ్ ద షుగర్ కెనాట్ డిస్క్రైబ్.
0: కానీ దాన్ని కొంచెం నాలుగు పై వేసుకుంటే సుఖంగా చెప్పగలడు.
1: వెన్ వన్స్ హీ పుట్స్ ఇట్ ఆన్ ద టంగ్ హీ కెన్ టేస్ట్ ఇట్.
0: అనుభవించి ఆనందించేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ ద వన్ దట్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్.
0: ఎన్నైనా మనం ఈ జగత్తులో సాధించవచ్చును.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: దైవాన్ని సాధించడమే చాలా అదృష్టము.
1: యూ షుడ్ attain divinity, you should reach God, that is the highest accomplishment.
0: దైవం యొక్క ప్రేమను సాధించాలి.
1: యూ షుడ్ ద రెసిపియంట్ ఆఫ్ ద డివైన్ లవ్.
0: దైవం యొక్క దయను సాధించాలి.
1: యూ షుడ్ ఆల్సో రెసిపియంట్ ఆఫ్
0: మనం సాధించవలసింది అదే కానీ ఇవన్నీ కాదు.
1: దట్ ఈస్ ద ట్రూ అచీవ్మెంట్.
0: ఏ నాటికైనా ఒక నాటికి వదిలిపెట్టి పోవాల్సింది.
1: ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ యూ మస్ట్ గివ్ అప్ సమ్ డే ఆర్ అదర్.
0: అవి నిన్నైనా వదులుతాయి లేక నీవు దాన్నైనా వదులుతావు.
1: ఐదర్ యూ విల్ గివ్ అప్ ఆర్ దే విల్ డ్రాప్ యూ.
0: కానీ వదలనటువంటిది ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ వన్ థింగ్ దట్ విల్
0: బంధువులందరూ వాకిటి తాకనే వల్ల కాటికే వత్తురు.
1: ఆల్ రిలేషన్స్ విల్ కమ్ అప్ టు ద డోర్ స్టెప్ ఆర్ టు ద బరియల్ గ్రౌండ్.
0: నిన్ బాయని ఆపద్ బంధువు భగవన్ నామే మెరా.
1: బట్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ బి విత్ యు ఆల్ ద టైమ్.
0: ఆల్ ది టైమ్ ఇన్ యు, విత్ యు, అబౌవ్ యు, బిలో యు, అరౌండ్ యు.
1: గాడ్ ఇస్ విత్ యు ఆల్ ది టైమ్, ఇన్ యు, విత్ యు, అబౌవ్ యు, బిలో యు, అరౌండ్ యు.
0: కనుక అట్టి దైవం యొక్క ప్రేమను ఎవడు సంపాదిస్తుంటే వాడే ధన్యుడు.
1: ది వన్ హూ రిసీవ్స్ సచ్ గాడ్స్ లవ్, his life is redeemed.
0: అది నిజంగా మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యమైన గోల్ ను మనం సంపాదించాలి.
1: We should attain, reach the divine goal.

Subramanian, Subramanian, Jamaganata, Subramanian.

0: Sai Ram, dear listeners, in this world, there is really nothing that we can claim as our own. Everything is God's gift to us. Hence, we must offer it back to Him. In today's discourse, Bhagwan Baba highlights this point and states that when we divert all our thoughts, words and deeds towards God, they become purified. Let us now listen to the divine pearls of wisdom from a discourse delivered by Bhagwan Baba during the Atirudra Mahayagnam in Prashanti Nilayam on the 18th of August 2006.
1: పుస్తకములు పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు నిస్థులమైన విద్యలను నేర్చి తినంచును గర్వమేళ నీ హస్తయుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొలువలేని ఈ ప్రస్తుత విద్యలన్నీయు ధాత్రి నిరర్థకములు గదా మానవ. ఈ ధాత్రి నిరర్థకములు గదా మానవ.
2: ఐ హావ్ స్టడీడ్ ఎనఫ్, ఐ హావ్ గాన్ త్రూ ఆల్ సేక్రెడ్ టెక్స్ట్ దట్ ఐ హావ్ ఎనఫ్ ఆఫ్ నాలెడ్జ్, బట్ దెన్ వై షుడ్ యూ ట్రై యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ డు నాట్ నో హౌ టు జాయిన్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఆఫర్ your prayers to God. All that you have acquired in nature in this world is useless. That what, O man, must recognize now.
1: Prakriti yandu vijjarani yoyachi vilvasuna enniya vijjarani yachi kemi paramu. కానీ ఈ విద్యలయందు ఉన్న ఫలము ఏమని తెలుపుదు ఈ సభయందు. భరతావని ధర్మ భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీదే భక్తులారా. బాధ్యతంతయు మీదే భక్తులారా. ఆర్యజీవనమున ఆరిను ఆనందం కాని తెలియలేక గర్వపడి తల్లి భాషను మాట్లాడ తగవు పుట్టే. తల్లి భాషను కూడాను తాను మాట్లాడలేకపోతున్నాడు. ఇలాగ
2: one is not able to speak in one's own mother tongue. All the forms of knowledge acquired in this nature, they have lost their value. What is the use of the education that we are acquiring today? And what is to be said of the results of modern education? And in fact, it is the duty of all Bharatiyas to uphold the pristine glory and the cultural heritage of this country. The innate nature, which is bliss, is forgotten, and people are spending all the time in pride and ego.
1: Sangha maryada poshimpa samayamundi kani andulo praveshimpalekapoye.
2: They know all social courtesies, decencies and respect, but they don't observe it.
1: ఇంతకన్నాను వేరేది ఎరుగపరదు.
2: వాట్ ఎల్స్ ఇస్ టు బి కమ్యూనికేటెడ్ టు యు?
1: ప్రేమ స్వరూపులాల
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు లోకము అది త్వరితంగా జరిగిపోతున్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ ఫాస్ట్ వరల్డ్ టుడే.
1: కాలం తెలియనట్టు ఏది కూడా ఇంత స్పీడ్గా తిరగటం లేదు.
2: ద టైమ్ రన్స్ వెరీ ఫాస్ట్ అండ్ నో అదర్ థింగ్ వుడ్ బి యాజ్ ఫాస్ట్ యాజ్ టైమ్.
1: చూస్తూ ఉండగానే క్షణములు గడియలు దాటిపోతున్నవి.
2: యాజ్ యూ జస్ట్ సీ You find moments, the days passing on and on.
1: Kani ishara pradamu ivudunga ledu. Alave chalamulaithe kani okka nimisham.
2: 60 seconds constitute a minute.
1: 60 nimishalaithe okka ganta.
2: 60 minutes make an hour.
1: Kani okka hour kavalante 60 minutes kavali.
2: For an hour to pass, you need 60 minutes.
1: ఇట్టి కాలము ఈనాడు క్షణంలో క్షణంలో క్షణంలో గంటలు మారిపోతున్నవి.
2: Such a thing, how is it happening today? We are living in a fast world. It is moving very, very fast.
1: వీటికి కారణం ఏమిటి?
2: What is the reason behind it?
1: మానవుని యొక్క మనస్తత్వమే.
2: It is nature of the mind which is responsible for this fast moving world.
1: మనసు క్షణములకును మారుతున్నది.
2: Mind goes on changing moment to moment.
1: మన ఏ మనుష్యానాం కారణం బంధమోచేహోని. మనసు చాలా బంధమునకు మోచమునకు మూల కారణమైనది.
2: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బోత్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: మైండ్ అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ మైండ్?
1: బండల్ ఆఫ్ డిజైర్స్ ఏ మైండ్.
2: మైండ్ ఈస్ ఎ బండల్ ఆఫ్ డిజైర్స్.
1: ఈ డిజైర్స్ ను మనం కొంతవరకును అరికట్టుకోవాలి.
2: వీ హ్యావ్ కంట్రోల్ అవర్ డిజైర్స్ టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్.
1: మానవుడు ఈనాడు అన్నింటినీ అరికడుతున్నాడు, కానీ తనను తాను ఏమాత్రము అదుపులో పెట్టుకోలేదు.
2: బట్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్.
1: ఈ విధంగా అన్నింటినీ అదుపులో పెట్టి తాను మాత్రము అదుపు తప్పి తిరుగుతుంటే ఇది ఏ విధంగా గుణమవుతుంది?
2: వెన్ మ్యాన్ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అరౌండ్, వెన్ హీ కెనాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్, వాట్ ఈస్ ఇట్ దట్ విల్ ఫైనలీ హ్యాపన్?
1: ప్రేమ స్వరూపులాగా
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మొట్టమొదట మనస్సును భగవంతునికి అర్పితం చేయాలి.
2: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వీ షుడ్ ఆఫర్ అవర్ మైండ్ టు గాడ్.
1: భగవంతుడు ఇచ్చేది మైండ్.
2: మైండ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఆ గాడ్ ఇచ్చేటువంటి మైండ్ ను గాడ్ కి అర్పితం చేయాలి.
2: మైండ్ బీయింగ్ గాడ్స్ గిఫ్ట్ హ్యాస్ గాట్ టు బి గివెన్ బ్యాక్ టు హిమ్.
1: ఈ విధమైనటువంటి యొక్క క్రమ పద్ధతిని మనం అనుసరించినప్పుడే సంపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుంది.
2: When once we follow this regular procedure, we'll attain that supreme state of bliss.
1: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమానలవేమి కానరావు.
2: At the time of birth, when one moves out of the womb of the mother, he does not notice any kind of chain around his neck.
1: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు పచ్చల పేళ్లను పసకలేదు.
2: At the time of birth, he does not notice any chain of precious stones.
1: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు బంగారు మాట్లాడు మెడకు లేదు.
2: There is no gold chain round his neck at the time of his birth.
1: Kani oka mala kanthamandu.
2: But he has got one chain round his neck.
1: Emta chain?
2: What is the chain?
1: Purva janmala karmalu pondubarachi.
2: It is the results of the actions of the earlier births brought
1: together. Manchi ayenu chedugaina truchakunda.
2: Without breaking any, either good or bad, or the past.
1: Devudichenu neevunta siramunandu.
2: God has given you this chain round your neck.
1: Bhagavantudu ichinatundi chain.
2: This chain is God's gift.
1: Ee bhagavantudu ichinatundi chain paddamga manam kapadukovali.
2: And this chain has got to be safeguarded.
1: Mamaivamnu jeevaloke jeevabhuta sanatanaha.
2: The human being is very reflection of God. The individual and the divine are ancient and eternal.
1: Samajamanta kudunu reaction.
2: The whole society represents reaction.
1: Kanka reflection, reaction, resound.
2: So they represent reflection, reaction and resound.
1: Ee moodu kudunu bhagavantuni varaprasadamule.
2: All these three are God's gifts.
1: Ichinatuvanti varaprasadamunu manam baddhanga, సేఫ్టీగా మనం పెట్టుకోవాలి.
2: It's a responsibility to keep all these God's gifts in safe custody.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: ఈనాడు మీకు ఏమి చెప్పాలో తోచడం లేదు.
2: భగవాన్ హాస్ నాట్ రియలీ ఫోకస్డ్ ఎనీ పర్టికులర్ థీమ్ టు స్పీక్ టు యూ.
1: మానవులకు మూడు గుణములు ఉన్నవి.
2: మ్యాన్ హాస్ గాట్ త్రీ అట్రిబ్యూట్స్.
1: ఒకటి రజో గుణము.
2: వన్ ఇస్ రజస్ ది ఎమోషన్.
1: రెండవది తమో గుణము.
2: ది నెక్స్ట్ వన్ ఇస్ తమస్ ఆర్ ఇనర్షియా.
1: మూడవది సాత్వికము.
2: ది థర్డ్ వన్ ఇస్ సాత్విక్ ద పాయస్నెస్.
1: సాత్వికాన్ని మేము భద్రంగా పెట్టుకోవాలి.
2: We have to preserve this sattvic pious quality.
1: Dushta chintana chese dumargunaku dushta chintane kanipinchutundi.
2: A wicked man will always entertain wicked thoughts.
1: Manchi bhavalu tarchedi manchunaku manchi dushyambe kalpinchutundi.
2: Man with good mind, good thoughts will certainly come across good scenario around.
1: Yetti sankalpamulu leni manavundu purnudai nityudai satyamuga nundu.
2: The man beyond the thought, the thoughtless state, is totality, a transcendental state, is spiritual.
1: Dharamulu apiyutu cheyatam chetane vastramaindi.
2: This cloth is in this particular form because the yarn closely interwoven.
1: Idi kevalamu ee gnanam aneetuvanti thaadu ikkada nunchi vachindi.
2: This thread, where from has it come?
1: Janmantara pratham aneetuvanti pratti nunchi vachinatundi.
2: The threat is the result of the past lives.
1: Kani aa pratti nunchi manam daram teesi
2: then once
1: sankalpamulu leni manavundu purnudai nityudai satyamuga nundu.
2: The man beyond the thought, the thoughtless state, is totality, a transcendental state.

0: అని ఆ ప్రత్తి నుంచి మనం దారం తీసి
1: then once we get the thread out of the cotton
0: దాన్ని నేసి
1: and once we interweave
0: ఓ వస్త్రంగా తయారైంది
1: can be made into a cloth
0: అప్పుడే ఈ వస్త్రమును మనం ధరిస్తున్నాము
1: then only is fit to be worn
0: ఇక్కడ ధరించినటువంటి వస్త్రం కూడాను భగవంతుని వరప్రసాదమే
1: therefore the cloth that we make use of it today is God's gift
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను ఒక వస్త్రము మాత్రమే
1: సో ఎవ్రీవన్ షుడ్ కన్సిడర్ దట్ ఈస్ మియర్లీ ఎ క్లాత్
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: ఒక పరమహంస ప్రయాణమైపోతున్నాడు
1: ఎ పరమహంస ఎవ్రీవన్ వాజ్ ఆన్ హిస్ జర్నీ
0: ఆ మార్గం లోపల
1: ఆన్ ద వే
0: ఆ పరమహంస భార్య ఉభయ భారతి
1: ద వైఫ్ ఆఫ్ దట్ నోబుల్ సోల్ ఉభయ భారతి
0: ఆమె తన చెలికత్తెలతో స్నానం గంగానదికి వెళుతున్నది
1: హి వాస్ ప్రొసీడింగ్ టు ఎ నియర్బై ప్లేస్ అలాంగ్ విత్ హర్ అసోసియేట్స్ ఫర్ ద బాత్
0: ఇసుకుపైన పరుండినటువంటి ఒక మహనీయుని చూచింది
1: అండ్ షీ నోటీస్డ్ ఎ నోబుల్ సోల్ లయింగ్ ఆన్ ద రివర్ బెడ్
0: శాండ్
1: ఆన్ ద శాండ్
0: అప్పుడు ఆ శాండ్ లోపల ఒక చిన్న మట్టి కుండ తరగబింద ఎట్టుకుని నిద్రిస్తున్నాడు
1: దేర్ షీ నోటీస్డ్ ద noble person lying over there with a pot as a pillow under his head
0: appudu aa ubhay bharat cheppindi ayyo paapam nenu itani maha tyagi anukunnanu
1: then ubhay bharat started thinking this way, I thought man sacrifice
0: kaani aa pot paina prema pettukunnaru
1: but he has attachment towards his pot
0: kaluga itane vairagyam kaadu
1: So he is not anyway a renunciant.
0: అని గట్టిగా అతను వినేటట్టుగా గట్టిగా చెప్పింది.
1: And so she said emphatically.
0: మరి తాను స్నానం చేసి వచ్చేసరికి
1: while returning after bath
0: ఆ పాత్రను బయట పారవేశాడు.
1: And this person threw away the pot.
0: అయ్యో ఇతని ఒకే అభిమానం ఉన్నదని అనుకున్నాను. కాదు కాదు రెండు అభిమానాలు ఉన్నాయి.
1: Then she started thinking this way. I thought that he is attached to the pot. He has another attachment also.
0: నేను ఇతను బంధితుడు అని అనుకున్నాను తదుపరి ఇతను తీసిపెట్టాడు కానీ బంధితుడు కాదు ఇతను కేవలం డిజైర్ కలవాడు
1: While on my way I thought that he is attached to the pot, a man of attachment. Now I realize that he has got a desire also.
0: నేను వచ్చేటప్పటికి ఆ పాటను తీసి పారవేశాడు
1: Noticing me returning from the bath, he threw away the pot.
0: ఇది నా మాట విని తనకు వచ్చినటువంటి వైరాగ్యం ఇది
1: దిస్ ఇస్ ది డిటాచ్మెంట్ హి డెవలప్డ్ ఆఫ్టర్ లిసనింగ్ టు మై వర్డ్
0: మనకు వైరాగ్యము ఎట్టి చిన్న పదార్థం నందైనా కూడా మనకు రావచ్చు
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ వి డెవలప్ డిటాచ్మెంట్ ఈవెన్ ఎనీ స్మాల్ ఈవెంట్
0: అప్పుడు అతను వచ్చి పాదాల పైన పడి ఆమెను స్మరణ చేశాడు
1: దెన్ హి కేమ్ టోల్డ్ ఫెల్ అట్ హర్ ఫీట్ అండ్ స్టార్టెడ్ ప్లీడింగ్ విత్ హర్
0: అమ్మా మీరే నాకు ఈనాడు కన్నులు తెరిపించారు
1: Mother, you opened my eyes today.
0: ఈ పాటు పైన ఉన్నటువంటి ఒక ప్రేమ నాకు చాలా భ్రమించింది.
1: In fact, I am deluded by the attachment I had towards this pot.
0: కనుక అప్పటి నుంచి అతను భజగోవిందం చెప్పాడు.
1: Since that day, he started chanting, singing, భజగోవిందం.

సంప్రాప్తే సన్నిహితి కాలే. నహి నహి నహి.

0: పందెం వేసుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ రెడీ టు ఆర్గ్యూ విత్ శంకరాచార్య.
0: శంకరాచార్య, నన్ను నీవు జయించగలవా అన్నాడు.
1: శంకరాచార్య, కెన్ యూ విన్ ఓవర్ మీ ఇన్ దిస్ ఆర్గ్యుమెంటేషన్?
0: నాయన, విజయములంతా కూడాను కేవలం కాల మార్పులే.
1: ద విన్ అండ్ ద లాస్ డిపెండ్ అపాన్ ద చేంజ్ ఆఫ్ టైమ్.
0: కనుక అప్పుడు ఆ విధంగా ఉండినది కాలం.
1: అండ్ ఇట్ వాస్ టైమ్ అట్ దట్ మోమెంట్.
0: ఈనాడు ఈ విధంగా మారిపోయింది.
1: అండ్ టుడే ఇట్ ఈస్ డిఫరెంట్, ఇట్ హస్ చేంజ్.
0: దీన్ని జయించడం ఏమిటి, సాధించడం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ యూఆర్ గోయింగ్ టు విన్, వాట్ ఈస్ దట్ యూఆర్ గోయింగ్ టు చీవ్?
0: అప్పుడు కొన్ని విషయాల్లో ఇద్దరికి వాదోపవాదం జరిగింది.
1: ఇన్ ఫ్యాక్ట్ సర్టన్ స్పిరిచువల్ డిస్కషన్ టుక్ బిట్వీన్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్.
0: నాయన, ఈ ప్రపంచమంతా కూడా కేవలము ఒక భ్రమతో కూడినటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డెల్యూషన్.
0: ఈ ప్రపంచమంతా కూడా అన్ని రూపముల చేతను ఆకర్షింపబడేటువంటిది.
1: దిస్ వరల్డ్ ఈజ్ డ్రాన్, ఈజ్ అట్రాక్టెడ్ బై మిరియడ్ ఫార్మ్స్.
0: అవన్నీ కూడా మనలో నుంచి వచ్చినటువంటివి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ బాన్ ఫ్రమ్ అస్.
0: ఇవి బయట కనిపించినటువంటివి కావు.
1: ది ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఆర్ నాట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద అవుట్ వరల్డ్.
0: ప్రతి ఒక్కటి కూడాను నీవే నీవే కల్పించుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: నీ దేహమునే నీవు ప్రేమిస్తున్నావు.
1: యు ఆర్ క్యారీడ్ అవే విత్ బాడీ అటాచ్మెంట్.
0: నీ దేహమునే నీవు విసర్జిస్తున్నావు.
1: అండ్ యు ఆర్ డ్రాపింగ్ యువర్ ఓన్ బాడీ.
0: కానీ వర్జించినది ఏది?
1: వాట్ ఈస్ దట్ ఇస్ గివెన్?
0: బాడీని.
1: ఇట్ ఈస్ ద బాడీ దట్
0: వరించినది ఏది? బాడీని.
1: ఇట్ ఈస్ ద బాడీ దట్ యూ పుట్ ఆన్ టు.
0: కాబట్టి వరించడం కానీ వర్జించడం కానీ ఈ దేహం యొక్క భ్రాంతుడే.
1: Therefore both the situations of having it, of dropping it, both are your own delusion.
0: Kanuka neevu ee deha bhrantini abhivruddhi chestunnavu.
1: Therefore understand that you are developing body.
0: Kevalamu daivabhimananga neevu teesko.
1: Get attached to God, attachment to divinity.
0: Ee dehamu daivam yokka dehame.
1: This body is a gift of God.
0: Dehamu panchabhautikamu.
1: And body has got senses.
0: Dehamu kuda kada padunu.
1: You must bound to be attached to God.
0: Dehi niramayundu.
1: Pain brother is eternal.
0: Dehi chavu puttukal moha nibandha bandhanalu.
1: Pain brother has got neither beginning nor an end, bondage or liberation.
0: Atti dehini devadevuni gari bhavinchu.
1: Consider that indweller verily has got himself.
0: Ee vidhanga bodhinchi.
1: That was the teaching.
0: Ayaka manala mishruni sadhinchadu.
1: That's how the Mandana Mishra was won over.
0: అప్పుడు మండల మిశ్రు కూడాను తన భార్య అయిన ఉభయ భార్యతో చేరి సన్యాసం తీసుకున్నాడు.
1: అండ్ మండల మిశ్ర అలాంగ్ విత్ హిజ్ వైఫ్ యాక్సెప్టెడ్ ది స్టేట్ ఆఫ్ రెనన్సియేషన్.
0: మనం భావించినవన్నీ కూడా కేవలం మూర్ఖమైన భావం.
1: ఆల్ ఫీలింగ్స్ దట్ వి హావ్ రైట్ నౌ ఆర్ ఫూలిష్.
0: ఇవి కేవలము సత్యమైనవి కాదు.
1: True at all. They don't stand.
0: నిత్యమైనటువంటి కావు.
1: They are not permanent.
0: ఈ దేహం ఉండినంత వరకు ఆ దేహము ప్రేమిస్తుంది.
1: So long this body is here, that body starts loving this body.
0: నీ బాడీ ఉండినంత వరకు ఈ భర్త ప్రేమిస్తాడు.
1: So long that wife is in physical frame, husband loves her.
0: ఇవి రెండు కూడాను కేవలం బాడీతో కూడినటువంటివి.
1: And both are composed of bodies only.
0: ఇవి రెండు ఒకతూరి రాలేదు, ఒకతూరి పోవు.
1: Both the bodies have not taken birth at the same time, nor would they leave at the same time.

0: గోవిందం భజ గోవిందం. ఈ ఉభయ భారతి మండల మిశ్రుని భార్య.
1: ఉభయ భారతి వైఫ్ ఆఫ్ మండల మిశ్ర.
0: ఈమె చాలా గొప్ప జ్ఞాని.
1: షీఈస్ ద వన్ ఆఫ్ విజ్డమ్ ఫార్ ఎక్సలెన్స్.
0: కానీ జ్ఞాని అయినప్పటికీ తన కర్తవ్య కర్మను నిర్వర్తిస్తూ వస్తుంది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ షీ డిశ్చార్జ్ హర్ డ్యూటీ.
0: మండల మిశ్ర శంకరాచార్యతో

0: ഇഹ സംസ്കാര ബഹുദുഃഖാര കൃപയാ പാരേ പാഹി മുരാരേ. ഭജ ഗോവിന്ദം ഭജ ഗോവിന്ദം ഗോവിന്ദം ഭജ മൂഢമതേ. ഭജ ഗോവിന്ദം ఈనాడు మానవత్వము కేవలము చాలా మంచి పుష్టిగా సంతృష్టిగా ఉండవచ్చు.
1: ది హ్యూమన్ లైఫ్ యాజ్ వి ఫైండ్ ఇట్ టుడే మే బి ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఇట్ మే బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: కానీ రేపటిదేమో ఏ విధంగా మారుతుందో చెప్పలేరు.
1: టుమారో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ నన్ కెన్ ప్రెడిక్ట్.
0: తన మనసే తన స్వాధీనంలో లేనప్పుడు
1: వెల్ his own mind is not under his own control.
0: ఈ కేవలము ఒక కారు యొక్క స్టీరింగ్ వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ది స్టీరింగ్ ఆఫ్ ద కార్.
0: ఎక్కడ నిలిపితే అక్కడ నిలుస్తుంది.
1: ఇట్ కమ్స్ టు స్టాండ్ స్టిల్ వేర్ ఎవర్ యూ స్టాప్ ఇట్.
0: ఆ స్టీరింగ్ చేతి పట్టుకుని దీన్ని యాక్సిలరేటర్ ఒత్తితే ఇంత దూరమైన పరిగెత్తుంది.
1: విత్ స్టీరింగ్ ఆన్ హ్యాండ్ అండ్ ప్రెస్ ది యాక్సిలరేటర్ ఇట్ విల్ ప్రొసీడ్ అహెడ్ విత్ స్పీడ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తాను భ్రమించి కోరుకుంటున్నాడు.
1: దేర్ఫోర్ బికాస్ ఆఫ్ దిస్ డెల్యూషన్ మ్యాన్ గోస్ ఆన్ డిజైరింగ్ వాంటింగ్ మోర్ అండ్ మోర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ 10 దినముల నుంచి
1: ఆల్ దిస్ పాస్ట్ 10 డేస్
0: ఇక్కడ చేరినటువంటి యొక్క వృత్తికులు
1: ఆల్ రిట్రీట్స్ దట్ హావ్ అసెంబ్లెడ్ హియర్
0: ఒక్కొక్కరి యొక్క స్వభావం కూడా ఎంతెంత గొప్ప స్వభావం ఉన్నాయి.
1: ఈచ్ వన్ ఈజ్ గ్రేట్ బై వర్చ్యూ ఆఫ్ దేర్ ఓన్ greatness of strength.
0: వాళ్ళలో ఎన్ని విధములైన భావములు ఉండినప్పటికీ
1: they may be having any kind of feelings and ideas.
0: కానీ భగవద్ విషయంలో వాళ్ళ హృదయము ఎప్పటికీ మారలేదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దే హావ్ నో చేంజ్ అట్ ఆల్.
0: అందులో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
1: దే ఆర్ యంగ్స్టర్స్ అమంగ్ దీస్ రిట్రీట్స్.
0: ఈ యూత్ చాలా అవసరమైనటువంటిది.
1: యూత్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ దిస్ కంట్రీ.
0: యూత్ చూస్తే నాకు ఎంతో ఆనందం వేస్తుంది.
1: Bhagavan is extremely happy watching the youth.
0: వాడు ఏది కావాల్సిందన్న నేను దాన్ని ఇస్తాను.
1: Bhagavan is prepared to give whatever the youth asks for.
0: I will give.
1: Bhagavan says, I will give whatever you want.
0: కనుక రేపటి దినము పూర్ణాహుతి అయిన తర్వాత
1: after this పూర్ణాహుతి function
0: మీతో మాట్లాడి
1: Bhagavan will talk to you.
0: మీ యొక్క ఇష్టములను గుర్తించి
1: Bhagavan will fulfill your desires.
0: మీ యొక్క ఆనందమును పొందుతాను.
1: అండ్ భగవాన్ విల్ కన్ఫర్ బ్లిస్ టు ఎవ్రీవన్.
0: ఎందరికో వైరాగ్యం ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ మెనీ పీపుల్ విత్ దిస్ వైరాగ్య రినన్సియేషన్.
0: కానీ కొన్ని బంధను వదలలేక నిర్బంధంతో కూడుకున్నారు.
1: బికాస్ దే హావ్ సర్టన్ అటాచ్మెంట్స్ దే ఆర్ ఇన్ బౌండేజ్ టు సర్టన్ ఎక్స్టెంట్.
0: రేపటి దినము ఈ అటాచ్మెంట్ కూడాను చాలా సులభంగా కూడాను తొలగించేటట్టుగా మార్గం చెప్తాను.
1: భగవాన్ విల్ షో అస్ ద వే టు గివ్ అప్ దిస్ అటాచ్మెంట్ ఇన్ ఎ వెరీ ఈజీ వే మెథడ్.
0: మీ యూత్లకు హెడ్ ఆఫ్ ప్రీస్ట్ పెద్ద ప్రీస్ట్ ఉన్నాడు.
1: దిస్ యూత్ ఈజ్ లెడ్ బై ది హెడ్ ప్రీస్ట్.
0: ఆయన ప్రతి ఒక్కటి చాలా అనుభవించి ఆనందించి దాన్ని భుజించి జీర్ణించుకుని మీకు దారిని చూపుతున్నాడు.
1: The head priest has studied everything, he has digested it and has fully understood it and has been sharing with every one of you here.
0: కనుక అలాంటి ప్రిస్టర్ మీరు పెట్టుకుని
1: to have a head of this type, have him,
0: ఎలాంటి మార్గమునైనా కూడాను మీరు సులభంగా దాటవచ్చు.
1: And it is easy for you to follow any path.
0: మానవునకు భగవంతుని చేరేటువంటి స్వభావము చాలా సులభమైనటువంటిది.
1: It is very easy to walk along the path that would take you to God.
0: కనుక భగవంతుడు మీ వాడే.
1: God belongs to you.
0: మీరు భగవంతుని వారే.
1: You belong to God.
0: కనుక తండ్రికి బిడ్డకు ఎటు సంబంధం ఉన్నదో అటుదే మీకు నాకు ఉన్నటువంటి సంబంధం.
1: As is the relationship between mother and the child, so is the relationship between you and Bhagavan.
0: కనుక మీరు ఆనందంగా ధైర్యంగా సంతోషంగా కాలమును గడపండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు స్పెండ్ ది టైమ్ జాయ్ఫుల్లీ హ్యాపీలీ బ్లిస్ఫుల్లీ.
0: రేపటి దినం మిమ్మల్ని పంపుతున్నానని నాకు కూడా చాలా కష్టంగా ఉంటుండదు.
1: బట్ వన్ ఈజ్ నాట్ హ్యాపీ టు పార్ట్ ఫ్రమ్ యువర్ కంపెనీ.
0: నేను కూడా మీ వెంటనే వస్తాను. మనము ఒకరిని ఒకరు వీడి ఉండలేము.
1: We cannot be away from each other. We cannot be separated from each other.
0: Vitti sambandha bandhavyamnu manamu nityamu satyamainatundi bhavinchi nilabettukovadaniki prayatninchali.
1: We should keep this principle of truth that our association is intimate and inseparable, safeguarded, protected in every possible way.
0: Kanuka repadi dinam tellavare vachi iku tagilatundi oka sakkani aadarshalu నిరూపిస్తాను.
1: భగవాన్ వి టెల్ యు ఆల్ ఐడియల్స్ టుమారో.
2: యు వర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 18th of August 2006 ఇన్ ప్రశాంతి నిలయం డ్యూరింగ్ ద అతిరుద్ర మహాయజ్ఞం. బాబా మెన్షన్డ్ that the entire creation is a gift of God and therefore we must nurture and preserve it with care and love. Thank you and Sai Ram.

నరుని జీవితంబు నల్లుల మంచంబు పుడమి వడలు రోగములకు కొంపా.

సుఖము చూడబోవా శూన్యము మనిషికి మరచిపోకు.

0: Human life is like a cot full of bed bugs. On earth, human body is full of diseases. In fact, there's no trace of happiness at all for man. Never forget this good word.
1: Prema Swarupula.
0: Embodiments of love.
1: విలువైన మానవ జీవితమును, విలువైనటువంటి మానవ విలువను మానవుడు గుర్తించుకునలేక మాణిక్యం వంటి ఈ జీవితాన్ని మసిబొగ్గులకు అమ్ముకుంటున్నాడు.
0: ద లైఫ్ దట్ ఇస్ హైలీ వాల్యుబుల్ అండ్ ది హ్యూమన్ వాల్యూస్ బిహైండ్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బై మ్యాన్ కైండ్ అండ్ దిస్ వాల్యుబుల్ లైఫ్ ఇట్ ఈస్ ఎ ప్రెషస్ జెమ్ is just sold out as if it is a piece of coal.
1: Nijamuga manavudu tana tattvamunu tana swasvaroopamunu tana swasthanamunu marchipovatam chetane ee jeevitamulaku intati durgati yerpadutu vachindi.
0: Truly speaking, the present miserable plight of mankind is simply because man has forgotten his true nature, his true form and his position.
1: Vice Chancellor said.
0: The Vice Chancellor said,
1: what is the purpose of life?
0: What is the purpose of life?
1: Manavudu tana swasvaroopanni telusukovatamu swasthanamunu cheratame idi e purpose of life.
0: The purpose of life is to know one's own self, the true nature, and to go back to the place of origin.
1: Yachata putte nachatiki neguta nejamu prani kotikin.
0: It's quite natural for the living creatures to go back to their place of their birth.
1: Maroka sthanamana kaadu,
0: not to any foreign place.
1: Yachata putte achatiki neguta nejamu prani kotikin.
0: One has to go back to the place of birth actually.
1: అదియే మానవుని యొక్క లక్ష్యము.
0: దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: అదియే మానవుని యొక్క గమ్యము.
0: దట్ ఈస్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: దీనిని మరచి జీవితంలో ఏదో సుఖశాంతులను అనుభవించాలని, ఆస్తిపాస్తులను అభివృద్ధి గావించాలని, ఆలుబిడ్డలను పోషించాలని, అనేక విధమైనటువంటి కీర్తి ప్రతిష్టలను సాధించాలని తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకును అనేక విధములుగా కూడాను శ్రమిస్తున్నాడు మానవుడు.
0: దిస్ ఫ్యాక్ట్ ఈస్ ఫర్గాటెన్ బై మ్యాన్ కైండ్ ఫ్రమ్ ద మూమెంట్ హీ గెట్స్ అప్ ఫ్రమ్ హిస్ బెడ్ అంటిల్ హీ రిటైర్స్. హీ స్పెండ్స్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ట్రైంగ్ టు అమాస్ వెల్త్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ టు ఎర్న్ నేమ్ ఇన్ ఫేమ్ అండ్ ఇన్ సర్చ్ ఆఫ్ పర్పెచువల్ హ్యాపీనెస్.
1: తాను వచ్చినటువంటి స్థానమునకు తాను చేరిపోవాలి.
0: He has to go back to his place of origin.
1: తన గమ్యాన్ని తాను చేరాలి.
0: He must reach his goal.
1: వచ్చిన దారిని వెతికిపోవటమే నిజమైన మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
0: The purpose of man is to go back along the same path in which he has come.
1: ఎక్కడికి పోవాలి?
0: Where is to go?
1: అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు?
0: When you put that question, where from have you come?
1: ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే పోవాలి.
0: You should go to that place where from you have come.
1: కనుకనే ఇది మరొక ప్రదేశమునకు పోవుటకు ఇది మానవుని యొక్క సరియైనటువంటి యొక్క మార్గం కాదు.
0: It is not proper path to reach another place.
1: అసలు నీవెవరు?
0: Who are you?
1: ఇది ఈశావాస్యం, ఇదం జగత్. ఇది అంతా కూడాను భగవంతుని యొక్క నివాసమే.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద డివైన్.
1: బృహస్వరూపుడు కనుకనే ఇతనికి బ్రహ్మ అని పేరు వచ్చింది.
0: యాజ్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దిస్ వాస్ట్నెస్
1: వ్యాపించేటువంటి యొక్క తత్వమే అతని యొక్క ప్రధాన కర్తవ్యం.
0: హిస్ మెయిన్ ట్రెయిట్ ఇస్ ద the spirit of ever expansiveness.
1: Tanu leni sthanam kani tanadi kani peru kani ee jagattulo ledu.
0: In this world there is no place that does not belong to him, there is no name.
1: కనుక నీ యందు నా యందు వారి యందు వీరి యందు అందరి యందు ఉన్నది ఒక్కటే ఈశావాస్యం.
0: Only one God is present in you, in me, there and everyone.
1: అయితే ఇట్టి ఏకత్వాన్ని అందరూ అంత అభిలషించారు.
0: However, this principle of oneness is not desired. దీనిని
1: ప్రస్తరించుకుని ఏ ఉపనిషత్తులు
0: Basing on these Upanishads,
1: ఏకోహం బహుశ్యాం అన్న
0: stated that one manifests into many.
1: ఉన్నది ఒక్కటే అది నిజమే.
0: Yes, there is only one.
1: కానీ అదే అనేకంగా రూపొందినప్పుడు మనకు ఆనందం చేకూరుతుంది.
0: But when that manifests into many, it gives you the delight.
1: ఒక 100 రూపాయల నోటు మన చేతిలో ఉంటే అంత ఆనందం కలగదు.
0: If you have 100 rupee currency note, you will not be that happy.
1: కానీ అవే ఒక రూపాయి నోట్లుగా వచ్చి 100గా మన చేతిలోకి వస్తే ఎంతో ఆనందంగా ఉంటాయి.
0: బట్ ఇఫ్ యూ చేంజ్ 1 rupee నోట్స్ ఈక్వల్ టు దట్ ఆఫ్ 100 rupee కరెన్సీ నోట్ యు విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుకనే కృష్ణుడు కూడాను సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అన్నాడు. అన్ని నాకు అర్పితం చేయి.
0: సరెండర్ ఎవ్రీథింగ్ టు మీ.
1: నేను నిన్ను చూసుకుంటాను.
0: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: ఎట్లా?
0: హౌ?
1: దీని విలువ ఏమిటి?
0: వాట్స్ దిస్ వాల్యూ?
1: ఒరే పిచ్చివాడా, జగత్తులో అనేక రకమైనటువంటి ఒక చింతలు ఉంటున్నాయి.
0: దర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ద వరీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: పుట్టుట ఒక చింత,
0: ద వెరీ బర్త్ ఇస్ అ వరీ.
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్.
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ లైఫ్.
1: చావు చింత,
0: డెత్.
1: బాల్యమంతయు చింత,
0: ది ఎంటైర్ చైల్డ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించుట ఒక చింత,
0: వెరీ లైఫ్.
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్.
1: కర్మలన్యూ చింత,
0: ఆల్ యాక్షన్.
1: కష్టములు ఒక చింత,
0: డిఫికల్టీ.
1: సంతసం ఒక చింత,
0: హ్యాపీనెస్.
1: వింత చింత,
0: ఈవెన్ ద మిస్టరీస్ ఆల్సో ఐ వరీ.
1: అన్ని చింతలతో కూడినటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీ.
1: దీనికి ఏ మాత్రము విలువ లేదు.
0: This as such it has no value.
1: Pichivada,
0: madman.
1: ఈ చింతలతో నీవు మునిగి ఈ చింతల కట్టను నీవు తలపైన పెట్టుకుని ఏ విధంగా నీవు మోయగలవు జీవితాన్ని? ఏ విధంగా నీవు సాధించగలవు? ఏ విధంగా నీ జీవిత మార్గాన్ని నడవగలవు?
0: Carrying this heavy burden of worries, the head load, how do you expect to live a comfortable life? How can you carry on this burden yourself?
1: కనుక ఒక్కొక్క చింత ఒక్కొక్క నయాపశ వంటిది. ఎందుకంటే ఏ చింతను శాశ్వతమైనవి కాదు.
0: Every problem is equal to a naya paisa. Nothing is permanent.
1: ఇప్పుడు ఒక చింత అంటే క్షణంలో అది కదిలిపోతుంది, మరొక చింత వచ్చేస్తుంది.
0: If it is one worry, it passes off in a moment, giving place to another.
1: దీనికి విలువనే లేదు.
0: It has no value as such.
1: What is the shape of worry?
0: What is the shape of worry?
1: It is mental created fear only.
0: Worry is mentally created fear only.
1: ఈ మనసే చంచలమైనటువంటిది.
0: The mind is wavering.
1: ఈ కల్పనతో కూడినటువంటి యొక్క ఈ యొక్క చింతలు ఎంతవరకు ఉండేటువంటివి?
0: And these worries, how long they last?
1: కనుక నాయన నీ చింతలంతా నాకు ఇచ్చేసే, ఆ చిల్లరంతా నాకు ఇచ్చేసే.
0: Surrender all this change of worries.
1: ఒక రూపాయికి
0: for 1 rupee
1: 100 నయా పైసాలు.
0: You get 100 నయా పైసే.
1: ఇంకా దానికి 100 రూపాయలు చూస్తే
0: for 100 rupees
1: 10,000 నయా పైసాలు.
0: 10,000 నయా పైసాలు you get.
1: ఈ 10,000 నయా పైసాలు అంతా మూట కడితే పెద్ద భారంగా ఉంటాయి.
0: 10,000 naya paisa విల్ మేక్ ఎ గుడ్ బండల్.
1: దీన్ని ఏ విధంగా మోయగలవు?
0: హౌ కెన్ యూ క్యారీ?
1: నీ చేత కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: ఆ 10,000 naya paisas నాకు ఇచ్చేసే.
0: గివ్ మీ ఆల్ ద 10,000 naya paisa.
1: 100 rupees నోట్ నీకు ఇస్తున్నాను, లైట్ గా ఉంటుంది.
0: ఐ విల్ గివ్ యూ 100 rupees నోట్ దట్ ఇస్ సో లైట్ ఇన్ వెయిట్.
1: దాచుకోవచ్చు నువ్వు.
0: యూ కెన్ కీప్ ఇట్ విత్ యూ.
1: భారం లేకుండా ఉంది.
0: ఇట్ వోంట్ బి హెవీ.
1: భద్రంగా కూడా ఉంటుంది.
0: ఇట్ విల్ బి సేఫ్ టు.
1: ఈ మూట నీవు దాచుకోవడం కష్టము.
0: ఇట్స్ పాసిబుల్. మోయటం
1: మరింత కష్టము.
0: వెరీ డిఫికల్ట్.
1: భద్రత అసలేలే ఉండదు.
0: దేర్ నో సేఫ్టీ ఫర్ దిస్ బండల్.
1: కాబట్టి అవన్నీ నాకు ఇచ్చేసి సర్వధర్మాం పరిత్యజ్య మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నన్ను శరణు తెచ్చే నీకు ఏకం ఇచ్చేస్తా.
0: ఆఫర్ ఆల్ ది స్మాల్ చేంజ్ ఆఫ్ వరీస్ అండ్ డిజైర్స్ అన్ టు మీ అండ్ ఐ లవ్ యూ.
1: ఇంత సూక్ష్మంగా కూడాను ప్రబోధిస్తూ వచ్చాడు.
0: గాడ్ టీచర్స్ ఇన్ ఎ వెరీ వెరీ సింపుల్ వే.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈశావాస్యం విదం జగత్, అందరి ఎందు ఉండినటువంటి భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ వన్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అయితే మా కర్తవ్యాలు ఏం చేయాలి?
0: Then what are we to do about our duties?
1: Our duties anta untunnayi kada.
0: We have many duties.
1: Dhaneshana, dhareshana, putrechana, ఇంకా ఎన్నో ఏషియన్ లాంటి
0: We have so many duties and responsibilities, money, wife and children.
1: దీన్ని వదలనక్కర్లేదు.
0: You don't need to give them up.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకో.
0: Do your duty.
1: ఎట్లా?
0: How?
1: నీవు ఒక డ్రామా లోపల ఒక ఫాదర్ యాక్ట్ చేస్తున్నావు.
0: There in a drama you are acting.
1: A father act.
0: The role of a father.
1: నీకు ఒక కొడుకు ఉన్నాడు.
0: You have a son.
1: ఆ కొడుకుకు జబ్బు చేసింది.
0: He falls sick.
1: నీవు బాధపడుతున్నావు.
0: You are feeling sad.
1: కానీ నిజంగా చూస్తే నీవు తండ్రి కాదు.
0: Truly speaking, you are not father.
1: నీకు కొడుకు లేదు.
0: Nor have you a son.
1: వాడు జబ్బుతోనో పట్టం లేదు.
0: He is never sick.
1: నీవు ఏడ్చడమూ లేదు.
0: You don't cry.
1: ఇవన్నీ డ్రామాలో ఒక యాక్టింగ్.
0: It's only acting on the stage.
1: నీవు ఏడ్చే సమయంలో కూడాను నేను పలాని బాయ్ని పలాని స్టాండర్డ్ చదువుతుండేటువంటి వాడిని.
0: Even as you cry on the stage, you know that I am so and so studying such standard class.
1: నా కొడుకు జబ్బు చేశాడు అనే చింతన లోపల కూడాను నా కొడుకు కాదు వీడు పలాని క్లాస్ బాయ్.
0: Even as you cry thinking that your son fell sick, you know pretty well that he's not your son.
1: పైన అంతా కూడాను నీ యొక్క యాక్టింగ్ కరెక్ట్ గా చేసేయి.
0: Act well on this stage.
1: కానీ ఎంత యాక్ట్ చేస్తున్నప్పటికీ నీ పేరు నీవు మర్చటం లేదు.
0: You may act very well, but you are not forgetting your true name.
1: నాగయ్య వచ్చాడు, త్యాగయ్య వేషం వేశాడు.
0: నాగయ్య played the role of త్యాగయ్య.
1: నేనెందు పోదురా పాడుతున్నాడు పాపం.
0: He went on singing.
1: త్యాగయ్య వలె పాడుతున్నాడు.
0: Singing exactly like త్యాగయ్య.
1: కానీ త్యాగయ్య వలె పాడుతున్నప్పటికీ అతను నాగయ్య కానీ త్యాగయ్య కాదు.
0: He may sing like Chagaya, yet he is only Nagaya.
1: ప్రేక్షకులకంత అతనికి కేవలము త్యాగయ్యని.
0: The whole audience will take him as Chagaya.
1: వెనుక్కుపోతాను స్టేజ్ వెనుకపోతే ఏం నాగయ్య చాలా బాగా యాక్ట్ చేశావు అంటారు.
0: The moment he goes back behind the screen, everybody will say, Nagaya, you acted
1: well. పైన నాగయ్యని, స్టేజ్ వెనుకలా నాగయ్యని, పాడేది నాగయ్యనే, యాక్ట్ చేసేది నాగయ్యని.
0: Therefore, on the dais, behind the screen, the one who sings, the one who acts
1: Kaani
0: the same
1: stage names matram, acting matram difference ga
0: untundadi. But there's only change in acting.
1: Adhe vidhamgane.
0: Similarly.
1: Prati vyakti kudanu.
0: Every person.
1: Acting pratyekanga chestunnadu.
0: Is acting separate.
1: Aa stage yokka peru roopanamamu ververiga untunnayi.
0: The stage name and form.
1: Kaani atani nijanamamu atmane.
0: But he's truly speaking his true name.
1: Danini maravakoodadu.
0: One should not forget it.
1: దానిని నిరంతరం కూడా నువ్వు చింతిస్తూ నీవు ఏమి యాక్ట్ అయినా చేయి.
0: థింకింగ్ దట్ యు ఆర్ ఆత్మ, యూ కెన్ యాక్ట్ ఇన్ ది వే యూ వాంట్.
1: ఇది సరి అయినటువంటి జీవితమునకు ఆదర్శవంతము, ఆనందవంతమైనటువంటి.
0: దిస్ మేక్స్ యూ ఎక్స్టాటిక్, బ్లిస్ఫుల్.
1: ఒక్కొక్కరు నేను భగవంతునకు సర్వమును అర్పితం చేశాను, నేను శరణాగతిని పొందాను, కానీ నాకెందుకు ఇంకా ఈ కష్టము తీరలేదు.
0: Some say that I offered everything, sacrificed,
1: naakendukka ee paadukutundu raavatamu.
0: Why that I still have some bad qualities?
1: Nannenduku ee vidhamaina baadalu pettatamu?
0: Why should I be put to suffering?
1: Chakkaga pillalu chaala sookshmanga meeru gurtinchali.
0: Students should understand very well.
1: Nijanga neevu saranagutude ayi unte ee kashtalu neekenduku vastayi?
0: Have you really surrendered?
1: Ee bhavalu neekenduku vastayi?
0: Why do you have
1: ee bhavalu neevu talavane talavavu?
0: You don't entertain such thoughts. నాకు
1: కష్టములు అని విచారించనే విచారించవు.
0: You will not be worried of the difficulties.
1: కనుకని శరణాగతి కాలేదన్నమాట.
0: Means you have not totally surrendered.
1: శరణాగతి అయితేనా ఈ చింతలు నీవు కేర్ చేయవు.
0: Had you surrendered totally, you wouldn't have been bothered of the worry.
1: అదే విధంగానే దైవమే నీలో ఉండినప్పుడు, ఉన్నప్పటికీ దైవం నాలో ఉన్నాడు అనే విశ్వాసం లేనప్పుడే ఈ బాధలన్నీ నిన్ను చుట్టివేస్తాయి.
0: Because you don't have the faith that God is in you are suffering.
1: కానీ మానవుడు పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని తన యొక్క స్థితిగతులను చక్కగా సమయస్ఫూర్తిగా విచారించి అతని రూపనామములు పేరు వేరుగా ఉంటాయి.
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ద కండిషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వి హావ్ వేరీడ్ నేమ్స్ అండ్ ఫామ్స్.
1: భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏ క్రిస్టియన్స్ అంతా చెప్పని, ఏ ముస్లింని చెప్పని, ఏ పర్షియన్స్ చెప్పని, ఏ బుద్ధులు చెప్పని, ఏ హిందువులు చెప్పని, ఎవరు చెప్పినప్పటికీ దైవం ఒక్కడే.
0: నో మ్యాటర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ ఆర్ బుద్ధిస్ ఆర్ హిందూస్, బట్ గాడ్ ఈజ్ వన్.
1: కానీ మనం మన యొక్క సమాజం యొక్క నిబంధనలు, మన యొక్క గుంపుల యొక్క సిద్ధాంతములను మనం పురస్కరించుకుని వేరు వేరు రూపనామములుగా మనం అనుభవిస్తున్నాం.
0: బేసింగ్ ఆన్ అవర్ ఐడియాలజీస్ అండ్ డిఫరెంట్ ఫెయిత్స్ వీ ఫాలో అండ్ అడాప్ట్ we consider
1: diversity.
0: There's only one Brahmin.
1: Ayana vantintlo vanta chestunnadu.
0: He cooks there in the kitchen.
1: ఆయన చేసే పనిని పురస్కరించుకుని అతను వంట బ్రాహ్మణుడు అంటున్నాం.
0: బేసింగ్ ఆన్ ద వర్క్ హీ డస్ వీ కాల్ హిమ్ బ్రాహ్మిన్ కుక్.
1: ఇంకా గుడి లోపల పోయి పూజ చేస్తున్నాడు.
0: అండ్ అనదర్ బ్రాహ్మిన్ ఆఫర్స్ వర్షిప్ ఇన్ సేమ్ బ్రాహ్మిన్ ఆఫర్స్ వర్షిప్ ఇన్ ది టెంపుల్ సేమ్ బ్రాహ్మిన్
1: దేవాలయంలో పోయి పూజ చేస్తున్నాడు.
0: ఓ హీ డస్ వర్షిప్ దేర్ ఇన్ ది టెంపుల్.
1: అతను పూజారి బ్రాహ్మణుడు.
0: అండ్ హీఈస్ ఎ బ్రాహ్మిన్ ప్రీస్ట్.
1: ఎందుకు ఇక్కడ వంట బ్రాహ్మణుడు అని, అక్కడ పూజారి బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణే కాదా? కాదు, ఇక్కడ పని చేస్తున్నటువంటి వంట పని, అక్కడ చేస్తున్న పని పూజ పని.
0: బ్రాహ్మిన్ కుక్ అండ్ బ్రాహ్మిన్ ప్రీస్ట్ ఇట్స్ బేస్డ్ ఆన్ ద వర్క్.
1: ఇక్కడ పూజారి బ్రాహ్మణుడు, అక్కడ వంట బ్రాహ్మణుడు.
0: హియర్ హీస్ ద ప్రీస్ట్, దేర్ హీస్ ద కుక్.
1: మధ్యాహ్నం పోయాడు, పంచాంగం పెట్టుకుని అందరికీ చెప్తున్నాడు.
0: ఇన్ ద ఆఫ్టర్నూన్ హీ వాస్ గోయింగ్ త్రూ ద ఆల్మనాక్.
1: అక్కడ మా పంచాంగ బ్రాహ్మణుడు అంటుంటాం.
0: అండ్ వీ కాల్ హిమ్ పంచాంగ బ్రాహ్మణ్.
1: అదే బ్రాహ్మణ ఆఫీసులు పోయి ఒక అధికారిగా ఉంటాడు.
0: దేర్ హీ గోస్ టు ద ఆఫీస్ అండ్ ఆక్యుపైస్ ద చైర్ ఆఫ్ అథారిటీ.
1: బోస్ బ్రాహ్మణ పియా, మా యొక్క అధికార బ్రాహ్మణ అంటారు.
0: వీ కాల్ హిమ్ బ్రాహ్మిన్ ఆఫీసర్.
1: పనిని పురస్కరించుకుని ఏ పేర్లు వస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ వర్క్ హీ డస్ హీ గెట్స్ ద నేమ్.
1: అదే విధంగా ఈ జగత్ నాటక రంగం నందు వారు వారు నటించినటువంటి నటనలకు, వారి వారు అనుభవించినటువంటి యొక్క పూర్వజన్మ సుకృతాలకు తగినటువంటి పేర్లు అక్కడ వస్తుంటాయి.
0: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్ బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్ అండ్ ద పాస్ట్ మెరిట్ వీ గెట్ దట్ రోల్.
1: నిజముగా ఇవన్నీ భ్రమనే తప్ప సత్యాలు ఒక్కటి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్స్ ఆల్ ఇల్యూషన్, నథింగ్ ఇస్ ట్రూ.
1: మనసు యొక్క ప్రభావమే దీని యొక్క అవస్థలకు మూల కారణం.
0: ద ప్రజెంట్ ప్లైట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్.
1: కనుకనే ఇది కేవలం ఒక భ్రమ అని నీవు తలుచుకుంటే బ్రహ్మ నీకు సాక్షాత్కరిస్తాడు.
0: ద మూమెంట్ యూ ఫీల్ దట్ ఇట్ ఇస్ ఇల్యూషన్ భ్రమ, యూ విల్ హ్యావ్ బ్రహ్మ ద డివైన్.
1: లేక నేనే బ్రహ్మ అనుకుంటే భ్రమ పారిపోతుంది.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ యూఆర్ గాడ్, దిస్ ఇల్యూషన్ విల్ రన్ అవే.
1: ఈ విధంగా తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంతైనా కూడా తమ యొక్క తత్వం అర్థమవుతుంది.
0: ఇఫ్ యు నో యువర్ ఓన్ సెల్ఫ్ యువర్ ట్రూ నేచర్ యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఒక్కటి చిన్న చూడండి, ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికి.
0: ఇట్ షుడ్ బి న్యాచురల్ ఫర్ ద లివింగ్ క్రియేచర్స్ టు గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ బర్త్.
1: సముద్రం నుంచి సూర్యుని యొక్క కాంతి చేత సముద్ర జలమంతా ఆవిరిగా మారిపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ ది హీట్ ఆఫ్ ది సన్ లైట్ ద వాటర్ ఆఫ్ ది ఓషన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ది వేపర్.
1: ఈ ఆవిరిగా మారిపోయినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి యొక్క ఈ ఉప్పు రుచి ఆవిరిలో ఉండదు.
0: అండ్ ది సాల్టిష్ టేస్ట్ ఆర్ ది సెలినిటీ ఇస్ నాట్ దేర్ ఇన్ దట్ వేపర్.
1: అక్కడ మధురంగా మారిపోతుండాలి.
0: ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ది స్వీట్
1: టేస్ట్. ఆ యొక్క ఇది ఆవిరియే మేఘములుగా రూపొందుతుండాలి.
0: ది సేమ్ వాటర్ వేపర్ సెటిల్స్ యాజ్ క్లౌడ్.
1: ఈ మేఘముల పైన చల్లటి గాలి వీచినప్పుడు వర్ష బిందువులు వలె కురుస్తున్నాయి.
0: Added to this, when there is cool breeze, they will come down as rain drops.
1: ఈ వర్ష బిందువులు ఒకదానితో ఒకటి చేరి చిన్న ప్రవాహంగా రూపొంది.
0: All these rain drops run as a flow.
1: ఈ చిన్న చిన్న రూపములన్నీ చేరి పెద్ద రివర్ గా నదిగా ప్రవహిస్తుంది.
0: All these little flows.
1: ఈ పెద్ద నది ఎక్కడపై చేరుతుందది?
0: This mighty river, where does it go?
1: సముద్రాన్ని పోయి చేరుతుండాలి.
0: It merges into ocean.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజం ప్రాణి కోటికి. ఇది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: దిస్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్, టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: ఇంకా రెండవది,
0: ద సెకండ్.
1: ఒక కుమ్మరి ఒక చెరువుకు వెళ్ళాడు, ఒక బండిలో మట్టిని తీసుకుని వచ్చాడు, తన ఇంటి ముందు పోసుకున్నాడు.
0: ఎ పాటర్ వెంట్ టు ఎ లేక్, కలెక్టెడ్ ఆల్ ద మడ్ అండ్ కెప్ట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హౌస్.
1: కానీ ఆ చెరువులో పోయి త్రొగినప్పుడు ఆ చెరువులో గుంత ఏర్పడిపోయింది.
0: యాజ్ హి కలెక్టెడ్ ద మడ్ దేర్ ఇస్ ఎ బిగ్ పిట్ దేర్.
1: తన ఇంటి ముందు పోసుకున్నప్పుడు గుట్టగా రూపొందింది.
0: ద వెరీ సేమ్ మడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హౌస్ షేప్ ఇంటూ
1: బిగ్ గుట్ట మట్టే గుంత మట్టి, గుంత మట్టే గుట్ట మట్టి.
0: దేర్ఫోర్ ద హీప్ ఆఫ్ మడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హౌస్ ఇస్ డగ్ అవుట్ ఆఫ్ ద పిట్ ఓవర్ దేర్.
1: గుంత దిగాలి, గుట్ట ఎక్కాలి.
0: యు హావ్ టు గెట్ ఇన్ టు దట్ పిట్ అండ్ యు హావ్ టు క్లైంబ్ అప్ దిస్ మౌండ్ ఆఫ్.
1: దినదినము పార్ట్స్ ప్లేట్స్ అంతా చేస్తూ చేస్తూ రాగా ఈ గుట్ట కూడా తరిగిపోతూ వచ్చింది.
0: యాజ్ పార్ట్స్ అండ్ ప్లేట్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ దిస్ మడ్.
1: క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి, మధ్యలో వచ్చి పడిపోయినటువంటి ఈ మట్టి అంతా కూడాను క్షీణే పుణ్యే మధ్యలో క్షీణించిపోయింది గుట్ట.
0: ద మడ్ దట్ ఇస్ కలెక్టెడ్ ఓవర్ దేర్ ఇస్ ఎగ్జాస్టెడ్ యాజ్ పాట్స్ అండ్ ప్లేట్స్ ఆర్ మేడ్.
1: పాట్స్ ప్లేట్స్ చేసి తిరిగి దానిని సంస్కరింపజేశాడు.
0: The pots and plates must be refined, must be
1: processed. ఆ పచ్చి పాత్రలో నీళ్లు పోస్తే పగిలిపోతుంది కుండ.
0: On the other hand, if you pour water straight away,
1: దీని
0: it will break.
1: అగ్నిలో వేసి బాగా కాల్చాడు, సంస్కరింపజేశాడు.
0: It must be refined and must be burnt in fire.
1: అగ్నిలో వేసి కాసేటప్పటికీ ఇందులో పోసిన నీళ్లు నిలిచిపోతున్నాయి.
0: As it is burnt in fire, water would remain there.
1: చూసారా, పూర్వం పచ్చిగా ఉండినప్పుడు పోసిన నీరంతా కిందకి పోతున్నాయి.
0: When it was not processed, the water would drain out.
1: పాట్ కూడాను విరిగిపోతుండాలి.
0: And the pot also breaks.
1: సంస్కరింపబడిన తర్వాత ఆ పాత్రలో నీళ్లు నిలిచిపోతున్నాయి.
0: After it is processed and burned,
1: దానిని అనేక రకాలుగా మనం ఉపయోగించుకున్నాము.
0: You make use of it in the way you want.
1: కానీ బావి నుంచి నీరు తెస్తున్నప్పుడు చేయి జారింది, కింద పడిపోయింది.
0: But as you fetch water from the well, you drop it and it falls on the ground.
1: ఆ పడిపోతానే ఆ ముక్కలు మనం తీసుకుపోతామా? లేదు, అక్కడే వదిలిపెట్టిపోతాం.
0: Do you collect those broken pieces? No, you
1: ఆ రోడ్డులో పడిపోయినటువంటి ముక్కల పైన లారీలు, బస్సులు, కార్లు, మనుషులు అన్ని విధాల తొక్కటం చేత తిరిగి కట్టగా అది మట్టిగా తయారైంది.
0: On these broken pieces of this pot, many of the cars and vans also pass by.
1: ఎక్కడ పుట్టినట్టుగా నేగుడనే కోటికి ఈ మట్టి నుంచినే వచ్చింది. మధ్యలో పాటు ప్లేట్ అనేటువంటి రూపాలు ధరించింది. కట్టగలిపటికి వాటి రూపాన్ని కూడా మర్చిపోయింది, తిరిగి మట్టి లేకే పోయి చేరిపోయింది.
0: ఒరిజినలీ ఇట్ ఈస్ మట్ అండ్ ఇట్ ఈస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పాట్ అండ్ ఎ ప్లేట్ అండ్ దెన్ బికేమ్ మట్ అగైన్ ఫైనలీ.
1: కనుకనే తిరిగి పోవుట భక్తుని దీక్షణ. ఎక్కడి నుంచి వచ్చావయ్యా?
0: Where from have you come?
1: నేను ఎక్కడికి పోవాలి?
0: Where should I go?
1: అని ఎవరిని అడగనక్కర్లేదు.
0: You don't need to ask.
1: ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పో.
0: Go to that place where from you have come.
1: Maredu ninne darige bande Madhava. Maredu ninne darige bande Purandadas cheptunnadu. Ninni marchipovadam chetane nenu ee dharaku vachi padipoyinanu.
0: Purandadas said, as I have forgotten you, this is the very same reason.
1: Ninnu marchipokunda unte nenu ikkada puttinde vaadini kaadu. నిన్ను మర్చిపోవటమే ఇక్కడ పుట్టడానికి మూల కారణం.
0: హ్యాడ్ ఐ నాట్ ఫర్గోటెన్ యూ, ఐ వుడ్ హావ్ టేకెన్ బర్త్ అట్ ఆల్.
1: నన్ను పోషించలేవా?
0: కాంట్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ?
1: బెట్టత తుదియల్లి పుట్టిద వృక్షకే, బెట్టత తుదియల్లి పుట్టిద వృక్షకే. కొండపై భాగంలో ఒక రాతిపైన పుట్టినటువంటి ఒక చెట్టుకు కట్టేయను కట్టి నీరిదర్యారో, దానికి కట్టగట్టి నీళ్లు పెట్టి దాన్ని కాపాడించిన వాడు ఎవరు?
0: ఏ ప్లాంట్ దట్ హ్యాస్ గ్రోన్ ఆన్ ద మౌంటైన్ టాప్ ద బేర్ రాక్, హూ వాటర్డ్ ఇట్?
1: అంతా నీవే పోషించావు.
0: యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దట్.
1: మన కంపౌండ్ ఒక మొక్క పెట్టి కావలసినంత ఎరువు వేసి నిత్యము నీరు పోస్తుంది, అది పెరగదు. కానీ కొండపైన పుట్టినటువంటి చెట్టు రాతిపైనే వేర్లంతా ఉన్నాయి, కానీ ఎంత సుక్షేమంగా పెరుగుతూ ఉంటుండాలి, అది భగవంతుని యొక్క.
0: వేర్ ఇస్ ఎ ప్లాంట్ ఇన్ అవర్ బ్యాక్ యార్డ్, దో ఇట్ ఈస్ వాటర్డ్ అండ్ మెన్యూర్డ్, ఇట్ విల్ నాట్ గ్రో. ఆన్ ద అదర్ హ్యాండ్ ఎ ప్లాంట్ ఆన్ ద మౌంటైన్ టాప్ గ్రోస్ వెల్.
1: నెమెనిగే చిత్రబండి యారో. స్వామి, ఈ నెమలికి ఇన్ని రంగులు వేసిన వారు ఎవరు?
0: Who painted different colors to this peacock?
1: Pavala dalatage kempittaryaro, pachchani chilukaku yarrani moothi pettavu, enta andanga untundali.
0: Green parrot has got the red beak, who made it?
1: Idi evaru vesari paint?
0: Who painted that way?
1: Anta nide,
0: everything you only.

0: வாரி எனக்கு நீ நிறுவதனுக்க நான் யாக்கே படவா நான் யாக்கே. நீ எதுக்கு பீடவாடன் அவுத்தான்?
1: How can I be poor?
0: ஸ்ரீநிதி ஹரி, ஓ ஸ்ரீநிதி, నీవు నా ప్రక్కలో ఉన్నంత వరకు నేనెందుకు పడవ పిచ్చివాడిని అవుతాను లేకపోతే బీదవాడిని అవుతాను?
1: యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ వెల్త్, యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ వెల్త్ వెన్ యు ఆర్ బై మై సైడ్, హౌ కెన్ ఐ బి పూర్? నో,
0: విద్య హేళువవ నీనే, బుద్ధి కలిసువవ నీనే. నాకు విద్య చెప్పేవాడు నీవే, నాకు బుద్ధి చెప్పేవాడు నీవే. ఉద్ధార కాజనక స్వామి నీవి,
1: యు టీచ్ మీ, యు ఆల్సో కరెక్ట్ మీ, యు ఆర్ మై టీచర్.
0: బుద్ధి చెప్పేవాడు,
1: యు ఆల్సో ఉద్ధారం
0: చేసేవాడు,
1: యు ఆల్సో టీచ్ మీ, యు ఆల్సో రిడీమ్ మై లైఫ్.
0: పెట్టిగేయొళగిరువ స్వామి, పెట్టిగేయొళగిరువ అష్టాభరణ నీనే. శ్రేష్టమూర్తి స్వామి నీ నిరువదనక, పెట్టిలో పెట్టినటువంటి అష్టాభరణాలంతా నీవిచ్చినవే.
1: ఆల్ ది జ్యువెలరీ దేర్ అండ్ ఐరన్ సేఫ్ ఆర్ యువర్ గిఫ్ట్స్.

0: ఆకాశం వచ్చి నా తలపైన కూలినా నేను భయపడను.
1: Even the entire sky falls on my head, nothing is going to happen.
0: Annitiki nee unnavu,
1: you are there behind me.
0: Mudu sri purandara vitala nee vidhamele neevu na ventane jantane intane kantane untundaga naakenduki bhayam.
1: When you are with me, around me, in me, above me, everywhere, why should I be afraid of anything?
0: కనుక నేను ఎక్కడా పోనక్కర్లేదు.
1: ఐ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: నీవే నా వెంట ఉన్నావు అనేటువంటి విశ్వాసం రావాలి.
1: ఐ షుడ్ హ్యావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్ దట్ యు ఆర్ విత్ మీ ఆల్వేస్.
0: ఆ విశ్వాసం ఉన్నటువంటి వానికి ఎట్టి భయము ఉండదు.
1: ద వన్ విత్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్
0: ఎట్టి కొరత ఉండదు.
1: దేర్ నో షార్టేజ్ ఆఫ్ డర్త్.
0: ఏ విధమైనటువంటి బీదరికము రాదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ, నథింగ్ వాట్స్ ఎవర్.
0: నిరంతరము ఎందుకంటే శ్రీనిధి, శ్రీనిధి అయినటువంటి నీవే నా నిధిగా ఉంటుండగా నాకేం భయం.
1: When God, the very embodiment of wealth, is by your side, why should you be afraid of anything?
0: కనుక అన్ని నీవే చేస్తున్నావు.
1: యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్.
0: నేను ఒక ఆట బొమ్మను.
1: ఐఎమ్ ఓన్లీ పపెట్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: ఈ విధంగా మనం ఎంచుకొని మన కర్తవ్యాన్ని మనం పూర్తిగా నిర్వర్తించుకుంటూ పోవాలి.
1: ఇన్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ దిస్ యూ హ్యావ్ టు డిశ్చార్జ్ యువర్
0: అంత దైవమే ఇస్తున్నాడని అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నెవర్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ గాడ్ ఇస్
0: డూయింగ్ ఎవ్రీథింగ్. సూర్యుడు నా ఇంటిలో ప్రవేశించలేదే అని మనం విచారించినప్పుడు ఎంత బుద్ధి తక్కువ.
1: How foolish you are if you think that sun has not set in there while sun's light is
0: available all over. He
1: is there taking
0: కానీ నా ఇంటిలో ఎందుకు రావటం లేదు.
1: How is that I don't find him at my residence?
0: అప్పుడు సూర్యుడు కూడా పక్కన నవ్వాడట.
1: And sun also smiled at one instant.
0: ఓ పిచ్చి మానవా,
1: ఓ మ్యాడ్‌క్యాప్.
0: అహంకార మమకారం అనేటువంటి ఒక గోడలు కట్టుకున్నావు.
1: యూ హ్యావ్ బిల్ట్ ద వాల్స్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్.
0: అభిమానం అనేటువంటి కప్పును వేసుకున్నావు.
1: యూ హ్యావ్ గాట్ ద రూఫ్ ఆఫ్ పొసెసివ్నెస్. దెన్ హౌ కెన్ ఐ కమ్ ఇన్?
0: నీవు అభిమాన అహంకారం అనేటువంటి గోడలు కొట్టివే.
1: కట్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
0: నీ మమకారం అనేటువంటి టాపును తీసివేయి.
1: అండ్ రిమూవ్ ద టాప్ ఆఫ్ అటాచ్మెంట్.
0: సీదా నేను లోపల వచ్చి ఉంటాను.
1: అండ్ ఐ విల్ కమ్ దేర్.
0: నీ పిలువనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఇన్వైట్ మీ.
0: నీవు నాకు ఆహ్వానం పంపనక్కర్లేదు.
1: ఇన్విటేషన్ ఇస్ నాట్ నెసెసరీ.
0: నన్ను నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు ప్రే.
0: ఇస్ ఇట్ మై డ్యూటీ? ఐ విల్ కమ్.
1: ఇస్ మై డ్యూటీ? ఐ విల్ కమ్.
0: నేను తప్పక వస్తాను.
1: ఐ విల్ సర్టన్లీ కమ్.
0: అదే విధంగానే భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు.
1: God is there.
0: కానీ రాలేదే అనుకుంటున్నావు.
1: Yet you feel.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈ అహంకార మమకారం అనుకుంటే ఒక దేహాభిమానం ఎక్కువగా పెట్టుకున్నావు.
1: You got this body attachment of ego.
0: ఇంకా మమకారం అనేటువంటిది పెద్ద టాపును వేసుకున్నావు.
1: And there is this possessiveness attachment.
0: భగవంతుని లోపలనే బంధించినావు.
1: God is there inside. You have binded him over there.
0: ఇంకా భగవంతుడు నీకు ఎట్లా కనిపిస్తాడు?
1: Then how do you see?
0: నీలోనే ఉన్నాడు.
1: He is in you.
0: కానీ కనిపించడు. లనివను నాకు అభయమివ్వక నిన్ను విడువను శ్రీరామ అడుగుదట కదలనివను. నిన్ను ఒక్క అడుగైనా ముందుకు నేను పోనివను.
1: ఐ విల్ నాట్ అలవ్ యూ టు స్టెప్ ఫార్వర్డ్.
0: గట్టిగా పట్టుకున్నాడు.
1: ఐ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ యూ.
0: ఎట్ట నన్ను వదిలిపెట్టిపోతావు?
1: హౌ కెన్ యూ డ్రాప్ మీ అండ్ గో?
0: పిచ్చివాడా, నేను బయట ఉంటే కదా వదిలిపెట్టిపోవటము, లోపలనే ఉన్నాను.
1: ఐఎమ్ నాట్ అవుట్ సైడ్, ఐఎమ్ ఇన్ సైడ్ యూ.
0: నీ ఎందే ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ యూ.
0: నీవు నేనుగానే ఉన్నాను.
1: And I,
0: నేను నీవుగానే ఉన్నావు.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: కనుక నన్ను వదిలిపెట్టిపోవటం అనేటువంటి ఎక్కడ, అది నీ భ్రాంతి అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఇల్యూషన్ దట్ యు ఆర్ జస్ట్ అవే.
0: భగవంతుడు ఎవరిని వదలటం లేదు.
1: గాడ్ ఈస్ నాట్ లీవింగ్ ఎనీబడి.
0: ఎక్కడా పోవటం లేదు.
1: ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్.
0: ఉన్న చోటే ఉన్నాడు.
1: హీఈస్ వెరీ హ్యాపీ.
0: సర్వత్రా తానే ఉన్నాడు.
1: హీఈస్ ఎవ్రీవేర్.
0: అదే మొన్న కూడా ఒకతూరు చెప్పాను నీకు.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే,
0: వేయబోవన్ని తలుపు. జీవుడు, అయ్యో నేను ఒంటరిగా ఉంటున్నాని, ఎవరైనా వచ్చి ఇందులో ప్రవేశిస్తారు ఏమో అని లోపల నుంచి ఒక విధమైన జీవభ్రాంతి అనేటువంటిది. వేయబోవన్ని తలుపు, తలుపు వేసుకో అంటుండాది జీవుడు.
1: ద ఇండివిజువల్ సోల్ ఇన్ ఎ డెస్పరేట్ ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్ అండ్ సాలిట్యూడ్ ఈజ్ అబౌట్ టు క్లోజ్ ద డోర్.
0: భగవంతుడు చెప్తున్నాడు, తీయమంటూ పిలుపు.
1: But God tells you, open the doors.
0: Jeevudenduko navugolupu.
1: And it's the individual spirit that smiles.
0: Vishwamanta pranavibhuni mandiramaina.
1: When the entire universe is the temple of God.
0: Vishwamanta pranavibhuni mandiramaina.
1: When the whole world is the temple of God. Where is the main door?
0: ఎక్కడ చూసినా మందిరమే ఉంటుంటే విశ్వమంతా మందిరమేగా ఉంటున్నప్పుడు ఇంక వీధి వాకిలి ఎందుకు?
1: When the whole world is the temple.
0: వేరే ఏదైనా ఇంకొక ప్రదేశం ఉంటే దానికి వీధి వాకిలి పెట్టుకోవచ్చు.
1: If it is separate, you
0: can have a main
1: door. There is no place
0: for it. There is no place for it.
1: Then why main door?
0: అప్పుడు చెప్తున్నాడు జీవాత్మని.

0: ఓ ఇండివిజువల్ యూ విల్ ఎక్స్పీరియన్స్ వెరీ హెవెన్ ఓవర్ దేర్ దట్ ఇస్ ద మెయిన్ డోర్
1: ఏయబోవని తలుపు తీయమంటూ పిలుపు
2: ఈ తలుపు పిలుపు రెండింటికి మధ్యలో ఉంటుండాలి ఈ సందేహము
0: తలుపు ద డోర్ పిలుపు ద కాల్ దేర్ యు ఫైండ్ ద డౌట్
2: ఏయబోమనేటువంటిది జీవుడు తీయమనేటువంటిది దేవుడు
0: ఇట్ ఇస్ ది ఇండివిజువల్ సోల్ దట్ క్లోజెస్ హిస్ గాడ్ హూ వాంట్స్ టు ఓపెన్
2: కదిలేటువంటిది జీవుడు నిలిచేటువంటి వాడు దేవుడు
0: ద వన్ దట్ వేవర్స్ ఇస్ ది ఇండివిజువల్ ద వన్ హూ స్టడీస్
2: కదలనటువంటి వాడే దేవుడు
0: గాడ్ ఇస్ స్టడీ
2: కదిలేవాడే జీవు
0: ద వన్ హూ వేవర్స్ ఇస్ ఇండివిజువల్
2: ఒక పిట్ట లేత కొమ్మ పైన వాలినప్పుడు కొమ్మ అటు ఇటు అటు ఇటు ఊగుతుంది
0: యాజ్ ద బర్డ్ రెస్ట్ ఆన్ ఎ బ్రాంచ్ ద బ్రాంచ్ మూవ్
2: కానీ ఆ చిన్న పిట్ట కూడా భయపడదు
0: ఈవెన్ దట్ లిటిల్ బర్డ్ ఇస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్
2: ఎందుకంటే నేను కొమ్మను ఆధారం చేసుకోలేదు
0: బికాస్ ఐ డోంట్ రిలై ఆన్ ద బ్రాంచ్
2: నా రెక్కలను నేను ఆధారం చేసుకున్నాను
0: ఐ డిపెండ్ ఆన్ మై ఓన్ వింగ్స్
2: ఒక పిట్టకున్నటువంటి ఒక తన రెక్కలపైన విశ్వాసం ఈనాడు మనిషికి లేకుండా పోతుందా
0: మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్
2: కష్టమో ఏకించిత్ బాధనో ఏకించిత్ విచారమో వచ్చేటప్పటికి అదిరిపోతున్నాడు ఈ మనిషి
0: మ్యాన్ ఈజ్ కంప్లీట్లీ వరీడ్ గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ బికాస్ ఆఫ్ స్లైటెస్ట్ రీజన్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ వర్
2: పిరికి మనిషి పిరికి మనిషి
0: హీఈస్ ఎ కవర్డ్
2: అలాంటి పిరికి మనిషిని మనం కాకూడదు
0: యు షుడ్ నెవర్ బి కవర్డ్
2: మనం ధైర్య సాహసాలు కలిగినటువంటి ఒక దైవ చింతనతో కూడినటువంటి హృదయం కలవాడు కావాలి
0: థింకింగ్ ఆఫ్ గాడ్ యూ షుడ్ బి కరేజియస్ ద వన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్
2: భుజబలము బుద్ధిబలం కాదు నీకు ముఖ్యం కావాల్సింది
0: ఇట్ ఈస్ నాట్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్
2: దైవ బలము ధర్మ బలము రెండు కావాలి
0: యూ నీడ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ రైచువస్ కాండక్ట్
2: నీకు చెప్పాను భుజబలంబు గొప్ప దైవ బలము లేక దాసుడగును
0: With all the physical strength and intelligence, if we don't have strength of God, you become a slave.
2: Karnudantati vaadu kadapati kemaye.
0: What happened to that mighty Karna at the end?
2: Yanta bhujabalamu buddhibalamu.
0: He's so strong and intelligent.
2: Satyam cheppalante Arjunudu kante goppa vaadu Karnudu.
0: Truly speaking, Karna is greater than Arjuna.
2: Suryuni yokka prasadamu.
0: He is the gift of Lord Sun.
2: Alanti కర్ణుడికి కట్టగలపటికి భుజబలం బుద్ధిబలం పైన ఆధారపడ్డాడు దుర్యోధన దుశ్శాసనాదుల పైన ఆధారపడ్డాడు
0: కర్ణ డిపెండెడ్ ఆన్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలెక్ట్ దుర్యోధన అండ్ దుశ్శాసన
2: కృష్ణుడు దగ్గరే ఉంటున్నప్పటికీ దైవమును ఆశ్రయించలేదు
0: దో కృష్ణ ఇస్ క్లోజ్ బై
2: ఎందుకు అభిమానము అభిమానము
0: ద రీజన్ ఇస్ దిస్
2: స్వయంవరం సమయమునందు
0: అట్ ది టైమ్
2: ద్రౌపది స్వయంవరం జరుగుతుండాలి
0: అట్ ది టైమ్ ఆఫ్ స్వయంవర్ ఆఫ్ ద్రౌపది
2: కానీ కర్ణుడు చాలా గొప్ప విలువిద్యలో ప్రవీణుడు
0: కర్ణ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ
2: అతను వెళ్ళాడు అక్కడ
0: హి వెంట్ దేర్
2: తెరమరగ ఉండినటువంటి ద్రౌపది చెప్పింది క్షత్రియుడైనా కావాలి లేక మహారాజైనా కావాలి వాడు మాత్రమే ఈ మత్స్యంత్రాన్ని కట్టడానికి కొట్టడానికి అర్హుడవుతాడని
0: ద్రౌపది సెడ్ హీ మస్ట్ బి గ్రేట్ వారియర్ ద వన్ ఆఫ్ కరేజ్ He must be born as a kshatriya who deserves, who is fit enough
2: Poyyadu.
0: to hit this machayantra.
2: Yantranni cheta pattukunnadu. Ee maata vinatappudike avamananga tirigi enikku vachadu.
0: He went there is about to hit it with all the bow and arrow, but he returned in
2: aa paristhitilo atanu Sutani kumarudu.
0: At that time he was the son of
2: Rajendruni koduku anaga emi గుర్రాలు కాపలా చేసేటువంటి వాడిని కొడుకు అని చాక్కోవటం చేత
0: అట్ ద టైమ్ హ్యాపెన్ టు బి ది సన్ ఆఫ్ ద పర్సన్ హు టేక్స్ కేర్ ఆఫ్ కనుక
2: క్షత్రియుడు కాదనుకున్నారు
0: సో హి థాట్ దట్ హి ఇస్ నాట్ క్షత్రియ బై బర్త్
2: ఇంకా రాజు కాదు
0: ఇస్ నాట్ ఎ కింగ్ ఐదా
2: రెండింటికి అర్హత లేదు
0: సో హి హస్ నో క్వాలిఫికేషన్ హి హస్ కెపాసిటీ
2: కనుక వెనక్కి పోతున్నప్పుడు దుర్యోధనుడు పిలిచాడు
0: యాజ్ హి వాస్ రిటర్నింగ్ దుర్యోధన సమన్
2: తదేవ లగ్నం సృజనం తదేవ తాళాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవం ఈ విధంగా చక్కగా ఆరోగ్యం చేసి ఆనందంగా తన యొక్క అంగరాజ్యానికి అధిపతిగా చేశాడు
0: అండ్ దెన్ దుర్యోధన కరోనేటెడ్ కర్ణ యాజ్ ద కింగ్ ఆఫ్ అంగరాజ్య
2: దాని వల్ల ఆ అభిమానం చేతనే దుర్యోధనుడు చెడ్డవాడని తెలిసి కూడాను అతనికి దాసుడైపోయాడు
0: బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ దో దుర్యోధన ఇస్
2: బ్యాక్ అభిమానం అనేటువంటి ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా మనం ధిక్కరించవలసింది
0: అండర్ ఎనీ
2: చెడ్డవాడు చెడ్డవాడే
0: యూ షుడ్ కాల్ ఎస్పేడ్ ఇస్
2: నాకు ఈ రాజ్యమేనా అక్కర్లేదు కానీ ఇలాంటి చెడ్డవాడితో నేను చేరకూడదు
0: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్ బట్ ఐ కెనాట్ బి ఇన్ ద కంపెనీ ఆఫ్
2: మీరు సహాయం నాకెందుకు
0: ఐ డోంట్ వాంట్ యువర్ హెల్ప్
2: సర్వులకు చేసే సహాయం భగవంతుడు తానే చేస్తాడు
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ హెల్ప్స్ ఎవ్రీవన్
2: ఆ త్యాగం లేకపోయింది కర్ణుడు
0: Karna has no spirit of sacrifice.
2: Rajyam pattabhishekam chesadu kadani lungipoyadu.
0: Because he was made a king, he submitted himself to Duryodhana.
2: Dushta chetushtayam lopulu okkadaipoyadu.
0: He was one among the four wicked.
2: Duryodhana, Dushyasana, Shakuni, Karnudu. Ee naluguruto kuda cheripoyadu.
0: He was one among the four wicked people, Duryodhana, Dushyasana, Shakuni.
2: Kani ee satyam Draupadi purvame telusindi.
0: But this truth is very well known to Draupadi even before.
2: కుంతీ దేవి కుమారుడే,
0: దట్ ఈస్ వెరీ సన్ ఆఫ్ కుంతి,
2: అతను నా ఆరవ భర్త అనేటువంటిది ఆమెకు ముందుగా తెలుసు.
0: షీ నోస్ ప్రిటీ వెల్ దట్ కర్ణ ఈస్ హర్ సిక్స్త్ హస్బెండ్.
2: ధర్మరాజుని కంటే చేస్తాడు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ హెల్ప్స్ ఎవ్రీవన్.
2: ఆ త్యాగం లేకపోయింది కర్ణుడు.
0: కర్ణ హాస్ నో స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
2: రాజ్యం పట్టాభిషేకం చేశాడు కదా అని లొంగిపోయాడు.
0: బికాస్ హీ

0: pretty well that Karna is her sixth husband.
1: Dharmarajun kante goppavadu.
0: That he is greater than Dharmaja.
1: Peddavadu.
0: He is also elder to him.
1: Kani ఆమెకు సర్వధర్మ స్వరూపిణి ఈ ద్రౌపది.
0: ద్రౌపది ఇస్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
1: కానీ అనేక మంది లోకులు కాకులు.
0: బట్ ది పీపుల్ ఆర్ క్రోస్ యాస్ యు నో.
1: 5 మంది భర్తలుంటే ఎట్లా వ్యూ ఆమె పతివ్రత అంటావు?
0: హౌ కెన్ యు కాల్ హర్ పతివ్రత ది వుమన్ ఆఫ్ చెస్ట్ టుడే.
1: కానీ ప్రపంచం తలచినట్టుగా 5 మంది పురుషులు కాదు ఆమె భర్తలు.
0: దేర్ నాట్ యాక్చువల్లీ 5 మెన్.
1: పంచభూతములే ఆమె యొక్క ప్రాణములు రక్షించి పంచనాథులు అని.
0: దే ఆర్ 5 ఎలిమెంట్స్. And they protected her, they have taken care of her.
1: ఒకానొక సమయం లోపల ఎవరు ఈ లోకంలో గొప్ప పతివ్రత, రుక్మిణియా, సత్యభామన, లేకపోతే జాంబవతియా, ఇంకెవరు అని ప్రశ్న వచ్చింది.
0: At one time there is a question, who is greatest among all the women, Rukmini or Satyabhama or Jambavati?
1: కటి జవాబు చెప్పాడు ఆ సభలోపల కృష్ణుడు.
0: There in the public court, Krishna gave one answer, perfect answer.
1: పతుల పలు మాటలకు ఎదురు చెప్పంగపోక.
0: Husbands may thousand and odd things, but she would not oppose them.
1: Vari sevalu cheyaga teeradanaka.
0: To serve them, she will never say, I don't have time.
1: Tanakununna daniche trupti ganuchunundu.
0: She is satisfied with the lot on hand.
1: Draupadi ki saati e pativratayu ledu.
0: None would ever equal to Draupadi.
1: ఈ మూడు గుణములు ఆమె ఎందుకున్నాడు.
0: దీస్ త్రీ గ్రేట్ క్వాలిటీ.
1: అందువల్లనే అంత క్షమా గుణం కలిగినటువంటిది ద్రౌపది.
0: ద్రౌపది హెస్ గోట్ ఆల్ దట్ ఫర్ బేరెన్స్.
1: అశ్వత్థామ వచ్చి
0: అశ్వత్థామాకే
1: నిద్రపోతున్నటువంటి కుమారుణ్ణు 5 మందిని గొంతులు కోసుకొని వచ్చేసేసాడు.
0: యాక్చువల్లీ హీ బిహీటెడ్ ఆల్ ది 5 సన్స్ వైల్ దే వర్ ఫాస్ట్ అస్లీప్.
1: పోయి చూచింది ద్రౌపది.
0: ద్రౌపది వెంట సా
1: గుండె పగిలిపోయింది.
0: షీ కుడ్ నాట్ బేర్ హర్.
1: 5 మంది పుత్రులు గొంతులంతా వేడిగా ఉంది, దేహములంతా వేరిగా ఉంటుంది.
0: ఆల్ 5 సన్స్ దే వర్ బిహెడెడ్, ద హెడ్స్ ఆన్ వన్ సైడ్, ద బాడీ ఓవర్ దేర్.
1: పట్టలేని దుఃఖంతో అర్జున్ దగ్గరికి పరిగెత్తి వచ్చింది.
0: షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీఫ్ అండ్ షీ అప్రోచ్డ్
1: ఈ పని చేసింది ఆ బ్రాహ్మణుడు, మా దుర్మార్గుడు వాడిని పట్టి తీసుకుని వస్తారని చెప్పాడు.
0: దట్ వికెడ్ బ్రాహ్మిన్ మస్ట్ హావ్ యాక్టెడ్, ఐ విల్ సర్టన్లీ బ్రింగ్ హిమ్ హియర్.
1: బ్రాహ్మణ ఈ పని చేయవలసింది.
0: ఇస్ ఇట్ ప్రాపర్ ఫర్ ద బ్రాహ్మిన్ టు డూ దాట్?
1: గురుపుత్రుడ ఈ పని చేయవలసింది.
0: షుడ్ ఎ సన్ ఆఫ్ ఎ ప్రిసెప్టర్ డూ దట్ లైక్ దాట్
1: అని పట్టుకుని తెచ్చాడు.
0: అండ్ హీ వాస్ బ్రాట్.
1: వస్తే ఎంత క్షమాగుణమో చక్కగా అందరూ కూడా గుర్తించాలి. ఈ క్షమాగుణాన్ని మనం తప్పక మనం జీవితంలో పెట్టుకోవాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ కీప్ ఇన్ వ్యూ దిస్ క్వాలిటీ, నోబుల్ క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్.
1: ఆమె అశ్వత్థామ చూసేటప్పటికి పరిగెత్తిపోయి పాదాలపైన పడింది.
0: షీ వెంట్ ఇమీడియట్లీ ర్యాన్ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ అశ్వత్థామ.
1: ఏమని కోరుతుంటుండాలి ఆమె?
0: వాట్ ఈస్ షీ వాస్ ఆస్కింగ్ ఫర్?
1: పరగం మా మగవరలందరూ బాణ ప్రయోగోప సంహరణ ద్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
0: You will certainly understand that all my 5 husbands have learnt this expertise of archery from Dronacharya.
1: Putrakritinunna dronudavu nee chittambulo lesamu karuna sangamuleka shishya sutulan khandimpagam paadiya swami shishya sutulan khandimpaga paadiya.
0: You are the son of the Dronacharya. Is it proper on your part to kill the disciples, the students of your father Dronacharya?
1: Ante kaadu udrekambunararu.
0: They have not come and attacked you.
1: Shastradharulai yuddhavanin leru.
0: They are not there on the battlefield with all the weapons.
1: Kinchi drohambunu neeku cheyaru.
0: They have not done anything wrong to you.
1: Balochekammuto chikatin భద్రాసక్తుల సంహరింప అకటా నీ చేతులెట్లాడెనో అకటా నీ చేతులెట్లాడెనో.
0: వైల్ దే ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ ద పిచ్ డార్క్ మిడ్ నైట్ హౌ కుడ్ యూ డూ దాట్?
1: చూచాడు భీముడు.
0: భీమా సో దే
1: పట్టలేని కోపంతో ఉట్టి దుమికాడు.
0: హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ యాంగర్ అండ్ ఫ్యూరీ. జంప్
1: కొడుకుల బట్టి చంపనని కోపమునందు బాలమాతకు విడుమ్మటంతు చెప్పిడిది వెర్రిది ద్రౌపది.
0: ఈ సెడ్ ఓ ద్రౌపది
1: పోయినారని ద్రౌపదికి పిచ్చి పట్టిపోయింది.
0: ద్రౌపది హస్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ద లాస్ ఇన్ ద డెత్ ఆఫ్ హర్ సన్.
1: లేకపోతే ఈ దుర్మార్గుడు ఈ పాపుడైనటువంటి బ్రాహ్మణ పాదం పట్టటమా?
0: వై షుడ్ షీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ దిస్ బ్రాహ్మణ్, ద వికెడ్ మ్యాన్ హూ కిల్డ్ ది

0: Drop it,
1: give leave. No, pitikiti potunan chiram, binam chases the suited in there. Now, pitikitone one talent, brother Jesus.
0: Leave me with this strong fist, I will attack him and kill him there and then itself.
1: Manchi shanti vachanal cheptindi.
0: She said peacefully, with all the patience.
1: Arjuna kudanu, na yokka mata tappipothundi.
0: Arjuna said, I don't want to break my promise.
1: Kabatti veeni chaminchadaniki veelu kaadu.
0: So it's not possible to forgive him.
1: Appudu ame chakkaga భగవంతుని కృష్ణుని ధ్యానించింది.
0: దెన్ షీ ప్రేయ్డ్ టు కృష్ణ.
1: దీనికి ఉపాయ మార్గం చెప్పింది.
0: అండ్ దేర్ ఇస్ ఎ డివైస్ ప్లాన్.

0: శశ్వత్కీర్తి వెరుంగబుచ్చుకొని పాశవ్రాత బంధములన్ విశ్వాసమున నూక్షి ద్రొబ్బు శిబిరోర్ విభాగము బాసిపో. వెరచినవాణి,
1: ద వన్ హూ ఇస్ అఫ్రైడ్ ఆఫ్,
0: వెరచినవాణి,
1: ద వన్ హూ ఇస్ ఫియర్ స్ట్రిక్,
0: దైన్యమున వెదురు నొందిన వాణి,
1: ద వన్ హూ లాస్ట్ ఆల్ ది కరేజ్,
0: నిద్రమై మరచిన వాణి,
1: ద వన్ హూ ఇస్ ఫాస్ట్ అసలీప్,
0: సౌఖ్యముగా మధ్యము ద్రావిన వాణి,
1: ద వన్ హూ ఇస్ హైలీ ఇంటాక్సికేటెడ్,
0: పరచిన వాణి,
1: ద వన్ హూ ఇస్ స్లీపింగ్,
0: సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచిన వాణి,
1: ద వన్ విత్ పయస్ మైండ్, ద వన్ హూ షౌట్స్ ఫర్ ప్రొటెక్షన్,
0: కామినుల చంపుట ధర్మము కాదు ఫల్గునా, ఫల్గునా చంపుట ధర్మము కాదు ఫల్గునా.
1: అండ్ విమెన్, ఇట్ ఇస్ నాట్ ధర్మ టు కిల్ దీస్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
0: మన చేతికి చిక్కినాడు కదా అని అతని ముక్కలు చేయటం మంచిది కాదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్,
0: ఇట్ ఇస్ మన క్షత్రియ ధర్మంకే విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ ఇస్ అగైన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్షత్రియ.
0: నా కొడుకును చంపినది నాకెంత బాధగా ఉంటాదు, ఆ అశ్వత్థామను చంపితే అతని తల్లి కూడా నావలే బాధపడుతుంది కదా.
1: As I feel so sad for the death of my son, so also the mother of Ashwatthama.
0: మరణించిన వారెట్టైనా నా కుమారులు మరణించారు.
1: Those people who are dead and gone will not come back.
0: ఇంకా ఏ విధము చేసి ఏ కార్యంలో ప్రవేశించినా నా కొడుకులు తిరిగి రారు.
1: Whatever may be, I cannot bring back, resurrect
0: my son. మరొక తల్లిని ఎందుకు బాధ పెట్టాలి, నీవు ఆపండి అని చెప్పింది.
1: Why should I make another mother suffer? Leave him there.
0: ద్రౌపది యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఈ క్షమా గుణమే ఆ పాండవులందరినీ కట్ట కడపటి వరకు రక్షించి పోషించి కీర్తి మర్యాదలతో పల జగత్తుకు వ్యాప్తి గాపింపజేసింది ద్రౌపది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది నోబ్లెస్ట్ క్వాలిటీ ఆఫ్ ది ఫర్గివ్నెస్ ఆఫ్ ద్రౌపది దట్ బ్రాట్ ద నేమ్ అండ్ రెప్యుటేషన్ టు ఆల్ పాండవస్.
0: కనుకనే ద్రౌపది ఆ ఇంటిని పద్ధతిని ఇల్లాల యొక్క గుణములో పైన ఆధారపడి ఉంటుంటాడు.
1: Everything depends upon the housewife, the respect and the
0: that
1: dignity of the family.
0: Kudanu chama gunanni penchukovali.
1: Every woman should develop this quality.
0: Penchukovali kaani stree ki chaala pradhanamainatundi gunam.
1: Men also should have, but for women it's more important.
0: Aa chama gunamto entaina kuda sadhinchavachunu.
1: With this spirit of forgiveness.
0: Chama guname daiva gunamu.
1: This quality, noble quality of forgiveness is divine.
0: Oppa daivam yokka gift idi.
1: It is highest God's gift.
0: రాములంతటి వాడు రమణ సీతను బాసి పాములనే వలి ఏడ్చెనన్న.
1: రామ హావింగ్ లెఫ్ట్ సీత, హీ స్టార్టెడ్ క్రైయింగ్ బికాజ్ ఆఫ్ హర్.
0: ఏ తీరు ఎవరు చెప్పగలరు, అనుభవించుట సిద్ధమన్న.
1: వాట్ డే, వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ ఇస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ యూ, యు ఆర్ బౌండ్ టు సఫర్.
0: పాండవులు ఆకులలుములు మేసి అడవి పాలైపోయిరన్న.
1: ఇన్ దోస్ డేస్ పాండవస్ వెంట్ టు ద ఫారెస్ట్ ఈటింగ్ ద ట్యూబర్స్ అండ్ ద లీవ్స్.
0: ఎవరు ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా అనుభవించాలో అది చెప్పడానికి వీలు కాదు.
1: వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వేర్ అండ్ హౌ, హూ కెన్ డిసైడ్.
0: కనుకనే జరగవలసింది జరుగుతుంది.
1: వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్.
0: ఇదంతా కూడా దైవ సంకల్పమే.
1: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద విల్ ఆఫ్ గాడ్.
0: మంచి జరిగింది, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: ఇఫ్ గుడ్ హ్యాపెన్స్, టేక్ ఇట్.
0: బ్యాడ్ జరిగింది, ఇట్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: బ్యాడ్ ఆల్సో గుడ్ ఫర్ మీ.
0: రెండు కూడా మన మంచి కోసమే తలుచుకోవటమే. ఇది ఉత్తమమైనటువంటి ఒక బ్రహ్మతత్వం.
1: ద నోబ్లెస్ట్ way towards divinity is to consider with equanimity.
0: Pavitramaina vishalamainatundi anantamaina amrutamainatundi ee bhavam manlo undinappudu anta manaku vijayame vijayame vijayame.
1: When we develop that sacred nectar and immortal eternal true principle of this vastness, broad mindedness, you are bound to be successful.
0: Sayapradanga jarigipothundi,
1: everything will be successful in all your endeavors.
0: Govinda Krishna jai గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై.

अहम भोजनैव अहम भोजनैव न भोज्यम् न भोग्यम्।

0: I am not punyam, any meritorious deed, nor am I a sin. There is no happiness and there is no sorrow. There is no friend and there is no enemy. I am the food, the enjoyer, and the one who really partakes it. I am Sachidananda Swarupa, Advaitam, and Satyam, Sivam, Sundaram, Truth, Auspiciousness, and Beauty.
1: Divyatma Swarupulara,
0: embodiments of Divine Atma.
1: Antar Bahitya Tassarvavyapya Narayana Sthitaha. Lopula, Velupula, Sarvatra Untinatvanti Yukka Paramapurushatvanni Yekkada Vetkatam.
0: Where do you search for the Paramapurusha, the Supreme Person, when he is inside, outside, and all pervasive? When he is everywhere, where do you search for him?
1: Mahini sarvambu ishvara mayamu ganuka nadiyanu abhimanambu anarthambu. Mahini sarvambu ishvara mayamu ganuka nadiyanu abhimanambu anarthambu.
0: In the world, everything is full of Ishvara, and in such being the case, it is futile and meaningless to say that this is mine and this is not mine.
1: Itti sarva vyapakatvam ainatvanti yokka pavitramaina purnatvanni telusukonutaku margam emiti.
0: What is the way to find out such phenomena which is all pervasive, found everywhere, and is saturating everything on earth?
1: Poni sadhana cheta daivatvanni pondadaniki veelavutunda?
0: Is it possible to attain Godhead by sadhanas?
1: Aneka vidhamulainatvanti yokka satkarmala cheta daivatvanni pondutaku sadhyamavutunda?
0: Is it possible again by good deeds to attain God?
1: Kaadu kaadu.
0: It is not possible at all.
1: Yajna yagadi kritula cheta kani?
0: It is by performing yajnas, yagas and svachada.
1: Dana dharmadi karmala cheta kani?
0: By doing some good deeds and performing
1: samadharmadi satkarmala cheta kani?
0: By following the path of the samadhama.
1: Yama niyamadri sadhana cheta kani?
0: By sadhanas of yama and niyama.
1: Bhajana pujadulu cheta kani?
0: And by searching for God outside.
1: Daivani evvarukunu pondaleru pondaleru.
0: No one can attain God by any one of these things.
1: Adiye Bhagavad-gita yandu.
0: This is
1: 11th adhyayam nandu 58.
0: This has been told in Bhagavad-gita in chapter 11 and
1: ee vishayanni spashtamga vivarinchadu Krishnudu.
0: This has been explained extremely clearly by Krishna.
1: Aite chese sadhanalu deni nimittamai?
0: That being so, what is the purpose of doing all these sadhanas?
1: Sarva satyanni gurtinchinatvanti panditulu mahaneelu aneka mandi aneka sadhanalu kalputunnaru. Deeni yokka antaratham emiti?
0: What is the inner significance of all the sadhanas performed by great souls who have been doing these things for a long time?
1: Daivani darshinchadaniki sadhyamu kaanatvanti sadhanalu chesi prayojanam emiti?
0: What is the use of performing sadhanas which cannot help one to attain God?
1: Aite ee sadhanalanni kudanu manavuni aavarinchinatvanti raga dveshaadi malinyamunu pogotte nimittamai erpadinatuntivi.
0: All these sadhanas are meant to be undertaken to free man from raga, dvesha, likes, attachment and dislikes.
1: Tana jeevitatvani tanu tolaginchukoni tanu taanuga jeevinchadaniki prayatninchadame sadhana yokka antaratham.
0: The inner significance and the purpose of all sadhanas is to free oneself from the attachment to the body and to live as a real being.
1: Manavudu sahajamugane sachidananda swarupudu.
0: That naturally and in the natural course is the very embodiment of sachidananda.
1: Sat anaga trikalamula cheta badhimbabadaka.
0: Sat refers to a state and an experience which is not affected by the three times.
1: Nirantaramu ekanga nilabettetuvanti tattvame.
0: That is the principle which can make a person experience the transcendental truth in a steady way.
1: Chittaraga.
0: Chit refers to
1: bahir antaramuliyandu undetuvanti yokka samastamanukulanu gurtinchetuvanti yokka medha shaktiye.
0: That is that supreme intelligence which can bring awareness in the man about the thing which is common both internal and external.
1: Anandamanaga nityamai nirupadikamai nirmalamai ye sukhamaithe unnado aa sukham yokka swaroopame aanandam.
0: Ananda refers to that particular bliss which is pure, full of peace and full of joy.
1: Aithe సత్చిత్ ఆనందమయం భిన్న భిన్న రూపముల చేత భిన్న భిన్న ఫలితముల చేత కూడి ఉండటం చేత ఈ మూడు కూడా ఏకత్వాన్ని ఏ రీతిగా మనం భావించగలము.
0: వెన్ ది సత్చిత్ అండ్ ఆనంద్ ఆర్ సపోజ్ టు బి త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిఫరింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్, హౌ డు యూ యూనిఫై దెమ్?
1: భిన్న భేదములు కనిపించినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటి సత్యత్వాన్ని నిరూపించడానికి ఒక చిన్న ఆదర్శం.
0: డిఫరెన్సెస్ ఆర్ అపరెంట్ బట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద ఇన్నర్ యూనిటీ హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్.
1: దీపమునకు ఉష్ణము వెలుగు ఎర్రటి రంగు.
0: ఫార్ ద లైట్ దేర్ ఆర్ త్రీ క్యారెక్టరిస్టిక్స్. వన్ ఈజ్ హీట్, ఇట్ గివ్స్ ఇల్యూమినేషన్ and it has got red color.
1: ఈ మూడు కూడాను భిన్న భేదములుగా కనిపించినప్పటికీ దీపము యొక్క స్వభావం ఈ మూడింటి యొక్క చేరికనే.
0: దీస్ త్రీ ఆర్ డిఫరెంట్ బట్ దీస్ త్రీ టుగెదర్ బికమ్ అండ్ ఫార్మ్ ద లైట్.
1: అయితే ఇట్టి అనంతమైనటువంటి సచ్చిదానంద స్వరూపమును మానవత్వం పొందుటకు తగినటువంటి యొక్క సాధన ఏమిటి?
0: వాట్ ఈస్ ది సాధన ఆర్ వాట్ ఈస్ ది స్పిరిచువల్ ఎక్సర్సైజ్ విచ్ కెన్ హెల్ప్ మ్యాన్ టు అటైన్ దిస్ సచ్చిదానంద స్టేట్?
1: ఈ అనంతమునకు అల్పత్వమునకు ఏ విధమైన సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది?
0: హౌ కెన్ దెర్ బి ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫినిటిజమల్?
1: ఇది సాధ్యమా అని మనము సందేహించవచ్చు.
0: వీ మే గెట్ ఎ డౌట్ వెదర్ సచ్ ఎ థింగ్ ఈస్ పాసిబుల్ అట్ ఆల్.
1: కానీ ఇట్టి సందేహములకు బలహీనులు కారాలు.
0: But we should not become weak minded and give room for this kind of doubt.
1: Anantamaina samudramulo
0: in a vast infinite ocean
1: challadanamu telladanamu tadi ee moodu gudamulu sahajamga untayi.
0: The coolness and the whiteness and the wetness, these are all common.
1: Kaani ee anantamaina samudram nundi aavirbhavinchinatvanti alali endu kudanu ఈ మూడు గుణములు సమంగానే ఉంటున్నవి.
0: దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఓషన్, ఈవెన్ ఇన్ ద వేవ్స్ దట్ ఎమినేట్ ఫ్రమ్ ఓషన్.
1: అదే విధముగానే అనంతమైన సచ్చిదానంద స్వరూపం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఈ జీవతత్వమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందం అనేటువంటి యొక్క నిత్య సత్యమును ప్రకాశిస్తూనే ఉన్నవి.
0: సిమిలర్లీ ద ఇండివిజువల్ సోల్ హూ హాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద స్వరూప, హీ ఆల్సో హ్యావ్ దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్.
1: ఈ అల్పత్వమని కాని అధికత్వం అనేటువంటి కాని భేదములకు మనము గురి కారాదు.
0: వీ షుడ్ నాట్ బి సబ్జెక్టెడ్ టు థింకింగ్ దట్ దెర్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేట్ అండ్ ద సుప్రీం అండ్
1: సర్వత్రా నిండినటువంటి యొక్క దివ్యత్వము ఈ సచ్చిదానంద స్వరూపమే.
0: ఇట్ ఈస్ సచ్చిదానంద స్వరూప విచ్ ఇస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసింగ్.
1: దీనినే దైవత్వం అని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: దిస్ హెస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డివినిటీ.
1: దైవ అనేటువంటి పదమునకు సమష్టి అని అర్థం.
0: ఫర్ ది వర్డ్ దైవ ది టుగెదర్నెస్ ఆర్ ది టోటల్నెస్
1: సమష్టి అనగా దృష్టికల్పితమైనటువంటి ప్రకృతియే దైవ.
0: Daiva therefore refers to the world which can be seen by the external eye.
1: ఈ ప్రకృతి అంతయకులను దైవమయమే.
0: The entire creation is full of divinity.
1: ప్రతి పదార్థమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందమైనటువంటి యొక్క దివ్య శక్తి అంతర్భూతమై ఉంటున్నది.
0: Every object in the creation is full of these three సత్చిత్ ఆనంద.
1: ఈ ప్రకృతి అనేటువంటిది కేవలము శుద్ధ చైతన్యముతో కూడి ఉంటున్నది.
0: The creation and the nature is full of the pure
1: శుద్ధ చైతన్యం లేక ప్రకృతి ఏర్పడటకు వీలు కాదు.
0: In this consciousness there cannot be any dirt or any stain.
1: కనుక ప్రతి పదార్థమునందు కూడాను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే ఈ సచ్చిదానంద తత్వం.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దిస్ సచ్చిదానంద స్వరూప ఈజ్ స్టోన్ ఆర్ సీన్ అనే
1: దైవం అనగా ప్రకృతి ఈ యొక్క సచ్చిదానంద తత్వమే. ఈ రెండింటి యొక్క చేరికనే ఈ యొక్క దైవత్వం యొక్క తగినటువంటి అర్థం.
0: ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ డివినిటీ ఆర్ గాడ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ దిస్ సచ్చిదానంద అండ్ ఆల్సో ది
1: సచ్చిదానందం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, నిరంతరము ఉండునటువంటిది.
0: దిస్ సచ్చిదానంద ఈజ్ అ పర్మనెంట్ ఫినామినా, ఇట్ డజంట్ చేంజ్.
1: కనుక దైవం అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్ అని.
0: గాడ్ రెఫర్స్ టు మ్యాటర్ ప్లస్ బీయింగ్.
1: ఇలాంటి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి తగిన కృషి చెయ్యాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ సుప్రీం అండ్ డివైన్ ఫినామినా.
1: అయితే ఇట్టి పరతత్వాన్ని గుర్తించడానికి అనేక విధములైనటువంటి ప్రతిబంధకాలు ఉంటుంటాయి.
0: టు అండర్స్టాండ్ దిస్ ట్రాన్సెండెంటల్ రియాలిటీ అండ్ డివినిటీ దేర్ ఈస్ ఏ పర్టికులర్ మెథడ్.
1: ఇందులో ప్రధానమైనటువంటి ప్రతిబంధకాలు నాలుగు.
0: దేర్ ఆర్ ఫోర్ అబ్స్టకల్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్.
1: అవిద్యా ప్రతిబంధము ఒకటి. అవిద్యా ప్రతిబంధము
0: వన్ ఈస్ ది అబ్స్టకల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అవిద్యా ప్రతిబంధం ఈజ్ వన్ అబ్స్టకల్.
1: రెండవది ప్రజ్ఞా ప్రతిబంధము.
0: ద సెకండ్ వన్ ఈ సెకండ్ అబ్స్టకల్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధం.
1: మూడవది కుతర్క ప్రతిబంధము.
0: ద థర్డ్ వన్ ఈజ్ వివేచ్ఛా ప్రతిబంధం.
1: నాలుగవది వివర్య తుర్య అవస్థ.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ వివర్య తుర్య అవస్థ.
1: దీన్ని వివర్య దురాగ్రహం అని కూడా చెప్పవచ్చును.
0: ది సేమ్ థింగ్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ వివర్య తుర్య ఆల్సో.
1: అవిద్యా ప్రతిబంధం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అవిద్యా ప్రతిబంధం?
1: అనగా తనలందు నేను ఒక జీవితత్వాన్ని, నేను సర్వస్వతంత్రుడను కాదు, నేను పరతంత్రుడను అనేటువంటి బలహీన భావమే.
0: దట్ వీక్ ఫీలింగ్ విచ్ మేక్స్ మ్యాన్ ఫీల్ దట్ హీస్ అ వీక్లింగ్ అండ్ హీస్ డిపెండెంట్, హీఈస్ నాట్ ఆల్ పవర్ఫుల్. దిస్ ఈజ్ అవిద్యా ప్రతిబంధం.
1: ఈ బలహీనత ఉండినంత వరకు కూడాను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేడు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ దిస్ వీక్నెస్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ రియాలిటీ.
1: ఇంకా ప్రజ్ఞా ప్రతిబంధకం, ప్రజ్ఞా ప్రతిబంధకం.
0: ద సెకండ్ వన్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధకం.
1: అనగా ఇతను ఏ పెద్దలు చెప్పినప్పటికీ, ఏ మహనీయులు బోధించినప్పటికీ పవిత్రమైనటువంటి భావములను తన చెవులకు చేర్చుకున్నటకు ఏమాత్రము అంగీకరించడు.
0: ద సెకండ్ అబ్స్టకల్ రెఫర్స్ టు ది ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ నాట్ ప్రిపేర్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు లిసన్ టు ద గుడ్ టీచింగ్స్ బై పీపుల్ హు ఆర్ వైజ్ హు ఆర్ సేజెస్ సెయింట్స్.
1: ఇతరులు చెప్పిన మాటలు వినుటకు ఏమాత్రము తాను మనస్కరించడు.
0: హీఈస్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు good things told to be which are told to him by others.
1: దీనిని ప్రజ్ఞామాంధ్యం అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ ఆల్సో మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ప్రజ్ఞామాంధ్యం.
1: మూడవది కుతర్కము.
0: ది థర్డ్ వన్ ఈస్
1: కుతర్కము.
0: కుతర్క
1: అనగా పెద్దలు చెప్పినటువంటి ప్రతి విషయానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క విరుద్ధమైన అర్థమును తీసుకోవటం.
0: The meaning is that whatever elders are told are wrongly understood and interpreted.
1: దీనికి విపరీత అర్థమును గావించటం.
0: Giving some wrong meaning for that.
1: వివర్య దురాగ్రహం అనగా
0: ప్రతిబంధకం రెఫర్
1: నాకు సర్వము తెలుసు.
0: A feeling that he knows everything.
1: నాకు ఒకరు చెప్పనక్కర్లేదు.
0: There is no need for anyone to tell me.
1: కనుక నాకు బోధించే అధికారియే లేడు.
0: There is no one who has got the authority to tell me.
1: అనేటువంటి దురాగ్రహం చేత మానవత్వాన్ని మరచి కేవలం దివ్యత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడు.
0: Forgetting his real human qualities, he is not prepared to understand the divine aspect at all on account of such a wrong feeling.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the cause and what is responsible for this?
1: పశ్చమే యోగమశ్చర్యం అన్నారు. అనగా జగత్తంతయుడను ఒక మాయా ప్రభావమే.
0: వాట్ ఈస్ ది కాజ్ ఫర్ దిస్? ది కాజ్ ఈస్ దట్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మాయా డెల్యూషన్.
1: మాయ అనగా లేనిది ఉండినట్టుగా, ఉన్నది లేనట్టుగా అద్దమలో చూచిన ప్రతిబింబం వలె కుడి ఎడమగా ఎడమ కుడిమగా కనిపిస్తుంది.
0: మాయా రెఫర్స్ టు ఎ ఫీలింగ్ దట్ హీ థింగ్ దట్ ఎ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ యాజ్ నాట్ ఎగ్జిస్టింగ్, ఎ థింగ్ విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఎగ్జిస్టింగ్.
1: ఇట్ ఈస్ అజ్ఞాన ప్రభావం యొక్క చిహ్నము.
0: దిస్ ఈస్ ద సింబుల్ అండ్ సింబుల్ ఆఫ్ ది అజ్ఞాన ప్రతిబంధకం.
1: ఇట్టి వారు జగత్తును జగత్తుగానే చూస్తురు.
0: దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లుక్ ద వరల్డ్, దే లుక్ ద వరల్డ్ ఓన్లీ యాజ్ ఎక్స్టర్నల్.
1: కానీ అంతఃతత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు జగత్తును జగదీశ్వరునిగా భావించరు.
0: Those people who have understood the inner significance consider the world as God himself.
1: కనుక జగత్తు జగదీశ్వరి యొక్క ఆకారమే తప్ప అన్యము కాదు.
0: జగత్ ఆర్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ఫార్మ్ ఆఫ్ గాడ్, నథింగ్ ఎల్స్.
1: మ్యాటర్ కంటైన్స్ ఎనర్జీ అని.
0: మ్యాటర్ కంటైన్స్ ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ, ఈ శక్తి లేకుండా ఈ జగత్ అనేటువంటి ఒక పదార్థం నిలుచుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ద వరల్డ్ వితౌట్ దిస్ ఎనర్జీ.
1: కనుకని ఈ జ్ఞానాజ్ఞానముల యొక్క దృశ్యమును ప్రదర్శించేటువంటి యొక్క ప్రవీణులే ఈ ప్రహ్లాద హిరణ్యకశిపుడు.
0: దిస్ ప్రహ్లాద అండ్ హిరణ్యకశిప రిప్రజెంట్ ది విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్.
1: హిరణ్యకశిపుడు స్తంభమును స్తంభముగానే చూచాడు.
0: హిరణ్యకశిప కన్సిడర్డ్ ఎ పిల్లర్ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్.
1: ప్రహ్లాదుడు స్తంభమును కూడా నారాయణుడుగా చూచాడు.
0: ప్రహ్లాద వాజ్ ఏబుల్ టు సీ ఈవెన్ ఎ పిల్లర్ యాజ్ ద ఫార్మ్ ఆఫ్ నారాయణ హింసెల్ఫ్.
1: కనుక ఈ దివ్యత్వం నుండినటువంటి యొక్క అనర్థాన్ని గుర్తించేటువంటి అజ్ఞానులు ఈనాడు అధికమైపోయారు.
0: దీస్ డేస్ దోస్ ఇగ్నోరెంట్ వన్స్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దే ఆర్ గ్రోయింగ్.
1: ఈ అజ్ఞానం పోవాలన్నా ఇది ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థము కాదు.
0: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ యూ, యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇగ్నోరెన్స్ యాజ్ అ సెపరేట్ థింగ్.
1: దైవత్వాన్ని పొందుటకు ప్రత్యేకించినటువంటి ఒక సాధనను చేయనక్కరలేదు.
0: దెర్ ఇస్ నో సెపరేట్ సాధన విచ్ హాస్ టు బి పర్ఫార్మ్ టు అటైన్ గాడ్.
1: ఈ చేసేటువంటి సాధనలన్నీ కూడా దైవ నిమిత్తమే ఆచరించేటువంటివి కాదు.
0: All these things which are performed are not for the sake of attaining God.
1: Tanimittamai tanu aacharinchetvantidi.
0: Everything is done for his own sake.
1: Daivamunu yetti karmalanu aacharinchanakkaraledu.
0: For the sake of God there is no need for performing.
1: Daivam pratyekamuga kanipinchadu.
0: God cannot be seen as a separate entity from
1: tanu tane ayi undiyu.
0: He remains himself.
1: Tananu aavarinchinatundi ee ragadveshaadi malinyamunu పరిహారం గావించుకున్నప్పుడు తాను తానుగానే ప్రకాశిస్తాడు.
0: ఇఫ్ ఎ పర్సన్ రిమైన్స్ హిమ్సెల్ఫ్ అండ్ రిమూవ్స్ దోస్ థింగ్స్ విచ్ హ్యావ్ ఎన్వలప్డ్ హిమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, దెన్ హీ విల్ రిమైన్ ఇన్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
1: కనుక సమస్త కర్మలు కూడాను ఈ యొక్క మానసిక మాలిన్యమును నిర్మూలము గావించేటువంటి ప్రక్రియలే.
0: ఆల్ ది యాక్షన్స్ ఆర్ మెంట్ టు రిమూవ్ ద డర్ట్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్.
1: ప్రతి మానవుని ఎందు కూడాను మాయత్వము బ్రహ్మత్వము రెండింటి యొక్క చేరికగా ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద డెల్యూజన్ అండ్ ఆల్సో నాలెడ్జ్ అండ్ బ్రహ్మతత్వ.
1: ఈ మాయత్వం అనేటువంటిది లేకపోతే బ్రహ్మత్వాన్ని గుర్తించటకు వీలే కాదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ ది మాయతత్వ ది బ్రహ్మత్వ కెనాట్ బి రికగ్నైజ్డ్ అట్ ఆల్.
1: బ్రహ్మత్వమే లేకపోతే మాయ యొక్క ప్రభావం ఇందులో పనికే రాదు.
0: Without having brahmatattva, the influence and the impact of maya cannot also exist.
1: Ee anantamaina samudramalo alalu prarambhamavutunnayi.
0: In the infinite ocean there are waves.
1: ఈ అలలకు ఏదో ఒక కారణం ఉండాలి, కానీ కారణం లేకుండా ఈ అలలు ప్రారంభించుకో వీలు కాదు.
0: దేర్ షుడ్ బి సమ్ కాజ్ బిహైండ్ దీస్ వేవ్స్, అదర్వైజ్ దీస్ వేవ్స్ కెనాట్ కమ్ అట్ ఆల్.
1: జలమునందు వాయుత్వం కూడా ఏకము కావటం చేతనే ఈ అల అనేటువంటి స్వరూపము ప్రారంభమవుతుండాలి.
0: వెన్ ద విండ్ జాయిన్స్ విత్ ద వాటర్ దేర్ ఫార్మ్స్ ఎ వేవ్.
1: ఈ వాయువు యొక్క ఒత్తిడి చేతనే జలము అలగా మారిపోతుండాలి.
0: అన్ అకౌంట్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద బ్రీజ్ ఫ్రమ్ ద విండ్ ది వేవ్
1: వాయువే లేకుండా జలం అలముగా అలగా మారదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ బ్రీజ్ వాటర్ కెనాట్ బికమ్ ఎ వేవ్.
1: కనుక ఈ వాయువే మాయ.
0: దిస్ ఎయిర్ మే బి కంపేర్డ్ టు డెల్యూషన్.
1: మాయ యొక్క జలమే ఒక అనంతమైనటువంటి ఒక సచ్చిదానంద స్వరూపము.
0: The water may be compared to the Satchidananda Swarupa, which is
1: అన్నటువంటి ప్రారంభమైనటువంటి అలలే అంత్యముతో కూడినటువంటి అలలే ఈ జీవతత్వము.
0: దిస్ జీవతత్వం ఆర్ ఇండివిజువల్ సోల్ మే బి కంపేర్డ్ టు ద వేవ్ విచ్ ఇస్
1: జీవతత్వమునకు అంతయి కూడాను ఈ మాయా అనేటువంటి యొక్క వాయువే ప్రధానమైనటువంటిది.
0: ఫార్ ది ఇండివిజువల్ సోల్ టు కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇట్ ఈస్ మాయా విచ్ ఈస్ ది కాజ్.
1: ఈ అలలు కేవలము ప్రతిబింబ స్వరూపములే కాని బింబాకారములు కావు.
0: All these waves are only a reflection. They are not the real object.
1: Enta varaku manaku pratibimbam.
0: How long will you have the image?
1: Addamu undinanta varake manaku pratibimbam.
0: The reflection will be there as long as there is mirror.
1: Addamu veru chesina pratibimbam kuda nu veru avutunnadi.
0: If you remove the mirror, there is no reflection and no image.
1: Kaani bimbam eppatiki ni untunnadi.
0: But the object remains throughout whether there is mirror
1: or not. Manadekame addamu.
0: Our body may be compared to
1: ఈ దేహం ఉండినంత వరకే ఇందులోని ప్రతిబింబం అనేటువంటి జీవతత్వం మనకు గోచరం అవుతుంది.
0: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఫిజికల్ ఫార్మ్ ఇన్ ది బాడీ యూ కెన్ ఫైండ్ యువర్ సెల్ఫ్.
1: ఈ దేహం అనే అద్దముతో జీవితత్వం అనేటువంటి ప్రతిబింబం కూడా పోయినప్పుడు బింబం అనేటువంటి యొక్క దివ్యత్వం నిరంతరం కూడా ఉంటున్నది.
0: వన్స్ ది బాడీ గోస్ ద రిఫ్లెక్షన్ అండ్ ది జీవతత్వ గోస్ ది రియల్టీ అండ్ ది పరబ్రహ్మ స్వరూప అలోన్ విల్ రిమైన్.
1: కనుక జగత్తంతా కూడాను మాయా స్వరూపంతో కూడినటువంటిది.
0: The entire world, therefore, is full of maya.
1: ఇది కేవలం జగత్తంతయును క్రీడనే కాని పీడ కాదు.
0: The entire creation is only a play.
1: ఇందులో మనము వ్యవహారములు ఆచరించవచ్చునే కాని అందులో మనము తగులుకొనరాదు.
0: We can carry on the activity, but we should not get entangled by them.
1: సంసారము మనం ప్రేమించవలసిందే కాని పెట్టుకోదగినటువంటిది కాదు.
0: We can have affection for the samsara, for the family, but we should not get too much attached and involved.
1: Bandhu mitra chota maitri kavachune kani mamattvam anetundi penchukotaginatundi kaadu.
0: You can have friendship with relatives and friends, but you should not develop attachment to them.
1: Not relationship of action, but realization of inaction.
0: It is not realization of action, but it is realization of
1: renunciation.
0: It is not renunciation of action, but it is renunciation of inaction.
1: Renunciation in action.
0: Renunciation in inaction.
1: Manamu karmalanu vimarchinchukovatamu karmalanu tejinchatamu kaadu manam cheyavalsinatundi.
0: It is not renouncing of our activity and actions which is important.
1: Karma yandali doshamulanu manam nirmoolam gaavinchukovali.
0: We have to remove the defects involved in action.
1: మనం చేయవలసిన కర్మలు మనం చేయాలి.
0: వీ హావ్ టు క్యారీ ఆన్ అవర్ డ్యూటీ యాజ్ ఆల్ ది
1: ఎరానీ. ఈ కర్మల యందు ఉండినటువంటి యొక్క దోషములను పరిహారం గావించుకుంటూ ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిమూవ్ ది డిఫెక్ట్స్ ఇన్ అవర్ యాక్షన్.
1: అది ఏ చిత్తస్య శుద్ధయే కర్మ.
0: ఇట్ ఈస్
1: ఈ కర్మల వల్ల మానసిక శుద్ధికి ఏర్పడుతుంది.
0: బై పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ అండ్ యాక్షన్స్ దెర్ ఇస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: మంచి కర్మలకు కానీ చెడ్డ కర్మలకు కానీ మనసే ఆధారం.
0: బీట్ గుడ్ యాక్షన్స్ ఆర్ ఈవిల్ డీడ్స్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ కాజ్ ఫర్ దెమ్.
1: మనసు యొక్క మాలిన్యమును మనం పరిహారం గావించుకోవటమే మనం చేయవలసినటువంటి ప్రధాన సాధన.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ సాధన విచ్ యూ హావ్ టు డూ ఇస్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: కప్పబడినటువంటి తెరను మనం విడిదించుకున్నప్పుడు స్వస్వరూపం స్వస్వరూపంగానే ఉంటుంటుంది.
0: వన్స్ ది డర్ట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మైండ్ దెన్ దేర్ ఇస్ స్వస్వరూపం విచ్ ఇస్ నేచురల్.
1: కనుక నీవు ఈనాడు గురు పూర్ణిమ, పూర్ణిమ అనగా చంద్రుడి యందు 16 కలలతో కూడినటువంటి యొక్క పూర్ణత్వం.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గురు పూర్ణిమ.
1: ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనస్సు, మనస్సు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మైండ్ అండ్ మూన్ ఆర్ ఇంటర్రిలేటెడ్ వన్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
1: మనము కూడాను పరిపూర్ణత్వాన్ని మనం పొందవలనన్న మన ఎందుండినటువంటి యొక్క 16 కలలను మనం త్యజించాలి.
0: ఇఫ్ యూ షుడ్ ఆల్సో గెట్ ఫుల్నెస్ ఇన్ అస్, దెన్ ఆల్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ విత్ ఇన్ అస్ విల్ హావ్ టు బి రినౌన్స్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: కులబదం,
0: వన్ ఈస్ ది ప్రైడ్ ఆఫ్
1: బలమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రైడ్ ఆఫ్
1: యవ్వనమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ యూత్,
1: సుందర మదం,
0: ద ప్రైడ్ ఆఫ్ బ్యూటీ,
1: విద్యామదము,
0: ద ప్రైడ్ ఆఫ్
1: జనమదము,
0: ద ప్రైడ్ ఆఫ్ వెల్త్,
1: తపస్మదము,
0: ద ప్రైడ్ అరైజింగ్
1: రాజ్యమదము,
0: ద ప్రైడ్,
1: ఇవి అష్ట మదములు ఉంటున్నాయి
0: ఆఫ్ ది అథారిటీ. దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్.
1: ఇంకా అరిషట్వర్గములు 6, కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యం.
0: దేర్ ఆర్ ద 6 ఇన్నర్ ఎనిమీస్, ద డిజైర్, ద యాంగర్,
1: 14.
0: టోటల్ దే ఆర్ 14.
1: రజోగుణ తమో గుణములు ఈ అన్ని చేర్చే 16. ఈ 16 గుణములు కూడాను మన యందు ఏనాడు మనం దూరం గావించమో అప్పుడే మనం పరిపూర్ణనవుతాం.
0: దెన్ దేర్ ఆర్ దీస్ టూ క్వాలిటీస్, రజోగుణ అండ్ తమోగుణ. అలాంగ్ విత్ దీస్ టూ అండ్ 14, ఇట్ బికమ్స్ 16. దట్ డే వెన్ వీ రినౌన్స్ దీస్ 16, దెన్ వీ గెట్ అవర్ ఫుల్.
1: 16 కళలు మానవుని ఎందు చేరటం చేతనే తాను కళాశూన్యుడైపోయినాడు, కళాహీనుడైపోతున్నాడు.
0: యాజ్ దీస్ 16 ఆస్పెక్ట్స్ హ్యావ్ కమ్ అండ్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్స్ ఇన్ మ్యాన్, హీఈస్ లూజింగ్ హిస్
1: షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి యొక్క బ్రహ్మతత్వానికి అడ్డు తగులుతున్నాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ హిస్ రియల్ really experiencing his brahmatattva, which he really is.
1: Chandrudu tana yokka kalannanta penchukuntu poyadu.
0: He has started developing these qualities.
1: This ani mana yokka kalana manam poorthi tejinchadaniki prayatninchali.
0: We have to give up all these 16 aspects and shed them from us.
1: Kanuka manavattvamundu ee vidhamaina kunti yokka dosha bhavamulu abhruthiki avatam chetane తాను తానుగా ప్రకాశించలేకపోతున్నాడు.
0: మ్యాన్ హెస్ బీన్ నాట్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు షైన్ ఇన్ హిస్ రియల్ గ్లోరీ బికాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆర్ డామినేటింగ్ హిమ్.
1: దీనికి 5 విధములైనటువంటి క్లేశములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ క్లేశాస్.
1: క్లేశములు అనగా బాధలు, అనగా అడ్డులు.
0: దీస్ ఆర్ అబ్స్టికల్స్, దీస్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ గ్రీఫ్.
1: ఇదే మొట్టమొదటి అవిద్యా క్లేశము.
0: The first one is avidya klesha.
1: Rendavadi abhinava kleshamu.
0: The second one is abhinava klesha.
1: Moodavadi asthita kleshamu.
0: The third one is asthiti klesha.
1: Nalugavadi raga kleshamu.
0: The fourth one is raga klesha.
1: Aidavadi dvesha kleshamu.
0: The fifth one is dvesha klesha.
1: Avidya anaga tirigi adiye. Nenu jeevudanu. Nenu devudulu kaadu. Nenu swatantrudanu kaadu. Nenu paratantrudanu. బలహీనుడను అనేటువంటి యొక్క భావమే.
0: దిస్ అవిద్య రెఫర్స్ టు ద ఫీలింగ్ ఇన్ ద మ్యాన్ దట్ హీఈస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, హీఈస్ నాట్ గాడ్.
1: ఇది మానవుని క్రమక్రమేణా కూడా బలహీనుడు భావిస్తూ వస్తుంది.
0: గ్రాడ్యువలీ అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ వీకన్స్ మ్యాన్.
1: అభినవ క్లేశమనగా ఈ సంసారములకు హేతువైనటువంటి యొక్క ఈ మనస్సును త్యజించుకోలేనటువంటి బలహీనుడిగా ఉండటం.
0: The second type of weakness, abhinava klesha, refers to the weakness which makes him feel that he cannot come out.
1: Manase mana sarva bandhamulakudu moola karanamu hetu.
0: Mind is responsible for all the bondages of man.
1: Itti manasattvani manam tejinchukolenatundi balahinuliga untunnam.
0: We have not been able to give up this kind of bondage and attachment associated with the mind.
1: కనుకనే మనం అనేక విధములైనటువంటి దుఃఖములకు విచారములకు గురి అవుతున్నాం.
0: ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ వీఆర్ సబ్జెక్టెడ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్ అండ్ మిజరీస్.
1: మూడవది అస్థిత క్లేశము.
0: ద థర్డ్ వన్ ఈస్ అస్థితి క్లేశ.
1: సర్వ విషయమును కూడాను సర్వ సుఖమును కూడాను అనుభవించాలి అనేటువంటి ఒక దురాశే అస్థితం.
0: దిస్ రెఫర్స్ టు ద గ్రీఫ్ ఇన్ ద మ్యాన్ which makes him feel that he should go on enjoying in an unlimited way all the types of happiness.
1: ఈ దురాశ చేత విఫలమైతిన లోభం ప్రారంభమవుతుంది.
0: If you are defeated in attaining and satisfying in this greed, then you develop miserliness.
1: దీనిని ఫలింపజేసుకుంటే అహంకారం ప్రారంభమవుతుంది.
0: Suppose you succeed in your effort in this,
2: దెన్ యూ డెవలప్ ఈగోటిజం.
1: కనుక దీని జయాపజయముల వల్ల మానవత్వం క్రమక్రమేణ కుసించిపోతుంటే కాని క్షీణించిపోతుంటే కాని దీని పవిత్రత ఏమాత్రం కూడా పెరుగదు.
2: సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ గోయింగ్ టు మేక్ యూ ష్రింక్ అండ్ సింక్ రాదర్ దాన్ అటైన్ సక్సెస్.
1: రాగద్వేషము ధన కనక వస్తు వాహనాదులు లభించాలని అభిలషించటం.
2: ద ఫోర్త్ వన్ ఈస్ రాగద్వేష. ఇట్ ఈస్ డిజైర్ టు అక్వైర్ వెల్త్, vehicles, properties and such other things.
1: ఈ విధమైనటువంటి క్లేశములు మానవుని అనేక విధములుగా కొంత వెనుకంజ వేపిస్తున్నవి.
2: This kind of klesha makes a man not make good progress.
1: ద్వేష క్లేశము ఐదవది.
2: The fifth one is ద్వేష క్లేశ.
1: ఉదర పోషణ నిమిత్తమై ఇతరులను ఆశ్రయించి తాను ఆశించినటువంటి ఫలము దక్కకపోవటం చేత వారిని దూషించటం.
2: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ మ్యాన్ అప్రోచెస్ ఎ పర్సన్ అండ్ ఇఫ్ హి డజంట్ సక్సీడ్ ఇన్ గెటింగ్ వాట్ హీ వాంట్స్ హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ హిమ్ అండ్ అబ్యూజింగ్ హిమ్.
1: ఇది మానవుని మరింత హీన స్థితికి కొనిపోతున్నది.
2: దిస్ అగెయిన్ మేక్స్ ఎ మ్యాన్ గో డౌన్ టు ఎ వెరీ లో అండ్ మీన్ లెవెల్.
1: ఇదే ద్వేష క్లేశము.
2: దిస్ ఈస్ ద్వేష క్లేశ.
1: ఈ ద్వేష క్లేశమనేటువంటిది మానవుని పరిపూర్ణత్వం నుంచి హీనత్వానికి దింపుతున్నది.
2: దిస్ మేక్స్ ఎ పర్సన్ స్లైడ్ డౌన్ ఫ్రమ్ ద హైట్స్ ఆఫ్ గ్లోరీ టు ద లోయెస్ట్ లెవెల్.
1: శాస్త్రములందు పక్షులలో కాకి చాలా హీనమైనటువంటిది అన్నారు.
2: దట్ ఈస్ వై ఇన్ ద స్క్రిప్చర్స్ ఇట్ ఈస్ సెడ్ క్రో ఈస్ ద మీనెస్ట్.
1: చాలా నీచమైనటువంటిదిగా చూస్తూ వచ్చారు.
2: Everyone has looked down with a sense of meanness associated.
1: Yugalalo gaadini matram chaala heenanga chustu vacharu.
2: Similarly among the animals, donkey is considered as a very
1: mean. Karanam emanaga kaaki paripakkumainatti phalamulu ye matram kodalo aashinchadu.
2: The reason is
1: edina padarthamulle taanu ruchi chustu vastundi.
2: Crow goes on liking such things which are rotten, not the ones which are ripe.
1: Gaadidi ashuddhamainatti bharanne mostu untadi.
2: Donkey similarly will be carrying only
1: అది మలినమైనటువంటి వస్త్రములు మోస్తూ ఉంటుంది.
2: ఇట్ క్యారీస్ ఓన్లీ డర్టీ క్లోత్స్.
1: కనుకనే మృగముల లోపల గాడిది చాలా నీచమైనటువంటిది అన్నారు.
2: Among the animals, donkey is considered
1: as మనుషులలో ఎవరు నీచమైనటువంటి వారంటే నిరంతరము పరులను దూషించేటువంటి వాడు పరమ నీచమైనటువంటి వాడు అన్నారు.
2: Among the human beings, who is the meanest? The one who goes on criticizing, commenting adversely against others and abusing, he is the meanest.
1: Kanuka pakshulalo kaaki pashuvulalo okala gaadiga manushulalo okala dushinchetuvanti vaadu.
2: Among the birds it is the crow. Among the animals it is the donkey. Among the
1: manam emanaga sarvulu endu undinatuvanti okka sachidananda swaroopani gurtinchukolaleka vyaktiga bhavinchi malinyamainatuvanti manastho raga dveshalato ఈ దివ్యత్వాన్ని విమర్శించడమే మహాపర పాపం.
2: ద రీజన్ యాజ్ టు వై సచ్ ఎ పర్సన్ ఈస్ ది మీనెస్ట్ పర్సన్ ఈస్ హీఈస్ నాట్ రికగ్నైజింగ్ ద సచ్చిదానంద స్వరూప ఆఫ్ ద ఇన్ డ్వెలర్. హీ లుక్స్ అట్ ది ఫిజికల్ బాడీ ఓన్లీ. హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ అండ్ కామెంటింగ్. దేర్ ఫోర్ హీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద మీనెస్ట్ పర్సన్.
1: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఒక అపవిత్రమైనటువంటిది అని కానీ లేక హీనస్థితిలో కూడినటువంటిది అని కానీ బలహీనమైనటువంటిది కానీ మనం భావించరాదు.
2: వీ షుడ్ నాట్ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ యాజ్ వన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వీక్నెస్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫెక్ట్స్. అండ్
1: మానవుడు సచ్చిదానంద స్వరూపుడు.
2: మ్యాన్ ఈజ్ ఎసెన్షియలీ ద ఎంబాడిమెంట్ ఆఫ్
1: తాను నిరంతరము కూడాను ఆనందముతోనే ప్రకాశిస్తూ ఉన్నాడు.
2: హీ ఆల్వేస్ ఈజ్ షైనింగ్ విత్ ఫుల్ ఆఫ్ బ్లిస్ అండ్ జాయ్.
1: కానీ దానికి అడ్డు అయినటువంటి యొక్క భావములను మనము అనేక విధములుగా పెంచుకోవటం చేత తాను మనకు కనిపించుకోలేకపోతుండాలి.
2: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ బ్లిస్ బికాస్ వీ హావ్ కాన్స్టెంట్లీ డెవలప్డ్ దీస్ ఫోర్ ఆఫ్
1: దైవం ప్రత్యేకంగా లేడు.
2: గాడ్ డజంట్ ఎగ్జిస్ట్.
1: తానే దైవము.
2: సార్
1: తాను తానే ఉండి కూడాను
2: ఎ పర్సన్ రిమైనింగ్ హింసెల్ఫ్
1: ఈ రాగద్వేషాది మాలిన్యం చేత కప్పబడటం చేత
2: యాజ్ హీస్ కవర్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్
1: తాను తెలుసుకోలేకపోతున్నాడు.
2: హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
1: తనను తాను తెలుసుకోవటమే తెలియనిటువంటి తత్వం.
2: ద రియల్ తత్వ రెఫర్స్ టు రికగ్నైజింగ్ వన్స్ ఓన్ రియాలిటీ.
1: ఈనాడు చేసేటువంటి సమస్త సాధనలు కూడాను
2: ఆల్ ది సాధనాస్ విచ్ వి అండర్టేక్ అండ్ పర్ఫార్మ్
1: ఈ తెరను తప్పించుకునేటువంటి తప్పించేటువంటి మార్గములే.
2: ఆల్ దిస్ ఆర్ మెంట్ టు రిమూవ్ దిస్ స్క్రీన్ విచ్ ఇస్ హైడింగ్ అవర్ రియల్ నేచర్ ఫ్రమ్ అస్.
1: దానిని మనం తప్పించుకుంటే తాను తానుగానే ఉంటున్నాడు.
2: ఇఫ్ యూ కెన్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ స్క్రీన్ వీ రిమైన్ అవర్ సెల్స్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఎన్ని సంవత్సరాలు మనం సాధన చేసినప్పటికీ,
2: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ వీ మే పర్ఫార్మ్ సాధన,
1: ఎన్ని వేదాంతములు మనం చదివినప్పటికీ,
2: వాట్ ఎవర్ స్క్రిప్చర్స్ అండ్ వేదాంత వీ స్టడీ,
1: మనసు యొక్క మాలిన్యమే మనం తొలగించుకోనకుండా,
2: ఇఫ్ వీ కెనాట్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్,
1: ఇవన్నీ ఇప్పుడు కాలంలో వ్యర్థం గావించేటువంటివిగానే ఉంటాయి.
2: ఆల్ ది ఎక్సర్సైజెస్ వుడ్ బికమ్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్.
1: గ్రంథములన్నీ గాలించి చూచిన,
2: ఇఫ్ యూ సర్చ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ది టెక్స్ట్,
1: సత్య సాయి బాట సత్య మాట.
2: The only truth that you conclude is that the word of Sai is the real truth.
1: Vedambulanni you vetiki chuchina gaani,
2: even if you search all the Vedas,
1: satya sai paata satya maata,
2: the path laid down by satya sai is the true path.
1: Sakala shastramulanni you chadivi chuchina gaani,
2: even if you read all the scriptures to find out,
1: satya sai maata satya baata,
2: the word of satya sai is the true
1: గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన, గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన,
2: ఈవెన్ ఇఫ్ యు గో ఆన్ చాంటింగ్ ది గాయత్రి మంత్ర ఇన్ ఎ మ్యాగ్నిఫికెంట్
1: వే, ఈ మాట సత్య మాట.
2: ది వర్డ్ ఆఫ్ సత్య సాయి అలోన్ ఇస్ ద ట్రూ పాత్.
1: మనసునందున్న మాలిన్యం అట్టే ఉంచి,
2: ఇఫ్ యు అలౌ ది డర్ట్ ఇన్ యువర్ మైండ్ రిమైన్ యాజ్ ఇట్ ఇస్,
1: ఏమి చేసిన పరమేమి వెర్రి మనసు అని,
2: what is the use of your doing, whatever work you are doing,
1: mana yokka manasu malinyanni manam ee naadu manam dooram gaavinchukonnamo aa naade manamu sariyaina drishtini manam abhiruddhi ga unchukogalam.
2: Only when we cleanse our mind then we will be able to make
1: kadavane bhagavad geeta yandu naaku neevu sharana gaavam cheppani cheppaledu.
2: That is why in
1: bhagavam jeeva sharanangachha annadu, anaga neeku neevu sharanagutuduka.
2: That is why in bhagavad geeta it has not been said that he should surrender to Krishna.
1: Nee ante evaru?
2: You should surrender to yourself, he said.
1: Aa satyanne manam gurtinchali.
2: What do you understand by the real you?
1: Lokamlo cheptam tvameva mata cha pita tvameva, neeve tallivi neeve tandrivi neeve gurudavu neeve na friend anni antam.
2: In our prayers we say that you are my mother, you are my father, you are my preceptor, you are my everything.
1: నీవే తల్లి,
2: యు ఆర్ మదర్,
1: నీవే తండ్రి,
2: యు ఆర్ ఫాదర్,
1: నీవే గురువు,
2: యు ఆర్ ప్రిన్సిపల్,
1: నీవే మిత్రుడు,
2: యు ఆర్ మై ఫ్రెండ్.
1: కానీ కడకు నీవు అనేటువంటిది మిగిలిపోతుండాలి.
2: బట్ యు ఆర్ ది వర్డ్ యూ దట్ రిమైన్స్ అన్ఆన్సర్డ్.
1: నీవు తల్లివి, తల్లి కావచ్చు, నీవెవరు?
2: వెన్ యూ సే యు ఆర్ మదర్, మదర్ ఇస్ ఓకే, బట్ హూ ఆర్ యూ?
1: నీవే తండ్రి,
2: యూ అగైన్
1: తండ్రి కావచ్చు, నీవెవరు?
2: Who are you when you say you are father?
1: Kanuka neeve thalli neeve tandri neeve daivamo ni aneetondi daniki neeve nen ante cheeripothundi.
2: Instead of telling you are mother, you are father, you are friend, if you say you are I,
1: neeve nenu aneetondi sthitiki raavali.
2: We have to reach a stage wherein we say you are I.
1: Ide sarva tattvam yokka saaram.
2: This is the essence of
1: sarva shastramulu yokka moolamu.
2: This is the root of all
1: the vedamulu yokka gamyamu.
2: This is the goal of all the scriptures.
1: Sarva matamulu yokka saaramu idiye.
2: This is the essence of all the religions.
1: Kanuka neeye nenu,
2: you are I.
1: Nenu veru, neevu veru kaadu.
2: I am not the
1: tandri, tandri, guru, daivam. Anavasaranga ivanni bandhakalu enduku penchukovatam?
2: Why do you go on telling ఫాదర్ మదర్ ఎవరిని
1: తల్లిని చూడటం లేదు, కానీ నీవే తండ్రి, నన్ను కూడా చూడకుండా పోవటమా?
2: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఫాదర్ బట్ యు ఓన్లీ జస్ట్ సీ.
1: ఈ బంధనాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
2: గ్రాడ్యువల్లీ వి షుడ్ రిడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ బాండేజెస్.
1: కనుక ఇద్దరి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: వీ హావ్ టు డెవలప్ అండ్ అండర్స్టాండ్ ద యూనిటీ బిట్వీన్ ది టూ.
1: కేవలం ఇద్దరి యొక్క ఏకత్వమే కాదు, సర్వముందు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించాలి.
2: ఇట్ ఈస్ నాట్ ది యూనిటీ ఆఫ్ ది టూ అలోన్ బట్ ది యూనిటీ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
1: ఏకో వసి సర్వభూతాంతరాత్మ, ఆత్మతత్వం ఒక్కటియే.
2: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ the one Atma which exists everywhere and in everyone.
1: Yavar Nivar.
3: Sir, how long will there be this relationship, Chana Banguram? It is temporary, matter of many health
2: occurrences. But you want to just see
1: me. Bandhanani manu kramakramena tagginchukuntu ravali.
2: Gradually we should reduce this kind of bondages.
1: Kanuka iddari yokka ekatvanni manu gurtinchadaniki.

0: ఇట్ ఈస్ టెంపరీ మ్యాటర్ ఆఫ్ మినిట్స్.
1: ఎంతకాలమైనా కూడా నువ్వు శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మతత్వం ఆత్మని నావాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్
1: అన్చేంజ్. శాశ్వతమైన సంబంధాన్ని మనం కల్పించుకోకుండా
0: వితౌట్ డెవలపింగ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూ రిలేషన్షిప్,
1: క్షణభంగురమైనటువంటి యొక్క ఈ నీటి ముడగ వంటి యొక్క దేహ సంబంధ బాంధవ్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవటం, ఇది కేవలము మాయ యొక్క ప్రభావం.
0: If we are developing the temporary and transient relationship based upon the relationship body-body, this is the influence of delusion, maya.
1: Anni manaku telusu.
0: We know everything.
1: Anta chadivinamu.
0: We have read everything.
1: Kani ee chikati gadilone chindulu dokkutunnamu.
0: But we are only groping in the dark.
1: Ee indulo dabbalu tagale tappadu.
0: We are bound to get hurt.
1: ఆ చీకటిని మనం దూరం చేసుకోవాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ది ఇగ్నోరెన్స్ అండ్ ద డార్క్నెస్.
1: వెలుగును మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ ద లైట్ అండ్ మెమరీ.
1: మనకు బాధలు తీరుతుంటాయి.
0: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద
1: చీకటి. ఎంతకాలం జీవించగలవు అంతకాలం నీకు దెబ్బలు తక్కిన.
0: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డార్క్ రూమ్ యు ఆర్ బౌండ్ టు గెట్ యువర్ సెల్ఫ్ హర్ట్.
1: అది సత్యత్వాన్ని గుర్తించాలి.
0: దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రికగ్నైజింగ్ ద ట్రూత్.
1: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, అందరి ఎందుకు నువ్వు నాయంశమే అనేటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ ఇట్ ది సేమ్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఏదో దేహాంశం కాదు నీవు.
0: యూఆర్ నాట్ ది హ్యూమన్
1: బీయింగ్. యువాంశం కాదు.
0: యూఆర్ నాట్ ఈవెన్
1: జరూతాంశం కాదు.
0: యూఆర్ నాట్ ఈవెన్
1: మమాంసే, నా యొక్క అంశమే అనేటువంటి యొక్క సత్యమైన వాక్యం మనం విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ పర్టికులర్
1: స్టేట్మెంట్. మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
0: వితౌట్ హ్యావింగ్ దట్ ఫర్మ్ ఫెయిత్ వాట్ ఎవర్ సాధనాస్ ఆర్ పర్ఫార్మ్ ఆర్ యూజ్లెస్.
1: సాధన చేత దైవత్వాన్ని ఏ నాటికి మనం సాక్షాత్కరించుకోవాలి.
0: సాధనాస్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ యూఆర్ నాట్ గోయింగ్ టు అటైన్.
1: మనసులో ఉన్న మాలిన్యాన్ని దూరం చేసినప్పుడే మనకు తమకు తామే సాక్షాత్కారం అవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ క్లీన్స్ యువర్ మైండ్ యూ బి ఏబుల్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ రియలైజేషన్.
1: తన్ను తాను తెలుసుకోగలిగినటువంటి మానవుడుకు మొట్టమొదట మనసులందు మాలిన్యాన్ని దూరం చేసుకోవాలి.
0: ఏ పర్సన్ హూ వాంట్స్ టు రియలైజ్ హిమ్సెల్ఫ్ హస్ టు క్లీన్స్ హిస్ మైండ్ ఇన్ ది
1: వేషభావాన్ని నిర్మూలం గావించాలి.
0: హీ హాస్ టు డిస్ట్రాయ్ ద బాడీ కాన్షియస్నెస్.
1: ఏకత్వాన్ని పెంచుకోవాలి.
0: హీ హాస్ టు డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
1: అది నిజమైనటువంటి ఈనాడు దేశంలోకి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి బలం.
0: దిస్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్ విచ్ ది కంట్రీ నీడ్స్ టుడే.
1: భాషాభిమానము, దేశాభిమానము, ప్రాంతీయ అభిమానము, కులాభిమానము, మతాభిమానము, ఈ తుచ్చమైనటువంటి అభిమానాల్లో మనం మునిగిపోవటం చేతనే ఆత్మాభిమానానికి దూరం అయిపోతున్నాం.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ ది అటాచ్మెంట్ ఇన్ మెయిన్ వే సచ్ ఆస్ అటాచ్మెంట్ టు ద ల్యాండ్ బేస్ టు ద రీజన్ టు ద క్యాస్ట్.
1: మనం పెంచుకోదగినటువంటిది ఆత్మాభిమానమే.
0: వీ హావ్ టు డెవలప్ ది అటాచ్మెంట్ ఓన్లీ టు ఆత్మ.
1: ఆ యొక్క తత్వము సర్వులు ఎందుకు ఉన్నది ఒక్కటే.
0: అండ్ దిస్ ఆత్మ ఈజ్ ఓన్లీ వన్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
1: సాక్షాత్కారం అనగా ఏదో సాధన చేత లభించేటువంటి ప్రసాదం కాదు.
0: రియలైజేషన్ డజంట్ రిఫర్ టు అటైనింగ్ బై స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
1: తాను తానుగానే ఉన్నాడు.
0: హీ ఆల్వేస్ రిమైన్స్ హిమ్సెల్ఫ్.
1: అనేక పర్యాయాలు మీకు చెప్పాను.
0: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హావ్ టోల్డ్ యూ.
1: మన హృదయాన్ని మనం దర్శించాలంటే
0: if you want to really have a vision of your own heart, what should you do?
1: నేను ఇట్లా చూసుకుంటే నా పైన ఉన్నటువంటి యొక్క వస్త్రం కనిపిస్తుంది, కానీ నా హృదయం నాకు కనిపించదు.
0: వెన్ యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్ యూ కెన్ ఓన్లీ లుక్ అట్ యువర్ ది క్లోత్ విచ్ ఈస్ ది ఎక్స్టర్నల్ గార్మెంట్.
1: అప్పబడినటువంటి వస్త్రం తీసివేసినప్పుడే కదా హృదయం చూడవచ్చు.
0: ఓన్లీ వెన్ యూ రిమూవ్ ది గార్మెంట్ విచ్ ఈస్ కవరింగ్ యువర్ బాడీ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ద.
1: కానీ ఈనాటి మానవుడు ఈ జగత్ అనేటువంటి చలిబాధకు ఓర్చుకోలేక మూడు దట్టమైన వస్త్రాలు కప్పుకున్నాడు.
0: టుడేస్ మ్యాన్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ ది చిల్ ఆఫ్ ది వరల్డ్ హీ హస్ కవర్డ్ హిమ్సెల్ఫ్ విత్ త్రీ టైప్స్.
1: ఆయన దట్టమైన మందమైన కోటు,
0: ద అప్పర్ గార్మెంట్ ఈస్ ద
1: లోపల దాంట్లో షర్ట్,
0: ఇన్ సైడ్ దట్ దేర్ ఇస్ అ షార్ట్,
1: అందులో లేతనేటి ఒక బనీన్,
0: అండ్ ఇన్ సైడ్ దట్ దేర్ ఇస్
1: ఈ మూడు కప్పబడటం చేతనే మన హృదయం మనకు కనిపించటం లేదు.
0: As we have covered ourselves with these three garments, we are not being able to get
1: any of our body. Tamagunamu.
0: The thick coat refers to the tamoguna.
1: Lopal unna kundi shirt is rajogunamu.
0: The shirt may be compared to rajoguna.
1: Ayukka terikiga unna kundi yukka bani ne sattikamu.
0: The thin banyan may be compared to
1: ee mooditini teesivesina appude mana hrudayam manaku kanipistundi.
0: Remove all these things, you can get a vision of yourself.
1: Kanaka neevu gunatheetulu ainappude neevu sachit aananda swaroopuga rupanditavu.
0: Only when you transcend these three gunas, you'll be able to live as sachit aananda.
1: Neevu nilo pettukoni sachit aanandam labhinchalante etta labhi

0: అలవింగ్ దీస్ త్రీ క్వాలిటీస్ టు రిమైన్ ఇన్ యూ.
1: ఈ సచ్చిదానందమైనటువంటి సచ్చిరా కనిపించదు.
0: Even if you die, you will not be able to get this Satchidananda experience with these
1: gunas. మనం నిర్మూలం కావించాలి.
0: Destroy these three gunas.
1: దోషాలను తుడిచిపెట్టాలి.
0: Remove all the defects in you.
1: అప్పుడే మన స్వరూపాన్ని మనం దర్శించగలం.
0: Then only you can get a realization and experience of your true nature.
1: సచ్చిదానంద స్వరూపులారా.
0: Embodiments of Satchidananda.
1: ఎంత కాలమైనప్పటికీ మనం శ్రవణం చేయటమే మనం కాలమును వ్యర్థం చేయటం.
0: For how long can we go on wasting listening
1: to the dani maranam cheyandi
0: whatever you are here you should
1: maranam dani nitityasalo unchandi
0: after you reflect over it you should just
1: anaga maranam kontha aacharanalo pettadaniki prayatninchali
0: after you reflect over it you should practice this to some extent at
1: kevalam vinnatvanti vishayamulu chilukalavale palukutunname tappa chilukalavale dari ruchi chuttam ledu
0: whatever you have heard you are repeating like parrots. But you are not
1: able to get it. We have to
0: get
1: భక్తులుగానే కనిపిస్తున్నాము.
0: We are all appearing as devotees.
1: కానీ భక్తి తత్వం ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
0: But you have not been able to understand.
1: భక్తి అనగా ఏమిటి?
0: What is the meaning of devotion?
1: ధ్యానం చేయటమా?
0: Is it
1: భజన చేయటమా?
0: Is it performing
1: భజన? ఏ విధమైనటువంటి జపము చేయటమా?
0: Is it
1: యజ్ఞయాగాది క్రతువులు చేయటమా?
0: Is it performing?
1: ఇవన్నీ కూడా భక్తికి లక్షణములే కావు.
0: These are all not the qualities of a true devotion at all.
1: కేవలం ఉత్సాహం వాడు చేసేటువంటి పనులు.
0: These are all things which are done.
1: అనగా ఏమిటి? వస్త్రములన్నింటినీ ఉతికి ఉతికి ఉతికి ఉతికి పరిశుద్ధం చేస్తున్నాడు.
0: What does a washman do? He goes on
1: శ్రవణం మననం కీర్తనం నిత్యాస. శ్రవణం కీర్తనం స్మరణం విష్ణు స్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం స్నేహం ఆత్మనివేదం ఇవన్నీ కూడా మన మనసును పరిశుద్ధం చేయటం కోసమే.
0: ఆల్ ది టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఆల్ ది 9 టైప్స్ ఆఫ్ డివోషన్ ఆల్ దీస్ ఆర్ మెంట్ టు క్లీన్ అవర్ ఓన్ మైండ్.
1: వస్త్రాలు శుభ్రం చేసుకుంటున్నాం.
0: We are cleansing our clothes.
1: కానీ ధరించటం లేదు.
0: We are not wearing them.
1: అదే మనలో పెద్ద లోభం. పాపమే లోభంగా మారిపోతుంది అది.
0: This kind of defect is becoming a type of
1: మనసును పరిశుద్ధం చేయాలి. పరిశుద్ధమైన మనసును ధరించాలి.
0: We have to purify our mind and wear that mind for our own vision.
1: అప్పుడే నీ స్వరూపం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
0: Then only you can recognize
1: నిలవగలవు.
0: You can live as
1: manavudu kaadu.
0: You are not man.
1: Aakupachcha pakshulanni chilukala vale palukuna.
0: Can every green bird sing like a parrot?
1: Poolapai paaradu purugulu tundagalaguna.
0: All those worms which move on a flower, can they be bees?
1: Puri charmamu kappinatti gaadita puriyaguna.
0: Can a donkey which covers itself with the tiger skin, can it be a tiger?
1: Ayya, ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగు అవుతుందయ్యా?
0: Can a pig with her fat be, can it be an elephant?
1: కనుక మనకు మనిషి రూపంగా ధరించినాము.
0: We have put on this human
1: రూపాన్ని ధరించినంత మాత్రం మనం మనుషులు కాము.
0: Just because of this particular form, we are not human beings.
1: మానవత్వాన్ని పొందినప్పుడే మనం మనుషులు అవుతాం.
0: Only when we really attain the human nature,
1: we become మానవులుగానే ఉంటున్నాము.
0: The world is full of human beings.
1: కానీ మానవత గుణం అనేటువంటిది కనిపించడం లేదు.
0: బట్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ నాట్ సీన్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్.
1: కొన్ని లక్షల సంవత్సరం నుంచినే మానవత్వం ప్రారంభమైంది.
0: ఇట్ ఈస్ ఫ్రమ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ దేర్ ఇస్ ఎన్ ఎవల్యూషన్ ఇన్ టు హ్యూమన్.
1: కానీ మానవత్వం ఇంకా పురిటిపాదంలోనే మునిగి ఉంది.
0: బట్ దిస్ హ్యూమన్ నేచర్ ఇస్ రిమైనింగ్ ఇన్ ది గ్రాస్.
1: దానికి ఇంకా బర్త్ రాలేదు.
0: ఇట్ హాజంట్ టేకన్ ఇట్స్ రియల్
1: బర్త్. మానవుడు పుట్టాడు కానీ మానవత్వం ఇంకా పుట్టలేదు.
0: Human being is born, but human qualities are
1: not born. Yeh naadu manavattu manu puttinchukogalamo, aanaade neevu manavu.
0: That day when human qualities are born in you,
1: aa manavattame daivattam.
0: That human quality itself is the divine quality.
1: Ade satya swaroopam.
0: That is the very form.
1: Ade dharma swaroopam.
0: That is the very form.
1: Ade prema swaroopam.
0: That is the very form.
1: Ade shanti swaroopam.
0: That is the very form of peace.
1: Ilanti swaroopani manam dharinchinappude మనము మానవులము మానవులము అని చెప్పుకునేటువంటి అధికారం ఉంటుండాలి.
0: దట్ డే వెన్ వి వేర్ దిస్ పర్టికులర్ ఫారం అండ్ ద రియల్ ఫారం, కెన్ వి కాల్ అవర్ సెల్వ్స్ అస్ హ్యూమన్ బీయింగ్స్?
1: ఆ మానవత్వాన్ని మనం పొందితే చాలు.
0: వీ హావ్ టు అటైన్ దట్ హ్యూమన్ నేచర్.
1: అదే దివ్యత్వము, అదే పవిత్రము.
0: దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డివినిటీ, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేక్రెడ్నెస్.
1: గురువు గురువు అంటే ఈ లౌకికమైనటువంటి గురువు గురువు కాదు.
0: When you refer to guru, it doesn't refer
1: guru to ఎనిమిది విధమైన గురువులు ఉంటున్నారు.
0: There are 8 types of gurus and preceptors.
1: బోధ గురువు,
0: one is బోధ గురువు.
1: వేద గురువు.
0: ది సెకండ్ వన్ ఇస్ వేద గురువు,
1: నిషిద్ధ గురువు.
0: థర్డ్ వన్ ఇస్ నిషిద్ధ
1: కామ్య గురువు.
0: ఫోర్త్ వన్ ఇస్ కామ్య
1: సూచక గురువు.
0: సూచక
1: వాచక గురువు.
0: వాచక
1: కారణ గురువు. విహిత గురువు.
0: కారణ గురువు ఇస్ నెక్స్ట్ వన్. విహిత గురువు ఇస్ ద లాస్ట్.
1: ఈ అష్ట విధములైన గురువుల లోపల విహిత గురువు ఒక్కడు మాత్రమే సరైనటువంటి వాడు.
0: Among these eight types of guru, it is the vihita guru who is the real guru.
1: కొందరు శాస్త్రాన్ని బోధించవచ్చు.
0: సమ్ పీపుల్ మే ప్రీచ్ స్క్రిప్చర్.
1: తత్వాన్ని విచారణ తెలపవచ్చు.
0: సమ్ పీపుల్ మే ఎంక్వైరీ.
1: యమనీవాది సాధనలు బోధించవచ్చు.
0: దే మే ఆల్సో ప్రీచ్ అండ్ టీచ్ డిఫరెంట్
1: వికారములైనటువంటి యొక్క తత్వములను మనకు తెలపవచ్చు.
0: దే మే బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది సచ్చిదానంద
1: శమనవాది సద్గుణములు బోధించవచ్చు.
0: దే మే ఆల్సో టీచ్
1: అభిష్టమైన కార్యములకు తగినటువంటి పూజలు గావించవచ్చు.
0: దే మే ఆల్సో
1: వ్రతములు చేయించవచ్చు.
0: దే మే హెల్ప్ అస్ టు పర్ఫార్మ్ వ్రతాస్ ఆల్సో.
1: కానీ మానవుని యందు ఉండినటువంటి సందేహమును నిర్మూలన భావించి స్వస్వరూపాన్ని సందర్శింపజేసేటువంటి వాడు ఒక్క విహిత గురువు మాత్రమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ విహిత గురు హూ కెన్ రిమూవ్ ది డౌట్స్ ఇన్ మ్యాన్ అండ్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
1: ఆ విహిత గురువు దైవం ఒక్కడు తప్ప ఇతరులు కాదు.
0: గాడ్ అలోన్ ఇస్ దట్ విహిత గురు అండ్ నో వన్ ఎల్స్ కెన్ బి దట్ విహిత గురు.
1: కనుక ఈనాడు గురు పూర్ణిమనగా గురువులకు పూజలు చేయటము, దక్షిణలు సమర్పించడము, ఇంకే విధమైనటువంటి కానుకలు వేయటం, ఇది కాదు నిజమైనటువంటి గురు పూజ.
0: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ అండ్ గురు పూజ, ఈ డస్ నాట్ రెఫర్ టు గివింగ్ దక్షిణ టు ది పీపుల్, వర్షిపింగ్ దెమ్, వాషింగ్ ద ఫీట్.
1: నిజమైనటువంటి గురువు గుకారో అంధకారం, అంధకారమైనటువంటి దాన్ని నిర్మూలం గావించాలి.
0: ద రియల్ గురు ఈజ్ వన్ హూ డిస్ట్రాయ్స్ ద డార్క్నెస్.
1: ప్రకారాన్ని ప్రేదీప్యమానంగా వెలిగించాలి.
0: హీ కెన్ మేక్ ఇల్యూమినేషన్ షైన్ ఇన్ మ్యాన్.
1: గుకారమనగా గుణాతీతుడుగా ఉండాలి.
0: He should remain a
1: transcendent. రూపవచితుడు కావాలి.
0: He should also be free from the body consciousness and the
1: అనగా రూపనామములు లేనటువంటి తత్వము దైవత్వం ఒక్కటే.
0: ఇట్ ఈస్ ఓన్లీ డివినిటీ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ద నేమ్ అండ్ ద ఫామ్.
1: చిన్న ఉదాహరణము.
0: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: స్వామి భస్మాన్ని ఇస్తుంటాడు.
0: స్వామి గివ్స్
1: అనేక మంది భస్మాన్ని ధరిస్తుంటారు.
0: మెనీ పీపుల్ వేర్ దిస్
1: భస్మ. అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
1: రూపనామములతో చేరినటువంటి ఒక పదార్థాన్ని కాల్చివేసినప్పుడు అది భస్మంగా మారిపోతుంది.
0: వెన్ యు బర్న్ ఎ వెరీ పర్టికులర్ ఆబ్జెక్ట్ విచ్ హస్ ద నేమ్ అండ్ ఫామ్, ఇట్ బికమ్స్ ద యాష్.
1: ఈ భస్మం రూపరామరహితమైపోతుంది.
0: దిస్ యాష్ డస్ నాట్ హ్యావ్ ద నేమ్ అండ్ ఫామ్.
1: రూపరామరహితమైనటువంటి యొక్క భస్మమే అద్వైతం.
0: అండ్ దట్ కైండ్ ఆఫ్ భస్మ ఆర్ ది యాష్ ఈస్ అసోసియేటెడ్ విత్.
1: కనుకనే నీవు అద్వైతుడు కామనే నీకు భస్మాన్ని అందించటం.
0: యాష్ ఈస్ గివన్ టు యూ విత్ ఏ మెసేజ్.
1: నీ రూపనామం అనేటువంటి దానిని కొంతవరకు అహంకార నిర్మూలన గావించుకోమని ఈ భస్మాన్ని అందించడం.
0: యూ షుడ్ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ టు ద నేమ్ అండ్ ద ఫామ్.
1: ఈ భస్మం వచ్చింది.
0: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ యాష్ కమ్?
1: ఒక రూపనామము ధరించినటువంటి వస్తువు యొక్క క్షీణస్థితి.
0: This ash comes from an object which has got the name.
1: Aa roopanamanni manam nirmoolam gaavinchinappude bhasmanga tayarayindi.
0: Once you destroy the name and form, then you get the ash.
1: Anaga roopamunandunnatvanti ahankaramu,
0: that means
1: ee naamamunandunnatvanti oka mamattamu,
0: the attachment to the form
1: nirmoolam cheyali.
0: You have to destroy this attachment.
1: Ee naadu advaitam advaitam ani manam cheptunnamu. జీవితమంతా ద్వైతంలోనే మనం గడుపుతున్నాము.
0: టుడే వీఆర్ ఓన్లీ టెలింగ్ అద్వైత ద నాన్ డ్యూయలిజం, బట్ వీఆర్ ఓన్లీ లివింగ్ ఇన్ డ్యూయలిస్టిక్ వరల్డ్.
1: చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
0: వీ టెల్ సంథింగ్ అండ్ వీ
1: ప్రాక్టీస్. ఇందులోనే మానవత్వం క్షీణించిపోతుండాలి.
0: ఇన్ దిస్ వే వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ హ్యూమన్ నేచర్. వీ మస్ట్ డూ వాట్ యూ టెల్.
1: చెప్పు
0: వాట్ ఎవర్ వీ యూ టెల్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనము అనుభవించాలి.
0: You should experience the unity of your word and deed.
1: ఇలాంటి గురువులు ఈనాడు కరువైపోయారు.
0: Such gurus are becoming rarer these days.
1: కనుక ఈ గురుత్వానికి మనం ప్రాకులాడనక్కర్లేదు.
0: We need not go in search of this kind of.
1: మనలో ఒక గురి ఉంటుండాలి.
0: There is a goal in us.
1: ఆ గురియే మన యొక్క నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం.
0: That goal is ఆత్మతత్వం.
1: దానినే సాక్షిభూతుడు అంటారు.
0: That is described as witness.
1: No,
0: consciousness.
1: ఇలాంటి యొక్క కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
0: వీ హావ్ టు ఫాలో దట్ కాన్షియస్.
1: నీ ఆత్మ సాక్షిగా నీవు ఈ కర్మలో ప్రవేశించు.
0: వెన్ ఎవర్ యూ ఎంటర్ ఇన్ టు యాక్షన్, యు టేక్ కాన్షియస్ యాజ్ ద విట్నెస్.
1: ఇక్కడ మూడు విధములైన మాయలు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్
1: స్వేచ్ఛ, పరేచ్ఛ, అయేచ్ఛ.
0: దే ఆర్ స్వేచ్ఛ, పరేచ్ఛ అండ్ అయేచ్ఛ.
1: ఈ స్వేచ్ఛ అనగా తాను సంకల్పించుకుని తాను సంకల్పించుకున్నటువంటి కార్యములో కలిగినటువంటి సుఖదుఖమును తాను అన్ని విధాలా అనుభవించటకు సిద్ధముగా ఉంటమే.
0: దట్ ఈస్ ప్రిపేర్డ్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ ఇన్ ద యాక్షన్ విచ్ హీ పర్ఫార్మ్స్.
1: పరేచ్ఛలుగా ఇతరుల యొక్క ఉత్సాహముల చేత ఒక కార్యంలో ప్రవేశించి తద్వారా జరిగినటువంటి యొక్క సుఖము దుఃఖములను తాను నోరు మూసుకుని అనుభవించటం.
0: పరేచర్ రెఫర్స్ టు ఎంటరింగ్ ఇంటు ఎన్ యాక్టివిటీ అండ్ అండర్టేకింగ్ యాక్టివిటీ ఇన్స్పైర్డ్ బై అదర్ పీపుల్స్ వర్డ్స్.
1: అనిచ్చారగా ఏమిటండగా దైవేచ్ఛగా మారటం.
0: అవిచ్ఛ రెఫర్స్ టు ఫాలోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్.
1: సుఖం జరగని అది దైవేచ్ఛనే.
0: If good happens to you and if
1: you become సంభవించని అది దైవేచ్ఛని.
0: Joy or sorrow,
1: నష్టము కలుగుని అది దైవేచ్ఛని.
0: If you are put to loss,
1: అది దైవేచ్ఛని.
0: If you get profit, it is also the will of God.
1: రెండింటిని కూడా దైవేచ్ఛగా భావించుకోవటమే నిజమైనటువంటి ఇచ్ఛ.
0: Considering joy and sorrow,
1: స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే స్వేచ్ఛకు అర్థం ఏమిటి?
0: When you say స్వేచ్ఛ, what is the real meaning of this word స్వేచ్ఛ?
1: ఇష్టానుసారం కుక్కలు తిరిగినట్టు తిరగటమా స్వేచ్ఛ?
0: Is it living an unbridled, unlicensed, in a licensed
1: మానవత్వాన్ని వీడు సంచరించడమే నా స్వేచ్ఛ?
0: Is it living like an ordinary human
1: being? దివ్యత్వానికి దూరమై దానవత్వాన్ని అనుభవించడమే నా స్వేచ్ఛ?
0: Becoming distant to divinity and living the life of a demon.
1: ఈనాడు మీకు ఒక విధమైనటువంటి అంతరార్థాన్ని కూడా మీకు చెప్పాలని తలుచుకున్నాను.
0: Today I have decided to give the inner
1: యుగము, ద్వాపర యుగము, కలియుగము, మూడు యుగములు మనం చూస్తున్నాం.
0: We have been hearing three yugas, Treta, Dwapara and Kali.
1: Treta yugamulopala devatalanta oka vaipu nundinaru, danavulanta maroka vaipu nundinaru.
0: In the age of Treta, the gods were on one side and in one region and the demons were
1: ee ramuni kaalamulopala devatalandari kudanu ayodhyalo kishkindalo jeevistu vacharu.
0: During the days of Sri Rama, gods were living in Ayodhya.
1: రాక్షసులందరూ కూడా దండకారణ్యంలో జీవిస్తూ వచ్చారు.
0: The demons were living in the forest
1: of లోకాల్లో జీవిస్తూ వచ్చారు, రాష్ట్రాల్లో అనగా రాజ్యముల్లో.
0: అండ్ ఇన్ అదర్ స్టేట్స్ దే వర్ ది డిఫరెంట్ స్టేట్స్ దే వర్ లివింగ్.
1: కనుక రాముడు స్వయంగానే తాను యుద్ధంలో ప్రవేశించి దండకారణ్యంలో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుతూ వచ్చాడు.
0: Therefore, Rama had to personally go to Dandaka forest and destroy the demons.
1: దేవతలను రక్షిస్తూ వచ్చాడని దీని యొక్క అంతరార్థం.
0: The meaning of this is that he protected the
1: ద్వాపర యుగము లోపల దేవతలు రాక్షసులు ఇరువులు కూడా ఒకే రాజ్యంలో నివసిస్తూ వచ్చారు.
0: When we come to the Dwapara age, in the same kingdom, both gods and demons
1: are there. పాండవులు కౌరవులు ఒకే రాజ్యానికి అధికారం.
0: For the same kingdom, పాండవాస్ అండ్ కౌరవాస్
1: ఇలాంటి ఇరువురు చేరినటువంటి సమయం లోపల కృష్ణుడు ఏమి చేశాడు? తన సైన్యాన్నంతా కూడా కౌరవులకు ఇచ్చాడు. తాను అస్త్ర సన్యాసి అయి పాండవులకు సహాయం చేస్తూ వచ్చాడు, యుద్ధము చేయలేదు.
0: వెన్ గాడ్స్ అండ్ డెమన్స్ ఫర్ లివింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ కింగ్డమ్ లైక్ దాట్ కృష్ణ వాట్ డిడ్ కృష్ణ డు? కృష్ణ గేవ్ హిస్ ఎంటైర్
1: ఆర్మీ. కలియుగంలో ఈ రాక్షసులు దేవతలు ఎక్కడున్నారంటే ఒకే దేహంలోనే ఉన్నారు.
0: When it comes to the Kali age, the gods and demons are living in the same body.
1: Treta yugamlo rakshasul lokam veru, devata lokam veru.
0: During Treta age, the world of demons was different and the country
1: of Dwapara yugamlo rakshasulli devatalli oke lokamu.
0: And in Dwapara age, gods and demons were living in the
1: Kali yugamlo rakshasulli devata oke desamu.
0: And in the Kali age, the gods and demons are living in the same body.
1: ఈ త్రేతాయుగంలో స్వయంగా తాను యుద్ధం చేస్తూ వచ్చాడు.
0: ఇన్ త్రేతా ఏజ్ పర్సనలీ గాడ్ అండర్
1: ద్వాపర యుగంలో తాను యుద్ధం చేయకుండా సాక్షిభూతుడిగా నిమిత్త మాత్రుడిగా కూర్చున్నాడు.
0: వెన్ ఇట్ కేమ్ టు ద్వాపర ఏజ్ ది లార్డ్
1: ప్రవేశించాడు.
0: హీ ఎంటర్డ్ ఇన్ టు ద వార్ బట్ డిడ్ నాట్
1: పార్టిసిపేట్. కలియుగంలో రెండు కూడా ఒకే దేహంలో ఉండటం వల్ల భగవంతుడు కేవలం తటస్థుడిగా ఉంటుంటాడు.
0: వెన్ ఇట్ కమ్స్ టు కలి ఏజ్, as gods and demons are living in the same body, God is remaining neutral. He is not
1: ee yokka vichara shakti manavudu manavudu gaane gurtinchukovali.
0: Man has to recognize this particular fact.
1: Ee yokka baadhyata manavuniki andinchadu.
0: This responsibility is handed over to man.
1: Tanalo undinatundi danavatvanni tana vichara cheta dooram gaavinchukovali.
0: By proper inquiry, man
1: has to develop divinity.
0: అండ్ డిస్ట్రాయ్ డెమోనిక్ నేచర్.
1: కనుకనే మానవునికి స్వతంత్రమైనటువంటి దాన్ని అందిస్తూ వచ్చాడు.
0: ఫుల్ ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్ ఇస్ గివెన్ టు ద మ్యాన్ ఇన్ కలియుగ.
1: అలాంటి స్వతంత్రాన్ని పొందినటువంటి మానవుడు,
0: దట్ పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ ఫ్రీడమ్,
1: ఏమి చేయాలో ఏమి చేయకూడదు,
0: వాట్ షుడ్ హి డూ అండ్ వాట్ షుడ్ హి
1: డూ, లేక దానవత్వాన్ని పెంచుకోవటం, దైవత్వాన్ని విమర్శించుకోవటం జరుగుతూ వస్తుంటారు.
0: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ హీఈస్ డెవలపింగ్ డెమోనిక్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ డిస్ట్రాయింగ్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్.
1: ఇదే కలియుగం యొక్క ప్రభావం.
0: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఏజ్.
1: ఈ కలి యొక్క ప్రభావం నందు దానవత్వాన్ని మనము మనకు మనమే మనం సంహరించాలి.
0: అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఏజ్ వాట్ యూ హావ్ టు డూ ఇస్ వాట్ డిస్ట్రాయ్ ది డెమోనిక్ నేచర్.
1: దానవత్వాన్ని మనం ఏనాడు సంహరిస్తామో దైవత్వం తనకు తానే ప్రకాశిస్తుంది.
0: The moment we completely destroy demonic nature in us, the divine nature will automatically
1: go kudanu manalo undinatundi manasika malinyanni dooram chesukuneatundi prayatnam gaane manam visinchali.
0: All the sadhanas which we undertake therefore is only to cleanse our mind and purify our mind.
1: Dema swarupulara em daivathani manam choodalanukunte daivathani sandhinchalanukunte manam pratyekinchinatundi sadhanam cheyanakkaledu.
0: Embodiments of divine love. If you want to get a vision of God, there is no need for undertaking separate sadhanas as such.
1: మనకున్నటువంటి మాలిన్యాన్ని కలిగించుకోవడానికి చేసేటువంటి ప్రక్రియలన్నీ కూడా ఒక విధమైన సాధనగా భావిస్తున్నాం.
0: All that activity which helps us to purify our mind must be considered as sadhanas.
1: అవి కేవలము మాలిన్యాన్ని నిర్మూలం గావించేటువంటివి కాని మాధవత్వాన్ని సృష్టించేటువంటివి కాదు.
0: All those activity can only destroy the dirt, but they cannot give you the divinity automatically.
1: Madhavatvam anetundi srishtimpabadinatundi kaadu.
0: This madhavatvam or divinity
1: sahajanga prakashinchetundi.
0: It is not created, it is self-resplendent.
1: అది స్వయం ప్రకాశంగానే ఉంటుండాలి.
0: సెల్ఫ్ ఇల్యూమినేటింగ్,
1: స్వస్వరూపకంగానే ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆల్వేస్ ఇట్ ఆల్వేస్ రిమైన్స్ యాజ్ ఇట్స్ ఓన్ రియల్ నేచర్.
1: హద్దును మాత్రం మనం తీయాలి.
0: ఆల్ దట్ వి నాట్ టు డూ ఇస్ రిమూవ్ ది హబ్
1: స్వర్గ శిల్పి.
0: A sculptor,
1: ఒక శిలను,
0: he takes a stone,
1: అనేక విధములుగా మలచి
0: he
1: ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు.
0: He creates an idol from the stone.
1: కాని ఈ శిల్పి ఆ శిల నుండి ఒక విగ్రహాన్ని తీలేదు.
0: He has not created an idol from a stone as
1: ఈ శిల్పి ఈ విగ్రహము ఆ శిలలోనే పురమే ఉంటుండాలి.
0: This particular form was already a part of the stone inside.
1: చేసిన పని ఏమిటంటే దానికి ప్యాక్ అంతా తీసేశాడు. ఆ విగ్రహం విగ్రహంగా వచ్చింది.
0: All that the sculptor has done is the extra stone which was not wanted is removed and it has got its real form.
1: ఈ విగ్రహాన్ని తాను తయారు చేసింది కాదు.
0: He has not created
1: ఈ విగ్రహం పూర్వమే శిలలోనే ఉంటుండాలి.
0: This particular form was a part of the stone already.
1: ఈ ప్యాక్ తీసివేసేటప్పటికి శిల శిల రూపంలో మరి ధరించింది.
0: Once this unnecessary unwanted stone is removed, the real form is gone.
1: ఈ ప్యాక్ కూడాను దాంతో చేరినటువంటిదే.
0: The form is packed with the stone. It is a part of the stone.
1: చక్కని ఉదాహరణ.
0: One small beautiful example for this.
1: ఒక కొండలో పెద్ద గుండు ఉంటుండాలి.
0: There is a stone in a big hill.
1: శిల్పి ఆ గుండు పైన కూర్చొని అనేక విధములుగా మలిచి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ ముక్కలంతా కొండలోనే పాడవేశాడు.
0: He sits on a stone and he takes another stone. He sculpts a beautiful idol out of that and he throws those remnants of the stone there.
1: ఒకే గుండుగా ఉండినటువంటిది.
0: Earlier, before this idol was prepared, the entire
1: stone was అనేక ముక్కలుగా తయారైపోయినాయి.
0: Now the small pieces of stone are removed from
1: ఆ ముక్కల్లో ఒక పెద్ద ముక్కను కృష్ణుడిగా తయారు చేసి దేవాలయంలో ప్రతిష్ఠ చేశాడు.
0: One small part of that particular stone is transformed into a beautiful idol of Krishna.
1: ఈ విగ్రహానికి ఇక్కడ షోడశోపచారములు జరుగుతున్నవి.
0: For this idol in the temple, the 16
1: కానీ ఆ ముక్కల్లో మాట్లాడించేటువంటి వారు లేరు కొండలో.
0: But the other small pieces of stone which are left there, no one is bothering about them.
1: ఎవరు మాట్లాడించేటువంటి వారు లేకపోయినప్పటికీ ఆ ముక్కలు చెప్తున్నాయి, తత్వం అసి, ఆ దేవాలయంలో ప్రతిష్ట అయినటువంటి యొక్క విగ్రహం మేమే అంటున్నాయి.
0: Although there is no one who is caring for those small pieces of stone there, they say, we and that idol, we are the same.
1: అనగా అన్ని ఏకస్వరూపంగానే ఉండినాయి.
0: Basically, all this were together.
1: One ముక్క దేవాలయంలో కూర్చోవచ్చు.
0: One piece went and stood in the temple.
1: ఇంకొక ముక్క కట్టడంలో కూర్చోవచ్చు.
0: And another piece మైట్ హావ్ గాన్ ఎల్స్వేర్.
1: ఇంకొక ముక్క ఏదో ఒక పరికరంగా ఉపయోగపెట్టుకోవచ్చు.
0: ది థర్డ్ పీస్ మైట్ హావ్ బీన్ యూజ్డ్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: కానీ ఈ ముక్కల యొక్క ప్రభావము, ముక్కల యొక్క పరికరములు వేరువేరుగా ఉండినంత మాత్రమున రాయి రాయే కదా.
0: ది ఫారం మే బి డిఫరెంట్, ద పర్పస్ ఫర్ విచ్ దే ఆర్ పుట్ మే బి డిఫరెంట్, ద స్టోన్ ఇస్ ద స్టోన్ ఆల్ ద సేమ్.
1: కనుక ఆ మూలాధారమైన తత్వాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: కనుకనే తొక్కేది రాయి, మొక్కేది రాయి, కట్టేది రాయి, కొట్టేది రాయి.
0: ఇట్ ఇస్ ది సేమ్ స్టోన్ విచ్ యు ట్రెడ్ అపాన్, ఇట్ ఇస్ ది సేమ్ స్టోన్ విచ్ యు వర్షిప్ ఇన్ ద టెంపుల్, ఇట్ ఇస్ ది సేమ్ స్టోన్ విచ్
1: ఇస్ రాయి తత్వం ఒక్కటే.
0: ఇట్ ఇస్ ది బేసిక్ ట్రూత్ ఇస్ దట్ ఆల్ థింగ్స్ ఆర్ వన్.
1: ప్రతి పదార్థమునందు కూడాను సచ్చిదానంద స్వరూపం అదే అస్థి భాతి ప్రియమన్నారు.
0: Similarly, in every object in the world, there are these three things. Satchidananda, Asti, Bhati, Priyam.
1: Satti, Chitti, Ananda. ఈ మూడు కూడా దైవస్వరూపమే.
0: సత్, చిత్, ఆనంద ఆర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్.
1: దీనికి మనం రూపము నామము యాడ్ చేస్తాం, కలుపుతూ వచ్చాం.
0: When we add the name and form, then it becomes an object.
1: Satti, Chitti, Anandam, Rupam, Namam. ఈ పంచకంగా మారిపోయాయి.
0: When this Sat Chit Ananda are put together with the name and form,
1: prapanchamu,
0: they becomes panchakam, and that itself is the world creation.
1: Rupanamu teesiveste ade daivattamu.
0: Remove the name and form, you get divinity.
1: Rupanamu unte ide prapanchamu.
0: Add name and form, you get the world.
1: Kanaka mana drushtini marchukovali gaani srushtini marchadaniki veelu.
0: All that you have to do is you have to transform your vision. You can't change the creation.
1: Rupanamunu paya mana drushtini marchukondi.
0: You have to change your vision on the name and form.
1: Satyanitya nirmalamainatti oka sachidananda paina drushtini penchukondi.
0: You have to develop your vision and your look in
1: yedi chesina daivam yokka seva gaane.
0: Whatever work you do, consider that as a service done to the Lord.
1: ఏది చూసినా దైవం గానే దర్శించదు.
0: వాట్ ఎవర్ యు సీ అండ్ టేక్ లుక్ అట్ యు కన్సిడర్
1: దట్ యాజ్ గాడ్. సర్వములు ఎందుకూడను దైవత్వం ఒక్కటే.
0: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్? ది రీజన్ ఇస్ దట్ ఇన్ ఎవ్రీథింగ్ యు గెట్ గాడ్ అలోన్.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
0: మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఎంత కాలమైనప్పటికీ మనము ఈ ద్వైతములందే మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి.
0: For any length of time, let us know, don't waste your life in this kind of
1: manam cheyina sadhana yokka phalitam emiti.
0: What is the object and purpose of all this sadhana?
1: Inta kaalam manam chesinatundi yokka poojala yokka phalitam emiti?
0: What is the purpose and what is the result of all
1: this? Inta kaalam meeru shravanam chesinatundi yokka bodhala yokka phalitam emiti?
0: What is the result of all that you have listened so far?
1: Emi prayojanam ledhu.
0: Absolutely useless.
1: Ye kinchit maatramaina kuda unnata sthayiki povadaniki manam prayatninchali.
0: We should make an effort at least to go up in the ladder.
1: Vaitam nunchi visishtamlo praveshinchandi.
0: We have to go from
1: visishtam nunchi advaitaniki rakandi.
0: The visishta advaita the
1: quality of jeevitamanta kuda nu kammadi purugu maadri ekkada vesindi akkade undatam prayojanam ledhu.
0: There is no use in remaining where we are like a worm.
1: Kanuka manam vinnanduku, manam da sadhanalu chesinanduku, gandaru chadivinanduku, peddalni darshinchinanduku, vaari vakyamulu shravanam chesinanduku తగినటువంటి ఫలితాన్ని మనం అనుభూతిలో మనం తెప్పించాలి.
0: దేర్ ఫోర్ దెర్ ఇస్ నీడ్ ఫర్ బ్రింగింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ వీ హెర్డ్, వాట్ వీ హావ్ రెడ్ అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ టేకన్ ది దర్శన్ ఆఫ్ గ్రేట్ సోల్స్ అండ్ ఆఫ్టర్
1: సారము తెలుసుకోరన్నా, సత్య సారము తెలుసుకోరన్నా, సత్య సారము తెలుసుకోరన్నా, ఈ తత్వమెరిగి జన్మముందన్నా. సత్యసారము

0: తామరత్వము కాదు చేసి నీ మనిష్టలు నెప్పి నిలిపి తామరత్వము
1: పిల్లలు ఇంత తెలుసుకోలేకుండా పోతే ఎట్లా సత్యసారము

భావము వీడరోరన్న నిరుదేహ భావము అందమెందును ఇందు లేదన్న అందమెందును ఇందు లేదన్న అందమైన ఆత్మ విడచి నింద్యమైన అహము చేకుని అందమైన ఆత్మ విడచి నింద్యమైన కనువు నేనని అందమైన ఆత్మ విడచి నింద్యమైన కనువు నేనని తలపు వీడి కాసి తంబుగా తత్వభావము ఎరుగరన్న సత్య

ಪಿತ ಬಂಧು ಸಖ ಸಬಕಿ ರಾಮನಾ.

0: Watching pious and noble people, we take them so low and make fun of them. But what is it they run short of? What is it they lose? As the elephant passes by, dogs bark, but they don't lose anything on earth.
1: Vidyarthulara.
0: Students.
1: Peenadu yavat prapanchamanandu kudanu. Asuya. అహంకారము ఇవి రెండు కూడాను మితిమీరి పెరిగిపోయినది.
0: టుడే వి ఫైండ్ జెలసీ అండ్ ఈగో విచ్ ఆర్ ఇంక్రీజింగ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: క్లాసులో ఎవరైనా ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే వారిని చూచి మిగిలిన పిల్లలు కూడాను అసూయపడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అదర్ స్టూడెంట్స్ విల్ ఫీల్ జెలస్ ఆఫ్ మ్యాన్.
1: ఎవరైనా పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడు వారిని చూచుకూడను మిగిలినటువంటి వారు అసూయలు పడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అదర్ వుడ్ ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: శ్రీమంతుని చూచి దరిద్రులు అనేక విధములుగా కూడాను అతని విధంలో అనేక ఆపోహలు కలిగిస్తుంటారు.
0: వాచింగ్ ఎ రిచ్ మ్యాన్ ద పూర్ పీపుల్ ఆల్సో ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: అదే విధంగానే మృగములు ఎందు కూడాను హంసను చూచి కొంగలు పరిహసిస్తూ ఉంటాయి.
0: వాచింగ్ ది స్వాన్ ది క్రేన్ వుడ్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
1: కోకిల యొక్క కూతలను చూచి కాకులు ఒక కర్ణ కఠోరంగా భావిస్తాయి.
0: లిసనింగ్ ది మెలోడియస్ వాయిస్ ఆఫ్ ది కోయిల్ బర్డ్ ది క్రోస్ డోంట్ రిలీజ్ దట్ సౌండ్.
1: లోకులో కాకులు
0: ది పీపుల్ ఆర్ లైక్ దాట్.
1: కనుక దేనికి మనం వెరువక మన యొక్క సత్యం పైన ఆధారపడి జీవితమును సరైన మార్గంలో సక్రమమైన మార్గంలో నడుపుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ లీడ్ ఎన్ అప్రోప్రియేట్ కరెక్ట్ లైఫ్.
1: ఏనుగు తన యొక్క గంభీరమైనటువంటి నడకతో దేనిని లెక్క చేయక బజారులో వెళుతుంటాడు.
0: ఎలిఫెంట్ వాక్స్ అలాంగ్ ద స్ట్రీట్ విత్ ఆల్ మెజెస్టీ అండ్ డిగ్నిటీ.
1: ఎన్ని కుక్కలు మరిగినప్పటికీ దానికి ఏమాత్రము లెక్క చేయదు.
0: ఇట్ ఈస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద డాగ్స్ దట్ బార్క్ అట్ ఇట్.
1: ఏనుగు ఎక్కడ కుక్కలు ఎక్కడ?
0: వేర్ ఇస్ ది ఎలిఫెంట్ అండ్ వేర్ ఇస్ ద డాగ్?
1: పోలికనే లేదు.
0: దేర్ ఇస్ నో కంపారిజన్.
1: అదే విధముగానే కోకిల ఎంతో సుస్వరంతో గానం చేస్తుంటాది.
0: ద కుక్కూ బర్డ్ సింగ్స్ ది మెలోడియస్ వాయిస్.
1: కానీ కాకుల కూతలకు వెరిచి కోకిల తన గానమును తాను మానుకుంటుందా?
0: బికాస్ ఆఫ్ ది క్రోస్ ద కుక్కూ బర్డ్ విల్ నెవర్ స్టాప్ సింగింగ్.
1: కాన ఈనాటి మానవ లోకం నందు మన మంచిని, మన అభివృద్ధిని, మన సుక్షేమమును, మన యొక్క పవిత్రతను గుర్తించి అనేక మంది అసూయలు పడవచ్చును.
0: అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ watching our own prosperity, peace and progress, there will be many people that feel jealous.
1: కానీ మనలోని భావములను మాత్రమే మనం పరిశుద్ధం చేసుకోవాలి. కానీ ఇతరులకు ఏ విధమైనటువంటి బాధ్యతలో కూడా మనం లొంగకూడదు, కొంగకూడదు.
0: We should never be depressed or frustrated because of the feelings of others. Only thing we have got to do is to purify our feelings and thoughts.
1: మనసులో ఉన్న భావము మంచిదైనా కలిగి తీరును ఫలసిద్ధి కాంత్యమందు.
0: When the thought is good in our mind, you are bound to be successful in your task.
1: మన యందున్నటువంటి యొక్క భావములు పరిశుద్ధమైనట్టుగా మనం చూసుకోవాల్సిందే. కానీ ఇతరుల యొక్క దీనిని బట్టి మన భావములు ఏమాత్రం కూడా మార్చుకోరాదు.
0: We should see that we maintain pure thoughts and we should not change depending on others.
1: యత్ భావం తత్ భవతి.
0: As is the feeling, so is the result.
1: మనది ఎట్టి భావము మన ఫలితం కూడాను అట్టిది.
0: ద రిజల్ట్ డిపెండ్స్ అపాన్ ద ఫీలింగ్.
1: భగవంతుడు భావప్రియుడు.
0: గాడ్ ఈస్ ఆఫ్టర్ ద ఫీలింగ్.
1: కేవలం లోకము బాహ్య ప్రియము.
0: ద వరల్డ్ ఈస్ క్యారీడ్ అవే బై ద
1: బాహ్యాన్ని చూచి హాస్యాస్పదములు కూడాను చేయవచ్చును.
0: వి మే మేక్ ఫన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్స్ అండ్ ఔటర్ థింగ్.
1: కానీ భగవంతుడు భావప్రియుడు కనుక అతని యందు ఎట్టి మార్పులు కూడాను మనకు కనిపించవు.
0: బట్ గాడ్ విల్ థింక్ ఆఫ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్. దేర్ ఫోర్ దేర్ ఇస్ నో చేంజ్.
1: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి యొక్క చిహ్నము మన భావమే.
0: Therefore, it's only our feeling that would make us recognize the divinity which is all pervasive.
1: కేవలం మన భావములంత కూడాను మన చర్యలపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: ఆల్ అవర్ థాట్స్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్.
1: మన చర్యలన్నీ కూడాను సంకల్పంపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ ఇన్ టర్న్ డిపెండ్ ఆన్ థాట్స్.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతిభావములే ప్రతిధ్వనులే ఈ బాహ్య ప్రపంచమునందు కనుతున్నాం.
0: వాట్ ఆల్ దట్ వీ ఫైండ్ ఇన్ ది ఔటర్ వరల్డ్ is nothing but reaction resound of the inner feeling, inner being.
1: Kanuka manamu bhavamulu parishuddham gavinchukuneetunte okka vishayamlone mana kalamunu kayamunu karmanu kudanu sadviniyogam cheyali.
0: Therefore we should make proper use of this body, proper use of this time to purify our emotions and feelings.
1: Ee naadu sadhana chestunnam. Sadhana anaga emti?
0: We do sadhana, spiritual practice. What do we mean by that?
1: Japam cheyatama, లేక ధ్యానం చేయటమా, లేక భజన చేయటమా? ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి భక్తికి ఒక సోపానములే.
0: వాట్ డు యు మీన్ బై సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్? ఇస్ మెడిటేషన్ ఆర్ చాంటింగ్ ఆర్ రిపీటింగ్ లార్డ్స్ నేమ్? దే ఆర్ ఓన్లీ మియర్
1: సాధనలుగా. నిజమైనటువంటి సాధన మన యందున్నటువంటి యొక్క అభావాన్ని దూరం చేసుకోవాలి.
0: The real sadhana means to give up that feeling which comes on the way to know the divine.
1: Anatma bhavamnu dooram cheskovali.
0: We have to give up the body feeling.
1: Prakrutamainatundi charyalnu dooram cheskovali.
0: We have to give up the physical actions and tendencies.
1: Chetrajnuni drushtiyandu unchukoni chetramnu visarjinchali.
0: We have to keep in view always the knower and not the body.
1: Kalukane prakrutamainatundi bhavamnu visarjinchi
0: giving up the worldly feelings.
1: దివ్యమైనటువంటి యొక్క భావం అభివృద్ధి పరచుకుని
0: అండ్ డెవలపింగ్ ది డివైన్ థాట్స్,
1: ఇది సరి అయినటువంటి యొక్క సాధనగా భావించి
0: వీ హావ్ టు కన్సిడర్ దమ్ ఇట్స్ ఎ ట్రూ ప్రాపర్ సాధన.
1: ఇది ప్రవృత్తికి సంబంధించినటువంటిగా విశ్వసించి నివృత్తిలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ అన్ అవుట్వర్డ్ వన్ అండ్ వీ షుడ్ ప్రొసీడ్ ఇన్వర్డ్.
1: వినున్నది, తలంచున్నది, వరించున్నది, భ్రమించున్నది, ఇవన్నీ కూడా ప్రాప్తి యొక్క లక్షణములే.
0: వాట్ ఆల్ దట్ వీ లిసన్ టు, what all of that we see, whatever we think, it's all outward part.
1: Meet annintikini atheetamainatundide nijamainatundi bhavamu,
0: but the true feeling is transcendental.
1: Adi ee nivrutti yokka lakshanam.
0: That is an inward path.
1: Ee nivrutti yokka lakshanamunu manam chakkaga gurtinchadaniki poonukovali.
0: We should determine to know the trend of the inward path clearly.
1: Ee nivrutti yokka lakshanam ekkada nunchi prarambhamaindi,
0: where does it start, the quality of
1: inward
0: path. Aneka
1: paryamulu vidyarthulaku cheppanu.
0: Bhagavan told us repeatedly,
1: మనకు ఆత్మ నుండి అహం ఆవిర్భవిస్తుండాలి.
0: దిస్ అహం ఇస్ బోర్న్ టు ఆత్మ.
1: అహం అనగా నేను, ఇది భగవంతునికి మొట్టమొదటి పేరు.
0: అహం మీన్స్ ఐ, దిస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: ప్రతి మానవుడు ప్రాకృత విషయంలో కూడా జన్మించిన తక్షణమే నేను నేను నేను అని పలుకుతున్నాడు.
0: ఎవ్రీ పర్సన్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ హిస్ బర్త్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐ.
1: ఈ అహం నుండియే మనసు ఆవిర్భవిస్తుండాలి.
0: And it's the eye that gives birth to the mind.
1: ఈ మనసు నుండి వాక్కు ఉద్భవిస్తుండాలి.
0: Out of this mind the word is born.
1: కనుకనే ఈ అహం అనేటువంటి ఒక తత్వం ఆత్మకు,
0: దిస్ ఐ ది ఆత్మ,
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక మనసు కుమారుడి వంటి వాడు.
0: అండ్ దిస్ మైండ్ ఇస్ ద సన్.
1: ఈ కుమారునకు వాక్కు గ్రాండ్ సన్ వంటి వాడు.
0: అండ్ this word is the grandson.
1: Kanaka vaaku manasu aham ivanni kudunu oka kutumbamto cherinatuntivi.
0: Therefore the I, the mind and the word belong to the same family.
1: Ee okke kutumbamunaku ee okka property okkate.
0: It's a joint property.
1: Idi sat chit aanandamu.
0: This is sat chit aananda.
1: Ee sat chit aanandam anetundidi manasunaku ahamunaku ఈ వాక్కునకు శరీరమునకు అన్నింటికి సంబంధించినటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానంద ఈజ్ రిలేటెడ్ టు ద బాడీ, ద వర్డ్, మైండ్ అండ్
1: ఎక్కడ చూచినను ఉన్నది సచ్చిదానందమే.
0: ది సచ్చిదానంద ప్రిన్సిపల్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వత పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం, ఎక్కడ చూచినా ఉన్నది అది.
0: దట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిదే భగవంతుని యొక్క లక్షణములు.
0: సత్ చిత్ ఆనంద ఆర్ ద క్వాలిటీస్
1: ఆఫ్ ది డివైన్. భగవంతుని గుణాతీతుడైనటువంటి వానికి ఈ ఆనందం అనేటువంటి స్వరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి?
0: హౌఎవర్ వెన్ యూ సే దట్ గాడ్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్, హౌ డు యూ సే దట్ హి హస్ గాట్ దిస్ బ్లిస్ ఆనంద?
1: ఎర్రదనము, దహన శక్తి, వేడి, ఈ మూడు కూడాను ఏ విధంగా సహజమో.
0: జస్ట్ యాజ్ ఫర్ ద ఫైర్ ద త్రీ క్వాలిటీస్, వన్ ఇస్ ద కలర్ ఇస్ రెడ్, ఇట్ కెన్ బర్న్. సచ్చిదానంద
1: స్వరూపుడైనటువంటి భగవంతునకు సత్, చిత్, ఆనందం అనేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క లక్షణములు.
0: లైక్ వైజ్ గాడ్ ఆల్సో హ్యాస్ దీస్ త్రీ క్వాలిటీస్, సత్, చిత్, ఆనంద.
1: సత్ నిరంతరం కూడాను ఉండేటువంటి ఒక తత్వమే.
0: సత్ ఈస్ బీయింగ్ దట్ విచ్ ఎగ్జిస్ట్
1: అచలము, నిర్మలము, నిశ్చలము, నిస్వార్థము, ఇది ఏ సత్.
0: సత్ ఈస్ ది బీయింగ్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్టెడీ సెల్ఫ్లెస్.
1: ఇంకా చిత్ ఇదే అవేర్నెస్.
0: చిత్ ఈస్ అవేర్నెస్,
1: ఇదే నిజమైనటువంటి ఒక చైతన్యము.
0: దిస్ ది ట్రూ అవేర్నెస్,
1: దీనిని కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఈ ఆనందం ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ బ్లెస్.
1: ఈ సత్ చిత్తు రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: ది కాంబినేషన్ ఆఫ్ సత్ అండ్ చిత్, బీయింగ్ అండ్ అవేర్నెస్ విల్ గివ్ యూ ద బ్లెస్.
1: ఈ మూడింటి యొక్క లక్షణములు కూడాను ఆనందమే దీని యొక్క ఫలితము.
0: దేర్ఫోర్ ఆనంద ఇస్ ద క్లైమాక్స్.
1: కనుకనే ప్రతి మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఆనందాన్ని అభిరుచిస్తున్నాడు.
0: సో ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
1: విద్యార్థులు తమ క్లాసులో పాస్ కావాలని, ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నారు.
0: స్టూడెంట్స్ వాంట్ టు పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్, దేర్ బై ఫీల్ హ్యాపీ.
1: కానీ పాస్ అయిన తక్షణమే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
0: He is happy the moment he passes in the exam.
1: కాని అంత మాత్రంతో ఈ ఆనందం అంత్యం కావటం లేదు.
0: But it doesn't end there.
1: తిరిగి ఉన్నత స్థానానికి పోవాలని ఆశిస్తున్నాడు.
0: Then he wants to go to the next position.
1: అందులో కూడాను ఒక ఉన్నత స్థాయి అతనికి లభ్యమైంది.
0: There he could get high position.
1: కాని ఆ ఆనందం కూడాను శాశ్వతం లేదు.
0: Even that happiness is not permanent.
1: తదుపరి ఉద్యోగం కావాలని ఆశిస్తున్నాడు.
0: Later he wants a job.
1: ఉద్యోగం చిక్కినప్పుడు కూడాను ఆనందం లేదు.
0: He is not happy even then.
1: ఈ విధంగా జీవితమంతా అనేక విధమైనటువంటి కోరికలు కోరుతూనే పోతున్నాడు.
0: That's why he continues to desire one after another. There's no end for it.
1: కనుక ఆనందమును కూడాను అంత్యం లేదు.
0: Therefore even bliss also has no end.
1: ఈ లౌకిక సంబంధమైనటువంటి ఆనందములు క్షణభంగురములు.
0: వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
1: ఇవంతా కూడా సరైన లక్షణములు కావు.
0: దాట్స్ నాట్ ప్రాపర్ సైన్.

0: ఇదంతా క్షణంలో కాలిపోయేది, క్షమశ్రమం ఊడిపోయేటువంటి, క్షమలో మారిపోయేటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు చేంజ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: ఇట్టి దినాన్ని మనం సత్యమని భావించి దీని నిమిత్తమై మన జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
1: వీ కన్సిడర్ దెమ్ ట్రూ అండ్ డెడికేట్ అవర్ లైఫ్.
0: ఇవంతా స్వప్న దృశ్యములే.
1: దట్స్ ఆల్ ది సీన్స్ ఇన్ ఎ డ్రీమ్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All the mansions that you see in a dream, you don't find them the moment you are awake. ఈ
0: జాగ్రత్తలో చూచినవంతా కూడాను కలలో మనకి ఏ మాత్రము కనిపించడం లేదు.
1: All things seen in the waking state are not there as when you dream. కనుక
0: ఇది డే డ్రీమ్ అది నైట్ డ్రీమ్.
1: So this is the day dream while that is the night dream.
0: రెండు కూడాను డ్రీమ్స్ ఏ కలలే.
1: Both are dreams.
0: కాని రెండింటి యందు ఉండినటువంటి ఒక అహం నీవే.
1: But you aham exist in both the conditions.
0: అది ఏ omnipresent.
1: That is omnipresent.
0: కనుక ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఒక
1: తత్వం ట్రూ అండ్ డెడికేట్ అవర్ లైఫ్.
0: ఇవంతా స్వప్న దృశ్యములే.
1: దట్స్ ఆల్ ది సీన్స్ ఇన్ ఎ డ్రీమ్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ ద మ్యాన్

0: దట్ ఈస్ ఆమ్నిప్రెజెంట్.
1: కనుక ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము మన ఇందే ఉన్నది, కానీ బయట ప్రపంచంలో లేదు.
0: దిస్ ఎటర్నల్ ట్రూత్ ఈస్ విత్ ఇన్ అస్, నాట్ అవుట్ సైడ్.
1: వస్తువుల వల్ల లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
0: The happiness that you get out of material objects is
1: not permanent.
0: Nor that of sensual pleasure.
1: Not the
0: experience out of
1: individuals.
0: All are like passing clouds.
1: కాని ఇట్టి కదిలిపోయే మేఘములు శాశ్వతము సత్యమని భావించి మానవుడు దీనిని పొందే నిమిత్తమై అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాడు.
0: But he is carried away by the illusion that the passing clouds are permanent and eternally true, and therefore is deluded.
1: ఈ సత్యాన్ని గుర్తించే నిమిత్తమే ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ప్రవేశించాలి.
0: To know this truth, one should tread along the path of spirituality.
1: అయితే ఎన్ని వేల మందో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: Thousands are along this way.
1: ఎన్నో సాధనలు చేస్తున్నారు.
0: They take too many practices.
1: అయితే ఎంతమంది ఈ ఆనందాన్ని అనుభవించారు?
0: How many actually experienced this bliss?
1: ఎంతమంది ఈ ఆనందాన్ని పొందినారు?
0: How many acquired it?
1: సంవత్సరంలో దొరికిపోతున్నాయి.
0: ఇయర్స్ పాస్ ఆఫ్.
1: దేహం పెరిగిపోతుండాలి.
0: బాడీస్ గ్రోయింగ్.
1: కడపటికి కర్తవ్యాన్ని గుర్తించకుండా కాయమే కూలిపోతుండాలి.
0: అల్టిమేట్లీ ది ఎయిమ్ ఇస్ నాట్ ఫుల్ఫిల్.
1: కానీ ఫలితాన్ని మాత్రం పొందటం లేదు.
0: బట్ దేర్ ఇస్ నో రిజల్ట్ అట్ ది ఎండ్.
1: దేనికోసం?
0: వాట్ ఫార్?
1: మన విశ్వాసములు దృఢమైనటువంటివిగా లేకపోవటమే దీనికి మూల కారణం.
0: యాజ్ అవర్ ఫెయిత్ ఇస్ నాట్ స్ట్రాంగ్.
1: ఈ విశ్వాసం అనేటువంటిది స్థిరంగా ఉండినప్పుడే,
0: వెన్ ది ఫెయిత్ ఇస్ స్టడీ,
1: దీని యొక్క ఫలం కూడాను మనకు స్థిరంగా ఉంటుంటారు.
0: ద రిజల్ట్ ఆల్సో వుడ్ బి పర్మనెంట్.
1: కనుకనే లాడర్ కు రెండు ప్రధానమైన స్థానంలో అని చెప్పాను.
0: ఫర్ దిస్ లాడర్ దేర్ ఆర్ టూ స్టెప్స్.
1: కింద భూమిని ఆధారం చేసుకున్నటువంటిదే ప్రేమ.
0: ఇట్ రెస్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్.
1: పైన మిద్దిని ఆధారం చేసుకున్నటువంటిది విశ్వాసము.
0: ఆన్ ద టాప్ ఇట్ లీన్స్ ఆన్
1: ప్రేమ. విశ్వాసంలో రెండు ఉండినప్పుడే మనం ఈ లాడర్ నుంచి కూడాను మనం టాప్ ను చేరవచ్చు.
0: యాజ్ ద లాడర్ రెస్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్ అండ్ లీన్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఫెయిత్,
1: ప్రేమ ఉంటే విశ్వాసం లేదు, విశ్వాసం ఉంటే ప్రేమ లేదు.
0: టుడే వెన్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఫెయిత్, వెన్ యూ హావ్ ఫెయిత్ దేర్ ఇస్ నో లవ్.
1: కేవలము ఈ యొక్క ఫెయిత్ మాత్రమే చాలదు, దీనికి ప్రేమ కూడా ఉండాలి.
0: It's not enough if you have faith, you need love.
1: Ivu yokka sambandha bandhavyam anetundi negative positive vantive.
0: The relationship between the two is like that of
1: ee naati prathi sadhakudu kudanu hrudayam nindukunu negative yokka thoughts nimpukuntunnadu.
0: Today every aspirant has filled his heart with negative thoughts.
1: Kanaka positive ni etta manam pondagalamu?
0: How can you have positive?
1: కనుక నీ నెగటివ్స్ మనం దూరం చేయాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు గివ్ అప్ నెగటివ్ థాట్స్.
1: ఏమి లేని పాత్రలోన ఏమైనా నింపవచ్చు.
0: ఇఫ్ ది వెసల్ ఇస్ ఎంప్టీ యు కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా.
0: ఇఫ్ ది బ్రెయిన్ ఇస్ స్టఫ్డ్ విత్ సో మచ్ మ్యాటర్,
1: తలబుర్రది ఖాళీ కాకుండా శక్తం నింపనగునా.
0: Without the head being empty, can you fill it up with spiritual knowledge?
1: కనుకనే మన యందు నింపుకున్నటువంటి యొక్క ఈ నెగటివ్ థాట్స్ ని దూరం చేసుకోవాలి.
0: Therefore you have to remove negative thoughts from our heads.
1: ఏ నాటికైనా ఈ జగత్తును వదలకపోతే పోక తప్పదు.
0: One day or other we are bound to leave this world.
1: ఈ కాయం అనేటువంటిది శాశ్వతం కాదు.
0: ద బాడీ ఇస్ నాట్ పర్మనెంట్.
1: మనం చేసే సర్వ కర్మల యందు కూడాను ఫలితం అనేటువంటిది కూడా శాశ్వతం కాదు.
0: ఈవెన్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: అన్ని కదిలిపోయే మేఘములే.
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఇలాంటి మేఘముల నిమిత్తమై మనం ఎందుకు ఇంత శ్రమ పడ్డాం?
0: వై షుడ్ వీ స్ట్రెయిన్ సో మచ్ ఫర్ దీస్ క్లౌడ్స్?
1: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడటం లేదు.
0: వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ దిస్ ఎటర్నల్ ట్రూ డివైన్.
1: భక్తి కోసం చదివేటువంటి చదువులు చాలా శ్రద్ధగా చదువుతున్నారు.
0: వీ స్టడీ ఇన్ ఆల్ సిన్సెరిటీ టు క్యారీ అవుట్.
1: భక్తి కోసం చదివేటువంటి చదువులు పైన శ్రద్ధ చూపటం లేదు.
0: బట్ వీఆర్ నాట్ దట్ సిన్సియర్ సో టు ఎడ్యుకేట్ అవర్ సెల్వ్స్.
1: ఈ చదువులన్నీ కూడా ఏది నిమిత్తమై వచ్చినాయి?
0: వాట్ ఫార్? వై షుడ్ వి స్టడీ?
1: అందువల్లనే ఈ చదువులంతా కూడా లోక సంబంధమైనటువంటి మర్యాదను, స్థానాన్ని, గౌరవాన్ని అందించవచ్చు.
0: దిస్ ఎడ్యుకేషన్ మే గివ్ యూ ది వరల్డ్లీ రెస్పెక్ట్, వరల్డ్లీ ఎస్టీమ్.
1: కానీ ఈ యొక్క ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడా మనం నిలబెట్టుకోవాల్సినటువంటి రెండే రెండు.
0: But in this physical world, we have to uphold
1: satyam, two. Satyam, kirti.
0: One is satya, the truth. Other is kirti, reputation.

0: The wife and children, they are all temporary.
1: Satyam kirti dvayam sthiram.
0: But the truth and reputation, they are permanent.
1: Ee kirtini manam sadinchali.
0: We should get a good name.
1: Ee kirti deni valla manaku labhyamavutundi.
0: How do you get a good name?
1: Satya margamu vallane manaku kirti labhyamavutundi.
0: Only by following the path of truth.
1: Ee margam nandu kuda ee oka kirti manaku labhyam kaadu.
0: You cannot be famous by following any other path.
1: Ee kirti ekkada nunchi vacheyatundi manaku.
0: How do you get this reputation?
1: Satyam.
0: Truth.
1: Adiye satyam. Truth is God.
0: Truth is God.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: దట్ ట్రూత్ ఈస్ గాడ్.
1: ఆ సత్యమే సర్వత్రా ఉన్నటువంటిది.
0: ద ట్రూత్ ఈస్ ఎవ్రీవేర్.
1: సత్యమే మన యొక్క ఆధారము.
0: ట్రూత్ ఈస్ ది ఫౌండేషన్.
1: సత్యమే మన యొక్క ప్రాణము.
0: ట్రూత్ ఈస్ అవర్ లైఫ్.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి యందు సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్.
0: Therefore the culture of Bharat wants you to speak truth.
1: సత్యం వద ధర్మం చర.
0: Speak truth and follow dharma.
1: ఈ రెండింటిని మనం ఆధారం చేసుకుని మన జీవితాన్ని నడుపుతూ రావాలి.
0: We have to carry on in this life sojourn basing on these two.
1: ఈ లౌకికమైనా ఈ భౌతికమైన ఈ లౌకికమైన ఈ జగత్తునందు మనము ఈ కీర్తిని సంపాదించవలనంటే కూడాను మన చర్యలు కూడాను సరి అయినట్టుగా ఉండాలి.
0: To earn a good name in this world which is temporary, which is transient, we should
1: focus on qualities.
0: So long you have got the position, the money, you will be respected.
1: ఎవరిని గౌరవిస్తుండాలి?
0: Who is respected in
1: this world? నీవు భ్రమిస్తున్నావు, నన్ను గౌరవిస్తున్నారని.
0: You think that you are
1: కాదు,
0: respected?
1: కాదు, కాదు.
0: No.
1: నీ దగ్గర ఉన్న ధనాన్ని గురించి గౌరవిస్తున్నారు.
0: You are respected because of money you
1: have. నీకున్న పదవిని గురించి గౌరవిస్తున్నారు.
0: Because of your position.
1: నీకున్న జనబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your people around you.
1: నీ బుద్ధిబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your intelligence.
1: గుణబలమును చూచి కాదు గౌరవించేది.
0: You are not respected because of your virtue.
1: కీర్తి.
0: It is only the character that brings you good name.
1: అది ఈ క్యారెక్టర్ అనేటువంటిది. ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణము, సామాజిక సంబంధమైన గుణము.
0: దిస్ క్యారెక్టర్ హ్యాస్ గాట్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ ఇండివిజువల్ క్యారెక్టర్, ద అదర్ ఈజ్ నేషనల్ క్యారెక్టర్.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణమే మన యందు లేనప్పుడు ఈ సామాజిక సంబంధమైన గుణము ఏ రీతిగా సంపాదించవచ్చు?
0: వెన్ యూఆర్ డివైడ్ ఆఫ్ ఇండివిజువల్ క్యారెక్టర్, హౌ డూ యూ ఎక్స్పెక్ట్ టు ప్రొసెస్ నేషనల్ క్యారెక్టర్?
1: కనుకనే ఈ సామాజిక గుణమనే మనం సంపాదించలేనప్పుడు నేషనల్ క్యారెక్టర్ ఎట్లా సంపాదించగలం?
0: వెన్ వీ డోంట్ ఎక్వైర్ సోషల్ వాల్యూస్, హౌ డు ఎక్స్పెక్ట్?
1: ఆ నేషనల్ క్యారెక్టర్ ఏ చరిత్రము.
0: దట్ నేషనల్ క్యారెక్టర్ ఇస్ హిస్టరీ.
1: అది ఏ చరిత్ర? రామ చరిత్ర, కృష్ణ చరిత్ర, ఇలాంటివంత చరిత్రలుగా రూపొందినాయి.
0: ద నేషనల్ క్యారెక్టర్ ఇస్ ది ట్రూ హిస్టరీ.
1: కేవలం
0: హిస్టరీ.
1: మన యొక్క చరిత్ర మనం రాసుకుంటే అది చరిత్ర అని చెప్పడానికి వీలు కాదు, అది మహా అవమానం.
0: If you write your own history, it's a matter of shame.
1: Kalka, his story is history.
0: History, his story is history.
1: Daivam yokka story.
0: It is the story of God.
1: Atani yokka gunaganamulnu varinchetvanti story.
0: It is the story that describes and narrates.
1: Atani adarchavantamainatvanti yokka gunamule manaku story.
0: All the ideals make up the story.
1: Itti charitranu manu abhivruddhi parchukovali.
0: We have to develop that.
1: Charitratmakudu kavali kani jeevatmakudu kaakoddu.
0: One should be a one of history, not of the dust.
1: కదిలిపోయే మేఘంలో వంటి ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైన కీర్తి నిమిత్తమై ప్రాకులాడకూడదు.
0: వీ షుడ్ నాట్ వర్క్ ఫర్ ద వరల్డ్లీ నేమ్.
1: నీ కాన్షియన్స్ తృప్తి.
0: యూ షుడ్ వర్క్ ఫర్
1: ఆత్మ తృప్తి నిమిత్తమై నీవు ప్రాకులాడాలి.
0: యూ షుడ్ వర్క్ సో యాస్ టు సీ దట్ యువర్ కాన్షియన్స్ ఇస్ ఫైన్.
1: ఎంతమంది ఈ జగత్తు లోపల విద్యావంతులు లేరు.
0: దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్.
1: ఎంతమంది ఈ జగత్తులో మేధావులు లేరు.
0: దేర్ ఆర్ మెనీ ఇంటెలిజెంట్ పీపుల్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు ఉన్నారు, కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించేటువంటి చేర్చేటువంటి మేధావులు కనిపించడం లేదు.
0: దేర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ దేర్ ఆర్ నన్ హూ వ్యూ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి వాడు మేధావి.
0: He's only an intellectual who finds unity in diversity.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని విశ్వసించేటువంటి వాడే చారిత్రకుడు.
0: And therefore he is one who makes a history if he finds that such unity.
1: Kalukune unity in diversity.
0: Unity in diversity.
1: Ilanti ekatvanni manam gurtinchali.
0: We have to recognize such unity in diversity.
1: Dehamulu yokka roopanamamulu ennikalaina undavachchunu.
0: The names and forms of the body vary.
1: Kani andari endukudu ee satyamu satyamu satyamu anekunte daivattu okkate untundali.
0: But the divine truth is one and the same in all.
1: Kaluku ee satyanni manam ee reethiga sadhinchali?
0: How to recognize such a truth?
1: Satyamu kevalam guruvula valla bodhinchabadetundi kaadu.
0: It cannot be taught by a preceptor.
1: Leka grandamulu valla chadivetundi kaadu.
0: Can't be known by going through a text.
1: Leka marketlo purchase cheseetundi kaadu.
0: Not can you for purchase.
1: Ikkada nenu friends gift icheetundi kaadu.
0: It cannot be gifted by your friend.
1: Practical life lo panni sadinchali.
0: You have to acquire, you have to possess by your
1: effort. Nichcha jeevitham lo manamu chana chanamulu kodanu ee satyam paina lakshyam nunchukovali.
0: In your daily life, in every routine, moment to moment, you should keep truth in you.
1: మన నిజమైన మానవత్వము.
0: That is true human quality.
1: త్రికరణ శుద్ధితో కూడినటువంటిది మానవత్వము.
0: Human life should have the unity, the harmony.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action. మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: The harmony, the integration of thoughts, words and deeds is needed.
1: ఎంతమంది ఈ విధంగా త్రికరణ శుద్ధితో ఉన్నారు ఇప్పుడు?
0: How many people are there?
1: ఎంతమంది ఈ యొక్క ఏకత్వాన్ని సాధిస్తున్నారు?
0: How many could achieve this unity?
1: సంవత్సరాల కొలది కూడా సాధన చేస్తున్నా ఉన్నారు.
0: They undertake spiritual practice over years.
1: ఈ జగత్తులో పుట్టినటువంటి అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూనే ఉన్నారు.
0: They go through all spiritual texts available.
1: రామాయణాన్ని పారాయణ చేస్తున్నారు.
0: They go through
1: భగవద్గీతను పారాయణ చేస్తున్నారు.
0: They read భాగవత
1: రామాయణమును పారాయణ చేస్తున్నారు.
0: They read భాగవతం.
1: ఎన్ని చేసి ఏమి ప్రయోజనం?
0: What is you?
1: ఏ కించిత్తైనా సాధిస్తున్నామా?
0: Do they achieve anything even a fraction?
1: నీ దొమ్మ పైన వేసుకుని చూడు. అదే నీకు సరైన సత్యం బోధిస్తుండాలి.
0: You question yourself, you will get the truth answer.
1: ఎన్ని దినములు మనం ఈ విధంగా జీవించి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of living so long?
1: ఏ కించిత్తైనా మనం సాధిస్తూ వచ్చామా?
0: Did we achieve anything even a fraction?
1: లేదు.
0: No.
1: లేదు, లేదు.
0: Nothing.
1: మనకు మన హృదయమే మనకు సాక్షిగా ఉంటుండాలి.
0: అవర్ హార్ట్ స్టాండ్స్ ఇస్ ఎ విట్నెస్.
1: ఈ సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్
1: ఈ సమావేశంలో పాల్గొనే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ పార్టిసిపేషన్ ఇన్
1: సోషల్ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రీడింగ్ టెక్స్ట్?
1: ఇన్ని ప్రార్థనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అవర్ ప్రేయర్?
1: ఇవన్నీ కేవలం గాలికి పోయేటువంటి ఒక పేలాల వలె ఉంటున్నాయి.
0: దే ఆర్ ఆల్ బ్లోన్ అవుట్ విత్ ది విండ్ లైక్ ఎ పాప్కార్న్.
1: అది కాదు మనం సాధించవలసింది.
0: ఇస్ నాట్ దట్
1: సత్య నిత్యమైనటువంటిది ఇది ఎస్ అనేటువంటిది నీ హృదయం నుంచి రావాలి.
0: యూ షుడ్ గెట్ ఎ రిప్లై ఫ్రమ్ యువర్ హార్ట్ ఎస్ ఫర్ యువర్ స్పిరిచువల్
1: ప్రాక్టీస్. మనం చేసేటువంటి ప్రతి కార్యములు ఎందుకు కూడా ఆర్టిఫిషియల్ గా రూపొందుతున్నాయి.
0: సో ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం హార్ట్ఫుల్ గా రావాలి.
0: We should be heartful.
1: ఏ కార్యం చేసినా గానీ మనం హార్ట్ఫుల్ గా చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఎనీథింగ్ హార్ట్ఫుల్.
1: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
0: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
1: కనుక హార్ట్ నువ్వు ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ హార్ట్.
1: అంతేకాని ఏదో బయట సంబంధమైనటువంటి యొక్క ప్రజలను మాత్రం మనం ఫాలో చేస్తే ప్రయోజనం లేదు.
0: డోంట్ ఫాలో ది పీపుల్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరు.
0: ది బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్.
1: తలంపులు వేరు వేరు.
0: థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: కర్మలు వేరు వేరు.
0: యాక్షన్
1: ఫలములు వేరు వేరు.
0: రిజల్ట్
1: ఎందుకు నీవు ఇమిటేషన్ చేస్తావు?
0: వై షుడ్ యూ ఇమిటేట్ ఎనీబడీ?
1: నీ హృదయాన్ని నీవు ఫాలో చేయి.
0: ఫాలో యువర్ హార్ట్.
1: ఇమిటేషన్ ఇస్ హ్యూమన్, క్రియేషన్ ఇస్ డివైన్.
0: Imitation is human, creation is divine.
1: ఆ క్రియేషన్ అనేటువంటిది నీ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: దట్ క్రియేషన్ షుడ్ ఒరిజినేట్ అవుట్ యువర్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: విధములైనటువంటి యొక్క సంశయాలు ఉండినప్పటికీ దీన్ని అన్నింటినీ దానికి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగుతూ వస్తుంది.
0: దేర్ మే బి నంబర్ ఆఫ్ డౌట్స్ బట్ యట్ యూ షుడ్ ఫేస్ దెమ్, రెసిస్ట్ అండ్ గో హెడ్. వై?
1: అది ఏ సత్య స్మృతి.
0: దట్ ఈస్ ది ట్రూత్ విత్ ఇన్.
1: అట్టి మనకు ఆ సత్యమనేటువంటి యొక్క ఆవిర్భావంలో ఆ వైబ్రేషన్ లో మనం మునిగిపోవాలి.
0: Out of truth you get vibrations in which you have to draw yourself.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: This truth is vibration is
1: కానీ మనం కనిపించకుండా పోయినంత మాత్రమున మనం లేదని విశ్వసించడం లేదు.
0: As you don't see the vibrations you cannot deny their existence.
1: మన చుట్టూ గాలి ఉంది.
0: There's air around us.
1: కానీ మన కంటి కనిపించడం లేదు.
0: But you don't see with the eye.
1: కానీ విశ్వసించలేకపోతున్నావా?
0: But are you not able to believe it?
1: మన యొక్క దివ్యమైనటువంటి వైబ్రేషన్ మన చుట్టూ ఉంది. ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ. దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం కొంతైనా కూడా గుర్తించాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు రికగ్నైజ్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ ద నేచర్ ఆఫ్ డివినిటీ.
1: సాధనలు
0: వి డూ, ప్రాక్టీసెస్
1: వింటున్నారు. సమావేశంలో మహనీయుల యొక్క చరిత్రలు
0: వి లిసన్ టు సో మెనీ స్టోరీస్ ఆఫ్ నోబుల్ సోల్స్.
1: మనం హృదయంలో నింపుకుంటున్నాము.
0: హౌ మెనీ ఆఫ్ దెం ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్?
1: నింపుకోవటం లేదు.
0: నో.
1: తిన్నది బయటికి పోయినట్టుగా, పీల్చుకున్న గాలి తిరిగి బయటకు విడిచినట్టుగా విన్నటువంటి విషయాలు కూడా బయట వదిలేస్తున్నాం.
0: జస్ట్ ఎస్ ఆల్ ద ఫుడ్ ఈటెన్ వామిటెడ్ అవుట్, all the breath taken in, exhaled, we also forget all that we listen.
1: కానీ వదలవలసినది ప్రాకృతమైనటువంటివి కాని దివ్యమైనటువంటివి కాదు.
0: Worldly things must be forgotten, not the divine matter.
1: ఈనాటి లోకము లోపల ఏ విధమైనటువంటి యొక్క సాధన చేసినప్పటికీ అందులో కించిత్తైనా మనకు ఆనందం లభ్యం కావటం లేదు.
0: వాట్ ఎవర్ path you may proceed, but there is no trace of happiness in the world.
1: ఈ లౌకికమైనటువంటి సంపాదనలన్నీ కూడా ఎక్కడికెక్కడ వదిలిపెట్టిపోయేటువంటివి.
0: ఆల్ ద అక్విజిషన్స్ ఇన్ ద మనీ యూ మాస్
1: నీ వెంట జంట ఇంట కంట ఉంటుంది. నీ నిన్ను కాపాడుతూ వచ్చేటువంటి అదొక్కటే సత్యము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ట్రూత్ దట్ ప్రొటెక్ట్స్ యూ, దట్ ఈస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అబౌవ్ యూ.
1: కనుకనే అతి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి.
0: సో వీ హావ్ టు ట్రెడ్ అలాంగ్ దట్ సీక్రెట్ పాత్ ఆఫ్ ట్రూత్.
1: కేవలం రామ్ రామ్ రామ్ రామ్ అని స్మరించినంత మాత్రం అది మంచిది కాదు.
2: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్ ది నేమ్ ఆఫ్
1: కేవలం పెదవుల నుంచి వస్తుండాలి కానీ హృదయం నుంచి రావటం లేదు.
2: ఇట్స్ ఓన్లీ లిప్ సర్వీస్, ఇట్ డజంట్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్.
1: టేప్ రికార్డ్ పాడుతూనే ఉంటుండాలి కానీ దానివల్ల ఎంత ఫలితం వస్తుండదు దానికి.
2: ద టేప్ రికార్డ్ సింగ్స్ బట్ వాట్ ఇస్ ద రిజల్ట్? రివార్డ్. గ్రామ్ఫోన్
1: ప్లేట్ పాడుతుండాలి దానికి ఎంత ఫలితం వస్తుండాలి?
2: ద గ్రామ్ఫోన్ ప్లేట్ టర్న్స్ బట్ వాట్ ఇస్ ద రివార్డ్?
1: అది కరెంట్ కు కనెక్షన్ చేయాలి.
2: You have to connect it to the current.
1: అప్పుడు ఈ రికార్డ్ సరైనటువంటి దీనిగా వస్తుంటాయి.
2: Then the record will move on.
1: ఆ కరెంటే అదే విల్ పవర్.
2: The current is the
1: will power.
2: విల్ పవర్, దట్స్ కాల్డ్ ఫ్రీ విల్.
1: ఫ్రీ విల్ అనేటువంటిది ఒక డాగ్ గాడు తప్ప మరొకరికి ఏమాత్రము లభ్యం కాదు.
2: ఫ్రీ విల్ ఇస్ ఓన్లీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్, నో వన్ ఎల్స్.
1: అందరూ చెప్పవచ్చు ఫ్రీ విల్, ఫ్రీ విల్, ఫ్రీ విల్ అని.
2: ఆల్ మే కాల్ అబౌట్ ఇట్.
1: పదములు ఉచ్చరిస్తున్నారే కానీ ఆ ఫ్రీ విల్ నీలో లేదు.
2: They only speak of free will. They don't have it anyway.
1: నీ అందున్నటువంటి జనరల్ విల్ కూడా నువ్వు కోల్పోతున్నావు.
2: You are losing your own general will.
1: కానీ ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ నీవు కట్టుకోగలవు?
2: Then how do you think of freedom?
1: ఏ రీతిగా కాపాడుకోగలవు?
2: How can you protect it?
1: దీన్ని కాపాడుకునేటువంటి ప్రదేశము నీ హృదయమే.
2: It is on the heart where the free will can be protected.
1: కేవలం ఫిజికల్ హార్ట్ కాదు.
2: It is not the physical heart.
1: Spiritual heart.
2: It is a spiritual heart.
1: స్పిరిచువల్ హార్ట్ అనగా ఏ పని చేసినప్పటికీ ఎక్కడ పోయినప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ రీతిగా జరుగుతున్నాయో ఆ చింతన ఆ రీతిగా ఉంటుండాలి.
2: The spiritual heart always thinks and ponders over like inhalation and exhalation breathing process.
1: మనము నిద్రపోతున్నప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతూనే ఉంటున్నాయి.
2: వీ బ్రీద్ ఈవెన్ యాజ్ వీ స్లీప్.
1: మనం పనులు చేస్తున్నప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంది.
2: వీ కంటిన్యూ టు బ్రీద్ దో వీ వర్క్.
1: ఎవరితోనైనా మనం పోట్లాడుతూ ఉంటున్నప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరుగుతున్నాయి.
2: ఈవెన్ వైల్ ఫైటింగ్ వీ బ్రీద్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా ఇవి అడ్డు రాదు.
2: For all the physical actions, the breathing process doesn't interfere.
1: అదే విధంగానే దైవత్వం అనేటువంటి ఏ రూపమైనటువంటి మార్గంలో అయినా అది శాశ్వతంగా ఉంటాడు.
2: Therefore, divinity, whatever the form may be, it must be permanent.
1: అట్టి సత్య నిత్యమైనటువంటి దానిని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
2: So we should follow that eternal truth.
1: విద్యార్థులారా,
2: students,
1: మనం పెంచుకోవలసినటువంటిది సత్యము ధర్మము.
2: What we have to develop today is satya, the truth and dharma, righteousness.
1: కేవలం లోకాన్ని సంరక్షించే కోసం కాదు.
2: Not to protect the world either.
1: లోకాన్ని సంరక్షించే వాడు ఎవడూ లేడు ఇక్కడ.
2: No one can protect this world.
1: సత్య ధర్మములే లోకాన్ని రక్షిస్తుంది.
2: ఓన్లీ ట్రూత్ అండ్ ధర్మ విల్ ప్రొటెక్ట్ ద వరల్డ్.
1: కనుక నీవు రక్షించవలసినటువంటి సత్య ధర్మాన్ని రక్షించు.
2: సో వాట్ యు హావ్ గాట్ టు ప్రొటెక్ట్ ఆర్ దీస్ టూ.
1: సత్యాన్ని రక్షించినప్పుడు ఆ రెండే దేశాన్ని రక్షిస్తుంది.
2: వెన్ వన్స్ యూ సేఫ్ గార్డ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, దే విల్ ప్రొటెక్ట్ ద కంట్రీ బై అండ్ లా.
1: కనుకనే సత్యము ధర్మము అనేటువంటి దాన్ని మనం ఎంత ప్రాణ సమానంగా మనం తీసుకోవాలి.
2: సో వీ షుడ్ కన్సిడర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ యాజ్ అవర్ లైఫ్.
1: ధర్మో రక్షతి రక్షితః.
2: ఇఫ్ యూ ప్రొటెక్ట్ ధర్మ,
1: ధర్మ ఏవ హతోహంతి. ఈనాడు ధర్మం అనేటువంటి ఏమిటో తెలియటం లేదు.
2: టుడే నథింగ్ ఇస్ నోన్ అబౌట్ ధర్మ.
1: సత్యం అంటే ఏమిటో తెలియటం లేదు.
2: నో వన్ నోస్ వాట్ ఈస్ ట్రూత్.
1: కానీ సత్యం అనేటువంటిది త్రికాల భాగ్యం.
2: The truth is changeless in all three periods of time.
1: అప్పటికప్పటికి మారేటువంటిది కాదు.
2: ఇట్ డజంట్ చేంజ్.
1: అదంతా నిజం.
2: దట్ ఇస్ ఓన్లీ ఫ్యాక్ట్.
1: ఇది ప్రాకృతమైనటువంటి సత్యము.
2: దిస్ ఇస్ వరల్డ్లీ ఫ్యాక్ట్.
1: ఇది మారుతూ ఉంటుంది.
2: దే చేంజ్.
1: తెల్లవారితే యోగము,
2: మార్నింగ్ యోగ,
1: మధ్యాహ్నం రోగము,
2: ఆఫ్టర్నూన్ రోగ,
1: రాత్రికి భోగము.
2: అండ్ దెన్ యూ ఫైండ్ భోగాద ప్లెజర్.
1: ఈ విధంగా మారుతూ ఉంటే ఎంతకాలం అని ఉంటుంది.
2: సో దే గో ఆన్ చేంజింగ్ హౌ లాంగ్ డు దే లాస్ట్.
1: రామాయణం కంటే కూడాను కామం ప్రధానం అన్నారు.
2: ఎంటైర్ రామాయణ ఇస్ బేస్డ్ ఆన్ కామ డిజైర్.
1: అది రావణాసుడు దీనికంతా కూడా మూల కారణం.
2: అండ్ రావణ ఇస్ ది మెయిన్ వన్.
1: భాగవతానికి క్రోధమే కారణం అన్నారు.
2: ఫర్ భాగవత ఇస్ ది యాంగర్ విచ్ ఇస్ ది ప్రిన్సిపల్.
1: హిరణ్యకశిపుడు భగవంతుని పైన కోపంతో చేతనే ఆ భాగవతాన్ని అంతా ఇది చేశాడు.
2: ఇట్ వాజ్ హిరణ్యకశిపు హూ వాజ్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్ అండ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
1: భారతము లోభి లోభి లోభి లోభి.
2: భారత గ్రీడ్.
1: చూసారా, రామాయణం కామము,
2: ద డిజైర్ రామాయణం.
1: భాగవతము క్రోధము.
2: భాగవత ద యాంగర్.
1: ఇంద భారతము లోభత్వం.
2: భారత ద గ్రీడ్.
1: ఈ ఒక్కొక్క దాని ఎందు ఒక్కొక్క వ్యక్తి ఉండినప్పుడే ఇంత పతనం అయిపోయింది దేశం.
2: ఎవ్రీ పర్సన్ సింబలైజెస్ దిస్ క్యారెక్టర్ అండ్ అల్టిమేట్లీ
1: మూడు గుణములు ఒకే వ్యక్తి ఎందే ఉంటున్నాయి.
2: అండ్ టుడే ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇంకా ఈ మానవుని ఎంత పతనం చేస్తుంది?
2: వాట్ సార్ట్ ఆఫ్ ఎ రూయిన్ విల్ బి సబ్జెక్ట్.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వానికి మూల కారణాలు లేక మూల అడ్డులు ఈ మూడే.
2: దీస్ ఆర్ ది అబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ సేక్రెడ్ డివినిటీ.
1: కనుకనే నరక ద్వారములు ఈ మూడు అని వేదం బోధించింది.
2: దేర్ఫోర్ వేద టెల్స్ యూ దట్ ద ఓపెనింగ్ డోర్స్ లీడింగ్ యూ టు ద హెల్.
1: కనుక ఒక్కొక్క భారత భాగవత రామాయణం నందు మాత్రం ఒక్కొక్క గుణం మాత్రమే ఉంటూ వచ్చింది.
2: దేర్ఫోర్ ది త్రీ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ వన్ వన్ క్యారెక్టర్.
1: ఈనాటి మానవుని యందు మూడు గుణములు చేరిపోయింది.
2: ఆల్ దీస్ త్రీ ఈవిల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: కామము క్రోధము లోభము.
2: Only the desire, anger and greed. What is going to happen
1: destiny?
2: They will lose all their name, they will lose their form and figure. Therefore we have to kill these evil qualities, the desire, anger and greed. That day when we dispense with these qualities, we can carry our life. Then only we will get a very good name and respect in society. Or else we will be put to disrepute. And we lose all our respect. We will be disrespected. But we appear like a forest fig. The moment you open the forest fig, it will be full of worms there.
1: Shining.
2: But outwards we
1: shine.
2: We pretend as we are
1: acting.
2: We pretend
1: acting.
2: It is all cinema action. The bliss should come from the heart. That only gives satisfaction. That is the true bliss. That is the true property. Who is the poorest man in this world?
1: He who has much desire, he is the poorest man.
2: He who has much desires is the poorest man.
1: Who is the richest man in this world?
2: Who is the richest man in this world?
1: He who has much satisfaction.
2: He who has much satisfaction is the richest
1: man.
2: The one with satisfaction will live in peace. Who has got that satisfaction?
1: తృప్తి అనేటువంటిదే లేదు.
2: There is no satisfaction.
1: తృష్ణ ఉంటుండాలి కానీ తృప్తి లేదు.
2: There is trishna, the desire, not contentment. Trishna means desiring more and more.
1: ఈ కృష్ణను మనము అవసరించండి. కృష్ణను మనం అనుసరించకండి.
2: We should not follow the desire.
1: కృష్ణను అనుసరించండి.
2: Follow, don't follow trishna desire, follow krishna divine.
1: ఈ కృష్ణుని ఫాలో చేసినప్పుడే మనకు అన్ని విధాలు మనకు లభ్యం అవుతుంది.
2: When once you follow Krishna, you'll be successful.
1: రాముని మనం అనుసరించినప్పుడే మన వెళ్ళంతా కూడా తీరిపోతుంది.
2: When you follow Rama, you'll be redeemed.
1: కనుకనే భగవత్ యొక్క నామాన్ని మనం అనుసరించాలి.
2: So we should follow, chant God's name.
1: భగవంతుని యొక్క ఆజ్ఞలను మనం ఆచరించాలి.
2: We should follow God's command.
1: ఎన్ని ఆచరిస్తున్నాం మనం?
2: What is that?
1: రామాయణం లోపల పితృవాక్య పరిపాలన అన్నారు.
2: Ramayana says that you should obey your father.
1: కానీ ఎంతమంది పితృవాక్య పరిపాలన ఆచరిస్తున్నారు?
2: How many follow the command of their father?
1: రాముడు సత్య స్వరూపుడు.
2: Rama is the form of truth.
1: కానీ మనం అంతా సత్యమే.
2: But we utter all lies.
1: ఒక్క సంవత్సరానికి ఒక తూరు సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం.
2: But we perform సత్యనారాయణ వ్రత, a ritual, once in a year.
1: కాదు, సతతం సత్యం.
2: But we should speak truth always.
1: Sarvada sarvakaleshu sarvatra harichintanam.
2: At all points of time, everywhere, we should think of God.
1: Kanukane atti satyanni manam patinchadaniki konchemaina prayatnam cheyali.
2: Therefore, we should make an effort to speak truth.
1: Kani manamu acharinchatam ledu.
2: But we are not doing that.
1: Norettiti asatyam.
2: The moment we open our mouth, it's a blatant lie.
1: Yeri cheppina asatyame.
2: Whatever they said, lie.
1: Satyam ante emiti gurtinchadaniki veelu kaakunda undi.
2: It's not possible to know what is truth.
1: Kanukane vidyarthulara.
2: Students.
1: Meeru elanti paristhitulu endainappudikini.
2: Under any circumstances.
1: ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సత్యాన్ని మాత్రం వదలకండి.
2: Even if the time situation arises that you have to die, never give up.
1: ఇంత ఇంత ఉండి కంటిలెప్పవలే కాపాడుతుంది.
2: It is the truth that will protect you because it will be with you throughout.
1: కనుకని హరిశ్చంద్రుడి రూపమని సత్య హరిశ్చంద్రుడిగా మార్చేసి.
2: So Harishchandra transformed himself to Satya.
1: ఎన్ని కష్టాలకు గురి అయ్యాడు.
2: He faced so many problems.
1: ఎన్ని బాధలకు గురి అయ్యాడు.
2: He was put to suffering.
1: ఆలపిల్లలు కూడా అమ్ముకున్నాడు. రాజ్యాన్ని త్యజించాడు. కాటికాపరిగా తయారయ్యాడు.
2: He sacrificed kingdom.
1: జంకలేదు కుంకలేదు.
2: But he was not afraid.
1: సత్యాన్ని వదలకుండా ఉంటున్నాడు.
2: He has never given up truth.
1: దైవమే లొంగిపోయాడు.
2: And God has to submit himself to this king.
1: అప్పుడు దైవమే ప్రత్యక్షమై
2: God manifested.
1: కోల్పోయినటువంటి సర్వస్వాన్ని అందించి
2: God gave him everything he lost.
1: నీవు సత్య హరిశ్చంద్రుడు అని సరియైనటువంటి బిరుదును అందించాడు.
2: And he gave him the title సత్య హరిశ్చంద్ర.
1: కనుక ప్రతి మానవుడు సున్వంత విశ్వే అమృతస్య పుత్ర. నీవు అమృతపుత్రుడు.
2: You are the son of immortality.
1: నీవు అమృతపుత్రుడు కాదు.
2: You are not the son of
1: falsehood. అసత్యానికి పుట్టలేదు.
2: You are not born
1: సత్యానికి పుట్టావు.
2: You are born to uphold truth.
1: దైవం సత్య స్వరూపుడు.
2: God is true.
1: కనుకనే అందరూ దైవం నుండి ఆవిర్భవించినటువంటి వారే.
2: So all are born out of the divine.
1: అన్ని బుడగలు కూడాను నీటి నుంచి వచ్చినటువంటివే.
2: All the bubbles you find that are out of water.
1: మానవుడు కూడాను సత్య ఆనందం అనేటువంటి సాగరం నుంచి ఆవిర్భవించినట్టు.
2: Therefore everyone originated of that mighty ocean of Satchidananda.
1: అందరూ కూడాను సత్య స్వరూపులే.
2: All are the very forms of this being awareness and bliss.
1: ప్రతి ఒక్కరూ.
2: We have to recognize the truth.
1: నేను దేహమును మానవ దేహమునే కాని
2: it is just a human body.
1: నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను.
2: But I am the very form of that being awareness and bliss.
1: భావం నన్ను దృఢంగా నాటుకొని పోతే ఎంత మనకు ఆనందం ఉంటుంటారు.
2: When once we have that strong feeling, we'll be in blissful state.
1: కేవలం ఆర్టిఫిషియల్ గా నీ ఫీల్ చేయకూడదు.
2: Don't feel it artificially.
1: హృదయపూర్వకంగా నీ ఫీల్ చేయాలి.
2: It should be heartful.
1: నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడనే.
2: And the very form of awareness.
1: దేహం కూలిపోతుంది.
2: The body is bound.
1: మనసు రాలిపోతుంది.
2: Mind is bound.
1: బుద్ధులు చెదిరిపోయిస్తున్నాయి.
2: And they go, they pass off.
1: భావాలు కదిలిపోతున్నాయి మేఘాల వలె.
2: They all pass off like clouds.
1: నేను ఎప్పుడు ఉండేటువంటి వాడిని.
2: But I am permanent.
1: నేను కదిలేవాడిని కాదు.
2: I don't move.
1: జారేవాడిని కాదు.
2: I don't drop.
1: ఊగేవాడిని కాదు.
2: ఏకత్వంగా
1: ఉండేటువంటి వాడిని.
2: ఐ రిమైన్.
1: ఇలాంటి భావాన్ని మనం దృఢం చేసుకోవాలి.
2: వి హావ్ టు స్ట్రెంగ్థెన్ సచ్ ఫీలింగ్.
1: ఆ ఫీలింగ్ మనకు ఎప్పుడు వస్తుందో అప్పుడే సాక్షాత్కారం అయిపోతుంది.
2: ద డే వెన్ వి డెవలప్ దట్ ఫీలింగ్, యు విల్ ఫైండ్ గాడ్ మానిఫెస్టింగ్.
1: కానీ ఆ ఫీలింగ్ పైన కూడా నువ్వు ఫెయిత్ లేదు.
2: బట్ వీ హావ్ నో ఫెయిత్ ఈవెన్ ఇన్ దట్ ఫీలింగ్.
1: ఇంకెట్లా వస్తుంది మనకు?
2: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్?
1: అందువల్లే ఫెయిత్, ఫెయిత్, ఫెయిత్ ఇన్ యువర్.
2: దేర్ఫోర్ ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: ఫెయిత్ ఇన్ గాడ్.
2: ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఈ రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
2: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్, దట్ విల్ హెల్ప్ యు టు అచీవ్.
1: బీ ఫియర్లెస్. బీ ఫియర్లెస్.
2: బీ ఫియర్లెస్.
1: దేనికి నువ్వు భయపడవద్దు.
2: బీ ఫియర్లెస్. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: దేనికి భయపడాలి?
2: వై షుడ్ బి అఫ్రైడ్?
1: సత్యం నాలో ఉంటుండాలి.
2: యు హావ్ గాట్ ట్రూత్ ఇన్ యు.
1: సత్యం దేనికి భయపడదు.
2: ట్రూత్ హాస్ నో ఫియర్.
1: అందువల్లే సత్యం వద, సత్యం జయం.
2: దేర్ఫోర్ ట్రూత్ విల్ బి ట్రయంఫెంట్.
1: ఈ సత్యాన్ని మనం సాధించాలంటే ప్రేమతోనే సాధించాలి.
2: యూ కెన్ అచీవ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఓన్లీ త్రూ పాత్ ఆఫ్ లవ్.
1: నా ప్రసంగంలో ఏది లేకపోయినప్పటికి సత్యము, ప్రేమ ఈ రెండింటితో ప్రారంభమవుతుంది, ఈ రెండింటితోనే అంత్యమవుతుంది.
2: స్వామి భగవాన్ నెసెసరీ బిగిన్స్ హిస్ డిస్కోర్స్ ఈ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్. He will not leave these two important principles.
1: ఎందుకంటే అందరి ప్రాణములు ఇవి రెండే.
2: Because these two are the life principles.
1: ఒకటి ఉచ్ఛ్వాసము, ఒకటి నిశ్వాసము.
2: One is inhalation, other is
1: exhalation. ఈ రెండు లేకపోతే ఇంకా జీవితం ఏ విధంగా ఉంటుంది?
2: How can you live without these two?
1: కనుకనే సో సత్యం, హం ప్రేమ.
2: సో ఈస్ ట్రూత్, హం ఈస్ రైచస్ లవ్. లవ్, లవ్.
1: కనుకనే ఈ సత్యము, ప్రేమ ఈ రెండింటినీ ఉన్నప్పుడే మన జీవితము.
2: సో వీ కెన్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సో జర్న్ విత్ దీస్ ట్రూత్ అండ్ లవ్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
1: ఈ వేత వయస్సు నుండి ఈ సత్యమును, ప్రేమమును మీరు అభివృద్ధిగా చూడాలి.
2: యూ హ్యావ్ టు డెవలప్ దీస్ టూ, ది ట్రూత్ అండ్ లవ్.
1: ఈ సత్యమును, ప్రేమను కూడా మిస్లీడ్ చేయొద్దండి.
2: యూ షుడ్ నెవర్ మిస్లీడ్ దీస్ టూ.
1: ఈ సత్యాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
2: సీ దట్ యు ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఈ స్వార్థము, స్వప్రయోజనము చేరిపోవడం చేత సత్యం కూడా మారిపోతుంటుంది.
2: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈవెన్ ట్రూత్ చేంజ్.
1: ఆనాడు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం కలుకనే ఆనాడు సత్య హరిశ్చంద్రుడు విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
2: బికాస్ ఆఫ్ ద క్లైమేట్ విచ్ వాస్ ఫుల్ ఆఫ్ సాంక్టిటీ.
1: ఎవరు అతన్ని మార్చలేకపోయారు.
2: నో వన్ కుడ్ బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ హిమ్.
1: ఈనాడు కలియుగంలోనే నిజంగా ఆ హరిశ్చంద్రుడే గిని వస్తే అతన్ని కూడా అసత్యం ఆడిపించేస్తారు.
2: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి, ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ టు అపియర్
1: అమిడ్స్ట్ ప్రభావంగా ఉంటుండాలి.
2: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి టుడే.
1: ఎంతో మంది సత్యం ఆడాలని ఎంతో ప్రతిజ్ఞ చేసుకుంటారు.
2: సో మెనీ పీపుల్ డిటర్మిన్ దే
1: టేక్ ఇట్ బ్యాక్. వస్తానే అసత్యం అయిపోతుంది.
2: అట్ ద మోమెంట్ దే రిటర్న్ దే
1: కనుక మనం ఈ కలి ప్రభావానికి ఏమాత్రం కూడా లొంగకూడదు.
2: దో వీ షుడ్ నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: మన ఆనందం సత్యాన్ని పొంగింప చెయ్యాలి.
2: అండ్ దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ వీ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: ఏ యొక్క సాధనలు మీరు చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
2: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు డోంట్ చేంజ్ యువర్ ప్రాక్టీస్.
1: సత్యాన్ని, ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
2: బట్ యు హావ్ టు డెవలప్ దిస్ ట్రూత్.
1: సత్యము దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ ట్రూత్,
1: ప్రేమము దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ లవ్,
1: ధర్మము దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్
1: శాంతి, ధర్మము దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ పీస్, నో వైలెన్స్.
1: ఈ సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు ఉండిన దగ్గర అహింస అనేటువంటిది పూర్ణంగా ప్రత్యక్షమవుతుంది.
2: దేర్ ఫోర్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, వేర్ దేర్ ఇస్ రైచియస్నెస్, వేర్ దేర్ ఇస్ పీస్.
1: ఈనాడు అవి లేకపోవడం చేతని ప్రపంచమంతా హింసతో నిండి ఉంటుండాలి.
2: బికాస్ దీస్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్, వి ఫైండ్ వైలెన్స్ ఎవ్రీవేర్.
1: బయట హింస, బజారులో హింస, ట్రైన్ లో హింస, బస్సులో హింస, ట్రైన్ లో హింస, ఎక్కడ చూసినా హింసలే.
2: యూ ఫైండ్ వైలెన్స్ అట్ హోమ్, అవుట్ సైడ్, అలాంగ్ ద స్ట్రీట్, ఇన్ ఎ ట్రైన్ అండ్ ఆల్సో ఇన్ ఫ్లైట్, వైలెన్స్ ఎవ్రీవేర్.
1: భయం, భయం, బ్రతుకు భయం, భయం, భయం, బ్రతుకు భయం అన్నా. బ్రతికి లోకం మనకు పన్నిన ఊహం. ఏమిటి ఇది పన్నిన ఊహం? ఏమిటి పద్మవ్యూహం ఇది?
2: ద హోల్ లైఫ్ ఇస్ పద్మవ్యూహ.
1: ఈ పద్మవ్యూహం అనేటువంటి దాంట్లో మనం భయం, భయం, బ్రతుకు భయం, Bayam, bayam, bratuku bayam, anta bayami.
2: In this life of Padma Vyuha, we are fear stricken.
1: Ekkadiki pokunda intilone untamante akkaduga bayami.
2: Even if you want to sit at home without moving out, yet you are fear stricken.
1: Edo plane lo podamante akkadu kuda bayami.
2: Even if you want to travel by flight, there is fear.
1: Oni eni vottu nadchukoni podamante akkada bayami.
2: Even if you try to walk,
1: ekkada bayam lendi.
2: Where are you fearless?
1: Daivam daggarne abhayam.
2: You will be fearless in front of God.
1: Daivam manlo untunte bhayaniki avakasame ledu.
2: When there is God in you, there is no scope to fear.
1: Kanuka mottamoda daivanni mana hrudayam paina pratishtha chesukondi.
2: So we should install God in our heart.
1: Mana hrudayam aneetundi daivuni pratishtha chesukodaniki ichinatundi aa sopaname kaani kevalam nee bratike kosam ichinatundi kaadu.
2: The heart is gifted so as to act as a throne in which God, on which God should be seated.
1: Hrudaya pratishthalo ayyatundi vaadu.
2: And he is installed there in our heart.
1: Anduvalane mad bhaktaha yatra gayanti tatra tishthami narada. Akade ne pratishthayam.
2: I install myself where my glory is sung.
1: Kanuka vidyarthulara.
2: So students,
1: meer elanti paristhithile indani kudanu satyanni palakandi.
2: Under any circumstances
1: prarambhamlo konchi kashtanga untadi.
2: It may be difficult in the beginning.
1: Nijanga cheptunnanu satyam palakatame sulabhamu.
2: It is easy to speak truth.
1: Satyam balakatam enta kashtam e matram kuda shrama ledu.
2: It's not at all difficult.
1: Asatyam cheppalante inki enno planlu veyyali.
2: But to tell lies you have to plan a lot.
1: Chaala yochana cheyyali.
2: You have to think a lot.
1: Asatyaniki enta shrama untundali.
2: And you have to exert to speak.
1: Endukante shrama padi asatyamlo palgontunnavu.
2: Why should you suffer and utter lies?
1: Sulabhanga neevu satyamlo palgon.
2: And you can speak truth in a very easy way. Ee
1: pu yokka rekane ina kuda nalpavachunu sulabhanga.
2: You can just rub the soft petal.
1: Kaani satyanni penchukota anta sulabham.
2: But it is easier to speak truth.
1: Unnadu unnattu cheptamlo enta sulabham untunda.
2: How easy to tell what you heard.
1: Ippudu meeku evaru translation chesaru ani evarain adiginappudu chanamlo cheppochunu Anil Kumar ani.
2: If anyone asks you who translated, you can say Anil Kumar.
1: Ee Anil Kumar peru raakunda cheyalante yememo plan veyyali.
2: To tell somebody's name you have to plan a lot.
1: Enduku inta avastha?
2: Why should you suffer?
1: Kantiki kanipinchetundi daniki enduku satyam palakkoddu?
2: Why can't you speak truth?
1: Munjeti kankadaniki inga addam enduku? Munjeti kankadanu chuttaniki addam enduku?
2: To see this golden bangle, why do you need a mirror?
1: Ee bangle ni sulabhanga chudochunu.
2: You can see your own bangle.
1: Aithe ni kanubrushtu matrame chuttaniki veelu kaadu. Nee kannullu kuda nu chudalevu.
2: However, you can not see your own eye.
1: కనుకనే దానిని మూడవ నేత్రము అన్నారు.
2: సో దాట్ ఈస్ ది థర్డ్ ఐ.
1: ఆ మూడవ నేత్రమే ప్రేమ నేత్రము.
2: దట్ ది థర్డ్ ఐ ఆఫ్ లా.
1: సత్య ధర్మములకు ఈ ప్రేమ నేత్రం ఉండినప్పుడు అన్నింటినీ మనం చూడొచ్చు.
2: విత్ దీస్ టూ ఐ సత్య అండ్ ధర్మ విత్ ది థర్డ్ ఐ ఆఫ్ లా
1: అందువల్లనే యోగాభ్యాసములో వీటికి మూడు విధములైనటువంటి యొక్క రేచక పూరక కుంభముగా భావిస్తూ వచ్చారు.
2: ఇన్ యోగిక్ ప్రాక్టీసెస్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆర్ సెట్.
1: మనము కుడి వైపున తీసుకునేటువంటి గాలికి ఈళ
2: That what you inhale on one side is ida.
1: Pingala.
2: The other one is pingala.
1: Ee rendinti yokka bhoomadhya sthaname sushumna.
2: The center of the forehead is sushumna.
1: Kanukane aanadu meera kuda atte cheppindi.
2: That's what meera said.

0: హే మన్, ఈ గంగా యమున ఈ రెండింటికి భూమధ్య స్థానమైనటువంటి యొక్క ప్రయాగకు నీ వెళ్ళి చేరుకో.
1: ఓ మైండ్ రీచ్ దట్ ప్రయాగ విచ్ ఇస్ ద సెంటర్ వేర్ దీస్ టు రివర్స్ మీట్.
0: నిర్మల పాని శీతల హోత శరీర చెల్లో రే మన్, మన్ చెల్లో రే మన్ గంగా జమునా తీర్. ఈ విధమైనటువంటి దానికి నీవు టికెట్ రిజర్వేషన్ చేసుకోనక్కర్లేదు, నీవు ఏ టికెట్ కొన్నక్కర్లేదు, ఏ రథంలోన పోనక్కర్లేదు, సులభంగా పోవచ్చును. గంగా యమునా తీర్, ఇదే మనకు సులభమైన మార్గం.
1: టు గో ఓవర్
0: నీ యొక్క దృష్టి నిలుపు,
1: టు సెంట్ టు ఓవర్ దేర్ టు ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద ఫోర్ హెడ్, యూ డోంట్ నీడ్ టు మేక్ ఎనీ రిజర్వేషన్.
0: ఎట్టి థాట్స్ కూడా రావడానికి అవకాశం ఉండదు.
1: దెన్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ సచ్ అదర్ థాట్స్.
0: ఇదియే అర్ధ నీ శరీర నేత్రం అని పెట్టారు.
1: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ ది థర్డ్ ఐ.
0: దీనికి థర్డ్ ఐ ఇక్కడే ఉంటుంది.
1: థర్డ్ ఐ ఇస్ దేర్.
0: కోస్తే మనకు థర్డ్ ఐ కనిపించదు.
1: యూ కెనాట్ డిసెక్ట్
0: ఇట్. వస్తుంది.
1: యూ ఫైండ్ ఓన్లీ బ్లడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఏది భావం అనేటువంటి నేత్రమే త్రినేత్రము.
1: ది థర్డ్ ఐ ఇస్ ద వన్ ఆఫ్ ఫీలింగ్.
0: భగవంతునికి త్రినేత్రుడు అని ఎందుకు పేరు పెట్టారు?
1: వై డు యు కాల్ గాడ్ త్రీ ఐస్?
0: మానవునికి ఇప్పుడు రెండు నేత్రములు ఉంటున్నాయి.
1: ఎవ్రీ మ్యాన్ హస్ టూ ఐస్.
0: పాస్ట్ ను చూడగలడు,
1: హీ కెన్ నో ది పాస్ట్.
0: ప్రెజెంట్ ను చూడగలడు,
1: హీ సీస్ ది ప్రెజెంట్.
0: ఫ్యూచర్ ను చూడలేడు,
1: బట్ హీ కెనాట్ నో ది ఫ్యూచర్.
0: కానీ త్రినేత్ర స్వరూపుడైన భగవంతుడు పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటిని చూడగలిగేందుక అతనికి త్రినేత్రుడు అని పేరు పెట్టారు.
1: గాడ్ ఈస్ త్రినేత్ర త్రీ ఐడ్ బికాస్ హీ కెన్ సీ ది పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
0: కానీ నీవు ఫ్యూచర్ చూడలేవు.
1: బట్ యూ కెనాట్ నో ది ఫ్యూచర్.
0: పాస్ట్ ప్రెజెంట్
1: యు నో ఓన్లీ పాస్ట్.
0: పాస్ట్ ఓ నేను పలాని బొంబాయిలో పలాని ఇంట్లో ఉండినానంటే నీవు ఆ ఇల్లు చూడవచ్చును.
1: యూ కెన్ థింక్ ఆఫ్ యువర్ రెసిడెన్స్ దేర్ ఇన్ బాంబే ఇన్ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ది నీవు చూడవచ్చు.
1: ప్రెజెంట్ యూ కెన్ వాచ్.
0: కానీ ఫ్యూచర్ చూడలేవే.
1: బట్ యూ కెనాట్ సీ ది ఫ్యూచర్.
0: నీకు రెండు నేత్రములే ఉన్నాయి.
1: సో యూ హావ్ ఓన్లీ టూ ఐస్.
0: భగవంతుడికి మూడు నేత్రములు ఉంటుంది.
1: గాడ్ ఇస్ త్రీ ఐస్.
0: అంటే ఏమి? ఫ్యూచర్ ను కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో
0: భవిష్యత్తును కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో సీ ది ఫ్యూచర్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలతో కూడినటువంటిదే భారతీయ యొక్క వేదాంత సంస్కృతి.
1: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ విత్ లోడ్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: భారతీయ కల్చర్ ఎంత పవిత్రమైనటువంటిది,
1: కల్చర్
0: ఎంత ఉత్తమమైనటువంటిది,
1: హైలీ
0: ఎంత విలువైనటువంటిది,
1: హైలీ వాల్యుబుల్,
0: ఎంత ప్రాణవంతమైనటువంటిది,
1: ఇస్ ద లైఫ్,
0: ఎంత ఆదర్శవంతమైనటువంటిది,
1: ఇస్ ఎన్ ఐడియా.
0: దీన్ని మొట్టమొదట విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ఫస్ట్.
0: ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: టుడే దే డోంట్ నో వాట్ కల్చర్ ఈస్.
0: కనుకనే ఎన్నో పరిశోధనలు చేశాడు ఇలియట్.
1: ఇలియట్ ఇన్వెస్టిగేటెడ్ డిడ్ రీసెర్చ్
0: కల్చర్ అంటే ఏమిటి, సంస్కృతి సంస్కృతి సంస్కృతి సంస్కృతి.
1: హి వాంటెడ్ టు నో వాట్ కల్చర్ ఈస్.
0: కరెక్ట్. కాబట్టి అన్నింటినీ పాపం పరిశోధన చేశాడు.
1: హి ఇన్వెస్టిగేటెడ్.
0: లాస్ట్ చెప్పాడు వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: ఫైనలీ హి సెడ్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటది?
1: వాట్ ఇస్ వే ఆఫ్ లైఫ్?
0: అదే మన గమ్యమునకు చేర్చేటువంటి మార్గము.
1: దట్ ఈస్ ది వన్ దట్ విల్ టేక్ యూ టు ద గోల్.
0: అదే మన గోల్.
1: దట్స్ అవర్ గోల్.
0: అదే మన లక్ష్యము.
1: దట్ ఇస్ అవర్ ఎయిమ్.
0: అదే మన దివ్యత్వము.
1: దట్ ఇస్
0: దివ్యత్వము. అదే మన పవిత్రము.
1: దట్ ఇస్ సాంక్చురీ.
0: అదే మన చరిత్రము.
1: దట్ ఇస్ అవర్ హిస్టరీ.
0: ఇలాంటి పవిత్రమైన చరిత్రతో కూడినటువంటి భారతీయుడు ఎందుకు ఈ చరిత్రను పాడు చేసుకుంటున్నారు?
1: ద వన్ భారతీయ విత్ సచ్ గ్రేట్ ఇన్హెరిటెన్స్ అండ్ లెగసీ, వై షుడ్ హి రూయిన్ హింసెల్ఫ్?
0: చరిత్రను నిలుపుకోండి.
1: అప్హోల్డ్ ది హిస్టరీ అండ్ ప్రెస్టీజ్.
0: దానిని ప్రేమ చేత నిలుపుకోండి.
1: లవ్ ఇట్, లవ్ ఇట్.
0: ప్రేమ ముదిత మనసు కో

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరి హృదయము దయతో నిండి ఉండును, ఎవరి వాక్కు ప్రేమతో చేరి ఉండును, ఎవరి కాయము పరోపకార నిమిత్తమై పాటుపడును, అట్టి వాణిని ఎట్టి దుష్టశక్తులైనా కూడాను ఎట్టి కలి ప్రభావమైన కూడాను ఏమీను చేయజాలదు.
1: The one having the heart full of compassion, the one whose word is full of love and truth, and the one who spends all his time, the body, working, serving for others, will not be affected by any evil effects of Kali age.

0: All these sacred texts, Vedas and Vedangas, will never break that iron curtain of the mind of the individual. On one side of the curtain is present the individual, on the other side, God. This side of the curtain is the effect, on the other side, the cause.
1: జీవుడు దేవుడు ఒకటైనప్పటికీ,
0: though the individual and God are one,
1: కార్యకారణములు ఒకటైనప్పటికీ,
0: though cause and effect are one,
1: ఈ రెండింటికి మధ్య మనస్సు అనేటువంటి తెర ఉండుట చేత ఇవి రెండును విభజించినట్టుగా గోచరిస్తూ వచ్చినాయి.
0: As there is curtain of the mind in between the two, they appear to be different.
1: మనస్సును సాధించినప్పుడే జీవుడు దేవుడు,
0: ప్రకృతి
1: పరమాత్మ, కార్యము కారణము కాగలదు.
0: The one who has got control over the mind will understand the identity of the individual with the divine and the cause with the effect.
1: మనసు కారణము మరి ఎందు ఉండినా, మనసు కారణము మరి ఎందు ఉండినా, ఇల్లు అడవి ముక్తి నీయలేవు.
0: యు మే బి ఎనీవేర్, ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్. ద హౌస్ అండ్ ద ఫారెస్ట్ విల్ నెవర్ గివ్ యు లిబరేషన్.
1: మనసు లేనివాడు మందిరముననున్న కాననముననున్న కార్యమొకటే.
0: ద వన్ వితౌట్ ద మైండ్ ద రిజల్ట్ ఈస్ సేమ్, మేబీ హీ ఈస్ ఇన్ ద టెంపుల్ ఆర్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భేదభావములకు, భిన్న స్థితులకు, రాగద్వేషములకు మనసే మూల కారణంగా నిలుస్తున్నది.
0: ఇట్స్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ఫిజికల్ డిఫరెన్సెస్, ద అటాచ్మెంట్స్ అండ్ ద హేట్రెడ్.
1: మనస్సు చేతనే జగత్తు గోచరింపబడుతున్నది.
0: The whole world expresses itself only through the medium of mind.
1: జగత్తంతా ఇప్పుడు మనోమయమై ఉంటున్నది.
0: The entire universe is full of mind.
1: మనసే లేకుండా జగత్తే లేదు.
0: Without the mind there is no universe.
1: జగత్తే లేకుండా రాగ ద్వేషములే లేదు.
0: When there is no universe there is neither
1: రాగ ద్వేషములే లేకుండా సుఖ దుఃఖములే లేవు.
0: Without attachment hatred there is no pleasure.
1: సుఖ దుఃఖములు లేనిటువంటి యొక్క స్థితియే మానవత్వము.
0: The state which is beyond pain and pleasure is real human quality.
1: కాని ఈనాటి మానవుడు సుఖదుఃఖములతో కుమిలి కుళ్ళి పోతున్నాడంటే దీనికి కారణం రాగద్వేషములే.
0: The man is frustrated, down, disappointed because of the pain and pleasure is the mind that
1: రాగద్వేషములకు ఈ ప్రకృతియే కారణము.
0: For hatred and attachment the nature is responsible.
1: ఈ ప్రకృతి యొక్క కారణములకు మనసే మూలము.
0: For this nature the mind is the cause.
1: మనోమూలం విదం జగత్తు.
0: The mind is the one that reflects in the universe.
1: కనుక ప్రాకృతమైనటువంటి మనస్తత్వం నుండి,
0: from the physical mind,
1: ఓవర్ మైండ్ అతీతమైనటువంటి మనోస్థాయికి మానవుడు చేరినప్పుడే ఈ దివ్యత్వము మానవుడు గుర్తించడానికి వీలవుతుంది.
0: When man reaches from the physical mind to the level of ఓవర్ మైండ్ he will be able to realize the divinity.
1: జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందు కూడాను మనస్సు చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు.
0: ఇన్ ఆల్ ద త్రీ స్టేట్స్, ద వేకింగ్ స్టేట్, ద డ్రీమ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్, మ్యాన్ ఇస్ బౌండ్ బై ద మైండ్ ఓన్లీ.
1: ఈ మూడింటికి అతీతమైనటువంటి యొక్క అంతర్దృష్టిని మనం ఏనాడు అలవర్చుకుందమో ఆనాడే ఈ మానవత్వము మాధవునిగా రూపొందుతుంది.
0: That day when we go beyond all the three states of consciousness, then the human will be divinity.
1: తన్నస్యం, ఏది దృశ్యంలో ఉన్నదో అది అంతై కూడాను నాస్యం, శూన్యమైనటువంటిది.
0: What is that's all seen is just emptiness.
1: యత్ పిండమే తత్ బ్రహ్మాండం, ఈ పిండమే బ్రహ్మాండమైనటువంటి యొక్క ఆకారమును ధరిస్తూ ఉంటుంది.
0: That which is present in the microcosm manifests into macrocosm.
1: ఈ పిండ అండాండములంతా కూడాను ఒక్క ఆకారము యొక్క భిన్న స్వరూపములే.
0: The smallest, the minutest and the largest is all the difference lies in the form and size.
1: విత్తనములో వృక్షము ఉంటున్నది.
0: There is a tree within the seed.
1: వృక్షమంతా కూడాను విత్తనంతో కూడి ఉంటున్నది.
0: ది ఎంటైర్ ట్రీ హ్యాస్ గాట్ విత్ ఇన్ ద సీడ్.
1: బీజ వృక్షములు రెండు కూడాను భేదములు కాదు.
0: ద ట్రీ అండ్ ద సీడ్ డు నాట్ డిఫర్.
1: కానీ ఆకారములు కొంతము సాకారత్వాన్ని పొందినప్పుడు ఈ నిరాకారమైనటువంటి ఒక తత్వాన్ని పొందుతుంది బీజం.
0: ఇట్స్ ఓన్లీ ది ఫీల్డ్ సీడ్ విచ్ ఇస్ అన్మానిఫెస్టెడ్ దట్ కేమ్ అవుట్ మానిఫెస్టెడ్ ట్రీ.
1: కనుక సాకార నిరాకారములు రెండింటి ఎందుకులను సత్తత్వం అనేటువంటిది ఏకంగానే ఉంటున్నది.
0: Therefore, in the form aspect and formless aspect, it is only the sat, existence aspect
1: remains.
0: When you see the seed, you don't find the tree.
1: కాని ఆ వృక్షములోని కొమ్మలు రెమ్మలు ఆకులు బీజములు సర్వం కూడాను ఈ బీజమునందే ఇమిడి ఉంటున్నవి.
0: But all the branches, the leaves, they are all contained within the seed.
1: ఇది కేవలము ఒక విధమైన మానవత్వంతో కూడినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం పరికించినప్పుడే ఈ పవిత్రమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని
0: అవుట్ ఆఫ్ ది మానిఫెస్టెడ్ ట్రీ.
1: కనుక సాకార నిరాకారములు రెండింటి ఎందుకులను సత్తత్వం అనేటువంటిది ఏకంగానే ఉంటున్నది.
0: దేర్ ఫోర్ ఇన్ ది ఫార్మ్ ఆస్పెక్ట్ అండ్ ఫార్మ్

0: మనం పరికించినప్పుడే ఈ పవిత్రమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనము చూడడానికి వీలవుతుంది.
1: When we view in our human life with the divinity alone, we can understand the comprehensive view. మనకు
0: బాహ్య దృష్టి ఉండినంత వరకు కూడాను ఇవి బాహ్య లక్షణాలుగానే మనకు రూపొందుతాయి.
1: So long the man has external vision, he will have this external sight.
0: ఏనాడు మానవుడు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోగలడో,
1: the day when he develops inner vision,
0: realization of inner divine,
1: he will have the realization of inner divine.
0: ఈ అంతర్దివ్యత్వాన్ని మనము దర్శించినప్పుడే,
1: when we visualize inner divine,
0: దీని యొక్క ప్రతిబింబమే విశ్వరూపంగా మారుతుంది.
1: Its very reflection transforms into universe.
0: అప్పుడే దీనిని realization of cosmic divine అన్నారు.
1: Then it is called realization of cosmic divine.
0: ఈ కాస్మిక్ డివైన్ కును ఇన్నర్ డివైన్ కును ఉండిన వ్యత్యాసం ఏమిటి?
1: Where does the difference lie between the cosmic divine and inner divine?
0: ఈ రెండింటి యందు భేదం ఏమాత్రము లేదు.
1: There is no trace of difference between the two.
0: వ్యక్తిత్వంతో కూడినప్పుడు,
1: when it is with individuality,
0: ఇది కేవలం ఇన్నర్ డివైన్ అన్నారు.
1: It is called inner divine.
0: ఈ వ్యక్తిత్వం యొక్క వ్యాప్తి సర్వత్రా వ్యాపించినప్పుడు,
1: when the,
0: ఇది ఏ కాస్మిక్ డిజైన్ అన్నారు.
1: When the same above the individual level, it is called cosmic divine.
0: Cosmic divine, inner divine, ఇవి రెండు కూడాను ఒక్కటియే.
1: Cosmic divine, inner divine are one and the same.
0: ఇన్నర్ డివైన్ యొక్క ప్రతిబింబమే కాస్మిక్ డివైన్.
1: The reflection of inner divine is cosmic divine.
0: కనుక మానవత్వమునందు ఇమిడి ఉండినటువంటి యొక్క దివ్యత్వము, విశ్వవ్యాప్తి అయినటువంటి యొక్క దివ్యత్వము కేవలము రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: The divinity at the individual level and the divinity pervading all of the universe are the just the effects of reaction, reflection,
0: sound.
1: However, we have to leave one, accept another.
0: ఒక ముసంబి ఫలం ఉంటున్నది.
1: Here we have orange fruit.
0: ఈ ముసంబి ఫలము పైన పైన చర్మం కప్పి ఉంటున్నది.
1: This orange fruit has rind ever.
0: లోపల తీయని రసము చేరి ఉంటున్నది.
1: There is sweet juice within.
0: ఇవి రెండూ చేరినటువంటి దానిని ముసంబి అని పిలుస్తాము.
1: We call it orange fruit with both juice and rind.
0: భిన్నము కాదు.
1: They are not separate.
0: రెండు ఒక్కటే.
1: Both are one.
0: కానీ లోని తీయని రసమును మనం స్వీకరించవాలన్నా పైనటువంటి యొక్క చర్మమును మనం తీసివేయాలి.
1: If you want to drink the sweet juice inside, you have to remove the bitter rind outside.
0: ఇది తీసివేసినప్పుడే ఆ లోనున్నటువంటి యొక్క మధురమైన రసము మనకు ప్రాప్తిస్తుంది.
1: When only you remove the bitter rind of the orange fruit, then you can have the sweet juice inside.
0: కనుక ప్రకృతి పరమాత్మ రెండు ఒక్కటియే ఉన్నప్పటికీ,
1: though creator and creation are one,
0: ప్రకృతి భావమును మనం విసర్జించినప్పుడే పరమాత్మ భావమును స్వీకరించడానికి వీలవుతుంది.
1: When you leave away the worldly feeling, then only you can have the divine feeling.
0: కనుక ప్రకృతి పరమాత్మ యొక్క తత్వము ఏ భిన్నత్వము కాదు, ఏకత్వమే.
1: Therefore, the creator and creation are one but not different.
0: ఈనాటి మానవుడు తమ భావములను మార్చుకోవాల్సి వస్తుంది.
1: Man today has to change his thoughts.
0: ఈ భేదములకు దృష్టియే కారణం కానీ సృష్టి కారణం కాదు.
1: It is the body that is responsible for the vision, not creation.
0: ఈనాడు మనము దృష్టిని మార్చుకోవాలి.
1: Today we have to change our view.
0: ఇది ఒక వెండి ప్లేట్.
1: This is a silver plate.
0: మనము ప్లేట్ దృష్టితో దీనిని చూస్తున్నామే కానీ వెండి దృష్టితో చూడటం లేదు.
1: We look at the plate as plate, not as silver plate.
0: దీనిని ఆధారమైనటువంటి ఒక సిల్వర్ ను మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ప్లేట్ మనకు మరుగవుతుంది.
1: But when you think of the silver, you don't think of the plate.
0: కనుక సిల్వర్ ప్లేట్ రెండు ఒక్కటే.
1: Therefore, silver and plate are one.
0: దీనిని వేరు చేయడానికి వీలు కాదు.
1: It's not possible to separate.
0: ఇది అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయం.
1: They are interrelated and interdependent.
0: కనుకనే ప్రకృతి పరమాత్మ యొక్క తత్వం కూడాను భిన్నత్వము కాదు.
1: Therefore, the nature of creator and creation are not different.
0: జీవునకు దేవునకు మధ్య ఒక తెర వంటిదిగా ఉంటున్నది మనస్సు.
1: The mind stands as a curtain between the individual and God.
0: ఈ మనస్సును స్వాధీనము చేసుకున్నప్పుడే జీవుడు దేవుడు ఏకమైపోతుంది.
1: When you have a full control over the mind, the individual and God become one.
0: ఇది అనుభూతితో మనము దీనిని ఆశ్రయించాల్సిందే కాని తర్క వితర్కములతో కాని విచారణతో కాని ఇంకే విధమైనటువంటి పరిశీలనతో కాని మనకు అర్థము కాదు.
1: You can realize only through experience, not out of reading or path of inquiry.
0: ప్రతి

0: మనవుడు కూడాను అనేక విధములుగా విద్యను నేర్చుతున్నాడు.
1: ఎవ్రీ ఇండివిజువల్ ఎక్స్ప్రెసెస్ ఇన్ డిఫరెంట్ వే.
0: ఈ విద్యలు కేవలము బాహ్యమైనటువంటి విద్యలే కాని అంతర్ముఖమైనటువంటి విద్యలు కాదు.
1: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ వర్ల్డ్లీ, ఫిజికల్, సెక్యులర్.
0: మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండినంత వరకు కూడాను బాహ్య దృష్టిని మనము అభివృద్ధి గావించుకుంటున్నామే కాని అంతర్దృష్టికి ఏమాత్రం కూడా అరా ఇంచైన కూడా మనం లోపల ప్రవేశించడం లేదు.
1: Right from the moment we get up from the bed, from dawn to dusk, we develop only external vision, external view.
0: ఈ యొక్క బహిర్ముఖమైనటువంటి అన్ని కూడాను క్షణభంగురమైనటువంటివి, క్షణికమైనటువంటివి.
1: All that is external is just momentary, ephemeral.
0: అప్పటికి అప్పటికి మాత్రమే ఆనందాన్ని అందిస్తుంది.
1: They give you momentary happiness.
0: కానీ ఇందులో శాశ్వతత్వం ఏమాత్రమూ లేదు.
1: Nothing is permanent here.
0: మానవుని యొక్క మంచి చెడ్డలు ముఖంలో ప్రతిబింబిస్తాయని భావిస్తారు కొంతమంది.
1: Some feel that the good and bad reflect on the face.
0: ఇది ఆధునిక యుగములో ఈ మాట నీళ్ల ఊట.
1: What is said in the modern age is just collection of water as a bundle.
0: మనసులో ఒకటి మాటలో మరొకటి రూపొందుతూ వస్తున్నాయి.
1: Today we find one thing in the mind and one thing what he says.
0: ఇది ఆధునిక నాగరికత యొక్క ప్రకాశం.
1: This is just the radiance of modern civilization.
0: ఈ నాగరికత యొక్క ప్రకాశమును ఈనాడు సర్వ మానవులు కూడాను అభిలషిస్తున్నారు, ఆశిస్తున్నారు.
1: Every man wants to develop this modern civilization.
0: కాని ఇందులో ఉండినటువంటి రహస్యాన్ని ఏ వ్యక్తి కూడాను లోనకు దిగి విచారించటం లేదు.
1: But no individual is inquiring in depth.
0: జీవితం అంతా కూడాను కేవలము ఒక క్షణకాలంగా మారిపోతుంటుండాలి.
1: The entire life becomes just a moment.
0: కానీ జీవితము క్షణకాలంగా మనం భావించరాదు.
1: But we should not take it as a moment.
0: ఇది శాశ్వతమైనటువంటిది.
1: It is permanent.
0: ఇది అనంతమైనటువంటిది.
1: It is infinite.
0: ఇది అమృతమైనటువంటిది.
1: It is nectarine.
0: ఇది అమరమైనటువంటిది.
1: It is immortal.
0: అలాంటి మానవ జీవితాన్ని క్షణికంగా భావించి అల్పంగా విశ్వసించి కేవలము అప్పటికప్పటికి తృప్తిపడడానికి మానవుడు ప్రయత్నిస్తున్నాడు.
1: Such a noble life is taken just a fractional, momentary and temporary and wastes his life.
0: కనుకని మానవుడు శాంతి సంతోష సుఖములకు దూరమైపోతున్నాడు.
1: For that reason man is away from peace and happiness and security.
0: శాంతి అనేటువంటిది ఈ విధమైన ప్రయత్నంతో మనం ఎన్ని సంవత్సరములు చేసినప్పటికీ మనం దానిని చూడలేము, అనుభవించలేము.
1: In spite of years of efforts, you cannot experience peace, you cannot acquire peace.
0: ఇది ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: ప్రతి మానవుడు కూడాను సహజంగా నిత్య జీవితము లోపల సౌందర్యాన్ని ఆశిస్తుంటాడు.
1: Every human being in daily life aspires, expects beauty.
0: ఇంటి మొదలుకొని వంటి వరకు కూడాను ఈ సౌందర్యాన్ని ఆశిస్తుంటాడు.
1: He expects beauty right from the house to his own body.
0: మహిళకు తగినటువంటి సౌకర్యాలు సౌందర్యాలు అమర్చుకుంటుంటాడు.
1: He decorates as he wants.
0: ఈ గృహం యొక్క సౌందర్యమే తనకు ఆనందాన్ని అందిస్తుందని భ్రమిస్తున్నాడు.
1: He is deluded with the idea that the beauty of the house.
0: అదే విధంగానే ఈ పాంచ భౌతికమైనటువంటి యొక్క ఈ దేహమును కూడాను సౌందర్యాన్ని చేకూర్చుకున్నటకు అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తుంటాడు.
1: He also makes so many efforts to decorate his body so as to look beautiful.
0: కానీ ఈ సౌందర్యము ఎంతవరకు?
1: How long does this beauty last?
0: క్షణికమే.
1: Just a moment.
0: ఈ సౌందర్యమును మనకు ఏమాత్రం కూడాను శాంతిని ఆనందాన్ని సుఖమును అందించటం లేదు.
1: This beauty is not in any way giving the peace and happiness.
0: క్షణికమైనటువంటి తృప్తిని మాత్రమే అందిస్తుండాలి.
1: It gives satisfaction, momentary satisfaction.
0: ఇది కాదు మన సౌందర్యము.
1: This is not beauty.
0: అంతర్ముఖమైనటువంటి సౌందర్యాన్ని మనం ఈనాడు తీర్చిదిద్దుకోవాలి.
1: We should shape the inner beauty.
0: అది ఏ హృదయ సౌందర్యము.
1: That is the beauty of the heart.
0: ఈ హృదయ సౌందర్యం ఎవ్వరికీ కనిపించదు.
1: No one can see the beauty of the heart.
0: ఈ సౌందర్యం ఎట్టిది అట్టిదిని వర్ణించుటకు వీలు కానటువంటిది.
1: It's not possible to describe this way or that way the beauty of the
0: heart. దీనికి సౌందర్యం ఏమిటి?
1: What is this beauty?
0: ప్రేమ,
1: love,
0: సహనము,
1: tolerance,
0: సానుభూతి,
1: sympathy,
0: దయ,
1: compassion.
0: ఇలాంటి దీనితో దీనిని సౌందర్యపరచుకోవాలి.
1: We have to beautify with these traits.
0: ఇట్టి అంతర్ముఖమైన యొక్క హృదయ సౌందర్యమే మానవులకు శాశ్వత ఆనందాన్ని అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ది బ్యూటీ ఆఫ్ ది ఇన్నర్ హార్ట్ gives permanent happiness.
0: అట్టి హృదయ సౌందర్యాన్ని అమర్చుకున్నటువంటి మానవుని యొక్క మాట అతి మధురంగా ఉంటుంటాయి.
1: The man's life would be so sweet if he has got the beauty of the heart.
0: అతని చేతులు కూడాను ఎన్నియో విధమైన అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి యొక్క ఆహ్లాదకరమైనటువంటి యొక్క మార్గములను చేకూరుస్తూ వస్తుంది.
1: All his activity, the hands will give him all the happiness, full of bliss.
0: కనుకని ఇట్టి మానవుని యొక్క ప్రకాశమే నిజమైనటువంటి ప్రకాశము.
1: This is the true light of man.
0: ఇట్టి మానవుని ఆరాధించడంలో తప్పేమున్నది?
1: What is the mistake in just worshipping such a man?
0: ఇట్టి ఆరాధనా స్వరూపులుగా కావాలి ప్రతి మానవుడు కూడా.
1: Every man should shape himself this way.
0: ఆరాధన అనగా ఏమిటి?
1: What do you mean by worship?
0: ఏదో పూజలు, పునస్కారములు, అభిషేకములు ఇలాంటివంతా చేయటం ఆరాధనగా భావిస్తున్నాము.
1: You consider worship as prayer or abhishek.
0: ఆరాధన అనగా ఇది కాదు అర్థము.
1: This is not the meaning of ఆరాధన, worship.
0: ఆకర్షణ చేత రెండు హృదయములు ఏకము కావటమే ఆరాధన.
1: ఆరాధన, వర్షిప్ మెంట్ యూనిఫికేషన్ ఆఫ్ ది టూ.
0: ఐకమత్యము చేత ఏకత్వాన్ని పొందటమే ఆరాధన.
1: టు అటైన్ వన్నెస్ అవుట్ ఆఫ్ యూనిటీ ఇస్ వర్షిప్.
0: అర్థ సహితమైనటువంటి ఆనందాన్ని అనుభవించటమే ఆరాధన.
1: టు ఎక్స్పీరియన్స్ ది బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్ ఇస్ వర్షిప్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే ఆరాధన.
1: రికగ్నైజింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ వర్షిప్.
0: ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మనము ఆనందంగా అనుభవించడమే ఆరాధన.
1: ఎక్స్పీరియన్సింగ్ బ్లిస్ఫుల్లీ ద ట్రూ సెల్ఫ్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ ఇస్ వర్షిప్.
0: కనుక బహిర్ముఖమైనటువంటి సౌందర్యమునకు అంతర్ముఖమైనటువంటి సౌందర్యమునకు అమితమైన భేదములుంటున్నవి.
1: Thus there is lot of difference between external beauty and internal beauty.
0: కనుక ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: అంతర్ సౌందర్యాన్ని తగినటువంటి రీతిగా తీర్చిదిద్దుకోవాలి.
1: Has to shape appropriately the inner beauty.
0: హృదయమును పరిపాకము గావించుకోవాలి.
1: He should change his heart.
0: ప్రకృతి పరమాత్మ స్వరూపం అయినప్పటికీ,
1: though the nature is the form of God,
0: అది కేవలము ప్రాకృతమైనటువంటి భావములో అనుభవించినంత వరకు కూడాను అది కేవలము కొన్ని విధములైనటువంటి యొక్క మధుర రహితంగానే మనకు గోచరిస్తాయి.
1: So long we enjoy with the worldly feeling, it becomes tasteless.
0: కారణమేమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఆయా స్థాయిని పురస్కరించుకుని ఆయా రుచులను అందిస్తూ ఉంటుండాలి ఈ జగత్తు.
1: దిస్ వరల్డ్ గివ్స్ యూ ద టేస్ట్ డిపెండింగ్ అపాన్ యువర్ పొజిషన్.
0: మంచి జాతి మామిడి పండు అయినప్పటికీ,
1: దో ఇట్ మే బి ఎ గుడ్ మ్యాంగో ఫ్రూట్ ఆఫ్ ఎ గుడ్
0: కాయ, స్థితిలో అది వగరుగానే ఉంటుంది.
1: When it is unripe, it is soft.
0: మధ్య స్థితిలో అది పుల్లగానే ఉంటుంది.
1: Later it becomes bitter.
0: పరిపూర్ణ ఫలమైన తర్వాతనే అందులో మాధుర్యము మనకు గోచరిస్తాయి.
1: When the mango fruit is fully ripe, it is sweet.
0: కనుకనే ప్రకృతి అనేటువంటి ఒక మధురమైనటువంటి ఫలము.
1: So nature is a sweet fruit.
0: కానీ దానిని మనోభావంతో చూసినంత వరకు కూడా సుఖ దుఃఖములు అనేటువంటి రుచులనే మనకు అందిస్తుంటాయి.
1: So long you have got the feeling at the level of the mind, you find all these two.
0: పరతత్వంతో దీనిని పరికించినప్పుడు ఈ ఇందులో ఉన్నటువంటి మాధుర్యం మనకు అర్థమవుతుంది.
1: When you just inquire spiritually, you will understand the sweetness.
0: కనుక మనస్సును మార్చుకునేటువంటి విధానమును ఈనాడు మానవుడు ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: మ్యాన్ షుడ్ అకంప్లిష్ హౌ టు చేంజ్ ద మైండ్.
0: ఈ మనస్సు అనేటువంటిది కేవలము దృష్టి చేతనే ఏర్పడుతూ వచ్చింది.
1: మైండ్ ఈజ్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ లుక్స్ ఎక్స్టర్నల్.
0: ఈ దృష్టికి కారణము సంకల్పములే.
1: ఫర్ దిస్ ద థాట్స్ ఆర్
0: ఈ సంకల్పముల యొక్క వికల్పములే ఈ యొక్క వికార స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: అండ్ ద థాట్స్ లీడ్ టు పర్వర్షన్.
0: కనుక మానవుడనగా మంచి తలంపులు కలవాడు మానవుడు.
1: సో హీ ఈజ్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ హస్ గాట్ గుడ్ థాట్స్.
0: మంచి భావములు కలవాడు మానవుడు.
1: ట్రూ మ్యాన్ ఇస్ ద వన్ విత్ గుడ్ ఫీలింగ్.
0: మంచి దృష్టి కలవాడు మానవుడు.
1: హీ ఈజ్ ఎ ట్రూ మ్యాన్ విత్ గుడ్ లుక్.
0: మంచి పలుకు కలవాడు మానవుడు.
1: ట్రూ మ్యాన్ ఇస్ ద వన్ విత్ గుడ్ బిహేవియర్.
0: కనుకనే దీనిని చెడును అనకు, కనకు, వినకు.
1: దేర్ఫోర్ డోంట్ సీ ఈవిల్, డోంట్ లిసన్ ఈవిల్, డోంట్ సీ ఈవిల్.
0: చెడును అనకు,
1: నెవర్
0: వినకు, కనకు.
1: Never
0: see. ఇదియే మూడు మంకీల యొక్క స్పష్టమైన కథ యొక్క స్వరూపం.
1: దిస్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ ది త్రీ మంకీస్.
0: ఒకటి మంచిని చూడు అని చెవులు మూసుకుంటుంది.
1: వన్ ఓన్లీ సీ గుడ్ అండ్ క్లోజెస్ ది ఐస్.
0: మంచిని విను,
1: లిసన్ టు వాట్ ఈస్ గుడ్.
0: మంచిని అను,
1: సే గుడ్.
0: అప్పుడే నీకు ఈ ఇంద్రియములు సార్థకమవుతాయి.
1: దెన్ ఓన్లీ the limbs will be sanctified.
0: Manchiki viruddhamainatundi drishyamulu chudavaddu.
1: Don't see anything that's not good.
0: Manchiki viruddhamainatundi palukulu palakavaddu.
1: Don't speak what is not good.
0: Manchiki viruddhamainatundi yokka vishayamulu vinavaddu.
1: Don't listen to that what is not good.
0: Kanuka shravanamu,
1: listening,
0: vaakku,
1: word,
0: ఈ యొక్క దృష్టి
1: అండ్ విజన్
0: ఈ మూడింటి యొక్క వికారముల చేతనే
1: బికాస్ ఆఫ్ ది అబరేషన్స్
0: ప్రకృతి పొల్యూషన్ అయిపోతుండాలి, మాలిన్యమైపోతుండాలి.
1: ది నేచర్ ఇస్ పొల్యూటెడ్
0: ఈ పొల్యూటెడ్ కావడానికి మార్గం ఏమిటి?
1: వాట్ ఇస్ ది కాజ్ ఫర్ పొల్యూషన్?
0: నీ లోపల ఉన్నటువంటి యొక్క భావములు మలినమైనటువంటి కావటం చేతనే బయట దృష్టి కూడా మలినంగా కనిపిస్తుండాలి.
1: యాజ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ ఆర్ పొల్యూటెడ్ ది ఔటర్ వన్ ఈజ్ ఆల్సో పొల్యూటెడ్
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్
1: దట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్
0: కనుక ఈ మనస్తత్వం అనేటువంటి దానిని
1: ద నేచర్ ఆఫ్ ది మైండ్
0: దివ్యత్వంగా మార్చుకోవాలి.
1: యూ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ డివినిటీ.
0: మనసును నిర్మూలన చేయటం ఎవరి తరమూ కాదు.
1: It's not possible to remove the mind altogether.
0: మనస్సును మాధవత్వంతో దీనిని ఐక్యం గావించాలి.
1: We have to merge the mind with the divine.
0: అప్పుడే దీని మాధుర్యం కూడా మనకు అర్థమవుతుంది.
1: Then we can understand the sweetness.
0: గంధపు చెక్క ఉంటుంది.
1: Here is a sandalwood.
0: కానీ దానిని ఎంతకన్నామైనా కూడా మనం సరైన దాని సుగంధాన్ని మనం అందుకోలేము.
1: But you cannot experience the fragrance.
0: దాని చక్కగా నూరినప్పుడే అందులో నుంచి ఒక విధమైనటువంటి ఒక రసం ప్రారంభమవుతుంది.
1: When you grind the sandal wood, then you get the juice.
0: ఆ గంధమే దీని యొక్క సుగంధాన్ని అందిస్తుంది.
1: The sandal paste gives you the fragrance.
0: ప్రకృతిలో ఉంటుంది ఈ పవిత్రమైనటువంటి సుగంధం.
1: The sacred fragrance is in nature.
0: కానీ ఆ సుగంధాన్ని మనం అనుభవించవాలంటే
1: experience that fragrance.
0: దైవత్వంతో దీని ఐక్యం గావించాలి.
1: We have to merge it with the divinity.
0: కనుక నీ మానవుని యొక్క మనసు అనేక స్థితులను దాటవలసి వస్తుంది.
1: సో ద మైండ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ టు ట్రాన్సెండ్ డిఫరెంట్
0: దానిని సహజ మనస్సు
1: ద నేచురల్ మైండ్
0: సూపర్ మనస్సు
1: ద సూపర్ మైండ్
0: హైయర్ మైండ్ ఇల్యూమినేటెడ్ మైండ్ ఓవర్ మైండ్ ఈ స్థితిని మనం పొందడానికి ఏమి చేయాలి మనం?
1: What should we do to reach that
0: state? ఉన్న ఒక మనస్సుని మనం సరైనటువంటి స్థితిలో పెట్టుకోలేకపోతున్నాం.
1: The one mind we have, we are not able to keep it properly.
0: ఈ సహజ మనస్సుని మనం సరైనటువంటి స్థితిలో నిలుపుకోలేకపోతున్నాము.
1: We are not keeping it the proper position, the natural mind.
0: మైండ్ ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి?
1: How to touch down?
0: పట్టు పట్టిన సాధించడానికి ఏ మాత్రం కూడా వెనుకాడకూడదు.
1: When once you determine, you should never go back.
0: తప్పక సాధించవచ్చు.
1: You should certainly achieve.
0: నిజముగా మనసు మార్చుకోవటమే చాలా సులభమైన పని.
1: It's easiest thing to change the mind.
0: మంచిని చేయటం చాలా సులభం.
1: To do good is very easy.
0: సత్యమును పలకటం చాలా సులభము.
1: It's very easy to speak truth.
0: అసత్యమును పలకటమే చాలా కష్టం.
1: It's very difficult to utter lies.
0: అసత్యమును చెప్పాలంటే
1: to utter lies.
0: ఎన్నో ప్లాన్లు వేసి ఎన్నో యోచనలు చేసి ఆ విధమైనటువంటి యొక్క దీంతో అసత్యంలో ప్రారంభించినప్పుడు అప్పుడు కూడా మనం పట్టుబడుతుంటాం.
1: యూ హ్యావ్ టు ప్లాన్, యూ హ్యావ్ టు డివైస్ సో మెనీ నాక్స్ టు అట్టర్ లైస్, దెన్ యూ విల్ బి కాట్ ఆల్సో.
0: సత్యమునకు శ్రమ పడనక్కర్లేదు.
1: Don't say truth. You don't need
0: to యోచించనక్కర్లేదు.
1: You don't need to think to say
0: సత్యమును విచారించనక్కర్లేదు.
1: You don't need to bother to say truth.
0: సత్యమును ఏ మాత్రం కూడా నువ్వు కొంచెం పరిశీలించనక్కర్లేదు.
1: You need not to inquire about truth.
0: ఉన్నదున్నట్టు చెప్పడం అతి సులభం.
1: It's quite easy to say what exactly.
0: ఈనాటి మానవుడు
1: man today
0: మంచి కావటం చాలా సులభం.
1: It's very easy to become good.
0: చెడిపోవటమే చాలా కష్టం.
1: It's very difficult to get spoiled.
0: కనుక చెడిపోయేటువంటి కష్టములనే మనం ప్రవేశించి ఆ కష్టమునే భరించుకుని అమితంగా చెడిపోతున్నాం మనం.
1: వీ గెట్ స్పాయిల్డ్ ఫాలోయింగ్ దిస్ డిఫికల్ట్ పాత్ ఆఫ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్పాయిలింగ్.
0: తప్పు చేయటము తప్పు కాదు.
1: ఇట్స్ నాట్ ఎ మిస్టేక్ టు కమిట్ ఎ మిస్టేక్.
0: ఈ తప్పును తెలుసుకుని సరిదిద్దుకొనుటకు తగిన కృషి చేయటమే సాధన.
1: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్ టు రియలైజ్ వన్స్ ఓన్ మిస్టేక్ అండ్ రెక్టిఫై లేటర్.
0: కనుక మానవత్వం అనగా
1: the human life
0: దైవత్వమనే మనం విశ్వసించాలి. కాని
1: ఆకారం
0: ఆధారం చేసుకుని మనము సామాన్యమైన మానవుడిగా మనము భ్రమించరాదు.
1: బేసింగ్ ఆన్ ద ఫామ్ వీ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ యాజ్ అన్ ఆర్డినరీ బీయింగ్.
0: ఈ దేహమునకు బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము అనేటువంటి నాలుగు స్థితులు ఏర్పడుతున్నాయి.
1: ద బాడీ హెస్ గాట్ ఆల్ ద ఫోర్ స్టేజ్ ద చైల్డ్హుడ్ ద యూత్ వనప్రస్థ.
0: ఈ స్థితులు వేరువేరు అయినప్పటికీ
1: దో ది స్టేట్స్ ఆర్ డిఫరెంట్
0: దైవత్వం ఒక్కటిగానే ఉంటుంది. అదే జీవత్వం.
1: ద డివినిటీ ఇస్ వన్, దట్ ఇస్ జీవత్వ.
0: జీవిత్వం మారడానికి అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ.
0: ఇది మారేటువంటిది కాదు.
1: ఇట్ డస్ నాట్ చేంజ్.
0: ఇది మారేటువంటిది అయిపోతే ఇది సత్యము కాదు.
1: ఇఫ్ ఇట్ చేంజెస్ ఇట్ ఇస్ నో ట్రూత్.
0: కనుక ట్రూత్ ఈజ్ గాడ్.
1: సో ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ మారినటువంటిది కాదు.
1: ట్రూత్ విల్ నెవర్ చేంజ్.
0: ఏకం జీవ అద్వితీయం బ్రహ్మ, నాట్ టూ ఓన్లీ వన్.
1: ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, నాట్ టూ ఓన్లీ వన్.
0: ఉండినప్పుడే ఇది మారుతుంది, కానీ ఒకటిగా ఉండినప్పుడు మారడానికి వీలు లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ టూ ఇట్ చేంజెస్ ఇస్ ఓన్లీ వన్, ఇట్ కెనాట్ చేంజ్.
0: తొమ్మిది,
1: నైన్,
0: ఎనిమిది,
1: ఎయిట్,
0: ఏడు,
1: సెవెన్,
0: ఆరు,
1: సిక్స్,
0: ఐదు,
1: ఫైవ్,
0: నాలుగు,
1: ఫోర్,
0: మూడు,
1: త్రీ,
0: రెండు,
1: టూ,
0: ఒకటి,
1: వన్.
0: ఈ ఒకటి తర్వాత అన్ని సంఖ్యలు కూడా మారిపోతున్నాయి.
1: రైట్ ఫ్రమ్ వన్ ఆల్ నంబర్స్ చేంజ్.
0: తొమ్మిది మైనస్ ఒకటి వేస్తే ఎనిమిది అయిపోతుండాలి.
1: నైన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్.
0: ఎయిట్ మైనస్ వన్ తీస్తే సెవెన్ అయిపోతుండాలి.
1: ఎయిట్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్.
0: సెవెన్ ప్లస్ వన్ పెడితే ఎయిట్ అవుతా ఉండాలి.
1: సెవెన్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఎయిట్.
0: కానీ అన్ని మారుతుండాలి.
1: ఆల్ చేంజ్.
0: వన్ మాత్రమే మారదు.
1: వన్ ఇస్ చేంజ్లెస్.
0: అది ఒక్కటే సత్యం.
1: దట్స్ వన్ సింగిల్ ట్రూత్.
0: అందువల్లనే ఏకం సత్ విప్రో బహుధా వదంతి.
1: దట్ సింగిల్ ట్రూత్ ఇస్ రిప్రజెంటెడ్ బై స్కాలర్స్.
0: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ మానవులు తమ యొక్క దృష్టిని, తమ యొక్క భావమును, తమ యొక్క భ్రమను పురస్కరించుకుని అనేక రీతులుగా దాన్ని విచ్చరిస్తూ వస్తున్నారు.
1: దో ది ట్రూత్ ఇస్ వన్, డిపెండింగ్ అపాన్ హిస్ థాట్స్ అండ్ ద ఫీలింగ్స్ మ్యాన్ డిస్క్రైబ్స్ ద సేమ్.
0: భాషలు మనోభావములే దీనికి మూల కారణములు.
1: ఇట్స్ ఆన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద మైండ్, ద ఫీలింగ్ ఆఫ్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టంబ్లర్ దర్ ఇస్ వాటర్.
0: తెలుగు వారు దీనిని నీరు అన్నారు.
1: తెలుగు పీపుల్ కాల్ ఇట్ నీరు.
0: తమిళ వాడు వచ్చి దీనిని తన్ని అన్నాడు.
1: తమిళ్ పీపుల్ కాల్ ఇట్ తన్ని.
0: హిందీ వాడు వచ్చాడు పానీ అన్నాడు.
1: హిందీ పీపుల్ కాల్ ఇట్ పానీ.
0: ఇంగ్లీష్ వాడు వచ్చాడు వాటర్ అన్నాడు.
1: ఇంగ్లీష్ పీపుల్ కాల్ ఇట్ వాటర్.
0: సంస్కృత వాడు వచ్చాడు వారి అన్నాడు.
1: సంస్కృత్ పీపుల్ కాల్ ఇట్ వారి.
0: ఈ భాషలు పదములు వేరు వేరైనప్పటికీ నీతిని మాత్రం మార్చలేదు కదా.
1: దో ది లాంగ్వేజ్ అండ్ వర్డ్స్
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
0: ఆ ఒక్కటే దైవత్వము.
1: దట్ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: మానవుడు జీవుడు దేవుడు ప్రత్యేకమైనటువంటి ప్రకృతి లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ ది మ్యాన్ అండ్ ఇండివిజువల్.
0: ఈశ్వర ప్రకృతి అని మూడుగా భావిస్తూ వస్తున్నారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది యూనిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్.
0: కేవలం మనోభావంలో ఉండేటువంటి మార్పులే.
1: దే ఆర్ ఆల్ చేంజెస్ ఆఫ్ ది
0: మనసును కూడా తాను భిన్నం చేసుకుంటున్నాడు.
1: హి డివైడ్స్ ఈవెన్ హిస్ మైండ్.
0: ఉన్న ఒక్క మనసునే మనం సక్రమంగా అనుభవించుకోలేకపోతున్నాం.
1: We are not able to experience a single mind.
0: Inga manasunu anekanga marchinappudu inke enta vikaram avutundo chudandi.
1: When you change that mind, it make it fragments, it leads to aberration.
0: Kariki unna manasune manu moodagottukovali.
1: Therefore you should withdraw the mind.
0: Ee vidhanga dinni moodagottukovali.
1: This you should get away.
0: Idi manasu kaadu.
1: It's not the mind.
0: Manishi.
1: It is manishi, human being.
0: Idi manasu anukuntunnanta varaku maarutuntadi.
1: So long you take it mind, it changes.
0: మనిషి అనుకుంటే ఇది మారదు.
1: When once you take a human being, it is changeless.
0: మనిషి అనేటువంటిది మారడానికి అవకాశం లేదు.
1: Human being cannot change.
0: ఇది దివ్యత్వమైనటువంటి మానవత్వం.
1: This is the divinity within the humanity.
0: ఈ దివ్యత్వం అనేటువంటిది ఏ రీతిగా ప్రకటిస్తుంటుండాలి?
1: How does divinity express?
0: దీనికి మొట్టమొదటి పేరు,
1: the first name,
0: ఆత్మ కాదు.
1: Not Atma self.
0: ఆత్మ అనేటువంటిది కూడా తర్వాత పెట్టినటువంటి పేరే.
1: The self Atma is the name given later.
0: లేక
1: ఆర్
0: దైవము అనటం కూడా తర్వాత పెట్టిన పేరే.
1: ద నేమ్ గాడ్ ఈజ్ ఆల్సో గివెన్ లేటర్.
0: మరికొంతమంది అద్వైత సిద్ధాంతులు దీనికి ఓం, ఇది ప్రథమ తత్వము, ఇది ప్రథమమైన పేరు అని భావిస్తున్నారు.
1: నాన్ డ్యూయలిస్ట్ కన్సిడర్ దట్ ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్.
0: ఇది కూడా మొదటి పేరు కాదు దీనికి.
1: ఈవెన్ దట్ ఈస్ నాట్ ద ఫస్ట్ నేమ్.
0: మొట్టమొదటి పేరు ఏమిటి ఈ యొక్క దైవత్వానికి?
1: వాట్ ఇస్ ది ఫస్ట్ నేమ్ ఆఫ్ డివినిటీ?
0: నేను అనేటువంటిది పేరు.
1: The first name of divinity is I.
0: అదే నిజమైన పేరు.
1: That is the true name.
0: కనుకనే ఆ నిజమైనటువంటి పేరు మనం క్షణక్షణములకు వినియోగించుకుంటున్నాం.
1: We make use of that correct name I moment to moment.
0: నేను మాట్లాడుతున్నా.
1: I talk.
0: నేను నిలుచుకున్నా.
1: I stood.
0: నేను నవ్వుతున్నా.
1: I smile.
0: నేను తింటున్నా.
1: I eat.
0: నేను నడుస్తున్నా.
1: I am walking.
0: ఇవన్నిటికీ నేను నడచడానికి, తినడానికి, చూడడానికి, ఉండడానికి, మాట్లాడడానికి అన్నిటి కూడా నేను లేకుండా పోతే దీనికి అర్థమే లేదు.
1: So for writing, eating, talking, everything without I, it is all meaningless.
0: సర్వ కర్మలకు కూడాను మూలాధారమైనటువంటిది నేను.
1: For all actions, the main basis is this I.
0: అదే ప్రాణము.
1: That is life.
0: అదే దైవము.
1: That is God.
0: అదే దివ్యత్వము.
1: That is divinity.
0: అదే ఉనికి.
1: That is existence.
0: అదే ఆత్మ.
1: That is self.
0: అదే బ్రహ్మ.
1: That is Brahma.
0: సర్వము అదే.
1: Everything is that.
0: కనుక నేను అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: So I is present in every human being.
0: దీనిని పురస్కరించుకునియే.
1: Basing on this.
0: ఈశా వాస్యం ఇదం సర్వం. అందరి యందు ఉంటుండాలి.
1: God is present in everyone.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: దేవుడు అందరి యందు లేకపోతే ఈశ్వర సర్వభూతానాం అనే పదములకు అర్థమే ఉంటుండాలి.
1: If God is not present in all beings, what is the
0: meaning? ఈ పదం పుట్టాలి.
1: Why should such word be used?
0: ఎందుకు ఈ పదం పెట్టాలి?
1: Why should they be used?
0: ఇది అర్థరహితమైనటువంటిది.
1: That's all meaningless.
0: కాదు కాదు.
1: No.
0: అర్థసహితమైనటువంటిది.
1: It is all meaningful.
0: అందు ఉంటున్నట్టు కనుక నేను అనేటువంటిది కనుక ఈశ్వర సర్వభూతాన.
1: As this I is present in everyone, so it is called Ishvara Sarvabhutana.
0: Karuka ee naadu cheppe maatalaku chese panulaku anubhavinche anubhutulaku ee maatram kudano artham lekunda untundali.
1: Today the feelings and the words and experiences, there is no relationship.
0: Kara cheppina maataku sariyainatundi nadata untundali.
1: Therefore our behavior should be appropriate to what we say.
0: ఈశ్వర సర్వభూతానాం అన్నప్పుడు సర్వులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు, దీనికి తగినటువంటి ఒక విశ్వాసం పెంచుకోవాలి.
1: When you say that God is in all beings, you should have proportionate faith.
0: కానీ అట్లా చెప్తున్నామే కానీ చేయలేకపోతున్నాం.
1: But we say so, but we don't act.
0: తుచ్చమైనటువంటి వాంఛల చేత మనము భగవంతుని కూడాను కేవలము విశ్వసించలేకపోతున్నారు.
1: Because of low mean desires, we are not having faith in God.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: రామకృష్ణ పరమహంస రాణి రాసుమణి టెంపుల్ లోపల పూజ చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడిపేటువంటి వాడు.
1: రామకృష్ణ పరమహంస వాజ్ ఆఫరింగ్ వర్షిప్ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై రాణి రాసుమణి అండ్ డిలైటెడ్ హిమ్సెల్ఫ్.
0: ఒకనాడు రాత్రి ఆ టెంపుల్ లోపల దొంగలు పడి ఆ యొక్క దేవి విగ్రహం పైన ఉండేటువంటి నగలన్నీ ఇప్పుడు తస్కరించారు.
1: One day thieves entered into that temple. They have stolen all the jewelry round the neck of that deity.
0: కానీ తన యొక్క కర్తవ్యము నిర్వర్తించటము రామకృష్ణునికి తనైనటువంటి యొక్క కర్మ.
1: రామకృష్ణ పరమహంస has to discharge his duty.
0: మధురనాథుని దగ్గరికి పోయి అతను రాసుమణి యొక్క అల్లుడు.
1: మధురనాథ is the son-in-law of రాసుమణి.
0: అయ్యా నగలన్నీ కూడా దొంగలు తస్కరించారు అన్నాడు.
1: He said, sir, thieves have stolen all the jewelry. అది
0: నవ్వుతూ చెప్పాడు.
1: He said smilingly.
0: అతనికి కోపం వచ్చింది.
1: He was angry.
0: ముఖం మార్చుకున్నాడు.
1: He changed his face.
0: తక్షణమే మందిరంలోకి వచ్చాడు.
1: Immediately came to the temple.
0: చూచాడు.
1: He watched.
0: ఆ యొక్క కృష్ణ విగ్రహం పైన ఒక్కటైన కూడా నగలేదు.
1: He didn't notice any ornament on Krishna's idol.
0: ప్రక్కనే రామకృష్ణుడు నిలుచుకున్నాడు.
1: రామకృష్ణ stood by his side.
0: ఈ మధురనాథుకి క్రోధం వచ్చి వివేకం శూన్యమైపోయి విచక్షణ జ్ఞానం లేకుండా కృష్ణ సిగ్గుచేటు.
1: అండ్ దిస్ మధురనాథ సెడ్, కృష్ణ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ షేమ్ఫుల్.
0: నీ ఒంటి పైన ఉన్నటువంటి నగలనే నీవు రక్షించుకోలేనటువంటి వాడు, జగత్తును ఏ రీతిగా రక్షించుకోగలవు?
1: కృష్ణ, ఇఫ్ యు ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ ప్రొటెక్టింగ్ యువర్ ఓన్ జ్యువెలరీ, హౌ డు యూ ప్రొటెక్ట్ దిస్ వరల్డ్?
0: దొంగలు పడి నీ ఒంటి పైన ఉన్నటువంటి నగలను దోచుకుంటుంటే నీవు ఏమి స్తంభించిపోయావా, లేక ఉన్మత్తుడైపోయినావా?
1: When thieves entered, took away the jewelry, what happened to you?
0: Were you upset? ఈ దైవత్వానికి ఒక సిగ్గు చేటు అన్నాడు.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు ద డివినిటీ.
0: ఈ మాట విన్నాడు రామకృష్ణుడు.
1: రామకృష్ణ హర్డ్ ఇట్.
0: మధురనాథ నోరు మూసి
1: హి సెడ్, మధురనాథ షట్ అప్.
0: నీ తుచ్చమైనటువంటి అల్పమైనటువంటి యొక్క దీని నిమిత్తమై భగవంతుని ఈ విధంగా నీవు భావిస్తున్నావా?
1: Because of your low desires, do you think God in that way?
0: సర్వ సంపద యొక్క తత్వమైనటువంటి యొక్క లక్ష్మియే ఈ యొక్క కృష్ణుని యొక్క రాణి అయి ఉండగా నీ అల్పమైనటువంటి నగల కోసం నీవింత భ్రమపడటం ఎందుకు?
1: And the goddess of wealth is very conscious of Krishna. Why do you think in that way?
0: భగవంతునికి ఈ తుచ్చమైనటువంటి భావములు ఏమాత్రము లేవు.
1: God has no low feelings.
0: ఏదో దొంగలు ఆశించి దైవాన్ని అనుసరించి ఆశ్రయించి ఈ కించిత్ నగలు తీసుకుని పోతే నీవింత నీవు బాధపడుతున్నావా?
1: When thieves have entered and have stolen the jewelry, do you feel so sad?
0: ఆశలు గల వాడవుట చేతనే నీవు ఈ బాధలకు గురి అవుతున్నావు.
1: Because you got the desire, you are bound.
0: భగవంతునికి ఆశలు లేవు.
1: God has no desire.
0: తనం తాను కూడా దోచుకోమని సిద్ధంగా ఉంటున్నాడు.
1: He will allow himself to be stolen.
0: తనం తానే అర్పితం కావించుకుంటుంటాడు భగవంతుడు.
1: God offers himself.
0: ఈ తుచ్చ నగల కోసం తాను ఏమాత్రమైనా భ్రమిస్తాడా?
1: Will he be worried because of this low jewelry?
0: నీ దృష్టిని మార్చుకో.
1: Change your outlook.
0: అంతేకాని దైవాన్ని ఏమాత్రము విమర్శించకు.
1: But never criticize God.
0: అని ఆ మధురనాథకు బుద్ధి చెప్తూ వచ్చాడు.
1: Then Ramakrishna Paramahamsa taught a lesson to Madhurnatha.
0: Madhurnathudu vellipoyadu sigguto.
1: Madhurnatha returned.
0: Krishnudu daggara kurchunnadu Ramakrishna.
1: Ramakrishna sat in the temple.
0: Krishna, manavulu yokka matalu kevalamu konni unmattamainatti mataluga untuntai.
1: Krishna, the words of human beings appear as if they are
0: unmattudiga avutadu.
1: When he becomes intoxicated,
0: కేవలం జగత్ ప్రాంతి ఉండినంత వరకు వీరు ఉన్మత్తుడే.
1: హీ ఈజ్ ఇంటాక్సికేటెడ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ ఫీలింగ్.
0: జగత్ ప్రాంతిని వదలినప్పుడు దైవ భ్రాంతి మిగులుతుంది.
1: When once he is away from the worldly feeling,
0: భ్రాంతి వచ్చినప్పుడే తన్మయత్తుడైపోతాడు.
1: When he is attached to God, he forgets
0: himself. ఎంత భేదం ఉంటుందని.
1: What lot of difference between intoxication and total identification.
0: కనుక నాకు తన్మయత్వమును ప్రసాదించు, ఉన్మత్తము నాకు ప్రసాదించవద్దు.
1: Grant me the total identification with the divine, not this intoxication.
0: అదియే బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
1: That is the knower of the Brahman becomes Brahman.
0: కనుక దివ్యత్వమైనటువంటి ఒక తత్వాన్ని మనము దృష్టి యందు ఉంచుకున్నప్పుడే
1: when we keep in view
0: సర్వము దివ్య స్వరూపంగా మనకు గోచరిస్తుంది.
1: Everything appears as the form of the divine.
0: కానీ ఈ జగత్తంతైకును దైవమయమే.
1: The whole world is full of God.
0: విశ్వమంతయును విష్ణు స్వరూపమే.
1: The entire universe is the form of the divine.
0: ఈ కార్యమంతయును కారణుని యొక్క కార్యములే.
1: Is all the cause and effect.
0: కార్యకారణ సంబంధమే ఈ యొక్క స్వరూపము.
1: It is all this form out of cause and effect.
0: కనుక జగత్తు స్వప్నమునందు కాని జాగ్రత్తనందు కాని సుషుప్తి ఎందు కాని తుర్యావస్థ ఎందు కాని సర్వత్రా కూడాను ఒక్కటిగానే ఉంటుంది.
1: Therefore, the waking state, the dreaming state, the deep sleep, everything appears as one.
0: ఈ తుర్యావస్థ అన్నారు.
1: The final turiya.
0: Turiya avasthanaga nalugava sthanamu.
1: The state turiya is the fourth state.
0: Deenine over mind annaru.
1: This is called over mind.
0: Over mind.
1: Over mind.
0: Anaga manasuku atheetamainatuntidiga untundali.
1: Meaning it is beyond the mind.
0: Appudu em ayipothundi?
1: Then what happens?
0: Appude ee manavudu the pure divine self ee roopanni dharistadu.
1: Then man will remain in that form, pure divine self.
0: Divya purushudu.
1: That is inner purusha.
0: Ee divya purushunaku etti gunamulu kudanu undavu.
1: But this divine purusha, God, no
0: attributes. In this world,
1: there is a position of the one with quality.
0: Gunamu lenappudu sarvatra vyapinchipothadu.
1: When the attributes are not there, he is all pervasive.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Shabda, sparsha, roopa, rasa, గంధము ఈ నాలుగు గుణములు ఉంటుండాలి ఈ ప్రకృతి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్, ద సౌండ్, ద టచ్, ఆల్ ఫైవ్ క్యారెక్టర్స్ ఆర్ దేర్ టు ద నేచర్.
0: ఈ ఐదు గుణములు ఉండటం చేతనే ఈ ప్రకృతి కేవలం స్తంభించి ఒక దగ్గర పడి ఉండినట్టుగా ఉంది.
1: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ట్రేట్స్ ఇట్ రిమైన్స్ స్టేబుల్.
0: ఇందులో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము పోయింది.
1: The gandha, that smell, is absent. With other four qualities remaining.
0: ఈ గంధము పోయేటప్పటికే
1: when once the smell is gone,
0: ఈ ప్రకృతి పైన ఉన్నటువంటి ఒక జలము కదలడానికి ప్రారంభమైంది.
1: Because there is no smell of attribute to the water, it starts moving.
0: ఇంతకు పూర్వం ప్రకృతి కదలటం లేదు, ఇది కదులుతూ ప్రవహించడానికి ప్రారంభమైంది.
1: The earth doesn't move, but whereas the water starts moving.
0: శబ్ద, స్పర్శ, రూప, రసము. ఈ రసముగా ఉండేటువంటి దాన్ని కదలడానికి ప్రారంభమైంది.
1: దాట్ విత్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ది రస
0: క్రమక్రమేణా ఇంకొక గుణము పోయింది.
1: లేటర్ ఇట్ లూజెస్ అనదర్ క్వాలిటీ.
0: రూపము పోయేటప్పటికే ఇది కేవలం అగ్నిగా పైకి లేస్తూ వచ్చింది.
1: వెన్ ఇట్ లూజెస్ ద ఫార్మ్, ఇట్ కమ్స్ అవుట్ యాజ్ ఫైర్.
0: దాని తర్వాత మూడవ గుణము,
1: దెన్ ది థర్డ్ క్వాలిటీ.
0: రూపము, రసము, గంధము, ఈ గంధం అనేటువంటి పోయేటప్పటికీ కేవలం ఒక గాలిగా మారిపోయింది.
1: When these three are absent, it becomes air.
0: ఇది నాలుగవ స్థితి, గాలి.
1: The fourth state is air.
0: తర్వాత ఈ యొక్క గాలి కూడాను పోయింది.
1: Even the air is also out
0: now. స్పర్శ కూడా పోయింది. స్పర్శ,
1: టచ్,
0: కేవలం శబ్దం మాత్రమే ఉంటుండాలి.
1: Only sound remains.
0: అది ఆకాశంగా రూపొందింది.
1: That becomes the sky.
0: ఆ శబ్దం కూడాను పోయింది.
1: Even the sound is also gone.
0: అప్పుడు శబ్దం కూడా పోయేటప్పటికి సర్వత్రా వ్యాపించిపోయింది.
1: When the sound disappears, it is all pervasive.
0: కనుక శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము ఈ ఐదు గుణములు ఉండినంత వరకు కూడాను స్తంభించి పడిపోయింది జగత్తు.
1: So long these five attributes of the
0: ఒక్కొక్క గుణం మారే కొలది కూడాను ఇది సర్వవ్యాపిగా రూపొందింది.
1: As it starts losing one quality after another, it becomes all pervasive.
0: భగవంతునికి ఎట్టి గుణములు లేవు కనుకనే అతను సర్వవ్యాపకుడు అన్నారు.
1: As God has no attributes, he is all pervasive.
0: ఒక్క గుణం ఉండేటువంటి ఆకాశమే సర్వత్రా కనిపిస్తుంటే ఆ గుణం గుణము లేనటువంటి ఒక భగవంతుడు ఎంత సర్వవ్యాపకుడిగా ఉంటాడు.
1: When the ether with one quality, when it's all pervasive, why not the God even with the one quality? Why don't you think that he is everywhere?
0: భగవంతుడు సర్వవ్యాపకుడనగా గుణాతీతుడు భగవంతుడు.
1: When we say that God is everywhere, it means he has no attributes.
0: వాడే ఈ మనస్సు కూడిన మానవుడు.
1: He's only the human being who is bound by the attributes.
0: కనుక మనస్సును మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు చేంజ్ ద మైండ్.
0: అమనస్కుడు కావడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు విత్డ్రా ద మైండ్.
0: దీనిని చక్కగా విచారణ చేయాలి.
1: వీ షుడ్ ఎంక్వైర్ క్లియర్లీ.
0: దీనిని
1: దిస్
0: ఈ యొక్క డిస్క్రిమినేషన్ అంటారు.
1: దిస్ ఇస్ కాల్డ్ డిస్క్రిమినేషన్.
0: ఈ డిస్క్రిమినేషన్ ఏ రీతిగా చేయాలి మనం?
1: హౌ టు డిస్
0: జగత్తునంతా నేను ప్రశ్నిస్తున్నాను.
1: I question the entire world.
0: జగత్తుతో నాకు పని లేదు.
1: I'm not bothered with the world.
0: నేను సత్యమా కాదా?
1: Am I true or not?
0: తాను సత్యమా కాదా అనుకుంటే తాను సత్యము అనేటువంటి చక్కగా ఒక్క కొన్ని మాటలతో మనకు స్పష్టమవుతుంది.
1: If he starts inquiring whether he's true or not, the truth will be expressed.
0: లోకములో మన కంటెదురుగా ఎంతమందో మరణిస్తున్నారు.
1: Right in front of our eyes in this world many
0: people మరణించిన వారిని భస్మం చేస్తున్నారు.
1: The dead are burned.
0: మరణించిన దేహాన్ని పాతి పెడుతున్నారు.
1: The dead body is
0: buried. మనం చూస్తూనే ఉన్నాము.
1: We see all that.
0: కానీ నేను శాశ్వతంగా ఉండాలని ఆశిస్తున్నాను.
1: But I expect to be permanent.
0: అనగా ఏమిటి అంతరార్థము?
1: Then what is the significance?
0: నీవు శాశ్వతమే.
1: You are permanent.
0: కనుక నీ శాశ్వతత్వం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుండాలి.
1: Therefore the feeling of permanence emanated.
0: నీ శాశ్వతత్వం అనేటువంటి సంకల్పం నీలో పుడుతుండాలి.
1: The thought of permanence originated in you.
0: అశాశ్వతమే కానీ నీవు శాశ్వతమవు.
1: The body is temporary, but you are.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
1: This truth we have to inquire.
0: ఎన్ని చూస్తున్నా నేను ఉండాలి. నేను ఒకనాటి పోయేవాడినే కదా అని ఎవడు అనడు.
1: We see many people dying.
0: అనుకున్నప్పటికీ కూడా తిరిగి నేను ఇంకా బ్రతకాలి, నేను ఇంకా ఉండాలి.
1: At the last moment also he struggles to live.
0: 100 సంవత్సరములు ముతికి అయినటువంటి యొక్క ఈమె కూడాను తిరిగి కొంతకాలం బ్రతకాలని, సార్ ఇంజెక్షన్ కూడా మెల్లగా ఇవ్వండి, కష్టపెట్టద్దండి అంటుంది.
1: Though we live long, when injection is given, sir, give it smoothly.
0: ఇంత సుఖస్వరూపమైనటువంటిది ఈ మనసు.
1: The mind is the form of happiness.
0: కనుకని సత్యం సుఖం వీరి యొక్క అందం.
1: సో ది బ్యూటీ ఆఫ్ ది మైండ్ ఇస్ ద ట్రూత్.
0: సత్యం సుఖం అందం
1: ది త్రీ ది సత్
0: ఈ మూడు కూడా భగవత్ స్వరూపమే.
1: ఆల్ ది త్రీ ఆర్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: దీనిని సత్యం శివం సుందరం అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం.
0: ఈ సత్యం శివం సుందరము మానవుని యొక్క నిజమైన స్వరూపం.
1: ది సత్యం శివం సుందరం ఆర్ ది ట్రూ ఫార్మ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్.
0: శివం
1: శివం
0: శవం కానటువంటిది శివం.
1: దట్ విచ్ ఇస్ నాట్ డెడ్ కార్స్ ఇస్
0: సత్యం. మార్పు లేనటువంటిది సత్యం.
1: సత్యం ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: సౌందర్యం
1: సౌందర్యం
0: దైవ స్వరూపం.
1: ద బ్యూటీ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కనుకనే
1: సో
0: అలంకారో విష్ణు ప్రియ శివధారో ఈశ్వర ప్రియ
1: లార్డ్
0: విష్ణు అరుణ ప్రియ అని ఈ యజ్ఞోపవేతము ధరించే ముందుగా భగవంతుని ప్రార్థిస్తుంటారు సూర్య నమస్కారాల్లో.
1: At the time of the threat ceremony, we pray to God this way.
0: Alankaro Vishnu Priyaha.
1: Lord Vishnu likes that alankara decoration.
0: Sara Priyaha.
1: Lord Shiva likes that water.
0: Namaskaro Aruna Priyaha.
1: God's son likes this namaskara.
0: Bhojanam Manava Priyaha.
1: Manava human being likes food.
0: Ee manavudu ee mooditini aashinchatam ledu.
1: Man is not expecting
0: bhojanam bhojanam bhojanam.
1: He always wants food food food.
0: ఏమిటి ఈ భోజనం?
1: వాట్ ఇస్ దిస్ ఫుడ్?
0: ఏమిటి ఈ అన్నం?
1: వాట్ ఇస్ దిస్?
0: అన్నమయమైనటువంటిది ఈ దేహము.
1: ద బాడీ ఇస్ ఆఫ్ ది షీట్ ఆఫ్
0: ఫుడ్. ఇది స్థూలమైనటువంటిది.
1: ఇట్ ఇస్ గ్రాస్.
0: ఈ స్థూల దేహము ఏనాటికైనా కూడా ఉండేటువంటిది కాదు.
1: దిస్ గ్రాస్ బాడీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశం అనేటువంటి సూక్ష్మ దేహము కూడాను శాశ్వతమే.
1: వేర్ ఇస్ ది షీట్? ద లైఫ్ షీట్ అండ్ ఆల్సో ది షీట్ ఆఫ్ విజ్డమ్.
0: ఇది ఎంతకాలం శాశ్వతము?
1: Then what is permanent?
0: మనసు ఉన్నంత వరకు ఇది శాశ్వతమే.
1: So long there is mind, it is permanent.
0: అక్కడ కూడా మనసు పోయిన తర్వాత సుషుప్తి.
1: The moment mind is
0: కారణ దేహము. ఈ కారణ దేహములో మనసు ఉండదు కనుకనే నిరంతరం ఆనందంగా ఉంటాడు.
1: In the deep sleep there is no mind, therefore is continuously blissful.
0: కనుక మనస్తత్వాన్ని ఈనాడు మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should recognize to understand the nature of the mind.
0: కనుక మనస్సు భావాన్ని మనం కొంతవరకు మరుపు చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to make an effort to understand the
0: మనిషి మనసు రెండు లేవు.
1: మనిషి హ్యూమన్ బీయింగ్ మనస్ ద మైండ్ ఆర్ నాట్ సపరేట్.
0: మనసు అంటే మనిషే.
1: ద మైండ్ మెన్స్ మ్యాన్.
0: దీనికి మనసు అనేది ప్రత్యేకంగా లేదు.
1: మైండ్ ఈజ్ నాట్ సెపరేట్.
0: అలాంటి దీనిని మనం ప్రత్యేకంగా తీసుకుని
1: దట్ వీ టేక్ ఇట్
0: అపాన్ దీనికి అధికారాన్ని మనం అందిస్తున్నాము.
1: వాట్ అథారిటీ వీ గివ్.
0: మనమే మనం అధికారాన్ని అందించి మనమే దానికి వశమైపోతున్నాం.
1: We give authority to the mind and submit ourselves.
0: కనుక మనం దీనికి అధికారాన్ని ఏమాత్రమో అందించకూడదు.
1: నెవర్ గివ్ అథారిటీ.
0: ఒకవేళ మనసు ఉండేటువంటి భావం అందకూడదు. ఈ మనసును నీవు సర్వెంట్ గా పెట్టుకోవాలి.
1: ఇఫ్ యు హావ్ ఎ ఫీలింగ్ ఆఫ్ ద మైండ్, మేక్ ద మైండ్ ద సర్వెంట్.
0: అప్పుడే దీనిని నీవు చెప్పినట్టు అది వింటుంది.
1: దెన్ ఇట్ విల్ ఫాలో యూ.
0: కానీ ఈనాడు నీవు మనసును అనుసరిస్తున్నావు.
1: బట్ టుడే యూ ఫాలో ద మైండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనసు ఉండవచ్చును.
1: ద మైండ్ మే బి దేర్.
0: తక్షణమే దీనిని మార్పు చేసుకోవడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు చేంజ్.
0: మనసు ఉండినప్పటికీ నీవు బుద్ధితో ఈ మనసును కొంత అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: దో ద మైండ్ ఈస్ దేర్ విత్ ది ఇంటెలెక్ట్ యూ షుడ్ కరెక్ట్.
0: మనసు ఏదో ఒక ఆశను వాంఛిస్తుంది.
1: మైండ్ ఈస్ ఆఫ్టర్ డిజైర్.
0: తక్షణమే బుద్ధిని పంపాలి. ఎక్కడ
1: దెన్ యూ షుడ్ అప్లై.
0: దేనికి పంపాలి? మనసుకు బుద్ధి చెప్పడానికి బుద్ధిని పంపాలి.
1: యూ షుడ్ సెండ్ ది ఇంటెలెక్ట్ టు టీచ్ ద లెసన్ టు ద మైండ్.
0: హే మైండ్, నీవు పిచ్చి ఆటలు ఆడవద్దు.
1: Oh mind, don't dance like this in imagination.
0: విచారిత విషయాన్ని పరిశీలన చేయి.
1: You just understand that you
0: should
1: develop yourself.
0: పెంచుకో.
1: You develop yourself.
0: కోరినవంతా నీవు లభించాలని నీవు ఆశపడవద్దు.
1: Don't expect all the
0: things. అని ఈ విధంగా దానికి బోధన చేస్తూ రావాలి.
1: So the intellect should teach the mind.
0: అప్పుడు ఈ బోధన చేయడానికి మనం ప్రయత్నించినప్పుడు మనసు యొక్క స్పీడ్ తగ్గిపోతుంది.
1: As the mind is taught by the intellect, the speed would be less.
0: కనుకనే దీనిని విజ్ఞానము అన్నారు.
1: This is called vijnana.
0: ఇది ఎలాంటి విజ్ఞానము?
1: వాట్ సార్ట్ ఆఫ్ విజ్ఞాన?
0: ఇది ఒక శాశ్వతమైనటువంటి విజ్ఞానము.
1: ఇట్ ఈస్ పర్మనెంట్ విజ్డమ్.
0: ఇన్ఫినిట్.
1: ఇన్ఫినిట్ విజ్డమ్.
0: ఇన్ఫినిట్.
1: ఇన్ఫినిట్.
0: ఈ విజ్ఞానం అనేటువంటిది తెలివితేటలతో కూడినటువంటిది.
1: దిస్ ఇన్ఫినిట్ విజ్డమ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: డివైన్ ఇంటెలెక్చువల్ విల్ అన్నారు.
1: డివైన్ ఇంటెలెక్చువల్ విల్.
0: ఆ విల్లును మనం సంపాదించుకోవాలి.
1: దట్ విల్ వీ షుడ్ ఎక్వైర్.
0: అప్పుడే నిజమైన యొక్క మానవత్వాన్ని కొంత గుర్తించుకున్న వారమే పోతాం.
1: దెన్ విల్ బి రికగ్నైజింగ్ ద మీనింగ్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఈ పవర్ చేతనే మనము ప్రపంచమంతా కూడాను కాస్మిక్ డివైన్ గా మార్చవచ్చు.
1: విత్ దిస్ విల్ పవర్ వీ కెన్ కన్వర్ట్ ద హోల్ వరల్డ్ ఇంటూ కాస్మిక్ పవర్.
0: ఆ కాస్మిక్ పవర్ అనేటువంటి దాన్ని మనము చక్కగా కంటితో చూడాలి.
1: యూ హావ్ టు సీ క్లియర్లీ.
0: మనసుతో అనుభవించాలి. దేహంతో దీనిని సరైన స్థితిలో తెచ్చుకోవాలి.
1: You have to clearly see with the physical eye the cosmic
0: power. ఇది అసాధ్యమని భ్రమించకూడదు.
1: ఇట్ ఈస్ పాసిబుల్. నెవర్ థింక్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్.
0: నీవు పట్టుపట్టి తప్పక నీవు సాధించవచ్చు.
1: When once you determine, you can certainly accomplish.
0: నీవు ప్రయత్నించటం లేదు.
1: But you are not trying.
0: ప్రయత్నిస్తే ఎంతైనా సాధించవచ్చు.
1: If you effort, certainly you can accomplish.
0: రావాలంటే త్రోవే లేదా, కావాలంటే కరుణే రాదా అన్నాడు.
1: If you want to come, there's certainly a path. If you really desire, there's certainly there's no doubt.
0: నువ్వు చేయాలంటే ఎంత పని అయినా చేయవచ్చును.
1: ఇఫ్ యు డిటర్మిన్ యు కెన్ అచీవ్.
0: గ్రద్ద ఎగరాలంటే ఎంత పైకైనా ఎగరవచ్చు.
1: దిస్ కైట్ కెన్ ఫ్లై హై టు ఎన్ ఎక్స్టెంట్.
0: కానీ ఎగరకూడదు అనుకుంటే ఉన్న చోటునే పడి ఉంటాడు.
1: బట్ ఇఫ్ ఇట్ డజంట్ వాంట్ టు ఫ్లై, ఇట్ రిమైన్స్ వేర్ ఇట్ ఈస్.
0: చీమైనా నడచాలనుకుంటే ఎంత దూరమైనా నడుస్తుంది.
1: ఈవెన్ ది యాంట్ వాంట్స్ టు వాక్ కెన్ వాక్ ఎనీ లాంగ్ డిస్టెన్స్.
0: చూసారా చీమ ఎంత చిన్నది.
1: ది యాంట్ ఈస్ సో స్మాల్.
0: ఎన్ని మైళ్ళు అయినా కూడా నడుస్తుంది.
1: ఇట్ కెన్ వాక్ మైల్.
0: కారణం,
1: ద రీజన్,
0: నడచాలనే సంకల్పమే దీనికి.
1: ఇట్ విల్స్ టు వాక్.
0: నేను దీనిని అనుభవించాలి, దీనిని నేను సాధించాలి అనేటువంటి సంకల్పాన్ని దృఢ సంకల్పంగా మార్చుకోవాలి.
1: ఇట్ హస్ గాట్ ద డిటర్మినేషన్ ఐ మస్ట్ వాక్ అండ్ ఐ మస్ట్ ఎక్స్పెక్ట్.
0: నాకు నా ఎదుటి వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, ఎట్టి భేదము లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: మా ఇరువురికి ఉండినటువంటి మధ్య ఉన్నటువంటి మనసును కేవలం మనం తుంచుకోవాలి.
1: లెట్ మీ కట్ ఆఫ్ ద మైండ్ దట్ స్టాండ్స్ బిట్వీన్ మీ అండ్ ద మ్యాన్ ఇన్
0: ఫ్రంట్. అనేటువంటి యొక్క పట్టుదలను మనం సాధించాలి.
1: వీ షుడ్ హావ్ దట్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్.
0: ఇది అంత సులభమైనది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ ఈజీ.
0: కానీ ఏనాటికైనా కూడా ఈ సంకల్పమును మీరు దృఢంగా ఉంచుకున్నప్పుడు తప్పక మీరు సాధించవచ్చు.
1: ఎనీవే వన్ టైమ్ అరదా ఇఫ్ యూ హావ్ ద డిటర్మినేషన్ యూ కెన్ సర్టెన్లీ కమ్.
0: విద్యార్థినిలారా,
1: స్టూడెంట్స్,
0: ఆధ్యాత్మికం అంటే ఏదో కొన్ని సహజంగా నిత్య జీవితంలో మనం చేసేటువంటి ఆరాధనలుగా మనం భావిస్తున్నాము. అది కాదు ఆధ్యాత్మికము.
1: You take that spirituality as a ritual. It is not spirituality.
0: ఏకాత్మ భావాన్ని మనం పొందాలి.
1: We should have that feeling of oneness.
0: అదే నిజమైన philosophy.
1: That is true philosophy.
0: అదే నిజమైన యొక్క దివ్యత్వము.
1: That is true divinity.
0: అదే నిజమైన భక్తి సాధన.
1: That is true devotion.
0: అదే నిజమైన జ్ఞానము.
1: That's true wisdom.
0: అట్టి జ్ఞానాన్ని మనం ఈనాడు పొందలేకపోతున్నాము.
1: That wisdom we are not able to get.
0: గ్రంథాన్ని పఠించి జ్ఞానాన్ని అనుభవిస్తున్నాం అనుకుంటున్నాము.
1: We think we go through a book and think we are wise.
0: గ్రంథ జ్ఞానం ఇది గ్రంథ జ్ఞానమే కాదు.
1: The book is knowledge is nowhere knowledge.
0: ఇది అంతా కూడా ఆర్టిఫిషియల్. ఇది
1: the book is knowledge is artificial.
0: హార్ట్తో అనుభవించేటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి.
1: We have to relate to the heart and experience. That wisdom is needed.
0: మనస్సు దూరమైనప్పుడే ఆత్మజ్ఞానం మనకు లభ్యమవుతుంది.
1: When once we withdraw the mind, the self
0: can be భగవంతుడు ఒకటే, నేను భగవంతుడు ఒకటే.
1: I and God are one.
0: ఆ భావాన్ని మనం తప్పక మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: That feeling we must definitely develop.
0: భగవంతుడు వేరు లేదు.
1: God is not separate.
0: భగవంతుడు నేనే.
1: I am God.
0: కానీ ఈ విధంగా మాటలతో చెప్తే ప్రయోజనం లేదు.
1: బట్ ఇట్స్ నో యూజ్ బై సేయింగ్.
0: ఒక సాధకుడు నామస్మరణ చేస్తూ ఉండినాడట.
1: వన్ ఎస్పిరెంట్ వాస్ చాంటింగ్ లార్డ్ నేమ్.
0: ఉపదేశం చేయటం చేత అహం బ్రహ్మాస్మి, శివోహం శివోహం శివోహం అని ఉచ్చరిస్తూ ఉన్నాడు.
1: హీ స్టార్టెడ్ రిపీటింగ్ ఐఎమ్ బ్రహ్మన్, ఐఎమ్ శివ అండ్ సో ఆన్.
0: శివోహం శివోహం అంటుంటే ఎదుటి స్నేహితుడు ప్రశ్నించాడు.
1: When he starts declaring, I am Shiva, another friend questioned.
0: Devataya, Shivoham, Shivoham antunnavu, idu ekkadi nunchi vachindi ee padam annadu.
1: Oh friend, you are saying, I am Shiva, where from you got this word?
0: Maa guru upadeshamu annaru.
1: He thought that I am taught by
0: this. Guruvulu kudanu attune untunnaru.
1: Modern gurus are like that.
0: మంచిది, గురువు ఉపదేశం చేశారు. శివోహం అంటే అర్థం ఏమిటి?
1: ఇట్స్ గుడ్ యూ హ్యాడ్ మెసేజ్, దెన్ వాట్ యు మీన్ ఆఫ్ శివోహం?
0: నేనే శివుడు అని అనుకోవటం అన్నాడు.
1: మీనింగ్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ శివ, ఐఎమ్ శివ.
0: మంచిది అయ్యా, నీవే శివుడు నిజమే, పార్వతి నీకేం కావాలి అన్నాడు.
1: దెన్ సెడ్ ఇట్ ఇస్ గుడ్ యు ఆర్ శివ, దెన్ వాట్ ఇస్ ది రిలేషన్ బిట్వీన్ యు అండ్ పార్వతి?
0: అపరాధం అన్నాడు.
1: అరే వాట్ ఇస్ ఇన్ ఇట్ ఇస్ నాట్ దట్.
0: మంత్రాన్ని ఉచ్చరించుకుంటున్నాడు, అర్థాన్ని తెలుసుకుంటున్నాడు. పార్వతి అంటే ఎవరు? అది నేనే అని ఎందుకు అనకూడదు? ఆ విశ్వాసం ఎందుకు ఉండకూడదు?
1: He utters the mantra, he knows the meaning, but when asked, he has no answer.
0: Inta bedham betu parvati ante mahadevi naaku aaviki em sambandham anukuntunnadu, shivoham shivoham antunnadu. Idi enta artificial.
1: Parvati is the mother, but he declares himself, I am shiva.
0: Kanuka ee vidhamainatundi oka kutrimainatundi mantra anta uchcharistunnaru ee naadu.
1: Today we chant artificially.
0: Oka mantraanni uchcharinchukunte aa aarthaikainattuga anusarinchali.
1: When once we chant a mantra, we should conduct ourselves appropriately to its meaning.
0: Adi nijamainatundi oka ekagrata, adi nijamainatundi ekatvam.
1: That is real concentration, that is real unity.
0: The proper study of mankind is man.
1: That's what Swami says, the proper study of mankind
0: thought
1: is man.
0: Thought, words, action, ఒకటి కావాలి.
1: There should be harmony between thought, word and deed.
0: ఇది నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.
1: This is true spirituality.
0: ఇది సత్య మార్గము.
1: This is the path of truth.
0: ఈ సత్య మార్గాన్ని సాధ్యమైనంత వరకు కూడాను విద్యార్థులు అనుసరించినప్పుడే ముందుకు ఎంతైనా దేశం బాగుపడుతుంది.
1: When students spread along the path of truth, the country will certainly progress.
0: చాలా మంది విద్యార్థులు,
1: many students,
0: విద్యార్థినీయులు
1: and
0: sariga vinatam kudanu ledhu, inka aacharinchadam ekkada nunchi vastundi?
1: Many students, men and women, don't listen properly.
0: Vinatam kudanu sariga vinatam ledhu.
1: They don't listen properly.
0: Kannulu chustuntaye kaani swamini,
1: only eyes watch
0: swami matala paina chevulanu ekagrata parchatam ledhu.
1: But swami's message will not get into the ear.
0: Ivaru inka aacharanalo ye matram pettagalaru?
1: Such people, how do they practice?
0: కానీ ఏ కొంతమంది అయినప్పుడు ఇందులో లభ్యం కావచ్చు.
1: అట్లీస్ట్ సమ్ అవుట్ ఆఫ్ దిస్ మే బి దేర్.
0: ఏ ఒకరిద్దరైనప్పుడు చిక్కితే కూడా చాలు.
1: ఇస్ ఎనఫ్ ఇస్ దేర్ వన్ ఆర్ టూ?
0: కనుక చక్కగా వినండి.
1: సో లిసన్ క్లియర్లీ.
0: విన్న దాన్ని మననం చేయండి.
1: Not what you listen to.
0: మనం దాన్ని ఆచరణలో పెట్టండి.
1: Start practicing.
0: ఇది ఏ శ్రవణ మనన నితిధ్యాస అనేటువంటి పదములకు సరియైన అర్థం.
1: దిస్ ఈస్ listening and recapitulation and practice.
0: Vanti intlo vanta vandinam.
1: We cooked in the kitchen.
0: Vandi prayojanam emti?
1: What is the use of kitchen?
0: Dining room lo tetti pettukoni tinali.
1: You should eat in the dining hall.
0: Aa tinna tarvata jeerninchukovali.
1: Then you have to digest
0: the food. Jeerninchukona tarvata annam yokka shakti mane dehaniki pushtini andistundi.
1: After digestion only you get the strength out of the food consumed.
0: Kabatti vanta intlo vanta cheyatame shravanamu.
1: Therefore cooking in the kitchen is
0: dining hall lo dinni tetchukoni tinatame deeniki mananamu.
1: Eating in the dining hall is recapitulation.
0: Ee tinnatundi dani jeerninpa chesku aacharanalo pettukotame nitithyasa.
1: Digesting, what is that? Is eaten and practicing it.
0: Aanandam aneetundi manaku labhyamavutundi.
1: Then only you will earn bliss.
0: అంతేకాని శ్రవణం చేశాము, మననం చెయ్యి, మననం చేసిన నిధిధ్యాసి ఏమిటి పిచ్చి వేదాంతములు?
1: అదర్వైజ్ వీ సింప్లీ సే లిసన్ రికాపిచర్ అండ్ ప్రాక్టీస్, వాట్ ఇస్ ఆల్ మ్యాటర్?
0: ఈ వేదాంతములు ఏనాటి కూడా మన మనసును మార్చలేదు.
1: సచ్ ఫిలాసఫీ విల్ నెవర్ చేంజ్ అవర్ మైండ్.
0: ఆచరణలో పెట్టి దీన్ని ఆనందించాలి.
1: వీ మస్ట్ ప్రాక్టీస్ అండ్ ఎర్న్ ద బ్లెస్.
0: నూరు చెప్పేటువంటి దానికంటే ఒకటి ఆచరించు.
1: ఇన్స్ ఆఫ్ సేయింగ్ 100, ప్రాక్టీస్ 1.
0: ఇది ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి వేదాంతము.
1: దిస్ ఇస్ ది ట్రూ ఫిలాసఫీ యూ హావ్ టు లెర్న్.
0: ఇది ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి యొక్క ఆధ్యాత్మికము.
1: దిస్ ఇస్ ది ట్రూ ఫిలాసఫీ దట్ హావ్ టు బి లెర్న్.
0: కానీ నోటితో భగవత్ నామము,
1: అటరింగ్ బై వర్డ్
0: భగవత్ చింతన,
1: బట్ లిసనింగ్ సమ్వేర్,
0: కన్నులతో భగవత్ రూపము,
1: అండ్ గాడ్స్ ప్రేమతో
0: భగవద్గీత యొక్క విచారము
1: అండ్ థింకింగ్ ఆఫ్ గాడ్
0: నాలుగింటి యొక్క ఏకత్వము
1: ది యూనిటీ ఆఫ్ ఆల్
0: ఇది మానవత్వానికి సరైన అర్థంగా వస్తుంది
1: దట్ ఇస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్
0: ఇలాంటి ఆనందాన్ని మీరు అనుభవించడానికి తగిన కృషి చేయండి
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎర్న్ దట్ బ్లెస్

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 24th discourse on Gita Bhagavan delivered on 5th September 1984. In this discourse, Bhagavan throws light on one of the important qualities that a spiritual aspirant must possess, namely Kshama or forbearance. He also reveals certain spiritual tips and secrets in his own divinely humorous way, which help us solve perplexing moral dilemmas which we might face in life. Sai Bhagavan Uvacha.
1: క్షమా సత్యం సత్యవతాం క్షమాయజ్ఞః క్షమా శమః. సత్యవంతుల యొక్క సత్యమే క్షమం.
2: క్షమ ఆర్ ఫర్బెరెన్స్ ఈస్ ది వెరీ ట్రూత్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ ట్రూత్.
1: యజ్ఞమే క్షమ.
2: ఫర్బెరెన్స్ ఈజ్ ఆల్సో యజ్ఞ.
1: శమమే యజ్ఞం.
2: శమ ఆల్సో ఈజ్ యజ్ఞ.
1: తేజోవంతుల తేజమే క్షమ.
2: క్షమ ఈజ్ ది వెరీ ఎఫల్జెన్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్ప్లెండరస్.
1: తపస్వికుల బ్రహ్మనే క్షమ.
2: ద వెరీ బ్రహ్మన్ ఆఫ్ పీపుల్ హావ్ డన్ పెనన్స్ దట్ ఈస్ క్షమ.
1: క్షమ సత్యము.
2: Forbearance is truth itself.
1: Kshama dharmamu.
2: Forbearance is dharma.
1: Kshama vedamu.
2: Forbearance is veda.
1: Kshama ahimsa.
2: Forbearance is non-violence.
1: Kshama yajnamu.
2: Forbearance is also yajna.
1: Kshama santoshamu.
2: Forbearance is
1: kshama daya.
2: Forbearance is compassion.
1: Kshama sarvasvambu.
2: It is everything.
1: Sarva lokamulandun.
2: In all the worlds, it is everything.
1: Prati manavudu. Tana jeevitamulo.
2: People who are splendorous.
1: Tapasvikula brahmane kshama.
2: The very brahman of people who have done penance.

0: తన జీవితములో ప్రధానముగా సాధించవలసినటువంటి సద్గుణము ఓర్పు.
1: వన్ థింగ్ విచ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ హిస్ లైఫ్ ఈజ్ ఫర్బెరెన్స్.
0: నిత్య సత్యమైనటువంటి, అచలనమైనటువంటి, అనంతమైనటువంటి, అవ్యయమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రికగ్నైజ్ ది ప్రిన్సిపల్ అండ్ ది డాక్ట్రైన్ ఆఫ్ ఆత్మ ఫర్ పీపుల్. ఆత్మ విచ్ ఈస్ పర్మనెంట్, విచ్ ఈస్ ఎవర్ లాస్టింగ్, విచ్ ఈస్ అన్చేంజింగ్, విచ్ ఈస్ ఎఫల్జెంట్.
0: ఆత్మ అనిత్యమని భావించుకునేటువంటి వ్యక్తులకు, సత్యమే దేహం అనేటువంటి విశ్వసించేటువంటి వ్యక్తులకు ఆత్మతత్వం అర్థం కాదు.
1: పీపుల్ హూ కన్సిడర్ ఆత్మ యాజ్ అన్ రియల్ అండ్ బాడీ యాజ్ రియల్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్.
0: దేహాత్మ భావన కలిగినటువంటి వ్యక్తులకు పరమాత్మతత్వము బోధపడదు.
1: ఫర్ పీపుల్ హూ ఐడెంటిఫై బాడీ యాజ్ ఆత్మన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పరమాత్మ.
0: ఆత్మను గురించి అనేక విధములుగా మనము బోధించవచ్చును.
1: We may be able to explain and describe Atman in different ways.
0: చర్చించవచ్చును.
1: We may discuss.
0: అయితే ఇది నిత్య జీవితంలో ఉండిన కొన్ని అభ్యాసముల చేతను, కొన్ని సాధనల చేతను ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడం సాధ్యమవుతుంది.
1: This can be recognized only by practicing certain things in daily life and by observing certain things.
0: చక్కెర తీపిగా ఉన్నదని చెప్పినప్పుడు అనుభవం లేనిటువంటి వ్యక్తికి ఆ తీపి ఏమిటో అర్థం కాదు.
1: When sugar has been described as sweet, for a person who does not have any experience, he would not be able to understand this.
0: ఆ చక్కెరను రుచి చూచినటువంటి వ్యక్తికి చక్కెర యొక్క తీపి అర్థం కాగలదు.
1: Only for a person who has tasted sugar, he would be able to appreciate and understand the sweetness of it.
0: కనుకని భగవంతుని యొక్క గుణగణములను, భగవంతుని యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను కొన్ని మార్గములు యందు అభ్యాస రీతిగా మనము అనుభవించినప్పుడే నిర్వికారమైనటువంటి ఆత్మ కొంత అర్థం కాగలదు.
1: We would be able to understand the unmanifested Atman even to a small extent only when we practice certain spiritual exercises and understand the different attributes of the Lord.
0: Amrutatvamlo cheriyatunte margam emiti?
1: What is the path which leads
0: to immortality? What is the way to immortality?
1: What is the way to immortality?
0: Deeniki aneka pariyayam cheppam. Removal of immoralities is the only way to immortality.
1: Swami has just said a number of times that removal of immorality is the only way.
0: Manavuni endundinatundi balaheenatalu, manavuni endundinatundi yokka konni chestalu anaga kopamu, taapamu, eesha, asuya, dambamu ityadi vikara gunamulanu manam kontha varakunu dooram cheskunnappude ఈ అమృతత్వం అనేటువంటి యొక్క సత్యము మనకు అర్థమవుతుంది.
1: ఓన్లీ వెన్ మ్యాన్ రిమూవ్స్ వీక్నెసెస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్ లైక్ జెలసీ, యాంగర్, హేట్రేట్ అండ్ సచ్ అదర్ పాంపాసిటీ ఎట్సెట్రా హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: కనుకనే గీత యందు బోధించినటువంటి 26 గుణములలో ప్రధానమైనటువంటి కొన్ని గుణములైనా కూడాను మనము అభ్యసించినప్పుడే ఈ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వము కొంతవరకు నేను అర్థం చేసుకుంటకు సాధ్యమవుతుంది.
1: దేర్ ఫోర్ ఓన్లీ బై అండర్స్టాండింగ్ అట్లీస్ట్ 1 or 2 ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ది 26 క్వాలిటీస్ విచ్ ఆర్ మెన్షన్ ఇన్ భగవద్గీత అండ్ లర్నింగ్ దెమ్ దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఇమ్మార్టాలిటీ ఆఫ్ ఆత్మన్.
0: ఇందులో ఓర్పు అత్యవసరమైనటువంటిది.
1: ఆఫ్ ది ఆల్ దిస్ ఫర్బరెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్.
0: ఇది గ్రంథములతో చదువుకోవటం సాధ్యం అయ్యేటువంటిది కాదు.
1: దిస్ కెనాట్ బి లెర్న్డ్ బై స్టడీయింగ్ బుక్స్.
0: ఇది గురు బోధన వల్ల మనకు లభ్యం కాదు.
1: దిస్ కెనాట్ బి ఈవెన్ బి అక్వైర్డ్ ఈవెన్ బై ది టీచింగ్స్ ఆఫ్ గురు.
0: లేక ఓర్పు బజార్లో లభించేటువంటి పదార్థం కాదు.
1: దిస్ ఫర్బరెన్స్ ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి పర్చేస్డ్ ఇన్ బజార్.
0: కొన్ని సాధనల చేతను, కొన్ని సన్నివేశముల చేతను, కొన్ని పరిస్థితుల వల్లను ఈ ఓర్పును మనం సాధించుటకు ప్రయత్నించాలి.

0: by certain spiritual exercises and by certain practices, circumstances, we should be able to understand and practice this forbearance.
1: Kashtamulu, dukkamulu, vicharamulu, nashtamulu, ninda, nishturamulu, ityadi paristhitulu yandu ee oopuneetundidi oka pariksha samayam vantivi.
0: Forbearance offers a type of test for us under circumstances which are trying, which are full of problems, which are full of trials, tribulations, etc.
1: Kashtamulu, dukkamulu, vichara samayam nande mana oorpunu abhiruddhi parchukovali, sadhinchali.
0: We will have to cultivate and achieve forbearance only under circumstances which put us to tests and trials and tribulations.
1: Manavuni yandu gopyamuga daagi undinatundi oka balaheenata okati unnadi.
0: There is an important weakness which is hidden in man.
1: Idi ilanti samayamunandu adi veluvadutu untadi.
0: And as those circumstances, that hidden weakness manifests.
1: Aa balaheenatane mana yokka kopamu, aa balaheenatane mana yokka ahankaramu, aa balaheenatane mana yokka dveshamu.
0: That weakness is the anger, is egoism and is hatred.
1: Kanuka itti balaheenatalu ఏర్పడేటువంటి సమయం నందు ఓర్పును విధిగా మనం అవలంబించాలి.
0: దేర్ఫోర్ వెన్ సర్కమ్స్టెన్సెస్ పుట్ అస్ టు టెస్ట్ విల్ హావ్ టు ప్రాక్టీస్ ఫోర్బెరెన్స్.
1: ఓర్పే లేకుండినా మనం అనేక అశాంతులకు గురి కావచ్చును.
0: ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ ఫోర్బెరెన్స్ వీ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ unhappiness and lack of
1: అనేక విధములైనటువంటి యొక్క అపమార్గములను మనం ప్రవేశించవచ్చును.
0: We may take to wrong and evil ways also.
1: కనుకనే ఓర్పు యొక్క నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని గుర్తించి విచారించి దానిని అవలంబించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we have to recognize the truth and the permanent qualities of this forbearance and practice it.
1: ఎన్నియో విద్యలు ఉండినప్పటికీ, ఎన్నో విధముల కష్టపడి ఆర్జించినటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడాను ఓర్పు కోల్పోవటం చేత వాటిని కూడాను మనము కోల్పోతున్నాము.
0: ఎడ్యుకేషన్, స్ట్రెంగ్త్ అండ్ ప్రొవెస్ అక్వైర్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ వుడ్ ఆల్సో బి ఆఫ్ నో యూస్ ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ ఫర్బెరెన్స్.
1: అనేక మంది మహనీయులు తపశ్శక్తిచే సమస్త శక్తులను సాధించి కూడాను ఈ ఓర్పును కోల్పోవటం వల్ల వారు పతనమైపోతూ వచ్చారు.
0: A number of great accomplished people who have acquired different powers by penance, they were not able to just enjoy those fruits because they did not have forbearance.
1: Rajulu rajyabhrashtulu kavadaniki kudanu ee oorpunu kolipotame moola karanam.
0: The most important reason for losing various kingdoms by the kings also is lack of forbearance.
1: Oorpunu kolipotam chetane panditulu kudanu patanam avuto vacharu.
0: Lack of forbearance has made people, scholars, lose their prestige.
1: Kanaka oorpu aneetundi manavuniki pradhanamainatundi yokka andamainatundi oka nagavantidi.
0: Forbearance may be compared to a very important shining principle which will decorate any person.
1: Ilanti prana samanamainatundi oorpunu మానవుడు కోల్పోవటం చేతనే అనేక విధమైనటువంటి దుఃఖములకు, కష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు గురి అవుతూ వచ్చాడు.
0: సచ్ ఎన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఫర్బరెన్స్ వెన్ ఇట్ ఈస్ లాస్ట్ బై పీపుల్, వెన్ పీపుల్ డు నాట్ హ్యావ్ ఇట్, దే ఆర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్, సారో, ట్రబుల్స్ అండ్ సచ్ అదర్.
1: ముఖ్యంగా మానవత్వమునకు ఉండవలసినటువంటిది ఓర్పు.
0: The most important thing which humanity should have is forbearance.
1: ఇది మానవతా గుణము.
0: This is an important quality of humanity.
1: ఈ గుణము రాణింపకుండినా మానవత్వమే ఒక నిర్మూలమైపోతుంది.
0: If this quality does not shine well in humanity, humanity itself will come to ruin.
1: కనుక ఇట్టి మానవత్వమునకు ప్రధానమైనటువంటి ఒక అంగమైన ఈ ఓర్పును కొన్ని కఠినమైనటువంటి ఒక చర్యల ద్వారా లేక సమస్యల ద్వారా దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: We have to cultivate such an important quality as forbearance by the difficult process of putting ourselves to certain tests and in the difficult way and difficult process.
1: He orpu manavuniki kavacham vantidi.
0: Forbearance may be compared to a protection for man.
1: Ee kavacham nu dharinchinatvanti okka vyaktini ye dukkamulu, ye badhalu ఏ నష్టములు, ఏ నిందలు, ఏ నిష్ఠూరములు కూడాను ఏమాత్రం కూడా అతను ఛేదించలేవు.
0: వన్ హూ ఈస్ ఎక్విప్డ్ విత్ ఫర్బరెన్స్ విల్ నాట్ బి ట్రబుల్డ్ బై ఎనీ గ్రీఫ్, ఎనీ డిఫికల్టీ, ఎనీ ప్రాబ్లం, ఎనీ సచ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ అట్ ఆల్.
1: అయితే వేమన చెప్పాడు, ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువారు నేర్పరి. అయితే అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ. వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు.
0: వేమన హాజ్ జస్ట్ సెడ్ దట్ ఫర్ డూయింగ్ గుడ్ ఫర్ గుడ్ దెర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ అబౌట్ ఇట్, ఫర్ డూయింగ్ బ్యాడ్ ఫర్ గుడ్ దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, దిస్ నీడ్స్ అ లాట్ ఆఫ్ స్కిల్.
1: ఇతరులు మనల్ని అనేక విధములుగా దూషించినప్పటికీ, పరుషవాక్యములు ఆడినప్పటికీ, ఎన్ని విధములు అవమానం చేసినప్పటికీ, మనము ఈ ఓర్పును కోల్పోకుండా మనము సరి అయిన స్థితిలో మనం దాన్ని పోషించుకోవాలి.
0: హౌఎవర్ మచ్ అదర్ పీపుల్ మే క్రిటిసైజ్, కామెంట్, కండెమ్, వీ షుడ్ నాట్ లూజ్ ఫర్బరెన్స్ అండ్ షుడ్ బి వీ షుడ్ ఎంజాయ్ పీస్ అండ్ ఫర్బరెన్స్.
1: ఒకరు మనల్ని దూషించినంత మాత్రమున, ఒకరు మనలను విమర్శించినంత మాత్రమున మనకు ఒరిగేదేమీ లేదు.
0: When some people criticize, admonish, we are not going to lose much.
1: కానీ ఆ బలహీనత చేత మన ఓర్పును కోల్పోయినా మనం సర్వస్వాన్ని కూడా కోల్పోయిన వారం అవుతాం.
0: బట్ బై ఛాన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ వీక్నెస్ ఇఫ్ వీ లూజ్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ వీ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: అయితే కొన్ని కొన్ని సమయములందు ఈ చమను అతి జాగ్రత్తగా మనము విచారించి వినియోగించాలి.
0: బట్ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ విల్ హ్యావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫర్బరెన్స్ అండ్ యూజ్ అండ్ ఎంప్లాయ్ ఫర్బరెన్స్.
1: జగత్తులో జీవకోటికి ప్రధానమైనటువంటి యొక్క సహాయకారులైనటువంటిది వృక్షము, నదులు, గోవులు.
0: దెర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. వన్ ఈస్ ద ట్రీ, ది అదర్ ఇస్ ద కౌ అండ్ ద థర్డ్ ఇస్ ద రివర్.
1: వృక్షములు, నదులు, గోవులే లేకపోతే మానవత్వమే క్షీణిస్తుంది.
0: Without trees, rivers and cows, humanity would not be able to function well.
1: Aithe ruchamuni enta mandi vachi enni kommalu kotti enni remmalu kotti enni vidhuluga kudadu dani himsinchinappatikini tana krinda cherinatunti vaniki needanichi tiyani palamulichi varini aneka vidhumula aananda aanandani chekurustundi.
0: Whatever violence is done to tree, however much trouble is given to tree by cutting the branches and by giving the trouble, it would give shelter to a person who takes shelter under it and gives him joy.
1: Apakaram chesinatunte vyaktulake ivi upakaram chestu vachayi vrutchamulu.
0: Trees have been doing good for people who might in their turn do bad to it.
1: Inka nadulu ఈ నదులను అనేక విధములుగా త్రిప్పి, అనేక విధములుగా అశుద్ధం చేసి, అనేక విధములుగా ఉపయోగించి, ఏ విధమైనటువంటి కృతజ్ఞత కూడాను తాను అందించకపోయినప్పటికీ, ఈ నదులు ఏమాత్రం కూడాను తమ యొక్క ఓర్పును కోల్పోక జీవరాశులకు ఆనందమునిచ్చి తన గమ్యమైనటువంటి సముద్రాన్ని చేరటానికి ప్రయత్నంతోనే ఉంటున్నాయి.
0: Then the rivers. In case of rivers also, however much the rivers may be dirtied by people, in whatever may they may use it, without having any sense of gratitude towards them, still they will be serving the humanity and they will concentrate all the while to reach the ocean, which is their goal.
1: Jalamu jeevulaku pranam.
0: Water gives life to the
1: prana samanamainatunti jalamunu ee vidhamainatunti yokka దుర్వినియోగం కానీ సద్వినియోగం కానీ చేసినప్పటికీ ఈ జలం ఏమాత్రం కూడాను తమ యొక్క స్వభావమును మార్చుకునటలేదు.
0: వాటర్ విచ్ ఇస్ ఈక్వల్ టు లైఫ్ టు హ్యూమానిటీ, వెదర్ దే ఇట్ ఇస్ యూ పుట్ టు గుడ్ యూజ్ ఆర్ బ్యాడ్ యూజ్, వాటర్ డస్ నాట్ మైండ్ ఇట్.
1: ఇంకా గోవులు తాము కన్నటువంటి బిడ్డల నోర్లైనా కట్టి తమ పాలను, తమ క్షీరమును, తమ మధురమైనటువంటి శక్తిని జనులకు అందిస్తూ వచ్చినాయి.
0: దెన్ కౌస్, denying their own milk to the children, to their own calves, they are providing milk to humanity, which is fully nourishing type of food for humanity.
1: Ee yokka govunu himsinchinappatikini tana yokka cheeramunu madhuramainatti cheerangane andistu vachayi, kaani idi kevalam oka chedu rakamainatti yokka cheeramunu andinchatam ledu.
0: Whatever trouble you may give to cow, still it gives you only sweet milk.
1: ఈ విధంగా అపకారం చేసినటువంటి యొక్క జీవులకి ఉపకారం చేస్తూ వచ్చాయి ఈ యొక్క జీవులు.
0: దిస్ కౌస్ ఆల్సో హ్యావ్ బీన్ డూయింగ్ గుడ్ టు ద హ్యూమానిటీ విచ్ ఇన్ టర్న్ మే బి డూయింగ్ సర్టన్ బ్యాడ్ టు ది కౌస్.
1: అట్లనే అన్నింటి ఎందుకును మనం ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయకూడదు.
0: బట్ వీ షుడ్ నాట్ గో ఆన్ డూయింగ్ గుడ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఐదర్.
1: సమయ సందర్భాలను కూడా కొంత విచారించుకొని దాని యొక్క విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించుకొని ఈ యొక్క చమను మనం ఉపయోగించుకోవాలి.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ ది కండిషన్స్ అండ్ వీ హ్యావ్ టు ఎంప్లాయ్ డిస్క్రిమినేషన్ అండ్ దెన్ యూజ్ ఫర్బరెన్స్.
1: మీకు చరిత్రలో చాలా వరకు తెలిసినటువంటి విషయం పృథ్వీరాజును గోరి మహమ్మద్ అనేక విధములుగా కూడాను హింసిస్తూ వచ్చాడు.
0: ఫ్రమ్ హిస్టరీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ వెరీ వెల్ నోన్ టు యూ దాట్ ఘోరి మహమ్మద్ గేవ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ టు పృథ్వీరాజ్.
1: 17 పర్యాయములు ఈ పృథ్వీరాజు రాజ్యం పైన దండెత్తి వచ్చాడు ఘోరి మహమ్మద్.
0: హీ ఇన్వేడెడ్ ది కంట్రీ ఆఫ్ పృథ్వీరాజ్ 17 టైమ్స్.
1: కేవలము దండెత్తి రావటమే కాకుండా ఆ దేశం నందుండినటువంటి విలువైనటువంటి వాటినంతా ధ్వంసం చేస్తూ వచ్చాడు.
0: He not merely invaded the country 17 times, he destroyed very valuable property.
1: సిరి సంపదలను దోచుకున్నాడు.
0: He took away a lot of wealth.
1: అనేక విధమైన నష్ట కష్టములకు గురి చేశాడు.
0: He put the entire country to different difficulties and losses.
1: ఇన్ని చేసినప్పటికీ పృథ్వీరాజు అతని యొక్క ప్రార్థనను అంగీకరించి అతన్ని క్షమించి వెనుక పంపుతూ వచ్చాడు.
0: In spite of all these things done by him, Prithviraj he excused him and he allowed him to go back.
1: పట్టు పడినప్పటికీ అతన్ని ఏమాత్రం కూడాను హింసించక క్షమించి వెనుక పంపుతూ వచ్చాడు పృథ్వీరాజు.
0: పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్డ్ హిమ్ ఈవెన్ వెన్ హీ కుడ్ క్యాచ్ హిమ్ హీ డిడ్ నాట్ గివ్ హిమ్ ఎనీ పనిష్మెంట్ హీ జస్ట్ సెంట్ హిమ్ బ్యాక్ హోమ్.
1: ద్రౌపది చెప్పినట్టుగా పృథ్వీరాజు యొక్క స్వభావము చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్వభావము.
0: యాజ్ ఇస్ టోల్డ్ బై ద్రౌపది ది క్వాలిటీ ఆఫ్ పృథ్వీరాజ్ ఇస్
1: ఎలాంటి వారిని మనం క్షమించాలి అనేటువంటి విషయము అశ్వత్థామను పట్టి తెచ్చినప్పుడు ద్రౌపది అర్జునునకు బోధించింది.
0: ద్రౌపది టాట్ అర్జున అట్ ఎ టైమ్ వెన్ అర్జున బ్రాట్ అశ్వత్థామ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ యూ షుడ్ ఎక్స్క్యూజ్.
1: ఇక్కడ పృథ్వీరాజు కూడాను అదే విధంగానే ఈ ఘోరి మహమ్మద్ ను క్షమిస్తూ వచ్చాడు.
0: పృథ్వీరాజ్ ఆల్సో ఇన్ ది సేమ్ వే హ్యాస్ ఎక్స్క్యూజ్ ఘోరి మహమ్మద్.
1: వెరచిన వాని,
0: ఎ పర్సన్ హూ ఇస్ అఫ్రైడ్,
1: దైన్యమున వేదురు నొందిన వాని,
0: ఎ పర్సన్ హూ ఇస్ హంబుల్ అండ్ హూ జస్ట్
1: నిద్రమై మరచిన వాని,
0: ఎ పర్సన్ హూ హాస్ లాస్ట్ కాన్షియస్నెస్,
1: సౌఖ్యులుగా మధ్యము త్రాగిన వాని,
0: ఎ పర్సన్ హూ ఇస్ డ్రంక్,
1: భగ్నుడై పరచిన వాని,
0: ఎ పర్సన్ హూ ఇస్ విత్ ఎ బ్రోకెన్ హార్ట్,
1: సాధు జనభావం వాణిని కావు మంచువా తరచిన వాణి,
0: ఎ పర్సన్ హూ జస్ట్ అప్రోచెస్ అండ్ రిక్వెస్ట్,
1: కామినుల స్త్రీలను,
0: ఎ విమెన్,
1: చంపుట ధర్మము కాదు పలుకున,
0: ఓ అర్జున ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు కిల్ సచ్ పీపుల్.
1: అదే విధంగానే ఘోరి మహమ్మద్ శరణార్థుడై నన్ను క్షమించాలి నన్ను రక్షించాలని కోరుకోవటం చేత ఆ పరిస్థితి ఎందుకు ఉండినప్పటికీ ఈ పృథ్వీరాజు క్షమించి వెనుకకు పంపించాడు.
0: సిమిలర్లీ వెన్ ఘోరి మహమ్మద్ సరెండర్డ్ హింసెల్ఫ్ అండ్ ఆస్క్డ్ ఫర్ పార్డన్ అండ్ ఎక్స్క్యూజ్ అండ్ ప్రొటెక్షన్ పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్ హిమ్ అండ్ సెంట్ హిమ్ బ్యాక్.
1: కానీ దీనికి కృతజ్ఞత లేక పూర్తి కృతజ్ఞుడిగా మారిపోయాడు ఘోరి మహమ్మద్.
0: బట్ ఘోరి మహమ్మద్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. హీ వాజ్ ఎన్ అబ్సల్యూట్లీ అన్గ్రేట్ఫుల్ ఫెలో టువర్డ్స్ పృథ్వీరాజ్.
1: తిరిగి 2వ సంవత్సరమే తిరిగి పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి అనేక విధములుగా కుట్రలు పన్ని మోసములు చేసి తన యొక్క దగ్గర వారి వల్లనే అతన్ని చిక్కించుకొని దక్కించుకొని అతని కన్నులు తీసివేశాడు.
0: ది సెకండ్ ఇయర్ ఇట్సెల్ఫ్ హీ ఇన్వేడెడ్ అగైన్ అండ్ హీ సక్సీడెడ్ ఇన్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ పృథ్వీరాజ్ అండ్ హీ రిమూవ్డ్ ది ఐస్.
1: కనుక ఇలాంటి త్రాసుపాము స్వభావం కలిగినటువంటి వారిని ఎందు మనం క్షమ అనేటువంటిది అమితంగా మనం ఉపయోగించరాదు.
0: వీ షుడ్ నాట్ యూజ్ ఫర్బరెన్స్ టు పీపుల్ హూ ఆర్ అన్గ్రేట్ఫుల్ లైక్ దాట్ లైక్ ఎ స్నేక్.
1: తెలుగులో చెప్తారు, తుమ్మ చెట్టుకు నీరు పోసినా పాముకు పాలు పోసినా ప్రమాదము తప్పదు అంటారు.
0: ఇట్ ఈస్ సెట్ ఇన్ తెలుగు దాట్ గివింగ్ వాటర్ టు ఎ పర్టికులర్ స్మాల్ ప్లాంట్ కాల్ తుమ్మి ప్లాంట్ అండ్ టు
1: థార్నీ బుషెస్
0: అండ్ గివింగ్ మిల్క్ టు ఎ స్నేక్ ఈజ్ నాట్ ప్రాపర్ అండ్ అప్రోప్రియేట్.
1: కనుక మన యొక్క ఓర్పు ఇలాంటి కృతజ్ఞుల పైన మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
0: Forbearance should not be shown towards people who are ungrateful.
1: ఈ సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకొని ఆధ్యాత్మిక మార్గమునందు పరోపకార సంబంధమైన మార్గమునందు పరమాత్మిక తత్వమునందు ఈ యొక్క ఓర్పును అమితంగా మనం సాధించాలి.
0: Understanding all these things, forbearance will have to be employed in the spiritual world, in the world which leads to paramatma tattva.
1: Jesus daggara 12 mandi pradhanamaina shishyulu undetundi varu.
0: There were 12 disciples who are important disciples who were living with Jesus.
1: Kani tana shishyule ani visheshinchi aneka vidhuluga varini rakshinchi varini poshinchi aadarinchi ప్రేమించి అనురాగంతో అండజేర్చుకున్నటువంటి శిష్యుల లోపల కూడాను జూడాస్ అనేటువంటి వాడు ధనమునకు లొంగి గురుద్రోహమునకే పాల్పడ్డాడు.
0: జీసస్ హూ ఎక్స్టెండెడ్ ఆల్ లవ్, ఆల్ ప్రొటెక్షన్, ఆల్ షెల్టర్ అండ్ ఆల్ ది కంపాషన్, దేర్ వాజ్ వన్ జూడాస్ హూ బికేమ్ అన్గ్రేట్ఫుల్. టెంప్టెడ్ బై మనీ హీ టర్న్డ్ అవుట్ టు బి ఎ ట్రెజరర్ టు హిస్
1: అట్టి జూడాను కూడాను క్షమించాడు జీసస్.
0: జీసస్ ఈవెన్ ఎక్స్క్యూజ్ సచ్ ఎ ట్రెజరస్.
1: కనుక మనకు అపకారం చేసేటువంటి వ్యక్తులను మనం ఏమాత్రం కూడా దూషించకపోయినప్పటికీ దైవమా వీరికి తగినటువంటి ఒక శిక్ష విధించమని ప్రార్థన కూడాను చేయరాదు. కారణం ఏమనగా తన దోషమే అతన్ని హింసిస్తుంది. మనం ప్రార్థన చేసి దైవంతో ఇంకొక శిక్షను ఇప్పించవలసిన అవసరం లేదు.
0: Therefore, there is no need for us to pray to God to see that such people are punished because their own acts will bring ruin to them.
1: Yavaru chesinatundi karma varu anubhavinchaka tappadu.
0: The action done by any person, the fruits of it will have to be borne by him alone.
1: Oka ramayanam nandu kudanu మహాభారతం నందు కూడాను ఇలాంటి చిన్న చిన్న కొన్ని ఓర్పును కోల్పోయినటువంటి వ్యక్తుల లోపల అనేక దోషములు కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ రామాయణ యాజ్ వెల్ యాజ్ మహాభారత ఎ నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆర్ దేర్ విచ్ గో టు షో హౌ పీపుల్ హూ డు నాట్
1: ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికైనా తప్పునన్న.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ దర్ ఎనీ పర్సన్ హూ కెన్ ఎస్కేప్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్.
1: ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
0: వన్ మే నాట్ బి ఏబుల్ టు జస్ట్ సే అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ వెన్ వన్ ఈస్ గోయింగ్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్, బట్ సఫరింగ్ ఈస్ సర్టన్.
1: అలనాటి పాండవులు ఆకులలు మిల్మేసి అడవి పాలైపోయిరన్న.
0: దోస్ పాండవాస్ వర్ దే నాట్ పుట్ టు ది సఫరింగ్ ఆఫ్ గోయింగ్ టు ఫారెస్ట్ అండ్ ఈటింగ్ గ్రీన్స్.
1: రాములంతటి వాడు రమణి సీతను బాసి పామునుని వలె ఏర్చెనన్న.
0: ఏ గ్రేట్ పర్సన్ లైక్ రామా హింసెల్ఫ్ had to cry like an ordinary person.
1: Thondara paatu valni ee vidhamainatundi phalitamlanta lavistu vacha.
0: On account of haste alone all these consequences will
1: yavaro chakale vaadu emo annadani moorkudainatundi vyakti edo dushinchadani vinna tachaname sitanu adaviki pampinchadu oorpunu kolipoyadu.
0: Rama did not have sufficient patience and immediately after listening to the criticism and the comment of some useless washerman.
1: దైవ విషయంలో దీనికి అంతరార్థములు అనేకంగా ఉంటుంటాయి.
0: బట్ ఇన్ కేస్ ఆఫ్ ది డివైన్ యాక్ట్స్ దేర్ బి ఎ నంబర్ ఆఫ్ మీనింగ్స్.
1: కానీ ప్రాపంచికంగా లౌకికమైనటువంటి ఒక జగత్తును విచారించినప్పుడు ఓర్పును కోల్పోవటం చేతనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని అర్థమవుతుంది.
0: బట్ వెన్ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ ఇన్ ఎ వర్లీ వే ఆన్ అకౌంట్ ఆఫ్ లూజింగ్ పేషెన్స్ రామా హ్యాడ్ టు డూ దట్ పర్టికులర్ యాక్ట్.
1: కృష్ణుడు ఎన్ని బోధించినప్పటికీ సోదరులైనటువంటి యొక్క పాండవులు ఎన్ని విధమైనటువంటి చెప్పినప్పటికీ తాను ఆ యొక్క దీన్ని కోల్పోయి యుద్దము లోపల లేక జూదము రాడేటువంటి విషయం లోపల ధర్మరాజు బలహీనుడయ్యాడు.
0: ధర్మరాజ ఆల్సో ఇగ్నోర్డ్ ఆల్ ది లవింగ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై కృష్ణ అండ్ బ్రదర్స్ అండ్ హీ ఎంటర్డ్ ఇన్ టు గ్యాంబ్లింగ్ ఇన్ హేస్ట్ అండ్ హీ సఫర్డ్ ది కాన్సిక్వెన్సెస్.
1: అందువలననే అనేక విధమైనటువంటి కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
0: దేర్ ఫోర్ దే వర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్యూమరబుల్ ట్రబుల్స్.
1: కనుక ఈ ఓర్పును కూడాను సమయ సందర్భానుసారంగా విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించి ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
0: దేర్ఫోర్ ఈవెన్ పేషెన్స్ అండ్ ఫర్బరెన్స్ విల్ హావ్ టు బి యూజ్ నాట్ ఇండిస్క్రిమినేట్లీ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్స్.
1: ఉపకారం చేసినటువంటి వారికి అనేక విధమైనటువంటి అపకారములు జరుగుతూ ఉండటం మనం ఈ జగత్తులో చూస్తూనే ఉంటాం.
0: For people who do good and welfare of the others, who take care of welfare of the others, they only get all types of troubles. This is
1: kontavarku manam opikato undavachune kani mitimiri poyinappudu ee opikanu kolipothuntam.
0: To some extent we may have patience, but when it exceeds limits we lose patience.
1: Idi elanti sandarbhamlo manam kolipovali
0: Under what circumstances should we lose patience?
1: Is it ఎలాంటి సందర్భంలో కోల్పోతే ఎలాంటి సందర్భంలో ఎలాంటి చిక్కులు సంభవిస్తాయి?
0: Under what circumstances when we lose the patience, what would be the consequences?
1: కొన్ని సమయం లోపల పూర్తి ఓర్పు ప్రమాదమే తెప్పిస్తుంది.
0: Under certain circumstances, having complete forbearance may lead to all sorts of problems.
1: కొన్ని సందర్భం లోపల తొందరపాటు ప్రమాదం తెప్పిస్తుంది.
0: Under circumstances, haste will lead to certain problems.
1: వేగిరించిన చూనది విషం యగును.
0: If you are unduly hasty, it will become poison.
1: ఆలస్యం అమృతం విషం అన్నారు.
0: But it is also said, if you are a little slow,
1: అయితే ఈ రెండు పదములు కూడాను విరుద్ధమైనటువంటి పదములుగా ఉంటున్నాయి.
0: Slowness and haste are two opposite words.
1: ఆలస్యం అమృతం విషము. నిదానం చేయకూడదు, చేస్తే అమృతం కూడా విషం అవుతుంది అని ఒక వైపున.
0: And one hand it is just said, you should not unduly delay. Delay turns even
1: వేగిరించిన చూనది విషం ఏగను, తొందరపడితే అది విషం అవుతుంది అని మరొక వైపున. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి రెండు పదములుగా ఏర్పడుతున్నాయి.
0: ఇన్ వన్ సెన్స్ ఇట్ ఇస్ జస్ట్ సెడ్ ఇఫ్ యు ఆర్ అన్డ్యూలీ హేస్ట్ ఇట్ బికమ్స్ పాయిజన్ అండ్ ఇఫ్ యు డిలే ఆల్సో ఇట్ విల్ బికమ్ పాయిజన్. దీస్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ గివెన్.
1: ఈ సమయం నందు మనము విచక్షణ జ్ఞానమును ఉపయోగించాలి.
0: అండ్ అట్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వి విల్ హావ్ టు యూస్ అవర్
1: సమయ సందర్భానుసారంగా మనం ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
0: వి హావ్ టు యూస్ పేషెన్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్.
1: ఒక రోగి ప్రమాద స్థితిలో ఉంటుండాలి.
0: A particular person who is not well,
1: కొన్ని క్షణంలో ప్రాణం విడిచేటువంటి పరిస్థితిలో ఉంటుండాలి.
0: He is likely to lose his life itself within a few minutes.
1: అక్కడ వేగిరించినతో ఉన్నది విషం యగును ఉంటే పోతుంది. ఒక తొందరపాటు అవసరం.
0: There you should be very hasty, you cannot delay there.
1: అక్కడ ఆలస్యం అమృతం విషం. అక్కడ ఆలస్యం చేయకూడదు. మొట్టమొదట ఆరోగ్యకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్, ఒక వైద్యం మనం సరపాలి.
0: And under those circumstances, delay becomes poisonous. You should be hasty there. You should be hurried up.
1: కనుకని కొన్ని కొన్ని పరిస్థితి లోపల కొన్ని దుష్టత్వమును, కొన్ని దుర్మార్గత్వమును, కొన్ని అపమార్గంలో ప్రయాణమయ్యేటువంటి వాటిని ఖండించటం లోపల కొంతవరకు మనం ఓర్పును కోల్పోవటం కూడా పర్వాలేదు.
0: Therefore, when we are faced with circumstances and people who are wicked, who are taking to wrong ways, losing patience is in a way good.
1: ఆ సందర్భమునందు కొంత సౌండ్ను కూడాను మార్చడం అవసరమవుతుంది.
0: Under such circumstances, changing the sound and voice a little is also good.
1: ఈ సౌండ్ను మార్చినంత మాత్రం ఓర్పును కోల్పోయినామని భావించరాదు.
0: By merely changing, increasing the volume of sound, it is not as if we have lost patience.
1: ఈ ఓర్పును కోల్పోకుండా సౌండ్ను మార్చి మన యొక్క హృదయ పవిత్రతను అభివృద్ధి పరచుకోవటానికి కూడా అవకాశం ఉంటున్నాయి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు మెయింటైన్ అండ్ డెవలప్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ హార్ట్ బై మియర్లీ చేంజింగ్ ది సౌండ్ బట్ వితౌట్ లూజింగ్ పేషెన్స్.
1: సత్యం సత్యవతాం అన్నారు. సత్యవంతులకు సత్యమే నిజమైనటువంటి క్షమ అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, ట్రూత్ ఇట్సెల్ఫ్ ఇస్ ఫర్
1: ఐటీ. ఈ సత్యమును మనం మార్చకుండా శబ్దమును మార్చడంలో కూడాను సత్యమును నిలబెట్టుకున్న వారం అవుతాం.
0: Without changing the truth itself, but by changing the sound, we'll be able to follow the path of
1: truth. మీకందరికి తెలిసినటువంటి విషయమే అశ్వత్థామ విషయము.
0: It is a thing which is very well known to all of you about అశ్వత్థామ.
1: తెల్లవారక పూర్వమే పాండవులను హతం చేయాలని చెప్పిన ప్రతిజ్ఞ పట్టాడు అశ్వత్థామ.
0: అశ్వత్థామ హాస్ టేకెన్ ఎ వో దట్ హీ వాస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ఆల్ ద పాండవాస్ బిఫోర్ ది సన్ రైజ్.
1: అర్ధరాత్రి కాబోతుండాలి.
0: ఇట్ వాస్ బికమింగ్ మిడ్ నైట్.
1: పాండవులు చిక్కలేదు.
0: He was not able to get at Pandava.
1: కాని తన ప్రతిజ్ఞ తెల్ల సూర్యోదయం కాక పూర్వమే ఈ పాండవులను హతమార్చాలని ప్రతిజ్ఞ పెట్టాడు.
0: But he had taken a vow to see that the Pandavas were destroyed before the sunrise.
1: ఈ పూర్వమే దీనికి పూర్వమే అశ్వత్థామ యొక్క ప్రతిజ్ఞను గుర్తించినటువంటి ఒక కృష్ణుడు పాండవులను సంరక్షించడానికి తగిన ప్రయత్నాలంతా చేసి పెట్టాడు.
0: Krishna, who knew all these vows of Ashwatthama, also had taken steps to protect Pandavas.
1: ఇక్కడ దుర్వాసుడు అసత్యమాడేటువంటి వాడు కాదు.
0: Durvasa was one who was not prepared to tell a lie.
1: Maha kopiste kani asatyam matra adadu.
0: He was given to a lot of fits of anger, but he would not.
1: Aa kopam kudanu konni taapamulanta kudanu teechindi.
0: That particular anger also only to quench the
1: satyamunu kaapadukune nimittamai shabdalu kudanu maarustu vachadu.
0: He was changing the sound only to protect his own truth.
1: Aa mundu ratri krishnudu ee durvasunu daggariki vellaadu.
0: The previous night, Krishna happened to go to Durvasa.
1: దుర్వాసుడు సంతసించి స్వామి యొక్క రాకనుకు కారణం ఏమిటని ప్రశ్నించాడు.
0: దుర్వాసా వాజ్ సుప్రీమ్లీ హ్యాపీ టు రిసీవ్ కృష్ణ అండ్ హీ క్వశ్చన్డ్ హిమ్, స్వామి వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ కమింగ్.
1: ఈనాడు నీ యొక్క సహాయం నాకు కొంత అవసరం అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ దట్ ఐ నీడ్ యువర్ హెల్ప్ టుడే.
1: లోక సంరక్షకుడై జగత్పతి అయినటువంటి భగవంతుడే తన దగ్గరికి వచ్చి నా సహాయాన్ని కోరుతున్నాడని అతను మరింత గర్వించి ఏ సహాయం కావాల్సినా నేను చేస్తాను అన్నాడు.
0: Durvasa was in his own heart of hearts happy that a person like Krishna, who was the protector of all the worlds and the master of all the worlds, has approached him.
1: కానీ చేసే సహాయంలో కూడాను ఒక హద్దు ఉండాలి.
0: But even in the help extended, there is a particular limit.
1: అన్ని విధాలా కొంచెం బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు గనుక దుర్వాసుడు, స్వామి ఏ సహాయమైనా చేస్తాను, అసత్యం మాత్రం నేను చెప్పను అన్నాడు.
0: Durvasa, who is extremely clever and who knows all the things, he just said, Swami, I am prepared to do any help, but I am not prepared to utter a lie.
1: Durvasa, Rishimanas Sanchari, nenu matram asatyamadamani cheptana, ilanti daniki nenu kuda nu palapadanu annadu.
0: Krishna said, well, I am the indweller of all the hearts of
1: humanity. Dharma samsthapanarthaya sambhavami yuge yuge, dharma samsthapan cheyatame naa yokka pratigna.
0: I am born again and again to establish dharma, and how can I ask you to utter a lie?
1: Dharmam deeni pai aadharapadundi, satyam nasti paro dharma, satyamane punadi pai dharmam aneetundi goda nilchi undi.
0: Dharma or righteousness is based on the foundation of truth.
1: Kaana asatyam aadamani nenu kuda nu cheppanu.
0: I would not ask you to tell a lie.
1: Aithe kontha shabdam marchu annadu.
0: But you change the sound a little.
1: సరే, ఆ విధంగా అయితే తమరు ప్లాన్ ఇవ్వండి, ఆ ప్లాన్ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు.
0: ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐ హావ్ నో అబ్జెక్షన్, ఐ విల్ ఇంప్లిమెంట్ యువర్ ప్లాన్, గివ్ మీ ది ప్లాన్స్.
1: ఒక 5 మంది అందులో నివసించేటట్టుగా ఒక గుంత తవ్వమన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ ఆస్క్ టు డిగ్ ఎ పిట్ వేర్ ఇన్ 5 పీపుల్ కెన్ స్టే.
1: దాని లోపల పాండవులను కూర్చోమన్నాడు.
0: కృష్ణ ఆస్క్ పాండవాస్ టు సిట్ ఇన్ దట్.
1: పైన పలకలు వేశాడు.
0: Plans were put on the pit.
1: ఆ పలక పైన దుర్వాసుని యొక్క చీరను వేసుకున్నాడు.
0: Durvasa's chair was put on those plants.
1: ఆ చీర పైన దుర్వాసుడు కూర్చున్నాడు.
0: Durvasa sat in that chair.
1: అశ్వత్థామ వస్తాడు, పాండవులు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతాడు. నీవు సత్యమే చెప్పు, కానీ సౌండ్ మార్చి చెప్పమన్నాడు.
0: అశ్వత్థామ విల్ కమ్ అండ్ విల్ ఆస్క్ యూ వేర్ ఆర్ పాండవాస్. యూ టెల్ ది ట్రూత్ బట్ వైల్ టెలింగ్ చేంజ్ ది సౌండ్ ఎ లిటిల్.
1: అశ్వత్థామ కృష్ణుడు చెప్పినట్టుగా రానే వచ్చాడు. స్వామి, త్రికాల జ్ఞానులు మీరు, పాండవులు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసును, దయచేసి నా గడువు మించిపోతుంటున్నది, పాండవులు ఎక్కడున్నారో దయచేసి చెప్పండి అన్నాడు.
0: యాజ్ వాస్ ప్రిడిక్టెడ్ బై కృష్ణ, అశ్వత్థామ కేమ్ అండ్ జస్ట్ సెడ్ దట్ స్వామి, యు నో ఆల్ ద థింగ్స్ ఇన్ ఆల్ ద 3 టైమ్స్, ప్లీజ్ లెట్ మీ నో స్వామి.
1: చెప్పినట్టుగా సౌండ్ పాండవులు నా కింద ఉన్నారు అన్నాడు కోపంతో.
0: Instructed by Krishna, Durvasa did say that they are there, but by changing the sound he said, is it Pandavas? Well, they are under me.
1: He kopanga ee Durvasudu naa kinda unnaru anetappatiki ee Ashwatthamaku bayam vesindi. ఏ పాండవులను నేను చంపడానికి పోతున్నాను, నన్నే చంపేస్తాడు అని నమస్కారం చేశాడు, వెళ్లిపోయాడు.
0: When Durvasa pretending anger told Ashwatthama that those Pandavas are under him alone, Ashwatthama got frightened that Durvasa is very angry. Instead of killing Pandavas, I may be killed by Durvasa, he thought, and he ran away.
1: Kanuka satyamu cheppinappatikini parulanu rakshinchadam kosamani Paramatma aagrahanu nilabettinukune nimittamai taanu maharshini aneetundi saattaka naamaanni konde nimittamai sound maarchinaadu, kaani asatyamu cheppaledu.
0: Durvasa, true to his own stature and nature as Maharshi, he, in order to follow the command of Lord himself, in order to give protection to people, he uttered
1: kanuka manamu chama chama ani anni samayamulandu anni vishayamulandu kudanu dirini upayoginchukovatam pramadam avutundi.
0: If we say patience and patience, well, we should know under what circumstances how to use
1: sadhanalu yendu pavitramaina karyamulu yendu పరులను మనం దూషించేటువంటి యొక్క మార్గములు యందు మనం ఓపికను సాధించాలి.
0: వీ షుడ్ యూజ్ పేషెన్స్ ఇన్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఆఫ్ సాధనాస్ అండ్ ఇన్ కంట్రోలింగ్ అవర్ ఓన్ వర్డ్స్ అగెన్స్ట్ పీపుల్.
1: ఆధ్యాత్మిక మార్గమునకు ఆత్మతత్వమునకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ఓపుకుని సాధించాలి.
0: వీ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ థింగ్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ప్రాక్టీసెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఇది ఒక పరీక్ష ఘట్టములుగా మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ టైప్ ఆఫ్ టెస్ట్.
1: ఇది సాధకులకు ఓర్పు ప్రధానమైనటువంటి యొక్క సోప.
0: ఫర్ సాధకాస్ పేషెన్స్ అండ్ ఫర్బెరెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ విచ్ which is very important.
1: ఇది ఇలాంటి ఓర్పును మనం సాధించినప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం కూడాను మనకు కొంచెం అర్థమవుతుంది.
0: ఓన్లీ ఆఫ్టర్ అచీవింగ్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ డివినిటీ.
1: ఈ ఓర్పునకు రెండు విధములైనటువంటి యొక్క ఆచారములు కూడాను అత్యవసరం.
0: For practicing forbearance and patience, there are two other things which you will have to be practiced.
1: ఈ ఓర్పునకు ద్వేష అసూయములు కూడాను కొంత చేరకుండా చూసుకోవాలి.
0: If you want to practice forbearance and patience, there should not be anger and hatred.
1: ద్వేష అసూయలు ఇందులో కొంతవరకునైనా మనం ప్రవేశిస్తే ఈ యొక్క ఓర్పు క్షణములు కోల్పోతాం మనం.
0: If you have hatred and jealousy even in the smallest measure, you will not be having patience.
1: ఇది సాధకునికి ఉండవలసినటువంటి సరైనటువంటి సద్గుణాలు.
0: These are things which are essential virtues for every sadhana.
1: ఈ ద్వేష అసూయముల గురించి రేపటి దినం మాట్లాడుకుందాం.
0: About hatred and jealousy, we will speak about this tomorrow.
2: That was the 24th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 5th September 1984, Bhagavan spoke about one of the most important qualities of a spiritual aspirant, which is kshama or forbearance.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: మరణం కూడా వాక్కు చేతనే సంభవిస్తూ ఉంటుండాలి.
1: డెత్ ఆల్సో హ్యాపన్స్ బికాస్ ఆఫ్ ది స్పీచ్.
0: వాక్కే మానవులకు ప్రాణం.
1: దిస్ టాక్ ఇస్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: వాక్కే జీవితమునకు వెన్నెముక.
1: The sense of talking is the backbone in human life.
0: Vaaku mahattaramaina shakti kaligina tuntidi.
1: Speech has mighty power.

0: నాలుక రసగ్ని. మధురమైన పుట్టి రసము కలిగిన జాలము నీవు.
1: ఓ టంగ్ యువర్ ఆల్ స్వీట్నెస్.
0: మధుర ప్రియత్వం చాలా ప్రియమైనటువంటి దానము నీవు.
1: ఓ టంగ్ యు ఆర్ వెరీ డియర్ వన్.
0: సత్యం హితం త్వా. ఈ సత్యములు కూడాను హితము గను మితము గను కలిగేటువంటి దానము.
1: యు స్పీక్ ట్రూత్ ఇన్ ఎ ప్యాలటబుల్ వే.
0: ఓ సత్యమా, నీ యొక్క నాలుక నీవు పరదూషణ ఎందు కాని పర విమర్శలు ఎందు కాని పరలను ఆశాస్పదము గావించుట ఎందు కాని నీవు ప్రవేశించకూడదు.
1: ఓ టంగ్ డు నాట్ యువర్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్లాండర్ క్రిటిసిజం అండ్ మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
0: దివ్యమైన మధురమైన భగవత్ నామాన్ని చక్కగా స్మరించు. భగవత్ నామాన్ని పరులకు తెలిపించు. మంచి మాటలాడు, మధురమైన మాటలాడు, ఉద్రేకముగా మాట్లాడద్దు.
1: యు చాంట్ డివైన్ స్వీట్ నేమ్ ఆఫ్ ద లార్డ్, టాక్ స్వీట్లీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ విత్ యువర్.

0: హితముగ సత్యముగా మితముగా నీవు మాట్లాడు.
1: యు స్పీక్ ఆల్ ద ట్రూత్ ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే ఇన్ ఎ లిమిటెడ్ వే.
0: దురదృష్టవశాత్తు ఈనాడు అతి పవిత్రమైన మధురమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి వాక్కులు కోల్పోవుట చేతనే
1: అన్ఫార్చునేట్లీ యాజ్ ద సీక్రెట్ స్వీట్ నావెల్ డివైన్ టాక్ ఈజ్ ఫాస్ట్ డిసపియరింగ్
0: ఈనాటి సమాజము అస్తవ్యస్తమై అశాంతికి నిలయమై
1: ది ప్రజెంట్ డే సొసైటీ ఈజ్ ఇన్ టోటల్ కన్ఫ్యూజన్ అండ్ రెస్ట్లెస్నెస్.
0: సమాజమును సతమతము చేయుచున్నది.
1: ద హోల్ సొసైటీ ఈజ్ కన్ఫ్యూజ్డ్.
0: పెచ్చు పెరిగే నాగరికత వల్ల హద్దులో మీరి నీతి నియమాలను మంటగలిపి ఈనాడు సమాజము కేవలము ఒక అగ్నిగోళముగా మార్చుతూ ఉన్నది.
1: The present advancement of civilization is beyond all limits. There's no discipline and morality, and the whole society has transformed into fire.
0: ఈనాడు సమాజమును అనేక రూపములుగా అనేక రీతులుగా దీన్ని చిన్న భిన్నము చేసి ఐకమత్యమును కోల్పోయి అనైక్యతను పెంచి సమాజము ఇది అశాంతికి గురి అవుతున్నది.
1: ద సొసైటీ ఇస్ డివైడెడ్ ఇంటూ మైన్యూట్ ఫ్రాగ్మెంట్స్. ద యూనిటీ ఇస్ టోటల్లీ లాస్ట్ అండ్ సో ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: కుల మతముల భేదము చేతను
1: బికాస్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఆఫ్ కాస్ట్ అండ్
0: ప్రాంతీయ దురభిమానముల చేతను
1: బికాస్ ఆఫ్ రీజనల్ అటాచ్మెంట్స్
0: ఇంకా అనేక రకములైనటువంటి యొక్క వాంఛల చేతను
1: various kinds of desires
0: ఘర్షణలు
1: conflicts
0: రక్తవాహములు
1: bloodshed
0: చేత సమాజమును కేవలము శ్మశానంగా మారుస్తున్నది.
1: All these things made the society a graveyard.
0: ఈనాటి మానవత్వము సత్యనిత్యమైనటువంటి తత్వాన్ని విస్మరించి అనిత్యము అసత్యము అస్థిరమైనటువంటి యొక్క భోగభాగ్యములను ఆశించి కేవలము ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడా శాంతి లేకుండా జీవిస్తున్నాడు.
1: ఇన్ ది ప్రెజెంట్ డే హ్యూమన్ సొసైటీ ది ఎటర్నల్ ట్రూత్ ఇస్ ఫర్గాటన్ అండ్ మ్యాన్ కైండ్ ఇస్ ట్రెడింగ్ అలాంగ్ దట్ ఎఫీమరల్ ట్రాన్షియల్ ఫిజికల్ వరల్డ్లీ ప్లెజర్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ టోటలీ రెస్ట్లెస్.
0: మానవుడు భౌతికంగా వైజ్ఞానికంగా ఎంతో ప్రగతిని సాధించాడు.
1: మ్యాన్ హెస్ ప్రోగ్రెస్డ్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఇన్ సైన్స్.
0: కానీ నైతికంగా క్షుద్ర విమర్శలను కేవలము అసూయా సంపత్తితో కూడినటువంటి యొక్క మాటల చేత మానవులను బాధించి ఇది తన యొక్క స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై జీవితమును వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: బట్ ఫ్రమ్ ది మోరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూ హి ఇండల్జెస్ హిమ్సెల్ఫ్ ఇన్ మీన్ క్రిటిసిజం down in jealousy and harms everybody and spends his life in selfishness and self-interest.
0: దేనిని ప్రేమించినా తన స్వార్థ నిమిత్తంగా ప్రేమిస్తున్నాడు.
1: Whatever man loves, it is only for his own self.
0: వస్తు నిమిత్తమై వస్తువును ప్రేమించటం లేదు మానవుడు, తన నిమిత్తమై వస్తువును ప్రేమిస్తున్నాడు.
1: Man doesn't love anything for the object sake, he loves it for his own self.
0: Aalu biddalu tallidandrulu sahitamu tana nimittamai taanu premistunnadu kaani aalu biddala nimittamu tallidandrulu nimittamu manavudu varini preminchatam ledu.
1: Man loves the wife and children, mother and father, only in his own selfishness, not for their sake.
0: Sarvatra swarthamu swaprayojaname taandavam aadutunnadu.
1: Everywhere the selfishness and self interest is dancing.
0: Edi talachina edi cheppina edi choochina edi vinna అన్నింటికి నీ వెనుకల స్వార్థము కదులుతూనే ఉంటున్నది.
1: వాట్ ఎవర్ ఇస్ సెడ్, వాట్ ఎవర్ ఇస్ డన్, వాట్ ఎవర్ ఇస్ హర్డ్, ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈనాటి మానవుడు స్వార్థములకు సేవకుడై స్వార్థము చేతిలో కీలుబొమ్మ వలె జీవిస్తున్నాడు.
1: Man has become a slave to selfishness and he has become a puppet in the hands of selfishness.
0: Swarthame lekundina sapramayachaname lekundina okka aduvena munduku veyyadu.
1: He doesn't step ahead even a single step if he has no selfishness.
0: Inaadu sankethika vigyana shastramu viriviga perigine.
1: Today you find the advancement in the field of technology.
0: ఇది ఒక వైపున పెరుగుతున్నటువంటి ఒక వైజ్ఞాన శాస్త్రం.
1: దిస్ ఇస్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్.
0: ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్స్ అనేటువంటి దానివల్ల మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తులను సాధిస్తూ ఉంటున్నాడు.
1: మ్యాన్ హెస్ అడ్వాన్స్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్.
0: అణుశక్తి చేత అనేక యంత్రములను సృష్టించి మహా విచిత్రమైనటువంటి యొక్క రూపము ధరిస్తుంటాడు.
1: Out of atomic power, he has invented so many machinery and instruments.
0: అంతరిక్షయానములో విజయాన్ని సాధిస్తున్నాడు.
1: He is victorious in space travel.
0: మరొక వైపున రాజకీయ ఆర్థిక కల్లోలము.
1: On the other hand, there is political and economic agitation.
0: కుల, మత, ప్రాంతీయ దురభిమానములు.
1: దేర్ ఇస్ మిస్ డైరెక్టెడ్ అటాచ్మెంట్ టువర్డ్స్ ది రీజియన్ అండ్ రిలీజియన్.
0: విద్యార్థుల అల్లకల్లోలములు,
1: స్టూడెంట్ అజిటేషన్స్.
0: ఈ విధముగా పరస్పర విరుద్ధమైన ఈ రెండింటి అభివృద్ధులకు మూల కారణమేమని విచారించవచ్చు.
1: హీ ఈస్ నాట్ బాదర్డ్ టు థింక్ ద రీజన్ బిహైండ్ దిస్ mutual conflicting, contradicting aspects going on in life.
0: Inaati manavudi yendu naitika viluva chana chanamulakkodu digachari pothunnadi.
1: The modern man is losing the moral value moment to moment.
0: Naitika dharmika aadhyatmikamulandu manavudi yokka bhavamu ati ghoranga maaripothunnadi.
1: In the field of ethics, righteousness, spirituality, his feelings are wrong along the wrong side.
0: Sakala shastra puranamulo charinadu panditulu,
1: a scholar who have gone through all sacred texts,
0: satya dharmamulo pracharamu gavinchetuvanti yokka mahaneeyulu kudalu,
1: noble souls who propagate the principles of truth and right,
0: ee sankuchi hrudayam chetane aneka vidhamainatuvanti vadopavadamulo cheta kalahamulaku kaalu uvutunnaru.
1: Because of narrow mindedness and narrow feelings, they enter, indulge in argumentation and lead into conflicts.
0: Itti ganulainatuvanti vaaru kudanu vidyavantulainatuvanti vaaru kudanu vivekavantulainatuvanti vaaru kudanu medhavulainatuvanti vaari gendu kudanu ee samuchita bhavamulu aavirbhavinchi nee matamu naa matamu, nee siddhantam naa siddhantamu, nee guruvu naa guruvu aneekanti bhedamulu cheta jagattunandu unnatuvanti ekatvanni bhinnatvanga roopandimpajestunnaru.
1: The mighty people, educated people, men of excellence, intellectuals, they argue and fight among themselves in the name of religion and theory. In this world they say, this is my religion, this is my theory, this is my principle. Thus they divide the world.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి గణులు వేదావులు అభివృద్ధి అవుతున్నారే కాని అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించేటువంటి పవిత్రులు ఈనాడు జగత్తులో కాలరాకపోతున్నారు.
1: దెర్ ఆర్ మెనీ మెనీ ఇంటలెక్చువల్స్ హూ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ సేక్రెడ్ పీపుల్ హూ కెన్ అండర్స్టాండ్ యూనిటీ ఇన్ ద
0: పూర్వం కంటే ఈనాటి మానవుని యందు దుర్బుద్ధులు, దురాలోచనలు, దుర్గుణములు, దుర్ప్రవర్తనలు కూడా అధికమైపోతూ వచ్చున్నాయి.
1: అండ్ టుడే ది వికెట్ ఫీలింగ్స్, వికెట్ థాట్స్, వికెట్ యాక్షన్స్ ఆర్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: దీనికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్?
0: దీనిని చక్కగా లోతులోకి విచారించిన మానవుని యందు పశుత్వం ఇంకా శేషించి ఉండటమే దీనికి మూల కారణమని అర్థమవుతున్నది.
1: వెన్ వీ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ, వీ విల్ అండర్స్టాండ్ the remnants of animal behavior in man is responsible.
0: Kalam chala pramanamainatundi pradhanamainatundi.
1: The time is the standard and very important.
0: Pavitramainatundi ee kalamunu ara nimishamainatundi vyartham cheyakunda jeevithanni saginchetundi vaade nijamainatundi manavudu.
1: Is only true man who will not waste a moment of time which is sacred.
0: ఈ విలువైనటువంటి కాలము ఎవరికి రోతురోగులకి విచారించినా మానవుని యందు పశుత్వం ఇంకా శేషించి ఉండటమే దీనికి మూల కారణమని అర్థమవుతున్నది.
1: When we investigate clearly,

0: టైమ్ విచ్ ఇస్ సీక్రెట్.
1: ఈ విలువైనటువంటి కాలము ఎవరికి స్నేహితుడు కాదు.
0: దిస్ వాల్యుబుల్ టైమ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ నన్.
1: దీని యొక్క కాలచక్రము ఎవరి వల్ల కూడా మార్చుటకు వీలు కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు చేంజ్.
1: కాలమును అందరూ అనుసరించవలసిందే కాని కాలము ఎవరిని అనుసరించదు.
0: ఎవ్రీవన్ విల్ హ్యావ్ టు ఫాలో టైమ్. Time will never follow anybody.
1: Kala kala prapannanam kala kinna karishyati. Kalamunu karudu mingutunnadu.
0: It's only the master who swallows this time.
1: Kalamu kayanni mirugutundali.
0: It is the time that consumes the body.
1: Tanuka kayamunaku adhipati kalamu kalamunaku adhipati karudu.
0: Therefore the master of this body is time. And the master of the time is
1: kaaludey daiva swaroopudu.
0: The time is very form of divinity.
1: Ilaati manavudu atti kaala swaroopunni vismarinchi kevalam bhautika laukikam anukunti sukha santoshana nimittamai kaalamunu vyartham gaavinchukuntunnadu.
0: Man has forgotten the time which is very much divine and is wasting its time in worldly pleasures.
1: Paramarthikame ప్రాతిభాషికములందు వ్యావహారికములందు ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
0: హి ఫైండ్స్ హింసెల్ఫ్ ద రిఫ్లెక్షన్స్ ఇన్ దిస్ పారమార్థిక వ్యావహారిక.
1: సముద్రము లేక అలలు లేవు.
0: వితౌట్ ఓషన్ యు డోంట్ ఫైండ్ వేవ్స్.
1: అలలు లేక నురుగు లేదు.
0: వెన్ దర్ నో వేవ్స్ నో ఫోమ్ ఎయిదర్.
1: ఈ నురుగు అలలను ఆశ్రయించి ఉంటుండాలి.
0: ద ఫోమ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద వేవ్.
1: అలలే లేకుండా నురుగు లేదు.
0: When there are no waves, no foam.
1: Samudram lekunda alalu levu.
0: Without ocean, no waves at all.
1: Samudramu alalu nurugu ani moodu vidhamulaga manam binna binnanga manam vivajistunname kaani moodinti endu unnadi neeru okkate.
0: We classify as three different states: the ocean, waves and foam.
1: Neeru yokka gunamu kudamu ee moodinti endu okkate.
0: The quality of water is present in all the three.
1: Challadanamu telladanamu madhuryamu. ఇవి నీటి యొక్క గుణములు.
0: ద క్వాలిటీస్ ఆఫ్ వాటర్ ఆర్ కోల్డ్ అండ్ ఆల్సో స్వీట్.
1: ఇవి అన్ని గుణము పారమార్థిక నుండి ఆవిర్భవించినటువంటివి.
0: ద ఆల్ కమ్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ పారమార్థిక.
1: అనుగ్రహం అనేటువంటి సత్యస అనగా సత్చిత్ ఆనందం అనే సాగరం నుంచి ఆరంభమైనటువంటివి ఈ జీవులు.
0: అవుట్ ఆఫ్ దిస్ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద బీయింగ్స్ ద వేవ్స్ ఒరిజినేట్.
1: ఈ జీవుల యొక్క ప్రాణమే దివ్యత్వం.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద లైఫ్ ఆఫ్ దీస్ బీయింగ్స్ దాట్ ఈస్ ద డివినిటీ.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం గుర్తించినప్పుడే నిజమైనటువంటి ఆనందమును మనము అనుభవించగలం.
0: వెన్ యూ అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద ట్రూ బ్లిస్.
1: దీనిని జాగ్రత్త స్వప్న సుషుప్తి అని పిలుస్తూ వచ్చారు.
0: దే ఆర్ కాల్డ్ వేకింగ్ స్టేట్, డ్రీమింగ్ స్టేట్ and the deep sleep.
1: జాగ్రత్త అందు అనుభవించేటువంటిది ఒకే వ్యక్తి.
0: ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ద వేకింగ్ స్టేజ్ ఇస్ సేమ్ వన్.
1: దృశ్యంలో అనుభవించేది కూడాను అదే వ్యక్తి.
0: ద డ్రీమర్ ఇస్ ద వెరీ సేమ్ ఇండివిజువల్.
1: సుషుప్తి అందు ఆనందించేది అదే వ్యక్తి.
0: ద వన్ దట్ డిలైట్స్ ఇన్ ద డీప్ స్లీప్.
1: కానీ జాగ్రత్త సుషుప్తి లేనిటువంటి కాలము స్థానము అనుభూతులు వేరు వేరు అయినప్పటికీ వ్యక్తిత్వం ఒక్కటే.
0: ద పొజిషన్ అండ్ ద టైమ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ డిఫర్ in waking state, dreaming state and deep sleep, but the individual is very same.
1: Kani paramatmanu visarinchi kevalam laukikamainatundi yokka jeevitamune aashinchi
0: forgetting the spiritual aspect and taking this world as very true.
1: Ee vyavaharame sariyainatundi yokka jeevitamani visvasinchi kevalam satta drushtamunu chuchi bhraminchinattuga untunnadi.
0: Take all that is apparent here as the main and the end.
1: ఈ స్వప్న దృశ్యములు ఏనాటికి నీ సత్యము కాదు.
0: All the scenario of a dream is not true.
1: కలలో చూచిన మేడలు మిద్దలు కన్నులు విప్పిన లేవు కదా.
0: All the mansions and the buildings that you see in a dream, you don't see them in the waking state.
1: అదే విధముగానే
0: similarly
1: ఈ వ్యావహారికమైనటువంటి జీవితములందు అనుభవించేటువంటి సుఖదుఃఖములన్నీ కూడాను స్వప్న దృశ్యములే.
0: Likewise, all the pleasure and the pain and the happiness and the misery in this world,
1: I feel it from the dream. Paramarthika nunchi aavirbhavinchinatvantivi.
0: They also originate out of paramarthika, spiritual.
1: Kanuka vyavaharikamu paramarthikamu vere bhavinchakoodadu.
0: Therefore we should not take world

0: స్పిరిచువల్
1: రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడే మానవత్వం అర్థమవుతుంది.
0: When you understand the underlying unity between the two, we can understand the purpose,
1: nature of man.
0: It is only the mind that puts man to pleasure and
1: pain. Manase moola karanam.
0: Mind is mainly responsible.
1: Manayeva manushyanam karanam bandhamochayuhu.
0: It's the mind that binds man and gives liberation.
1: Ee bandhamochamunaku manasu karanamainappudu mana yokka vimukti kudunu manase karanam.
0: Mind is responsible for the freedom and the bondage. It is also responsible even for liberation.
1: ee naati prapanchamunandu ee ashanti niyamam chesi nitya satyamainatundi prashanta tattvanni prajalu andukovalante deeniki ee vidhamainatundi nava samajamu yuva samajamu sthapimpanakkaraledu.
0: To be free from all this restlessness, to establish this eternal truth, a new order, a new society is not required.
1: దీనికి కొత్త మతము అక్కర్లేదు.
0: New religion is not needed.
1: కొత్త విధానము అక్కర్లేదు.
0: New procedure not necessary.
1: కానీ ఒక్కటి మాత్రం సత్యము ఆ కావాలి.
0: But the truth is new. One truth is necessary.
1: పవిత్రమైనటువంటి మనోగుణములు కలిగినటువంటి యొక్క స్త్రీ పురుషులు అవసరం.
0: Men and women with sacred minds are very essential.
1: పవిత్ర మనోహృదయులైనటువంటి స్త్రీ పురుషులు ఉండినప్పుడే ఆ రాజ్యము దివ్యమైనటువంటి రాజ్యంగా దివ్యమైనటువంటి పరిపాలనగా జరుగుతుంది.
0: When there are men and women with sacred hearts, the entire kingdom will be divine and will prosper.
1: అయితే ఆ రాజ్యమును చిత్తశుద్ధి శీల సంపత్తి రెండు ఉండినప్పుడే ఈ సద్గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు నిలవగలరు.
0: In that country, these noble souls, men and women, can thrive where there is purity and character.
1: ఈ చిత్త శుద్ధి సౌశీల్యము అభివృద్ధి కావాలన్న తేజవంతము కావాలన్న వికసించాలన్న దీనికి ఆధారము నీతి.
0: If this purity of the mind and character are to shine or to be brilliant, the morality is needed.
1: ఆధ్యాత్మికమే లేకుండినా నీతి దీపించదు.
0: When there is no spirituality, the morality cannot sustain.
1: కనుక ఆధ్యాత్మికమైనటువంటి పునాది నుండి నీతి అనే గోడలు కడుతూ రావాలి.
0: Therefore, on the foundation of spirituality, the mansion of morality is
1: built. నీతి అనే గోడలపైన చిత్తశుద్ధి శీల సంపత్తి అనే రూపును మనం వేసుకోవాలి.
0: On this wall of morality, we should lay down the roof of purity.
1: అదే లైఫ్ యొక్క భద్రత.
0: That is the procedure of life.
1: గోడలు కట్టినంత మాత్రం చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ బై రేజింగ్ వాల్.
1: పునాదులు త్రవ్వినంత మాత్రం చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు బిగ్ ఫౌండేషన్.
1: రూఫ్ వేసినప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది.
0: వెన్ యూ పుట్ ద రూఫ్ ద లైఫ్ ఇస్ కంప్లీట్.
1: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ ఫౌండేషన్.
0: అండ్ సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏ వాల్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద వాల్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ఏ రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
0: Self realization is life.
1: కనుక ఇట్టి జీవితాన్ని మనం అనుభవించవలనన్న
0: to experience such a life
1: మొట్టమొదట పునాది భద్రంగా ఉంటుండాలి. ఆధ్యాత్మికం సుదీగా ఉండాలి.
0: We should lay down the foundation strong, the spirituality.
1: మన భారతదేశం యొక్క గౌరవ కీర్తులన్నీ కూడా ఆధ్యాత్మికం చేతనే పెరుగుతూ వచ్చింది.
0: The reputation, the glory of Bharat, they are based on the spirituality.
1: అనాది కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆధ్యాత్మిక సంపత్తిపైనే ఆధారపడి ఉంటుంది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద రెప్యుటేషన్ ద గ్లోరీ ఆఫ్ భారత్ రెస్టెడ్ ఆన్ స్పిరిచువాలిటీ.
1: అనేక మంది మహనీయులు, అనేక మంది ఉత్తమ స్త్రీలు, పతివ్రతామ తల్లులు, పవిత్ర హృదయులు, దివ్యభావం కలిగినటువంటి యొక్క పుత్రులు జన్మించటం చేతని భారతదేశమునకు ఈ విధమైనటువంటి సార్థక నామమును అందుకోగలుగుతూ వచ్చింది.
0: ద భారత్ ఎర్న్డ్ సచ్ ఎ గ్రేట్ నేమ్ బికాస్ ఆఫ్ నోబుల్ సోల్స్, విమెన్ ఆఫ్ చెస్టిటీ అండ్ క్యారెక్టర్, ద గ్రేట్ సన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: వారు ఈనాడు లేకపోయినప్పటికీ వారి ఆదర్శాలు మాత్రం ఈనాడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి.
0: వీ మే నాట్ ఫైండ్ దెమ్ టుడే, దే ఆర్ నాట్ అలైవ్. But their ideals are shining forth eternally.
1: Nirata satya praudhi ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరబాసి చనగలేదా.
0: హరిశ్చంద్ర, హూ రూల్ దిస్ ఎంటైర్ కింగ్డమ్, హోల్డింగ్ ఆన్ టు ద ట్రూత్ కంప్లీట్లీ విత్ ఆల్ పాసింగ్ ఆల్ ప్రాబ్లమ్స్, హ్యాస్ హీ నాట్ లెఫ్ట్ దిస్ వరల్డ్?
1: ఎల్ల లోకములేలు యోసపు శ్రీ నలరాజు తన వెంట భూమిని గొనుచుచనన.
0: కింగ్ నల, హూ రూల్ ద హోల్ వరల్డ్, కుడ్ హీ క్యారీ విత్ హిమ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్
1: కృతయుగమునకు కృతయుగమునకు మీరు చేకూర్చు అలరాజు తన వెంట ఏమి గునియే.
0: ద కింగ్ ఆఫ్ కృతయుగ, what is it that he has taken along with him?
1: Yavvaru kudanu emi teeskune poledu,
0: no one has taken
1: aadarshala matram manushulaku andinchi poyaru,
0: but they have passed on ideals to humanity.
1: Inka streelayundu,
0: then among women
1: tama yokka jeevithamunu samajamunaku ankitam gaavinchi aadarshavantamainatundi stree naariyamanulu ga kudanu poshistu vacharu.
0: The women also sacrificed and dedicated their lives for society and have set an ideal.
1: Satyavati anaga lokamunandu satyamune pradhanamuga bhavinchi patiye satyamani vishwasinchi pati pranamunu kodunu tirigi samrakshinchukunnatundi savitri yokka tarkamu tattamu streelakanta andistu poyindi.
0: Satyavati, who just stood for all satya, the truth, could also save the life of her husband, brought him back alive.
1: Enni kashtamulu sambhavinchinappatikini, enni vidhamainaatundi anaanukoolamulu sambhavinchinappatikini, pati yokka tattvanni hrudayamunandu nimpukoni, pati nelalu lankalo kaalamu kadipi, nariyamanulakanta kodunu aadarshavantamainaatundi streega nirupistu vachindi Sita.
0: In spite of all problems, anxieties, inconveniences, she could bear all the suffering.
1: Iyalu ee pavitramaina hrudayanni ye maatram kodunu evaru yochinchatam ledu.
0: Today is no one is bothered of the sacred heart.
1: Sheela sampattini evaru kodunu chintinchatam ledu.
0: No one is mindful of character.
1: Kevalam bhautikamainatundi yokka dhanam athyavasaram.
0: Only this worldly money is needed.
1: నిజముగా భౌతికమైనటువంటి యొక్క ధనమే సత్యమైనప్పుడు మానవుడు ఎందుకు సుఖించకూడదు, శాంతిని పొందకూడదు?
0: ఈ వరల్డ్లీ మనీ ఇస్ నెసెసరీ. హౌ ఇస్ ఇట్ దట్ మ్యాన్ ఇస్ నాట్ పీస్ఫుల్? వై ఇస్ హి నాట్ హ్యాపీ?
1: ధన కనుక వస్తు వాహనాదులు మానవులకు శాంతిని అందించటం లేదు.
0: ద కంఫర్ట్స్ అండ్ ద ప్లెజర్స్ విల్ నాట్ కన్ఫర్ పీస్.
1: కేవలము మానసిక శాంతి తన యొక్క దివ్యమైనటువంటి భావమును ప్రకటించినప్పుడే శాంతి మనకు చేకూరుతుంది.
0: When one expresses the divine feelings, one will have peace in mind.
1: Inati manavudu prati jeevini kudanu premistunnanu premistunnanu ani palukulu uchcharistuntadu.
0: Man today says that he loves.
1: Nijamuga ee prema ante emito kudanu vaaru artham chesukovatam ledu.
0: They don't understand the meaning of love.
1: Evarini prashninchinappatikini maa pillalu kudanu rastuntaru, I love you.
0: You ask anyone, our students also write, I love you.
1: Emti ee love?
0: What is this love?
1: Tellavari modalu ratri varundanantha varakunu prakinti vaadu swasvaroopamtho kanipistu undinappudiki vaanini preminchakunda kanipinchinatvanti paramaatmani premistunnamante idi emaina nammadaginatvanti vishayamena?
0: Right from the time we get up from the bed and then go back to bed, if we don't love our neighbor,
1: vyaktulani manam preminchatam ledu.
0: We don't love our very own parents,
1: vyaktulanu preminchinappude shaktini preminchina vaadu avtavu.
0: When you love individuals, you can also love the mighty power.
1: Prati vyakti endukunu antarbhutamai undinatvanti oka daivathamu okkade.
0: The very divinity is all individuals is one.
1: Ekovasi sarvabhutantaratma,
0: is only one present in all beings.
1: Kanuka andari endu unnadu bhagavantudu.
0: God is present in all.
1: నీవెవ్వరిని ద్వేషించవద్దు.
0: డోంట్ హేట్ ఎనీవన్.
1: అద్వేష్ట సర్వభూతానాం.
0: డోంట్ హేట్ ఎనీబడి.
1: కనుకనే ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధట.
0: సో ఉపనిషత్ డిక్లేర్డ్, అరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ గోల్ ఇస్ రీచ్డ్.
1: జాగ్రత్తగా ఉంటుండు,
0: బీ కేర్ఫుల్.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి నమస్కరించినా కేశవునికే పోయి చేరుతుంది.
0: Whomsoever you salute, pay obeisance, will go to God.
1: Adhe vidhamgane sarvajeeva tiraskaram keshavam pratigacchati. Evarini meeru vimarsinchina dushinchina adi kuda bhagavantunike cheripothundi.
0: Likewise, whomsoever you accuse, criticize, will reach God.
1: Bhagavantunti evaru?
0: Who is God?
1: Edo oka devalayamunandu, edo oka kshetramunandu maatrame unnadani kaadu. Deho devalaya prakto జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు.
0: గాడ్ ఈజ్ నాట్ సపరేట్లీ ప్రెసెంట్ ఇన్ ఎ టెంపుల్ ఆర్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్. బాడీ ఈజ్ ద టెంపుల్, ద ఇండ్వెలర్ ఇస్ గాడ్.
1: దేవుడనగా వేరు దేశమందు లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
1: దేవుడనగా తనదు దేహమందే.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ హిస్ బాడీ.
1: ఇటువంటి దేహమును మనము అలక్ష్యం చేస్తున్నాము.
0: We are neglecting such a body.
1: Deha manedi illu dinadinamunu urchi ariki poosi metti ninuku varachi.
0: You have to clean and decorate the body.
1: Devudanaga veru desamandu ledu, devudanaga tanadu degamande.
0: God is not present in a foreign land, he is present one's own body.
1: Itti satyanni gurtinchetuvanti oka tattvanni manavudu ee naadu vicharinchali.
0: Man has to investigate the nature of such a truth.
1: Itti satyabhavamunu నిత్యభావమును మానవుడు విస్మరించటం చేతనే ఈనాడు తన యొక్క జీవితము చాలా అశాంతి పాలవుతున్నది.
0: As this eternal fundamental truth is forgotten, the life today is
1: ఉదయములో ఈ ప్రకాశం ఉండినప్పుడే మానవుడు ప్రవర్తించేటువంటి సమస్త కర్మలు కూడాను సక్రమమైనట్టుగా ఉంటుంటాయి.
0: When this truth shines brilliantly within, all our actions are bound.
1: ఈనాడు మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను అధర్మములో పడుతుంటాది.
0: ఎవ్రీ స్టెప్ ఆఫ్ మ్యాన్ టేక్స్ హిమ్ టు అన్‌రైచియస్నెస్.
1: పలికే ప్రతి పలుకు కూడాను సత్యమును విస్మరిస్తుండాలి.
0: వాట్ ఆల్ హీ సేస్ హీ ఫర్గెట్స్ ట్రూత్.
1: చూచే ప్రతి చూపునందు కూడాను ప్రేమ అయోమయమైపోయింది.
0: ఎవ్రీ లుక్ డజంట్ క్యారీ విత్ ఇట్ ద లవ్.
1: ఆలోచించే ఆలోచనలు దురదృష్టి నశించిపోయినది.
0: ఇన్ ఆల్ థింకింగ్ There is absence of vision.
1: కోరి ప్రతి కోరికు కూడాను స్వార్థము స్వప్రయోజనమైపోయినది.
0: All desires are full of selfishness and
1: మానవుని లేని చైతన్యము చల్లబడిపోయినది.
0: The awareness in man has calmed down.
1: ఇంద్రియములు స్వేచ్ఛా విహారము సలుపుచున్నవి.
0: Senses are dancing freely.
1: నిజముగా చెప్పవలనన్న మానవత్వమే నిర్మూలమైపోయినది.
0: To say the truth, the mankind human quality is ruined.
1: ఇంద్రియములను నిగ్రహం చేసుకునేటువంటి యొక్క విధానాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: One has to know the procedure to have sense control.
1: దానిని గుర్తించే వర్తించడానికి ప్రయత్నించాలి.
0: One has to recognize and conduct one's own self.
1: ప్రతి చిన్న దానికి కూడాను ఉద్రేకములు.
0: In every simple thing, agitation,
1: ద్వేషములు,
0: hatred,
1: అసూయలు,
0: jealousy,
1: అహంకారములు,
0: ego.
1: అబ్బా, చెప్పడానికి వీలు లేనటువంటి దుర్గుణములతో నిండిపోతున్నాడు ఈనాడు మానవుడు.
0: Man is full of these wicked qualities beyond all known measure.
1: మానవత్వం ఎట్టవుతుంది?
0: How can you call it a human life?
1: మానవుడు కరుణామయుడిగా ఉండాలి.
0: Man should be one of compassion.
1: ఆ కరుణే తన యొక్క హృదయంగా ఉండాలి.
0: The compassion should be
1: his heart. యొక్క ప్రతిబింబమే ప్రపంచంగా కనిపించాలి.
0: The whole world should be the reflection of his heart.
1: ఈ విశ్వ వ్యాసమైనటువంటి యొక్క తత్వము ఒక హృదయమునందే ఉంటున్నది.
0: This entire principle of the universe is in one.
1: దీని యొక్క అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to understand the meaning clearly.
1: హృత్ ప్లస్ దయా హృదయ.
0: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
1: దయ కలిగినటువంటిదే హృదయము.
0: దాట్ ఈస్ ద హార్ట్ విత్ కంపాషన్.
1: కరుణ,
0: దాట్ ఈస్ కంపాషన్.
1: ఆ కరుణ లేనిటువంటి హృదయము కఠినమైన హృదయమే.
0: Without compassion, the heart is a stone.
1: ఈ కఠినమైన హృదయం లోపల కఠినమైనటువంటి భావాలే ఆవిర్భవిస్తాయి.
0: ఇన్ ద స్టోనీ హార్ట్స్ ఓన్లీ స్టోనీ హార్ట్ ఫీలింగ్స్ ఒరిజినేట్.
1: పులి లోపల మేక గుణములు పుడతాయా?
0: In a tiger, you expect the qualities of a goat.
1: క్రూర మృగములందు క్రూర గుణములే పుట్టుంటాయి.
0: You find only wicked qualities.
1: అది క్రూరతత్వాన్ని అనుభవిస్తుంది.
0: They only spend the wicked.
1: తన ప్రవర్తన అంతా కూడా క్రూరంగానే ఉంటుంటాయి.
0: The entire behavior is wicked.
1: ఆకలికి ఉన్నది అని పులికి మనం పూరి చపాతి ఇస్తే అది భుజిస్తుందా?
0: A tiger which is hungry, if you feed it with puri and chapati, will it eat?
1: మాంసమే దానికి రుచి.
0: It delights, it tastes only meat.
1: కనుకనే భౌతికమైనటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి యొక్క ఈ జీవితానికి ఈ అనిత్యమైనటువంటి సుఖములే నిజ సుఖములుగా భావిస్తున్నారు.
0: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ద టెంపరీ హ్యాపీనెస్ ఇస్ టేకెన్ మిస్
1: సుఖములు సుఖములు కాదు.
0: దట్స్ నో ట్రూ.
1: అందుకోసమే త్యాగరాజు చెప్పారు, నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అని క్వశ్చన్ వేసుకున్నాడు.
0: త్యాగరాజు హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు హింసెల్ఫ్, ఓ మైండ్ లెట్ మీ నో విచ్ గివ్స్.
1: అలాంటి త్యాగరాజుకు కూడాను కొన్ని పరిస్థితులు ఎందు, కొన్ని బాధలు ఎందు, కొన్ని సంకటములు ఎందు కొంత మనస్సు చెలించింది.
0: బట్ ఈవెన్ త్యాగరాజు మైండ్ వేవర్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్.
1: భరించుకోలేని బాధలు సంభవించాయి.
0: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్.
1: ప్రాణ సమానంగా ఆరాధించుతున్నటువంటి సీతారాముల విగ్రహము కనిపించకుండా పోయింది.
0: హీ కుడ్ నాట్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ సీతారామ.
1: నేనెందు వెతకుదురా అని అనేక పర్యాయములు అనేక చోట్ల కొంత వెతికాడు.
0: హీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ దోస్ ఐడల్స్. వేర్ షల్ ఐ సర్చ్ ఫర్ యూ.
1: విసుగెత్తింది మనస్సు.
0: ద మైండ్ వాజ్ డిస్గస్టెడ్.
1: ఇంకా క్రోధం ఆవిర్భవించింది.
0: దెన్ హీ వాజ్ యాంగ్రీ.
1: వచ్చి, రామా నీవు గొప్ప శక్తివంతుడని నేను భ్రమించాను.
0: రామా ఐ వాజ్ డెల్యూటెడ్ బై ద ఫీలింగ్ దట్ యు ఆర్ మైటీ పవర్ఫుల్.
1: కానీ నీలో శక్తి లేదు.
0: బట్ యు హ్యావ్ నో పవర్.
1: లేక నాలో శక్తి లేదా?
0: ఆర్ యామ్ ఐ పవర్లెస్?
1: నా శక్తి నాకు తెలుసు.
0: ఐ నో మై పవర్.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు రామచింతనే చేస్తున్నాను.
0: At all times, at every place, I think of Rama.
1: Satatam Ramachintanaha.
0: I always chant Rama's name.
1: Karaku nanu shakti ledanti nenu oppukonu.
0: I don't accept that I have no power.
1: Neelone shakti ledu.
0: You have no power.
1: Neelo shakti lekapotam chethane naa badhanu neevu nivaranam cheyalekapothunnavu.
0: Because you are powerless, you are not able to relieve me from this suffering.
1: Aa aveshanalo, aa asantriptilo, aa nirashalo, aa nispruhalo aneka vidhamulaga ramunnu విమర్శించాడు.
0: ఇన్ ద స్టేట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్ అండ్ డిసాటిస్ఫాక్షన్ హీ క్రిటిసైజ్ లార్డ్ రామ.
1: కాని తరువాత తన దోషమును తాను గుర్తించాడు.
0: లేటర్ హీ రికగ్నైజ్ హిజ్ మిస్టేక్.
1: రామ, నీలో నీ శక్తి లేకపోతే ఈ విధమైనటువంటి వ్యక్తులంతా నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
0: రామ, ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ, విల్ సచ్ పీపుల్ సర్వ్ యూ?
1: కపివరది దాటునా.
0: విల్ దట్ మంకీ ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
1: కలికి రోట గట్టునా.
0: విల్ ఇట్ బి పాసిబుల్ టు టైట్ అప్ ద మోర్టర్?
1: లక్ష్మీదేవి వలచునా.
0: విల్ ద కాన్సర్ట్ లక్ష్మి సర్వ్ యూ?
1: లక్ష్మణుండు కొలచునా.
0: విల్ లక్ష్మణ వర్షిప్ యూ?

0: Will that highly intelligent, noble Bharata will serve you, will worship you, you have got mighty power.
1: మీ అందరి కొడును ఈ విధంగా రావాలనుకుంటే నీకు శక్తి లేకపోతే వీరందరూ నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
0: These people followed you, worshipped you, served you because you have got power.
1: ఈ ఒక్క విషయంలో మీరు అర్థం చేసుకోవచ్చును.
0: In this respect you can understand
1: here. సాయిలో శక్తి లేకపోతే ఏ అమెరికా, ఏ లండన్ 108 దేశాల నుంచి కూడా వచ్చి పడిపోతున్నారు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ సాయి, హౌ డు యూ ఎక్స్పెక్ట్ పీపుల్ ఫ్రమ్ 108 కంట్రీస్? ఆర్ దే ఇన్వైటెడ్ హియర్?
1: వారు అమాయకులా?
0: ఆర్ దే ఇన్నోసెంట్?
1: లేక మూర్ఖులా?
0: ఆర్ దే ఫూలిష్?
1: కాదు కాదు, గొప్ప గొప్ప మేధావులు.
0: ఆర్ యూ హై ఇంటెలెక్చువల్?
1: మేధాశక్తి ఉండినంత మాత్రం చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ వన్ ఇస్
1: దివ్య భావం కూడా అందులో ఆవిర్భవించాలి.
0: డివైన్ ఫీలింగ్ ఇస్ నెసెసరీ.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము ఈ గణకనక వస్తువాహనాలతో తూచడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ డివినిటీ ఇన్ మ్యాన్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వీనియన్స్.
1: ప్రేమను ప్రేమతోనే తూచాలి.
0: ఇట్ హాస్ టు బి మెజర్డ్ అప్రోప్రియట్లీ.
1: అట్టి ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు గ్రహించాలి.
0: దట్ లవ్ ఈస్ టు బి నోన్ బై ద మోడర్న్ మ్యాన్.
1: ప్రేమనే ఉండినా ద్వేషమే ఉండదు.
0: Where there is love, there is no hatred.
1: Vesheme lekundina samajamlo ashantiki avakashame undadu.
0: When there is no hatred, there is no scope for restlessness.
1: Samajam shanti badalto tulutuvagavalanna.
0: In order to have peace and security in society,
1: prema tattvanni pinchukovali.
0: One has to develop the nature of love.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వన్ హాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
1: అట్టి పూర్ణత్వమైనటువంటి మనస్తత్వాన్ని మనం పొందాలి.
0: వన్స్ హూ హ్యావ్ దట్ ఫుల్నెస్ బ్రాడ్ మైండ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఇది వేదవాక్యం.
0: ద వేద సేస్ మూన్ ఈస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ మైండ్.
1: మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మూన్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్.
1: అటువంటి చంద్రుడు పరిపూర్ణుడైనప్పుడే ఇది చంద్ర అనగా పూర్తి పూర్ణ చంద్రము అని చెప్పవచ్చు.
0: When the moon is full, we can say it is total.
1: దీన్ని ఫుల్ మూన్ అన్నారు.
0: This is called full moon.
1: పూర్ణిమ.
0: పూర్ణిమ.
1: ఈ పూర్ణిమ అనేటువంటిది ఎట్లా వచ్చింది దీనికి పేరు?
0: What is it due to the name? పూర్ణిమ, full moon.
1: ఎక్కడ ప్రారంభమవునో అక్కడికి పోయి ఇది చేరినప్పుడే పూర్ణమవుతుంది.
0: The place of origin, if it goes back to the place of origin.
1: ఇక్కడ ప్రారంభమై తిరిగి చుట్టి చుట్టి చుట్టి చుట్టి వచ్చి అక్కడనే చేరిపోవాలి. అదే పూర్ణము.
0: It starts at one point, circumambulates and starts and stops at the point of origin.
1: కనుక ఈ పూర్ణం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే పూర్తి ఒక విధమైనటువంటి గుండ్రంగా ఉంటుండాలి.
0: This fullness totality should be a circle.
1: ఈ పూర్ణమును కొంతవరకు అర్థంగా చెడిపినప్పుడు ఇది సెమీ సర్కిల్ గా ఉంటుంటుంది.
0: ఇఫ్ యు ఇరేజ్ ఎ సర్కిల్ ఇట్ విల్ బి సెమీ సర్కిల్.
1: ఆ సెమీ సర్కిలే ఈ ప్రాకృతమైనటువంటి జీవితం.
0: ది సెమీ సర్కిల్ ఈస్ దిస్ వరల్డ్లీ లైఫ్.
1: సి అనేటువంటి రూపంలో ఉంటుంది.
0: ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లెటర్ సి.
1: దీనిని సైన్స్ అన్నారు.
0: దిస్ ఇన్కంప్లీట్ లెటర్ సి.
1: ఒక దగ్గర ప్రారంభమై ఇంకొక దగ్గర నిలిచిపోతుంటుంది.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ అండ్ స్టాండ్స్.
1: ఈనాడు ప్రారంభమైనటువంటిది రేపటికి పాతదైపోతుంది, రేపు తిరిగి క్రొత్తది ప్రారంభమవుతుంది.
0: That which is new today becomes old tomorrow and kaalam on start.
1: ఈ పూర్ణం అట్టిది కాదు.
0: This totality is not that.
1: నిరంతరము పూర్ణంగానే ఉంటుంది.
0: It's full continuously.
1: అనగా మన మనసును పూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో నింపుకున్నప్పుడే ఈనాడు పూర్ణిమ అని చెప్పడానికి రైట్ వస్తుంది.
0: When we fill our mind with love, we can call it full moon day, పూర్ణిమ.
1: కనుకనే గురు పూర్ణిమ.
0: It is Guru Purnima.
1: Guru anaga pedda ani artham.
0: Guru means big.
1: Ajnanamulu roopamapeyatundi deni kudano maroka artham.
0: Now the meaning is the one.
1: Dukaram ajnanam. Dukaram tannivaranam.
0: The one who dispels the darkness of ignorance.
1: Anaga Purnima dinamu cheekate undadu.
0: Meaning in full moon day there is no darkness.
1: Cheekatini dooram chesetundi de Purnima.
0: పూర్ణిమ ఫుల్ మూన్ ఇస్ దాట్ దట్ డిస్పెల్స్.
1: అనగా అజ్ఞానమును దూరం చేసేటువంటి యొక్క పరిపూర్ణ హృదయమే ఈ గురు పూర్ణిమ. కనుక మన యొక్క హృదయమునందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వాన్ని నింపుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది పూర్ణమైనప్పుడు ఇది కూడాను పూర్ణం కావాలి.
0: వెన్ దట్ ఇస్ ఫుల్ దిస్ హాస్ టు బి ఫుల్.
1: అప్పుడే రెండింటికి నీ సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ దేర్ విల్ బి ఇంటిమేట్ రిలేషన్.
1: దీనిని పురస్కరించుకునే ఈ వేదము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. ఆ పరిపూర్ణతత్వాన్ని మీరు గుర్తించాలనుకుంటే, పరిపూర్ణతత్వాన్ని మీరు అనుభవించాలనుకుంటే పరిపూర్ణ హృదయులు కావాలి మీరు.
0: In order to comprehend the totality, the fullness, you have got to be full.
1: అదియే నిజమైనటువంటి భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము.
0: That is the effect of true devotion and surrender.
1: కానీ ఈనాడు మంది పరిపూర్ణంగా లేదు.
0: Today ours is not full.
1: అయితే ఏ విధంగా ఉంది?
0: How is it?
1: ఏదో కొంత కొరత కలిగి ఉంటుండాలి.
0: There is shortage to certain extent.
1: ఇక్కడ ప్రారంభమైంది, ఇక్కడికి వచ్చి నిలిచింది, మధ్యలో పెద్ద అగాధమైనటువంటి అర్థరహితమైనటువంటి ఒక లోయ ఉంటుండాలి.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఎండ్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్ ఇన్ బిట్వీన్ దేర్ ఇస్ ఎ బిగ్ వ్యాలీ.
1: కనుకనే పరిపూర్ణము కానటువంటి దానికి ఫలితం కూడా పరిపూర్ణంగా ఉండదు.
0: సో దట్ విచ్ ఇస్ నాట్ ఫుల్ ద రిజల్ట్ ఆల్సో విల్ నాట్
1: పరిపూర్ణ హృదయమునకు పరిపూర్ణ ఫలితమే ఉంటుంటుంది.
0: ఫర్ ఎ ఫుల్ హార్ట్ ద రిజల్ట్ విల్ బి ఫుల్.
1: కనుక పరిపూర్ణంగా మనము డే అండ్ నైట్ మనం వర్క్ చేసినప్పుడు ఆఫీస్ లోపల అతనికి మంత్లీ పేమెంట్ ఇస్తారు.
0: వెన్ వీ వర్క్ విత్ ఆల్ ఫుల్నెస్ ఇన్ అవర్ హార్ట్స్ యూ విల్ రిసీవ్ టోటల్ పే.
1: వారికి పెన్షన్ ఇస్తారు.
0: They also receive pension.
1: వారికి డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇస్తారు.
0: దే ఆల్సో రిసీవ్ డిఎన్ఎస్ అలవెన్స్.
1: కానీ పార్ట్ టైం డివోటీస్ కు పార్ట్ టైం వర్క్స్ కు ఈ ఫుల్ పేమెంట్ రాదు.
0: బట్ పార్ట్ టైం డివోటీస్ పార్ట్ టైం వర్కర్స్ విల్ నాట్ రిసీవ్ దీస్ బెనిఫిట్స్.
1: కేవలం పేమెంట్ రాకుండా పోవటమే కాకుండా వాళ్ళకి పెన్షన్ కూడా లేదు.
0: దే డోంట్ రిసీవ్ పెన్షన్ ఆల్సో.
1: డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇవ్వరు.
0: దే డోంట్ రిసీవ్ డిఎన్ఎస్ అలవెన్స్.
1: అనగా పూర్ణమైన హృదయంగా ఉండేటువంటి వానికి భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంటాది.
0: మీనింగ్ ద వన్ విత్ ఫుల్నెస్ ఇన్ హిస్ హార్ట్.
1: కనుకనే నవవిధ మార్గంలో ప్రవేశించి
0: హి రిసీవ్స్ ఫుల్ గ్రేస్.
1: ఏ మార్గంలో ఒక దానిని పరిపూర్ణం గావించుకోవటము సాధకుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క సత్యతత్వము.
0: హి ఫాలోస్ వన్ ఆఫ్ ది పాత్స్ ఆఫ్ డివోషన్ అండ్ అటైన్స్ దట్ ఫుల్నెస్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ట్రూత్.
1: ఏమిటి ఈ నవవిధ మార్గములు?
0: వాట్ ఆర్ దీస్ నైన్ పాత్స్?
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణుస్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్వీస్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: స్నేహం, స్నేహం చాలా అవసరం.
0: Friendship is very essential.
1: Yeti sneham.
0: What sort of friendship?
1: Ee rati kaliyuga sneham, aa snehamu.
0: Is the friendship of Kali Age.
1: Pocket lo money undi, father position chakkaga untundadi, andala mandi hello hello hello ani vachi chustaru.
0: When there's money in the pocket and father in position, everyone will say hello to you.
1: Pocket lo money ledu.
0: There's no money in the pocket.
1: Father retired ayipoyina.
0: Father retired.
1: State minister tappipoyindi.
0: He lost the position.
1: Attuvanti vaani evaru kudu daggariki vachi goodbye ani kuda chepparu.
0: No one will come to me and say at least goodbye.
1: ఇలాంటి స్నేహము స్నేహాల.
0: Can that be a friendship?
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి ఒక సంబంధము.
0: It is only temporary relationship.
1: భౌతికమైన లౌకికమైనటువంటి వాంఛలతో కూడినటువంటి స్నేహము.
0: It is full of physical worldly desires association.
1: నిరంతరము సత్యనిత్యమైన నీ వెంట దంట ఇంట ఉండి కంటి వలె కాపాడేటువంటి స్నేహం కాదు.
0: It is not the friendship that follows you like a shade after you with you always.
1: ఇంట వెంట కంట జంట ఉంటుంది చూసుకునేటువంటి స్నేహితులు ఒక్క భగవంతుడు ఒక్కడే.
0: There is only one friend, God. Who is with you continuously like an eyelid follows you.
1: ఆ భగవంతుడితో మనము ఫ్రెండ్షిప్ చేయాలి.
0: So we have to develop friendship with God.
1: సర్వ విధములైనటువంటి బాధలు కూడా నివారణ కాగలవు.
0: He will cure all sorts of problems.
1: ఈ స్నేహం చేసినప్పుడు రెండు కూడా ఏకమైపోతుంది.
0: Out of this friendship both become one.
1: కనుకనే జీసస్ కూడాను మొదలు తాను సమాజంలో ప్రవేశించినప్పుడు I am the messenger of God annadu.
0: So Jesus, when he stepped into society, he said, I am the messenger of God.
1: Anaga aa bhagavantuniki naaku etti sambandham ledu, athani aagyanu maatram sirasavahistunnanu.
0: I have no direct relationship with God. I follow his command.
1: Kaani athaniki samipanga samipanga poyetundi vidhanamunu gurtinchi sadhana salipi తర్వాత కనుక్కున్నాడు, ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్, అతనికి నాకు రిలేషన్షిప్ ఉంది, అతను తండ్రి నేను కొడుకు అన్నాడు.
0: హీ కుడ్ అండర్స్టాండ్ ద పాత్ టువర్డ్స్ నియర్నెస్ అండ్ ప్రాక్సిమిటీ అండ్ ఫాలో దట్ పాత్ ఆఫ్ సాధన అండ్ దెన్ కుడ్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ అండ్ సెడ్ దట్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్.
1: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: లేటర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: మనం కూడాను ప్రకృతి స్థితి లోపల అందరూ మెసెంజర్స్.
0: From the worldly point, all are messengers.
1: ప్రతి వ్యక్తి కూడాను దివ్యత్వాన్ని, సత్యత్వాన్ని, ప్రేమతత్వాన్ని జగత్తులో చాటాలి.
0: Every individual should propagate the principle of divinity.
1: భారత దేశం ఆధ్యాత్మికం పైన ఆధారపడినటువంటిది.
0: The Bharat depends on spirituality.
1: ప్రేమ స్వరూపులారా, ఈ విషయాన్ని మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: Embodiments of love, understand.
1: భారత దేశంలో ఆధ్యాత్మికమే నశించిన భారతదేశమే క్షీణించిపోతుంది.
0: When once the spirituality is lost, Bharat will be lost.
1: భారతదేశమే నశించిన ప్రపంచమే శూన్యమైపోతుంది.
0: When Bharat is put to ruins, the whole world will be ruined.
1: కాబట్టి యావత్ ప్రపంచమంతా కూడాను భారతదేశం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: Therefore, whole world depends on Bharat.
1: కనుక ఈ భారతదేశం యొక్క విశిష్టతను చక్కగా గుర్తించాలి మీరు.
0: Therefore, you should understand the greatness of Bharat.
1: ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని వీధి వీధి కూడా చాటాలి.
0: You should propagate spirituality to every street.
1: ఆధ్యాత్మిక విస్మరించడం చేతనే
0: because spirituality is forgotten.
1: అనేక రకమైనటువంటి అశాంతులు మన చుట్టూ ఆవరించుతూ వచ్చాయి.
0: We are surrounded by all sorts of agitation.
1: మనలో ప్రేమనే శూన్యమైపోయింది.
0: There is no trace of love.
1: మానవత్వమే నశించిపోయింది.
0: The human quality is gone.
1: ఆకారం మానవునిగా కనిపిస్తున్నామే కానీ ఆచరణలో ఏమాత్రము మానవత్వం లేదు.
0: We are only human in form but not in behavior.
1: మానవులం అవుతాము.
0: When do we become human?
1: మంచి మనసు, పరిపూర్ణమైనటువంటి మనసు పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం మానవుడు.
0: When we have good mind, a total mind, then we are human being.
1: కాబట్టి అట్టి మైండ్ నుంచి పుట్టినటువంటి వాడే మ్యాన్.
0: Therefore, man is the one born out of such mind.
1: కనుకనే మను జా, మను నుంచి పుట్టినటువంటి వాడు జా, పుట్టటం వాడు మనుజుడు.
0: So he is born to that Manu. So his name is Manuja.
1: మను,
0: who is Manu?
1: అతనే సర్వ ధర్మములను, సర్వ న్యాయమునకును దేశమునకు అందించి, ఈ న్యాయ ధర్మములను ప్రచార ప్రబోధన కల్పించి మానవత్వాన్ని సార్థకం చేసుకుని బోధించాడు.
0: మను ఇస్ ద వన్ హూ ప్రాపగేటెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద కోడ్ ఆఫ్ జస్టిస్.
1: ఈనాడు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వాళ్ళు చెప్పేటువంటి న్యాయాలంతా కూడా మనుధర్మాలు కానే కావు.
0: ద జస్టిస్ అండ్ లా as you find in high court and supreme court is not in accordance with dharma.
1: Bodhisthunnaru aa kaalanni patti, paristhitini patti, prabhavanni patti, dhanamuni patti nyayam bodhisthuntuntaru.
0: The justice today depends on the time, the situation, environment,
1: kaali nyayam desha kala paristhitini prabhavaniki atheetamainatundi.
0: But the justice in those times transcended all environment.
1: Ee manu yokka vishayanni kodu ee naadu marchipoyinaam manam.
0: And today Manu is totally forgotten.
1: Kautinyudu, ee Kautinyudu arthashastrani bodhinchinatundi vaadu.
0: Then Kautilya, who taught economics.
1: ee arthashastram anetundi danni ee naadu manam marchipoyinam. Economics ani pettukoni dantlo aneka allakallolamu jarigipothuntunnayi.
0: We call arthashastra as economics, which is full of confusion today.
1: ఈనాడు ఈ ఎకనామిక్స్ యొక్క దోషము చేతనే బ్యాంకులంతా లూటీలు అయిపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ ఎకనామిక్స్ ఆల్ బ్యాంక్స్ ఆర్ బ్యాంక్.
1: ఆ కౌటిల్య యొక్క తత్వాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌటిల్య.
1: సత్యవాక్ పరిపాలన,
0: అడియరెన్స్ టు ట్రూత్.
1: హరిశ్చంద్రుడు తన ఆడబిడ్డలు లేనప్పుడు త్యాగం చేసి సత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాడు.
0: హరిశ్చంద్ర సాక్రిఫైస్ వైఫ్ అండ్ సన్ టు అప్హోల్డ్ ట్రూత్.
1: ఇలాంటి మహాపవిత్రులైనటువంటి యొక్క వ్యక్తులు భారతదేశం బిడ్డలుగా ఉండినప్పటికీ వారిని మనం అనుసరించలేక, వారిని ఆదర్శంగా తీసుకోలేక, వారి యొక్క ఆజ్ఞను శిరసావహించలేక మనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క నిర్వీర్యులుగా తయారైపోయినాం.
0: దో దేర్ ఆర్ సేక్రెడ్ నోబుల్ సోల్స్ ఇన్ భారత్, వీ డోంట్ ఫాలో దేర్ కమాండ్, వీ డోంట్ ఫాలో దేర్ ఐడియల్ అండ్ ఎగ్జాంపుల్, అండ్ దేర్ ఫోర్ వీ హావ్ బికమ్ వీక్.
1: అధ్యాపకులారా,
0: టీచర్స్,
1: మీరు బాల వికాస్ విద్య అధ్యాపకులుగా ఉండేటప్పుడు పిల్లలకంతా కూడా మన ప్రాచీన మహర్షుల యొక్క తత్వము, మహనీయుల యొక్క తత్వము, పతివ్రతుల యొక్క తత్వము, సత్యశీలం యొక్క తత్వాన్ని ఆ పిల్లలకు చక్కగా బోధించాలి.
0: బాల వికాస్ గురుస్, యూ షుడ్ టీచ్ క్లియర్లీ ది ఎన్షియల్ కల్చర్ ఆఫ్ భారత్, ద స్టోరీస్ అండ్ ద మెసేజ్ ఆఫ్ ద నోబుల్ సోల్.
1: భక్తి యొక్క శ్రవణ కుమారుడు ఏ విధంగా చేశాడు.
0: The devotion to parents has demonstrated by Shravana Kumara.
1: పేరు మాత్రం శ్రవణాన్ని పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
0: There is no use in
1: having తల్లిదండ్రులను గౌరవించేటువంటి వాడిగా ఉంటుండాలి.
0: He has to conduct himself.
1: ఎలాంటి తన స్వార్థాన్ని త్యాగం చేసి తల్లిదండ్రుల యొక్క జీవితానికి సుక్షేమాన్ని అందించేటువంటి పుత్రుడిగా ఉండినప్పుడే అతను సత్పుత్రుడు.
0: He sacrifices his own self for the sake of the parents. He is a good son.
1: కులములో ఒకండు గుణవంతుడుండెనా, కులము వెలయు వాని గుణము వెలయు.
0: If there is one of noble character in the entire community,
1: velayu valamulona malayajam unnattu okka adavi lopala okka malla chettu untundeyte chalu aa malla pushpam yokka sugandhamu sarvatra vyapimpa chestundi.
0: In a forest, if there is one jasmine plant, the fragrance will spread all over.
1: Kaluka tallidandrulu yokka bhaktini శ్రవణ కుమారుడు ప్రపంచానికి బోధిస్తూ వచ్చాడు. ఆ శ్రవణ కుమారుడు యొక్క తత్వాన్ని మన పిల్లలకు బోధించాలి.
0: డివోషన్ టు పేరెంట్స్ ఇస్ డెమోన్స్ట్రేటెడ్ బై శ్రవణ కుమార. వి హావ్ టు టీచ్ ఇట్ ఎగ్జాంపుల్ క్లియర్లీ.
1: ఇంకా గురు భక్తి లోపల ఏకలవ్యుడు.
0: డివోషన్ టు టీచర్ ఏకలవ్య.
1: అలాంటి పరిస్థితి లోపల దేనినైనప్పుడు త్యాగం చేసి మన లోక సంరక్షణ కోసమని, ఈ సమాజ క్షేమం కోసమని, లోక కళ్యాణం కోసమని ఆ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యములు త్యాగం చేయాలి.
0: వన్ హ్యాస్ టు సాక్రిఫైస్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ అండ్ హీ షుడ్ బి ప్రిపేర్డ్.
1: దైవ భక్తులే ప్రహ్లాదుడు
0: అండ్ డివోషన్ టు గాడ్ ప్రహ్లాద.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకు లేకుండా
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.

0: Though he was put to all sorts of suffering by demons, Prahlada never complained. He was always praying to that Lord. The demons were hurting, harming him with knives.
1: Kani aa chinna barudu amma appa anukune anledu narayan narayan narayan.
0: That young boy didn't say mother father, he said narayana.
1: Ichacharul poduva daitya kumarudu maati maatiki o pannagasai.
0: Doi
1: bhagavantuda,
0: he said, oh God.
1: Ani nutinchenu kani.
0: He praised him.
1: Ta kannula neeru teedu.
0: He never shed a tear.
1: Kannula neeru yematramu teledu.
0: He never shed a tear.
1: Karanam emti?
0: What the reason?
1: Prakrutamainatuvanti dukkhamunaku kanti neeru nimpakoodadu aneetuvanti satyanni aa prahlada lokaniki chaataadu.
0: Prahlada taught the truth that one should not shed tears for only pain.
1: Anityamaina ashashtamainatuvanti ee loka sambandhala kasam manam kanti neeru ninchukoodadu.
0: We should not shed tears for this temporary ephemeral
1: transient world.
0: For whose sake should we shed tears?
1: Daivaniki ananda bhasmamuluga arpitam cheyali.
0: We should shed the tears of joy for God.
1: Kanukane naramulu anaga neeru.
0: So naramulu means water.
1: Nayanamulu anaga kannulu.
0: Nayana or the eyes.
1: Kanuka aa neerunu kannulu tolichinappude narayanamulu ayipoyindi. Narayana ante empty. నారాయణ నుంచి ఆనంద భాష్పములు నారాయణకు వదలటమే ఇదే నారాయణ తత్వం.
0: నారాయణ మీన్స్ ద వన్ హూ షెడ్స్ టియర్స్ ఆఫ్ జాయ్ అవుట్ ఆఫ్ ద ఐస్ ఇస్ నారాయణ.
1: ఎందుకోసము?
0: వాట్ ఫర్?
1: ఆ నారాయణకు మనకు సన్నిహిత సంబంధ బాంధవ్యము చాలా కాలం నుంచి ఉంటుందని.
0: దేర్ ఈస్ ఇన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ నారాయణ.
1: ధరించినంత మాత్రమే మనం నూతనులు కాదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యువర్ బాడీ యు ఆర్ నాట్ న్యూ.
1: పురాతనం కాదు.
0: యు ఆర్ నాట్ ఏన్షియంట్ వన్ ఐదర్.
1: సనాతనమే.
0: You have been eternal.
1: Sanatana dharma me manamakku manava dharmamu.
0: That quality of sanatana.
1: Kanukane
0: quality
1: manava ani pilustu vacharu.
0: So you are called manava.
1: Ma kaadu.
0: Ma no.
1: Edi kaadu. Nava kottadi kaadu.
0: Nava new, not new.
1: Kanuka manamu kottavaru kaadu.
0: So we are not new.
1: Paatavarame.
0: We are old.
1: Kaani paatavarame antunte sanatana manam ee naadu rotavaruga tayaraipoyinam.
0: Though we are old and ancient, we are rotten today.
1: ఏనాడు భగవంతుడితో సంబంధం కూలిపోయిందో విడిపోయిందో అది మన వ్రత జీవితమే.
0: ద మూమెంట్ అసోసియేషన్ ఇస్ లాస్ట్ విత్ గాడ్ అవర్ లైఫ్ ఇస్ రాటన్.
1: దైవంతో మనం సన్నిహిత సంబంధ బాంధవ్యం పెట్టుకున్నప్పుడే మనం నిజమైనటువంటి సనాతనము.
0: వెన్ యూ హ్యావ్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ గాడ్ వీఆర్ రియలీ సనాతన.
1: కనుకనే దైవత్వమే సర్వమునకు మూల కారణము.
0: Divinity is responsible for everything.
1: ఇలాంటి దైవత్వాన్ని మనం ఈ లోకంలో చాటాలి.
0: వీ షుడ్ ప్రొపగేట్ దట్ డివినిటీ.
1: ఏ అమెరికన్స్ ఏ ఇతర దేశం వాళ్ళు ఒక నోట్ల పైనను ఒక కాయిన్స్ పైనను ట్రస్ట్ ఇన్ గాడ్ అని రాస్తుంటారు.
0: అమెరికన్స్ ఆన్ కాయిన్స్ అండ్ ద నోట్స్ దే ప్రింట్.
1: కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం అలాంటివి కూడా చేయటం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్ అవర్ గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ సచ్ ఎ థింగ్.
1: ఎందుకని ప్రశ్నించే సెక్యులర్ స్టేట్.
0: ఇఫ్ యు ఆస్క్ వై ఇట్ ఇస్ ఎ సెక్యులర్
1: స్టేట్ లేని పదం. ఇదంటాను
0: ఇట్ ఇస్ ఎ మీనింగ్లెస్ వర్డ్.
1: నీ పవిత్రమైనటువంటి భావాన్ని వదులుకోమని చెప్తుంది ఆ సెక్యులర్ స్టేట్.
0: సెక్యులర్ స్టేట్ నెవర్ సెడ్ దట్ యూ షుడ్ లూజ్ యువర్ సెక్యులర్.
1: ఏమిటి?
0: వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ సెక్యులర్?
1: ఎవరిని బాధించకూడదు.
0: ఇట్స్ నాట్ హారమ్.
1: ఎవరిని దూషించకూడదు.
0: ఇట్స్ నాట్ క్రిటిసైజ్.
1: ఏ మతాన్ని విమర్శించకూడదు. ఏ దేవుని కూడా విమర్శించకూడదు.
0: యూ షుడ్ నాట్ బ్లేమ్.
1: నీ దానిని అనుసరించు. దీనికి ఎవరి అడ్డేం ఉంది?
0: యూ ఫాలో యువర్ ఓన్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జీలేబీ, కీరు ఎన్ని చేసినప్పటికీ అన్నింటి ఎందు ఉండేటువంటి షుగర్ ఒక్కటే.
0: There may be number of sweets like Mysore Pak, Gulab Jam, all the sweets is one.
1: Jorastani, Krestani.
0: You may say Jorastani.
1: Udhani. Ivanni kudunu namamule.
0: Their name.
1: Anninti endu undinatvanti okke divyattamu.
0: But in all, divinity is one and the same.
1: Matamula anetvanti perithopana, kalahamulu abhivruddhi kavinchukoni, aneka raktapatamulu jarugutu ustuntunnayi.
0: In the name of religion, there is conflict and the fight and the bloodshed.
1: Kaadu, kaadu. మన పిల్లలకు బోధించాలి.
0: వీ షుడ్ టీచ్ అవర్ చిల్డ్రన్.
1: మతములన్నీ వేరు, మంచిగా బోధించే.
0: ఆల్ రిలీజియన్స్ థాట్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివితోడ.
0: వన్ హ్యాస్ టు కండక్ట్ హింసెల్ఫ్ విత్ ఇంటెలిజెన్స్.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది.
0: ఇఫ్ మైండ్స్ ఆర్ గుడ్ విచ్ రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: దీనుడు భారతీయ వీరసుతుడా.
0: ఓ సన్స్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: నీ మతి చెడిపోయినప్పుడే మతములు చెడిపోతున్నాయి, కానీ మతి చక్కగా ఉంటే మతములన్నీ మంచివే.
0: యాజ్ యువర్ మైండ్ ఈస్ స్పాయిల్డ్ రిలీజియన్ ఇస్
1: డైవర్ట్. అంతా ఒక్కడే,
0: గాడ్ ఇస్ వన్.
1: అలాంటి తత్వాన్ని మనం పిల్లలకు బోధించాలి.
0: వీ షుడ్ టీచ్ సచ్.
1: నేను ఏ నామం ఇష్టమో దాన్ని స్మరించుకో.
0: యూ థింక్ ఇన్ యువర్ ఓన్
1: వే. రూపం ఇష్టమో దీన్ని పూజించుకో.
0: యూ కెన్ వర్షిప్ ఇన్ యువర్ స్టైల్.
1: ఆ విధమైనటువంటి యొక్క సమత్వమైనటువంటి భావము చేత ఈ విశ్వానికి మనము ఈ సుబోధనను అందించినప్పుడు దేశమంతా కూడాను ఎంతో సుభిక్షాన్ని పొందుతుంది.
0: When this equal mindedness is taught to our children by teachers, the country will prosper.
1: Manam bhagavantuni poojistunnam.
0: We worship God.
1: Ee vidhanga poojistunnam.
0: How do we worship
1: him? Ee poojaku ee phaltamu, ee pooku ee phaltamu ani manam cheppukovatam ledi.
0: We don't say this should be the result or the fruit of our worship.
1: Ulla jaatulu veru poojalu okate.
0: Flowers are of different types, but worship
1: darshanammulu veru daivammu okkade.
0: Paths are many, God is one.
1: జన్మలన్నీ వేరు, జననం ఒకటే.
0: ద బీయింగ్ సో మెనీ బట్ ది
1: కోటీశ్వరుడు ఆకాశం నుంచి ఉట్టిపడలేదు, కూటి పేదలు భూమి నుంచి రాలేదు.
0: మిలియనేర్ హాస్ నాట్ డిసెండెడ్ ఫ్రమ్ స్కై.
1: ఎవరు తల్లి గర్భం నుంచి ఆవిర్భవించారు.
0: బోత్ ఆర్ బోర్న్ ఫ్రమ్ మదర్.
1: కనుకనే ఈ దివ్యత్వమైనటువంటి యొక్క తత్వానికి ఏకత్వం అందరికీ ఒక్కటే.
0: దిస్ డివినిటీ విల్ టీచ్ యూ దట్ వన్ పాయింటెడ్నెస్.
1: ఆకలి అయినప్పుడు కోటీశ్వరుడు తింటాడు, కూటి పేద తింటాడు.
0: వెన్ వన్ ఈస్ హంగ్రీ మిలియనేర్ అండ్ పాపర్, దే వాంట్ ఎ ఫుడ్.
1: పంచపచ్చ పరిమాణంతో కడుపు నింపుకోవచ్చును.
0: ఎ రిచ్ మ్యాన్ మే ఈట్ డెలీషియస్ ఐటమ్.
1: కూటి పేద గంజి అంబిలితో కడుపు నింపుకోవచ్చును.
0: ఎ పాపర్ మే ఈట్ జస్ట్ పాపర్.
1: అన్నములవి వేరు, ఆకలి ఒక్కటే.
0: బట్ ది అపిటైట్ ఈస్ సేమ్.
1: దాహమైనప్పుడు
0: వెన్ వన్ ఈస్ థర్స్టీ,
1: ఏదో ఒక వంకలో కాలువలో ఉన్నటువంటి నీరు కోలి తాను దాహం తీర్చుకుంటాడు.
0: వన్ మే క్వెంచ్ ది థర్స్ట్ బై టేకింగ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎ లేక్.
1: ఇంకా లక్షాధీశ్వరుడు ధనవంతుడు ఏం చేస్తాడు, కూల్ డ్రింక్ తాగుతాడు.
0: ఏ రిచ్ మ్యాన్ డ్రింక్స్ కూల్ డ్రింక్.
1: ఇవి రెండు మన దాహాన్ని తీర్చినవే కాని,
0: బట్ బోత్ ఆఫ్ దెమ్
1: నీరు వేరుగా కనిపించాయి.
0: బట్ ద వాటర్ సీమ్ టు బి డిఫరెంట్.
1: అదే విధంలో సర్వులు ఒక్కటనేటువంటి ఏకత్వాన్ని మనము చక్కగా చాటాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ ప్రాపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: జనన మరణములు కూడా అందరికీ ఒక్కటే.
0: బర్త్ అండ్ డెత్ ఆర్ సేమ్ టు
1: ఆల్. అడవులు ఎందున్నా,
0: ఏదని
1: ఆకాశంలోనున్నా,
0: ఆరెంజ్ కా
1: పట్టణంలోనున్నా,
0: సిటీ
1: పల్లెనున్నా,
0: విలేజ్
1: గుట్ట మీద
0: నున్నాటబడి
1: ఉన్నా, దైవం ఒక్కడే.
0: వాట్ ఎవర్ మే బి, గాడ్ ఈస్ వన్ ఇన్ ఆల్ ది స్టేట్స్.
1: కనుక మానవత్వంలో ఇట్టి యథార్థాన్ని పిల్లల లోపల హృదయాల్లో ప్రవేశపెట్టాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ ది ట్రూత్ ఈస్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్.
1: అది సత్యం. సత్యం, ట్రూత్ ఈస్ గాడ్.
0: దట్ ఈస్ ద ట్రూత్. ట్రూత్ ఈస్ గాడ్.
1: ఇది రెండవది కాదు.
0: నో టూ.
1: సత్యం ఒక్కటే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
0: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ.
1: ఈ టండర్ లో నీరు ఉంది.
0: దిస్ టండర్ హస్ వాటర్.
1: తెలుగు వారంతా నీరు అని పిలుస్తున్నారు.
0: మెనీ పీపుల్ కాల్ ఇట్ నీరు.
1: తమిళ వాడు తండ్రి అని పిలుస్తాడు.
0: తమిళియన్స్ కాల్ ఇట్ తండ్రి.
1: హిందీ వాడు పానీ అని పిలుస్తాడు.
0: హిందీ పీపుల్ పానీ.
1: అమెరికా వాడు వాటర్ అని పిలుస్తాడు.
0: అమెరికన్స్ వాటర్.
1: వాడు వారి అని పిలుస్తాడు.
0: వారి.
1: వాటర్ ఒక్కటే కదా.
0: బట్ వాటర్ ఈజ్ వన్.
1: కనుక దేశ భాషలు ఎందు వ్యత్యాసం గోచరించవచ్చును కాని పదార్థం యొక్క తత్వము పరతత్వం ఒక్కటే.
0: దేర్ఫోర్ దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజెస్, బట్ ది మెటీరియల్ ఇస్ వన్ అండ్ సేమ్.
1: కనుక ఇట్టి పరతత్వాన్ని మనము వాక్కు చేత కాపాడుకోవాలి.
0: Therefore we have to keep and preserve by this speech.
1: Adika bhashalu ye maatramo manam pravesha pettakoddu.
0: We should not talk too much.
1: Nalugu chese paapamunu nalugu.
0: Man commits four types.
1: Idi pillalaku chakkaga meeru bodhinchali.
0: Teach well to children.
1: Modati paapam emiti?
0: What is the first sin?
1: Asatyamaatam modati paapamu.
0: Speaking lies.
1: అధికంగా మాట్లాడటం రెండవ పాపము.
0: సెకండ్, ఎక్సెసివ్
1: త్వరలో దూషించడము మూడవ పాపము.
0: క్రిటిసైజింగ్ అదర్స్.
1: చాడీలు చెప్పడం నాలుగో పాపం.
0: ది స్లాండర్.
1: కనుక ఆదిశంకర్ల వారు చెప్పినది ఒకటి, చేసినది ఒకటి, ఇదే పాపము అన్నాడు.
0: ఆదిశంకర సేస్ వాట్ యు డూ ఇస్ నాట్ ఇన్ అకార్డింగ్స్ వాట్ యు థాట్, దట్ ఇస్ ది సిన్.
1: 11 మంది శిష్యులతో కాశీ చేరాడు శంకరుడు.
0: శంకర రీచ్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ టు కాశీ.
1: ప్రార్థించాడు.
0: హి ప్రే
1: ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశయ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మీతవ శరణయ గొమ్మన్నాడు. ఈశ గిరీశ పరేశ సరేశ సురేశ భూషణ భో ఓ దేవుడా నీకు నేను శరణాగతిని అన్నాడు.
0: ఓ గాడ్ ఐ సరెండర్ టు యూ.
1: అయితే నేను మూడు పాపములు చేశాను, ఈ మూడు పాపములకు పరిహారం గావించమని ప్రార్థించాడు.
0: ఐ కమిటెడ్ త్రీ సిన్స్, సీ దట్ ఐ అటోన్.
1: ఏమిటి ఈ మూడు పాపములు?
0: వాట్ ఆర్ దీస్ త్రీ సిన్స్?
1: మొట్టమొదటిది ఒక్కటి,
0: ద ఫస్ట్ వన్.
1: యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నిన్ను వర్ణించడానికి వాక్కు చాలదు, నిన్ను వర్ణించడానికి భాష చాలదు. అలాంటి వాడిని నిన్ను నేను వర్ణించడానికి ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా? పరులకంతా కూడాను భగవంతుని వర్ణించడానికి వీలు కాదు. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసాస, మనసుకు కాని వాకు కాని నిన్ను వర్ణించడానికి సాధ్యం కాదని పరులకు బోధిస్తున్నాను. నిన్ను ఈశ గిరీశ నరేశ పరేశ బియేశ భూషణభో వర్ణిస్తున్నాను, ఇది ఎంత పాపము?
2: గాడ్ కెనాట్ బి డిస్క్రైబ్ బై వర్డ్ ఆర్ కాంప్రిహెండెడ్ బై మై మైండ్, బట్ యెట్ ఐ డిస్క్రైబ్ ఇన్ సర్వ్.
1: చెప్పినది ఒకటి, చేసేది మరొకటి. ఇది పాపము, ఈ పాపాన్ని నన్ను క్షమించమని కోరాడు.
2: ఐ సెడ్ వన్ థింగ్, యాక్టెడ్ డిఫరెంట్లీ, పార్డన్ మీ ఫర్ దిస్ ఫస్ట్.
1: నీవు సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, ఏకాత్మ సర్వభూతాత్మ, ఏకోవశి సర్వభూతాత్మ అని నేను బోధిస్తున్నాను.
2: ఐ టీచ్ దట్ యువర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: సర్వత్రా ఉండినటువంటి నీవని నేను పదులకు బోధిస్తూ నిన్ను దర్శించాలని కాశీకి నేను వచ్చాను, ఇది పాపం కాదా?
2: Saying so that God is everywhere, I have come to Kashi to see God, isn't that a sin?
1: శరీరము భౌతికమని,
2: బాడీ ఇస్ ఫిజికల్,
1: పాంచ భౌతికము దుర్బలమైన కాయము,
2: ద బాడీ ఇస్ వీక్,
1: ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
2: వెన్ ఇట్ విల్
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని,
2: 100 years is the limit,
1: నమ్మరాదా ఈ మాట నమ్మనమను.
2: Not believe that word.
1: బాల్యమందు, కాయమందు, ఏక ముదివియందు, ఏక ముసలియందు, ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
2: వెన్ వన్ వుడ్ డై,
1: మరణమే సత్యము, నిజము.
2: దట్ డెత్ ఇస్ సర్టెనిటీ,
1: దేహమున్నంతలో నీవు తెలియవలయు.
2: సో లాంగ్ యువర్ అలైవ్ యూ షుడ్ నో.
1: అందరికీ బోధిస్తున్నాను.
2: ఐ టీచ్ ఆల్.
1: మరణపు కొంప,
2: బాడీస్ ఫుల్ ఆఫ్ డెత్,
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
2: అండ్ ఇట్ సర్వింగ్ ఓన్లీ
1: సీన్, చలనము పొందు దుంప,
2: ఇట్ పెరినే
1: సాగర మీద లేని కంప,
2: ఇట్ ద వన్ దట్ కెన్
1: అప్పుల అదిలంబు మన మెప్పు దలంప,
2: ఇట్ ఫుల్ ఆఫ్ బోన్.
1: నేను నిశ్చలమని నమ్మబోకు మనసా.
2: ఓ మైండ్, డోంట్ థింక్ దట్ బాడీస్
1: పాదములు ఆశ్రయించవి.
2: సరెండర్ టు గాడ్.
1: ఈ దేహం అనిత్యమని నాకు తెలుసు.
2: ఐ నో దట్ ద బాడీస్
1: టెంపరరీ. కానీ దేహాన్ని రక్షించుకోవటానికి నేను ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా?
2: Knowing all this, I try to protect my body. Isn't that a sin?
1: ఈ దేహమును ఎవరు రక్షించుకోగలరు?
2: Who can protect this body?
1: ఎవరి చేత కాదు.
2: It's not possible to anyone.
1: కనుక ఇదంతా నీటి పుడక వంటిది.
2: This is like a water bubble.
1: Mind అనేటువంటిది పిచ్చి కోతి వంటిది. Mind is like a mad monkey.
2: Mind is like a mad
1: body. Body is like a water bubble.
2: Body is the water bubble.
1: Don't follow the body.
2: Don't follow the body.
1: Follow the mind.
2: Don't follow the mind.
1: The conscience. ఇది ఆత్మతత్వం.
2: Follow the conscience. That is the ఆత్మ.
1: Conscience, నీ witness, నీ యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము, ఆత్మతత్వాన్ని నీవు విశ్వసించు.
2: The conscience, the witness, know your ఆత్మ.
1: కనుకనే ఇలాంటి అనిత్యమైనటువంటివి చేసినప్పుడు సత్యమని భావించడమే ఒక పాపము అని చెప్పాడు శంకర్ల వారు.
2: ఇట్ వాజ్ శంకర హూ సెడ్ టు కన్సిడర్ ఆల్ ది ట్రాన్సియెంట్ మోమెంటరీ థింగ్స్ యాజ్ ట్రూ, దట్ ఇస్ ఎ సిన్.
1: కనుక ఈ బాల్యమైనటువంటి పిల్లల లోపల పవిత్రమైనటువంటి ఇలాంటి దివ్యమైనటువంటి భావాలను వారిలో ప్రవేశపెట్టాలి.
2: ఇన్ చైల్డ్ హుడ్ ఇట్ సెల్ఫ్ వీ షుడ్ సీ దట్ దే విల్ హ్యావ్
1: వాడే
2: థాట్.
1: నాయన, నీవు ప్రత్యేకమైనటువంటిది కాదు. రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
2: You are not separate. Name and form are different.
1: దీన్ని బట్టి నీవు ఏమాత్రం భేదమును తలంచకూడదు.
2: Don't think of differences.
1: పుట్టిన దశమే చేంజ్ అని పిలిచారు నిన్ను.
2: The woman you are born, you are a child.
1: 10 సంవత్సరాలకు బాయ్ అని పిలుస్తున్నారు.
2: Later boy.
1: 30 years man అని పిలుస్తున్నారు.
2: At age of 30 man.
1: 75 years గ్రాండ్ ఫాదర్ అవుతున్నావు.
2: At age of 75 grandfather.
1: నాలుగింటి యొక్క తత్వంలో నీవు ఒక్కడే.
2: But in all these stages you are one.
1: కనుకనే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. మానవులందరూ కూడా చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ అని భావిస్తున్నారే కాని నీ ఒక్కడే ఒక్కడే ఒక్కడే. బ్రహ్మచర్యం నందు కాని, గృహస్థం నందు కాని, వానప్రస్థం నందు కాని, సన్యాసం నందు కాని దివ్యత్వం ఒక్కటే.
2: They consider the child, man and grandfather different states, but the individual one same. He may be a celibate or a householder or an annunciate.
1: సమన్వయమైనటువంటి యొక్క భావమును విద్యార్థుల్లో బోధించలేకపోవడం చేతనే విద్యార్థుల్లో ఆధ్యాత్మికం అంటే కూడా ఒక విధమైనటువంటి అశ్రద్ధ, అసహ్యంగా కూడా చూస్తున్నారు.
2: సిన్స్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ టాట్ టు స్టూడెంట్స్, ద స్టూడెంట్స్ ఆర్ బౌండ్ టు నెగ్లెక్ట్ స్పిరిచువాలిటీ.
1: నీకు మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే.
2: ద ఫస్ట్ టీచర్స్ ఆర్ పేరెంట్స్.
1: ఆ తల్లిదండ్రులు నీకు గురువు సమానులుగా భావించు, దైవ సమానులుగా విశ్వసించు.
2: టేక్ యువర్ పేరెంట్స్ ఎస్ గాడ్.
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
2: బాయ్స్ అని
1: చెప్పాలి. నీ బ్లడ్,
2: యో బ్లడ్,
1: నీ హెడ్,
2: యో హెడ్,
1: నీ ఫుడ్,
2: యో ఫుడ్,
1: నీ దుడ్డు,
2: యో దుడ్డు, మనీ
1: గిఫ్ట్
2: ఆర్ ద పేరెంట్స్.
1: కనుక మొట్టమొదటి పేరెంట్స్ గ్రాట్యూట్యూడ్ చేయి.
2: ఫస్ట్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు యువర్ పేరెంట్స్.
1: అది నీ కర్తవ్యము అని పిల్లలకు బోధించాలి.
2: యూ షుడ్ టీచ్ దట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ.
1: వాళ్ళ బ్లడ్ కావాలి, వాళ్ళ దుడ్డు కావాలి, వాళ్ళ ఫుడ్ కావాలి, వాళ్ళ హెడ్ కావాలి, కానీ వాళ్ళని గౌరవించనక్కర్లేదు. ఇది ఎంత క్రూరత్వం!
2: I want their blood, I want their head, I want their dudu, but I don't express gratitude.
1: Ee naadu neevu nee parents ni gauravinchakapothe neekemi teliyadu ippudu kaani repati dinam nee pillaru neeku reaction resound and reflection ninnu agavaraparchinappudu aa naadu neevu continue nimpi prayojanam emiti.
2: If you don't respect your parents, you may not be mindful of this tomorrow when your children disrespect you.
1: Bhavishyattulo manam sukhashantulu anubhavinchalante vartamanamlo manam sakramamaina panulu manam cheyali.
2: To have happiness and security in future,
1: mana kartavyanni manam nirvartinchali.
2: We should do our duty.
1: Neeku ee vayasulo neeku adi teliyadu.
2: At this age, you don't know.
1: రేపటి దినం నీ పిల్లలే నిన్ను ఆ విధమైన రీతిగా శిక్షించినప్పుడు నీవు ఎంత బాధపడగలవు.
2: When your children are going to punish you tomorrow, you will feel sad.
1: కాబట్టి భవిష్యత్తుకు వచ్చేటువంటి వర్తమానంలో నీవు చక్కగా ఉంటుండు.
2: So what all that's going to appear
1: in your child? మానవుల యొక్క సమస్త బాధలకు, సమస్త దుఃఖములకు, సమస్త విచారములకు కారణమేమిటి అని క్వశ్చన్ వేసుకోండి.
2: Put a question, what is it responsible for all suffering, anxiety and trouble?
1: ఒక్కటే ఒక ఆన్సర్.
2: Only one answer.
1: Past is past.
2: Past is past.
1: గడిచిపోయింది గడిచిపోయింది.
2: Past is past.
1: ఏమి చేసినా ఇది తిరిగి వాపస్ రాదు.
2: You cannot recover it.
1: మరణ యవ్వనము నదీ జలము తిరిగి రాదు అని.
2: The youth and flowing water shall never return.
1: కాబట్టి past is past. Forget the past.
2: So past is past. Forget the past.
1: గడిచిపోయినట్టు చూచుకునే వచ్చాం.
2: You just passed through.
1: ఇంకా వెనక్కి ఎందుకు తిరిగి రాలి?
2: Then why do you turn back?
1: ఇంకా ఫ్యూచరా?
2: Then
1: future ni ooriki yochin chestunnavu.
2: You think of the future.
1: Aa future ni surety ledu.
2: You are not sure of
1: repati varaku untalanetundi dhairyam oka shakti niki ekkada undi.
2: What sort of hope that you will be alive
1: raatri lopala em ayipothavu?
2: What will happen in the night?
1: Kabatti future is not sure.
2: So future is uncertain.
1: Do not brood over for the future.
2: Don't brood over the future.
1: Live in the present.
2: Live in the present.
1: Ee present chaala manaku avasaramu.
2: This present is essential.
1: Ee present kuda no ordinary present kaadu, omnipresent.
2: This is not ordinary present, it is omnipresent.
1: Etla past results present lo undi.
2: The results of the past are in the
1: future present. Future results present lo undi.
2: Future results also.
1: Purvesinatundi vittaname ippudu chettayindi.
2: The seed sown earlier.
1: Ee yokka seed munduku raabothundi.
2: And the seed will be tomorrow.
1: Rendu present lo undi. Present ni bhadranga teesukovali.
2: So past and future lie in the present, take care of it.
1: Present ni naadu marchipothunnaru.
2: Parents have forgotten.
1: Jarigina dani chintistunnaru.
2: They bother with the past.
1: Raaboye daniki aashistunnaru.
2: And they are expecting in the future.
1: Ee vartamananni vismaristunnaru.
2: They are forgetting the present.
1: Anduvalle sarva dukkhamulaku moola kaaranamai.
2: Therefore it leads to all sorts of misery.
1: Adini andukolevu.
2: They are not proper.
1: Idini telukolevu. Unnadani anubhinchalevu.
2: They don't experience the present.
1: Emaipothundi adi appudu.
2: Then what will happen?
1: Titti bodi netti bodi tirupati konakkarledu annadu. Adi bodi idi bodi undi prayojanam emiti?
2: You lose both. What is the fun of having it?
1: Kalukuni vartamananni drishtilo pettukondi.
2: So think of the present.
1: Vartamananni sakramanga nee kartavyanni nirvartinchu.
2: Do your duty in the present.
1: Dani result tappaka manaku labhistundi.
2: Then you suddenly get the result.
1: Kashte phali.
2: Out of hard work you get success.
1: Hrudayapurvakanga pani chesthe daniki taginatundi reaction raakunda undadu.
2: If you work well, you will get the proper reaction.
1: Prapanchamanta kurunu oka addam vantide.
2: The whole world is a mirror.
1: Neevu edi chesthe dani yokka phalithanni neevu tappaka neevu rep anubhavistavu.
2: Whatever you do, you will experience the consequences.
1: Inka 10 samvatsaralakaina anubhavistavu.
2: Tomorrow or at least 10 years thereafter.
1: Inka 50 samvatsaralakaina anubhavistavu.
2: Or 50 years thereafter.
1: Idi tappinadi kaadu.
2: You cannot escape.
1: Kanukane be good, see good and do good.
2: So be good, see good and do good.
1: Oka addam mundu poi nilchuko.
2: Stand in front of mirror.
1: ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేయి.
2: డూ నమస్కార్.
1: ఆ ప్రతిబింబం ఆ నమస్కారం నీకే వెనక్కి ఇస్తుంది.
2: ద రిఫ్లెక్షన్ విల్ రిటర్న్ యువర్ నమస్కార్.
1: ఆ యొక్క అద్దం ముందు పోయి దానిని బాగా దండించు.
2: యు ట్రై టు పనిష్ ఇన్
1: అది నిన్ను దండిస్తుండాలి.
2: ఇట్ ఆల్సో పనిష్ ఇన్ టర్న్.
1: చూసారా, నీవు ఏమి చేస్తావో దాని యొక్క ప్రతిబింబం, దాని యొక్క రియాక్షన్ మనకు వస్తుంటుండాలి.
2: వాట్ ఎవర్ యూ డూ ది రియాక్షన్.
1: ఒక కొండ దగ్గరికి పోయి నిల్చుకో.
2: యు స్టాండ్ దేర్.
1: ఓ అను అది కూడా ఓ అని అంటుంది.
2: నియర్ ద హిల్ యూ సే ఓ, యూ గెట్ ది కో.
1: అది రీసౌండ్.
2: దట్ ఇస్ ది రీసౌండ్.
1: ఇంకా రిఫ్లెక్షన్.
2: దెన్ రిఫ్లెక్షన్.
1: ఫోటోగ్రాఫర్ ఒక స్విచ్ వేస్తాడు.
2: ఫోటోగ్రాఫర్ విల్ పుట్ ఆన్ ది స్విచ్.
1: ఈ స్విచ్ వేసినప్పుడు వైట్ గా వస్తుంది ప్రకాశము.
2: అండ్ దెర్ బి వైట్ లైట్.
1: తక్షణమే డార్క్ అయిపోతుంది.
2: దట్ విల్ ఫాలోడ్ బై పిచ్ డార్క్నెస్.
1: కనుక రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: Therefore reaction, resound and reflection.
1: ఇది ప్రపంచం యొక్క ప్రకృతి యొక్క తత్వం. ఇది లా ఆఫ్ నేచర్.
2: This is the law of nature.
1: ఈ లా ఆఫ్ నేచర్ ను మనం అనుసరించే తీరాలి.
2: We are bound to follow the law of nature.
1: దీనిని అనుసరించకపోతే వీలు కాదు.
2: It's not possible to escape.
1: కనుక అద్దమే ఈ ప్రకృతి.
2: This world is mirror.
1: నీవే రియాలిటీ.
2: You're the reality.
1: ఈ జీవితత్వమే రిఫ్లెక్షన్.
2: And your
1: ఈ జీవితంలో ఏం చేస్తున్నావో ఆ ప్రకృతి అనేటువంటి అర్థంలో నీకు అన్ని ప్రతిబింబిస్తున్నాయి.
2: వాట్ ఎవర్ యూ డూ ది కాన్సిక్వెన్సెస్ విల్ కమ్ బ్యాక్.
1: పిల్లలకు చక్కగా చెప్పాలి.
2: దిస్ హాస్ టు బి టాక్డ్.
1: నాయన తెలుసో తెలియకో నీవు పొరపాటులో పడిపోతున్నావు.
2: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ
1: పాపాలు చేస్తున్నావు.
2: యూ కమిట్ సిన్.
1: పాపాలు తలుస్తున్నావు.
2: యూ థింక్ సో.
1: కానీ రేపటికి ఇవి తప్పినవి కాదు.
2: బట్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది కాన్సిక్వెన్సెస్.
1: చేయకూడదు అని గట్టిగా మందలించాలి.
2: అండ్ టెల్ దెం దట్ దే షుడ్ నాట్ డూ.
1: దురదృష్టవశాత్తు ఈనాడు ఇంటిలో అమ్మలో నాన్నలు దండించడం లేదు. టీచర్స్ దండించకూడదు. టీచర్స్ ఏమైనా దండించినా అన్నాడు స్ట్రైక్.
2: అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ డోంట్ పనిష్ ది చిల్డ్రన్. టీచర్స్
1: ఎట్లా బాగుపడతారు?
2: వెల్ హౌ డు ఎక్స్పెక్ట్ ది చిల్డ్రన్ టు
1: డూ? అంటే ఏమిటి శిక్షణ అనేటువంటిది పేరు?
2: ఎడ్యుకేషన్ మీన్స్ శిక్షణ.
1: శిక్షించాలి.
2: దే మస్ట్ బి పనిష్.
1: అది నిజమైనటువంటి గురుకులంలో అనుభవించినటువంటి యొక్క చర్యలు.
2: దాట్ ఈస్ ది ట్రైనింగ్ ఇన్ గురుకులం.
1: కనుక ఆనాటి వారు ఈనాటి వరకు కూడాను పవిత్రమైన హృదయులైపోయి ప్రకాశిస్తున్నారు దేదీప్యమానంగా.
2: Therefore, those people are still shining today.
1: కనుక మనము తప్పక పిల్లలకు బోధించాలి.
2: We must teach children.
1: పూర్వము మదాలస.
2: Earlier Madalasa.
1: ఆమె పిల్లలకు ఏమని బోధించేది?
2: What is that she taught to children?
1: చాలా పవిత్రమైనటువంటి భావాలు బోధించేది.
2: She taught sacred thoughts.
1: శుద్ధేసి బుద్ధేసి నిరంజనోసి. ఓ బుద్ధ, నీవు పరిశుద్ధమైనటువంటి వాడు, నీవు మహాబుద్ధిమంతుడవు, నీవు నిరంజనుడవు.
2: ఇట్ సెడ్, ఓ చైల్డ్, యు ఆర్ సీక్రెట్ వన్, యు ఆర్ ది ఫార్మ్ ది ఎటర్నల్ బ్లెస్.
1: సంసార మాయా పరివర్జితేసి. ఈ సంసారం అనేటువంటి ఈ ప్రపంచము ఇది వర్జించు, త్యజించు.
2: Drop this family life which is a delusion.
1: Samsara swapna tyaja moha nidra. Ee samsaram anetundi oka swapnamu.
2: Family life is a dream.
1: Chitramainetundi bhavalu bodhinchedi.
2: She taught sacred thoughts.
1: Suddhesi buddhesi niranjanosi. O buddha,

0: స్వప్నము.
1: ఫ్యామిలీ లైఫ్ ఇస్ అ డ్రీమ్.
0: త్యజమోహ నిద్ర, ఇది ఎట్లా వస్తుంది ఈ స్వప్నము?
1: హౌ డు యూ డ్రీమ్?
0: నిద్రపోతేనే స్వప్నం వస్తుంది.
1: వెన్ యూ స్లీప్ యూ డ్రీమ్.
0: నిద్రపోకపోతే స్వప్నమే లేదు.
1: ఇఫ్ యూ డోంట్ స్లీప్ దేర్ ఇస్ నో డ్రీమ్.
0: కాబట్టి స్వప్నానికి ఏది కారణము?
1: సో వాట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ?
0: కళలకు ఏమి కారణము?
1: వాట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ?
0: ఈ విధంగా ప్రశ్నలు ఎవరైనా వేసినప్పుడు కొన్ని మంది డాక్టర్ చెప్తారు, నీవు తిన్నింది జీర్ణం కాకపోతే స్వప్నంగా వస్తుంది, లేకపోతే ఎప్పుడో తలచిని ఉంటే స్వప్నంలో వస్తాయి. ఈ విధంగా అనేక రకమైనటువంటి కారణాలు చెప్తారు.
1: డాక్టర్ సే వై డు యూ డ్రీమ్? దే సే దట్ ది ఫుడ్ ఈస్ నాట్ డైజెస్టెడ్ ప్రాపర్లీ. యూ డ్రీమ్.
0: డ్రీమ్ కారణం నిద్రనే.
1: నన్ ఆఫ్ దీస్ ది రీజన్ ఫర్ డ్రీమ్.
0: నిద్రలేకపోతే మనకు డ్రీమే రాదు.
1: వెన్ యూ డోంట్ స్లీప్ యూ డోంట్ డ్రీమ్.
0: సంసారం, ఈ సంసారం అనేటువంటిది స్వప్నం. త్యజమోహ నిద్ర.
1: The family is a dream.
0: Madalasa Vakyam.
1: It's the word of Madalasa.
0: Vachaspati. Nayana, you, yanta parisuddhudavu, nichudavu, suddhudavu, paranjyotivi. Ilanti, matanatya aa pillavallaku uyyallo vesi thunchetuvanti vallu.
1: She used to lay down the child in the cradle telling, you are the pure, unstained one.
0: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను,
1: ఇట్ ఇస్ ద క్రేడిల్ ఆఫ్ ఓంకార.
0: తత్వమసి అని ఏటి పరుపు తాపరచి,
1: విత్ ది బెడ్ ఆఫ్ తత్వమసి.
0: ఎరుకనే బాలుణ్ణి ఏమనక ఉలచి,
1: కీపింగ్ దట్ బాయ్ ఇన్ అవేర్నెస్.
0: ఏడు జగముల వారు ఏకమై ఊచ,
1: విత్ పీపుల్ ఆఫ్ ద ఆల్ వరల్డ్.
0: జో అని గుప్పేదాయ.
1: దే గో ఆన్ సింగింగ్ ద లలబీ.
0: ఈనాటి తల్లిదండ్రులు ఆ విధంగా జోల పాడటం లేదు.
1: Parents don't sing such lullabies.
0: మా పిల్లవాడు మంచి పెద్దగా చదవాలి.
1: My son should be highly educated.
0: దండిగా వరకట్టం ఇచ్చేటువంటి అత్తగారులు చిక్కాలి.
1: He should have very high amount of dowry.
0: విదేశాలకు పంపాలి.
1: He should go abroad.
0: వై బెస్ట్ ని గావించాలి. ఇలాంటి కోరికలు ఈనాటి తల్లులకు.
1: These are the desires of mothers today.
0: ఇదంతా కూడా ఏమి గౌరవం అనుకుంటున్నారు వీరు?
1: What sort of respect is that?
0: తన కొడుకును తాను అమ్ముకుంటున్నారు ఈ తల్లిదండ్రులు.
1: ది పేరెంట్స్ ఆర్ సెల్లింగ్ దేర్ సన్.
0: నీ లక్షలు ఇస్తే కానీ నా కొడుకు నీ బిడ్డను పెళ్లి చేసుకోడు అని ఒక ప్రతిజ్ఞ.
1: అన్లెస్ యూ పే సో మెనీ లాక్స్ ఐ విల్ నాట్ గెట్ మై సన్ మ్యారీడ్.
0: తల్లిదండ్రులు బిడ్డను తెచ్చి కన్యాదానం ఇచ్చేటువంటి వారు.
1: ది పేరెంట్స్ విల్ బ్రింగ్ దేర్ డాటర్ అండ్ ఆఫర్.
0: ధర్మేచ అర్థేచ కామేచ నాతి చేస్తవ్యం అని ప్రామిస్ చేసేటువంటి వారు.
1: దే ఆల్సో మేక్ ప్రామిసెస్.
0: ధర్మేచ అర్థేచ కామేచ
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ రైచియస్నెస్, ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ వెల్త్ అండ్
0: అప్పుడు అతను ప్రామిస్ చేసేటువంటి వాడు, నాతి చేర్తవ్యం నేను తప్పక చూసుకుంటాను.
1: ద బ్రైడ్ గ్రూమ్ ఆల్సో మేక్ సచ్ ప్రామిసెస్.
0: కన్యనే దానం చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరంలో 15, 18, 20 సంవత్సరాలు పెంచి ఆ బిడ్డను తెచ్చి ఈ పిల్లవాడికి దానం చేశారు.
1: హ్యావింగ్ బ్రాట్ అప్ ది డాటర్ 15-16 ఇయర్స్, ద డాటర్ ఈస్ ఆల్సో.
0: అందువల్లనే ఆమె అర్ధాంగిగా మారిపోయింది.
1: So she becomes our
0: grandmother. అందువల్లనే ఆమె గృహలక్ష్మిగా తీర్చిదిద్దారు.
1: సో షీస్ గృహలక్ష్మి.
0: ఆమె పవిత్రమైనటువంటి యొక్క ఆ ఇల్లాలుగా మారిపోయింది.
1: షీ ఆల్సో షీస్ సేక్రెడ్ ఇల్లాలు.
0: ఈనాడు ఈనాటి విద్యావంతులంతా కూడాను మొట్టమొదట డిగ్రీ అయిన తక్షణమే ఏ మెడికల్ కాలేజ్కు ఏ ఇంజనీరింగ్ కాలేజ్కో పోవాలి.
1: The educated people today, they want to go to medical college.
0: తల్లిదండ్రులు ఏడిపించి అప్పులో సప్పులో చేసి ఆ యొక్క సుంకం చెల్లించి సీటును తెప్పించుకుంటారు.
1: పేరెంట్స్ మేక్ లోన్స్ అండ్ పే ద డొనేషన్స్
0: అండ్ డబ్బులు వరకట్నం రావాలి.
1: అండ్ దెన్ దే షుడ్ గెట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డౌరీ.
0: మెడికల్ చదివితే 10 లక్షలు.
1: అండ్ యూ విల్ గెట్ 10 లాక్స్.
0: ఇంజనీరింగ్ చదివితే 5 లక్షలు.
1: ఇంజనీర్ 5 లాక్స్.
0: వ్యాపారంగా తయారైపోయింది.
1: అండ్ దట్ ఇస్ బికమ్ బిజినెస్.
0: కనుక తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి అమ్ముకుంటున్నారు.
1: So parents are selling their son.
0: అమ్ముకున్నప్పుడు భార్యకు వీడు స్లేవ్ కానీ వీడు యజమానుడు కాదు.
1: When the son is sold, he is a slave to the wife.
0: ఎట్లా చెప్పుకుంటావు నీ సిగ్గు లేకుండా?
1: He receives money shamelessly.
0: అమ్మాయికి అమ్మడబోయావు నీవు.
1: You got yourself sold to a girl.
0: కనుక విద్యార్థులారా మీరు చక్కగా గుర్తించుకోవాలి.
1: So students, you should understand clearly.
0: వరకట్టంలో మీరు ఏమాత్రం కూడా ప్రవేశించకండి.
1: Don't accept any dowry.
0: నోరు తెరిచి కూడా అడగకూడదు.
1: Don't ask openly.
0: ఒకవేళ వారి తల్లిదండ్రులు వారి బిడ్డకిస్తే ఇచ్చుకోని తప్పులేదు.
1: దే మేక్ యూ టు దేర్ డాటర్.
0: కొంతమంది కిరాతకులైనటువంటి విద్యార్థులు కూడా తయారవుతున్నారు.
1: దే ఆర్ ఆల్సో క్రూయల్ స్టూడెంట్స్. నా
0: ఇంత డబ్బు అని వారు ఇస్తామని ఒప్పుకుంటారు.
1: దే సే దట్ దే స్పెసిఫిక్ అమౌంట్.
0: 2000లో కొంచెం తక్కువ అయిపోయేసరికి కారక్కి వెనక్కి వస్తుంటాడు పిరికి పంద.
1: ఇఫ్ దే ఆర్ షార్ట్ ఆఫ్ 1 or 2,000, దే జస్ట్ రిట్రీట్ లైక్ ఎ కవర్డ్.
0: ఇది విద్య యొక్క లక్షణమా?
1: ఇస్ ద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: 20 సంవత్సరాలు పెరిగి పెంచి అన్ని విధాలు ఇచ్చేసి

0: కన్న తల్లిదండ్రులను, తోడుబుట్టును, సర్వమును మొదలుపెట్టి కొత్త వాడైనటువంటి నీ వెంట నమ్మి నిన్ను వస్తుంటే నీ ఆమెకు ద్రోహం చేయటమా?
1: Having been educated, having brought up till 20 years, he follows a new man whom he never left, leaving the parents and the
0: తల్లిదండ్రులను వదలి, అక్క తల్లిదండ్రులను వదలి, అన్న తమ్ముళ్ళను వదలి కొత్త వాడైనటువంటి వ్యక్తితో ఆమె నమ్మి వస్తుంటున్నప్పుడు ఆమెను ఎన్ని విధాలు నీవు సంరక్షించాలి? ఎన్ని విధాలు ఆమెను సంతోష పెట్టాలి?
1: She leaves her parents, sisters and brothers.
0: విద్యార్థులు మగవారు మరింత ఏడిపిస్తున్నారు ఆడపిల్లలు.
1: స్టూడెంట్స్, మెన్ ఇన్ పర్టికులర్, దే ఆర్ మేకింగ్
0: ధనమంతరం అప్పుడు పుట్టింటికి పంపిస్తుంటారు.
1: దే సెండ్ దేర్ మదర్స్
0: తీసుకుంటారా? వీడు పెద్ద బెగ్గర్,
1: హీస్ ఎ బిగ్ బెగ్గర్.
0: ఇలాంటివి ఏమాత్రం కూడా మన విద్యార్థులు ప్రవేశించకూడదు.
1: Our students should not have such.
0: ఇలాంటివంతా కూడా అధ్యాపకులు ఈ చిన్న వయసు నుంచే పిల్లలకు బోధించాలి.
1: Teachers should teach such things right from the childhood.
0: ధనం ప్రధానం కాదు.
1: Money is not important.
0: గుణము ప్రధానం.
1: Character is important.
0: కనుక నీవు ధనంతో గుణాన్ని కొనుక్కోవద్దు.
1: You cannot buy character with money.
0: అందువల్లనే సత్యభామ చేసింది.
1: సో సత్యభామ అంటే
0: ఏమిటి?
1: వాట్?
0: ధనముతో కృష్ణుని కొనుక్కుంటే ఆ కృష్ణుడు తన దగ్గరనే ఉంటాడు అని చెప్పని ఆ సత్యభామ అనేక ప్లాన్లు వేసింది.
1: సత్యభామ ప్లాన్ ఇన్ డిఫరెంట్ వేస్ దట్ షీ కెన్ బై
0: క్రికెట్ ఉంటుండాలి. సమంతక మణి,
1: దెన్ షీ హాస్ సమంతక
0: ఆలసంత ధనమంతా ఉంటుండాలి. నాకేం భయం లేదు, కృష్ణుని తప్పక నేను తీసుకుంటానని తెచ్చిన ధనమంతా ఇచ్చింది.
1: ఐఎమ్ ఫియర్లెస్, ఐ కెన్ బై కృష్ణ.
0: కించిత్ అయినా కూడా కృష్ణుడు కదలలేదు.
1: But Krishna didn't move even a
0: breath. భగవంతుడు ధనానికి లొంగుతాడా?
1: Do you think God will submit to money?
0: ఎప్పటికీ లొంగడనేటువంటి సత్యాన్ని ఈ సత్యభామ లోకానికి చాటింది.
1: ఇది సత్యభామ who taught the world that God cannot be
0: purchased. ఏమైపోయింది?
1: Later what happened?
0: రుక్మిణి వచ్చింది తులసి పూజ చేసుకుంటూ.
1: There came Rukmini who was
0: తులసి దళాన్ని చేతిలో పట్టుకుంది.
1: She took one leaf of tulsi.
0: వచ్చింది.
1: She came.
0: నారద, కృష్ణ రూపములకు కృష్ణ నామే సరియైన తూకము అనింది.
1: She said, Narada, the name of Krishna balances the form of Krishna.
0: నామము రూపాన్ని చూపిస్తుంది.
1: The name will show the form.
0: రూపము నామాన్ని స్మరిస్తుంది.
1: The form will change the name.
0: సరైనటువంటి తూకం అదే ఒక్కటే. రూపానికి నామము, నామముకు రూపము.
1: Both will balance exactly the name and form.
0: కనుక కృష్ణ అనింది పాప రుక్మిణి.
1: సో రుక్మిణి సెడ్ కృష్ణ.
0: బ్రహ్మమానస పుత్రుడు, ఆయన చక్కని చదువులు చదివినటువంటి వాడు నారదుడు.
1: నారద బ్రింగ్ బ్రహ్మమానస పుత్ర, హైలీ ఎడ్యుకేటెడ్.
0: అతను అందరినీ మోసం చేయగలడు, కానీ తన ఎవరు మోసం చేయడానికి వీలు కాదు.
1: హీ కెన్ డిసీవ్ ఎవ్రీబడి బట్ హీ కెనాట్ బి డిసీవ్డ్.
0: అమ్మ, సాకార కృష్ణునికి నిరాకార నామం చెప్తే నాకేం ఆదాయం?
1: షీ సెడ్ Krishna is here in form. If you tell the name without form, what is the problem?
0: సాకారంగా ఏదైనా దానికి తగినటువంటి విలువ ఇవ్వాలి.
1: Therefore, you should attach the value appropriate to the
0: form. దళం తీసుకుంది రుక్మిణి.
1: Then she picked up the leaf of tulsi.
0: పత్రము,
1: the leaf.
0: పుత్రము, పుష్పము.
1: Flower.
0: ఫలము,
1: root.
0: తోయము,
1: water.
0: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమేని నీవు ఈ తులసీ దళములకు తూగుదూగాక.
1: గాడ్, ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద వన్ విత్ ఆల్ డివోషన్ అండ్ ఆఫర్స్ యూ ద లీఫ్ ఆర్ ద ఫ్లవర్ ద ఫ్రూట్ ఆర్ వాటర్.
0: పత్రం అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ లీఫ్?
0: దేహమే పత్రం.
1: ద బాడీ ఈజ్ లీఫ్.
0: పుష్పం అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ ఫ్లవర్?
0: హృదయమే పుష్పము.
1: హార్ట్ ఈజ్ ద ఫ్లవర్.
0: ఫలమనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ ఫ్రూట్?
0: మనస్సే ఫలము.
1: మైండ్ ఈజ్ ద ఫ్రూట్.
0: తోయమనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ వాటర్?
0: ట్యాప్ వాటర్ కాదు, రివర్ వాటర్ కాదు, ఆనంద భాష్పమే తోయము.
1: ఇస్ నాట్ ది ట్యాప్ వాటర్, ఇస్ నాట్ ది రివర్ వాటర్.
0: చూస్తావు కృష్ణ అని కృష్ణ అని ఆ తులసి దళం వేసింది.
1: విత్ ఆల్ దీస్ థింగ్స్ షీ సెడ్ కృష్ణ.
0: కృష్ణ అనేటువంటి నామం కృష్ణునికి సరియైన తూకం వచ్చింది.
1: ద నేమ్ ఆఫ్ కృష్ణ ఇస్ ఎగ్జాక్ట్.
0: ఈ తులసి దళం ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
1: అండ్ దిస్ తులసి దళ, ద లీఫ్ ఆఫ్ తులసి ఇస్ ఎక్స్ట్రా వెయిట్.
0: ఆ విధంగా భగవంతుడు ఈ విధమైనటువంటి భక్తికి తూగుతాడే తప్ప ధనమునకు తూగడు.
1: గాడ్ వుడ్ మ్యాచ్ ది డివోషన్, నథింగ్ ఎల్స్.
0: కనుక నీ హృదయాన్ని పవిత్రంగా పెట్టుకో.
1: మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్.
0: సరి అయినటువంటి ప్రేమతో నింపుకో.
1: ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: ఈ నింపుకున్న ప్రేమను 10 మందికి పంచు.
1: షేర్ దట్ లవ్ విత్ ఎవ్రీబాడీ.
0: నీవు ఆనందించు.
1: యు బి హ్యాపీ.
0: ఇతరులకు ఆనందం.
1: మేక్ అదర్స్ హ్యాపీ.
0: ఇది నీ యొక్క కర్తవ్యం.
1: దట్ యువర్ డ్యూటీ.
0: కేవలం నీవు ఆనందం కావాలి కావాలి, అందరి ఆనందాన్ని నువ్వు మాత్రం కోరి నీవు ఇతరులకు ఆనందం ఇవ్వకపోతే ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోతుంది. భక్తి వన్ వే ట్రాఫిక్ కాదు. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
1: ఇఫ్ యూ డ్రా హ్యాపీనెస్ ఫ్రమ్ ఎవ్రీబడీ అండ్ డోంట్ షేర్, ఇట్ ఇస్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్. ఇట్ ఇస్ గివ్ అండ్ టేక్.
0: ఇది ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అండ్ రిసీవ్.
0: నీ డబ్బును నీవు బ్యాంకులో పెట్టినప్పటికీ
1: Even if you deposit your money in the bank.
0: చెక్ పైన చివరాలు రాసి ఇచ్చినప్పుడే నీ డబ్బు నీకు ఇస్తాడు. ఆ చెక్ ఇవ్వకుండా నీ డబ్బు కూడా నీకు ఇవ్వడు.
1: When you sign and give the check, then you'll draw the money without signature.
0: ఒక షాప్ కి ఏమైనా నీ వెళితే,
1: if you go to the shop,
0: 10 రూపాయలు వాళ్ళ ముఖాన్ని కొడితే ఒక హ్యాండ్ కర్చీఫ్ నీ ముఖాన్ని కొడతాడు.
1: If you pay 10 rupees, you'll receive handkerchief.
0: ఏదో ఒకటి తీసుకుని ఇంకో దాన్ని అందిస్తుంటాడు.
1: He receives and gives something.
0: భగవంతుడు కూడాను అంతే.
1: God is also like that.
0: ఏదో ఒక ఆనంద బాష్పమైన అతనికి అందించినప్పుడు తప్పక అనంతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంటాడు.
1: If you offer tears of joy, he'll give you
0: చిటికెట్ అటుకులు ఇచ్చాడు.
1: కుచేలా గేవ్
0: ఆరోగ్యమంతా అందించాడు.
1: బట్ హీ గేవ్ హిమ్ ప్లెంటీ ఇన్ ప్రాస్పెరిటీ.
0: ఏమిచ్చింది? తులసి దళాన్ని ఇచ్చింది.
1: వాట్ ఈస్ రుక్మిణి గేవ్?
0: వశమైపోయాడు.
1: అండ్ కృష్ణ సబ్మిటెడ్ హింసెల్ఫ్.
0: కనుక భగవంతునికి ఇచ్చేటువంటిది ఏదో ఒకటి ప్రేమతత్వాన్ని ఇవ్వాలి, ప్రేమతత్వాన్ని పుచ్చుకోవాలి.
1: వీ షుడ్ ఆఫర్ లవ్ టు గాడ్ అండ్ రిసీవ్.
0: భగవంతునికి ఏది అక్కర్లేదు.
1: గాడ్ డజంట్ నీడ్ ఎనీథింగ్.
0: దేనిని ఆశించడు.
1: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: కానీ ఒక్కటి మాత్రం, ప్రేమ.
1: బట్ వన్ లవ్.
0: ఆ ప్రేమ కూడా నీ యొక్క ప్రాపర్టీ కాదు.
1: లవ్ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ.
0: అది భగవంతుని ప్రాపర్టీ. లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: Love is God's property. Love is God.
0: పిల్లలకు చెప్పాలి మీరు. టీచర్స్,
1: టీచర్స్ టు టీచ్ చిల్డ్రన్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: టు గాడ్.
1: దట్స్ ది వే టు గాడ్.
0: ఈ విధంగా పిల్లలకు చెప్పాలి.
1: యు షుడ్ టీచ్ లైక్
0: ప్రేమతో ఉండాలి. కానీ పిల్లల్లో పిల్లలకు కోట్లాటలు రాకూడదు.
1: చిల్డ్రన్ షుడ్ నాట్ ఫైట్ అమంగ్
0: పిల్లల్లో పిల్లలు ఏమాత్రం ఒకరికొకరు ద్వేషాన్ని పెంచుకోకూడదు.
1: దే షుడ్ నాట్ హేట్.
0: ఆ విధమైనటువంటి పవిత్రమైన, ప్రశాంతమైన, దివ్యమైన, నవ్యమైనటువంటి భావాలను పిల్లలు హృదయాలకు అందించాలి.
1: యూ షుడ్ పాస్ ఆన్ ద సీక్రెట్ డివైన్ నోవెల్ న్యూ ఫీలింగ్స్ టు చిల్డ్రన్.
0: కానీ అందించేటువంటి మీరు కూడాను ఆచరించాలి.
1: బట్ యూ ద టీచర్స్ హూ టీచ్ మస్ట్ ఆల్సో
0: ప్రాక్టీస్. ఆచరించకుండా వారికి అందిస్తూ ఉంటే ఈ కాలం పిల్లలు చాలా క్లెవర్ పిల్లలు.
1: ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ అండ్ టీచ్, మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వెరీ క్లెవర్.
0: బ్రదర్, ఆ టీచర్ మనకు చెప్తుందా తాను చేయటం లేదని ఇప్పుడు చెప్పేస్తాడు.
1: ద స్టూడెంట్స్ విల్ టాక్ అవర్ బ్రదర్, ద టీచర్ ఇస్ టీచింగ్ బట్ నాట్ ప్రాక్టీసింగ్.
0: కనుక పిల్లలను ఇలాంటి భావాలు ఏమొచ్చినప్పటికీ నీ టీచింగ్స్ ప్రయోజనం ఉండదు.
1: When there are such feelings among children, there is no use of teaching.
0: Okay, bookish knowledge ga ne maaripothundi.
1: It all becomes bookish knowledge.
0: Aa pillalu kada superficial knowledge ga vastundi.
1: And children will have superficial
0: knowledge raavali.
1: But they should have practical knowledge.
0: Alanti samayalopala adhyapakulu pillalku emi cheptunnaro avi tappaka meeru paatinchali.
1: Under these circumstances, teachers should practice what they teach.
0: Ee maatram potlaadakoodani cheptu teachers potlaadutunte pillalu em chestaru?
1: If they tell students that they should not fight, but if they fight among them, what they do?
0: Cigarette taavutu mare సిగరెట్ తాగకూడదు చాలా చెడ్డది ఏంటంటే వాడేమంటాడు? ఇప్పుడు తెలివి తెలిసిన పిల్లలు చెడ్డదని తెలిసి నీవే తాగుతుంటే నేను తాగితే తప్పేమి అంటాడు.
1: ఇఫ్ ఏ టీచర్ టెల్స్ స్టూడెంట్స్ డోంట్ స్మోక్, స్మోకింగ్ ఇస్ ఎ బ్యాడ్ హ్యాబిట్, ఇంటెలిజెంట్ స్టూడెంట్ విల్ క్వశ్చన్
0: చెడిపోవడానికి మూల కారణాలు ఇవే.
1: These are main things that are responsible for the students.
0: పిల్లలు ఏదైనా పిచ్చి పిచ్చి గ్రంథాలు చదువుతుంటే,
1: when students read all trivial
0: things, పిల్లలకు తాము చెప్పరు.
1: They don't tell their own.
0: పబ్లిక్ మీటింగ్ లో పోయి మాత్రం పిల్లలకు ఈ చెడ్డ బుక్కులంతా అందించకూడదు, పిల్లలు చాలా పాడైపోతున్నారు, వాళ్ళ క్యారెక్టర్ లేకుండా పోతున్నది అని పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు.
1: బట్ ఇన్ పబ్లిక్ దే గివ్ హై సౌండింగ్ లెక్చర్స్.
0: మొట్టమొదటి ఇల్లు గెలిచి అచ్చ గెలుచు.
1: ఫస్ట్ యూ కరెక్ట్ యువర్ హౌస్.
0: నీ ఇంట్లో నీ పిల్లలను చక్క చేసుకో.
1: యూ రెక్టిఫై యువర్
0: చిల్డ్రన్. తర్వాత తెలుగు చెప్పడానికి అధికారం వస్తుంది.
1: దెన్ యూ హావ్ అథారిటీ టు టెల్ అదర్స్.
0: ఈ విధంగా మన ఇంట్లో మనం పిల్లలను మనం చక్క చేసుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ కరెక్ట్ అవర్ చిల్డ్రన్ అట్ హోమ్.
0: పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారు.
1: Students should be highly careful.
0: మంచి వాళ్ళ బుద్ధి అతి షార్ప్ గా ఉంటుంటారు.
1: Their minds are very sharp.
0: చాలా గొప్ప నాలెడ్జ్ ఉంటుండాలి.
1: They have got very big knowledge.
0: అయితే ఆ నాలెడ్జ్ ఏమైపోతుంది? మిస్యూజ్ చేస్తున్నారు.
1: They are misusing their knowledge.
0: నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళే లేరు.
1: There are none without knowledge.
0: కానీ వేదాంతంలో నాలుగు స్టెప్స్ పెట్టారు.
1: So in Vedanta there are four steps.
0: First step knowledge.
1: First step knowledge.
0: Second step skill.
1: Second step skill.
0: Third step balance.
1: Third step balance.
0: Fourth step insight.
1: Fourth step insight.
0: మొట్టమొదటి నాలెడ్జ్,
1: ద ఫస్ట్ నాలెడ్జ్
0: ఇది ఉంది. ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేయి, బ్యాలెన్స్ సక్రమంగా వస్తుంది.
1: వెన్ వన్ స్కిల్స్ ద నాలెడ్జ్ దేర్ విల్ బి పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి పిల్లలంతా తమ నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు, స్కిల్ చేయటం లేదు.
1: అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ ఆర్ నాట్ స్కిల్లింగ్ దర్ నాలెడ్జ్, బట్ దే ఆర్ కిల్లింగ్ దర్ నాలెడ్జ్.
0: బ్యాడ్ లుక్, బ్యాడ్ ఇయర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్, బ్యాడ్ థింగ్స్ ఇవి చేస్తూ అదే కిల్ అయిపోతున్నారు.
1: వాట్ ఈస్ దిస్ కిల్లింగ్? బ్యాడ్ లుక్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ హియరింగ్, బ్యాడ్ యాక్షన్.
0: తన నాలెడ్జ్ ఎంత పాడు చేసుకుంటున్నారు.
1: ఇస్ స్పాయిలింగ్ ఇన్ ఎవ్రీవే.
0: కనుకనే బ్యాలెన్స్ తప్పు అవుతుంది.
1: దేర్ఫోర్ బ్యాలెన్స్.
0: బ్యాలెన్స్ ఎప్పుడు తప్పు అవుతుందని ఒక లైఫ్ లో ఒక పెద్ద యాక్సిడెంట్ అనగా చాలా కష్టములకు గురి అయిపోతాడు.
1: బ్యాలెన్స్ ఇస్ గోన్ హీ విల్ సస్టైన్.
0: బ్యాలెన్స్ ఉంటే లైఫ్ కు ఒక బ్యాలెన్స్ ఇంపార్టెంట్.
1: Balance in life is important.
0: Life is balance.
1: Life rests on balance.
0: Life is character.
1: Is character.
0: Life is happy.
1: Life is happiness.
0: Ee yokka tattvamulu ee vidhanga undali.
1: How should they be?
0: Manam annitini edirkovataliki samsiddhanga untundali.
1: We should face the challenge.
0: Challenge meet it.
1: Life is a challenge, meet it.
0: Life is game, play it.
1: Life is a game.
0: You are not into football, kaadu ka nee game.
1: It's not a football game.
0: Life is oka football.
1: Life is a football game.
0: Mana football lopala
1: in this football
0: madhyalo vestunnamu life anetundi oka vaipuna ee samulasukimpa hematalaka vidya paramulasukimpa brahma vidya atu vaipuna itu vaipuna rendu goals unnai.
1: On either side there are two goals.
0: Ee goals lopala rendu limits unnai.
1: There are two limits.
0: ఆ లిమిట్ కు మధ్య లోపల ఒక బాల్ పోతే గోల్ అవుతుంది.
1: ఇఫ్ ది బాల్ ఇస్ అట్ ద సెంటర్ ఇన్ బిట్వీన్ టూ గోల్స్
0: ఈ రెండు లిమిట్ కు దాటిపోతే అవుట్ అయిపోతుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ బియాండ్ ద గోల్స్ ఇట్ విల్ బి అవుట్.
0: ఇది ఎవరెవరు ఆడుతున్నారు ఈ యొక్క ఫుట్బాల్?
1: హూ ఆర్ ద ప్లేయర్స్ ఇన్ దిస్ ఫుట్బాల్ గేమ్?
0: సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ప్రభు ధర్మం ఈ సిక్స్ సిక్స్ ఒక దగ్గర ఉన్నారు.
1: ఆల్ ద సిక్స్ ప్లేయర్స్ ఆన్ వన్ సైడ్ ట్రూ
0: రైట్ మత్సర్యము ఈ సిక్స్ పీపుల్ ఇంకొక సైడ్ ఉన్నారు.
1: ద యాంగర్ లస్ట్ గ్రీడ్ ఎవరీ సిక్స్ ప్లేయర్
0: దీన్ని కాళ్ళతో కొట్టేస్తున్నారు. మంచి చెడ్డ రెండు కొట్టేస్తున్నారు.
1: దే గో ఆన్ కికింగ్ ద బాల్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఎంతవరకు దీన్ని కొడతారు?
1: టు వాట్ ఎక్స్టెండ్ ద కిక్?
0: దాంట్లో ఏరున్నంత వరకు కొడతారు.
1: సో లాంగ్ దేర్ ఎయిర్ ఇన్
0: ఆ ఏరు పోతే చేతులతో ఎత్తుకుంటారు.
1: ద మూమెంట్ ఇట్ ఇస్ ఇన్ఫ్లేటెడ్ దే లిఫ్ట్.
0: ఆ ఏరే ఫుట్బాల్ ఉన్నటువంటి ఏరే అహంకారము.
1: ద ఎయిర్ ఇన్ సైడ్ ద ఫుట్బాల్
0: ఇస్ ది అహంకారం అనేటువంటిది ఉండినంత వరకు మన దేహం అనేటువంటి ఫుట్బాల్ లోపల అందరూ కాళ్ళతోనే కొడతారు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ ఎయిర్
0: మర్యాదనే చూడరు కనుక అహంకారం పోవాలి.
1: Therefore you should be egoless.
0: దీనినే వినయం అన్నారు.
1: This is called humility.
0: విద్యసగును వినయంబు.
1: Education confers humility.
0: ఆ వినయమనేటువంటిది ఎట్లా ఉండాలి?
1: How should he be?
0: ఏదో తల వంచి నమస్కారం సార్ అంటే కాదు.
1: Not simply bending the head and say namaskara.
0: అహంకార
1: ego
0: మమకార
1: attachment
0: క్రోధము
1: anger
0: రహితమైన మనస్సు.
1: The mind should not be with
0: this ahankara rahitamaina manasu.
1: It should be egoless
0: aadambara rahitamaina manasu
1: without any form
0: mamakara rahitamaina manasu
1: without any attachment.
0: Adi nijamaina vinayam.
1: That is true humility.
0: Ee naadu ahankaram adhikanga untundali.
1: Today this more of arrogance.
0: Ee lokamlo undinatundi anni karamulakatte ahankaram chaala karam.
1: Of all the kara the hot ahankara very very hot.
0: Ee karam maraku hrudayaniki e maatram undadu. Guntooru bejavaadu lopu avukaya vestaru daantlo kuda anta karam undadu.
1: This kara heart is much more than avakaya.
0: Ee karamunu nee bhujistiva inka neeru tragavalsu ostundi.
1: When you eat hot stuff you should
0: drink water. Emga neeru durvasanulu anega lokavanchalu nipiti neeru tragavalsu ostundi.
1: What is this water? The worldly desire.
0: దాని వల్ల ఆరోగ్యం చెడిపోతుంది.
1: Therefore health is spoiled.
0: కనుక మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించాలి.
1: So first you should respect your parents.
0: మాతృదేవో భవ పితృదేవో భవ.
1: Mother is God, father is God.
0: కనుక దేవుణ్ణి ప్రత్యేకంగా మీరు ఎక్కడ వెతకనక్కర్లేదు.
1: You don't need to search for God.
0: ఎటువంటి వారైనా కానీ తల్లికి మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: There is no other God more than mother.
0: కనుక శంకరాచార్యులు చెప్పారు దుర్మార్గులైనటువంటి పుత్రుడు పుత్రికలైన ఉన్నారు కానీ దుర్మార్గులైన తల్లి లేదు అని.
1: So Shankara said there may be bad children, wicked son and wicked daughter.
0: ప్రాణ సమానంగా చూచి ప్రాణానికి ప్రాణం అందించి వారిని పోషించినటువంటి తల్లి కంటి నీరే నింపితే రేపటి దినం నీ బిడ్డలు నీ కంటి నీరు నింపరా?
1: ద మదర్ హూ టేక్స్ కేర్ ఆఫ్ యూ యాజ్ హర్ వెరీ లైఫ్.
0: కనుక రియాక్షన్ సౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
1: ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్.
0: కనుక మొట్టమొదటనే మనం జాగ్రత్తగా ఉంటుండాలి.
1: ఫస్ట్ వీ షుడ్ బి కేర్ఫుల్.
0: ఏ ఒక్క దీంతో కూడా ఎక్కువ మనం పరిచయం పెట్టుకోకుండా
1: వీ షుడ్ నాట్ హావ్ టూ మచ్
0: అతిభాష లేకుండా దుస్సంగములు చేరకుండా.
1: వీ షుడ్ నాట్ బి బ్యాడ్ కంపెనీ.
0: ఎందుకంటే బ్యాడ్ కంపెనీ చేరితే నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
1: ఇఫ్ యూఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ బికమ్.
0: అందువల్లనే టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: సో ఇట్ ఈస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: ఎలాంటి వారితో చేరతావో అలాంటి రూపాన్ని ధరించిపోతావు.
1: యూ బికమ్ దాట్ డిపెండింగ్ అపాన్ ద కంపెనీ వేర్ యు
0: ఆర్. మంచిని తలంచు.
1: థింక్ గుడ్.
0: మంచిని చూడు.
1: See good.
0: మంచిని చేయి.
1: Do good.
0: మంచిని అనుభవించు.
1: Experience good.
0: ఇదే నిజమైనటువంటి మానవత్వానికి తగినటువంటి విలువలు.
1: They are the human values.
0: ప్రేమ ముదిత మనసి

0: అరవింద జడాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు ప్రీతిగా చేయు ప్రీతిగా యోచన చేయు మానవ ప్రీతిగా యోచన చేయు మానవ
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ వి గెట్ అప్ ఫ్రమ్ బెడ్ ది డాన్ అంటిల్ వి రిటైర్ అండ్ టేక్ రెస్ట్ గో బ్యాక్ టు బెడ్ వి గోన్ స్ట్రగ్లింగ్ ఫర్ అవర్ లైవ్లీహుడ్ అండ్ ఫర్ అవర్ లివింగ్ వి స్పెండ్ ఆల్ అవర్ టైమ్ టు స్టడీ అండ్ లర్న్ ఫర్గెటింగ్ గాడ్ ఓ మ్యాన్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ హ్యావ్ హ్యాడ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ అచీవ్డ్ ఎంక్వైర్ క్లియర్లీ
0: మానవుడు ఆనందాన్ని పొందగోరి అనేక విధములుగా కూడాను ఈ ప్రపంచమునందు విచారం జరుపుతున్నాడు.
1: మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ బిన్ స్ట్రగ్లింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ సో యాజ్ టు బి బ్లిస్ఫుల్
0: అయితే ఈ ఆనందము వస్తువులు ఎందున్నదా లేక ప్రదేశమునందున్నదా లేక వ్యక్తులు ఎందున్నదా ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Yet man is not able to recognize where the bliss is available. Is it there in physical material objects or is it present at a particular place or with any person?
0: Anandam annadi oka vastulu endukani leka oka pradesham endukani oka vyaktulu endukani kanaradu.
1: Bliss is not noticed either in an object or at a particular place nor in an individual for that matter.
0: Sarvatra undinatundi aanandamunu ekkada nivedikadaniki veelavutundi.
1: Bliss which is all pervasive, where do you search for it?
0: Bhagavantudu sarva jeevulu yendu sarva praanulu yendu sarva pradesham yendu sarva vishayamulu yendu kudanu leenamai unnadu.
1: God is immanent, latent in all of the living creatures, in all of the beings, at all places.
0: దీనిని భగవద్గీత యందు చక్కగా విచారణ సలిపి
1: This is very well explained and investigated in Bhagavad Gita.
0: Einstein దీనికి ఒక కొత్త పేరు పెట్టాడు.
1: Einstein gave it a different new
0: psychotronic
1: name.
0: Psychotronic అన్నాడు.
1: Psychotronic.
0: Psychotronic.
1: Psychotronic.
0: అనగా సర్వత్రా ఉండేటువంటి భగవంతుణ్ణి ఏమని పిలిచేది?
1: When God, who is present everywhere, how shall I call him?
0: కనుక ఇతను ఒక విధమైనటువంటి యొక్క అజ్ఞాత రూపంతో కనిపిస్తున్నాడు.
1: God is seen in a hidden form, in a non-apparent manner.
0: భగవంతుడు అజ్ఞాత శక్తి స్వరూపుడై సర్వ వ్యక్తులు ఎందుకుడను సర్వ ప్రదేశములు ఎందుకుడను సర్వ పదార్థములు ఎందుకుడను గోచరించక మెలుగుతున్నాడు.
1: God is hidden. He is hidden cosmic energy in every material, in every object, at every place, in every one of us.
0: కాని మానవాకారమును ధరించినటువంటి వ్యక్తి దైవమును కూడా ఒక ఆకారంగా భావించుకుని సర్వత్రా విచారణ సలుపుతున్నాడు.
1: But human we are, with a limited finite body, we also expect God in the same form and we are in constant search for him.
0: ఆనందమున్నది కాని ఆనందమునకు రూపము లేదు.
1: Bliss is there, no doubt, but it has no
0: ప్రేమ ఉన్నది కాని ప్రేమకు ఒక స్వరూపము లేదు.
1: Love is there, but it has no form.
0: అయితే స్వరూపం లేనటువంటి ప్రేమను ఏ రీతిగా మనం విశ్వసిస్తున్నాం?
1: How do we believe in love that has no form?
0: ఆకారం లేని ఆనందాన్ని మనం ఎట్లు అనుభవిస్తున్నాం?
1: How do we experience bliss that has no form?
0: ప్రేమకు రూపము లేదు కాని ప్రేమను అందించేటువంటి వ్యక్తికి రూపం ఉన్నది.
1: దో లవ్ హ్యాస్ నో ఫార్మ్ బట్ ది పర్సన్ దట్ పాసెస్ లవ్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఒక పుష్పము ఉన్నది.
1: హియర్ ఇస్ ఎ ఫ్లవర్.
0: కానీ ఆ పుష్పం యొక్క ఆకారం మనకు కనిపించదు.
1: వీ సీ ది ఫార్మ్ ఆఫ్ ది ఫ్లవర్.
0: కానీ వాసన మాత్రము అనుభూతికి వస్తుంటది.
1: దో ది ఫ్రాగ్రెన్స్ ఇస్ నాట్ సీన్ బట్ ఇట్ కమ్స్ టు అవర్ ఎక్స్పీరియన్స్.
0: వాసన మాత్రం అనుభవిస్తున్నావి కానీ ఈ వాసనకు రూపమేమిటి అని విచారణ చేస్తే ఈ వాసనకు రూపము పుష్పమే.
1: దో యు ఎక్స్పీరియన్స్ ది అరోమా ఆఫ్ ద ఫ్లవర్ The form of the aroma or fragrance is the flower itself.
0: ప్రాచీన కాలం నుండి మహర్షులు యోగులు సత్పురుషులు పండితులు ఈ యొక్క వాసనను మాత్రమే గుర్తించి ఈ వాసనకు ఆకారం ఎక్కడ అని ప్రపంచమంతా కూడాను దీన్ని విచారణ సలుపుతూ వచ్చాయి.
1: Ancient times, seekers, aspirants, scholars, and all those that are in search of truth experience the fragrance and are in constant search of the form.
0: Kani maharshulu sarvasanga parityagulaipoyi sarvamu tyagamuga vachi ఈ యొక్క వాసన యొక్క రూపం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయంలో గట్టిగా పట్టుపట్టి దాన్ని వెతకడానికి ప్రారంభించారు.
1: సేజెస్ హూ హ్యావ్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ డిటర్మిన్డ్ టు నో ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఫ్రాగ్రెన్స్
0: అన్ని పొదలను కూడాను శోధించారు.
1: దే ఎంక్వైర్డ్ ఆల్ అరౌండ్ ద బుషెస్
0: అన్ని అడవులను కూడాను శోధించారు.
1: దే హ్యావ్ సర్చ్డ్ ఆల్ ఫారెస్ట్
0: కానీ ఎక్కడ పుష్పం కనిపించలేదు.
1: దే కుడ్ నాట్ గెట్ ది ఫ్లవర్
0: కానీ కొంతమంది ఏదో వాసన వస్తున్నది వాసన చాలని కొంతవరకు వాసనతోనే సంతృప్తి పడి ఈ యొక్క పుష్పము యొక్క విచారణ చేయడంలో కొంతకాలం విరమించుకున్నారు.
1: సమ్ హ్యావ్ డ్రాప్ టు ఇన్వెస్టిగేట్ ద ఫార్మ్ హ్యావింగ్ బీన్ సాటిస్ఫైడ్ ఇన్ ద మిడిల్ ఎక్స్పీరియన్సింగ్ ద ఫ్రాగ్రెన్స్ అలోన్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిమి పట్టు నెగ్గిడిదాకా అట్టే ఉండు.
1: యూ హ్యావ్ డిటర్మిన్డ్ సమ్ హౌ ఆర్ అదర్ Do not leave until it is fulfilled.
0: Korinda dediyo korane korthivi korke cheludaka povakundi.
1: You have desired something or other until the desire is granted. Don't go.
0: Adigina dediyo adagane adigitivi adiginedaka vidivakundi.
1: You have asked something or other until it is given. Never withdraw.
0: Talachina dediyo talchane talchitivi talaputirudaka povakundi.
1: Having entertained a thought in one way or other until that thought is translated,
0: ఈ విధమైనటువంటి పట్టుదల చేత మహర్షులు పోరుపడలేక తానైన ప్రభు వలయు.
1: This was the determination of the sages that God has to show some form other out of disgust.
0: వడలు తెలియక తానైన అడుగు వలయు.
1: Or they have to ask repeatedly out of tiresomeness.
0: అంతే కాని.
1: That's all.
0: ఇంకా తనయంత తాను తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: బట్ ఇట్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ డివోటీ టు విత్డ్రా ఆర్ రిట్రీట్.
0: ఈ పట్టుదల చేత తాము వెతికి ఆ పుష్పాన్ని గుర్తించారు.
1: బికాస్ ఆఫ్ దిస్ డిటర్మినేషన్ దే సర్చ్డ్ ఆల్ ఓవర్ అండ్ ఫౌండ్ ఆఫ్ ద ఫ్లవర్.
0: పుష్పం నుండి ఆనందము అనేటువంటి యొక్క సుగంధము ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: దే కుడ్ ఫైండ్ అవుట్ ద ఫ్లవర్ అవుట్ ఆఫ్ విచ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ బ్లిస్ హస్ ఎమనేటెడ్.
0: మేము తెలుసుకున్నాము ఈ పుష్పం ఎక్కడున్నదో మేము గుర్తించాము అని పండితులు వర్ణించారు.
1: ద స్కాలర్ డిక్లేర్డ్ వీ హ్యావ్ సీన్ ద ఫ్లవర్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్.
0: కొంతమంది పండితులు మహర్షులు యోగులు కోల్డ్ వల్ల ఆ వాసన కూడా అనుభవించలేకపోయారు.
1: సమ్ స్కాలర్స్ సమ్ సీకర్స్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ కోల్డ్ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ది ఫ్రాగ్రెన్స్ ఆర్ ద స్మెల్.
0: అట్టి వాసన కూడా గుర్తించలేనిటువంటి వారే నాస్తికులు.
1: దోస్ దట్ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద స్మెల్ ఆర్ ఎథీస్
0: వారికి కూడా ముక్కు ఉన్నది కానీ పరిచయం పట్టింది.
1: ఎథీస్ హ్యావ్ నో డౌట్ నోస్ బట్ దట్ సఫరింగ్ ఫ్రమ్ బ్యాడ్.
0: అందువల్ల వాసన కూడా గుర్తించుకోలేనిటువంటి యొక్క హీనులుగా మారిపోయారు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కోల్డ్ దే హావ్ బికమ్ సో అన్ఫార్చునేట్ యాజ్ నాట్ టు టేస్ట్ దిస్ ఆర్ స్మెల్ ఇట్ ఐదా.
0: ఆ గుర్తించుకున్నటువంటి వ్యక్తులే వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఎక్కడ చూసినా ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం ఏ రీతిగా గుర్తించాలి?
1: When God is everywhere, how to know Him, how to recognize Him?
0: ప్రతి వ్యక్తి ఎందు కూడాను హృదయం అనేటువంటి పుష్పం నుండి ఆనందం అనేటువంటి యొక్క సుగంధము వెలువడుతున్నది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఆర్ హృదయ ఆఫ్ ఎవ్రీ పర్సన్ విచ్ ఇస్ ద ఫ్లవర్ ద ఫ్రాగ్రెన్స్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఈ హృదయము పరిపూర్ణమైనటువంటిది.
1: దిస్ హృదయ ఈస్ కంప్లీట్ అబ్సల్యూట్.
0: అదియు పూర్ణము ఇదియు పూర్ణము.
1: That is full and this is full as well.
0: పూర్ణమున ఉదయించు పూర్ణము.
1: And it's out of the fullness comes up the full again.
0: పూర్ణమున పూర్ణము తీసిన పూర్ణమే శేషించి ఉండును.
1: If you deduct the full out of full, the full remains.
0: దీనిని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే అని వేదం పూజించింది.
1: This is the teaching of Veda. That declares that is full and this is full, everything is full.
0: కనుక పూర్ణత్వం అనేటువంటి తత్వము ఏ విధంగా ఉంటుంది?
1: దిస్ టోటాలిటీ, వాట్ ఈజ్ ఇట్స్ నేచర్?
0: ఒక కిలో బెల్లం తీసుకుని వచ్చాం.
1: యు టేక్ కిలో జాగరీ.
0: ఆ బెల్లంలో కొంచెం తుంచుకుని నాలుక పైన వేసుకున్నాం.
1: యు హావ్ జస్ట్ కట్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్ అండ్ కెప్ట్ ఇట్ ఆన్ యువర్ టంగ్.
0: తీయగా ఉన్నది.
1: ఇట్ ఇస్ సో స్వీట్.
0: ఇంకొంచెం ముక్క తీసుకుని పోయి కాఫీలో వేశావు.
1: అండ్ యు మిక్స్డ్ ఎ బిట్ ఆఫ్ దిస్ జాగరీ అండ్ మిక్స్డ్ ఇన్ కాఫీ.
0: కానీ కాఫీ కూడా తీయగా ఉన్నది.
1: ది కాఫీ ఇస్ ఆల్సో స్వీట్.
0: ఇంకొంచెం బెల్లం తీసి దాన్ని ఒక పానకంలో వేశావు, నీళ్ళలో వేశావు.
1: సమ్ మోర్ ఆఫ్ జాగరీ ఇస్ మిక్స్డ్ ఇన్ వాటర్.
0: కానీ ఆ నీరు కూడాను తీయగా ఉన్నది.
1: Yes, that water is also sweet.
0: మూడు ముక్కలుగా తించినావు నీవు.
1: You have cut this jaggery into three pieces.
0: కానీ మూడు ముక్కల లోపల కూడా తీపే ఉంటున్నది.
1: All the three pieces are equally sweet.
0: ఆ ముక్కలు తించిన తర్వాత ఆ ముక్కల్లో ఉన్నటువంటి శేషం కూడా తీయగానే ఉంటున్నది.
1: And the remaining portion of the jaggery also continues to be sweet.
0: కానీ ముక్కలు quantity difference. కానీ
1: here lies the difference in the quantity, the bits being here.
0: Anni mukkala endukudanu tiyani danamu ekangane kanipistundadi.
1: Sweetness is uniform, one and the same in all of the pieces of the bits of jaggery.
0: Adiyu purnamu idiyu purnamu.
1: Therefore
0: adi teepe idi teepe.
1: Therefore that is full, this is full, that is sweet,
0: purnamu
1: udayinchu
0: purnamu ఆ తీపు నుండి తీపే ఆవిర్భవిస్తుంది.
1: అండ్ ఈస్ ద స్వీట్నెస్ దట్ సెండ్స్ ఫోర్త్ స్వీట్నెస్ ఓన్లీ.
0: పూర్ణమున పూర్ణము తీసిన పూర్ణమే మిగిలి ఉండును.
1: ఇఫ్ యూ జస్ట్ డిడక్ట్ ద ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మైనస్ ఇట్,
0: మిగిలినటువంటిది బెల్లమే. పానకంలో వేసినటువంటిది బెల్లమే, కాపీలో కలిపినటువంటిది బెల్లమే, నాలుగు పైన పుచ్చున్నది బెల్లమే.
1: దట్ mixed in coffee, that kept on the tongue, that mixed in water is the same jaggery only.
0: అనగా పూర్ణం అనగా ఒక కిలో బెల్లం పూర్ణం అని కాదు, దీని మాధుర్యమే పూర్ణం.
1: The purna, the totality means the sweetness here.
0: ఇటలీలో,
1: there in Italy,
0: ఒక శిల్పి పని చేసేటువంటి వ్యక్తి,
1: a person, a sculptor,
0: ఆంటోని అనేటువంటి వాడు ఉండేవాడు.
1: There's one person by name Antoni there in Italy.
0: ఇతను వయలిన్ చేసిన దాంట్లో మహాసుప్రసిద్ధుడు.
1: హీఈస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ మేకింగ్ వయలిన్.
0: ఒక్క వయలిన్ ను సంవత్సరమంతా కష్టపడి చేస్తూ వచ్చాడు.
1: ఆంటోని టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
0: ఈ ఆంటోని ఫ్రెండ్ ఒకడు వచ్చి, ఏమో ఆంటోని, నీ ఒక్క వయలిన్ చేయడానికి ఒక సంవత్సరం అంతా తీసుకుంటే నీ ఆలుబిడ్డ బ్రతికేటువంటి మార్గం ఏమిటి?
1: Friend of Antony came and said, oh friend, when you take one full year to make one violin, how are you going to take care of your wife and children?
0: My friend.
1: Said my friend.
0: Bhagavantudu purnaswarupudu.
1: God is perfection.
0: Manam ye pani chesinappudiki poornanga untundali.
1: Whatever we do will have to be necessary.
0: Edo aa swartham nimittamai naa aalapittanu poshinchukune nimittamai aa poornatvamulo ye maatram kudanu dosham kalakkoodu.
1: On selfish grounds, to just carry out a living, there cannot be nothing short of perfection, he said.
0: కనుక భగవంతుడు పూర్ణుడు కాబట్టి అతనికి పూర్ణత్వంగా మనం పని చేయాలి.
1: Therefore God is all perfection and whatever we do have got to be perfect.
0: పూర్ణ ఆనందాన్ని అందించగలడు.
1: Then God confers total bliss to everybody.
0: అని ఆ స్నేహితునికి బోధించాడు.
1: That's how he taught to his friend.
0: అనగా
1: meaning
0: మనం ఏ చిన్న పని చేసినప్పటికీ ఆ చిన్న పని కూడాను పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందేటువంటి రీతిగా మనం చేయాలి.
1: వాట్ ఎవర్ లిటిల్ జాబ్ వి మైట్ అండర్ టేక్ బట్ ఇట్ హెస్ గాట్ టు బి పర్ఫెక్ట్ అండ్ టోటల్.
0: కారణము భగవంతుడు పూర్ణస్వరూపుడు.
1: వై? బికాస్ గాడ్ ఈస్ టోటాలిటీ, పర్ఫెక్షన్.
0: మన పనులన్నీ కూడా పూర్ణంగానే ఉంటుండాలి.
1: ఆల్ అవర్ వర్క్స్ హావ్ గాట్ టు బి ఫుల్.
0: భగవంతుని యొక్క అంశము.
1: Where the spark of the divine.
0: కాబట్టి అంశమైనటువంటి వ్యక్తి కూడాను పూర్ణమైనటువంటి ఒక తత్వాన్ని పొందాలి.
1: The spark should necessarily represent, stand for the totality.
0: అని ఆ యొక్క వైలెన్లు చాలా ప్రసిద్ధిగాంచినాయి ఈనాడు కూడాను ఆంటోని వైలెన్.
1: Down this day, the Antony violin is so famous and reputed.
0: ఈ విధంగా భగవంతుని యొక్క పూర్ణత్వాన్ని నిరూపించే నిమిత్తమై పనులు ఎందుకూడను పూర్ణత్వాన్ని మనము ఆచరించాలి.
1: In order to signify, in order to experience the perfection, the divinity, our acts have got to be perfect.
0: అనేకత్వం కాదు.
1: Perfection is only one, not fragmentation.
0: మనం ఏకత్వంలో అనేకత్వంగా విభజిస్తున్నాము.
1: In fact, we fragment the unity into diversity.
0: కానీ విభజిస్తున్నాము, కానీ తిరిగి అనేకత్వమును తిరిగి ఏకత్వంగా మార్చాలి.
1: We divide, but however, we have got to unify it again.
0: ఇప్పుడు టైలర్ దగ్గర రెండు వస్తువులు ఉంటాయి.
1: Tailor has got in possession two.
0: ఒకటి సిజర్ కత్తెర ఉంటుంటది.
1: One is the scissor.
0: ఇంకొకటి పిన్ను ఉంటుంది.
1: Other is the needle.
0: Needle. ఈ రెండింటి ద్వారా ఏమి జరుగుతుండాలి?
1: What does he do with these two?
0: మనం తీసుకుని వెళ్లి 2 meters ఒక క్లాత్ ఇచ్చాము షర్ట్ కుట్టమని.
1: You give to the tailor 2 meters of cloth.
0: ఒకే క్లాత్ అది 2 meters.
1: The 2 meters of cloth is just one piece.
0: ఆ టైలరు తన మెజర్మెంట్ తీసుకున్నాడు.
1: The tailor takes your measurements.
0: కత్తెరి తీసుకున్నాడు, ముక్కలు ముక్కలుగా కత్తిరించాడు.
1: With his scissor, he'll cut it into number of bits.
0: అన్ని కాలర్స్ వేరు.
1: The collar is different.
0: One is వేరు.
1: The arms different.
0: తన పొడవు వెడల్పు ఇవంతా సక్రమైన రీతిగా కత్తిరించాడు.
1: And he has cut into bits as per his measurements, the waist, the shoulder.
0: మీటర్స్ గా ఉన్నటువంటి బట్ట అనేక విధమైనటువంటి తుండుగా మారిపోయింది.
1: Yes, the 2 meter cloth which is one as well is cut into number of bits now.
0: అంతటితో ఈ టైలర్ లో మానలేదు.
1: The tailor didn't leave it.
0: తిరిగి వాటన్నిటిని కూడా ఏకం చేసి ఒక షర్ట్ మాదిరి కుట్టేశాడు.
1: He joined them all and stitched into a garment the shirt.
0: ఈ ముక్కలు చేసినటువంటిది ఏమిది? కత్తెర.
1: That which has cut into bits is the scissor.
0: అన్నిటిని చేర్చి ఒక షర్ట్ గా రూపొందింపజేసినటువంటిది నీడిల్.
1: It is the needle that unified all these bits into a shirt.
0: కనుకని మనము ఏకత్వమైనటువంటి ఒక దైవత్వాన్ని మనము అనేకత్వంగా మారుస్తున్నాము.
1: Therefore, God, the unity, the oneness, is diversified.
0: ఒకరు కృష్ణ, ఒకరు ఈశ్వర, ఒకరు అల్లా, ఒకరు జీసస్, ఒక జొరాస్ట్రియం, ఈ విధమైనటువంటి ముక్కలుగా మనం చేసి పెడుతున్నాం.
1: We have divided the oneness of the divinity into many as Rama, Krishna, Jesus, Allah.
0: తిరిగి ప్రేమ అనేటువంటి భక్తి అన్నింటినీ ఒక్క రూపకంగా మారుస్తూ వచ్చింది.
1: బట్ దిస్ డివోషన్ ఆఫ్ లవ్ విల్ బ్రింగ్ దెమ్ ఆల్ టుగెదర్ ఇంటూ వన్.
0: ఆల్ ఆర్ వన్.
1: ఆల్ ఆర్ వన్.
0: మై డియర్ సన్,
1: మై డియర్ సన్,
0: బీ అలైక్ టు ఎవ్రీ వన్,
1: బీ అలైక్ టు ఎవ్రీ వన్.
0: ఇది జీసస్ చెప్పాడు.
1: దిస్ ఇస్ ద సేయింగ్ ఆఫ్ జీసస్.
0: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్.
1: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్.
0: Be alike to everyone.
1: Be alike to everyone.
0: Anaga.
1: Meaning?
0: Tanna aneka vidhamuluga badhinchetuvanti samaya lopala.
1: When he was put to suffering in different ways.
0: Tanna disciple andaru kudanu chala baadha padutu vacharu.
1: The disciples were feeling very sad.
0: Kani ఈ యొక్క ప్రీస్ట్ నంతరు కూడాను హెడ్ ప్రీస్ట్ కూడాను చాలా నిందిస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ అక్యూజింగ్ ఆల్ ద ప్రీస్ట్లీ కమ్యూనిటీ.
0: ఆర్డర్ వేసినటువంటి గవర్నర్ కూడాను నిందించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే అక్యూజ్ ద గవర్నర్ హూ ప్లేస్ దట్ ఆర్డర్.
0: అట్టి నిందలు మనకు పనికిరావు.
1: సచ్ అక్యూజేషన్
0: అనేటువంటి ఉద్దేశంతో ఏకత్వాన్ని బోధించే మాటతో ఆల్ ఆర్ వన్.
1: To teach this principle of oneness, Jesus said,
0: be
1: all are
0: alike
1: one.
0: To everyone.
1: He went on to say, yavarni be alike to everyone.
0: Yavarni manam dushinchakurdu, yavarni manam vimarsinchakurdu.
1: We should not blame anybody. We should not charge anybody. We should not criticize anybody.
0: Kanukane prema aneetvante tattvame yavarni kudanu dushinchadu, bhushinchadu, ye vidhamaitvante yokka tiraskarinchadu.
1: It is the love that will never deny anybody. It's the love that will never deject anybody, that will never blame anybody.
0: లౌకికమైన ప్రేమకు,
1: for the worldly love,
0: ఆధ్యాత్మిక ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: There's wide gulf of difference between the worldly love and spiritual love. The spiritual love is the divine love.
0: దైవ ప్రేమ ఎట్టి ఫలితాన్ని కూడాను ఆశించదు.
1: Divine love is selfless, not expecting anything in
0: return. ఎట్టి దూషణ తిరస్కారములు కూడాను లెక్క చేయదు.
1: It is not mindful of praise or blame.
0: ప్రేమ ఎప్పుడు కూడాను ఆశ లేకుండా తాను అందిస్తుంటాడు.
1: Love is desireless and a continuous flow.
0: స్వార్థమన్నది ఈ ప్రేమకు ఏమాత్రము కనిపించదు.
1: You don't find a trace of selfishness in this love.
0: ఇట్టి స్వార్థరహితమైనటువంటి ప్రేమనే భగవంతుని ప్రేమ.
1: దిస్ సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని ప్రేమ నిరంతరం కూడాను ఇచ్చుకునేది కాని తిరిగి పుచ్చుకునేటువంటిది కాదు.
1: ద లవ్ ఆఫ్ గాడ్ గివ్స్ అండ్ గివ్స్, నెవర్ రిసీవ్స్.
0: కానీ లౌకికమైనటువంటి ప్రాపంచిక సంబంధమైన ప్రేమ పుచ్చుకునేది కాని ఇచ్చుకునేది కాదు.
1: బట్ ది వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఓన్లీ యాక్సెప్ట్స్ రిసీవ్స్ బట్ ఇట్ నెవర్ గివ్స్.
0: లౌకికమైన ప్రేమ ప్రతిఫలాన్ని ఆశిస్తుంది.
1: ది వరల్డ్లీ లవ్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ ఎక్స్పెక్టేషన్స్. ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ప్రేమ మరొక విజయమైనటువంటి ఫలితాన్ని కోరుతుంది.
1: ది లవ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ఫ్రమ్ ది వరల్డ్.
0: కానీ భగవంతుని ప్రేమ మరొక దీన్ని ఆశించదు.
1: బట్ గాడ్స్ లవ్ ఎక్స్పెక్ట్స్
0: ప్రేమకు ప్రేమనే సాటి.
1: లవ్ ఈక్వల్స్ లవ్ అలోన్.
0: అంతేకాని ప్రేమకు మరొక వస్తువు సాటి రాదు.
1: యు కెన్ నెవర్ కంపేర్ లవ్ విత్ ఎనీ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
0: కనుక ఇట్లాంటి సాటి రానటువంటి ఒక ప్రేమ తత్వము దైవం యొక్క ప్రేమ.
1: దిస్ ఇన్కంపేరబుల్ అన్పారలెల్డ్ లవ్.
0: ఇంకా లౌకికమైన ప్రేమ ఏ విధంగా ఉంటుంది?
1: హౌ ఇస్ వరల్డ్లీ లవ్ దెన్?
0: మీకు అందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దాట్.
0: ఒక వివాహం జరిగింది ఒక బాలునికి.
1: ఎ బాయ్ వాజ్ మ్యారీడ్.
0: ఈ వివాహం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్
0: మూడవ దినము
1: థర్డ్ డే
0: ఏదో ఒక పార్క్ లో వాక్ చేస్తూ వచ్చారు.
1: ది కపుల్ వర్ జస్ట్ గోయింగ్ రౌండ్ ద పార్క్.
0: కానీ ఈ బాయ్ ఒక ఆ పార్క్ లోపల ఒక ముల్లును చూచాడు.
1: ద బాయ్ సా ఎ థార్న్ ఆన్ ద వే.
0: ముల్లును చూచేటప్పటికి బాయ్ ఆ ముల్లు పైన కాలు పెడుతుందో ఏమో, భార్యకి ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో అనేటువంటి ప్రేమ చేత భార్యను రెట్టబెట్టుకుని ముల్లు ముల్లు ముల్లు ముల్లు అని వెనక్కి లాగాడు.
1: దిస్ యంగ్ మ్యాన్ వాచింగ్ ద థార్న్ ఆన్ ద వే థాట్ దాట్ హిస్ యంగ్ వైఫ్ వుడ్ స్టెప్ ఆన్ ద థార్న్. హి హస్ టేకెన్ అవే బై క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ఆర్మ్ అండ్ టెలింగ్ థార్న్ దేర్.
0: కానీ అప్పుడు వైఫ్ అతనికి లైఫ్ గా మారింది.
1: అట్ దట్ మోమెంట్ వైఫ్ ఈస్ హిస్ లైఫ్.
0: కనుకనే అతను ఆతృతకో ఆమెను వెనుక లాగాడు.
1: సో హీ హరీడ్ అండ్ పుష్డ్ హర్ బ్యాక్.
0: కానీ ఇదే ప్రేమ, ఇదే దంపతులు ఒక ఆరు నెలలు జరిగిన తర్వాత మరొక పార్క్ లో వాక్ చేస్తున్నారు.
1: ద సేమ్ లవ్, ద సేమ్ కపుల్ వర్ గోయింగ్ అరౌండ్ ద పార్క్ ఆన్ అనదర్ అకేషన్.
0: తిరిగి అక్కడ ఒక ముళ్ళు ఈ భర్తకే కంటికి కనిపించింది.
1: ద హస్బెండ్ నోటీస్ ద థోన్ అగైన్.
0: అప్పుడు ఈ ఆతృత కొంచెం తగ్గిపోయింది.
1: He is not in such a hurry as was.
0: చూసుకున్నాడు అన్నాడు.
1: He said, watch your step and be careful.
0: ఇంకొక సంవత్సరం అయిన తర్వాత
1: after 1 year passed,
0: తిరిగి మరి అదే పార్క్ పోయినప్పుడు ఒక ముళ్ళు కనిపించింది.
1: When they went to the same park, they saw the thorn this time.
0: కానీ ఈ ప్రేమ తగ్గిపోయింది.
1: The love diminished.
0: కళ్ళు కనిపించలేదా? ముళ్ళుంది, వెనుకరా అన్నాడు.
1: Where are your eyes? Don't you see the thorn on the way? What happened to you?
0: ఇది లౌకికమైన ప్రేమ. సంవత్సరాలు జరిగే కొలది క్రమక్రమేణ దిగజారిపోతుంటాడు.
1: ద వరల్డ్లీ లవ్ యాజ్ టైమ్ పాసెస్ ఆన్, యాజ్ ఇయర్స్ రోల్ ఆన్, లవ్ డిమినిషెస్.
0: భగవంతుని ప్రేమ కేవలం సంవత్సరములే కాదు, యుగములే కాదు, జన్మలెన్ని మారినప్పటికీ ప్రేమ ప్రేమగానే ఉంటాడు.
1: గాడ్స్ లవ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఫర్ ఎవర్ ఎవర్ సేమ్ ఇన్ యూనిఫామ్. లెట్ ఇయర్స్ పాస్ బై, ఏజెస్ పాస్ బై, బర్త్స్ ఆల్సో పాస్ బై.
0: శాశ్వతమైన ప్రేమ.
1: గాడ్స్ లవ్ ఇస్ పర్మనెంట్.
0: ఇది మధురమైన ప్రేమ.
1: ఇట్ ఇస్ సో స్వీట్.
0: అతని వాక్కులు మధురం.
1: హిస్ వర్డ్స్ ఆఫ్ గాడ్ ఆర్ సో స్వీట్.
0: అతని పనులు మధురము.
1: హిస్ యాక్షన్స్ ఆర్ స్వీట్.
0: అతని సర్వము మధురమే.
1: Everything of God is so
0: sweet. ఆనాటి గోపికలు మధురాధిపతి మధురం మధురం మధురం మధురం.
1: Therefore, the gopikas of those days praised God. Oh God, everything is sweet that's relating to you.
0: ఆ కృష్ణ వియోగం చేత భరించుకోలేకపోయారు.
1: They could not bear the pangs of separation from Krishna.
0: బృందావనమంతా కూడా సంచరించాడు.
1: He went round Brindavan.
0: ఎక్కడ ఉన్నాడు కృష్ణుడని విచారం చేశాడు.
1: And gopikas wanted to find out where Krishna was.
0: ఏ ఒక్క పుష్పం చూచినప్పటికీ,
1: వాట్ ఎవర్ ఫ్లవర్ దే సా,
0: ఓ పుష్పమా నా యొక్క గోపాలను చూస్తేవా అని ప్రశ్నించేటువంటి వారు.
1: గోపికాస్, ది కౌహర్డ్ గర్ల్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఎవ్రీ ఫ్లవర్, ఓ ఫ్లవర్ హావ్ యూ సీన్ కృష్ణ ఎనీవేర్ బై ఎనీ ఛాన్స్.
0: కృష్ణుని చూసిందా అనేటువంటి విచారణ లేదు. ఫ్లవర్ కృష్ణుని చూస్తుందా అనేటువంటి విచారమే లేదు.
1: దే వర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ వెదర్ ద ఫ్లవర్ ఈస్ కేపబుల్ ఆఫ్ సీయింగ్ కృష్ణ ఆర్ నాట్.
0: అనగా ఏమిటి? సర్వత్రా ఉండేటువంటి భగవంతుని పువ్వులు చూస్తాయి, మొక్కలు చూస్తాయి, కొమ్మలు చూస్తాయి, రెమ్మలు చూస్తాయి.
1: వాట్ డస్ ఇట్ మీన్ వెన్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్? ద ఫ్లవర్స్, ద బ్రాంచెస్ అండ్ ద లీవ్స్, ద హోల్ ప్లాంట్ వుడ్ బి ఏబుల్ టు సీ.
0: కానీ అందరి యందు ఉన్నటువంటి భగవంతుడే.
1: ద గాడ్ ఈస్ సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
0: అన్ని రూపములు చూడవచ్చు ఈ పుష్పములు.
1: సో ద ఫ్లవర్
0: మా కృష్ణుని యొక్క చిహ్నములు వేరు వేరుగా ఉంటున్నాయి.
1: But the signs of our Krishna are different.
0: Nallani vaadu,
1: the dark complexioned one,
0: padmanayanambula vaadu,
1: he has eyes comparable to a lotus flower.
0: Nallani vaadu,
1: the dark
0: padmanayanambula vaadu, mahasudambu repulledi vaadu.
1: The dark complexioned our God, with the eyes of that of a beautiful lotus flower, by any chance have you seen him?
0: Pinchamu rajil ledi momu vaadu.
1: He has got the feathers of a peacock over.
0: Sarvamu dochuka vacche.
1: In fact, he has taken everything from us.
0: Oh, malliyalara.
1: ఓ ట్విగ్స్ అండ్ క్రీపర్స్
0: నీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
1: బై ఎనీ ఛాన్స్ హాస్ కృష్ణ హిడెన్ హిమ్సెల్ఫ్ బిహైండ్ దిస్ బుషెస్? ప్లీజ్ టెల్ అస్.
0: అనగా ఆనాటి గోపికలు సర్వత్రా భగవంతుడే.
1: The feeling of the Gopikas in those days
0: sarva padarthamulu yendu bhagavantude,
1: that all objects are divine, God is everywhere.
0: Antony cheppinattuga poorna swaroopudu bhagavantudu.
1: As Antony said, God is that totality, entirety.
0: కనుక భగవంతుడు పూర్ణ స్వరూపుడు. ఏ పదార్థమునందు లేడు, ఏ పదార్థమునందు ఉన్నాడు అని నిర్ణయించే అధికారం ఎవరికి లేదు.
1: గాడ్ ఈస్ అబ్సల్యూట్, ద టోటాలిటీ. యూ కెనాట్ డినై గాడ్స్ ఎగ్జిస్టెన్స్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ ఆర్ ఇన్ ఎ పర్టికులర్ ఇండివిజువల్.
0: అందరినీ మనం గౌరవించాల్సిందే.
1: సో వీ మస్ట్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: అందరినీ మనం విశ్వసించవలసింది.
1: వీ హావ్ టు గాట్ టు బిలీవ్ ఎవ్రీవన్.
0: అందరినీ ప్రేమించవలసింది.
1: వీ హావ్ టు లవ్ ఆల్.
0: ఈ ప్రేమతత్వం అనేటువంటిది,
1: దిస్ లవ్,
0: కేవలము ఒక పదార్థం యొక్క ఫలితం నిమిత్తమై మనం కాదు.
1: ఈజ్ ఎక్స్టెండెడ్ నాట్ ఇన్ ఎక్స్పెక్టేషన్.
0: ప్రేమ ఈ జగత్తు నందు ఏదో ఒక ఫలితమును పొందే నిమిత్తంగా మనం ప్రేమించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎక్స్టెండ్ దిస్ లవ్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్.
0: ప్రేమ నిమిత్తమై ప్రేమించాలి.
1: ఇట్ షుడ్ బి లవ్ ఫర్ లవ్ సేక్.
0: ఇదే విధంగానే
1: లైక్
0: ఆ గొల్లపల్లెకు కొత్త కోడలు వచ్చింది.
1: టు దట్ విలేజ్ ఏ న్యూలీ మ్యారీడ్ ద డాటర్ ఇన్ లా stepped in.
0: ఆనాటి గొల్లపల్లె యొక్క యువతులందరూ కూడాను సాయంకాలం అయ్యేటప్పటికి యశోద ఇంటి ముందు గూటిలో పెట్టినటువంటి ఒక దీపను పోయి ముట్టించుకొని రావటం ఆనాటి సాంప్రదాయం.
1: ద ట్రెడిషన్ ఇన్ దోస్ డేస్ వాస్ పీపుల్ ఆల్ విలేజర్స్ వుడ్ గో టు దట్ ఎల్డర్ పర్సన్స్ రెసిడెన్స్ అండ్ లైట్ దేర్ ల్యాంప్స్.
0: రిచ్ పీపుల్ అనగా శ్రీమంతులు.
1: అండ్ దే నందాస్ ఆర్ రిచ్.
0: అంతేకాకుండా
1: నాట్ ఓన్లీ దట్,
0: ఆ శ్రీమంతుల యొక్క గృహం లోపల స్త్రీ స్వరూపుడు పుట్టాడు.
1: Yes, they are at their residence with the God has incarnated.
0: స్త్రీ స్వరూపుడు అయినటువంటి కృష్ణుడు పుట్టాడు.
1: Krishna has taken birth there at their residence.
0: అష్టైశ్వర్య స్వరూపుడు.
1: With the very form of all eight forms of wealth.
0: అటువంటి అష్టైశ్వర్య స్వరూపుడు పుట్టినప్పుడు వారింటి జ్యోతి మనం ఇంటికి అంటించుకుని వస్తే మన ఇంటిలో కూడా అష్టైశ్వర్యాలు అభివృద్ది అవుతాయని వారి ఆశ.
1: దేర్ డిజైర్ ఇస్ ఇఫ్ వీ లైట్ అవర్ ల్యాంప్ ఓవర్ దేర్ వేర్ గాడ్ హ్యాస్ ఇన్కార్నేటెడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ వీడ్ బి ఈక్వల్లీ రిచ్. దట్ వాస్ దేర్ డిజైర్.
0: ఆ ఇంటి నుంచి దీపం అంటించుకుని వచ్చేటువంటి వారు.
1: సో దే లైట్ దేర్ ల్యాంప్స్ ఓవర్ దేర్ అండ్ రిటర్న్.
0: కానీ
1: బట్
0: ఈ కొత్త పడుచు యొక్క అత్తమామలు గాని భర్త గాని దీన్ని అంగీకరించలేదు.
1: దిస్ వాజ్ నాట్ ఎండోర్స్డ్ అండ్ అక్సెప్టెడ్ బై ది ఫాదర్ ఇన్ లా అండ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ ది న్యూ డాటర్ ఇన్ లా.
0: ఆ కృష్ణుడు వెంట పడుతున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది కౌహర్డ్ గర్ల్స్ వర్ రన్నింగ్ ఆఫ్టర్.
0: నా కోడలు కూడాను సంసారం వదిలి ఏ విధంగా చెడిపోతుందో ఏమో అనేటువంటి భయంతో ఈ కోడలను పంపటకోకుండా ఆమె వచ్చి ఆ జ్యోతిని అంటించుకుని పోయేటువంటిది.
1: దే వర్ ఫుల్ ఆఫ్ ఫియర్ ద ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా బికాస్ వాట్ వుడ్ హ్యాపన్ టు దేర్ డాటర్ ఇన్ లా ఇఫ్ షీ ఆల్సో రన్స్ ఆఫ్టర్ కృష్ణ అండ్ దేర్ ఫార్ ద మదర్ ఇన్ లా హర్ సెల్ఫ్ యూస్ టు గో అండ్ లైట్ ద ల్యాంప్.
0: ఈ యొక్క పడుచుకు కృష్ణుని యొక్క రూపం చూడాలి. అందరూ వర్ణిస్తున్నారు. ఆ యశోద ఇంటి లోపల కృష్ణుడు తిరుగాడుతుంటే అందరూ చూచిన వారున్నారు. నా ప్రాప్తి ఏమిటో, నా దురదృష్టం ఏమిటో నేను చూడలేకపోయానే అని బాధపడుతూ ఉండేటువంటిది.
1: దిస్ యంగ్ డాటర్ ఇన్ లా వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్, క్రయింగ్ మిజరబుల్ బికాస్ మెనీ పీపుల్ వెంట్ అండ్ సా ద బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ. పీపుల్ హ్యావ్ బిన్ నరేటింగ్, ఎక్స్టోలింగ్ ద ఫార్మ్ ఆఫ్ కృష్ణ.
0: అష్టాంగముల యొక్క అష్టశక్తులను మాత్రం వర్ణించుకుంటూ ఉండేటువంటిది.
1: In fact, she went on ruminating, thinking, pondering over the capacities of the divine.
0: Sabdam Brahmamai.
1: Of the sound.
0: Characharamai.
1: The mobility and immobility.
0: Jyotirmai.
1: The one of light. The one of talk.
0: Nityanandamai.
1: Eternal bliss.
0: Paraparamai.
1: The supreme.
0: Mayamai.
1: Illusion.
0: Shimai.
1: The wealth.
0: అని వర్ణిస్తుండేటువంటిది పాపం.
1: షీ హాస్ బీన్ నరేటింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: తనలో తాను వర్ణించుకునేటువంటిది ఈ అత్తమామలు వింటారో ఏమో అని భయం.
1: షీ స్టార్టెడ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ విద్ ఇన్ హర్ సెల్ఫ్ నాట్ సో దాట్ ది ఫాదర్ అండ్ మదర్ లా వుడ్ నాట్ హియర్ ఇట్.
0: కానీ ఒకనాటి అదృష్టం ఈమె ప్రార్థన అంగీకరించినటువంటి కృష్ణుడు ఆమెకు అదృష్టాన్ని అందించే నిమిత్తమై అత్తకు హై టెంపరేచర్ వచ్చింది.
1: God Krishna responded to the prayers of this daughter-in-law such that one day mother-in-law had developed very high temperature so that she could not go this way.
0: Medal leka aa paduchuku cheppindi అమ్మా ఈ పొద్దు ఒక్క దినం మాత్రమే నీవు పోయి ఆ జ్యోతిని అంటించుకోనరా అని.
1: మదర్ ఇన్ లా ఓల్డ్ లేడీ బికాస్ ఆఫ్ హై టెంపరేచర్ టోల్డ్ డాక్టర్ ఇన్ లా ఐ కాంట్ గో టుడే ఓన్లీ ఫర్ దిస్ డే యు గో అండ్ లైట్ ద ల్యాంప్ టుడే.
0: ఈ యొక్క పదమునకు ఆనందించి యశోద ఇంటికి దీపం తీసుకుని పరిగెత్తిపోయింది.
1: డాక్టర్ ఇన్ లా వాజ్ సో హ్యాపీ అండ్ షీ క్యారీడ్ ద ల్యాంప్ రన్ ద డిస్టెన్స్ టు ది యశోదాస్ రెసిడెన్స్.
0: వరండాలో ఒక గూటి లోపల ఆ దీపం పెడుతుంటాది యశోద దినం.
1: యశోదా కీప్స్ ద ల్యాంప్ దేర్ ఇన్ అ హాలో స్పేస్ స్పెషల్లీ లొకేటెడ్.
0: లోపలికి పోవడానికి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ ఇన్.
0: అప్పుడు ఆ బయటని ఆ జ్యోతిని అంటించుకుంటూ అయ్యో కృష్ణుడు ఉన్నటువంటి స్థానమే ఇది, యశోద ఇల్లి కృష్ణుని యొక్క జన్మస్థానమే అని అనుకుంటూ ఏమనుకుందో చాలా ప్రార్థన చేస్తూ వచ్చింది.
1: దిస్ డాక్టర్ లా వెంట్ ఆన్ ప్రేయింగ్ హియర్ లైట్స్ ద ల్యాంప్ ఐ హావ్ కమ్ టు లైట్ హియర్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ కృష్ణ హ్యాస్ బీన్ ఇన్కార్నేటెడ్
0: తాను మార్చింది.
1: బై కాన్స్టెంట్ ఫర్వెంట్ థాట్ ఆఫ్ కృష్ణ షీ హాస్ ఫర్గాటెన్ బాడీ కాన్షియస్నెస్.
0: కానీ చేయి కూడా కాలుతూ వస్తుంటుంది.
1: దో షీ కుడ్ లైట్ హర్ ల్యాంప్ ద entire hand ఎక్కడో బట్ట వాసన బర్నింగ్
0: బట్ట వాసన వచ్చింది.
1: అండ్ షీ కుడ్ ఆల్సో స్మెల్
0: యశోద లోపల నుంచి
1: బర్నింగ్ ఆఫ్ ఎ క్లాత్. యశోద రష్డ్ అవుట్ సైడ్
0: చూచింది ఈ దృశ్యాన్ని.
1: షీ సా దట్ సీన్.
0: ఏమిటమ్మా నీవు పిచ్చి పట్టిందా?
1: అండ్ షీస్ వాట్ హ్యాపెన్ యువర్
0: ఈ అగ్గి కాలిపోతుండదే రాత్రి నిద్ర లేదా నీకు?
1: డోంట్ యూ ఫైండ్ యువర్ హ్యాండ్ గెటింగ్ బర్న్ డింట్ యూ స్లీప్ లాస్ట్ నైట్?
0: ప్రశ్నించేటప్పటికి ఆ యొక్క ధ్వనిత నవ్వుతూ ఆనందంగా ఉంటుండాలి.
1: This young daughter-in-law was smiling in bliss.
0: Andaru deepam nanchinchukotaniki gopikalandaru vacharu.
1: Many gopikas came there to light their lamps.
0: Endukosam navutundadi aa jyoti lopalle krishnudu kanipistunnadu.
1: Why this daughter-in-law is smiling in bliss? Because there in that jyoti, the light, she finds Krishna there.
0: Tana dehanne tana marchipoyindi.
1: While watching the beautiful form of Krishna, she has forgotten the body consciousness.
0: Gopikalandaru kuda bazaar venta డాన్స్ ఆడుకుంటూ పాట పాడుకుంటూ పరిగెత్తున్నారు.
1: హ్యావింగ్ హర్డ్ దిస్ న్యూస్ ఆల్ గోపికస్ స్టార్టెడ్ డాన్సింగ్ జంపింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అలాంగ్ ద స్ట్రీట్.
0: సుగుణ
1: ది నేమ్ ఆఫ్ దిస్ బ్రైడ్ ఇస్ సుగుణ.
0: లోపల పండుకున్న అత్తగారు కూడా ఈ మాటలు విన్నారు.
1: ది మదర్ ఇన్ లా రెస్టింగ్ ఇన్ సైడ్ ఆల్సో హర్డ్ దిస్. బజారు
0: వెంట గోపికలు పరిగెత్తున్నారు.
1: అండ్ ఆల్ గోపికస్ వర్ రన్నింగ్ అక్రాస్ ద స్ట్రీట్.
0: సుగుణకు కనిపించెనంట
1: to suguna he appeared.
0: Mana suguna ku kanipinchenanta
1: to our suguna he appeared.
0: Nanduni inta gopaludanta deepana kanipinchenanta
1: at the residence of Nanda our Gopala is seen in that deepam the lamp.
0: Adi veliki tagilina manta
1: and it is the manta or the burning to my finger
0: suguna
1: now.
0: Suguna ku kanipinchenanta మనసుగుణకు కనిపించెనంట
1: టు అవర్ సుగుణ హి అపియర్డ్ టు అవర్ సుగుణ గాడ్ హాస్ అపియర్డ్
0: అంటే అత్త వినింది.
1: మదర్ ఇన్ లా ఇన్సైడ్ హర్డ్ దిస్ ఎపిసోడ్.
0: ఇంటికి పోయి చేరేటప్పటికి
1: బై ది టైమ్ షీ రిటర్న్ హోమ్
0: లేదనేటువంటి అత్త కూడాను కర్ర తీసుకుని బాగా కొట్టింది ఈ కోడలు.
1: అండ్ దిస్ మదర్ ఇన్ లా బ్రాడెస్ట్ సెకండ్ హెస్ బీట్ ఇన్ ది డాటర్ ఇన్ లా థ్రాష్ టోటల్లీ.
0: నాకు జ్వరం రావటం వల్ల దురదృష్టవశాత్తు నీవు ఆయన కొంపకు పోవసి వచ్చింది.
1: Because of the high temperature I have, it necessitated your going over there today.
0: అక్కడికి పోయి కృష్ణుని చూచివా.
1: You have gone there and saw
0: manta.
1: And it is the manta or the burning to my finger now.
0: సుగుణకు కనిపించెనంట మనసుగుణకు కనిపించెనంట
1: to our

0: were going over there today.
1: అక్కడికి పోయి కృష్ణుని చూచివా.
0: You have gone there and saw Krishna.
1: ఈమె కొట్టిన తిట్టిన ఏమి చేసినప్పటికీ ఆనందంగా కుమిలిపోతుండాలి.
0: In spite of all this accusation, in spite of repeated beating and thrashing, she was unmindful.
1: గోపికలంతా మరి పన్నిస్తూ వచ్చారు.
0: And then Gopika started describing.
1: అత్తలు మొత్తుకున్న.
0: Though mothers-in-law are not in favor,
1: though
0: the husbands are absolutely negative, they won't open their mouth, and she's not angry. She doesn't go anywhere. And she's not afraid.
1: పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే ఆమెలో కృష్ణుడు.
0: Just as the picture got itself imprinted.
1: ఒక కాగితం లోపల ప్రింట్ వేసినట్టుగా ఆ ప్రింట్ను కాగితంను వేరు చేయడానికి ఎట్లా వీలు కాదు, అదే రీతిగా ఆమె హృదయం లోపల కృష్ణుడు ముద్రించిపోయాడు.
0: జస్ట్ ఎస్ ఎ పిక్చర్ ఈస్ ఇంప్రింటెడ్ ఆన్ ఎ పేపర్, జస్ట్ ఎస్ యూ కెనాట్ సెపరేట్ బోత్ గాడ్ కృష్ణ హార్ట్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు సెపరేట్ దెమ్ అవుట్.
1: ఈ విధంగా ఆ గోపికలు ఆనందించారు.
0: దట్స్ హౌ గోపికాస్ ఎంజాయ్డ్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్. మీనింగ్
1: ఎవరెవరి యత్ భావం తద్ భవతి,
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది ఎక్స్పీరియన్స్.
1: కనుక ప్రతి మానవుని యొక్క అనుభూతులు అనేక రకములుగా ఉంటుంటాయి.
0: ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఇండివిజువల్స్ దే వేరీ,
1: కానీ సర్వులు ఎందు మాత్రము భగవంతుడున్నాడు.
0: బట్ గాడ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్,
1: ఎందు అంతో ఇంతో కాదు, పూర్ణ స్వరూపుడై ఉంటాడు.
0: గాడ్ ఇస్ ప్రెజెంట్ టోటలీ, నాట్ ఎ ఫ్రాక్షన్.
1: పెద్ద సముద్రము,
0: హియర్ ఇస్ ఎ మైటీ ఓషన్.
1: సముద్రానికి ఒక చిన్న పాత్ర తీసుకుని పోయి నింపుకుంటే చిన్న పాత్రకు నిండుకు వస్తుంది నీరు.
0: ఇఫ్ యూ క్యారీ ఎ స్మాల్ వెసల్ టు అన్ ఓషన్,
1: పెద్ద పాత్ర తీసుకుని పోతే పెద్ద పాత్ర నిండుకు ఉంటుంది నీరు.
0: ఇఫ్ యూ క్యారీ ఎ వెరీ బిగ్ వెసల్, యూ కెన్ హ్యావ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్.
1: కానీ సముద్రంలో ఉన్నటువంటి ఒక డ్రాప్ నాలుగు పైన వేసిన ఉప్పే.
0: ఇఫ్ యూ టెస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ ఓషన్, ఇట్ ఇస్
1: చిన్న పాత్రలో ఉన్నటువంటి నీరు తీసుకుని నాలుగు పైన వేసుకున్న ఉప్పే.
0: ఎ స్మాల్ వెసల్ ఫుల్ ఆఫ్ సీ వాటర్ ఇస్ సెలైన్ సాల్ట్.
1: పెద్ద పాత్రలో ఉన్నటువంటి ఒక వాటర్ తీసుకుని డ్రాప్ వేసుకున్న ఉప్పే.
0: ఎ బిగ్ వెసల్ ఆఫ్ సీ వాటర్, ఈవెన్ ఇఫ్ యూ టెస్ట్ ఎ డ్రాప్, ఇట్ ఇస్ సాల్టిష్ అగైన్.
1: పూర్ణమద పూర్ణమిదం,
0: దిస్ ఇస్ టోటాలిటీ, దట్ ఇస్
1: క్వాంటిటీ. ఎక్కువగా తక్కువగా ఉంటుంది కానీ దాని రుచి అన్నిటి ఎందు ఒక్కటే.
0: ద డిఫరెన్స్ లైస్ ఇన్ ద క్వాంటిటీ బట్ ద టేస్ట్ రిమైన్స్.
1: ప్రతి వ్యక్తి ఎందు కూడాను అంతో ఇంతో ప్రేమ లేకుండా ఉండదు.
0: ఇన్ ఎవ్రీ పర్సన్ దేర్ ఇస్ లవ్.
1: ఆ ప్రేమనే భగవత్ యొక్క స్వరూపము.
0: దట్ లవ్ ఈస్ గాడ్.
1: అది ఏ పూర్ణత్వము,
0: దాట్ ఈస్ అబ్సల్యూట్.
1: అది ఏ పూర్ణమద పూర్ణమిదం,
0: దట్ వాట్ ఈస్ మెంట్ ఇన్ ది స్టేట్మెంట్, దట్ ఈస్ ఫుల్, దిస్ ఇస్ ఫుల్.
1: కనుక ప్రతి జీవి ఎందు కూడాను, ప్రతి ప్రాణి ఎందు కూడాను ఈ ప్రేమతత్వం లేకుండా పోలేదు.
0: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్, ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ దేర్ ఇస్ లవ్.
1: ఒకనొక యుద్ధ సమయం నందు,
0: ద టైమ్ ఆఫ్ ద బ్యాటిల్,
1: పాండవులు కౌరవులు యుద్ధం ప్రారంభించారు.
0: పాండవస్ అండ్ కౌరవస్ వర్ ఇన్ ద బ్యాటిల్
1: ఫీల్డ్. దగ్గరికి పోయి
0: అండ్ హావింగ్ గాన్
1: సవరించి యుద్ధం లేకుండా ప్రాణుల యొక్క ప్రాణములు పోకుండా రక్షించడానికి సమరసం చేయించాలని వ్యాసుడు ఒక రథంలో వస్తున్నాడు.
0: వ్యాస కేమ్ ఇన్ ఏ చారియట్ in order to, as an emissary, in order to bring about a compromise to prevent war between Pandavas and Kauravas.
1: Anta Puranamulu kudanu rasadu.
0: Vyasa composed all epics.
1: Vedamulu nalugu maatrame kaadu, anantam vai vedaha, anantamaina vedamulu untundeetundi.
0: Vedas are not merely four, they are infinite.
1: Inni vedamulu andaru kuda chadivi గుర్తించలేకపోతున్నారని దాని నాలుగు విధములుగా విభజించాడు.
0: విత్ ది ఐడియా దట్ ది ఎంటైర్ హ్యూమానిటీ కెనాట్ గో త్రూ ద వాస్ట్ వేదాస్, హీ క్లాసిఫైడ్ ఇన్ టు ఫోర్.
1: యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం.
0: హీ క్లాసిఫైడ్ ది ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ వేదాస్ ఇన్ టు ఫోర్ టెక్స్ట్.
1: ఈ వ్యాసుల వారికి అన్ని క్రిమికీటకాదుల యొక్క భాషలు కూడా తెలుసును.
0: వ్యాస హ్యాస్ గాట్ ద ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్.
1: అతని రథం వస్తున్నప్పుడు ఒక చిన్న పురుగు చాలా వేగంగా పరిగెత్తుండాలి రోడ్లో.
0: వెన్ వ్యాస వాస్ కమింగ్ ఇన్ ఎ చారియట్ హీ సా ఎన్ ఇన్సెక్ట్ రన్నింగ్ ఫాస్ట్.
1: దానిని చూచాడు, రథం ఆపాడు.
0: అండ్ హీ స్టాప్డ్ హిస్ చారియట్.
1: హే క్రిము, ఎందుకు నీవు ఇంత వేగంగా పోతున్నావు?
0: ఓ ఇన్సెక్ట్, వై ఆర్ యు రన్నింగ్ సో ఫాస్ట్?
1: అప్పుడు ఆ పురుగు చెప్పిందట.
0: ది ఇన్సెక్ట్ స్టార్టెడ్ టెలింగ్,
1: మహర్షి,
0: ఓ సేజ్,
1: కొన్ని నిమిషాల లోపల అర్జున్ యొక్క రథం చాలా వేగంగా వస్తుండాలి.
0: విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ యూ విల్ ఫైండ్
1: శర వేగంగా వస్తుండాలి.
0: Within a couple of minutes from now on, you will find the chariot of Arjuna rushing faster than that of an arrow. Before it reaches, I should go home.
1: Why?
0: Because I have my wife and children waiting for me. I should return home safe.

0: వ్యాసుడు అనుకున్నాడు.
1: దెన్ వ్యాస థాట్
0: కేవలం మానవులకు మాత్రమే కాదు ఈ భార్యా బిడ్డల వ్యామోహము.
1: Not merely mankind that have got attachment towards wife and children. This attachment is there among insects.
0: కనుకని కేవలం మానవులుగా ఉంటున్నటువంటి మాత్రమున మానవులు గొప్ప ఉత్తములు అని చెప్పుకోవడానికి వీలు కాదు.
1: బై బీయింగ్ ఎ హ్యూమన్ హీ కెనాట్ డిక్లేర్ హిమ్సెల్ఫ్ ద నోబ్లెస్ట్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: Of all creatures, human life is rarest.
0: కానీ వాటి భాష మనకు తెలియదు కానీ అన్నిటికీ క్రిమి కీటకాదులు కూడా ఈ వ్యామోహం ఉంటుండాలి.
1: Though we don't know their language, all insects also have got this kind of attachment.
0: అప్పుడే ఈ వ్యాసుడు కూడాను సర్వత పాణిపాదం తత్సర్వతో శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి అన్నాడు.
1: Then Vyasa declared that
0: అన్నింటి ఎందుకును పాదముల చేత హస్తముల చేత తెలివి చేత తేటల చేత నేత్రముల చేత అన్ని కూడాను అనుభవిస్తూనే ఉంటున్నాయి భగవంతుణ్ణి.
1: Through our hands and feet and ears and eyes we experience the divinity.
0: కనుక ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి లేనటువంటి ప్రదేశం లేదు.
1: There is no place where there is no divinity.
0: సర్వత్రా దివ్యత్వం ఉంటుండాలి.
1: Divinity is everywhere.
0: కానీ భగవంతుని యొక్క దివ్యత్వము
1: the divinity of God
0: ప్రతిఫలాన్ని ఆపించినటువంటిది అపేక్షించినటువంటిది భగవంతుని యొక్క ప్రేమ.
1: Divinity of God is selfless and his love is selfless.
0: ప్రతిఫలాన్ని ఆశించేటువంటిది లౌకిక ప్రేమ.
1: Is worldly love that is absolutely selfish.
0: అలౌకికము అది లౌకికము.
1: One is spiritual, other is worldly.
0: కానీ ఈనాడు మనం లౌకికాన్ని అలౌకికంగా మార్చాలి.
1: Our worldly love should be diverted so that it would be spiritual.
0: ఒక చక్రవర్తి
1: an emperor
0: chaala goppa exhibition pettadu
1: arranged a very big exhibition
0: aa exhibition lopala evariki edi ruchyo dani teesukoni povochunnaru
1: he said that anyone can pick up any article of their choice
0: aa exhibition emiti
1: what is that exhibition
0: aneka rakamla ivanti exhibition untunnayi
1: exhibition which is
0: krimikeetikaadu modalukoni manavulu atheetamainatundi oka shakti varaku kudunu aa exhibition lo untunnayi
1: that exhibits range from insect to human being and even beyond.
0: Adi ye ee prapanchamu
1: this exhibition is samasta
0: rupamulato kuda nindinatvantadi
1: it's full of all
0: samasta pranamto kuda cherinatvantadi
1: exhibition
0: samasta vastuvulato kuda kudinatvantadi
1: it's an exhibition of different objects and living creatures
0: samasta prajalu kuda indulo vachi praveshinchi deenni anubhavistunnaru
1: the vast humanity get into this exhibition and experience
0: kaani evariki kavalsinatundi vaaru teesukoni pothunnaru
1: each one started picking up out of one's own choice and
0: telakalakale vastuvulu akkunu teesukoni pothunnaru
1: they were taking with them the worldly costly valuable
0: annitiki anni chintananta nirupinchutu vacharu
1: and there they have been showing their preferences at every point
0: కాని అందులో ఒక స్త్రీ ప్రవేశించింది.
1: దేర్ వాజ్ ఎ వుమన్ దేర్
0: ప్రవేశించి అనగా ఈ ప్రపంచంలో అనుకుడు తాను కూడా వచ్చింది.
1: అండ్ షీ ఆల్సో స్టెప్డ్ ఇంటూ దిస్ వరల్డ్
0: అన్నింటినీ చూచింది.
1: షీ సా దెమ్ ఆల్
0: చిత్రంబులు
1: దట్స్ సో పెక్యూలియర్
0: త్రైలోక్య పవిత్రంబులు
1: మోస్ట్ సీక్రెట్ టు త్రీ వరల్డ్స్
0: వన జలాల విత్తంబులు
1: అండ్ ద సీక్రెట్ వెల్
0: సన్మిత్రంబులు
1: దట్స్ సో క్లోజ్ అండ్ ఇంటిమేట్
0: ముని జన వన పౌత్రంబులు
1: దట్స్ సో సీక్రెట్ టు ద సేజెస్ అండ్
0: సెయింట్స్ చరిత్రములు
1: ద స్టోరీస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ సో సీక్రెట్
0: ఇదంతా భగవంతుని యొక్క లీలా మానుష విగ్రహము
1: దిస్ ఇస్ ఆల్
0: ఇదంతా లీలామయ సంబంధము
1: that this is all the will of god
0: ఇదంతా భగవంతుని యొక్క చిత్రములి
1: these are all the acts of god
0: అన్నిటికీ భగవంతుడే అధికారి
1: god is the master to the world
0: అంత చూచితాను పోతుండేది
1: watching all this she was returning and she was returning before she has given her the body
0: తీసుకొని పోలేదు
1: she didn't take anything with her
0: ఎందుకు ఇవన్నీ
1: why what for all
0: this ఉద్దేశమేనో మనం ఇంత బట్టైనా తీసుకొని రాము
1: as we leave this world and at the time of birth we don't bring any
0: పోయేసమేనో మన బంధువులకు గాని తల్లిదండ్రులకు గాని అడ్రస్ ఇచ్చి పోము
1: as we die we don't leave behind as the address to our relations
0: ఎట్లా వచ్చామో అట్లా పోతున్నాము
1: we go as we have come
0: అని పోతూ ఉండినది
1: and she was proceeding ahead
0: భగవంతుడు రాజు ఈ ఎగ్జిబిషన్ కంత అధికారి
1: The king is God, the authority of this exhibition.
0: Ee amma vatti chestu pothunnave annadu.
1: And God the king asks, how is that you are going with empty hands?
0: Vatti chestu vatti chestu pothunnanu.
1: The lady replied, ee
0: maa sahajamu.
1: I was born with empty hands and going with empty hands. It is natural.
0: Din nunchi edaina okati teesukoni povali ani cheppindi.
1: Nothing doing, take one article or other.
0: Rajanake raja, maharaja raja. Atanku rajulu kante rajudu bhagavantudu.
1: God is king of kings.
0: అతను అడిగాడు ఏదైనా ఒకటి తీసుకుని పో అన్నారు
1: టేక్ వన్ ఆర్టికల్ రాదా
0: అయితే నేను అడిగింది ఇవ్వగలరా మీరు
1: Then they let us, yes,
0: tappaka.
1: Would you give me, I ask
0: ee shishti lopala ee exhibition lopala denni korina kani dani viluvane nenu kattanu nenu tappaka istanu.
1: God the emperor said, in this exhibition of this world, whatever you ask for, I will give.
0: Raja nee okkadu naaku kavali.
1: Oh king, I want you alone.
0: Nee undi ee sarvamu naaku undinatte.
1: If you are with me, I'll have everything else.
0: Ee prapanchamlo chinna chinna vastulanta nenu kori prayojanam emi.
1: What is the fun of desiring tinsels and trash?
0: Annintiki srishtikarta ainatuvadu vaadu neeve.
1: You are the creator of the universe.
0: Annintiki layakarta ainatuvadu vaadu neeve.
1: In fact, you are annihilator.
0: Annintiki poshanakarta ainatuvadu vaadu neeve.
1: You are the sustainer of this world.
0: Ee exhibition anta naasutte ayipothundi.
1: In fact, if you belong to me, the rest will follow.
0: Appudu భగవంతుడు తనను తాను ఇచ్చుకున్నాడు.
1: Then God has given himself to her.
0: అప్పుడే ఆ స్త్రీ చెప్తుంది, పుట్టినందుకు ఇదే సార్థకము.
1: And that lady said, this is the redemption for my life.
0: అనుభవించిన
1: in spite of her experiences.
0: యాచింతాపు పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే.
1: The time we spend in conversing the matters relating to the family and the wealth and so on.
0: Yachinta dhana dhanya bhoga yasasrape sadajayate.
1: That time we spend to amass wealth, to get the food and the grain, everything all over. Sachinta bhuvi
0: nandanandana padadvandvara vidnechane.
1: Out of that mighty time we spend, if we spend a moment on the lotus feet of God,
0: Yamaraja Bhima Sadhana Dwara Priyane Prabhu,
1: our last journey
0: Payankaramaitvati Yamaraja Sadhana Mantunachu Tarik Dattamaina Talpulu Vesunnayi.
1: And you know, the mansion of the God of Death has got the doors so tight.
0: Kanaka atani yokka తలుపులను తెరుచుకుని పోవాలంటే భగవత్ చింతన ఉంటేనే చాలు.
1: In order to open the doors, we should think and chant the glory of God.
0: భువి నంద నందన పద ద్వంద్వార విందే క్షణే క్షణే. ఆ రెండు పదముల యొక్క చింతన ఒక క్షణం చేస్తే కూడా చాలు.
1: If we think of the lotus feet of God for a moment, it is enough.
0: కాబట్టి నాకు భగవంతుడు చిక్కాడు.
1: Yes, I could get God.
0: వచ్చినందుకు దీన్ని సాధించాను.
1: Yes, having come, I achieved this.
0: స్త్రీ ఆనందించింది.
1: The lady was so happy.
0: స్త్రీ అనగా ఎవరు?
1: Who is the lady here?
0: ప్రకృతి.
1: The nature is the lady.
0: అది ఏ స్త్రీ.
1: And that this nature is the lady.
0: కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క ఆకారం ధరించిన వారు కాబట్టి అందరూ కూడాను స్త్రీలే.
1: As we have taken upon ourselves the vestcha, all of us are women.
0: Pantu vesukunnanta matram purushudu chira kattukunnanta matram streelu ani cheppadaniki veelledu.
1: It does not make a man if he puts on the pant and the shirt, nor a woman.
0: Iccha ramo bhavati tapto bhavati matto bhavati atma ramo bhavati anaga puman puman anaga puramu dehamu dehamu dharinchinatunte varantha kudunu streele.
1: Puman, the body, the vestcha, everyone with this vestcha, the body is a woman.
0: Lakasika paryantramu sancharinchetuvanti oka shakti idiye chaitanyamu atane purushudu.
1: It is this awareness, the purusha, the masculine quality that moves all over the body, top to toe.
0: Kanaka lopala chaitanyamu bayata jadamu ee dehamu ee chaitanyamu rendinti oka ekatvame ardhanareeswaram.
1: So the awareness, the masculine within and the body innert outside, is the combination of Ardhanarishvara androgynous.
0: Ardhanarishvara isvendu matrame adha shariram undani kaadu prati vyakti kudunu adha shariramey.
1: It is not simply the body of Ishvara where half woman and half man.
0: Deha prakruti pranamu Ishvarudu.
1: And this, the life is Ishvara, the prakriti is the woman there.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వంగా రూపొందుతున్నది.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ కాన్స్టిట్యూట్ ద హ్యూమన్ లైఫ్.
0: కనుకనే మానవత్వం అనగా కేవలం ఏక స్వరూపాన్ని పొందినటువంటిది కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ మియర్లీ ద ఫామ్.
0: జగత్ నాటక రంగమునందు అందరూ వేషములు ధరిస్తున్నారు.
1: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్ ఆల్ ఆఫ్ us are actors.
0: అందులో భగవంతుడు కూడా ఒక వేషం ధరిస్తుంటాడు.
1: గాడ్ ఈజ్ ఆల్సో ఎన్ యాక్టర్.
0: కానీ
1: బట్
0: అందరు కూడా యాక్టర్స్.
1: ఆల్ ఆఫ్ us are actors.
0: వరల్డ్ ఈజ్ లైక్ స్టేజ్.
1: వరల్డ్ ఈజ్ లైక్
0: స్టేజ్. ఆల్ ఆర్ యాక్టర్స్.
1: ఆల్ ఆర్ యాక్టర్స్.
0: గాడ్ ఈజ్ ఓన్లీ డైరెక్టర్.
1: గాడ్ ఈజ్ ది ఓన్లీ డైరెక్టర్.
0: అతని యొక్క ఆజ్ఞ ప్రకారమే ఈ అందరి యొక్క వేషములు ఆ విధంగా ఆడుతూ ఉంటున్నాయి.
1: యాజ్ పర్ ద డైరెక్షన్ ఆఫ్ గాడ్ ది యాక్టర్.
0: వేషం ధరించినంత మాత్రమే మగ ఆడ అని చెప్పడానికి విభజించడానికి వీల్లేదు.
1: ద డ్రెస్ అలోన్ విల్ నాట్ మేక్ అస్ ఎ మ్యాన్ ఆర్ ఎ వుమన్.
0: గర్ల్స్ కాలేజీ ఉంటుంటది.
1: దేర్ ఇస్ అ గర్ల్స్ కాలేజ్.
0: ఈ గర్ల్స్ కాలేజ్ లోపల యానివర్సరీ డే లోపల ఒకటి పెద్ద డ్రామా వేస్తారు.
1: అట్ ద టైమ్ ఆఫ్ ది యానివర్సరీ ఆఫ్ ది గర్ల్స్ కాలేజ్ దే ఎనాక్ట్ ఎ డ్రామా.
0: రాజు వేశాడు.
1: There is one person.
0: Rani vesindi.
1: King and
0: Chelikatte
1: queen.
0: Vesindi.
1: Associate.
0: Javan vesadu.
1: And soldier.
0: Mantri vesadu.
1: Minister.
0: Watchman vesadu.
1: And also the
0: Sipayal vesadu.
1: Sipais, watchman.
0: Veerandaru kudunu streele.
1: All these actors are women only because it's a girls' college.
0: Anta girls' college.
1: It's a girls' college.
0: Idu raju vesham dharinchadu kani aame kuda oka girl.
1: It's a girl that has taken upon the role, action
0: Sipai
1: of the
0: king. Kitgam pattukunnadu kada vaadu kuda streeni.
1: As a soldier holding the sword, yes, woman only.
0: Ee jagatanta kuda oka natakarangame.
1: The whole world is a stage.
0: Vesham vesaru.
1: And we're all
0: andaru endukunu aatma shakti okati gaane untunda.
1: The atmic power is uniform in all.
0: Kariki udyogam purusha విర్రవీయడానికి వీలు కాదు.
1: ఎ మ్యాన్ షుడ్ ప్రైడ్ హిమ్సెల్ఫ్ బికాస్ దట్ ఈస్ ఎ మ్యాన్ డ్యూ టు ఎ జాబ్ దట్ హీ డస్.
0: కానీ ఇప్పుడు ఆడవాళ్లు కూడా ఉద్యోగం ఎక్కువ చేస్తున్నారు.
1: వి ఫైండ్ మెనీ విమెన్ ఎంప్లాయిడ్.
0: ఉద్యోగం లేని పురుషులు ఎంతమంది ఉంటున్నారు.
1: దర్ మెనీ మెన్ అన్ఎంప్లాయిడ్.
0: కాబట్టి ఉద్యోగం పురుష లక్షణమే కాదు.
1: సో జాబ్ ఈజ్ నాట్ ది ఓన్లీ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ మ్యాన్.
0: ప్రేమే పురుష లక్షణం.
1: లవ్ ఈజ్ మ్యాన్లీ
0: క్వాలిటీ. ధర్మమే పురుష లక్షణం.
1: Dharma is manliness.
0: Satyam purusharachanam.
1: Truth is manliness.
0: Kalkuni, truth is God.
1: So truth is God.
0: Love is God.
1: Love is God.
0: Live in love.
1: Live in love.
0: Idhe manam cheyavalsinatundi pani.
1: This what we have to do.
0: Kanaka ee naatu
1: today
0: bhagavantuni yokka tattvam poorna swaroopam aneetundi satyanni manam gurtinchali.
1: We have to understand the truth of the divinity that is absolute and total.
0: Okka vyakti endunnadi maroka vyakti endu ledani cheppini నిర్ణయించడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ సే ద గాడ్ ఈజ్ ఇన్ వన్ అండ్ మిస్సింగ్ ఇన్ అనదర్.
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనిపించడం లేదు కానీ
1: యూ డోంట్ సీ విత్ ది ఐ.
0: కానీ ఆ జ్ఞాననేత్రమే తెరిచినప్పుడు సర్వులకు గోచరం అవుతాడు.
1: బట్ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ ఎవ్రీవేర్.
0: గాలి ఎక్కడ ఉంది?
1: వేర్ ఈజ్ ఎయిర్?
0: కంటికి కనిపించదు.
1: యూ డోంట్ సీ విత్ ది ఐ.
0: కానీ చేతికి చిక్కదు.
1: యూ కెన్ క్యాచ్.
0: కానీ గాలి లేకపోతే మనం జీవించలేము.
1: బట్ వితౌట్ ఎయిర్ యూ కెనాట్ లివ్.
0: మన చుట్టూ ఉన్నది గాలి.
1: ఎయిర్ ఈజ్ అరౌండ్ అస్.
0: కానీ కనిపించకపోయినంత మాత్రం గాలి లేదని విమర్శించడానికి వీలు కాదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ డోంట్ సీ విత్ ది ఐ యూ కెనాట్ డినై ఇట్స్ ప్రెజెన్స్.
0: ఉంది అక్కడ.
1: ఇట్ ఈస్ దేర్.
0: అదే విధంగానే దైవం కూడా సర్వస్వరూపుడై ఉన్నాడు.
1: గాడ్ హ్యాస్ అస్యూమ్డ్ మెనీ ఫార్మ్స్.
0: ఒక చిన్న ఫ్యాన్ ఉంటుండాలి.
1: హియర్ యూ ఫైండ్ ఎ స్మాల్
0: మిషన్ కర్ర అంటారు.
1: యూ ఫైండ్ ఎ ఫ్యాన్.
0: కానీ మనము చాలా వేడిలో ఉన్నాము.
1: బట్ వీఆర్ ఇన్ హాట్ టెంపరేచర్.
0: ఒక విసనకర్రతో విసురుకున్నప్పుడు మనకు కొంత చల్లదనం చిక్కుతుంది.
1: వెన్ యూ పుట్ ఆన్ ద ఫ్యాన్ యూ విల్ ఫీల్ ద కంఫర్ట్ ఆఫ్ కూల్నెస్.
0: కానీ ఇది విసురుకున్నప్పుడు మనకు చల్లదనం వస్తుంది.
1: బట్ విత్ ద ఫ్యాన్ యూ ఫీల్ ద కూల్నెస్.
0: కానీ విసిరకపోయినంత మాత్రం చల్లదనం లేదా?
1: డూ యూ మీన్ క్యాన్ యూ డినై
0: ఈ చల్లదనము ఆ విసనకర్ర నుంచి వచ్చిందా?
1: Do you expect all the comfort and the coolness that experience out of fan?
0: It is అదే విసనకర్ర. మన వైపు చూపుకోకుండా ఇతరుల వైపు చూసి విసిస్తే వాడికి పోతుంది ఆ చల్లదనం.
1: ద సేమ్ ఫ్యాన్ టువర్డ్స్ యూ గివ్స్ ద కంఫర్ట్. ఇఫ్ యూ టర్న్ ఇట్ అదర్ డైరెక్షన్ ది అదర్ మ్యాన్ విల్ ఎంజాయ్ ద కంఫర్ట్.
0: బుద్ధి విసనకర్ర.
1: దిస్ ఇంటెలెక్ట్ ఈస్ ద ఫ్యాన్.
0: ఈ బుద్ధిని ఆత్మ వైపు తిప్పి విసిరితే ఆత్మ ఆనందం కలుగుతుంది.
1: ఇఫ్ ది ఫ్యాన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ డైరెక్టెడ్ ఇన్వర్డ్స్ ఆత్మ
0: దేహంలోకి, దేహానికి ఆనందం కలుగుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ ది ఫ్యాన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ డైరెక్టెడ్ ద బాడీ, ద బాడీ ప్లెజర్.
0: దేహానందం తాత్కాలికమైన.
1: ద బాడీ ప్లెజర్ ఇస్ టెంపరీ.
0: క్షణికమైనటువంటిది.
1: ఇట్స్ మొమెంటరీ.
0: ఈ దేహంతో వచ్చేటువంటి సుఖం ఏమి లేదు.
1: వాట్ హ్యాపీనెస్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ.
0: ఇది మలినపు కొంప.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్.
0: రోగముల మ్రగ్గడి సేవక గంప.
1: అఫ్లిక్టెడ్ బై
0: డిసీజెస్. జలము పొందు దుంప.
1: ఇట్ టేక్స్ లైఫ్ ఆఫ్టర్
0: లైఫ్. సాగర మీదగలేని కంప.
1: ఇట్ కెనాట్ క్రాస్ దిస్ లైఫ్.
0: అమ్ములు మన మెప్పు దనంప.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: నీ నిశ్చలమైన నమ్మబోకు మనసా.
1: డో మైండ్ డోంట్ కన్సిడర్ పర్మనెంట్.
0: హరిపాదములు ఆశ్రయించవి.
1: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
0: హరిపాదములు ఆశ్రయించవి.
1: Surrender to the lotus feet of God.
0: ఆ దైవత్వాన్ని మనం పొందినప్పుడు సర్వము మనకు లభ్యమవుతుంది.
1: Then once you enjoy the divinity, rest will follow.
0: లభ్యం కానటువంటిది లోకములో ఒక్కటి లేదు.
1: There is nothing that you cannot achieve.
0: దేనినైనా మనం సాధించవచ్చును.
1: You can accomplish anything.
0: కానీ
1: but
0: హృదయమునందు భగవద్భావం అనేటువంటిది స్థిరంగా పెట్టుకోవాలి.
1: But we should have steady divine feeling within.
0: అప్పుడే మనకు తగిన ఆనందం కూడా చిక్కుతుంది.
1: Then you will have appropriate bliss.
0: ఈ ఆనందమే సత్యము.
1: This bliss is truth.
0: ఈ సత్యానందమే జ్ఞానము.
1: And this truthful bliss is wisdom.
0: కనుక

0: The auspicious months of August and September 1984 had witnessed the great scene of Dharmakshetra once again. Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the second discourse on Gita Bhagavan delivered on 3rd August 1984. In this awe-inspiring discourse, Bhagavan explains how infinite and unreachable God is to the minute human mind, yet reveals and expounds the one and only way this limited man can attain the unlimited God, which is surrender. Sri Bhagavan Vacha.
1: సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. ఏ మానవుడు నన్ను శరణాగతి నుండి నన్ను ఆశ్రయించి ఉండును అట్టివాణి సకల పాపములను పారద్రోని బ్రహ్మప్రాప్తిని అందించును అని గీతాచార్యులు చెప్పినటువంటి వాక్యం.
2: Gita-charya has declared that whosoever surrenders himself to me and takes shelter in me, all his sins will be destroyed and he will be protected.
1: Mumuktulaina varu ee stuti padamunu hrudayam nandu unchukoni తమ యొక్క భక్తి ప్రకృతులను అభివృద్ధి గావించుకుంటూ తగిన ప్రయత్నం చేయాలి.
2: ఆస్పిరెంట్స్ హూ వాంట్ టు మేక్ ప్రోగ్రెస్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ విల్ హావ్ టు ట్రెజర్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఇన్ ద హార్ట్ అండ్ పర్స్యూ ద పాత్ టు అచీవ్ ద గోల్.
1: భగవంతుని శక్తి అనంతమైనటువంటిది.
2: గాడ్స్ పవర్ ఈజ్ ఇమ్మెజరబుల్ అండ్ అన్లిమిటెడ్.
1: మానవుని యొక్క శక్తి అల్పమైనటువంటిది.
2: మ్యాన్స్ కెపాసిటీ అండ్ పవర్ ఈజ్ నారో అన్లిమిటెడ్.
1: అనంతములైన ఈ భూమండలములందు అనేక విధులైనటువంటి యొక్క సృష్టి కల్పితమైనటువంటి ఈ ప్రపంచంలో అనేక గోడములు మనకు గోచరమవుతుండాలి.
2: ఇన్ ది వాస్ట్ వరల్డ్ దర్ ఆర్ నంబర్ ఆఫ్ సైట్స్ విచ్ ఆర్ ది రిజల్ట్ ఆఫ్ ద ఇల్యూజన్ అండ్ యాజ్ రిజల్ట్ ఆఫ్ ది సైట్స్ విచ్ యూ కమ్ అక్రాస్ ఆన్ ది అర్త్.
1: దీనిని భూతాకాశం అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
2: దిస్ ఇస్ బీన్ డిస్క్రైబ్ యాజ్ భూతాకాశం.
1: ఈ స్థూల జగత్తునందు సమస్త మండలం కూడా చేరి ఉండటం చేత ఇది బ్రహ్మాండమని కూడా పిలువబడుతూ వచ్చింది.
2: ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్ ఆల్ ది మండలాస్ ఆర్ ఎగ్జిస్టింగ్ అండ్ దేర్ ఫోర్ దిస్ ఇస్ కాల్డ్ భూమండలం.
1: ఈ భూతాకాశం అనేటువంటిది భగవంతుని యొక్క శక్తిలో ఒక అంశము మాత్రమే.
2: దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ భూతాకాశం ఈజ్ ఓన్లీ వన్ స్మాల్ ఆస్పెక్ట్ of the immeasurable power of the Lord.
1: ఈ మండలం అంతా కూడాను భగవంతుని ఒక పాదము చే ఆవరింపబడినటువంటి.
2: ఆల్ దీస్ వరల్డ్స్ ఆర్ కవర్డ్ వితిన్ ది ఫ్రాక్షన్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక భగవంతుని యొక్క ఘనత్వమును భగవంతుని యొక్క విశ్వస్వరూపమును గుర్తించటము అసాధ్యము.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ to understand the greatness of the Lord.
1: Vedam nandu kudanu atya tishta dashangulam annaru anaga bhagavantudu brahmandamanta nindinappatikini inka 10 inchulu adhikangane untunnadu brahmandamunaku ani ee yokka artham.
2: Vedas have declared that God has pervaded the entire universe and still left over and exceeds by 10 inches.
1: ఇది కేవలము భగవంతుని యొక్క ఘనస్వరూపాన్ని చాటే నిమిత్తమై ఈ విధంగా భక్తులు ప్రబోధించి ఉండవచ్చునే కాని భగవంతుడు లేని స్థానం అనేటువంటిది ఎక్కడ కూడాను లేదు. సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వతృష్ణి మండూకి సర్వమావృద్ధిస్తుంది. ఎక్కడ చూసినప్పటికీ అండపిండ బ్రహ్మాండముల నుండి కూడాను తన యొక్క అణుస్వరూపుడే ఘనస్వరూపుడే ప్రకాశిస్తున్నాడనేటువంటి యొక్క తత్వాన్ని భక్తి యోగము ప్రబోధిస్తూ వచ్చింది.
2: భక్తి యోగం హస్ బీన్ డిక్లరింగ్ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, దర్ ఇస్ నో ప్లేస్ విచ్ ఇస్ నాట్ పర్వేడింగ్ ఆర్ వేర్ హీ ఇస్ నాట్ ప్రజెంట్.
1: కనుక మొట్టమొదట ఈ విశ్వం యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Therefore, we should try to understand the principle which this world embodies.
1: లక్షణమైన దూరం ఉంటున్నటువంటి చండలం చంద్రమండలం కాని
2: మూన్ విచ్ ఇస్ ఎ ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ మైల్స్ అవే ఫ్రమ్ అస్,
1: కోట్ల మైళ్ళ దూరం ఉంటున్నటువంటి సూర్యమండలం కాని,
2: బీట్ సన్ విచ్ ఇస్ ఎ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ మైల్స్ అవే
1: కోటానుకోట్ల దూరం ఉంటున్నటువంటి యొక్క నక్షత్ర మండలం కాని,
2: ది స్టార్ విచ్ ఆర్ అవే బై క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మైల్స్,
1: ఈ సమస్త మండలము కూడా నువ్వు చేరినటువంటి యొక్క మండలమును దీనిని భూమండలము అన్నారు. దీనిని భూమాకాశమని భూతాకాశం అని కూడా పిలుస్తూ వచ్చారు.
2: ఆల్ దీస్ వర్ల్డ్స్ ఆర్ ఆల్ ది స్టార్స్ సన్ మూన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ హవ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ భూతాకాశం.
1: ఇది స్థూల స్వరూపములకు సంబంధించినటువంటిది.
2: దిస్ రెఫర్స్ టు ది గ్రాస్ ఆస్పెక్ట్.
1: ఇంత పెద్ద భూతాకాశము అగమ్యభూతమైనటువంటిది, అప్రమాదమైనటువంటిది, అపురూపమైనటువంటి యొక్క భూమండలము చిత్తాకాశములో ఎక్కడో ఒక భాగంగా చిన్నదిగా కనిపిస్తూ వస్తుంది.
2: భూతాకాశ విచ్ ఇస్ సో వాస్ట్ బిగ్ అండ్ ఎనార్మస్ ఆక్యుపైస్ ఓన్లీ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ చిత్తాకాశం.
1: ఈ చిత్తాకాశమే సూక్ష్మమైనటువంటి మనో ఆకాశం.
2: చిత్తాకాశం ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ ద సటిల్ మెటల్ మనో ఆకాశం.
1: సూక్ష్మమైనటువంటి
2: దిస్ ఇస్ సటిల్.
1: ఈ ఆకాశములో ఈ భూతాకాశము ఎక్కడో అణుమాత్రంగా ఉండినట్టుగా కనిపిస్తుంది.
2: ఇది స్థిరాకాశ భూతాకాశ ఈజ్ ఓన్లీ సంథింగ్ లైక్ ఎన్ ఆటమ్.
1: ఈ యొక్క మహా స్వరూపాన్ని ధరించినటువంటి ఈ యొక్క చిత్తాకాశము చిదాకాశమునందు అణుమాత్రంగా రూపొందుతూ ఉంటుంది.
2: దిస్ చిత్తాకాశ విచ్ ఇస్ సో వాస్ట్ కంపేర్డ్ టు భూతాకాశ ఇట్సెల్ఫ్ ఈజ్ వెరీ స్మాల్ ఇన్ చిదాకాశ.
1: ఈ చిదాకాశమే కారణస్వరూపమైనటువంటిది.
2: దిస్ చిదాకాశ మేము డిస్క్రైబ్డ్ యాజ్ కాజల్ ఫోర్.
1: భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం మూడింటి యొక్క స్వరూప స్వభావాన్ని వర్ణాతీతమైనటువంటి కనుకనే వేదం కూడా ఎదురు వాక నివర్తంటే అప్రాప్య మనసాస మనస్సుతో వర్ణించడానికి కానీ వాక్కుతో నిన్ను స్మరించడానికి కానీ సాధ్యం కాదు. ఇలాంటి యొక్క భగవత్ తత్వాన్ని నేను ఏ రీతిగా గుర్తించగలము అని ప్రశ్నిస్తూ వచ్చింది.
2: భూతాకాశ చిదాకాశ చిదాకాశ దీస్ త్రీ ఆర్ సో వాస్ట్ అండ్ సో ఇండిస్క్రైబుల్ దట్ ది వేదాస్ హావ్ డిస్క్రైబ్డ్ దెమ్ దట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, దే డు నాట్ లెండ్ దెమ్సెల్వ్స్ ఫర్ ఎనీ డిస్క్రిప్షన్ బై ద వర్డ్ అండ్ ఇమాజినేషన్ బై ద మైండ్.
1: భూతాకాశం స్థూలం,
2: భూతాకాశ ఈజ్ గ్రాస్,
1: చిత్తాకాశం సూక్ష్మం,
2: చిత్తాకాశ ఈజ్ సటిల్,
1: చిదాకాశం కారణం,
2: చిదాకాశ ఈజ్ కాజల్.
1: ఈ మూడు ఆకాశములకు ఆవరణ ఉండేటువంటి యొక్క భగవత్ తత్వమునే గుర్తించడానికి ప్రయత్నించారు. ప్రిన్సిపల్ ఆఫ్ దీని మహాకారణ స్వరూపము అన్నారు.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ కాల్డ్ మహాకాల స్వరూపం ట్రాన్సెండ్ భూతాకాశ చిత్తాకాశ అండ్ చిదాకాశ అండ్ వీ హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి అగమ్యం అగాధమైనటువంటి యొక్క స్వరూప స్వభావాన్ని సామాన్యమైనటువంటి మానవులు గుర్తించడం అసాధ్యం.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ మన్ టు అండర్స్టాండ్ అండ్ ఐడెంటిఫై అండ్ రికగ్నైజ్ such great truths.
1: ఇంత త్రిలోకములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి,
2: the Lord who is the Lord of all these three worlds,
1: త్రిభువనములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి,
2: the Lord God who is the Lord of the three worlds,
1: త్రికాలములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి,
2: the God who is the master of all the three times,
1: అల్పత్వమైనటువంటి యొక్క మానవత్వం గుర్తించడము ఇది అసాధ్యము.
2: Man who is given limited capacity finds it impossible to understand.
1: కనుకని దీనికి సులభమైనటువంటి ఉపాయము భక్తి యోగములో ప్రబోధిస్తూ వచ్చింది.
2: Therefore, the easiest path is being shown in bhakti yoga.
1: Madhatta krutam, ఇది మొట్టమొదటి.
2: The first one is madhatta krutam.
1: Madkaram.
2: Madkaram.
1: Madhattam.
2: మద్భక్తం,
1: మద్భక్త పరం, మద్కర్మ పరం అనగా ఏమిటి? అన్ని కర్మలు కూడాను నాకు సంబంధించినటువంటి వారిని ఆచరించు.
2: మద్కర్మ పరం మీన్స్ యూ పర్ఫార్మ్ ఆల్ ద వర్క్ అండ్ యాక్ట్.
1: ఏ కర్మలు చేసినప్పటికీ ఈ భూతాకాశములు అన్ని నాకు సంబంధించినటువంటివి.
2: వాట్ ఎవర్ వర్క్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ గ్రాట్ వరల్డ్ ఇట్ ఈస్ రిలేటింగ్ టు ద లార్డ్ హింసెల్ఫ్.
1: నాకంటే అన్యమైనటువంటి కర్మలు ఈ జగత్తులో కానరావు.
2: దర్ ఇస్ నో యాక్టివిటీ విచ్ ఈస్ అవుట్ సైడ్ ది కెన్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక నీవు ఏ కర్మలు చేసినప్పటికీ ఇవి నాకు సంబంధించినటువంటి కర్మలుగా నీ ఆచరించు అని మొట్టమొదట భక్తి యోగములకు బోధిస్తూ వచ్చింది.
2: భక్తి యోగ హెడ్ బీన్ టీచింగ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ దట్ వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఆర్ వాట్ ఎవర్ యాక్షన్ యూ పర్ఫార్మ్ you think that it is all relating to me and me alone.
1: Matparam, naakosam unche.
2: The second one is matparam, do it
1: for me kosam kaadu chestunde.
2: You are not doing it for your sake.
1: Neevu anukuntunnav, neevu evar?
2: You have been thinking more about you and you. Who are you?
1: Neevu anusvarupudai aatmasvarupudai prakashinchesunti neeni.
2: The one who is shining in you subtly and as an atom is myself.
1: Atmasthanam nunje nenu nenu nenu aneetundi padamu aavirbhavistu vachindi.
2: The word I have been emanating from the place of atma itself.
1: Kanuka nenu aneetundi padamu ee deshamunu sambandhinchinatundi kaadu.
2: The word I does not belong to this body.
1: Ee atmaku sambandhinchinatundi.
2: This is related to atma.
1: ఆత్మ యొక్క రియాక్షన్.
2: దిస్ ఈస్ ఎ రియాక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ యొక్క రిఫ్లెక్షన్.
2: దిస్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ యొక్క రీసౌండ్.
2: దిస్ ఈస్ ఎ రీసౌండ్ ఆఫ్ ఆత్మ.
1: కనుకని ఈ నేను అనేటువంటి పదము దేహంలోకి కానీ మనసులోకి కానీ బుద్ధిలకు కానీ ఇంద్రియములకు కానీ సంబంధించినటువంటిది కాదు.
2: దేర్ ఫోర్ దిస్ వర్డ్ ఐ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఇట్ ది బాడీ ద మైండ్ ద ఇంటలెక్ట్ అండ్
1: ఇమాజినేషన్. ఈ దేహ మనోతత్వములకు అతీతమైనటువంటి యొక్క నేను అనేటువంటి యొక్క పదము ఆత్మకు సంబంధించినటువంటిది.
2: దిస్ వర్డ్ ఐ విచ్ ట్రాన్సెండ్ ది బాడీ మైండ్ ఇంటలెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ రిలేట్స్ టు.
1: నీవు ఏమి చేసినప్పటికీ ఆత్మతృప్తి నిమిత్తమై ఆచరిస్తూ ఉన్నావు.
2: వాట్ ఎవర్ యు హావ్ బీన్ డూయింగ్ యు ఆర్ డూయింగ్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఇలాంటి యొక్క రహస్యాన్ని నీవు గుర్తించుకోలేక ఏదో బాహ్యమైనటువంటి దేహమే నేను భావించి ఈ మాయలో మునిగి కేవలం నాది నేను నా వారు అనేటువంటి యొక్క ప్రాంతిలో నీవు కొట్టుకుని పోతున్నావు.
2: Not realizing this particular truth, you have been under delusion and you are just washed away by the delusion.
1: Kanuka yedi chesinappudini naa trupti nimittame nenu chestunnavu.
2: Whatever you are doing for my satisfaction, for
1: naa paramu nivu aachristunnavu.
2: On my behalf you are performing.
1: Nivu naa agentiga nivu pravartistunnavu.
2: You are acting only as my agent.
1: Kanuka idi matparam. నా కోసమే నువ్వు ఆచరిస్తున్నావు. నీ సత్యాన్ని నువ్వు గుర్తించుకో.
2: దేర్ఫోర్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీ యాక్టివిటీ ఫర్ మై సేక్. రియలైజ్ దిస్ ఫస్ట్.
1: మద్భక్త,
2: ద థర్డ్ వన్ ఈజ్ మద్భక్త.
1: ఈ భక్తుడు అనేటువంటి దానిలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం ప్రధానంగా గుర్తించాలి.
2: యు హావ్ టు ఫైండ్ అవుట్ ది ఇన్నర్ సీక్రెట్ అండ్ ది సటిల్ ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ మద్భక్త.
1: భక్తి అనేటువంటిది ప్రేమ తత్వమునకు ప్రతిబింబం.
2: But devotion is the reflection of love.
1: ఈ ప్రేమతత్వం అనేటువంటిది కేవలము ఆత్మస్థాయి నుండి అవర్ ఉంచేటువంటిది.
2: ది లవ్ ది ఎమోషన్ ఆఫ్ ది లవ్ ఇట్ ఎమినేట్ ఫ్రమ్ ఆత్మ ఓన్లీ.
1: ఆత్మకు ప్రతిఫలమే ఇస్తుంది ప్రతి పేరే ఈ యొక్క ప్రేమ.
2: లవ్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ఆత్మ.
1: అంతేకాని ప్రేమ అనేటువంటిది ఈ లవ్ కి సంబంధమైనటువంటి దీనికి ఏమాత్రం కొన్ని సమన్వయం చేసినటువంటి కాదు.
2: లవ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది వరల్డ్లీ అండ్ సెక్యులర్ థింగ్స్.
1: కనుక ఈ ప్రేమతత్వం అనేటువంటి దానిని భక్తి పూర్వకంగా మనం భావిస్తూ వస్తాం.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ వీ హ్యావ్ టు బి అండర్స్టూడ్ యాజ్ అనదర్ వర్డ్ ఫర్ డివోషన్.
1: ఏది చేసినప్పటికీ హృదయం నుండి రావాలి ఈ యొక్క ప్రేమతత్వం.
2: వాట్ ఎవర్ ఇస్ డన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ షుడ్ ఎమినేట్ రైట్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్.
1: ఇలాంటి పరిస్థితి ఎందు మనము ఏం చేసినా ఏం కలిసినా ఏం చెప్పినా అన్ని కూడా భగవత్పరమైనటువంటిగా మనం భావించుకుంటూ రావాలి.
2: ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వాట్ ఎవర్ వి థింక్ వాట్ ఎవర్ వి డూ వాట్ ఎవర్ వి యాక్ట్ వి హావ్ టు థింక్ డూ అండ్ యాక్ట్ దట్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద లవ్. దీనిని
1: సర్వకర్మ భగవద్ధీత్యార్థం అన్నారు.
2: దిస్ ఈస్ ఇన్ డిస్క్రైబ్డ్ యాజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ అండ్ ఫర్ ద ప్లెజర్
1: ఆఫ్ ద లవ్. నేను ఈ దేహ నిమిత్తాన్ని ఆచరిస్తున్నానని నీవు గ్రహించవచ్చు.
2: ఇన్ ది వేకింగ్ స్టేట్ యూ విల్ థింకింగ్ దట్ యూఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద బాడీ.
1: కానీ నిద్రావస్థ ఎందుకు ఎవరి నిమిత్తమై నీవు నిద్రపోతున్నావు?
2: ఇది స్లీపింగ్ స్టేట్ ఫర్ హూస్ సేక్ ఆర్ యూ స్లీపింగ్?
1: కేవలం నీ నిద్రావస్థ చేత దేహము కొంతవరకును విశ్రాంతిని పొందవచ్చు.
2: డ్యూరింగ్ ది స్లీపింగ్ స్టేట్ యువర్ బాడీ విల్ బి టేకింగ్ ఎ లిటిల్ రెస్ట్.
1: మనసు శాంతిని అందుకోవచ్చు.
2: మైండ్ విల్ బి గెటింగ్ ఎ లిటిల్ పీస్.
1: ఈ శాంతి విశ్రాంతిని ఎవరి నిమిత్తం?
2: ది రెస్ట్ అండ్ ది పీస్ ఆర్ ఫర్ హూస్ సేక్?
1: కనుక ఇక్కడ ప్రేమ ఆత్మ అనేటువంటి నేను నేను అనేటువంటి తత్వ నిమిత్తమై నీవు ఇన్ని కర్మలు ఆచరిస్తున్నావు.
2: దీస్ యాక్షన్స్ ఆర్ బీయింగ్ పర్ఫార్మ్ ఫర్ ద లవ్ ఆఫ్ ఆత్మ అండ్ దట్ ఇస్ ఐ విచ్ ఇస్ ఎమనేటింగ్ ఫ్రమ్ ఆత్మ.
1: కనుక మనము భోజనము కాని నిద్ర కాని ఆనందము కాని భోగభాగ్యములు కాని అన్ని కూడాను ఆత్మ నిమిత్తమై మనం ఆచరిస్తున్నాం.
2: బీట్ టేకింగ్ ఫుడ్ రెస్టింగ్ స్లీప్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీ ఆర్ ఆల్ దీస్ ఆర్ పర్ఫార్మ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆత్మ.
1: దీనిని మైత్రేయికి బోధించే సమయం లోపల తన భర్త అనేక విధములుగా దీని యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
2: డిస్క్రైబింగ్ దిస్ పర్టికులర్ థింగ్ టు మైత్రేయి ది హస్బెండ్ వాజ్ గివింగ్ ఆల్ ద సటిల్ ఇన్నర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ది డిఫరెంట్.
1: ఎవరి నిమిత్తమే నీవు ప్రేమిస్తున్నావు? నన్ను
2: ఫర్ హూజ్ సేక్ ఆర్ యూ లవింగ్ మీ?
1: భార్య నిమిత్తమే భర్త భార్యను ప్రేమించటం లేదు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ వైఫ్ ది హస్బెండ్ ఈజ్ నాట్ లవింగ్.
1: భర్త నిమిత్తమై భార్యను భర్త ప్రేమిస్తున్నాడు.
2: హస్బెండ్ ఈజ్ లవింగ్ వైఫ్ ఓన్లీ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: తల్లి కుమారుణ్ణి ప్రేమిస్తుండాలని మనం భావిస్తున్నాము.
2: వీ థింక్ దట్ మదర్ లవ్ ద చైల్డ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది చైల్డ్.
1: కాదు, తల్లి నిమిత్తమై తల్లి కుమారుణ్ణి ప్రేమిస్తుండాలి.
2: దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఫర్ ది సేక్ ఆఫ్ మదర్ హీ ఈజ్ లవింగ్ ది చైల్డ్.
1: గురువు శిష్యుణ్ణి ప్రేమిస్తున్నాడు అన్నారు.
2: ఇట్ ఈస్ సేక్ దట్ గురు ది టీచర్ లవ్స్ ది స్టూడెంట్.
1: శిష్యుడి నిమిత్తమై గురువు ప్రేమించడం లేదు, గురువు నిమిత్తమై గురువు శిష్యుణ్ణి ప్రేమిస్తున్నాడు.
2: ద టీచర్ ఇస్ నాట్ లవింగ్ ది స్టూడెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ ది స్టూడెంట్. హీ ఈజ్ లవింగ్ ది స్టూడెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ టీచర్ హింసెల్ఫ్.
1: కానీ ఈ సాధన వర్గంలో కూడినటువంటి యొక్క మానవుల యొక్క తత్వము ఈ రీతిగా ఉంటుంటాయి.
2: దిస్ ఈజ్ ది ఇన్నర్ ట్రూత్ బిహైండ్ ఆల్ దిస్ ఫాదర్ ఇన్ ది వరల్డ్.
1: భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు.
2: డివోటీస్ ఆర్ లవింగ్ గాడ్.
1: కేవలం భగవంతుని నిమిత్తం కాదు,
2: బట్ దే ఆర్ నాట్ లవింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్.
1: భక్తుల నిమిత్తమే భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు.
2: దే డివోటీస్ ఆర్ లవింగ్ గాడ్ ఫర్ ద సేక్ ఆఫ్ డివోటీస్ దెమ్సెల్ఫ్.
1: అయితే ఇక్కడ చిన్న రహస్యాన్ని మనం గుర్తించాలి.
2: బట్ దేర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సటిల్ ట్రూత్ విచ్ విల్ హావ్ టు బి.
1: భగవంతుడు భక్తులను ప్రేమిస్తున్నాడు.
2: గాడ్ ఈజ్ లవింగ్ డివోటీస్.
1: కానీ ఈ విషయంలో విరుద్ధంగా ఉంటుంది.
2: బట్ ఇన్ దిస్ కేస్ ద ప్రిన్సిపల్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ సో ఫార్.
1: భగవంతుడు భగవంతుని నిమిత్తమే భక్తులను ప్రేమించడం లేదు, భక్తుల నిమిత్తమై భగవంతుడు ప్రేమిస్తున్నాడు.
2: గాడ్ ఈజ్ లవింగ్ డివోటీస్ నాట్ ఫర్ గాడ్ సేక్, బట్ హీస్ లవింగ్ డివోటీస్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ డివోటీస్.
1: కారణం ఏమనగా తనకు అవ్యక్తులు.
2: ది రీజన్ ఈస్ హీ ఈజ్ అన్మ్యారిసిస్.
1: అతనికి ఏమి తర అనేటువంటి యొక్క పర అనేటువంటి భేదము లేవు.
2: హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ డిఫరెన్సియేషన్ బిట్వీన్ హిస్ అండ్ ఫారన్ ఎయిర్సెస్.
1: ఎక్కడ వెతుక్కోలేకుంటది, స్వార్థం లేకుంటది, ఒక తేరాడుకుంటారో ఆ స్థాయి ఎందు మాత్రమే ఇది స్వార్థం అనేటువంటిది, నేను నువ్వు అనేటువంటి భావములు ఇక్కడ గోచరిస్తూ వస్తుంటాయి.
2: ఇండివిజువాలిటీ అండ్ సెల్ఫిష్నెస్ ది క్వశ్చన్ ఆఫ్ మైండ్నెస్ అండ్ డైనెస్ డైస్ అదర్వైజ్ నాట్.
1: భగవంతుడు ఎందు తన పర అనేటువంటి భేదములు ఏమాత్రము లేదు.
2: ఇన్ గాడ్ దర్ ఇస్ నథింగ్ లైక్ హిస్ అండ్ సమన్ సెల్ఫర్స్.
1: కనుక మత్కర్మకృతం మత్తకు మత్పరం మద్భక్త అనేటువంటి యొక్క తత్వములు ఇది భక్తులకు సంబంధించినటువంటిది, ఉపాసన వర్గంకు ఎనుగుతో తోడ్పడేటువంటిది.
2: దేర్ఫోర్ మత్కర్మకృతం మత్పరం మద్భక్త ఆర్ ఆల్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద డివోటీ టు హెల్ప్ హిమ్ ఇన్ హిస్ సాధన.
1: అంటే ఈ మానవుని యొక్క శక్తి సామర్థ్యములు అల్పమైనటువంటి అయినప్పుడు దీని యొక్క తత్వాన్ని మనం ఏ రీతిగా గుర్తించాలి?
2: బట్ ది కెపాసిటీస్ ఆఫ్ మ్యాన్ ఆర్ సో లిమిటెడ్ హౌ టు అండర్స్టాండ్ ది ట్రూత్ బిహైండ్ దీస్ స్టేట్మెంట్ విత్ లిమిటెడ్ కెపాసిటీ.
1: ఒక్క వ్యక్తికి ఏదో కొంత గాలి కావాలనుకుంటే ఒక ఫ్యాన్ చేతిలో పెట్టుకుని అన్ని విధాలా శ్రమపడితే కూడాను కించిత్ అయినా గాలి తనకు చూపటం లేదు.
2: ఇఫ్ ఎ పర్సన్ వాంట్స్ ఎ లిటిల్ బ్రీత్ హీ విల్ టేక్ ఎ హ్యాండ్ ఫ్యాన్ అండ్ వేవ్ ఇట్ అండ్ యూ విల్ గెట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్.
1: జూజు మాంసమే వీచినప్పుడు సముద్రం కూడా అలలుగా బయలుదేరి ఉప్పెను కూడా బయలుదేరుతుంది, చెట్టు వేల వరకు కూడా కూలిపోతుంది, ఇంత పెద్ద గాలిగా వస్తుంది. ఇది ఎవరి శక్తి?
2: వెన్ దేర్ ఇస్ ఎ విరోయింగ్ యు ఫైండ్ దేర్ విల్ బి వెరీ బిగ్ వేవ్స్ ఇన్ ద ఓషన్ అండ్ ది ట్రీస్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద రూఫ్ దే విల్ ఫాల్ ఇన్ ద రూఫ్.
1: మానవుడు వీచుకునేటువంటి యొక్క ఫ్యాన్ గాలి అల్పమైనటువంటిది.
2: ద బ్రీజ్ విచ్ వన్ గెట్ అవుట్ ఆఫ్ ఫ్యాన్ ఈజ్ వెరీ లిమిటెడ్.
1: బ్రీజ్ శక్తి చాలా తుచ్చమైనటువంటిది.
2: దిస్ ఇస్ ఆఫ్టర్ ఆల్ వెరీ మీన్స్.
1: కానీ భగవశక్తి జింజు భారతము ఇది చాలా అఖండమైనటువంటిది.
2: బట్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్లిమిటెడ్ అండ్ ట్రెమెండస్.
1: మానవుడు ఒక బావి నుండి నీరు తోరినప్పుడు లేక పంపు చెట్లు పెట్టి కొట్టినప్పుడు ఏదో కొంతవరకు నీరు మాత్రమే వానికి ప్రాప్తిస్తుంది.
2: వెన్ మ్యాన్ ట్రైస్ టు గెట్ వాటర్ ఫ్రమ్ వెల్ ఆర్ ఫ్రమ్ పంప్ సెట్ ఇట్ ఇస్ ఆఫ్టర్ ఆల్ వెరీ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్.
1: వర్షమే కురిసినప్పుడు నదులు ఊర్లు కూడా ఏకమైపోతాయి.
2: వెన్ దర్ ఈస్ ఎ వెరీ హెవీ డౌన్ ఫాల్ దెన్ ది రివర్స్ అండ్ ది ఓషన్స్ జాయిన్ టుగెదర్.
1: అది భగవత్ శక్తి. ఈ పంప్ సెట్ మానవ శక్తి.
2: దట్ పర్టికులర్ వన్ ఈజ్ ది పవర్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ అన్లిమిటెడ్.
1: ఈ ఏదో ఒక్క గృహంలో మనకు వెలుతురు రావాలన్నా ఒక తైలపు వచ్చి దీపము లేక ఒక ఎలక్ట్రిక్ బల్బు మనం వేసుకుంటాం. ఆ యొక్క లైట్ తో మనం ఆ గృహమును మాత్రమే మనం సరిదిద్దుకుంటాం.
2: ఇఫ్ యూ సమ్ లైట్ ఇన్ ఎ హౌస్ యూ మే జస్ట్ లైట్ ఎ క్యాండిల్ ఆర్ యూ హ్యావ్ ఎన్ ఎలక్ట్రిక్ బల్బ్ అండ్ యూ గెట్ ద నీడెడ్ లైట్ దట్ వే.
1: కానీ సూర్యోదయం అయిందంటే సర్వత్రా కూడా ప్రకాశము అడవి ఎందు గుట్ట ఎందు చెట్టు ఎందు ఇంటి ఎందు సర్వత్రా కూడా ప్రకాశము ప్రసరిస్తూనే ఉంటుంటారు.
2: బట్ వెన్ దేర్ ఇస్ సన్ రైజ్ సన్ డౌన్ ద హోల్ వరల్డ్ బి ఫారెస్ట్ ఆర్ ఎ సిటీ ఆర్ ఎ ట్రీ వేర్ యూ జస్ట్ సీ యూ గెట్
1: లివ్. ఇది దైవ శక్తి. దీపము మానవుడి వ్యక్తిత్వం యొక్క శక్తి.
2: దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ వేర్ ది లైట్ దట్ యూ గెట్ ఫ్రమ్ ఎ క్యాండిల్ ఈజ్ ది పవర్ ఆఫ్ మ్యాన్.
1: ఇంత శక్తి కలిగినటువంటి అఖండ శక్తి కలిగినటువంటి దైవత్వాన్ని ఈ అల్పశక్తితో కూడినటువంటి మానవుడు ఏ రీతిగా చేరడానికి వీలవుతుంది?
2: దిస్ అన్లిమిటెడ్ పవర్ విచ్ గాడ్ ఎంబాడీస్ హౌ టు రీచ్ దట్ అన్లిమిటెడ్ పవర్ బై ఎ పర్సన్ బై ఎ మ్యాన్ హూ ఇస్ అన్లిమిటెడ్ పవర్ లిమిటెడ్ కెపాసిటీ.
1: దీనికి శరణాగతి అన్నారు.
2: ది మెథడ్ మేబీ డిస్క్రైబ్డ్ యాజ్ సరెండర్.
1: అహంత్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాచిత. అహంత్వాం నేను నీ యొక్క దుఃఖములను నీ యొక్క పాపములను పరిహారం చేసి నా స్థానమైనటువంటి యొక్క బ్రహ్మ పదవిని నీకు అందిస్తానన్నాడు.
2: ద లార్డ్ హెస్ డిక్లర్డ్ దట్ ఐ విల్ డిస్ట్రాయ్ ఆల్ యువర్ సిన్స్ అండ్ ఐ విల్ గివ్ యూ ది సుప్రీం పొజిషన్ విచ్ ఇస్ మై బ్రహ్మ పదం ఇట్ సెల్ఫ్.
1: దీనికి చక్కని ఉదాహరణ,
2: ఏ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: సర్వ దృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతే కూడాను భూతాకాశం.
2: ది వరల్డ్ విచ్ యూ సీ ఈజ్ భూతాకాశం.
1: ఈ భూతాకాశం మనస్సు లోపల కేవలం సూక్ష్మాకాశంగా కూడాను చిత్తాకాశంగా రూపొందింది.
2: దిస్ పర్టికులర్ భూతాకాశ ది గ్లాస్ వరల్డ్
1: సజ ఫారం ఇన్ ద మైండ్ అండ్ చిత్తాకాశ ఇట్ ఇస్ గాడ్. ఈ సూక్ష్మ రూపము ధరించినటువంటి యొక్క చిత్తాకాశంలో చిరాకాశమైనటువంటి కారణకర్తం రూపొందుతూ వచ్చింది.
2: చిత్తాకాశ విత్ చిదాకాశ టేక్ ఎ ఫార్మ్.
1: ఈ కారణతత్వంలో అణుస్వరూపుడై ఆత్మస్వరూపుడైపోయి అణు అరియాన్ మహతోమయ్యాన్ అనేటువంటి తత్వంతో ఈ కారణస్వరూపంలో లీనమై ఉంటున్నాడు దైవత్వం.
2: గాడ్ ఈజ్ టేకింగ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్మాల్ ఆటమ్ ఇన్ దిస్ చిదాకాశ ఇట్సెల్ఫ్.
1: ఇట్టి అఖండ విశ్వస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి భక్తుడు తన హృదయాకాశములో బంధించి
2: ఉంటున్నాడు. అన్లిమిటెడ్ అండ్ పవర్ఫుల్ వాస్ట్ గాడ్ హ్యాస్ బీన్ ఇంప్రిజన్డ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎ డివోటీ.
1: దీనిని ఒకనొక సమయం లోపల నారదుడు నారాయణను సందర్శించడానికి వెళ్లాడు.
2: వన్స్ అపాన్ ఏ టైమ్ దే నారద వాంటెడ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ నారాయణ్.
1: అప్పుడు నారాయణుడు, నారద నా యొక్క భూతాకాశం యొక్క రహస్యాన్ని గుర్తించావా అని ప్రశ్నించాడు.
2: నారాయణ ఆస్తి నారద, నారద హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ ఐడెంటిఫై సీక్రెట్ ఆఫ్ భూతాకాశం?
1: పంచభూతములు, పంచేంద్రియములు, పంచ చుక్కులు, పంచ ప్రాణములు, ఈ పంచ భూతములు కూడా ఏ రీతిగా ఉంటున్నాయి, ఇందులో ఏది చాలా అధికమైన కృషిది అని ప్రశ్నించాడు.
2: నారాయణ అలాంటి ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ సెన్సర్స్ and which one do you think
1: five
2: most
1: five light
2: which one do you think is the most important?
1: Shakti sparsha roopa rasa gandhalato kudinatundi yokka ee elements anta kuda untunnayi.
2: There are five elements which are associated with touch, sight,
1: bhoomi, jalamu, agni, vayu, aakasham.
2: Water, fire, space and
1: wind and sky. ఇందులో ఏ యొక్క భూతము గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటుండాలన్నాడు.
2: అలాగే ఫైవ్ ఎలిమెంట్స్ నారాయణ, విచ్ వన్ ఈజ్ ఆక్యుపైంగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్?
1: అప్పుడు నారదుడు యోచించాడు. స్వామి, భూమి చాలా గొప్పది అన్నాడు.
2: Narada thought for a while and he just said that the most important one is Earth itself.
1: Yetla goppadi enu prashninchadu Narayana.
2: Narayana asked him, why do you say that it is the biggest?
1: Idi chala tappu. Moodu bhagamulu jalamtho nindinatundi idi. Moodu bhagamulu jalamtho nindinatundi bhoomi aneka vidhamuluga okka bhagame kanipistu untundali.
2: Which is covered by త్రీ ఫోర్త్ ఆఫ్ ది ఎర్త్ ఇస్ కవర్డ్ బై వాటర్ అండ్ ఓన్లీ వన్ ఫోర్త్
1: ఆఫ్ ది భూమిని నీరు మృంగి ఉంటుండాలి.
2: సచ్ బిగ్ ఎర్త్ ఇస్ బీయింగ్ స్వాలోడ్ బై ది వాటర్.
1: కొంత మింగబడినటువంటిది గొప్పన, మింగినటువంటిది గొప్పన అన్నాడు.
2: ద వన్ విచ్ ఇస్ స్వాలోయింగ్ ఈజ్ ఇట్ బిగర్ ఆర్ ద వన్ విచ్ ఇస్ స్వాలోడ్ ఈజ్ దట్ బిగర్?
1: జలం గొప్పది స్వామి, మింగబడి మింగింది కనుక ఇది చాలా గొప్పది అన్నాడు.
2: Narada that confessed that water is bigger because that has swallowed us.
1: Aithe Narayana, inta goppadainatundi ee jalamu agastudu okka thuri apoham teeskunnade kabatti agastudu goppavada jalam goppada ani.
2: Narayana tendivindi kosam he just said agastya swallowed the entire ocean in a sip. Do you think agastya is greater or water greater?
1: Avunavunu agastude goppavada swami annadu.
2: Narada said, well, sorry, Agastya is great.
1: ఇంత గొప్ప అగస్త్యుడైనటువంటి వాడు ఆకాశంలో ఒక నక్షత్ర స్వరూపుడై ఉంటున్నాడు కనుక ఆకాశం గొప్పదా అగస్త్యుడు గొప్పవాడా అన్నాడు. ఆకాశం గొప్పది, ఆకాశం గగనం శూన్యం, అనంతమైన ఆకాశం ఇది చాలా గొప్ప స్వామి అన్నాడు నారదుడు.
2: నారద స్కై ఈజ్ బిగర్ దాన్ అగస్త్య స్వామి.
1: భూమి ఆకాశము రెండు చేసినటువంటి దాన్ని భగవంతుడు ఒక్క పాదం క్రింద తీసుకున్నాడు. కాబట్టి భగవంతుని పాదమే గొప్పగా ఉన్నప్పుడు భగవంతుని ఎంత గొప్పవాడో యోచించుకోమన్నాడు.
2: నారాయణ చెప్తే లార్డ్ హ్యాస్ బీన్ ఏబుల్ టు టేక్ బోత్ స్కై అండ్ ఎర్త్ టుగెదర్ అండర్ హిస్ వన్ ఫుట్. డూ యూ థింక్ దట్ గాడ్ ఈస్ బిగర్ ఆర్ ది ఆకాశం?
1: అతని పాదమే అంత గొప్పదిగా ఉంది కనుక అతని ఆకారం ఇంకెంత గొప్పది?
2: ఇఫ్ హిస్ ఫుట్ ఇట్సెల్ఫ్ ఇస్ సో బిగ్, వాట్ కుడ్ బి హిస్ ఇన్ఫినిట్ ఫారమ్?
1: ఇంత గొప్ప భగవంతుణ్ణి భక్తుడు హృదయమంత్రంలో బంధిస్తున్నాడు. కాబట్టి భగవంతుడు గొప్పవాడా, భక్తుడు గొప్పవాడా?
2: నెక్స్ట్ క్వశ్చన్ వాజ్, the devotee who has been able to imprison such big Lord within his heart, do you think that devotee is bigger or God himself is bigger?
1: భగవంతుని బంధించేటువంటి ప్రేమ పాత్రము ఒక భక్తుని ఎందు మాత్రమే ఉంటుంది.
2: దేర్ఫోర్ ద వన్ దట్ పర్టికులర్ పవర్ విచ్ కెన్ బైండ్ గాడ్ ఈస్ విత్ ఇన్ ది స్కోప్ ఆఫ్ ద డివోటీ.
1: బంధింపబడినప్పుడు ఎలాంటి శక్తి అయినా కూడా ఏమాత్రం కూడా స్వాతంత్రాన్ని అందుకోలేదు.
2: వాట్ ఎవర్ బీ ది కెపాసిటీ ఆఫ్ ఎనీ పవర్ ఆఫ్ ఇట్ ఈస్ బౌండ్,
1: అందులో భగవంతుని ప్రేమ పాత్రము చేత బంధింపబడతాడు.
2: God has been bound by the rope of love.
1: Kanukani bhagavantuni yokka prema tattvamu annittikante goppadi ani ee yokka bhakti margam nandu chakkaga varnistu vachindi.
2: Therefore in this bhakti path, it has been part of devotion, it has been said that this petta anantamainatundi
1: samudramlo అనుమాత్రమైనటువంటి చుక్క, నీటి చుక్క మనం హస్తంలో ఉంచుకున్నప్పుడు ఈ నీటి చుక్క అల్పంగా గోచరిస్తుంది.
2: If you take a drop of water from the ocean, you keep it in your mouth, that drop of water is very small.
1: కాని ఈ అల్పత్వంతో కూడినటువంటి నీటి బిందువు సముద్రంతో ఏకం చేసి అనంత స్వరూపాన్ని ధరిస్తుంది.
2: The little drop of water in the palm, if it is put back into the ocean, it becomes a part of infinite ocean.
1: కనుక మానవత్వం యొక్క అల్పత్వాన్ని అధికత్వమైనటువంటి దైవత్వంతో చేర్చినప్పుడు ఇది కూడా బ్రహ్మవిత్ బ్రహ్మయోగవతి, ఇది ఏకత్వంగా పొందిపోతుంది.
2: If the mass little or small is joined together with the vast power of
1: Allah, and the chetke kuntiyaka mahattaramayan kuntiyaka margame bhakti margam,
2: that particular process which can bring man and God together is the path of devotion.
1: Kali akhanda swarupudainatundi akhilanda koti brahmandamayipudainatundi yokka daivatvam yokka deenini manavudu sulabhanga artham chesukovatam ledu.
2: But man has not been able to understand God who is so powerful.
1: And Brahmanda Nayakudu Bhagavantudu.
2: God is the master of the entire creation.
1: Kani ee naati manavulu yokka paristhiti ee reetiga undi, oka grama pedda, oka state minister, ఇంకొక స్టేట్ ఏదైనా ఇలాంటి అల్పగుడైనటువంటి వారికి చేతులు కట్టి అనేక విధములుగా వినయ విజయతో వారిని ఆశ్రయిస్తున్నాము, వారిని ప్రార్థిస్తున్నాము.
2: Today's man, look at him. He is prepared to bend before a small panchayat officer or a minister of a state.
1: కాని బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుని దగ్గర వినయ విజయతలు మనం ఏ మాత్రము ప్రకటించడం లేదు.
2: But the same man has not been able to show humility and obedience before such a person as God himself.
1: అలాంటి నాయకత్వాన్ని వహించినటువంటి యొక్క దైవత్వాన్ని మనం చాలా సులభంగా మనం భావిస్తున్నాం.
2: ది మాస్టర్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్ గాడ్ హెస్ నాట్ బీన్ ప్రాపర్లీ ట్రీట్.
1: కారణమే అనగా దాని యొక్క మాత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: ది రీజన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది హిస్టరీ బిహైండ్ దిస్ పర్టికులర్ థింగ్.
1: ఈ అల్పపుత్రుల యొక్క స్వభావమును అల్ప మార్గమని అనుసరిస్తుంటున్నాయి.
2: ది స్మాల్ మైండ్ ఆర్ ఫాలోయింగ్ దిస్ లిటిల్ బైలేన్.
1: అందులో సర్వస్వం కూడా ఇమిడి ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని నేను గుర్తిస్తే ఈ అల్ప మార్గము మనం ఏమాత్రం కూడా అనుసరించము.
2: If one were to understand that everything is a part of divinity, one would not follow the wrong
1: way. Orina phalamichu kalpavrukshambe unda perate pushpamunakai pritiyena.
2: If you are having the wish-fulfilling tree in your courtyard, why are you just hunting for a small flower?
1: Adigina phalichu kamadheerve unda dhananichi aavunu konakaneela.
2: When you are having the celestial cow in your house, why are you just going in for purchase of milk for a price?
1: Nilinga adi kamadhenu anekundi yokka dinne neevu gurtinchunte ee chillara aavunu neevu ee maatramu koni neevu taritlo kattukolevu.
2: If only you have recognized and identified that cow as a celestial cow, you would not have gone in for this cow.
1: ఈ అల్పత్వమైనటువంటి భావములకు అల్ప స్వరూపములే అభిరుచిగా ఉంటుంటాయి.
2: ఫర్ దిస్ స్మాల్ లిటిల్ మైండ్ ది స్మాల్ థింగ్స్ లుక్ వెరీ బిగ్.
1: గంటకు తగిన బంతలు ఉంటారు. కనుక మీ కెపాసిటీకి తగినటువంటి మీ శక్తికి తగినటువంటి దానినే మీరు ఆకర్షిస్తూ ఉంటున్నారు.
2: యూ ఆర్ అట్రాక్టెడ్ బై ఓన్లీ స్మాల్ లిటిల్ థింగ్స్ బికాజ్ యువర్ పవర్ ఇస్ లిమిటెడ్.
1: మీ శక్తి కూడా అల్పమైనటువంటి శక్తి కాదు.
2: Your power in truly speaking is not limited.
1: Aham dehasmi, aham dehasmi. Anekanti bhavamlo neevu alpatmudiga dinipothunnavu.
2: You are a small person because you are identifying with the body all the time.
1: ఈ అహం దేహాస్మి నుండి కూడాను అహం జీవాస్మి అనేటువంటి యొక్క విశిష్ట అధ్యయనం పోవాలి.
2: ఫ్రమ్ థింగ్స్ లుక్ వెరీ బిగ్
1: గంటకు తగిన బంతలు ఉంటారు. కనుక మీ కెపాసిటీకి తగినటువంటి మీ శక్తికి తగినటువంటి దానినే మీరు

0: that kind of powers.
1: From the feeling that you are body, you will have just go to the next stage, that you are jiva or the life.
0: Aham jiva asmi anetinti vishtadda nunchi, aham brahmasmi anetinti adyaitam lo pravetin chali.
1: From Vishishtha Advaita, which says that you are jiva, you will have to go to aham brahmasmi.
0: Aham deha asmi is dvaita.
1: Aham deva asmi is duality.
0: Ee dvaitam anetinti dukkham naku puttinillu.
1: This dualism is the very birthplace of
0: sarvam paravasham, sarvam paravasham dukkham.
1: Everything is sorrow.
0: Sarvam atmayam sukham.
1: If one identifies oneself with atma, everything is happy.
0: Kanthani, manam atma sthayilo manam yokka drishtini abhiruddhi parchukovali kani, kevalam desha sthayilo manam ee yokka chilla alpa drishtini manam abhiruddhi parchukovali.
1: Our thinking and identify ourselves with Atma and not identify with the body itself.
0: Karukane dini upasana ani pilustu vachchaaru.
1: This was again described as worship.
0: Upasana. Samipamga kuchchovatamu ani. Upasana. Kinda samipamga kuchchovali.
1: Balaraju has explained upasana means sitting nearby.
0: Kevalamu daggara kuchchunnanta matramu upasam kaadu.
1: Upasana doesn't only mean that you have to dress it close.
0: Kamalamu paina kappala kuchuntai. Kani adi upasana kattama.
1: Frog sit on the lotus. Does it illustrate upasana?
0: Kadu. Ide near kakunda, andalo unne kunte hane ni kore kunte tear kutana untunda. Nearness of our dearness kuda untunda.
1: If one is near, it is no use. One should be dear, one should be able to suck the honey.
0: Samipamalo untinanta matramana atanaku premaku paathrulani manam bhavisaradu.
1: By merely being physically near, you would not say that you are dear to him.
0: Mani intiki prakkalo inti vare untuntaru.
1: There may be neighbors who are very rich.
0: Vaaru prakkalo undinappudiki vaaru ye gatti pettina, ye kashtamulo, ye dukkamulo, ye vicharamulo undinappudu manam ye maatram kodanu dani chintinchadu.
1: Whatever the problems, the difficulties, the sorrows of our neighbors, we don't worry ourselves about it.
0: Na kumarudu, na brotheru, na bhartha ane kuchaku bhavam undinattu America lo undinappudiki vaarandiki oka job edina rakapothe vicharistavu. Vaaru dooramlo untunnaru. Kani deham dooramlo untunda gaani prema samipamlo untunda.
1: Compared with this, if the brother or husband or son, if he is in America, if you do not get the letter even for 1 week, you start worrying. The body is far away, but still the love makes that all near and dear.
0: Ikkada desham samipamlo untundi, prema chala dooramlo untundi pakkinti vaari pai.
1: The relationship with the neighbor is not charged with the love.
0: సమీపముతో పాటు ప్రేమ కూడాను దగ్గరలో ఉంటుంటే ఇంకా దీని యొక్క ప్రభావము అధికమవుతుంది.
1: ఫిజికల్ నియర్నెస్ షుడ్ బి అకంపనీడ్ బై బీయింగ్ వెరీ డియర్ టు ద లవర్.
0: మన ఇంటిలోనే ఎలుకలు చీమలు అన్ని తిరుగాడుతుంటాయి, అవి మనకు మిత్రులవుతాయా?
1: ఇన్ ది హౌస్ ఓన్లీ రాట్స్ అండ్ యాంట్స్ షుడ్ బి మూవింగ్ అబౌట్. కెన్ యూ కాల్ దెమ్ ఫ్రెండ్స్?
0: కాదు కాదు. కనుకని మనము దగ్గరతో పాటు సమీపంతో పాటు ప్రేమతత్వాన్ని కూడా చేర్చుకోవాలి.
1: Along with nearness, you have to develop love also.
0: Kanuka upasana anaga samipamulo kurchovatamu.
1: Upasana
0: chesukovatamu.
1: Upasana refers to sitting near.
0: Ee samipamulo kurchovatam valla manaku labhinchetundi phalitam emiti?
1: What is it that you are going to get by being near?
0: దీపములకు సమీపంలో కూర్చుంటే దాని వెలుతురు మనకు చక్కగా గోచరిస్తుంది. ఆ వెలుతురు ద్వారా మనం అనేక పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇఫ్ యూ సిట్ క్లోజ్ టు ద ల్యాంప్, యూ గెట్ లైట్ అండ్ ఇల్యూమినేషన్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దాట్ యూ మే బి ఏబుల్ టు డూ మెనీ యూజ్.
0: ఎయిర్ కండిషన్ కు సమీపంలో మనం కూర్చుంటే ఏమైపోతుంది? దానికి కొన్ని సహాయం మనకు అందిస్తుంది.
1: ఇఫ్ యూ సిట్ నియర్ ఎ ఫైర్ ప్లేస్, you will be aware from the cold will be bothering you.
0: Adhe vidhamane bhagavantuniki samipamlo untunte mana durgunalu dooram chestundi, bhagavantuni gunalu andistundi.
1: If you are close to the Lord God himself, you get all good qualities which God embodies and all
0: tanayokka sahavuni, tanayokka prakashamuni, tanayokka devadattamuni andinchadaniki avakasam untundi.
1: His own influence, his own qualities, his own love, one will be able to get by just being near to God.
0: Upavasamu upasana. Upavasamu means samipamulo nivasam.
1: Upavasamu also means being near, living near to the God.
0: Ilanti pavitramaina padamulaku bhakti yogamulo ee naadu manam viruddhanga pravartistunnamu.

0: But in Bhakti Yoga, without understanding the real meaning of these things, we will be understanding a wrong
1: thing. Upasana anukunte, ee naadu oka dozen dosalu kotta pitti kalisi pettukovatamu, leka uppindi ichi pettukovatamu, oka dozen bangers, oka banana tecchi pettukovatamu, rendu cheyalu paalu teesukovatamu, ivanni upavasaraku lakshanamga manam teesukuntunnamu.
0: Now fasting is associated with not taking rice but taking equal or much more than that in terms of
1: ee naadu ee paalu upavasam antante ముందు క్యాంటీన్ నుంచి ఉప్మా పంపించమంటారు లేక ఇంకేమంటే హల్వా పంపించమంటారు. ఎందుకంటే నేను అన్నం తినను, అన్నం తినకపోయినంత మాత్రం ఉపవాసం అవుతుందా?
0: దీస్ డేస్ ఇఫ్ ఏకాదశి కమ్ సమ్ పీపుల్ ఫాస్ట్ అండ్ దోస్ పీపుల్ హూ ఫాస్ట్ ఆర్ ఉప్మా టు ది సెంట్ ఆర్ హల్వా టు ది సెంట్ ఫ్రమ్ క్యాంటీన్ బికాస్ ఐ డోంట్ టేక్ రైస్. కెన్ యూ కాల్ దిస్ ఫాస్టింగ్?
1: ఈ పవిత్రమైన ఉపవాసం అనేటువంటి పదమును ఇంత చిల్లరిగా ఇంత లోకాసులో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
0: Fasting is really a sacred word, sacred concept, but that is being misused in a wrong way and a mean.
1: Aadhinga shariranni krishampa chesukotam upasana kaadu.
0: It is fasting doesn't refer to this particular aspect.
1: Devo devalayattu jeevo devastanaatah. Ee desamalikuntidi sanatanalikuntidi devuniki aalayam antadi.
0: God, your body is the temple of God, treat it so.
1: ఈ దేహాన్ని ఏమాత్రం కూడా మనం అలక్ష్యంగా మనం క్షీణింప చేసుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ అలౌ ఇట్ టు సఫర్ అండ్ కమ్ టు గ్రీఫ్.
1: ఈ దేహమును కాపాడుకునే నిమిత్తమే దేహిని లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: వైల్ టేకింగ్ కేర్ ఆఫ్ ది బాడీ యూ షుడ్ నాట్ ఫర్గెట్ ది గాడ్ హూ ఇస్ రెసిడెంట్ ఆఫ్ ఇట్.
1: మన ప్రేమతత్వాన్ని భగవంతునికి అతి సమీపం సమీపం సమీపంగా చేసుకోవడానికి కృషి చేయాలి.
0: వీ షుడ్ యూస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ అస్ టు గో నియర్ క్లోజర్ క్లోజర్.
1: ఇది ఏ విధంగా సమీపం అవుతుందంటే ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా అన్ని మనం భగవత్పరమైనట్టుగా మనం భావిస్తే ఇదే సమీపానికి మార్గం.
0: The easiest way to go closer to the God is whatever you see, whatever you think, whatever you do, whatever you talk,
1: ఈశ్వరుడు సమస్తంగా మనం భావించాలి.
0: వన్ షుడ్ ట్రీట్ హీట్ అండ్ కోల్డ్ విత్ ఈక్వాలిటీ.
1: ఎక్కడగా చలికాలంలో మనకు ఉలన్ కోట్లు మనకు ఎంతైనా ఉపకారం చేస్తాయి.
0: డ్యూరింగ్ వింటర్ సీజన్ ఉలన్ క్లోత్స్ విల్ గివ్ యు లాట్ ఆఫ్ వార్మ్.
1: ఇంకా ఎండల కాలం లోపల థిన్ షర్ట్స్ మనకు ఎంతో ఉపకారం చేస్తాయి.
0: డ్యూరింగ్ సమ్మర్ థిన్ క్లోథింగ్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండ్
1: హెల్ప్ఫుల్. రెండు కూడా మనకు ఉపకారములే కానీ అపకారములు కాదు కదా.
0: బోత్ దీస్ థింగ్స్ ఆర్ హెల్ప్ఫుల్, దే ఆర్ నాట్ హార్మ్ఫుల్.
1: శీతోష్ణములు కూడా మనకు ఒక కాలంలో శీతం హాయిగా ఆనందాన్ని అందిస్తుంది, మరొక కాలంలో ఒక ఉష్ణం మనకు ఆనందాన్ని అందిస్తుంది.
0: కోల్డ్ గివ్స్ జాయ్ సమ్ టైమ్స్, హీట్ గివ్స్ జాయ్ అట్ అదర్ టైమ్స్.
1: కనుక శీతోష్ణములు రెండు కూడా మనకు ఆనందాన్ని సుఖాన్ని అందిస్తున్నాయి, కానీ మనం ఉపయోగించుకునేటువంటి విధానం లేకుండా అది తప్పు.
0: Cold and heat, both of them give joy only. But the way that we use depends, I mean, that decides whether we are getting to benefit.
1: Endala kaalamlo appala manu seetanaani entaina upakaram chestundi.
0: During summer, we will welcome cold.
1: Kaani manchi endalo appala kuda adhi samayamlo kuchunte adi upakaram chestundi.
0: During summer, if you go nearer the fire, then you will be in for some trouble.
1: Adi vidhamgane ee seetoshtamlo kaani సుఖదుఖములు కానీ దోషదోషములు కానీ మనం వినియోగించుకునేటువంటి విధానంలో ఉండాలి. కొన్ని లాభ నష్టములు సుఖ దుఃఖములు ప్రపంచంలో మనకు అన్ని కూడా ఉపకారం లేనిటివే కానీ అపకారం ఏమాత్రం కూడా కాదు.
0: ఆల్ దీస్ ఆపోజిట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ ది వరల్డ్ ఈజ్ యూస్ఫుల్. నథింగ్
1: అన్నది భగవత్ సృష్టివే.
0: ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై గాడ్.
1: అంటే మన స్థాయికి తగినట్టుగా దాన్ని ఉపయోగించుకోవాలి.
0: బట్ వీ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ఫుడ్ ఇన్ టు అవర్ ఓన్ స్టేజ్ ఇన్ లైఫ్.
1: పిల్లవాడి చేతికి బంగారు కప్పించినా పిచ్చివాడి చేతికి కప్పించినా ప్రమాదం అయిపోతుంది.
0: If you give a golden cup to a child or a sword to a bad person, it is dangerous.
1: ఈ బంగారు కప్పు విలువైనటువంటి కనుక దీన్ని దాచుకుని భద్రంగా దాచుకునేటువంటి వ్యక్తి చేతికే దీన్ని అందించాడు.
0: Gold cup which is highly valuable will have to be given to a person who knows its value.
1: కత్తి యొక్క స్వభావం తెలిసినటువంటి వాడి చేతికి కత్తి ఇవ్వాలి.
0: The one who understands and knows the use of this
1: అది విలువనే భక్తి యొక్క ప్రభావం గుర్తించుకున్నటువంటి వాడే దీన్ని సక్రమంగా వినియోగించుకుంటాడు.
0: ఇన్ ది సేమ్ వే ద వన్ హూ నోస్ ది వాల్యూ ఆఫ్ డివోషన్
1: ప్రేమ ఎవరిని బాధించరాదు.
0: యూ వన్ షుడ్ నాట్ గివ్ ట్రబుల్ టు ఎనీవన్
1: ప్రేమ ఎవరిని హింసించరాదు.
0: లవ్ షుడ్ నెవర్ గివ్ ట్రబుల్ టు ఎనీవన్
1: ప్రేమ ఎవరిని దేశించరాదు.
0: లవ్ షుడ్ నెవర్ లీడ్ ఎనీవన్
1: అద్వేష్ట సర్వభూతానాం అని
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎనిమిటీ ఎగ్జిస్ట్ ఎనీ క్రీచర్ ఇన్ ద వరల్డ్.
1: ప్రేమ ప్రేమ ప్రేమ అని చెప్పుకుంటూ దీనిని అనేక విధములుగా బాధిస్తుంటే చేత ఇది ప్రేమకు ఏ రీతిగా చిహ్నమవుతుంది.
2: థింకింగ్ ఆఫ్ లవ్ అండ్ లవ్ బట్ గివింగ్ ట్రబుల్ టు అదర్స్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: కనుక ప్రేమ అనుకున్నప్పుడు ఏది చెప్పినా ఏది చేసినా దాన్ని శిరసావించుకునేటువంటి స్థితిలో మనం ఈ ప్రేమను పెంచుకోవాలి.
2: If you say love and devotion, you develop it in such a way that you will be able to carry out the commands of the Lord.
1: కనుకని ఈ భక్తి యోగం నందు కూడాను నేను చెప్పినట్టు చేయన్నాడు.
2: That's why in this bhakti yoga it is said do as I command.
1: అందువల్లనే అర్జునుడు మొట్టమొదట అహంకారి అయి గాంధీయమనేటువంటి అహంకారము ధరించాడు.
2: అర్జున అవుట్ ఆఫ్ ప్రైడ్ అండ్ ఈగోటిజం హి వాస్
1: కట్టగలవటికి కరిష్యే వచనం తవ అన్నాడు. స్వామి మీ ఆజ్ఞ శిరసావహిస్తాను అన్నాడు.
2: ఆఫ్టర్ లిసనింగ్ టు ద లార్డ్ అర్జున ఫెలట్ ద ఫీట్ అండ్ జస్ట్
1: సేడ్ అంతవరకు భావ భావ మర్దులుగా ఉంటున్నారన్నమాట.
2: అంటిల్ సచ్ టైమ్ దే వర్ ట్రీటింగ్ యాజ్ బ్రదర్స్ ఇన్ లా.
1: కరిష్యే వచనం తవ అనేటప్పటికి భక్తుడు గురువు అయిపోయారు.
2: Once Arjuna said that I am carrying out your command, he became
1: Bhava Bhava Marjulu Bhaktudu Bhagavantuduga Maripotamlo Untundani. Edi ee yokka manasika parinamam undi.
2: The transformation of the mind can be seen in converting this brother and brother-in-law to the Lord and the disciple.
1: కనుకని మానసిక పరివర్తన ప్రతి భక్తునికి అత్యవసరం.
2: Therefore, mental transformation is absolutely essential.
1: మానసిక పరివర్తన లేకుండా ఎంత భక్తి చేసినప్పటికీ ఎంత సమీపంలో ఉన్నప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
2: Without mental transformation, whatever be the devotion and whatever be your closeness, it is useless.
1: కనుకని ఈ కాలతత్వాన్ని పురస్కరించుకొని కర్మలను మనం ఆచరించడానికి ప్రయత్నించాలి.
2: Understanding the principle of time, one will have to just perform one's duties.
1: ఎట్టి కాలములో ఎట్టి ప్రదేశములో ఏ విధమైన పరిస్థితిలో ఈ కాలమును మనం సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి విషయము రేపటి దినం
2: మాట్లాడుకుందాం.
1: కంఠస్థం చేసి అడిగిన సమయంలో ఈ శ్లోకాలు చెప్పేటువంటి స్థితికి మీరు రావాలి.
2: You should memorize them and you should be able to give any time that you are asked to repeat.
1: Yeni enaalaina kuda ee shlokam enna adagavachu.
2: I might ask any one of you any day to just give the shlokam.
1: Kanuka ee shlokanni meer artha saithanga meeru roopanga dharinchinappude ee shlokam nivarana avutundi.
2: Only when you understand this particular thing and practice according to the meaning of the shloka, then all your worries will go away, all your sorrow will disappear.
1: Kevalam shlokam maatrame kandukoni దీని యొక్క అంతరార్థాన్ని మీరు ఆచరణలో పెట్టకుండా శ్లోకమే అభివృద్ధి
2: అవుతుంది.
3: That was an awe-inspiring discourse, which is the second in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 3rd August 1984, Bhagwan revealed and expounded the one and only way this limited man can attain the unlimited God, which is surrender. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

వీరణమందు పొరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. హేమ గోదానము తీయవచ్చు.

జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండల

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.

0: one who is defeated by the inner enemies, how is he going to conquer the enemies from outside himself? If one can understand the nature of man, the inner aspects of man, then one can know all things about himself. This is the truth, the plain truth which I am telling you.
1: ప్రేమస్వరూపులార, మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
0: ప్రేమస్వరూపస్, మ్యాన్ డిజైర్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్.
1: ఆనందమును పొందుటకై రాత్రింపగలు మానవుడు అనేక విధములైనటువంటి ప్రయత్నములు జరుపుచున్నాడు.
0: In order to attain this happiness and enjoy this bliss, man is making all efforts day and night.
1: మానవునికి ఉన్నదే రెండు కోరికలు.
0: Man has only two desires.
1: ఒకటి సుఖ ప్రాప్తి, దుఃఖ రెండవది దుఃఖ నివృత్తి.
0: One is to attain happiness and bliss. The second one is to get rid of his sorrow.
1: అయితే మానవుడు సుఖమును ఆనందమును కోరటలో ఉండేటువంటి కారణం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ మ్యాన్ వాంటింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్?
1: సుఖము ఆనందము మానవుని స్వరూపం కనుక తన స్వరూపమును తాను కోరుతున్నాడు.
0: ఇట్ సో హ్యాపన్స్ దట్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ది వెరీ ట్రూ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, సో హీ వాంట్స్ టు హ్యావ్ హిస్ న్యాచురల్ ఫార్మ్.
1: దీనికి వైజ్ఞానికమైనటువంటి యొక్క సత్యం కూడా లేకపోలేదు.
0: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ ఈస్ నాట్ ఎ ట్రూత్ విత్ ఎ సైంటిఫిక్ బేసిస్ ఫర్ దిస్.
1: చక్కెర తన యొక్క స్వభావము తీపి.
0: ది నేచర్ ఆఫ్ షుగర్ ఈస్ టు బి స్వీట్.
1: విచ్చిన గులాబీ పుష్పములకు సుగంధము సహజము.
0: A rose which blossoms has its natural quality of fragrance.
1: అదే విధముగాని మానవుడు తన సహజమైనటువంటి ఆనందమును తాను కోరుటలో ఇది కేవలము తన కర్తవ్యమే.
0: ఇన్ ది సేమ్ మేనర్ మ్యాన్ డిజైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ విచ్ ఇస్ హిస్ నేచర్ ఈజ్ హిస్ నార్మల్ డ్యూటీ.
1: లౌకిక జగత్తునందు ఈ సత్యమును మనము నిత్యము దర్శిస్తున్నాము, వ్యవహరిస్తున్నాము.
0: ఇన్ ది డైలీ వరల్డ్ వీ ఎక్స్పీరియన్స్ అండ్ సీ దిస్ ట్రూత్ ఎవ్రీ డే అండ్ వీ ఫాలో దిస్ ట్రూత్ ఇన్ అవర్ బిహేవియర్.
1: ఎక్కడెక్కడ ఈ సహజం ఉన్నదో అక్కడక్కడ ఈ విధమైనటువంటి యొక్క మనకు స్పృహిస్తూ ఈ యొక్క సహజాన్ని మనము నిరూపిస్తూ ఉన్నాము.
0: Wherever there is such natural truth present, there we also feel and experience this very truth and demonstrate that truth.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: ఒక వ్యక్తి దుఃఖముతో బాధపడుతున్న సమయమునందు మార్గమునందు వెళ్ళు ప్రతి వ్యక్తి కూడాను అతని దుఃఖమునకు కారణమేమని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: ఇఫ్ ఎన్ ఇండివిజువల్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ సారో, ఎవరీ అదర్ ఇండివిజువల్ హూ మీట్స్ హిమ్ ఆన్ ది వే విల్ ట్రై అండ్ ఆస్క్ ఇన్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ సారో?
1: నిజముగా ఈ దుఃఖమునకు కారణమేమని అడుగుటలో ఉన్నటువంటి హేతు ఏమిటి?
0: ట్రూలీ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆస్కింగ్ ఫర్ ది రీజన్ ఫర్ దిస్ సారో?
1: అనగా దుఃఖము మానవునికి అసహజము కనుక ఈ అసహజమైనటువంటి దుఃఖమును మానవుడు విచిత్రముగా ప్రశ్నించడానికి ప్రయత్నిస్తాడు.
0: దిస్ మీన్స్ దట్ సిన్స్ సారో ఇస్ అన్నాచురల్ టు మ్యాన్, మ్యాన్ ఆస్క్స్ ఎ క్వశ్చన్, వై ఇస్ దిస్ అన్నాచురల్ సారో కమ్ టు యూ?
1: మరొక తెగ యందు ఒక వ్యక్తి ఆనందముతో ప్రసన్నుడై ఉంటాడు.
0: ఇన్ అనదర్ ఇన్స్టెన్స్ మ్యాన్ విల్ బి వెరీ హ్యాపీ విత్ బ్లిస్.
1: అయితే అట్టి మానవుని చూచినటువంటి వ్యక్తులు అయ్యా నీవెందుకు దుఃఖించడం లేదని ఎవరు కూడా నువ్వు ప్రశ్నించారు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ అనదర్ ఇండివిజువల్ హూ సీస్ సచ్ ఎ హ్యాపీ మ్యాన్ విల్ నాట్ ఆస్క్ ది క్వశ్చన్, వై ఆర్ యూ నాట్ ఇన్ సారో, వై ఆర్ యూ హ్యాపీ?
1: ఈ విధమైనటువంటి ప్రశ్న వ్యవహారములకు విరుద్ధముగా ఉన్నటువంటి.
0: సచ్ ఎ క్వశ్చన్ ఇఫ్ ఆస్క్డ్ విల్ బి కాంట్రరీ టు వాట్ ఈస్ నార్మల్.
1: కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క మానవత్వాన్ని వ్యక్తిత్వంగా మనం భావించి దివ్యత్వాన్ని విస్మరించి మనము అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
0: We in our lives think that this natural quality of happiness is not natural and we forget the divinity in it and we subject ourselves to many difficulties.
1: తన సత్యమైనటువంటి ఆనందమును తాను కోరటము, తన అసత్యమైనటువంటి దుఃఖమును ద్వేషించటము ప్రతి మానవునికి కర్తవ్యం.
0: that which is truly his, namely happiness, to desire such happiness, and that which is truly is not his, that is sorrow, to get rid of it is natural to every human being.
1: ఈ సహజమైనటువంటి ఆనందము మనం అందుకోలేకపోతున్నాము. దీనికి కారణం ఏంటి?
0: But what is natural to us in the form of happiness, we are unable to acquire and reach. What is the reason for that?
1: దీనికి దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి యొక్క గుణకారణములే దీనికి హేతు.
0: The reason for this situation is related to our body, to our sensory organs, to our mind and to our intellect.
1: ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి యొక్క మాలిన్యములు ఏమిటి?
0: What are the impurities and faults relating to the body, relating to the sensory organs, the mind and the intellect?
1: వీటి మాలిన్యమును మనం దూరము చేసుకున్నప్పుడే మనం సహజ ఆనందాన్ని అనుభవించడానికి అర్హులమవుతాం.
0: It's only when we can push away the impurities in these regards away from us will we deserve to enjoy happiness.
1: అయితే ఈ వీటికి ఉన్నటువంటి గుణ దోషములు ఏమిటి?
0: What exactly are the faults that are contained here?
1: రాగ, ద్వేష, పదవి, ప్రతిష్టలే దీనికి మూల కారణం.
0: The main reasons for this are our attachments and our dislike of certain things and liking to be in a position of authority.
1: కేవలము మానవత్వములో అనేక విధమైనటువంటి యొక్క సమస్తయందు నిత్యము మనము అనుభవిస్తున్నాము.
0: In all organizations relating to humanity, we are experiencing these things every day.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: మానవుడు శ్రీమంతుడైనటువంటి వారిలో కొంతమంది, అధికారులు ఎందు కొంతమంది కూడాను నిత్య జీవితంలో మనకు ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: Men who are prosperous, men who are in positions of authority in daily life tell us various things.
1: సుఖాపేక్ష చేత కొంతమంది సాయంకాలం అయ్యే సమయానికి క్లబ్బులకు వెళుతున్నాం.
0: In order to have happiness and enjoyment, some people, by the evening comes, they go to the clubs.
1: ఈ క్లబ్బునకు వెళ్లి త్రాగటము, జూదములు, ఇంకా ఇంకా అనేక విధమైనటువంటి యొక్క చెడు మార్గములలో మనం జీవిస్తున్నాము.
0: Thus going to the club, in many ways drinking, gambling and many other such bad paths we are living in them.
1: కాని ఆ వ్యక్తి ఈ క్లబ్బునకు ప్రవేశించినది సుఖప్రాప్తి నిమిత్తమే.
0: But that individual, he joined the club for the sake of getting satisfaction and happiness.
1: కాని ఈ సుఖము అనేటువంటిది పేకాటలో ఉంటున్నదా లేక త్రాగటంలో ఉంటున్నదా? లేదు.
0: But this happiness, is it contained in gambling, in playing cards or in drinking? No.
1: ఈ సహజమైనటువంటి ఆనందము తనయందున్నది కాని వేరొక ప్రదేశమందు లేదు.
0: This natural happiness is present in him but not outside him.
1: కనుక ఈ ఆనందాపేక్ష నిమిత్తమై మానవుడు పెడమార్గమును అనుసరించి అనేక విధములుగా తనకు తాను భ్రష్ట్ అయి సమాజమును కూడా భ్రష్ట్ భావించుతున్నాడు.
0: For the sake of happiness, man takes to these wrong paths and destroys himself. And not only destroys himself, he loses all the pleasure and happiness in his life.
1: ఆనందము తన యొక్క స్వరూపమే.
0: Happiness is his form.
1: తాననగా ఎవరు?
0: But who is it that we refer to as
1: tananaga? Nenu oka purushunnu, nenu oka vyaktini, nenu oka baludanu, nenu oka streeni aneetuvanti oka deha bhranti tho cheppinatuvanti javabu kaadu.
0: But the correct answer to who is this is not to say that he is an individual or he is a man or a woman or a child.
1: Taanu anaga kevalamu tana oka tattvamunu telusukovadaniki prayatnam cheyatamlo aatma swaroopudu maatrame.
0: Here I refers to the form of atma which is intended to find out his own true nature.
1: Anandam atmam swaroopam kanuka itti aanandanveshamainatunti yokka manava tattvamu manamu antarmukhamainatunti yokka divyamainatunti yokka tejasunandu manam parikinchadaniki prayatninchali.
0: Since bliss and happiness are simply forms of atma which is in us, we should try to seek this happiness by looking inwards.
1: కాని ఆనందం ఉన్నది ఒక ప్రదేశము, మనం దానిని అన్వేషించటము మరొక మార్గము.
0: But it happens that the place where this bliss resides is one and we are looking for it in a totally different place.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: There is one small example for this.
1: ఒక గృహస్థునకు ఏకైక పుత్రుడు ఉన్నాడు.
0: One householder has got only one son.
1: Okanoka dinamuna aa putrunaku telu kuttindi.
0: On one day this son was stung by a scorpion.
1: Kani baadapadutunnatundi kumarunni tandri choochadu.
0: The father looked at this son who is suffering.
1: Kani daniki kaaranam adigeyatappudiki nanna telu kuttindi cheppani yerchadu.
0: When the father asked for the reason for his pain, the son cried and said that he was stung by a
1: kumaruni yokka baadanu sahinchukoleka తండ్రి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు.
0: అనేబుల్ టు బేర్ ది పెయిన్ ఆఫ్ ది సన్, ది ఫాదర్ రన్స్ టు ది డాక్టర్.
1: డాక్టర్ దగ్గర నుంచి మందు తీసుకుని వచ్చాడు.
0: హి హస్ బ్రాట్ ది మెడిసిన్ ఫ్రమ్ ది డాక్టర్.
1: ఒరే నాయన, తేలు ఎక్కడ కుట్టింది అని ప్రశ్నించాడు.
0: ది ఫాదర్ ఆస్క్డ్, వేర్ హస్ ది స్కార్పియన్ స్టంగ్ యు?
1: నాన్న, ఆ మూల కుట్టింది అని చెప్పాడు.
0: ది సన్ సేస్, ది స్కార్పియన్ హస్ స్టంగ్ మీ ఇన్ దిస్ కార్నర్.
1: కానీ ఈ బుద్ధిమంతుడైనటువంటి తండ్రి ఆ తెచ్చినటువంటి మందును మూల పెట్టి తిట్టాడు.
0: But this wise parent put the medicine which he has brought in the corner where the scorpion had stung the son.
1: Kani unna baadha deham paina pettina mandu moola pakka.
0: The pain is in the body. The medicine has been placed in the corner where the scorpion had stung the son. Adhe
1: vidhamugane manakunnatundi ashanti oka margamu oka pradeshamu danani pariharamai nimittamai manam aacharinchetundi margamulu maroka margamulu.
0: In the same manner the restlessness that is present to us is in one place and the remedy we have tried to find is in another place.
1: ee vidhamugane mana dukkhamulaku mana ashantiki mana kashtamulaku kaaranam emiti aneetundi vicharana manamu cheyatam ledhu.
0: In the same manner for our sorrow, for our restlessness and for our troubles, what is the reason? We are not trying to ask such.
1: Deeniki kaaranam manam telusukunnappude deeni pariharam kudanu manam cheskogalam.
0: It's only when we learn what the reason is, then we can find the remedy.
1: మనము కేవలము ప్రాపంచకమైనటువంటి విషయ వాసనలు యందు, ప్రాపంచకమైనటువంటి లౌకిక జీవితం నందు మన జీవితం అనేటువంటి యొక్క దీర్ఘత్వాన్ని అర్థము చేసుకునలేక కాలమును వ్యర్థముగా విస్తున్నాము.
0: Without understanding, amidst these worldly desires and amidst this worldly life, what the nature of true divinity is, we are wasting our time.
1: ఏనాడు మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకొని పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించుమో ఆనాడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: దట్ డే వెన్ వీ కెన్ రికగ్నైజ్ ది సేక్రెడ్ డివినిటీ ఇన్ అస్ అండ్ దట్ డే వెన్ వీ టేక్ టు ది సేక్రెడ్ పాత్ ఆఫ్ రికగ్నైజింగ్ దట్ విల్ వీ హ్యావ్ హ్యాపీనెస్.
1: మన యొక్క ఇంద్రియముల యొక్క స్వస్వరూపాన్ని మనం కనిపెట్టాలి.
0: We should find out and understand the true form of our sense.
1: ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We should make an attempt to control these sensory organs.
1: సర్వ విధములైనటువంటి యొక్క ఉద్రేకములు కాని విప్రములు కాని పరమ శాంతి మార్గములు కాని మన యొక్క ఇంద్రియముల యొక్క చలరేగతంతోనే ప్రారంభమవుతున్నాయి.
0: All types of passion, all types of agitation, they start from our sensory organs.
1: ఈ యొక్క ఇంద్రియముల యొక్క పటుత్వాన్ని మనము కొంతవరకు వశము గావించుకోవడానికి ప్రయత్నించాలి.
0: The strength of these sensory organs should to some extent be brought under our control.
1: ఉద్రేకము మన యొక్క స్వభావం కాదు.
0: Agitation and passion are not our qualities.
1: అశాంతి మన యొక్క స్వభావం కాదు.
0: Restlessness is not our quality.
1: ఆనందమే మన యొక్క స్వరూపము.
0: Happiness is our form.
1: ఇటువంటి ఆనందాన్ని మనము సర్వేంద్రియముల యందు ప్రసరింపచేసుకుని సర్వ కర్మల యందు కూడాను మనము నిత్యానుభవంగా మనము జీవించడానికి ప్రయత్నించినప్పుడే మనకు సహజ ఆనందము లభిస్తుంది.
0: When we try and spread such happiness and bliss in all our organs and fill our daily work with such happiness and bliss,
1: లౌకికి సంబంధమైనటువంటి జగత్ పదార్థముల యందు సహజ ఆనందము లేదు.
0: In all matters relating to the world, there is no natural happiness.
1: ప్రతి పదార్థమునందు కూడాను కల్పిత ఆనందమే తప్ప సహజ ఆనందము శూన్యం.
0: In all materials of this world, there is no natural happiness but only artificial.
1: ఒక ఉదాహరణము.
0: One small example.
1: ఎండల కాలములో వేడి సమయమునందు మనం ధరించేటువంటి దుస్తులు చలికాలంలో దీనికి నిరుపయోగమైపోతుంది.
0: The kind of robes we wear in the hot season or in summer become useless in winter.
1: అదే ఎండల కాలంలో మనం ధరించేటువంటి యొక్క దుస్తులు చలికాలంలో మనకు నిరుపయోగమైపోతుంది.
0: The kind of clothes we wear in winter again become useless for us in hot season.
1: నిజముగా పదార్థం యొక్క సహజ గుణమే అది అయిపోయినప్పుడు ఇది ఎల్లవేళలో ఎందుకు సహజమైనటువంటి యొక్క సంతోషాన్ని అందించాలి కదా.
0: Truly, if giving happiness and comfort is the nature of this material, they should give us happiness at all times.
1: ప్రతి పదార్థము కూడాను మార్పు చెందినటువంటిది.
0: All matter is continually changing.
1: ప్రతి వ్యక్తి కూడాను మార్పు చెందినటువంటి వాడే.
0: Every individual is continually changing.
1: దృశ్య కల్పితమైన జగత్ అంతయు కూడాను క్షణ క్షణమునకును మార్పు చెందినటువంటిది.
0: All the created world goes on changing from moment to moment.
1: మార్పు చెందేటువంటి ప్రపంచము, మార్పు చెందేటువంటి వ్యక్తిత్వము, మార్పు చెందేటువంటి యొక్క పదార్థము సత్యమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా ఆనందించగలరు?
0: Such changing world, such changing individuals and such changing matter, how can they give true happiness to anyone?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందే ఆనందాన్ని అందిస్తుంది.
0: What keeps on changing will give you pleasure which will also keep on changing.
1: అందించిన పదార్థము మార్పు చెందుతున్నది, అందుకున్న వ్యక్తి కూడాను మార్పు చెందుతున్నాడు.
0: That material which gives you this pleasure is changing, the individual who is receiving that is also changing.
1: Kanuka inka aanandam anetundidi marpu kaanetundi aanandam etla avutundi?
0: How can we get out of this situation a bliss which is permanent and not changing?
1: Kanukane దేహాభిమానం ఉండినటువంటి యొక్క మానవునికి మాత్రమే ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తునందు కొంతవరకు కూడాను సుఖానందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తుంటాడు.
0: Thus we see that only such human beings who have attachment to the comforts of their body, they will try and get happiness in this
1: world. నీవు దేహము కాదు.
0: You are not your body.
1: ఇది నా దేహం అంటున్నావు. నా దేహం అనుకున్నప్పుడు దేహము నీవు కాదనేటువంటి యొక్క సత్యము గుర్తించవచ్చు.
0: You say that this is your body. The moment you say that this is your body, you can find out that you are not the body.
1: ఇది నా కర్చీఫ్ అనుకున్నప్పుడు ఈ కర్చీఫ్ నేను కాదనేటువంటి సత్యం స్పష్టమవుతున్నది కదా.
0: When I state that this is my kerchief, it becomes clear that this kerchief is not me.
1: కనుక దేహము నీవు కాదు.
0: So you are not the body.
1: నీ దేహము.
0: It is your body.
1: కనుక ఈ దేహం అనేటువంటి యొక్క తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రవర్తన యందు కూడాను పవిత్రమైన మార్గమును ప్రవేశించడానికి అవకాశం ఉంటున్నది.
0: When we truly and fully understand the nature of this body, there is an opportunity for us to conduct ourselves.
1: దీనిని పరిష్కరించుకునే తత్వము ప్రారంభమైనది.
0: It is in this context that the philosophical investigations have started.
1: తత్వము ఏమి చెప్పినది? బ్రహ్మ సత్యం ఒకటి.
0: What has these philosophical investigations taught us?
1: Jagat mithya. Rendavadi.
0: The first thing is Brahma is truth and world is
1: Brahma vanapara. Anaga jeevude devudu aneetundi yokka moodavadi.
0: The third truth is jeeva is God.
1: Kanaka yetavata jeevudu evaru? Jeevude devu.
0: Who is the jeeva? Jeeva is the God.
1: Kanukane deha bhranti cheta neevu manavudiga bhavistunnavu.
0: It's by your illusion of the body, you think you are the human being.
1: Jeeva branchi cheta neevu chaitanyudiga visvasistunnavu.
0: By your illusion of the jeeva, you think you are a living person.
1: Atma bhavam cheta neeve paramatma ga untunnavu.
0: But by the aspect of atma, you regard
1: deeni aneka paryayam cheppanu. You are not one person but three. The one you think you are, the one others think you are, the one you really are.
0: This same thing has been mentioned by me many times, that is, that you are not one person, you are three persons, namely the one you think you are, the one others think you are, the one you really are. These are the three personalities.
1: Yetavata jeevo devayavanapara jeevatvame daivatvanga untunnani ee tattvamu prabodhistunnadi.
0: In this context, the attitude and the philosophical truth is being taught that jeeva is the God and there is no other separate God.
1: Kanuka jeevudu oka vidhamainatu yatraga prarambhamainadu.
0: So jeeva commences existence as a pilgrim.
1: Deenine jeeva yatra annaru.
0: This has also been called the pilgrimage.
1: Ee yatraku oka gamyam unnadi.
0: The pilgrimage of the jeeva has got a destination.
1: Ee yatraku oka margam unnadi.
0: For this pilgrimage there is a path.
1: Kaani మానవులు అనేక మంది అనేక విధమైన మార్గములను అవలంబిస్తూ వచ్చారు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అడాప్టెడ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్.
1: శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వారు అన్ని మార్గములను కూడాను ప్రవేశిస్తున్నారు.
0: Those who have had the strength and the courage, they are taking to several paths.
1: బలహీనులైనటువంటి మానవులు తబ్బిబ్బైపోతున్నారు.
0: The weaker human beings are getting confused.
1: ఈ జీవయాత్ర చేసేటువంటి పాంతునకు తన్మయత్వం వస్తుంటున్నది.
0: The pilgrims who are undertaking this pilgrimage, they are being confused.
1: ఏది సత్యము ఏది అసత్యము?
0: What is truth? What is untruth?
1: ఈ విధమైనటువంటి యొక్క అయోమయ స్థితి లోపల మానవులు అనేక మంది పెడమార్గమును అవలంబిస్తున్నారు.
0: In this state of confusion, many human beings are taking the wrong path.
1: తన యొక్క దివ్యమైనటువంటి భావమే తనకు నిజమైనటువంటి సత్యము.
0: Truly, one's own divine consciousness is his truth.
1: కానీ ఆ దివ్యమైనటువంటి యొక్క భావమును మానవుడు మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఇస్ ఫర్గెటింగ్ దిస్ డివైన్ కాన్షియన్స్ అండ్ థాట్స్.
1: దీనిని పురస్కరించుకుని మనము మరొకరిని అనుసరించనక్కర్లేదు.
0: It is
1: మన యొక్క కాన్షియస్నెస్ ని మనం అనుసరించాలి.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ డూ నాట్ హ్యావ్ టు ఫాలో ఎనీవన్ ఎల్స్, వీ హ్యావ్ టు ఫాలో ది వెరీ కాన్షియన్స్ విచ్ ఇస్ ఇన్ అస్.
1: ఈ కాన్షియస్ అనేటువంటిదే నీ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వం.
0: దిస్ కాన్షియన్స్ ఇట్సెల్ఫ్ రిప్రజెంట్స్ యువర్ డివైన్ ఆస్పెక్ట్.
1: కనుకనే నేను అనేక పర్యాయములు 4 F's గురించి నేను చెప్తుంటాను.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మెనీ టైమ్స్ ఐ మెన్షన్ ది 4 F's.
1: మొదటి F ఫాలో ది మాస్టర్, ఇదే నీ కాన్షియస్నెస్.
0: ది ఫస్ట్ F ఇస్ ఫాలో ది మాస్టర్, దిస్ ఇస్ యువర్ కాన్షియస్నెస్.
1: ఇంకా రెండవది ఫేస్ ది డెవిల్.
0: ది సెకండ్ F ఇస్ ఫేస్ ది డెవిల్.
1: మూడవది ఫైట్ టు ది ఎండ్.
0: The third F is fight to the end.
1: నాలుగోది finish the game.
0: The fourth F is finish the game.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వము మనకు బ్రహ్మ సూత్రమునందు ప్రతి అణువడుగున మనకు బోధిస్తూ ఉంటుంది.
0: This aspect and this path is being taught to us every step in Brahma Sutra.
1: దీనిని తత్ త్వం అసి ఒకటి.
0: These have been said as the first one.
1: రెండవది ప్రజ్ఞానం బ్రహ్మ.
0: The second one is Brahma is Prajna.
1: మూడవది అయం ఆత్మ బ్రహ్మ.
0: The third one is my Atma is Brahman.
1: నాలుగోది అహం బ్రహ్మాస్మి.
0: The fourth one is I and Brahma are identical.
1: మన ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఈనాడు మనము విశ్లేషిస్తున్నాము.
0: It is therefore to be concluded that the Vedic truths which have been our traditions and culture, we have to believe them today.
1: ఈనాడు విద్యా విద్యా విద్యాని కేవలము బహుళ గ్రంథ పరిచయమునే విద్యగా మనం భావిస్తున్నాము.
0: Today we talk of education and we regard acquaintance with several texts as right education.
1: ఈనాటి విద్య అంతే కూడాను కేవలము పొట్టకూటి విద్యలు మాత్రమే.
0: All education of today is simply intended to eke out your life.
1: మానవత్వాన్ని వికసింపజేసేటువంటి విద్య విద్య.
0: Education is truly education which can blossom the human nature in you.
1: Chitta suddhi gavinchetvanti vidya vidya.
0: That education which purifies your mind is
1: education. Naitika aadhyatmika seela tattvanni pempondimpa chesetvanti vidya.
0: That education which promotes the morality and ethics is education.
1: Manavatvanni అభివృద్ధి గావింపు చేసేటువంటి దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటిది విద్య.
0: దాట్ విచ్ ప్రమోట్స్ హ్యూమన్ నేచర్ అండ్ బ్లాసమ్స్ ది డివినిటీ.
1: కానీ ఈనాటి మానవుడు అనేక విద్య విధములైనటువంటి అభివృద్ధులు గావిస్తున్నాడు.
0: బట్ టుడేస్ మ్యాన్ ఈస్ ప్రమోటింగ్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కావలసినన్ని కొత్త మార్గములను తాను కనిపెడుతున్నాడు.
0: హీఈస్ ఆల్సో ఫైండింగ్ మెనీ న్యూ పాత్స్.
1: కానీ ఎన్ని అభివృద్ధులు గావించినప్పటికీ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి విద్యలు మనం ఈనాడు కనిపెట్టడం లేదు.
0: వాట్ ఎవర్ అదర్ థింగ్స్ హీ మే బి ప్రమోటింగ్ టుడే వీఆర్ నాట్ ఫైండింగ్ అవుట్ ది రైట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ విల్ ప్రమోట్ హ్యూమన్ నేచర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ప్రతి పదార్థము కూడా ఎచ్చట నుండి వచ్చిందో అచ్చటికి చేరిపోతున్నది.
0: All material in this world has to go back to where from it has come.
1: మనం ఈ జీవయాత్ర ఎక్కడికి చేస్తున్నాం?
0: Our pilgrimage of the jiva.
1: మనం ఎక్కడ నుంచి వచ్చాం?
0: Where from have we come?
1: మనం ఎక్కడ నుంచి వచ్చాము అనేటువంటిది ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
0: Where from have we come? The from address is not known to us.
1: ఎక్కడికి చేరుతాము అనే టూ అడ్రస్ కూడా మనకు తెలియటం లేదు.
0: Where are we going to end? This two address is also not known to us.
1: ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ ని ఎక్కడ పడేస్తారు?
0: In this postal department, if the envelope has no from address, has no to address, where are we going to put this envelope?
1: ఈ నాడు మనము మానవుడై పుట్టినందుకు ఫ్రమ్ అడ్రస్ లేక టూ అడ్రస్ ఇందులో ఏదో ఒక దాన్ని మనం గుర్తించాలి.
0: Today, having been born as a human being, one of the two, where from have we come, where are we going, we should recognize this.
1: ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు.
0: We do not know where from we have
1: come. కానీ ఎక్కడికి పోతాము అనేటువంటిది మనకు తెలుసు బాగా.
0: But we know where we are going to end up.
1: ఇది ఎట్లా తెలుసుకోవడానికి వీలవుతుంది?
0: How can we find this?
1: మనము చేసేటువంటి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను పురస్కరించుకుని మన యొక్క గమ్యం అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు.
0: Depending on the conduct which we adopt in our daily lives, we can decide also the destination to where we will go.
1: మనము మంచి మార్గమును సత్య మార్గమును ధర్మ మార్గమును పవిత్రమైన మార్గమును ఈ విధంగా మనం అనుసరించడం చేత దివ్యమైనటువంటి యొక్క ఆనంద మార్గమునికి మనం చేరిపోతాం.
0: బై ఫాలోయింగ్ ఎ గుడ్ పాత్, బై ఫాలోయింగ్ ఎ ధార్మిక్ పాత్ అండ్ బై ఫాలోయింగ్ ట్రూత్ వీ విల్ రీచ్ ది ఫైనల్ ఎండ్ విచ్ ఇస్ ది గుడ్ వన్.
1: కనుక మన నిత్య జీవితంలో మనం అనుసరించవలసినటువంటి మార్గములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In that context, we should try and recognize the path which we should follow in our daily life.
1: Kanukane manam echata nundi vachino achatike cheratam aneetundi ee bhagavatam yokka pramanam.
0: It is the authority of the Bhagavata which says from where you have come to that place we have to reach.
1: Ade vidhamugane Bhagavad Gita nandu kudanu mamai vamso jeeva loke jeeva bhuta sanatanaha.
0: In the same manner, in the Bhagavad Gita, it has been said that all the living creatures, the jivas, have come from me as the origin.
1: Kanuka ekkadi nunchi vachindi achchatiki poi cheradaniki prayatninchali.
0: So we should make an attempt to reach that place.
1: Yetavata manamu bhagavantun nunchi vachavu.
0: Be that as it may, we have come from God.
1: Prati manavudu kodanu messenger of God.
0: Every human being is a messenger of God.
1: ప్రతి మానవత్వం కూడాను దైవం నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపమే.
0: ఆల్ హ్యూమన్ యాక్టివిటీ హ్యాస్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ గాడ్.
1: దైవత్వం నుంచి వచ్చినటువంటి మానవుడు దానవ కార్యముల యందు మనం ప్రవేశించటము ఇది మానవత్వానికి విరుద్ధము.
0: మ్యాన్ హూ హ్యాస్ ఎమనేటెడ్ ఫ్రమ్ గాడ్ టు అండర్టేక్ డెమోనియక్ క్వాలిటీస్ ఇస్ కాంట్రరీ టు హ్యూమన్ నేచర్.
1: మన యొక్క జీవితము గమ్యము పోయి చేరేంత వరకును శాంతి మనకు చిక్కదు.
0: Until our life goes and reaches the destination, we cannot have peace of mind.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is one small example.
1: మనం గృహం నుంచి కార్యార్థమై గ్రామాంతరం వెళ్ళినాము.
0: From our home, in order to fulfill a task, we go out of the village.
1: గ్రామాంతరం వెళ్ళిన తర్వాత ఆ గ్రామములో మన కార్యాన్ని పూర్తి చేసుకుంటాము.
0: After going to the village, we finish our work which is
1: కార్యం పూర్తి అయిన తర్వాత ఆ గ్రామములో ఎంత ఆకర్షణీయమైనటువంటి యొక్క విచిత్ర విచిత్రములు ఉండినప్పటికీ మనం అక్కడ స్థిరంగా నిలిచిపోము.
0: After the task is done, although there may be several attractions in that village, we are not going to stay in that village permanently.
1: తిరిగి మన స్థానమైనటువంటి మన గృహం వచ్చి చేరేంత వరకు శాంతి కాని విశ్రాంతి కాని శూన్యం.
0: Till we come back and reach our own home, we can never have peace of mind or rest.
1: అదే విధముగా మనం ఒక కార్యార్థమై ధర్మ కార్యార్థమై పవిత్ర కార్యార్థమై సత్యంగా సత్ప్రవర్తన సదాలోచన సచ్చింతన కార్యార్థ నిమిత్తమై మనము ఈ భూలోకంలో వచ్చాము.
0: In the same manner, for fulfilling a sacred task, a righteous task, for fulfilling good and keeping good company, we have come into this world.
1: మన మానవత్వాన్ని సార్థకంగా ఉంచుకునేటువంటి కార్యార్థమై ఇక్కడ వచ్చాము.
0: We have come into this world for the task of fulfilling the purpose.
1: మన దివ్యత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇక్కడికి వచ్చాము.
0: We have come here to recognize the divinity in us.
1: కేవలము జీవితం అంతా కూడా లోడింగ్ అన్లోడింగ్ లో జీవితం వ్యర్థం గావించుకునే కోసం రాలేదు.
0: We have not come here to waste our life all the time loading and unloading.
1: కనుక తిండి తీర్థాదుల కోసం వచ్చామా? రాలేదు.
0: Have we come for food and drink? No.
1: జంతూనాం నరజన్మ దుర్లభం.
0: Of all the animals that are born, to get a human being's birth is very difficult.
1: నిజముగా మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది.
0: Truly, human nature is a very sacred thing.
1: తిండి తీర్థాదుల కోసమే మనం వచ్చి ఉంటే పశుపక్షి మృగాదులు తిండి తీర్థాదులు అనుభవించటం లేదా?
0: If we have come for food and drink, are not the birds and animals also taking food and drink?
1: Kanuka tindi teethadulu nimittamai kaadu manam vachindedi pavitramaitundi aatmaarthamai vachavu.
0: We have not come for food and drink. We have come in order to know the nature of sacred
1: aatma. Deeni yokka aadarshanni sanna chinna chinna udaharananga nadulu kuda manaku prabodhisthu vastunnayi.
0: The ideals that are contained in the situation are being taught to us in a nice manner by rivers.
1: Inka nadulu unnavi.
0: We will take the case of the river.
1: ఈ నదులు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: Where from have these rivers?
1: సముద్రము యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని మేఘములుగా రూపొందించుకుని వర్షములుగా కురిచి వంకలుగా ప్రవహించి నదులుగా పూరుతున్నాయి.
0: The water that is contained in the ocean becomes vaporized, that becomes cloud, that becomes rain, and as streams they flow and the rivers come.
1: ఈ యొక్క నదులు మొట్టమొదటి సముద్రం నుంచి పుట్టాయి.
0: These rivers therefore are born from the ocean.
1: కానీ ఏదో ఒక విధముగా తిరిగి ఎక్కడికి పోయి చేరుతున్నాయి? సముద్రానికే చేరుతున్నాయి.
0: In some manner or other, where are they going to end? They are going to end by merging in the ocean.
1: అదీనాం సాగరో గతిహి.
0: All the rivers go into the ocean.
1: ఎక్కడ నుంచి వచ్చినో అక్కడికే పోయి చేరునాయి.
0: The place from which they have come, they go back to that place.
1: మనము ఒక కుండ చట్టి అనేటువంటిది మట్టి నుంచి చేచాం.
0: వి లుక్ ఎట్ ఎ పాట్, దిస్ పాట్ ఆర్ ఎ ప్యాన్ హాస్ బీన్ మేడ్ ఫ్రమ్ మడ్.
1: కుమ్మరివాడు మట్టి నుంచి అనేక విధమైనటువంటి కుండలు చేస్తూ వచ్చాడు.
0: The potter uses mud and makes different types of
1: kani ivi bhadramuga undinanta varaku manavudu uniyoginchukuntunnadu.
0: So long as these pots are secure and safe, man uses them.
1: అది బాగుండినంత వరకే మనకు యూస్ఫుల్ గా ఉంటుంది.
0: ఇట్ ఈస్ యూస్ఫుల్ టు us so long as it is in a good condition.
1: అది ఏమైనా కింద పడి పగిలిపోయినా యూజ్లెస్ అవుతుంది.
0: But if the pot falls down and breaks, the pot becomes useless.
1: కానీ అది క్రింద పడిన తర్వాత ఎవరో త్రొక్కి ఇంకా ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది.
0: When the pot falls and breaks, people tread on that and become smaller and smaller pieces.
1: కట్టగడపడికి ఏమైపోతుంది? మట్టిగానే మారిపోతుంది.
0: In the end, it changes into mud.
1: ఈ కుండలు మట్టి నుంచి వచ్చి తిరిగి మట్టికే చేరిపోతున్నాయి.
0: These pots coming from mud go back to mud.
1: మధ్యలో ఉండేటువంటి ఒక జీవితమే యూస్ఫుల్ యూజ్లెస్.
0: It is the interim life of the pot which is either useful or useless.
1: మన దేహములు కేవలం ఒక పాత్రల వంటివి.
0: Our bodies are like the pots.
1: ఇది మట్టి పాత్రలు.
0: These are made up of mud.
1: దీని పేరే మృణ్మయం.
0: This is called
1: చిన్మయం కాదు.
0: This is not made up of divinity.
1: చిన్మయం అనేటువంటి ఒక స్థానమునకు మృణ్మయం అనే రూపంలో ప్రయాణం సలుపుతూ ఉండాలి.
0: In the form of a mud pot, this is making the journey to reach the immortal place.
1: కనుక ఈ విధమైనటువంటి అమృత స్థానమునకు మనం చేరవలసడానికి ఏమి మార్గమును అనుసరించాలి?
0: What is the path which we have to adopt?
1: What is the way to immortality?
0: What is the way to attain immortality?
1: Removal of immoralities is the only way to immortality.
0: Removal of immorality is the only way to reach
1: మనలో ఉన్నటువంటి యొక్క ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుష్ప్రవర్తనలు, ఈ దుశ్చింతలు మనం ఏనాడో త్యాగం చేయాలి. సంకుచితమైన భావాలను మన నుంచి తీసి పారవేయాలి.
0: Someday we have to sacrifice and remove the bad qualities and the bad ideas and the narrow ideas that are contained in us.
1: ఈనాటి మానవుడు సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Today's man is attempting to lead a narrow life.
1: పంచభూతములు కూడాను తన స్వస్థానమును చేరుకుంటున్నాయి.
0: ఆల్ ది ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్, ఫైవ్ ఎలిమెంట్స్.
1: కానీ పంచభూతములు కూడాను అస్తమందించుకుని ఆడుతున్నటువంటి యొక్క మానవుడు తన స్వస్థానాన్ని మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ హూ హాస్ గాట్ కంట్రోల్ ఆఫ్ దీస్ ఫైవ్ బేసిక్ ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ ఈజ్ ఫర్గెటింగ్ హిస్ నేచురల్.
1: ఈనాడు సైన్స్ చాలా ఆకాశములకు ఎగిరిపోయింది.
0: టుడే సైన్స్ హాస్ రీచ్డ్ ది స్కైస్.
1: వారు కనిపెట్టినటువంటి యొక్క యంత్రములన్నీ కూడాను గగన మార్గాన్ని సంచారం చేస్తున్నాయి.
0: The machines which they have discovered are following the path in the sky.
1: కాని సైన్స్ చంద్రమండలం చేరింది కానీ సెన్స్ లో ఉంటున్నారు.
0: But science has reached the moon, but the sense is at a very low level.
1: ఈనాడు మన యొక్క సెన్స్ ఇంద్రియములు పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేర్చాలి.
0: Today our sense and the sensory organs should be made to go to the highest.
1: మానవుడు లక్షల మైలు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ 6 ఇంచి హృదయాంతరాళానికి చేరటం లేదు.
0: Man is traveling millions of miles in the sky, but he is unable to penetrate half an inch into himself.
1: ఈ విధమైనటువంటి యొక్క డెవలప్, ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి ఎవరి కోసం?
0: Such development and such discoveries, for who are they? అంటే
1: మానవుడు కూడాను తన హృదయాన్ని అభివృద్ధి గావించుకుని విశాలమైనటువంటి రీతిగా తాను పెంపొందింప చేసుకోవాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ప్రమోట్ హిస్ హార్ట్ అండ్ బ్రాడన్ హిస్ హార్ట్.
1: దివ్యత్వమైన సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో తన యొక్క మానవత్వం చేర్చాలి.
0: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ, ది ఆమ్నిప్రెసెంట్ డివినిటీ, ఇట్ షుడ్
1: వ్యక్తిత్వమైనటువంటి యొక్క మానవత్వం గొప్పతనము కాదు.
0: Human nature, which is highly individualistic, is not great.
1: స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం చేరాలి.
0: We must reach the omnipresent divinity.
1: ఒక్క చెట్టు అరణ్యము కాదు లేక వనము కాదు.
0: One tree does not make a garden or a forest.
1: ఒక్క ఇల్లు గ్రామం కాదు.
0: One house does not make a village.
1: అనేక ఇళ్ళు చేరినప్పుడే అది ఒక పెద్ద గ్రామంగా ఉంటుంది.
0: Only when many houses come together it becomes a village.
1: అనేక వృక్షములు చేరినప్పుడే అది ఒక వనముగా రూపొందుతుంది.
0: It's only when many trees come together it becomes a forest.
1: అదే విధంగానే మానవత్వం అనేటువంటిది భిన్న భిన్నంగా లేకుండా ఏకత్వమైనటువంటి ఒక వనముగా, ఒక గ్రామముగా తయారు కావాలి.
0: In the same manner, human nature should not divide into small individuals.
1: మానవత్వమునకు మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా నువ్వు ప్రయత్నించాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ రికగ్నైజ్ ది కనెక్షన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ అండ్ కండక్ట్ హిమ్.
1: మానవుని యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్.
1: సోదరి మానవుడైనటువంటి యొక్క ప్రక్కన వాడు బాధపడుతుండగా ఆ బాధలో అర్ధ భాగాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
0: When a fellow human being is suffering from pain, we should make an attempt to take half of the pain.
1: Manavudu manavudu swarthaparudai tana sthanamu tana adhikaramu tana yokka aanandamu maatrame thanu korukuntu jagat yokka vishalamainatundi yokka bhavani thanu gurtinchukolekapothunnadu.
0: Unfortunately today man in his selfish nature thinks only of his position, of his authority and of his happiness, does not think of the fellow human beings.
1: Kanuka ee naadu vishalamainatundi premanu abhivruddhi gaavinchukovali.
0: We should in that context promote broad
1: ee prema vallane manaku labhinchetvanti yokka shashvata anandanni manam anubhavinchochu.
0: It's only through this prema that we can enjoy permanent happiness.
1: Nijamuga padarthamulu yokka tattvamu kevalam oka vidhamainatvanti yokka samyoga viyogamulato koodinatvantidi.
0: Truly the nature of matter is such that it is intimately connected with coming together and separating.
1: Padarthamulu kuda samyoga viyogamulu untunnavi.
0: All matter consists of coming together and separating from each other.
1: Kani ee naati manavudu kevalamu one way traffic lo bail deertunnadu.
0: Man of today accepts only one way traffic.
1: Ataniki samyogam maatrame kavali kani viyogaanni aashinchatam ledu.
0: He only wants union. He does not want to face separation.
1: Puttina vyakti gittaka tappadu.
0: One who is born has to die.
1: Teesukunna gaali viduvaka tappadu.
0: The air you breathe in has to be given out.
1: Tinna annamu visarjinchaka tappadu.
0: The food you take has to be kept.
1: Ivanni kudano samyoga viyogamulato kootamalele mana jeevitamu cheemanga abhivruddhi avutunnadi.
0: It's only when all these things contain coming together and giving up separating our life can
1: be. Kevalam samyogamu maatrame manam aashinchatamu chaala dukkhamulaku hetumu.
0: If we only want to have acquisition and coming together, it becomes the origin of sorrow.
1: Oka chinna udaharanam.
0: One small example.
1: Gaalini teesukunnam. Idi samyogam.
0: We breathe air. This is coming together.
1: Tirigi gaalini manam vadalakapothe mana lungs chedipothayi.
0: If we do not breathe out and give up this air, our lungs will get ruined.
1: Chudu viyogam kuda nu ventane avasaram.
0: So immediately, as soon as
1: manam aaharanni bhujistunnam,
0: we take food.
1: Aa bhujinchina aaharamu maroka paryayam daanini visarjinchakapothe kadupu chedipothundi.
0: If that food is not excreted, our stomach will get bad.
1: Mana chetilo oka pradesham nundu raktam prasaristu undali.
0: In our hand, in a place, blood is flowing.
1: Aa pradeshamlo unnatundi raktam chana chanamu kuda nu dehamlo prasarinchadam vallane deham aarogyanga untundali.
0: Moment after moment, because the blood is circulating into the body, body is healthy.
1: Aa raktam ade pradeshamlone prasarinchakunda unte akkada oka boil erpadipothundi.
0: If that blood does not circulate and is stationary, there a boil will come.
1: Samyoga viyogamule manavuniki santoshamunaku moola karanam.
0: So for man coming together and separating, they are the origin of man's
1: suffering. కనుకనే మనలో ఉన్నటువంటి యొక్క సంయోగమైనటువంటి సద్గుణములను తిరిగి ఇంకొకరికి ప్రసరించడానికి ఇంకొకరికి అందించడానికి ఈ వియోగములో కూడా మనము కొంతవరకు సర్వీస్ చేయాలి.
0: Thus, the good qualities which come to us, we should also see that these good qualities separated from us and go to others and do some good work.
1: ee vidhamainatundi yokka manalo unnatundi manchini satya sai samasthalaku sambandhinchinatundi yokka pavitra bhavaranu yavat prapanchamuna kudunu manamu prasarinchadaniki prayatnam cheyali.
0: We should recognize this and the Satya Sai organization should promote and spread the sacred qualities that are present in those organizations. We should not live all the time like a frog in the well.
1: విశాలమైన సముద్రంలో జీవించేటువంటి యొక్క ఫ్రాగ్స్ వలె మనము జీవితం గడపాలి.
0: We should spend our lives like frogs living in a broad, wide ocean.
1: ఏ విధంగా?
0: How do we do this?
1: ఈనాడు మనం స్వార్థము అత్యవసరమే.
0: Today some amount of selfishness is necessary.
1: అది ఎంత వరకు? కొంత వరకు మాత్రమే. ఇది
0: బట్ హౌ ఫార్? ఓన్లీ టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
1: కనుక మానవునికి ధృతి ఒక ముఖము.
0: ఫర్ మ్యాన్ దేర్ ఇస్ వన్ ఫేస్ అండ్ దట్ ఇస్ రైచియస్నెస్.
1: రెండవది న్యాయము.
0: ది సెకండ్ వన్ ఇస్ జస్టిస్.
1: మూడవది ప్రేమ.
0: ది థర్డ్ వన్ ఇస్ ప్రేమ.
1: నాలుగవది కరుణ.
0: ది ఫోర్త్ వన్ ఇస్ కంపాషన్.
1: ఐదవది సంయమము అనగా ఇంద్రియ నిగ్రహం.
0: The fifth one is control.
1: ఐదు భిన్నమైనటువంటివి కావు.
0: These five are not distinct.
1: ఐదు కూడా మానవునికి ఐదు ముఖములు వంటివి.
0: These five can be regarded as the five different
1: faces. ఇవే మానవుని యొక్క పంచ ప్రాణములు.
0: These are the five lives of human being.
1: ఈనాడు మానవునికి ధర్మం అనేటువంటి యొక్క ముఖము పోయింది.
0: Today man has lost that face which we have called
1: న్యాయము అనేటువంటి ముఖము పోయింది.
0: He has also lost the face of justice.
1: ప్రేమ అనేటువంటిది స్వార్థములో ఉన్నది.
0: There is an amount of prema in his sickness.
1: రెండవది న్యాయము.
0: The second one is justice.
1: మూడవది ప్రేమ.
0: The third one is prema.
1: నాలుగవది కరుణ.
0: The fourth one is compassion.
1: ఐదవది సంయమము అనగా ఇంద్రియ.

0: ప్రేమ అనేటువంటిది స్వార్థములో ఉన్నది.
1: There is an amount of prema in his selfishness.
0: కరుణ అనేటువంటిది కుటుంబంతో చేరింది.
1: There is a compassion to his own family.
0: సంయమం అనేటువంటిది అసలే లేదు.
1: The control of senses doesn't exist.
0: కాబట్టి ఈనాడు మానవుడు లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
1: Today therefore we can describe man as living death.
0: కనుక మనం ఈనాడు మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుని యావత్ భారతదేశం యొక్క క్షేమాన్ని యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైన మార్గంలో మనము ఈనాడు ప్రయాణం చేయాలి.
1: టుడే వీ షుడ్ మేక్ ది జర్నీ ఇన్ రివ్యూయింగ్ అండ్ రివైవింగ్ ది హ్యూమన్ నేచర్ అండ్ మేక్ ది జర్నీ టేక్ టు ది బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: స్వార్థము సెల్ఫిష్నెస్ నుంచి ప్రారంభం కావాలి.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హెల్ప్ అన్లెస్ యూ హెల్ప్ యువర్ సెల్ఫ్.
0: కట్టగడపటికి ఏది సెల్ఫ్ అనేటువంటి విచారం చేసి సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్.
1: When we make the inquiry, what is this self? We come to the conclusion that selflessness is the true self.
0: ఇది ఏ విధంగా సంభవిస్తుంది?
1: How does it happen?
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is one small example.
0: చిన్న పిల్లలు బెలూన్ ఊదుతుంటారు.
1: Children blow a balloon.
0: అది ఊది ఊది ఒక దగ్గర కట్టి వేస్తారు.
1: They blow the balloon to a big size and they
0: కానీ సర్వత్రా గాలి ఉండినప్పటికీ ఆ బెలూన్ లో ఉండేటువంటి గాలి ఒక హద్దులో నిలిచిపోయింది.
1: ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్దో ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ది ఎయిర్ దట్ ఇస్ కన్ఫైన్డ్ ఇన్ ది బెలూన్ ఇస్ లిమిటెడ్.
0: కానీ ఆ హద్దులో ఉండినటువంటి యొక్క గాలి విశాలమైనటువంటి గాలిలో చేరడానికి ఇంకా మార్గమే లేదు.
1: In that condition, there is no way in which this confined air can join and merge the broad
0: margamu ledu ani manam niruchahaniki guri kaakoddu.
1: But we should not be disappointed that there is no way.
0: Daniki kattinatvanti daram vippi,
1: if we remove the thread with which we have tied up the balloon,
0: aa lopala cherinatvanti galiki manam marinta galini adhikanga cherchadam cheta adi peddadai peddadai peddadai peddadai lokkatori but ani pagilipothundi.
1: If we can add more air to the confined air in the balloon, it will become bigger and it will burst.
0: కట్టగడపటికి విశాలమైన గాలిలో ఈ గాలి కూడా ఏకమైపోతుంది.
1: In the end, the confined air will also merge and mix with the broad outside.
0: ఈనాడు స్వార్థము అనేటువంటిది బెలూన్ లోపల మనము అభిమానము అనేటువంటిది గాలిని ఊపి దానికి మమకారం అనేటువంటి తాడును కట్టి పెట్టాము.
1: Today we are putting what we call selfishness and confining the air into a balloon and tying it up with a thread.
0: ఏనాడు ఈ అభిమానము అనేటువంటి తాడును విప్పి ఈ మమకారం అనేటువంటి గాలి తోపల అధికంగా ఈ యొక్క బెలూన్ ఊదినప్పుడు స్వార్థం అనేటువంటిది అది ఒక్కతూరి పగిలి విశాలమైన పరార్థములో ఏకమైపోతుంది.
1: The day when we can remove this thread of attachment and the way when we can blow more into this selfish confined air, that will become big and that will merge with the broad outside environment.
0: కనుకనే మానవత్వము కేవలం నేను అనేటువంటి ప్రదేశం నుంచి నేను అనే దానికే ప్రయాణమయ్యేటువంటి పెద్ద రాజబాట కాదు.
1: Therefore, human nature should not consist of the royal path which starts with the self and reaches again the self.
0: I అనేటువంటి స్థానం నుంచి we అనేటువంటి దానికి ప్రయాణం అయ్యేటువంటిది మానవత్వం.
1: The journey for human kind should be to start from I and reach the place of we.
0: కానీ I అనేటువంటి దీని నుంచి you అనేటువంటి దానికి పోయినప్పుడు we అనేటువంటిదిగా ఏర్పడుతుంది.
1: It is when you start from I and reach you, I and you become we.
0: We plus he అయిపోతుంది.
1: We plus he will become we.
0: మనం అందరూ చేరి తిరిగి మనము మనవాడైనటువంటి ఒక దైవం దగ్గరికి ప్రయాణం కావాలి.
1: All of us together again should travel to God who belongs to us.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవము సన్నిధికి దైవమనే పెన్నిధికి సత్యమైన ఆనందమునకు ప్రయాణం చేసేటువంటి బాటసారి.
1: Every human being is a pilgrim who is making a pilgrimage to the position of God who is truth and who is his.
0: కనుక ప్రతి మానవుని యొక్క తత్వమును కూడా బైబిల్ కూడా అదే చెప్పింది. ఫస్ట్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: ది బైబిల్ హెస్ ఆల్సో ఎక్స్ప్రెస్ ది సేమ్ థింగ్. ఫస్ట్ ఇట్ వాస్ సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈ మెసెంజర్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గావించుకుంటూ మానవత్వాన్ని విశాలమయ్యేటువంటి కరుణ తత్వాన్ని అభివృద్ధి గావించడం చేతనే తక్షణము I am the son of God ani sthayiki poi cheraadu.
1: Because of broadening this nature of messenger and reaching a wider humanity, from that position with the help of compassion he becomes I am the son of God.
0: Son of God ane tappudu relationship yerpadipoyindi.
1: The moment you say son of God, there is a relationship with God that has been established.
0: Messenger ane tuntu vaadu kevalam gruhamlo oka service chese tuntu vaade.
1: Messenger denotes one who does service in a house.
0: Kaani

0: అండ్ ది సన్ ఆఫ్ గాడ్ అనేటప్పటికీ రక్త సంబంధము, అనుబంధము, బాంధవ్యము, నిర్బంధము అన్ని విధములుగా కూడా కూడి వచ్చింది.
1: ఫర్ ది మోమెంట్ యు సే సన్ ఆఫ్ గాడ్, దెన్ దేర్ ఇస్ ఎ బ్లడ్ రిలేషన్షిప్ అండ్ దేర్ ఇస్ ఎన్ అటాచ్మెంట్ అండ్ దేర్ ఇస్ ఎ టుగెదర్నెస్ దట్ హస్ కమ్.
0: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
1: Thereafter he said, I and my father are one.
0: అదే విధముగా మనం ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక మెసెంజర్, మెసెంజర్ ఆఫ్ గాడ్ గా తయారు కావాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ టుడే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ హింసెల్ఫ్ ఇంటూ బీయింగ్
0: ఎ మెసెంజర్. గాడ్ మెసెంజర్ ఏ మెసెంజర్ తీసుకుని పోవాలి, ఏ యొక్క ప్రచారం తీసుకుని పోవాలి?
1: But being a messenger of God, what is the kind of message and what is the kind of propagation which you should do?
0: ఈ మెసేజ్ అనేటువంటిది మిస్యూజ్ చేయడానికి కాదు.
1: This message is not intended to be misused.
0: మనం ఈ మెసేజ్ అనేటువంటిది దైవం యొక్క ప్రేమను, దైవం యొక్క కరుణను, దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అందరికీ పంచడానికి ప్రయత్నించాలి.
1: This message should consist of reaching everyone God's love, God's compassion and God's breadth of love.
0: నిజముగా మనం చేయవలసినటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: Truly what we should do and show is one thing, and that is love. This prema is God.
0: Love is God. Live in love.
1: God is love. Love is God. Live in love.
0: ఏనాడు మనం ఈ ప్రేమను అభివృద్ధి గావించుకుందామో అక్కడ మన స్వార్థము నాశమవుతుంది.
1: That day when we can promote this kind of love, our selfishness will disappear.
0: అన్ని విధములు అనేటువంటి యొక్క సహన భావాన్ని కూడా పెంచుతుంది.
1: It will also promote certain amount of patience and forbearance.
0: సమర సత్వాన్ని అభివృద్ధి గావిస్తుంది.
1: It will develop an equal attitude.
0: Love lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: కానీ అట్టి ప్రేమనే మనం అభివృద్ధి కావచ్చుకోవడం లేకపోతే కేవలం స్వార్థంలోనే మనం ఉంటే సెల్ఫిష్ అనేటువంటిది కావాలము. సెల్ఫ్ లివ్స్ బై గెట్టింగ్ అండ్ ఫర్ గెట్టింగ్ అని. ప్రేమ స్వరూపులారా, ఏనాడు మన ఎంత ప్రేమ ఉంటున్నదో ఆ ప్రేమ హృదయంలో స్వార్థం చేరడానికి వీలు లేదు.
1: When your heart is filled with love, selfishness cannot enter. There is no place.
0: Love is selflessness.
1: Love is selflessness.
0: Self is lovelessness.
1: Self is lovelessness.
0: కనుక ఏనాడు మనం ఈ స్వార్థం అనేటువంటి దాన్ని మనం నిర్మూలన గావించుకుందామో ఆనాడే సహజమైన ఆనందం మనకు లభిస్తుంది.
1: When we can remove and exterminate this selfishness from our heart, love will flow into.
0: మనం వచ్చినటువంటిదంతా కూడా దైవస్థానం నుంచి వచ్చాం.
1: We have come from the place of God.
0: కనుక దైవస్థానమునకు పోయేటువంటి యొక్క ప్రయాణంలోని మనం ఈ సమాజం యొక్క సేవలను మనం సలుపుకుంటూ పవిత్రమైన కార్యాల చేతని మన కర్మలు ముగిస్తూ రావాలి.
1: In our attempt to reach the place of origin, namely God, service to human beings, in that we should spend our life and journey.
0: Bhagavad Gita yandu motta modati shlokamu dharma chetre kuru chetre samaveta yuchavaha mamaka pandava cheva kim kurvat sanjaya. Dharma chetra, dharma anetunti yokka padamu motta modatine akkada onkara roopamai nilchindi.
1: In the Bhagavad Gita, in the very first word is Dharma Kshetra. Dharma, the word righteousness, has stood there as the very first word.
0: Bhagavad Gita lo 700 shlokamulu.
1: In Bhagavad Gita there are 700 verses.
0: Indulo mottamodati shlokamu Dharma Kshetram ane shlokam.
1: The first verse begins with the word Dharma Kshetra.
0: Ee modati shlokamulo modati padamu dharma.
1: In this first verse, the first word is dharma.
0: Inga 700 shlokamlo 700 shlokam anetundidi yatra yogischara krishna yatra paatro danudraha tatra sri vijaya vibhuti dhruva niti matir mama.
1: In the 700th verse, the last sentence is last word in the last sentence is mama.
0: Indulopala modati shlokamlo modati padamu dharma, అంత్య శ్లోకములో అంత్య పదము మమ, ఈ రెండూ చేరితే మమ ధర్మము అని బోధించింది భగవద్గీత.
1: హియర్ ది ఫస్ట్ వర్డ్ ఇన్ ది ఫస్ట్ వర్స్ ఇస్ ధర్మ, ది లాస్ట్ వర్డ్ ఇన్ ది లాస్ట్ వర్స్ ఇస్ మమ, అండ్ సో భగవద్గీత హ్యాస్ టాట్ అస్ దీస్ టూ టుగెదర్.
0: ఏది నీ ధర్మము?
1: వాట్ ఈజ్ యువర్ ధర్మ?
0: పవిత్రమైనటువంటి యొక్క ప్రజా సేవనే, సమాజ సేవనే మమ ధర్మం అని చెప్పాలి మనం.
1: యువర్ ధర్మ, మమ ధర్మ ఈజ్ సేక్రెడ్ సర్వీస్ టు హ్యుమానిటీ.
0: సమాజమే లేకపోతే క్షణమైనా మనం జీవించలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో సొసైటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ వీ కెనాట్ లివ్ ఫర్ వన్ మోమెంట్.
0: మనం సొసైటీ వలనే, ఈ సమాజం వలనే మన జీవితాన్ని పంపొందింప చేసుకుంటున్నాం.
1: ఇట్ ఈస్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ది సొసైటీ
0: సర్వ సుఖములు సర్వానందములు కూడా సమాజం నుంచి అందుకుంటున్నాం.
1: ఆల్ హ్యాపీనెస్ అండ్ ఆల్ ఎక్స్పీరియన్స్ కమ్స్ టు అస్ ఫ్రమ్ ది సొసైటీ.
0: కృతజ్ఞతను మనం అందించుకునే నిమిత్తమే సమాజమునకు సేవ చేయాలి.
1: ఇన్ ఆర్డర్ టు pay back this debt of gratitude, we should serve the humanity.
0: అదే నీ ధర్మం.
1: దిస్ ఈజ్ యువర్ ధర్మ.
0: కనుకని కృష్ణుడు కూడాను అర్జునుడికి ఏం చెప్పాడు, నాయన సర్వదా సర్వకాలములు ఎందుకును నన్నే స్మరిస్తూ ఉండమని చెప్పాడు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ కృష్ణ టోల్డ్ అర్జున టు అట్ ఆల్ టైమ్స్ అండ్ అండర్ ఆల్ సర్కమ్‌స్టాన్సెస్ థింక్ ఆఫ్ హిమ్.
0: యుద్ధము చేసే సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుంది?
1: బట్ డ్యూరింగ్ ఎ బ్యాటిల్ హౌ కెన్ వన్ థింక్ ఆఫ్ గాడ్.
0: అయితే ఆ యుద్ధము కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావించమన్నాడు.
1: బట్ హీ సెడ్ రిగార్డ్ ఈవెన్ ది ఫైట్ ఇన్ ది బ్యాటిల్ యాజ్ బీయింగ్ డన్
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించినటువంటి యొక్క మానవత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
1: That human nature which regards all work as work done for God and the benefit of God.
0: మానవులందరికన్న ఒక దైవం యొక్క బిడ్డలే.
1: All human beings are children of God.
0: అలాంటి దైవం బిడ్డలైనటువంటి మానవులు అన్న తమ్ముల వలె అక్క చెల్లెండ్రుల వలె ఒకరికి అన్యోన్యతగా అభివృద్ధిగా కొంతవరకు జీవితాన్ని పెంపొందింప చేసుకోవాలి.
1: Such children of God should regard themselves like brothers, like sisters and promote each other's good and well-being.
0: కానీ ఈనాడు మనము వేదికలపైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాత్రం పదాలు ఉపయోగపెడుతున్నామే కానీ ఆ సంబంధ బాంధవ్యం ఏమాత్రము లేవు.
1: But today on this stage we are using words like brothers and sisters, but the kind of relationship between brothers and sisters does not exist. ఈ
0: పదముల యొక్క అంత అర్థము వేదికపైనే చచ్చిపోతుండాలి.
1: The meaning of these words is becoming extinct on the stage itself.
0: అది కాదు మనం నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశించిన యొక్క వ్యక్తుల యొక్క కర్తవ్యం. Brotherhood of man, fatherhood of God.
1: But that should not be the aspect of individuals who have taken to spiritual path. Their aspect should be brotherhood of man and fatherhood of God.
0: Prema swaroopulara, ee naadu prapancham yokka paristhiti meeku teliyindi kaadu.
1: Prema swaroopas, it's not as if you are ignorant of the situation of the world.
0: Adhi ekkadu alajalla chota manavattam chaala alajipothundani.
1: As a result of several types of agitation in this world,
0: naitika bhautika dharmika aadhyatmika rajakeeya bhautika anninti endukudano manavattam chaala alasi solasi nischaramai nilichipothundadi.
1: The human nature is getting extinct, is getting tired in all spheres, ethical, moral, political and worldly spheres.
0: Aadhyatmika margamulandukudano ayomaya sthitilo untundadi.
1: Even in the spiritual path this become a confused state.
0: Manavuni yokka manasu chaala tabbibbai pothuntundadi doubts cheta.
1: Man's mind is being confused with many doubts.
0: ఎందుకనగా మానవుడు అనేక విధమైనటువంటి అనుమానాలకు గురి అయిపోతున్నాడు.
1: The reason for this is man is subjected to considerable suspicion. What is the reason?
0: అనగా చెప్పడం ఒకటి చేయటం మరొకటి, అందువలన అనుమానాలకు గురి అయిపోతున్నాం.
1: The reason for this is we state one thing, we do a different thing.
0: కానీ మానవత్వం అట్టిది కాదు.
1: But mankind, man's nature is not like that.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: ఏది ది ప్రాపర్ స్టడీ?
1: What is this proper study?
0: మన మనసులో ఉన్నటువంటి భావము, మాటలో చెప్పేటువంటి పలుకు, క్రియలో ఆచరించేటువంటి ఆచరణ మూడు ఏకమైపోవాలి.
1: There should be complete correlation between the thought, between the word and between the deed of a human being.
0: కాని ఈనాడు అట్టి పవిత్రమైన స్థితిని మనం అందుకోలేకపోతున్నాం.
1: But we are unable to reach such a sacred situation.
0: మనసులో తలచేది ఒకటి, మాటలో చెప్పేది ఇంకొకటి.
1: The thought which comes to us in our mind is one and the word which we utter with our mouth is a totally different.
0: మాటలో చెప్పేది ఒకటి, క్రియలో ఆచరించేది ఇంకొకటి.
1: The word which we utter is one and the deed which we do is a different thing.
0: కనుకనే మన యొక్క వేదాంతం ఏమి చెప్పింది? మనస్సు ఏకం, వచస్సు ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం.
1: What has our Vedanta told us? It's only when there is a unity between our thought, word and deed, he becomes a great man.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం అనింది.
1: Thought is different, word is different, action is different. Such a man is a bad man.
0: కనుకనే ఈనాడు మనము మూడింటిని ఏకము గావించుకునేటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి గావించాలి.
1: We should promote that kind of human nature which can harmonize our thought with word and
0: deed. జీవితము కేవలము నేటితో రేపటితో గడిచిపోయేటువంటిది కాదు. ఇది లాంగ్ జర్నీ.
1: ప్రేమ స్వరూప
0: దీర్ఘ ప్రయాణం.
1: లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ టుడే ఆర్ టుమారో. ఇట్స్ అ లాంగ్ జర్నీ.
0: మనం నిజంగా ప్రయాణాలు చేసే సమయం లోపల చిన్న చిన్న షూట్ కేసు లేక ఒక బాక్స్ లేక ఒక బ్యాగ్ తీసుకుని మనం ప్రయాణం అవుతుంటాం.
1: ట్రూలీ వెన్ వి అండర్టేక్ ఎ జర్నీ వి టేక్ ఎ స్మాల్ సూట్ కేస్ ఆర్ ఎ స్మాల్ బ్యాగ్.
0: అంతమైనటువంటి యొక్క లగేజ్ ని మనం తీసుకుని పోతే మన ప్రయాణం కూడా చాలా అలసటతో కూడుకుంటుంది.
1: ఇఫ్ వి టేక్ హెవీ లగేజ్ అండ్ టూ మచ్ లగేజ్ అవర్ జర్నీ ఆల్సో విల్ బికమ్ వెరీ టైరింగ్. కనుకనే
0: మీరు చూచింటారు రైల్వే డిపార్ట్మెంట్ లో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంట.
1: దట్ ఇస్ వై యూ వుడ్ హావ్ సీన్ ఇన్ ది రైల్వే డిపార్ట్మెంట్ less luggage, more comfort makes travel a pleasure.
0: Manamu prayanamaipothunnam.
1: We are undertaking the journey of life.
0: Ticket teeskunnamo.
1: We have purchased a ticket.
0: Dehamane raillo ekkinamo.
1: We have entered the train of our body.
0: మాట్లాడు, ఇంకే విధంగా పాటలు పాడు, బలు చేయి, ఇంట్లో భోజనం చేయి, ఏమి చేస్తున్నా గాని ఈ బండేమో కదిలిపోతుంటుండాలి.
1: యు మే స్లీప్, యు మే సింగ్, యు మే టాక్, వాట్ ఎవర్ యు మే బి డూయింగ్, దిస్ జర్నీ ఇస్ గోయింగ్ ఆన్.
0: ఈ యొక్క కంపార్ట్మెంట్ వెళ్ళిపోతుండాలి, స్టేషన్ వరకు నిల్చుకుండాలి.
1: This compartment is going on moving. It's not stopping in any station.
0: ఎక్కడ స్టేషన్ వచ్చిందో అక్కడ నిలిచిపోతుంది.
1: Where there is a station, it will stop.
0: కనుక మన జీవితంలో ఒక స్టేషన్ ఎక్కడది? శ్మశానమే మన స్టేషన్.
1: What is the station for our life? It is the burial ground which is the station for our life.
0: కనుక మనం తీసుకున్నటువంటి టికెట్ ను మన స్టేషన్ దిగేంత వరకును సరైనటువంటి మార్గంలో మనం దీన్ని అనుభవించుకుంటూ పోవాలి.
1: Thus, having taken the ticket for the journey, until we reach the station, we should take the right path.
0: మన యొక్క డిజైర్స్ అనేటువంటి లగేజ్ని మనం తగ్గించుకోవాలి.
1: The luggage which is in the form of our desires should be diminished by.
0: ఈనాడు మానవుని యొక్క డిజైర్స్ అబ్బో అబ్బో అబ్బో ఆకాశానికి కూడిపోతున్నాయి.
1: Today man's desires are many, they are reaching the sky.
0: అనేక ఊహాగానములు పాడుతున్నాడు మానవుడు.
1: Man is thinking of many thoughts.
0: ఒక్క బుక్కు రాసినటువంటి కవి 10 బుక్కులు రాయాలని ఆశపడుతున్నాడు.
1: A poet who has produced one book wants to produce 10 books.
0: ఒక ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఇంకా 4 ఇళ్ళు కట్టాలని ఆశపడుతున్నాడు.
1: An individual who has built a house wants to build 4 more houses.
0: ఒక లక్ష ఉన్నటువంటి మానవుడు నాకు 1 కోటి కావాలని ఆశపడుతున్నాడు.
1: A man who has a lakh of rupees wants to have a crore of rupees.
0: జ్ఞానుడు పొట్ట నిమిత్తమై మనం ఇన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తున్నాం. కట్టగడపటికి ఏ క్షణము, ఏ సెకండ్ నందో, ఏ నిమిషం నందో, ఏ ప్రదేశం నందో మనం ఒక్కతూరి బుస్సని ఈ ప్రాణం వెళ్లిపోతుండాలి.
1: ఫర్ ఎ స్మాల్ స్టమక్ వీ ఆర్ మేకింగ్ సో మెనీ అటెంప్ట్స్, బట్ టువర్డ్స్ ది ఎండ్, అట్ సమ్ మోమెంట్, అట్ సమ్ సెకండ్, దిస్ లైఫ్ ఇస్ గోయింగ్ టు డిసపియర్ లైక్ ఎ ట్వింకిల్.
0: మనం వేసినటువంటి ఊహాకారములంతా కూడా ఒక్క క్షణం లోపల నిరాశ పొందిపోతున్నాం.
1: ఆల్ ది ప్లాన్స్ విచ్ వి హావ్ మేడ్ విల్ ఆల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ వన్ మోమెంట్.
0: కలలో చూచిన మేడలు మిద్యలు కన్నులు విప్పిన లేవు కదా. మనం స్వప్న దృశ్యంగా మనం ఈ జగత్తును చూస్తున్నాము.
1: The mansions which we see in our dream do not exist when we wake up.
0: ఈ స్వప్నంలో ఉండినటువంటివన్నీ కూడా సత్యములు కావు.
1: All that we see in this dream of the world, they are not the truth.
0: కనుకో మన జగత్తంతా కూడా దృశ్యకల్పితమైన జగత్తంతా కూడా ఇది డే డ్రీమ్.
1: The created world is like a day dream.
0: మన ఊహలంతా కూడా నైట్ డ్రీమ్.
1: All our thoughts are like the night dream.
0: కానీ రెండు రెండు డ్రీమ్లు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: But the truth that both of them are dreams is to be recognized.
0: రెండింటి యందు నీ ఉన్నావు అనేటువంటి ఆమ్నిప్రెజెంట్ యొక్క తత్వాన్ని నీవు భావించాలి.
1: The aspect of omnipresence of you in both the dreams you should recognize.
0: అనవసరమైన మాటలతో మన జీవితాన్ని వ్యర్థము గావించకూడదు.
1: We should not waste our life with unnecessary words.
0: పవిత్రమైన మాటల చేత, పవిత్రమైన పలుకుల చేత మనం పరుణ ఆనంద పెట్టడానికి ప్రయత్నించాలి.
1: With sacred words and sacred talk we should give happiness to others.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can always speak obligingly.
0: మనకిచ్చినటువంటి యొక్క ఈ జీవను సాధ్యమైనంత వరకును సన్మార్గంలో దీనిని ప్రవేశపెట్టాలి.
1: The tongue which is given to us, to the extent possible, we should put it along the right path.
0: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
1: The tongue that has been given to us should be used along the path of truth, should utter good words, should talk of Lord's name in Govinda Madhava.
0: Prema swarupulara, kannulu matram manaki ichadu bhagavantudu.
1: Prema swarupas, God has given us the eyes.
0: Kani kannulaku okka shakti matrame undadi.
1: But the eyes have got only one type of power.
0: Chudagaladu matram.
1: They can only see.
0: Chevulunu ichadu rendu.
1: They have given 2 ears.
0: అవి కేవలం వినగలవు మాత్రమే కానీ రెండవ శక్తి దానికి లేదు.
1: They can only listen. They have no other function.
0: ముక్కును ఇచ్చాడు.
1: He has given us the nose.
0: కానీ దానిని గాలి మాత్రం తీసుకోవటం వదలటం మాత్రమే కనిపిస్తుండాలి.
1: The nose can only breathe in and breathe out the air.
0: కానీ నాలుకకు మాత్రం డబుల్ ప్రమోషన్.
1: But the tongue has got a double promotion in
0: taste. చూడగలదు మాటలు చెప్పగలదు.
1: It can taste and it can speak.
0: కనుక ఇది చాలా శక్తివంతమైనటువంటిది. కనుక మొట్టమొదట మనం టంగును కంట్రోల్ చేసుకోవాలి.
1: Since this tongue is a very powerful organ, we should control the tongue.
0: ఇది నాలుగు రకములైనటువంటి పాపములు చేస్తుండాలి.
1: This tongue can commit 4 types of sin.
0: అసత్యమాడటం ఒకటి.
1: To speak untruth is one.
0: చాడేలు చెప్పటం రెండోది.
1: To speak ill of others is another.
0: ఇంకా పరుణం దూషించేది మూడవది.
1: to find fault and blame others is the third one.
0: అతిభాష మాట్లాడేది నాలుగవది.
1: To talk too much is the fourth.
0: ఈ నాలుగింటి వల్ల మనకు పాపములు మూట కట్టి పెడుతుండాలి.
1: By these four methods the tongue is accumulating sins.
0: కనుక మనం ఈ మొట్టమొదట జిహ్వే రసగ్ని దీని మొట్టమొదట అరికట్టుకోవాలి.
1: Therefore we must first recognize this fact and control
0: it. అరికట్టినప్పుడు గుహ్య కూడాను అరికట్టడానికి వీలవుతుంది.
1: Only when we can control this palate or the tongue will we be able to control our vision.
0: ఈ ఐదేంద్రియముల లోపల ఈ టంగ్, ఈ నాలుక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఆల్ ది ఫైవ్ సెన్సరీ ఆర్గన్స్ ది టంగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మహర్షులందరూ కూడాను మౌనము మౌనము అని ఈ యొక్క విల్ పవర్ ఎనర్జీని అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేసేవారు.
1: That is why in the old days the rishis have always wanted to promote by silence their strength.
0: Adhika bhasha cheta napa shakti tagipothundadi.
1: By talking too much one's own strength and memory
0: atma shakti karigipothundadi.
1: Our strength of the atma melts away.
0: Naralu balahinamaipothundadi.
1: Our nerves become weak.
0: Samajamulo oka chedda peru ostundadi.
1: In the society we get a bad name.
0: Kanuka manamu quiet ga kontha varaku nishabdam ga అతి భాష లేకుండా పవిత్రమైనటువంటి దీంతో మనస్సు మననం చేసుకోవటానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని అందించాలి.
1: సో క్వైట్లీ అండ్ వితౌట్ టాకింగ్ టూ మచ్ సైలెంట్లీ వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ టు స్ట్రెంగ్తన్ అవర్ మైండ్.
0: ఈ విధమైనటువంటి యొక్క నిత్య జీవితం లోపల తరబిది చేయటమే ఇది నిజమైన దైవ మార్గం.
1: To train oneself in this manner in his daily life.
0: కేవలం జపం చేయటము ధ్యానం చేయటమే దైవ మార్గం కాదు. నిత్య జీవితంలో సమాజం యొక్క ఆనందాన్ని, సమాజం యొక్క అభివృద్ధిని, సమాజం యొక్క క్షేమాన్ని, లోక క్షేమాన్ని కోరటమే నిజమైన సాధన.
1: The true sadhana is to want the prosperity of society in your daily life and conduct yourself in that manner.
0: మానవుడు మూడు రకములైనటువంటి సాధనలతో నిత్యము జీవిస్తున్నాడు.
1: Man lives every day with three types of sadhana.
0: వ్యక్తిగత సాధన, ఇంకొక సాధన, సమాజ సాధన.
1: ఇండివిజువల్ సాధన, ఫ్యామిలీ సాధన అండ్ సొసైటీ సాధన.
0: ఈ మూడు సాధనలు ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములుగా జీవితాన్ని గడుపుకోవడానికి శక్తి సామర్థ్యం ప్రోగు చేసుకుంటున్నాడు.
1: బికాస్ దర్ ఆర్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ సాధన విచ్ మ్యాన్ కెన్ అండర్టేక్ హీఈస్ ఏబుల్ టు కలెక్ట్ హిస్ స్ట్రెంగ్త్.
0: జపము ధ్యానము చేయటము కేవలం వ్యక్తిగత సాధన.
1: Japa and jhana is purely an individual effort.
0: ఇట్లో ఉండినటువంటి వారందరికీ సమన్వయం చేసుకుని ఒకరితో ఒకరికి అన్యోన్యం చేత జీవించటము ఇది గృహస్థ సాధన.
1: To harmonize all the members of the family and live in a manner that comforts everyone is the sadhana relating to the family.
0: సమాజములో పోయి వ్యక్తిగతమైనటువంటి యొక్క పర జీవితమును కొంతవరకు సహాయకారిగా చేసేటువంటిది ఇది సొసైటీ సాధన.
1: Entering the society and making others' life bearable and happy.
0: దీనిని మనము స్వార్థం అనేటువంటి ఫలితం అనేటువంటిది లేకుండా ఈ సమాజ సేవ చేయాలి.
1: This kind of service to the society should be done by us without wanting to get some selfish benefit.
0: మనం ఏ స్వార్థాన్నో ఏ ఫలితాన్నో మనసులో పెట్టుకుని సమాజ సేవ చేయకూడదు.
1: We should not have in our mind some kind of a selfish desire and
0: ఈ విశ్వమంతా కూడాను విశ్వస్వరూపం.
1: This entire world is the form of God.
0: ఇది సమాజ సేవ దైవ సేవగా భావించాలి.
1: Serving society should be regarded by us as
0: మానవ సేవనే మానవ సేవ.
1: To serve man is to serve
0: జన సేవనే జనార్దన సేవ.
1: To serve human beings is to serve జనార్దన.
0: ఈ విధముగా మనం భావించి సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధములుగా ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించినప్పుడే జీతము అన్ని విధములు కూడాను నిత్య కళ్యాణ పచ్చలతో కలకల కిలకిలలాడుతూ ఉండడానికి ఏ విధమైనటువంటి సందేహం ఉండదు.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వి రిగార్డ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ అండ్ డూ దర్ వర్క్ ఇన్ దిస్ మేనర్ and demonstrate an ideal life, there is no doubt whatsoever that the country will be prosperous and the country will benefit.
0: Desha kala patra e matramu bhedam lekunda chuchukovali.
1: We should regard any change in the country, in the time and in the situation as not affecting
0: us. Bharat deshame na desham anetundi swarthamlo kuda manam undakoddu anni deshamulu manave.
1: We should not be in the selfish thought that only Bharat belongs to us, all countries belong to us.
0: Oka pedda gruham lopala okkoka desham okkoka room vantidi.
1: In a big mansion each country is like a room in the mansion.
0: Adeka vishwamu aneetundi oka pedda gruhamu.
1: We should regard the entire world as a mansion.
0: Ee vishwam aneetundi gruham lopala Germany, Japan, America, France, China, Italy, India anni konni konni roomulu.
1: In this huge mansion different countries like Germany, Japan, China, they are like distinct rooms.
0: Kanuka ee vidhamainatundi samatram cheta manavudu enaado abhirudhi pontadu appudu loka samastha sukhino bhavantu.
1: When man can promote himself in this kind of harmonious thinking, then the entire world and humanity will be well.
0: Itti samatattvanni, itti prema tattvanni, divyamainatvanti bhavanni prati manavudu kodanu yenadu abhivruddhi pondutaro, yenadu dinini abhivruddhi gavinchukuntado, aa naade mana jeevitam kodanu dhanyam aipothundi.
1: Such equal attitude and such love and compassion to everyone, if you can promote, that day our life's purpose would have been fulfilled.
2: You were listening to a Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of May 1980 on the occasion of the anniversary of

0: జగత్సర్వం దైవాదీనం జగత్సర్వం ఓంకారం తత్వమాసితం తత్సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత దైవాదీనం జగత్సర్వం జగత్సర్వం సత్యాదినంచు దేవతం తత్సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత.
1: The whole world is under the control of God, and the noble soul would adhere to the path of truth, and that noble man always follows the path of the divine.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naati samajamunaku ramayanam atyavasaram.
1: For the modern society, Ramayana is very essential.
0: తండ్రిని గౌరవించే కుమారులు లేరు నేడు.
1: Today we don't have children who revere their fathers.
0: కుమారుని వాత్సల్యపరిచేటువంటి యొక్క తండ్రులు లేరు.
1: We don't have fathers who treat their children, sons, with all the affection and care.
0: గురువును గౌరవించేటువంటి శిష్యులు లేరు.
1: We don't have disciples who respect their gurus or preceptors.
0: శిష్యులను వాత్సల్యపరిచేటువంటి యొక్క గురువులు లేరు.
1: Nor do we have teachers who have concern for their students.
0: Itti sthitilo ramayanamu anni rangamulu yendukodanu aadarshanni andinchetuvanti oka pavitramaina charitra.
1: Under these circumstances, Ramayana sets before us the principles of ideals for the whole world to follow and adopt.
0: Intilo tandru tandrulu ee vidhanga melagali.
1: At home, how parents should conduct themselves.
0: పిల్లలకు ఏ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలి.
1: How children should grow in an ideal way.
0: అనేటువంటిది ఈనాడు ఏ ఇంటి ఎందుకు మనకు కాను రావటం లేదు.
1: Not even a trace of this is noticed at any residence today.
0: అన్నదమ్ములు కలిసిమెలిసి ఏ విధంగా మెలగాలి.
1: How
0: కుటుంబం యొక్క గౌరవాన్ని ఈ కుమారులు ఏ విధంగా నిలపాలి అనేటువంటి ఒక ఆదర్శము ఈనాడు కనిపించటం లేదు.
1: హౌ బ్రదర్స్ షుడ్ మింగల్ విత్ ఈచ్ అదర్, హౌ చిల్డ్రన్ షుడ్ కీప్ అప్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఫ్యామిలీ, వెల్ దోస్ థింగ్స్ ఆర్ నాట్ నోటీస్డ్ టుడే.
0: పతులను సతులు, సతులను పతులు ఏ విధంగా కూడాను మెలిగి ఆదర్శాన్ని సమాజమునకు అందించాలి అనేటువంటి ఒక ఇది ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు.
1: ది హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్, హౌ ఇట్ షుడ్ బి, ఇన్ వాట్ ఐడియల్ మేనర్ షుడ్ ఎగ్జిస్ట్, ఈజ్ నాట్ సీన్ టుడే.
0: గౌరవ మర్యాదలే అడుగంటి పోయినవి.
1: ది కర్టెస్ అండ్ రెస్పెక్ట్ ఆర్ టోటలీ గాన్.
0: కానీ స్వేచ్ఛ మితి మీరినది.
1: వీ ఫైండ్ ద ఫ్రీడమ్ ఈజ్ మోర్ అండ్ మోర్.
0: పరేచ్ఛకు విరుద్ధమైనది.
1: It's quite against the other's feelings.
0: ఇలాంటి పరిస్థితుల యందు ప్రాచీన చరిత్రలైనటువంటి యొక్క ఈ పవిత్రమైన రామాయణము అన్ని రంగముల యందు కూడాను ఆదర్శాన్ని అందిస్తుంది.
1: In the present circumstances, Ramayana will teach us all the ideals worth emulation.
0: కన్న బిడ్డలను ఏ విధంగా సాకాలి, వారిని ఏ విధమైన అదుపులో పెట్టాలి, ఏ విధమైన ఆదర్శాన్ని వారికి అందించాలి అనేటువంటి విచారణ ఈనాడు తల్లిదండ్రులు ఏమాత్రమూ చేయటం లేదు.
1: టుడే పేరెంట్స్ హ్యావ్ నాట్ నోటీస్డ్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ how to bring up their children, how they should make their children ideal to the rest of the society.
0: ఏదో 5 సంవత్సరములు వచ్చితే ఆ పిల్లలను ఏ ప్రైమరీ స్కూల్ లోపలను ఏ విలేజ్ స్కూల్ లోపలను చేర్చినంత మాత్రమే వాళ్ళ బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారు.
1: The modern parent thinks that his responsibility ends by admitting his child in the primary school at the age of 5.
0: మొట్టమొదట పిల్లలకు తల్లిదండ్రుల యొక్క గృహమే ప్రథమ పాఠశాల.
1: In fact, for a child, a home is the first school of learning.
0: ఆ పాఠశాల యందే పెద్దల్ని ఏ రీతిగా గౌరవించాలి, సత్యమును ఏ రీతిగా సంభాషించాలి.
1: There, the child is taught how to respect elders, how to speak truth.
0: ఈ సత్య ధర్మమును ఏ రీతిగా మనం ఆచరించాలి.
1: How to follow dharma, how to speak truth are taught at home.
0: పాఠశాలకు పోయినప్పుడు పాఠశాలలో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
1: There in the school, how one should behave.
0: గురువులను ఏ రీతిగా గౌరవించాలి.
1: How one should respect one's own teacher.
0: తోటి బాలులతో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
1: How to conduct, how to mingle among friends.
0: ఈ విధమైనటువంటి విషయములు ఈనాడు ఎక్కడ కూడా ఎవరు యోచించటం లేదు.
1: Nobody is bothered about these aspects of life.
0: పాఠశాలకు పోయిన తక్షణమే తోటి బాలుల చేత మనం ఏ రీతిగా మెలగాలి అనేటువంటి దాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: The moment one is admitted to school, one should know how to move, mingle among classmates.
0: ఇంతియే కాక ఆ యొక్క నిబంధనలు కూడా మనం చక్కగా గుర్తించి వర్తించాలి.
1: We should also take into cognizance the regulations of the institution.
0: విద్యా సంస్థల యొక్క డిసిప్లిన్ ను మనం కొంతవరకు గుర్తించి వర్తించాలి.
1: We have to clearly understand the code of discipline of the institution and behave accordingly.
0: ఈ విధమైనటువంటివి సత్యంత్యములైనటువంటి గుర్తులు మనం గుర్తించినప్పుడే విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
1: When once these eternal truths are realized and put into practice, students will no doubt will be ideals.
0: నామము నామిని చూపుతుంది.
1: The name will direct you to the person.
0: నామ రూపములు రెండు కూడాను ప్రవర్తనను ప్రబోధిస్తుంది.
1: The name and form speak of the conduct, the behavior.
0: ఈ రెండింటి యొక్క ప్రబోధించినటువంటి యొక్క ప్రవర్తనను మనం ఆచరణలో పెట్టాలి, ఆదర్శాన్ని అందించాలి.
1: These two aspects must be realized, understood in full and practiced in life.
0: పూర్వం పల్లెలియందు కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్ర మంచము నుండి లేము.
1: In earlier times, people would used to get up from the bed in the early hours of the morning, listening to the sounds of the hummingbird.
0: పరుదోబుకొని దేహ బాధ తీర్చుకొని జనకమాడి ధరించి చలిది భుజించు.
1: They attend to the calls of nature, they will have their bath.
0: హితమైన వస్తువులు ఎంతయు నమిలి మితముగా ఆదించుండు మేలవు నీకు.
1: They will consume the food in a limited way, in a palatable way.
0: బడికేకి శ్రద్ధగా పాఠము నేర్చి అణకవగల బాలుడు అనిపించుకొను.
1: They go to school in all humility and learn.
0: తేమలో ఎప్పుడు తిరుగుంగబోకు.
1: Never move about in rain.
0: మురికి గుంటల చెత్త పోగులు నింటి.
1: Never be anywhere near.
0: దరి నుండి నీయకు దానకీడగను. దరి నుండి నీయకు.
1: Never be anywhere near that.
0: పరుగుడు చెరుగుడి బంతులాటయ్యను.
1: And then participate in games, run well.
0: సరియైన వేళలో సలుపుచునుండా.
1: If you act at the right moment,
0: పై రీతులన్నీ పరికింతివేని ఆరోగ్య భాగ్యములు అనుభవించదు.
1: If you follow all the above rules of conduct, you are bound to be healthy.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యకు పూర్వము మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి.
1: We have to maintain our perfect health before we go to learning.
0: దశరథనకు లేక పుట్టినటువంటి నలుగురు కుమారులు వారిని ఏ విధమైనటువంటి యొక్క ఆచరణలో పెట్టి వారిని అదుపులో నుంచి ఆదర్శాన్ని అందించారు.
1: దశరథ హ్యాడ్ 4 సన్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ ప్రేయర్ అండ్ వెయిటింగ్ అండ్ హెస్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: ఈనాటి విద్యార్థులు తండ్రిని ఏ రీతిగా గౌరవించాలి, తండ్రి మాటలు ఏ విధంగా మనం నడుచుకోవాలి, తల్లి యొక్క బోధనలు మనం ఏ రీతిగా అనుసరించాలి అనేటువంటి యొక్క విషయంలో ఏమాత్రము జ్ఞప్తి అందు ఉంచుకోవటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ హౌ టు రెస్పెక్ట్ అండ్ రివియర్ వన్స్ ఓన్ మదర్, హౌ టు ఫాలో హర్ కమాండ్ ఇన్ లైఫ్.
0: యజ్ఞ దీక్ష నిమిత్తమై విశ్వామిత్రుడు దశరథం దగ్గరికి రావటం చేత,
1: విశ్వామిత్ర అప్రోచ్ దశరథ టు సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ యజ్ఞ,
0: దశరథుడు గౌరవించి ఉన్నత ఆశ్రమం నసంగి మీరు వచ్చిన కారణం ఏమిటని తెలుపమని ప్రార్థించాడు.
1: దశరథ రిసీవ్డ్ సేజ్ విశ్వామిత్ర ఇన్ ఆల్ కర్టసీ ఎక్స్టెండెడ్ హాస్పిటాలిటీ.
0: మన ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనం గౌరవించి ఆదరించి ఆనందాన్ని అందించడానికి తగిన కృషి చేయాలి.
1: We have to make every attempt to receive our guest in a befitting manner, extending all reception and cordiality and hospitality.
0: లోక కళ్యాణం నిమిత్తమై నేను ఒక యజ్ఞము సంకల్పించాను.
1: దశరథ, I have determined to conduct the sacred ritual for the welfare of the whole world.
0: కానీ దీనికి అనేక విధములైనటువంటి ఒక రాక్షసులు ఆటంకములు కల్పిస్తున్నారు.
1: బట్ వి దేర్ కాన్స్టెంట్ ఇంటర్ఫరెన్స్ బై ద డెమన్స్ ఇన్ దట్ ఏరియా.
0: నాకు శక్తి లేకపోలేదు.
1: ఐ డూ హ్యావ్ పవర్.
0: నాకు అన్ని అస్త్రములు కూడా ఉంటున్నాయి.
1: ఐ హావ్ ఆల్ ద వెపన్స్.
0: అన్ని విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కూడా ఉంటున్నాయి.
1: ఐ హావ్ ఆల్ కెపాసిటీ.
0: కానీ యజ్ఞ దీక్షను పూనటం చేత నేను ఈ అస్త్రములు గాని ఈ యొక్క దీన్ని ఉపయోగించడానికి వీరిపైన ద్వేషమును పూనడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు.
1: సిన్స్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ది సీక్రెట్ రిచువల్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎనీ వెపన్.
0: నేను యుద్ధ ప్రమాణమును స్వీకరించాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ యాక్సెప్టెడ్ దిస్ sacred ritual to be performed.
0: వీరిని నేను శిక్షించడానికి ఏమాత్రం కూడా సరి అయినటువంటిది కాదు.
1: అట్ దిస్ స్టేజ్ ఐఎమ్ నాట్ సపోజ్ టు పనిష్ ఎనీబాడి.
0: కనుక ఈ లోక సంరక్షణార్థమే ఆచరించినటువంటి యొక్క యజ్ఞమును మీ కుమారుడు సంరక్షించడానికి నేను కోరుతూ వచ్చాను.
1: Therefore, for this sacred ritual which is being undertaken for the safety and security of the entire world needs every protection by your sons. So I want them.
0: ఒక విధమైన షాక్ మాదిరి వచ్చేసింది.
1: దశరథ వాస్ షాక్డ్.
0: లేత వయస్సునందే ఇల్లును వదలి ఏ రాక్షసులను ఏ పెద్దలను ఏ యజ్ఞయాగాది కృతువులను ఏనాడు కూడా వారు ఆచరించలేదే చూడలేదే. అలాంటి కషగంధలను అలాంటి అపవిత్రమైనటువంటి యొక్క హృదయమైన చోట వీళ్ళని పంపటం చాలా న్యాయంగా కనిపించడం లేదు.
1: Dasharatha hesitated very much because the boys are quite young, tender age. They have not seen any demon before. They don't know how to safeguard and protect yajna, sacred rituals.
0: Swami, chaminchandi.
1: Please pardon me.
0: Mee yajna samrakshananta kudanu nenu teesukuntanu.
1: Swami, please pardon me.
0: Enni vela sainyamunanta kudanu nenu teesukoni vastanu.
1: I will be followed by thousands of battalions
0: of army. Ee matram ee yajnamulu kaigi teesukoni ponakkaledu.
1: Please don't ask for these young boys.
0: వారికి ఏమీ తెలియదు.
1: దే డు నాట్ నో ఎనీ.
0: అస్త్రశస్త్ర విద్యలో ఎట్టి అభ్యాసము లేదు.
1: దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ మేకింగ్ యూజ్ ఆఫ్ వెపన్స్.
0: 12వ సంవత్సరం దాటి 13వ సంవత్సరం వస్తుండాలి.
1: దే జస్ట్ క్రాస్ 12, నౌ దే ఆర్ 13.
0: ఇలాంటి పిల్లల్ని నేను ఏ రీతిగా యజ్ఞ సంరక్షణకై పంపేది?
1: హౌ కెన్ ఐ సెండ్ దెమ్ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ యజ్ఞ?
0: ఈ సమయం పురస్కరించుకుని విశ్వామిత్రుల వారు కొంత క్రోధమును చూపడానికి ప్రయత్నించాడు.
1: Watching this whole moment, Vishwamitra was angry at the sight of this.
0: Ikshvakula vamsamunandu aadina maata tapparu.
1: Those who belong to this Ikshvaku clan will never go back by the promise given.
0: Meeru ichina karyam emto nenu tappaka nerveesthanani maata icharu.
1: In fact, you have promised that you will follow what I said.
0: Itti maatanu neevu tappadaniki emaina nyayam unda neeku?
1: Can you take your promise back?
0: Neeku nyayam aithe nenu vellipothanu annadu.
1: Is it justifiable? If you think so, I will return.
0: Kani rishul daggara chala jagrataga undali.
1: One has to be very careful with regard to sages.
0: Swamulu daggara paamulu daggara chala jagrataga meligali.
1: One has to be very careful as you deal with Swami and Paamu the snake.
0: Then ye shapamlo ostado emo.
1: Well, one may be put to any curse.
0: అని కొంచెం భయపడి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
1: He was very much afraid of the situation and summoned Vasishtha.
0: వశిష్ఠుల వారు వచ్చి విశ్వామిత్రుడిని సగౌరవంగా తీసుకుని అతనితో సంభాషణ జరిపాడు.
1: వశిష్ఠ కేమ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్ విత్ విశ్వామిత్ర.
0: దీంతో కొంత తృప్తి పడ్డాడు దశరథుడు.
1: దశరథ వాస్ సాటిస్ఫైడ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: నాయన, మన పిల్లలు సామాన్యమైన పిల్లలు కాదు.
1: అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
0: నీవి కేవలం పుత్రవాత్సల్యం చేత నీవింత దిగులొందుతున్నావు.
1: Because of your worldly physical attachment affection, you are losing this sight.
0: నీ దృష్టిలో వారు పుత్రులే కాని
1: From your point of view, they are your
0: రాక్షసత్వంలో వాళ్ళు పిడుగులు వంటి వారు.
1: In fact, their might and very powerful.
0: వారి శక్తి సామర్థ్యం నీ మాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: You're not making an attempt to know their capacities, their potentialities.
0: రాముల్ని పిలిపించాడు.
1: And then he asked Rama to go there.
0: రాములు వస్తే ప్రక్కన లక్ష్మణుడు కూడా రావాలి.
1: And Rama will be followed by Lakshmana.
0: ఇది వారి యొక్క అలవాటు.
1: This has been the practice.
0: ఇద్దరు కూడా వచ్చి
1: both came.
0: తండ్రికి నమస్కరించారు.
1: They did namaskara to
0: him. గురువైన వశిష్ఠుల వారికి నమస్కరించారు.
1: Also వశిష్ఠ.
0: తండ్రి గారు విశ్వామిత్రుని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల వారికి కూడా నమస్కరించారు.
1: And Vishwamitra was introduced by Dasaratha to both of them.
0: నెమ్మదిగా నిలుచుకున్నారు.
1: They stood there silently.
0: వారిని చూస్తూ కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాజ్ వాచింగ్ బోత్ ఆఫ్ దెం.
0: వారి తేజస్సు లోపల వచ్చేటువంటి యొక్క ప్రకాశము తనను తానే మర్చిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ హింసెల్ఫ్ వాచింగ్ ద బ్రిలియన్స్ ద రేడియన్స్ అరౌండ్ దెం.
0: వారికి నమస్కారం చేయాలని సంకల్పించాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాంటెడ్ టు డూ నమస్కార టు బోత్ ఆఫ్ దెం.
0: కానీ పిల్లలైనటువంటి వీరికి నేను నమస్కారం చేయటము ఇది సరైనటువంటి నమస్కారం కాదు.
1: బట్ హీ నోస్ దట్ ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ హిమ్ టు డూ నమస్కార
0: అని తనలో తాను నమస్కరించుకొని
1: హీ హాస్ పేడ్ రెస్పెక్ట్స్ విదిన్ హిమ్సెల్ఫ్.
0: వారిని చూస్తూ ఆనందంగా కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాజ్ ఎక్స్టాటిక్ స్టేరింగ్ ఎట్ దెం.
0: వశిష్ఠుల వారంతా కూడా దశరథునికి విన్నవించారు.
1: వశిష్ఠ నరేటెడ్ ఇన్ ఫుల్ వాట్ ఆల్ హాడ్ హ్యాపెన్డ్.
0: ఈ పిల్లల లోపల వారికి ఉన్నటువంటి అలవాట్లు ఎలాంటివి?
1: వాట్ ఆర్ దేర్ హ్యాబిట్స్?
0: ఎక్కడికి పోయినప్పటికీ
1: వేర్ ఎవర్ దే గో,
0: రాముని వెంట లక్ష్మణుడు,
1: రామా విల్ బి ఫాలోడ్ బై లక్ష్మణ,
0: భరతుని వెంట శత్రుఘ్నుడు,
1: భరత విల్ బి ఫాలోడ్ బై శత్రుఘ్నుడు,
0: నీడవలే వెంటాడుతూ వచ్చేటువంటి వారు.
1: దే ఫాలోడ్ దెమ్ లైక్ ఎ షాడో.
0: దీనికి కారణమేమిటి?
1: వై?
0: దీని ముందు చరిత్ర మనం కొంత విచారించినప్పుడే
1: when once we investigate
0: ee kaaranaalu manaku chakkaga artham avutayi.
1: We know the mystery behind it.
0: Putrakameshti yagam jarigina tarvata
1: at the end of Putrakameshti
0: yaga prasadam entundi payasamanu
1: when the sacrificial food is offered
0: Vasishtha tecchi
1: Vasishtha brought
0: tandi ainatundi Dasaratha chethiki icharu
1: and offered to Dasaratha the father.
0: Dasarathudu Kausalya chethiki ichi meeru mugguru panchukondi annaru.
1: Dasaratha gave this payasa, the pudding, to Kausalya, wanted her to share with other two.
0: Kausalya pattaprani.
1: Kausalya is the queen.
0: Aameku puttinatvanti biddaku tappaka rajyam chikkutundi anetvanti dhairyam undi.
1: In fact, she has got full conviction that her son would be coronated.
0: Pendiki puramu
1: prior to the wedding
0: Kekayi raju daggara pramanam teesukunnadu Dasaratha maharaju.
1: In fact, Dasaratha made a promise to the Kekaya king.
0: మీ కుమార్తెకు పుట్టినటువంటి పిల్లకి నేను రాజ్యం పట్టాభిషేకం చేస్తానన్నాడు.
1: హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ హర్ సన్ వుడ్ బి కరోనేటెడ్.
0: దీనివల్ల వీరిద్దరు కూడా ఆనందంగా తీసుకున్నారు.
1: సో బోత్ ఆఫ్ దెమ్ రిసీవ్డ్ దిస్ న్యూస్ ఇన్ ఎ గుడ్ వే.
0: సుమిత్ర చాలా గుణవంతురాలు.
1: సుమిత్ర ఇస్ వర్చ్యూస్ లేడీ.
0: పవిత్రమైనటువంటి హృదయం కలిగిన
1: సీక్రెట్ హార్ట్
0: ఆమెకు కూడా ఇచ్చారు.
1: And she too had her share.
0: ఆమె తెలుసుకుంది లోపల.
1: She was thinking within.
0: ఈ పాయసం వల్ల నాకు పుట్టేటువంటి పిల్లల వల్ల ఏమి ప్రయోజనము?
1: What for the children who are begotten after partaking this
0: prasad? పరలోక సేవ చేయవలసి వచ్చినది కానీ మీరు ఏమాత్రము స్వతంత్రంగా జీవించలేరు.
1: The sons who are going to be born would have to serve others. They have no independence.
0: ఏ పలుకు పలకలేదు.
1: She didn't utter a single word.
0: మౌనంగా ఆ కప్పు తీసుకొని టాప్ లెవెల్ కు పోయింది అనగా మేడపైకి పోయింది.
1: షీ కలెక్టెడ్ ద కప్ విత్ ద రైస్ పుడింగ్ ప్రసాద అండ్ క్లైమ్ టు ద టెరెస్.
0: శిర స్నానం చేయటం చేత ఆనాడు ఫ్యాన్లు హెయిర్ వికోర్లు ఇలాంటివంతా లేవు.
1: షీ హ్యాడ్ హెడ్ బాత్, దేర్ వాజ్ నో హెయిర్ డ్రయర్ ఇన్ దోస్ డేస్.
0: సూర్యుడు ప్రకాశిస్తుంటే ఆ గిన్నెను అక్కడ పెట్టి తాను తల ఈ విధంగా ఆర్పుకుంటూ వచ్చింది.
1: As it was the broad daylight, she kept the cup on one side and she was drying her hair.
0: తక్షణమే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక గరుడ వచ్చింది ఆ కప్పును ఎత్తుకొని పోయింది.
1: In the meantime, kite came over there and collected the cup.
0: చాలా భయపడిపోయింది సుమిత్ర.
1: She was very much afraid of the situation.
0: నేను అలక్ష్యం చేయటం వలన,
1: because of my negligence,
0: అజాగ్రత్తగా ఉండటం చేతను,
1: because of my negligence,
0: ఈ విధంగా జరిగిపోయింది. అతను ఏ విధంగా నన్ను బాధిస్తారో ఏమో, అతని యొక్క మనసు ఏ విధంగా కష్టపడుతుందో ఏమో, పతిని బాధ పెట్టకూడదు.
1: షీ ఈజ్ వెరీ మచ్ వరీడ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు హర్, హౌ షీ వుడ్ ఇంకర్ డిస్ప్లెజర్ టు హర్ హస్బెండ్, వాట్ పనిష్మెంట్ షీ హస్ టు ఫేస్.
0: క్రిందికి వచ్చింది.
1: షీ గాట్ డౌన్ ఫ్రమ్ ద టెరెస్.
0: క్రిందికి వచ్చేసేటప్పటికీ చెప్పింది ఈ యొక్క విషయము. గ్రద్ద ఈ విధంగా నా యొక్క పాయసపు కప్పును తీసుకుని పోయింది.
1: షీ టోల్డ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్డ్, దట్ ద కైట్ హస్ కలెక్టెడ్ ద కప్.
0: కౌసల్య కైకేయి చాలా గుణవంతులు.
1: కౌసల్య కైక ఆర్ హైలీ నోబుల్ అండ్ వర్చువస్.
0: గొప్ప కీర్తిని పొందినటువంటి వారు.
1: దే ఆర్ హైలీ రిప్యూటెడ్.
0: యజ్ఞయాగాది కథల లోపల కూడా కైకేయి చాలా ధీమంతంత పొందినటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ది కాండక్ట్ ఆఫ్ ఆల్ ది
0: సెక్రెట్
1: రిచువల్స్ కైక. ఇన్ ఫ్యాక్ట్ ఐ కైక ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: చిన్న వయసులో రామునకును భరతునకును ఈ అస్త్రశస్త్ర విద్యలు నేర్పినటువంటిది కైకనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ కైక హూ టాట్ ఆల్ ది ఎక్స్పర్ట్స్ ఇన్ ఆర్చరీ టు హర్ సన్స్.
0: కైక చాలా గుణవంతురాలు.
1: కైక ఇస్ హైలీ వర్చువస్.
0: అక్కడ పిలిచింది.
1: She called her sister.
0: అక్క మీరు బాధపడనక్కర్లేదు.
1: Don't feel sad.
0: మనం ముగ్గురు ఒక్కటే.
1: All the three of us are one.
0: అందరూ ముగ్గురు కూడా సమభాగంగా తీసుకుందాము.
1: Let us share what all lot we
0: have. ఈ కాలంలో ఆ విధమైనటువంటి ఐకమత్యం వస్తుందా?
1: Do you find that mentality today?
0: ఈ యొక్క సతుల్లో ఉన్నటువంటి యొక్క ప్రేమ సత్వము, ఈ అహంకారహీనత, కొంత ఐకమత్యము ఎంత పవిత్రమైనటువంటిదో మీరు విచారించండి.
1: How sacred the unity, the harmony and that sisterly feeling among those people.
0: Tana kappulo ardanni ame kappulo posindi.
1: And she shared half of her lot.
0: Kausalya pattaprani.
1: Kausalya is the queen.
0: Amma mana mugguru samanule.
1: All the three of us are same.
0: Igo nalikudinu ardam postunnanani ame kappulo ardam payasamu Sumitra kappulo posindi.
1: And she also shared her half.
0: Ee mugguru kappulu teesukunnaru.
1: All the three collected cups.
0: Vastravar daggariki velli
1: they approached the sister.
0: యజ్ఞ దేవతకు నమస్కారం చేసి
1: they paid all respect to the altar.
0: ఆజ్ఞ పుచ్చుకున్నారు.
1: And they got permission.
0: వశిష్ఠ వారు సెలవిచ్చారు.
1: Vasishtha permitted them to go ahead.
0: ముగ్గురు నమస్కారం చేసుకున్నారు.
1: All the three did namaskar.
0: ముగ్గురు కనులు మూసుకొని ఆ పాయసాన్ని భుజించారు.
1: Closing their eyes in all humility and prayerfulness, they consumed prasad.
0: ఈ ప్రసాదం భుజించిన తర్వాత
1: కొన్ని
0: నెలలకు వారికి తెలిసింది కుమారులు పుట్టబోతారు అని.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ దే కుడ్ నో దట్ దే ఆర్ గోయింగ్ టు హావ్ చిల్డ్రన్.
0: ఈ సంగతి తెలుసుకుని వారు ఎంతో లోపల ఆనందిస్తూ వచ్చారు.
1: దే వర్ సో హ్యాపీ విత్ దెం.
0: కానీ ఈ దీనిని కృతజ్ఞతగా నిరూపించి వారికి చూపించాలని సుమిత్ర చాలా గాఢమైనటువంటి విశ్వాసంతో ఉంది.
1: సుమిత్ర హ్యాడ్ ఫుల్ ఫెయిత్ దట్ షీ వుడ్ హావ్ ఎన్ ఒకేజన్ టు ఎక్స్ప్రెస్ హర్ గ్రాటిట్యూడ్ టు బోత్ ఆఫ్ ది సిస్టర్స్.
0: పుట్టిన తక్షణమే ఇద్దరు పిల్లలు వచ్చారు.
1: అండ్ షీ హాడ్ ట్విన్స్.
0: ఆ ఇద్దరు పిల్లల్ని కూడాను ఆమె ఎంత చాకడానికి ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు.
1: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హర్ టు ఫాండల్ దెమ్, టు టేక్ కేర్.
0: రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, పాలు లేదు.
1: ట్విన్స్ డిడ్ నాట్ స్లీప్.
0: ఎప్పుడు చూసినా కానీ శత్రుఘ్నుడు భరతుడు లక్ష్మణుడు ఏడుస్తూ కూర్చునేటువంటి వారు.
1: శత్రుఘ్న లక్ష్మణ దే వెంట్ ఆన్ క్రైయింగ్ ఆల్ ద టైమ్.
0: ఆ చిన్నపిల్లలు ఈ విధంగా ఏడుస్తూ కూర్చోవటం చేత ఆమెకి ఏమీ అర్థం కాకుండా వశిష్ఠ వారి దగ్గరికి ఎత్తుకుని పోయింది.
1: Surprised, worried why the kids were crying all the time.
0: Guruji,
1: and approached Vasishtha to know the reason.
0: వీళ్ళకి ఏదైనా లోపల బాధలు ఏమైనా ఉన్నాయా?
1: She said, Guruji,
0: లేక వ్యాధులు ఏమైనా ఉన్నాయా?
1: Do they have any pain or any complaint?
0: ఏ దైవరక్షణ తక్కువగా ఉందా?
1: Or am I not taking care of them?
0: అనుగ్రహించి నాకు తెలపండి అని చెప్పి ప్రార్థించింది.
1: Please let me know the reason why they cry.
0: ఆయన కన్నులు మూసుకున్నాడు. యోగ దృష్టితో చూచాడు.
1: He closed his eyes and he could have vision.
0: అమ్మా, రాముని యొక్క అంశం నుంచి వచ్చినటువంటి వాడు లక్ష్మణుడు.
1: యూ ప్లీజ్ అండర్స్టాండ్ లక్ష్మణ ఇస్ ద స్పార్క్ ఆఫ్ రామ.
0: కౌసల్య అర్థ పాయసం నుంచి పుట్టినటువంటి వాడు ఈ యొక్క లక్ష్మణుడు.
1: అండ్ ఈస్ బోర్న్ బికాస్ ఆఫ్ ద హాఫ్ షేర్ దట్ షీ రిసీవ్డ్ ఫ్రమ్ కైక.
0: అర్థ భాగం నుంచి పుట్టినటువంటి వాడు శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ బోర్న్ బికాస్ ఆఫ్ ద హాఫ్ షేర్ ఆఫ్.
0: కనుక శత్రుఘ్న యొక్క అంశము ఈ యొక్క శత్రుఘ్నుడే ఈ భరతుని యొక్క అంశము.
1: సో శత్రుఘ్న ఇస్ ద స్పార్క్ ఆఫ్ భరత.
0: లక్ష్మణుడు రామ అంశము.
1: లక్ష్మణ ఇస్ ద పార్ట్ ఆఫ్
0: రాముడు. దగ్గర పోయి ఈ లక్ష్మణ్ పండబెట్టండి.
1: సో మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ.
0: భరతుని దగ్గర తీసుకెళ్లి ఈ శత్రుఘ్న పండబెట్టండి.
1: సో ఆల్సో మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్ భరత.
0: చక్కగా నిశ్చింతంగా నిద్రపోతారు.
1: దే విల్ స్లీప్ వెల్.
0: గురువాజ్ఞ ప్రకారం తీసుకుని వచ్చింది.
1: షీ ఫాలోడ్ గురుస్ కమాండ్.
0: ఏ విధమైనటువంటి ఒక కలతలు లేకుండా కన్ను మూసుకుని నిద్రించినటువంటి వారు హాయిగా ఉంటున్నారు.
1: ద చిల్డ్రన్ హూ డిడ్
0: పాడుకుంటూ ఉంటున్నారు.
1: దే స్లెప్ట్ సో నైస్లీ.
0: ఇద్దరు పాడుకుంటూ లేచారు.
1: దే గాట్ అప్ వైల్ ప్లేయింగ్.
0: ఈ ఆనందాన్ని చూసి సుమిత్ర చాలా గొప్ప ఆనందాన్ని అనుభవించింది.
1: సుమిత్ర వాస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వాచింగ్ దిస్.
0: కౌసల్య ఇరువురు ఉండినటువంటి సమయం లోపల వెళ్ళింది సుమిత్ర.
1: సుమిత్ర వెంట్ ఎట్ ఎ టైమ్ వెన్ కౌసల్య కైక వర్ టుగెదర్.
0: అక్క,
1: సిస్టర్,
0: చెల్లి, మీ ఇద్దరి ప్రసాదమే ఈ పిల్లలు.
1: దీస్ చిల్డ్రన్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్.
0: లేకపోతే నాకు బిడ్డలు ఇక్కడ
1: కనుక
0: ఈ రెండు బిడ్డలను కూడాను ఇగో ఒక బిడ్డను మీ కుమారుని సేవ కోసం ఒక బిడ్డను ఈ కుమారుని సేవ కోసమని రాముని సేవ కోసమని లక్ష్మణ్ అర్పితం చేసింది.
1: నౌ ఐ ఆఫర్ వన్ చైల్డ్ లక్ష్మణ టు సర్వ్ రామ
0: భరతుని యొక్క సేవ కోసమని శత్రుఘ్నకు అర్పితం చేసింది కైకకు.
1: అండ్ షీ హాస్ హ్యాండెడ్ ఓవర్ శత్రుఘ్న టు కైక.
0: ఇది కేవలం ఇది మీ యొక్క సొత్తులే.
1: They are your property.
0: నేను నిమిత్త మాత్రమే.
1: I am only instrument.
0: ఈ పిల్లలు మీ ప్రసాదాలే.
1: And these children are your gift.
0: వీరు సేవలు చేసే నిమిత్తమే నా యొక్క గర్భంలో పుట్టారు.
1: They are born to serve them.
0: నేను ఎంతో ధన్యురాలను.
1: I am really
0: ఇలాంటి సేవకులను నేను లోకానికి అందించడం అనేటువంటిది నా యొక్క గొప్ప అదృష్టం.
1: I am really lucky to have children who are ready to serve.
0: తనలో తాను ఎంతో ఆనందించుకొని.
1: She was so happy with them.
0: భరతుని వెంట శత్రుఘ్నిచ్చింది.
1: And she gave Shatrughna to follow Bharata.
0: Ramulu venta Lakshmanu ichindi.
1: And Lakshmana was to follow Rama.
0: Ante inga Ramulu ekkada adigu pedte Lakshmanu ekkada povali.
1: Right from that moment Lakshmana followed Rama.
0: Bharatudu ekkada adigu pedte Shatrughna ekkada povali.
1: So also Shatrughna followed Bharata.
0: Ee vidhamainatundi yokka jeevithanni vaaru galuptu vacharu.
1: That has been the pattern of life.
0: Kevalam veeru sevakulu maatrame kaadu.
1: They are not merely servants.
0: ఈ యొక్క రాములు భరతుడు కూడాను వీరిని వదలు ఒక క్షణమైనా ఉండేటువంటి వారు కాదు.
1: అండ్ దే నెవర్ లెఫ్ట్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ టు.
0: ఏదైనా మధురమైన పదార్థములు రాములకు తెచ్చి ఇస్తే లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టేటువంటి వాడు కాదు.
1: ఇఫ్ ఎనీ స్వీట్ ఈజ్ ఆఫర్ టు రామ హీ విల్ నెవర్ టచ్ అంటిల్ లక్ష్మణ అరైవ్స్ దేర్.
0: పుట్టిన పండుగని తల్లి ఏమైనా కూడాను కొంచెం ఘనకార్యంగా కూడా ఏదైనా చేస్తే ఏమాత్రం అంగీకరించేటువంటి వాడు కాదు.
1: ఆన్ బర్త్డేస్ వెన్ స్పెషల్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్
0: లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టడు.
1: హీ వెయిటెడ్ అంటిల్ లక్ష్మణ అరైవ్.
0: భరతుడు కూడా అంతే.
1: సో ఆల్సో భరత.
0: శత్రుఘ్నుడు వచ్చేంత వరకు కూడాను ఏ మధురమైన పదార్థములు కూడాను తాను భుజించడానికి ప్రయత్నించారు.
1: Until Shatrughna arrived there, Bharata never accepted any food.
0: కనుకనే భరతుణ్ణి వివాహమైన తర్వాత
1: సో ఆఫ్టర్ వెడ్డింగ్ ఆఫ్ భరత్
0: తన మేనమామైనటువంటి కైకేయి రాజు
1: హిజ్ ఓన్ అంకల్ ద కింగ్ ఆఫ్ కైకేయి
0: అనగా కాశ్మీర్ రాజా
1: ద రాజా ఆఫ్ కాశ్మీర్
0: ఆయన తన కుమార్తెను తన ఇంటికి తీసుకుని పోయాడు.
1: అండ్ హి ఇన్ ఫ్యాక్ట్ హస్ టేకెన్ హిస్ డాటర్ అలాంగ్ విత్ హిమ్.
0: అప్పుడు
1: దెన్
0: భరతుణ్ణి మాత్రమే పిలిచాడు కానీ శత్రుఘ్నుని పిలవలేదు.
1: ఇట్ వాజ్ ఓన్లీ భరత వాజ్ సపోజ్ టు గో.
0: భరతుడు కూడా నువ్వు శత్రుఘ్ని రమ్మని చెప్పలేదు.
1: భరత నెవర్ ఆస్క్డ్ శత్రుఘ్న టు ఫాలో.
0: ఏ చరిత్ర ఎందుకు లేదు.
1: ఇన్ నో నరేషన్ డిస్క్రిప్షన్ ఇట్ వాజ్ దేర్.
0: అప్పుడు భరతుని వెంట శత్రుఘ్నుడు వెంట వెళ్లాడు.
1: శత్రుఘ్న ఫాలోడు భరత.
0: రాముని అరణ్యానికి పంపినప్పుడు అతని వెంట లక్ష్మణుడు కూడా వెంట పోయాడు.
1: దెన్ రామ వాజ్ సెంట్ టు ద ఫారెస్ట్ హి వాజ్ ఫాలోడ్ బై లక్ష్మణ.
0: రాముని ఎంతో చెప్పాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు నా వియోగంతో చాలా బాధపడుతుంటారు వాళ్ళని ఓదార్చడానికి వారికి శాంతి చేయడానికి నీ ఇంటి దగ్గరనే ఉండమని చెప్పాడు.
1: రామ టోల్డ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే ద పేరెంట్స్ ఆర్ ఏజ్ దే నీడ్ యువర్ సర్వీస్ బెటర్ యూ స్టే బ్యాక్.
0: అన్నా నా తల్లి నీ సేవ నిమిత్తమే నన్ను ఇక్కడ పంపించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ మై ఫాదర్ హెస్ సెంట్ మీ టు సర్వ్.
0: నీవు తండ్రి ఆజ్ఞను నడుచుకున్నావు నేను తల్లి ఆజ్ఞను నడుచుకోవాలి.
1: అండ్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ పితృదేవో భవ
0: పితృదేవో భవ ఈ రెండు కూడా మనకు ప్రధానమైన ప్రమాణములు.
1: ఫాదర్ ఈస్ గాడ్ మదర్ ఈస్ గాడ్ దే ఆర్ ది డిక్టా సీక్రెట్ డిక్టా.
0: లక్ష్మణుడు వెళ్ళాడు రాముల వెంట.
1: సో సేయింగ్ లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఎంత చెప్పినా కూడా వినలేదు.
1: హీ డిడ్ పే హీడ్ శత్రుఘ్నుడు
0: అంతే.
1: సో ఆల్సో శత్రుఘ్న
0: శత్రుఘ్ని యొక్క గుణగణములు రామాయణం ఎక్కడ కూడా కనిపించడం లేదు. కానీ
1: ద వర్చ్యూస్ ఆఫ్ శత్రుఘ్న ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ రామాయణ.
0: శత్రునాశనం చేసేటువంటి వాడు శత్రుఘ్నుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ శత్రుఘ్న ఇస్ ద బెస్ట్ వారియర్ టు కిల్ ఎనిమీస్.
0: ఎక్కడే గాని రాములకు భరతులకు శత్రువులు కనిపించారా ఇంకా వారిని ఏమాత్రం బ్రతకనివ్వరు.
1: అండ్ శత్రుఘ్న విల్ నాట్ అలౌ ఎనీ ఎనిమీ టు సర్వైవ్.
0: కానీ అలాంటి సందర్భాలు ఎక్కడ కూడా కనిపించలేదు.
1: దోస్ సర్కమ్స్టాన్సెస్ హావ్ నాట్ బీన్ రిటన్.
0: భరతుని వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: శత్రుఘ్నుడు ఒక్కడే మాత్రమే వెళ్ళాడు.
1: అండ్ శత్రుఘ్నలో
0: అతనికి వివాహమైంది.
1: అండ్ హి వాస్ ఆల్సో మ్యారీడ్.
0: భరతుడు భార్యతో పాటు వెళ్ళాడు.
1: భరత వాస్ ఫాలోడ్ బై హిస్ వైఫ్
0: తండ్రి గారింటికి.
1: అండ్ హి వెంట్ హిస్
0: హౌస్. ఈయన భార్య కూడా తీసుకుని పోలేదు.
1: శత్రుఘ్న వెంట్ ఆల్ అలోన్.
0: కనిపించడం లేదు. కానీ
1: ద వర్చ్యూస్ ఆఫ్ శత్రుఘ్న ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ రామాయణ.
0: శత్రునాశనం చేసేటువంటి వాడు శత్రుఘ్నుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ శత్రుఘ్న ఇస్ ద బెస్ట్ వారియర్ టు కిల్ ఎనిమీస్.
0: ఎక్కడే గాని రాములకు భరతులకు

0: భార్య కూడా తీసుకుని పోలేదు.
1: శత్రుఘ్న వెంట్ ఆల్ అలోన్ అన్అకంపనీడ్ బై వైఫ్.
0: ఒక్కడే ఒక్కడు ఆ యొక్క భర్తతో వెళ్ళాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ హిమ్ ఆల్ అలోన్.
0: ఎలాంటి గుణములు అంటే ఇలాంటివి వారికి చాలా పవిత్రమైనటువంటి గుణములు.
1: దే హాడ్ సీక్రెట్ క్వాలిటీస్ వర్చ్యూస్.
0: మదర్ లోపల అనగా అయోధ్య లోపల నుంచి పెండి అయిపోయి ద్వారక నుంచి వచ్చింది అనగా
1: మిథిలాపురము. After the holy wedding,
0: విదిలాపురం నుంచి పెండి చేసుకుని నలుగురు కుమారులు వచ్చారు.
1: After the holy wedding there in Mithila, all the four sons returned to Ayodhya.
0: దశరథుడు చెప్పాడు.
1: దశరథ సెడ్,
0: నాయన, ఈ నలుగురిని నేను చూచి అష్టగ్రహాల వలె 8 నేత్రములను నేను చూచి ఆనందిస్తున్నాను.
1: Watching all four sons, I feel as if I am watching the 8 planets.
0: కానీ వారి వెంట శత్రులు కూడా వచ్చి వారి కూడా అష్టగ్రహాలు అనగా 8 నేత్రములు.
1: అండ్ యూఆర్ ఫాలోడ్ బై వాయిస్ ఆల్సో.
0: 8, 8, 16 ఈ 16 కణాలతో నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను.
1: 8 + 8, 16 aspects.
0: నాకు కుమారులు అయినప్పటికీ కోడళ్లు కూడా నాకు కుమార్తెల వలే చూసుకుంటున్నాను.
1: ఐ కన్సిడర్ మై డాటర్ ఇన్ లా యాస్ డాటర్.
0: కుమార్తెలు కూడా చాలా గుణవంతులు.
1: దే ఆర్ ఆల్సో హైలీ వర్చ్యూస్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ యూ సెడ్,
0: ఎంతటి అదృష్టం నా ఇది.
1: హౌ లక్కీ ఐ యామ్.
0: ఈ తపఫలం యొక్క ప్రభావమే నాకు ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది.
1: దిస్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ది డీప్ పెనెన్స్ ఐ డిడ్.
0: మిథిలాపురి ఉండినటువంటి వారు ఎక్కడ? అయోధ్యలో ఉండినటువంటి నా బిడ్డలు ఎక్కడ?
1: దే ఆర్ ఫ్రమ్ మిథిలా. మై చిల్డ్రన్ ఆర్ ఫ్రమ్ అయోధ్య.
0: వీరిద్దరికి నీ ధనిక సంబంధ బాంధవ్యం ఉంటా, ఇది భగవత్ అనుగ్రహమే.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ విల్ దట్ బ్రాట్ దెమ్ టుగెదర్
0: అని చెప్పి అంతటి గుణవంతులను నేను ఇంకా చూడను, చూడబోను.
1: అండ్ హి సెడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు వాచ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సీ సచ్ వర్చ్యూస్ పీపుల్ ఇన్ ఫ్యూచర్.
0: పతి ఆజ్ఞను శిరసావహించేటువంటి వాడు సతులు.
1: వైవ్స్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద హస్బెండ్స్.
0: సీత ఊర్మిళ ఎంతో గొప్పగా ఉండేటువంటి
1: సీత అండ్ ఊర్మిళ దర్ హైలీ నోబల్.
0: మాండవీ శృతకీర్తి వీరిద్దరు కూడా చాలా ఒక్క గుణవంతుడే.
1: మాండవీ శృతకీర్తి ఆర్ ఆల్సో గ్రేట్.
0: జనక మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు మాండవీ శృతకీర్తి.
1: మాండవీ శృతకీర్తి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ జనక.
0: జనకునికి మొదటి బిడ్డ సీత.
1: ది ఫస్ట్ బోర్న్ చైల్డ్ జనక ఇస్ సీత. ద సెకండ్ వన్ ఇస్ ఊర్మిళ.
0: ఈ ఇద్దరి కూడాను రామలక్ష్మణుడికి ఇచ్చి పెళ్లి చేసిన.
1: దే వర్ మ్యారీడ్ టు రామ అండ్ లక్ష్మణ.
0: ఏనాడు కానీ పతి ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించినటువంటి వారు కాదు.
1: దే నెవర్ డిసోబేడ్ దేర్ హస్బెండ్స్.
0: అలాంటి బిడ్డలు, అలాంటి కోడన్లు, అలాంటి అత్తలు కలిగి ఉండటం చేతనే ఆ గృహము ఆదర్శవంతమైనటువంటి గృహంగా రూపొందింది.
1: బికాస్ ఆఫ్ దట్ నొబిలిటీ, బికాస్ ఆఫ్ దట్ గ్రేట్నెస్ దట్ ప్రివైల్డ్ అమాంగ్ ది డాటర్స్ ఇన్ లా అండ్ మదర్స్. విశ్వామిత్రుడు వచ్చి ఫ్యామిలీ వాస్ సో పీస్ఫుల్.
0: కోరిన తక్షణమే వశిష్ఠుల వారి ఆజ్ఞ తీసుకుని రాముని ఇంకా యజ్ఞ సంరక్షణకు పొమ్మని చెప్పాడు.
1: ద మూమెంట్ విశ్వామిత్ర వాంటెడ్ the permission is obtained from Vasishtha and Rama was asked to follow. And he never said no to the proposal.
0: Matru agne motta motne jarigipoyindi.
1: And in fact they followed the command of the mother.
0: Ramulto bail deyaru.
1: And he followed Rama.
0: Velin tarvata,
1: after that,
0: Saryu nadi teeram lopala,
1: very close to Saryu river,
0: naina inga siddhashramaniki cheravalsi vachindi.
1: We are very close to siddhashrama.
0: Meeku oka mantra upadesham chestara
1: anna. And then I will teach you a mantra.
0: Maya, idiye maya.
1: This is illusion.
0: Sarvagnudu Ramakrishna Ramachandrulu ani telisi kudanu.
1: He knows Rama is omniscient.
0: Sarvashaktimayudu Ramudu ani telisi kudanu.
1: He knows Rama is all powerful.
0: Triyedo mantropadesham kosam prayatnam chesadu Vishwamitrudu.
1: Yet Vishwamitra wanted to teach a mantra.
0: Ee vidhamaitundi mayalo padutu vacharu maharshulu kudanu.
1: And even sages were put to this kind of disillusionment.
0: Nayana, ఈ సిద్ధాశ్రమం లోపల రాక్షస సంహారం జరిగేంత వరకు కూడా మీరు అన్నం ముట్టడానికి వీల్లేదు.
1: ఇన్ సిద్ధాశ్రమ అంటిల్ ఆల్ ద డెమన్స్ ఆర్ కిల్డ్ నో వన్ షుడ్
0: పార్టేక్ ఇన్ ఫుడ్. నిద్రించడానికి అవకాశం ఉండదు.
1: యు విల్ నాట్ హావ్ ఎనీ టైం.
0: ఆహార నిద్రములు రెండు కూడాను జయించుకునే నిమిత్తమై
1: యు హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ స్లీప్.
0: బల అతి బల అని రెండు మంత్రాలు ఇచ్చారు.
1: నౌ హీ టాట్ దెమ్
0: బల నిద్రను సాధిస్తుంటారు.
1: బల will help you to conquer sleep.
0: ఆహారాన్ని సాధిస్తు ఆకలిని సాధిస్తుంది.
1: అతిబల విల్ హెల్ప్ యూ టు కాంకర్ హంగర్ అపెటైట్.
0: ఆకలి దప్పులు లేకుండా, నిద్రాహారములకు లేకుండా జీవితంలో ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఒక శక్తిని గురువులు అనుగ్రహించారు.
1: అండ్ దిస్ ప్రిసెప్ట్ కన్ఫర్డ్ దెం ది గిఫ్ట్స్ టు విన్ ఓవర్ ది అపెటైట్ అండ్ థర్స్ట్.
0: అందువల్ల రాముని చేత లక్ష్మణుడు కూడా వెంటబడ్డాడు.
1: ఫర్ దట్ రీజన్ లక్ష్మణ అకంపనీడ్ రామ.
0: కనుక ఒక్కొక్క ఇంటి ఎందు కూడాను బిడ్డలు ఉంటారు.
1: We have children at every
0: home. బిడ్డలు ఒకరికొకరు ఏమాత్రము సన్నిహిత సంబంధ బాంధవ్యమే ఉండదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంటిమేట్ రిలేషన్షిప్.

0: కానీ దశరథుని మహారాజు యొక్క ఇంటి లోపల నలుగురు బిడ్డలు కూడాను ఒక్క ప్రాణంగా ఉండేటువంటి వాడు.
1: బట్ దే ఆర్ ది రెసిడెంట్స్ ఆఫ్ దశరథ. వాళ్ళు తిరగటము
0: తిరగటము ఆడుకోవటం పాడుకోవటం అంతా ఒక చోటే.
1: దే ఆల్ మూవ్ టుగెదర్, దే ప్లే టుగెదర్, దే హావ్
0: ఒకరిని ఒకరు వదిలి ఒక క్షణమైనా నిమిషించేటువంటి వారు కాదు.
1: దే హాడ్ నెవర్ నో సెపరేషన్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: ఎవరికైనా ఏదైనా కించిత్ బాధ కలిగితే అందరూ దీన్ని బాధని పంచుకునేటువంటి వాళ్ళు.
1: ఎనీ స్లైటెస్ట్ ద పెయిన్ అండ్ ఏ ప్రాబ్లం is shared by everybody.
0: కనుకనే రాములను అందరూ కూడా అనుసరిస్తూ వచ్చారు.
1: సో ఆల్ ఫాలోడ్ రామ.
0: కనుక ఒక ఇంటి లోపల కుటుంబం ఉంటుంటే అందరికీ ఐకమత్యం కలిగి ఆదర్శంగా కూడా జీవితాన్ని అందించుతూ వచ్చారు.
1: Therefore they demonstrated what unity is, what harmony is.
0: ఒక భార్య ఉంటుంటే భరించుకోలేనంత బాధలు పడుతుంటారు ఇంట్లో.
1: One wife is enough to give enough of problems.
0: ఇద్దరు భార్యలు ఉంటే ఇంక చెప్పనక్కర్లేదు.
1: విత్ టూ వైఫ్స్ బియాండ్ ఎస్టిమేట్.
0: ముగ్గురు భార్యలు ఉంటుంటే ఇంక ముడి పడినట్టే ఎప్పుడు చూసినా గానీ పోట్లాటనే.
1: త్రీ వైఫ్స్ కాన్ఫ్లిక్ట్ ఆల్ ది టైమ్.
0: కానీ దశరథ ఇంటిలో అలాంటివి ఏమాత్రము లేదు.
1: బట్ అట్ ద రెస్ట్ దశరథ నథింగ్.
0: కానీ మీరు తలచవచ్చును, కైక ఈ విధంగా కోరింది కదా, కైక ఈ యొక్క దీంట్లో అశాంతిని పెంచింది కదా అనుకో. కానీ కైకకు చేసింది కానే కాదు.
1: యూ మే థింక్ దట్ కైక వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్ లేటర్ by asking for the grant of these boons.
0: కేవలము రాక్షస సంహార నిమిత్తమై
1: only to kill the demons.
0: తన పతికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఈ విధంగా తాను నడుచుకుంటూ పోయింది.
1: In strict obedience to the command of her husband she prayed so.
0: రాములు రాక్షస సంహారం గావించాలి.
1: Rama has to kill the demons.
0: కనుకనే అతని ఆజ్ఞను నేను ధిక్కరించినట్టు అవుతుంది, కనుక నేను ధిక్కరించనని చెప్పి ఆమె కోరింది రెండు వరాలు.
1: And so she wanted that the two boons to be granted because she doesn't want to disobey.
0: Mandar cheppindi aa mandar bodhinchatam cheta ee chedi poyindi ani aneka rakalaga manam bhavichukuntuntam.
1: But we consider that Kaika listened to all the bad words of Mandara.
0: Mandara maata cheppinatundi vineetundi Kaika gaadayi.
1: Kaika is not of that sort so as to hear cheap words of Mandara.
0: Goppa gunavanturalu.
1: She is highly virtuous.
0: Sadhyamaduralu.
1: She is chastefully.
0: Seelavanturalu.
1: She is one of character.
0: Eeme kevalamu daivagniga bhavinchi
1: she considers God's command.
0: Ramunu ee vidhanga aranyaniki pampite gaani raksha samharam jaragadu.
1: Unless Rama is in the forest demons will not be killed.
0: Ravana mardam jaragali.
1: Ravana has to be annihilated.
0: కనుకని దీనికంతా కూడా ఆమె ఈ విధంగా ప్లాన్ వేసి తన సంకల్పం చేతనే జరిపించుకుంది.
1: దిస్ వాజ్ హర్ థాట్ అండ్ ద ప్లాన్.
0: చేసుకుని కట్టకట్టి రాక్షస సంహారం జరిగించింది.
1: ద డెమన్స్ వర్ ఆల్ కిల్డ్ ఎట్ ది ఎండ్.
0: తన కుమారుడైనటువంటి భర్తుని కంటే రాముని అమితంగా ప్రేమించేటువంటిది ఈ యొక్క కౌశ కైక.
1: ఇన్ ఫ్యాక్ట్ కైక లవ్ రామ మచ్ మోర్ దాన్ హర్ ఓన్ సన్ భరత.
0: కుమారుడు వచ్చాడు
1: సంఖ్య
0: భర్తను వచ్చి ఇంతగా ప్రేమిస్తున్నటువంటి ఈ తల్లి ఈ వరమును ఏది కోరింది.
1: హౌ ఇస్ దట్ యు ఆర్ సో అఫెక్షనేట్ లవింగ్, హౌ ఇస్ దట్ యు ఆస్క్ ఫర్ దీస్ బూన్స్.
0: అప్పుడు ఆమె చెప్పింది చేతులు జోడించి.
1: దెన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ షీ
0: సెడ్ నాయన ఇదంతా కూడా నువ్వు భగవత్ సంకల్పమే.
1: దిస్ ఇస్ ఆల్ ద డివైన్ ప్లాన్.
0: ఈ సంకల్పమును పురస్కరించుకొని నేను నడుచుకోవాల్సి వస్తుంది.
1: ఐ హావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు డివైన్ విల్.
0: కనుక ప్రతి ఒక్కటి దైవాగ్నిత ప్రకారమే జరుగుతుంది, కానీ మానవుల యొక్క సంకల్పం ఏమాత్రం భరించదు.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు God's master plan. We are not independent.
0: అని చెప్పి కట్టకడపై అందరికి సమాధానం గతించింది.
1: అండ్ షీ ఆన్సర్డ్ ఎవ్రీబడి.
0: ముందు ఈ నలుగురు కూడా ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు.
1: ఇన్ ఫ్యూచర్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ దే ఆర్ గోయింగ్ టు లీడ్.
0: అప్పుడే
1: దెన్
0: రావణుని యొక్క విషయం కూడా తెలుసును.
1: దెన్ షీ ఆల్సో నోస్ రావణ స్టోరీ.
0: రావణుడు మా దేవతలందరినీ బాధ పెడుతున్నాడు, దీనికి ఏమైనా పరిహారం కావాలి అని దశరథుని ప్రార్థించారు.
1: And in fact everybody prayed to Dasharatha because Ravana was putting all angels to suffering.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he said,
0: నాయనా నా కుమారుడు పుట్టాడు.
1: I have a son.
0: వాడు చిన్నవాడిగా ఉంటున్నాడు.
1: He is so young.
0: ఈ బాధ్యత అంతా కూడా తానే వహించగలడు.
1: He can carry on the responsibility.
0: నాకు అంత శక్తి సామర్థ్యం నాకు ఎక్కడా లేవు.
1: And he has got that capacity.
0: దాని విచారణ చేసేటువంటి ఒక శక్తి కూడా నాకు లేదు.
1: And I cannot even estimate his capacities.
0: అని పండితులకు దీని సమాచారం వదిలిపెట్టి
1: అండ్ హీ పాస్ డౌన్ ద మెసేజ్.
0: మీరే విచారించండి అన్నారు.
1: హీ సెడ్ బెటర్ యూ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: అతనికి మరణం కావాలి.
1: అండ్ హీ వాంట్స్
0: ఈ మరణం ఎవరి ద్వారా జరుగుతుంది.
1: హీ ఈస్ టు బి కిల్డ్ ఎట్ హూస్ హ్యాండ్.
0: అది మాత్రం దశరథుడు చెప్పాడు.
1: దట్ ఓన్లీ దశరథ సెడ్.
0: దేవతల చేత గాని
1: ఐదర్ బై ఏంజెల్స్
0: యజ్ఞ యాగాది క్రతువుల చేత గాని
1: ఆర్ బై సేక్రెడ్ రిచువల్స్
0: కిన్నెర కింపురుషుల చేత గాని
1: ఆర్ కిన్నెర అండ్ కింపురుష
0: ఒకానొక సమయంలో నాకు మరణం ఉండకూడదని నన్నే ప్రార్థించాడు రాముడు.
1: రావణ ప్రేయర్ దట్ హీ షుడ్ నెవర్ బి కిల్డ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎనీ.
0: నేను ఆ రావణుని నేను వరమిచ్చాను.
1: దాట్ వాస్ ద బూన్ ఐ గ్రాంటెడ్
0: దేవతల చేత గాని కిన్నర కింపురుషుల చేత గాని రాక్షసుల చేత గాని అతనికి చావు ఉండకూడదు అని నేనే ఇచ్చాను వరం.
1: అండ్ హీ విల్ నెవర్ ఫేస్ డెత్ ఎట్ దేర్ హ్యాండ్స్.
0: అయితే ఒక్కటి మాత్రం మనం యోచించాలి.
1: వన్ పాయింట్ వీ హావ్ టు థింక్ హియర్.
0: మానవుల చేత నేను మరణం లేకుండా ఉండాలని తాను కోరలేదు.
1: హీ డింట్ ఆస్క్ ఫర్ దిస్ ప్రేయర్. హీ ఇస్ నాట్ హీ డింట్ ఆస్క్ ఫర్ దిస్ ప్రేయర్.
0: కాబట్టి రాములు మానవాకారము.
1: Rama is in a human form.
0: రాముల చేతనే అతని మరణం జరుగుతుంది.
1: So his death is at the hands of Rama.
0: కనుకని దేవతల చేత జరిగేటువంటిది కాదు.
1: It's not to happen the hands.
0: కిరుల చేత జరిగేటువంటిది కాదు.
1: Or others.
0: కింపురు చేత జరిగేటువంటిది కాదు.
1: Or కింపురుషా.
0: ఇంకే విధమైన దీంట్లో మృగాల చేత జరిగేటువంటిది కాదు.
1: By no other way or beasts or whatsoever.
0: ఒక మానవులు అల్పులు కదా అనుకున్నాడు తాను.
1: He considered that man is so low.
0: మానవుని యొక్క అల్పత్వమే వీనికి ఎంత ఘనతగా చేరింది.
1: And he thought that man is so low and అండ్ యూ సో ప్రౌడ్.
0: కోరినటువంటి కోరికలు కూడా మనం చాలా సుస్పష్టంగా చూసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు నో క్లియర్లీ ద బూన్ దట్ వీ ఆస్క్.
0: విష్ణువుడు కూడా అతనికి వరం ఇచ్చాడు.
1: విష్ణు ఆల్సో గేవ్
0: దేవతల చేత కాని
1: ఐదర్ బై ఏంజల్స్
0: రవుల చేత కిర్ణుల చేత కాని
1: ఆర్ కిన్నెర
0: కింపరుల చేత కాని
1: పురుష
0: రాక్షసుల చేత కాని నీకు మరణం ఉండదు ఉండదు అన్నాడు.
1: యు ఆర్ నాట్ గోయింగ్ టు డై.
0: కానీ మానవుల చేత నాకు ఉండకూడదు అని తాను కోరలేదు. దీనికి రాముడు కూడా దేవుడు కూడా అంగీకరించలేదు.
1: బట్ దిస్ ఎగ్జెంప్షన్ హాస్ నాట్ బీన్ సాట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
0: కనుక ఇదిలో ఈ విధమైనటువంటి రహస్యం ఉంటుండాలి.
1: దిస్ ఇస్ ద సీక్రెట్.
0: కాబట్టి రాముడు ఇంకా పెద్దవాడైన తర్వాత రాముడి అతని హతమారుస్తాడని చెప్పి అన్నారు.
1: దేర్ఫోర్ రామా ఇస్ గోయింగ్ టు కిల్ రావణ్ ఎట్ ద రైట్ టైం.
0: దీనినే లంకకు చేరినప్పుడు
1: క్లోజ్ టు లంక
0: హనుమంతుడు పోయినప్పుడు
1: హనుమంత
0: లంకని చెప్తుంది.
1: లంకని స్టార్ట్ టెలింగ్
0: మన లంకకు చెడ్డకాలం ప్రాప్తిస్తూ వచ్చింది.
1: బ్యాడ్ టైమ్స్ ఆర్ సో నియర్.
0: ఒక కోతి వచ్చి
1: ఎ మంకీ విల్ బి హియర్.
0: ఈ లంకని కొట్టినప్పుడు
1: అండ్ లంకని ఇస్ హర్ట్
0: ఆమె తల తిరిగి పడిపోయింది.
1: అండ్ షీ విల్ ఫాల్ విత్
0: ఈ లంకని సులభంగా పడేటువంటిది కాదు.
1: ఇస్ షీ నాట్ ఆర్డినరీ వన్.
0: కాబట్టి నేను ఎప్పుడు పడిపోయినానో
1: ద మూమెంట్ షీ ఫెయింట్స్
0: దీనికి సింహద్వారం ద్వారపాలకులుగా ఉండేటువంటి ఆ లంకని పోతే ఇంకా లంక అంతా పోయిందని అర్థం.
1: ద మూమెంట్ ద సెక్యూరిటీ గార్డ్ లంకని డైస్ దేర్ ఇస్ నో సెక్యూరిటీ ఫర్ లంక.
0: లంకకు ప్రమాదం ప్రాప్తించింది.
1: దాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ లంక
0: అని లంకని పోయి రావణుకు చెప్పింది.
1: ది హోల్ థింగ్ వాజ్ రిపోర్టెడ్ టు రావణ బై లంకని.
0: ఈ హనుమంతుడు ఎక్కడేవాడు?
1: హనుమాన్ వేర్ డస్ హి కమ్ ఫ్రమ్?
0: అది కూడా మనం తెలుసుకోవాలి.
1: వి హావ్ టు నో దాట్.
0: ఈ సుమిత్ర పెట్టినటువంటి పాయసాన్ని గరుడు తీసుకుని పోయింది.
1: అండ్ కై కలెక్టెడ్ దట్ రిజర్వ్ ఆఫ్ ప్రసాద్
0: తీసుకుని పోయి అంజనీ దేవి ధ్యానంలో ఉన్నటువంటి సమయంలో ఆమె ముందు ఆ కప్పు పడవేసింది.
1: ద కప్ వాజ్ డ్రాప్డ్ దేర్ అట్ ద ప్లేస్ వేర్ అంజనీ దేవి వాజ్ ఇన్ మెడిటేషన్.
0: అంజలి కాదు అంజనీ దేవి.
1: షీఈస్ అంజనీ దేవి.
0: ఆమె ఆ పాయసాన్ని తీసింది.
1: And she has received that payasa.
0: Ame garbhamulopala hanumantudu praptinchadu.
1: And Hanuman is born because of the grace.
0: Ee ramalakshmana bharata satyakulu yokka amsame hanumantudu kudanu.
1: It only means Hanuman belongs to all the four brothers. He is the spark of them.
0: కనుక హనుమంతుడు రాములకు అంత సమీపంగా ఉంటుండి రామకార్యం లోపల పాల్గొంటూ వచ్చాడు.
1: సో హనుమాన్ ఎంజాయిడ్ ఆల్ ద ప్రాక్సిమిటీ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డివైన్ మిషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: రామాయణం యొక్క చిత్రమైనటువంటి విచిత్రము ఎన్ని రకములైనటువంటి యొక్క దీంట్లోనూ ఉంటున్నాయి.
1: ది హిస్టరీ అండ్ ద మిస్టరీ
0: వెతికి చూచిన వాళ్ళు లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ హావ్ క్లియర్లీ ఇన్వెస్టిగేటెడ్ ఎవ్రీ డీటెయిల్.
0: నిదానంగా యోచన చేస్తే
1: if you inquire clearly
0: ప్రతి ఒక్కటి అర్థం లేనిటి పదం అక్కడ ఏమాత్రము ఉండదు.
1: ఎవ్రీథింగ్ ఇస్ హైలీ మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్.
0: ప్రతి కుటుంబములకు,
1: ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ,
0: ప్రతి అన్నదమ్ములకు, ప్రతి అక్క చెల్లెండ్రులకు,
1: సిస్టర్,
0: ప్రతి తల్లిదండ్రులకు,
1: పేరెంట్స్,
0: అన్ని రంగముల్లో కూడా ఇన్ని ఆదర్శాన్ని నిరూపించేటువంటిది రామాయణము.
1: రిసీవ్ ఐడియల్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్.
0: ఎవరెవరు ఏ రీతిగా మెలగాలి,
1: హౌ ఎవ్రీవన్ షుడ్ కండక్ట్,
0: ఎవరు ఏ రీతిగా గౌరవించాలి,
1: హౌ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్
0: అనేటువంటి అన్ని కూడా రామాయణమే ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ హావ్ బీన్ డెల్ట్ వెల్ ఇన్ రామాయణ.
0: ఇది మోడర్న్ ఏజ్ కదా, ఆయన చెప్పినట్టు నేనెందుకు వినాలా అని ఏమాత్రం వాదించేటువంటి వాదన ఉండదు.
1: అండ్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఆర్గ్యుమెంట్ దట్ దే డోంట్ అప్లై ఇన్
0: ఆధునిక యుగం కానీ మోడర్న్ ఏజ్ కానీ.
1: దిస్ మే మోడర్న్ ఏజ్ ఆర్ అల్ట్రా మోడర్న్ ఏజ్.
0: మాటనే
1: సత్యాన్ని
0: పాటించాలి,
1: వినయాన్ని
0: ప్రదర్శించాలి, విధేయతను నిరూపించాలి,
1: నిజమైనటువంటి
0: ఆదర్శాన్ని మనం అందించాలి.
1: అండ్ యూ హావ్ టు బి ట్రూ ఐడియల్.
0: ప్రతి మానవుడు కూడా ఒక ఆదర్శాన్ని అందించే నిమిత్తమే జన్మించాడు కానీ ఏదో అలంకారంగా జీవించడం కోసమని జన్మించలేదు.
1: ఎవ్రీ మ్యాన్ ఈజ్ బోర్న్ టు బి ఎన్ ఐడియల్, నాట్ టు సింప్లీ లివ్.
0: ప్రతి వ్యక్తి కూడాను
1: ఎవ్రీ పర్సన్
0: తన శక్తికి తగినటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
1: ది బెస్ట్ ఆఫ్ హిస్ అబిలిటీ షుడ్ బి ఎన్ ఐడియల్.
0: అతని ప్రతి మానవుని ఎందుకు అర్హత ఉంటుండాలి.
1: అండ్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ దిస్ స్టేటస్.
0: తల్లి ఏ విధంగా బిడ్డను పెంచాలి.
1: And how mother should take care of the child.
0: బిడ్డ ఏ రీతిగా తల్లిని గౌరవించాలి.
1: And how the child should respect
0: mother. ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతను ఏ రీతిగా మనం గౌరవించాలి.
1: Our guests are to be received in respect.
0: ఇవన్నీ కూడా ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటివి.
1: All these norms are to be observed in every family.
0: ప్రపంచమంతా ఒక ఇల్లు.
1: The whole world is one home.
0: మానవులందరూ ఒక కుటుంబమే.
1: The humanity belongs to one family.
0: కనుకనే ఈ ఒక కుటుంబమైన మానవులు ఈ విధమైన భేదభావములకు అవకాశం ఇవ్వకుండా
1: ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ హ్యూమానిటీ దిస్ నాట్
0: డిఫరెన్స్ దేహంలో ఏ విధంగా అంగములు అన్నిటికీ చేరి ఉంటుందో
1: జస్ట్ యాజ్ వి హావ్ వేరియస్ లింబ్స్ టు దిస్ బాడీ
0: చెయ్యి పనిచేస్తుంది
1: ది హ్యాండ్ వర్క్స్
0: కన్ను చూస్తుంది
1: ఐ వాచెస్
0: చెవులు వింటుంది
1: ఇయర్స్ హియర్
0: నోరు మాట్లాడుతుంది
1: ది టంగ్ స్పీక్స్
0: కానీ ఇవి చేసే పనులు వేరు వేరు అయినప్పటికీ
1: దో దేర్ ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్
0: అన్ని అంగములు కూడా శరీరానికి ఏ విధంగా సమత్వాన్ని ప్రబోధిస్తుందో
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ హార్మనీ అండ్ యూనిటీ ఇన్ దిస్ బాడీ
0: అదే విధంగానే ప్రతి అంగం కూడాను మానవాకారమే ధరిస్తూ వచ్చింది.
1: ఇన్ఫాక్ట్ ఎవ్రీ లింబ్ ఆఫ్ ది బాడీ రిప్రజెంట్స్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇన్
0: సొసైటీ. ఒక దేశంలో మానవులందరూ కూడాను అంగముల వలె ప్రవర్తిస్తూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ ది ఎంటైర్ సొసైటీ ఆర్ ది లింబ్స్ ఆఫ్ దిస్ కాస్మిక్ పర్సన్.
0: ఇది ఏ ప్రాచీన కాలం యొక్క ప్రమాణ పరిస్థితులు.
1: దిస్ హాస్ బీన్ ది స్టాండర్డ్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్.
0: కనుక ఆనాది కాలం నుండి
1: సిన్స్ గుడ్ ఓల్డ్ డేస్
0: ఇంత ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ
1: పాసింగ్ ఆన్ ది ఐడియల్ లైఫ్
0: ఒక తల్లి కన్నటువంటి బిడ్డను
1: the children of one
0: మరొక తల్లి కన్నటువంటి కుమారునికి ఇచ్చి వివాహం చేసినప్పుడు
1: and when once they got married
0: ఏదో ఇంకో పరాయి ఇంటికి పోతుండాలని చెప్పిన తల్లిదండ్రులు ఏడ్చరు
1: parents never cried that the daughter is going to another place
0: ఇది మా కర్తవ్యం
1: is our responsibility
0: నా బిడ్డ ఆ ఇంటికి పోయి చేయవలసినటువంటి పని ఉంటుండాలి
1: my daughter has to go to in-laws house and serve there
0: కనుక ఆ ఇంటిలో నా బిడ్డ యొక్క కర్తవ్యం నెరవేర్చాలి
1: సో మై డాటర్ ఇస్ సపోజ్ టు డిశ్చార్జ్
0: ఆనందంగా కూడా వాళ్ళు పంపించేటువంటి వాళ్ళు
1: దే వర్ సో హ్యాపీ యాజ్ దే సెండ్ దేర్ డాటర్ హౌస్
0: అత్తగారింటికి పంపిస్తున్నామంటే నీళ్లు రాకపోయినా అద్దుకొని తుడుచుకుంటారు పాపం
1: when daughter is to join her in-laws house the parents start crying they may not cry at least they will wipe off their tears though you don't find that kind of behavior in those days
0: నారములు అంటే నీరు
1: నారము మీన్స్ వాటర్
0: నయనములు అంటే కన్నులు
1: నయన మీన్స్ ఐ
0: నయనముల నుంచి వచ్చేటువంటి నీటి ధారలే ఇదే కంటి ధారలని
1: అండ్ యు నో ది ఐ షెడ్స్ టియర్స్
0: ఇది శోక భాష్పం కాదు
1: ఇట్స్ నాట్ ద టియర్స్ ఆఫ్ మిసరీ
0: ఆనంద భయమైనటువంటి ఆనంద భాష్పములు
1: ద టియర్స్ ఆఫ్ జాయ్
0: కనుక కంటి ధారలు కంటే ఏమిటి ఆనంద భాష్పములనే కంటి ధారలు
1: సో ద టియర్స్ ఆఫ్ జాయ్ షుడ్ ఫ్లో నాట్ ద టియర్స్ ఆఫ్ మిజరీ
0: దుఃఖంతో పరితపించేటువంటి ధారలు కాదు ఇవి
1: దే ఆర్ నాట్ ద టియర్స్ ఆఫ్ మిజరీ అవుట్ ఆఫ్ సాడ్నెస్
0: కనుక
1: సో
0: ఆనాటి పరిస్థితులు చాలా పవిత్రమైనటువంటివిగా ఉంది
1: దోస్ డేస్ వర్ హైలీ సేక్రెడ్
0: ఒక్కొక్కరు వారి వారి కర్తవ్యాన్ని నిరూపిస్తుంటుంటే ఎంతో ఆశ్చర్యం వేసేటువంటిది
1: ఎవ్రీ వన్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ ఇట్ వాస్ సో సర్ప్రైజింగ్
0: కౌసల్య కన్న కుమారుణ్ణి అరణ్యానికి పంపుతున్నారంటే ఎంత బాధపడాలి
1: ఇన్ఫాక్ట్ కౌసల్య షుడ్ ఫీల్ వెరీ సాడ్ బికాస్ షీ వాస్ సెండింగ్
0: మన చరిత్రలో మాత్రం రాసేటువంటి బ్రాహ్మలు ఎంతెంతో రాతిగా రాస్తుంటారు
1: బట్ ఆల్ ది స్కాలర్స్ వెంట్ ఆన్ రైటింగ్ యాజ్ పర్ దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్
0: కౌసల్య ఆ విధంగా ఏడ్చినటువంటిదే కాదు
1: కౌసల్య నెవర్ క్రైడ్
0: నాయన నీవు పుట్టావు
1: యు ఆర్ బోర్న్
0: నిన్ను నేను కనటం నా ప్రాప్తి
1: అండ్ ఐఎమ్ సో లక్కీ టు
0: హావ్ యు నీ కర్తవ్యాన్ని అనుసరించడం నీ ప్రాప్తి
1: అండ్ ఇట్స్ యువర్ డిజర్వ్డ్ డ్యూటీ టు డిశ్చార్జ్ అండ్ బోత్ ఆఫ్ us షుడ్ డు అవర్ డ్యూటీ
0: నాయన అరణ్యానికి పోతున్నావు నువ్వు బాధిస్తున్నావు నువ్వు
1: ఆర్ యు కన్సిడర్ దట్ యు ఆర్ గోయింగ్ టు ద ఫారెస్ట్
0: నీవు లేని అయోధ్యనే మాకు అరణ్యము నీ ఉన్నటువంటి అరణ్యమే అయోధ్య నీకు
1: In fact, this Ayodhya is the forest without you, and that forest with you is very Ayodhya.
0: కాబట్టి ఆ ఫారెస్ట్ నీకు అయోధ్య.
1: So that forest is your Ayodhya.
0: నీవు లేని ఈ అయోధ్యలో మేము ఉండటము ఇదే మాకు అరణ్యవాసం.
1: And this Ayodhya without you is forest for all of us.
0: ఇంతటి ఆదర్శవంతమైనటువంటివన్నీ నిరూపించేటువంటి వారు.
1: That was the ideal teaching of the mothers of those days.
0: కనుక
1: So
0: మనం రామాయణ చరిత్ర లోపల ఒక్కొక్క రంగాన్ని కూడా మనం తీసుకుంటే
1: In Ramayana, as we take each aspect of life, there are many surprising moments.
0: ఒక్కొక్క సమయం లోపల చాలా విచిత్రమైనటువంటివిగా కూడా కనిపిస్తుంటాయి.
1: It also appears very much surprising, astonishing.
0: దశరథుడు వస్తున్నాడు.
1: దశరథ వాస్ కమింగ్.
0: కానీ చూచినాడు.
1: He noticed.
0: తల్లి పడక ఇంట్లో లేదు.
1: అండ్ షీ డిడ్ నాట్ నోటీస్ వై.
0: రాములు ఉన్నాడు.
1: రామ వాస్ దేర్.
0: కానీ రాములు ఏం చేస్తున్నాడు?
1: What is that Rama was doing?
0: చిన్నపిల్లవాడు.
1: సో యంగ్.
0: తన కాళ్ళు తాను ఒత్తుకుంటూ ఉన్నాడు.
1: అండ్ ఇన్ఫాక్ట్ హి వాస్ ప్రెసింగ్ హిజ్ ఓన్ ఫీట్.
0: చూచాడు దశరథుడు.
1: దశరథ నోటీస్.
0: అయ్యో పాపం, ఆటలాడి తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులేమో, కాబట్టి ఎవరినైనా పంపించాలని ఇద్దరు పనివాళ్ళని అక్కడ పంపించాడు.
1: And perhaps Rama must have played all the day, and because of the pain in the leg, he must have been pressing his feet. So he sent two servants.
0: నొప్పులు లేవు.
1: No pain at all.
0: ఎందుకోసం?
1: Why?
0: ఈ కాళ్ళ యొక్క స్వభావము.
1: And this is the nature of the body.
0: దీనికి తగినటువంటి యొక్క మసాజ్ చేయాలి.
1: అండ్ బాడీ హ్యాస్ టు బి మసాజ్.
0: నా దేహానికి నేనే చేసుకోవాలి, కానీ పనులు చేయటం మంచిది కాదు.
1: సో ఐ షుడ్ అటెండ్ టు మై ఓన్ జాబ్.
0: పనులు నా పాదంలో చేస్తే నేను యజమానుడు, వాడు సర్వెంట్ అవుతాడు.
1: ఇఫ్ అదర్స్ హావ్ టు డూ మై వర్క్ దే ఆర్ సర్వెంట్స్ అండ్ ద మాస్టర్.
0: అందరూ ఈ జగత్తులో సర్వెంట్స్.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ సర్వెంట్స్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: అందరూ సమత్వమే.
1: సో ఆల్ ఆర్ వన్.
0: ఇలాంటి దాన్ని సమత్వంగా నిరూపించే నిమిత్తమై రాములు ఆ విధంగా పనిచేస్తూ
1: ఉన్నారు. Principle of equality was taught and demonstrated by Rama.
0: ఎవ్వరితో కూడా ఏ కించిత్ పని కూడా చేయించుకోలేదు.
1: He never allowed anyone to do job for him.
0: ఈ అవతారముల యొక్క తత్వములు, అవతారముల యొక్క లక్షణములు, అవతారముల యొక్క చిహ్నములు చాలా విచిత్రమైనటువంటివి.
1: The nature, the signs and the insignia and the qualities of incarnation are beyond our knowledge.
0: లావణ్యమని.
1: లావణ్య
0: అనగా ఏమి? ఇంద్రియ నిగ్రహమే లావణ్యము.
1: లావణ్య, బ్యూటీ లైజ్ ఇన్ సెన్స్ కంట్రోల్.
0: దశరథుడు.
1: దశరథ.
0: దశేంద్రియాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వాడే దశరథుడు.
1: హీ కుడ్ హావ్ టోటల్ కంట్రోల్ ఓవర్.
0: కాబట్టి దశేంద్రియమును స్వాధీనం చేసుకున్నటువంటి వాడికి రాముని అనేటువంటి కుమారుడు పుడతాడు.
1: ద వన్ హూ హాస్ గాట్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద 10 సెన్సెస్ విల్ హావ్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ.
0: కాబట్టి రాముని పుట్టాలంటే ఇంద్రియమును అనుగ్రహించుకోవాలి, ఇంద్రియమును అదుపుకుట్టుకోవాలి.
1: సో ఇఫ్ యు ఆర్ టు హావ్ ఎ సన్ ఆఫ్ రామ టైప్, యూ షుడ్ హావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: కనుక ఈ విధమైన యొక్క అంతరాత్మాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ వాజ్ ది ఇన్నర్ టీచింగ్.
0: కైక.
1: కైక
0: చాలా మందర మాట విన్నట్టు.
1: యాజ్ ఇఫ్ షీ హర్డ్ మందరాస్ వర్డ్స్.
0: మందర చెప్పినట్టు విని దశరథునికి చాలా భయంకరమైనటువంటి శిక్ష ఇచ్చినట్టుగా.
1: యాజ్ ఇఫ్ షీ రియాక్టెడ్ టు ఆల్ ద డెవిల్స్ సెడ్ బై మందరా. అండ్ పీపుల్ గో త్రూ సచ్ స్టోరీస్.
0: కాదు కాదు.
1: నో.
0: కేకే రాజ్యం యొక్క కుమార్తె కైక.
1: అండ్ షీఈస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కశ్మీర్.
0: ఆమె ఇంద్రయుద్ధం లోపల దశరథునికి చాలా తోడునీడిగా ఉండి చక్రం లోపల చీర ఊడిపోతే తన వేలు పెట్టి చక్రాన్ని నిలబెట్టి.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ సపోర్టెడ్ దశరథ ఎవ్రీ మోమెంట్ వెన్ ద వీల్ వాస్ డిస్టర్బ్ అండ్ షీ కుడ్ హోల్డ్ హర్ ఫింగర్.
0: అలాంటి గొప్ప గుణవంతురాలైనటువంటి కైక.
1: కైక ఇస్ హైలీ కరేజియస్.
0: అల్ప విషయాల్లో ప్రవేశిస్తుందా?
1: డూ యూ థింక్ దట్ యూ విల్ బి సో లో ఇన్ మీ?
0: పరాయి తల్లి కంటి నీరు కారుతుందా?
1: డూ యూ మీన్ సే దట్ యూ విల్ మేక్ సంబడీ టు క్రై అండ్ షెడ్
0: టీర్స్? కౌసల్యనగా చాలా ప్రీతిగా ఉండేటువంటి.
1: అండ్ షీ లవ్డ్ కౌసల్య వెరీ మచ్.
0: ఏదు ఈనాడు క్రమక్రమేణ కాలం కలిగే కొద్దీ కూడా చరిత్రలు మారుతూ వచ్చినాయి.
1: యాజ్ ది టైమ్స్ పాస్డ్ బై ది స్టోరీస్ ఆల్సో డైవర్టెడ్.
0: భగవంతుడు ఎప్పుడు కూడా తగినటువంటి దీక్షను వహించేటువంటి వాడు.
1: గాడ్ హెస్ ఆల్ ద డిటర్మినేషన్.
0: అదే సౌశీల్యము.
1: దట్ ఇస్ సౌశీల్య.
0: అదే అతని యవనముకు మూల కారణము.
1: దట్ ఇస్ ద కాజ్ క్యారెక్టర్.
0: అతనికి వృద్ధాప్యం అనేటువంటిది ఏనాడు కూడా లభించలేదు.
1: దేర్ ఇస్ నో ఓల్డ్ ఏజ్ ఎట్ ఆల్.
0: వృద్ధాప్యమే లేదు.
1: నో ఓల్డ్ ఏజ్.
0: ఎప్పుడు యవ్వనుడే.
1: హి వాస్ ఎవర్ యంగ్.
0: కృష్ణుడు ఎక్కడైనా తాతగా మారినట్టుగా మీరు చూచారా?
1: హావ్ యూ సీన్ కృష్ణ యాజ్ ఎ గ్రాండ్ ఫాదర్?
0: నో. ముసలివాడే కాలేదు.
1: నో, హి వాస్ నెవర్ ఓల్డ్.
0: 75 సంవత్సరం లోపల తాను సైన్యాధిపతిగా నిలిచాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 75 ఇయర్స్ మేజర్ జనరల్.
0: తాను ముసలివాడు ఎట్లవుతాడు?
1: హౌ కెన్ హీ బి ఓల్డ్?
0: కాదు కాదు. రాములు.
1: రామ.
0: రాములు కూడాను అంతే.
1: సో ఆల్సో రామ.
0: రాములు కూడాను యువకుడుగానే ఉంటున్నాడు.
1: ఆల్వేస్
0: ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి వయసు లోపల కూడాను చాలా గట్టిముట్టిగా నడిచేటువంటి వాడు.
1: ఎనీ ఏజ్ వాస్ సో స్ట్రాంగ్ అండ్ హెల్దీ.
0: ఏజ్ అనేటువంటిది వయసును బట్టి మారుతుందని ఎవరు కూడా భావించకూడదు.
1: డోంట్ థింక్ దట్ ఏజింగ్ డిపెండ్స్ ఆన్ ది ఇయర్స్. బై గాడ్
0: దేహానికి 77.
1: భగవాన్ ఈజ్ 77.
0: కానీ నాకు ఏమాత్రం బలహీనత లేదు.
1: నో, హీస్ నాట్ వీక్ ఎట్ ఆల్.
0: చాలా క్విక్ గా నడుస్తాను.
1: హీ కెన్ వాక్ క్విక్లీ.
0: కానీ ఇతరులకు హాస్యంగా కనిపిస్తుంది.
1: బట్ యూ ఇట్ మే రాదర్ లుక్ ఫనీ.
0: నేను నడచటం లేదు.
1: సో హీస్ నాట్ వాకింగ్ ఫాస్ట్.
0: చిన్నపిల్లవాడు కర్ర పట్టుకుని నడిస్తే ఎంత నవ్వుతారో.
1: ఇఫ్ ఎ యంగ్ బాయ్ వాక్స్ విత్ ఎ వాకింగ్ స్టిక్, ఇట్ ఇస్ వెరీ రిడికులస్.
0: ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటే ఎంత నవ్వుతారో.
1: ఇఫ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ ఇస్ టు ప్లే విత్ టాయ్స్,
0: నేను పరిగెత్తితే ఇప్పుడు అట్టు నవ్వుతారు.
1: సో ఆల్సో ఇట్ వుడ్ సేమ్ హిమ్. భగవాన్
0: రానుగుణంగా నేను ప్రవర్తిస్తూ రావాలి.
1: సో హీ కండక్ట్స్ హింసెల్ఫ్ యాజ్ పర్ ద ఏజ్.
0: ఏ విధమైనటువంటి యొక్క బలహీనత నాకు లేవు, రావు.
1: నో వీక్నెస్ ఎట్ ఆల్, నో ఇల్ హెల్త్ ఎట్ ఆల్, నథింగ్ కెన్ బి ఎనీవేర్ నియర్.
0: ఏ అవతారమునకైనా సరియే.
1: ఎనీ ఇన్కార్నేషన్.
0: వృద్ధాప్యం అనేటువంటి చిహ్నం ఎక్కడ కనిపించవు.
1: నో సైన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్.
0: నాకేమైనా మడతలు పడ్డాయా?
1: యు ఫైండ్ ఎనీ రింకిల్స్ ఆన్ ద ఫోర్హెడ్.
0: కన్నులు చూస్తామంటే చక్కగా బల్బుల వలె వెలుగుతూ ఉన్నాయి.
1: పర్ఫెక్ట్ ఐ సైట్, షైనింగ్ లైక్ బల్బ్.
0: చెవులు చూస్తే లౌడ్ స్పీకర్స్ లో కొంత మిస్టేక్ వస్తుందేమో కానీ ఆ చెవులు చాలా బాగా వినిపిస్తాయి.
1: దేర్ మే బి సమ్ మిస్టేక్ ఇన్ ది లౌడ్ స్పీకర్స్ బ్రో, ఆన్ ఇయర్స్ ఆర్ వెరీ.
0: ఈ వయసు వస్తే ఏ కేటరాక్ట్ ఆపరేషన్లకు ఏ దీనికో ఎక్కడికో బయలుదేరిపోతుంటారు.
1: అట్ దిస్ ఏజ్ నేచురల్లీ ది బాడీ రిక్వైర్స్ కేటరాక్ట్ ఆపరేషన్ టు బి కండక్టెడ్.
0: నేను ఎంత దూరంలో ఉన్నా కానీ నాకు కనిపిస్తుంది.
1: భగవాన్ కెన్ సీ ఎనీ ఫ్రమ్ ఎనీ డిస్టెన్స్.
0: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా నేను గట్టిగా ఆనందంగా నేను సాధించగలనని ధైర్య సాహసాలు ఉంటాయి.
1: భగవాన్ హాస్ గాట్ ది ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ టు
0: అచీవ్ ఎనీ. ఎవరికి తెలియదు.
1: అండ్ హిస్ పవర్ ఇస్ నాట్ నోన్ టు ఎనీ.
0: ఎంత శక్తి అంత శక్తి నేను ఉపయోగపెడతాను.
1: హి విల్ సర్టన్లీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది ఎనర్జీ.
0: ఎక్కువ వచ్చేసేస్తే దాన్ని అదుపు కొడతారు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఎక్సెస్ హి విల్ పుట్ ఇట్ అండర్ చెక్.
0: ఇది ఎట్లా ఉంటుంది అంటే స్పీడ్ బ్రేకర్స్ అనే ఉంటుంటారు చూడండి రోడ్లో.
1: ఇట్ సంథింగ్ లైక్ స్పీడ్ బ్రేకర్స్ ఆన్ ద వే.
0: అవి కొన్ని చోట్ల పెద్దగా ఎత్తుగా కట్టేస్తారు.
1: అట్ సర్టన్ ప్లేస్ దే ఆర్ సో హై.
0: కొన్ని దగ్గర రెండు పెట్టేస్తారు.
1: అండ్ దేర్ విల్ బి టూ స్పీడ్ బ్రేకర్స్.
0: ఆ విధంగా కొంత స్పీడ్ బ్రేకర్స్ గా కొంచెం నేను అప్పుడప్పుడు అదుపులో పెట్టాలి.
1: సో భగవాన్ అప్లైస్ స్పీడ్ బ్రేకర్స్ టు పుట్ అండర్ చెక్.
0: అంతేగాని కార్ లో దోషం లేదు.
1: నథింగ్ రాంగ్ విత్ ద కార్.
0: ఎప్పుడు కూడా స్పీడ్ గానే పోతుంది.
1: ఇట్ రన్స్ వెరీ ఫాస్ట్ అట్ హై స్పీడ్.
0: ఈ విధంగా దైవత్వానికి తగినటువంటి గుర్తులు,
1: ద సైన్స్ ఆఫ్ డివినిటీ.
0: ఎప్పుడు తెలుస్తుంది అంటే,
1: వెన్ డు యు నో,
0: క్రమక్రమేణా ఇంకా ముందు ముందు మీకు తెలుస్తుంది.
1: గ్రాడ్యువల్లీ విల్ కమ్ టు నో.
0: నేను ఏమాత్రం కూడా మానవత్వంతో ప్రచారం చేసేటువంటి వాడిని కాదు.
1: భగవాన్ డస్ నాట్ డీల్ ఎట్ ది హ్యూమన్ లెవెల్.
0: దేహం మానవాకారమే కానీ
1: బాడీ ఇస్ హ్యూమన్.
0: మానవాకారమైనటువంటి దేహము మానవుడిగానే ఉంటాయి.
1: యాజ్ ఇస్ ది హ్యూమన్ ఫార్మ్ హీ యాక్ట్స్ ఇన్ ఎ హ్యూమన్ స్టైల్.
0: దైవత్వం సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి.
1: డివినిటీ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: దేహం పంచభౌతికము.
1: ద బాడీ హాస్ సెన్స్.
0: దేహం కూలక తప్పదు ఎప్పుడు.
1: ఇస్ బౌండ్ టు ఫాల్.
0: దేహి నిరామయుండు.
1: ఇన్ వెలర్ ఇస్
0: గణితింపక దేహి. చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాలు ముద్రలు లేవు.
1: ఇట్ హాస్ నైదర్ బర్త్ నార్ డెత్ బాండేజ్ ఆర్ లిబరేషన్.
0: నిజం చూడ ఐ దేహియే దేవదేవుడు.
1: ట్రూలీ స్పీకింగ్ ఇన్ వెలర్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
0: దేహం దేహం అంటే అదే నిజమైన దేవ సంబంధం.
1: అండ్ దాట్ ఈస్ బేసిక్ ఇన్ రామాయణ
0: కృష్ణుడు కూడా అందరూ ఆ విధంగానే జీవిస్తూ వచ్చారు.
1: దాట్ వాజ్ ది లైఫ్ ఆఫ్ రామాయణ కృష్ణ.
0: కట్టగడపడికి రాముడు పోయాడు.
1: రామ లెఫ్ట్.
0: కృష్ణుడు పోయాడు.
1: దేహాన్ని
0: కానీ ఎట్లా పోయారు?
1: హౌ డిడ్ ది గో?
0: వీళ్ళందరూ తెలియనటువంటి వాళ్ళతో యుద్ధంలో పోయారు.
1: Many people who do not know they think
0: యాదవుల లోపల ముస్లిం ముట్టి ఒకరికొకరు కొట్టుకుని చంపుకున్నారు.
1: దే థాట్ దట్ దే కిల్డ్ అమంగ్ దెంసెల్వ్స్.
0: ఈ విధమైనటువంటి పోయినవి కానే కాదు.
1: ఇట్స్ నాట్ సో.
0: రాములు సరయూ నదిలో దిగాడు.
1: రామ గాట్ డౌన్ ఇన్ టు సరయూ రివర్.
0: సరయూ నదిలో దిగి అంతర్ధానమయ్యాడు.
1: దేర్ హీ డిసపియర్డ్.
0: ముందుగానే సీతను పంపించాడు.
1: హీ సెంట్ సీత ఫస్ట్.
0: ఈ విధంగానే కృష్ణుడు కూడాను.
1: సో ఆల్సో కృష్ణ.
0: ద్వారక లోపల పోయి
1: దేర్ ఇన్ ద్వారక.
0: అక్కడ పోయి ఎక్కడో పోయినట్టుగా పోయాడు.
1: యాజ్ హి వాస్ గోయింగ్
0: ఓ చెట్టు కింద కూర్చున్నాడు.
1: హీ సాట్ ఆన్ రిట్రీ.
0: ఉద్ధవుడు చూచాడు.
1: ఉద్ధవ సా.
0: చూచినాడు. ఒక నిమిషంలో అర్ధత్తానం అయిపోయాడు.
1: అండ్ దెన్ హి హస్ విత్డ్రాన్, వానిష్డ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
0: ఒకరి చేతిలో పడేటువంటి శరీరాలు కాదు ఇవన్నీ.
1: ఇన్ ఫ్యాక్ట్ దే కెనాట్ లీవ్ ద మార్టల్ కాయిల్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీబడీ.
0: కనుక నేను దైవత్వాన్ని గుర్తించడానికి తగినటువంటి శక్తిని మీరు సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ఆల్ ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ టు నో ద డివైన్.
0: మీరు సంపాదించుకుంటే దానివల్ల ఈ దైవత్వం అనేది ఎట్లా ఉంటుందని మీకు కూడా అర్థమవుతుంది.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ కాంప్రిహెండ్ ద డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీతో పాటు తిరుగుతూ తింటూ
1: భగవాన్ మూవ్ సమన్స్
0: తిరుగుతూ మీతో పాటు ఆటలాడుతూ పాటలు పాడుతూ
1: భగవాన్ మూవ్ సమిట్స్
0: ఇది మానవత్వంగా మీరు భావిస్తున్నారు.
1: అండ్ వీ కన్సిడర్ హిమ్ ఏ హ్యూమన్.
0: ఇది మానవత్వంగా భావించడం పెద్ద అజ్ఞానం.
1: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్
0: అజ్ఞానమే మీకు నిజమైనటువంటి జ్ఞానాన్ని నిర్పుణం చేస్తున్నారు.
1: అండ్ ఇట్స్ ఇగ్నోరెన్స్ దట్ ఇస్ మెయిన్ కాజ్ ఫర్ దిస్ డెల్యూషన్.
0: కనుక నాకెప్పుడు ఏ విధమైనటువంటి బలహీనత లేదు.
1: భగవాన్ హాస్ నో వీక్నెస్.
0: కొంతమంది ఆడవాళ్ళు చెప్తుంటారు,
1: సమ్ విమెన్
0: స్వామి కాలికి ఏదో నొప్పిగా ఉన్నట్టుగా ఉంది, కొంచెం అట్లా నడుస్తూ ఉంటారే అంటారు.
1: విమెన్ సే, స్వామి యు హావ్ గాట్ సమ్ పెయిన్ ఇన్ ది లెగ్.
0: నాకు ఏ కాలు నొప్పి లేదు.
1: నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: నేను ఆనందంగా తిరుగుతూ ఉన్నాను.
1: భగవాన్ మోస్ట్ బ్లెస్ఫుల్లీ.
0: కొన్ని కారణాలు కూడా మీకు చెప్తున్నాను.
1: దేర్ ఆర్ సర్టన్ రీజన్స్.
0: ఇది రోబ్ ఉంటుంది.
1: హియర్ ఇస్ ద రోబ్.
0: ఈ రోబ్ మోకాటి వరకు కూడా కుడతారు.
1: ఇట్ ఇస్ సో లాంగ్.
0: అక్కడ కుట్టి వేస్తారు.
1: అండ్ దేర్ ఇట్ స్టిచ్ దేర్ ఎట్ ద బాటమ్.
0: పీసెస్ పీసెస్ గా ఉంటే నడిస్తే బాగా కనిపించదు.
1: అండ్ ఇఫ్ దేర్ పీసెస్ ఇస్ నాట్ పాసిబుల్ టు సీ క్లియర్లీ,
0: నేను కాలు కొంచెం ముందుకు పెట్టాలంటే ఇది అడ్డం వచ్చేస్తుంది.
1: అండ్ దేర్ ఫర్ ద రోబ్ నేచురలీ కమ్స్ ఇన్ ద వే యాజ్ ఇట్ స్టెప్స్
0: ఫార్వర్డ్. ఈ కారణాలంతా మీరు గుర్తించుకుంటే స్వామి ఎందుకు స్పీడ్ గా నడచడం లేదని అర్థం మీకు ఉండనే ఉండదు.
1: ఇఫ్ యు నో ద రీజన్ యు నెవర్ క్వశ్చన్ వై స్వామి ఇస్ వాకింగ్ సో స్లో.
0: కుట్టింటారు కాలు ముందు పెడితే ఇది వెనక్కిపోతుంది.
1: అండ్ వెన్ దేర్ దిస్ వేర్ ఇట్ ఇస్ స్టిచ్
0: ఫ్యాషన్ కింద పోయింది.
1: అండ్ దెన్ ఇట్ బికమ్స్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్.
0: స్వామి యొక్క నడక జెంటిల్ నడక.
1: స్వామి స్టైల్ ఆఫ్ వాకింగ్ ఇస్ సో జెంటిల్ సో బ్యూటిఫుల్.
0: మృదు మధురమైనటువంటి నడక.
1: ఇట్స్ సో సాఫ్ట్ అండ్ టెండర్.
0: మృదువైనటువంటి నడక.
1: అండ్ సో స్వీట్ అండ్
0: రఫ్ గా పోయేటువంటిది కాదు.
1: సో డెలికేట్ నాట్ రఫ్.
0: ఆ రఫ్నెస్ నా దగ్గర లేనే లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రఫ్నెస్.
0: అంతకు సాఫ్ట్నెస్ టు స్వీట్నెస్.
1: భగవాన్ ఇస్ ఆల్ సాఫ్ట్నెస్ అండ్ స్వీట్నెస్.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఈ రామాయణం లోపల ఎన్నో రకంగా మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: డివినిటీ వుడ్ విల్ బి వెరీ వెల్ నోన్ ఇన్ దిస్.
0: ఇంకా కొన్ని కొన్ని ఈ రామాయణ చరిత్రలో లేనటువంటివన్నీ ఉన్నాను. చాలా గొప్ప రహస్యాలంతా ఉన్నాయి.
1: ఆర్ మెనీ మెనీ టాప్ సీక్రెట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ రామాయణ.
0: ముందు ముందు మీకు తెలిపి
1: భగవాన్ విల్ టీచ్ యు.
0: ఈ సందేహాలకు నివారణ గావిస్తాడు.
1: అండ్ యు విల్ ఆల్సో క్లారిఫై యువర్ డౌట్స్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 33rd discourse on Gita, Bhagavan delivered on 15 September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
1: Karmendriyani Samyamyaya Aste Manasa Smaran. కర్మలను ఆచరించటలో కానీ కర్మలను ఆచరించకపోవటలో కానీ ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము ఉండదు.
2: దెర్ ఈస్ నో అబ్జెక్షన్ వాట్స్ ఎవర్ ఎయిదర్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఆర్ ఇన్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్.
1: చిత్తమునందు వాసనలను వేరు చేయుటే ప్రధానమైనటువంటి అంశము.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు రిమూవ్ ద టెండెన్సీస్ విచ్ ఆర్ ఇన్ ద హార్ట్.
1: మనసునందులి మాధుల్యమునను దూరము చేయుటే ప్రధానము.
2: అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు డ్రైవ్ అవే ద డర్ట్ ఫ్రమ్ ద మైండ్ అండ్ ఫ్రమ్ ద హార్ట్.
1: చిత్తమునందులి రాగద్వేషములను నిర్మూలము గావించుటే దీని యొక్క ఆశయము.
2: The object and the goal is to root out the attachment and delusion from the heart.
1: ఇవి ఏవియో చేయకుండినా కేవలం ప్రపంచమును వెలిచి పారిపోయి గిరిగుహలయందు ఏకాంత వాసము చేసినప్పటికీ ఎట్టి కర్మలను ఆచరించకపోయినప్పటికీ వాడు బద్ధుడే.
2: Without doing any such exercise, if one runs away to a forest or to a cave and if one wants to just think of all these things, one is bound by all such thoughts and actions.
1: Karanam manasunandali malinyamulu aneka vidamulainatvanti bhavamulanu purikolputu untai.
2: The reason is the dirt and such accumulated tendencies in the heart will be prompting a number of thoughts in the man.
1: హృదయం నందలి వాసనలు అనేక విధములైన సంకల్ప వికల్పములను సృష్టిస్తూ ఉంటాయి.
2: ది హిడెన్ థాట్స్ అండ్ సీడ్స్ ఇన్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ పర్సన్ టు థింక్ డిఫరెంట్ వేస్.
1: చిత్తమునందలి రాగద్వేషములు మానవత్వాన్ని మరుగు చేస్తూ ఉంటాయి.
2: అటాచ్మెంట్ అండ్ హేట్రేడ్ ఇన్ సైడ్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ మ్యాన్ ఫర్గెట్ హిజ్ ఓన్ హ్యూమన్ నేచర్.
1: కనుకనే మనసునందలి మాలిన్యము హృదయం నందలి వాసన చిత్తమునందరి రాగద్వేషములను ఎవరు నిర్మూలము గావించుకొని ప్రశాంత హృదయులై జనమధ్యమును సంచరించుచున్నప్పటికీ ఎట్టి కర్మలు ఆచరించుచుంటున్నప్పటికీ అట్టివారే నిజయోగులని భగవద్గీత నిరూపించినది.
2: భగవద్గీత హ్యాస్ ప్రూవ్ దట్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద మైండ్ అండ్ రిమూవింగ్ అటాచ్మెంట్ అండ్ హేట్రేట్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ ఇన్ ద హార్ట్ ఇఫ్ వన్ కెన్ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ whatever may be the action, he will not be bound by that. He will be free from the fruits thereof.
1: Aithe itti satyamunu gurtinchaleni manavulu karma sanyasamunu pooni kevalamu kalamu vyartham gavinchatalo tama kartavyamani bhavistuntaru.
2: People who do not recognize this particular truth renounce action and indulge in laziness.
1: ఆధ్యాత్మిక రంగంలో సోమరత్వములకు ఎట్టి అవకాశము ఉండదని గీత పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది.
2: గీత హాస్ రిపీటెడ్లీ వార్న్ దట్ ఇన్ ది ఏరియా అండ్ ది వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ లేజినెస్.
1: కనుకని భగవద్గీత యందు నిజమైనటువంటి యోగము అనాసక్తి యోగమని నిరూపిస్తూ వచ్చింది.
2: ఇన్ దట్ కాంటెక్స్ట్ ఓన్లీ Bhagavad-gita has been teaching the yoga of disinterestedness as the most important yoga to be practiced.
1: Adi anasakti asakti lenetunti yokka divyamainatunti margame anasakti.
2: That is the yoga of anasakti, disinterestedness, not having any personal interest in the things that are performed.
1: ఈ సాంఖ్య యోగమునందు నిష్కామ కర్మను ప్రత్యేకించి ప్రకటిస్తూ వచ్చింది.
2: In the chapter Sankhya Yoga, special emphasis has been laid on performing action without expecting fruits thereof.
1: ఎట్టి సాధకుడు కాని దుష్కర్మల నుండి నిష్కామ కర్మలకు ఎగరాకటం ఇది సాధ్యము కాని పని.
2: నో పర్సన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ రీచ్ ఎ స్టేజ్ ఆఫ్ నిష్కామ కర్మ ఇఫ్ హిస్ టెండెన్సీస్ ఆర్ బ్యాడ్.
1: నిష్కామ కర్మ నుండి సద్గుణ కర్మలకు అనగా సదాచార కర్మలలో ప్రవేశించి సత్కర్మలలో ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మలు చేరడానికి ప్రయత్నించాలి.
2: ఎ పర్సన్ విల్ హావ్ టు ట్రావెల్స్ from bad qualities to good qualities and good actions, from good actions then he has to renounce the fruits thereof.
1: Karmalanu acharinchutalo undinatvanti yokka antarartham emiti?
2: What is the inner secret of performing actions?
1: Ee karmala valla chitta shuddhi yerpadutundani geeta vakyamu.
2: It is Geeta's proclamation that on account of action and through action purity of the heart can be attained.
1: Chittasya shuddhaye karmaha. చిత్తశుద్ధి నిమిత్తమై కర్మలు ఆచరించమని ఆదేశించింది.
2: ది కమాండ్మెంట్ ఈస్ దట్ వన్ హాస్ టు పర్ఫార్మ్ యాక్షన్ ఫర్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: అయితే ఎట్టి కర్మల చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది?
2: బై డూయింగ్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ వుడ్ ఏ పర్సన్ బి ఏబుల్ టు అచీవ్?
1: ఈశ్వరార్పణతో కావించినటువంటి కర్మల వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
2: వన్ వుడ్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఓన్లీ బై పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: ఈ ఈశ్వరార్పణ బుద్ధితో గావించినటువంటి ప్రతి కర్మ కూడాను ఇది చిత్తమునందు పవిత్రత ఏర్పరుస్తుంది.
2: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ విల్ బ్రింగ్ అబౌట్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: వండినటువంటి భోజనము మనం భుజించుటకు ప్రయత్నించుటలో ఇది కేవలం ఆహారంగా రూపొందుతుంది.
2: వెన్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ ఈస్ టేకన్ యాజ్ ఈస్ ఈటన్ ఇట్ బికమ్స్ ఓన్లీ ఫుడ్.
1: ఈ ఆహారమునే భగవత్ అర్పితము గావించి భుజించటం చేత ఇది ప్రసాదంగా రూపొందుతుంది.
2: ఇఫ్ ది సేమ్ ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు ద లార్డ్ ఫస్ట్ అండ్ దెన్ టేకన్ ఇట్ బికమ్స్ ప్రసాదం.
1: కనుకనే మానవుడు సకర్మల ద్వారా ఆచరించేటువంటి ప్రతి ఒక్క క్రియకుడను ఇది కర్మరూపాన్ని ధరిస్తుంది.
2: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఇస్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్డ్ బై మ్యాన్ ఇట్ బికమ్స్ మియర్ యాక్షన్ అండ్ కర్మ.
1: దైవార్పిత బుద్ధితో గావించినటువంటి ప్రతి చిన్న కర్మ కూడాను ఇది కర్మయోగంగా కానీ లేక పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞముగా కానీ రూపొందుతుంది.
2: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ యాక్షన్ ఇఫ్ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఇట్ బికమ్స్ కర్మయోగ ఏ యోగా ఆఫ్ యాక్షన్ అండ్ ఆల్సో యజ్ఞ ఇట్సెల్ఫ్.
1: ఇట్టి కర్మయోగము చేతనే చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది.
2: ఓన్లీ త్రూ సచ్ యోగా ఆఫ్ యాక్షన్ వుడ్ ఏ పర్సన్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: భగవంతునికి అర్పితం గావించవలసినటువంటి కర్మలు ఎట్టి స్థితిలో ఉండాలి?
2: ఇన్ దట్ కేస్ వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ అండ్ వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ యాక్షన్స్?
1: పవిత్రమైనటువంటివిగా ఉండాలి.
2: హౌ సేక్రెడ్ షుడ్ దే బి?
1: సామాన్యమైన మానవులకు ఏదో చిన్న పదార్థమును మనం అందించినప్పుడే అది ఉత్తమమైనటువంటిదిగాను పవిత్రమైనటువంటిదిగాను కొంత ఉపయోగకరమైనటువంటిదిగాను ఉంటుండాలి.
2: ఈవెన్ వెన్ small object is offered to an ordinary individual, the object must be having some utility and some purity and some sacredness.
1: అలాంటి స్థితిలో దైవమునకు అర్పించేటువంటి కర్మలు ఇంకెంత పవిత్రమైనటువంటిగా ఉండాలి?
2: దట్ బీయింగ్ సో ఇఫ్ యు ఆర్ ఆఫరింగ్ టు ద లార్డ్ హింసెల్ఫ్ హౌ ప్యూర్ అండ్ సేక్రెడ్ ది యాక్షన్
1: ఎంతటి పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి?
2: హౌ ప్యూర్ దే షుడ్ బి?
1: ఎంతటి సార్థకమైనటువంటిగా ఉండాలి?
2: హౌ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ ఫుల్ఫిల్ షుడ్ దే బి?
1: భగవంతునికి అర్పించుట లోపల ఏ పని అంటే ఆ పని, ఎట్టి వస్తువు అంటే అట్టి వస్తువును అర్పించుటకు ప్రయత్నించరాదు.
2: వన్ షుడ్ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ ఆన్ ఆఫరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: కనుకనే భగవంతునికి అర్పించినటువంటి కర్మలు సత్కర్మలుగాను పవిత్రమైన కర్మలుగాను ఆదర్శవంతమైన కర్మలుగాను రూపొందించుకోవాలి.
2: Therefore, if you want to offer actions to the Lord, you must make them pure, you must make them sacred, you must make them great before you offer.
1: Oka bhagavantuniki oka pushpam arpitam cheyalante aa pushpam nandalu undinatundi krimulanu manam veru chesi danini parishuddha parichi aa pushpamnu bhagavata arpitam gaavistam.
2: If you want to offer a flower to the Lord, you remove the insects in the flower and make it pure, then only you offer it to the Lord.
1: Kanuka manamu cheyu prati karma kudanu భగవత్ అర్పితమైనటువంటి పుష్పంగా రూపొందాలి.
2: ఎవ్రీ యాక్షన్ విచ్ యు పర్ఫార్మ్ షుడ్ బికమ్ ఎ ఫ్లవర్ విచ్ కెన్ బి ఆఫర్డ్ టు ద లార్డ్.
1: పుష్పమును సుగంధము చేరినట్టుగా మన కర్మల్లో పవిత్ర భావములు చేరాలి.
2: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ద ఫ్లవర్ ఆఫర్డ్ టు గాడ్ సో ది యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
1: పుష్పము ఏ విధమైనటువంటి అందాన్ని అలంకరింపుచుందో అదే విధంగానే మానవుని యొక్క కర్మలు కూడాను పరిశుద్ధమైనట్టుగాను ఒక మార్గదర్శకమైనట్టుగాను నిరూపించాలి.
2: Just as a flower which is to be offered to the Lord must be pure and beautiful, so also the action must be sacred and pure.
1: Itti karmalanu bhagavat arpitamu gavinchatame bhagavad gita yokka nija yogamu.
2: The true yoga of bhagavad gita is to prompt us to offer such actions to the Lord.
1: Gnana agnanamunu veru chesi
2: distinguishing between wise things and unwise things.
1: Gnanamunu agnanamunu telusukoni
2: understanding wisdom and ignorance.
1: Gnanamunu gnanamuto layamu gavinchatame sankhyamu.
2: Sankhya refers to merging wisdom with wisdom.
1: Kanuka sankhya yoga managa gnanamunu gnanamuto layamu gavinchukuneetundi vidhaname sankhyamu.
2: Sankhyam refers to the method of merging wisdom with wisdom.
1: Ishwaranubhutini pondagoru varu mottamota కొన్ని ప్రధానమైనటువంటి లక్షణములను కూడాను కలిగి ఉంటుండాలి.
2: పీపుల్ హూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద లార్డ్ మస్ట్ డెవలప్ అండ్ హ్యావ్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్.
1: ఓర్పు.
2: ది క్వాలిటీస్ ఆర్ పేషెన్స్,
1: పట్టుదల,
2: డిటర్మినేషన్,
1: శారీర మానసిక పరిశుద్ధము,
2: ప్యూరిటీ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్,
1: ఆవేదనతో కూడినటువంటి ప్రేమ,
2: లవ్ ఫుల్ ఆఫ్ ఎర్నింగ్,
1: నిశ్చత్సంపత్తి. ఇది శ్రమ, దమము, ఉపరితి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
2: ద సిక్స్ టైప్స్ ఆఫ్ వెల్త్ శ్రమ, దమ, ఉపరితి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
1: ఇక్కడ ఓర్పు,
2: పేషెన్స్.
1: ఓర్పు అనేటువంటిది ప్రతి మానవునికి ప్రధానముగా ఉండవలసినటువంటి లక్షణం.
2: Patience and forbearance is a very important characteristic which every person should have.
1: ఈ ఓర్పును కోల్పోటం చేతనే రాజులు భ్రష్టులయ్యారు.
2: Kings have been destroyed because they have lost this particular quality.
1: ఈ ఓర్పును కోల్పోటం చేతనే ఋషులు కూడాను భ్రష్టులయ్యారు.
2: Great rishis also were destroyed because they lost this particular quality of patience.
1: ఈ ఓర్పును కోల్పోటం చేతనే పండితులు కూడాను పతనమయ్యారు.
2: Scholars also came to ruin because they lost this particular quality.
1: ఈ ఓర్పు అనేటువంటిది ప్రధానమైన కవచంగా మనం తీసుకోవాలి.
2: This particular quality of patience must be taken as an important shield and armor.
1: ఓర్పునే లేకుండా మానవత్వమునకి ఏమాత్రము విలువ రాణించదు.
2: There would be no value whatsoever to humanity and human beings if they do not have patience.
1: ఓర్పు అనేటువంటిది కేవలం స్థితప్రజ్ఞకు ప్రధానమైనటువంటి యొక్క గుణంగా రూపొందుతుంది.
2: This particular quality of patience is an important quality for స్థితప్రజ్ఞ.
1: ఈ ఓర్పునే లేకుండా మనము దీనిని సాధించలేము.
2: Without having this particular quality of patience, we would not be able to attain that.
1: ఈ ఓర్పునకు మనము పట్టుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము.
2: రెజల్యూట్ నేచర్ అండ్ డిటర్మినేషన్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రీకండిషన్.
1: పట్టుదలను కేవలము మూర్ఖమైనటువంటి పట్టుదలగా ఉంటుండకూడదు.
2: ద రెజల్యూట్ నేచర్ షుడ్ నాట్ బి అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
1: పవిత్రమైన కార్యములందు,
2: ఇన్ ది సేక్రెడ్ టాస్క్,
1: సారమాత్మకమైనటువంటి విషయములందు,
2: ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు స్పిరిచువాలిటీ,
1: ఇది ఏమాత్రం కూడాను తాము చలించక, భ్రమించక, స్థిరత్వమును కలిగి ఉండేటువంటి యొక్క భావమును మానవునికి పట్టుదల అని చెప్తూ వచ్చారు.
2: మ్యాన్స్ ఫర్మ్నెస్ అండ్ రెజల్యూట్ నేచర్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ ఇస్ అన్డెల్యూడెడ్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫర్మ్నెస్ విచ్ ఇన్ దీస్ రెస్.
1: ఎన్ని విధములైనటువంటి ఇబ్బందులు మనకు ప్రాప్తించినప్పటికీ,
2: వాట్ ఎవర్ అబ్స్టకల్స్ యూ మే గెట్,
1: ఎన్ని విధములైనటువంటి యొక్క అనానుకూలములు సంభవించినప్పటికీ,
2: వాట్ ఎవర్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ మే ఫేస్,
1: పట్టిన పవిత్రమైన కార్యమును సాధించేటువంటి విషయంలో మనకు పట్టుదల అత్యవసరము.
2: వి షుడ్ హ్యావ్ దట్ ఫర్మ్నెస్ ఇన్ అచీవింగ్ అండ్ అకాంప్లిషింగ్ ద టాస్క్ విచ్ వి హావ్ అండర్టేకన్.
1: పట్టుదలనే లేకుండినా ఓర్పునకు బలమే ఉండదు.
2: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ డిటర్మినేషన్ ది పేషెన్స్ విల్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: ఓర్పు పట్టుదల రెండు కూడాను ఒక జమట బిడ్డలు.
2: పేషెన్స్ అండ్ డిటర్మినేషన్ ఆర్ లైక్ ట్విన్స్.
1: ఇది ఒకదానిని ఒకటి వీడి ఉండలేవు.
2: One cannot live without the other.
1: పట్టుదల వీడింది మా ఓర్పు అనేటువంటి మనం బలహీనం పొందుతాం.
2: Without determination, the patience will not be able to establish itself well.
1: ఓర్పును కోల్పోతే మా పట్టుదల అనేటువంటిది అంతర్ధానం అయిపోతుంది.
2: If we lose patience, determination also will not be there.
1: ఇంకా శారీర మానసిక పరిశుద్ధములు.
2: దెన్ ప్యూరిటీ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్.
1: శారీరమును మనం ఏ విధంగా పరిశుద్ధం గావించుకుంటున్నామో, మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రవర్తనలు కూడాను భావములు కూడాను మనం పరిశుద్ధం గావించుకున్నట్టుకు తగిన ప్రయత్నం చేయాలి.
2: జస్ట్ యాజ్ వీ అండర్టేక్ వేరియస్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ బాడీ, సో ఆల్సో వీ షుడ్ అండర్టేక్ సర్టెన్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: ఇందులో రాగద్వేషములు,
2: ఇన్ దాట్ అటాచ్మెంట్ అండ్ లైకింగ్ అండ్ డిస్లైక్,
1: అభిమాన మమకారములు,
2: ఈగోనెస్, ఈగోయిజం,
1: ఇలాంటి భావములను మనసునందు నుంచి మనం వేరు చేయాలి.
2: వీ షుడ్ రిమూవ్ దీస్ క్వాలిటీస్ ఫ్రమ్ అవర్ మైండ్.
1: అప్పుడే మనకు ఒక ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.
2: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు గెట్ సెల్ఫ్ కంట్రోల్.
1: పూర్వం ఏ విధంగా తన యొక్క అవయవములను ఇష్టం వచ్చినట్టుగా వదులుకోవటము, ఇష్టం వచ్చిన సమయంలో తాను మడుచుకోవటము జరుపుతుందనో, అదే విధంగానే మన ఇంద్రియములను మనం స్వాధీనమునందుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
2: జస్ట్ యాజ్ టార్టాయిస్ వుడ్ బి ఫ్రీ టు లూజన్ ఇట్స్ లిమ్స్ అండ్ కమ్ అవుట్ అండ్ దెన్ ఆల్సో విత్ డ్రా ఇట్ సెల్ఫ్, వీ షుడ్ హ్యావ్ ఇన్ సేమ్ వే సెన్స్ కంట్రోల్.
1: ఈ ప్రధానమైనటువంటి గుణములు స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణములు అని నిరూపించింది గీత.
2: Gita has proved that these are important qualities of sthita pragna.
1: Kanuka manavudu ettivadu anekunti vishayanni nirupinchetuvade karma kshetram.
2: The area and the field of karma or action proves what type of
1: kanuka indulo nishkama karmaku chala pradhanata nandinchindi.
2: That is the very reason why so much of importance is given for nishkama action.
1: Addamu mana mukham yokka swarupanni e vidhanga nirupistundo.
2: Just as mirror proves the type of face that we have,
1: mana dehamunandale temperature ni e vidhanga thermometer nirupistundo,
2: just as thermometer gives the reading of the temperature of our body,
1: manavuni yokka manchi cheddalanu karma kalapamulo nirupistundi.
2: In action proves what type of feelings a person has.
1: Kanuka manavudu ettivadu aneetunti vishayanni taanu chesetunti karmala dwarane మనకు గుర్తింపు చేసుకోవచ్చు.
2: వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈజ్ బై సీయింగ్ హిజ్ యాక్షన్స్.
1: ఒకరు చూచుటకు మహాసాత్వికంగా కనిపించవచ్చును.
2: యూ వన్ మే అపియర్ టు బి ఏ సాత్విక్ పర్సన్,
1: మహాత్యాగిగా గోచరం కావచ్చును.
2: హీ మే అపియర్ టు బి ఏ పర్సన్ ఆఫ్ గ్రేట్
1: పవిత్రమైన హృదయుడిగా మనకు విశ్వసించవచ్చును.
2: వీ మే బిలీవ్ దట్ హీ ఈజ్ ఏ పర్సన్ విత్ సేక్రెడ్ హార్ట్.
1: కానీ అతను చేయు కర్మలయందు మహాపశుత్వాన్ని రాక్షసత్వాన్ని కూడాను గోచరింప చేస్తుంది.
2: బట్ ఇఫ్ హిజ్ యాక్షన్స్ మైట్ ప్రూవ్ అదర్వైజ్ షోయింగ్ అనిమాలిటీ అండ్ డెమానిక్ నేచర్, ఇట్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్.
1: మరికొందరు చూచుటకు చాలా కఠినుడిగా మనకు కనిపించవచ్చు.
2: సమ్ అదర్ పీపుల్ మే బి అపియరింగ్ టు బి వెరీ క్రూయల్,
1: నిర్దయ నిర్దాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిరూపించవచ్చు.
2: వీ మే ఫీల్ దట్ దే ఆర్ క్రూయల్ అండ్ కరప్ట్.
1: కానీ కర్మ మార్గంలో వారు సాత్వికమైన దయాప్రేమల చేత ఆచరించేటువంటి వృత్తులను బండి పట్టి అతను సాత్వికుడని భావించవచ్చు.
2: బట్ ఇఫ్ దోస్ పీపుల్ ఇన్ దర్ యాక్షన్స్ టేక్ ఎగ్జిబిట్ కంపాషన్ అండ్ సచ్ అదర్ గ్రేట్ క్వాలిటీస్, దే మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సాత్విక్.
1: రజోగుణం నందున్నాడా లేక సాత్వికం నందున్నాడా తామసికం నందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.
2: ఇఫ్ యు వాంట్ టు డిసైడ్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఇస్ సాత్విక్ నేచర్ రాజసిక్ ఆర్ తామసిక్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ దే పర్ఫార్మ్, యు కెన్ డిసైడ్ సో.
1: కనుక కర్మక్షేత్రం అనేటువంటిది మానవుని యొక్క ధర్మ ప్రవృత్తులను నిరూపించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి అనేటువంటిది భగవద్గీత స్పష్టం చేసింది.
2: భగవద్గీత హాస్ క్లారిఫైడ్ దట్ ఇట్ ఇస్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ షోస్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఏ సాత్విక రాజసిక తామసిక్.
1: మానవుని యొక్క నిత్య జీవితం లోపల నిత్య కార్యాపరమునందు తాను ఆచరించి రజోగుణం నందున్నాడా లేక సాత్వికం నందున్నాడా తామసికం నందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.

0: నిత్య జీవితము లోపల నిత్య కార్యాపరములందు తాను ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు నిరూపించేసినటువంటిది భగవద్గీత.
1: భగవద్గీత హ్యాస్ ప్రూవ్ దట్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ యు హావ్ టు బి పర్ఫార్మ్ ఇన్ డైలీ లైఫ్.
0: సర్వసంగ పరిత్యాగై లేక అరణ్యములు చేరమని లేక సన్యాసములు పుచ్చుకోమని భగవద్గీత ఆదేశించడం లేదు.
1: భగవద్గీత హ్యాస్ నాట్ కమాండెడ్ టు రినౌన్స్ ఆల్ ద థింగ్స్ టు టేక్ సన్యాస ఆర్ టు గో టు ఫారెస్ట్.
0: కర్మ మార్గము మానవునికి ప్రధానమైనటువంటి ధర్మమని కూడా నువ్వు నిరూపించింది.
1: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు అండర్టేక్ యాక్షన్.
0: ధర్మ మార్గమును ప్రవర్తించడమే జీవితం యొక్క మర్మమని కూడా నువ్వు బోధించింది.
1: ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ టు టేక్ టు ద పాత్ ఆఫ్ ధర్మ. దిస్ హెస్ బీన్ ప్రూవ్డ్.
0: జన్మ యొక్క ధర్మమును ధర్మము యొక్క మర్మమును గుర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం అని కూడా స్పష్టం చేసింది.
1: ఇట్ ఆల్సో హ్యాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ సీక్రెట్ ఆఫ్ ధర్మ.
0: కర్మను వదిలి క్షణమైన కూడాను కాయము నిలుచుటకు వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సస్టైన్ బాడీ విత్ లీవింగ్ ఎంటైర్ యాక్షన్.
0: కర్మాచరణ యందే తన యొక్క కర్తవ్యం ఇమిడి ఉన్నదని సత్యాన్ని నిరూపించింది.
1: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ది ట్రూత్ దట్ ది సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ యాక్షన్.
0: కనుకనే సామాన్యమైనటువంటి మానవుడు సామాన్యమైన సాధకుడు మొట్టమొదట కర్మ మార్గమునందు తాను ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అండ్ సాధక షుడ్ ఎంటర్ ఇన్ ది ఏరియా ఆఫ్ యాక్షన్.
0: ఈ కర్మలు యందు పవిత్రమైనటువంటి కర్మలుగా మనం నిరూపించాలి.
1: అమంగ్ ద యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ వి మస్ట్ ప్రూవ్ దట్ దే ఆర్ సేక్రెడ్.
0: పరోపకార సంబంధమైనటువంటి వృత్తులుగా మనం పెంపొందించాలి.
1: వి హావ్ టు డెవలప్ దీస్ యాక్షన్స్ ఇంటూ యాక్షన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు
0: అదర్స్. ఆదర్శవంతమైనటువంటి కర్మలను మనం ఆదేశించాలి.
1: వి హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ ఆర్ ఐడియల్.
0: ఆచరించాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
0: అప్పుడే ఇవి క్రమక్రమేణ సాత్విక భావంలో ప్రవేశించి తదుపరి నిష్కామ కర్మలో అవి ప్రకాశిస్తాయి.
1: ఓన్లీ దెన్ దీస్ యాక్షన్స్ విల్ ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ సాత్విక్ అండ్ దెన్ దే మే బికమ్ నిష్కామ యాక్షన్స్.
0: వాంఛలు లేకుండా ఎట్టి మానవుడు కూడా కర్మను ఆచరించలేడు.
1: నో పర్సన్ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ డిజైర్.
0: అయితే ఈ వాంఛలు భగవత్ప్రీత్యార్థమైనటువంటి వాంఛలుగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: వీ విల్ హావ్ టు జస్ట్ డెవలప్ దీస్ యాక్షన్స్ అండ్ డిజైర్స్ ఇన్ టు డిజైర్స్ విచ్ విల్ బి ఫర్ ది సీకింగ్ ఆఫ్ గాడ్.
0: కనుకని దీనిని అనాసక్తి యోగం అని కూడాను పదే పదే నిరూపిస్తూ వచ్చాడు.
1: దిస్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ రిపీటెడ్లీ దట్ దిస్ బిలాంగ్స్ టు ది యోగ ఆఫ్ అనాసక్తి డిస్ఇంట్రెస్టెడ్నెస్.
0: ఇక్కడ మాయా అనేటువంటిది కొంతవరకు ఆవరిస్తుంది.
1: హియర్ దిస్ దెర్ విల్ బి ది స్పెల్ ఆఫ్ మాయా.
0: ఆవరణ విక్షేపములు అనేటువంటిది దీనికి మూల కారణంగా నిలుస్తున్నాయి.
1: There are two important things which form the basis of avarana and vichhepa.
0: ee avarana vichhepamulaku roopamu ledu.
1: There is no particular form for these two avarana.
0: Avarana managa avarinchinatundi kappabadinatundi.
1: Avarana refers to the one which covers.
0: ఏ విధంగా కప్పబడినటువంటిది?
1: How does it cover?
0: దేనితో కప్పబడినటువంటిది?
1: With what does it cover?
0: ఈ యొక్క కప్పబడినటువంటి దానిని మనం ఏ విధంగా దీన్ని తీసివేయాలి?
1: హౌ కెన్ వీ జస్ట్ అన్కవర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్
0: రూపమే లేనటువంటి దానిని మనం కప్పబడటం ఏమిటి? దీన్ని తీసివేయటం ఎట్లా?
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఫారమ్ ఇట్ సెల్ఫ్ హౌ డస్ ఇట్ కవర్ హౌ కెన్ ఇట్ బి రిమూవ్డ్?
0: ఇది మాయ యొక్క స్వభావం.
1: దిస్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ మాయ.
0: దారి ఎందు పడినటువంటి త్రాడును
1: ఎ రోప్ విచ్ ఇస్ లయింగ్ ఆన్ ద రోడ్
0: చీకటిగా ఉన్న సమయంలో
1: ఇన్ ది టైమ్ ఆఫ్ డార్క్నెస్
0: ఇది పాము అని మనం భ్రమించాము.
1: వీఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ ఎ స్నేక్.
0: అయితే ఇక్కడ ఆవరణం ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ హస్ కవర్డ్?
0: ఉన్న త్రాడును పాము చేత కప్పబడినట్టుగా భ్రమిస్తున్నాము.
1: వీఆర్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఎ రోప్ ఈస్ కవర్డ్ విత్ ది.
0: కానీ పాము ఉన్నదా?
1: ఈస్ దేర్ స్నేక్?
0: లేదు.
1: దేర్ ఇస్ నో స్నేక్ దేర్.
0: లేని దానిని కప్పబడించుకోవటము ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి.
1: How can that rope be covered with the thing which does not exist? It is delusion.
0: ఈ భ్రాంతి ఏ సమయంలో మనకు ఆవరించినటువంటిది?
1: Under what circumstances does it use its own influence on us?
0: ఇది చీకటి యందు ఆవరించినది.
1: In darkness there is this particular feeling.
0: అయితే త్రాడును పాము ఆవరించినదా లేక మనందను భ్రమ ఆవరించినదా?
1: Whether snake has covered the rope or delusion has covered us.
0: పామును త్రాడును పాము ఆవరించలేదు.
1: Snake has not covered the rope.
0: మానవుని మనసును భ్రమ ఆవరించింది.
1: ఇట్ ఇస్ ది డెల్యూజన్ విచ్ హెస్ కవర్డ్ ద మైండ్ ఆఫ్ మ్యాన్.
0: కనుక ఈ భ్రమనే ఒక మాయ.
1: దిస్ డెల్యూజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మాయ.
0: దీనిని ఒక జ్యోతితో లేక ఒక వెలుతురుతో దానిని వేసి చూసినప్పుడు ఇక్కడ పాము లేదు.

0: You put a torch or any light a lamp there and see, you don't find a snake there.
1: Unnadi traadi.
0: There is only rope there.
1: Kanuka aavaranam poyinadi.
0: Then this delusion has disappeared.
1: Unna padartham kanipistundadi.
0: The real object is seen there.
1: Idi vichhepam.
0: This is vichhepa.
1: Unnadi eppatiki undide.
0: A thing which is existing is always
1: emarpulu kudanu undavu.
0: There is no change whatsoever in that.
1: Bhramalu raavatam povatam. ఇది కేవలం ఒక విధమైనటువంటి బంధుత్వంగా భావించుకోవచ్చు.
0: ఇట్ ఈస్ ది డెల్యూజన్ విచ్ కమ్స్ అండ్ గోస్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్
1: మాయ కాని,
0: బీట్ మాయ,
1: బాధలు కాని,
0: బీట్ పెయిన్స్,
1: నిందలు కాని,
0: బీట్
1: నిష్క్రూరములు కాని,
0: సెన్షర్,
1: ఇవన్నీ కూడాను కేవలం రాకపోకలతో ఉండినటువంటి బంధుత్వం వంటివి.
0: ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండ్ గో లైక్ రిలేటివ్స్.
1: వచ్చిన బంధువులు శాశ్వతంగా మన ఇంటిలో నిలవరు.
0: Relatives who have come to our house will not stay there permanently.
1: Ravatam povatam.
0: They come and go.
1: Idi vidhamgane maya anetuntivi kevalam manavuni yokka bhrantiga ravatam povatam jarugutundi.
0: In the same way, this maya comes and goes as a delusion for the human being.
1: Unna draadamu kappapadinatundi paamu.
0: It is the snake which covers the rope.
1: Ide aavaranam.
0: This is aavaranam.
1: Kani kappapadinatundi paamu వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము ఉన్నత్రాడు ఉండటమే విక్షేపము.
0: ఇట్ ఈస్ విక్షేప విచ్ మేక్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ లైట్ టు సీ రోప్ యాజ్ రోప్ అండ్ స్నేక్ డిసపియర్స్.
1: అయితే ఆవరణం ఒక పర్యాయము, విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు.
0: దెన్ విల్ హావ్ టు జస్ట్ ఎన్క్వైర్ వెదర్ ఆవరణ అండ్ విక్షేప కమ్ అట్ టు డిఫరెంట్ టైమ్స్.
1: ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడా గోచరం కావచ్చును, కానీ రెండు కూడా ఒకే పర్యాయం గోచరం కావచ్చు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే మే అపియర్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో.
1: రావటం పోవటం అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడా జరగవచ్చు.
0: కమింగ్ ఆర్ గోయింగ్ బోత్ ఆఫ్ ఆవరణ అండ్ విక్షేప మే టేక్ ప్లేస్ అట్ ద సేమ్.
1: కనుక అర్జునుడికి కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత అర్జునుడు దానిని తీసి కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జును యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క స్వసంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింపు చేసుకున్నాడు.
0: Krishna, by teaching wisdom to Arjuna, he has been able to free him from this delusion and make him shine in his self-effulgence.
1: Kani manamu pai pai drishtilu maatrame manamu abhivruddhi gavinchukuntunnam.
0: If we may be developing only superficial understanding,
1: antardrishti ప్రధానమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ది ఇన్నర్ విజన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది శాశ్వతమైనటువంటిది.
0: దట్ అలోన్ ఈస్ పర్మనెంట్.
1: అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్వరమైన, అస్థిరమైన, చంచలమైన, మార్పు చెందినటువంటి ఈ జగద్దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతనే మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం.
0: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు ది ట్రూ ఫీలింగ్ అండ్ ట్రూ అండర్స్టాండింగ్ బికాస్ వీఆర్ డెవలపింగ్ an outer vision which is impermanent and forgetting the inner vision which is true and which is sacred.
1: Bhagavantudu chesetuvanti pani adi.
0: It is this which God performs and does.
1: Nayana enta kalam ee jagattunandu neevu jeevinchinappatikani enni vidhamulaitundi karmalu aacharinchinappatikani ivi kshanavanguram.
0: Child, for whatever time you may live in this world and whatever actions you perform, all these are temporary.
1: Bandhuttamunu అభిమానమును, మమకారమును అభివృద్ధి చేసుకుందువో ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటివి.
0: వాట్ ఎవర్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ అటాచ్మెంట్, వాట్ ఎవర్ ఈగోయిజం యూ డెవలప్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు డిసపియర్.
1: ఈ జీవిత ప్రవాహములో సర్వం కూడా నువ్వు ఇందులో కొట్టుకుని పోయేటువంటివి.
0: ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి వాష్డ్ అవే.
1: కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థములను మనం పట్టుకున్నప్పుడు ఇవి మనం రక్షించగలవా?
0: If you catch hold of things which are themselves subject to this flow, how can they give you
1: పట్టుకున్న పదార్థము కొట్టుకుని పోవచ్చున్నది.
0: The thing which you are catching also is washed away.
1: పట్టబడినటువంటి పదార్థము కొట్టుకుని పోవచ్చున్నది.
0: The person catching also is washed away.
1: పట్టుకున్నవాడు కొట్టుకుని పోతున్నాడు.
0: Person who is catching these things also will be
1: washed. దీనిని పట్టుకుని ప్రయోజనం ఏమిటి?
0: What is the use of catching hold of this?
1: కనుకనే మనము ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయములందు పటుత్వమును మనం అభివృద్ధి పరచుకొని మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం.
0: డెవలపింగ్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ అటాచ్మెంట్ టు టెంపరీ థింగ్స్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
1: కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణు వచ్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది.
0: ఓన్లీ వెన్ వి సరెండర్ టు ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ది డివినిటీ విల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ అండ్ పర్మనెంట్ జాయ్.
1: కనుక అర్జున, నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానము దూరము గావించుకొని, ఇంద్రియమును నిగ్రహించుకొని, నీవు రాగద్వేషమును దూరం చేసుకుని, మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ కమాండెడ్ ఓ అర్జున, రిమూవ్ ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ కవరింగ్ యూ, ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ అండ్ ద డెల్యూజన్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్ అండ్ ఫీలింగ్స్ టు సమ్ ఎక్స్టెంట్. అట్లీ
1: మానవ జీవితమునకు కర్మకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
0: దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అదర్ దాన్ యాక్షన్.
1: కర్మను ఆధారం చేసుకునియే నీవు భక్తి అందు నీవు ప్రవేశించాలి.
0: యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ డివోషన్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ యాక్షన్.
1: భక్తిని నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకునియే జ్ఞానములో ప్రవేశించాలి.
0: ఓన్లీ ఆఫ్టర్ డెవలపింగ్ డివోషన్ యుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ విజ్డమ్ అండ్ జ్ఞాన.
1: కనుక మానవుని యొక్క విశిష్టత గాని, మానవుని క్రింద తోయటకు గాని, ఉన్నత స్థాయికి కొనుకోవడం కాని కర్మని.
0: ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ టేక్స్ ఎ మ్యాన్ టు ఎన్ ఎలివేటెడ్ స్పాట్ అండ్ ఎలివేట్స్ హిమ్ ఆర్ బ్రింగ్స్ హిమ్ డౌన్ టు ద డెప్త్స్ ఆఫ్ సారో.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కర్మ చేత కట్టబడినటువంటివి.
0: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఇస్ ఇన్ఎక్స్ప్లికబ్లీ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: ఈ కర్మల చేత యజ్ఞ యాగాది కృతువులు కాని, దాన ధర్మాది వృత్తులు కాని మనం ఆచరించవచ్చు.
0: బై యాక్షన్ వీ మే పర్ఫార్మ్ యజ్ఞ యాగ ఎక్సెట్రా.
1: అయితే యజ్ఞ యాగాది క్రతువుల యొక్క ఫలితం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ అండ్ యాగ?
1: కేవలం మోక్షమును చేర్చడం మాత్రమే, స్వర్గమును చేర్చడం మాత్రమే.
0: ఆల్ దీస్ థింగ్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
1: కానీ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటి ఉన్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుకు.
0: కృష్ణ హాస్ వార్న్డ్ అర్జున దట్ దేర్ ఇస్ ఎ స్టేజ్ ఫార్ బియాండ్ హెవెన్స్.
1: యోగః కర్మ సుకౌశలం అన్నాడు.
0: హి హాస్ జస్ట్ సెడ్
1: కౌశలం అనే కాదు సుకౌశలం అన్నాడు.
0: హి హాస్ సెడ్ performing action skillfully is yoga.
1: intakante unnatamainatunti uttamainatunti sthanam marakutunnadu nayana.
0: There is a stage which is far beyond, far more sacred than this.
1: ee swargame satyamu nityamani neevu bhavinchaku.
0: Do not consider this heaven as a permanent
1: chine punye matya lokam visanti. Idi kontha kaalamuku tirigi digiravalasi vastundi.
0: At the end of the exhaustion of the merits we will have to come down to earth.
1: Idi tatkalikamainatunti camp.
0: This is only a temporary camp.
1: Indulo neevu shashvathanga jeevinchadaniki veelu kaadu.
0: You would not be able to permanently live in that.
1: Edo deha sambandhamaina indriya sambandhamaina bhoga bhagyamulu labhinchunani neevu bhavinchavachchu.
0: You may be thinking that you can get a few pleasures of the body and a few pleasures of the mind.
1: Ee bhoga bhagyamulu neevu aashinchitevo deenikante kontha uttamaina kriyaga undavachchunu ante kaani antaku minchi maroka sukhamulu akkada levu.
0: The pleasures and luxuries which you may get in heaven may be a little more greater than what you get on earth.
1: కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం వరకున్నది.
0: దేర్ ఇస్ అ స్టేజ్ విచ్ ఇస్ ఫార్ బియాండ్, ఫార్ మోర్ సీక్రెట్ దాన్ దిస్.
1: అది ఏ? దైవాత్మ తత్వం.
0: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్.
1: ఇది బ్రహ్మ సంయోగము.
0: దిస్ ఆల్సో మర్జెన్స్ విత్ బ్రహ్మ.
1: ఇది ఆత్మానుసంధానము.
0: దిస్ ఈస్ అసోసియేషన్ విత్ ఆత్మ.
1: కనుక ఇట్టి దివ్యమైనటువంటి స్థితిని నీవు పొందుటకై నీవు కర్మలు యందు నిష్కామ కర్మను ఆచరించమన్నాడు.
0: For attaining this particular state, you better perform actions without expecting the fruits thereof.
1: నీవు ఏదైనా ఒక కర్మను ఆచరించినప్పుడు దానికి ఫలితం ఉండనే ఉంది.
0: When you perform any action, there will certainly be a fruit for that action.
1: అది నీవే అనుభవించాలి అనేటువంటి ఒక సిద్ధాంతం ఇక్కడ లేదు.
0: There is no rule which says that you alone should enjoy the fruit of it.
1: మన తాతగారు ఒక మామిడి చెట్టు పాతి ఉండవచ్చును మన పెరట్లో.
0: Our grandfather might have sown a seed and developed
1: adi vruchamai kaayalu gaache samayaniki tata garu povachunu.
0: The grandfather might have died by the time the tree gives fruits.
1: Kaani aa phalamulu tana manamallu tana kodukulu tana manamarallu kudanu anubhavinchochu kada.
0: The fruits of the tree may be enjoyed by the grandchildren of this particular person.
1: కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీనిని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది.
0: ఎ పర్సన్ హూ పర్ఫార్మ్స్ ది యాక్షన్ మైట్ నాట్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్.
1: ఆ ఫలితమును ఎవరైనా కూడా అనుభవించవచ్చు.
0: బట్ దేర్ విల్ బి ఫ్రూట్స్ అండ్ దట్ విల్ బి ఎంజాయ్డ్ బై సమ్వన్.
1: అదే విధముగానే ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలములు నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను పాతలేదు.
0: The grandfather who developed that particular plant, he did not undertake this particular task in the hope
1: mana peratiloni uchchamu enaatikaina phalamunistundi adi manavaru evaraina bhujistaru aneetunte oka vishala bhavamtho nenaati undachu.
0: With a broad mind that the tree in the courtyard would give the fruits to someone or other, he might have undertaken this.
1: Itti vishalamaina bhavamuto paatinatvanti vruksham yokka phalitame tana kutumbamulu anubhavistuntaru.
0: It is the fruits of such great actions which would be reaped by the members of the family.
1: ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు, నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు, అక్కడ కూడా ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు.
0: But what objective and motive did he just grow that particular tree? He might have done it for the sake of
1: sentimentality. Asakto natadu.
0: He has done it with a selfish motive that might be enjoyed by the members of his family.
1: Kani swarthamainpunti tanantaanu anubhavinchukovalanikunte swartham kante kontha varaku kutumbanni kuda nu vishalam chesukotam idi kontha uttamainpunti bhavame.
0: Selfishness which is confined to his own enjoyment is much smaller compared to this.
1: Aithe intakante uttamainatundi bhavamu evaraina anubhavinchani aneetundi deento bhavamunu abhruddhi parichukotam marinta uttamainatundi yak sthiti.
0: A feeling which makes a person to undertake action for the sake and welfare of anyone else, this is a great action, great feeling.
1: Deenini daivarpita bhavamuto cheyatamu marinta vishalanga untuntadu.
0: Performing any action as an offering to the God is the greatest of all the actions.
1: కనుకనే అన్నింటికంటే నిష్కామ కర్మ యందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వకర్మలు కూడాను మనం అనాశక్తితో మనం ఆచరించాలి.
0: Therefore, whatever actions are performed by us, we'll have to perform it as an offering to the God without expecting the fruits of action.
1: కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాశక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటిది అని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది.
0: One can find out from this that anasakti yoga is far superior to buddhi yoga.
1: Buddhi yoga nandaina kontha vicharana shakti kalugutundi.
0: In buddhi yoga there may be room for some kind of enquiry.
1: Kani buddhi grahyam ati indriyam.
0: But intelligence grasps things far beyond the mind.
1: Kanuka ikkada buddhi kante unnatamainatundi uttamamainatundi anasakti.
0: Therefore అనాసక్తి ఈజ్ గ్రేటర్ దాన్.
1: అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
1: సాధ్యము కాదని మనం విసర్జించరాదు.
0: జస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ వీ షుడ్ నాట్
1: క్రమక్రమేణా దానికి మనం సాధించడానికి ప్రయత్నించాలి.
0: గ్రాడ్యువల్లీ వీ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు అచీవ్ ఇట్.
1: మనకు అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నింటినో మనం సాధనల చేత సాధిస్తూ ఉన్నాము.
0: విత్ ఎఫర్ట్స్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ అచీవ్డ్.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
0: విత్ ప్రాక్టీస్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్.
1: అయితే ఒక్కటి మాత్రం మనం లక్ష్యం ఉంచుకోవాలి.
0: బట్ వి షుడ్ కీప్ వన్ థింగ్ ఇన్ అవర్ వ్యూ.
1: ఎక్కడ చూసినప్పటికీ ఉండినటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆల్
1: సర్వత్రా పంచభూతాని.
0: ఆల్ అరౌండ్ దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ అలోన్.
1: అష్టం ఈ ఆరోది లేనే లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి.
0: వి షుడ్ లెర్న్ టు ప్రూవ్ టు అవర్సెల్ఫ్ దట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సిక్స్త్ వన్.
1: ఎక్కడ చూసినప్పటికీ నపాతాళే నభూతలే, పాతాళం నందు కానీ భూతలం నందు కానీ ఎక్కడ కూడా ఐదు భూతముల కంటే మించినటువంటివి లేవు.
0: వేర్ ఎవర్ యు సీ బీట్ ఇన్ ద నెదర్ వరల్డ్ ఆర్ ఆన్ ద ఎర్త్ యు విల్ ఫైండ్ ఓన్లీ దిస్ ఈ
1: పంచభూతములు కూడా పరమాత్మ యొక్క ప్రతిబింబములే.
0: దిస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆల్సో ఆర్ ది రిఫ్లెక్ట్
1: అంశములే
0: ఆఫ్ గాడ్.
1: అంశములే.
0: దీస్ ఆర్ ఆల్ హిస్ ఆస్పెక్ట్స్.
1: కనుక అన్నింటిని కూడాను ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటము ఇదే భగవత్ప్రీతి అర్థం కూడా అవుతుంది.
0: కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్ దిస్ బికమ్స్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్.
1: ఇలాంటి ఉన్నత భావమును ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టి ఎందుంచుకొని కర్మలు ఆచరించటం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి.
0: We become sanctified human beings by performing the action, keeping such lofty ideals, lofty thoughts in our view.
1: Manu pai pai drushtini maatrame avruddhi parchukoraadu.
0: We should not develop only external vision.
1: Okanoka samayamlo Janaka Maharaju Pandita Mahasavanu erpaadu chesadu.
0: Once upon a time, King Janaka had called the assembly of great scholars.
1: Indulo goppa goppa panditulantaru kudanu andulo praveshincharu.
0: Great scholars participated in it.
1: ప్రతివాద భయంకరులు కూడా ప్రవేశించారు.
0: పీపుల్ హూ ఆర్ ఫ్రై
1: వాగ్ధ్వరుల లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడా ప్రవేశించారు.
0: పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆర్టికులేట్ ఇన్ దర్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో పార్టిసిపేటెడ్.
1: భూమిని కదిలింప చేసేటువంటి వారు కూడా ప్రవేశించారు.
0: పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ టు జస్ట్ రైట్ ఇన్ ద వరల్డ్ దే ఆల్సో జస్ట్
1: పార్టిసిపేటెడ్. ప్రతిజ్ఞలు పట్టుకు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: The assembly was such that there was no room for ordinary people to enter into.
1: అందులో జనక మహారాజు యొక్క సమావేశము లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటది కానీ సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
0: ఇన్ ది అసెంబ్లీ అండ్ ఇన్ ది మీటింగ్స్ విచ్ ఆర్ కండక్టెడ్ బై కింగ్ జనక ఓన్లీ గ్రేట్ అకాంప్లిష్ పీపుల్ విల్ హావ్ ఆన్ ఆపర్చునిటీ.
1: వంటి మహా అద్భుతమైనటువంటి మహాసభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు.
0: ఇన్ సచ్ ఎ గ్రేట్ మ్యాగ్నిఫిసెంట్ అసెంబ్లీ అష్టావక్ర ట్రై టు ఎంటర్.
1: అష్టావక్రుడిని వదిలేటువంటి వారెవరు?
0: హూ వాజ్ ప్రిపేర్ టు లీవ్ అష్టావక్ర టు ఎంటర్?
1: అతనికి ఎట్టి రికమెండేషన్ లేదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ రికమెండేషన్ వాట్స్ ఎవర్.
1: అతనికి ఎట్టి సహాయము లేదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ హెల్ప్.
1: అతనికి దైవ సహాయం ఒక్కటే.
0: ది ఓన్లీ హెల్ప్ దట్ హీ హ్యాడ్ వాస్.
1: దాని నమ్మినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి యొక్క నష్ట కష్టములను ప్రాప్తించవు.
0: హూ ఎవర్ హ్యాస్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నాట్ బి పుట్ టు ఎనీ సబ్.
1: తాత్కాలికంగా అడ్డులు తగిలినప్పటికీ అది మున్ముందు విజయాన్ని సాధింపజేస్తుంది.
0: టెంపరర్లీ దేర్ మే బి సమ్ ఆబ్స్టకల్స్ అట్ ద ఎండ్ హీ షుడ్.
1: కానీ 3 దినములు జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు.
0: 3 డేస్ హీ హ్యాడ్ టు వెయిట్ అట్ ద డోర్ ఆఫ్ జనక.
1: ఈ సమావేశంలో పాల్గొనటకై వెళ్లేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు.
0: హీ వాజ్ అబ్జర్వింగ్ ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ ఆర్ గోయింగ్ టు అటెండ్ దిస్ మీటింగ్.
1: ఇది గొప్ప గొప్ప మహనీయులకంతా ఇటు ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు.
0: హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు గివ్ అప్ హిస్ రెజల్యూషన్ థింకింగ్ దాట్ గ్రేట్ స్కాలర్స్ ఆర్ ఆఫ్ కోర్స్ ఎంటరింగ్ ఐ విల్ ఆల్సో గెట్ ఎ ఛాన్స్.
1: కానీ ఎవరో ఒక మహనీయుడు ఇతని యొక్క పరిస్థితిని చూచి జనక మహారాజునికి చెప్పాడు.
0: One great person among the scholars looked at this particular person and his condition and he informed this to King Janaka.
1: Vruddhudu kaadu.
0: He is not an elderly person.
1: Madhya vayaskuduga untunnadu.
0: He is a person of the middle age.
1: Itaniki em maatram kudano anubhavam lenattuga kanipistundadi.
0: He does not seem to have much of experience.
1: Kaani anubhavam niravamam anantundi ninnayinchadam saadhyam kaadu.
0: It is difficult to say whether he is having experience or he doesn't have.
1: Etti puttalo etti paamundunu.
0: We do not know what type of person he is.
1: Kanaka elanti vyakti rendu elanti pavitramainatundi yokka vishayamlu velavadutundayo gurtinchukovalani Janaka Maharaju atanlo lopala pravesha pettadu. Janaka Maharaju tana yokka sthanamlo aasinudayyadu.
0: King Janaka took his seat.
1: ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో.
0: అట్ దట్ టైమ్ అష్టావక్ర ఎంటర్డ్ ది హాల్.
1: ఇతని రూపమును చూచిన తక్షణమే ఈ యొక్క సమావేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడా పక్కున నవ్వినారు.
0: ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ వర్ ఇన్ ద మీటింగ్ అండ్ ఇన్ దట్ పర్టికులర్ గ్యాదరింగ్ దే ఆల్ లాఫ్డ్ అట్ హిమ్ ది మోమెంట్ దే సా హిస్ ఫామ్.
1: కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు.
0: కింగ్ జనక వాస్ కీన్లీ అబ్జర్వింగ్ దిస్ పర్టికులర్ పర్సన్. హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు లాఫ్.
1: ఈ లోపల అష్టావక్రుడు ఈ పండితుల కంటే అధికంగా గట్టిగా నవ్వాడు.
0: Meanwhile, what happened was, Astavakra began laughing louder than the
1: scholars. But the scholars were astonished.
0: The scholars were surprised.
1: Meemu navatamlo oka karanam lekapoledu.
0: There is a reason for our laughing. There is no.
1: Kaani itaru navadaniki karanam emiti? Idi oka pedda samasyaga erpadindi.
0: It became a big problem for them as to why this man should laugh at us.
1: Ilanti vikara aakaramnu chuchina tatchame etti manushudikaina kodano tanaku teliyakundane oka vidhamainatundi navvu prarambham kavachchu.
0: Whoever he be, when he looks at a crooked appearance and an appearance which is rather ugly, people will be forced to laugh.
1: Idi kevalam amayakatvanga kodano manam bhavinchavachchu.
0: This may be considered as ignorance.
1: ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూచి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ.
0: An innocent child may be laughing at a person who is coming behind when mother is carrying
1: the child. Nabina takshame elanti varithayamaina vaaru kuda teliyukundani navutaru.
0: When a child smiles, every other person who looks at the child will be forced to smile.
1: Amayakatvamlo undinatundi pavitrata.
0: This is the great test and sacredness of
1: kaani ikkada pavitratalo undinatundi amayakatvam ga roopondutundi.
0: There is sacredness which is inherent in innocence.
1: Panditulandaru kuda chaala goppavaru.
0: Scholars assembled them, they were
1: అమాయకత్వం ఏమాత్రం కూడా చేరలేదు వాళ్ళలో.
0: దేర్ ఇస్ నో ఇన్నోసెన్స్ దేర్.
1: కనుక వారు ఈ యొక్క వ్యక్తి నవ్వటంలో కారణం ఏమిటో అని గుర్తించాలని అందరూ కాచుకొని ఉంటున్నారు.
0: దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు ఫైండ్ అవుట్ వాట్ ది కాజ్ ఫర్ దిస్ పర్టికులర్ పర్సన్ లవింగ్ సో లౌడ్.
1: ఒక పండితుడు సాహసించి, నాయన నీవెవరో, కానీ నీ రూపం చూస్తే మాకు చాలా నవ్వు వస్తుంటుండాలి, కానీ దీని వల్లనే మేమందరూ నవ్వాము, కానీ నీవు నవ్వడానికి కారణం ఏమిటి?
0: వన్ అమంగ్ ద స్కాలర్స్ మేడ్ బోల్డ్ టు సే దట్ ఓ పర్సన్ హూ ఆర్ యూ, వీ డు నాట్ నో, వెన్ వీ లుక్ అట్ యువర్ ఫారం మేడ్ అస్ లాఫ్, వై ఆర్ యూ లాఫింగ్ ఇన్ రెస్పాన్స్ టు అవర్ లాఫ్టర్.
1: అయ్యా, నేను ఇక్కడ ఏదో గొప్ప పండితుల మహాసభ జరుగుతుండాలని నేను ప్రవేశించాను.
0: వెల్ సార్, I entered this particular assembly thinking that this is an assembly of great scholars.
1: ఇలాంటి వారంతా ఈ యొక్క సమావేశంలో ఉంటున్నారంటే నేను ఈ జనక మహారాజ సమావేశానికి వచ్చి ఉండేవాడిని కాదు.
0: If only I had known such people are in this assembly, I would not have come to this.
1: నేను గొప్ప గొప్ప మహా పండితులంతా ఉంటారని చెప్పి ప్రవేశించాను.
0: I entered here thinking that there are great scholars.
1: కానీ ఇక్కడంతా చర్మకారులు మాత్రమే ఉంటున్నారు.
0: But there are only cobblers here.
1: ఈ మాట వినేటప్పటికి పండితులకు చాలా కోపం వచ్చింది.
0: Those scholars who assembled there were very angry when he uttered like this.
1: చర్మకారులు అంటే చెప్పులు కుట్టేటువంటి వారు అని దీని అర్థం.
0: చర్మకారుడు రెఫర్స్ టు ఎ కాబ్లర్ హు స్టిచెస్.
1: ఇంత కఠినమైనటువంటి పదం ఉపయోగపెడుతున్నావా అని అందరు కూడా చాలా ఉగ్రులైనారు.
0: ఆల్ దోస్ స్కాలర్స్ ఆర్ వెరీ యాంగ్రీ ఫర్ యూజింగ్ సచ్ ఎన్ అబ్యూజివ్ ఆర్ ఇన్సల్టింగ్ వర్డ్.
1: అష్టావక్రుడు చెప్పాడు, మీ చర్యలకు ఈ పదమే సరైనటువంటి పదం అన్నాడు.
0: This is a proper word to describe your action, he said.
1: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క విషయం బాగా తెలుస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రమూ తెలియదు.
0: ఓన్లీ కాబ్లర్స్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది వాల్యూ ఆఫ్ ద స్కిన్, అదర్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్.
1: కాబట్టి మీరందరూ నా చర్మాన్ని చూసి నవ్వుతున్నారు.
0: ఆల్ ఆఫ్ యూ ఆర్ లవింగ్ అట్ మై స్కిన్.
1: నా యొక్క పాండిత్యాన్ని చూడటానికి మీరు ప్రవేశపెట్టలేదు.
0: యూ హావ్ నాట్ కేర్ టు ఫైండ్
1: అవుట్ మై చేయలేదు.
0: యూ హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు నో మై స్కాలర్షిప్.
1: కనుక పండితులైనటువంటి వారు అంతర్దర్శనం కలిగి ఉంటుండాలి.
0: Pandits should have the capacity to look inward.
1: కనుక ఈ అంతర్దర్శనమే లేనటువంటి ఒక తత్వము ఇది పాండిత్యానికి ఒక ఏమాత్రం కొను అవకాశం కాదన్నాడు.
0: A person who does not have an inner vision cannot be described as a scholar at all, he said.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి జనకుడు ఇతన్ని ప్రవేశపెట్టి ఇతనితో పాండిత్యం యొక్క విషయాన్ని ప్రదర్శించమని కోరాడు.
0: కింగ్ జనక హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆస్క్డ్ హిమ్ టు ఎంటర్ ఇంటు ది అసెంబ్లీ అండ్ ఆస్క్డ్ హిమ్ టు.
1: అదే విధముగానే లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించడం లేదు.
0: ఇన్ ది సేమ్ వే ఇన్ ద వరల్డ్ హౌఎవర్ గ్రేట్ వీ మే బి వీ డెవలప్ ఓన్లీ ఎక్స్టర్నల్ విజన్ అండ్ నాట్ ది ఇన్వర్డ్ విజన్.
1: కనుక నీ యొక్క దేహ సౌందర్యము దేహ పటుత్వము దేహం యొక్క శక్తి సామర్థ్యములు నీవు ఊహించవచ్చును, కానీ దైవము మానసిక పరిశుద్ధమే,
0: చిత్తం
1: యొక్క ప్రభావమే.
0: You may take into account and recognize only the physical features, the physical power, the education, etc. But God looks to
1: hrudayam yokka shanta swabhavamune thanu parisilistadu.
0: God looks to the purity of the heart and the inner peace of the heart.
1: Karukane mana antardrushtini manam abhiruddhi parichukoni antarbhavamulanu kontha varakunu prashantamainatunte reetiga manamu chuchukovali.
0: We should develop inner vision and develop inner peace.
1: Yetti samayamunandu kani manam udrekamulaku kani ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కానీ మనం ఆవేశానికి కానీ మనం గురి కారాదు.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బి ఇట్ వీ షుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు ఈజీ ఎక్సైట్మెంట్.
1: వారి ఎందు ఉండేటువంటి భావములు బయట రాని.
0: ది ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ విల్ హావ్ టు
1: మ్యాటర్. ఎవరైనా నిన్ను దూషించారనుకో,
0: సమ్వన్ వర్ టు జస్ట్ లెట్ అస్ సే ఇన్సల్ట్ యు,
1: ఈ దూషించడం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఆర్ బై దట్ కైండ్ ఆఫ్
1: ఇన్సల్ట్. నీ ఏమాత్రం కూడా నువ్వు ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు.
0: ఫర్ సచ్ ఇన్సల్ట్ షుడ్ నాట్ రెస్పాండ్ విత్ ఎక్సైట్.
1: శాంతంగా ఉంటుంటే నీ పైన అతనికి కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయటపడిపోని.
0: If you are peaceful, all the anger that he has may be poured out.
1: కాని దానిని నిలపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది.
0: If you try to obstruct that particular feeling of anger and expression, then it will lead to dangerous situation.
1: ఏదైనా ఒక వ్యక్తికి వామిటింగ్, వాంతులు ప్రారంభమవుతాయి.
0: Let us just assume that a particular person is vomiting.
1: ఈ వాంతులు దేని వల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ వామిటింగ్?
1: ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత లేక యాసిడ్ ఫామ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎంట్రింగ్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీస్ ఇన్ ది స్టమక్.
1: ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ దేర్ విల్ బి ఇన్సెక్ట్స్.
1: ఎక్కడ మలినము పురుగులు చేరునో అక్కడ అనారోగ్యం ప్రారంభమవుతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ అండ్ ఇన్సెక్ట్స్ దేర్ విల్ బి ల్యాక్ ఆఫ్ గుడ్ హెల్త్.
1: కనుక దేహములో ఏ భాగమునందు కూడా మనం మాలిన్యం చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
0: దేర్ఫోర్ వీ షుడ్ బి కేర్ఫుల్ టు సీ దట్ నో ఇంప్యూరిటీస్ ఎంటర్ ఇంటు అవర్ బాడీ.
1: కనుకని లోపల ఉండినటువంటి మాలిన్యం చేతనే ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటాయి.
0: అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీ ఇన్సైడ్ ది సిస్టమ్ దేర్ విల్ బి వామిటింగ్.
1: ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులు నిలపడానికి మందులు ఇవ్వరాదు.
0: At such a time, we should not give medicine to stop his vomiting.
1: Mandulu ichthe em avutundi? Edo tatkalikanga adu nilichipothundi kani aa yokka malinyam lopana mundinanta varaku tirigi eppudaina mari raavachchu.
0: If you give medicine, the vomit may not come out, but that will be there in the stomach.
1: Kanuka aa malinyam bayata padeyanta varaku nuvu ఏమాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు.
0: యూ షుడ్ అలౌ ఆల్ ది ఇంప్యూరిటీస్ టు కమ్ అవుట్ అండ్ యూ షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ బై గివింగ్ మెడిసిన్.
1: పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనత కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు.
0: ఆఫ్టర్ ఆల్ దీస్ ఇంప్యూరిటీస్ ఆర్ కమ్ అవుట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వామిటింగ్ దెన్ యూ కెన్ జస్ట్ గివ్ సమ్ మెడిసిన్ టు గివ్.
1: ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు.
0: ఆఫ్టర్ దిస్ వామిటింగ్ హీ బికమ్స్ వీక్.
1: ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు.
0: వన్స్ హీ బికమ్స్ వీక్ వాట్ ఎవర్ యూ సే హీ విల్ ఒబే.
1: ఈ పద్ధతిని మనం అవలంబించాలి.
0: వి హావ్ టు ఫాలో దిస్ పర్టికులర్ ప్రొసీజర్.
1: వారు ఏమైనా చెప్తున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు.
0: వెనెవర్ ఏ పర్సన్ ఈస్ టెలింగ్ సంథింగ్ డోంట్ అబ్స్ట్రక్ట్.
1: చెప్పుకొని తనలో ఉన్నటువంటి మాలిన్యం ఎంతవరకు అంత బయటపడిపోని.
0: వాట్ ఎవర్ హీ వాంట్స్ టు సే లెట్ హిమ్ సే యాజ్ లాంగ్ యాజ్ హీ వాంట్స్ టు.
1: శాంతాన్ని వహించాలి.
0: అంటిల్ సచ్ టైమ్ యు షుడ్ హావ్ పీస్.
1: ఈ శాంతమే మనకు సౌఖ్యము.
0: దిస్ గివ్స్ యూ జాయ్.
1: ఈ సౌఖ్యమే మనకు సంతోషము.
0: ది సేమ్ జాయ్ గివ్స్ యూ హ్యాపీనెస్.
1: ఈ సంతోషమే మనకు స్వర్గము.
0: దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ హెవెన్.
1: ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి ఒక భావాన్ని మనం దూరం చేసుకుని ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు.
0: వై షుడ్ వి బికమ్ డిస్టెంట్ టు సచ్ హెవెన్లీ ఫీలింగ్స్ అండ్ వై షుడ్ వి గెట్
1: ఈ ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం.
0: దిస్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ఉన్న సద్గుణములు అన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణం.
0: ఆఫ్ ఆల్ ద క్వాలిటీస్ గుడ్ క్వాలిటీస్ ఎ పర్సన్ కెన్ హ్యావ్ పేషెన్స్
1: పర్యాయం చెప్తాను.
0: స్వామి హాస్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్.
1: క్షమ సత్యం.
0: Forbearance is truth.
1: Chama dharmamu.
0: Forbearance is dharma.
1: Chama vedamu.
0: Forbearance is veda.
1: Chama ahimsa.
0: Forbearance is non-violence.
1: Chama dharmamu.
0: Forbearance is dharma also.
1: Chama santoshamu.
0: It also is joy.
1: Chama sarvamu.
0: It is everything.
1: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
0: ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ పుట్ టుగెదర్.
1: ఈ క్షమను మనము కలిగి ఉండినప్పుడే వానికి దమము ఉపరితీతి అన్ని కూడా ప్రవేశిస్తాయి.
0: వెన్ ఎ పర్టికులర్ పర్సన్ హ్యాస్ దిస్ క్షమ దెన్ ఓన్లీ హీ విల్ బి ఏబుల్ టు అక్వైర్ ది అదర్ థింగ్స్ లైక్ దమ ఉపరతి అండ్ ఆల్ ద అదర్ థింగ్స్.
1: కనుక దీనిని మనం లోపల పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధంగా మనం భావించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఇన్నర్ప్యూరిటీ.
1: గుణమును మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో అదే లోపల పరిశుద్ధము.
0: ఓన్లీ వెన్ వి ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ బ్రింగ్
1: పైపైన సోపులు పౌడర్లు వేసుకుని తిక్కుని కేవలం పవిత్రంగా ఒక వాసన ఉన్నంత వేసుకుని ఉండినంత మాత్రమే అది పరిశుద్ధం కాదు.
0: ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆఫ్ సోప్ పౌడర్స్ ఎట్సెట్రా అండ్ సచ్ పర్ఫ్యూమ్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్యూరిఫై యూ ఇంటర్
1: మైండ్. శుద్ధం ప్రతి ఒక్కరూ గావించుకోవచ్చును.
0: ఎక్స్టర్నలీ వీ మే ప్యూరిఫై అవర్ సెల్స్
1: కానీ అంతర్శుద్ధి అతి అవసరమైనటువంటిది.
0: ఇన్నర్ ప్యూరిటీ
1: కారణం ఏమనగా అంతర్బహిత సర్వవ్యాప్య నారాయణ. భగవంతుడు లోపల బయట ఉంటున్నాడు.
0: ది రీజన్ ఈస్ లార్డ్ ఈస్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కనుక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం నిరూపించాలి.
0: ది ఎంటైర్ ప్లేస్ వేర్ లార్డ్
1: ఇది పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి.
0: వీ హావ్ టు ప్యూరిఫై.
1: బయట ప్రపంచం నందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మనకు గోచరం కాదు.
0: ది లార్డ్ ఇన్ ది ఎక్స్టర్నల్
1: అంతర్భావం నందు ఉన్నటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు.
0: ద ఇన్డ్వెలింగ్ గాడ్ అలోన్ విల్ బి ఏబుల్ టు గివ్ యూ ఆల్ ప్రొటెక్షన్ బీట్ వెర్ ఎవర్ యూ గో.
1: కనుక ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణం లోపల మానవుడు ఎట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సాంఖ్య యోగంలో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ టాట్ ఇన్ సాంఖ్య యోగ వాట్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ విల్ మేక్ ఎ పర్సన్ అన్ ఐడియల్ పర్సన్ అండ్ స్థిత ప్రజ్ఞ.
1: ఇక్కడ శమం.
0: టేక్ వన్ శమం.
1: మనశ్శాంతి.
0: ఇట్ ఈస్ పీస్ ఆఫ్ మైండ్.
1: దమము.
0: దమం.
1: ఇంద్రియ నిగ్రహం.
0: ఇట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
1: ఉపరతి.
0: ఉపరతి.
1: ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన.
0: ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ యాంగ్విష్.
1: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో కూడినటువంటిది ఉపరతి.
0: ఇట్ ఈస్ యాంగ్విష్ అసోసియేటెడ్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్.
1: తితీక్ష.
0: తితీక్ష.
1: ఎట్టి క్లేశ సమయం నందైనా కూడాను అచంచలమైనటువంటి ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ స్టడీనెస్ అండ్
1: ఎలాంటి బాధలు ఎలాంటి దుఃఖములు ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏమాత్రం కూడా చెలించినటువంటి యొక్క బుద్ధిని భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ బి ది టెస్ట్, వాట్ ఎవర్ బి ది ట్రిబులేషన్స్, వాట్ ఎవర్ బి ది ట్రైయింగ్ సర్కమ్స్టెన్సెస్, హ్యావింగ్ ఎ స్టడీ మైండ్ అండ్ అన్డెల్యూటెడ్ మైండ్ అండ్ అన్ అన్వేవరింగ్ మైండ్, దిస్ ఈస్ ఉపరతి.
1: తితీక్ష.
0: తితీక్ష.
1: ఉపరతి అనగా వాంఛలు ఎందుకు త్యాగము చేర్చుకోవటం.
0: ఉపరతి మీన్స్ రినౌన్సింగ్ డిజైర్స్.
1: శ్రద్ధ అనగా గురువునందు కాని పండితులు ఎందుకు కాని తాను విశ్వసించినటువంటి పరమాత్మని ఎందు కాని నిశ్చలత్వం, ఆ వాక్యాన్ని ఒక శాస్త్రవాక్యము భగవద్వాక్యాన్ని గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు.
0: శ్రద్ధ రెఫర్స్ టు హ్యావింగ్ ఎ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద గురు, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్.
1: సమాధానం,
0: సమాధానం.
1: ఈ సమాధానం అంటే ఏమిటంటే అన్నింటి ఎందుకు సంతృప్తి కలిగి ఉంటుండాలి.
0: సమాధానం రెఫర్స్ టు హ్యావింగ్ కంటెంట్మెంట్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్.
1: ఇంతే కాదు, చిత్తేకాగ్రత అత్యవసరం.
0: నాట్ మెయిన్లీ దాట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ ఈజ్
1: చిత్తేకాగ్రత ఉండినప్పుడే,
0: ఓన్లీ వెన్ ఎ పర్సన్ హాస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్,
1: మానవుని యందు అచంచలత్వము ఏర్పడుతుంది.
0: Man would be able to have firmness, steadiness.
1: అచంచలత్వం ఏర్పడినప్పుడే,
0: ఓన్లీ వెన్ హీ హాస్ స్టడీనెస్,
1: మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క శ్రద్ధ మనకు చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఫర్మ్ ఫెయిత్.
1: ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛనీయందు కొంతవరకు విరక్తి కలుగుతుంది.
0: ఓన్లీ వెన్ హీ హాస్ ఇంటెన్స్ ఫెయిత్ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్
1: వాంఛనీయందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియములు తమంతట తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: వెన్ వన్ హాస్ డిస్గస్ట్ ఫర్ డిజైర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ది వరల్డ్,
1: ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ విల్ హావ్ సెన్స్ కంట్రోల్ అండ్ దెన్ ఓన్లీ
1: మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది.
0: వెన్ దేర్ ఇస్ పీస్ ఆఫ్ మైండ్ దేర్ ఇస్ ఇన్నర్ అండ్ అవుటర్ ప్యూరిటీ.
1: అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపం అయిపోతుంది.
0: వెన్ దేర్ ఇస్ ఇన్నర్ అండ్ అవుటర్ ప్యూరిటీ పేషెన్స్ విల్ బికమ్ ఆటోమేటిక్ సెకండ్ నేచర్.
1: కనుకనే ఈ ఐదు విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలి అని నిరూపించాడు.
0: దేర్ఫోర్ ఎవ్రీ సాధక హాస్ బీన్ ఆస్క్డ్ టు ప్రాక్టీస్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
1: కేవలం శ్లోకములు కంఠస్థం చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు.
0: బై హార్టింగ్ అండ్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
1: కంఠస్థము చేయటంతో పాటు ఒకటి రెండు విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి.
0: అలాంగ్ విత్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ ఆర్ టూ థింగ్స్ అట్లీస్ట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఇన్ డైలీ లైఫ్.
1: అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు.
0: దెన్ ఓన్లీ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ గీతా విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇంటూ అవర్ హార్ట్.
1: కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణ అంతర్ముఖం గావించుకున్నటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: స్వామి ఈజ్ జస్ట్ విషింగ్ that all this great joy which we are enjoying every day, we will have to practice by making it inner property of our own selves.
2: That was the 33rd in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 15th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.

0: God is love, is the very embodiment of love. In this world, we are not able to understand a fraction of this love. Without understanding it, how do you expect to realize the truth and fulfill your ambitions?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Shantamu. Sakhyamu. దాస్యము అనురాగము వాత్సల్యము మధురం ఇవన్నీ కూడా ప్రేమ యొక్క పర్యాయ పదములే.
0: పీస్, ఫ్రెండ్షిప్, సర్విట్యూడ్, ఎఫెక్షన్, లవ్, దీస్ ఆర్ ఆల్ ది సినోనిమ్స్ ఆఫ్ ది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మానవుడు ఎంత అభివృద్ధిగా అమించుకున్నో అతనికి అంత ఆనందము లభిస్తుంది.
0: ద మోర్ మ్యాన్ డెవలప్స్ లవ్, మోర్ బ్లిస్ఫుల్ హీ వుడ్ బి.
1: మానవుడు ఆనంద పిపాసి.
0: మ్యాన్ ఎస్పైర్స్ టు బి బ్లిస్ఫుల్.
1: నిరంతరము కూడాను మానవుడు ఆనందమును ఆశిస్తుంటాడు.
0: మ్యాన్ వాంట్స్ టు బి హ్యాపీ ఆల్వేస్.
1: కారణమేమిటి?
0: వై?
1: మానవుడు ఆనందమునందే పుట్టినాడు.
0: మ్యాన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్.
1: ఆనందమునందే జీవిస్తున్నాడు.
0: He lives in bliss.
1: ఆనందమునందే అంత్యమవుతున్నాడు.
0: He ends his life in bliss.
1: ఈ ఆనందమే దైవ స్వరూపము.
0: Bliss is God.
1: ఇట్టి దైవత్వాన్ని మానవుడు తరయందే ఉంచుకొని బయట ప్రపంచం నందు వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Divinity is latent within man, but man is in search of the divine in the outside world.
1: మానవుని వదలి ఏ ఆనందం కూడాను ఎచ్చట కూడాను మనకు లభ్యం కాదు.
0: లీవింగ్ మ్యాన్ ఆన్ వన్ సైడ్ యు డోంట్ గెట్ బ్లిస్ ఎనీవేర్ ఎల్స్.
1: చదువులో ఆనందమున్నదని అనేక విధముల శ్రమ పడుతున్నాడు.
0: మ్యాన్ స్ట్రెయిన్స్ హిమ్సెల్ఫ్ దట్ హుడ్ బి హ్యాపీ బై లర్నింగ్.
1: ఉద్యోగంలో ఆనందమున్నదని అనేక ప్రయత్నములు చేస్తున్నాడు.
0: హి మేక్స్ ఎవరీ ఎఫర్ట్ టు టేక్ ఎ జాబ్ సో యాస్ టు బి హ్యాపీ.
1: పదవులలో ఆనందమున్నదని పదవి కోసమే అనేక విధముల పాటు పడుతున్నాడు.
0: హి స్ట్రగుల్స్ హార్డ్ టు ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్స్ థింకింగ్ దట్ యు వుడ్ బి హ్యాపీ.
1: కానీ గృహస్థ ధర్మమునందు ఆనందమున్నదని తాను గృహస్థుడు అవుతున్నాడు.
0: హి థింక్స్ దట్ హి విల్ బి హ్యాపీ ఇఫ్ హి ఎంటర్స్ ఇంటూ ఫ్యామిలీ లైఫ్.
1: కానీ ఈ విధముగా ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఆనందమునకు మాత్రము అతను అత్యంత దూరం అవుతున్నాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హి ఇస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ దిస్ హ్యాపీనెస్.
1: భగవంతునికున్న సమస్త నామములు ఎందుకు కూడాను సచ్చిత్ ఆనందం అనేటువంటిది అత్యుత్తమైనటువంటి నామము.
0: Of all the attributes of names of God, సచ్చిత్ ఆనంద is the most precious.
1: ఇట్టి ఆనందమును మానవుడు పొందవలనన్నా ఈ సచ్చిత్ ఆనందమునే అనుసరించాలి.
0: If man is to attain that bliss, one has to follow this path of సచ్చిత్ ఆనంద.
1: అనగా త్రికాలములు యందు త్రిలోకములు యందు మారినటువంటి సత్యమే సత్.
0: సత్ ఇస్ ది ట్రూత్ దట్ రిమైన్స్ ది సేమ్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్ అండ్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: అట్టి సత్తును మనం కొనగలవన్న సత్య మార్గమునందే దీనిని అనుభవించాలి.
0: ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్ వన్ హ్యాస్ టు ట్రెడ్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: చిత్ అనగా పరిపూర్ణ జ్ఞానమే.
0: చిత్ ఇస్ టోటల్ నాలెడ్జ్.
1: ఇట్టి పరిపూర్ణ జ్ఞానం చేతనే పరమాత్మను మనం పొందాలి.
0: Out of this total understanding, you can attain the divine.
1: ఈ సచ్చిత్ ఆనందం ఎక్కడ ఉందనో అక్కడే మానవునికి బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది.
0: Where these three principles, సచ్చిత్ ఆనంద, exist, there is supreme bliss, బ్రహ్మానంద.
1: మానవుడు దైవాన్ని పొందే నిమిత్తమై అనేక సాధనలు చేస్తున్నాడు.
0: Man takes to spiritual pursuit to
1: నవవిధములైన మార్గమును అనుసరిస్తున్నాడు.
0: He follows ninefold path.
1: కానీ ఇవి కేవలము తాత్కాలిక తృప్తి నిమిత్తమే కాని ఇవి కాదు ఆనందాన్ని అందించేటువంటిది.
0: They all give him temporary satisfaction and not the bliss in total.
1: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సాధనలు.
0: They are all physical pursuits.
1: ఈ ప్రవృత్తి యొక్క సాధనను విరమించుకున్నప్పుడే నివృత్తి అయినటువంటి నిశ్చిత ఆనందము మనకు ప్రాప్తమవుతుంది.
0: When once you give up this external trend and path and take to inward path, you will attain bliss.
1: అట్టి నిత్యానందమును అట్టి బ్రహ్మానందమును అట్టి అద్వైతానందమును అనుభవించగోరిన వారు సత్ శక్తిని అనుసరించాలి.
0: Those that want this eternal, supreme, non-dual bliss, one should follow this path of Satchit Ananda.
1: కనుక ఇట్టి ఆనందం మనకు లభించవలనన్న సత్య మార్గమునందే మనం ప్రవేశించాలి.
0: In order to reach this blissful state, one has to follow the path of
1: సత్యమే ప్రత్యక్ష దైవము.
0: Truth is God.
1: ఈ సత్యము సర్వత్రా నిండినటువంటిది.
0: Truth is everywhere.
1: ఇది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక ప్రమాణమునకు చెందినటువంటిది కాదు.
0: Truth is beyond time and space, beyond all estimates.
1: కాలాతీతమైనటువంటిది సత్యము.
0: It transcends time.
1: దేశాతీతమైనటువంటి సత్యము.
0: It's beyond space.
1: గుణాతీతమైనటువంటిది సత్యము.
0: Truth is attributeless.
1: అట్టి సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్ అనేటువంటి ఆనంద స్వరూపుణ్ణి మనం పొందగలము.
0: When once we follow truth, naturally we can attain God, the embodiment of truth.
1: దీనినే వేదము ఉత్తరే ఆత్మనాత్మానాం ఉద్ధరే ఆత్మనాత్మానాం అన్నారు. నిన్ను నీవు ఉద్ధరించుకో.
0: The Veda says that you have to work for your own emancipation.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించుకో.
0: You should know your truth.
1: నీ హృదయాన్ని నీవు పరిశీలించుకో.
0: Investigate your own heart.
1: అందులో నీకు ఆనందం లభ్యమవుతుంది.
0: There lies the bliss.
1: కేవలం శరీరంతో చేసేటువంటి కార్యములన్నీ కూడాను కేవలము ఒక తాత్కాలిక తృప్తిని అందించేటువంటివి.
0: All physical paths confer the temporary satisfaction.
1: కనుక ఈ దేహమునకు పిండము అని ఒక పేరు.
0: దిస్ బాడీ ఈజ్ కాల్డ్ పిండము.
1: పిండమనగా బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది మానవులకు ఒక విధమైనటువంటి ఒక అనుభూతిని అందించేటువంటి మార్గము.
0: Pindamu is the one that speaks that the body is the temple of God that gives him happiness to some extent.
1: Kanuka ee temple ainatundi ee dehamunu bhavat arpitam gavinchatame nijamaina sadhana.
0: True spiritual path lies in offering this body to God.
1: Manavulaku chaturvidha purushartamulani cheppagutunnaru.
0: Man has four primary objectives in life.
1: Dharma, artha, kama, mochamulu. Ee nalugu kudanu పురుషార్థ ధర్మములు అని చెప్తూ వచ్చారు.
0: ద ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ రైచువస్నెస్, ద వెల్త్, డిజైర్ అండ్ లిబరేషన్.
1: ఈ నాలుగు పురుషార్థములు కూడాను ప్రవృత్తి మార్గమునందు మనకు శాంతి సంతోషాన్ని అందిస్తుంది.
0: దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ గివ్ అస్ ద పీస్ అండ్ ఎంజాయ్మెంట్ ఇన్ ది ఎక్స్టర్నల్ వే.
1: ఈ ప్రాకృతమైన జీవితములకు శాంతి సుఖములను అందిస్తున్నాయి.
0: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ దే గివ్ అస్ ద పీస్.
1: ఈ భౌతికమైన లోకములకు సుఖములను అందిస్తున్నాయి.
0: In this world, it gives us all comfort.
1: కాని ఇది కాదు మన సుఖము.
0: This is not true happiness.
1: పరమ ప్రేమ అనేటువంటిది ఐదవ పురుషార్థం ఉంటున్నది.
0: There is fifth objective of life, the supreme love.
1: భగవంతుని ప్రేమించేటువంటి మార్గమునకు ప్రేమ శాస్త్రము అని ఒకటి పేరు.
0: It is the science of love that makes you love God intensely.
1: ఈ ప్రేమ శాస్త్రమును ఎవరు చక్కగా అర్థం గావించుకుందరో అట్టి వారికి అందులోనే ముక్తి మనకు లభిస్తుంది.
0: The one that who goes through the sacred text of love will find liberation.
1: ముక్తి అనగా ఏమిటి?
0: What is liberation?
1: అనగా తన జీవితమునకు ప్రవృత్తి మార్గమునందు ముక్తాయం గావించుకునేదే ముక్తి.
0: ముక్తి ది లిబరేషన్ మీన్స్ దట్ విచ్ వుడ్ పుట్ ఎన్ ఎండ్ టు ఎక్స్టర్నల్ హ్యాపీనెస్ పర్సూట్స్.
1: భగవంతునికి ఏది మనం అర్పితం చేయాలి?
0: వాట్ ఇస్ టు బి ఆఫర్డ్ టు గాడ్?
1: అనగా దేవుడు నివసించేటువంటి ఈ దేహమును, ఈ భవనమును, ఈ యొక్క గృహమును, ఈ యొక్క దేవాలయమును భగవంతునికే అర్పించాలి.
0: బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, వేర్ గాడ్ డ్వెల్స్ ఇన్ విద్ ఇన్, ఇట్ హ్యాస్ టు బి ఆఫర్డ్ టు హిమ్.
1: దీనిని పితృదానము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ పితృదానము.
1: అనగా పితృపిండము.
0: ఆర్ పితృపిండము.
1: ఈ పిండమే దేహము.
0: దిస్ పిండము ఇస్ ద బాడీ.
1: దీనిని దైవమునకు అర్పించడమే ముక్తి.
0: ఆఫరింగ్ దిస్ పిండము ద బాడీ టు గాడ్ ఇస్ ముక్తి, లిబరేషన్.
1: అనగా ఈ దేహముతో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను దైవార్పితమైన భావంతో మనము చేయాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ ఆల్ అవర్ యాక్షన్స్ దట్ వీ డూ విత్ దిస్ బాడీ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
1: ఇది ఐదవ పురుషార్థమైనటువంటి శాస్త్రము.
0: దిస్ ఈస్ ది ఫిఫ్త్ సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ లవ్.
1: ఇట్టి శాస్త్రమును బోధించే నిమిత్తము,
0: టు టీచ్ దిస్ సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్
1: లవ్, పవిత్రమైన ప్రేమను అందించే నిమిత్తము,
0: టు పాస్ ఆన్ దిస్ సీక్రెట్ లవ్,
1: ఈ ప్రేమను సర్వత్రా చాటే నిమిత్తము,
0: టు పబ్లిసైజ్ దిస్ లవ్,
1: ఈ మకరందమును గోరించే నిమిత్తము,
0: టు మేక్ యు ది డ్రింక్ ఇన్ ద నెక్టర్ ఆఫ్ లవ్.
1: భగవంతుడే, నిరాకారి అయిన భగవంతుడే గోలోకము నుండి భూలోకమునకు స్వరూపమై దిగి వస్తున్నాడు.
0: ద ఫార్మ్లెస్ గాడ్ డిసెండ్స్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ఎ ఫామ్.
1: అట్టి దిగి వచ్చినటువంటి దినమనే దైవం యొక్క పుట్టిన పండుగ అని చెప్పుకుంటున్నాం.
0: ద డే ఆఫ్ ది సెంట్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ ఈస్ ది బర్త్ డే ఆఫ్ గాడ్.
1: ఎందుకోసం వస్తున్నాడు భగవంతుడు?
0: వై డస్ హి ఇన్కార్నేట్?
1: ఈ మాధుర్యాన్ని, ఈ మధురత్వాన్ని మానవత్వానికి అందించి తద్వారా మత్తును కల్పించి ఉన్మత్తును గావించి తదోన్మత్తులు కావడానికి వస్తున్నాడు.
0: God descends on earth to make the humanity drinking the nectar, enjoy the sweetness of the divinity and conduct themselves.
1: ఈ మాధుర్యాన్ని భుజించినటువంటి వ్యక్తి కేవలం ఉన్మత్తుడైపోతున్నాడు.
0: The one who drinks the sweet nectar,
1: తాదాత్మ్య భావాన్ని పొందుతున్నాడు.
0: He identifies with God totally.
1: దీనిని నారదుడు కూడా చెప్పాడు.
0: Is also said by Narada.
1: మత్తో భవతి, ఆత్మో భవతి, ఆత్మా రామో భవతి, తప్తో భవతి, నయో భవతి, ఆనందో భవతి అని చెప్తూ వచ్చాడు. ఇట్టి మధురత్వాన్ని గోలనటువంటి మానవుడుకు తాదాత్మభావంలో మునిగి ఆ మాధుర్యాన్ని అనుభవించి ఆ మకరందాన్ని గోలి తాను మాధవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
0: Man who drinks in this nectar of divinity identifies himself with God and enjoys the blissful state thereafter.
1: దేహము కేవలము పాంచభౌతికమైనటువంటి యొక్క తత్వమును తెలుసుకునే నిమిత్తం కాదు.
0: Not merely to know the temporary nature of the body alone.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: Body is gifted to perform sacred actions.
1: మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
0: We have to discharge your duties.
1: కర్మల యందు ఫలితాన్ని తెలించాలి.
0: We have to sacrifice the rewards of the
1: భోగములకు దూరము త్యాగములకు సమీపము కావాలి.
0: We have to be so close to the principle of tyaga, sacrifice.
1: అట్టి త్యాగ స్వరూపుడు భగవంతుడు.
0: God is the very embodiment of sacrifice.
1: అట్టి త్యాగమయుడే భగవంతుడు.
0: God is sacrifice.
1: అట్టి త్యాగానందమే భగవంతుని యొక్క ఆనందము.
0: And the bliss that you get out of this tyaga sacrifice is divine himself.
1: భగవంతుని యొక్క ఆనందమును అనుభవించగలిగిన వారు నిజమైనటువంటి యొక్క దేహాభిమానమును త్యజించి ఆత్మాభిమానము అభిరించి ఈ యొక్క ఆనందమును అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: Those who want to enjoy the blissful state of God must give up the body attachment and turn inward to the spirit of God.
1: కాలమునంతయకుడును దేహమునంతపైనే మనం ఇమిడచకూడదు.
0: We should not spend all the time taking care of the body.
1: దేహమునకు కొంత అవకాశం అందించాలి.
0: We do need to spend some time.
1: దేహానికును సంరక్షించుకోవాలి.
0: We have to safeguard our body.
1: దేని కోసం?
0: What for?
1: దైవార్పిత నిమిత్తమై ఈ దేహం మనకు అత్యవసరము.
0: So as to serve God, the body is important.
1: కనుక దైవార్పితం ఏమి చేయాలి?
0: What is that is to be sacrificed, surrendered?
1: పరిపూర్ణమైనటువంటి ప్రేమను మాత్రం దైవానికి అర్పించాలి.
0: The total love has to be surrendered to God.
1: ఈ ప్రేమ ఎక్కడ నుంచి పుట్టింది?
0: Where is this love born?
1: దైవమే దైవత్వం యొక్క ప్రేమ.
0: God is love.
1: కనుక ఈ ప్రేమలోనే మనం జీవించాలి, నివసించాలి.
0: We have to live and continue to live in this love.
1: జలమునందే పుట్టి జలమునందే పెరిగి జలమునోనే అనుభవించటం ఈ యొక్క జలం యొక్క సత్తత్వం.
0: You know that you find the bubbles that born out of water, they sustain and return back to the water.
1: అదే విధంగానే మానవుడు ఆనందమునందే పుట్టి ఆనందమునందే జీవించి ఆనందమునందే అంత్యం కావాలి.
0: So man has come out of this bliss, sustains his life in bliss and goes back to the state of bliss.
1: కనుక దేహం ఏనాటికైనా కూడాను అనిత్యమైనటువంటిది.
0: Body is temporary at any point of time.
1: ఈ అనిత్యమైన దేహ నిమిత్తమే మనము కాలమును కర్మను కాయమును కూడాను అర్పితం గావించకూడదు.
0: We should not waste our time and the body only for this temporary period.
1: మనకు కావాల్సినటువంటిది నిజమైనటువంటి గుణం కావాలి.
0: What we need is the virtue, the character.
1: ఈ నాటి విద్యలయందు బలము త్యాగము కౌలికము కలిమి చెలిమి సంపాదించుకుంటకై తగిన ప్రయత్నం చేస్తున్నారు.
0: In the modern education, we try to acquire the physical strength, the friendship, the contact.
1: Kalimi, balimi, chelimi kaadu pradhanamu. Gunamu chaala avasaramu.
0: It's not the friendship, the association and the physical strength that matter.
1: Enni kalimini sampadinchinappudiki vyartame.
0: One without the character, no matter what your physical strength he has, it is useless.
1: Kalimi poyina kudunu parvaledu. Chelimi poyina kudunu parvaledu. గుణములు మాత్రం పోషించుకోవాలి.
0: Doesn't matter, the friendship is lost, the
1: wealth
0: is lost. Keep up the character.
1: అనేక విధములైన సాధనలు చేసి If wealth is lost, nothing is lost. Annaru.
0: In ancient days, Bharati has said, if wealth is lost, nothing is lost.
1: If wealth, health is lost, something is lost. Annaru.
0: They also said, if health is lost, something is lost.
1: If character is lost, everything is lost.
0: Creation and the physical One without the character, no matter what your physical strength he has, it is useless.

0: everything is lost.
1: If character is lost, everything is lost, Karna.
0: They said, if character is lost, everything is lost.
1: Kani Kaliyuga Prabhavam Cheta, Yinadu, character is lost, nothing is lost.
0: The effect of the Kali is such that we say that if character is lost, nothing is lost.
1: Wealth is lost, something is lost.
0: If wealth is lost, something is lost.
1: Health is lost, everything is lost.
0: If health is lost, everything is lost.
1: That's the maxim.
0: This is our travel in the reverse way.
1: ఇది కాదు మన యొక్క ప్రయాణము.
0: This is not our path of travel.
1: Character is lost, everything is lost.
0: It should be this way. Character is lost, everything.
1: గుణమే లేనటువంటి వానికి స్థలమే లేదు జగత్తులో.
0: In this world, a person without character has no place.
1: కనుక మనయందు ఈ గుణమును మాత్రం పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We should make every effort to sustain, to develop character.
1: ఇట్టి పవిత్రమైనటువంటి గుణపోషణ నిమిత్తమై కృష్ణుడు అనేక రకములైనటువంటి యొక్క ప్రబోధనను సలుపుతూ జగత్తునకు చాటి తన తత్వాన్ని తాను అనుభవింపజేసి ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
0: In order to foster, develop this sacred love, Krishna propagated and he taught through various of his teachings his own nature, the divine principle.
1: వర్షమును భరించుకోలేక గోకులవాసులందరికీ బాధపడుతుండగా గోవర్ధన గిరి ఎత్తడానికి వెళ్లాడు కృష్ణుడు.
0: Krishna went there to lift up the mountain Govardhanagiri as people could not bear the torrential rain.
1: మానవులకు కాలు మొదలుకునే తల వరకు కూడా సందేహములే.
0: Man is full of doubts from top to toe.
1: ఆపాద మస్తకం వరకు కూడా అనుమానాల చేత కూడి ఉంటుంటాడు మానవుడు.
0: Man is full of doubts from top to toe.
1: రండి ఈ పర్వతం కింద కూర్చోండి మిమ్మల్ని సంరక్షిస్తానని చెప్తూ ఉండేటప్పటికీ కూడాను ప్రజలందరూ కూడాను

0: అనుమానిస్తున్నారు. బాలుండి తడు కొండ దొడ్డది మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
1: When Krishna said, come along and stand under this mountain, but people started doubting him. Here is a boy, here is a mighty mountain, and can he lift it up? Is it possible?
0: ఈ విధమైన యొక్క దేహ ప్రమాణమును ఆధారం చేసుకుని బల ప్రమాణమును విచారించేటువంటి వారు మానవులు.
1: Those that go by the physical frame and the physical strength.
0: దేహ ప్రమాణమును లెక్క చేయక గుణ ప్రమాణమునే లక్ష్యం అందించుకునేటువంటిది దైవత్వం.
1: It is divinity that goes by the character and not the physical strength.
0: భగవంతుని యొక్క ప్రేమకు లోక మానవుల యొక్క ప్రేమకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make an attempt to know the difference between God's love and the human love.
0: ఈనాటి మానవుడు ప్రేమను అందుకొనుటకై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నం చేస్తుంటాడు.
1: Man wants to be loved by everybody from every quarter.
0: మానవుడు అనవరతం కూడా అందుకునే దాంట్లోనే సిద్ధంగా ఉంటాడు.
1: మ్యాన్ ఇస్ ప్రిపేర్డ్ టు రిసీవ్ అక్సెప్ట్ ఆల్ ద టైమ్.
0: కానీ భగవంతుని ప్రేమ అట్టిది కాదు.
1: బట్ ద డివైన్ లవ్ ఇస్ నాట్ ఆఫ్ ద టైమ్.
0: ఇచ్చేటువంటిదే భగవంతుని ప్రేమ.
1: గాడ్స్ లవ్ గివ్స్ అండ్ గివ్స్.
0: పుచ్చుకునేటువంటిది కాదు.
1: ఇట్ నెవర్ అక్సెప్ట్స్.
0: పుచ్చుకునేటువంటి హస్తము కేవలం క్రింద ఉంటుంటాయి.
1: ద వన్ దట్ రిసీవ్స్ విల్ హ్యావ్ ద హ్యాండ్.
0: ఇచ్చుకునే హస్తము పైన ఉంటుంటాయి.
1: ది హ్యాండ్ ఆఫ్ ద గివర్ విల్ బి ఆన్ ద టాప్.
0: కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాడే కానీ అదో స్థాయిలో జీవించేటువంటి వాడు కాదు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద టాప్. యు విల్ నెవర్ బి లో ఎట్ ఎనీ టైమ్.
0: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది జరిగినా అన్నింటి ఎందుకు స్వార్థరహితమైనటువంటి కర్మలే ఆచరిస్తుంటాడు భగవంతుడు.
1: వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ డస్, వాట్ ఎవర్ థింగ్ హీ సజెస్ట్,
0: ఎక్కడ వెతికినప్పుడు స్వార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: స్వప్రయోజనమే లేదు.
1: దేర్ నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: మానవుని యందు స్వార్థము స్వప్రయోజనమే యావ జీవితముగా భావిస్తున్నారు.
1: మ్యాన్ కన్సిడర్స్ ద హ్యూమన్ లైఫ్ దట్ రివాల్వ్స్ అరౌండ్ selfishness and self interest.
0: కనుకనే ఈనాడు ఈ స్వార్థం అనేటువంటిది ఏనాడు త్యాగం చేస్తామో ఆనాడే మనకు పరార్థం అనేటువంటిది కూడాను ప్రత్యక్షమవుతుంది.
1: That day when we sacrifice this selfishness, we will be spiritual.
0: ఏమిటి ఈ స్వార్థం?
1: What is this selfishness?
0: స్వార్థం అంటే ఏమిటి?
1: What do you mean by
0: selfishness? దీని ఫలితం ఏమిటి?
1: What is the result?
0: దీని గమ్యం ఏమిటి?
1: What is its goal?
0: దీని ఆనందం ఏమిటి?
1: What is happiness that lies there?
0: దీని గమ్యమే లేదు.
1: It has no goal either.
0: దీనికి ఆనందమే లేదు.
1: No happiness.
0: కానీ కేవలం ఒక విధమైన భ్రమచేత మానవుడు ఈ యొక్క దీంట్లో చిక్కుపోతున్నాడు.
1: It's only his imagination, illusion that makes him identify the body selfishly.

0: ఈ దేహము చేత కలిగేటువంటి సమస్త కర్మలు కూడాను అశాంతి కాని శాంతి కాని ఫలితం కాని నష్టం కాని అన్ని కూడాను అస్థిరంగా కదిలిపోయేటువంటివి.
1: ఆల్ ద ఫిజికల్ యాక్టివిటీ కన్ఫర్స్ ద పీస్ టెంపరీ ఆర్ పర్మనెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ యాజ్ ద కేస్ మే బి.
0: ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటివి.
1: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
0: ఇలాంటి దీనికోసమై మనం శాశ్వతమైన ఆనందాన్ని ఎందుకోసం మనం పోగొట్టుకుంటున్నాం?
1: Why should we lose that permanent blissful state?
0: అది శాశ్వత ఆనందం అనేటువంటిది తెలియకపోవడం చేతనే మనం ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం.
1: Because we don't know that's permanent, immortal, eternal bliss, so we struggle for this temporary peace.
0: కనుకనే శాశ్వతమైన సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఈ అశాశ్వతాన్ని మనం లెక్కనే చేయం.
1: When once we know the permanent truth, we will not be mindful of this fleeting joy.
0: ప్రతి పనికైందు కూడాను ఇది సత్యాన్ని మనం విచారణ చేయాలి.
1: In every activity, we have to inquire principle of truth.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము ఆనందంతోనే జీవిస్తుంటాడు.
1: The one who recognizes this truth will always be in bliss.
0: ప్రేమనే దీని సత్యము.
1: Love is truth.
0: ప్రేమనే దీని జీవితము.
1: And the life.
0: ప్రేమనే దీని గమ్యము.
1: And love is the goal. Love is the objective.
0: ప్రేమకు ప్రేమ తప్ప అన్య పదార్థము దీనికి సాటి రావు.
1: Love equals none, the one without the second.
0: కనుకనే ప్రేమకు సాటి ప్రేమనే.
1: Love equals love alone.
0: ఇలాంటి ప్రేమ చేతనే మనము ప్రేమ స్వరూపుణ్ణి పొందడానికి ప్రయత్నించాలి.
1: Through the path of love, you can reach the embodiment of love, God himself.
0: కానీ లౌకికమైన ప్రేమ కాదు.
1: It's not physical love.
0: భౌతికమైన ప్రేమ కాదు.
1: Not worldly love.
0: ఇది కేవలము ప్రాకృతమైన ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఫిజికల్.
0: ఇది ప్రవృత్తి ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ఎక్స్టర్నల్.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క నివృత్తి ప్రేమనే దైవం యొక్క ప్రేమ.
1: ఇట్ ఈస్ ఇంటర్నల్ ఇన్నర్ లేటెంట్ లవ్.
0: ద్వేషంతోనైనా ప్రేమతోనైనా కష్టంతోనైనా బాధల చేతనైనా భగవంతుని ఏ విధంగానైనా కూడాను దూషణతోనైనా కూడాను భగవంతుని ప్రేమను పొందవచ్చు.
1: In either way, either by criticism or elation or praise, profit or loss, in any way or other, you can certainly reach God.
0: Nindu sabalopala.
1: In the open court.
0: Shishupaludu.
1: Shishupala.
0: Krishnuni aneka vidhamulaga kudanu dushistu vachadu.
1: Shishupala criticized Krishna in every way.
0: Vinarani matalanni kudanu vinipinchadu.
1: He spoke those words that we can't hear all.
0: Aa sabalone untinatundi dharmajudu dani bharinchukolekapoyadu.
1: Dharmaja could not bear all this going on.
0: Kungipoyadu. Kusinchipoyadu.
1: He was totally depressed, frustrated listening to these accusations.
0: Ee vidhamainatundi oka talampulu lenatundi oka sthitilo ninchipoyadu.
1: He could not think of anything else because of this situation.
0: Ee dushanlu vintu undagane aa shishupalu yokka pranam vachi bhagavantunlo cheripoyindi.
1: As he was listening to this uncharitable criticism, he could find the life
0: marinta
1: tupalu vale adu merging in God.
0: ఇది మరింత చాలా ఒక అసంతృప్తి అయినటువంటి కార్యంగా నెరవేరింది.
1: దిస్ సిచ్యువేషన్ మేడ్ హిమ్ మచ్ మోర్ డిస్సాటిస్ఫైడ్.
0: ఇన్ని విధములుగా దూషించినటువంటి దుర్మార్గుని యొక్క ప్రేమ ఇదియా? భగవంతుని దూషించినటువంటి వానికి ప్రేమ ఈ విధంగా అగ్యమవుతుందా అని సందేహిస్తూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ డౌటింగ్ ఇస్ దిస్ సార్ట్ ఆఫ్ లవ్ ఆఫ్ ఎ రిచ్డ్ ఫెలో దట్ మర్జెస్ ఇన్ ద డివైన్? డస్ ఇట్ హ్యాపెన్ సో?
0: ధర్మజుడు అగ్రతాంబూలం ఇస్తున్నాడు కృష్ణునకు.
1: అండ్ ధర్మజ వాజ్ ఆఫరింగ్ ద ఫస్ట్ రెస్పెక్ట్స్ టు కృష్ణ.
0: ఇంతమంది మహర్షులుండగా ఈ యొక్క గొల్ల పిల్లవాడిగా నీవు తాంబూలం అందించటం అని చాలా విమర్శించాడు.
1: హీ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్, వాట్ ఈస్ ఇట్ దట్ యు పే యువర్ ఫస్ట్ రెస్పెక్ట్స్ దిస్ కౌహర్డ్ బాయ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సేజెస్ అండ్ సెయింట్స్?
0: ఈ విమర్శించేటప్పటికీ భరించుకునలేక ప్రక్కన ఉన్న నారదుని ప్రశ్నించాడు ధర్మజుడు.
1: Dharmaja questioned Narada, who was sitting by his side.
0: Narada,
1: Narada,
0: ee dushanu yokka antarathamu, ee aikyata yokka antarathamu gurinchi naaku kotha bodhinchumu ani cheppadu.
1: Narada, teach me the significance of all this false accusation and the merger later.
0: Rajabhushana, tishana bhushana niraskaramlanni kudanu dehamulike kaani aatmak kaadu.
1: Criticism or the praise relate to the body, nothing to the spirit.
0: ఈ శిశుపాలుడు కూడాను ప్రేమ చేతనే దూషిస్తున్నాడు కాని ద్వేషం చేత కాదు.
1: శిశుపాల went on accusing out of love only.
0: ఎంత త్వరగా దూషిస్తే అంత త్వరగా దేవుణ్ణి పోయి పొంది చేరుతాడు.
1: The moment he puts an end to his life,
0: అతని శాపం మారిగా
1: ఉంటుండాలి. Then he would be free from the curse.
0: కనుకనే అతన్ని అనేక రకములుగా కూడాను దూషిస్తూ వచ్చాడు కృష్ణుణ్ణి.
1: So he went on accusing Krishna in all possible ways.
0: ఈ యొక్క అంతరాత్మను ఐక్యతకే మూల కారణం అన్నాడు.
1: ద మెయిన్ రీజన్ ఇస్ టు మర్జ్ ఇన్ గాడ్.
0: ప్రేమ చేత భగవంతుని దూషించినా కూడాను దోషము లేదు.
1: There is no mistake if you criticize God.
0: ఆ దోషము కూడాను ఒక భూషణే.
1: Even this criticism is
0: ఈ తిరస్కారం కూడాను ఒక భూషణే.
1: This rejection,
0: ఈ పురస్కారం కూడాను ఒక భూషణే.
1: And this denial is a praise.
0: ఇలాంటి ప్రేమతత్వాన్ని ఆనాడు భగవంతుడు అందిస్తూ వచ్చాడు.
1: This was the lesson teaching of love by God then in those times.
0: కంసుడు
1: కంస
0: ఈ కృష్ణుని చేత తన ప్రాణం కోల్పోతాడని విని ఏ విధంగానైనా కూడాను బలరామకృష్ణుడు హతమార్చాలి అనేటువంటి సంకల్పం చేత తాను కూడాను దూషిస్తూ వచ్చాడు.
1: కంస హావింగ్ కమ్ టు నో దట్ హీ విల్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ కృష్ణ డిసైడెడ్ టు కిల్ కృష్ణ అండ్ బలరామ.
0: అక్రూరుని పంపించాడు.
1: సెంట్ అక్రూర
0: అక్రూర
1: అక్రూర
0: నీవు కృష్ణునికి మహా స్నేహితుడవు.
1: యు ఆర్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ.
0: నీవు కృష్ణుని పైన పరమ భక్తుడవు.
1: యు ఆర్ ఆర్డెంట్ డివోటీ.
0: నీవు వెళ్ళిన తప్ప కృష్ణ బలరామకృష్ణుడు రాగలరు.
1: ది మూమెంట్ యు గో బలరామ అండ్ కృష్ణ
0: నీవు తప్పక వెళ్ళాలి అని శాసించాడు.
1: హి కమాండెడ్ హిమ్ టు గో.
0: రాజాజ్ఞను తిరస్కరించుకోలేక అక్రూరుడు బయలుదేరాడు.
1: హి కుడ్ నాట్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద కింగ్ సో అక్రూర వెంట్.
0: యశోదా నందనులకు యశోదా వీరికి బోధించి అమ్మా ఈ కంసుడు చేసేటువంటి యాగమునకు చూడటానికి తెలుసుకుని పోతున్నాను అన్నాడు.
1: అక్రూర ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు యశోద అండ్ నంద టెలింగ్ దట్ కంస వాస్ కండక్టింగ్ ఎ సీక్రెట్ రిచువల్ యాగ సో దాట్ ది కృష్ణ అండ్ బలరామ వుడ్ అటెండ్.
0: మీరు అంగీకరించక తప్పదు అన్నాడు.
1: హి సెడ్ యు మస్ట్ నెసెసర్లీ అక్సెప్ట్ దట్ ఇన్విటేషన్.
0: యశోదానందులకు ఏమాత్రం కూడాను ఇష్టం లేదు.
1: యశోద అండ్ నంద దే వర్ నాట్ ఇన్
0: ఈ విషయాన్ని గుర్తించినటువంటి గోపికలు నందుని ఇంటి నుండి చేరిపోయారు.
1: గోపికాస్ హావింగ్ heard of this they went to the
0: Balaramakrishna akada povadaniki veelu kadu.
1: They said it's not possible for
0: ma prana swarupudu
1: there are
0: ma jeeva swarupudu ma sarva swarupudu krishnudu.
1: Krishna is our life.
0: Atani badale oka kshanamaina mem undalemu.
1: We cannot live parting his
0: company. Maruku povadaniki veelu kadu.
1: It's not possible for him to go.
0: Aneka vidhamuluga kudanu atankalu cheptu vacharu.
1: They raised objections in several ways.
0: Leela manasa vigrahudu krishnudu.
1: Krishna is very form of mystery and wonder.
0: ee gopikalaku jababulu emaatram kodunu angikarinchalu.
1: He didn't respond to these words of gopikas.
0: Rathamlo kurchunnadu.
1: He sat in the chariot.
0: Gopikalaku ee ratham kanipinchukokunda chesadu.
1: He thought to it that gopikas will not be able to see the chariot.
0: Anaga thana maya shakti valla ratame kanipinchaledu yashoda nandulukku kani gopikalukku kani.
1: Because of his mighty divine power, Yashoda, Nanda and
0: Yamuna teeram poyyanta varaku kodu ratham kanipinchaledu.
1: Until he reached the shore of Yamuna, nobody could see the chariot.
0: Gopikinte cheyinadi emi leka Brindavana vellaru.
1: As gopikas were helpless,
0: yad bhavam tad bhavati ani tama yokka prema ettivantido alanti premane sarvulyendu untunnadaneetunte yokka bhavamu gopikalyendu pavitramainti prema.
1: As is the feeling, so is the result. Gopikas had that intense love and they could see this love pervading all over.
0: Noru lenetunti oka vrichamulanu kannulu lenetunti oka palavatamulanu annittini kuda palakaristu pothunnaru vellu.
1: Gopikas went on questioning the trees that cannot see and that cannot speak.
0: Jababu cheppadaniki noru ledu.
1: They have no tongue to respond or speak.
0: చూడడానికి కన్నులు లేవు.
1: దే హావ్ నో ఐస్ టు సీ.
0: అలాంటి పూల పదలంతా కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు ఈ గోపికలు.
1: గోపికాస్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ద క్రీపర్స్ అండ్ ద ఫ్లవర్స్.
0: పువ్వులను కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు.
1: దే స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఫ్లవర్స్ టు.
0: ఏమని ప్రశ్నిస్తూ వస్తున్నారు.
1: వాట్ ఇస్ దట్ యువర్ ఆస్కింగ్ ఫార్.

0: whose eyes are like that of a lotus flower.
1: కృపారసంబుపై చల్లెడువాడు.
0: The one who showers compassion.
1: పరితపిత పించమువాడు.
0: The one who has got the peacock feather.
1: మా సర్వము దోచుకపోయే.
0: He has captured.
1: ఓ మల్లియలారా.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్.
1: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్ వై డోంట్ యూ టెల్ అస్ బై మిస్టేక్ హాస్ కృష్ణ హిడెన్
1: మా సర్వము దోచుకుపోయాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్
1: అతను. మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా?
0: హాస్ హి హిడెన్
1: చెప్పండి. నేను ప్రశ్నిస్తూ
0: and they went on
1: అనగా అది కూడా నువ్వు ప్రేమ యొక్క లక్షణమే.
0: దట్ ఇస్ ఆల్సో ద క్వాలిటీ ఆఫ్ లవ్.
1: ఒకవైపున కంసుడు తీసుకుని పోయేటువంటిది కూడా ప్రేమ యొక్క లక్షణమే.
0: కంస హాస్ డ్రివెన్ హిమ్ అవుట్ ఆఫ్ ద ప్లేస్.
1: ఎడబాటును భరించుకునేక బాధపడేటువంటిది ప్రేమ యొక్క లక్షణమే.
0: ద సాడ్నెస్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఇస్ ఆల్సో డ్యూ టు లవ్.
1: కృష్ణుని వదించాలని చెప్పి ప్రేమించేటువంటి కూడా ప్రేమ యొక్క లక్షణమే.
0: దట్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ టు గెట్ హిమ్
1: అన్ని ప్రేమతో కూడినటువంటివి
0: ఇస్ ఆల్ లవ్ అలోన్.
1: ఈ ప్రేమకు ఒక విధమైనటువంటి కారణం లేదు.
0: It has no reason.
1: Kanuka premaku premane karanam.
0: Love is the basis for love.
1: Ee prema chetane manamu bhagavantuni pondali.
0: Through love we should attain God.
1: Enni sadhanalu chesinappudikini ivu manaku tatkalika triptini maatrame andistunna kaani shashvatamaina aanandanni chekurchavu.
0: Spiritual pursuits give us temporary joy but not eternal happiness.
1: Ee vidhamaina yokka prema chetane భగవంతుని ప్రేమ స్వరూపుణ్ణి పొందాలి.
0: త్రూ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ ఇట్స్ ప్రాక్టీస్ వీ షుడ్ రికగ్నైజ్ రియలైజ్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్ గాడ్.
1: ఈ ప్రేమ ఎక్కడ ఉన్నది?
0: వేర్ ఇస్ దిస్ లవ్?
1: మన యందు ఉంటున్నది.
0: ది లవ్ ఇస్ విత్ ఇన్
1: మన యందు ఉన్నదంతా ప్రేమనే.
0: వాట్ ఈస్ దట్ ఈస్
1: ఆ ప్రేమను అనేక మార్గంలో మనము ప్రసరింప చేస్తున్నాము.
0: వీ డైవర్ట్ దిస్ లవ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: అనేక విధమైనటువంటి యొక్క వాంఛల చేత ఈ ప్రేమను వినియోగిస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్.
1: వాంఛలు వేరే కాని మార్గములు వేరే కాని ప్రేమ ఒక్కటే.
0: పాత్స్ ఆర్ మెనీ, లవ్ ఇస్ వన్.
1: అనేక తీపులు చేస్తుంటాం మనం.
0: వీ హావ్ మెనీ స్వీట్స్.
1: స్పెషల్ పాప్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఇవన్నీ చేస్తుంటాం.
0: వీ హావ్ వెరైటీ ఆఫ్ స్వీట్స్.
1: అన్నింటి యందు ఉండినటువంటిది చక్కెర ఒక్కటే.
0: సేమ్ షుగర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్.
1: ఆ దివ్యత్వమైనటువంటి ప్రేమనే సర్వుని యందు కూడా దాగి ఉంటున్నది.
0: ద డివైన్ లవ్ ఇస్ ఇన్హెరెంట్ ఇమ్మనెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
1: కనుక ఈ ప్రేమలేనిటి యొక్క హృదయమే జగత్తులో కనరాదు.
0: దేర్ ఇస్ నో హ్యూమన్ హార్ట్ వేర్ దేర్ ఇస్ నో లవ్.
1: కనుక సర్వుడు ఎందు ఉండేటువంటి ప్రేమతత్వాన్ని మనం ప్రత్యక్షం గావించుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ విజువలైజ్ ద లవ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
1: ఈ యొక్క మార్గాన్ని బోధించే నిమిత్తమై కృష్ణుడు అవతరించాడు.
0: టు టీచ్ దిస్ పాత్ ఆఫ్ లవ్ కృష్ణ హాస్
1: అదే చెప్పాడు. యదా యదా హి ధర్మస్య దానిర్భవతు భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ యొక్క అధర్మమంతా పెరిగిపోవడం చేత ప్రేమరహితుడైనటువంటి యొక్క వారి హృదయం చేత ఈ జగత్తంతా కూడా అనేక విధములుగా కంపించిపోతుంటున్నది. ఈ ప్రేమను నాటి, ప్రేమను అభివృద్ధిపరిచి, ప్రేమను ప్రదర్శింపచేసి, ప్రేమను అనుభవింపచేయడానికి వస్తున్నాను.
0: బికాస్ ఆఫ్ అన్ రైచియస్నెస్ అండ్ పీపుల్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్ ద హార్ట్స్ ఆర్ బ్యారన్ ఇన్ ఆర్డర్ టు సో ది సీడ్స్ ఆఫ్ లవ్ ఇన్ ఆర్డర్ టు గాడ్ ఇన్కార్నేట్.
1: మానవుని యందు ఉన్నటువంటి ప్రేమను అభివృద్ధి పరిచేది.
0: The main mission of God is to develop the principle of love in mankind. In order to make us taste this sweetness of love. We should forget ourselves enjoying the sweetness of love. We should get intoxicated.
1: అప్పుడే జీవన ముక్తికి మార్గం కలిగించేటువంటిది.
0: దెన్ విల్ ఫైండ్ ద పాత్ ఆఫ్ లిబరేషన్.
1: కనుక సత్ చిత్ ఆనందం అనేటువంటిది సత్ మార్గంలో మనం ప్రయాణం చేయాలి.
0: Therefore, సత్ చిత్ ఆనంద we should
1: సత్య మార్గంలో మనం ప్రయాణం చేయాలి.
0: పరిపూర్ణ
1: జ్ఞానంలో మనం జీవించాలి.
0: టోటల్ అండర్స్టాండింగ్. అప్పుడే
1: పరిపూర్ణ స్వరూపుడైన పరమాత్ముడు మనకు ప్రత్యక్షమవుతుంటాడు.
0: దెన్ విల్ ఎంజాయ్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: దేవుడు ఎక్కడో లేడు.
0: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్.
1: దేవుడు అనగా వేరు, దేశమంతుడు లేడు.
0: గాడ్ ఈస్
1: అనగా తనదు దేహమందే.
0: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్. హీస్ ప్రెసెంట్ ఇన్ యువర్ బాడీ.
1: ఏ దేశముందో దేవుడు లేడు.
0: గాడ్ ఈస్ నాట్
1: ప్రతి దేహమునందు కూడా దేవుడు ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బాడీ.
1: అట్టి పరమాత్మ తత్వాన్ని మనం ఎందుకు అన్వేషణ చేయాలి?
0: వై షుడ్ వి సర్చ్ ఫర్ గాడ్ వెన్ హీస్ ఎవ్రీవేర్?
1: తన ఇందే ఉండేటువంటి పరతత్వాన్ని మనం బయట ప్రపంచంలో వెతకటం ఎందుకు?
0: When God is within us, why should we search for him outside?
1: కనుక భగవంతుడే ఆనందమయుడు.
0: God is bliss.
1: అతనే నిత్యానందం.
0: Eternal bliss.
1: పరమ సుఖదం.
0: Supreme happiness.
1: కేవలం జ్ఞానమూర్తిం.
0: The wisdom.
1: ద్వంద్వాతీతం.
0: Non-dual.
1: గగన సదృశం.
0: Ethereal.
1: తత్వమస్యాది లక్ష్యం.
0: The goal is liberation.
1: ఏకం.
0: One.
1: నిత్యం.
0: Eternal.
1: విమలం. అచలం. సర్వదీ సాక్షిభూతం. భావాతీతం. త్రిగుణరహితం.
0: Pure, eternal, attributeless, which is motionless, unchangeable,
1: ఆనందము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: That eternal bliss is present in everyone.
1: అయితే ఇది ఎప్పుడు మనకు ప్రత్యక్షమవుతుంది?
0: How do you see, visualize?
1: ఒకే జ్యోతి ఉంటున్నది.
0: There's one lamp here.
1: ఆ జ్యోతి పైన ఒక కుండను బోర్డించాం.
0: You place a pot over that.
1: ఆ పాట్ కొంత కూడాను 10 చిల్లులు ఉంటున్నాయి.
0: The pot has 10 holes.
1: ఈ 10 చిల్లుల పైన ఒక దట్టమైనటువంటి ఒక టర్కీ టవల్ కప్పేశాం.
0: Supposing you keep a thick turkey towel on the pot.
1: కాని లోపల ఉన్నటువంటి జ్యోతి యొక్క వెలుతురు కనిపిస్తుండదు, కానీ ఈ రంధ్రం ద్వారా టవల్ కప్పటం చేత కనిపించటం లేదు.
0: Though there is light out of the lamp, you don't see it because it's covered by the thick
1: మన దేహమే ఒక దట్టమైనటువంటి ఒక రగ్గు.
0: Our body is a thick rug or blanket.
1: లోపల మన ఆత్మ జ్యోతియే అదే భగవత్ జ్యోతి.
0: The light of the spirit is the light of the divine.
1: ఈ దేహమునకు 10 చిల్లులు ఉంటున్నాయి.
0: The body has 10 holes.
1: దీనిపైన భ్రమ అనేటువంటిది మనం కప్పుకున్నాము.
0: We are covered by the blanket of illusion.
1: మొట్టమొదటి తమో గుణమైనటువంటి బ్లాంకెట్ తీసేసేయాలి.
0: First remove the blanket of inertia, తమో గుణం.
1: అప్పుడు 10 జ్యోతులుగా కనిపిస్తుంటాయి.
0: Then you will see 10 lights.
1: అప్పుడు తిరిగి ఆ కుండను కూడాను దేహం అనేటువంటి ఒక కుండను కూడాను మనం బ్రదర్ చేయాలి.
0: బ్రేక్ దిస్ పాట్ ద బాడీ ఫీలింగ్.
1: అప్పుడు ఒకే జ్యోతి కనిపిస్తుంది.
0: దెన్ యూ ఫైండ్ వన్ లైట్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే.
0: దట్ లైట్ ద ట్రూత్ ఈజ్ వన్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: ఉన్నది ఒక్కటైనప్పటికీ ఈ ఇంద్రియముల ద్వారా అనేక రూపాలుగా గోచరిస్తూ ఉంటుంది అది.
0: దో దేర్ ఇస్ వన్ దట్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ దిస్ సెన్సెస్ వీ ఫైండ్ మల్టిప్లిసిటీ.
1: కనుక ఏకజ్యోతి అయినటువంటి దివ్య జ్యోతిని మనము అన్నింటి ఎందుకు మనం ప్రత్యక్షం చేయించుకోవాలి.
0: దట్ సింగిల్ లైట్, ద లైట్ ఆఫ్ ద డివైన్, వి షుడ్ బి ఏబుల్ టు సీ ఎవ్రీవేర్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శించాలి.
0: వి షుడ్ సీ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఎన్ని బల్బులు ఉండినప్పటికీ,
0: దౌ దేర్ ఆర్ మెనీ బల్బ్స్,
1: ఎన్ని రకములైనటువంటి వోల్టేజ్లు ఉండినప్పటికీ,
0: డిఫరెన్స్ ఇన్ వోల్టేజ్,
1: కానీ కరెంట్ ఒక్కటే.
0: బట్ ద కరెంట్ ఈజ్ వన్.
1: ఒక్కొక్క దేహం కూడా ఒక్కొక్క బల్బు వంటిది.
0: ఈచ్ బాడీ ఈజ్ ఎ బల్బ్.
1: వాళ్ళ వాళ్ళ శక్తి, ఆ యొక్క కెపాసిటీ వంటిది.
0: యువర్ ఎనర్జీ ఈజ్ యువర్ కెపాసిటీ.
1: అన్నింటి ఎందుకు దివ్యమైన ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుండాలి.
0: దేర్ ఇస్ వన్ డివైన్ ప్రిన్సిపల్, వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం దర్శించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ ఫైండ్ దిస్ యూనిటీ వన్నెస్.
1: అలాంటిది చేయకుండా,
0: without this,
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం.

0: ఈ నవవిధమైన మార్గంలో ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తున్నాము.
1: వి ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్.
0: దేహభ్రాంతి ఉండినంత వరకే మాత్రం ఈ భ్రమలు.
1: ఆల్ దీస్ షార్ట్స్ ఆర్ ఫాలోడ్ బికాస్
0: దేహభ్రాంతి కలవారికి ఈ భ్రాంతులు.
1: They follow these paths that have this body attachment. In fact, those that have no body attachment, they don't need to follow
0: any path.
1: You can give up all spiritual pursuits when you understand that you and God are one.
0: నిజమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే, అదే కాన్షియన్స్.
1: ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్, ది కాన్షియన్స్.
0: అదే నేను చెప్తుంటాను అప్పుడప్పుడు.
1: దట్ వాట్ భగవాన్
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్,
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్
0: బట్ త్రీ,
1: బట్ త్రీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ,
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్
0: బాడీ. ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ,
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్.
0: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈ ఆత్మ.
1: The one you really are, Atma.
0: దానిపైన మనం లక్ష్యం తీసుకోవాలి.
1: Keep this as your.
0: దాన్ని మనం సాధించాలి.
1: You should achieve it.
0: ఈ దేహాన్ని ఏమాత్రము సాధించలేము.
1: You cannot control this body.
0: దేహము పాంచభౌతికము.
1: The body is physical.
0: దేహము కూలక తప్పడెప్పుడు.
1: Bound to die.
0: దేహి నిరామయుండు.
1: Indwellers.
0: గడుతింపక దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: The indweller has no birth, has no death, no
0: sign. నిజము కూడా ఆ దేహియే దేవదేవుడు.
1: Truly speaking, indweller is God himself.
0: చూసారా? మరినపు కొంప,
1: ఫుల్ ఆఫ్ దట్.
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ డిజీజ్.
0: జాత సంచలనము పొందుదుంప,
1: ఇట్ పెరినే.
0: మహాసాగర మీగలేం కంప,
1: ఇట్ కనట్ క్రాస్. అమ్ముల
0: మదలము మన మెప్పు దలంప,
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: మీ నిశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవి.
1: ఓ మైండ్, నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఇస్ పర్మనెంట్. సరెండర్ యువర్
0: సెల్ఫ్ టు ద లార్డ్స్ ఫీట్ ఆఫ్
1: గాడ్.
0: దన కనక వస్తు ఆహ్లాదులంతా కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్, కదిలిపోయే మేఘములే.
1: ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ మనీ, దే కమ్ అండ్ గో లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: మనం చేసేటువంటి కర్మలే పవిత్రమైనటువంటివి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్.
0: కర్మణ్యేవ అధికారస్య అని భగవద్గీతలో చెప్పింది.
1: గీత సేస్ యు హావ్ గాట్ రైట్ ఆన్ యాక్షన్.
0: ఎవరు దీంట్లో ప్రధానమైనటువంటి విజయుడు?
1: హూ ఇస్ ద వన్, ద విక్టర్?
0: ఒకానొక సమయంలో ప్రశ్న వేశాడు, ఎవరు దీంట్లో విజయుడు?
1: కృష్ణ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఎట్ వన్ టైమ్, హూ ఇస్ ద రియల్ విక్టర్? ఆ
0: చిత్రమైనటువంటి బాలురంతా చెప్పాడు, యుద్ధంలో విజయాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు.
1: హి సెడ్ ద వన్ హూ కాంకర్స్, హూ విన్స్ ఇస్ ద రియల్ కాంకరర్.
0: కష్టములను సాధించి దాన్ని ఎదుర్కొనేటువంటి వాడు విజయుడు అన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వన్ హూ కెన్ ఫేస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్,
0: దుఃఖములను ఎదురు తిరిగి దాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు.
1: ద వన్ హూ కెన్ ఫేస్ దిస్ గ్రీఫ్, సాడ్నెస్, ఇస్ ద విన్నర్.
0: ఈ జవాబు చెప్తూ వచ్చారు.
1: ఈచ్ వన్ స్టార్టెడ్ గివింగ్ రిప్లై ఇన్ హిస్ ఓన్ వే.
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ,
1: దెన్ కృష్ణ స్మైలింగ్లీ సెడ్,
0: గోపబాలురారా,
1: ఒక కర్హర్డ్ బాయ్,
0: విజయుడు అంటే ఇది కాదు. ఈ విజయాన్ని తాత్కాలికంగా సాధించినటువంటిది.
1: దిస్ ఆర్డర్ విన్ ఇస్ ఓన్లీ టెంపరరీ.
0: నిజమైన విజయం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ట్రూ సక్సెస్?
0: ఈ నిగ్రహమే నిజమైన విజయము అన్నారు.
1: ట్రూ సక్సెస్ లైస్ ఇన్ కంట్రోలింగ్ ది సెన్సెస్.
0: అప్పుడే నీవు విజయాన్ని సాధించిన వాడు అవుతావు.
1: దెన్ యుల్ బి ట్రూ విక్టర్.
0: ఇలాంటి ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు కంట్రోల్ ద సెన్సెస్.
0: ఈ ఇంద్రియాలంతా దేహంతో కలిగేటువంటివి.
1: ద సెన్సెస్ ఆర్ బిలాంగ్ టు ద బాడీ.
0: కానీ దేహం పైన కూడా, దేహం కూడా ఒక భగవంతుని యొక్క గృహంగా మనం విశ్వసించాలి.
1: టేక్ దిస్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇంకా దైవకీయ స్వరూపాన్ని ఏ విధంగా వారు వర్ణిస్తూ వచ్చారు?
1: హౌ ఆర్ దే ఎక్స్టోలింగ్ ద ఫిజికల్ ఫ్రేమ్ ఆఫ్ గాడ్.
0: ఎవరు నిన్ను వర్ణించలేరు కృష్ణ.
1: ఓ కృష్ణ, నన్ కెన్ నరేట్ యు, డిస్క్రైబ్.
0: నిన్ను గనుగొనగలమా
1: Krishna, can we find you anywhere?
0: Ninu ganugunagalama.
1: Can we find you?
0: Anuvukante ati sutvarupudavu, ganamukante ati gananeyudavu.
1: You are smaller than an atom, mightier than the biggest.
0: 84 lakhs jeevamula.
1: In 84 lakhs of species.
0: Alayambuna nadabayakunduvata.
1: You are always with them.
0: Anuvrenu drudakashtama modalu akandaru pudavai veliduvata. Ninu ganugunagalama.
1: Right from the firewood to that entire cosmos, you are spread everywhere. How to find you? It's not possible.
0: కాబట్టి నిన్ను ఏ రీతిగా కనుక్కో, ప్రేమ స్వరూపునిగా కనుక్కోవాలి.
1: I have to understand you as the embodiment
0: of love. సత్య స్వరూపునిగా గుర్తించాలి.
1: I have to know that you are the
0: సత్యమును ప్రేమను మనం వదలకుండా సాధించాలి.
1: We have to see that we achieve the twin principles of
0: truth and love. సర్వేంద్రియములు కూడా నిగ్రహించిన వారం అవుతాం.
1: Then you will be able to control your senses.
0: కనుక ఇంద్రియం నిగ్రహించమంటే ఏ సాధనలో, ఏ కసరత్తులో, ఏ విధమైన ఎక్సర్సైజ్ లో చేసి ఇంద్రియాన్ని సాధించడానికి వీలు కాదు.
1: ఫిజికల్ ఎక్సర్సైజెస్ విల్ నెవర్ ఎనేబుల్ యూ టు హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: ఇవన్నీ తాత్కాలికమైనటువంటి,
1: దట్ వాజ్ ఆల్ టెంపరరీ.
0: కానీ శాశ్వతమైన విజయాన్ని సాధించాలనుకుంటే ప్రేమ చేతనే సాధించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సక్సెస్,
0: సత్యం చేతనే సాధించాలి. సత్యం వద, ధర్మం చర.
1: దేర్ ఫోర్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: కనుకనే మనం సత్యాన్ని పలుకరించుకుంటుంటే సత్యాన్ని మేలుకొలుపు చేసుకుంటే సత్యం ద్వారానే మనం సర్వస్వాన్ని పొందగలుగుతాం.
1: When once we speak truth, awaken the truth within us.
0: దీనిని వేదాంతమందు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అన్నారు.
1: This Vedanta says,
0: అజ్ఞానంలో నిద్రపోయేటువంటి మానవుడా, లెమ్ము లెమ్ము లెమ్ము.
1: ఓ ఇగ్నోరెంట్ మ్యాన్ స్లీపింగ్ ఇన్ స్లంబర్ గెట్ అప్ అరైజ్ అండ్ అవేక్ స్టాప్
0: అజ్ఞానమనే చోటే వెలిగింపు.
1: Light that lamp of wisdom.
0: నీ అజ్ఞానం దూరం చేసుకోను.
1: And shed this ignorance.
0: దివ్యాత్మని అనుభవించమని చెప్తుంది.
1: Experience the divinity.
0: కనుక మనలోనే ఉంటున్నది అజ్ఞానం.
1: That ignorance is also there within.
0: ఈ అజ్ఞానం అనేది ప్రాప్తి వాంఛన చేత కలిగేటువంటిది.
1: This ignorance is due to many desires.
0: కనుక మమేది ఇది సర్వం దుఃఖం. నేను నేను నాది అనుకునేటువే పెద్ద దుఃఖము.
1: To consider everything as mine is the cause for misery.
0: Namameti ide sukham. Nadi kaadu ankovatame sukhamu.
1: Denial, negation is happiness.
0: Edi nadi kaadu.
1: Nothing belongs to me.
0: Nene evaru?
1: Who am I?
0: Nene evaru naake teliyadu.
1: I don't know who.
0: Nadi ani nenu cheppagalanu.
1: How can I say this is mine?
0: Idi oka bhranti.
1: This is only imagination.
0: Nadi anetundi ledu, nenu anetundi ledu.
1: So nothing like I and mine, nothing belongs
0: nadi,
1: to me.
0: Nadi nenu anetundi abhimaname సర్వ దుఃఖమునకు మూల కారణం.
1: ది అటాచ్మెంట్ టు ఐ అండ్ మైన్ ఇస్ ద కాజ్ ఫర్ మిజరీ.
0: ఈ రెండింటిని మనం దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దీస్ టు ఐ అండ్ మైన్
0: ఎలాంటి పరిస్థితులు ఎందే కూడాను మనం ప్రేమను వదలకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వి షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
0: ప్రేమ చేతనే మనం ఏ విధమైనటువంటి ఒక దీన్ని కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
1: త్రూ లవ్ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఈ ప్రేమ చేతనే మన విశ్వాసం కూడా లభిస్తుంది.
1: అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ యు కెన్ డెవలప్ ఫెయిత్.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడే.
1: బికాస్
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ప్రేమ ఒక భగవంతుని దగ్గర తప్ప అన్నిటిలో మనకి ఏమాత్రం కనిపించదు.
1: లవ్ ఈజ్ గాడ్ అండ్ వీ ఫైండ్ లవ్ దేర్.
0: ఏదో ఇంతో స్వార్థమైనటువంటి వారిలో చేరి ఉంటుంటారు.
1: ఇన్ ది హ్యూమన్ లవ్ దేర్ ఇస్ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: భగవంతుని దగ్గర కించిత్తు కూడా స్వార్థం కనిపించదు.
1: ఇన్ గాడ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కారణం ఏమిటి?
1: వై
0: నాది నేను అనేటువంటిది లేదు అక్కడ.
1: Because he has no feelings of I and mine.
0: Anta nene.
1: Everything is
0: naade anukunte rendo vastu unte kada.
1: In fact there is nothing like the second object to claim as his own.
0: Kalu unnadi okkate.
1: Only one.
0: Ekam satya.
1: Truth is one.
0: Ekam satya.
1: Truth is one.
0: Ekam satya.
1: Truth is one.
0: Vipra bahudha vadanti.
1: Scholars refer to it as many.
0: Aneka mandi aneka rakamuluga cheptuntaru.
1: Many people speak in different ways.
0: Okkati petti ఎన్ని సున్నలు చుట్టే కానీ మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్ గా మారిపోతుంది.
1: విత్ వన్ ఓవర్ దేర్ యాడ్ సో మెనీ జీరోస్ అండ్ మేక్ ఇట్
0: ఒకటే. లేకపోతే ఎన్ని సున్నలు చుట్టినా కానీ అదంతా జీరోస్.
1: వితౌట్ దిస్ వన్ ఎనీ నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ మియర్లీ జీరో.
0: ఒక్కటే హీరో హీరో హీరో.
1: దట్ వన్ ఇస్ ద హీరో.
0: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్ అన్నారు.
1: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్స్ గాడ్.
0: కనుకనే హీరోను మనం మర్చిపోతే అంత జీరోలే.
1: ఇఫ్ యూ ఫర్గెట్ హీరో ఎవ్రీథింగ్ బికమ్స్ జీరో.
0: కనుక మనం హీరో అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం మరచకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ హీరో గాడ్.
0: ఈ ప్రపంచమునకంతా కూడా అతనే ఆధారము.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ ద ప్రైమరీ ప్రిన్సిపల్.
0: మూల కారణము.
1: లవ్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పొంద ప్రేమావేశముతో.
1: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్. In order to sow the seeds of love with all the emotions of love.
0: Prema sudha varshamu varshimpaga premanadullu pravahimpaga muradi ganamu seyagade krishna ganamu seyagade.
1: In order to see there will be downpour of the rain of love so that the rivers of love would flow continuously incessantly. Krishna sing for us.
0: Marubhumulavani
1: is a barren land.
0: అలాంటి నీడలో అలాంటి నేలలో మనం ఏ రీతిగా జీవించడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లివ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్.
0: కనుక ప్రేమాంకురములు పొందాం.
1: ఇన్ ఆర్డర్ టు సీ అండ్ టు గ్రో ద
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది.
1: ఫర్ ద రెయిన్ ఆఫ్ లవ్ అండ్ ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో అంతా
0: ప్రేమని.
1: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
0: నదులు ప్రేమని.
1: రివర్స్ ఆఫ్ లవ్.
0: వర్షం ప్రేమని.
1: రెయిన్ టు.
0: భూమి ప్రేమని. మొక్కలు ప్రేమని.
1: ట్రీస్.
0: ఫలములు ప్రేమని. అంతా ప్రేమమే.
1: ఎవ్రీథింగ్ లవ్ ఓన్లీ.
0: ఇలాంటి ప్రేమమయమైనటువంటి మానవ జన్మ మనకు వచ్చి కూడాను మనం ఎందుకు ప్రేమ రహితులేమి తిరిగిపోతున్నాం?
1: Having taken this human life which is full of love, how is that we have lost it? Why?
0: ఈ ప్రేమను ప్రాకృతమైన దీంట్లో మనం ప్రవేశపెడుతున్నాము.
1: Because we make use of it in the worldly sense.
0: అది ఎప్పుడు నిజమైన ప్రేమగా మారిపోతుంది?
1: When does it become true love in the sense?
0: ఈ దేహం అనేటువంటి ఒక కలేబరాన్ని భగవంతునికి అర్పితం గావించాలి.
1: We have to offer this body to God.
0: ఇది నిజమైనటువంటి ఒక అర్పితము.
1: This is true surrender offering.
0: అనేక మంది అనేక పదార్థములు అర్పితం చేస్తుంటారు.
1: Many people offer many things.
0: కానీ
1: but
0: నిజమైనటువంటి భక్తుడు తన దేహాన్ని అర్పితం చేసుకుంటాడు.
1: A true devotee offers his own body.
0: బలి చక్రవర్తి
1: ఎంపరర్ బలి
0: తన దేహాన్ని అర్పితం చేసుకున్నాడు.
1: Yes, sacrificed his body.
0: చేసుకునేటప్పటికి అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: There manifested God.
0: ఇంకా అతనికి జన్మమే లేకుండా పోయింది.
1: And he didn't have rebirth.
0: కనుక ఈ యొక్క బాండం అనేటువంటి దేహమును భగవంతుడికి అర్పితం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి వరప్రసాదం పుష్పమని భావించాలి, కానీ వేరొక రూపుగా మనం భావించకూడదు.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ద ఫ్లవర్ విచ్ హాస్ టు బి ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: కాన మనం ఈ వచ్చినటువంటి జీవితాన్ని సాధ్యమైనంత వరకు సత్కర్మల చేతను, సదాచారం చేతను, సత్ప్రవర్తన చేతను అనుభవింపజేసి దాన్ని కట్టగలపటికి భగవంతునికి అర్పితం చేయాలి.
1: Therefore the human life which is gifted has to be spent in good practices, good actions that has to offer.
0: పిండార్పణని చెప్తూ వచ్చారు. పిండార్పణం అనగా చాలా మంది బ్రాహ్మణులంతా కూడా పితృపిండార్పణమని అనుకుంటున్నారు. అది పిండార్పణం కాదు, పిండం అనగా దేహమే.
1: పిండార్పణ ఇన్ యూజువల్ బ్రాహ్మినికల్ ఫీలింగ్
0: భగవత్పితం చేయటమే పిండార్పణ.
1: పిండ ఇస్ ద బాడీ విచ్ హస్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
0: దీనినే భగవత్ యొక్క అర్పితం గావించినప్పుడు అది నిజమైనటువంటి యొక్క మోక్షము.
1: దిస్ ఇస్ ట్రూ ఆఫరింగ్
0: అది
1: లిబరేషన్.
0: అప్పుడు ఎప్పుడు దేహాన్ని మోక్షం భగవత్ అర్పితం చేశావో మోహమే ఉండదు.
1: When once the body is offered to God,
0: ఎప్పుడు మోహం క్షయమే అదే మోక్షము అన్నాడు.
1: When once attachment is gone, that is liberation.
0: మోహం లేదు.
1: No attachment.
0: మోహం క్షయమైపోయింది.
1: Attachment is gone.
0: మోక్షము.
1: That is liberation.
0: ఇది ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులకు ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: Those that know this truth, experience and conduct themselves, they can enjoy bliss.
0: అతి పవిత్రమైన స్థితికి వచ్చేంత వరకు కూడాను మనం సాధ్యమైనంత దేహాన్ని కాపాడుకోవాలి.
1: Until we reach that sacred, exalted heights, we have to protect our body.
0: మనం కొన్ని కార్యములు మనం చేయాలి.
1: We have to discharge our responsibilities here.
0: కర్తవ్యాలను నిర్వర్తించాలి.
1: We have to do our duties.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: We have to practice dharma.
0: సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop truth.
0: త్యాగాన్ని మనం పోషించుకోవాలి.
1: And we have to sustain.
0: ప్రాచీన కాలం నుండి మన భారతీయులు,
1: since ancient times భారతీయ,
0: త్యాగానికి పట్టాభిషేకం చేశారు.
1: They have given primordial importance to sacrifice.
0: ధర్మాన్ని అందరూ మెక్కించారు.
1: They have given utmost importance to the sacrifice.
0: వైరాగ్యానికి కంకణం కట్టారు.
1: In fact the renunciation is decorated.
0: సత్యాన్ని స్వాగతం చేశారు.
1: They welcome truth.
0: ఇది భారతీయులు చేసినటువంటి పని.
1: This is the mission of
0: అనాది కాలం నుండి భారతీయ యొక్క హృదయము కరుణతో కలిగినటువంటిది.
1: Since ancient times the hearts of Bharatiyas are full of compassion.
0: విద్యార్థులకు
1: భగవాన్ said many times students
0: మోక్షముల్లరని అతనికి పేరు వచ్చింది.
1: మాక్స్ముల్లర్
0: ని మోక్షముల్లర్ అన్నారు.
1: మాక్స్ముల్లర్ ఇస్ కాల్డ్ మోక్షముల్లర్,
0: విదేశీయుడు,
1: ఎ ఫారినర్.
0: అతనికి భారతదేశం నందు ఉన్నటువంటి విశ్వాసం ఇంత అంతాను చెప్పడానికి వీలు కానటువంటిది.
1: హిస్ లవ్ ఫర్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
0: కట్టకడపటి స్థితి లోపల తాను భారతదేశంకు వచ్చి శరీరాన్ని వదలాలని సంకల్పించుకున్నాడు.
1: హి వాంటెడ్ టు డై హియర్ ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్.
0: కారణం ఎందుకోసం?
1: Why?
0: అనేక మంది మిత్రులంతా ప్రశ్నించారు.
1: Many friends asked.
0: భారతదేశంలో ఏమిటి ఉండాలి అని.
1: What is there in Bharat?
0: అప్పుడు తాను చెప్పాడు.
1: He started telling.
0: భారతదేశం గాలి లోపల సత్యం ఉంటుండాలి.
1: In Bharat the air has got truth.
0: పాద ధూళి లోపల ధర్మం ఉంటుండాలి.
1: There is dharma in the dust of the feet.
0: మట్టి లోపల ప్రేమ ఉంటుండాలి.
1: There is love in the sands of Bharat.
0: గంగ లోపల త్యాగం ఉంటుండాలి.
1: There in Ganges there is sacrifice.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో నేను ఇంకా ఎక్కడ పోవాలి?
1: I cannot leave that sacred land.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశం మరొకటి లేదు.
1: There is no other country as sacred as
0: Bharat. సంస్కృతం వాడు కనుకనే ఎందున భారతే తన్న భారత, భారతంతో దేశంలో లేనిటువంటిది ఏ దేశంలోనూ లేదు అన్నాడు.
1: That which is not present in Bharat is not present anywhere.
0: ఎందున భారతే తన్న భారత అన్నాడు.
1: What is not here is not present anywhere.
0: కనుక అలాంటి భారతదేశంలో మనం పుట్టి భారతీయులు మనం అనిపించుకుని భారతదేశం యొక్క వ్యత్యాసాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాం.
1: హావ్ బీన్ బోర్న్ హియర్ ఇన్ దిస్ భారత్, హావ్ బీన్ కాల్డ్ భారతీయస్, వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ది నేచర్. ఈ భారతదేశం
0: యొక్క పవిత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవాలంటే చాలా మనము పాటుపడాలి.
1: We have to work so as to know the sanctity, the
0: sacredness. మన ప్రాచీనులందరూ కూడాను అనేక విధములుగా సాధన చేశారు.
1: All ancients did ప్రాక్టీస్. ఆనాడు వారు
0: సాధించి అందించినటువంటి సుధానిధి ఈనాటి ప్రేమ భక్తి అనేటువంటి యొక్క వెన్న.
1: Therefore, what they accomplished and passed on to the successive generations is this nectar of love.
0: కాని ఈ లవ్ ఎక్కడో ఉంటుంటారు.
1: This love is somewhere else.
0: అందుకోసమని గోపిక చెప్పింది యశోద.
1: So Yashoda told Gopika,
0: Krishna,
1: Krishna,
0: పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: నే పెట్టినది తినవు.
1: You don't eat what I serve.
0: వల్లల పుట్టలకుం పోయి వెన్న గుట్టుగా లో గుట్టున తినిదవు.
1: You visit the neighborhood and eat the butter secretly.
0: Neeto puttenu rattella Krishna.
1: I have got all problems with you.
0: Noranta venna vasana.
1: I smell the butter.
0: Noranthayo agadambu.
1: That full of problems in the village. All problems everywhere.
0: Goranta levu bala.
1: Oh boy, you're a tiny tot.
0: Garavumu manuminka.
1: You are pampered so much. Give up.
0: Inta chinna pillavadu. Inta ooranta rattu chestunnavu Krishna.
1: Tiny tot. You bring so many problems.
0: Mana intilo leda venna.
1: Don't we have butter?
0: Kavalsanta venna untundali. Enduku nivu tinakoddu?
1: Why don't you eat?
0: Enduku illani itarli endukanta poyi nuvu dongatananga cheskovali?
1: Why do you go around the neighborhood and eat butter secretly?
0: Appudu cheptadu Krishnudu.
1: Then Krishna starts telling.
0: Amma.
1: Mother.
0: ఇంటి వెన్న బయట వెన్న అనేటువంటి వెన్నకు భేదం లేదు.
1: బటర్ హ్యాస్ నో డిఫరెన్స్ ఇన్ ద రెసిడెన్షియల్ అండ్ ద నైబర్హుడ్.
0: హృదయమే పవిత్రమైనటువంటి వెన్న.
1: ది హార్ట్ సింబలైజెస్
0: అతి మధురమైనటువంటి వెన్న.
1: సో స్వీట్
0: అది చాలా సాఫ్ట్ అనగా మెత్తని వెన్న.
1: ఇట్ ఇస్ సో సాఫ్ట్
0: కానీ నీకు పుత్రవాత్సల్యం అనేటువంటి దాంట్లో కఠినంగా ఉంటుండాలి నీ వెన్న అన్నారు.
1: బికాస్ ఆఫ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ద సన్ యువర్ బటర్ ఇస్ రాదర్ హార్డ్.
0: ఎందుకంటే పుత్రవాత్సల్యం ఉంటుండాలి.
1: బికాస్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
0: గోపికలకు ఎట్టి వాత్సల్యమూ లేదు.
1: గోపికాస్ హావ్ నో ట్రేస్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ప్రేమకు వాత్సల్యమే లేదు. అది మధురమైనటువంటిది.
1: లవ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్. ఇస్ ఫుల్లీ నెక్టర్ ఆయిల్.
0: ఒక మధురమైనటువంటి వారి హృదయములు పవిత్రమైనటువంటివిగా అతి రుచిమైనటువంటివిగా అతని మెత్తనైనటువంటివిగా ఉంటున్నాయి.
1: సో దేర్ హార్ట్స్ ఆర్ సో టేస్ట్ఫుల్ సో స్వీట్ సో టెండర్ అండ్ డెలికేట్.
0: అదే ఒకనాడు బలరామకృష్ణుడికి కొంతవరకు పోరాటం జరిగి బలరాముడు కొంతమంది గోపికలు గోపు బాలను తీసుకుని వచ్చి యశోద దగ్గరికి వచ్చి కొన్ని తంటాలు చెప్తాడు.
1: బలరామ బ్రాట్ అలాంగ్ విత్ హిమ్ ఫ్యూ కౌహర్డ్ బాయ్స్ అండ్ స్టార్టెడ్ కంప్లైనింగ్ టు మదర్ యశోద.
0: అమ్మా కృష్ణుడు ఏమి ఇంత ఆకలి ఉన్నాడా?
1: ఈజ్ కృష్ణ సో హంగ్రీ.
0: ఇంటిలో తింటాడు, బయట తింటాడు, ఎక్కడ చూసినా తిండి తిండి తిండి తిండి తిండి
1: కృష్ణ
0: ఉంటున్నాడు.
1: కృష్ణ ఈట్స్ అట్ హోమ్ ఈట్స్ అవుట్ సైడ్ లైక్ ఎ గ్లట్టన్.
0: కానీ మట్టి ఎందుకు తినాలి?
1: Why should he eat mud like
0: that? Mattanta tinnadu annadu.
1: Today he started eating all mud.
0: Yashodaku chaala kashtam kaligindi, kopam vachindi.
1: Yashoda felt very sad and was furious.
0: Chey pattukundi.
1: She caught hold of his hand. Krishna,
0: enduku neevu matti tintanu kaaranam emiti?
1: Why do you eat mud like that?
0: Nannu adigithe nenu kavalsinanta bhojanam pettalena?
1: Won't I serve you food enough?
0: Gopakala intlo neevu kavalsinanta venna tintavaleda?
1: Are you not eating enough of butter in the neighborhood?
0: Tini kudanu intlo bhojanam chesukudanu ee mattini tintamlo neevu unnatunte antaratham emiti annadu.
1: You eat well at home and still eat mud outside. Why do you do that?
0: Appudu cheptunnadu paapam.
1: Then Krishna went on telling.
0: తల్లి
1: మదర్
0: అమ్మా మన్ను తినంగనే శిశువునా ఆ కొంటినా వెర్రినా.
1: మదర్ టు ఈట్ దట్ మడ్
0: నేనే పిచ్చివాడు కాదు, నేను చిన్న పిల్లవాడు కాదు.
1: అలాగే
0: ఏమిటి తాను గొప్పవాడు అనేటువంటి మాటల మధ్యలో వ్యక్తం చేస్తూ వచ్చాడు.
1: టెలింగ్ దట్ ఐఎమ్ నాట్ ఎ చైల్డ్, ఐఎమ్ నాట్ ఎ ఫూల్, ఐఎమ్ నాట్ మ్యాడ్.
0: ఐదో సంవత్సరం చైల్డ్
1: at the age of 5 is it
0: kaani nen cheyali kada anetundi satyanni chakkaga pratyakshana kavinchadu.
1: But he told him directly,
0: nenu pichivaanni kaadu,
1: I am not mad,
0: nenu goppavaanni anne,
1: I am great.
0: ఇలాంటివి అనేక రకమైనటువంటి అంతరాత్మను ప్రబోధిస్తూ కూడాను చిన్న వయసు నుండి కూడా పవిత్రమైనటువంటి భావాలతో జగత్తునంతా కూడా చాటుతూ వచ్చారు.
1: మెనీ ఇన్నర్ సీక్రెట్స్ అండ్ సిగ్నిఫికెన్స్ హావ్ బీన్ కన్వేయ్డ్ అండ్ పబ్లిసైజ్డ్ టు ఎవ్రీబడీ.
0: కనుక కృష్ణుని యొక్క లీలలు కానీ, కృష్ణుని యొక్క చర్యలు కానీ, దైవం యొక్క అంతరాత్మలు కానీ ఎవరు కూడా గుర్తించుకోలేరు.
1: కృష్ణాస్ ప్లే, కృష్ణాస్ యాక్షన్స్ అండ్ మిరకల్స్ నోబడి కెన్ అండర్స్టాండ్ ఇన్ డెప్త్.
0: బాహ్యంగా కొన్ని అర్థములు, అంతరాత్మలో మరొకొన్ని అర్థములు.
1: దే హావ్ సమ్ ఎక్స్టర్నల్ ఇంప్లికేషన్స్ అండ్ ఇంటర్నల్ ఇంటర్ప్రిటేషన్స్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు ఈనాడు కరువైపోయారు.
1: టుడే పీపుల్ ఆర్ వెరీ రేర్ హూ నో ద ఇన్నర్ రియాలిటీ.
0: అందువల్లనే అనేక సందేహాలతో కూలిపోతున్నారు.
1: సో పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: ఎక్కడ చూసినా కానీ డౌట్స్ డౌట్స్, కంటితో చూసిన కూడా డౌట్స్ అయిపోతున్నాయి.
1: ఎవ్రీవేర్ వి డౌట్ ఈవెన్ దోస్ దట్ వి సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ.
0: తల్లికి డౌట్స్ అంతా వచ్చినాయి.
1: మదర్ హర్సెల్ఫ్ డౌటెడ్.
0: అనేక విధంగా చూచింది, నోరు తెచ్చినప్పుడు
1: When Krishna opened his mouth, Mother Yashoda saw all the worlds in his mouth. He was afraid. Is it a dream? Or mystery of God?
0: తిరుపన్నేరక ఉన్నదానను యశోదాదేవి కాను నేను యశోద కాలేను ఎందుకు ఈ విధంగా భ్రమలు వస్తున్నాయి అని ఆ నోటిలో ఉన్నటువంటి 14 లోకంలో చూచి భ్రమించిపోయింది పాప.
1: యశోదా వాచింగ్ ఆల్ ద 14 వరల్డ్స్ ఇన్ ద మౌత్ ఆఫ్ కృష్ణ షీ స్టార్టెడ్ వండరింగ్ ఇస్ ఇట్ ఆల్ ట్రూ ఆమ్ ఐ యశోదా ఆర్
0: తన కంటితో చూచి కూడాను తాను నమ్మలేకపోయింది.
1: దో షీ సా పర్సనలీ ఆల్ బై హర్సెల్ఫ్ షీ డౌటెడ్
0: మూల కారణం ఏమిటి వాత్సల్యమే.
1: వాట్ ఆర్ ద మెయిన్ రీజన్
0: నా కుమారుడు నా కుమారుడు నా కుమారుడు
1: ది అటాచ్మెంట్ దట్ హీ ఈస్ హర్ సన్
0: ఈ శారీరక సంబంధమైనటువంటి ఒక అటాచ్మెంట్ ఇన్ని సందేహములకు మూల కారణము.
1: ఇట్ ఇస్ ద ఫిజికల్ అటాచ్మెంట్ దట్ ద కాజ్ ఫర్ ది డౌట్
0: ఆత్మ అటాచ్మెంట్ కావాలి.
1: One should attach to Atma.
0: Atma, Atma lo ekamayinappudu sarvamu ekamayipothundi.
1: When Atma merges in the Atma, everything becomes unified.
0: Atti Atmaku Atmaku sambandhamane adhyatmikamu.
1: This Atmic relationship is spirituality.
0: Dehaniki yokka dehaniki sambandhamainatundi bhautikame.
1: The body relationship is physical.
0: కనుక ఇలాంటి అనేక సందేహాలంతా కూడాను రూపు మాపి దివ్యత్వాన్ని ప్రచరింపజేసి పవిత్రతను దర్శనం కావించింపజేసినటువంటి కృష్ణుడు.
1: Therefore, it was Krishna who clarified all these doubts, demonstrated, manifested the divinity of
0: everybody.
1: Though all incarnations are divine,
0: నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ తన యొక్క జీవితాన్ని అంతా కూడా నవ్వుతూనే దీన్ని అర్పితం గావిస్తూ వచ్చాడు.
1: కృష్ణ స్పెండ్ ఆల్ హిస్ టైమ్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్ ప్రేమ
0: చేతనే అర్పితం గావించుకుంటూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి స్పెండ్ ఆల్ ది
0: టైమ్ ఎలాంటి పరిస్థితిలో కూడా క్రోధం అనేటువంటిది లేదు.
1: అట్ నో పాయింట్ ఆఫ్ టైమ్ వాస్ హి ఎవర్ యాంగ్రీ. ఎప్పుడు
0: నవ్వు నవ్వు నవ్వు నవ్వు.
1: హి వాస్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్.
0: ఇది దైవం యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
1: ఇస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ గాడ్.
0: దేనికి కోపం కానీ అసూయ కానీ అహంకారం కానీ ఏమాత్రము నిరూపించలేదు.
1: గాడ్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ ప్రైడ్ ఆర్ వాట్స్ ఎవర్.
0: అట్టి పవిత్రమైన గుణములు ఇప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయి.
1: దట్ సేక్రెడ్ క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్ రైట్ నౌ.
0: ఏ అవతారంలో కూడా కనిపించలేదు.
1: ఇన్ నో ఇన్కార్నేషన్ యు ఎవర్ నోటీస్ దాట్.
0: కానీ అన్ని అవతారంలో కూడా ఆయా దివ్యత్వం ఒకటే అయినప్పటికీ కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకుని కొన్ని ప్రవర్తిస్తూ వచ్చాడు.
1: Though the divinity is uniform in all of the incarnations, but he expressed himself in different ways based on the circumstances.
0: కానా దైవత్వాన్ని మనం హృదయపూర్వకంగా విశ్వసించాలి.
1: So we should develop full faith in God.
0: నిన్ను నీవు ఏ రీతిగా విశ్వసిస్తున్నావో
1: just as you have faith in yourself,
0: ఆ విధంగా భగవంతుని విశ్వసించాలి.
1: Develop faith in God.
0: Faith in yourself and God.
1: Faith in yourself and God.
0: This is the secret of greatness.
1: This is the secret of greatness.
0: ఇది నిన్ను ఏ విధంగా నీవు విశ్వసిస్తున్నావో అటనే భగవంతుని విశ్వసించాలి.
1: Just as you have faith in yourself,
0: దైవము దైవమే నీవు.
1: You are God. God is you only.
0: ఎందుకు నీ ఆ సందేహాలకి అంత అవకాశం అందిస్తున్నావు?
1: Why do you scope to?
0: ఈ సందేహం నిన్ను దేహాన్ని ధ్వంసం చేస్తుంది.
1: In fact, this doubt will ruin you.
0: కనుక సందేహాన్ని దూరం చేసుకోండి.
1: సో గివ్ అప్ ఆల్ దిస్ అనుమానాన్ని
0: నిమూలం గావించుకోండి.
1: డిస్పెల్ ఆల్ దిస్
0: ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: సత్య మార్గంలో ప్రవేశించండి.
1: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: దివ్యమైనటువంటి తత్వాన్ని అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క సాధన. ఇది ఏ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ పాత్ అండ్ ట్రూ స్పిరిచువాలిటీ.

0: In this world, for man, these five qualities of Satya, Dharma, Ahimsa and Shanti and Prema are verily like the five pranas, the pancha pranas, the quintessentials, the life-giving forces. Amongst these five again, love indeed, which is the noblest and the highest, and one which has to be sought for. Therefore, in your heart, foster, nourish and sustain this element of love.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the Divine Atma.
1: Manava janma chala utrushtamainatundi.
0: This life of a human being is rather difficult to get.
1: Ihi medha vikasamanandu kudanu pudamiyandu gala jeevula ninti yandu ee manavattam uttama sthanam nandukunnadi.
0: Not only in terms of giving rise to and sustaining the body as such, but also in the acts of letting the intellect blossom forth, this is what you wish to see in what we call as man amongst all living forms in this world.
1: Aite manavudu prakritikanga durbaludu.
0: But in a manner of speaking, man is a weakling.
1: అంతే కాదు తన యొక్క జీవితము పరిమితమైనటువంటిది.
0: బట్ నాట్ ఓన్లీ దాట్ హిస్ లైఫ్ హ్యాస్ టు కమ్ ఇట్ హ్యాస్ ఎన్ ఎండ్.
1: పరిమితమైన జీవితమునందు దుర్బలమైనటువంటి మానవత్వమునందు దివ్యత్వాన్ని ప్రకటింపజేసుకునేటువంటి ఆత్మశక్తి ఒక్క మానవుని యందు మాత్రమే ఉన్నది.
0: బట్ దెన్ ఇన్ దిస్ లైఫ్ ఇట్ హ్యాస్ ఎన్ అపర్ లిమిట్ and which is basically a weakness all around, there is this power of the Atma, the Atma Shakti in man and man alone.
1: Aite medha vikasamuto kudinatvanti manavudu parimitamainatvanti jeevitamunandu ee medha shaktini sattakam gavinchukunetvanti pravartana yende tana jeevitamunu ankitam gavinchali.
0: He is given the power of the intellect, and though his life has to come to an end sooner than later, he should nevertheless strive to see to it that this intellect is given the role it has to play.
1: Prachina kalamu nundi Bharat deshamulo ee pancha sutramulanu pranamuluga bhavinchi prachara prabodhamulu kalpinatvanti pavitra deshamu ee Bharat desham.
0: This ancient land of Bharat is that sacred land wherein the efficacy and the guiding principle in these five principles have been highlighted and handed down to man down the ages.
1: భారతదేశమునందు అనేక సాంప్రదాయములు అనేక తెగలు అనేక మతములతో కూడి ఉండినప్పటికీ అనేకత్వమునందు ఏకత్వంగా భావించి విశ్వసించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటి దేశము భారతదేశము.
0: దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఈజ్ వన్స్ అగైన్ ఎ ల్యాండ్ రిచ్ ఇన్ ట్రెడిషన్, రిచ్ ఇన్ కస్టమ్స్ అండ్ దేర్ఫోర్ దో ఇట్ హాస్
1: భారతదేశములో ఈ పంచ సూత్రములను ప్రాణములుగా భావించి ప్రచార ప్రబోధములు కలిపినటువంటి పవిత్ర దేశము ఈ భారతదేశం.
0: దిస్ ఏన్షియంట్ ల్యాండ్ ఆఫ్ భారత్

0: rich in tradition, rich in customs, and therefore, though it has been having these things like caste and religion, it has nevertheless sustained itself against the onslaughts of time.
1: ఏకత్వమే భారతీయునికి లక్ష్యము.
0: And has realized the principle of oneness in the many.
1: కాని ఇట్టి సత్యాన్ని గుర్తించలేనటువంటి వ్యక్తులు భారతదేశం యొక్క సాంప్రదాయమును అనేక రీతులుగా కల్పనలు చేసి దీన్ని వంచడానికి ప్రయత్నిస్తూ వచ్చారు.
0: But those who have not been able to understand the significance of this rich tradition have tried to give different interpretations and misinterpretations to this ancient land and
1: అన్ని మతములను అన్ని తెగలను అన్ని సాంప్రదాయములను అన్ని ఆచారములను ఏకత్వంగా భావించి ఒకే మాత్రమైనటువంటి మార్గమునందు ప్రవేశింపచేసినటువంటి యొక్క దివ్యత్వం ఒక భారతీయ తత్వం.
0: The great divine principle which is there to be found only in this ancient land is that amongst all these differentiation of religion, caste, traditions and norms, there is a basic oneness of purpose.
1: Adiye mana samskruti.
0: And that is this rich culture of ours.
1: Naranji pandiyandu aneka tonalu veru veruga kanipistuntai.
0: In an orange fruit, you can come across the different entities which you...
1: Orange. Aite, tonalu veru veruga kanipinchinappatikini పైన అన్నింటినీ ఏకత్వంగా కప్పబడినటువంటి యొక్క చర్మం ఒక్కటి.
0: దేర్ ఆర్ డిఫరెంట్ పీసెస్ నో డౌట్ మేకింగ్ అప్ దిస్ ఆరెంజ్ ఫ్రూట్ బట్ ద స్కిన్ దట్ కవర్స్ దెమ్ ఆల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: అదే విధముగాని అన్ని మతములను అన్ని సాంప్రదాయములను అన్ని తెగలను అన్ని కులములను కూడాను ఏకత్వంగా భావించి కులము ప్రధానము కాదు గుణమే ప్రధానమని బోధించినటువంటి దేశము భారతదేశము.
0: In the same manner, though we have been having things like different religions, castes, traditions and norms, etc., this culture has proclaimed to us the truth that it is not the caste which is important, but the oneness of purpose that's important.
1: Jati kante niti mukhyamaniyu, matamu kante mamata abhivruddiyaniyu, bodhinchinatuvanti desham bharatiya samskruti.
0: Rather than the race, it is the character which is important, and rather than the religion, it is one's ideal that's important. This is the lesson given down to us.
1: మతము ప్రధానము కాదు మమత ప్రధానము.
0: రిలిజన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ సో మచ్ యాజ్ యువర్ ఫీలింగ్ వన్ విత్ యువర్సెల్ఫ్.
1: నీ జాతి ముఖ్యము కాదు నీతియే దీనిలో ముఖ్యము.
0: యువర్ కాస్ట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ యువర్ రేస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ బట్ యువర్ క్యారెక్టర్ ఈస్ ఇన్ డీడ్ ఇంపార్టెంట్.
1: నీతిని మమతతో అభివృద్ధి గావించినటువంటి మానవత్వము.
0: ద హ్యూమన్ నేచర్ ఇస్ దాట్ వెరీన్ యూ ట్రై టు ఫర్దర్ ది కాజ్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ స్ట్రెంగ్థన్ ఇట్.
1: కనుక సత్య ధర్మ అహింస శాంతి ప్రేమలు అనేటువంటివి మానవతా ప్రధానమైనటువంటి ప్రాణములు.
0: దేర్ఫోర్ ది వెరీ ఎసెన్షియల్ వైటల్ లైఫ్ గివింగ్ ఫోర్సెస్ టు మ్యాన్ ఆర్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య ధర్మ అహింస శాంతి అండ్ ప్రేమ.
1: ఈ యొక్క పంచ ప్రాణములు కూడాను ప్రధానమైనటువంటి మానవత్వాన్ని వీక్షింపజేసి ప్రకటింపజేసి ఆచరింపజేసి ఆనందాన్ని అందించేటువంటివి.
0: These five principles are such wherein one can realize oneself by blossoming forth of one's own nature, one's own realization and one's own understanding of oneself.
1: Manavuniki charitra pradhanamu.
0: For man, history is important.
1: Vyaktitvam aadharamu.
0: His own individual nature is the key.
1: Jatiyata mukhyamu.
0: His sense of patriotism is important again.
1: Pavitram aadharamu.
0: Sacredness is again his guiding principle.
1: Aikamatyame deeni yokka pradhana tattvamu.
0: And the principle of unity is the key to this.
1: Kanukane charitramu, vyaktitvamu, జాతీయత దివ్యత్వము ఐకమత్యము ఇవి కూడాను పంచ సూత్రములు భారతీయుని యొక్క శాస్త్రములు.
0: సో వీ ఆల్సో హ్యావ్ దీస్ ఫైవ్ కాంపోనెంట్స్ మేకింగ్ అప్ వన్స్ ఎగ్జిస్టెన్స్ వర్త్ వైల్ వన్స్ హిస్టరీ క్యారెక్టర్ వన్ సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం అండ్ ద లైక్.
1: దీనిని పురస్కరించుకుని ఆధునిక కాలమునందు భారతదేశమునకు హిందూ దేశము అని పేరు పెట్టు వచ్చారు.
0: ఇట్స్ ఇన్ కీపింగ్ విత్ దిస్ ట్రెడిషన్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ this land of Bharat has also been called the land Hindu land. Hindu
1: angleyulu ee Hindu desam ani peru pettinappatikini bharatiya sampradayamunu evvarukunu ee maatram kodanu maatchutaku veelu kaadu cheechutaku alavi kaadu.
0: Though this name of Hindu was given to us by the Anglicans, it is not possible, it has not been possible for them to change the basic essential, the vitality of this country.
1: Hindulo kodanu varu teliyaka vanchinchi దీన్ని హిందూ అనేటువంటి పదములు ఏర్పరిచినప్పటికీ ఇందులో కూడాను పంచప్రాణ సూత్రములు ప్రకాశించుచే ఉంటున్నవి.
0: Though as a form of deceit, they gave this name Hindu, they have unwittingly given to us again in this term Hindu the five

0: స్పిరిచువల్ ప్రిన్సిపల్స్.
1: ఆంగ్ల భాషలో HINDU ఈ యొక్క ఐదు అక్షరములు.
0: Now this word Hindu is constituted by these five letters HINDU.
1: Het anaga history.
0: H standing for history.
1: I anaga individual anaga vyaktitvam.
0: I stands for one's individuality.
1: N anaga nationality ade jatiyata.
0: N stands for nationality, sense of patriotism.
1: D anaga devotion anaye kaakunda divinity ani kudanu cheppavachchu.
0: D again stands not only for a thing like devotion but also for
1: ade divyattvam.
0: That is your divinity.
1: U anaga unity.
0: And U stands for the word unity.
1: Kanuka ee Hindu aneetundi padamunandu kudanu history, vyaktitvamu, jatiyata, divinity, unity aneetundi ee panchapranamulu panchasutramuluga ninchi unnavi.
0: Therefore we have in this word Hindu these five essential principles all over again: history, individuality, nationality, divinity and unity.
1: Ee unity ne mochamaniyu.
0: This unity is indeed liberation.
1: ఈ యొక్క ప్రభువైనటువంటి యొక్క చరిత్ర ఇదియే భారతీయులకు ప్రధానమైనటువంటి యొక్క ధర్మమనియు.
0: అండ్ ద వెరీ ఫస్ట్ అమాంగ్ దీస్ దిస్ హిస్టరీ ఇస్ బేసిక్ టు హూ కుడ్ బి కాల్డ్ ఎ భారతీయ.
1: మన వ్యక్తిత్వమే నిజమైనటువంటి యొక్క జాతీయతనియు.
0: వన్స్ ఓన్ ఇండివిజువాలిటీ కనోట్స్ వన్స్ ఓన్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు ద కంట్రీ.
1: ఈ వ్యక్తిత్వాన్ని పెంచుకున్నప్పుడే దివ్యత్వములలో ఆవిర్భవిస్తుందనియు.
0: Only when you give that this individuality of yours come to the surface, there will be a thing like nationality.
1: It divyatvame mochamunaku aadharamaniyu prabodhistu vachindi.
0: Rather, there will be a thing like divinity, and only when you have realized the divine, there is a sense of fulfillment, liberation.
1: Indulo dharmaatma kama mochamulu purushartamuluga bhavistu vacharu.
0: Then again we have these purushartas in the form of dharma, artha, kama and
1: moksha. Kani ee naadu duradrishtavashattu manavulu ధర్మార్థములను విసర్జించి కామమునే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యమును చేసుకుని తద్వారా జీవితమును గడుపుతూ వస్తున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ టుడే మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ ద ఫస్ట్ టూ ధర్మ అండ్ అర్థ. హీ గోస్ ఆఫ్టర్ దిస్ కామ అండ్ ఇన్ ద ప్రాసెస్ హ్యాస్ లాస్ట్ సైట్ ఆఫ్ హిస్ సెన్స్ ఆఫ్ లిబరేషన్.
1: ధర్మమోక్షములు వారికి ఏమో అర్థమే కావటం లేదు.
0: వన్ డస్ నాట్ రియలీ అండర్స్టాండ్ వాట్ దీస్ టూ టర్మ్స్ మీన్, ధర్మ అండ్ మోక్ష.
1: మొదలు లేక కొమ్మలు ఏ రీతిగా పుట్టగలవు?
0: Without roots in the first place, how can you think of the branches?
1: Atthakamulane kommalapaina jeevinchetvanti vyakti enaatikenavunu kindiki digatu tappadu.
0: One who is trying to eke out a living on these branches of artha and kama, sooner than later he has to collapse and fall.
1: Ee atthakamulane aadharamga chesukunnatvanti vyakti tana yokka jeevitamunu vyaktamu gaavinchukovatame avutundi.
0: So one who has this artha and kama, these branches as his support, he'll be making his life an exercise in futility.
1: ధర్మమోక్షములను లక్ష్యం నందు ఉంచుకుని అర్థకామములు అనుభవించడమే నిజమైన పురుషార్థమని కూడా గుర్తించాలి.
0: ద ట్రూ పురుషార్థం ఆన్ ద హ్యాండ్ కంటైన్స్ ఇన్ రికగ్నైజింగ్ దీస్ ఐడియాస్ ఆఫ్ ధర్మ అండ్ మోక్ష అండ్ దెన్ లీడింగ్ యువర్ లైఫ్ ఆన్ అర్థ అండ్ కామ.
1: కలియుగ ప్రభావం చే మానవుడు ప్రతి పదమునకు కూడాను నానార్థములు కల్పించి అనర్థమును స్వీకరించి యథార్థమును విసర్జిస్తూ వస్తున్నాడు.
0: ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ప్రెసెంట్ టైమ్స్ ఆఫ్ ద కలియుగ దట్ మ్యాన్ లూజెస్ సైట్ ఆఫ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎనీ వర్డ్ ఆర్ టర్మ్. He seeks different varied interpretations which are terms in contradiction.
1: Antarathani vicharinchatam ledu.
0: He does not go for the significance contained
1: oka chinna vishayam.
0: Here is a small example.
1: Suryodayam kaagane manam chaala aanandistunnamu.
0: Now we tend to rejoice at the fact that the sun has risen.
1: Karanam,
0: what's the reason?
1: Mana karmalanu aacharinchi edo bhoga bhagyamulanu pondalani mana jeevitamunu aanandamainatundi jeevitanga gadapalani mana yokka vaanchya.
0: Because it's our desire that we undertake the daily tasks assigned to us and thereby derive some joy and happiness.
1: Karmane jaragakundana janmane jaragadu ani vaari yokka vishwasam.
0: Because we tend to believe that without performing our duties there is no question.
1: Ee karmalanni kudanu kevalamu bhoga bhagyamula nimittamai aacharistu vastunnaru.
0: Now all these activities or actions of ours are for the sake of our own material happiness and joy.
1: Suryastamam kaagane chaala aanandistu ఈ కర్మలు ఆచరించినటువంటి కాయమునకు విశ్రాంతి కల్పించేటువంటి నిమిత్తమై వారు దీనికి తగినటువంటి ఉల్లాసాన్ని అందిస్తున్నారు.
0: లైక్ వైజ్ అస్ ద సన్ సెట్స్ వి టెన్ టు కైన్ గివ్ రెస్ట్ టు ద బాడీ విచ్ హస్ అండర్గాన్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ట్రబుల్ త్రూ ద డే.
1: అయితే వీరికి తెలిసినటువంటి అర్థం ఇంటి కర్మాచరణ నిమిత్తమై సూర్యోదయం జరుగుతున్నదని దేహం యొక్క విశ్రాంతి నిమిత్తమై సూర్యాస్తమం జరుగుతున్నదనియు ఈ సూర్యోదయ సూర్యాస్తమం రెండు కూడాను మానవునికి ఆనందాన్ని అందిస్తున్నదనియు వీరు భావిస్తున్నారు.
0: Now this is the most that one tends to understand in these phenomena like sunrise and sunset, that the sun has risen so that the body may perform whatever is due to be done, and the sun has set so that you can experience comfort for the boy, for the body.
1: ఇది యథార్థం కాదు.
0: But then this is not the significance of these.
1: నిజముగా ఈ సూర్యోదయ సూర్యాస్తమం యొక్క అంతరార్థాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఆనందాన్ని అనుభవించడు.
0: One who has really understood the significance of the sunrise and sunset can never experience joy or happiness.
1: ప్రతి సూర్యోదయ సూర్యాస్తమం రెండు కూడాను మానవుని యొక్క ఆయు ప్రమాణమును దినదినము కూడాను తగ్గించుతూ వస్తున్నది.
0: బికాస్ ఎవ్రీ సన్ రైజ్ అండ్ ఎవ్రీ సన్సెట్ మార్క్స్ యెట్ అనదర్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్. ఇట్ రిడ్యూసెస్ హిస్ లైఫ్ స్పాన్.
1: తన ఆయు ప్రమాణాన్ని అపహరిస్తూ పోతున్నది సూర్యోదయ సూర్యాస్తమములు.
0: దిస్ రైజింగ్ ఆఫ్ ద సన్ అండ్ ద సెటింగ్ ఆఫ్ ద సన్ హాస్ స్నాచ్డ్ అవే డే ఫ్రమ్ యువర్ లైఫ్.
1: వీడు దినదినమును కూడాను అంత్యమునకు సమీపించుతూ వస్తున్నాడు.
0: ఇన్ అదర్ వర్డ్స్ యు ఆర్ అప్రోచింగ్ డే బై డే యువర్ ఓన్ ఎండ్.
1: దీని ఎందు ఉండినటువంటి అంతరాత్మ ఒకటి, మానవుడు భావించి అనుభవించేటువంటి బాహ్యార్థం మరొకటి.
0: దిస్ బీయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వి గివ్ సమ్ అదర్ ఇంటర్ప్రిటేషన్ అండ్ టెండ్ టు ఫీల్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఈ జగత్తునందు ఏ పదార్థము కూడాను మానవుని యొక్క సొంత పదార్థము కాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ గివెన్ టు మ్యాన్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: పనిబడి 10 దినములు పట్టణంలో నివసిస్తూ వస్తుంటాడు ఒక వ్యక్తి.
0: Now an example, an individual has some work in the town and he goes and has to spend 10 days in the city.
1: Paruna nimittamai 10 dinamulu edo oka hotel lo jeevistu ostuntadu.
0: Now because he has to do this work of his, he spends 10 days in a hotel.
1: Tana pani purti kaagane tirigi tana sasthanam cherutuntadu.
0: As soon as he finishes his work, he gets back to his place.
1: 10 దినములు హోటల్ లో ఒక గృహంలో ఉండినంత మాత్రమున ఆ గృహము తన సొంతం అవుతుందా?
0: జస్ట్ బికాస్ యు హావ్ స్టేడ్ 10 డేస్ ఇన్ ఎ హోటల్ హాస్ దట్ బికమ్ యువర్ హోమ్?
1: అదే విధముగానే మానవుడు తల్లి, తండ్రి, ఆస్తి, పాస్తి ఇంకా అనేక విధములైనటువంటి యొక్క వస్తువులను తమవిగా భావించి అందులో జీవిస్తూ ఉంటున్నాడు.
0: లైక్ వైజ్ మ్యాన్ టెన్స్ టు ఫీల్ that the mother, the father, his possessions, material, and all that has been handed down to him by his ancestors are his own.
1: ఇవన్నీ కూడా కేవలం విశ్రాంతి మందిరములకు మాత్రమే కాని సొంతము కాదు.
0: But what you have to understand is, these are there so that you can take some momentary rest. They are not your own.
1: కారణము తనతో రావు.
0: Reason being, they do not go with you, come with you.
1: తనవే అయినప్పుడు తనతో ఎందుకు రావు?
0: If they are verily his, why don't they accompany him?
1: తనవి కావు కనుకనే తనతో రావు.
0: Because they are not his, they do not go with him.
1: ఇలాంటి పరిస్థితిని యందు మానవుడు గాఢముగా విచారించి లోతుగా దిగి దివ్యత్వాన్ని కొంత విచారించినప్పుడే తన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది.
0: ఇన్ సచ్ మ్యాటర్స్ వెన్ యూ టెన్ టు గో డీప్ ఇన్ టు ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్ కెన్ యూ రియలీ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్.
1: కనుక మానవుని ఆయు పరిమితి చాలా తక్కువ.
0: దెర్ఫోర్ దిస్ లైఫ్ స్పాన్ ఆఫ్ మ్యాన్ ఇస్ రాదర్ లిమిటెడ్.
1: మేధా వికాసము ఎక్కువ.
0: వేర్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ ఇస్ స్టూపెండస్.
1: ఈ మేధాశక్తితో ఈ పరిమితమైనటువంటి ఆయువును పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
0: Through the power of the intellect, that which has an end, that your lifespan, try to sanctify it, make the best of it.
1: ఏ విధంగా మనం సార్థకం గావించుకోవాలి?
0: How can we seek this sense of fulfillment?
1: ధనమున్నది.
0: We have money.
1: బలమున్నది.
0: We have strength.
1: గుణమున్నది.
0: We have our own qualities.
1: అధికారమున్నది.
0: And we have a sense of authority.
1: వీటిని మనం సక్రమమైనటువంటి మార్గములో దీన్ని ప్రవేశపెట్టి అనుభవించాలి.
0: దీస్ హ్యావ్ టు బి ఛానలైజ్డ్ ఇన్ ది ప్రాపర్ వే సో దట్ వీ కెన్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్.
1: ధనమున్నది కనాలని అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములో ప్రవేశపెట్టి దాని దుర్వినియోగం చేయటము మంచిది కాదు.
0: జస్ట్ బికాస్ వీ హ్యావ్ మనీ, వీ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ మనీ అండ్ టేక్ టు ఈవిల్ అన్డిజైరబుల్ వేస్.
1: దానిని కూడాను సాత్విక మార్గంలో ప్రవేశపెట్టి సరైనటువంటి యొక్క విలువను కల్పించాలి.
0: ఈవెన్ దిస్ మనీ హ్యాస్ టు బి గివెన్ ఇట్స్ ఓన్ ప్లేస్ of importance.
1: వస్తువును మనం ఎంత పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టుదమో దానికి అంత విలువైనటువంటి యొక్క స్థాయి కూడా అందుకుంటుంది.
0: అండ్ ఇట్ హాస్ టు బి యూజ్డ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్. ఎవ్రీథింగ్ హాస్ ఇట్స్ ఓన్ యూజ్, ఇట్ హాస్ ఇట్స్ ఓన్ స్టేటస్. వి హావ్ టు అకార్డింగ్లీ గివ్ ఇట్ ఇట్స్ ప్లేస్.
1: మనం పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టకపోవటం చేతనే ఈ యొక్క వస్తువుల యొక్క విలువ కూడాను తరిగిపోతున్నది.
0: బికాస్ వి డు నాట్ మేక్ ద బెస్ట్ పాసిబుల్ యూజ్ ఆఫ్ ఎనీ గివెన్ థింగ్, వి కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఇట్స్ దేర్ ఫర్.
1: కనుక ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి సాత్వికమైనటువంటి కర్మను ఆచరించి తద్వారా సంతోషాన్ని అనుభవించాలి.
0: So every little thing has its own sacred purpose. We have to understand that and use it accordingly. Therein lies the sanctifying process of our lives.
1: ఈ మేధా శక్తిని పవిత్ర మార్గములో ప్రవేశపెట్టుటకు తగినటువంటి ఒక ఊహలు పన్నాలి.
0: Like for instance, how does one use the power of the intellect?
1: Misuse of money is evil అన్నారు.
0: Now misuse of money is evil, it's been said.
1: దీనిని దుర్వినియోగం చేయరాదు.
0: We should not misuse money.
1: భగవంతుడు నీ యొక్క చిత్తమును మాత్రమే ఆశించును కాని నీ విత్తాన్ని ఆశించడు.
0: God would rather like to go for your heart. He is not after your money or wealth.
1: నీ నీతిని మాత్రమే తాను కోరును కాని నీ జాతిని తాను ఏమాత్రము ఆశించడు.
0: He seeks your character. He does not go to what caste or religion you belong to.
1: మానవ జాతి యందు పుట్టి మహత్తరమైన యొక్క దివ్యశక్తిని చేకూర్చుకొని తద్వారా ఆత్మతత్వాన్ని ఆనందంగా అనుభవించేటువంటి మార్గంలో ఈ జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
0: Born of the human race and endowed with this powerful intellect and this innate spark of divinity, try to realize it, come to understand your own nature.
1: Kani kali prabhavam cheta manavudu tellavarinde modalu ratri parundunanta varakunu swarthamu swarthamu swarthamu swartham.
0: But because of the influence of these kali times, right from the moment he gets up till he goes to bed,
1: swarthamane sankellalo manavudu bandhitudai tadwara అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: He indulges in actions which are selfish to the core and he lets himself be bound in this idea of selfishness.
1: ఏది తలంచినా స్వప్రయోజన నిమిత్తమే తాను సంకల్పించుతున్నాడే కాని పరార్థ నిమిత్తమే ఏమాత్రం కూడా ప్రాకులాడుటలేదు.
0: Whatever he wishes to do, it is for his own selfish interest. He doesn't care for others.
1: పరార్థ తత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకుని ఈ స్వార్థము స్వప్రయోజనమును త్యాగం చేసుకునేటువంటి మార్గంలో ప్రవేశించాలి.
0: Or how does he try to understand what lies beyond the Paratha Tattva? We should try to go for that even as we are indulging in what we are doing.
1: Bhakti, bhakti, bhakti anaga kevalamu bhajanalu dhyanamulu japamulu ityadi karmalu acharinchatam matrame bhakti kaneradu.
0: We keep talking about bhakti or devotion. Bhakti or devotion does not mean that you sit in japa or do dhyana or sing bhajans.
1: Parulanu himsinchaka parulanu dushinchaka పరులను కష్టపెట్టక సాధ్యమైనంత వరకు కూడాను వారికి సహాయభూతులుగా నిలచాలి.
0: We shouldn't hurt others' feelings. We shouldn't criticize them. We shouldn't ridicule them. To the extent possible, we should try and go and help them.
1: మానవులందరూ సోదర భావాన్ని పెంచుకోవాలి.
0: And we should have this feeling of brotherhood amongst all men.
1: అప్పుడే ఈ లోకము భూలోక స్వర్గంగా కనిపిస్తుంది.
0: Only then will this world of ours verily become heaven.
1: దినదినములకు విశాల హృదయములు తరిగిపోతున్నవి.
0: Day by day, this broad outlook and attitude is disappearing.
1: సంకుచితమైన భావములు పెరుగుతున్నవి.
0: More and more of narrow-mindedness is creeping in.
1: తాను తనవారు అనేటువంటి యొక్క స్వార్థము తప్ప పరులు పరవారు అనేటువంటి ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడా పెంచుకుంటలేదు.
0: More and more it's a case of I, mine and thine. This differentiation. You're all the while bothered about yourself. You don't get others.
1: నేను అనేటువంటి ప్రదేశము నుంచి మనము అనేటువంటి గమ్యము చేరటమే జీవితం యొక్క అంతరార్థము.
0: The inner significance of life is we make a journey from the state of I to the state of we.
1: జీవితమంతయు కూడాను నేను నేను నేను అనేటువంటి యొక్క స్థాయి అందే ఉండిన గమ్యంని ఏ రీతిగా చేరగలడు.
0: If all through the life you are remaining in the state of I, how can you hope to reach your destination?
1: కనుకనే దేశములో ధనము ప్రధానమే.
0: But then, as far as our existence goes, money is important, no doubt.
1: గుణము అవసరమే.
0: You need character also.
1: బలము కూడాను చేకూర్చుకోవాల్సినది.
0: And certainly you must strengthen yourself.
1: అయితే దీనిని ఎంతవరకు ఎట్టి మార్గములో ఏ విధమైన పవిత్రములో మనం దీనిని అనుభవించాలి.
0: But how far do we go catering towards these needs and what is the way in which you make the best use of them?
1: గోవు పెరుగుకొలది కొమ్ములు కూడాను పెరుగునట్టుగా మన ధనము పెరుగుకొలది అహంకారం కూడాను పెరుగుతుంది.
0: Now as the cow grows, so do the horns grow, it is said. So also as the money grows, our sense of ego also grows.
1: Dhanamechina madamechunu madamechina durgunambu manakayechunu dhanamunegina madamudugunu madamudugina durgunambu manunivema annadu. Ee dhanamu chetane manavudu aneka vidhamulainatundi ahankaramunaku abhimanamunaku guriyai tana manavatvanne marachi taanu jeevithamunu vyartham gavinchukunnadu.
0: So money and wealth foster the sense of ego in oneself. And this in turn gives rise to evil tendencies. In the process, one loses the significance of one's existence.
1: Bharata deshamulo annam leka alladetunti varu కోట అని కోట్లగలరు.
0: ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్ ద ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ కుడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ టు ఈట్.
1: మానవుడు దురాశలచో మునిగి దుఃఖంచే కుంగిపోతున్నాడు.
0: And man is weighed down by a sense of burden of troubles.
1: ee dukkamunu nivritti gaavinchukune nimittame aasalanu arikattukomani bodhincham.
0: Now by way of putting an end to this sorrow and grief,
1: aasalanu arikattukunnappude aanantam chekurutundani kudanu deeni yokka antarathamu.
0: Put a ceiling on your desires because therein lies the key to happiness.
1: Aithe sadhakulainatundi meeru kudanu deeni yokka arthanni chakkaga gurtinchalekapothunnaru.
0: But even those of you here who claim to be sadhakas have not understood the true significance of this concept.
1: Ceiling on desires anaga deeni yokka artham emiti mana yokka aasalanu arikattukovatam ani deeni antartham.
0: Now what does this mean, ceiling on desires? It merely means curbing our desires.
1: ee vidhamainatundi aasalanu arikattukovatam valla dhanamunu kudanu kontha nilabettukunna varam avutam.
0: Now even as we curb our desires thus, we can also accumulate some money.
1: అట్టి ధనము చేత తోటి మానవులను కొంతవరకు ఆదుకోవటానికి కూడా అవకాశం ఉంటుంటాయి.
0: దట్ మనీ ఇన్ టర్న్ కుడ్ బి యూజ్డ్ టు సపోర్ట్.
1: అంతేకాకుండా ఆ ధనము చేత సత్కార్యములు చేసి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో దానిని ప్రవేశించి పెట్టినటువంటి వారం అవుతాం.
0: టు సపోర్ట్ ఎ ఫెలో బీ అండ్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ ఎనీ అదర్ చారిటబుల్ పర్పస్ ఆర్ ఫర్ సమ్ వర్త్ వైల్ కాజ్.
1: కుటుంబంలో చెలరేగినటువంటి సమస్యలను కూడా ఈ ధనం వల్ల కొంతవరకు తీర్చుకుని శాంతిని పొందగలిగినటువంటి వారం అవుతాం.
0: ఆల్సో బై సేవింగ్ అప్ దస్, దిస్ మనీ కుడ్ బి యూజ్డ్ టు ఎలీవియేట్ అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ సఫరింగ్.
1: కలియుగము ధనమూలం ఇదం జగత్తు. ధనము లేకపోతే ఏ యొక్క చిన్న కార్యం కూడా మనం చేయలేము.
0: బికాస్ వితౌట్ మనీ వి కెనాట్ అండర్టేక్ ఎనీ టాస్క్ హౌవర్ మైన్యూట్.
1: కనుకనే కుటుంబ పోషణ కోసమని, పరోపకార నిమిత్తమని, పవిత్ర కార్యములు ఆచరించే నిమిత్తమని ఈ ధనమును కొంతవరకు నిలబెట్టుకునే నిమిత్తము ceiling on desires ధనమును వ్యర్థం చేయకూడదని బోధించాం.
0: Therefore, to support one's own family, to extend help to others and to carry out some sacred and noble task, money is necessary. That's why we have stated ceiling on desires.
1: మన సంస్థలో ceiling on desires లో నాలుగు ప్రధానములైనటువంటివి.
0: And then again in our organization, this idea of ceiling on desires is fourfold.
1: ధనమును వ్యర్థం చేయవద్దు. ఇది మొట్టమొదటిది.
0: The first one is do not waste money, do not misuse money.
1: ఆహారమును వ్యర్థము చేయవద్దు.
0: సెకండ్ ఇస్ డు నాట్ వేస్ట్ ఫుడ్.
1: కాలమును వ్యర్థము చేయవద్దు.
0: థర్డ్ థింగ్ ఇస్ నాట్ వేస్ట్ టైం.
1: మీ యొక్క శక్తిని, మేధస్సును వృధా కరపోవద్దు.
0: అండ్ దెన్ డు నాట్ మిస్ యూజ్ ఫ్రిటర్ అవే యువర్ సెన్స్ ఆఫ్ ఎనర్జీ, యువర్ సెన్స్ ఆఫ్ పర్పస్.
1: కనుక డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ ఎనర్జీ. ఈ నాలుగింటి ఎందుకును ఒక దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకుని పరతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుందని ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అని మనం స్థాపించాము.
0: Therefore in this fourfold path you have do not waste money, do not waste food, do not waste time, do not waste energy. Therein lies the key to understanding and realizing the innate divinity.
1: కానీ కొంతమంది వ్యక్తులు ధనమును వ్యర్థం చేయకుండా కొంతవరకు ప్రోగు చేసి ఏదో ఒక విధమైనటువంటి కార్యానికి మనం అర్పితం గావించుకోవటమే దీని యొక్క అంతరార్థమని భావించి వారి వారి కార్యములు యందు ధనమును అనేక విధములుగా వ్యర్థం చేస్తూ ఏదో సీలింగ్ ఆన్ డిజైర్స్ కొంతవరకు మిగిలించుకున్నామని కొంత ధనమును మాత్రమే బ్యాంకు నుండి కడుతున్నారు.
0: దిస్ ఇస్ ద సెంట్రల్ ఐడియా బిహైండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్. బట్ అన్ఫార్చునేట్లీ నాట్ మెనీ హావ్ అండర్స్టూడ్ దిస్. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ లైన్ విత్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ keep away a certain money no doubt and they try to put aside in the bank in their own accounts.
1: Dhanasito Sai ee yokka samasthanu ne prarambhinchaledu.
0: Sai has not launched this organization for the sake of money.
1: Mee yokka aasalanu arikattukoni vairagya margamanandu divyanandamanu anubhavinchamani naa yokka aasha.
0: It has been my hope that you'll curb your desires, develop the sense of detachment and thereby experience untold bliss and joy.
1: అట్టి పవిత్రమైన నా భావమును అర్థం చేసుకొనక కేవలము సీలింగ్ ఆన్ డిజైర్స్ లోపల ధనమును మాత్రమే సమస్తకు అర్పితం గావించుకోవటం ఇది ప్రధాన లక్ష్యంగా మీరు భావిస్తూ వచ్చారు.
0: సో యూ హ్యావ్ లాస్ట్ సైట్ ఆఫ్ దిస్ సీక్రెట్ హోప్ ఆఫ్ మైండ్ అండ్ యూ హ్యావ్ గివెన్ యువర్ సెల్ఫ్ అవే టు ఫీలింగ్ దట్ ఇఫ్ యూ సేవ్ ఎనఫ్ మనీ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండర్ ది సీలింగ్ ఆన్ డిజైర్స్.
1: ఇది సరైనటువంటి మార్గం కాదు.
0: దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ దిస్.
1: ఈనాడు భారతదేశంలో సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటి రూపంలో డిజైర్స్ ను మాత్రము అనగా ఆశలను మాత్రం అరికట్టుకొనక కేవలం డబ్బును మాత్రమే ప్రోగు చేసి సత్యసాయి ట్రస్ట్ పేరు లోపల 60 లక్షలు కట్టారు.
0: టుడే ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్, మిస్గైడెడ్ బై దిస్ ఐడియా దట్ దిస్ ఇస్ వాట్ ద సీలింగ్ ఆన్ డిజైర్స్ మీన్స్, పీపుల్ హ్యావ్ సేవ్డ్ అప్ మనీ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ హ్యావ్ అక్యుములేటెడ్ 60 లక్షల ఆఫ్ రూపీస్.
1: నేను ధనాన్ని ఆశించేటువంటి యొక్క పిచ్చి భావం నాలో లేదు.
0: I never have this dirty feeling of trying to go for wealth.
1: Yenade kadu yenadu kudanu nenu evvarini inta varaku kudanu nenu dhanam kavalani aashinchinatundi chanam kudanu ledhu.
0: Not only today but also in the past never has there been a moment or a second when I have craved.
1: Na pavitramainatundi karmale aa dhanamulaku saginatundi karyamulu jarugutu vastunnayi.
0: When I have craved a long for money, all these noble intentions behind every action of mine, each of them themselves would generate the money necessary.
1: Kaluka naaku ivvalsinatundi naaku pavittamainatundi prema tattvam tappa ee dhanam naaku akkaraledu.
0: So what you have to give me today is the sacred concept of love, not this filthy money.
1: Meerandaru aikamatyanga undi divyatvanni prakatinchi pracharam salipi bharat deshamulo prachina sampradayamainatundi yokka mana samskrutini nilabettadaniki kankanam kattukovali.
0: All of you should get together and be bound by this principle of unity, proclaim the law of divinity the world over and carry this noble message and the sacred message.
1: Jana sevane janardana sevane anetunte vishala bhavanni penchukovali.
0: Have this God feeling that serving man is verily serving God.
1: Nenu naadi anetunte sankuchita bhavanni trinchi veyali.
0: Try to let go, discard the feeling of mine and thine.
1: Ee naadu unnatundi prapancham yokka samasyalu okka prema dwaraane pariharam kaagalavu.
0: Today's problems of the world could be solved only through the medium of love.
1: Prema lekapovatam chetane అడవిలో ఉండినటువంటి యొక్క క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
0: బికాస్ దేర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ లవ్, మ్యాన్ ఇస్ బిహేవింగ్ వర్స్ దాన్ ద బీస్ట్ ఇన్ ద జంగల్.
1: కనుక ప్రేమ భావాన్ని పెంచుకొని సంకుచిత భావాన్ని తృంచుకొని దివ్యమైనటువంటి యొక్క విశాల హృదయంతో సమాజ సేవలో పాల్గొనాలి.
0: సో హ్యావ్ ది సెన్స్ ఆఫ్ లవ్ గ్రోయింగ్ ఇన్ యూ, కట్ డౌన్ ఆల్ యువర్ నారో ఫీలింగ్స్, డెవలప్ ఎ బ్రాడ్ విజన్ అండ్ జంప్ ఇన్ టు సర్వీస్ ఆఫ్.
1: ఈనాడే కాదు, ఏ నాటికైనా కూడాను సత్యసాయి సంస్థలకు ధనమునకు ఎట్టి సంబంధం కూడా ఉండదని నా ఆశ.
0: ఇట్స్ నాట్ ఓన్లీ టుడే బట్ సర్టన్లీ ఎనీ టైమ్ ఫర్ ఎవర్ ఇట్స్ మై హోప్ ఫాండ్ హోప్ అండ్ ఫీలింగ్ దట్ దేర్ నో లింక్ బిట్వీన్ సత్యసాయి ఆర్గనైజేషన్ అండ్ మనీ.
1: చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: బికాస్ ద లింక్ బిట్వీన్ మనీ అండ్ ఎనీ ఆర్గనైజేషన్ ఇస్ అ వెరీ డేంజరస్ వన్.
1: ఇంతే కాదు, సంస్థ యొక్క పేరును కూడా చెడగొడుతుంది.
0: నాట్ ఓన్లీ దిస్, ద వెరీ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కుడ్ బి బ్రాట్ డౌన్ బై దిస్ మనీ.
1: సత్యసాయి సంస్థ యొక్క సభ్యులు దేహమునకు వెన్నునకు వెన్నెముక వంటి వారు.
0: Men of the Satsai organization are like the spinal column of a body.
1: ఈ యొక్క కార్యకర్తలు సక్రమమైనటువంటి మార్గమును ప్రవర్తించకుండా ఈ యొక్క సంస్థ అనేటువంటి యొక్క దీని వెన్నెముకనే విరిగిపోతుంది.
0: If the officials and office bearers of the organizations do not conduct themselves in a proper manner, the very spinal column of the body is broken and snapped.
1: కనుక సంస్థను పెడమార్గమునందు పట్టించకండి.
0: So see to it that the organization does not decay.
1: అన్ని సంస్థలకు ఆదర్శవంతమైనటువంటి ఈ సత్యసాయి సంస్థను దివ్యమైన భవ్యమైన నవ్యమైన మార్గంలో ప్రవేశపెట్టి సత్కీర్తిని తెచ్చుకోండి.
0: This Satsai organization, which is a trend setter for all the other organizations, try to see to it that it attains a glorious name.
1: సత్యసాయి సంస్థకు ఎట్టి సంబంధం కూడా ఉండదు.
0: There is no link, no relationship between money and the organization.
1: అట్టి సంబంధం కలిగినటువంటి సమస్త సత్యసాయి సంస్థ కానేరదు.
0: And the Satsai organization, any organization having a link with money is not the Satsai organization.
1: ప్రేమతో ప్రేమ హృదయంతో హృదయం మాత్రమే సన్నిహిత సంబంధాన్ని చేకూరుస్తుంది.
0: లవ్ ఫర్ లవ్ అండ్ హార్ట్ టు హార్ట్ లింక్, దిస్ ఇస్ ద ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్.
1: కనుక ఈనాడు మన భారతదేశం నందు ఉండేటువంటి ప్రతి ఒక్క రాష్ట్రపు యొక్క అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు. కనుక ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత ధనమును మీరు ప్రోగు చేసినారో, ఏ జిల్లా నుంచి ఎంతెంత ధనమును మీరు భిక్షం ఎత్తుకున్నారో, ఆ భిక్షం యొక్క ధనమును నేను ఈనాడు 60 లక్షలు కూడా మీకు ఇచ్చేస్తున్నాను, మీరే మీ దీన్ని ఉపయోగపెట్టుకోండి.
0: సో టుడే వెరిన్ ఆర్ గ్యాదర్డ్ ఆల్ ద స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది స్టేట్ ఆర్గనైజేషన్స్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వాంటింగ్ యూ టు డూ. ద మనీ దట్ యూ హావ్ కలెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఓన్ స్టేట్ వైజ్ కోటాస్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ ఇన్ యువర్ ఓన్ సిటీస్ అండ్ టౌన్స్,
1: ఏ జిల్లా నుంచి మీరు వసూలు చేశారో ఆ వసూలు దక్కు ధనము ఆ జిల్లా ఎంది సరైనటువంటి సేవను తెలిపి దీనివకు దిక్కులేనటువంటి వారికి దీనితో తగినటువంటి సహాయం చేయండి.
0: ఐఎమ్ రిటర్నింగ్ టు ఈచ్ స్టేట్ వాట్ ఎవర్ ఇట్ హాస్ కలెక్టెడ్ అండ్ ద మనీ దట్ యూ హావ్ కలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్స్, ట్రై టు గెట్ ద ఫండ్స్ బ్యాక్ టు ద కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పువర్, ద డిస్టిట్యూట్ అండ్ ద హెల్ప్లెస్ వన్స్.
1: మిమ్మల్ని నేను కోరినది ఒక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ఒక్క ప్రేమను మాత్రమే నా చేయి ఇకపోతున్నది.
0: My hand stretches forward just for one thing from each of you and from all of you, and that is pure
1: love.
0: Love which is serene, unsullied love, untainted love.
1: ఇంకా దేనికి నీ నా చేయి ఈ విధంగా పోదు, ప్రతిదానికి నా చేయి ఈ విధంగా పోయేది, కానీ ఈ విధంగా ఏనాడు కూడా నువ్వు తిరగదు.
0: My palm never stretches out for anything else by way of seeking something. For every other thing, it only tends to give and give and give.
1: కనుక నేను ఏనాటికైనా కూడాను సత్యసాయి పేరుతో కొంత ధనమును వసూలు చేసిన ఇది సత్యసాయికి సంబంధం కాదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
0: So try to be firm of this conviction that even if some money has been connected in the name of the organization, Satsai has nothing to do with this.
1: నేను ఆశించను, ఆశించలేదు, ఆశించబోను.
0: I have never sought, I will never seek, and I am not seeking this money.
1: కనుక నేను ఆశించినది ఒక్క పవిత్రమైనటువంటి భావమే.
0: What I seek and hope for is this noble idea.
1: ఈ పవిత్రమైన భావం కూడాను నా కొరకు కాదు.
0: This sacred feeling and response from you.
1: లోక కళ్యాణం కొరకు.
0: That again is not for my sake, it's for the well-being of the world at large.
1: ఈ లోక కళ్యాణం కొరకు సత్యసాయి సమస్తంలో ఉండినటువంటి సభ్యులందరూ కూడాను పవిత్ర హృదయమును అభివృద్ధి పరచుకుని ఈ ప్రపంచంలో ప్రవేశించి చేరిన మాలిన్యాన్ని శుభ్రపరిచి దివ్యమైనటువంటి వాతావరణాన్ని అభివృద్ధి పరచాలి.
0: So this idea that you are all here and all that you have learned, members of the organization should go back, try to cleanse and purify the society around you and bring back to it the old forgotten values of life.
1: Mana pani seva seva seva. ఇది ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: The primary task ahead of us is one of service and nothing but service.
1: ఇంకా రెండవది.
0: The second thing.
1: ప్రతి వ్యక్తి కూడాను సంకుచితమైన భావంతో brothers and sisters of Sai family, Sai family, Sai family, అనగా సాయి కుటుంబము, సాయి కుటుంబము అని సంకుచితమైనటువంటి పదమును ఉపయోగపెడుతున్నారు.
0: Now every person that you come across keeps uttering these words, brothers and sisters of the Sai family. The emphasis being on the Sai family, the Sai family. This is a narrow-mindedness on your part.
1: కనుక మున్ముందు ఈ సాయి ఫ్యామిలీ అనేటువంటి సాయి అనేటువంటి పదమును ఉపయోగపెట్టకండి.
0: Henceforth, do not use this word Sai.
1: అందరూ మానవ కుటుంబమే.
0: Because all belong.
1: ఒక్కొక్కరికి సాయి అంటే ఇష్టం ఉండవచ్చును, మరొకరికి రామ అంటే ఇష్టం ఉండవచ్చును, ఇంకొకరికి కృష్ణ అంటే ఇష్టం ఉండవచ్చును. ఈ సమావేశంలో అనేక మంది అనేక రుచులతో ఉన్నవారు ఉన్నారు.
0: బికాస్ దిస్ ఈస్ అ యూనివర్సల్ ఫ్యామిలీ, దే కుడ్ బి పీపుల్ హూ హావ్ ఫాండ్నెస్ ఫర్ ద నేమ్ ఆఫ్ రామ ఆర్ కృష్ణ ఆర్ సాయి.
1: నాలో అటువంటి సంక్షిప్తమైన భావం లేవు.
0: ఐ హావ్ నెవర్ గివెన్ రైజ్ టు సచ్ నారో ఫీలింగ్స్.
1: మీరందరూ ఒక సాయి ఫ్యామిలీ అని కాదు, దివ్యమైనటువంటి యొక్క భవ్యమైనటువంటి యొక్క భగవంతుని యొక్క కుటుంబం. ఈ భగవంతుడు అనేటువంటిది సర్వ దేశముల వారికి, సర్వ కులముల వారికి, సర్వ తెగల వారికి, సర్వ కాలముల వారికి కూడా ఇది సమన్వయమైనటువంటిది.
0: యూఆర్ మెంబర్స్ ఆఫ్ ది వరల్డ్ కమ్యూనిటీ, యూ డి నాట్ బిలాంగ్ టు ఎ నారో సెక్ట్ లైక్ ది సాయి ఫ్యామిలీ. యూఆర్ వెరీలీ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవన్స్ అండ్ ఎవ్రీవన్ బిలాంగ్స్ టు గాడ్.
1: ఒక్క పేరు, ఒక్క రూపము సంకుచితమైనటువంటిది.
0: వన్ నేమ్, వన్ ఫామ్ కనోట్ నారో మైండెడ్నెస్.
1: అన్ని రూపములు, అన్ని నామములు కూడా ఒక్కటే అనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
0: We should try and give us this feeling that all names and all forms are equally valid.
1: ముఖ్యముగా ఈనాడు మీకు ప్రధానమైనటువంటి యొక్క 10 సూత్రములను నేను చెప్పదలుచుకున్నాను.
0: Today, particularly, I embark upon the task of giving to you 10 basic principles.
1: మొట్టమొదటిది జననీ జన్మభూమిశ్చ. కన్న తల్లి ఎటువంటిదో జన్మమిచ్చినటువంటి భూమి కూడాను అటువంటిది.
0: The first thing is, just as your mother, your very own mother, who has given birth to you, the land that has given birth to you is your own.
1: మానవుడు కూడాను దేశాభిమానం కలిగి ఉండాలి.
0: So every person should have the sense of feeling for one's motherland.
1: ఏ దేశం వారు ఆయా దేశాభిమానం అభివృద్ధి పరచుకున్నట్లో దోషము లేదు.
0: వాట్ ఎవర్ కంట్రీ యూ బిలాంగ్ టు, యూ హ్యావ్ ద సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం.
1: తన దేశమును తాను అభివృద్ధి పరిచినంత మాత్రమున పరదేశమును కూడాను మనము విమర్శించరాదు.
0: There is nothing wrong in it. But also you should not indulge in criticizing some other country or people belong to some other nation.
1: కనుక ఒక దేశమును విశ్వసించటం చేత మరొక దేశమును ద్వేషించటం అనేటువంటిది ఉండకూడదు.
0: By having trust and faith in your own country, you should not try and put down some other country.
1: కనుక కల ఎందు మాత్రం కాని, ఇంకే విధమైనటువంటి ఊహలు ఎందు కాని, దేశ ద్రోహములకు ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
0: సో ఐదర్ ఇన్ యువర్ థాట్స్ ఆర్ ఈవెన్ ఇన్ యువర్ రిమోటెస్ట్ డ్రీమ్స్ దే షుడ్ బి నో రూమ్ ఫర్ బ్రింగింగ్ గ్రీఫ్ అండ్ సారో టు యువర్ కంట్రీ.
1: కనుక ప్రతి మానవునికి దేశాభిమానం చాలా ముఖ్యమైనటువంటిది.
0: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దిస్ ప్రైడ్ ఇన్ వన్స్ ఓన్ మదర్ ల్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్.
1: అది మొదటిది.
0: దట్స్ ద ఫస్ట్ ప్రిన్సిపల్.
1: రెండవది, సర్వ మతములు కూడాను మనము ద్వేషించక గౌరవించాలి.
0: ద సెకండ్ ప్రిన్సిపల్ ఇస్ నెవర్ హ్యావ్ ఎనీ హేట్రెడ్ టువర్డ్స్ ఎనీ రిలీజియన్. ట్రై అండ్ ఆనర్ అండ్ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వలీ.
1: ఈ దేశాభిమానముతో పాటు అన్ని మతములను గౌరవించటము అది రెండవది.
0: సో ఈవెన్ యాజ్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు యువర్ మదర్ ల్యాండ్, ఆల్సో రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వలీ.
1: ఇంకా మూడవది,
0: ది థర్డ్ వన్.
1: ఈ మూడవది ప్రతి ఒక్క మానవత్వం కూడాను సోదరత్వంగా భావించి ప్రేమించాలి.
0: ది థర్డ్ ప్రిన్సిపల్ ఇస్ డెవలపింగ్ ది సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్. లుక్ అపాన్ ది నెక్స్ట్ పర్సన్ యాజ్ యువర్ ఓన్ బ్రదర్.
1: మన జాతి ఒక్కటే, మానవ జాతి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఇన్ ది కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఈ మానవ జాతిలో పుట్టినటువంటి వారం కనుక మానవులందరూ ఒక్కటే అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి ప్రేమించాలి.
0: ఆల్ ఆఫ్ అస్ బిలాంగ్ టు ది హ్యూమన్ రేస్, సో ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్, దేర్బై లవ్ ఈచ్ వన్.
1: ఇంకా లౌకిక మార్గమునందు ప్రతి గృహమును కూడాను పరిశుద్ధపరచుకోవటము, గృహముల యొక్క పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధపరచుకోవటము, ఇది నాలుగవది.
0: నౌ వి కమ్ టు ద ఫోర్త్ ప్రిన్సిపల్, స్పీకింగ్ ప్యూర్లీ ఇన్ ఎ వరల్డ్లీ వే, keeping one's own house clean, the surroundings pure and clean. This is the fourth injunction.
1: ee grahamunu graha parisara prantamulanu parishuddhamu gavinchukotam cheta konta aarogyamu aanandamu kudanu chekurutundi.
0: This will give rise to a sense of being healthy and also there will be a sense of hygiene around.
1: kanaka ee laukika jeevitamunaku entano upakaristundi.
0: This in turn will help your own worldly life.
1: Daanamu daanamanaga మన దేశమునంతా బిచ్చగాళ్లుగా తయారు చేయటం కాదు.
0: దిస్ వర్డ్ చారిటీ డస్ నాట్ మీన్ దట్ ద పీపుల్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఆర్ ఫుల్ ఆఫ్ బెగర్స్.
1: బిచ్చగాళ్లకు ఒక ఉపాధిని కల్పించవచ్చునే కానీ మనము దానము చేయకూడదు.
0: నౌ వీ కెన్ ప్రొవైడ్ సమ్ సపోర్ట్ అండ్ మీన్స్ టు సపోర్ట్ ఫర్ ద బెగర్స్, బట్ షుడ్ నాట్ ట్రై అండ్ గివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చారిటీ.
1: వీరికి ఒక ఉపాధిని కలిగించి ఏదైనా ఒక ప్రదేశములో కొంత ఏర్పాట్లు గావించి కాలకాలమునకు ఇంత ఆహారము, వారికి వస్త్రము, వారికి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం కల్పించవచ్చునే కానీ బజారులో అడ్డం వచ్చినటువంటి వారికంతా కూడాను డబ్బులిచ్చి డబ్బులిచ్చి డబ్బులిచ్చి తద్వారా భారతదేశమంతా బిచ్చగాళ్లు అనేటువంటి యొక్క చెడ్డ పేరును తీరాదు.
0: నౌ వాట్ యు మస్ట్ ట్రై అండ్ డు ఇస్ ప్రొవైడ్ ఎ బేస్ సో దట్ దే కుడ్ లివ్, ప్రొవైడ్ దెమ్ విత్ ఫుడ్, క్లోథింగ్ అండ్ అదర్ కన్వీనియన్సెస్ ఇన్ ఎ ప్రాపర్ వే. రాదర్ దన్ దట్ ఇఫ్ యు గో ఆన్ గివింగ్ ఆర్మ్స్ టు ఆల్ ద బెగర్స్ అరౌండ్ యు.
1: మనము బిచ్చమివ్వటం చేతనే ప్రతి పట్టణములు ఎందు ప్రతి పల్లెలు ఎందు కూడాను అందరు కూడాను సోంబేరత్వాన్ని పెంచుకుని బిచ్చగాళ్లుగా తయారవుతున్నారు.
0: యూఆర్ హెల్పింగ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ దీస్ బెగర్స్, దేర్బై దిస్ కంట్రీ హస్ బికమ్ సినోనిమస్ విత్ బెగర్స్ అండ్ లేజినెస్ ఆల్సో హస్ కమ్. దిస్ ఇస్ నాట్ ప్రాపర్ అండ్ కరెక్ట్.
1: ఇంకా ఆరవది,
0: ద సిక్స్త్ పాయింట్,
1: లంచం ఇచ్చి పని చేసుకోవటం కానీ లంచం ఇచ్చి లక్ష్యం పుచ్చుకొని పని చేయటం కానీ సత్యసాయి సంస్థల్లో ఏమాత్రం కూడా జరగకూడదు.
0: ఐదర్ బై గివింగ్ బ్రైబ్ ఆర్ బై టేకింగ్ బ్రైబ్ and getting your work done, this is not part of the Satya organization framework.
1: Satyam puchukovatam kani lanchamu lancham ichukovatam kani satya sai samasthalaku chala droham jarugutundi.
0: Either giving bribes or accepting bribes is against the very dictates of the Satya organization.
1: Kanaka ee vyaktulandaru kodanu ee yokka lakshyam ni tana yokka drishtiyan dunchukoni patti jagrataga pravartinchali.
0: This is something which you must bear in mind continuously and carefully.
1: Inka yedavadi.
0: Now the seventh point.
1: మానవత్వంలో అనేక విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
0: There are any number of problems that one has to face up to.
1: ఈ సమస్యలను పరిహారం గావించుకునే నిమిత్తమై కొన్ని ప్రధానమైనటువంటి సూత్రాలను కూడా మనం పట్టుకోవాలి.
0: Now we must try and seek ways and means of finding solutions to these problems and difficulties.
1: మనలో కొన్ని విధమైనటువంటి ద్వేషములు, అసూయలు పెరుగుతుంటాయి.
0: Now we have these feelings of hatred and envy and jealousy and the like.
1: ee yokka desha asuyamunu kontha varakunu arikattukune nimittamai kontha vishala bhavanni penchukovalsi vastundi.
0: By way of curbing this sense of envy or jealousy, we must try and develop our own outlook.
1: ee yokka vishala bhavam kalagalante jati mata bhedamulaku em artham kodano avakasam ukunda chuchukovali.
0: So if you wish to broaden your vision and outlook, there should be no differences on the basis of race or caste or creed or country.
1: Jati matamulanu paatincharadu.
0: We should not go by what is laid down strictly in terms of one's
1: religion. Nee patatulu nee gruhamlo nee aacharinchavachchu.
0: Or one's country. Whatever is given to you in your own home,
1: kaani samajamulo veetini paatinchatam cheta konni pramadamulu kuda nu sambhavistayi.
0: Follow these in your house, all right, but try to carry them.
1: Okarini vanchinchatamu marokarini abhirthi gavinchatamu jarugutundi.
0: If you carry these to the society, there could be difficulties around you.
1: కనుక సమాజంలో ఉండినటువంటి ప్రతి ఒక్కరిని కూడాను సోదర భావంతో మనం ప్రేమించాలి, కానీ జాతి మత భేదములు ఏమాత్రం కూడాను పెంచుకోరాదు.
0: Rather than this, love the other person as your own brother. Don't look upon him as belonging to some other creed or religion or country.
1: ఏడవది, తమ పనులే తాము చేసుకోలేనటువంటి వారు సమాజ సేవను ఏ రీతిగా చేయగలరు?
0: The next thing is, one who cannot do one's own work, how can he be of use to others?
1: కనుక సత్యసాయి సంస్థలో ఉండేటువంటి ప్రతి సభ్యుడు కూడాను తమ పని తానే చేసుకోవాలి, కానీ ఇంకొకరితో చేయించుకోరాదు.
0: The members of Satsai organization should try and do things their own task by themselves. They shouldn't depend on others.
1: అనేక మంది శ్రీమంతులుగా ఉండవచ్చును.
0: There could be many wealthy people, all right.
1: వారిలో ఒక విధమైనటువంటి యొక్క పరివారాన్ని పెట్టుకోవచ్చును.
0: They could have people, servants to assist.
1: లేదు, కొన్ని పనులకు మాత్రమే వారిని ఉపయోగించుకోవాలి, కానీ తన సొంత పనిని కూడా ఆ పరివారంతో చేయించుకోవటం ఇది సోమరత్వం.
0: These servants and assistants could help you in a few tasks, no doubt. But your own work, you must do yourself.
1: ఇలాంటి సోమరత్వానికి మరిగినటువంటి వ్యక్తి సమాజ సేవ చేయలేడు.
0: Because a person thus is a lazy one and he can never do service to society.
1: సమాజ సేవ చేయనటువంటి వాడు సాయి సంస్థలో ఉండటకు అర్హుడు కాదు.
0: One who cannot be of service to society has no right to belong to the Sai organization.
1: కనుక సమాజ సేవ చేసే నిమిత్తమై మొట్టమొదట తన సేవను తాను చేసుకోవాలి.
0: So if you wish to serve the society, serve yourself first.
1: ఇది 9వది.
0: This is the 8th point.
1: Inka padavadi.
0: Now we come to, sorry, this is the 9th one. We come to the 10th point.
1: Daiva preeti papa bheeti kalagali.
0: You must have love for God and fear of sin.
1: Nirantaramu bhagavantunni preminchu.
0: Love God incessantly.
1: Papanni dveshinchu.
0: And have hatred for fear of sin.
1: Papamu chesinanta kalamu kuda nu daivamu neeku chikkadu.
0: So long as you keep committing sin, God can never be yours.
1: అది లక్షణము కూడాను సత్యసాయి సంస్థల వారు తూచా పాటించక తప్పదు.
0: These 10 injunctions, it is necessary and imperative for the Sasai organization members to follow.
1: ఇంతే కాకుండా మరొకటి, ఇది జనరల్ గా అన్నిటికీ సామాన్యమైనటువంటి ఒక సమస్య.
0: In addition to all this, there is yet another point which is in a general one in nature.
1: ప్రభుత్వం యొక్క అనగా చట్టం యొక్క నిబంధనలను మనం ఏమాత్రం కూడా మితిమీరిపోరాదు.
0: We should never go against the law of the land.
1: ప్రభుత్వం యొక్క చట్టమును మనం తూచా నడుచుకోవాలి.
0: We must go by, we must follow to every letter and word what is handed down to us by the law.
1: సత్యసాయి సంస్థ ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దీనిని సరైన మార్గంలో మనము దానిని అనుభవించి ఆచరించి ప్రభుత్వానికి కూడాను ఆదర్శాన్ని నిరూపించాలి.
0: So members of Sasai organization should follow these rules and regulations in letter and spirit and be models for the government too. In the spirit, whatever is laid down by the government, they should follow these rules of the government and be ideals to others.
1: కనుక చట్ట విరుద్ధమైనటువంటి ఒక కర్మలు మన సంస్థలో చేయరాదు.
0: So something which goes against the law, we should never embark on doing that.
1: వీటిని మీరు హృదయమునందు ప్రతిష్ఠ గావించుకుని తద్వారా మన సంస్థకు సరైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ రావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: You should firmly implant these 10 points as your guiding principles, and I am hoping and blessing you that you shall succeed in your endeavors and bringing this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of November 21st, 1985, during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organization.

0: Sai Ram, dear listeners, if one wears green tinted glasses, the entire world appears green. Hence, it is clear that everything lies in the way we perceive things in the world around us. In today's discourse, Bhagwan Baba emphasizes the need to control our vision and use it only for good purposes. He asks everyone, especially the youth, not to misuse the eyes. Let us now listen to the pearls of wisdom from Bhagwan Baba from a discourse delivered on the 13th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: Bhakturandaru cheri premato bhagavat yokka smarana chesina diname nijamaina dinamu.
1: It is the day that is well spent when all devotees gather together and sing in praise of God in love.
2: Bidala vedalanni teechuto neravetchi annadammulam vaakinunna dinamu.
1: Verily is the day when we help the poor and the needy, poor Lord, and come to the rescue.
2: Chelvi Bhagavat kathalu cheppu dinamu.
1: It is the day when we share with everybody the mysteries and the glory of God.
2: Atti dinamu dinamu kani takkina dinamulanni kudanu tad dinamude.
1: It is only the day well spent. The rest of the days are merely habitual.
2: Prema swaruplara.
1: Embodiments of love.
2: All India President Srinivasan cheppadu.
1: All India President Srinivasan explained.
2: Vinaya chala telugala vadani chadugala vadani chakkaga erpatanta chestunnadu.
1: The All India President mentioned that Vinay Kumar is highly educated and he works with all his intelligence. Whether he said it or not, the fact is, for all the restlessness and agitation going on in the world today, the youth is responsible.
2: Chadavulanni chadivi chala viveki magili tannirigudu mandamatudu.
1: With all the education and the learning, it is only a fool who does not know his true nature.
2: Enta chadavu chadivi ee niti unnanu heenuni gudammu manaledu.
1: In spite of higher learning, a mean man would never give up his mean mentality.
2: MA-లు BA-లు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా
1: ఏబిబి మెన్ ఆఫ్ ఎమినెన్స్ విత్ డిగ్రీస్ గ్రాడ్యుయేట్ BA MA పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ
2: చదువులలోనున్న మర్మం మెల్ల చదవక
1: వితౌట్ లర్నింగ్ వితౌట్ ఎక్వైరింగ్ ద సీక్రెట్ ఆఫ్ నాలెడ్జ్
2: చదివితి మేము గొప్ప డిగ్రీలు పొందాము అని గర్వించుతున్నారు.
1: They pride themselves because they could acquire very high degree.
2: ఈ గర్వం వల్ల తనకు సమతమ యొక్క సంప్రదాయమును మర్చిపోతున్నారు.
1: Because of this growing ego, they are forgetting the tradition and the culture.
2: సమతమ.
1: Their own religion.
2: ఆంగ్ల భాష అవతరించక గాని సమత భేదంబు సన్నగిల్లి.
1: Because of the influence of the English language, the attachment runs on religion and tradition have gone.
2: Sumatama bedambu sannagillagane samskarambu samasipoyi.
1: With the loss of religion and tradition, they have forgotten their own innate nature and culture.
2: Samskarambu samasipoyagane.
1: The movement that is gone from samsara.
2: Samskara.
1: Samskara, the culture.
2: భారతదేశం భాగ్యమే అణిగిపోయి.
1: The wealth of this country, bhagya, is lost.
2: ఎక్కడ చూచినను అల్లకల్లోలములే.
1: Everywhere you find disturbances and agitations.
2: Naitika, Bhautika, Dharmika, Adhyatmika, Laukikamunandu kudanu, ee vidhamainatuvanti oka gauravamu sannagelli poyindi.
1: In all fields, fields with its righteousness, spiritual field, in all fields, there is no morality, there is no standard.
2: మానవత్వమనేది కేవలం మర్యాదనే లేకుండా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మ్యాన్ ఇస్ నాట్ రెస్పెక్టెడ్, ఇస్ నాట్ ఆనర్డ్ టుడే.
2: అందరు కూడాను బిచ్చగాండుగానే తయారయ్యారు.
1: ఈవెన్ ద మిలియనర్స్, ద టాప్ పీపుల్, అఫ్లూయెంట్ పీపుల్, దే ఆల్ హావ్ బికమ్ బెగర్స్.
2: కూటి పేద బిచ్చమెత్తుతున్నాడు.
1: అండ్ వి ఫైండ్ ఎ పాపర్ బెగింగ్.
2: కోటీశ్వరుడు బిచ్చమెత్తుతున్నాడు.
1: ఈవెన్ మిలియనర్ ఆల్సో బెగ్స్.
2: కానీ ఎవరు ఇందులో పెద్ద, ఎవరు ఇందులో చిన్న?
1: హూ ఈజ్ ఎ గ్రేటర్ హయ్యర్ బెగర్ దాన్ ది అదర్?
2: నిజంగా చూస్తే కూటి లేక అల్లాడుతున్నటువంటి కూటి పేదనే పెద్ద.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హాస్ నో ఫుడ్ టు ఈట్, ద పాపర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద మిలియనేర్.
2: కోటీశ్వరునకు కోట్టకు ఉండి కూడాను ఒక నయా పైస ఇవ్వడు.
1: ఎ రిచ్ మ్యాన్, ఎ మిలియనేర్ హాస్ ఎ లాట్ ఆఫ్ మనీ విత్ హిమ్. Full of money, but he doesn't give.
2: పవిత్రమైన కర్మలకు, ప్రసిద్ధమైనటువంటి కర్మలకు, పరోపకారమైనటువంటి కర్మలకు ఏమాత్రము వారు సహాయపడరు.
1: They don't extend their support to any sacred service, to any good project.
2: కానీ పేరు ప్రతిష్టలకైనా తనకు ఎంత గొప్ప వారైనప్పటికీ పెద్ద ఫోటోలు వేసి ఒక పేపర్లో వేస్తారు.
1: But these rich people struggle for name and fame. They want the big size photograph to be printed.
2: Kaani tana yokka karmalu chuste naya paisa kuda nu iddu.
1: But actually in action you don't find him giving in charity even single naya paisa.
2: Ilanti paristhiti lopala ee naadu yuvakulu chaala utsahanga munduku jaragali.
1: Under these circumstances it is most essential that the youth should move forward enthusiastically.
2: దేశం బాగుపడవాలంటే ఈ యువకులే, యూతులే చాలా ముందుకు రావాలి.
1: ఫర్ ద కంట్రీ టు ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్ ది యంగ్స్టర్స్, యూత్ మెన్ అండ్ విమెన్ టు కమ్ ఫార్వర్డ్.
2: వారిలో ఉన్నటువంటి యొక్క చర్మశక్తి
1: అండ్ ద కైండ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ దే హ్యావ్,
2: వారిలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తి,
1: ద కైండ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ద హెల్త్ దే హ్యావ్,
2: వారి ఎందున్నటువంటి బుద్ధి శక్తి
1: అండ్ ఇంటెలిజెన్స్ దే కమాండ్,
2: మరి ఎవరి ఎందు కూడా ఉండేది.
1: Is not noticed among anybody.
2: వారు తరచిన ఏమైనా చేయగలరు.
1: If young man decides, he'll be able to do anything.
2: కనుక తన ఎందున్నటువంటి యొక్క శక్తి, ఆ ఇంద్రియ శక్తి, మనోశక్తి, బుద్ధి శక్తి, ఆత్మశక్తి సర్వమును కూడా అడిగి,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ పుటింగ్ అండర్ చెక్ ఆల్ ద ఫిజికల్ పవర్, ద మెంటల్ పవర్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మశక్తి
2: అంతా సమాజం ఉపయోగపెట్టాలి.
1: And they have to divert all these powers for the service of mankind.
2: Chinna chinna vishayalaku ee yuvakulu ento balahinulu aipothunnaru.
1: Even small matters the youth have become so weak.
2: Kaani 16 samvatsaralu pillavadu chuste bakkabadi poyi untadu.
1: But at the age of 16 we find a young man so thin and weak.
2: Karanam emti?
1: Why?
2: Annam leka kaadu.
1: Not that he has no food.
2: Tindi leka kaadu.
1: Not that he has no food.
2: ఆ ఇంద్రియ శక్తిని బలహీనం చేసుకోవటము చాలా పెద్ద తప్పు.
1: Because the mistake lies here. His senses are weak. He made them weak.
2: Senses are weak అయిపోయినప్పుడు మానవుడు పూర్తి బలహీనుడైపోతాడు.
1: When one's senses are weak, the man becomes totally weak.
2: కనుక senses మానవుని యొక్క ప్రాణము.
1: Therefore, senses form the very life of man.
2: ఇట్టి శక్తిని ఈనాడు దుర్వినియోగం చేస్తున్నారు యువకులు.
1: యంగ్స్టర్స్ ఆర్ మిస్యూజింగ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ టుడే.
2: ఈ యువకులు సమాజంలో ప్రవేశించి
1: యంగ్స్టర్స్ టు గెట్ ఇన్ ద సొసైటీ,
2: ఈ యొక్క దివ్యమైనటువంటి శక్తిని కాపాడుకోవాలి.
1: దే నీడ్ టు సేవ్ గాడ్ దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ దెమ్.
2: ఈ శక్తిని కాపాడుకుని మనం దేశం రక్షించాలి.
1: విత్ దిస్ డివైన్ పవర్ దే హావ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
2: అప్పుడే మనం సరి అయినటువంటి మానవులు అవుతాం.
1: Then only we can call ourselves true humans.
2: దీనికి తగినట్టుగా తల్లిదండ్రులు కూడా వాళ్లకు ఎక్కువ ధర్మం ప్రోత్సాహపరుస్తున్నారు.
1: అపార్ట్ ఫ్రమ్ దిస్ ద పేరెంట్స్ ఆల్సో ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ మనీ.
2: ఈ పేరెంట్స్ కూడా పెద్ద పాపమే.
1: Now, thus parents are committing a mistake, a sin.
2: వారి చేతనే పిల్లలంతా చెడిపోతున్నారు.
1: The children are spoiled today by very parents.
2: పిల్లలకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఈ వారి స్వేచ్ఛ.
1: Parents should give them money to the extent necessary.
2: Too much స్వేచ్ఛ ఎట్లయిపోతుందంటే, too much money makes a wrong.
1: By giving too much of money, they commit many wrong things, mistakes.
2: కనుక మనము ధనమును చక్కగా వినియోగించుకోవాలి.
1: Therefore, we should make proper use of money.
2: Don't waste money.
1: Don't waste money.
2: Misuse of money is evil.
1: Bhagavan says, misuse of money is evil.
2: Don't waste food.
1: Don't waste food.
2: Food is God.
1: Food is God.
2: Time waste. Time is God.
1: And then you should not waste the time.
2: కనుక మనము వేస్ట్ చేసేదంతా కూడా ధనము ఫుడ్.
1: What all that we waste today is money and food.
2: దీని వల్లనే ఈనాటి యువకులంతా కూడాను పూర్తి పాడైపోతున్నారు.
1: That's the reason why we find youngsters are totally spoiled.
2: ఇంకా పిల్లల యొక్క యువకుల యొక్క దృష్టి ఎట్లాంటిది?
1: What kind of looks they should have?
2: ఒక క్షణమైన కూడాను స్థిరంగా ఉంచదు.
1: Their looks are not steady even for a moment.
2: ఇటు అటు ఇటు అటు ఇటు చూస్తుంటారు.
1: It goes on wherever looking that side and this side.
2: కాకి దృష్టి వలె ఉంటుండాలి ఈనాడు.
1: ఇట్ ఈస్ ది లుక్ ఆఫ్ ఎ క్రో.
2: తేని చూచినా కానీ ఆశపట్టం.
1: అండ్ దే అస్పైర్ దే డిజైర్ వాట్ ఎవర్ దే సీ.
2: అంటే ఎలాంటి డిజైర్స్? తప్పుడు డిజైర్స్.
1: వాట్ కైండ్ ఆఫ్ డిజైర్స్? బ్యాడ్ డిజైర్స్.
2: కనుక కన్నులు మొట్టమొదట తమ దృష్టిలో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వన్ షుడ్ కంట్రోల్ వన్స్ ఓన్ లుక్స్.
2: ఈ నేత్రమే మనకు పెద్ద శాస్త్రము.
1: నేత్రా ది ఐ is the shastra, the sacred text.
2: Drushtini manam sakkaga pettukunnappude manaku drushti anta kudanu sakkaga untadi.
1: When we correct our drushti, the vision, the whole srushti creation would be divine.
2: Kanaka meeru chedda drushtini meeru chudakoddu.
1: So don't have bad looks.
2: Annintini aashinchakoddu.
1: Don't desire everything.
2: College ki pothuntaru pillalu.
1: Boys go to college.
2: Nenu unna satyanni cheptunnanu, meeru em anukokandi.
1: Bhagavan is telling the naked truth. You accept it.
2: ఎక్కడైనా ఎవరైనా స్త్రీలు పోతుంటే కదా రోడ్ లో వీళ్ళు సైకిల్ కూడా వదులుతారు, వాళ్ళని పైన చూస్తుంటారు.
1: When women pass by along the road, the boy on the cycle would drop the cycle and start staring at them.
2: దీని వలన యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి.
1: And that's the reason why they are met with accidents.
2: ఈ మోటార్ సైకిల్స్ అంతా కూడా మరింత యాక్సిడెంట్ అవుతున్నది.
1: And the number of accidents are more in bad looks.
2: Annintini aashinchakoddu.
1: Don't desire everything.
2: College ki pothuntaru pillalu.
1: Boys go to college.
2: Nenu unna satyanni cheptunnanu, meeru

0: మరింత యాక్సిడెంట్ అవుతుండాలి.
1: అండ్ ది నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ మోర్ ఇన్ ది కేస్ ఆఫ్ మోటార్ సైకిల్.
0: కారు పోయేది మోటార్ సైకిల్.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ జస్ట్ ద మోటార్ సైకిల్ విత్ హిమ్.
0: కారు చూసేది బజార్.
1: బట్ హీ గోస్ ఆన్ వాచింగ్ బజార్ స్ట్రీట్.
0: గర్ల్స్ కాలేజ్ ముందుగా పోతే.
1: అండ్ ఇఫ్ యు గో అక్రాస్ ది గర్ల్స్ కాలేజ్.
0: కానీ వీరి దృష్టి అంతా కూడాను కాలేజీ పైన ఉంటుంది.
1: దే కాన్సన్ట్రేట్ దే లుక్స్ ఆన్ ద కాలేజ్.
0: ఇందుకోసం ఆ కన్ను నచ్చినది.
1: ఫర్ దట్ రీజన్ ది ఐస్ ఆర్ గివెన్ టు యు.
0: కన్నులు నచ్చినది ఎందుకు తెలుసా? అన్ని చూసే చంద్రుక. కాదు కాదు కాదు కాదు, కైలాసవాసు నీ కన్నులారా కాంచేందుకు కదా.
1: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు యూ? ఈజ్ ఇట్ టు లుక్ అట్ ఎవ్రీథింగ్ హిదర్ దిదా ఇస్ ఓన్లీ టు వాచ్ ద డివైన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈనాడు కన్ను దృష్టి చాలా ఎక్కువ దోషమైపోయింది.
1: మచ్ ఆఫ్ ది మిస్టేక్ లైస్ విత్ అవర్ లుక్స్.
0: మాటలు చూస్తామా అంటే.
1: అండ్ వి వాచ్ ది వర్డ్స్.
0: మంచి మాటలే రావటం లేదు.
1: వి ఆర్ నాట్ అటరింగ్ గుడ్ వర్డ్స్ అట్ ఆల్.
0: అంత చెడ్డ పలుకులే.
1: అండ్ వి యూజ్ ఆల్ బ్యాడ్ వర్డ్స్.
0: వీరు బాగున్నారా, వారు బాగున్నారా, వీరు అందమా, వారందమా అని అందాన్ని గురించి మాట్లాడతారు తప్ప ఆనందాన్ని గురించి మాట్లాడటం లేదు.
1: వి గో ఆన్ స్పీకింగ్ అబౌట్ అందా ద బ్యూటీ అండ్ వి ఫర్గెట్ టు డిస్కస్ ఆనంద ద బ్లిస్.
0: ఆనందంలో ఉన్నటువంటి అందము, అందమే ఆనందము, ఆనందమే అందము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ బ్యూటీ అందా లైస్ ఇన్ ఆనంద ద బ్లిస్ అండ్ ద బ్లిస్ ఇట్సెల్ఫ్.
0: ఇలాంటి దృష్టిని మా యువకులు అరికట్టాలి.
1: అండ్ ది యంగ్స్టర్స్ షుడ్ కంట్రోల్ దేర్ బ్యాడ్ లుక్స్.
0: ఎందుకంటే పోయేటువంటి వారి మనం వచ్చినటువంటి మానవత్వం.
1: అండ్ వీ హావ్ టేకెన్ అపాన్ అవర్ సెల్ఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: మనకి ఇచ్చినటువంటి కన్నులు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక చిత్ర విచిత్రం చూడటా కనుక.
1: Eyes are gifted to us to watch the mysteries and the glory of God around.
0: Kani andam chandam chustanu kaadu.
1: Eyes are not gifted to watch the beauty.
0: Inka vaaru muguru pillalu evana kalchina vaallanta inka pichchi pichchi baatade.
1: And if three boys gather, they indulge in vain talk, useless talk, gossip.
0: Ee useless talk valla, useless drishti valla, useless chevadam valla manavudu manishi kaakunda rakshasudu aipothunnadu.
1: Man has become a demon today because of useless talk, because of useless looks, because of bad audition or hearing.
0: Man tangu enta manchidi.
1: Our tongue is so good.
0: Dinni varninchinaru.
1: And it is narrated this
0: way. Jihve.
1: And it is.
0: Tasagne.
1: And it has got all the
0: madhura setam.
1: And it speaks sweetly.
0: Ilanti maduramainatvanti palukulu palakadaniki tangu ichindi.
1: The tongue is given so that our talk will be sweet.
0: Ante gaani chedda parakulu palakakoddu.
1: The tongue is not given to you to speak bad words.
0: Kanuka manam tongue nu chakka pavitramaga upayoginchukovali.
1: Therefore we should make use of our tongue in a sacred way.
0: Kannulanu ichindi enduku telusa cheppanu.
1: Bhagavan explained why
0: we should look.
1: It's not to look everywhere all around.
0: సుందరమైనటువంటి భగవంతుని యొక్క అందమును చూచాను.
1: The eyes are given so as to look at the beauty and the glory of God in front of you.
0: దారిలో ఎక్కడైనా దేవాలయం కనపడితే దేవాలయం కనపడదు వాడుకు.
1: If they pass by a temple, they don't notice it.
0: దేవాలయంలో పోయేటువంటి ఆడవాళ్ళు కనపడుతుంటారు.
1: But they watch only ladies that pass by the temple and they don't look at the temple at all.
0: ఇది ఆ వాళ్ళకు దృష్టి.
1: Is this the kind of looks they have?
0: ఇలాంటి దృష్టి, ఇలాంటి శ్రవణము, ఇలాంటి నారుక ఉండటం చేతనే మగవారి నాడు మానవులుగా కాకుండా రాక్షసులుగా తయారవుతున్నారు.
1: బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ లుక్స్ దృష్టి అండ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లిసనింగ్, బికాస్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ దట్ వీ స్పీక్, ద మానవ హ్యూమన్ హాస్ బికమ్ రాక్షస దానవ.
0: కనుక ఈనాడు యువకులు అనేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: దేర్ఫోర్ యంగ్స్టర్స్ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ టుడే.
0: తన ఇంద్రియములను తనను కంట్రోల్ చేసుకుని.
1: He should have self-control.
0: అప్పుడు అన్నిటిని చూడవచ్చు.
1: That self-control you can look around.
0: అప్పుడు ఏ తప్పు కూడా నువ్వు కనిపించదు.
1: There'll be no mistake at all.
0: ఏ దోషము ఉండదు.
1: There'll be no defect whatsoever.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of law.
0: పిల్లలపై ఉన్నటువంటి ప్రేమ వలనే నేను ఇంతగా చెప్పగలుగుతున్నాను.
1: Bhagavan is explaining all these things because of his infinite love for the youth of this country.
0: మీలో మీరు దాచిపెట్టుకోవచ్చు.
1: You may hide these things within yourself.
0: కాని నేను దాచుటకు వీలు కాదు.
1: But Bhagavan will not hide anything. It is not possible.
0: కనుక జరిగేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the truth what is happening.
0: ఈ దీన్ని గుర్తించి వర్తించినప్పుడే మానవుడు మానవుడిగా ఉండగలడు.
1: When we understand

0: recognize the truth and conduct ourselves, we are true humans.
1: కనుక మనం పెద్దవాళ్ళైనటువంటి యొక్క తల్లిదండ్రులు కూడా దీంటో అతి జాగ్రత్తలు ఊహించాలి.
0: The eldest parents in particular should be highly careful.
1: కొడుకు ప్రేమగా ఉండవచ్చును.
0: You may love your son.
1: నీ ప్రేమను నీ కొడుకుపై చూపు.
0: You can certainly shower your love on your son.
1: కానీ తను చెడిపోయేటువంటి మార్గంపై చూపకూడదు.
0: But you should never show him the wrong path.
1: వాడు చెడిపోతే ఎవరికి పేరు? తండ్రికే పేరు.
0: The boy is spoiled is the father who gets the bad name.
1: కనుకని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
0: Therefore it is said, mother is God, father is God, teacher is God, guest is God.
1: ఈనాడు తల్లి కూడాను చెడ్డగా కనిపిస్తుండాలి.
0: And today even mother doesn't appear to be good.
1: కాని తండ్రి చూస్తే ఏమైతే కోపడతాడో ఏమనుకుని అతని పైన కోపము.
0: The young man is full of anger towards his father because he is afraid that he may shout at him.
1: తల్లి అంటే మొట్టమొదటి జన్మకు మూల కారణం తల్లిదండ్రులే.
0: And in fact the parents are responsible for the life given to us.
1: ఎలాంటి పరిస్థితులు ఏంటి అని కూడా తల్లిదండ్రులను హృదయపూర్వకంగా ప్రేమించాలి.
0: Under any circumstances we have to love our parents.
1: నా తల్లి మొట్టమొదటి దేవత.
0: My mother is the first god.
1: తండ్రి రెండవ దేవుడు.
0: And father is next very god.
1: ఆ దేవుడే నన్ను కాపాడుతున్నాడు.
0: As the god who is protecting me.
1: ఈ తల్లియే నన్ను రక్షిస్తుండాలి.
0: And is the mother who is taking care of me.
1: కనుక ఈ తల్లి తండ్రులు రెండింటినీ కూడా మర్చి మనం ఎన్ని పనులు చేస్తే ఏం ప్రయోజనము?
0: Forgetting mother and father, what is the fun of doing many of the activities?
1: కనుక ఇలాంటి యాక్షన్స్ అంతా కూడాను మన సేవాదళం వాళ్ళు యువకులు అనేటువంటి వాళ్ళు అరికట్టాలి.
0: The Sevadal people, youngsters, should control all the evil tendencies.
1: ఎవరు ఎంత అడు తగిలినప్పటికీ
0: there may be obstacles whatever may be.
1: దాన్ని ఉల్లంఘించి
0: they should go beyond.
1: మన ప్రాణమైనను ఇచ్చి
0: they should resist and sacrifice their life.
1: మన సరి అయినటువంటి ఒక తత్వమును దారిలో పెట్టాలి.
0: And we should keep ourselves right in the right direction, set right.
1: కనుక యువకులు అనేటువంటి వారు
0: youngsters
1: ఎక్కువ ధనము వేస్ట్ చేయకూడదు.
0: దే షుడ్ నాట్ వేస్ట్ మనీ.
1: కానీ మాటలు కూడా నువ్వు వేస్ట్ చేయకూడదు.
0: అండ్ దే షుడ్ నాట్ మిస్యూజ్ దేర్ వర్డ్స్.
1: మౌనంను వహించండి.
0: దే షుడ్ అబ్జర్వ్ సైలెన్స్.
1: మౌనం కలహం నాస్తి.
0: వెన్ వన్స్ దేర్ సైలెన్స్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్ వాట్స్ ఎవర్.
1: కానీ ఈనాడు శ్రీనివాసన్ చెప్పాడు.
0: శ్రీనివాసన్ సెడ్
1: టెక్నాలజీ బాగా చక్కగా నేర్చుకోండి అని.
0: శ్రీనివాసన్ సెడ్ బెటర్ యూ లెర్న్ స్కిల్స్ ఆఫ్ టెక్నాలజీ.
1: కానీ ఇది టెక్నాలజీ కాదు, ట్రిక్నాలజీ.
0: ఇట్ ఈస్ నాట్ టెక్నాలజీ, ఇట్ ఈస్ ట్రిక్నాలజీ.
1: ఈ ట్రిక్ వల్లనే మానవుడు చాలా చెడిపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దీస్ ట్రిక్స్ మ్యాన్ ఈస్ రూయినింగ్ హిమ్సెల్ఫ్.
1: ట్రిక్స్ నేర్చుకుంటున్నాడు కానీ చక్కగా ట్రిక్స్ నేర్చుకోలేదు.
0: హీస్ లెర్నింగ్ పికింగ్ అప్ ట్రిక్స్ బట్ నాట్ టెక్నాలజీ.
1: కానీ టెక్నాలజీ లోపల ఇలాంటివి లేనే లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో ట్రిక్స్ ఇన్ టెక్నాలజీ అట్ ఆల్.
1: ఈ టెక్నాలజీని కూడా నువ్వు ట్రిక్స్ గా మార్చుతున్నాడు.
0: And they are converting technology into tricks.
1: Vidyarthulara,
0: students,
1: yuvakulara,
0: youngsters,
1: meerandaru kuda adi jagratha vahinchali.
0: All of you should be highly careful.
1: Mana peruna manam nilabettukovali.
0: Should uphold our own identity. Good.
1: Mana kutumbam yokka peruna manam nilabettali.
0: We should keep up maintain the
1: family yokka dinni nu kaapadali.
0: We should maintain the prestige of the family, good name of parents.
1: Motta motta vyakti.
0: First individual.
1: రెండవది సమష్టి.
0: Next to society.
1: మూడవది ప్రస్తి.
0: And third one, first one is
1: సమాజము.
0: Individual.
1: సమాజం యొక్క దేని కూడా మనం కాపాడాలి.
0: Therefore the best is individual should maintain the prestige of samishti of society.
1: ప్రహ్లాదుని చదువుకు పంపించాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు father sent his son Prahlada to schooling.
1: కానీ టీచర్స్ చాలా నీతులంతా బోధించారు.
0: The teachers taught him all ethics, morals.
1: కాని ఒకనాడు తండ్రి పిచ్చి తొడపైన కూర్చొని పెట్టుకుని నాయన ఏమి నేర్చినావు నీవు.
0: One day father called him, made him sit on his lap and asked him, son, what have you learned?
1: తండ్రి నేర్చితే అన్ని విద్యలు.
0: The boy said, I learned all forms of knowledge.
1: ఏది ఒకటి చెప్పు అన్నాడు.
0: Then the father asked, repeat one, tell me one you have learned.
1: చదివితే ధర్మార్థ కామమోక్షంబులునే.
0: He said, the boy said, I have learnt all the four essential objectives of life, dharma, artha, kama, moksha.
1: Chadivithi dharma, artha, kama, moksha, ambulu ne. Chadivithi vikki galavu pekkuru.
0: I have learnt many, many forms of knowledge.
1: చదువులలో మర్మం ఎల్ల చదివితి తండ్రి అన్నాడు.
0: Father, I have learned the very secrets and the mystery of knowledge.
1: ఏది ఆ యొక్క చదివినటువంటిది గొప్పది ఒక్కటే చెప్పమన్నాడు.
0: And the father said, tell me one, the greatest that you have learned.
1: Character is very important.
0: Character is very important.
1: Character లేనటువంటి వాడు పశువుతో సమానము.
0: The one without character is equal to an animal.
1: అనేటప్పటికి తండ్రి కోపం వచ్చింది.
0: The father was angry.
1: ఈ విధంగా చెప్పేటప్పటికి అందరికి కూడా చాలా ఆశ్చర్యం వేసింది.
0: All were very much surprised listening to the answer.
1: ఒక ఆమెను పిలిచాడు.
0: And he called a lady.
1: ఈమె ఎవరు అన్నాడు.
0: He said, who is she?
1: She is my mother అన్నాడు.
0: Allah said,
1: కానీ మదర్ కాదు, సర్వెంట్.
0: He is just a servant.
1: ఈమె నా మదర్ అన్నాడు.
0: And he called her as his mother.
1: ఆడవారిని అందరినీ పిలిచాడు.
0: All women were called to come.
1: వీరందరూ ఎవరు అన్నారు.
0: Yes, who are they?
1: చిన్నవారందరూ నా చెల్లెండు, పెద్దవారందరూ నా అక్కలు.
0: He said, all younger to me are my sisters, younger sisters, elders or elders.
1: ఈ విధంగా చెప్పేటప్పటికి తల్లికి బుర్ర తిరిగింది.
0: It had got an impact on the father.
1: వీరిపై ఉన్నటువంటి కోపం చేత అధ్యాపకులను కూడా పిలిచాడు.
0: And out of anger, he summoned the spiritual gurus, teachers.
1: కానీ వాడిని పిలిచి వాళ్ళని చక్కగా దండించాడు.
0: అండ్ దే వర్ కాల్డ్ అండ్ దే వర్ పనిష్డ్.
1: ఇవి నేర్పవలసింది.
0: దిస్ ఇస్ ది టీచింగ్ దట్ యు ఆర్ సపోజ్డ్ టు గివ్ హిమ్.
1: ఈ పిల్లలకి ఏమాత్రం నేర్పకూడదు.
0: యు షుడ్ నాట్ టీచ్ దస్ థింగ్స్ టు చిల్డ్రన్.
1: వాళ్ళు సహజంగా వారు పెద్దవారు అయిపోతారు.
0: దే నేచురల్లీ గ్రో.
1: వారు ఈ మార్గంలో ప్రవేశిస్తారు.
0: నేచురల్లీ దే గెట్ ఇన్ టు దిస్ పాత్.
1: తండ్రి చెప్పేటప్పటికి వారికి భయం వేసింది.
0: అండ్ ఆల్ టీచర్స్ వర్ అఫ్రైడ్ ఆన్ లిసనింగ్ టు ది వర్డ్స్ ఆఫ్ ది ఫాదర్.
1: కానీ స్కూల్కు వెళ్లి ఆ పిల్లవాడిని అనేక విధములుగా కూడా కొట్టి తిట్టి దండించినారు.
0: ద బాయ్ వాస్ బీటెన్, హీ వాస్ పనిష్డ్ రిపీటెడ్లీ దేర్ ఇన్ ది స్కూల్.
1: అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు.
0: దెన్ ద బాయ్ సెడ్,
1: గురూజీ మీరందరూ కూడా నాకు బోధించేటువంటి బోధకులా.
0: టీచర్స్ డు యూ రియల్లీ టీచ్ మీ.
1: తండ్రి హరిచేయరుమని ఏడు తండ్రి తండ్రి.
0: హూ ఇస్ ద ఫాదర్? హీ ఈస్ ద ట్రూ ఫాదర్ ఇఫ్ హీ ఆస్క్స్ మీ టు గో క్లోజర్ టు గాడ్.
1: అట్టనే గురువులు కూడాను నాకు బోధించాలి.
0: Likewise the teachers should teach me.
1: ఇది బోధించకుండా ప్రాపంచికమైనటువంటి విషయవాసనలో నన్ను ముంచిపెట్టున్నాను.
0: But on the other hand you are teaching me all worldly matters.
1: ఇది నాకు అక్కర్లేదు.
0: This I don't want.
1: అక్కడి నుంచి బయలుదేరాడు.
0: And he started returning.
1: హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ హరి హరి బోల్.
0: He started singing the glory of God, name of God, హరి బోల్ హరి బోల్.
1: హరి కంటే మించినటువంటి వారు లేరు.
0: దేర్ ఇస్ నో వన్ బియాండ్ హరి గాడ్.
1: ఈ పరమాత్ముడు ఈశ్వరుడి కంటే మించినటువంటి వారు లేరు.
0: అండ్ నో వన్ ఇస్ గ్రేటర్ దాన్ ఈశ్వర గాడ్ హింసెల్ఫ్.
1: ఈశ్వరుడే అందరికీ ముఖ్యము.
0: ఈశ్వర ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి.
1: సర్వుడు ఎందుకు ఉన్నటువంటిది ఈశ్వరుడే.
0: ఇస్ ఓన్లీ ఈశ్వర హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఈశ్వర సర్వభూతారాం.
0: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: కనుక అట్టి ఈశ్వరాన్ని బోధించాలి.
0: That divine principle should be taught.
1: ఆ విధంగా మీరు కూడాను బయలుదేరిపోయి మీరు ఒక ప్రహ్లాద రోజుగా భావన పెట్టుకుని మీరందరికీ దైవత్వాన్ని పూజించడానికి దైవత్వాన్ని తరించడానికి తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలని నా ఆశ.
0: భగవాన్ డిజైర్స్ దట్ ది యూత్ అండ్ యంగ్స్టర్స్ షుడ్ గో లైక్ దట్ ప్రహ్లాద షేరింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ షేరింగ్ దిస్ divinity, divine principle with the members of the society.
1: ఈ సొసైటీని మనం మార్చడమంటే ఒక క్షణం లోపల మన సమాజం మారిపోతుంది.
0: When once you get into the society and sing the glory of God, it will
1: be done. ముందుగా మన ఇంటిలో మనం ప్రారంభించాలి.
0: It should begin at home.
1: ఇంటిలో తల్లిదండ్రులకు బోధించి.
0: First we should teach our parents.
1: తల్లిదండ్రులకు తల్లి తండ్రి మీరు మాకు సరైన మార్గంలో బోధించాలి.
0: They should address their parents first to teach them the correct things.
1: మీరు దేహాన్ని మాత్రమే పోషించగలరు.
0: I can only take care of the body.
1: కానీ ఆత్మతత్వాన్ని ఎవరు పోషించగలరు?
0: But who can maintain the principle of the self?
1: కనుక దైవం ఒక్కడే మాత్రమే మాకు దిక్కు.
0: God is only the refuge of the forlorn.
1: కనుక దైవాన్ని గుర్తించేటువంటి ఒక దృష్టిని మాకు అందించండి.
0: So make us to look into the depths of the divinity.
1: ఆనాడు తల్లి చాలా ఆనందించి గొప్ప వంటనంతా చేసి తట్టలో వడ్డించింది.
0: That day the mother was very happy and made all delicious items and served them on the plate.
1: ఇవన్నీ కూడా కేవలం పాంచభౌతికము దుర్బలమైన కాయము.
0: It is all the body that is so weak with senses.
1: ఈ బాధ్యభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: His body being weak of senses is bound to fall, is bound to vanish someday or
1: other. ఇన్ని భోంచేసి కూడాను ఇది ఏనాడు ఏ క్షణంలో వెళ్ళిపోతుందో.
0: I may eat and eat, then I would drop this body, I do not know.
1: ఇది కేవలము ఒక విధమైన పసిపచ్చి పురుగాదులనే భుజించి పెరగటమే మా యొక్క లక్షణమా?
0: Is it the nature of a human being to spend the time by merely eating and sleeping?
1: కాదు కాదు కాదు.
0: No.
1: క్షణము కూడా భగవత్ చింతనే ఉండాలి.
0: ఎవ్రీ మూమెంట్ వన్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: అదే మాకు నేర్పవలసినటువంటిది.
0: దట్ ఈస్ ద టీచింగ్ వీ ఎక్స్పెక్ట్.
1: అదే మాకు వెంటాదంట ఇంట కంటా ఉండేటువంటిది.
0: ఓన్లీ గాడ్ హూ ఇస్ విత్ అస్ అబౌవ్ అస్ బిలో అస్ అరౌండ్ అస్ ఇన్ అస్.
1: ఇట్టి పవిత్రమైన మార్గమును మాకు బోధించటము తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఆల్ పేరెంట్స్ టు షో ది సీక్రెట్ పాత్ టు దేర్ చిల్డ్రన్.
1: గురువులు
0: then teachers
1: గురువులు కూడాను ఇదే మార్గమును అనుసరించాలి.
0: దే షుడ్ ఆల్సో ఫాలో ద సేమ్ పాత్.
1: గురువులంతరు ఈనాడు ఏదో టెక్స్ట్ బుక్స్ అని పిచ్చి పిచ్చి కథలు అవన్నీ తీసుకుని వాళ్ళకి బోధిస్తుంటారు.
0: ద టీచర్స్ టుడే జస్ట్ టీచ్ బేసింగ్ ఆన్ దర్ టెక్స్చువల్ నాలెడ్జ్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
1: ఇవన్నీ కూడా కేవలము ఇది టేస్ట్ గా చూస్తుంటారు కానీ చాలా పిల్లలు కానీ ఇది టెక్స్ట్.
0: బాయ్స్ టేక్ ది టెక్స్ట్ విత్ టెస్ట్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ద టెస్ట్.
1: రియాలిటీని మనం చూడాలి.
0: So we have to look at, be watchful of the reality.
1: కనుక మీరందరూ వెళ్లి ఒక్కొక్క స్కూల్ ఎందుకని పిల్లలు ఎందుకని తల్లి బోధనలు చేయాలి.
0: Therefore, you have to visit every school in the neighborhood. Teach them proper things.
1: ఎక్కడైనా వెళ్లే సమయం లోపల పిచ్చి పిచ్చి మాటల మీద మాట్లాడుతుంటుంటే వాళ్ళకు రెండు చెంపర్ వేయండి.
0: As you go along on the way, if anyone indulges in gossip or vain talk, slap him.
1: వాళ్ళు తిరిగి కొట్టినా పర్వాలేదు, మీరు దెబ్బలు తినండి.
0: Doesn't matter even if he returns, but yet you slap him.
1: కానీ మొట్టమొదట వాళ్ళని శిక్షించాలి.
0: First we have to punish.
1: మానవులై పుట్టి ఇలాంటి అపవిత్రమైనటువంటి యొక్క పరస్త్రీలను నిందించటము మంచిది కాదు.
0: Being born as a human being to stare at women, it is a big mistake.
1: పరస్త్రీలను నీవు నిందిస్తే మీ స్త్రీలను పనులు నిందించరా?
0: And if you stare at women naturally, your own people would be stared at by others.
1: నీ భార్య నీ పిల్లలు నీ తల్లి వీరందరినీ మాత్రం జగత్ వదిలిపెట్టుందా?
0: You mean to say that your children, your daughter, the wife and mother would be spared by the rest of the community?
1: కనుక పరులను ప్రేమించి పరులను గౌరవించి నీ గౌరవాన్ని పెంచుకోవాలి.
0: Therefore love others, respect others, so that you will be loved and respected.
1: స్త్రీలు గాని పురుషులు గాని,
0: they may be men or women,
1: ఉమెన్ కాని లేక యువకులు గాని యువతులు గాని,
0: they may be men or women, youngsters, youth,
1: అందరు కూడా చక్కని మానవత్వాన్ని పెంచుకోవాలి.
0: All should develop this human quality.
1: కనుక ఈనాడు యూత్ ను మనం ప్రపంచంలో స్థాపించినది ఈ మంగళ కార్యం కోసమని.
0: భగవాన్ ఎస్టాబ్లిష్ ది యూత్ వింగ్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ది యూత్ వుడ్ బి పర్ఫెక్ట్ టు టేక్ అప్ దిస్ ఆస్పిషియస్ టాస్క్. భగవాన్ హాస్ బీన్ గివింగ్ దిస్ మెసేజ్.
1: వాళ్ళు మార్గదర్శకులుగా ఉండాలి.
0: దట్ ది యూత్ షుడ్ బి ఐడియల్.
1: ఈనాడు యూత్ అనేటువంటి వాడు బజార్లో తిరిగి ఇష్టం వచ్చినట్టుగా పోతుంటుంటే వాడు యూతే కాదు.
0: The youth behave in a wayward way. They cannot call themselves youth or youngsters.
1: అది కేవలం యూత్ అనేటువంటి గాడిదలు.
0: They are not youth. They are donkeys only.
1: కనుక అవి కాదు మనం నేర్చవలసింది.
0: It's not the donkey way we should follow.
1: Donkey ఇష్టం వచ్చినట్టు అరుస్తూ పోతుంటాడు.
0: Donkey goes on moving about making sounds.
1: కానీ you are not donkey.
0: You are not donkey.
1: కానీ నీవు మంచి గాడ్.
0: You are not the donkey, but you are God verily.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం నిలుపుకోవాలి.
0: అండ్ వీ షుడ్ మెయింటైన్ ది సీక్రెట్ హ్యూమన్ క్వాలిటీ.
1: మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
0: వీ షుడ్ హోల్డ్ అవర్ డిగ్నిటీ అండ్ ప్రెస్టీజ్.
1: కనుక ఇదే యూత్లు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ఆఫ్ యూత్.
1: ఇంకా కొంతమంది చాలా గుట్టుగా పిచ్చి పిచ్చి బుక్కులు అంతా చదువుతుంటారు.
0: సమ్ యూత్ గో త్రూ ద బుక్స్ సీక్రెట్లీ, సిల్లీ బుక్స్.
1: అది చాలా మరింత చెడుతున్నది, మరింత చెడుతున్నది.
0: And really it spoils you further and further.
1: Textbook baita pettukuntaru.
0: They keep the textbook outside.
1: Ee novels book lobal pettukuntaru.
0: And they hide the novels inside.
1: Chadivedanta novels.
0: But they read novel.
1: Kaani baita chuse vaadaku oka textbook chadutunnade.
0: But outers think that they are reading textbooks.
1: Kanuka teachers ni kuda mosam chestunnaru.
0: They are deceiving teachers also.
1: Kanuka meeru sariyainatundi oka margam అనుసరించి
0: ఫాలో ద కరెక్ట్ పాత్,
1: నేను మానవుడను అని నీవు చెప్పుకోవాలి.
0: అండ్ యూ కెన్ ఓపెన్లీ డిక్లేర్ దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నేను మానవుడే కానీ నేను పశువు కాదు.
0: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ నాట్ అనిమల్.
1: కనుకని ఇట్టి నిజమైనటువంటి ఒక పేరును మీరు తెచ్చుకోవాలి.
0: గెట్ ద ట్రూ టైటిల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఆ హ్యూమన్ బీయింగ్ మీరు నేర్చుకున్నప్పుడే
0: దెన్ వన్స్ యూ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్,
1: మీరు చదివినవి, మీరు విన్నవి, మీరు రాసినవి అనేక విలువ ఎక్కుతున్నాయి.
0: In fact, all that you hear, all that you acquire, all that you see will be valuable if only you live up to the nature of a human being.
1: Kaluka prema swarupulara,
0: embodiments of love.
1: Ee paina prema entano unnadi naaku.
0: Bhagavan loves you very much.
1: Naa prema ku ittidi attidi emi vyathyasam cheyakoddu.
0: In fact, no one can differentiate, no one can estimate, no one can guess the love of Bhagavan.
1: Kaani naa prema, naa premani.
0: Bhagavan's love is unequal.
1: ఎవరేం అనుకున్నా కూడా నువ్వు పర్వాలేదు, నాకేమి భయం లేదు.
0: Even if you have no love for him, but Bhagavan is not bothered about it.
1: ఎందుకంటే చాలా మంది నన్ను కూడా నువ్వు దూషిస్తుంటారు.
0: There are many people who criticize him.
1: ఇంతమంది పేపర్లో వేస్తుంటారు.
0: Many people put it in newspapers.
1: న్యూసెన్స్ అంతా వేస్తుంటారు.
0: న్యూస్ పేపర్స్ విత్ న్యూసెన్స్.
1: బయట విదేశం యొక్క న్యూస్ ను కూడా తీసుకుని వచ్చి వీళ్ళు వేస్తుంటారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే బ్రింగ్ ఓవర్ హియర్ ఆల్ దట్ న్యూస్ అవుట్ సైడ్ ఫారిన్ కంట్రీస్.
1: అవుట్ సైడ్ ని అనుసరించేటువంటి వాడు వీడు నిజమైనటువంటి న్యూస్ పేపర్ వాడా?
0: ద వన్ హూ ఎక్స్పెక్ట్స్ వాట్ ఆల్ దట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, కెన్ హీ బి ఎ ట్రూ జర్నలిస్ట్?
1: ఇతను నిజమైనటువంటి జర్నలిస్టా?
0: ఈజ్ ఎ ట్రూ జర్నలిస్ట్.
1: ట్రూ జర్నలిస్ట్ ఆ విధంగా అనుసరించడు.
0: ఎ సిన్సియర్ జర్నలిస్ట్ విల్ నెవర్ ఫాలో దట్.
1: తాను అనుభవించినటువంటిది తాను మాత్రం వేయగలడు, గాని పరులు నిందించేటువంటిది, పరులు వేసినటువంటిది ఏ లండన్లోనూ ఏ అమెరికాలోనూ ఇక్కడో చేసినటువంటివన్నీ వీళ్ళు విని దీన్ని అనుసరించడం వీళ్ళు కేవలం కుక్కలు వంటి వాళ్ళు.
0: ఏ ట్రూ జర్నలిస్ట్ విల్ రిపోర్ట్ వాట్ ఆల్ దట్ హీ నోస్, వాట్ ఆల్ దట్ హీ ఎక్స్పీరియన్స్, వాట్ ఆల్ దట్ హీ హస్ విట్నెస్డ్. హీ విల్ నాట్ రిపోర్ట్ ఎనీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఫార్ ఆఫ్ డిస్టెన్సెస్ లైక్ అమెరికా అండ్ అదర్ ప్లేసెస్. హీ ఈజ్ నాట్ ఎ జర్నలిస్ట్, హీ ఈజ్ టోటలీ ఏ డాగ్.
1: ఏదో ఒక డాగ్ అరుస్తుండాలంటే ఇంకొక బజార్లో ఉన్నటువంటి డాగ్ అరుస్తూ ఉంటాడు.
0: When a dog in a street starts barking, there will be another fellow dog barking in the neighboring street.
1: కనుక ఇంకొక దాన్ని అనుసరించేటువంటి డాగ్స్ ఏ కానీ నిజమైనటువంటి మానవులు కాదు.
0: It is only the nature of the dog to follow another dog, and it's not befitting for a human being.
1: ఎవరేం అనుకున్నప్పటికీ మన సత్యం మనది.
0: That people say in number of things, but you stand for truth.
1: Truth is inside.
0: Truth is inside.
1: Truth is you.
0: Truth is yourself only.
1: You are truth.
0: You are truth.
1: నీవు ట్రూత్ తో ఉన్నటువంటి వాడు దాన్ని ఎదుర్కోవాలి.
0: You are truth, you will be able to resist.
1: దాన్ని లెక్కనే చేయకూడదు.
0: Don't bother about it.
1: ఏమైనా అంటున్నారా అన్ని?
0: Anyone says anything, let them go on.
1: ఏదో కుక్కలు వస్తున్నాయి.
0: Let dogs bark.
1: కాబట్టి వాటితో మనకేం పని లేదు.
0: Well, you don't need to be mindful of that.
1: కనుక ఈ విధంగా విమర్శించేటువంటి వారిని మనం కుక్కల వారే చూడాలి, కానీ మనం ఏమాత్రం మనుషుల వారే చూడకూడదు.
0: Look at those who criticize you, the critics. Treat them as dogs. Never consider them as human beings.
1: ఇది అసూయ వల్లను.
0: They are born out of jealousy.
1: ఈ జెలసీ వల్ల మన పేరు పెద్దగా వస్తుండాలి అని చాలా అసూయ చేత స్వామి యొక్క పేరును చెరగొట్టాలని చూస్తుంటారు.
0: Out of jealousy because of glorious name that has been spreading far and wide. They just speak like that.
1: స్వామి దగ్గరికి ఇంతమంది వస్తున్నారు.
0: So many thousands, lakhs of people come to Bhagavan.
1: మీకు ఏ ఇన్విటేషన్ పంపించారు?
0: Who sent you invitation?
1: No, no.
0: No invitation whatsoever.
1: నీవు చేర్చుకోవచ్చు ఇంతమందిని.
0: Well, can you gather that group for yourself?
1: No.
0: Impossible.
1: పది మంది కూడా నువ్వు నీ దగ్గర చేరరు.
0: Even 10 people will not gather around you.
1: కారణం ఏమిటి?
0: Why?
1: నీలో ఆ మంచితనం లేదు.
0: Because you don't have goodness within you.
1: Goodness e annitni God ga lagutundi.
0: It is only the goodness that is divinity, God, that draws everybody near.
1: Kanuka manam prapancham lopala entano chustunnamu entano vintunnamu.
0: In this world we see a lot, we have been hearing many things.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Mee premanu meeru chelipukokandi.
0: Never spoil your love.
1: Mee premanu meeru e maatramu kodanu పరుగు చేసుకోకండి.
0: అండ్ నెవర్ హైడ్ నెవర్ గివ్ అప్ యువర్ లవ్.
1: మీ ప్రేమను మీరు పెంచుకుంటూ పోండి.
0: డెవలప్ ఫాస్టర్, గ్రో మోర్ ఆఫ్ లవ్.
1: ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్
0: ఫాస్టర్ ఫాస్టర్.
1: అప్పుడే మీ యొక్క మనసు, మీ యొక్క మానవత్వము తప్పక కుదురుతుంది.
0: Then only you will be a true human being. You can have true human quality.
1: అప్పుడే మీరు మానవులు అవుతారు.
0: Then only you deserve to be called humans.
1: లేకపోతే దానవుడు అయిపోతాడు.
0: Or else you are Danava or the demons.
1: కనుక ఎవరి మాటలు వినకండి.
0: So don't pay heed to words of anybody.
1: మీరు విన్నటువంటి విషయాలు మనసులో దాచుకోండి.
0: What all that you have heard here, treasure them in your heart.
1: దైవత్వాన్ని నిరంతరము కూడా హృదయంలో నిలుపుకోండి.
0: Install, imprint the divinity in your heart continuously.
1: అప్పుడే మీరు మానవులుగా బయలుదేరుతారు.
0: Then only you'll be true human being.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నేను ఇంత గట్టిగా చెప్తున్నానని మీరేమన్నా బాధపడుతున్నారేమో.
0: Are you feeling painful because Swami is putting things across plainly?
1: దీనికి ఆనందించాలి కానీ మీరేమాత్రం కష్టపడకూడదు.
0: You should feel happy that because Bhagavan has stated facts in front of us.
1: దైవత్వం ఎవరికీ కనరాదు.
0: Divinity is not apparent, is not conspicuous.
1: ఇది కనిపించి అడ్వర్టైజ్ చేసేటువంటిది కాదు.
0: God is not for advertisement.
1: ఈ తప్పుడువే అన్ని అడ్వర్టైజ్లు ఎంత జరుగుతుండేది.
0: It is only the falsehood, the wrong that goes in a different way, perverted way.
1: ఏ పేపర్ చూడండి, ఒక్కొక్క పేపర్ లో ఒక్కొక్క అడ్వర్టైజ్.
0: In every paper you find advertisement.
1: అడ్వర్టైజ్ బొమ్మలు, అడ్వర్టైజ్ విషయాలు.
0: You find all the columns full of advertisements with photographs.
1: కానీ ఈ ఎడిటర్స్ కు ఎంత మాత్రం బుద్ధి లేదో ఏమిటో నేను చెప్పలేను.
0: బట్ దేర్ ఫూలిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ సెన్స్ ప్రివైలింగ్ దెమ్ ఇస్ మిస్సింగ్.
1: ఫూలిష్నెస్, ఫూలిష్నెస్, ఫూలిష్నెస్,
0: ఫూలిష్నెస్, ఫూలిష్నెస్, ఫూలిష్నెస్, మల్టిపుల్ ఫూలిష్నెస్.
1: నిజంగా వాళ్ళు మనుషులుగా ఉంటుంటే ఇలాంటి తప్పుడు అంత వేయరు.
0: If they are true humans, they will never act in a perverted way.
1: తనకంత ఇంట్రెస్ట్ ఉంటుంటే తాను స్వయంగా వచ్చి తాను చూచి ఆనందంగా.
0: You are really interested, come here and experience in true depth and spirit.
1: ఏదో విన్నటువంటివన్నీ ఏది వేసుకోవటం.
0: Not all that is heard is simply heard and accepted.
1: ఇది కేవలం చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: ఇలాంటివి కాకుండా మనము చదివేటువంటి వాళ్ళు కూడా సరైన సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: Educated people should at least know the truth and proceed along the path of truth.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి మీరు మెరుగు చూడండి, తప్పక మిమ్మల్ని జయించేటువంటి వాడు జగత్తులో ఒక్కడు కూడా ఉండడు.
0: నో ద ట్రూత్, యాక్ట్ ఇన్ ఎ ట్రూత్ఫుల్ వే, ట్రెడ్ ఆన్ ద పాత్ ఆఫ్ ట్రూత్. నో వన్ కెన్ కాంకర్ యూ, నో వన్ కెన్ విన్ ఓవర్ యూ.
1: ఒక్కరు కూడా మిమ్మల్ని దండించేవాడు ఉండడు.
0: దేర్ విల్ బి నో వన్ హూ కెన్ డేర్ ఎనఫ్ టు పనిష్ యూ.
1: నీవు సత్యాన్ని పాటించు,
0: అబ్జర్వ్ ట్రూత్.
1: నీ సత్యమే నీకు సాక్షి.
0: అండ్ యూ ద వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఈస్ ద విట్నెస్.
1: కనుకని మనసుకు మనం సాక్షి.
0: And in fact, we are the witness for the mind.
1: Gunamukku gunam sachi.
0: And it is the virtue that is the witness.
1: Murkhukku murkham sachi.
0: And foolishness is the witness to a fool.
1: Kaluga ee fool manam kaakudadu.
0: We should never be fools.
1: Bhagavantuniki arpincheetundi fool kavali.
0: We should not be fools. We should be pool of flowers, a fitting offering to God.
1: Ante kaani manam fooluga undavalasindi. ఇదే పుష్పంగా ఉండవలసినటువంటి మనము పూలుగా తయారు కావటము అది మంచిది కాదు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎ ఫ్లవర్, ద పూలు, ద ఫ్రాగ్రెన్స్, ఇట్స్ మోస్ట్ ఇన్అప్రోప్రియేట్ అండ్ మిస్ ఫార్చ్యూన్ టు యాక్ట్ లైక్ ఎ ఫూల్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇంకా 3 దినములు ఉన్నవి.
0: కపుల్ ఆఫ్ డేస్ టు గో, 3 డేస్.
1: ఇంకా ముందు ముందు ఎంతనో చెప్పవలసినటువంటి ఉన్నాయి.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి స్టేటెడ్ టు యూ.
1: మిమ్మల్ని సచ్చేసే నిమిత్తమే నేను ఇంత పరికు చేసుకున్నాను.
0: ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ అస్ అవుట్ ఆఫ్ హిస్ ఇన్ఫినిట్ కంపాషన్ భగవాన్ ఇస్ మెన్షనింగ్ దీస్ థింగ్స్.
1: ప్రేమ, ప్రేమ, ప్రేమ, ప్రేమ, ప్రేమ.
0: లవ్ అండ్ లవ్ అండ్ లవ్ అలోన్.
1: ప్రేమ ఒక్కటి నిలుపుకోండి మీరు చాలు.
0: కీప్ అప్, మెయింటైన్ దట్ లవ్ దట్ ఇస్ ఇన్ దిస్.
1: ఆ ప్రేమ కూడాను అన్నింటిపైనే కాదు.
0: నాట్ ద లవ్ టువర్డ్స్ ఆల్ వరల్డ్ థింగ్స్.
1: భగవంతుని పైన ప్రేమ.
0: కాన్సన్ట్రేట్, ఫోకస్ యువర్ లవ్ ఆన్ లార్డ్, ఆన్ గాడ్.
1: అప్పుడే మీరు బాగుపడతారు.
0: దెన్ ఓన్లీ విల్ బి కరెక్ట్.
1: ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
0: విత్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ వాట్ ఈస్ ద యూజ్?
1: ఎడ్యుకేషన్ అంతా కూడా ఎడ్యుకేషన్ తయారవుతుంది.
0: టుడే ఎడ్యుకేషన్ లెడ్ టు ఎడ్యుకేషన్.
1: కనుక ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ బి ఎడ్యుకేటెడ్.
1: ఎడ్యుకేషన్
0: ఇస్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ఎడ్యుకేషన్.
1: ఈ ఎడ్యుకేషన్ కాకుండా ఎడ్యుకేర్ కూడా కావాలి.
0: ఇన్ అడిషన్ టు ఎడ్యుకేషన్, ఎడ్యుకేర్ ఇస్ ఆల్సో నెసెసరీ.
1: ఎడ్యుకేషన్ గ్రంథముల నుంచి వస్తుంది.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ఎ టెక్స్చువల్ బుక్ ఇస్ నాలెడ్జ్.
1: కానీ ఎడ్యుకేర్ హృదయం నుంచి వస్తుంది.
0: ఎడ్యుకేర్ కమ్స్ ఫ్రమ్ విదిన్, అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: కనుక ఈ ఎడ్యుకేర్ మనము చేపట్టాలి.
0: సో వీ షుడ్ డిటర్మిన్ టు అక్వైర్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ అనేటువంటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ.
0: ఎడ్యుకేర్ కంటైన్స్ the quintessence of human values, the truth, righteousness, peace and love.
1: అది మీ హృదయంలో ఉంటుంది. అది
0: దట్ లైస్ లేటెంట్ ఇన్ యువర్ హార్ట్.
1: ఈనాడు లోకం యొక్క ఎడ్యుకేషన్ బుక్ లో చూడవచ్చు.
0: అండ్ ద వరల్డ్ ఇన్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ యూ కెన్ అబ్టైన్ బై రిఫరింగ్ బుక్స్.
1: ఇది బుక్ కేవలం ఒక ముక్కు వంటిదే.
0: బుక్ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ ముక్కు ఆర్ నోస్.
1: రావచ్చు పోవచ్చు, రావచ్చు పోవచ్చు.
0: జస్ట్ యాజ్ ది ముక్కు ఆర్ ద నోస్ ఇన్హేల్స్ అండ్ ఎక్సేల్స్ యూ రీడ్ అండ్ ఫర్గెట్.
1: కానీ ఎడ్యుకేట్ అనేటువంటిది విశ్వాసం వంటిది.
0: ఇట్ ఈస్ ఈక్వల్ టు ద బ్రెత్.
1: ఈ బ్రెత్ ని వదిలితే నువ్వు సర్వం కూడా ప్రాణం వదిలినట్టే.
0: వెన్ వన్స్ బ్రెత్ ఈస్ గాన్ యు ఆర్ డెడ్ అండ్ గాన్.
1: దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా,
0: ద స్టూడెంట్స్,
1: పిల్లలంతా చాలా మంచివారే.
0: ఆల్ స్టూడెంట్స్ చిల్డ్రన్ ఆర్ వెరీ గుడ్.
1: మా పిల్లలు బంగారు వంటి పిల్లలు.
0: అవర్ చిల్డ్రన్ ఆర్ గోల్డ్ అండ్ గోల్డ్.
1: కానీ కొంతమంది ఇంట్లో కూడాను కొంతవరకు 14 carats బంగారు కూడా ఉండవు.
0: బట్ హౌఎవర్ ఈవెన్ దిస్ గోల్డ్ దేర్ ఇస్ 14 carat గోల్డ్ ఆఫ్ లెసర్ వాల్యూ.
1: కాదు కాదు కాదు, మీరు 26 carat.
0: బట్ యూ షుడ్ బి 26 carat గోల్డ్.
1: ఈ గోల్డ్ ను ఏమాత్రం కూడా తగ్గించలేదు.
0: అండ్ ద గోల్డ్ వాల్యూ షుడ్ నెవర్ బి లెస్, షుడ్ నెవర్ కమ్ డౌన్.
1: కనుక ఆ విధంగా ఉంటే
0: యూఆర్ లైక్ దాట్.
1: మీ అందరికి కూడాను నేను ఎంతో సహాయం చేస్తాను.
0: Bhagavan is prepared to help you, bless you.
1: Aarthikanga.
0: Financially.
1: Paramarthikanga.
0: Spiritually.
1: Annitiki endu kuda meeku sahayam chestaru.
0: Bhagavan will help you in every aspect of your life.
1: Manchiga sariyina bidduluga tayaru kaandi.
0: Therefore Bhagavan wants you to be perfect, that you should be good.
1: Manchi peru techukondi.
0: That you should get a good name.
1: Mana bharatiyule ee vedanni marchipothunnaru.
0: Bharatiyas, natives of this land are forgetting Veda.
1: Videshiyulu vachi dinni nerchukuntunnaru.
0: Foreigners are learning.
1: Ee naadu videshiyulu mana language ni paluktunnaru.
0: And the foreigners also, they are able to pronounce correctly the Sanskrit language.
1: Ding dong well, push it in the well.
0: But whereas Indians are satisfied with ding dong well, push it in the well.
1: Idi mana bharatiyulu nerchukotam.
0: This is the knowledge that Bharatiyas are.
1: కాదు కాదు, భారతీయులు పవిత్రమైన భారతదేశం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: Bharatiyas, inhabitants of this land, should know the sacredness, sanctity of this country.
1: భారతదేశమందు నిజమైనటువంటి యొక్క తత్వం ఏమిటి?
0: What is the divine nature of Bharat?
1: తల్లి ఎవరు?
0: Who is mother?
1: భారతదేశమందు నీతియే తల్లి.
0: And it's the morality that is the mother.
1: నీతియే తల్లి.
0: అండ్ ది అడ్హెరెన్స్ టు ఎథిక్స్ ఇస్ ద ఫాదర్.
1: నిజాతియే ఫాదర్.
0: ఇంటెగ్రిటీ ఇస్ ద ఫాదర్. ఆనెస్టీ.
1: శాంతమే చెల్లెలు.
0: అండ్ ద పీస్ ఇస్ సిస్టర్.
1: ధైర్యమే బ్రదర్.
0: అండ్ ద కరేజ్ ఇస్ బ్రదర్.
1: ఇలాంటి సంబంధాన్ని మనం పెట్టుకుని
0: వీ షుడ్ హావ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్.
1: ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని అంతా తీసుకుంటున్నాం మనం.
0: బట్ వీ ఫర్గెట్ ఇట్ అండ్ వీ గో బై అదర్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్, జస్ట్ మ్యాన్.
1: కనుక మనం ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని పెట్టుకోకూడదు.
0: We should not have this association or relationship which is bad.
1: Tell me your company, I shall tell you what you are.
0: Tell me your company, I shall tell you what you are.
1: నీవు ఎలాంటి వారితో సహాయం చేస్తావో, ఎలాంటి వారితో స్నేహం ఉంటావో, అలాంటి వాడి నీవు అవుతావు.
0: As is the company, so you become. Your behavior depends upon the people among whom you move, mingle.
1: కనుక కావాల్సినంత టైం ఉంది కనుక ఇంకా ముందు ముందుకు మీకు అంత తెలపవలసినవన్నీ చాలా తెలుపుతాను.
0: There are lots of things to be told to you. Bhagavan in his infinite mercy agreed to reveal us, tell us many more things to come.
1: నాకు ఎవరితోనా భయం లేదు.
0: Swami has no fear at all.
1: నా సత్యం పైనే నేను చూసుకుంటున్నాను.
0: Bhagavan is truth and it depends, relies on the truth.
1: ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు.
0: Let anybody think whatsoever.
1: సత్యం పైన నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవరికి భయపడతాడు?
0: Because Bhagavan is truth, he is not afraid of anybody.
1: కనుక ముందు అన్ని కూడా బయట పెడతాను.
0: And in future, Bhagavan is going to reveal many, many more things.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 13th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba remarked that parents also play a great role in shaping the thoughts and behavior of youth. He explained that children should be given freedom, but only to the required extent. Thank you, and Sairam from the Radio Sai team.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రపంచంలో కనిపించే ప్రతి మానవుని యొక్క దేహమునందు ఆత్మ ఉన్నది. ప్రతి మానవుని యందు కూడాను ఆత్మ ఉన్నది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్, ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ఆత్మ.
0: నీకు గోచరమయ్యేటువంటి యొక్క వ్యక్తులు యందు ఉన్నటువంటి ఆత్మనే నీ యందు కూడా ఉన్నది.
1: ఆత్మ ప్రజెంట్, ద సెల్ఫ్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీబడీ హూమ్ యూ కమ్ అక్రాస్ ఈజ్ వెరీలీ సేమ్ ఇన్ యూ ఆల్సో.
0: సర్వత్రా ఉన్న ఆత్మ, నీయందున్నటువంటి ఆత్మ రెండు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
1: హీఈస్ ఎ ట్రూ సీకర్ ఇఫ్ యూ అండర్స్టాండ్. If he understands that universal consciousness is present in his individual also.
0: Atadu gruhasthudu kani vanaprasthudu kani sanyasi kani brahmachari kani evarenu sariye manavattamlo unnatundi yokka divyattamu okkate ani satyanni gurtinchinatundi vaade karmalu chesina cheyakapoyina నిరంతరం కూడాను దైవము అతని వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండి కాపాడుతూ ఉంటాడు.
1: లెట్ హిమ్ బి సెలబ్రేట్ హౌస్ హోల్డర్ రిక్లూజ్ ఆర్ రెనన్షియంట్ వెదర్ హీ డస్ యాక్టివిటీ ఆర్ నాట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ హిమ్ దట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ది స్పిరిచువల్ పాత్.
0: భారతదేశము పుణ్యభూమి.
1: Bharat is a meritorious land.
0: ఈ భూమిపైన వీచేటువంటి గాలి సత్యస్వరూపమైనటువంటిది.
1: The wind that blows across this land is a very personification of truth.
0: ఈ భూమిపైన చెదిరిపోయే ధూళి అంతయి కూడాను ధర్మస్వరూపంతో ఉంది.
1: The dust of this holy land is all the embodiment of righteousness.
0: ఈ ప్రపంచంలో ఈ భారతదేశం నందు సంచరించేటువంటి జలమంతయు కూడాను ప్రేమస్వరూపమై ఉన్నది.
1: ద వాటర్ దట్ ఫ్లోస్ అక్రాస్ దిస్ ల్యాండ్ రిప్రజెంట్స్ సుప్రీం లవ్.
0: ఈ భూమి యందు ఉద్భవించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను క్షమాశీలుడై ఉన్నాడు.
1: ఎవ్రీ ఇండివిజువల్ పర్సానిఫైస్ ఫర్ బ్యారెన్స్ ఫర్ గివ్నెస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులు గతులు మతులు సంస్థితులు కలిగినటువంటి దేశము మరెక్కడ కూడాను కనిపించటం లేదు.
1: దిస్ ఈస్ ద పొజిషన్, దిస్ ఈస్ ద లెవెల్, దిస్ ద ఆల్టిట్యూడ్, దిస్ ద గ్లోరీ అండ్ గ్రాండ్యూర్ దిస్ కంట్రీ విచ్ యూ డు నాట్ ఫైండ్ ఎనీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కనుకనే ఈ దేశమునందు ప్రాచీన పురుషులందరూ కూడాను దీన్ని స్వాగతం చేశాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ ది ఏన్షియంట్ సేజర్స్ అండ్ సీయర్స్ వెల్కమ్డ్ దిస్ సార్ట్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: ధర్మమే ధర్మానికి కంకణం కట్టారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గివెన్ ద ప్రైమరీ పొజిషన్ కరోనేటెడ్ ద రైచియస్నెస్.
0: నిజాయితీకి స్వాగతం చేశారు.
1: దే వెల్కమ్డ్ ఇండివిజువాలిటీ.
0: ధర్మమునకు అందనం ఎక్కించారు.
1: ద రైచియస్నెస్ వాజ్ గివెన్ హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ ఎస్టీమ్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులను అనుభవించినటువంటి భారతదేశము ఈనాటి పరిస్థితిని యోచుకుంటే చాలా చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది.
1: ద హైట్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ దట్ భారత్ రీచ్డ్ ఇన్ దోస్ డేస్ వెన్ వీ కంపేర్ విత్ ద ప్రెసెంట్ డే ఇట్స్ రాదర్ మోస్ట్ సర్ప్రైజింగ్.
0: భారతదేశమునందు ఈ యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు వేలాది మంది ఉంటున్నారు.
1: దర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ భారత్ హూ హ్యావ్ ఫుల్లీ రికగ్నైజ్డ్ దిస్ ట్రూత్.
0: అయితే ఇట్టి నిజాయితీని గుర్తించినటువంటి వ్యక్తులలో ఎంతమంది దైవత్వాన్ని పొందారు?
1: those who have recognized this individuality integrity, how many of them could attain divinity?
0: Sarvabhuta sthitam yemo bhajatvi kastamatitaha. Prati manavani yendunnatvanti yokka atma tanantane smarinchukuntu untuntadi.
1: The self present in everyone thinks of itself, of its own self.
0: Ade vidhamgane itarli yendu unnatvanti yokka atma kudanu okkatigane bhavinchi dani yendu kudanu itti paristhitilo ఈ యొక్క పవిత్రత జరుగుతూనే ఉంటుంటాయి.
1: సేమ్ థింగ్ హ్యాపన్స్ విత్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: భారతదేశంలో దైవాన్ని స్మరించని నాలుక, దానివ్వని చెయ్యి ఎక్కడా కనిపించటం లేదు.
1: ఇన్ భారత్ యూ డోంట్ ఫైండ్ ఎనీ వన్ హూ వుడ్ నాట్ స్ట్రెచ్ హిస్ హ్యాండ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ నార్ ద టంగ్ దట్ వుడ్ నాట్ స్పీక్.
0: ప్రతి భారతీయుడు కూడాను దానం చేసిన హస్తమే.
1: ఎవ్రీవన్ స్ట్రెచెస్ ఇట్స్ హ్యాండ్స్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: ప్రతి భారతీయుని యొక్క హృదయము భగవత్ నామం చింతించినటువంటి హృదయమే.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ భారత్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: కనుక ఈ భారతదేశం యొక్క మహత్తరమైన చరిత్రను గుర్తించుకోలేనటువంటి వారు మూర్ఖులని చెప్పవచ్చు.
1: సో వీ కెన్ డిక్లేర్ హీస్ ఏ ఫూల్ if he does not understand the mystery and the glory of this holy land.
0: Okanoka samayamlo pala Vivekananda America ku vellaadu.
1: At one time Vivekananda visited America.
0: Akkade velli upanishattulu bhagavad geetalu gandiga chadivaadu.
1: There he has gone through sacred texts like Upanishads and Gita.
0: ఒక్కటి హృదయం నందు స్థిరం చేసుకున్నాడు.
1: One thing got imprinted in his heart.
0: సర్వత పాణిపాదం తత్సర్వచూచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుడు లేనటువంటి యొక్క స్థానము భారతదేశంలో లేనే లేదు.
1: There is no place in Bharat where there is no divinity.
0: ఎక్కడ చూచినా భగవంతుని యొక్క పాదముల యొక్క శబ్దమే వినిపిస్తూ ఉంటుంది.
1: Everywhere we listen to the footsteps of God.
0: ఎక్కడికి వెళ్ళినా భగవంతుని యొక్క నాదమే వినిపిస్తుంటుంది.
1: We listen to the melody of the divine song.
0: ఏ హృదయములో చూచినా కానీ దాని మోదమే అనుభవిస్తుంటాడు.
1: Every heart experiences the echoes of the holy sound.
0: అలాంటి భారతదేశమును నేను తిరిగి వెళ్లి చూడాలి.
1: He wanted to come back to Bharat once again with this understanding.
0: ఇంతకు పూర్వము నేను ఈ భారతదేశం పైన కొంత అలక్ష్య భావాన్ని చూపాను.
1: In fact, he felt that he neglected the spirit of Bharat earlier.
0: ఇప్పుడు వెళ్లి ప్రతి అణువునందు కూడాను భగవతత్వం కలదని చాటి చెప్పగలను. ఆ యొక్క మట్టిని కూడాను నా శిరస్సు పైన చల్లుకుంటాను.
1: This time he wanted to come back to Bharat. Experience divinity in every speck of the dust of Bharat.
0: Ganga jalamlo unnatundi prati bimbam nandu kudanu premane kadultu untundali.
1: And he watched love just floating over the surface of the waters of Ganges.
0: Itti bhagavatvatanto nindina munigina telina okate idi bharat desham.
1: Whether you get drowned yourself in the spirit of spirituality, you will understand that Bharat is one.
0: Bharat desham nandu satya dharmamule putti nillu.
1: Bharat is the center of the twin principles of truth and righteousness.
0: Shanti ahimsale ee bharat deshamunaku metti nillu.
1: In fact, this has been the center of glory for peace and non-violence.
0: కనుకనే అట్టి భారతదేశం నందు లేనిది ఒక్కటి కూడాను లేదు.
1: సో దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ హియర్ ఇస్ నోవేర్ ఎల్స్.
0: ఎన్న భారతే తన్న భారత అనింది వేదం.
1: ద వేద సేస్ దట్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్
0: భారతంలో లేనటువంటిది ఏ ప్రదేశంలో కూడాను లేదు.
1: దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ హియర్ ఇస్ నాట్ అవైలబుల్ ఎనీవేర్.
0: కనుక సర్వము భారతదేశం నుండే ఉంటున్నది.
1: అండ్ హెన్స్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ భారత్.
0: యావత్ ప్రపంచమంతా కూడాను మూటగట్టి ప్రపంచంలో భారతదేశంలో ఉంచినట్టుగా కనిపిస్తుంది.
1: ఇట్ అపియర్స్ యాజ్ దో ది ఎంటైర్ వరల్డ్ ఇస్ బండల్డ్ అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ భారత్.
0: భారతీయులు ఇంతటి మహత్తరమైనటువంటి శక్తి సామర్థ్యములను గుర్తించుకునలేక వేరే దేశములకు వెళ్లి ఏమేమో చూచి వచ్చాము అనేటువంటి భ్రాంతితో కుమిలిపోతుంటారు.
1: Without realizing the potentiality, the capacity and the uniqueness of Bharat, some people go abroad and return saying that they visited certain of the things which are rather surprising.
0: ఎక్కడ ఆత్మ నిగ్రహం ఉంటుందో అక్కడ ఏమాత్రం కూడా హింసలే జరగవు.
1: Where there is self-control, there will be no violence.
0: ఇలాంటి ఆత్మ నిగ్రహం కోసమని అనేక మంది తపిస్తూ వచ్చారు.
1: Many did penance to achieve this self-control.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: ఆత్మానంద నిమిత్తమై అనేక సాధనలు సలిపితూ వచ్చారు.
1: They resorted to several of the spiritual practices to experience the bliss of the self.
0: ఏమిటి ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్?
1: What are these spiritual practices?
0: సామాన్యమైనటువంటి మానవులకు శ్రవణం,
1: ఫర్ ఆర్డినరీ పీపుల్ లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: ఇది సామాన్య మానవులకు సాధారణంగా భావించి ఈ సాధనలు సలుపుతూ వచ్చారు.
1: దీస్ ఆర్ ది 9 పాత్స్ ఆఫ్ డివోషన్ అడాప్టెడ్ ఫాలోడ్ బై సీకర్స్.
0: కానీ భారతీయ సంస్కృతి ఇవన్నీ సాధనలుగా పరిగణించలేదు.
1: బట్ ద కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ నాట్ కన్సిడర్డ్ ఎనీ యాజ్ ద ట్రూ వన్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము ఒక్కటే.
1: ది ఎటర్నల్ ట్రూత్ ఈజ్ వన్.
0: ఇందు అందును ఎందు వెతికిన అందందే కానవచ్చును ఒక్క సత్యం.
1: ద సేమ్ ట్రూత్ ఈజ్ ఫౌండ్ హియర్ అండ్ దేర్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
0: సత్య రూపము
1: ఇట్ ఈస్ ట్రూత్.
0: బ్రహ్మంబు
1: ఇట్ సెల్ఫ్
0: సత్యమయము
1: ఇట్ ఎటర్నల్.
0: సత్యమే సర్వవేళలు ఎందు ప్రకాశించుచుండు.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ షైన్స్ ఆల్ ద టైమ్.
0: ఎందు వెతికిన అందే సత్యము కనిపించును.
1: యు ఫైండ్ ట్రూత్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
0: ఎందు చూసిన అందే సత్యం వినిపించును.
1: అండ్ యూ ఆల్సో లిసన్ టు ట్రూత్ ఎవ్రీవేర్.
0: సత్యం సర్వవేళయందు సర్వత్రా కూడాను నిండినటువంటిది.
1: ద ట్రూత్ పర్వేడ్స్ ద హోల్ యూనివర్స్ ఎట్ ఆల్ టైమ్స్
0: అని భారతీయ సంస్కృతి పవిత్రమైనటువంటి యొక్క సత్యాన్ని ఈ విధంగా గుర్తించి చేర్చింది.
1: దిస్ సీక్రెట్ ట్రూత్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ భారత్.
0: భారతీయుల యొక్క హృదయము విప్పి చూచిన చమనే వారి యొక్క హృదయం నందు కనిపిస్తుంది.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫర్బేరెన్స్.
0: అనాది కాలం నుండి భారతదేశమునకు ఎన్నియో ఇక్కట్లు కలిగినాయి, ఎన్నియో బాధలు సంభవించాయి, ఎన్నియో కష్టములు పెట్టారు.
1: భారత్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ అబ్స్టకల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ ద పాస్ట్.
0: కానీ దీనిని దేని కూడా లెక్క చేయలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ ఎమర్జ్డ్ సక్సెస్ఫుల్లీ.
0: క్షమ సత్యము
1: ఫర్బేరెన్స్ ఇస్ ట్రూత్.
0: క్షమ వేదము
1: ఇట్ ఇస్ స్క్రిప్చర్.
0: క్షమ సత్యము క్షమ వేదము క్షమ అహింస క్షమ సర్వంబౌ క్షమ సంతోషము క్షమ దయ క్షమ వేదంబు సర్వ ప్రాణులయందు.
1: ఫర్బేరెన్స్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఫర్బేరెన్స్ ఇస్ ట్రూత్. Forbearance is a scripture. Forbearance is non-violence. It is the bliss and compassion.
0: Kanukune Bharatiyudu intakalam jeevisthu vacharu.
1: That's how Bharatiyas lived.
0: Chamane vari yokka pranamu.
1: This forgiveness is the very breath of life.
0: Chamane vari yokka swasamu.
1: And that is the very breath.
0: Uchvas nishvasamulanni kudanu chamatone nindi untunnavi.
1: The inhalation and exhalation is full of this forbearance.
0: Ilanti Bharatadesamu inni ikkatlaku inni kashtamulaku ఇన్ని నష్టములకు ఇన్ని దుఃఖములకును గురి అయి ఏమాత్రము లెక్క చేయకుండా స్థిరంగా నిలిచి ఉన్నదంటే దీంట్లో ఉన్నటువంటి క్షమ బలమే.
1: భారత్ కుడ్ ఎమర్జ్ సక్సెస్ఫుల్లీ ఇన్ స్పైట్ ఆఫ్ అబ్స్టకల్స్ అండ్ ప్రాబ్లమ్స్. and losses because of this forgiveness or forbearance.
0: క్షమ కలిగినటువంటి వానికి ఏ బాధలు ఏమీ కదిలించలేవు.
1: ద వన్ విత్ స్టడీనెస్ కెనాట్ బి షేకెన్ బై ఎనీ డిఫికల్టీ.
0: ఆ క్షమ లేనటువంటి వారిని ఈ బాధలు బంగారం వలె తిప్పుతూ ఉంటాయి.
1: ద వన్ వితౌట్ దిస్ న్యాచురలీ బికమ్స్ అన్స్టడీ.
0: క్షమ పైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని ఎవరేమి కదిలించినా గాని ఇది కదలదు, మెదలదు.
1: ద వన్ హూ రిలైస్ ఆన్ ఫర్బేరెన్స్ కెనాట్ బి షేకెన్, హీ విల్ నెవర్ వేవర్.
0: కనుకనే భారతీయుల హృదయమునందు నిండి ఉన్నది క్షమనే.
1: అండ్ సో ఇట్ ఈస్ దిస్ ఫర్గివ్నెస్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ భారతీయ.
0: ఈ క్షమనే ఇంకొక రూపంలో ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
1: ది క్షమ ఫర్బేరెన్స్ ఇన్ అనదర్ ఫార్మ్ కెన్ ఆల్సో బి కాల్డ్ లవ్.
0: ఈ ప్రేమకు పర్యాయ పదము,
1: ద సినోనిమ్ ఆఫ్ లవ్ ప్రేమ,
0: శాంతి అన్నారు.
1: ఈస్ పీస్ శాంతి.
0: శాంతి అన్నా, క్షమ అన్నా, ప్రేమ అన్నా, మానవుడన్నా, ఈ నాలుగింటికి ఒకే అర్థమే.
1: ఆల్ దీస్ వర్డ్స్, ద పీస్, ద ఫర్బేరెన్స్, లవ్, దే ఆర్ ఆల్ సినోనిమ్స్ కన్వేయింగ్ ది సేమ్ మీనింగ్.
0: మానవ
1: అండ్ హ్యూమన్, మానవ కన్వే ది సేమ్ మీనింగ్.
0: కనుకనే మానవ అంటే ఉపనిషత్తు యందు ప్రేమ అని దీనికి అర్థం.
1: ద వెరీ టర్మ్ మానవ అకార్డింగ్ టు ఉపనిషత్ మీన్స్ లవ్.
0: ఇలాంటి ప్రేమతత్వం కలిగినటువంటి వాడే భారతీయుడు.
1: యు ఆర్ ఎ ట్రూ భారతీయ ఇఫ్ యు హావ్ గాట్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
0: అట్టి భారతీయుల యొక్క తత్వమును ఈనాడు గుర్తించుకొనలేక ప్రాచీన భారతీయ సంస్కృతిని విస్మరించి లౌకికమైన, భౌతికమైన, తాత్కాలికమైనటువంటి యొక్క ఈ లౌకిక బాధలకు గురి అవుతున్నారు.
1: The pristine glory, the culture of Bharat is totally forgotten today. We go by the modern comforts and conveniences and therefore we meet problems.
0: Chamane nee okkadori prashninchu.
1: Just question yourself.
0: Ee chama nee chama yokka shakti enta varaku unnadi.
1: We can question the forbearance within us. What is your power?
0: Ani cheppite cheppadaniki sadhyam kadanindi.
1: And you get the reply.
0: Yato vacho nivartante apyaapya manasasaha.
1: There came the reply. It's beyond the comprehension.
0: Vakunukkani.
1: Either by word.
0: Manasunukkani.
1: Nor by the mind.
0: Ek akara chodinchugani.
1: Or by form.
0: Andinchadaniki veelu kaadu ani.
1: Cannot be estimated.
0: Antati pavitramainatundi samskruti bharatiya samskruti.
1: That is the sacred culture of Bharat.
0: Ee samskrutiye sarva deshamulaku kudanu chaatutu vachindi.
1: The same culture, the sacred culture of Bharat is propagated.
0: Anadi kalam nundi sarva deshamulaku kudanu ee bharatiya samskruti chaatatam chetane anni deshamulu vaaru kudanu lokas samasta sukhino bhavantu ani aanandincharu.
1: That has been the quintessence of the culture of Bharat, to pray for the welfare of the entire humanity.
0: దీనిని స్మరించినటువంటి వారు సర్వత్రా కూడా సుఖంగానే ఉంటారు.
1: దోస్ దట్ హ్యావ్ దిస్ ప్రేయర్ థింకింగ్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి విల్ బి పీస్ఫుల్, సేఫ్ అండ్ సెక్యూర్.
0: కనుకనే భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము,
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్,
0: సర్వత్రా కూడా ఉండినటువంటి ఒక దైవత్వాన్ని స్మరించటమే.
1: ఈస్ టు ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఎవ్రీవేర్.
0: ఇలాంటి భారతీయ సంస్కృతిని విద్యార్థులు గుర్తించుకోలేక అనేక రకములైనటువంటి యొక్క భౌతిక భాగ్యముల కోసమై,
1: ద స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ద కల్చర్,
0: అనేక రకములుగా పాటుపడుతున్నారు.
1: ది స్ట్రగుల్ హార్డ్ ఫర్ ఫిజికల్ ప్లెజర్స్ అండ్ ప్రాస్పెరిటీ.
0: కాదు కాదు,
1: యూ షుడ్ బి.
0: భారతీయ సంస్కృతి కొన్ని పదములకు చిన్నవిగా ముట్టింపు చేసింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ ఇండికేటెడ్ సర్టన్ సైన్స్.
0: ఓ భారతీయుడా,
1: ఓ భారతీయ,
0: గాలి కంటే అతి వేగంగా పోయేటువంటిది ఏది?
1: వాట్ ఈస్ దట్ రన్స్ ఫాస్టర్ దాన్ ద విండ్? ఈస్ టు ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఎవ్రీవేర్.
0: ఇలాంటి భారతీయ సంస్కృతిని విద్యార్థులు గుర్తించుకొనలేక

0: గాలి కంటే అతి వేగంగా పోయేటువంటిది ఏది?
1: వాట్ ఈస్ దట్ రన్స్ ఫాస్టర్ దాన్ ద విండ్?
0: కొంతమంది ఈనాడు సైంటిస్ట్ అంతా కూడాను లైట్ అంటారు.
1: మోడర్న్ సైంటిస్ట్ సే
0: లైట్. ఇంకా ఏమేమో చెప్తారు.
1: దే గివ్ డిఫరెంట్ ఆన్సర్స్.
0: దీనిని భారతీయ సంస్కృతి అంగీకరించలేదు.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ డస్ నాట్ ఎండోర్స్ ఇట్.
0: అన్నింటికంటే వేగంగా పోయేటువంటిది
1: దట్ విచ్ ఇస్ ఫాస్టెస్ట్.
0: అన్నింటికంటే అతి శీఘ్రంగా చేరేటువంటిది
1: దట్ విచ్ కెన్ రీచ్ వెరీ ఫాస్ట్.
0: మానవుని మనసే అన్నారు.
1: ఈజ్ ద హ్యూమన్ మైండ్.
0: ఇంకా ప్రపంచంలో అన్ని పదార్థముల కంటే బరువైనటువంటి పదార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది హెవియెస్ట్ ఇన్ దిస్ వరల్డ్?
0: నవ్వుతూ నవ్వుతూ చెప్పింది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ గేవ్ ఎ స్మైలింగ్ రిప్లై.
0: కన్న తల్లియే అన్నింటికంటే బలమైనటువంటిది.
1: ఇన్ఫాక్ట్ ఫిజికల్ మదర్ ఈజ్ స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్.
0: తల్లికి మించినటువంటి బరువైనటువంటి వస్తువు ఈ జగత్తులో కనరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ వన్ హూ హాస్ గాట్ దట్ హెవీనెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ ఆఫ్ మదర్.
0: తల్లి యొక్క బలమే దేశం యొక్క బలము.
1: ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మదర్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మదర్.
0: అందుకోసమనే భారతదేశము భారత మాత అని పిలుస్తూ వచ్చారు.
1: దేర్ ఫోర్ భారత్ ఈస్ భారత మాత మదర్ ల్యాండ్.
0: మదర్ ల్యాండ్ అని పిలుస్తూ వచ్చారు కానీ ఎందుకు ఫాదర్ ల్యాండ్ అని పిలిచకూడదు?
1: వీ కాల్ దిస్ కంట్రీ మదర్ ల్యాండ్, వై నాట్ ఫాదర్ ల్యాండ్?
0: లేదు, నా తల్లి ఎందు అంతటి పట్టుత్వం ఉంటుండాలి.
1: ది స్ట్రెంగ్త్ లైస్ విత్ ద మదర్.
0: ఇంకా రెండవది, విదేశాలకు పోయినప్పుడు నిన్ను ఆప్యాయతకు గౌరవించి పలకరించేటువంటిది ఎవరు అన్నారు?
1: వెన్ యూ గో అబ్రాడ్ హూ ఇస్ ద వన్ హూ విల్ టాక్ టు యూ విత్ ఆల్ ది అఫెక్షన్ అండ్ రెస్పెక్ట్?
0: అది మన మాతృభాష అన్నారు.
1: దాట్ ఈస్ అవర్ మదర్ టంగ్.
0: ఇది నాది మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother.
0: ఇది నా మతవంచు.
1: This is my religion.
0: ఎదగొట్టి నుడువనేరని.
1: If he is not proud of that.
0: దతికిన పీనుంగు కండి వస్తుందని కలడా?
1: That amounts equal to dead.
0: నన్ను ఎక్కడ పోయినప్పటికీ నన్ను పలకరించి నాతో ముచ్చట్టాడేటువంటిది నా యొక్క భాషనే.
1: It's only my mother tongue that enables me to converse freely with anybody who might.
0: ఎక్కడికి పోయినప్పటికీ కనిపించేటువంటిది నా యొక్క తల్లియే.
1: Wherever I go, I would like to meet my mother.
0: నాకు కనిపిస్తుంది.
1: I find my mother everywhere.
0: ఇంకా అన్నిటికంటే వేగంగా పోయేటువంటిది
1: దాట్ విచ్ ఇస్ ఫాస్ట్.
0: ఈ ప్లేన్ ఆ ప్లేన్ ఆ ప్లేన్ అంటారు, అంత ప్లేన్ లే.
1: ఆల్ ది ప్లేన్స్ ఆర్ సింప్లీ ప్లేన్.
0: కాదు, మనసే.
1: ఇస్ ద మైండ్ దట్ ఇస్ ఫాస్టెస్ట్.
0: సర్వత పాణిపాద ఆ మనసు.
1: ఇస్ ద మైండ్ దట్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో. మోక్షం వరకు తీసుకెళ్తుంది ఈ మనసు.
1: మైండ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ ఆల్సో లిబరేషన్.
0: ఇంకా దానికంటే ఇంకా ముందుకు పోయేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ద ట్రాన్సెండ్స్ దాట్?
0: కనుక ఇంత స్పీడ్ గా పోతుంది.
1: మైండ్ గోస్ సో ఫాస్ట్.
0: ఇలాంటి ఉపమానాలు భారతీయ సంస్కృతి యందు అనేకంగా కనిపిస్తూ వచ్చాయి.
1: సచ్ ఇల్లస్ట్రేషన్ ఎగ్జాంపుల్స్ వీ ఫైండ్ ఇన్ఫినిట్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్.
0: ఇంకా విద్యార్థులు చక్కగా గుర్తించవలసినవి ఎన్నో ఉన్నాయి.
1: స్టూడెంట్స్ హావ్ గాట్ టు నో మెనీ మోర్ థింగ్స్.
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ నథింగ్ మోర్.
0: అదే క్షమ,
1: దట్ ఫర్బేరెన్స్.
0: అదే శాంతము,
1: దట్ ఈస్ పీస్.
0: అది ఒక విధమైనటువంటి వేదము,
1: దట్ ఈస్ స్క్రిప్చర్.
0: ఈ సత్యమునకు ప్రేమకు ఉండినటువంటి ఒక డిఫరెన్స్ గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రూత్ అండ్ లవ్.
0: ఈ ప్రేమకు దుఃఖం అనేదే కనిపించదు.
1: లవ్ ఈస్ బియాండ్ మిజరీ.
0: ఎంతసేపు అయినప్పటికీ దీనికి నవ్విస్తూనే పోతుంది, కానీ దీనికి దుఃఖం ఏమాత్రం కనిపించదు.
1: లవ్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్, నో ట్రేస్ ఆఫ్ సాడ్నెస్.
0: ఒకరిని నొప్పించదు, తాను నొప్పి పడదు.
1: ఇట్ వోంట్ హర్ట్ ఎనీబడీ నాట్ గెట్ హర్ట్ ఇన్ టర్న్.
0: నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగునట్టి ధన్యుడి ప్రేమ.
1: అండ్ ఇట్స్ లవ్ విచ్ విల్ నెవర్ హర్ట్ నాట్ గెట్ హర్ట్ అండ్ దస్ ఎస్కేప్స్ ది టు.
0: ఒకరిని నొప్పించదు ఈ ప్రేమ.
1: దిస్ లవ్ విల్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: తాను నొప్పి పడదు.
1: నాట్ గెట్ హార్మ్డ్.
0: తప్పించక తిరుగుతుంది.
1: అండ్ ఇట్ ట్రాన్సెండ్స్ ది టూ.
0: ఈ విధమైనటువంటి యొక్క సమస్తకరమైనటువంటి శక్తి స్వరూపమే ఈ ప్రేమ.
1: దిస్ లవ్ ఇస్ ఆల్ పవర్ఫుల్.
0: కనుకనే ప్రేమకు కోపం వస్తుంది అనుకుంటారు మీరు.
1: సమ్ టైమ్స్ వీ మే ఫీల్ లవ్ ఆల్సో క్యారీ ద ట్యాగ్ ఆఫ్
0: భగవంతుడు నాపైన కోపంగా ఉంటున్నాడు అని అనుకుంటారు.
1: సమ్ పీపుల్ సే గాడ్ ఈస్ యాంగ్రీ విత్ మీ.
0: భగవంతునికి కోపమే లేదు.
1: దేర్ ఇస్ నో యాంగర్ ఇన్ గాడ్ అట్ ఆల్.
0: కోపం అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఈనాటి వరకు.
1: గాడ్ ఈజ్ జస్ట్ మేకింగ్ అటెంప్ట్ టు నో వాట్ యాంగర్ ఈజ్.
0: ఎక్కడ చూసినా ప్రేమ ప్రేమ ప్రేమ. భగవంతునికి ద్వేషం అంటే అనుకున్నాం.
1: పీపుల్ సే గాడ్ హ్యాస్ హేట్.
0: నీ ఎక్కడ

0: ఉంది, ఎక్కడ ఉందని అన్ని వైపులా తిరిగి చూస్తున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ దిస్ హేట్రెడ్ వేర్ ఇట్ ఈజ్.
0: ఎక్కడ చూసినా కనిపించటం
1: లేదు. నో వేర్ ఇట్ ఈస్ నోటీస్.
0: కట్టకడబటికి
1: ఫైనలీ
0: చీకట్లో ఏమైనా ఉంటుండాడో ఏమో ఈ ప్రేమ.
1: మేబీ దట్ ఇట్ మే బి దేర్ ఇన్ డార్క్.
0: అక్కడ కూడా లైట్ వేస్తూ పోయాడు.
1: దేర్ ఆల్సో హీ మూవ్స్ అబౌట్ విత్ హిస్ టార్చ్. ఆన్
0: కనిపించలేదు.
1: ఇస్ నాట్ నోటీస్డ్.
0: కాబట్టి ప్రేమకు స్థానం లేనటువంటి స్థానమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో లవ్.
0: దాంట్లో ద్వేషం లేదు.
1: దేర్ ఇస్ నో హేట్రెడ్.
0: దాంట్లో అసూయ లేదు.
1: దేర్ ఇస్ నో జెలసీ.
0: ఆ ప్రేమకు ప్రేమనే సాటి.
1: Love is love, that's all. Unequaled, unparalleled.
0: Prema hrudayame.
1: And heart is the center.
0: Prasannamainatundi hrudayamu.
1: That which is so soft and tender.
0: Prema hrudayame.
1: And the love is the
0: heart. Paripurnamainatundi prema.
1: It's a total love.
0: Prema premane.
1: Love is love.
0: అనంతమైన ప్రేమ.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: అద్వితీయమైన ప్రేమ.
1: నాన్ జ్యువల్.
0: అమరత్వమైన ప్రేమ.
1: ఇమ్మార్టల్.
0: అమృతమైనటువంటి ప్రేమ. అట్టి ప్రేమను
1: దట్ లవ్
0: ఎక్కడో ఉన్నది కనిపించడం లేదనుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యు థింక్ వేర్ ఇట్ ఈస్ దట్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు నోటీస్ ఇట్.
0: నీవు తన యందు ఉన్నటువంటి ప్రేమను తాను గుర్తించుకోలేక బయట తోటి తిరుగుతూ ఉన్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో ద లవ్ విత్ ఇన్ యు, బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ అవుట్ సైడ్.
0: కనుక నీవు బయట చూస్తుంటే బయట ప్రేమ ఎక్కడ నీకు కనిపిస్తుంది?
1: అండ్ సో హౌ డు యు ఎక్స్పెక్ట్ టు ఫైండ్ ఇట్ అవుట్ సైడ్?
0: ఈ టవల్ ను ఎక్కడ ఉంది అని చూస్తే, టవల్ ఉన్న దగ్గర చూస్తే తెలుస్తుంది, కానీ టవల్ లేని దగ్గర పోయి ఏది నా టవల్, ఏది నా టవల్ అంటే ఎక్కడ కనిపిస్తుంది?
1: యు కెన్ ఫైండ్ అవుట్ దట్ టవల్ వేర్ ఇట్ ఈస్ డ్రాప్డ్, నాట్ అవుట్ సైడ్ అదర్ స్పాట్స్.
0: ఈ టవల్ అయినా ఒక చోట ఉండవచ్చును, ఒక చోట లేకుండా పోవచ్చు.
1: దిస్ టవల్ బి ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్.
0: కానీ ప్రేమ లేని చోటే లేదు.
1: బట్ లవ్ ఇస్ ఎవ్రీవేర్.
0: సర్వత్రా నిండినటువంటిది ప్రేమని.
1: ఇట్ ఈస్ ఆల్ ఓవర్.
0: అలాంటి ప్రేమతత్వానికి కోపం ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్? హౌ డు ఎక్స్పెక్ట్ ది ప్లేస్ ఫర్ యాంగర్ దేర్ ఇన్ లవ్?
0: తన ఇష్టానికి విరుద్ధంగా చేసినప్పుడు ఒక విధమైన కోపం అని అనుకుంటారు.
1: వీ థింక్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్ విత్ అవర్ లైక్స్ అండ్ ప్రిఫరెన్స్.
0: భగవంతునికి విరుద్ధమైనటువంటిది ఏదీ లేదు జగత్తులో.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్, నో డిస్ లైక్స్ ఇన్ ద డివినిటీ.
0: కాబట్టి తనకి కోపం ఎట్లా వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్ దేర్?
0: రావడానికి వీలేదు.
1: నో ఛాన్స్.
0: ఎప్పుడు చూసినా గాని తన వెంట జంట ఇంట కంట ఉంటున్నాడు.
1: అండ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, అరౌండ్
0: యూ, అరౌండ్ యూ,
1: అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక అట్టి ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించక
1: వితౌట్ మేకింగ్ అటెంప్టింగ్ అటెంప్ట్ టు నో లవ్.
0: ప్రేమ ఎక్కడో ఉన్నది అనుకుంటే చాలా పొరపాటు.
1: ఇఫ్ యు థింక్ దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇట్ సమ్వేర్ ఎల్స్,
0: భారతీయ సంస్కృతి అంతా ఇకను ప్రేమమయమే.
1: ది ఎంటైర్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: దీని సంస్కృతిని ఏ విధంగా పూజించారు?
1: How is it considered?
0: Samskarimpapadicham chetane idi samskruti aipoyindi.
1: That which is refined, polished is samskruti culture.
0: Idi oka samskruti valla yerpadindi.
1: This cloth is because of this processing.
0: Idi ekkada nunchi vachindi modalu?
1: How did you get it?
0: Pratti nunchi vachindi.
1: It's out of cotton.
0: Pratti ni daram nunda teesi.
1: And you get yarn out of it.
0: దాని విత్తనం నుంచి వేరు చేసి
1: సెపరేట్ ఫ్రమ్ ద సీడ్,
0: ఆ ప్రత్తిని వేరు చేసి
1: అండ్ యూ సెపరేట్
0: ఆ ప్రత్తిని దారంగా తీసి
1: అండ్ మేక్ థ్రెడ్స్ అవుట్ ఆఫ్ ఇట్,
0: దారాన్ని తిరిగి ఒక రేఖంలో వేసి
1: అండ్ దెన్ యూ జస్ట్ బ్రింగ్ దెమ్ టుగెదర్,
0: ఒక వస్త్రంగా నేయటం చేత
1: అండ్ మేక్ ఇట్ ఇంటు ఎ క్లాత్,
0: ఇది ఒక వస్త్రం అయిపోయింది.
1: సో ఇట్ ఇస్ క్లాత్ నౌ.
0: ఇన్ని సంస్కారములు చేయటం వల్లనే ఈ వస్త్రం ఒక రూపకంగా ధరించింది.
1: బికాస్ ఆఫ్ దిస్ ప్రాసెసింగ్ రిఫైన్మెంట్ యూ ఫైండ్ దిస్ క్లాత్ నౌ.
0: ఇది ఒక వెండి తట్ట.
1: అండ్ దిస్ ఇస్ ఎ సిల్వర్ ప్లేట్.
0: కానీ ఇది సిల్వర్ ప్లేట్ అని ఏ రీతిగా చెప్పగలవు?
1: హౌ కెన్ యూ సే సో?
0: ఇది మొట్టమొదటి ఒక వెండి.
1: ఇట్ ఈస్ సిల్వర్.
0: ఈ వెండిని ఒక కంసాలకి ఇచ్చి
1: అండ్ ఇట్స్ గివెన్ టు గోల్డ్ స్మిత్,
0: అతను దీన్ని బాగా కరగబెట్టి
1: అండ్ హీ విల్ మెల్ట్ ఇట్,
0: ఆ కరగబెట్టి చాలా నిప్పు వేసి
1: అండ్ హీ విల్ బర్న్ ఇట్,
0: ఒక విధమైనటువంటి ఒక లిక్విడ్ గా చేశాడు.
1: అండ్ హీ విల్ మేక్ ఇట్ ఇంటు ఎ లిక్విడ్ ఫామ్.
0: లిక్విడ్ గా చేసి
1: ఆఫ్టర్ దట్
0: ఒక అచ్చులో పోసి
1: అండ్ ఇట్స్ పుట్ ఇన్ ఎ మోల్డ్,
0: తట్టుగా అట్టాడు.
1: అండ్ దెన్ మేడ్ ఇంటు ఎ ప్లేట్.
0: ఇన్ని రకమైనటువంటి యొక్క అవస్థలు పెట్టిన తర్వాతనే ఇది ఇప్పుడు ఉపయోగించుకునే తట్టగా రూపొందింది.
1: ఆఫ్టర్ పాసింగ్ త్రూ డిఫరెంట్ స్టెప్స్ అండ్ స్టేజెస్ యూ హ్యావ్ దిస్ ప్లేట్ దట్ యూ మేక్ యూజ్ ఆఫ్.
0: కనుక ఒక వెండి తట్టగా తయారు కావాలంటే ఎన్ని విధంలో సంస్కరింప చేయాలి?
1: సో ఫర్ సిల్వర్ టు బికమ్ ఎ ప్లేట్ ఇట్ హాస్ గాట్ టు బి రిఫైన్డ్ పాలిష్డ్ ప్రాసెస్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: సామాన్యమైనటువంటి మానవుడు
1: ఆర్డినరీ మ్యాన్
0: దైవ మానవుడిగా రూపొందాలంటే
1: టు బికమ్ డివైన్
0: ఎన్ని విధాలు సంస్కరింప చేయాలి?
1: హి హాస్ గాట్ టు బి రిఫైన్డ్.
0: ఆ సంస్కారంకు వీరు ఏమాత్రమో ప్రయత్నం చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు పాస్ త్రూ ద ప్రాసెస్.
0: నేను మానవుడు,
1: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్,
0: టక్కన నేను దైవం కావాలా అంటారు.
1: ఐ షుడ్ ఇన్స్టంటేనియస్లీ బికమ్ డివైన్.
0: అవుతాడు.
1: Yes.
0: But
1: you have that strong faith like that?
0: ఆ పూర్ణమైనటువంటి నమ్మకం నీ యందు ఉండాలి కదా.
1: యూ షుడ్ హావ్ ద టోటల్ ఫెయిత్ ఇన్ ఇట్.
0: నమ్మకము లేక నమ్మిన వాని వలె తిరుగువాడికి ఒక్క ప్రేమ కాదు.
1: అండ్ యూ బిహేవ్ యాజ్ ఇఫ్ యూ హావ్ ఫెయిత్, ఇన్ ఫ్యాక్ట్ యూ డు నాట్ హావ్.
0: నమ్మినట్టుగా నటిస్తున్నాడు,
1: యూ ప్రిటెండ్ సర్,
0: కానీ నమ్మకం లేదు.
1: అండ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్.
0: అలాంటి వానికి ఎట్ట కనిపిస్తుంది ఈ ప్రేమ?
1: దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు ఎక్స్పీరియన్స్ లవ్?
0: ప్రేమ రూపము.
1: It's love form.
0: Brahmamu premamayamu.
1: And God is love.
0: Prema premato sandhimpa niyamamagunu.
1: It's only love to love. That is the principle.
0: Prema premato sandhimpa niyamamagunu.
1: It is only connection, love to love.
0: Prema prematone sandhinchali.
1: And love to love connection only is possible.
0: Kanukane atti prema swarupame nijamaina samskaramu.
1: That the form of love is the result of refinement culture.
0: Ee vaadu prapanchamlo
1: in this world today
0: దైవాన్ని గురించి
1: about God
0: అనేక మంది అనేక విధములైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు.
1: Many people have been experimenting and investigating.
0: పరిశోధనలే కాదు,
1: not merely experimentation,
0: సందేశం కూడా కొంత జరుగుతూ ఉండాలి.
1: And we also find the message being passed on.
0: ఆ మెసేజ్ ద్వారా మెసేజ్ గా మారిపోతుండాలి.
1: Through that message we miss in this age.
0: ఏంటి ఈ మెసేజ్?
1: What is the message?
0: నిజంగా దైవత్వాన్ని వెతకడం అంటే దీన్ని వెతకపోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: ఎందు చూచిన అందందే కలడు.
1: యుల్ ఫైండ్ హిమ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యూ వాంట్ టు.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా చెప్పాడు,
1: ప్రహ్లాద డిక్లేర్ దిస్ సెట్ ఎంగేజ్,
0: ఇందుకలడు అందులేడని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ ఈస్ నాట్ దేర్.
0: చక్రి సర్వోపగతుండు,
1: దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎందెందు వెతకి చూచిన అందందే కానబడను.
1: వేర్ ఎవర్ యూ సర్చ్ ఫర్ హిమ్ యుల్ ఫైండ్ హిమ్ దేర్.
0: తన మనసులో అన్ని డౌట్స్ నింపుకొని,
1: with all the doubts in his mind,
0: tadwara naaki satyanni ganipinchalante etta ganipastundi.
1: How do you expect him to find and experience truth?
0: Kanukane satyaroopamu brahmamu.
1: Therefore God is truth.
0: Deeni paina sandehaniki avakasame undadu.
1: Never doubt this.
0: Tappaku neevu aa satyamto chudu.
1: With the truth you see,
0: eduru takshaname ganipistadu.
1: You will find the manifestation right in front of you.
0: Kanuka
1: so
0: bharatiya samskruti,
1: the culture of heart,
0: ఎంత ఉత్తమమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత దీర్ఘమైనటువంటిదో, ఎంత దివ్యమైనటువంటిదో, ఎంత భవ్యమైనటువంటిదో.
1: ఇట్ ఇస్ సో నోవెల్, యూనిక్ అండ్ ఎవర్ గ్రీన్ అండ్ ఫ్రెష్.
0: విచారణ చేస్తే,
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఇంక్వైర్,
0: తప్పక విషయం స్వరూపకంగానే కనిపిస్తుంది.
1: యూ విల్ అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్ మేనిఫెస్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కానీ విచారణ చేస్తున్నారు,
1: బట్ వీ డోంట్ గో దట్ ఫార్.
0: విరుద్ధమైనటువంటి విచారణ చేస్తున్నారు.
1: వీ గో ఇన్ ద రివర్స్ డైరెక్షన్.
0: దీన్ని ఒక్కొక్క సమయం లోపల,
1: దిస్ అట్ వన్ టైం,
0: అనేక మంది సైంటిస్ట్ అంతా కూడాను,
1: మెనీ సైంటిస్ట్,
0: ఈ దైవత్వాన్ని గురించి ఎన్నో పరిశోధనలు చేస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ డివినిటీ.
0: చూచి,
1: హావింగ్ ఎంక్వైర్డ్,
0: ఒకానొక సమయం లోపల,
1: అట్ వన్ టైం,
0: చర్చిల్ వచ్చి,
1: చర్చిల్ కేమ్,
0: చెప్పాడు.
1: హీ సెడ్,
0: మరే పిచ్చివాడా,
1: ఓ మ్యాన్ క్యాన్,
0: దైవం ఎక్కడా నీవు వెతుకుతున్నావు.
1: యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్.
0: మొట్టమొదటి నీవెవరు, ఎక్కడున్నావు నీవు తెలుసుకో.
1: ఫస్ట్ నో దై సెల్ఫ్, ఫస్ట్ నో వేర్ యు ఆర్.
0: యు ఆర్ నాట్ కాంక్వర్డ్ విత్ గాడ్.
1: యు కెనాట్ ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్.
0: ఎక్కడ చూసినా కానీ యు హావ్ కాంక్వర్డ్ ఇన్ గాడ్ ఇన్ సెల్ఫ్.
1: ఫస్ట్ యు కాంక్వర్ యువర్ సెల్ఫ్, దెన్ యూ విల్ బి ఏబుల్ టు విజువలైజ్ గాడ్ విత్ ఇన్.
0: నీ ఎందే ఉంటున్నాడు,
1: హీస్ ఇన్ యూ.
0: ఇది తెలుసుకోలేక,
1: వితౌట్ నోయింగ్ దిస్,
0: ఎక్కడో దైవాన్ని అంత వెతకడానికని అమెరికాకు పోతున్నాడు, జపాన్కి పోతున్నాడు, జర్మనీకి పోతున్నాడు, ఎక్కడికెక్కడ పోతున్నాడు.
1: యు ఆర్ ఇన్ వెయిన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ప్లేసెస్ లైక్ జపాన్, అమెరికా అండ్ సో ఆన్. ఎక్కడ
0: పోనక్కర్లేదు,
1: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: ఒక హాఫ్ ఇంచ్ కూడా లేదు, ఉదయాంతరానికి చేరు.
1: గో విత్ ఇన్ హాఫ్ ఎన్ ఇంచ్,
0: అక్కడ నీకు కనిపిస్తాడు.
1: దేర్ యు ఫైండ్ గాడ్.
0: బయట దృష్టిని పెంచుకుంటూ లోపల స్వరూపాన్ని కనిపించాలంటే ఎట్ట కనిపిస్తుంది?
1: Being totally exterior,
0: నీ మొట్టమొదటి లోపల దృష్టిని నీ పెంచుకో.
1: గో విత్ ఇన్,
0: లోపం నీ కంటి కనిపిస్తుంది.
1: దెన్ యుల్ సీ ద ట్రూ ఫార్మ్ దేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే నీ దైవము,
1: లవ్ ఇస్ గాడ్.
0: ప్రేమనే నీ యొక్క సర్వస్వము,
1: లవ్ ఇస్ యువర్ ప్రాపర్టీ.
0: ఈ ప్రేమత్వం లోపల నీవు ప్రేమ చేతనే పొందాలి.
1: అండ్ యూ కెన్ అక్వైర్ లవ్ త్రూ లవ్ ఓన్లీ.
0: కనుకనే
1: సో
0: ఆ ప్రేమను నీవు ఏ రీతిగా చూడాలంటే,
1: హౌ ఆర్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్?

0: ప్రేమసుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే.
1: ఇన్ దిస్ బారన్ ల్యాండ్ బిరిత్ ఆఫ్ లవ్ లెట్ us sow the seeds of love with all the emotion of love. Let's have the rain of
0: ప్రేమ
1: తత్వమైన the rivers of love flow.
0: ఒక్క ద్వాపర యుగం నందు మాత్రమే చక్కగా అర్థమైతే వచ్చింది.
1: ది హోల్ ప్రిన్సిపల్ వాజ్ అండర్స్టూడ్ ఇన్ ద ద్వాపర ఏజ్.
0: ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపించాడు.
1: దే కుడ్ సీ కృష్ణ ఎవరి
0: వారికి ఆ కృష్ణ రూపం వారికి చాలా ఇష్టము.
1: బికాస్ దే రిలీజ్ దట్ ఫార్మ్ వెరీ మచ్.
0: ఎవరి రూపంను వారు ధరించి ఎవరి రూపంను వారు భ్రమించి ఎవరి రూపంను వారు చింతించినప్పుడు ఆ రూపం వారు సాక్షాత్కరిస్తుంది.
1: గాడ్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్స్.
0: కానీ కృష్ణుని గుర్తించుకోలేదు.
1: But it's not possible for everybody to know Krishna.
0: Edo Yashoda kumarudu vidu.
1: They just take him as the son of Yashoda.
0: Edo pichi pichi pallanni chestunnadu.
1: And he does all mischief.
0: Veellinti nunchi teesukotunnadu vaallinti pedutunnadu venna. Vaallinti nunchi istunnadu veellinti pedutunnadu venna.
1: He goes on stealing butter and distributing.
0: Ee cheating enduku cheyali Krishnudu?
1: Why this cheating?
0: Is cheating anukunnaru.
1: People thought it is cheating.
0: కాదు కాదు.
1: బట్ ఇస్ నాట్ సో.
0: ఇందులో ఎంతయో రహస్యం ఉంటుండది.
1: బట్ దేర్ ఇస్ సీక్రెట్ బిహైండ్ ఇట్.
0: ఏమిటిది వెన్న?
1: ఇట్ ఇస్ బట్టర్.
0: వెన్ననిగా
1: బట్టర్ మెంట్
0: పాలలోంచి బాగా మద్దన చేసి
1: వెన్ యూ చర్న్ మిల్క్
0: మద్దన నుంచి తిరిగి దీనికి ఒక స్వరూపాన్ని ధరించి
1: అండ్ దెన్ ఇట్ టేక్స్ ఎ ఫార్మ్
0: ఇందులో పవిత్రమైనటువంటి ఒక వెన్నగా రూపొందింపజేసే
1: అండ్ ఇట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బట్టర్.
0: భగవంతుణ్ణి అనేక రూపంలో ఉన్నటువంటి వాడిని ఒక ఏకరూపకంగా తీవాలంటే ఈ రకమైనటువంటి మద్దతు జరగాలి.
1: దిస్ చర్నింగ్ ప్రాసెస్ ఇస్ నెసెసరీ టు ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఆ యూనిటీలోనే డివినిటీ ఉంటుండాలి.
1: దేర్ ఇన్ దట్ యూనిటీ లైస్ ద డివినిటీ.
0: చిన్న విషయం మీరు తీసుకోండి చక్కగా.
1: టేక్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: పాలును పిండావు.
1: అండ్ యూ హావ్ డ్రాన్ మిల్క్.
0: స్టవ్ పైన పెట్టావు, కాంచుతూ ఉన్నావు.
1: యూ జస్ట్ kept it over the stove and heat it.
0: కాంచుతూ ఉన్నప్పుడు
1: and when it's so
0: పాలు పొంగినాయి.
1: As you boil it you find the milk rising up.
0: అక్కడ నీళ్లు తీసుకున్నావు, దాంతో చల్లినావు.
1: And naturally the milk level comes down.
0: ఆ యొక్క పొంగినటువంటి పాలు చల్లారిపోయింది.
1: And the boiling milk gets passed comes down.
0: అప్పుడు
1: then
0: ఏంటి ఇది?
1: What is this?
0: పాల నుంచి ఎందుకు ఇది పొంగిపోయినాయి?
1: How is that you find boiling my milk rising?
0: Pala, ni enduku challari nave ani adigite,
1: how is it so calm now?
0: Adi cheptu undali.
1: Then it tells now.
0: Inta kalamu nenu neetito sneham chesukunnanu.
1: So long we are in the company of water.
0: Ee agni samskaram cheta naa sneham veedipoyindi.
1: Because of boiling process we were separated.
0: Ee yokka pala nunchi nenu veedipoyanu.
1: I'm separated from milk.
0: కనుకనే నేను ఇంకా ఏకాంతంగా నిలిచలేను.
1: ఐ డోంట్ వాంట్ టు రిమైన్ అలోన్
0: అని అడుక్కు వెళ్లిపోయాను.
1: దేర్ఫోర్ ఐ సబ్డ్యూడ్ మై సెల్ఫ్.
0: ఎంత గొప్ప చూడండి,
1: వాట్ సాక్రిఫైస్.
0: ఆ సన్నిహితమైనటువంటి స్నేహము చల్లారడానికి ఇన్ని విధములైనటువంటి ఒక ఉపాయం చెప్పారు.
1: అండ్ దట్ హాస్ బీన్ ది డివైస్ గివెన్ సో హాస్ టు బ్రింగ్ డౌన్ ద లెవెల్ ఆఫ్ బాయిలింగ్ మిల్క్ టు కమ్ టు నార్మల్స్.
0: కనుక దైవత్వం లోపల
1: ఇన్ డివినిటీ
0: ఇంతటి విషయం రహస్యాలంతా ఉన్నాయి.
1: సో మెనీ సీక్రెట్స్ ఆర్ దేర్.
0: కృష్ణుని యొక్క చర్యల లోపల కూడాను వెన్న.
1: ఇన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ది బట్టర్.
0: ఎక్కడికి వెళ్లినా కూడాను దొంగతనం చేశాడనుకుంటున్నారు చాలా మంది. ఆ పదం చాలా చెడ్డది.
1: పీపుల్ సే కృష్ణ హ్యాస్ స్టోలన్ బట్టర్. ద వర్డ్ స్టీల్ ఈస్ వెరీ బ్యాడ్.
0: దొంగతనం చేస్తే నోరం తప్పుకుని వస్తాడా?
1: అండ్ ఇఫ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ స్టీల్స్ డూ ఎక్స్పెక్ట్ కృష్ణ టు స్మియర్ బట్టర్ ఆల్ ఓవర్ ది ఫేస్?
0: లేదు. యశోదకే సందేహం కలిగింది.
1: యశోద డౌటెడ్
0: కృష్ణ నోరంతా వెన్న వాసన.
1: హౌ ఇస్ ఇట్ ఐ స్మెల్ బట్టర్?
0: ఊరంతా ఆగడంబు.
1: ద హోల్ నైబర్హుడ్ నోస్.
0: ఒకటే రద్దు.
1: అండ్ వీ ఫైండ్ కంప్లైంట్.
0: ఊరంతా లేవు బాలా,
1: యూర్ సో యంగ్ స్మాల్.
0: నీ నుంచి ఇంత అల్లరి జరుగుతుండదా?
1: వై సో మచ్ ఆఫ్ మిస్చీఫ్?
0: ఏమిటి ఇది మిచ్చి?
1: వాట్ ఇస్ ఆల్ దిస్?
0: మన ఇంటిలో వెన్న లేదా?
1: డోంట్ యూ హావ్ బట్టర్?
0: అడిగిన నేను పెట్టనా?
1: ఇఫ్ యు ఆస్క్ డోంట్ ఐ సర్వ్ యూ?
0: కానీ ఎందుకు ఇంటింటికి పోయి నువ్వు వెన్న తీసుకుంటున్నావు?
1: దెన్ వై డు యూ గో టు ద నైబర్హుడ్ అండ్ స్టీల్?
0: చెప్పాడు.
1: అండ్ హీ సెడ్,
0: అమ్మా
1: మదర్,
0: మన ఇంటిలో వెన్న లేదని కాదు.
1: నాట్ దట్ వీ డోంట్ హ్యావ్.
0: కానీ వెన్ననగా హృదయమే దీనికి పేరు.
1: బట్టర్ మీన్స్ ద హార్ట్.
0: అది ఇతరుల హృదయాన్ని లోపల అది మరింత పవిత్రంగా ఉంటుంటాయి.
1: ఇన్ ది హార్ట్స్ ఇట్ ఈస్ ఫుల్.
0: ఇంటిలో ఉన్న వెన్న కొంతవరకును ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది.
1: బట్టర్ ఎట్ హోమ్ మే బి డిఫరెంట్.
0: బయట వారి వెన్న చాలా పరిశుద్ధంగా ఉంటుంది.
1: అండ్ ద బటర్ అవుట్ సైడ్ ఇస్ వెరీ ప్యూర్.
0: అంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దానికి పవిత్రమైనటువంటి యొక్క వాసన కూడా ఉంటుంది.
1: అండ్ ఇట్ హస్ గాట్ వెరీ గుడ్ స్మెల్ టూ.
0: కనుక
1: సో
0: నాయన, నీవు బయట దీనికంత నీవు వెళ్ళొద్దు.
1: సో మదర్ స్టార్టెడ్ టెలింగ్, డోంట్ గో అవుట్సైడ్.
0: నీకు కావాల్సిన వెన్న నా ఇంట్లోనే ఉండాలి, పెడతాను నేను.
1: వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ సర్వ్ యు అట్ హోమ్
0: అని చెప్తే అక్కర్లేదు నాకు.
1: అండ్ వెన్ మదర్ సర్ కృష్ణ సెడ్ ఐ నో,
0: ఇంటి వెన్ననే నాకు గొప్ప వెన్నగా కనిపిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ రిలిష్ ద బటర్ ఆఫ్ అదర్స్.
0: దీనికి నేను దొంగతనం చేయలేదు.
1: నాట్ దట్ ఐ స్టీల్.
0: వారిని ప్రత్యక్షంగా అడిగి దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్టే తీసుకుంటున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ కలెక్ట్ బటర్ యాజ్ దే వాచ్ మీ.
0: దీనిని పురస్కరించుకుని అందరి కూడా భక్తులు కూడాను బడా చిత్త చోర బృందావన సంచార, ఓ చిత్తచోరుడా అంటారు.
1: Devotees also sing the name of God, telling that you are a big thief, you steal our heart.
0: ఈ విధంగా చెప్తే కృష్ణుడు చాలా ఆనందించేటువంటి వాడు.
1: When we call him a big thief, Krishna is very happy.
0: ఎవరినైనా పోయి అరే దొంగ అని అడిగితే, ఎవరా నేను దొంగనా అని పోట్లాడుకు వస్తాడు.
1: If you say anybody, you are a thief, well, he'll certainly fight with you.
0: కానీ కృష్ణుణ్ణి దొంగ అని పిలిస్తే అట్టు కాదు, గట్టిగా పిలిచాలోర బృందావన సంచార.
1: యూ సే ఫుల్ థ్రోటెడ్, యువర్ బిగ్ థీఫ్ ఓ కృష్ణ,
0: చోరుడు,
1: యువర్ బిగ్ థీఫ్
0: అని ఎంత పాటలుగా చేసి గానంగాను తాళంగా వేసుకుంటూ ఎంత ఆనందంగా పాడతారు.
1: ఇఫ్ యూ సింగ్ లౌడ్ అండ్ అకార్డింగ్ ట్యూన్ ఇన్ ద బీట్, కృష్ణ విల్ బి వెరీ హ్యాపీ.
0: కనుక భగవంతునికి చోరుడు అనగా చిత్త చోరుడు.
1: మీన్ God rocks, steals your heart.
0: అందరి హృదయం లోపల కూడాను ప్రకాశించేవాడు.
1: And God is present in everyone's heart.
0: ఆ హృదయంలో ఉన్నటువంటి వెన్ననే చిత్తముగా ఉంటుంటాది.
1: And that very butter is the heart.
0: కనుక అట్టి హృదయాన్ని అపహరించేటువంటి వాడు కృష్ణుడు అన్నాడు.
1: It's only Krishna who steals that heart of love.
0: దైవత్వంలో ఆ పేర్లు ఎందుకు కూడాను ఎంతో రహస్యాలంతా ఉంటాయి.
1: There are so many secrets in these words.
0: కృష్ణీతి కృష్ణ అన్నారు.
1: కృష్ణీతి కృష్ణ,
0: కృష్ణీతి కృష్ణ అన్నాడు.
1: కృష్ణీతి కృష్ణ,
0: కృష్ణీతి కృష్ణ అన్నాడు.
1: కృష్ణీతి కృష్ణ,
0: కృష్ణీతి కృష్ణ అంటే కృషి అనగా సేద్యం చేసేటువంటి వాడు కృష్ణుడు.
1: కృషి మీన్స్ ది అగ్రికల్చరిస్ట్, ద ఫార్మర్ హూ టిల్స్ యువర్ ల్యాండ్, ప్లౌస్ యువర్ ల్యాండ్.
0: కృష్ణీతి కృష్ణ ఆనందించేటువంటి వాడు కృష్ణుడు.
1: ద వన్ హూ ఇస్ ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్,
0: కృష్ణీతి కృష్ణ, దాన్ని పెట్టి సంతోషపడేటువంటి వాడు కృష్ణుడు.
1: అండ్ హీ సర్వ్స్ యూ అండ్ హీ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
0: ఈ పేర్లలో కూడా ఎంతో అంతరార్థాలంతా ఉన్నాయి.
1: దిస్ నామినేచర్ ఆల్సో క్యారీస్
0: భూమిని దున్ని, హృదయ భూమిని దున్ని,
1: ది ల్యాండ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ హ్యాస్ టు బి ప్లౌడ్,
0: ప్రేమ అనేటువంటి పెరుగుని వేసి,
1: అండ్ దిస్ లవ్ హ్యాస్ టు బి సోన్,
0: హృదయ క్షీరం అనేటువంటి యొక్క హృదయాన్ని,
1: అండ్ ది హ్యూమన్ హార్ట్
0: పెరుగుగా చేస్తూ వచ్చి,
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి కర్డ్
0: అనగా పెరుగు చేయాలంటే పెరుగే వెయ్యాలి.
1: ఇన్ ఆర్డర్ టు కర్డల్ ఇట్ యూ హావ్ టు పుట్ సమ్ కర్డ్ దేర్.
0: కనుక ప్రేమ స్వరూపిని పొందాలనుకుంటే ప్రేమ చేతనే పొందాలి.
1: యూ కెన్ అటైన్ గాడ్ హూ ఇస్ లవ్ త్రూ లవ్ ఓన్లీ.
0: కనుక ప్రేమ చేతనే భగవంతుడు చిక్కుతాడు.
1: యూ కెన్ అటైన్ గాడ్ ఓన్లీ త్రూ లవ్.
0: ఇటువంటి భారతీయ సంస్కృతి ఇంకా ఎంతనో రహస్యంగా ఉంటుంటాది.
1: దేర్ ఆర్ సో మెనీ సీక్రెట్స్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కల్చర్ అండ్ పెట్టారు మన
1: సైన్స్. వీ హావ్ గాట్ దిస్ సమ్మర్ కోర్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: స్పిరిచువాలిటీ అంటే గాని కల్చర్ అంటే గాని భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: ఈ స్పిరిచువాలిటీ లోపలనే కల్చర్, అది ఒక పద్ధతి సంస్కృతి అని.
1: ఇన్ ది స్పిరిచువాలిటీ దేర్ ఇస్ కల్చర్ బిహైండ్.
0: దాన్ని సంస్కరింపజేసినటువంటి సంస్కృతి.
1: అండ్ ఇట్ దట్ విచ్ రిఫైన్స్ యు.
0: బంగారం మన చేతిలో ఉంటుండాలి.
1: వెన్ యూ హావ్ గోల్డ్ ఆన్ హ్యాండ్,
0: కంసాలకి ఇచ్చేటప్పటికే
1: వెన్ యూ గివ్ గోల్డ్
0: మేక్ గాజు తీయమని చెప్పి ఇచ్చావు.
1: యూ వాంట్ హిమ్ టు మేక్ బ్యాంగిల్స్.
0: దాన్ని వాడు అగ్నిలో వేసి,
1: అండ్ హిల్ పుట్ ఇట్ ఇన్
0: సాగ వెరికి, చిత్తుతో కొట్టి, సాగ వెరికి,
1: అండ్ హిల్ స్ట్రెచ్ ఇట్ ఫర్
0: అనేక కట్టింగులు చేసి,
1: అండ్ హిల్ కట్స్ ఇట్
0: రిపీట్. ఇంత చేసి కట్ కడపడికి మూడో దినమే గాజు అనేటువంటి దాన్ని స్వయంగా తీసుకుని వచ్చి,
1: ఆన్ థర్డ్ డే హి విల్ మేక్ ఎ బ్యూటిఫుల్ బ్యాంగిల్ అండ్ గివ్ ఇట్ యు.
0: ఈ బ్యాంగిల్ కావడానికి ఎంత సంస్కరింప చేయాలి,
1: హౌ మచ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇట్ హాస్ బీన్ త్రూ.
0: మన భూమిలో పండినటువంటి పంట,
1: ద హార్వెస్ట్ వీ హ్యావ్,
0: ఆ పంట ప్యాడీ పంట వచ్చింది.
1: వీ హావ్ గాట్ ప్యాడీ ఫర్ ఎగ్జాంపుల్.
0: దాన్నంతా ఇంటికి తీసుకుని వచ్చాము,
1: వీ బ్రింగ్ ఇట్ హోమ్,
0: రూమ్ లో సంచుల్లో వేశాము,
1: అండ్ యు ఆల్ ది బ్యాగ్స్ ఆర్ కెప్ట్.
0: కానీ అట్లనే మనం తింటామా?
1: బట్ డూ యూ ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే?
0: లేదే.
1: నో.
0: దాన్ని దంచి,
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి,
0: పొట్టును వేరు చేసి,
1: హస్క్ హ్యాస్ టు బి సెపరేటెడ్,
0: ఆ పేరినటువంటి బియ్యాన్ని,
1: ద రైస్,
0: నీళ్లలో పెట్టి ఉడకబెట్టి అన్నంగా చేసి తదుపరి దాన్ని పూజిస్తున్నాము.
1: అండ్ దట్ ఫుడ్ ఈస్ ఓన్లీ పార్టేకన్.
0: పుట్టింది పుట్టినట్టుగానే అనుభవించడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే.
0: సంస్కరింపబడిన తర్వాతే దాన్ని అనుభవించవచ్చు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ దెన్ ఓన్లీ యూ కెన్.
0: కొన్ని విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు పుట్టిన తక్షణమే మీరు ఇన్ని విద్యలు నేర్చలేదు.
1: యూ హావ్ నాట్ పిక్డ్ అప్ ఆల్ దిస్ నాలెడ్జ్ లెర్న్
0: క్రమక్రమేణ ఏబిసిడి అనేట్లు దిద్దుకొని,
1: యూ బిగిన్ విత్ ఆల్ఫబెట్స్,
0: దాని నోట్ తో పలుకొని,
1: అండ్ యూ స్టార్ట్
0: రాసుకొని,
1: రిపీటింగ్ అండ్ రైటింగ్
0: ఏబిసిడి రాసి,
1: యూ రైట్ ద లెటర్,
0: దాన్ని ఒక స్పెల్లింగ్ గా కట్టి,
1: అండ్ యూ
0: ఆ స్పెల్లింగ్ తిరిగి వర్డ్స్ లో చేర్చి,
1: యూ పిక్అప్ ది స్పెల్లింగ్ అండ్ వర్డ్స్,
0: జరిగిన తర్వాతనే నీవు దాన్ని చదవగలుగుతున్నావు.
1: ఫైనల్లీ యూ విల్ బి ఏబుల్ టు రీడ్ ద హోల్ సెంటెన్స్.
0: కనుక
1: సో
0: దానికి ఈ యొక్క సంస్కృతులు అంతా ఇట్లా ఉన్నాయి.
1: ఫర్ దట్ దిస్ కల్చర్ ఇస్ ఎసెన్షియల్.
0: కరిగించాలి.
1: అండ్ ఇట్ హస్ మెల్టెడ్.
0: దానికి మెల్ట్ చేసి దాన్ని ఒక ప్రింట్ లో వెయ్యాలి.
1: అండ్ ఇట్ హస్ బి ప్రాసెస్.
0: సుత్తితో కొట్టాలి.
1: ఇట్ మస్ట్ బి హ్యామర్.
0: సాగ బెరకాలి.
1: ఇట్ మస్ట్ స్ట్రెచ్.
0: షైనింగ్ వెయ్యాలి.
1: అండ్ ఇట్ మస్ట్ బి
0: దానికి
1: పాలిష్డ్.
0: అప్పుడే దీనికి ఒక చక్కని అందం వచ్చేస్తుంది.
1: దెన్ ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: అందువల్లనే అందం రావాలంటే ఎంతో గొప్ప పని చేయాలి.
1: సో హ్యాస్ టు బి బ్యూటిఫుల్. ఇట్ హ్యాస్ యూ హ్యావ్ టు పాస్ త్రూ డిఫరెంట్ స్టెప్స్.
0: ఒకానొక సమయం లోపల రావణునికి కోపం వచ్చిందట.
1: అట్ వన్ టైమ్ రావణ వాస్ వెరీ యాంగ్రీ.
0: కోపం వచ్చి
1: ఇన్ దట్ ఫ్యూరీ
0: భరించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ కంట్రోల్.
0: ఈశ్వరుని దగ్గరికి పోయి
1: వెన్ టు ఈశ్వర.
0: ఈశ్వర,
1: ఈశ్వర,
0: నీకెంత భేదము, ఎంత భేదము,
1: భేదము,
0: భేదము,
1: డిఫరెన్స్, వాట్స్ డిఫరెన్స్,
0: నీకు ఎంత సంకుచితమైన బుద్ధి,
1: హౌ నారో మైండెడ్ యు ఆర్.
0: అందము చందము ఆ లావణ్యము ఆడువారికే ఒసగి ఈ మగవారిని తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి?
1: హౌ ఇస్ ఇట్ యు మేడ్ లేడీ సో బ్యూటిఫుల్ అండ్ జస్ట్ మేడ్ మ్యాన్ ఎ లాగ్ ఆఫ్ వుడ్? వై వై దిస్ డిఫరెన్స్?
0: అందము చందము ఆ లావణ్యము,
1: దట్స్ ఎ బ్యూటీ,
0: ఆడవారికే ఇచ్చి,
1: ఆల్ దట్ బ్యూటీ ఇస్ గివెన్ టు విమెన్ ఓన్లీ,
0: ఈ మగవారిని
1: అండ్ యు మేడ్ మ్యాన్
0: తుమ్మమొత్తుగా చేసిన కారణం
1: లాగ్ ఆఫ్ వుడ్, నాట్ ఎట్ ఆల్ ప్రెజెంటబుల్. వై?
0: అప్పుడు నువ్వు వేడటాయి,
1: దెన్ బ్రహ్మాస్త్రుడు
0: పిచ్చివాడా, అందం అంటే ఏమిటో నీకు తెలియకుండా పోవటం వల్ల ఈ విధంగా పోలికలు చేస్తున్నా నీవు.
1: దెన్ హీ సెడ్ బికాస్ యూ డోంట్ నో వాట్ బ్యూటీ ఈస్ యు ఆర్ కంపేరింగ్ లైక్ దాట్.
0: తిరిగి ఈశ్వరుడు జవాబు ఇచ్చాడట. ఆ మగవారి సుంపుల సొగసు ఆడవారికి ఏది?
1: దట్ కైండ్ ఆఫ్ బ్యూటీ అమంగ్ మెన్ ఇస్ నాట్.
0: ఆ మగ నెమలి పింఛము సొగసు ఆడు నెమలికి ఏది?
1: ద బ్యూటీ ఆఫ్ మేల్ పీకాక్ ఇస్ నాట్ నోటీస్ దేర్ అమంగ్.
0: ఆబోతులయ మూపు చందము ఆవులకు ఏది?
1: అండ్ యూ ఆల్సో ఫైండ్ ఇన్ ఆక్స్ దట్ ఇస్ మేల్ దట్స్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ద కౌ.
0: అడిగేటప్పటికి నోరు మూసుకున్నాడట.
1: అండ్ దెన్ హీ కెప్ట్ హిస్ మౌత్ షట్.
0: ఎంత అందమైనటువంటి ఇది నెమలి, దాని యొక్క అందము ఆడు నెమలికి వచ్చిందే?
1: అండ్ దట్ బ్యూటీ ఇస్ నాట్ నోటీస్ అమంగ్ ది ఫీమేల్.
0: ఆ బోధుల యొక్క గోపురం యొక్క అందము ఆవులకు వచ్చిందే?
1: ఆక్స్ దట్ హస్ గాట్ ద బ్యూటీ మోర్ దెన్ ద కౌ.
0: కాబట్టి దేని దేనికి ఎక్కడెక్కడ అందం ఇవ్వాలో అక్కడ ఇస్తుంటాను.
1: సో గాడ్ మేక్స్ లుక్ బ్యూటిఫుల్ టు సర్టన్ కేటగిరీస్.
0: అందం అనేటువంటిది నా హృదయం నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: బ్యూటీ కమ్స్ అవుట్ ఆఫ్ మై ఓన్ హార్ట్.
0: నా హృదయమే అందమైనటువంటిది.
1: మై హార్ట్ ఈస్ బ్యూటిఫుల్.
0: నేనే అందమైనటువంటి వాడను.
1: ఐఎమ్ బ్యూటిఫుల్ హ్యాండ్స్.
0: కనుక నా అందానికి తగినట్టుగా ఆనందాన్ని ఇస్తుంటాను.
1: దేర్ఫోర్ ఐ గివ్ బ్లిస్ అప్రోప్రియేట్.
0: వికారులైనటువంటి వారి కాబట్టి మీకు వికారమే అందంగా కనిపిస్తుంది.
1: యాజ్ యు ఆర్ అగ్లీ యు నోటీస్ ఓన్లీ అగ్లీనెస్ ఎవ్రీవేర్.
0: రామాయణంలో చెప్పినారు.
1: ఇన్ రామాయణ ఇట్ ఇస్ సెడ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: శూర్పణఖ,
1: శూర్పణఖ
0: అందంగా ఉన్నాను నేనని రాముల దగ్గరికి వచ్చిందట.
1: She came to Rama thinking that she is very, very beautiful, extremely
0: Rama,
1: beautiful.
0: Naya kandama ee Sita kunda.
1: Do you think Rama, the Sita is that beautiful as I am?
0: Kevalam dokkabolinatundi ee Sita.
1: Sita is so weak, that's all.
0: Nenu enta andanga unnanu chudu.
1: I am very beautiful, watch me.
0: అప్పుడు నవ్వుకున్నారట రామలక్ష్మణులు.
1: అండ్ రామలక్ష్మణ స్మైల్.
0: ఎవరెవరి అందం వారికి అందంగా కనిపిస్తుంది.
1: Each one considers himself handsome.
0: కానీ అందంగా ఉన్నవాడి వికారంగా కనిపిస్తుంది.
1: You may feel handsome, but it's not so to others.
0: అని అనుకుని ఇంకా ఆమెతో తర్కం పెట్టుకుంటే మంచిది కాదని వెళ్లి రామని చెప్పారు. నీ అంతే అందమైన వాళ్ళు మేము కాదు అనుకుని నీవు అందమైనటువంటి వాళ్ళని చేసుకోమ్మా అని పంపించారట.
1: They found that there's no use in arguing further. They said, since you are so beautiful and we are not that beautiful as
0: ఈ విధంగా జగత్తులో
1: అనేక
0: మంది అనేక రకమైనటువంటి యొక్క మాటల చేత దైవత్వాన్ని విమర్శిస్తూ ఉంటుంటారు.
1: Like these people go on criticizing, commenting.
0: Vimarsinchadam sulabham kani
1: it's quite easy to comment. Easy to comment but difficult to inquire.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయ సంస్కృతి అనేటువంటిది,
1: ది కల్చర్ ఆఫ్ భారత్,
0: ఒక్కొక్క పదమునందు కూడాను ఒక్కొక్క అందము ఒక ఆనందము చెల్లరేగుతూ ఉంటుంది.
1: ఈచ్ వర్డ్ హ్యాస్ గాట్ అందము బ్యూటీ ఆనందము బ్లిస్.
0: ఆనందం లేని అందము, అందం లేని ఆనందము ఎక్కడ చిక్కుతుంది?
1: హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ బ్లిస్ వితౌట్ బ్యూటీ? హౌ కెన్ యూ
0: అందమే ఆనందం, ఆనందమే ఈశ్వరే మకరందం.
1: బ్యూటీ ఇస్ బ్లిస్, బ్లిస్ ఇస్ బ్యూటీ.
0: అందమే ఆనందం, ఆనందం ఈశ్వర మకరందం.
1: స్వామి, దిస్ బ్యూటీ ఇస్ బ్లిస్ అండ్ దిస్ బ్లిస్ ఇస్ ది నెక్టర్ టు ఈశ్వర.
0: కనుకని ఆ ఈశ్వర యొక్క తత్వం అనేటువంటిది ఈ విధంగా ఉంటారు.
1: దిస్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఈశ్వర
0: అని కొన్ని రకమైనటువంటి గ్రంథములు ముందు మీకు చెబుతూ ఉంటుంది.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ సెడ్ ఇన్ సర్టన్ మెన్షన్ ఇన్ సర్టన్ స్క్రిప్చర్.
0: భారతీయ సంస్కృతిని మీరు చాలా శ్రద్దాభక్తితో చదవండి.
1: రీడ్ ది గో త్రూ ది కల్చర్ ఆఫ్
0: మతములకు భేదం లేదు దీనికో.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నథింగ్ టు డు విత్
0: అన్ని మతములు ఏకమైనటువంటిది.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ వన్.
0: అన్ని రూపములు ఏకమైనటువంటివి.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ వన్.
0: మనం నిన్న చెప్పాను ఈ దేహానికి చచ్చిన తర్వాత ఎంతో గొప్పగా చేస్తుంటారు.
1: And people praise after the demise.
0: దేనికోసం చేస్తున్నారంటే,
1: why?
0: మహమ్మడన్స్ అడిగితే వాళ్ళు చెప్పారు,
1: if you ask Mohammedans, they said,
0: అయ్యా
1: సార్,
0: ఈ దేహం లోపల పూర్వమంతా ఉండేటువంటి ఆత్మతత్వము చాలా అందమైనటువంటిది, విలువైనటువంటిది.
1: Earlier, the spirit of the self there in this body is highly valuable and so beautiful.
0: ఆ అందమైనటువంటి ఆత్మ జీవించినటువంటిది కనుకనే ఈ దేహానికి మేము నమస్కరిస్తున్నాం అన్నారు.
1: Since that beautiful spirit of self is over there in the body, we salute it.
0: దాన్ని కూడా కొంతసేపు మోసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు.
1: We also carry this body to certain distance.
0: అదే రీతిగా క్రిస్టియన్స్ కూడాను.
1: So also Christians.
0: ఈ యొక్క అందమైనటువంటి ఆత్మ ఈ దేహంలో పూర్వం ఉండినప్పుడు మేము లక్ష్యం చేయలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డిడ్ నాట్ కాగ్నైజ్ నోటీస్ ద సెల్ఫ్ ఇన్ ద
0: బాడీ. ఈ దేహాన్ని వదిలిపెట్టిపోవడం చేత దానికి మేము గౌరవం ఇచ్చుతున్నాం.
1: సిన్స్ ద సెల్ఫ్ హస్ లాస్ట్ దిస్ బాడీ వీ రెస్పెక్ట్ ఇట్ నౌ
0: అని దానికి గౌరవాన్ని ఇస్తూ,
1: సో దే రివియర్
0: అనేక రకములైనటువంటి యొక్క పూజలు చేస్తూ వచ్చారు.
1: ఆల్సో స్టార్ట్ రెస్పెక్టింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్
0: వేస్. ప్రతి మతమునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ రిలీజియన్
0: ఈ దేహమునకు గౌరవించేటువంటి ఒక స్వభావం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఆల్సో this kind of ritual of respecting the body.
0: కాబట్టి మనం ఎప్పుడు కూడాను దేహానికి రెస్పెక్ట్ ఇవ్వాలి.
1: We have to respect the body.
0: దేహమనగా ఏమిటి? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: Body is the temple of God and God is the indweller in this body.
0: కనుక ఈ దేహము ఒక పవిత్రమైనటువంటి ఒక మందిరము.
1: Therefore body is a sacred temple.
0: ఈ మందిరం చేత మనం ఒక మందిరంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దర్శించాలి.
1: In this temple we should see the manifestation that the divine.
0: ఇలాంటి ప్రాచీన సంస్కృతులంతా కూడాను మీకు బోధించే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాసులన్నీ ప్రారంభించాము.
1: Summer classes are held to teach you this ancient culture.
0: ఇంతే కాకుండా,
1: not only this,
0: మన నిత్య జీవితంలో కూడాను
1: in our daily life
0: మనం దురభ్యాసమును దూరం చేసి,
1: we have to give up our bad
0: సదభ్యాసమును అభివృద్ధి పరిచి,
1: cultivate good habits,
0: దీన్ని ఒక సంస్కృతిగా మార్చుతూ,
1: and then transform it,
0: ఈ సంస్కారాన్ని నీ యొక్క జీవిత పరమావధిగా విభజించుకోమన్నా.
1: And this transformation should stay with us throughout our life.
0: కనుక సంస్కారమును పెంచుకోవటం చాలా గొప్ప.
1: To be cultured is a valuable thing.
0: చదువుకున్నంతా మాత్రమే వాడు తన విద్యార్థి కాదు.
1: Mere knowledge will not make you educated.
0: సంస్కారమే లేకపోతే అది చదువే కాదు.
1: Without culture you cannot call yourself literate or educated.
0: కనుకని చదువుకు సంస్కారం కూడా చేరాలి.
1: So culture is essential for every educated man.
0: అందుకోసమని ప్రతి సంవత్సరం కూడాను హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికి పోయి పిచ్చి పిచ్చి ఆటలు, పిచ్చి పిచ్చి బొమ్మలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండే నిమిత్తమై ఈ సంస్కారంతో కూడినటువంటి ఒక దీనిని మీకు నిరూపించి, తద్వారా మీ మనసులు మార్చే నిమిత్తమై ఈ సంస్కారాలు పెట్టాము.
1: డ్యూరింగ్ వెకేషన్ దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ వేస్టింగ్ యువర్ టైం ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్, వాచింగ్ అదర్స్ డిఫరెంట్ ఫిల్మ్స్ అండ్ సో ఆన్ ఇన్ ఆర్డర్ టు సీ ద టైమ్ ఇస్ స్పెంట్ ఇన్ ఎ యూస్ఫుల్ వే. సర్టన్ టీచింగ్స్ ఆన్ కల్చర్ ఈస్ గివెన్ టు యూ.

0: ఈ సామూహిక భజన గురునానక్ మొట్టమొదట ప్రారంభించాడు.
1: కమ్యూనిటీ సింగింగ్ ఇస్ కమెన్స్డ్ బై గురునానక్.
0: ఈ యొక్క అనేక కంఠములు చేరి ఏకకంఠంగా భావించాలంటే ఇది సామూహిక భజన అన్నారు.
1: సింగింగ్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ ఈ సామూహిక భజన.
0: గురునానక్ కు చాలా భజన ఇష్టము.
1: గురునానక్ లైక్ దిస్ భజన్ వెరీ మచ్.
0: ఆయన దీనిని ప్రారంభించి దేశానికంతా అందించాడు.
1: హీ స్టార్టెడ్ ఇట్ అండ్ ప్రాపగేటెడ్ ఇట్.
0: కనుకనే అటువంటి మహనీయులంతా కూడాను భారతదేశంలో అనేక రకములుగా ఉద్భవించి అనేక రకములుగా వర్ణించి అనేక రకములుగా బోధించి అనేక రకములుగా విచారం జరుపుతూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ హాస్ బీన్ ద బర్త్ ప్లేస్ ఫర్ మెనీ ఆఫ్ ది నోబుల్ సోల్స్ హూ ప్రాపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సామూహిక సంకీర్తన.
0: అందరూ చేరి ఒక్క కంఠంగా వచ్చినారంటే ఎంత ఆనందం వస్తుంది.
1: వెన్ వీ ఆల్ సింగ్ టుగెదర్ హార్మోనియస్లీ ఇట్ విల్ సో బ్యూటిఫుల్.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ అని.
1: That is unity in diversity.
0: ఆ యూనిటీ డైవర్సిటీ లోపల మనం దిగాలి.
1: And we should get into that field and experience unity. And there lies the true bliss.
0: కనుక అట్టి ఆనందమైనటువంటి భజనను అందరూ ఏకంగా చేరి ఇంటిలో ఒక 10 మంది ఉంటే 10 మందితో పాటు అయినా ఈ భజన చేసుకుంటుంటే ఎంతనో ఆనందం కలుగుతుంది.
1: We have to experience this blissful bhajans at every home, at every residence, sing together.
2: You are listening to a summer course discourse delivered by Bhagavan on the 29th of May 2002. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ఎంబోడిమెంట్ ఆఫ్ లా.
1: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి చిత్తశుద్ధి అత్యవసరం.
0: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
1: మానసిక శక్తి సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
0: It's only the mental strength and the purity of heart that makes the human divine.
1: మానవునకు మనసే మూలాధారం.
0: Mind is the basis for the mankind.
1: మనస్సునకు సంకల్పములే ఆధారం.
0: Mind is based on the bundle of thoughts.
1: సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
0: The human behavior turns good or bad basing on the thoughts that he entertains.
1: సంకల్పముల యొక్క ప్రభావం మనిషిపైన పడినప్పుడే మనిషి యందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
0: The effects of thoughts will spread all over the body, all the senses of the human body.
1: మానవుని యొక్క జీవితము సంకల్పముల యొక్క పంటనే.
0: The fructification of the human life is based on the thoughts.
1: ఒక చిన్న రాయిని మనం ఒక కొలనులో వేసినప్పుడు ఆ కొలనులో అలలు ప్రారంభమవుతాయి.
0: When a small pebble is thrown in a lake of water, there starts the waves spreading all over.
1: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: You may notice or not, the waves spread all over the surface of the lake.
1: అదే విధముగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
0: Likewise, human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
1: ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు.
0: When once these waves enter into our mouth, we speak nice words.
1: లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కులు ఉచ్చరిస్తాడు.
0: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
1: కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు.
0: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
1: నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
0: Good and bad vision depends upon the thoughts that get into our eye.
1: ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
0: The hand does good or bad depending upon the thoughts that enter into them.
1: పాదములో ప్రవేశించినప్పుడు దుస్సంగములు లేక సత్సంగములు చేరుతూ ఉంటాడు.
0: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారము.
0: So good and bad depend on thoughts.
1: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
0: Man today wants God.
1: భగవంతుని స్మరిస్తున్నాడు.
0: He thinks of God.
1: భగవంతుని చింతిస్తున్నాడు.
0: He thinks of God.
1: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు.
0: It's not enough to experience God.
1: భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభప్రియుడు కాదు.
0: యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్ బై మియర్లీ థింకింగ్ ఆఫ్ హిమ్.
1: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
0: వన్ హ్యాస్ టు టోటలీ సరెండర్ టు గాడ్.
1: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
0: వెన్ వన్స్ యు సరెండర్, యు అండ్ గాడ్ బికమ్ వన్.
1: ఏకం సత్ప్రా బహుధావదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితుడు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డైవర్సిఫైడ్ వే by scholars.
1: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
0: To be one with God, what spiritual path should we pursue?
1: మనకు దగ్గరలో ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
0: We have the coal and the fire so close to us.
1: కానీ అగ్గి ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
0: But when the fire and the coal are at a distance, you can't expect the fire to get into the coal.
1: ఈ బొగ్గును అగ్నికి సమీపముగా వచ్చి
0: coal has got to be so close to the fire.
1: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడాను అగ్నిగా మారిపోతుంది.
0: When you fan it, the coal also transforms into fire.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This what is meant that nor the Brahman.
1: ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
0: As you are so close, you assume that form, there lies the principle of unity or oneness.
1: మనం భుజించినటువంటి ఆహారము,
0: the food that's partaken,
1: లోపల జీర్ణమయ్యి
0: is digested in
1: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
0: And the essence of the food is circulated all over the body.
1: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
0: Then the food partaken, digested, assimilated and the body become one.
1: అదే విధంగానే భగవంతుడిలో మనం ప్రవేశించాలి, అర్పితం కావాలి.
0: We have to get into divine, surrender
1: ourselves. సంకల్పం అన్ని కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
0: All our thoughts should become divine thoughts.
1: భగవత్ భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై నిత్యమై సత్యమై సందీప్తమై ఉంటుంటాయి.
0: God's grace, our thoughts would become sacred, eternal, noble and very high.
1: ఈ ఏకత్వాన్ని మనం పొందవలనన్నా ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
0: In order to experience this oneness, the human must merge in the divine.
1: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణుడు యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
0: The individual is Nara, God is Narayana, both should become one.
1: Anaga Nara anaga aatmatattvame, aatma swaroopame.
0: Nara is the very personification of the spirit atma.
1: Kanukane narudu anaga kevalamu manavaakaram dharinchinanta maatramana taanu manavudu kaadu.
0: By taking this human body, you can't be Nara, a human being.
1: Deham aakaramu maatrame manavattam kaani aatma swaroopame.
0: You are human in form, but you are the very embodiment of the spirit.
1: దేహమునందు కూడాను నాకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండాలి.
0: In fact, in the body, from top to toe, is atma that moves above.
1: ఏ పని చేసినా, ఏ సంకల్పమును సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా, అంతైకుడును ఆత్మతత్వంగానే రూపొందుతుంది.
0: Whatever that is done, whatever that is said, whatever that is thought is full of atma only.
1: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రాన చాలదు.
0: So it's not enough if you merely think of God.
1: దైవానికి అర్పితం కావాలి.
0: You have to offer yourself totally to God.
1: అందువల్లనే మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, మానవుడు అంశము.
0: You are the spark of the divine.
1: భగవంతుడు బింబము.
0: And God is the offer.
1: బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
0: The reality of spiritual pursuit lies in the unification of the object and the reflection.
1: కేవలం పాదములను పూజించినంత మాత్రమున,
0: by merely taking in,
1: నామమును స్మరించినంత మాత్రమున,
0: by thinking his glory,
1: ఆకారము చింతించినంత మాత్రమున,
0: by thinking of his form,
1: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.
0: That's not enough. They are only physical.
1: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములు.
0: That's all the external.
1: ఇది భౌతికము యొక్క చర్యలు.
0: That physical activity.
1: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
0: But one has to go inward.
1: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
0: Then you'll understand oneness, the spirit behind.
1: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం.
0: We are always in the external way and we have forgotten the objective of inward path.
1: ప్రొద్దున శాస్త్రుల వారు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తూ,
0: దిస్ మార్నింగ్ శాస్త్రిజీ
1: గాయత్రి పంచముఖి స్వరూపిణి అన్నారు.
0: డిస్క్రైబ్ గాయత్రి విత్ ఫైవ్ ఫేసెస్.
1: అనగా ఏమిటి ఐదు ముఖములు?
0: వాట్ ఆర్ దీస్ ఫైవ్
1: పంచముఖి?
0: ఫైవ్ ఫేస్డ్ వన్.
1: అందులో శబ్ద బ్రహ్మము, ఆది శబ్దమైనటువంటి ఓం మొదటి ముఖము.
0: ద ఫస్ట్ ఫేస్ ఇస్ ప్రైమల్ సౌండ్ ఓం.
1: భూర్భువస్వః ఇది రెండవ ముఖము.
0: ద సెకండ్ ఫేస్ ఇస్ భూర్భువస్వః.
1: భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము.
0: భర్గో దేవస్య ధీమహి
1: ధియో యోనః ప్రచోదయాత్.
0: ధియో యోనః ప్రచోదయాత్
1: ఇది నాలుగో ముఖము.
0: ద ఫోర్త్ ఫేస్.
1: ఇంకా ఐదో ముఖం ఏమిటి?
0: Then what is the fifth?
1: అది ఏ సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య లక్షణము.
0: That is the cosmic form. That is the divine
1: form. భూర్భువస్వః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్.
0: ధియో యోనః ప్రచోదయాత్.
1: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
0: హౌ ఆర్ వి వర్షిపింగ్ దిస్ డివైన్ ఫామ్ విత్ ఫైవ్ ఫేస్?
1: ఈ గాయత్రి అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ గాయత్రి?
1: గాయత్రి ఛాందస మాత, అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్.
1: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
0: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: గాయత్రి ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
0: గాయత్రి ఈజ్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్.
0: సావిత్రి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
0: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సత్యవంత.
1: సరస్వతి,
0: సరస్వతి
1: వాగ్దేవత స్వరూపిణి,
0: ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుకనే వాగ్దేవత స్వరూపిణి అయిన సరస్వతి,
0: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
1: సత్యదేవత స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
0: అండ్ లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
1: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
0: గాయత్రి ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
1: త్రిగుణం త్రిదళాకారం, త్రియత్వంత త్యాగం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
0: వి హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, మేక్ దెం వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
1: కనుకనే ఇటు ఏకత్వములకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వంలో ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మార్చి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాం.
0: We have forgotten this principle of unity. We are carried away by diversity. We have forgotten the moral, ethical values and leading this physical, ephemeral world.
1: Bhur bhuvasvaha. Ee moodinti oka arthamunu kuda mattamata manam gurtinchali.
0: We have to understand the meaning of bhur bhuvasvaha.
1: Anaga bhulokamu, bhurlokamu, swargalokamu ani manam bhavistunnamu.
0: We think the three words bhuloka, bhuvarloka and swargaloka.
1: Ee moodu lokamulu ekkada untunnayi?
0: Where are these three words?
1: Ee moodu lokamulu kuda oka manavuni ende untunnayi.
0: All the three worlds are within the man.
1: జీవి యందు కూడా ఉంటున్నాయి.
0: Present in
1: every ప్రాణి యందు కూడా ఉంటున్నాయి.
0: In every living creature.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక
0: this truth we are not able to know.
1: భూలోకం వేరు, భూలోకం వేరు, స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాం.
0: We consider భూలోక, సువర్లోక and స్వర్గలోక separate.
1: ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్.
0: భూలోక ఇస్ మెటీరియలైజేషన్.
1: అనగా పదార్థం యొక్క చేరికనే.
0: ఇట్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్.
1: ఈ ప్రపంచం అంతా ఇప్పుడు పదార్థం యొక్క చేరికనే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థం యొక్క కల్పనే.
0: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: కానీ ఈ పదార్థం యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతూ ఉండాలి?
0: హౌ డస్ దిస్ మ్యాటర్ మెటీరియల్ మూవ్?
1: ఇది భూర్. ఇదే పదార్థం యొక్క శోకం.
0: భూర్ దిస్ ఇస్ ద మెటీరియల్ వరల్డ్.
1: ఇంకా భూహా అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి.
0: భూవహ ఇస్ వైబ్రేషన్, లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థమును కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, ఎందుకోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ద మెటీరియల్ వైబ్రేట్స్, ఇట్ మూవ్స్, ఇట్ పల్సేట్స్. వై? వాట్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? వి హావ్ టు నో.
1: అది ఏ సువహ అన్నారు.
0: That is suvaha.
1: Bhur bhuvasuvaha.
0: Bhur bhuvasuvaha.
1: Materialization, vibration is suvaha. That is radiation.
0: Materialization, vibration, third one is radiation.
1: Dalini Vedam nandu prajnanam brahma annan.
0: This in Veda is called prajnanam brahma.
1: That is the constant integrated
0: awareness. That constant integrated awareness.
1: Ilanti telivitetalu manavudu endu untunnayi.
0: This constant integrated awareness is in man.
1: ఇలాంటి వైబ్రేషన్ మానవుని ఎందుకు ఉంటుండాలి?
0: దట్ వైబ్రేషన్
1: ఈ మానవుని యొక్క దేహం సర్వవ్యాపకమైనటువంటి సేవా సేవా పదార్థములు ఇమిడి ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్.
1: పంచభూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు.
0: There is nothing in this world where you don't find the five elements.
1: ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము?
0: Who is the main one behind the five elements?
1: కాని అది ఏ ఓంకార నాదం.
0: That is primordial sound, Omkara.
1: దీనిని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు.
0: Basing on this, Gopikas in those days said, Clean, Krishnaya, Govindaya, Gopijana Vallabhaya, Swaha.
1: Clean, Ade Prudvi.
0: Clean is earth.
1: Krishnaya, Ade Jalamo.
0: Krishnaya, water.
1: Govindaya, Ade Agni.
0: Govindaya, fire.
1: Ade Agni.
0: That is fire.
1: గోపీజన వల్లభాయ అదే వాయువు.
0: గోపీజన వల్లభాయ దట్స్ ఎయిర్.
1: స్వాహ అదే ఆకాశం.
0: స్వాహ దట్ స్పేస్.
1: కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ గోపికాస్ ఇన్ దోస్ డేస్ సెడ్ క్లీన్

0: the space, the sky.
1: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
0: There's no nothing in this world without
1: the five. సర్వజీవుని యందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
0: Five elements are spread all over the universe.
1: ఈ ప్రపంచమునకు ప్రాణమే పంచభూతములు.
0: In fact, the five elements form the life basis.
1: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
0: Five elements are spread everywhere.
1: దీన్ని సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు.
0: Is what he said, the five elements are present all over.
1: సర్వత్రా నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే.
0: That which is so vast.
1: ఈ పంచభూతములు
0: five elements.
1: భగవత్ స్వరూపములే.
0: They are all divine essentially.
1: పృథ్వీ భగవత్ స్వరూపమే.
0: Earth is divine.
1: కనుకనే భక్తులందరూ భూమాత అని పిలుస్తున్నారు.
0: As earth is divine,
1: భూదేవి అని పిలుస్తున్నారు.
0: Called భూదేవి.
1: ఇంకా రెండవది జలము.
0: Second water.
1: ఇది గంగాదేవి అంటున్నారు.
0: We call water గంగాదేవి.
1: ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు.
0: We consider గంగా as divine.
1: మన ప్రాచీనం యొక్క వైభవము, ప్రాచీనం యొక్క వైభాగ్యము, ప్రాచీనం యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకునలేరు.
0: No one is understanding the greatness and the nobility and the devotional heights of our ancient.
1: మన ప్రాచీనులందరూ కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
0: These are all the teachings by our ancients having experienced these divine.
1: అగ్ని దేవుడు,
0: then fire god,
1: ఇంకా గాలి దేవుడు,
0: and wind god.
1: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైనటువంటివి.
0: These are all important based on the space.
1: కనుకని ఈ పంచభూతములు కూడా పంచ దైవస్వరూపములే.
0: సో ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
1: కనుక మనం దైవస్వరూపమనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్.
1: దైవం నీ హృదయవాసి.
0: God dwells in your heart.
1: కనుకనే భగవంతుని హృదయవాసి అని పిలుస్తుంటారు.
0: సో వి కాల్ గాడ్ ఇస్ ద వన్ హూ లివ్స్ ఇన్
1: అవర్. ఎక్కడి నుంచి వచ్చావయ్యా అంటే, నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానను, లేక ఇంటి నుంచి వచ్చానను, లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానను మనం చెప్తూ ఉంటాం.
0: When we ask where do you come from, we say from hotel or from home or some place.
1: You are not
0: come from any place. From any place.
1: Nee sthanam hrudayame.
0: Your original place is heart. Nee nivasam hrudayame. Your original placement is heart.
1: Nee vachedi ekkada poyedi ekkada.
0: Where do you come and where do you go?
1: Daivam kodunu ekkadunu raadu ekkadunu podu.
0: God doesn't come or nor does he go.
1: ఉన్న చోటనే ఉంటున్నాడు.
0: He remains where he has been.
1: కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చును.
0: But to come for grace he manifests.
1: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రమే అమెరికాకు వెళ్ళినాడు బావా అని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
0: When a devotee experiences the manifestation of God there in America, it doesn't mean he has gone there.
1: ఈ యొక్క సందర్శనమునకు మూల కారణాలు.
0: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
1: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినటువంటిది కానీ, ఎక్కడికి వెళ్లేటువంటిది కానీ కాదు.
0: డివినిటీ నేదర్ హ్యాస్ ఇట్ ఎంట్రన్స్ నార్ ఎగ్జిట్.
1: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
0: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: విశ్వం విష్ణు స్వరూపము.
0: ద హోల్ యూనివర్స్
1: సర్వం కల్విదం బ్రహ్మ.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ ద వెరీ మేనిఫెస్టేషన్.
1: అన్ని రూపములు దైవ స్వరూపములే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
0: ఆల్ ప్లేసెస్ ఆర్ హిస్ ఆల్టర్.
1: దైవము లేని స్థానం కానీ, దైవము కాని నేమం కాని రూపం కానీ లేదు.
0: There's no place, there's no person where there's no God.
1: అన్ని రూపములు తనవి.
0: All forms
1: అన్ని నామములు తనవి.
0: All names are his.
1: ఏక ప్రభువుగా అనేక నామములు.
0: One God has many names.
1: కనుకనే మన పేదను పురస్కరించుకొని, రూపాలను పురస్కరించుకొని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు.
0: We should never consider that God is multiple or multiplicity or diversified going by the name and form.
1: మేము దాసులము, దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
0: We should not entertain a feeling that you are the servant and that God is master.
1: దేవుడు దేవుడు ఒక్కడే.
0: The individual and the divine are one.
1: నరుడు నారాయణుడు ఒక్కడే.
0: నారాయణ నారాయణ are one.
1: బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే.
0: The object and the reflection are one and the same.
1: కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకును సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So we should do our spiritual path, pursue our spiritual పుట్టినంత
1: వరకు కూడా ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది.
0: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యుయాలిటీ వెన్ యూ హ్యావ్ నాన్ డ్యువల్ ఎక్స్పీరియన్స్.
1: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడా మనకు రెండు దృష్టిని తక్కినవి కాదు.
0: So long you are in this dualism, you will have this two-sided experience.
1: A man with dual mind is half blind.
0: A man with dual mind is half blind.
1: కనుకనే మనం అర్థము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
0: సో వీఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్.
1: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
0: హాఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
1: కాదు కాదు, ఎప్పుడు కూడా ఒకే జీవిత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
1: కనుక ఇట్టి ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.

0: We should make every effort to experience this oneness.
1: అభిషేకం సరిపే సమయం లోపల
0: వైల్ డూయింగ్ అభిషేక
1: పండితుల వారు
0: ద పండిట్
1: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
0: వైల్ డూయింగ్ అభిషేక విత్ మిల్క్ కర్డ్ అండ్ హనీ హి స్టార్టెడ్ గివింగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్.
1: ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి
0: all the spiritual pursuits are meant to attain the purity.
1: Chitta shuddhi karmaha mana sarva karmalu kodunu chitta shuddhini gavistayi.
0: All our actions are aimed at this purity of mind.
1: Chitta shuddhi kaliginanta matramana divyatvam manaku labhyam kaadu.
0: By attaining purity you can experience divinity.
1: Chitta shuddhi tho daivatvanni manamu attitam gavinchukovali.
0: With purity you have to surrender to God.
1: Manu oka pushpam bhagavantudiki attitam chestunnamante adi chaala vaadipoyi kullipoyi panikiraneatvanti pushpanni manam cheyamu.
0: You never offer a flower that is a rotten, that has failed to grow.
1: చెట్టు నుంచి కోసినప్పటికైనప్పుడు దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాన్ని తర్వాతనే భగవంతునికి అర్పణ చేస్తున్నారు.
0: The moment you pluck out a flower, you wash it and remove all the insects over there.
1: శుద్ధి అనేటువంటి కలిగినంత మాత్రమున సరైనటువంటి పదం కాదు.
0: So mere attainment of purity is not enough.
1: ఈ చిత్తశుద్ధి అనేటువంటి ఒక హృదయాన్ని భగవంతునికి అర్పణ చేయాలి.
0: Your mind has to be dedicated to God.
1: Arpitamu, arpitamu, arpitamu.
0: Surrender, surrender.
1: Archana kaadu, arpitam kaavali.
0: It's not worship, it is surrender.
1: Ee archanakunu, arpitamunaku chaala vyathyasam untundi.
0: There's a wide difference between worship and surrender.
1: Ee satsangam anetundi dani valla kaligeetundi oka praapti idi sat.
0: Satsanga, the first one sat.
1: Adi e divyatvamunaku sariyainatundi oka peru.
0: Sat is the correct name for the divinity.
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటిదే సత్.
0: Divinity is changeless in all periods of time.
1: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిదే సత్.
0: Sat is eternal, permanent.
1: అట్టి సత్ను మనం పొందాలి.
0: We should reach that state of
1: sat. ఎక్కడ పొందాలి?
0: How to do that?
1: మన ఎందే మనం తెలుసుకోవాలి.
0: That sat is to be known within.
1: కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: This eternal principle has got to be understood well.
1: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
0: We have to join the good company.
1: పొద్దున పండితుల వారు చెప్పారు.
0: Morning pandit.
1: పాలలో నీళ్లు చేరినాయి.
0: And the water.
1: నీళ్లు లేకుండా పాలెంతానికి వీలు కాదు.
0: And the milk cannot exist without water.
1: కానీ ఆ నీరు పాలతో చేరటం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
0: With the, in the company of the water, the milk is very happy.
1: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
0: The combination of milk and water is satsanga, good company.
1: అది ఏ సరైనటువంటి స్నేహము.
0: That is true ideal friendship.
1: అట్టి శాశ్వతమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడాను కాపాడుకుంటూ రావాలి.
0: We should sustain this permanent friendship.
1: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుంటుందో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్.
1: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
0: and once you boil the milk keeping it on the stove
1: andulo unnatundi neerandaru kodunu aaviraipothundi.
0: All the water gets transformed into vapor.
1: Aa neeru tannu vidichipoyindi kada ani paalu bharinchukoleka tana jeevithanni agnilo veyadaniki siddham avutundi.
0: The milk cannot bear this separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
1: Ee paalu nunchi neeru vere enta chalame paalu pongi poyilo padipothayi.
0: The moment water gets itself separated out of the milk, the milk jeevitham laaga
1: kanaledu anukuntundi.
0: It feels that it cannot lead the life of separation.
1: కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
0: ఇస్ నాట్ హ్యాపీ విత్ ది సపరేషన్.
1: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
0: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ ప్యాసిఫైడ్.
1: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
0: ది సపరేటెడ్ ఫ్రెండ్ జాయిన్డ్ మీ వన్స్ అగైన్ అండ్ సో ఇట్ డిలైట్
1: నిజమైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము.
0: దిస్ ఇస్ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ నర అండ్ నారాయణ.
1: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
0: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్టర్.
1: జీవుడు దేవుని యొక్క సంబంధము.
0: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్
1: జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతనో ఆనందంగా ఉంటాడు.
0: వెన్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద కంపెనీ ఆఫ్ గాడ్ హీ విల్ బి హ్యాపీ.
1: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
0: because of sensual pleasure
1: ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందములో మునిగి
0: because of worldly pleasures that he wants
1: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి
0: he wants all external pursuits
1: ఈ దృశ్యకల్పితమైన జగత్తులో పడిపోవటం చేత
0: he gets himself drowned in
1: దైవం కొరకు చాలా బాధపడతాడు.
0: And he feels so sad having been
1: away from God. వదిలిపోయినాడా ఈ జీవుడు.
0: God feels so sad that the individual left him.
1: అందువల్లని అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని
0: in order to see God would not be sad in a moment.
1: తిరిగి అర్పితము అనేటువంటి అతను చేస్తే తిరిగి దైవం ఆనందంగా ఉంటాడు.
0: When once the surrender offering place, God would be happy again.
1: Boggu adnanam.
0: And the coal is ignorance.
1: Agni jnanam.
0: Fire is wisdom.
1: Jnanajnanam rendu cheyatame kaakunda.
0: It's not the combination of wisdom and ignorance.
1: Daivam prema anetvanti oka gaadi kuda veechindatte daivam okkataipothadu.
0: In addition to the combination of ignorance and wisdom, the fire and the coal, that will be the plan of the divine law.
1: జీవుడు దేవుడు ఒకటైపోతాడు.
0: Then the individual becomes
1: one.
0: The reflection becomes one with object.
1: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ సనాతన కాలం నుండి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
0: The individual is just a spark of the divine since ancient time.
1: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
0: Because of the effects of Kali, individual feels separate from God.
1: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
0: Ages may roll, pass on, but they can't separate.
1: దేవుడు బాధపడటం లేదు కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు.
0: Individual is not feeling sad, but God is feeling sad.
1: దేవుడికి బాధ ఏమాత్రమూ లేదు.
0: And in fact, there's no sadness.
1: కానీ తన యొక్క మిత్రుడు తనకు దూరం అయిపోతున్నాడే అనేటువంటి బాధ మాత్రమే ఉంటుంది.
0: God feels sad because his friend, the individual, is cutting off himself.
1: ఈ జగత్తులో మనకు శాశ్వతమైనటువంటి మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
0: There's only one permanent friend in this world, God only.
1: ఈ లౌకికమైనటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా హలో హలో హవారి గుడ్ బై గుడ్ బై ఇంతనే మనం ముగించుకోతుండాలి.
0: All worldly friends limit themselves with these three things: hello, how are you, goodbye.
1: కానీ భగవంతుడు హలో అనడు, హౌ ఆర్ యూ అనడు, గుడ్ బై అని చెప్పడు.
0: గాడ్ విల్ నెవర్ సే హలో హౌ ఆర్ యూ గుడ్ బై.
1: కానీ భగవంతుడు చేరినంత వరకు కూడాను తనకు ఆనందము, భక్తునికి ఆనందం.
0: When once you join one with God, you will be happy and he'll be happy.
1: కానీ ఎడబాటు జరిగినప్పుడు భగవంతుడు చెప్పడు కానీ బాధపడుతుంటాడు.
0: When there is separation, God would not stay, but he feels sad.
1: ఎందుకు ఈ జీవుడు ఈ విధమైన పెదమార్గం పడుతున్నాడు?
0: Why the individual is going in wrong?
1: ఎందుకు సత్యాన్ని మర్చిపోతున్నాడు?
0: Why has he forgotten?
1: దివ్యత్వానికి దూరం అవుతున్నాడు?
0: Why has he distanced from divinity?
1: కోల్పోతున్నాడు?
0: Why has he lost
1: divinity? అని తాను చాలా బాధపడుతుంటాడు.
0: So feeling, he feels
1: sad. ఇది కూడా భగవంతుడి నిమిత్తం కాదు, భక్తుని నిమిత్తమే.
0: God feels sad for devotee.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా కానీ నీ కోసమని.
0: Whatever that is said, whatever that is done, whatever that is seen, is for you.
1: కర్మని ఈ సెపరేషన్ అనేటువంటిది చాలా భరించుకోలేనటువంటిది జీవత్వానికి.
0: సెపరేషన్ ఇస్ అన్బేరబుల్ ఫర్ ది ఇండివిజువల్.
1: రాముడు, లక్ష్మణుడు, సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు.
0: రామ, లక్ష్మణ, సీత ఒబేయింగ్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్ వెంట్ టు ద ఫాదర్.
1: కానీ దారి నడిచి ఎండకన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
0: సీత నెవర్ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్. She felt very much tired.
1: Chitrakuta parvanappudu poyaru.
0: They reached Chitrakuta top.
1: Oka chettu kinda kurchoni
0: they sat under it.
1: Ramana cheppadu, Lakshmana oka parnasara niminchina ayana annadu.
0: Rama said, Lakshmana, build some kind of hut there.
1: Ekkada swami annadu.
0: Where swami?
1: Neeku ekkada ishtamo akkada cheyi annadu.
0: You can build the hut wherever you like.
1: Ee kathinamainatundi vaakunu thanu bharinchukolekapoyadu.
0: Lakshmana could not bear this harsh word.
1: Naa ishtam naaku veriga unda?
0: Do you have my own?
1: Nee ishtame naa ishtamu.
0: Your likes are my
1: likes. ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు.
0: ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ ఆఫ్ మై ఓన్.
1: నేను ఏం తప్పు చేశాను?
0: వాట్ మిస్టేక్ ఐ కమిటెడ్?
1: ఇష్టమైన చోట నిర్మించమంటున్నావు.
0: యూ వాంటెడ్ మీ టు బిల్డ్ వేర్ ఐ
1: అని రామా అని తల పట్టుకుని కూర్చున్నాడు.
0: హీ వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్ బెండింగ్ హిస్ హార్ట్.
1: ఈ దుఃఖాన్ని చూచింది సీత.
0: సీత వాచ్డ్ ద సీన్.
1: లక్ష్మణ, ఎందుకు నీవంత విలపిస్తున్నావు?
0: లక్ష్మణ, వై ఆర్ యూ క్రైయింగ్?
1: మీ అన్నగారు ఏమన్నారు?
0: వాట్ డిడ్ యువర్ బ్రదర్ సే?
1: ఏమి తిట్టలేదు, కొట్టలేదు కదా.
0: హీ డిడ్ అక్యూజ్ యూ, హీ డిడ్ బీట్
1: యూ. నీవు విలపించడానికి మూల కారణం ఏమిటి?
0: Why are you crying like that?
1: Talli,
0: mother.
1: Kottina naaku santoshame, tittina naaku santoshame, nayana maatram edabaatu jarugadu.
0: Mother, I'll be happy if my brother beats me or accuses me, but I can't bear suffering.
1: Rama ishtame naa ishtamu.
0: Is like for my life.
1: Kaku naa ishtamu ani cheppadu. Intakante edabaatu naaku vere em kavali.
0: He left to my choice. Isn't that separation?
1: Ee edabaatu yokka sokaalu nenu bharinchukolenu.
0: I can't bear the suffering of separation.
1: Chusara. ఇలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
0: దట్ ఈస్ ఇంటెన్సిటీ దట్ ద డివోటీ ఫీల్స్ అన్బేరబుల్ టు బేర్.
1: దైవానికి ఒక క్షణము దూరం కాకూడదు.
0: వన్ షుడ్ నాట్ బి అవే ఫ్రమ్ గాడ్.
1: దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు.
0: యువర్ ఫీలింగ్ షుడ్ నాట్ బి కాంట్రడిక్టింగ్.
1: మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
0: యువర్ థాట్స్ షుడ్ నాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద డివైన్.
1: ఏకంగా ఉండాలి.
0: Both should be one.
1: ఈ జగత్తు నేడు ఉండవచ్చు, రేపు పోవచ్చు.
0: The world may last today and may vanish tomorrow.
1: కదిలిపోయే మేఘములే.
0: They are all passing clouds.
1: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
0: The relationship between the individual and God are like object and the reflection.
1: ఇది సత్యమైనటువంటిది.
0: It is true.
1: ఇది నిత్యమైనటువంటిది.
0: Eternal.
1: నిత్యశుద్ధ బుద్ధమత్యమైనటువంటిది.
0: It is pure, unsullied, unpolluted, pure.
1: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
0: This Veda says
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపి నమ్మని.
2: దిస్ వేదా సేస్ ఇస్ అట్రిబ్యూట్లెస్ ఫార్మ్లెస్ ఇట్స్ ఎటర్నల్ నెక్కరైన్ ఇమోర్టల్ ఎవర్ సక్సెస్ఫుల్.
1: కనుకని ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
2: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదా.
1: గాయత్రి ఛాందస మాత అన్నారు. ఈ ఛందస్ కంతా కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
2: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఛందస్ సమీత.
1: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థన చేస్తారు లోకంలో.
2: In this world, we pray to Mother Gayatri in three ways.
1: Okati, varnana.
2: One is description.
1: Rendavadi, arpitamu.
2: Second, surrender, offering.
1: Moodavadi, dhyanam.
2: Third, wisdom.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి.
2: వి హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
1: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
2: గాయత్రి ఈజ్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్.
1: ఓం
2: ఓం
1: సవితుర్వరేణ్యం భర్గో దేవస్య
2: దేవస్య.
1: ఇవి వర్ణన.
2: దీస్ ఆర్ ఆల్ నరేషన్.
1: ధీమహి అది ఏ ధ్యానము.
2: హీమహి దట్స్ విజ్డమ్.
1: దియో యోన ప్రచోదయాత్ ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. దియో యోన ప్రచోదయాత్ బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా నిర్మలమైనటువంటిదిగా నిశ్చలమైనటువంటిదిగా నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతుంటారు.
2: దియో యోన ప్రచోదయాత్ ఇస్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ దట్ పర్మనెంట్ ద నాన్డ్యువల్ విజ్డమ్.
1: ధ్యానము ప్రార్థన.
2: అండ్ వన్ ఇస్ ద ప్రేయర్ అదర్ ఇస్ సరెండర్.
1: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
2: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్.
1: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
2: వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్?
1: ఓ భగవంతుడా నీకు ఇచ్చిన వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
2: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్. ఓ గాడ్ యువర్ బ్యాక్.
1: నీవు నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
2: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ రైట్. ఓ గాడ్ యువర్ మైండ్.
1: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
2: We have a son at home.
1: వాడు స్కూల్ పోతుంటాడు.
2: He's going to school.
1: అతను వచ్చి నాన్న నీకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
2: ద బాయ్ వుడ్ నాట్ కమ్ టు హిస్ ఫాదర్ అండ్ సే ఓ ఫాదర్ యూ హావ్ సో మెనీ కార్ సో మెనీ హౌసెస్ వై డోంట్ యూ గివ్ మీ వన్ బుష్కోట్.
1: కానీ అక్కడ ఏమాత్రము ఆ విధమైన వర్ణన పనికిరాదు.
2: వెల్ దట్స్ సచ్ డిస్క్రిప్షన్.
1: నీకు కార్లు ఉందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్కోట్ కుట్టి.
2: The son will demand father with the right. I don't know whether you have car or residence. I want bushcoat.
1: Adi ye daivam yokka hakku.
2: That's the right.
1: Bhaktuni yokka hakku.
2: That is the right of a devotee.
1: Bhagavantuni, o anugraha swaroopuda, akanda swaroopuda, విశాల స్వరూపుడ, కరుణా స్వరూపుడ, ప్రేమ స్వరూపుడ, ఈ విధంగా వర్ణించకూడదు. నీకు ప్రేమ ఉందో లేదో నాకు మాత్రం ఇది నెరవేర్చాలి. ఇది తప్పింది కాదు.
2: You should not go on praising God. Oh God, your embodiment of very grace.
1: దైవమును అందరి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
2: You be ready to ask and pray to God with all the right.
1: భగవంతుని అడక మరి ఎవరిని అడగాలి?
2: Whom else would you ask other
1: than? సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి.
2: You have every right on God.
1: అందువల్లనే నేను పూర్వం చెప్పాను.
2: భగవాన్ said,
1: మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
2: And in fact, the హృదయ is born.
1: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
2: And Hrudaya is the son of Atma.
1: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
2: మైండ్ ఇస్ ద సన్ ఆఫ్ హృదయ.
1: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
2: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు.
2: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్ బాండ్ టు దిస్ మైండ్.
1: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
2: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్.
1: మైండ్ గ్రాండ్ సన్.
2: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్.
1: హృదయము సన్.
2: హార్ట్ హృదయ
1: ఎవరికి? ఆత్మకే.
2: రిలేటెడ్.
1: కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే.
2: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ బాండ్.
1: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు.
2: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి.
1: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు.
2: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్.
1: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే.
2: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్
1: గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్కి వస్తుంది.
2: అండ్ ఇట్ ఈస్ joint property of the great grandfather inherited by great grandson.
1: Grandson yokka kudanu great father yokka property ne vastundi.
2: Grandson also has got equal share in the property of the grandson.
1: Son kudanu father yokka property ne vastundi.
2: Son has right on his father's property.
1: బైబుల్ నందు కూడాను ఐ ఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
2: బేసింగ్ ఆన్ దిస్ ఇన్ ద బైబిల్ ఇట్ ఇస్ సెడ్
1: శారీరక సంబంధమైనటువంటి కనుకనే మెసెంజర్ గా పెట్టాడు.
2: యాజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ ఇట్ ఈస్ సెడ్.
1: మానసికంగా చూసినప్పుడు
2: when we look
1: I am the son of God annadu.
2: Psychologically at the mental realm he said I am the son of God.
1: తర్వాత ఆత్మభావంతో కూడా ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు.
2: విత్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ అండ్ ఆత్మ హి సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: కనుకనే మనం దేహాభిమానంతో కూడా జీవుడు దేవుడిని భేదం పెట్టుకోవచ్చు.
2: విత్ ది బాడీ అటాచ్మెంట్ యూ మే కన్సిడర్ సపరేట్ ఫ్రమ్ గాడ్.
1: మానసిక అభిమానం చేత నీ యొక్క సంబంధమే నేను, నీ అంశమే నేను.
2: అట్ ద మెంటల్ రెల్మ్ యూ మే ఫీల్ దట్ ఐ యామ్ యువర్ స్పార్క్.
1: ఆత్మ సంబంధం నీవు నేనే, నేను నీవే.
2: In the field of Atma, the Spirit, I and you are one and the same.
1: కనుకనే మనం ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
2: We have to make every effort.
1: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత, ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం.
2: In fact, we have distanced ourselves from the divinity because of this body attachment.
1: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు.
2: It's not the proper path.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
2: all spiritual path.
1: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకుని లేకుండా
2: if we don't understand it, true relationship
1: ఏనాటికైనా మనం ఒక్కటి కాదు.
2: ఎనీ డే విల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే.
2: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్ డజంట్ మ్యాటర్ వేర్
1: యూ ఆర్. అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ
2: యువర్ సన్ మే బి స్టడీ
1: ఇక్కడ నుంచి నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు.
2: యూ బి సెండింగ్ మనీ టు యువర్ సన్ బై మనీ ఆర్డర్.
1: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు.
2: యువర్ సన్ ఇస్ దేర్ ఇన్ అమెరికా.
1: రెండింటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే.
2: వాట్ ఇస్ ద రిలేషన్షిప్? ఇట్స్ ద రిలేషన్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ దిస్ ఇన్
1: నీ ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి యొక్క మార్గంలో అయినా ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటే.
2: యు మే బి ఎనీవేర్, యు మే డూ ఎనీథింగ్, యు మే ఫాలో ఎనీ పాత్, బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: నా దైవం ఒక్కడే.
2: మై గాడ్ ఇస్ వన్.
1: ఆ దైవమే నాకు సంబంధము.
2: ఐఎమ్ రిలేటెడ్.
1: దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు.
2: ద బాడీ రిలేషన్షిప్ ఇస్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ అటాచ్మెంట్, నథింగ్ టు డూ విత్ ద
1: స్పిరిట్. ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
2: హియర్ ద మాస్టర్.
1: ఆ మాస్టర్ ఒక్కడే.
2: మాస్టర్ ఇస్ వన్.
1: కానీ భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది.
2: వైఫ్ విల్ కమ్ అండ్ సే ఏమండి సార్.
1: కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
2: సన్ విల్ కమ్ అండ్ సే ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మామా అని పిలుస్తుంది.
2: డాటర్ లా విల్ సే అంకుల్.
1: మనమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు.
2: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్ పా.
1: ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామా అని పిలిచినా, మనమడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే.
2: After all, one may call him sir, one may call father, grandpa, whatever may be.
1: ఈ దేహ సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైనటువంటి సంబంధాలు ప్రవేశిస్తున్నాయి.
2: Basing on the body relationship, they call that.
1: ఈ దేహం చేతనే ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి.
2: It's only the body, the vesture, that brings all differences.
1: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాశ్వతం కాదు.
2: We should never go by this body attachment.
1: మరణపు కొంప.
2: It's a dirty one.
1: రోగముల బ్రగ్గడు సేవక గంప.
2: Afflicted by disease.
1: జాత సంచలనము పొందు దుంప. భవసాగరమీద గలేని కంప.
2: It cannot cross
1: the line. మనం ఎప్పుడు
2: అనంపం.
1: నేను స్థిరమని నమ్మబోకు మనసా.
2: ఓ మై నెవర్ థింక్ దట్ లైఫ్ ఇస్ పర్మనెంట్.
1: హరి పాదములు ఆశ్రయించవే.
2: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
1: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు.
2: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్
1: దేహాభిమానంతో నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు.
2: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్.
1: ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది.
2: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్.
1: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే.
2: అటాచ్మెంట్ టు ద స్పిరిట్.
1: అది ఏ సత్యము నిత్యమైనటువంటిది.
2: దట్ ఇస్ ట్రూత్ అండ్ ఇటర్నల్.
1: అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.
2: వి షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్.
1: శ్రవణం,
2: లిసనింగ్,
1: కీర్తనం,
2: సింగింగ్,
1: విష్ణు స్మరణం.

0: నివేదనం
1: సరెండర్.
0: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
1: When can you surrender? There should be friendship.
0: స్నేహం అయిపోయింది ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
1: Then once there is friendship, there will be offering.
0: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు స్టెప్.
1: In fact, this friendship is the penultimate one.
0: భగవంతుడితో ఫ్రెండ్షిప్ కావాలి.
1: We should develop friendship towards God.
0: Near గా మనం ప్రయత్నం చేయాలి.
1: We should be near and near to God.
0: తక్షణమే తన యొక్క డియర్నెస్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది?
1: దేర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద డియర్నెస్.
0: ఆ డియర్నెస్ గాలి.
1: ద డియర్నెస్ ఇస్ ద విండ్.
0: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడా నిప్పు మాదిరి తయారవుతుంది.
1: ఇట్ ఈస్ ద డియర్నెస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ లైక్ ద విండ్ దట్ బ్లోస్ మేకింగ్ ద ఫైర్ టు బర్న్.
0: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సలుపుతున్నాము.
1: ఇన్ఫాక్ట్ వి ఫాలో స్పిరిచువల్ పాత్.
0: సాధనే అవసరం లేదు.
1: ఇన్ఫాక్ట్ యూ డోంట్ నీడ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు.
1: కీప్ ఇన్ వ్యూ ఇన్ మైండ్ దిస్ రిలేషన్షిప్.
0: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
0: గాడ్. అది ఏ బ్రహ్మ?
1: దట్ బ్రహ్మ.
0: అది ఏ విష్ణువు?
1: దట్ విష్ణు.
0: అది ఏ ఈశ్వరుడు?
1: దట్ ఈశ్వరుడు.
0: అంత తానే.
1: ఎవరింగ్ గాడ్.
0: సృష్టి లయములకు మూల కారణం భగవంతుడు ఒక్కడే.
1: ద క్రియేటర్ సస్టైనర్ అండ్ ఎనిహిలేటర్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే ఈ సృష్టికి వేరు, లయములకు వేరు, రక్షణకు వేరు లేడు.
1: We can't consider the creator, sustainer and the destroyer.
0: దీన్ని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: That భగవాన్ tells us often.
0: ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జీ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ జీ?
0: జనరేషన్. అదే పుట్టుక.
1: జనరేటర్ బట్ జనరేషన్.
0: ఇంకా ఓ.
1: ఓ
0: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
1: ఓ ఆర్గనైజర్ ప్రొటెక్టర్.
0: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
1: And it should be the organizer for the generator.
0: D destruction. చూసారా? సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుంది.
1: సో జనరేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్ ఆర్ దేర్.
0: సృష్టి స్థితి లయము,
1: దట్ వాట్స్ కాల్డ్ జనరేషన్.
0: అది జీఓడి.
1: దాట్ ఈస్ జీఓడి.
0: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుంది.
1: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్.
0: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు.
1: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
0: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లయములు మూడింటి యందు ఉన్నాడు.
1: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
0: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ నాన్ డ్యూయల్.
0: ఈ అద్వైతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
0: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని బోధిస్తూ వచ్చింది.
1: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ది డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: వీరందరూ ఆచార్యులు.
1: దే ఆర్ ఆల్ ఆచార్య.
0: ఆచార్యులుగా ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
0: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
1: శంకరాచార్య వెన్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
0: స్వామి నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు.
1: ప్రేక్ ఈశ్వర స్వామి పాడన్ త్రీ ఆఫ్ దిస్ థింగ్స్.
0: ఏ శంకరాచార్యు? ఆదిశంకరులు.
1: ఆదిశంకర ఫస్ట్.
0: ఆర్యాంబ కుమారుడు.
1: స్థానం ఆర్యాంబ.
0: అక్కడ వెళ్ళి స్వామి నా పాపాన్ని క్షమించమని కోరాడు. ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు. విధోవాతో నివర్తంటే అప్రాప్య మనసాసహ అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
1: We cannot describe by word.
0: నీకు అర్ణించడానికి భాష లేదు.
1: There's no language that describes your divinity.
0: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
1: The mind has no right to comprehend.
0: అది నేను చెప్పాను.
1: That's what I said.
0: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ వినేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు.
1: But having come to Kashi, I started describing you in various names.
0: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
1: Having said that you can't be described or narrated, but I ventured to do it.
0: నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి. ఇది పాపం.
1: I thought one thing and I started declaring another. It is a sin.
0: సర్వతా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
1: యూఆర్ ఆల్ పర్వేసివ్.
0: భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: సర్వశక్తిమయుడు.
1: ఆల్ పవర్
0: అని నేనే వర్ణించినాను.
1: ఐ డిస్క్రైబ్ యు లైక్.
0: కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను.
1: బట్ ఐ వాక్ లాంగ్ డిస్టెన్స్ అండ్ రీచ్.
0: ఇది పాపం కాదా?
1: ఇజంట్ దట్ ఎ సిన్?
0: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
1: Then God is everywhere. Why should I come to Kashi?
0: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి. ఇది పాపం.
1: So feeling is one thing, action is different. It is in that the same.
0: అనగా మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: It only means the thought, word and deed should be perfect.
0: మనస్సు అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: ఇస్ ఓన్లీ వికెడ్ మ్యాన్ హూ అబ్జర్వ్స్ దిస్ హార్మోని.
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింపచేసే నిమిత్తమై ఆలశంకర్ను కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు.
1: టు టెల్ ది హ్యుమానిటీ వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ ఆదిశంకర్ స్టార్టెడ్ టీచింగ్ లైక్ దిస్.
0: ఆనందాలహరి,
1: ఆనందాలహరి
0: కల్పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వము గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
1: ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆదిశంకర స్పీక్ ఆఫ్ దిస్.
0: ఇంత ప్రబోధించినటువంటి శంకరులు వారే
1: శంకర
0: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.
1: ఎంటర్డ్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఫైనలీ.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కంపోజింగ్ దట్ భజగోవింద ద సాంగ్ సెలెస్టియల్.
0: జ్ఞాని కూడాను ఒకనొక సమయంకు భక్తుడిగా మారిపోవచ్చు.
1: ద వన్ ఆఫ్ విజ్డమ్ ఎట్ వన్ టైం బికమ్స్ ఎ డివోటీ.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ ద హైయెస్ట్ అండ్ ద నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్
0: భక్తి? అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కానీ ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓనోములు నోచుకోవటం ఇవన్నీ కొన్ని ప్రాప్తమైనటువంటి యొక్క మార్గాలు.
1: ద వర్షిప్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: హావింగ్ బీన్ ఇన్ దిస్
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గం.
1: ఇట్ స్టెప్స్ ఇట్ దే ఆర్ ది స్టెప్స్ దట్ లీడ్ టు ఇన్వర్డ్ ఎంక్వైరీ.
0: ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: యు ప్రాక్టీస్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ ఏబిసి
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: యు మేక్ వర్డ్
0: దీని లోపలి జిఓడి గాడ్ అని పెట్టాము.
1: హియర్ యు హావ్ దిస్ వర్డ్ జిఓడి గాడ్.
0: తర్వాత డిఓజి డాగ్ అని పెట్టాము.
1: దెన్ యు సే డిఓజి డాగ్.
0: అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యు మేక్
0: ఈ పదమును సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్స్ విల్ టేక్ యు టు సెంటెన్సెస్.
0: దేర్ ఇస్ గాడ్ అంటాము.
1: సే దేర్ ఇస్ గాడ్.
0: నో గాడ్ ఈజ్ నో వేర్ అంటాము.
1: దెన్ యూ సే గాడ్ ఈజ్ నో వేర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనుకున్నప్పుడు దీని పదం ఎక్కడ నుంచి వచ్చేది?
1: వెల్ హౌ డు యూ కన్స్ట్రక్ట్ ద సెంటెన్స్
0: గాడ్ ఈజ్ నో వేర్?
1: గాడ్ ఈజ్ నో వేర్.
0: నో ఎన్ఓ నో.
1: నో ఎన్ఓ నో.
0: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ వేర్.
1: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ.
0: ఈ డబ్ల్యూ నో చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయింది.
1: జాయిన్ ద డబ్ల్యూ విత్ నో నౌ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనేటువంటి పదమే గాడ్ ఈజ్ నౌ హియర్ గా మారిపోతుంది.
1: సో ద వెరీ సెంటెన్స్ గాడ్ ఈజ్ నో వేర్ బికమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: ఇట్ ఇస్ మ్యాజిక్.
1: ఇట్ ఇస్ ఓన్లీ జిమిక్స్ ఆఫ్ ది వర్డ్.
0: అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: ఒక నామాన్ని స్మరిస్తూ రావాలి. తరుపది అంతా ఒక్కటే.
1: యూ స్టార్ట్ బిగినింగ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ వన్ గాడ్ అండ్ యూ ఫీల్ ఎవ్రీథింగ్ బీయింగ్ ద సేమ్.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి.
1: యూ అండర్స్టాండ్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: నిజమైన సాధన యొక్క గమ్యము.
1: ఇస్ ద గోల్ ఆఫ్
0: ఇది సాధన యొక్క లక్ష్యము.
1: ఇది ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: సాధన యొక్క సారము.
1: ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఈ విధంగా మనము ఎన్ని పాదుకల పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్.
0: అయితే
1: ఓన్లీ పార్ట్స్.
0: దైవము ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: వీ హావ్ టు ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ వీ రియలైజ్ ద ట్రూత్ గాడ్ ఇస్ వన్.
0: అంతే కాని తిరిగి అంత్యం వరకు కూడాను ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అని అంటుంది.
1: కోహం హూ యామ్ ఐ హూ యామ్ ఐ.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది?
1: ఇట్ లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హూ యామ్ ఐ. వెన్ డు యూ అండర్స్టాండ్?
0: మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబు మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: నౌ వి స్టెప్డ్ ఇంటూ క్వాలిఫైడ్
0: విశిష్టాద్వైతం నుంచి కూడా అద్వైతంలో ప్రవేశించాలి.
1: క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం టు నాన్ డ్యూయలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: సో ఎవ్రీ స్టెప్ వీ షుడ్ థింక్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ వన్.
0: ఏమిటి? ఇది బట్ట.
1: వాట్ దిస్ క్లాత్?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము అన్నారు.
1: స్ప్రెడ్.
0: దారం కాదు పత్తి అన్నారు.
1: నౌ ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: దిస్ కాటన్
0: ఇది ద్వైతము.
1: కాటన్ ఇస్
0: దారం అనేటువంటిది విశిష్ట అద్వైతము.
1: థ్రెడ్ ఇస్
0: దారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ జ్యువలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతములో ద్వైతము విశిష్టాద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ ఫోర్ ఇన్ నాన్ జ్యూయలిజం ద జ్యూయలిజం ద క్వాలిఫైడ్ నాన్ జ్యూయలిజం హ్యావ్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యుల వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తునికి అంత కూడా మార్గాలు నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగినటువంటి మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హూ ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు?
1: రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తేనా మారటం లేదు.
1: బట్ దేర్ మైండ్ డజంట్ సీమ్ టు హావ్ చేంజ్డ్.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఈజ్ నాట్.
0: ఇవన్నీ కేవలం ఒక జ్యూవెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యూవెల్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణం వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యూవెల్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దేర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించటం లేదు.
1: దే డోంట్ గివ్ యూ ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విదిన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ది బ్లిస్ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము.
1: బాడీ ఈజ్ లైక్ ఏ వాల్యూలెస్.
0: నగలు పెట్టినట్టు.
1: జస్ట్ జ్యూవెల్స్ ఆర్ ఇన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు దివ్య దేవుడు ఉండెను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్స్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్. ఇది
0: ఇనపెట్టి చిక్కింది కదా అని పోతే ఇనపెట్టిలో ఉండేటువంటి వాడికి లభించము.
1: ఇఫ్ యూ కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాచిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుపు పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యూవెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటారు.
1: బాడీ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికల్లీ స్పీకింగ్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యూ దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ట్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యూఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ స్పీడ్. ఒరే
0: పిచ్చివాడా, నీకు ఎంత కావాల్సిన నా దగ్గర ఉంటుంది అదండి.
1: ఓ మ్యాడ్‌క్యాప్, ఐ హావ్
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యూ హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: వితౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ praying I'll give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో,
1: what costly things he's going to give,
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైత ఆనందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము.
1: I want that non-dual bliss, I want that eternal bliss, and that I want that bliss.
0: ఈ ఆనందానికి ఒక హద్దే లేదు, పరిమితమే లేదు.
1: ఇట్ హస్ నో బౌండరీ.
0: కనుక ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్ మీ.
0: అద్భుతంగా మీరు నిల్చండి.
1: And stand there.
0: సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యూ నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: Faith you should develop, grow.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: When you don't have faith, you can't offer yourself.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our attempts and efforts?
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: గొప్ప చదువర్లుగా ఉంటుంటారు చాలా మంది.
1: Many are highly educated.
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
1: They read many books.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: They know many things.
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all of them?
0: చదువులన్నీ చదివి
1: having studied all
0: చాలా వివేకి అయి
1: being so intelligent
0: మరిది తన్నరుగుడు మందమతుడు
1: having studied having been so intelligent
0: ఎంత చదువు చదివి
1: in spite of
0: ఏనీతి ఉన్నను దీనుని గుణము మానలేడు.
1: In spite of all high education the mean man will never
0: తరచి చదువ
1: in fact the all
0: తర్కవాదమే కాని
1: involves in argument
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: Your study will make you to argue but you will not have knowledge.
0: చదువు చావందనేటికి చావులేని చదువు చదువాలేను.
1: At all having studied lifelong ultimate you have to die. Study to be more.
0: అమృతస్య పుత్రః.
1: You are the son of
0: immortality. అమృతస్య పుత్రః. నీవు అమృతపుత్రుడవైన.
1: You are the son of immortality.
0: అట్టి అమృతత్వాన్ని నీవు చూచుకో.
1: Understand that.
0: అట్టి అమరత్వాన్ని నీవు పొందు.
1: Be immortal.
0: అట్టి ఆనంద స్వరూపాన్ని నీవు నందు.
1: Be the form of bliss.
0: ఇలాంటి ప్రబోధిస్తూ ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి
1: ప్రయత్నిస్తున్నాం? When these are taught to you, why do you forget?
0: కదిలిపోయేటువంటి మేఘముల వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: You are after the passing clouds.
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము.
1: నాట్ ది లో మీన్ డిజైర్.
0: దైవం ఎక్కడనో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
0: నా హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్
0: హార్ట్. నా బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్.
0: కనుక అట్టి సత్యాన్ని క్రమక్రమేణ మన దృష్టిని మరల్చాలి.
1: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే.
0: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: When all our efforts are directed in this way, you can understand the divinity in
0: experience. ఒక ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
1: You pay water tax to municipality for supplying water to you.
0: ఎక్కడో ఉన్నటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
1: When current is supplied to you, pay electricity bill.
0: ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
1: ఈవెన్ ఇఫ్ యు కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్ యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ది మున్సిపల్ అథారిటీ.
0: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ద విండ్.
0: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురు చేత ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
1: God has given us the sunlight, lighting the world.
0: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
1: We have downpour of rain.
0: దీనికి మనం ఏం ట్యాక్స్ కట్టుతున్నాం?
1: What tax you are paying?
0: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం.
1: God has given all these things freely.
0: దీనికి ట్యాక్స్ అనేటువంటిది అర్పితము.
1: That tax is
0: అర్పితమే ట్యాక్స్.
1: Offering yourself.
0: భగవంతుడికి కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
1: Is the tax you are
0: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
1: You should offer your property, your family, your belonging, everything, including yourself, the Atma.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
1: Where from you got this family?
0: నీవు కల్పించుకుందే కదా.
1: Is of your creation.
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
1: You wanted, so you married.
0: తర్వాత పిల్లలు పుట్టారు.
1: Later you had children.
0: కుటుంబం పెద్దదైపోయింది.
1: Family has grown.
0: సో నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
1: If you say, Swami, I can't bear the burden of the family, whose mistake is it?
0: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదు.
1: Is of your creation, not of God.
0: కనుక నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి.
1: When it's of your own creation, you have to solve.
0: ఈ కష్టములంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు.
1: All the difficulties are
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు.
1: God gives good.
0: కానీ ఈ మంచిని మీరు అందుకోవటం లేదు.
1: You are not receiving precious.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
1: You don't listen to good words even though they said wholeheartedly.
0: చెవికి చేర్చు.
1: You pay heed to all horrible words.
0: ఇట్టివారు నన్ను ఎరుగంగా నెత్తురా.
1: Such people, can they ever know me?
0: ఎంత తెలివియున్న ఏమి ఫలము?
1: What is the use of your intelligence?
0: ఏమి ఫలము?
1: What is the use of it?
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
1: Though it is said openly, you don't listen to good things.
0: చెడ్డ మాటలంటే చెవి నియేరు.
1: Bad words immediately
0: get into your ear. డైరెక్ట్ గా పోయి చేరిపోతాయి ఈ రంధ్రంలో.
1: Bad words will go directly into your ear.
0: మంచి మాటలు దిన్నము చెప్తున్నప్పటికీ కొంచెమైనా శోకం అక్కడ.
1: Though good words are said repeatedly, you don't listen to them.
0: కనుక మనం చేయవలసింది ఏమిటి?
1: What should we do now?
0: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: We have to make proper effort.
0: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
1: How to make God happy?
0: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి.
1: We have to be in the company of
0: సమీపత్వానికి పోవాలి.
1: Proximity essential.
0: అర్పితమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
1: The spirit of dedication.
0: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
1: That makes God happy.
0: దైవం నువ్వు కావాలని కోరడు.
1: God doesn't want.
0: అది కూడా నీ నిమిత్తమే.
1: It's for your own sake.
0: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడి యొక్క తృప్తి కోసమే.
1: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిజ్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది.
1: ఇన్ ప్రాక్సిమిటీ యు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ అఫెక్షన్.
0: కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు
1: వెన్ యు వాంట్ టు బి క్లోజ్ టు గాడ్,
0: ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ,
1: యూ డోంట్ నీడ్ టు
0: గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ,
1: నాట్ రైట్,
0: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
1: రీడింగ్
0: ఇది భౌతికమైన తృప్తి,
1: అండ్
0: ఇది లౌకికమైన తృప్తి, ఇది ప్రాకృతమైన తృప్తి.
1: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
0: ప్రవృత్తి తృప్తి,
1: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
0: నివృత్తి తృప్తి కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
0: అది శాశ్వతమైన తృప్తి.
1: దట్ ఇస్ పర్మనెంట్.
0: అది ఏ నిత్యానందం,
1: ఎటర్నల్ బ్లిస్,
0: పరమానందం,
1: సుప్రీం బ్లిస్,
0: యోగానందం,
1: అద్వైతానందం, నాన్ డ్యువల్,
0: సచ్చిదానందం, అంతా అదే ఆనందం.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందం నీ యందే ఉంటుంది.
1: దట్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఎక్కడనో నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: అలాంటి ఆనందం నీ యందే ఉండినటువంటి దాన్ని నీవు ఆవిర్భవింపు చేసుకోవాలి.
1: దట్ బ్లిస్ విత్ ఇన్ యూ హ్యాస్ టు ఎమనేట్, ఓవర్ ఫ్లో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కర్మ ద్వారా,
1: త్రూ యాక్షన్,
0: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
1: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
0: చిత్త శుద్ధి,
1: ప్యూరిటీ,
0: కర్మ పవిత్రత,
1: అండ్
0: ఈ రెండింటి ఎందుకు కూడా ఉండాలి.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ సంకల్పములు పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు.
1: ఇఫ్ యు డెవలప్ సీక్రెట్ థాట్స్, దట్స్ ఎనఫ్, నథింగ్ బియాండ్.
0: మన సంకల్పములు పురస్కరించుకునే మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు.
1: హియర్ ఇస్ ఎ పోస్ట్ రన్నర్.
0: పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు.
1: పోస్ట్ రన్నర్ విల్ గివ్ యూ లెటర్స్ అడ్రస్ టు యూ.
0: ఒక ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు.
1: హీ గివ్స్ వన్ లెటర్ టు
0: ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
1: ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆర్ వెరీ హ్యాపీ స్మైలింగ్.
0: ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ గివెన్ బై పోస్ట్ రన్నర్.
0: జాబులో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంతా ఉల్లాసపరుస్తుండాలి.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ ద రెసిడెంట్స్.
0: రెండు ఇంకో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
1: పోస్ట్ మ్యాన్ గివ్స్ అనదర్ కవర్.
0: వాడు ఇంటంతా ఏడుస్తారు.
1: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రై.
0: వాడు దీనికి ఏడుపంతా వీళ్ళకి అందించలేదు.
1: ద పోస్ట్ మ్యాన్
0: ఆ జాబులో ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపును అందించింది.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ దెమ్ క్రై.
0: భగవంతుడు కూడా అంతే.
1: గాడ్ ఈస్ లైక్ దాట్.
0: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
1: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
0: మనుషులకి కర్మానుబంధిని.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: చూచారా, సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
1: If you follow the truth, you will have the happiness.
0: సత్యాన్ని అనుసరించినప్పుడు లక్ష్మి మన వెంటనే ఉంటుంటుంది.
1: When you follow satya, the truth, lakshmi, wealth will follow.
0: ఇంకా రెండవది, ఈ ఈర్ష్య అనేటువంటిది చాలా దుఃఖాన్ని అందిస్తుంది.
1: Jealousy, that will make you miserable.
0: ఈ యొక్క జలసీ అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
1: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జలసీ.
0: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అప్ జలసీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
1: దెన్ యుల్ బి పీస్ఫుల్.
0: మనకు సాధనానుసారిని విద్య అని.
1: లర్నింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
1: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యూల్ బి లర్న్ ఇట్.
0: కర్మానుసారిని బుద్ధి అని.
1: And your behavior depends on your destiny.
0: Ee karma anusaranga vastuntundadi.
1: You act basing on your karma.
0: Ee karma sankalpam chethe koodikuntundadi.
1: The fate is based on the
0: pavitramaina sankalpam chethe karma aachariste neeku sandhavamu sanandanga kalustundi.
1: If you do every activity with the sacred thoughts, you'll be successful in every action.
0: Durbhavam chethe ee sankalpanni koorchukunte malagatta dukkhanni andistundi.
1: If you have wicked thoughts and wicked feelings, you'll be miserable.
0: అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుకనే అన్ని బలములు కూడా అంటే దైవ బలం చాలా గొప్పది.
1: అఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
0: బుద్ధి బలము,
1: ఇంటెలిజెన్స్,
0: దేహ బలము,
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: దివ్య బలము, సర్వ బలము నుండి.
1: With all the forms of strength,
0: daiva balamu leka dasudagunu.
1: If we don't have the strength of God, support of God,
0: kadantati vaadu kadapatike emayye.
1: If we don't have support of God, what happened to Karna?
0: అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి.
1: హీ సో స్ట్రాంగ్.
0: బుద్ధి బలం ఉంటుండాలి,
1: అష్ట
0: బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి,
1: పవర్ఫుల్
0: శాస్త్ర బలం ఉంటుండాలి,
1: నాలెడ్జ్.
0: అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం లేకపోయింది.
1: హి ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ద వెపన్రీ, ఇంటెలిజెన్స్,
0: కష్టగడపకి పతనం అయిపోయాడు.
1: అల్టిమేట్లీ రూయిన్ హింసెల్ఫ్.
0: దేహ బలము, బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
1: యు మే బి ఇంటెలిజెంట్, యు మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
0: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
1: వాట్ వీ షుడ్ స్ట్రైవ్ ఫర్.
0: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమను మనకు చేకూరుతాయి.
1: దెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
0: అది ఏ సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
1: వెన్ వన్స్ యూ ఎంటర్టైన్ సాక్రెడ్ థాట్స్, యూ విల్ బి స్పిరిచువల్.
0: కానీ అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత
1: because of the merit of the past life,
0: పవిత్రమైన ప్రాప్తి మనకు లభ్యమించింది.
1: Because of the merit of the several of the past life,
0: పవిత్రమైనటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1: Make use of proper use of it.
0: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
1: When once you make proper use,
0: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
1: If you misuse, you will lose this channel.
0: భగవంతుడు ఎక్కడున్నాడు?
1: Where is God?
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: Is everywhere.
0: అదే మనం చెప్పాను.
1: What భగవాన్ సిద్ధార్థ
0: అంటే మనములో ఉన్నాడు, భవనములో ఉన్నాడు.
1: Is in a mansion.
0: బాటలో ఉన్నాడు.
1: Is in path.
0: పాటలో ఉన్నాడు.
1: అండ్ ఇస్ దేర్ ఇన్ ద వరల్డ్?
0: పాటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్?
0: మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ వర్డ్?
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఇట్టులో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్?
0: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కురుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
1: యూ షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
0: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పాత్ ఆఫ్ యోగ.
0: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం.
1: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: దినదినములకు, ఒక్కొక్క సంవత్సరములకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ ద నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
1: It's quite natural in the external world.
0: కాని నాకు ఇది పెరగాలని ఆశ లేదు.
1: బట్ భగవాన్ doesn't desire increase in numbers.
0: ఈ పాదుకులు పెరగనక్కర్లేదు.
1: It's not an increase in the number.
0: పాదుకుల యొక్క భావం పెరగాలి.
1: That paduka feeling should increase.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు,
1: those that have come for paduka puja,
0: ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తున్నారు.
1: They are still worldly and worldly.
0: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
1: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ
0: తెలుసుకోవటం లేదు.
1: స్వామి
0: తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: And therefore they brought so many sweets there.
0: Dry fruits anta tecchi aa shed lo pettesaru.
1: They brought all those things there and then.
0: Apples, bananas, ivanni tecchi aa shed lo pettesaru.
1: All fruits are kept there in the shed.
0: Poornachand hall anta kuda ee tindlitone cheripoyi untundadi.
1: All Poornachand auditorium is full of these sweets and fruits.
0: ఏం నేను కుంభకర్ణుడు అనుకున్నారా వీళ్ళు?
1: డూ యూ థింక్ స్వామి ఇస్ కుంభకర్ణ? నో.
0: ఏ అన్నమైనా కూడా నేను తినను.
1: భగవాన్ డజంట్ టేక్ ఫుడ్ ఆల్సో.
0: అలాంటి పరిస్థితిలో ఈ తిండ్లతో ఎందుకోసం తెచ్చారు?
1: వెన్ స్వామి డజంట్ ఈట్ రైస్ ఫుడ్ వాట్ ఆర్ దీస్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్?
0: దీన్ని సరిచేయటంకు ఈ పంటంతా వేరు చేయడానికి ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 దినములు పిల్లలంతా పెట్టి చేయవలసి వస్తుంది.
1: స్వామి మేడ్ బాయ్స్ టు వర్క్ టు క్యాటగరైజ్ టు సెపరేట్ టు సెగ్రిగేట్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ దేర్.
0: ఎంత కాలం పడితే ఈ కాలంలో ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
1: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
0: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
1: డోంట్ హ్యావ్ క్యారీ దట్ రెస్పాన్స్.
0: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
0: ఇంకా కొంత కొంతమంది ఒక టవల్, ఒక బెడ్షీట్.
1: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
0: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
1: వెల్ స్వామి డజంట్
0: ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్
0: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
1: Bring the bed sheets, they can be given there in the hospital.
0: Adi kuda swami chepparu mari repatu nunchi adi kuda teesukuraakandi.
1: Because swami said don't start giving tomorrow.
0: Nenu edi aashinchanu.
1: Bhagavan doesn't want anything.
0: Aashinchedi okkate okati.
1: He wants only one.
0: Adi ee nirmalamaina nischalamaina nishwarthamaina prema.
1: That is pure selfless steady love.
0: Adi naaku ekkada kuda swartham ledhu.
1: భగవాన్
0: నకసిక పర్యంతము నో స్వార్థం.
1: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
0: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
1: స్వామి డజంట్ డిజైర్ ఎనీథింగ్.
0: ఆశ లేనప్పుడు నాకు ఎందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం?
1: వెన్ హి డజంట్ డిజైర్ వై డు యు బ్రింగ్? తర్వాత
0: మా శెట్టి గారు కూడా చాలా పాపం, పరమ భక్తుడు.
1: శెట్టి ఈజ్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఈ విధమైన బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
1: హీఈస్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీ.
0: నిన్న రథం అని చూపించారు.
1: యెస్టర్డే ఐ షోన్ చారియట్.
0: నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ దోస్ చారియట్స్.
0: నా రథం మీ హృదయమే.
1: Your heart, hrudaya, is his chariot.
0: నీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
1: వెన్ యువర్ సేక్రెడ్ హార్ట్ ఈస్ దేర్ హీ డజంట్ నీడ్ దట్ గోల్డెన్ చారియట్.
0: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం ముక్తి చేరి తెచ్చి పెట్టారు.
1: టుడే దే బ్రాట్ దిస్ సింహాసనం.
0: నాకు ఏమి కళాతూరికి ప్రశాంత నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు.
1: They don't tell until they reach
0: it. ఇలాంటివంత ఏది కూడా మీరు తేకండి.
1: Don't bring any such sort of.
0: ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు.
1: Bhagavan doesn't like them.
0: నాకు ఇష్టమైనది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
1: Swami likes only one thing, that is your love.
0: కనుక ఈ పదార్థాలు కూడా ఇంకపై మీరు తీసుకురాకండి.
1: All these material objects don't bring hereafter.
0: ఇదంతా కూడా గూరు ప్రకృతమైన యొక్క వస్తువులే.
1: All this is bhoot, this material.
0: సువహ నాకు కావాలి.
1: He wants సువహ.
0: అది మన జ్ఞానతత్వము.
1: దాట్ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అది పవిత్రమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ సేక్రెడ్ విజ్డమ్.
0: జ్ఞానాదేవత కైవల్యం.
1: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యు టు లిబరేషన్.
0: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
1: అక్వైర్ దట్ విజ్డమ్.
0: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి.
1: గెయిన్ ఎక్స్పీరియన్స్.
0: ఆ పవిత్రతను మీరు పొందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్.
0: దైవత్వాన్ని అందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ దానికి
0: అర్పితమే చాలా ప్రధానమైనటువంటిది.
1: దట్ సరెండర్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ అర్పితం అనగా ఏమిటంటే
1: దట్ ఆఫరింగ్ మీన్స్
0: అది మనం పిండినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎక్కడ ఏకమైపోతున్నాయో.
1: జస్ట్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ పార్ట్ టేకెన్ బికమ్స్ వన్ విత్ ద బ్లడ్ అండ్ గెట్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అట్లనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
1: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
0: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
1: దివ్యత్వమైన
0: స్వరూపాన్ని పొందుతాయి.
1: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ డివినిటీ.
0: అంత ఐకమత్యం చాలా అవసరము.
1: యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పే సమయం లోపల
1: మార్నింగ్ పండిట్జీ ఆల్సో సెడ్
0: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
1: హి సెడ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇప్పుడు చూడండి ఒక తేనె గురించి చెప్పాడు.
1: హి ఆల్సో మెన్షన్ అబౌట్
0: ఈ ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నమైపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
0: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
1: And it is the honeybee that brings honey from different
0: flowers. అనేక పుష్పముల నుంచి వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేర్చుతుంది.
1: Honey brought from, collected from different flowers is kept at one
0: place. అది సర్వరోగ నివారణగా మారిపోతుంది.
1: And it cures all diseases, honey.
0: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
1: అండ్ హనీ ఇస్ ద క్యూర్.
0: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
1: అండ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్కైండ్.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే
1: యూనిటీ
0: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
1: అండ్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ దట్ ప్యూరిటీ.
0: ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
1: వెన్ ద హార్ట్ ఎంజాయ్స్ ప్యూరిటీ జాయిన్స్ డివినిటీ.
0: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్యూరిటీ, యూనిటీ అండ్ ద డివినిటీ.
0: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు, కానీ మీరు వింటున్నారే కాని ఒక్కటైనా రెండునైనా ఆచరణలో పెట్టడం లేదు.
1: And it chants many times, but you don't practice at least one.
0: మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు.
1: It's enough if you practice one thing that is heard and did.
0: అంధకారం వెళ్ళ అతమారునే చూడ వస్తున్నదో దీపపు వార్త వలన.
1: బై అనౌన్సింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ వుడ్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్.
0: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత విన్న.
1: బై లిజనింగ్ టు ద మిస్టరీ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ ద మెడిసిన్ విల్ ది డిసీజ్ బి క్యూర్డ్.
0: నిర్భేదవాణి పేదరికము పోవున విత్త ప్రభావము విన్న ఎంత.
1: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిజనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్.
0: ఎత్తపోతుంది
1: ఇదంతా.
0: కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం ఉచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం కాదు.
1: బై రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ
0: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి.
1: టు డిస్పెల్ ద డార్క్నెస్ యూ షుడ్ లైట్ ఎ ల్యాంప్.
0: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు.
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాన్ బి డిస్పెల్డ్.
0: దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు.
1: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్ ద
0: డార్క్నెస్. వర్ణించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు డిస్క్రైబ్.
0: ఆరాధించు, అర్పితం చేయి.
1: ఆరాధన, వర్షిప్, అర్పిత, సరెండర్.
0: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది.
1: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ.
0: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి.
1: దీపావళి
0: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం, అన్ని దీపాలను అంటిస్తుంటాం.
1: యు లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్.
0: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్.
1: ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్.
0: అది ఏ దైవత్వము.
1: దట్ ఇస్ గాడ్.
0: ఈ ఒక్కొక్క జ్యోతి అందించమే అది జీవతత్వము.
1: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్.
0: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడాను రక్షిస్తుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ దట్ ప్రొటెక్ట్స్ వెలిగిస్తుండాలి. వేర్ ఇస్
0: వెలిగిస్తుండాలి.
1: ఇట్ ఇస్ లైట్ ఇల్యూమిన్
0: అంత జీవన జ్యోతులు.
1: దట్ ఇస్ లైట్.
0: అది ఆత్మజ్యోతి.
1: అండ్
0: ఆత్మజ్యోతిని మనం అభివృద్ధి చేసుకుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి.
1: దిస్ ఇస్ ది లైట్ ఆఫ్ లైఫ్. దట్ ఇస్ ది లైట్ ఆఫ్ ఆత్మ. అండ్ దట్ విల్ లైట్ ఎవ్రీథింగ్ అండ్ ఇల్యూమిన్ ద హోమ్.
0: కొందరు మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి.
1: అండ్ దిస్ light this lamp
0: ee devajyoti kante prakashavantamaina marokati ee ekatalo ledu.
1: And this light of love is greatest of all, nothing except
0: prema unda sarvamu akade untundadi.
1: Where there is love everything is there.
0: Kanuka
1: so
0: ee prema tattvani meeru abhirudhi parchukoni
1: develop love more and more.
0: ee prapancha sambandhamaina panulu chesinappudiki avi kuda nu paramarthikamgaane maaripothayi.
1: Even the worldly activity would become spiritual if you have love.
0: Nu office ko pani chey.
1: Go to the office and do
0: work. Business chey, pani chey.
1: Do business and work.
0: Intlo dosham ledu.
1: No mistake.
0: Ee kutumbalu poshinchukovali.
1: You can maintain your family.
0: Anni chestukunnu sarvakarma bhagavat prityartham aniga meer bhavinchandi.
1: Whatever you may do, offer to God to please him.
0: Anta bhagavat prityarthanga cheyali.
1: May every activity be pleasing unto God.
0: Adi nijamainatuvanti oka bhakti.
1: That is true devotion.
0: Ante gaani ee భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్.
0: ఈ భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి.
1: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్.
0: ఎక్కడైనా మీరు పోండి.
1: యు గో ఎనీవేర్.
0: భగవంతుడు ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు?
1: వై డు యు డూ ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్?
0: మీకు అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో.
0: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు.
1: People go to Tirupati and they bring very big crowns.
0: దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్న ఈ నగలన్నీ.
1: And all these jewels make God also awkward and ugly.
0: నేచురల్ విగ్రహం చూసినప్పుడు ఎంత ఆనందం వస్తుంది.
1: You'll be so happy if you watch that natural idol.
0: దాని అంతా ఎంతో మేకప్లు చేసి మేకప్లు చేసి మేకప్లు చేసి ఇది ఒక కప్పు మాదిరి బాగా చేసేస్తున్నారు.
1: It's the rest of the thing, jewelry, just makeup and it's just.
0: భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి.
1: Don't carry jewels. Anywhere.
0: అప్పుడు నీకంటే బీదవాడా భగవంతుడు?
1: Do you think God is poorer than you?
0: ఎందుకు నీవు తీసుకుని పోవటం?
1: Why do you carry?
0: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి.
1: You, it's your narrow mindedness.
0: నీకు నేరో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్.
1: యు ఆర్ నేరో మైండెడ్ బట్ గాడ్ ఇస్ బ్రాడ్ మైండ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
1: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: కానీ నీది కంట్రాక్షన్ లవ్.
1: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్.
0: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే.
1: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ నేరో మైండెడ్ ఐడియా.
0: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు.
1: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్
0: జ్యువెల్. ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెబుతున్నారు.
1: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఇస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జ్యువెల్స్ ఆఫర్డ్.
0: ఇవన్నీ కాదు ముఖ్యం.
1: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ. హస్తస్య భూషణం దానం.
1: అండ్ ఇట్ ఈస్ ద చారిటీ విచ్ ఇస్ ద జ్యువెల్ టు ద హ్యాండ్.
0: సత్యం కంఠస్య భూషణం.
1: ట్రూత్ ఇస్ ద జ్యువెల్ టు ద థ్రోట్.
0: శ్రోత్రం చ భూషణం ధ్యానం.
1: ద లిజనింగ్ టు ద సీక్రెట్ టెక్స్ట్.
0: ఇలాంటి నగలు మనకుంటుండగా ఇంకా దీనికి తగినటువంటి నగలు ఎందుకు మనం భరించాలి?
1: దీస్ జ్యువెల్స్ ఆర్ దేర్, వై డు యు నీడ్ అదర్ జ్యువెల్?
0: కంఠానికి ఒకటి ఉంటుండాలి సత్యమైనటువంటి జ్యువెల్.
1: అండ్ యూ హ్యావ్ గాట్ దిస్ ట్రూత్.
0: ఒకటి ఉంటుండాలి ధర్మము దానము అనేటువంటిది.
1: అండ్ ది చారిటీ. Charity and dharma are the jewels.
0: పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది దేవ చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు అదే చెవులు ఉంటున్నాయి.
1: Listening to sacred things is the jewel.
0: చెవులకు సరైన కంకణాలు వేసుకున్నావు.
1: And you have got ear rings.
0: కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు.
1: You have got the necklace.
0: చేతికి కంకణం ధరించావు, దీనికంటే ఇంకేం కావాలి? ఇది ఏ సరైనటువంటి నగలు?
1: అండ్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్.
0: ఏదో పెద్ద వజ్రాల కిరీటము, ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆడంబరాలకి ఇదొక ఆట.
1: అండ్ ఆల్ ది జ్యువెల్స్ మేడ్ అప్ ఆఫ్ డైమండ్.
0: ఇచ్చేటువంటి వాళ్ళు సోవాళ్లే, తీసుకునే వాళ్ళు సోవాళ్లే. సో
1: దోస్ దట్ ఆఫర్ they speak of show.
0: Nijanga icchetundi vaadu bhaktude kaadu.
1: They are not devotees at all.
0: Tisukune vaadu bhagavantude kaadu.
1: The one who receives is no god.
0: Kanaka bhagavantudu tisukokoddu bhaktudu ivakoddu.
1: So god should not receive and devotee should not give.
0: Yuvasindi tisukosindi emiti?
1: What is to be given, what is to be received?
0: Nee yokka nirmalamainatunte premani ivvali.
1: Your pure love is to be offered.
0: Nee pavitramainatunte tyagaanni nenu choodali.
1: And you should
0: ee rendittini tisukovatam ichukovatam.
1: These are things to be transacted.
0: Give and take, give and take. Pure heart to heart.
1: It's only give and take, heart to heart connection.
0: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్.
1: దట్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
1: అది ప్రాపర్ జ్యువెల్.
0: ఈ పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
1: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో బెగ్గర్.
0: భగవంతుడు బిగ్గర్, నాట్ బెగ్గర్.
1: గాడ్ ఈస్ బిగ్గర్ అండ్ నెవర్ ఎ బెగ్గర్.
0: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు.
1: ఆల్ దిస్ డివోటీస్ మేడ్ గాడ్ ఏ బెగ్గర్.
0: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములు అంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
1: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
0: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్. ఇట్స్ ఓన్లీ గివ్ అండ్ టేక్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్.
0: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్.
1: దట్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
1: ప్రాపర్టీ.
0: పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి